0: ఈవిల్, డూ నాట్ టాక్ ఈవిల్, డూ నాట్ హియర్ ఈవిల్ అట్ ఎనీ టైమ్ ఇన్ ది వరల్డ్. ఎస్టాబ్లిష్ ఇన్ యువర్ హార్ట్ ద స్టాచ్యూ ఆఫ్ దోస్ త్రీ మంకీస్ విచ్ గివ్ యూ దిస్ లెసన్. దిస్ ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ విచ్ ఐఎమ్ టెలింగ్ యూ.
1: విద్యార్థులారా,
0: డియర్ స్టూడెంట్స్,
1: ఉపనిషత్ వాక్యానుసారము శరీరము రథమనియు, ఇంద్రియములు గుర్రమనియు, మనసు పగ్గమనియు మనం గుర్తించుకున్నాం.
0: అకార్డింగ్ టు ది డిక్లరేషన్స్ ఆఫ్ ది ఉపనిషత్ వీ హ్యావ్ రికగ్నైజ్డ్ దట్ ఫిజికల్ బాడీ ఈజ్ లైక్ చారియట్ అండ్ సెన్సెస్ ఆర్ హార్సెస్, మైండ్ ఈజ్ ద రోప్.
1: శరీర ఇంద్రియ మనస్సు యొక్క తత్వము కేవలము ఒక నిరుపయోగమైనటువంటివి.
0: ది ప్రిన్సిపల్ అసోసియేటెడ్ ఆర్ ద బేసిస్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ, ది సెన్సెస్ అండ్ ద మైండ్ ఈజ్ బై ఇట్ సెల్ఫ్ యూజ్లెస్.
1: గుర్రములు ఎంత భద్రమైనవైనప్పటికీ, పగ్గములు ఎంత బిగువైనవైనప్పటికీ, రథము చాలా అందచందములతో కూడినప్పటికీ, సారథియే లేకుండినా ఈ రథము, ఈ పగ్గములు, ఈ యొక్క గుర్రములు కూడాను నిరుపయోగమే.
0: ది చారియట్ ఆఫ్ ది బాడీ మే బి ఎక్సలెంట్, ద హార్సెస్ మే బి ఇన్ ట్రిమ్ కండిషన్ అండ్ ద రోప్ మే ఆల్సో బి వెరీ స్ట్రాంగ్ అండ్ స్టర్డీ, బట్ ఇఫ్ దెర్ ఇస్ నో చారియట్ హియర్ ఆల్ దీస్ ఆర్ యూజ్లెస్.
1: కనుక జీవిత యాత్రలో బుద్ధి అత్యంత ప్రధానమైనటువంటిది.
0: దేర్ఫోర్ ఇన్ ది జర్నీ ఆఫ్ లైఫ్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్.
1: నిశ్చయాత్మక బుద్ధి అన్నారు, ఇది నిశ్చయాత్మకమైనటువంటిది.
0: దిస్ ఈజ్ ద వన్ విచ్ టీచర్స్ స్టడీనెస్.
1: జీవితంలో అనేక సమస్యలు, అనేక విధమైనటువంటి చిక్కులు, అలజడలు చెలరేగుతుంటాయి.
0: వన్ ఫేసెస్ ఇన్ లైఫ్ ఏ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ఏ నంబర్ ఆఫ్ డిఫికల్టీస్ అండ్ ఏ నంబర్ ఆఫ్ డిఫికల్ట్ సిచ్యుయేషన్స్.
1: అయితే ఈ సమస్యలను పరిహారం గావించుకోవటం ప్రతి మానవునికి ప్రధాన కర్తవ్యం.
0: ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ to solve these problems.
1: Aithe ee yokka pariharamunaku edi pradhanamaina sutramu,
0: what is it that can help you to provide a solution for the problems?
1: Buddhiye,
0: that is intelligence.
1: Buddhi yokka pravesham leka mana yokka samasyalu gaani, mana yokka sambandhamaina chikkulu gaani teerutaku veelu kaadu.
0: Without intelligence playing its own role, it is impossible for us to solve any problems of life.
1: Samshayatma vinashyati, samshayamulaku nirmoolam gaavinchinatvanti buddhi kanukane buddhi grahya matindriyam annaru. Indriyamulaku atheetamainatvanti kanuka idi samshayatmakamainatvanti oka swaroopam.
0: As intelligence transcends the senses, it is that which can help in deciding and solving the problems.
1: భగవద్గీత తన యొక్క ప్రవాహములకు రెండు హద్దులను ఏర్పరచుకున్నది.
0: దేర్ ఆర్ టూ బండ్స్ ప్రిస్క్రైబ్డ్ బై భగవద్గీత ఫార్ ఇట్స్ ఫ్లో.
1: ఈ హద్దులే లేకుండినా ఈ జీవిత ప్రవాహం అనేటువంటిది కేవలము అనేక విధములైనటువంటి యొక్క చిక్కులకు, బాధలకు, అపాయములకు గురి అవుతుంది.
0: If the flow of life does not have these two bunds or two banks, then it faces innumerable dangers and problems.
1: Oka vaipuna astachari mantramu, maroka vaipuna astachari mantramu, ee rendu mantramulu anetuvanti gattu naduma ee jeevitham anetuvanti pravaham praginchina sukha shanti ainetuvanti yokka anugraha sagaramu cheragalavu ani deeni yokka antarattham.
0: The inner meaning of it is that on either side of this flow there is an 8-lettered mantra on both the sides. And within this, if the life flows, it can reach the goal of grace and enjoy it.
1: Vakavaipuna Shraddha Van Labhate Ganam. ఇది ఎనిమిది అక్షరముల యొక్క మంత్రం.
0: దిస్ 8-లెటర్డ్ మంత్ర వన్ సచ్ ఇస్ శ్రద్ధావాన్ లభతే జ్ఞానం.
1: మరొక వైపున సంశయాత్మ వినశ్యతే, ఇది అష్టాక్షర మంత్రం.
0: ది అదర్ సైడ్ ఇస్ సంశయాత్మ వినశ్యతే 8-లెటర్డ్ మంత్ర.
1: ఒకవైపున శ్రద్ధ, ఒకవైపున నిస్సంశయము ఉండినప్పుడే మానవ జీవితము గమ్యమును చేరగలదు.
0: A human life can reach its goal only when on one side it has Shraddha, interest, on the other side freedom from doubts.
1: Kanuka manavunaku Shraddha nissamsayamu atyavasaramaneetundi Geeta ninnayaparustu vachindi.
0: Geeta has expounded that for man's happy life there is a need for one side Shraddha, another side freedom from all doubts.
1: ఈ బుద్ధికి మరి అనేక పేర్లు కూడా ఉంటున్నవి.
0: దిస్ ఇంటెలిజెన్స్ బుద్ధి హ్యాస్ డిఫరెంట్ నేమ్స్.
1: దీనికి అంతర్వాణి అని మరొక పేరు.
0: అనదర్ నేమ్ ఫర్ దిస్ ఈజ్ ఇన్నర్ వాయిస్.
1: ఈ అంతర్వాణిని పురస్కరించుకునియే మానవుడు కొంతవరకు తమ జీవిత మార్గమును అనుసరిస్తూ ఉంటాడు.
0: మ్యాన్ ఫాలోస్ టు ఏ గ్రేట్ ఎక్స్టెంట్ following the dictates of this inner voice.
1: Samasyalu chelayaginappudu antarvani yokka sambandhamaina jababunu kosam kaachukoni untadu.
0: Man waits for the answers coming from the inner voice whenever he faces problems.
1: Tana antarvaniye santruptiya lekundina taanu santruptini maatram kodano prakatinchaledu.
0: If his inner voice does not give him satisfaction, no other external satisfaction can give him real satisfaction.
1: ఇది అంతర్వాణి సంతృప్తిగా ఉండినా తాను బాహ్య సంబంధమైన జగత్తునందు కూడాను సంతృప్తిని ప్రకటిస్తాడు.
0: ఇఫ్ హిజ్ ఇన్నర్ వాయిస్ ఆర్ హిజ్ కాన్షియన్స్ ఇస్ హ్యాపీ దెన్ హీ విల్ ఎక్స్ప్రెస్ ద సేమ్ హ్యాపీనెస్ ఎక్స్టర్నలీ.
1: అదే మనం నిత్య జీవితంలో ఉపయోగపెట్టుంటాం. నా కాన్షియన్స్ నాకు తృప్తిగా లేదు, నా కాన్షియన్స్ దీనిని ఒప్పుకోవటం లేదు అంటారు. అనగా ఏమి? అంతర్వాణి అనగా కాన్షియన్స్.
0: When you say antarvani, it is conscience. In the common parlance also we coming across statements, my conscience is not happy, I am not satisfied with what my conscience is.
1: Kanuka motta mota follow the master annam. Nee master evaru? Ide antarvaniye, nee conscience e nee master.
0: In the statement follow the master, who is the master referred to? It is the conscience.
1: ఈ కాన్షియన్స్ ను అంతర్వాణిని మనం అనుసరించినప్పుడు సరైనటువంటి స్థాయిని మనం చేరుకోగలము.
0: If you can follow the conscience properly, you can reach the proper stage.
1: అయితే ఈ బుద్ధికి ఇంకొక పేరు కూడా ఉంటున్నది.
0: There is one more name for this బుద్ధి, intelligence.
1: దీనికి విజ్ఞానము అని కూడాను చెప్పగలరు.
0: For this విజ్ఞానము or wisdom.
1: ఈ విజ్ఞానం అన్నటువంటిది బాహ్య సంబంధమైన విషయంలో మాత్రమే విమర్శించి విచారణ కలిపి నిర్ణయానికి తెస్తుంది.
0: దిస్ విజ్ఞానము ఆర్ ది ఎక్స్టర్నల్ విజ్డమ్ ఓన్లీ డిసైడ్స్ థింగ్స్ రిలేటింగ్ టు ఎక్స్టర్నల్ వరల్డ్.
1: అయితే బుద్ధి అంతర్ సంబంధమైన సమస్యలను తీర్చి తద్వారా ఒక నిర్ణయానికి తీసుకుని వస్తుంది.
0: ఇంటెలిజెన్స్ సాల్వ్స్ ప్రాబ్లమ్స్, ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ అండ్ helps you to come to certain decisions.
1: కనుకొ దీనికి సరైనటువంటి విజ్ఞానం అని చెప్పటము సరైనటువంటి ఒక పేరు కాదు.
0: Therefore this word విజ్ఞానం is not appropriate to describe intelligence.
1: ఈ విజ్ఞానం అన్నటువంటిది బాహ్య సంబంధమైనటువంటి లౌకిక భౌతిక జగత్తునకు సంబంధించినటువంటిది.
0: This word విజ్ఞానం is applicable to the physical world, the external world.
1: బుద్ధి అంతర్ సంబంధమైన సూక్ష్మ స్వరూపమైన తత్వానికి సంబంధించినటువంటిది.
0: ద ఇంటెలిజెన్స్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద ఇన్నర్ వరల్డ్ విచ్ ఇస్ సట్లర్.
1: కనుక ఈ బుద్ధి యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించుటకు ప్రయత్నించడం అత్యవసరము.
0: దేర్ ఫార్ ఇట్ ఈస్ నెససరీ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ అండ్ ద నేచర్ ఆఫ్ ఇంటెలిజెన్స్.
1: అయితే మధ్య ఈ బుద్ధిని కూడాను అహంకారం ఆవరిస్తూ ఉంటుంది.
0: సమ్ టైమ్స్ దిస్ ఇంటెలిజెన్స్ ఇస్ ఎన్వలప్డ్ బై ఈగో.
1: శరీరముల కంటే ఇంద్రియములు సూక్ష్మమైనటువంటివి గాను
0: సెన్సెస్ ఆర్ సెటిలర్ దాన్ ద బాడీ.
1: ఈ ఇంద్రియముల కంటే మనస్సు మరింత సూక్ష్మమైనటువంటిది గాను
0: మైండ్ ఈజ్ సెటిలర్ దాన్ ద సెన్సెస్.
1: ఈ మనస్సు కంటే బుద్ధి అత్యంత సూక్ష్మమైనటువంటిది గాను
0: ఇంటెలిజెన్స్ ఈజ్ మోర్ సెటిల్ దాన్ ది మైండ్.
1: బుద్ధి కంటే ఆత్మ అనంత సూక్ష్మమైనటువంటిది గాను
0: ఆత్మ ఈజ్ ఇన్ఫినిట్లీ సెటిలర్ compared to all these things
1: ninnayinchavachu.
0: We can decide this very confusing.
1: Aithe itti sukshamainatundi buddhiki ahankaram aavarinchinadanaga ahankaram anetundi buddhi kante sukshamainatundi ga manam nirupinchali.
0: When you say that intelligence is enveloped by ego, ego must be subtler than intelligence.
1: Ee ahankaram atyanta sukshamainatundi.
0: Ego is extremely subtle.
1: Sarvatra praveshistundi.
0: It is found everywhere.
1: Sarva karmalu yendu kudanu praveshistundi.
0: It enters into every action of yours.
1: Kanukane manavudu ee oka ahankaramu daati aatmanu cheralekapothunnadu.
0: That is the reason why man has not been able to conquer this ego and reach aatma.
1: Oka anoka raju oka pedda samaveshamlo gaavinchi andulo goppa goppa shastrajnulanu panditulanu aahvaninchadu.
0: One king called a big assembly of pandits and scholars and invited all of them.
1: ee samaveshamlo ee maharaju oka prashnanu vesadu.
0: This king put a question to the participants in that assembly.
1: Inta veda shastra itihasa puranamulu yokka pramanamulanu satyachya roopakanga gochirimpa chesi anubhavinchi aanandinchi jagattuku andinchinatundi o pandita varyulara.
0: Oh, great scholars who have mastered the Vedas, Shastras, Itihasas and various scriptures and who have enjoyed all these things.
1: Ee samaveshamulo koodinatundi ee maha adrishtavantulalo evaru mochamunu cheragalaru ani prashninchadu.
0: The question continued, among all those people who have assembled here, who has the power to reach moksha, liberation?
1: Aithe ఈ పండితులు అనేక పాండిత్యం కలిగినటువంటి వారు అయినప్పటికీ దీనికి ధైర్యంగా సాహసంగా జవాబును చెప్పడానికి సాహసించలేదు.
0: దీస్ స్కాలర్స్ హావ్ అసెంబ్ల్డ్ హావ్ నో డౌట్ స్కాలర్షిప్ బట్ దే డిడ్ నాట్ డేర్ కమ్అట్ విత్ అన్ ఆన్సర్ ఫర్ ది క్వశ్చన్ ఆఫ్ ది కింగ్ అబౌట్ లిబరేషన్.
1: ఆ సమావేశంలో సభ అంతా కూడా స్తంభించిపోయింది.
0: దేర్ వాస్ పర్ఫెక్ట్ సైలెన్స్ అండ్ స్టిల్నెస్.
1: శబ్దంగా ఉండినటువంటి ఆ యొక్క శబ్దములో ఒక సామాన్యమైన వ్యక్తి లేచి మహారాజా నేను పోతే పోవచ్చును అన్నాడు.
0: ఇన్ దట్ గ్రేట్ అసెంబ్లీ వేర్ దేర్ వాజ్ పర్ఫెక్ట్ సైలెన్స్ దేర్ వాజ్ వన్ లోన్ వాయిస్ ఫ్రమ్ ఎన్ ఆర్డినరీ మ్యాన్ వెల్ ఓ కింగ్ ఐ మే బి ఏబుల్ టు రీచ్.
1: పండితులకందరికీ మహా అసూయ కలిగింది. ఏ శాస్త్రము ఏ ఇతిహాసము ఏ పురాణము ఏ భగవద్గీత ఏ బ్రహ్మసూత్రము ఏమీ తెలియనటువంటి సామాన్య మానవుడు.
0: ఆల్ దీస్ స్కాలర్స్ వర్ అసెంబ్ల్డ్ వర్ జెలస్ ఆఫ్ దిస్ ఆర్డినరీ మ్యాన్ హూ డేర్ ఆన్సర్డ్ దట్ హీ వుడ్ గో టు లిబరేషన్ యాజ్ హీ హాస్ నాట్ మాస్టర్డ్ ఆర్ స్టడీడ్ ఎనీ ఆఫ్ ది స్క్రిప్చర్స్ భగవద్గీత వేదాస్ ఉపనిషత్ బ్రహ్మసూత్ర ఆర్ ఎనీథింగ్ లైక్.
1: ఎట్టి సాధనా సంపత్తిని కూడా ఎరుగునటువంటి ఈ పామరుడు.
0: దిస్ పర్టికులర్ పర్సన్ హూ హాస్ నాట్
1: అక్వైర్డ్ నేను పోతే పోవచ్చునని చెప్పిన ధైర్యంగా చెప్తున్నాడే, ఇతనికి ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం? దేనిని బట్టి చెప్తున్నాడు? దీని యొక్క అంతరార్థం ఏమిటి అని వారిలో వారు చాలా గుసగుసలు ప్రారంభమైనాయి.
0: హౌ డేర్ దిస్ జెంటిల్మెన్ డిక్లర్ దట్ హీ మే బి ఏబుల్ టు రీచ్ లిబరేషన్ వెన్ హీ హాజ్ నాట్ డన్ ఎనీథింగ్ లైక్ దాట్. దే బిగాన్ క్వశ్చనింగ్ అమంగ్ దెమ్సెల్వ్స్ అండ్ విస్పరింగ్ అమంగ్ దెమ్సెల్వ్స్ అబౌట్ ది ఫూల్హార్డీనెస్ ఆఫ్ దిస్ జెంటిల్మెన్.
1: మహారాజు ఆ వ్యక్తిని చెంత చేర్చి, నాయన ఏ ఆధారంను పురస్కరించుకుని నీవు నేను పోతే పోవచ్చునని పలికావు? ఇంతమంది పండితుల వర్యుల లోపల ఇది పండితులను అవమానపరిచినట్టు కాదా?
0: కింగ్ కాల్డ్ దట్ జెంటిల్మెన్ నియర్ ఆర్ అండ్ జస్ట్ టోల్డ్ అఫెక్షనేట్లీ, వెల్, ఆన్ వాట్ బేసిస్ కెన్ యూ సే దట్ యూ క్యాన్ రీచ్ లిబరేషన్? ఈజ్ ఇట్ నాట్ పుట్టింగ్ ఆల్ దీస్ స్కాలర్స్ టు షేమ్?
1: మహారాజా క్షమించండి, నేను పోతే పోవచ్చు అనేటువంటి అంతరార్థంలో, నేను అనేటువంటి అహం పోతే పోవచ్చు అనేటువంటి యొక్క భావమే దీని యొక్క భావం అన్నాడు.
0: హీ సెట్, వెల్ మహారాజా, వెన్ ఐ సెట్ దట్ ఐ మే, నేను పోతే పోవచ్చు, దట్ మీన్స్ ఇఫ్ ఈ గో, ఇఫ్ ఐ గో ఐ మే గో.
1: అహం అహం అహం, నేను అనేటువంటిది ఒక అహం. ఈ అహం ఆకారంతో కూడటం చేత ఇది అహంకారంగా మారిపోతుంది.
0: వెల్, ఆన్ వాట్ బేసిస్ కెన్ యూ సే దట్ యూ క్యాన్ రీచ్ లిబరేషన్? ఈజ్ ఇట్ నాట్ పుటింగ్ ఆల్ దీస్ స్కాలర్స్ టు షేమ్?

0: He said that if I go, that referred to the ego. He meant that if ego goes, one can go to liberation.
1: కనుక నీ దేహాత్మ భావం పోయినప్పుడే మోక్షమునకు అర్హుడవుతాడు అనేటువంటిదే దీని అంతరార్థం అన్నాడు.
0: The inner meaning of that was that if body consciousness is lost and if ego is destroyed,
1: మానవుని యందు కూడాను ఈ దేహాత్మ భావము దేహ తాదాత్మ్యము పొందినప్పుడే ఇది అహంకారంగా రూపొందుతుంది.
0: When a person identifies himself with his body, then he develops ego.
1: కనుక ఈ అహంకారం ఉండినంత వరకు కూడాను బుద్ధి కూడాను ప్రకాశించదు.
0: As long as one suffers from ego, one's intelligence will not shine.
1: కనుక మొట్టమొదట బుద్ధిని ఆవరించినటువంటి అహంకారాన్ని నిర్మూలం గావించడానికి తగిన కృషి చెయ్యాలి.
0: Therefore, in the first instance, we should make efforts to destroy ego which envelops intelligence.
1: ఇది క్రమక్రమేణా బుద్ధి అనున్నటువంటిది ఆత్మకు అత్యంత సమీపంగా ఉంటుండాలి.
0: This intelligence is very closely set to ఆత్మ.
1: ఆత్మకు సమీపంలో ఉండుట చేత ఆత్మ యొక్క ప్రభావము, ఆత్మ యొక్క ప్రకాశము, ఆ యొక్క ఆత్మ యొక్క ప్రచిన్నత ఈ బుద్ధిని సరిగ్గా చేరడానికి అవకాశం ఉంటుంటుంది.
0: As the proximity of intelligence to ఆత్మ is very high, it is likely to get the as it is very near, it is likely to just have the impact and the influence of ఆత్మ on that.
1: కనుక ఆత్మ శక్తి అంతైపుడును ఇంచుమించు 90% బుద్ధిపైకి రావడానికి అవకాశం ఉంటుండాలి.
0: దేర్ ఈస్ అన్ ఆపర్చునిటీ ఫార్ ది ఆత్మిక్ పవర్ 90% ఆఫ్ ఇట్ టు రీచ్ దిస్ ఇంటెలిజెన్స్.
1: ఈ తర్వాతనే దేహం మనస్సు పైన ప్రసరిస్తుంది.
0: ఆఫ్టర్ దిస్ ఇంటెలిజెన్స్ అలోన్ దిస్ ఆత్మిక్ పవర్
1: ఈ మనస్సు యొక్క ప్రభావమే ఇంద్రియముల పైన ప్రసరిస్తుంది.
0: ద పవర్ ఆఫ్ మైండ్ is set on the senses.
1: Indriyamulu yokka prabhavame deham paina.
0: The power of the senses is left on the body.
1: Buddhi shuddhamaina addam vantedi ani anukunnam.
0: We thought that intelligence is like a pure mirror.
1: Suryu yokka kiranamulu mana intilo praveshinchutaku idi chaala kashtam.
0: The rays of the sun may not straight away get into our house.
1: Atyanta chikatito koorinatvanti yokka gruhamulo ఈ సూర్యకిరణములు చేరాలనుకున్నప్పుడు మనము అద్దమును సూర్యుని వైపును త్రిప్పి దానిని ఇంటి వైపును కొంతవరకు మరల్చినప్పుడు ఆ యొక్క సూర్యుని యొక్క ప్రతిబింబము అద్దం పైన పడి అద్దం యొక్క ప్రతిబింబము గృహములో ప్రవేశిస్తుంది.
0: ఇఫ్ యు వాంట్ ద రేస్ ఆఫ్ ది సన్ టు రీచ్ యువర్ హోమ్ వేర్ దర్ ఇస్ డార్క్నెస్, యు మేక్ ది రేస్ ఆఫ్ ది సన్ రిఫ్లెక్ట్ ఆన్ ద మిరర్, టర్న్ ది మిరర్ ఇన్ సచ్ ఎ వే దట్ ది రేస్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ టు ది హౌస్ అండ్ దెన్ లైట్ ఈ షెడ్.
1: ఈ సూర్యుని యొక్క కిరణములు డైరెక్ట్ గా రూమ్ లో పడడానికి వీలు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు గెట్ ది రేస్ ఆఫ్ ది సన్ డైరెక్ట్లీ ఇన్ టు ద హౌస్.
1: అద్దం ద్వారానే ఈ యొక్క గృహంలో ప్రవేశించాలి.
0: ఇట్ ఈస్ పాసిబుల్ టు మేక్ దిస్ రేస్ గో ఇన్ టు ద హౌస్ త్రూ ఎ రిఫ్లెక్షన్ ఇన్ ద మిరర్.
1: అద్దము పైన పడినటువంటి యొక్క సూర్యకిరణములు క్రమక్రమేణా తమ యొక్క శక్తిని సొంత సన్నగించుకుని తదుపరి ఈ గృహంలో ఆ యొక్క రిఫ్లెక్షన్ రియాక్షన్ చూపిస్తూ వస్తుంది.
0: ది పవర్ ఆఫ్ ది రేస్ కమింగ్ through falling on the mirror may not be as powerful as the direct rays of the sun falling on the mirror.
1: దీనికి మరొక చిన్న ఉదాహరణ.
0: Here is one more example.
1: నీరు ఊట పుట్టిన చోటు చాలా పవిత్రంగానే ఉంటుంది.
0: The origin of a river is sacred, the place. The place where the water spring is there, it is sacred, it is pure.
1: కాని క్రమక్రమేణ ప్రవహించి జనుల యొక్క ఉపయోగ స్థాయికి వచ్చేటప్పటికి మాలిన్యాన్ని పొందుతాయి.
0: బై ది టైమ్ దిస్ వాటర్ ఫ్లోస్ ఫ్రమ్ ది స్ప్రింగ్ టు ది ప్లేస్ వేర్ ది మెన్ ఆర్ యూజింగ్ ఇట్ గెట్స్ పొల్యూటెడ్ అండ్ ఇట్ బికమ్స్ డర్టీ.
1: అదే రీతిగానే ఆత్మ యొక్క ప్రభావము సూర్యుని పైన పడి అనగా బుద్ధి పైన పడి బుద్ధి నుంచి మనసు పైన పడి మనసు నుంచి ఇంద్రియములో ప్రవేశించి ఇంద్రియముల ద్వారా శరీరం దగ్గరికి వచ్చేటప్పటికి ఇది పరిపూర్ణ మాలిన్యాన్ని పొందుతుంది.
0: In the same way, the power of Atma, after falling it on intelligence, and then on the mind, and then on the senses, and by the time it reaches the body, they would have lost much of its power.
1: Kanuka, manamu, ee pavitramainatuvanti buddhini, parishuddhamainatuvantiga teerchididdukunnappudu, ee buddhi yokka prabhavamu, directly ga deham paina kodanu padadaniki avakasam untundi.
0: If we can

0: make the intelligence pure, then it is possible that the power which intelligence derives from Atma may be directly allowed to fall on the body.
1: బుద్ధి యొక్క పవిత్రతకు, బుద్ధి యొక్క నిర్మలత్వమునకు మానవుడు ప్రయత్నించాలి.
0: Therefore, man has to make effort to keep his intelligence sacred and pure.
1: దశోపనిషత్తులందు ఒక ప్రధానమైనటువంటి ఉపనిషత్తు తైత్రీయోపనిషత్తు.
0: Among the ఉపనిషత్ తైత్రేయ ఉపనిషత్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్.
1: ఈ ఉపనిషత్తునందు ఈ బుద్ధిని ఒక పక్షిగా వర్ణిస్తూ వచ్చింది.
0: ఇన్ దిస్ తైత్రేయ ఉపనిషత్ ఇంటెలిజెన్స్ హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ బర్డ్.
1: దీని యొక్క శిరస్సు శ్రద్ధ అనేటువంటిదిగా నిరూపించింది.
0: ద హెడ్ ఆఫ్ దిస్ బర్డ్ ఈజ్ శ్రద్ధ ఇంట్రెస్ట్.
1: కుడివైపున ఉన్నటువంటి పక్షము అనగా రెక్క దీనికి రుతము అని పేరు పెట్టింది.
0: ద రైట్ వింగ్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ రుతము.
1: ఎడమ వైపు ఉన్నటువంటి రెక్క పేరు సత్యము అని నిరూపించింది.
0: ద లెఫ్ట్ వింగ్ హెస్ బీన్ కాల్డ్ సత్యము ట్రూత్.
1: మధ్యనున్న దేహమునకు మహత్తత్వము అని పేరు పెట్టింది.
0: ద బాడీ ది ప్రాపర్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ మహత్తత్వము.
1: దీని తోకకు యోగము అని నామకరణం చేసింది.
0: ద నేమ్ గివన్ టు ఇట్స్ టెయిల్ ఈజ్ యోగము.
1: అనగా శ్రద్ధ అనేటువంటి ఒక బుద్ధి అనేటువంటి పక్షికి శ్రద్ధ శిరస్సు.
0: ఫార్ ది బర్డ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ శ్రద్ధ ఆర్ ఇంట్రెస్ట్ ఈజ్ ది హెడ్.
1: కుడి ప్రక్కన రెక్క రుతము.
0: ద రైట్ వింగ్ ఈజ్ రుత.
1: ఎడమ ప్రక్కన రెక్క సత్యము.
0: ద లెఫ్ట్ వింగ్ ఈజ్ ట్రూత్.
1: దేహము మహత్తత్వము.
0: ది రిమైనింగ్ బాడీ ఈజ్ మహత్తత్వం.
1: తోక యోగము.
0: The tail is yoga.
1: కనుక బుద్ధి అనగా కేవలము ఒక్క భాగముతో కూడినటువంటిది కాదు. రుతము సత్యము మహత్తత్వము కేవలము ఒక విధమైనటువంటి యొక్క యోగముతో కూడినటువంటిది.
0: Therefore, when you say intelligence, it is associated with ruta, truth, interest, mahatattva and yoga.
1: బుద్ధి సామాన్యమైనటువంటిది కాదు.
0: Therefore, intelligence is not ordinary thing.
1: ఇది ఇన్ని రకములైనటువంటి అంగములతో కూడినప్పుడే ఇది పరిపూర్ణ బుద్ధి స్వరూపాన్ని పొందుతుంది.
0: టు బి ఫుల్ ఇంటెలిజెన్స్ ఇట్ మస్ట్ హ్యావ్ ఆల్ దీస్ లింబ్స్ టుగెదర్, దెన్ ఓన్లీ ఇట్ ఈస్ ఫుల్.
1: విక్రమాదిత్యుని కాలమునందు
0: డ్యూరింగ్ ది డేస్ ఆఫ్ విక్రమాదిత్య
1: ఆయన మహాపండితుల చేత ఒక సమావేశం గావించాడు.
0: హి కాల్డ్ ఫార్ ఎ వెరీ బిగ్ మీటింగ్ అసెంబ్లీ.
1: ఇక్కడ శ్రద్ధ ప్రధానమైనటువంటిదా లేక మేధ ప్రధానమైనటువంటిదా బుద్ధి ప్రధానమైనటువంటిదా, దీనిని మీరు తేల్చి చెప్పాలి అన్నాడు.
0: హి ఆస్క్డ్ ది మెంబర్స్ ఇన్ ది అసెంబ్లీ వెదర్ ఇట్ ఈస్ శ్రద్ధ ఇంట్రెస్ట్ ఆర్ మేధ ఇంటెలిజెన్స్ మేధ ఆర్ బుద్ధి విచ్ ఆఫ్ దీస్ త్రీ.
1: బుద్ధికి శిరస్సు అనేటువంటి శ్రద్ధనే లేకపోతే ఇది ఏమాత్రము ప్రయోజనం లేదు.
0: ఇంటెలిజెన్స్ వితౌట్ ద హెడ్ ఆఫ్ శ్రద్ధ ఇంట్రెస్ట్.
1: ఈ పండిత సమావేశంలో అనేక మంది అనేక విధములుగా కూడాను చెప్తూ వచ్చారు.
0: డిఫరెంట్ పీపుల్ ఇన్ ది అసెంబ్లీ గేవ్ డిఫరెంట్ ఆన్సర్స్.
1: కట్ట కడపటికి మేధాశక్తియే గొప్ప అన్నారు.
0: అల్టిమేట్లీ దే సెడ్ దట్ దిస్ పవర్ ఆఫ్ మేధస్ దట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ వన్.
1: విక్రమాదిత్యుడు పండితుడి యొక్క జవాబునకు చాలా చింతించి దీనికి సరి అయినటువంటి జవాబును చెప్పలేకపోయారు కదా అని యోచించాడు.
0: కింగ్ విక్రమాదిత్య వాజ్ ఫీలింగ్ సారీ దట్ ఎ ప్రాపర్ రిప్లై హాజ్ నాట్ కమ్ ఫార్వర్డ్ ఫ్రమ్ ది పండిట్స్.
1: ఆయన చెప్పాడు.
0: హీ టోల్డ్ దెమ్
1: ఆస్త్య ఆస్థ స్వస్థాత్యాయ స్వాత్ మేధే నిరుపయోగ కిం ప్రయోజన అన్నాడు. అనగా ఆస్థ స్వాస్థాయ నస్వాత్ మేధయ కిం ప్రయోజన. ఓ పండితులారా, ఆస్థ అనగా కేవలం ఆసక్తి.
0: ఓ స్కాలర్స్,
1: స్వాస్థ అనగా ఒక స్థిరత్వము.
0: డిజైర్ స్టెడీనెస్
1: ఆసక్తి స్థిరత్వము లేనటువంటి యొక్క మేధ నిరుపయోగము అన్నాడు.
0: మేధస్ విచ్ ఇస్ నాట్ అసోసియేటెడ్ విత్ డిజైర్ అండ్ స్టడీనెస్ ఈజ్ యూజ్లెస్.
1: అనేక మంది చాలా మేధాశక్తులుగా ఉండవచ్చును.
0: దేర్ మే బి మెనీ పీపుల్ హూ విల్ హ్యావ్ దట్ పవర్ ఆఫ్ మేధ.
1: శ్రద్ధనే లేకపోతే ఈ మేధాతో ఏమి సాధించగలరు?
0: Without interest, what is it that they are going to achieve with that medha shakti?
1: ee medha shakti paine oka sthirathame lekapothe ye karyam nu vaadu sadhinchaledu.
0: Without that sense of steadiness, with merely having intelligence, they are not going to achieve anything at all.
1: Stetta sthirathamu rendu undinappude aasakti balapadutundi.
0: Interest and steadiness alone will
1: kaluga mottamoda aasakti.
0: The first one is aasakti,
1: స్థిరత్వము.
0: ద సెకండ్ వన్ ఈస్,
1: ఈ రెండూ కూడినటువంటిదే బుద్ధి.
0: ఇంటెలిజెన్స్ మస్ట్ బి అసోసియేటెడ్ విత్ దీస్ టూ.
1: కనుక మానవుడు తెలివితేటలు ఎందు మాత్రమే ఆధారపడి తెలివితేటల్ని నమ్ముకుని జీవించటము, ఇది కేవలం వెర్రితనం.
0: దేర్ ఫోర్ ఇఫ్ మ్యాన్ థింగ్స్ దట్ క్లెవర్నెస్ అండ్ ఇంటెలిజెన్స్ అలోన్ కెన్ గివ్ హిమ్ సక్సెస్, హీఈస్ మిస్టేకన్.
1: దీనిపైన అమితమైన ఆసక్తిని మనం పెంచుకోవాలి.
0: There is a need for extraordinary interest in that.
1: Aa asaktini sthirathvanga manu roopandimpa cheskovali.
0: You have to transform that interest into steadiness.
1: Appude manavudu etti ghana karyam leinappudu sulabhanga sadhinchagaladu.
0: Then only he can achieve anything in life.
1: Kanukane vedantamu shraddhavan labhate gnanam annaru.
0: That is the reason why Vedanta has declared one can get knowledge and wisdom.
1: Shraddhane lekapothe మనము ఎట్టి చిన్న కార్యం నందు కూడాను విజయాన్ని కాని ఆనందాన్ని కాని కార్యమును కాని సాధించలేము.
0: వితౌట్ హ్యావింగ్ శ్రద్ధ ఇంట్రెస్ట్ యు వుడ్ నాట్ బి ఏబుల్ టు గెయిన్ ఎదర్ సక్సెస్ ఆర్ జాయ్ ఇన్ లైఫ్.
1: అనుమాత్రం అగ్ని మన యొక్క చేతికి చిక్కినప్పుడు దాని శ్రద్ధనే ఉంటే అనేక రకంగా దాని ఫ్యాన్ వేసో ఇంకే విధమైనటువంటి మార్గంలోనూ దానిని గొప్పగా అభివృద్ధి గావించుకోవచ్చు.
0: ఈవెన్ యూ కెన్ గెట్ ఎ స్పార్క్ ఆఫ్ ఫైర్ ఇఫ్ ఓన్లీ యూ హ్యావ్ ఇంట్రెస్ట్, you can develop that into any amount.
1: Telenetunti vaniki tattadu nippulu techi pettina kodanu ashraddato aragottukochunu.
0: On the other hand, even if you give any quantum of fire, if he does not have shraddha, it can be extinguished.
1: Anuswarupamainatunti marriginjani teeskuni vachi shraddato poorchi dani sarainatunti oka shraddato poshinchinappudu oka brahmandamainatunti vrutchanga roopondutundi.
0: If you can get a small tiny seed of people tree, if you can just develop into a tree, it can become a very big vast tree.
1: Kanukuni ano raniyan mahato mahiyan adu nunchi ghanam varaku kuda pentadaniki shraddha atyavasaram.
0: For developing even the small and minutest things into mountainous big things, it is shraddha, interest, which is essential.
1: Kani manavunaku shraddha unnadi.
0: Man has interest.
1: Deni paina shraddha?
0: But on what does he have?
1: Phalam paina shraddha unnadi kaani kriya paina shraddha ledu.
0: He has interest in the fruits of action and not of action.
1: Adi spirit of work.
0: And not the spirit of work.
1: Idi manavulu yendu sannagalindi.
0: He is not having that spirit of work in him.
1: Ee science yokka develop valla abhivruddhi valla
0: on account of the development of this science
1: manavudu sukhamunaku marigi
0: man has become indolent.
1: సోమరత్వాన్ని పెంచుకొని
0: has developed laziness.
1: శ్రద్ధను క్రమక్రమేణ సన్నగింప చేసుకున్నాడు.
0: He has lost all the interest which is inherent in him.
1: సైన్స్ చెడ్డది కాదు.
0: Science is not.
1: కానీ మన ఉపయోగం అనేటువంటి దాని వల్ల పెడమార్గం పడుతుండాలి.
0: But the use of science is going on the wrong path.
1: మనం ప్రతి విషయమునందు కూడాను పవిత్రమైనటువంటి ప్రేమను చిన్నాభిన్నం గావించుకుంటున్నాం.
0: We are destroying the love by diffusing it and diverting it into many directions.
1: కనుకని ఆధ్యాత్మిక మార్గమునందు ఈ ప్రేమను అభివృద్ధి గావించుకోవాలి, ఏకత్వంగా నిరూపించాలి అనేటువంటి విషయాన్ని ఈనాడు ప్రచారం అత్యవసరము.
0: ఇట్ ఈస్ నెసెసరీ టు టీచ్ ప్రాపర్లీ దాట్ యూ హ్యావ్ టు ఇంటిగ్రేట్ దిస్ లవ్ అండ్ డైవర్ట్
1: మనములో ఆధ్యాత్మికమునకు ఒక విజ్ఞానమునకు ఉండేటువంటి వ్యత్యాసం మనం చెప్పాలంటే ఒకే ఒక పదం.
0: If you want to bring out the difference between spirituality and science, you can do it with one word.
1: Spirit of love, ide aadhyatmikam. Spirit of love, ide science.
0: Spirit of love is spirituality. Spirit of love is science.
1: Deeniki enta vyathyasam chudandi.
0: You can see the vast of difference.

0: దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ దీస్ టూ.
1: ఉన్నది చిన్న పదమే,
0: దేర్ ఇస్ ఓన్లీ అ స్మాల్ వర్డ్,
1: కానీ ఇది అనంతమైన అర్థంతో కూడి ఉంటుండాలి.
0: బట్ దిస్ ఇస్ ప్రెగ్నెంట్ విత్ మీనింగ్.
1: లౌకికమైనటువంటి భోగ భాగ్యములను, అనుకూల సదుపాయములను కేవలము ఈ వైజ్ఞానం మనకు అందిస్తూ ఉంటుండాలి.
0: సైన్స్ కన్ఫర్స్ వరల్డ్లీ కంఫర్ట్స్ అండ్ వరల్డ్లీ బెనిఫిట్స్,
1: కానీ మానవునికి కావలసినటువంటిది అంతర్ సంబంధమైనటువంటి ఆనందం.
0: బట్ వాట్ మ్యాన్ రియలీ నీడ్స్ ఈజ్ ఇన్నర్ జాయ్,
1: కోరేది ఆనందము.
0: He is seeking joy,
1: ప్రయత్నించేది ఆనందం నిమిత్తము.
0: But he is making efforts for joy,
1: కానీ ఆ ఆనందం వస్తువాను యందు ఉన్నదా?
0: But does he get it in the
1: విషయములందు ఉన్నదా?
0: Does he get it in senses?
1: నీకు ఆనందం ఇచ్చేటువంటి వస్తువులే అశాశ్వతమైనప్పుడు ఈ నిత్యానందం నీకు ఎట్లా లభ్యమవుతుంది?
0: When the sense objects themselves are impermanent, how can you get permanent joy out of them?
1: కనుక ఇచ్చే పదార్థమును అశాశ్వతమే, అనుభవించేటువంటి దేహమును అశాశ్వతమే, మనము నివసించే దేశము అశాశ్వతమే.
0: ద సెన్స్ ఆబ్జెక్ట్స్, ద బాడీ అండ్ ద కంట్రీ వేర్ యూ లివ్, దెమ్సెల్వ్స్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఇంపర్మనెంట్.
1: కనుకనే మనము శాశ్వతమైన ఆనందాన్ని అనుభవించాలనుకుంటే మానసిక తత్వాన్ని సరైన స్థితిలో మనం ఉంచుకోవాలి.
0: ఇఫ్ యూ రియలీ వాంట్ టు ఎంజాయ్ పర్మనెంట్ జాయ్ అండ్ బ్లిస్, యూ విల్ హావ్ టు కీప్ యువర్ మైండ్ ఇన్ ఎ ప్రాపర్ స్టేట్.
1: ఈనాడు వైజ్ఞానిక పరిజ్ఞానము,
0: సైన్స్,
1: నైతిక భౌతిక ధార్మికమైనటువంటి యొక్క అభివృద్ధులు,
0: దేర్ ఆర్ లాట్ ఆఫ్ డెవలప్మెంట్స్ ఇన్
1: రాజకీయ పరిణామము,
0: దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్
1: ఆర్థిక పరిణామము,
0: ది ఎకనామిక్ రెవల్యూషన్
1: వైజ్ఞానిక పరిణామము,
0: సైంటిఫిక్ రెవల్యూషన్
1: లౌకిక పరిణామికము,
0: ది వరల్డ్లీ రెవల్యూషన్,
1: అన్ని అభివృద్ధి అంచనాయి.
0: ఆల్ రెవల్యూషన్స్ హావ్ టేకన్ ప్లేస్,
1: కానీ మానసిక పరిణామం మాత్రం కలగలేదు.
0: బట్ దేర్ ఇస్ నో మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్.
1: ఈ మానసిక పరిణామం తర్వాత ఆధ్యాత్మిక పరిణామం కూడా అత్యవసరం.
0: ఆఫ్టర్ దిస్ మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆల్సో ఈజ్ నెసెసరీ.
1: అయితే ఈ మనసు ఎక్కడ నుంచి మనకు ఆవిర్భవిస్తుండాలి?
0: ఫ్రమ్ వేర్ డస్ దిస్ మైండ్ టేక్ ఇట్స్ బర్త్?
1: దీని యొక్క పుట్టుక స్థానం ఏమిటి?
0: వాట్ ఈజ్ ఇట్స్ ఆరిజిన్?
1: ఏదో మనం విచారం చేస్తూ అనేక గ్రంథములు డిక్షనరీలు ఏమేమో తీసుకున్నా కూడా అది మన తలకు అంటటం లేదు.
0: ద బుక్స్ అండ్ డిక్షనరీస్ విల్ నాట్ రివీల్ దిస్ మిస్టరీ ఆర్ ద సీక్రెట్.
1: సులభంగా మనం విచారణ చేస్తే నిత్య జీవితంలో మనం అనుభవించేటువంటి ఆహారం నుండే అభివృద్ధి అవుతుండాలి ఈ మనస్సు.
0: ది మైండ్ ఈస్ టేకింగ్ ఇట్స్ బర్త్ ఫ్రమ్ ది ఫుడ్ దట్ యు టేక్ ఎవ్రీ డే.
1: మనము తీసుకునేటువంటి యొక్క ఆహారము,
0: the food that you partake,
1: జీర్ణించిన తర్వాత మలంగా స్థూల రూపంలో వెళ్ళిపోతుండాలి.
0: ఆఫ్టర్ ఇట్ ఈస్ డైజెస్టెడ్ ద గ్రాస్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ గోస్ ఎస్ ద రిఫ్యూజ్.
1: సూక్ష్మమైనటువంటి యొక్క ఈ ఆహారమే రక్తము కండలుగా మారిపోతుండాలి.
0: ద సటిల్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ ఫుడ్ ఈస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్
1: అతి సూక్ష్మమైనటువంటి ఆహారమే మనసుగా రూపొందుతుండాలి.
0: ద సటిలెస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఫుడ్ బికమ్స్ మైండ్.
1: కనుకనే మన మనసు యొక్క ప్రభావం అంతా మనము అనుభవించేటువంటి ఆహారంపైనే ఆధారపడి ఉంటుండాలి.
0: ది ఎంటైర్ మైండ్ డిపెండ్స్ అపాన్ ద టైప్ ఆఫ్ ఫుడ్ దట్ యు పార్టేక్.
1: దీనికి ప్రాణం అత్యవసరము.
0: దేర్ ఇస్ నీడ్ ఫర్ అండర్స్టాండింగ్ దిస్.
1: ప్రాణమయమైన తర్వాతనే మనోమయం.
0: ఫర్ దిస్ లైఫ్ ప్రాణం
1: మనోమయమైన తర్వాతనే విజ్ఞానమయము.
0: ఆఫ్టర్ మైండ్ దెన్
1: విజ్ఞానమయమైన తర్వాతనే ఆనందమయం.
0: ఆఫ్టర్ దాట్ సీ ద ఇంటెలిజెన్స్.
1: కనుక అతి స్థూలమైనటువంటి యొక్క దేహం నుండి ఈ ప్రాణమయం ప్రారంభించాలి.
0: ఫ్రమ్ ది గ్రాస్ బాడీ ద సటిల్ ప్రాణ లైఫ్ హ్యాస్ టు స్టార్ట్.
1: ఈ ప్రాణం ఎక్కడ నుంచి వస్తుండాలి?
0: ఫ్రమ్ వేర్ డు యూ గెట్?
1: ఎవరు తెచ్చి పెడుతున్నారు?
0: ఫ్రమ్ వేర్ డు
1: ఏ కనెక్షన్ తో ఇది తాకుతుండాలి?
0: How is it connected to various things?
1: ఏమి లేదు, అది కూడా మన నిత్య జీవితంలో మనం అనుభవించేటువంటి ఆహారం యొక్క సారమే.
0: దట్ ఆల్సో ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ ద ఫుడ్ దట్ యు పార్టేక్.
1: మనం త్రాగేటువంటి నీరు స్థూలమైనటువంటిది మూత్ర రూపంలో పోతుండాలి.
0: ది వాటర్ దట్ యు పార్టేక్, ది గ్రాస్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ గోస్ యాజ్
1: అతి సూక్ష్మమైనటువంటి యొక్క జలమే ప్రాణంగా మారుతుండాలి.
0: The subtle aspect of the water becomes prana or life principle.
1: Annamu manasu ganu, neeru pranam ganu, cheri manavuni yendu rendintu yokka sammilitamainatuvanti swaroopame vijnanamayanga maarutundadi.
0: The food becomes mind, the water becomes life. The mind and the life principle together become the vijnanamaya or the intelligence sheath.
1: ఈ విజ్ఞానమనగా కేవలము భౌతిక లౌకికమైన విజ్ఞానము కాదు.
0: హియర్ ద ఇంటెలిజెన్స్ రెఫర్ టు ఇస్ నాట్ ద ఎక్స్టర్నల్ వరల్డ్,
1: ఇది బాహ్య ప్రపంచమునకు మాత్రమే, స్థూల జగత్తుకు మాత్రమే.
0: ద ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ఇస్ ఓన్లీ
1: జాగ్రత్త అవస్థకు మాత్రమే,
0: ఓన్లీ ఫర్ ది వేకింగ్ స్టేట్.
1: కానీ సూక్ష్మావస్థ యందు అంతర్భావమైనటువంటి యొక్క ఆత్మతత్వం నందు ఇది ఏమాత్రం కూడాను పనికి రాదు.
0: బట్ దిస్ ఈజ్ నాట్ యూస్ఫుల్ ఫార్ అండర్స్టాండింగ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఆర్ ఇట్స్ ఫంక్షనింగ్.
1: అయితే బాహ్యాన్ని ఆధారం చేసుకుని అంతర్భావంను పోషించుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: వీ హావ్ టు మేక్ ఎఫర్ట్స్ టు బేస్ అవర్ అండర్స్టాండింగ్ ఆన్ ది ఎక్స్టర్నల్ లైఫ్.
1: అన్ని మనయందే ఉంటున్నవి కానీ బయట ఎక్కడి నుంచి రావటం లేదు, పోవటం లేదు.
0: Everything exists inside of you. There is nothing which comes externally.
1: ఆత్మకు అహంకారములకు ఉండిన వ్యత్యాసం కూడా మనం గుర్తించాలి.
0: We have to recognize the difference that exists between Atma and Ahankara, ego.
1: ఇది ఆత్మ నుండియే ఆవిర్భవించింది.
0: It emanates from Atma.
1: ఈ ఆత్మ నుండియే తలంపు బయలుదేరింది.
0: The thought comes from Atma.
1: ఈ తలంపు నుండియే వాక్కు వచ్చింది.
0: ఫ్రమ్ దిస్ థాట్ ద వరల్డ్ హ్యాస్ కమ్.
1: ఏతా వాత, వాక్కు, తలంపు, అహంకారము, ఈ మూడు కూడాను ఆత్మ సంబంధమైనటువంటి యొక్క కుటుంబమే.
0: ద వరల్డ్, ద థాట్, దే ఆర్ బేసికలీ అండ్ ఈగో హ్యావ్ కమ్ ఫ్రమ్ ఆత్మ ఓన్లీ.
1: కనుక అహంకారం అనేటువంటిది ఆత్మకు పుత్రుడు.
0: ఈగో ఇస్ ద సన్ ఆఫ్ ఆత్మ.
1: ఆత్మకు తలంపు పుత్రుడు.
0: థాట్ ఈజ్ ద సన్ ఆఫ్ ఈగో.
1: తలంపుకు వాక్కు పుత్రుడు.
0: వరల్డ్ ఈజ్ ద సన్ ఆఫ్ థాట్.
1: కనుక ఈ వాక్ అనేటువంటిది ఆత్మకు గ్రాండ్ సన్.
0: దిస్
1: గ్రేట్ గ్రాండ్ సన్.
0: దిస్ వరల్డ్ ఈజ్ అ గ్రేట్ గ్రాండ్ సన్ ఆఫ్ ఆత్మ.
1: గ్రాండ్ సన్, గ్రేట్ గ్రాండ్ సన్, సన్, ఫాదర్, ఇవంతా ఒక కుటుంబానికి చేరినటువంటి వారు కదా.
0: Great grandson, grandson, son and father all belong to one family.
1: ఈ అహంకారం అనేటువంటిది కేవలం వచ్చి పోతూ ఉంటుంటాయి.
0: This ego is one which appears and disappears.
1: రాకపోకలతో కూడినటువంటిది అహంకారం.
0: It is associated with coming and going.
1: రాకపోకలు లేనటువంటిది ఆత్మతత్వం.
0: The principle of Atma neither comes nor goes, it stays continuously.
1: కనుక ఆత్మకు అహంకారములకు ఉండేటువంటి వ్యత్యాసాన్ని గుర్తించాలంటే మనం అహంకారాన్ని ఈగో ఈగో ఈగో అంటాము. ఇది చాలా తప్పు పదం.
0: టు డిస్క్రైబ్ ది అహంకార విత్ ఈగో ఈజ్ రాంగ్.
1: అహంకారం అనగా కేవలం శరీర సంబంధించిన అహంకారం అనేటువంటిదిగా భావిస్తున్నారు. కాదు, దేహమే నేను అనేటువంటి భ్రాంతియే నిజమైన అహంకారం.
0: ది ఫీలింగ్ that you are the body, this is real ahankara.
1: Dhanamunu patti, gunamunu patti, kulamunu patti, vidyanu patti vachetundi ahankaram, adi ahankaram kaadu.
0: The ego,
1: kevalam otti brahma.
0: The ego that comes on the basis of your wealth, your qualities, your scholarship, it is only a type of delusion.
1: Ee dharmam chuchi nee ahankara padutunnava antaru. Aa dharmam chuchi ahankaram kaadu chaalu padedi, brahma padutunnadu.
0: On the basis of the wealth that you have, are you egoistic who say,
1: నీ విద్యను చూచి నేను గొప్ప విద్యావంతుడని అనుకుంటున్నావు, ఇది కేవలం ఒట్టి భ్రమగా ఉంటుండాలి.
0: Considering yourself as a great man on the basis of your education,
1: అహంకారం అని చెప్పకూడదు.
0: That should not be called really అహంకారం.
1: ఒకరికి విద్య ఉండి కూడాను ఈ విధమైనటువంటి భ్రమ లేకుండా ఉండొచ్చు.
0: There may be some people who may have education, but
1: ధనం ఉండి కూడాను ఈ యొక్క భ్రమ లేకుండా ఉండొచ్చును.
0: With wealth, there may not be the delusion of the.
1: కానీ అందరి యందు సమంగా అహంకారం అనేటువంటిది ఉంటుంది.
0: బట్ ఆల్ పీపుల్ హ్యావ్ ఈక్వలీ దిస్ అహంకార.
1: అనగా దేహమే నేను, దేహమే నేను అనేటువంటి యొక్క ఇది భావం ఉండటం చేతనే అతని అహంకారం అనేటువంటి స్వరూపం ధరించింది.
0: ది ఫీలింగ్ దట్ ఐఎమ్ ద బాడీ, ఐఎమ్ ద బాడీ కన్ఫర్స్ దిస్ అహంకార ఆన్ యూ.
1: కనుక ఈ అహంకారం అనేటువంటిది బుద్ధిని ఆవరించటం చేత అనేక విధములైనటువంటి యొక్క పెడమార్గం పట్టిస్తుంటుంది దేహాన్ని.
0: ది ఇంటెలిజెన్స్ విల్ బి పుటింగ్ ది బాడీ ఇన్ టు రాంగ్ పాత్ బికాస్ ఇట్ ఈస్ ఎన్వలప్డ్ బై అహంకారం.
1: కనుక ఈ బుద్ధి అనేటువంటి దానికి శ్రద్ధను డెవలప్ చేసుకోవాలనుకుంటే ఈ అహంకారాన్ని మొట్టమొదట మనం నిర్మూలన చేయాలి.
0: డెస్ట్రాయ్ ది అహంకార ఇఫ్ యూ వాంట్ టు మేక్ యువర్ ఇంటెలిజెన్స్ డెవలప్ శ్రద్ధ.
1: ఇంకా రెండవది ఈ పచ్చిక ఉండినటువంటి దీంట్లో కుడి ప్రక్క రుతం.
0: ది రైట్ వింగ్ ఆఫ్ దిస్ బర్డ్ ఇంటెలిజెన్స్ ఇస్ రుతం.
1: రుతం అనగా సర్వసామాన్యంగా వేదాంతమునందు సత్యము అని చెప్తూ వచ్చారు.
0: యూజువలీ ఇన్ ది కామన్ పాలన్స్ వైల్ డిస్క్రైబ్ స్పీకింగ్ అబౌట్ వేదాంత రుత ఇస్ టేకన్ యాజ్ ట్రూత్ సత్యం.
1: రుజుమార్గమును చూపేటువంటిదే రుతము అని.
0: షోయింగ్ ద ప్రాపర్ అండ్ రైట్ పాత్ దట్ ఈస్ రుతం.
1: అయితే సత్యమునకు రుతమునకు వ్యత్యాసం ఉంటున్నది.
0: దేర్ ఈస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ సత్య ట్రూత్.
1: సత్యమే రుతము, రుతమే సత్యం అని చెప్పరాదు.
0: ఇట్ ఈస్ రాంగ్ టు సే సత్యం యాజ్ రుతం అండ్ రుతం యాజ్ సత్యం.
1: మాటతో చెప్పినటువంటి దాన్ని చేతితో చేయటము, చేతితో చేసినటువంటి దాన్ని మాటతో చెప్పటము, ఇది సత్యం.
0: ఇట్ ఈస్ ట్రూత్ వెన్ యూ డూ సంథింగ్ అండ్ స్పీక్ అవుట్ వాట్ యు హవ్ డన్. వెన్ యూ టెల్ సంథింగ్ అండ్ ఆల్సో డూ ద సేమ్ థింగ్.
1: ఐదే రుతం అనేటువంటిది అది కాదు.
0: రుతం రెఫర్స్ టు సంథింగ్ ఎల్స్.
1: మనసులో పుట్టిన దాన్ని మాటలో చెప్పటము, మాటలో చెప్పిన దాన్ని చేతితో చేయటము, ఇది త్రిగుణాత్మకమైనటువంటి తత్వంతో కూడినటువంటిది కనుక దీనికి రుతము అన్నారు.
0: రుతం ఈజ్ అసోసియేటెడ్ విత్ త్రీ ఇన్స్ట్రుమెంట్స్ ద థాట్ ద వర్డ్ అండ్ డీడ్.
1: రుతం అనేటువంటిది మానసిక సంబంధమైనదని, సత్యమైనటువంటిది లౌకిక సంబంధమైనటువంటిదని దీనిని నిర్ణయించుకోవచ్చు.
0: వీ కెన్ జస్ట్ సే దట్ రుతం ఈజ్ అసోసియేటెడ్ విత్ ద మైండ్ అండ్ సత్యం ఈజ్ అసోసియేటెడ్ విత్ ద బాడీ.
1: సత్యం సత్యం అనేటువంటిది త్రికాల భాజ్యం అంటారు.
0: That is why truth is called.
1: కానీ ఇది త్రికాల భాద్యం కావచ్చు.
0: It is associated with the three times త్రికాలా.
1: కానీ త్రిలోక భాద్యం రుతం.
0: But రుతం is associated with the three worlds.
1: అనగా మనస్సునందు, వాక్కునందు, క్రియయందు ఏకత్వాన్ని పొందేటువంటిది రుతం. కనుకనే రుతము అనేటువంటిది కూడాను, సత్యము అనేటువంటిది కూడాను ఈ రెండు రెక్కలు చేరినటువంటిది అయినప్పుడే మన యొక్క బుద్ధి సరి అయిన స్థితిగా ఉంటుంది. కనుక శ్రద్ధ ఉండినంత మాత్రం ప్రయోజనం లేదు. ఈ శ్రద్ధకు ఈ రుత సత్యములు కూడాను ఏకం కావాలి. ఈ బుద్ధి అంటే సామాన్యమైనటువంటి బుద్ధిగా మనం భావించరాదు.
0: ది ఆర్డినరీ ఇంటెలిజెన్స్ ఈజ్ నాట్ ద వన్ రెఫర్ టు హియర్.
1: రుతం సత్యముతో కూడినటువంటిదే ఈ యొక్క బుద్ధి.
0: ఇంటెలిజెన్స్ to be correct must be associated with shraddha, rutam and satyam.
1: Aithe deeniki toka vere untundadi.
0: It has also one tail.
1: Ee toka endukosam?
0: Why is this tail?
1: Rekkalanu samanvaya parche nimittamai balance sariga pette kosam ee toka atyavasaram.
0: This tail is necessary in order to bring about balance between two wings.
1: Ruta satyamulanu ee jagattunandu క్రియారూపములో ప్రసరింపచేయడానికి ఈ యొక్క యోగము అనేటువంటి తోక అవసరం.
0: ద టెయిల్ ఆఫ్ యోగ ఈజ్ నెససరీ ఫర్ మేకింగ్ మ్యాన్ ప్రాక్టీస్ రుతం అండ్ సత్యం ఇన్ డైలీ లైఫ్.
1: లౌకిక జగత్తునందు ఎయిర్ప్లెయిన్ మనం చూస్తుంటాం.
0: విల్ బి సీయింగ్ ఇన్ ది వరల్డ్ ది ఎయిర్ప్లెయిన్.
1: దీనికి రెండు రెక్కలు ఉంటుంటాయి.
0: ఇట్ హ్యాస్ టూ వింగ్స్.
1: కానీ రెండు రెక్కలతో మాత్రమే ఈ ఎయిర్ప్లెయిన్ పరిగెత్తదు.
0: But the aeroplane will not be able to fly.
1: ఈ రెండు లెక్కలకు సమన్వయపరిచేటువంటి తోక కూడా ఒకటి ఉండాలి.
0: It must have a tail which can bring about balance between these two wings.
1: ఈ మూడింటి ద్వారానే మధ్యనున్నటువంటి ఒక దేహము బ్యాలెన్స్ లో ఉంటుంటాయి.
0: The body in the midst of all these three will enjoy balance only when you have got all these three.
1: ఈ ప్లేన్ లోపల కూర్చున్నప్పుడు మీరు చూచారో లేదో.
0: While sitting in the plane, I don't know whether you have seen it. ఈ
1: సమయంలో ఒక రెక్క కొంచెం కింద పడుతుంది, ఒక రెక్క పైకి పోతుంది.
0: వైల్ గోయింగ్ అప్ వన్ వింగ్ స్లైట్లీ గోస్ అప్వర్డ్స్ అండ్ అనదర్.
1: దిగే సమయంలో మరి ఒక రెక్క క్రిందికి వస్తుంది, ఒక రెక్క పైకి పోతుంది.
0: వైల్ ల్యాండింగ్ వన్ వింగ్ విల్ బి
1: అనగా ఇహ సంబంధమైనటువంటి జగత్తులో మనం జరిపించుకునే సమయంలో సత్యము ముందుగా వస్తుంది, రుతం వెనుక వస్తుంది.
0: ఇది వెన్ యు ఆర్ క్యారీయింగ్ ఆన్ యువర్ వరల్డ్లీ వర్క్ సత్యం కమ్స్ ఫస్ట్ అండ్ రుతం కమ్స్ నెక్స్ట్.
1: ఆధ్యాత్మిక మార్గంలో మనం విచారణ సలిపేటప్పుడు రుతం ముందు వస్తుంది, సత్యం దాని వెంట పడుతుంది.
0: వెన్ యూఆర్ లుకింగ్ ఇన్ టు అండ్ ఎన్క్వైరింగ్ ఇన్ టు స్పిరిచువల్ వరల్డ్ రుతం కమ్స్ ఫస్ట్.
1: కనుక ఇదంతా కూడా ఒక బ్యాలెన్స్ పైన ఆధారపడి ఉంటుంటుంది.
0: ఆల్ దిస్ డిపెండ్స్ అపాన్ ద బ్యాలెన్స్,
1: అన్ని రకములైనటువంటి యొక్క బ్యాలెన్స్ కూడా సరి అయినటువంటి రీతిగా ఉండినప్పుడే ఇది బుద్ధి, ఇది బుద్ధిగా పొందుతుంది.
0: ఇంటెలిజెన్స్ విల్ బి రియలీ ఏబుల్ టు ఫంక్షన్ యాజ్ ఇంటెలిజెన్స్ వెన్ దెర్ ఇస్ అ బ్యాలెన్స్ అండ్ ఈక్విలిబ్రియం ఇన్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్.
1: కేవలము ఋతము సత్యము యోగము లేకుండా పోతే ఇది కేవలము ఇది బుద్ధే కాదు.
0: You cannot call that intelligence at all if it is not associated with ritam, satyam and yoga.
1: ఈ యోగం అంటే ఏమిటి?
0: What do you mean by yoga?
1: ఏమిటి, క్రియాయోగమా?
0: Is it క్రియాయోగ
1: లేక హఠయోగమా?
0: హఠయోగ
1: లేక రాజయోగమా?
0: రాజయోగ.
1: ఏ యోగం ఇది? ఏ యోగము కాదు. యోగం అనగా ఏమిటి? ఆసనాలు వేయటమే యోగము కాదు. ఇది కేవలము ఒక విధమైన ఫిజికల్ ఇది ట్రైనింగ్, ఒక విధమైన కసరత్.
0: Now the yoga which is normally understood refers to physical exercise. It is not real yoga at all.
1: ఇవన్నీ కేవలం దేహాన్ని పోషించే నిమిత్తం ఏర్పడినటువంటివి.
0: All these are given to maintain the body.
1: నిజమైన యోగం ఏంటి? యోగః చిత్తవృత్తి నిరోధకః, మన ఇంద్రియమును అరికట్టినటువంటి యోగమే నిజమైన యోగం.
0: Real yoga is one which controls the senses.
1: ఈ యోగం అనేటువంటిది తోక,
0: that is the tail.
1: ఈ యోగముతో కూడినప్పుడే బుద్ధి సరి అయిన మార్గంలో నడుస్తుంది.
0: ద ఇంటెలిజెన్స్ విల్ బి ఏబుల్ టు ఫంక్షన్ ప్రాపర్లీ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ యోగా. కేవలం
1: తెలివితేటలతో మేధాశక్తితో కూడినటువంటి వాడిని వీడు చాలా బుద్ధిమంతుడప్ప అంటారు. ఇది బుద్ధిమంతుడు కాదు. ఇది
0: యూజువలీ టు డిస్క్రైబ్ ఎ పర్సన్ హూ హాస్ గాట్ సమ్ క్లెవర్నెస్ ఇంటెలిజెన్స్ అండ్ సమ్ కైండ్ ఆఫ్ మేధస్ యాజ్ ఎ వెరీ ఇంటెలిజెంట్ పర్సన్ ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ అట్ ఆల్.
1: ఇది తెలివివంతుడు కావచ్చు, అక్కడ బుద్ధిని ఉపయోగించరాదు.
0: ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ టు యూజ్ ద వర్డ్ బుద్ధి ఆర్ ఇంటెలిజెన్స్ దేర్.
1: బుద్ధిని ఉపయోగించాలంటే ఎక్కడ ఉపయోగించాలి?
0: తెలివి ఆర్
1: అంతర్ సంబంధమైనటువంటి యొక్క శ్రద్ధ, సత్యము, ఋతము, యోగము, ఈ యొక్క మహత్తత్వము, ఈ ఐదింటి యొక్క చేరిక సమయం నుండే దీనికి బుద్ధి అని ఉపయోగించవచ్చు.
0: యూ కెన్ కాల్ దట్ బుద్ధి ఆర్ ఇంటెలిజెన్స్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ శ్రద్ధ, సత్యం, ఋతం and yogam and mahasakti.
1: ఈ యొక్క యోగము ఉండినప్పటికీ మధ్యలో దేహం ఉంటుండాలి, అది మహత్తరమైన తత్వం తత్వము అని.
0: అండ్ దట్ బాడీ విచ్ కమ్స్ ఇన్ ది మిడిస్ట్ ఆఫ్ ఆల్ దిస్
1: మహత్ అనగా గొప్ప అని అర్థం.
0: మహత్ రెఫర్స్ టు గ్రేట్.
1: తత్వము అనగా రెండింటిని గుర్తించినటువంటిది అని.
0: తత్వము మీన్స్ వన్ విచ్ అండర్స్టాండ్స్.
1: అందువల్లనే మహామంత్రములు యందు తత్ త్వం అసి అన్నారు. తత్ త్వం అసి, అదే నేను అన్నాడు.
0: ఇన్ మహత్తత్వ ఇట్ ఇస్ సెడ్ తత్ త్వం అసి థౌ ఆర్ట్ దట్ ఐ యామ్.
1: అనగా ఈ సర్వశక్తితో కూడినటువంటి యొక్క దివ్యత్వమే నేను అనేటువంటి యొక్క తత్వమే మహత్తత్వం.
0: ది మహత్తత్వం రెఫర్స్ టు ఐడెంటిఫైయింగ్ వన్ సెల్ఫ్ విత్ ది ఆల్ పవర్ఫుల్ ఆత్మా ద ప్రిన్సిపల్.
1: నేనే సత్ చిత్ ఆనందమును అనేటువంటిది మహత్తత్వము.
0: ద రియల్ మహత్తత్వం ఈజ్ టెలింగ్ దట్ ఐఎమ్ సత్ చిత్ అండ్ ఆనంద.
1: స్వస్వరూప సందర్శన భాగ్యమే తత్వము.
0: అండ్ ఎక్స్పీరియన్సింగ్ ద రియల్ ఫార్మ్ అండ్ రియల్
1: స్వస్వరూప సంధానమే తత్వము.
0: తత్వం ఈజ్ స్వస్వరూప సంధానం.
1: అనగా తానెవరో తనను గుర్తించుకోవటమే ఈ యొక్క సరైన తత్వము.
0: The real tattvam is recognizing your real self.
1: Buddhi tanevaro tanu gurtinchukogalu, adhe nijamaina buddhi.
0: Real buddhi or intelligence is one which is able to understand.
1: Kevalam telivitetalato prapanchananta telusukunnanta matrama veedu buddhimantudu kaadu.
0: You cannot call any person buddhiman or an intelligent one just because he understands the external world.
1: తనను తాను తెలుసుకున్నటువంటి వాడే బుద్ధిమంతుడు.
0: ఓన్లీ దట్ పర్సన్ హూ నోస్ హీ రియలీ ఈజ్ ఈజ్ ఎన్ ఇంటెలిజెంట్ వన్.
1: ఇక్కడ బుద్ధి అనేటువంటి దానిని కేవలం సామాన్యమైనటువంటి యొక్క పేరుతో, సామాన్యమైనటువంటి స్థితితో మనం అనుభవించరాదు.
0: హూ షుడ్ నాట్ థింక్ దట్ బుద్ధి రెఫర్స్ టు దిస్ ఆర్డినరీ క్లెవర్నెస్ అండ్ సచ్ అదర్ థింగ్స్.
1: ఇది కేవలము ఆత్మకు ప్రతిబింబం అనే చెప్పవచ్చు.
0: హూ కెన్ సే దట్ దిస్ బుద్ధి ఈజ్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ ఆత్మ.
1: ఇది ఆత్మ యొక్క రియాక్షన్ అనే చెప్పవచ్చును.
0: యూ కెన్ సే దట్ దిస్ ఈజ్ ఎ రియాక్షన్ ఆఫ్ ఆత్మ.
1: ఇది ఆత్మ యొక్క రిఫ్లెక్షన్ అనే చెప్పవచ్చును.
0: యు కెన్ సే దట్ దిస్ ఇస్ రిఫ్లెక్షన్ ఆఫ్ ఆత్మ.
1: ఇది ఆత్మ యొక్క రీసౌండ్ అనే చెప్పవచ్చు.
0: యు కెన్ సే దట్ దిస్ ఇస్ రిసౌండ్ ఆఫ్ ఆత్మ.
1: కనుక రీసౌండ్ రిఫ్లెక్షన్ ఈ ఆత్మ యొక్క తత్వమే బుద్ధి యొక్క ప్రమాణం.
0: ద రియల్ ఇంటెలిజెన్స్ ఈస్ ది రియాక్షన్ అండ్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్ ఆఫ్ ఆత్మ.
1: కనుక విద్యార్థులు ఈ విధమైనటువంటి బుద్ధి యొక్క రహస్యాన్ని చక్కగా తెలుసుకున్నప్పుడే నేను బుద్ధిమంతుడా లేక భ్రమతో కూడినవాడా అని తనకు తానే నిర్ణయం చేసుకోవచ్చు.
0: ఓన్లీ అవుట్ ఆఫ్ ది స్టూడెంట్స్ అండర్స్టాండ్ ద రియల్ నేచర్ ఆఫ్ దిస్ ఇంటెలిజెన్స్ ఇన్ ఆల్ ఇట్స్ ఆస్పెక్ట్స్ వన్ కెన్ టెల్ వన్ సెల్ఫ్ వెదర్ హీస్ రియల్లీ ఇంటెలిజెంట్.
1: ఫస్ట్ ర్యాంక్ వచ్చినంత మాత్రమున లేక ఓ గ్రేడ్ వచ్చినంత మాత్రమున నేను చాలా తెలివితేట గలవాడని భావించుకోవచ్చు. తెలివితేటలు ఉండవచ్చును, అది మేధాశక్తికి సంబంధించినటువంటిది.
0: Now, just because you get a first rank or O grade, if you say that you are extremely intelligent, well, you have cleverness. You have that intellect.
1: May. Adi medha shakti. Medha. Tantro putin it shakti.
0: It is the power which has taken its origin.
1: Ee medha shakti e maya shakti.
0: This power of medha is itself illusion. The power of maya.
1: రామచంద్రుడు 14 సంవత్సరములు అరణ్యవాసం చేసి శ్రీ అయోధ్యలో ప్రవేశించిన తరువాత కైక తన దోషమును తాను గుర్తించి ఒంటరిగా ఉన్న సమయం నందు రాముని దగ్గరికి వెళ్లి, నాయన, నా వలనే నీకు ఇన్ని కష్టములు కలిగింది. నీవు సాక్షాత్ భగవంతుడవని తెలిసి కూడాను నా విషయవాసన చేత, నా అభిమానం చేత, నా మమకారం చేత నిన్ను ఈ విధమైనటువంటి కష్టములకు గురి చేస్తుంది. నాయన, ఈ పరిహారార్థమై నీవు ఏదైనా ఒక చక్కని ఉపదేశం చేసి నా యొక్క ఈ పాపను క్షీణింపచేయమని చెప్పిన కోరింది.
0: ఆఫ్టర్ రామ రిటర్న్ ఫ్రమ్ ఎగ్జైల్ కైకే వాజ్ హైలీ రిపెంటెంట్. షీ వెంట్ టు రామ అట్ అప్రోప్రియేట్ టైమ్ అండ్ ఆస్క్డ్ హిమ్, ఐ హావ్ సిన్డ్, ఐ హావ్ కాజ్డ్ యూ అన్టోల్డ్ ట్రబుల్స్, లెట్ మీ రిపెంట్ అండ్ ఎక్స్పియేట్ ఫార్ వాట్ సిన్స్ వాట్ ఎవర్ సిన్స్ ఐ హావ్ కమిటెడ్.
1: రాములు డైరెక్ట్ గా చెప్పకుండా ఇండైరెక్ట్ గా అనేక రకమైన మార్గములు చూపించినాడు.
0: రామ కన్వేడ్ ది వేరియస్ మెథడ్స్.
1: ఇది అనాది కాలం నుండి అవతారముల యొక్క రహస్యమే. ఇది ఏది డైరెక్ట్ గా చెప్పటం లేదు.
0: అవతారం
1: కొన్ని మాత్రమే చెప్పవచ్చును, కానీ కొన్ని మాత్రం ఇండైరెక్ట్ గా చెప్తూ వస్తుంటారు.
0: రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్ అవతార్స్ నెవర్ టెల్ ఎనీథింగ్ డైరెక్ట్లీ. Most of the things they convey indirectly only.
1: కారణం ఏమనగా మానవత్వం నుండే ఒక దివ్యత్వం ఉన్నది కనుక ఆ దివ్యత్వాన్ని మేలుకొల్పి ఆ దివ్యత్వం ద్వారానే తాను గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: The reason is, in every human being there is divinity basically. In order that divinity manifests,
1: కేవలం అన్ని డైరెక్ట్ గానే చెప్తూ పోతుంటే తన యొక్క దివ్యత్వాన్ని తాను ఏమాత్రం కూడా అర్థం చేసుకోలేడు.
0: When it is told directly, one would not be able to understand.
1: తన దివ్యత్వాన్ని అర్థం చేసుకునేటువంటి స్వాతంత్రం కూడా అతనికి అందించే నిమిత్తమే ఇండైరెక్ట్ గా చెప్తుంటాడు.
0: ఇన్ ఆర్డర్ టు గివ్ దట్ కెపాసిటీ అండ్ దట్ ఫ్రీడమ్ టు అండర్స్టాండ్ హిజ్ ఓన్ రియల్ డివినిటీ, థింగ్స్ ఆర్ కన్వేడ్ ఇండైరెక్ట్లీ.
1: ఇక్కడ అమ్మ నీకు ఉపదేశం చేస్తారు, కానీ సరియు నది తీరమునకు వెళ్లి స్నానము చేసి అక్కడ చుట్టూ ఏమైనా ఉంటుందాయేమో చూచి అవి ఏమి చేస్తున్నాయో చూసుకుని రామన్నాడు.
0: Mother, well, I will teach you the necessary things, but go to river Sarayu, have a bath.
1: Ame ee naadu goppa upadesham andukogalugutunnanu naa kumarudainaatundi Ramachandra Murthy dwara ani chaala aanandapadi tana chelikattalato Sarayu nadiki poyindi snanam chesindi chuttu chusindi em undayani kaani akkada anta gorlu untunnayi.
0: Look to the surroundings and come back. She went with the other and when she went and had the bath in Sarayu river, what she saw was goats and sheep.
1: Chuchindi chuchetappudiki ekkada chusina gaani me narustunnayi ee gorlu ee mekalu.
0: The sheep and these goats were making the sound me.
1: Ochindi papa amma meeru snanam chesara? చేశారు. సరియు నది ఒడ్డున ఏమి జీవిస్తున్నాయి, ఏ యొక్క మృగములు ఉన్నాయి, ఏ మనుషులు ఉంటున్నారు చెప్పమన్నాడు.
0: కైకేయి రిటర్న్ Rama asked, "Mother, did you have your bar? What did you find? What animals did you find?"
1: Nayana, gorlu, mekalu, pachigaddini mestunnayi annadu.
0: And she said, "Well, these goats and sheep were grazing."
1: Avi ye vidhanga shabdam chestunnayi annadu.
0: What sound were they producing, mother?
1: Dani swabhavame kada me me me anarustunnayi annadu.
0: It is their nature to shout me me
1: me ante emiti annadu.
0: He asked, "What do you understand by
1: me varu aneetundi?" నేనెవరు అనేటువంటిది.
0: మే మీన్స్ హూ ఆమ్ ఐ.
1: గొర్రెలు కూడాను ఆశిస్తున్నాయి, నేనెవరు నేనెవరు నేనెవరు నేనెవరు అని ప్రశ్నిస్తున్నాయి. కనుక నీవు మానవుడై పుట్టుకున్నావు, నీవు నేనెవరు అనేటువంటి దాన్ని గుర్తించుకోలేకపోతే నీవు గొర్రెతో సమానమేన ఉన్నాడు.
0: ఈవెన్ ది షీప్ గో ఆన్ ఆస్కింగ్ హూ ఆమ్ ఐ హూ ఆమ్ ఐ. ఆఫ్టర్ బీయింగ్ బోర్న్ యాజ్ ఎ మ్యాన్ ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు నో, పుట్ ది క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్.
1: కనుక ఈనాడు నేనెవరు అనేటువంటి ప్రశ్న మాత్రం వేసుకోనకుండా నీవెవరు అతనెవరు ఇతనెవరు అని ప్రశ్న వేస్తుంటే వీరంతా గొర్రెలతో సమానమే.
0: టుడే యు డోంట్ పుట్ ఎ క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్ అస్ టు హూ యూ రియలీ ఆర్ అండ్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ నోయింగ్ హూ ది అదర్ పర్సన్ ఇస్.
1: ప్రశ్న వేసుకో, హూ ఆమ్ ఐ.
0: ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ పుట్ ది క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్, హూ ఆమ్ ఐ.
1: కనుక నేను పుట్టినప్పుడు ఏ యొక్క దీనితో నీవు పుట్టావో నీవు గిట్టినంత వరకు కూడాను ఆ యొక్క దీనితోనే నీవు గిట్టరాదు.
0: With whatever you are born, you should not die with the same thing.
1: Puttinappudu neevu koham koham koham ani yerchinavu.
0: When you were born, you cried out, koham
1: koham anaga nenevaru nenevaru.
0: Who am I, that is the meaning of
1: koham. Satya anta varaku nenevaru nenevaru ani satyesthe inga putti prayojanam emiti.
0: Even at the time of death, if you die asking the question, who am I, what is the use of life?
1: Puttinappudu koham ani puttavu. సత్య సమయంలో సోహం అని చావాలి, అదే సార్థకం.
0: వెన్ యువర్ బోర్న్ యూ సెట్ హూ ఆమ్ ఐ, వెన్ యూఆర్ డైయింగ్ యూ షుడ్ సే ఐ ఆమ్ దట్ అండ్ డై, దట్ శాంక్టిఫైస్ యువర్ లైఫ్.
1: కనుక మానవుని యందు ఉన్నటువంటి అహంకారతత్వాన్ని మనం నిర్మూలం కావించుకోవాలంటే ఒక మార్గాన్ని మనం అనుసరించాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు డిస్ట్రాయ్ దిస్ అహంకార ఫర్ వాంట్ ఆఫ్ అవర్ ఈగో, యూ విల్ హ్యావ్ టు జస్ట్ ఫాలో ఎ పర్టికులర్
1: పాత్. ఇది ఒక భగవత్ యొక్క మార్గంలో తప్ప అన్య మార్గంలో మనకిది ఏమాత్రం కూడాను తలింప చేయదు.
0: ఎక్సెప్ట్ బై ఫాలోయింగ్ ది పాత్ డివైన్ దేర్ ఇస్ నో అదర్ పాత్ విచ్ కెన్ లీడ్ యు ఆన్.
1: అహంకారం కలిగినప్పుడు నీ ఒక ప్రదేశంలో కూర్చో.
0: వెన్ యు సఫర్ ఫ్రమ్ దిస్ అహంకార
1: నీవు పరీక్ష గావించు.
0: యు గో ఆన్ అబ్జర్వింగ్ యువర్ ఓన్ బ్రెత్,
1: నీ ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఏమైనా పలుకుతున్నాయో నీ విచారణ చేయి.
0: ఎన్క్వైర్ ఇన్ టు వాట్ యువర్ ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్ produce a sound.

0: ఈ యొక్క శ్వాసను నువ్వు చక్కగా అనుసరించు.
1: అబ్జర్వ్ ద వర్డ్ సోహం, ఐ ఆమ్ దాట్.
0: సోహం అనగా సహ, అహం, ఈ రెండింటి పదములు చేరే సోహం అయిపోయింది. సహ అహం.
1: సోహం రెఫర్స్ టు ఏ కాంబినేషన్ ఆఫ్ సహ అండ్ అహం.
0: సహ నీవు, అహం నేను.
1: సహ ఈజ్ యూ, అహం ఐ.
0: సహ బ్రహ్మ, అహం నేను.
1: సహం
0: బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అనేటువంటి భావం మనలో ఆవిర్భవించుకొని ఈ అహం బ్రహ్మాస్మి అనేటువంటి భావాన్ని నీవు అభివృద్ధి గావించుకుంటూ వస్తే ఈ అహం అనేటువంటిది నీకేమాత్రం కూడా బాధించదు.
1: ఇఫ్ యూ కెన్ డెవలప్ విత్ ఇన్ యూ అహం బ్రహ్మాస్మి, అయం బ్రహ్మ, అయం బ్రహ్మ, దెన్ దిస్ అహంకార విల్ నాట్ బాధర్ యు.
0: ఇది వేదాంత పరిభాష యందు హంస గాయత్రి అని చెప్తూ పోయారు. సోహం, హం అనగా హంస, హంస గాయత్రి యొక్క సోహం అని.
1: దిస్ సోహం మంత్ర ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ హంస గాయత్రి ఇన్ వేదాంతిక్ పారలన్స్.
0: విద్యార్థులారా, మన యందు అంతర్వాణి అదే కాన్షియన్స్. ఈ సోహం తత్వంతో మనకు క్షణ క్షణం కూడా బోధిస్తూనే ఉంటుండాలి.
1: ఎవ్రీ మూమెంట్ వీఆర్ గెటింగ్ లెసన్స్ ఫ్రమ్ అవర్ కాన్షియన్స్ విత్ దిస్ సోహం ప్రిన్సిపల్.
0: ఒక దినమునకు 24 గంటలు,
1: ఎ డే కన్సిస్ట్ ఆఫ్ 24 అవర్స్.
0: 24 గంటల లోపల కూడాను మనము ఈ సోహం, సోహం అనేటువంటిదంతా కూడాను ఒక దినమునకు 21,600 పర్యాయము చెప్తుండాలి. 21,600.
1: We chant this soham within a day of 24 hours 21,600 times.
0: 21,600 times. నేనే బ్రహ్మ, నేనే బ్రహ్మ, నేనే బ్రహ్మ అని అంతర్వాణి నీకు ఉపదేశం చేస్తుంటే ఈ ఉపదేశాన్ని కట్టబెట్టి ఒక తట్టు కట్టిపెట్టి దీనిని నేనే బ్రహ్మ అనేటువంటి దాన్ని మర్చిపోయి నేను రామయ్య, నేను సీమయ్య, నేను జోగయ్య, నేను ఈ విధంగా చెప్పుకుంటూ పోతుంటే ఇది ఏమైనా సరైన మార్గమా?
1: When your own conscience is repeating 21,600 times that you are a Brahman, and if you refuse to recognize that and go on with your own names as Ramayya, Krishnaya,
0: నేను రామయ్య కృష్ణయ్య అనుకోని నీవు ఎంతకాలం సాధన చేసినా కూడాను ఇది ప్రయోజనమే లేదు. నీవు రామయ్యగానే ఉంటావు, నీవు కృష్ణయ్యగానే ఉంటావు. ఈ రామయ్య కృష్ణయ్య దేహానికి పెట్టిన పేర్లు కానీ నీ పేర్లు కాదు.
1: విత్ ది ఫీలింగ్ దట్ యు ఆర్ రామయ్య అండ్ కృష్ణయ్య, యు మే డూ దిస్ సాధన ఎనీ డ్యూరేషన్ ఆఫ్ టైమ్. It is useless. The name is given to your body and not to yourself.
0: ఇది దేహానికి పెట్టిన పేరు.
1: This name is given to the body.
0: నా సోహం అనేటువంటిది పుట్టిన పేరు.
1: This soham is my name from birth.
0: పుట్టిన పేరు శాశ్వతం కానీ పెట్టిన పేరు శాశ్వతమా?
1: The name which is born with you is permanent. Now name which is given is not
0: అనేటువంటిది artificial.
1: Whatever is given is artificial.
0: పుట్టినది real.
1: Whatever is born with you is real.
0: అదే నీ సత్యం.
1: దాట్ ఈజ్ యువర్ ట్రూత్.
0: ఆ సత్యమే ఋతముగా భావించుకోవాలి.
1: దాట్ ట్రూత్ మస్ట్ బి కన్సిడర్డ్ యాజ్ ఋతం.
0: ఈ సత్య ఋతములు రెండింటిని ఏకత్వం గావించుకుని దివ్యత్వమైనటువంటి సచ్చిదానందాన్ని పొందాలి.
1: ఇఫ్ యు యునైట్ దిస్ ఋతం అండ్ సత్యం, యూ విల్ బి ఏబుల్ టు రీచ్ సచ్చిదానంద.
0: కనుక బుద్ధి అనేటువంటిది కేవలము లోక సంబంధమైన రీతిగా మనము ఉచ్చరించేటువంటిది కానీ అనుభవించేటువంటిది కానీ దానిని ఉపయోగించేటువంటిది కానీ కాదది.
1: The real intelligence is not the one which is commonly used and commonly understood and experienced as intelligence in the worldly sense.
0: Kanuka buddhi aneetundi dani yokka rahasyanni chakkaga gurtinchukoni tadwara ee ratasarathi yokka vishayanni manamu poorthi telusukunnappude ataniki mana jeevitham aneetundi rathanni ataniki arpitam cheyataniki oka vidhamaina avakasam untuntadi.
1: Only when we understand the secret and the full aspects of buddhi, we will be able to hand over this chariot to the charioteer with full satisfaction.
0: Krishnudu partha sarade ayinadu.
1: Krishna was partha sarade.
0: Parthudu ante evaru?
1: Who is partha?
0: Kevalam Arjunudu maatrame kaadu.
1: It is not Arjuna alone.
0: Prithvi putrudainatunte vaade parthudu. Kabatti meerandaru prithvi putrule. Meerandariki ni partha sarade. Aa bhagavantuni saradiga meeru tisikarinchali.
1: It is not merely Arjuna. Everyone born on earth is the son of Prithvi, and that is Partha. You have to accept the Lord as the charioteer.
0: Idi bhagavantuni aatma pratibimbam ainatundi ganaka ee buddhi buddhini saradiga pettukoni
1: as intelligence is a reflection of God,
0: ni pennidhi ainaatundi yokka bhagavantuni sannidhini cheradaniki krushi cheyandi.
1: With itself, try to reach the lotus feet of the Lord.
0: Ee annintikini prema atyavasaramu.
1: Love is essential for all these things.
0: Prema lekunda ye karyam kudanu manam cheyadaniki veelu kaadu.
1: It is impossible to accomplish anything without love.
0: కేవలం తినటము త్రాగటం కూడా ప్రేమ ఉండినప్పుడే దాన్ని తినడానికి త్రాగడానికి కొనుక్కుంటాం.
1: ఈవెన్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్ డిపెండ్స్ అపాన్ ద లవ్.
0: కనుక ఆ ప్రేమ స్వరూపుడే భగవంతుడు.
1: గాడ్ ఈస్ ది వెరీ ఎంబాడీమెంట్
0: ఆఫ్ సత్య భాస్కరుడే భగవంతుడు.
1: హీఈస్ ది
0: సద్గుణములకు నిలయమైనటువంటి వాడే సత్య.
1: అండ్ ఈస్ ద వన్ హూ నోస్ ట్రూత్.
0: కనుక ప్రేమ చేత మీ యొక్క యథార్థమైనటువంటి స్వరూపాన్ని గుర్తించడానికి బుద్ధిని ఆశ్రయించి తద్వారా మీ యొక్క మానసిక తత్వాన్ని పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి దివ్యమైనటువంటి నవ్యమైనటువంటి భవ్యమైనటువంటి రూపకంగా తీర్చిదిద్దుకుంటారని నేను ఆశిస్తున్నాను.
1: త్రూ లవ్ ట్రై టు రికగ్నైజ్ యువర్ రియల్ నేచర్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది ప్రాపర్ ఇంటెలిజెన్స్ అండ్ ప్యూరిఫై యువర్ మైండ్ అండ్ త్రూ దాట్ యు శాంక్టిఫై యువర్ లైఫ్.

0: నపుడే మహితుడగును, మనసు నిలిపినప్పుడే మహితుడగును.
1: An aspirant will not have peace if he does all actions without purity of heart, without any hatred. If he has got this steady mind, along with the light and yoga, he will be a noble one.
0: Sardarshanamulandu, Nyaya Darshanam, Vaiseshika Darshanam, Sankhya Darshanam, Ainadi.
1: In Sardarasanas, we completed three, Nyaya, Vaiseshika and Sankhya.
0: Inadu, Yoga Darshanam.
1: And today, Yoga Darshana.
0: Prachinapa Maharshalu.
1: Ancient saints.
0: Visishtamayana kunti ye yogamanu. Anadikalamanundi. Anubhavistu. Jagattunaku. ప్రచార ప్రబోధములు చేయుచూ వచ్చారు.
1: The saints and seers experienced all these yogas and started teaching, propagating the principles.
0: ఇది అష్టాంగ యోగములతో కూడినటువంటిది.
1: This has got something to do with Ashtanga Yoga.
0: యమ, నియమ, ఆసన, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం, సమాధి అనేటువంటి పేర్లతో ప్రచురిస్తూ వచ్చారు.
1: దిస్ అష్టాంగ యోగ హ్యాస్ 8, ద యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి స్థితి.
0: ఈ యోగములు యందు విశిష్టతను గుర్తించే నిమిత్తమై భారతీయులు దీనికి తగినటువంటి కృషి చేయలేకపోయారు.
1: టు నో ద సిగ్నిఫికెన్స్ భారతీయస్ డిడ్ నాట్ మేక్ ప్రాపర్ అటెంప్ట్.
0: ఈ యోగములు పుట్టినది భారతదేశమైనప్పటికీ పెరిగినదంతా విదేశములో పెరుగుతూ వస్తున్నాయి.
1: దో భారత్ వాజ్ ది బర్త్ ప్లేస్ ఫర్ యోగ, ఇట్ హెస్ డెవలప్డ్ అబ్రాడ్.
0: ఈ విద్యా విశేషం వల్ల కాని లేక ఆధునిక నాగరికత వల్ల కాని భారత మానవులు యందు ఒక విధమైనటువంటి ఒక అంధవిశ్వాసం అనేటువంటిది పెరుగుతూ వచ్చింది.
1: Either because of education that is marching ahead, or because the effects of modern civilization, the blind faith is on the rise among Bharatiyas.
0: Manavudu ye vishayamunu telusukonavalanannanu danini paripurnamainatu yokka shraddha chetanu vishwasamu chetanu danini parisilana gavinchavalasi vastundi.
1: If man is to know anything, he should investigate with all sincerity and full faith.
0: Kevalam shraddha leka విచారణ చేయక విషయం మనకు సత్యస్వరూపాన్ని దర్శింపచేయదు.
1: Without sincerity and without this investigation inquiry, he cannot know.
0: ఈ యోగం అనేటువంటిది కేవలం కాషాయ వస్త్రములు కట్టి
1: దిస్ యోగ
0: కందమూలాదులు భుజించి కారణముల యందు నివసించేటువంటి కేవలం సాధువులకు సన్యాసులకు సంబంధించినవి ఈ యోగములని భారతీయులు ఈ యోగమును అలక్ష్యపరుస్తూ వచ్చారు.
1: Bharatiyas neglected this science of yoga, thinking that it is meant for celibates, ascetics who are living in the forest.
0: ఇది కేవలం సామాన్యమైనటువంటి గృహస్థులకు కానీ మానవులకు కానీ సంబంధించినటువంటిది కాదని సర్వసంగ పరిత్యాగులై సంచరించేటువంటి ఏకాంత వాసము జరిపేటువంటి యొక్క ఋషులకు మాత్రమే ఈ యోగము సంబంధించినదని కూడాను ఆపోహలు చేస్తూ వచ్చారు.
1: They also had feelings that this yoga is not meant for householders and ordinary people, that it is for renunciants who spend time in solitude.
0: Kani idi satyam kaadu,
1: but this is not true.
0: Samanyamaina manavulake ee yogam atyavasaramani kudanu ee naati parishodakulu dwara prapanchamulo pracharam sarputu vacharu.
1: Today it is understood that it is meant for ordinary people. It's known all over the world.
0: ఈ యాంత్రిక యుగమునందు మానవుడు అమిత భారంచే జీవించేటువంటి ఈ సంసారమునకు అధికమైనటువంటి పనులు చేసి ద్రవ్యమును ఆర్జించాలని రాత్రింపగలు శ్రమిస్తూ వస్తున్నాడు.
1: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ టెక్నాలజీ, టు క్యారీ అవుట్ ఎ లివింగ్ అండ్ టు మెయింటైన్ హిస్ ఫ్యామిలీ, హీ స్ట్రగుల్స్ హార్డ్ అండ్ డస్ ఎగ్జర్ట్స్ మోర్ ఆఫ్ వర్క్.
0: ఈ శ్రమల చేత మానవుడు చాలా అలసి నిద్ర లేక కేవలం నిద్ర నిమిత్తమై ఈ యొక్క స్లీపింగ్ పిల్స్ తీసుకోవటము లేక ఇంకా మత్తు పదార్థములు స్వీకరించటము, ఈ విధమైనటువంటి ప్రయత్నముల ద్వారా మానవుని యొక్క ఆరోగ్యమును పాడు చేసుకుంటూ వచ్చాడు.
1: బికాస్ ఆఫ్ ఎగ్జర్షన్ హి బికమ్స్ టైర్డ్ అండ్ హి డజంట్ గెట్ స్లీప్, దేర్ఫోర్ హి హస్ టు టేక్ స్లీపింగ్ పిల్స్ ఆర్ ఇంటాక్సికెంట్ డ్రింక్స్ టు గెట్ ఇన్ టు స్లీప్. Thus he spoils his health.
0: Nidra sakalamulaku nidra lekapovatamu nidra nimittamai kutriyamainatunti yokka aushadhamulu sevinchatamu dani dwara kudanu phalitam lekapovatam cheta mattu padarthamulu sekarinchatamu ee vidhamainatunti yokka kutriyamainatunti abhyasamulu cheta manavulaku gunde jabbulu rakta potulu dinadinamulaku adhikamavutu vachayi.
1: As he doesn't go to sleep in time, as he consumes all artificial drugs to go to sleep, or takes to intoxication drinks, he leads an artificial life, and therefore he suffers from cardiac diseases and blood pressure.
0: Blood pressure.
1: Blood pressure.
0: Heart to.
1: Heart diseases.
0: ఈ విధమైన యొక్క విచిత్రమును గుర్తించినటువంటి యొక్క పరిశోధకులు దీనికి కారణం ఏమిటి, దీనికి నివారణ ఏమిటి అని అనేక విధములుగా విచారణ సలుపుతూ వచ్చారు.
1: Investigators have gone to the details and found out the reason for these heart diseases.
0: దీనికి యోగమే పరిహారం అని కూడా నిర్ణయిస్తూ వచ్చారు.
1: They decided this yoga is the solution to these heart ailments.
0: మానసిక శాంతిని కోల్పోయి,
1: having lost mental peace,
0: దేహ ఆరోగ్యమును కూడాను కోల్పోయి,
1: having lost body health,
0: ఈ జగత్తునందు అనేక విధమైన శ్రమలకు గురి అయి,
1: బికాస్ ఆఫ్ ఎగ్జర్షన్స్ ఇన్ ద వరల్డ్,
0: నిర్వికారమైనటువంటి యొక్క భావమును అనుసరిస్తూ,
1: ఫాలోయింగ్ ఆల్ పర్వర్సిటీస్,
0: నిరంతర తాపత్రయములచే,
1: విత్ ఎర్నింగ్ పైనింగ్ ఫర్ ఎవ్రీథింగ్,
0: అంతులేని ఆశలచే,
1: విత్ లిమిట్లెస్ డిజైర్స్,
0: అర్థం కాని ఆవేదనలచే,
1: విత్ మీనింగ్లెస్,
0: అప్రాప్తమైనటువంటి యొక్క ధర్మలకు ప్రాప్తులాడుకుంటూ,
1: ఇస్ వర్కింగ్ ఫర్ ద మనీ విచ్ హి డజంట్ డిజర్వ్,
0: మానసిక శరీరం యొక్క స్థితిగతులను లక్ష్యము చేయక,
1: he neglects the body and the mind,
0: samsara poshanarthamai,
1: to maintain his family,
0: tara sarvasamunu kolipothu vachadu manavudu.
1: Man is losing everything.
0: Deeniki margamunu parishodhan chestu vachadu.
1: People started finding out the path,
0: kaani ee parishodhana phalitham valla sariyina kunti yokka jawabu kudanu variki dorukutu vachindi.
1: Because of this continuous investigation they could get proper replies.
0: ఈ శ్రమల చేత మానవుని యొక్క శరీరము బలహీనమవుతుండాలి.
1: బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ ఎగ్జర్షన్ ద బాడీ బికమ్స్ వీక్.
0: ఉచ్ఛ్వాస నిశ్వాసమును అధికముగా చేయటం చేత లంగ్స్ కూడాను దెబ్బతింటూ వచ్చింది.
1: బికాస్ ఆఫ్ బ్రీతింగ్ ప్రాసెస్ ఎట్ ఎ హై రేట్ ఈవెన్ లంగ్స్ ఆల్సో గెట్స్ స్పాయిల్డ్.
0: రక్తము అతి వేగముగా ప్రసరించటం చేత రక్తపోటు కూడాను ప్రారంభమైంది.
1: ద బ్లడ్ సర్క్యులేట్స్ ఎట్ ఎ హై స్పీడ్ దేర్ ఫోర్ హీ డెవలప్స్ బ్లడ్ ప్రెషర్.
0: ఈ విధమైనటువంటి యొక్క వ్యాధులకు సరైన ఔషధము తీసుకున్నను నివారణ కాలేకపోతూ వచ్చింది.
1: ఫర్ దీస్ డిసీజెస్ ఈవెన్ ఇఫ్ టేక్ మెడిసిన్స్ దేర్ ఇస్ నో క్యూర్.
0: కనుక ఈ యొక్క ఆరోగ్యములకు ఆనందములకు శాంతి సుఖములకు యోగమే శరణ్యమని కూడాను నిర్ణయిస్తూ వచ్చారు.
1: దేర్ఫోర్ యోగా ఈజ్ ది ఓన్లీ ఆన్సర్ సొల్యూషన్ ఫర్ హెల్త్ ద పీస్ ప్రాస్పెరిటీ అండ్ హ్యాపీనెస్.
0: ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అని అమెరికా లోపల,
1: International University in America,
0: Physiology Professor,
1: a Physiology Professor,
0: aneka vidhamainatundi parisheelanu chestu vachadu.
1: He experimented in different ways.
0: Indulo
1: here
0: sariyainatundi yokka jababu chikke enta varaku kodanu dinni vadalakoodadani atyanta pattudalato ee parishodhanalu saagistu vachadu.
1: He determined to continue his experiments until he arrives at a good result.
0: Itane cotton can.
1: He is
0: cotton can.
1: Cotton can.
0: Itanu kattakadapatiki monna monnane deeni yokka sariyainatundi yokka jawabunu gurtinchi,
1: he could recognize the correct answer.
0: Idi Patanjali yogam yokka prabhavam cheta emainanu marchavachunani ninnayistu vachadu.
1: He decided through the principles of Patanjali Yoga Shastra, everything could be changed.
0: Taruvartha ee satyanni gurtinchinatvanti kontha mandi professors,
1: some other professors who recognized this truth,
0: yukka Hawaii anetvanti university lopala parishodham chestu vacharu.
1: They conducted experiments in Hawaii University.
0: Collier, Cheetham, Johnson, ఈ ముగ్గురు కూడా ప్రొఫెసర్స్ ఒకదానికొకటి విరుద్ధమైన రీతిగా పరిశోధన చేస్తూ వచ్చారు.
1: The three professors conducted experiments in opposite directions.
0: ఈ జాన్సన్ చాలా తెలివితేటలు కలవాడు.
1: Johnson is very intelligent.
0: ఇతనికి యోగాభ్యాసం పైన ఏమాత్రం కూడా విశ్వాసం లేనివాడు.
1: He has no faith in yoga.
0: కానీ పరిశోధనలో తేలినటువంటిది తన యొక్క పొరపాటు అని విశ్వసిస్తూ వచ్చాడు.
1: Ultimately, he could find out through his experiments that it is his own mistake that
0: made him stop. Sutramanandu chitta vrutti nirodhakaha.
1: The control of the
0: senses. Chitta vrutti arikattinappudu entati vijayanni ainappudunu sadhinchavachunu ee jagattulo manasika sharirikamaina shaktulanu abhivruddhi gavinchukovachunu ani kudalu varu ninnayistu vacharu.
1: They also decided by controlling the senses they can accomplish any kinds of powers.
0: ఒక నయా పైసా సెలవు కాకుండా,
1: వితౌట్ స్పెండింగ్ నయా పైసా,
0: డాక్టర్ సన్నిధి ఆశ్రయించకుండా,
1: వితౌట్ గోయింగ్ టు ఆల్ డాక్టర్స్,
0: ఆరోగ్యమును కాపాడుకునే నిమిత్తము యోగాభ్యాసము అత్యవసరమని కూడా ప్రచురిస్తూ వచ్చారు.
1: దే స్టార్టెడ్ పబ్లిసైజింగ్ టు మెయింటైన్ హెల్త్ యోగా ఇస్ నీడెడ్.
0: అయితే ఈ యోగం యొక్క ప్రభావాన్ని మానవత్వములు ఏ రీతిగా గుర్తించడానికి వీలవుతుంది?
1: How is it possible to recognize the effect on the human life?
0: ఈ చక్కని పరిశోధనల చేతనే ఒక నిర్ణయం కూడాను తేలింది.
1: Through these experiments it could be arrived.
0: 2 గంటల మనము గాఢ నిద్ర లోపల ఏ సుఖాన్ని పొందుతామో ఆ సుఖము 12 నిమిషాల్లో మనము పొందవచ్చును యోగాభ్యాసములని కూడాను నిర్ణయమైంది.
1: It is also decided the blissful state you would experience in deep sleep over a period of 2 hours.
0: మానవులకు నిద్ర అత్యవసరం.
1: నిద్ర, deep is very necessary.
0: కనుక ఆహారం లేకపోయినను మానవుడు ఏదో కొన్ని విధమైనటువంటి యొక్క సాధనల చేత దానిని అడ్జస్ట్ చేసుకోవచ్చును, సరిపుచ్చుకోవచ్చును. కానీ నిద్రనే లేకుండినా మానవుని యొక్క ఆరోగ్యము పూర్తిగా చెడిపోతుంది.
1: హీ కెన్ క్యారీ ఆన్ వితౌట్ ఫుడ్ బట్ వితౌట్ స్లీప్ హీ కెనాట్ క్యారీ ఆన్ బికాస్ హీ స్పాయిల్స్ హిస్ హెల్త్.
0: కనుక ఈనాటి మానవుడు సహజమైన నిద్రను కూడా కోల్పోతున్నాడు.
1: సో మ్యాన్ టుడే ఈజ్ లూజింగ్ ద న్యాచురల్ స్లీప్.
0: కర్షకులు, కార్మికులు, ఈ యొక్క వ్యవసాయదారులు వీరందరూ కూడాను శ్రమించి అధికమైనటువంటి యొక్క దీనిని ఉత్పత్తి గావించుకున్న వాళ్ళని రాత్రింపగలు కూడాను పనిచేస్తూ వచ్చారు.
1: ద ఫార్మర్స్, ద లేబర్, దే వర్క్ డే అండ్ నైట్ ఫర్ హై ప్రొడక్షన్.
0: ఈ శ్రమ చేత మానవుడు తన యొక్క శారీర ఆరోగ్యంను కోల్పోతూ వచ్చారని అమెరికా, రష్యా, జర్మనీ, పెంచి ఈ దేశములంతా కూడాను చాలా కొంతవరకు పరితపిస్తూ వచ్చారు.
1: ఆల్ ఫెల్ సో సాడ్ బికాస్ మ్యాన్ లూజెస్ హెల్త్ బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ ఎగ్జర్షన్.
0: ఈ విధమైనటువంటి యొక్క దుఃఖములకు, విచారములకు, అనారోగ్యములకు పరిహారం ఏమిటి అని కూడాను తిరిగి కొంతవరకు పరిశీలన చేస్తూ వచ్చారు.
1: దే ఆల్సో ఇన్వెస్టిగేటెడ్ ద రీజన్స్ ఫర్ ద ఇల్ హెల్త్ అండ్ ఫర్ యాంగ్జైటీ.
0: భారతదేశమునందు కూడాను అనేక మంది కార్మికులు, కర్షకులు ఏదో కష్టించి పనిచేస్తున్నారే కానీ తగినంత ఆరోగ్యమును వారు అందుకోవటం లేదు.
1: ఇన్ భారత్ ద ఫార్మర్స్ అండ్ లేబర్ వర్క్ వెరీ హార్డ్ బట్ దే ఆర్ నాట్ హెల్దీ.
0: ధర్మ అర్థ కామ మోక్షానాం ఆరోగ్యం మూలముత్తమం. ఈ చతుర్విధమైనటువంటి పురుషార్థములు ఎందుకు ఆరోగ్యము అత్యవసరమైనటువంటిది.
1: అమంగ్ ద ఫోర్ ది హెల్త్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: ఈనాడు లోకములో అధికమైనటువంటి యొక్క దీనిలో ఈ హార్ట్ జబ్బులు, బ్లడ్ ప్రెషర్స్ అధికంగా పెరిగిపోతున్నాయి.
1: Today the heart diseases and blood pressure are more and more.
0: ee manasika sambandhamainatundi vicharamu,
1: the mental worry,
0: sariyinatundi oxygen chikkalekapunda povatamu,
1: non availability pure oxygen,
0: daariki taginatundi yokka vatavaranam kudanu lekapovatamu,
1: the absence of good environment,
0: ee karanamulu chetane manavudu tana sharira aarogyamunu purtiga dinadinamulaku nasimpa chesukuntunnadu.
1: Because of these reasons man suffers from ill health.
0: ఈ శరీర ఆరోగ్యమును సంపాదించుకునే నిమిత్తమై తాను సంపాదించిన ధనమునంతా కూడాను వ్యర్థం చేసుకుంటున్నాడు.
1: టు మెయింటైన్ హిస్ హెల్త్ హి వేస్ట్ ఆల్ హిస్ మనీ.
0: ధనము తక్కువ కావటం చేత ఇంటిలో ఆహారం కొను సరైన ఆహారము భుజించలేకపోతున్నాడు.
1: As the money is short, he is not able to take good
0: food. ఈ విధముగా అనేక విధములుగా ఇటువంటి యొక్క కారణాల చేత మానవుడు శారీరక ఆరోగ్యమును మానసిక శాంతిని పూర్తిగా కోల్పోయినాడు.
1: For these reasons, man loses his body health and mental peace.
0: కనుకనే ఈనాడు విదేశములయందు
1: ఈ
0: యోగముల యొక్క ప్రభావము అధికంగా పెరిగిపోతూ వచ్చింది.
1: The effects of these diseases are more and more.
0: దీనిని మరొక రీతిగా పరీక్ష చేస్తుంటూ వచ్చారు.
1: It is also inquired in a different way.
0: పాత మెక్సికో లోపల ఓల్డ్ మెక్సికో
1: ఇన్ ఓల్డ్ మెక్సికో మెనీ ఎక్స్పెరిమెంట్స్ వర్ కండక్టెడ్.
0: ఈ మెక్సికో లోపల అనేక మందిని శిక్షితులుగా పెట్టుకుని అక్కడ చెరసాలలో పెట్టారు.
1: Here in Mexico, many of them were kept in prison.
0: చెరసాలలో జీవిస్తున్నటువంటి యొక్క ఈ వ్యక్తులకు కొన్ని విధములైనటువంటి యొక్క అశాంతి అనారోగ్యము అధికమవుతూ వచ్చింది.
1: Those who were kept in prison, they were all restless and they were sick.
0: ఇది ఆహార దోషమా లేక నీటి దోషమా ఇంకే విధమైనటువంటి దోషమా అని అనేక మంది డాక్టర్స్ అంతకులను పరిశీలన జరిపారు.
1: Doctors investigated the reason cause. Is the food
0: మానసికమైనటువంటి యొక్క అశాంతియే దీనికి మూల కారణమని నిర్ణయించుకున్నారు.
1: It is decided that the mental restlessness is the chief cause.
0: ఇప్పుడే ఆ యొక్క ఓల్డ్ మెక్సికో జైల్ లోపల ఈ యోగాభ్యాసములు ప్రారంభించారు.
1: Right now they started yoga practice in that jail there in Mexico.
0: రెండు నెలలు యోగాభ్యాసం ప్రారంభించారో లేదు అందరికీ పరిపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతూ వచ్చారు.
1: In 2 months time they gained perfect health.
0: Aarogyanni pondatame kaadu aanandanni kudanu anubhavistu vacharu.
1: They were not only healthy, they were very happy.
0: Vaaru nirantaram kudanu yoga abhyasam cheyalanetundi okka aasalu kudanu vaarlo abhiruddhi avutu vachindi.
1: They developed a keen interest on yoga.
0: Ee vidhanga yoga abhyasam chestu raga
1: as they were practicing yoga
0: puram undinatundi okka ee drugs konni mattu మందులంతా భుజించేటువంటి అలవాటు చాలా మంది విద్యార్థుల లోపల తరిగిపోయింది.
1: దిస్ ఓల్డ్ హ్యాబిట్స్ ఆఫ్ కన్సూమింగ్ ఇంటాక్సికెంట్స్ అండ్ డ్రగ్స్ దట్ హ్యాబిట్ ఈస్ గాన్ టు సర్టెన్ ఎక్స్టెంట్.
0: సిగరెట్లు బీడీలు ఇలాంటి దురభ్యాసంతో కూడినటువంటి యొక్క ఇవి కూడాను దానిపైన అసూయ కలుగుతూ వచ్చింది ఈ విద్యార్థుల్లో.
1: ద స్టూడెంట్స్ ఆల్సో డెవలప్ హేట్రెడ్ టువర్డ్స్ స్మోకింగ్.
0: ఈ విధమైనటువంటి యొక్క అనుభూతులు పొందినటువంటి యొక్క విద్యార్థుల ద్వారా విద్యార్థులే విద్యార్థులకు ప్రచార ప్రబోధన సలుపుతూ వచ్చారు.
1: విత్ దీస్ ఎక్స్పీరియన్సెస్ స్టూడెంట్స్ స్టార్టెడ్ టీచింగ్ అదర్ స్టూడెంట్స్.
0: కనుకనే ఈనాడు విదేశాలలో 3-4 లక్షల మంది విద్యార్థులు నిరంతరము యోగాభ్యాసములు చేస్తున్నారు.
1: ఫర్ దట్ రీజన్ ఇన్ ఫారిన్ కంట్రీస్ ఎవ్రీ డే 3-4 లక్షల ఆఫ్ స్టూడెంట్స్ డూ యోగా.
0: ఈ యోగాభ్యాసం చేత ఎన్ని విధములైనటువంటి ఫలితంలో పొందడానికి అవకాశం ఉన్నదని కూడాను వారు విశ్వసిస్తూ వచ్చారు.
1: దే హ్యావ్ ఫుల్ ఫెయిత్ దట్ దే విల్ హ్యావ్ పాజిటివ్ రిజల్ట్స్ అవుట్ ఆఫ్ యోగిక్ ప్రాక్టీస్.
0: కనుక పతంజలి యొక్క సూత్రమును ప్రారంభమైనటువంటిది భారతదేశము.
1: ఇట్ ఈస్ భారత్ వేర్ యు ఫైండ్ పతంజలి.
0: కానీ దీని ప్రభావం అంతా కూడాను విదేశీయులు అనుభవిస్తూ వచ్చారు.
1: బట్ ద ఫారినర్స్ ఎంజాయ్.
0: దీనికి కారణమేమిటి? భారతీయులకు దీనికి తగినటువంటి శ్రద్ధాభక్తులు లేకపోవటమే మూల కారణం.
1: వాట్ ఈస్ ది రీజన్? భారతీయస్ డోంట్ హ్యావ్ దట్ సిన్సెరిటీ అండ్ ఫెయిత్.
0: యశోద కూడాను ఎంతో తన కుమారుడని కృష్ణుణ్ణి ముల్లారబుద్ధిగా పెంచి కృష్ణుని యొక్క తల్లి యశోద అనేటువంటి పేరును సంపాదించుకుని ఆమె ఎంతో ఆనందిస్తూ వచ్చింది.
1: యశోద వాజ్ వెరీ హ్యాపీ విత్ ద డివైన్ చైల్డ్ బికాస్ షీ హ్యాపెన్ టు ద మదర్ అండ్ డిలైటెడ్ హర్సెల్ఫ్.
0: కానీ దేవకీ దేవి విచారపడుతూ వచ్చింది.
1: బట్ దేవకీ దేవి వాజ్ ఫీలింగ్ సో సాడ్.
0: ఒకనాడు ఒక వృక్షం కింద కూర్చొని విచారం చేస్తుండాలి.
1: వన్ డే షీ సాట్ ఆన్ ఎ ట్రీ అండ్ వాజ్ వరీడ్.

0: ఆ పూతన పాలు తాగుతున్నటువంటి సమయంలో నేను నిన్ను చూడలేకపోయాను.
1: When you were drinking the milk from Putana, I could not see you.
0: Enni thraalanu gattina pattani nee bojja mudadanaiti.
1: Bound by all ropes, I could not kiss your stomach.
0: Prasava vedana paduta na palivantu.
1: I only suffered the pangs of delivery.
0: నీదు ముచ్చట బడుట యశోదవంతు.
1: ఇట్ వాజ్ ది ఫార్చ్యూన్ ఆఫ్ యశోద టు డిలైట్ హర్సెల్ఫ్ దిస్ వే.
0: బిడ్డడు

0: Though I have children, I do not have that delight. It is the whole delight has fallen to the share of Yashoda.
1: అట్లనే ఈనాడు భారతీయుడు బాధపడవలసి వచ్చింది. పతంజలి యోగ సూత్రము కాని, షడ్దర్శనం యొక్క ప్రభావం కాని, షడాంగముల యొక్క విచిత్రములు కాని, భారతదేశం నందే పుట్టి తిరిగి విదేశంలో పోయి పెరిగి అనేక విధములైనటువంటి యొక్క విశిష్టతను అందుకుంటూ వచ్చాయి.
0: సేమ్ ఇస్ ది పొజిషన్ విత్ భారతీయస్. ద షడ్దర్శన షడంగాస్, దిస్ ఈస్ దేర్ బర్త్ ప్లేస్, బట్ దే ఆర్ ఆల్ డెవలప్డ్.
1: ఈనాటి భారతీయులు తిరిగి విదేశములకు వెళ్లి తిరిగి దానిని వీరు కొని తెచ్చుకుంటున్నారు.
0: భారతీయస్ గో అబ్రాడ్, లర్న్ అండ్ కమ్ బ్యాక్.
1: ఇది భారతీయుల యొక్క దౌర్భాగ్యమనే చెప్పవచ్చు.
0: దిస్ ది మిజరబుల్ స్టేట్ ప్లైట్ ఆఫ్ భారతీయస్.
1: ఇంత విచిత్రమైన, శక్తివంతమైన, పవిత్రమైన, విశిష్టమైనటువంటి యొక్క పరమశక్తులన్నీ కూడా భారతదేశమునందే ఉంటుండినప్పటికీ దీనిని వీరు సరి అయినటువంటి రీతిలో పోషించుకున్నట్టు కాని లేక కాపాడుకున్నట్టు కాని అనుభవించుటకు కాని తగినటువంటి కృషి చేయలేకపోతున్నారు.
0: ద మిస్టీరియస్ హైలీ పవర్ఫుల్ పవర్స్ ఆర్ లేటెంట్, ఆర్ ప్రెసెంట్ ఇన్ భారత్, బట్ పీపుల్ కుడ్ నాట్ ప్రొటెక్ట్ దెమ్, కుడ్ నాట్ ఇంప్రూవ్, కుడ్ నాట్ ఎక్స్పీరియన్స్.
1: పతంజలి ఈ యోగమును అనుభవించే నిమిత్తమై తన జీవితాన్ని అంకితం చేశాడు.
0: పతంజలి సాక్రిఫైస్ హిస్ లైఫ్ టు హ్యావ్ ది ఎక్స్పీరియన్స్.
1: ఇంతే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: మానవ జీవితం అనేటువంటిది,
0: ద హ్యూమన్ లైఫ్,
1: ఆరోగ్యంతో ఆధారపడినటువంటిది,
0: ఇట్స్ బేస్డ్ ఆన్ హెల్త్.
1: ఆరోగ్యమే లేకుండినా మానవ జీవితమే లేదని,
0: వితౌట్ హెల్త్ దేర్ ఇస్ నో లైఫ్.
1: ఏ కార్యములు చేసినప్పటికీ శరీరం చాలా ప్రధానమని,
0: ఫర్ ఆల్ యాక్టివిటీస్ బాడీ ఇస్ ఇంపార్టెంట్,
1: ఈ శరీరమునకు నియమములు అత్యంత అవసరమని,
0: ద డిసిప్లిన్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ ద బాడీ.
1: ఈ నియమాన్ని పాటించటమే ఈ యొక్క యోగం యొక్క ప్రధాన లక్ష్యమని ప్రబోధిస్తూ వచ్చాడు.
0: అబ్జర్వెన్స్ ఆఫ్ డిసిప్లిన్ ఇస్ ద చీఫ్ ఎయిమ్ ఆఫ్ యోగా, ఈజ్ ఎక్స్ప్లెయిన్ బై పతంజలి.
1: నశ్రేయో నియమం వినా,
0: వితౌట్ డిసిప్లిన్ దేర్ ఇస్ నో వెల్ఫేర్.
1: ఈ యోగమునకు కొన్ని నియమములు కూడా ఉంటున్నాయి.
0: యోగా హ్యాస్ గాట్ సర్టన్ డిసిప్లిన్.
1: దీనికి మితాహారం, హితాహారం కూడా ఉండాలి.
0: ద గుడ్ ఫుడ్ అండ్ ద లిమిటెడ్ ఫుడ్.
1: హితాకారం, హితము మితంగా ఉంటుండాలి.
0: ఇట్ షుడ్ బి లిమిటెడ్.
1: దానికి కొన్ని విధమైనటువంటి యొక్క హితమైనటువంటిగా కూడా ఉంటుండాలి.
0: ఇట్ షుడ్ ఆల్సో బి గుడ్.
1: రుచిగా కూడా ఉండాలి.
0: ఇట్ షుడ్ బి టేస్ట్ఫుల్.
1: రుచి కదా అని రుచినే మాత్రం ప్రధానంగా చూడకూడదు.
0: వి షుడ్ నాట్ టేక్ ది టేస్ట్ యాజ్ ది మెయిన్ ఫ్యాక్టర్.
1: ఆ పదార్థం యొక్క పవిత్రతను కూడా గుర్తించాలి.
0: వి షుడ్ ఆల్సో నో ది సేక్రెడ్నెస్ ఆఫ్ ది మెటీరియల్.
1: కానీ ఈనాటి మానవుడు ఈ రెండింటి యందు ఏమాత్రమూ లక్ష్యం పెట్టడం లేదు.
0: But man today is not taking into account these two factors.
1: ఏది చిక్కితే అదంతా భుజించి,
0: eating all that is available,
1: తన ఆరోగ్యమును పూర్తి పాడు చేసుకుంటున్నాడు.
0: He is spoiling his health completely.
1: బిచ్ఛాన్నం దేహరక్షార్థం వస్త్రం శీత నివారణం. మనము ఆహారం అనేటువంటిది దేహరక్షణ కోసమే కాని నీ రుచి కోసం కాదు.
0: The food is for the maintenance of the body, not for your taste.
1: మన యొక్క ఆకలి ఒక రోగము.
0: The hunger is a disease.
1: అన్నము ఒక ఔషధము.
0: Food is the medicine.
1: దప్పి ఒక రోగము.
0: Thirst is disease.
1: నీరు ఒక ఔషధం.
0: Water is medicine.
1: కనుక రోగములకు ఔషధం సేవించుకునే సమయంలో ఔషధం చాలా రుచిగా ఉండాలి, ఔషధం చాలా హితంగా ఉండాలి అని మనం ఆశిస్తున్నాము.
0: We want these medicines should be very good, very tasty.
1: ఔషధం యొక్క రుచిని మనం చూడకూడదు.
0: We should never be mindful.
1: రోగం యొక్క నివారణ మనం లక్ష్యంగా ఉంచుకోవాలి.
0: We should keep in mind the cure of the disease.
1: అదే విధముగానే
0: సిమిలర్లీ
1: ఈనాడు పదార్థముల యొక్క రుచిని మాత్రమే మనం పరిపూర్ణంగా విశ్వసిస్తున్నాము.
0: టుడే వీ రిలై ఆన్ ద టేస్ట్.
1: ఆ పదార్థముల యొక్క విశిష్టతను మనం ఏమాత్రము గుర్తించడం లేదు.
0: వీఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద వాల్యూ ఆఫ్ ది మెటీరియల్.
1: కనుకని ఈనాడు విదేశీయులందరూ కూడాను,
0: టుడే ఆల్ ఫారినర్స్,
1: ఈ విధమైన నియమములను పాటిస్తూ,
0: అబ్జర్వింగ్ దిస్ డిసిప్లిన్,
1: కారము, ఉప్పు, పులుపు ఇలాంటి కొన్ని పదార్థములను చాలా తగ్గించుకుంటూ వస్తున్నారు.
0: They are also reducing the quantity like salt, chili and so on.
1: మన భారతీయులకు చింతపండు చాలా రుచి.
0: For Bharatiyas, they like tamarind very much.
1: ఈ చింతపండు ఎక్కువగా వేయటం చేత రక్తములో ఉండినటువంటి దానిని ముక్కలు ముక్కలు చేస్తుంది.
0: Excessive use of tamarind spoils blood.
1: దీని వల్ల కొంత అలర్జీ కూడాను బయలుదేరుతుంది.
0: Because of this, we develop allergy.
1: ఈ అలర్జీ వల్ల కడుపు చెడిపోతుంది.
0: Because of allergy, the stomach would be upset.
1: కొంతమందికి ఈ చింతపండే సరైనటువంటి రుచిగా ఉండదు.
0: సమ్ డోంట్ రిలిష్ టామరిండ్.
1: కనుకనే పాశ్చాత్యులు చింతపండునే ఉపయోగపెట్టరు.
0: దేర్ఫోర్
1: చింతపండు అంటే ఏమో తెలియదు.
0: So foreigners don't make use of tamarind, they don't know.
1: Lime.
0: They make use of lime.
1: ఈ విధమైనటువంటి యొక్క మితాహారం ఈనాడు వారు అభ్యసిస్తూ వస్తున్నారు.
0: They are practicing eating this limited food.
1: కనుక పతంజలి యోగం యొక్క దర్శనము పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యము, పరిపూర్ణమైనటువంటి శాంతి దీని యొక్క ఫలితములు.
0: సో పతంజలి స్పీక్స్ ఆఫ్ దీస్ టూ థింగ్స్, పర్ఫెక్ట్ హెల్త్ అండ్ పర్ఫెక్ట్ పీస్.
1: ఈనాడు ఇట్టి పవిత్రమైనటువంటి యోగమును మనం అభ్యసించలేకపోవటం చేతనే,
0: యాజ్ వీఆర్ నాట్ ఏబుల్ టు ప్రాక్టీస్ దట్ సీక్రెట్ యోగా,
1: నరములంతా కూడా బలహీనత,
0: నర్వ్స్ బికమ్ వీక్,
1: బ్లడ్ యొక్క సరఫరా కూడా అతి వేగంగా ఉండటం చేత,
0: ద బ్లడ్ సర్క్యులేషన్ విల్ బి ఎట్ హై రేట్,
1: మానవుని యందు అమితంగా ఉద్రేకాలు బయలుదేరుతూ వస్తున్నాయి.
0: మ్యాన్ విల్ డెవలప్ అజిటేషన్స్ మోర్ అండ్ మోర్.
1: ఈ ఉద్రేకాలకు మూల కారణము,
0: ద రీజన్ ఫర్ ది మెంటల్ అజిటేషన్స్,
1: మానవు యొక్క రక్తపు పోటే.
0: ఇట్ ఈస్ ఓన్లీ ద బ్లడ్ ప్రెషర్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: ఈ రక్తపు పోటుకు మూల కారణము,
0: ద కాజ్ ఫర్ బ్లడ్ ప్రెషర్,
1: విశ్రాంతి లేకపోవటమే.
0: ఈస్ రెస్ట్లెస్నెస్,
1: విశ్రాంతి లేకపోవటం కారణము.
0: ద రీజన్ ఫర్ రెస్ట్లెస్నెస్,
1: సరి అయినటువంటి నిద్ర లేకపోవటమే.
0: హీ డజంట్ హ్యావ్ ప్రాపర్ స్లీప్.
1: కనుక ఈనాడు ఎక్కడ చూసినా కూడా దేశం లోపల ప్రతి మానవుడు కూడా ఏదో ఒక విధమైనటువంటి యొక్క అల్లకల్లోలములకు కారణభూతుడవుతున్నాడు.
0: టుడే మ్యాన్ ఎవ్రీవేర్ ఈస్ ఫేసింగ్ సో మెనీ ఎజిటేషన్స్.
1: ఈ సమాజంలో ఒక శాంతి అనేటువంటిది, భద్రత అనేటువంటిది లేకపోతూ వచ్చిండే.
0: ఇన్ సొసైటీ దేర్ ఇస్ నో పీస్ అండ్ సెక్యూరిటీ.
1: మంచి మాట మాట్లాడినా గానీ కలహమే.
0: ఈవెన్ ఇఫ్ యు స్పీక్ గుడ్ ఇట్ లీడ్స్ టు కాన్ఫ్లిక్ట్.
1: ఏ విషయంలో ప్రవేశించినా విరుద్ధమే.
0: ఇన్ ఎవ్రీ ఫీల్డ్ యూ ఫైండ్ ఆపోజిట్స్.
1: చిన్న చిన్న విషయాలకంతా కూడా అక్కడ అల్లకల్లోలం ప్రారంభమవుతుంది.
0: హౌ టు స్మాల్ థింగ్స్ దట్ లీడ్ టు ఎడ్యుకేషన్.
1: విప్లవములకు మూల కారణము ఈ ఆరోగ్యం లేకపోవటమే.
0: The reason for revolution is absence of
1: health. Yoga abhyasam cheta,
0: out of yogic practice,
1: manavuniki manasika sambandhamainatundi visranti amitanga chikkutuntundali.
0: Man will have mental rest.
1: Deenini Germany lopala kudanu,
0: this in Germany,
1: Wilton aneetundi vaadu parishodham chestu vachadu.
0: Wilton conducted many experiments.
1: ఎక్కడ పరిశోధన చేశాడు? కోతులపైన పరిశోధన చేశాడు.
0: హీ కండక్టెడ్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ మంకీస్.
1: దీనిపైన పరిశోధన చేసినప్పుడు ఆ కోతులు కూడాను దినమునకు 3-4 గంటలు మౌనం వహిస్తూ వచ్చాయి.
0: ది రిజల్ట్స్ ఆఫ్ దిస్ ఎక్స్పెరిమెంట్స్ హీ ఫౌండ్ దట్ మంకీస్ ఆల్సో అబ్జర్వ్డ్ సైలెన్స్ ఫర్ 3-4 అవర్స్ ఎవ్రీ డే.
1: ఈ 3-4 గంటలు కూడాను అవి మౌనం వహించడం చేత వాటి యందు అనేక విధమైనటువంటి శక్తులు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
0: Because of observance of silence, they developed power latent.
1: కేవలము ఏ శక్తులు అభివృద్ధి అవుతూ వచ్చాయి?
0: What sort of powers developed?
1: జ్ఞాపక శక్తి,
0: మెమరీ,
1: మానసిక సంబంధమైనటువంటి యొక్క ఉత్సాహము,
0: ది ఎంకరేజ్మెంట్,
1: బుద్ధి కుశలత అనగా జ్ఞాపక శక్తి,
0: మెమరీ.
1: ఈ విధమైనటువంటి మనుషుల కంటే ఎక్కువగా అవి ఉత్తేజపూర్వమైనటువంటి ఉత్సాహాన్ని పొందుతూ వచ్చాయి.
0: The monkeys were more active than human beings.
1: దీనిని జర్మనీ లోపల మనుషుల పైన కూడా ప్రవేశపెట్టారు ఈ యోగమును.
0: ది సేమ్ యోగా వాజ్ ఆల్సో ఎక్స్పెరిమెంటెడ్ ఆన్ హ్యూమన్ బీయింగ్.
1: ఒక విద్యార్థి,
0: ఎ స్టూడెంట్,
1: అన్ని పరీక్షలు ఎందు కూడాను తక్కువ మార్క్స్ వస్తూ తాను నిరంతరం కూడా విచారపడుతూ వచ్చాడు.
0: ఎ స్టూడెంట్ వాజ్ ఫీలింగ్ వెరీ సాడ్, గెటింగ్ లో మార్క్స్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్.
1: కానీ ఈ యోగాభ్యాసం పైన అతనికి విశ్వాసం లేదు.
0: బట్ హస్ నో ఫెయిత్ ఇన్ యోగిక్ ఎక్సర్సైజ్.
1: కానీ అధ్యాపకుల యొక్క ప్రోద్బలం చేత యోగాభ్యాసంలో ప్రవేశించాడు.
0: బికాస్ ఆఫ్ ద ఎంకరేజ్మెంట్ ఆఫ్ ది టీచర్ హీ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ యోగా.
1: 3 నెలల తర్వాత,
0: ఆఫ్టర్ 3 మంత్స్,
1: ఎగ్జామినేషన్ వచ్చింది.
0: ఎగ్జామినేషన్,
1: ఆ ఎగ్జామినేషన్ హాల్ లోపల ఏ విధంగా రాశాడో, ఆ మేధాశక్తి ఏ విధంగా ఉత్తేజపూర్వకమైనటువంటి యొక్క దీన్ని ఉత్సాహాన్ని అందించిందో తనకే తెలియదు.
0: What kind of encouragement he had.
1: Amita marks techukunnadu.
0: He got very high marks.
1: Anaga gnapak shakti abhiruddhi avutundadi.
0: Meaning memory power increased.
1: Ee yoga abhyasam cheta nijamaina manavatvanni nirupam chestu untundadi.
0: This yogic practice will prove the human
1: quality. Chinna chinna vishayamlo kudanu atani jagadalu veseyatundi swabhavu.
0: He has got the quality to fight in silly matters.
1: Alanti vidyarthi పరమ శాంతంగా ఎవరైనా వచ్చి మాట్లాడిచినప్పటికీ, సార్ ప్లీజ్, ఎక్స్క్యూజ్, ఇలాంటి పవిత్రమైనటువంటి పదములు ఉపయోగపెడుతూ వచ్చాడు.
0: సచ్ స్టూడెంట్స్ ఆల్సో విల్ బి ఎక్స్ట్రీమ్లీ పీస్ఫుల్ అండ్ యూజ్ వెరీ పొలైట్ సాఫ్ట్ వర్డ్స్.
1: ఏనాడు కూడా అతని మా వాక్కునందు ప్లీజ్ అనేటువంటిది చెప్పి ఎరుగడు.
0: Never he said please in his words.
1: ఎక్స్క్యూజ్ అనేటువంటిది కూడా ఎప్పుడూ చెప్పి ఎరగడు.
0: He never said excuse.
1: ఇలాంటి విద్యార్థి అంత వినయ విధేయతలో జీవితాన్ని గడుపుతూ వచ్చాడు.
0: సచ్ స్టూడెంట్ లెడ్ హిజ్ లైఫ్ విత్ ఇన్ ఆల్ ఒబీడియన్స్.
1: ఈ విచిత్రమైనటువంటి యొక్క మార్పును తల్లిదండ్రులు గుర్తించారు.
0: దిస్ పెక్యూలర్ చేంజ్ వాజ్ నోటీస్డ్ బై పేరెంట్స్.
1: ఆ విద్యార్థి తండ్రి వృద్ధుడు, అనగా 70 సంవత్సరాలు అతను.
0: The father of the student is aged.
1: అతను కూడా యోగాభ్యాసం ప్రారంభించాడు.
0: He too started yogic exercise.
1: ఈ యోగాభ్యాసం చేత అతనికి శరీరము ఒక విధమైనటువంటి 50 సంవత్సరముల యొక్క శక్తి వలె కొంతవరకు శక్తి ప్రారంభమైంది.
0: He had all the energy as though he's 50 years old.
1: కేవలం యోగాభ్యాసం చేసినంత మాత్రమే చాలదు.
0: It's not enough if you do yogic exercise.
1: దానికి తగినటువంటి కొన్ని నిబంధనలు కూడా మనం అనుసరిస్తూ రావాలి.
0: You should follow regulations also.
1: ఒకదానినొకటి క్రమశిక్షణను మనం పాటించినప్పుడే దీనికి సరైన శక్తి కూడా మనకు ప్రాప్తిస్తుంది.
0: When you observe discipline, you'll have the proper result.
1: ఈ యోగాభ్యాసం అంతా కూడా ఒక క్రమశిక్షణ పైన ఆధారపడినటువంటిది.
0: The entire yogic exercise is based on discipline.
1: యోగం అనగా కేవలము ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ కాదు.
0: Yoga is not merely physical exercise.
1: ఇది ఉచ్ఛ్వాస నిశ్వాసములతో కూడినటువంటిది.
0: It is the one with inhalation
1: and exhalation. ప్రత్యాహారములు కూడా దీనికి ప్రధానమైనటువంటివి.
0: It has got dhyana, dharana, pratyahara. Pratyahara, important.
1: కనుక ఈ యొక్క ప్రత్యాహారం అనేటువంటిది, ప్రాణాయామం అనేటువంటిది అత్యవసరం.
0: ఆక్సిజన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: ప్రాణాయామం అనగా
0: ప్రాణాయామమెంట్
1: గాలిని తీసుకోవటము, గాలిని విదటము.
0: Inhalation and exhalation.
1: ఇది మూడు విధములైనటువంటి పేర్లతో జరుగుతూ వచ్చింది.
0: ఇట్ గోస్ బై ఇన్ 3 names.
1: పూరకము, రేచకము, కుంభకము అని.
0: The 3 are Puraka, Rechaka and Kumbhaka.
1: Purakam anaga Purinchatamu. Galini Teesukotamu, Deenini Purinchukotamu.
0: Puraka meant filling, inhalation.
1: Tirigi Rechakam anaga Danini Vadalatamu.
0: Rechaka meant exhalation, leaving out.
1: Kumbhaka anaga Purinchinatuvanti Galini Stambimpa Chesukotamu.
0: Kumbhaka meant retaining, holding that breath.
1: Idi ye reetiga jaragali?
0: How should it happen?
1: కేవలము ఒక విధమైనటువంటి గురువు, అనుభవమైనటువంటి గురువు లేకుండా గ్రంథాలు చదివి మీరు ఈ పని చేయలో ప్రయత్నం చేయకూడదు.
0: యూ షుడ్ నెవర్ డూ దాట్ బై జస్ట్ రీడింగ్ ద బుక్ వితౌట్ ది హెల్ప్ ఆఫ్ ఎక్స్పర్ట్ టీచర్.
1: ప్రమాదం,
0: ఇట్స్ డేంజరస్.
1: మనం ఒక గడియారాన్ని పెట్టుకుని,
0: కీపింగ్ క్లాక్ దేర్,
1: ఎంతసేపు మనం గాలిని పూరించుకుంటున్నాము, తీసుకుంటున్నాము, దాన్ని చక్కగా గుర్తించాలి.
0: We should also notice clearly the time you take for inhalation.
1: ఎంతసేపు నీకు సాధ్యమైతే అంతసేపు చేసుకోవచ్చు. ఇంతే చేయాలని ఒక ఇదేమి లేదు.
0: There is nothing like any kind of limit like that.
1: ఎంతసేపు నీవు పూరించినావో అంతసేపు కుంభకం చేయాలి, నిలబెట్టుకోవాలి.
0: The time taken for inhalation also should be the same for retention.
1: ఎంతసేపు నిలబెట్టుకున్నావో అంతసేపు దీన్ని వదలాలి.
0: The time you take for retention should be taken for exhalation.
1: ఈ మూడు సమకాలంలో ఉండాలి.
0: All these 3 should be equal.
1: చూడు, తీసుకుంటున్నావు ఈ విధంగా, ఎంతసేపు తీసుకున్నావో అంతసేపు నిలబెట్టుకుని అంతసేపు తిరిగి దీన్ని వదలాలి.
0: Therefore, the time taken for inhalation, the time taken for retention,
1: ఈ విధంగా సమకాలంగా తీసుకున్నప్పుడు ఆయాసపడకూడదు.
0: When you do so, you should never gasp.
1: అది కూడా సహజంగానే ఉండాలి.
0: That should be natural.
1: ఇది క్రమక్రమేణ అభ్యాసం చేసి
0: ప్రాక్టీసింగ్ ఇట్ స్లోలీ.
1: తదుపరి ఒకవైపునే గాలి తీసుకోవాలి. ఒకవైపునే గాలి తీసుకుని మరి ఒకవైపున మాత్రమే ఇంకొక వైపున వదలాలి.
0: యూ షుడ్ ఇన్హేల్ త్రూ వన్ నాస్ట్రల్, ఎగ్జేల్ త్రూ అనదర్ నాస్ట్రల్.
1: ఇది ఈడ, పింగళ, సుషుమ్న అన్నారు.
0: దిస్ ఈస్ కాల్డ్ ఈడ, పింగళ, సుషుమ్న.
1: ఈడ అనగా కుడివైపు నుంచి తీసుకుని గాలి.
0: ఈడ మీన్స్ టేకింగ్ ద బ్రెత్ టు ద రైట్ సైడ్.
1: దీనికి ఎడమ వైపు నుంచి వదిలి,
0: leaving it through the left side.
1: సుషుమ్న నాడిలో దీన్ని భద్రం చేసుకోవాలి.
0: We retain it, hold it in సుషుమ్న.
1: ఇవి కూడా సమకాలంలో ఉంటుండాలి.
0: This should also should take equal time.
1: ఇందులో ఏ విధమైనటువంటి పొరపాటు జరిగినప్పటికీ,
0: when there are any mistakes in the process,
1: లంగ్స్ దెబ్బతింటుంది.
0: Lungs will be spoiled.
1: ఇంతే కాదు,
0: not only this,
1: బ్రెయిన్ కూడా కొంత ఎఫెక్ట్ అవుతుంది.
0: The brain also will be affected.
1: కనుక ఇది చాలా సూక్ష్మమైనటువంటి, మన ఇంట్లో మనం అభ్యాసం చేస్తూ వస్తే ఎంత కష్టపడినప్పటికీ మనకు శ్రమ అనేటువంటిది ఉండదు.
0: ఇఫ్ యూ ప్రాక్టీస్ ఆల్ ద సటిలిటీస్ హౌఎవర్ వెల్ యూ మే ఎగ్జర్ట్,
1: అనేక మంది పరిగెత్తుతూ ఉంటుంటారు.
0: సమ్ విల్ బి రన్నింగ్.
1: పరిగెత్తిన తర్వాత కుక్కలుగా దేకినట్టు ఈ విధంగా ఆయాసపడతారు. ఇది సరి అయినటువంటి లక్షణమే కాదు.
0: ఆఫ్టర్ రన్నింగ్ ద గాస్ప్ లైక్ డాగ్స్ ఇస్ నాట్ ఎ ప్రాపర్ థింగ్.
1: ఎంత పరిగెత్తినప్పటికీ తిరిగి తాను నిలిచినప్పుడు ఆ శ్వాస సమంగానే ఉండాలి.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ రన్నింగ్ ద బ్రెత్ షుడ్ బి సేమ్.
1: ఇది ఒక్క యోగాభ్యాసం చేతనే లభ్యమవుతుంది.
0: దిస్ ఇస్ పాసిబుల్ ఓన్లీ త్రూ యోగిక్ ఎక్సర్సైజ్.
1: ఈనాడు వర్కర్స్ ఉంటుంటారు ఫ్యాక్టరీ లోపల, ఇండస్ట్రీస్ లోపల చాలా మంది రాత్రింపగులు అవస్థ పడుతుంటారు.
0: టుడే దేర్ వర్కర్స్ ఇన్ ఫ్యాక్టరీస్ అండ్ ఇండస్ట్రీస్ వర్కింగ్ డే నైట్.
1: ఎక్స్ట్రా పని కూడా వెళుతుంటారు వాళ్ళు.
0: లేటర్ ఆల్సో దే గో.
1: ఎందుకోసం పోతుంటారు?
0: వై డు దే గో?
1: పాపము, సంసారం లోపల ఖర్చులు అధికం కావటం చేత, ఈ ఖర్చులను భరించుకునే నిమిత్తమై అధికమైనటువంటి పనులు కూడా చేసి దాన్ని సంపాదించుకునే కోసం ప్రయత్నం చేస్తుంటారు.
0: యాజ్ ది ఎక్స్పెన్సెస్ ఆర్ వెరీ హై టు మెయింటైన్ ద ఫ్యామిలీ దే డు అడిషనల్ జాబ్.
1: అలాంటి వారు అలసిపోయి వచ్చి భోజనం కూడా చేయరు, పాపం అట్టనే పడిపోతాడు.
0: బికాస్ ఆఫ్ టైర్సమ్నెస్ దే డోంట్ ఈట్ ఫుడ్, దే జస్ట్ లై డౌన్.
1: పడి నిద్రిస్తున్నాడు అంటే నిద్ర రావటం లేదు.
0: దో హీ లైస్ డౌన్ హీ డజంట్ గో టు స్లీప్.
1: ఈ నిద్ర రాకపోవటం చేత
0: బికాస్ ఆఫ్ స్లీప్లెస్నెస్
1: ఈ మత్తు మందులు తింటున్నాడు.
0: Then he consumes in toxic.
1: దీని వల్ల సహజ బుద్ధి కూడా పాడైపోతుండాలి.
0: దేర్ఫోర్ ద న్యాచురల్ స్లీప్ ఇస్ ఆల్సో లాస్ట్.
1: కనుక దీనికి ఈనాడు సరియైనటువంటి యొక్క పరిహారము యోగాభ్యాసమే.
0: ది కరెక్ట్ సొల్యూషన్ ఫర్ దిస్ ఇస్ యోగిక్ ఎక్సర్సైజ్.
1: ఈ యోగాభ్యాసం అనేటువంటిది అందరి దగ్గర మనం చేసుకోకూడదు.
0: యు షుడ్ నాట్ రిసీవ్ ఇట్ ఫ్రమ్ ఎవ్రీబడి.
1: ఈనాడు విదేశంలో కూడాను,
0: టుడే ఈవెన్ ఇన్ ఫారిన్ కంట్రీస్,
1: భారతదేశంలోకి వచ్చి ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తారు చాలా మంది.
0: They come to Bharat and do physical exercises.
1: దీన్ని తీసుకుని పోయి అక్కడ యోగాభ్యాసం అని వారికి అభ్యాసం చేపిస్తున్నారు.
0: దే టీచ్ దేర్ ద సేమ్ ఫిజికల్ ఎక్సర్సైజ్.
1: ఈనాడు విదేశం లోపల ఇంటింటిలోనే కూడా ఒక బోర్డు ఉంటుంది, యోగాభ్యాసం యోగాభ్యాసం.
0: ఇన్ ఫారిన్ కంట్రీస్ ఇన్ ఎవ్రీ హౌస్ దేర్ విల్ బి బోర్డ్.
1: సరి అయిన యోగాలు కాదు ఇవన్నీ, రోగాలు.
0: దట్స్ నాట్ ప్రాపర్ యోగా, దట్ ఇస్ రోగా డిసీజ్.
1: నిజమైన యోగం ఏమిటంటే పతంజలి సూత్రాన్ని ప్రమాణంగా తీసుకోవాలి.
0: The true yoga, we should take the Patanjali principle as standard.
1: ఈ యోగము,
0: this yoga,
1: కేవలము ఒక సాంఖ్యముతోన,
0: either with సాంఖ్య,
1: వైశేషికముతోన,
0: or వైశేషిక,
1: న్యాయముతోన కూడి ఉండాలి.
0: It should be in combination with న్యాయ, వైశేషిక or సాంఖ్య.
1: న్యాయము,
0: న్యాయ,
1: దేనికి ఎంత, ఎంతకు ఎంత అనేటువంటి నిర్ణయాన్ని తీసుకోవాలి. అదే కుంభక రేచక పూరకములు.
0: యు షుడ్ టేక్ ఇన్ టు అకౌంట్ హౌ మచ్ ఇస్ టు బి ఇన్హేల్డ్, హౌ మచ్ ఇస్ టు బి ఎక్స్హేల్డ్.
1: చక్కగా ఆడవారికి సరైన అర్థం కావాలంటే పప్పు ఎంతనో ఉప్పు అంత వేస్తే పప్పును తినడానికి వీలు కాదు.
0: టు మేక్ ది లేడీస్ అండర్స్టాండ్ ఈజీ, యు నీడ్ ద సాల్ట్ దే బేసింగ్ ఆన్ ద అమౌంట్ ఆఫ్ దాల్.
1: ఎంత ఉప్పు దానికి తగినట్టుగా వేయాలి.
0: యు షుడ్ పుట్ ది సాల్ట్ బేసింగ్ ఆన్ ది దాల్ యు టేక్.
1: ఎట్టి వంటకు ఎట్టి మంటనో అంతవరకే ఉంటుండాలి.
0: యు షుడ్ హ్యావ్ ద ఫ్లేమ్ అప్రోప్రియేట్ ద ప్రిపరేషన్.
1: ఉడికి ఇమిడిపోయే సమయంలో పెద్ద మంట పెడితే మాడిపోతుంది.
0: అట్ ది టైమ్ ఆఫ్ బాయిలింగ్ స్టేట్ యూ షుడ్ నాట్ హ్యావ్ మోర్ ఫ్యూర్.
1: బియ్యం అంతా ఉడికి ఇంకా కొంత ఇది అయ్యే సమయంలో మంటను తీసివేయాలి.
0: After the boiling state of the rice, you should withdraw the flame.
1: This is one of the sastram.
0: This is the science of cooking.
1: Karaka ee vidhangane ee pranayamam kudanu oka shastram untundadi.
0: Similarly, this
1: adiye nyayanni patinchali.
0: So for breathing exercise, you should observe nyaya.
1: Tarvata vaisheshika.
0: Next vaisheshika.
1: Vaisheshika managa anupadartham yokka vibhagamu.
0: Vaisheshika meant the separation
1: of atom. Oka anukunu mariyoka anukunu enta bhedam untundadi.
0: What kind of difference is there between
1: atom and atom? అణుమయమైనటువంటి స్వరూపమే కదా.
0: The entire world is full of atoms.
1: అణువులో అణువే ఉంటుంటాది, అణువులో ఘనం ఉంటుంటాది.
0: It's only in the microcosm there is the macrocosm.
1: అణువులో రెండు కూడాను అణు ప్రయోగమే.
0: The micro and the macro are based on atoms.
1: కనుక ఈ అణువు ఏ పదార్థములకు ఏ ప్రమాణములో ఉండాలి.
0: How the atom should be present in what quantity.
1: ఇది ఏ యొక్క ప్రమాణం జరిగినప్పటికీ అది సర్వత్రా వ్యాపించిపోతుంది.
0: Whatever is done, it would be all pervasive.
1: చిన్న ఉదాహరణము,
0: a small example.
1: ఒక పెద్ద బావి ఉంటుండాలి లేక కొలను ఉంటుండాలి.
0: Here there is a big well or a lake.
1: ఆ కొలనులో ఒక రాయి మనం విసిరాము.
0: Suppose you pelt stone into the lake.
1: అక్కడ ఒక చిన్న అల ప్రారంభమైంది.
0: There starts a wave.
1: ఆ అల ఎంతవరకు పోతుండాలి?
0: To what extent does
1: the wave go? అంతవరకు మాత్రమే నీకు అలలు కంటికి కనిపిస్తుంటాయి.
0: You see the wave spreading to some extent.
1: కానీ ఈ వేవ్స్ ఎంతవరకు ఈ కొలను ఉందో అంతవరకు పోతుంటాయి.
0: But the waves spread to the extent the lake is.
1: కనిపించదు కానీ అల మాత్రము కొలనంతా కూడా ప్రాకుతుంటాయి.
0: You don't see, but yet the wave spreads toward the lake.
1: అదే విధంగానే నీ మానస సరోవరము లోపల.
0: Therefore, similarly, the lake, the mind.
1: తలంపు అనేటువంటి రాయి విసిరినప్పుడు,
0: when you pelt the stone of thought,
1: అది మంచి తలంపు కావచ్చు చెడు తలంపు కావచ్చు.
0: That thought may be good or bad.
1: అది అంత మాత్రంతోనే ఆగదు.
0: ఇట్ డజంట్ స్టాప్ దేర్.
1: ఈ మానసిక తరంగములంతా కూడాను చేతుల్లో ప్రాకుతుంది, కాళ్లలో ప్రాకుతుంది, కన్నుల్లో ప్రాకుతుంది, చెవుల్లో ప్రాకుతుంది, దేహ సర్వత్రా కూడా ప్రాకిపోతుంది.
0: ద మెంటల్ వేవ్స్ వుడ్ స్ప్రెడ్ ఇన్ యువర్ హ్యాండ్స్, ద లెగ్స్, ఐస్ అండ్ ఇయర్స్.
1: తరం పేగిన అయితే నీ కన్నులంతా చెడ్డనే చూస్తాయి, నీ కాళ్ళంతా చెడ్డ ప్రదేశంలోకే పోతాయి, నీ చేతులంతా చెడ్డ పనులే చేస్తాయి, నీ యొక్క చెవులంతా చెడ్డ విషయంలో ఉంటాయి. ఎందుకంటే ఈ అల యొక్క ప్రభావము, ఈ తరంగముల యొక్క ప్రసక్తి.
0: If the thoughts are bad, the waves, the effect will be, you will have bad looks through the eyes, you will have bad hearing through the ears.
1: కనుకనే మానవుడు మంచి తలంపులను ఈ మానసిక సరోవరంలో వేసుకోవాలి.
0: Therefore, man should have good thoughts.
1: మంచి తలంపులు మానసిక సరోవరంలో పడినప్పుడు దాని నుంచి అలలు ప్రారంభమవుతాయి.
0: When good thoughts enter,
1: మానసిక సరోవరము,
0: this is the lake of the mind.
1: సరోవరము లోపల నీ తలంపులు అనేటువంటిది ఒక చిన్న రాళ్ళు.
0: The thoughts are little stones.
1: అప్పుడే ఈ యొక్క భావములు అనేటువంటి తరంగములు ప్రారంభమవుతాయి.
0: Then feelings, the waves emanate.
1: ఈ తరంగములు దేహమంతా వ్యాపించిపోతుంది.
0: The waves spread all over the body.
1: ఏది చేసినా, ఏది చూచినా, ఏది వినినా, ఏది చెప్పినా, ఎక్కడికి నడిచినా అన్ని మంచివే జరుగుతూ వస్తాయి. ఈనాడు చెడ్డవి వింటున్నాము, చెడ్డవి తలుస్తున్నాము, చెడ్డవి చెప్తున్నామంటుంటే ఇది బయట నుంచి వచ్చినవి కాదు, నీ సంకల్పముల యొక్క తరంగములే.
0: టుడే వెన్ యూ సే ఐ సీ బ్యాడ్, ఐ లిసన్ టు బ్యాడ్ థింగ్స్, ఐ డూ బ్యాడ్ థింగ్స్, దే ఆర్ నాట్ ఫ్రమ్ అవుట్ సైడ్.
1: ఈ సత్యాన్ని పతంజలి యోగము చిత్తవృత్తి నిరోధక హాని చూపిస్తూ వచ్చింది.
0: దిస్ ట్రూత్ ఈస్ టాట్ బై పతంజలి యోగ.
1: నీ మంచి చెడ్డలు అన్ని కూడా చిత్తం పైన ఆధారపడి ఉంటున్నాయి.
0: The good and bad are based on
1: your heart. బయట మనిషి ఎవరు కారణం కాదు.
0: No man outside is responsible.
1: మంచికి కానీ చెడ్డకి కానీ నీ తలంపులే దీనికి మూల కారణము.
0: For good or bad, your thoughts are responsible.
1: కనుకనే మనయేవ మనుష్యానాం కారణం బంధమోచయోః అన్నారు. బంధమునకు మోక్షమునకు ఈ మనసే కారణము, ఈ తలంపులే కారణము.
0: సో మైండ్ ద థాట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బాండేజ్ అండ్ లిబరేషన్.
1: నీ మనసు ఏ సంకల్పములపైన దీనిని ప్రసరింపచేసుకోలో ఆ యొక్క సంకల్పములు మాత్రమే ప్రసరింపచేసుకోవాలి.
0: యూ షుడ్ అలౌ ద థాట్స్ దట్ ఆర్ డిజర్వింగ్.
1: కానీ ఈ యోగమునంతకూడను యమ నియమ అన్నారు. యమం అనగా దైవం యొక్క అంతరింద్రియములు, బహింద్రియంద్రియములు అరికట్టుకోవటం.
0: యమ ద ఫస్ట్ వన్ ఇస్ కంట్రోల్ ఓవర్ ఎక్స్టర్నల్ అండ్ ఇన్నర్ సెన్స్.
1: ఇంతేకాదు పరిగ్రహము తీసుకోవటం కూడా మంచి దీని దగ్గరనే తీసుకోవాలి.
0: ద నెక్స్ట్ వన్ ఇస్ పరిగ్రహ, యూ షుడ్ రిసీవ్ గుడ్.
1: ఇలాంటివంతా కూడా కొన్ని రకమైనటువంటి నిబంధనతో కూడి ఉంటుంటుంది.
0: ఆల్ సచ్ రెగ్యులేషన్స్ ఆర్ దేర్.
1: కనుక యోగమంతా కూడాను సంకల్పములపైనే ఆధారపడి ఉంటుండాలి.
0: దేర్ఫోర్ ఎంటైర్ యోగా రెస్ట్ ఆన్ థాట్స్.
1: కనుక మనం ఈ సంకల్పములను సక్రమమైన సంకల్పాలుగా మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: సో వీ షుడ్ డెవలప్ గుడ్ థాట్స్.
1: ఎలాంటి సంకల్పములు?
0: వాట్ సార్ట్ ఆఫ్ థాట్స్?
1: దైవ సంకల్పమే ఆద్యాంతరహితమైనటువంటివి.
0: ద డివైన్ థాట్స్ హ్యావ్ నో బిగినింగ్ నోర్ ఎండ్.
1: దీనికి ఒక విధమైనటువంటి ఒక హద్దులే లేవు.
0: దే హావ్ నో లిమిట్స్.
1: ఏది చేసినా, ఏది చూచినా, ఎక్కిది పెట్టినా అంతకును దైవత్వంగానే ఉంటుంటారు.
0: వాట్ ఎవర్ యు డు, వాట్ ఎవర్ యు హియర్, వాట్ ఎవర్.
1: భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకం కూడా, సర్వత పాడిపాదం తస్సర్వతోక్షి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృద్ధిష్టతి. నీవు భగవంతుని ప్రార్థిస్తూ, ఓ భగవంతుడా, నా కష్టములు నీ కండకు కనిపించలేదా అని నీవేమైనా ప్రార్థిస్తే, అలాంటి ప్రార్థన పురస్కరించుకుని భగవంతుని రెండు కన్నులు మాత్రమే ఆ ప్రదేశంలో ఉంటాయట. సర్వత పాడిపాదము, స్వామి నా వెంట ఉండి నా బాధను నీవు ఏమాత్రము వినటం లేదా, నా ప్రార్థనను నీవు చెవులకు సోకటం లేదా అని ప్రార్థించేటువంటి వారి దగ్గర చెవులు మాత్రమే ఉంటాయి.
0: Those that pray, Swami, don't you see my difficulties? There they find the two eyes of the Lord.
1: నాకు వెంట, జంట, ఇంట, కంట ఉంటుంది, నా కష్టములు పరిహారం చేసుకుని నాకు కనిపించలేదా అనుకున్నప్పుడు తాను నడుస్తుంటే వెలకలనే పాద శబ్దాలుగా వినిపిస్తుంటాయట, వెంటనే ఉంటాడట.
0: When he cries and shouts for help, oh Swami, you are after me.
1: సర్వతోచి శిరోముఖం. ఈ విధంగా కూడా మన ప్రార్థనను పురస్కరించుకుని పరమాత్మ కూడాను ఆ యొక్క అంగ స్వరూపుడిగా నిరూపిస్తుంటాడు.
0: బేసింగ్ ఆన్ అవర్ ప్రేయర్స్ గాడ్ మేనిఫెస్ట్.
1: కనుక ఈ అంగములంతా కూడా భగవత్ ప్రీత్యార్థంగా మనం వినియోగించుకోవాలి.
0: దేర్ ఫోర్ ఆల్ ద ఆర్గన్స్ ఆఫ్ ద బాడీ షుడ్ టేక్ ఇన్ ది యాక్టివిటీ దట్ విల్ ప్లీజ్ గాడ్.
1: దీనిని పురస్కరించుకుని
0: బేసింగ్ ఆన్ ది
1: పతంజలి యోగ సూత్రం లోపల,
0: ఇన్ పతంజలి యోగ సూత్ర
1: ఇక్కడ అంగార్పితము అని ఒకటి వచ్చింది.
0: ఆఫరింగ్ ఆఫ్ ద లింబ్స్.
1: ఎట్లా అంగార్పణము?
0: హౌ?
1: నా కన్నులు నీకే చూస్తున్నా, నీకే అర్పితం చేస్తున్నాను.
0: ఐ ఆఫర్ మై ఐస్ టు యూ.
1: ఒక పుష్పం తీసుకుంటాడు. ఈనాటి ఆధునిక యుగం యొక్క విద్యార్థి కాని, గృహస్థుడు కాని, సాధకుడు కాని,
0: మోడర్న్ స్టూడెంట్ ఆర్ హౌస్ హోల్డర్ ఆస్పిరెంట్ టేక్స్ ఎ ఫ్లవర్,
1: పుష్పం తీసుకుంటాడు, నేత్రం సమర్పయామి, విసిరేస్తున్నాడు భగవంతుడికి.
0: హి విల్ పుట్ ఇట్ క్లోజ్ టు హిస్ ఐస్ అండ్ సేస్ నేత్రం సమర్పయామి.
1: నేత్రం ఇవ్వటం లేదు, నేత్రానికి టచ్ చేసి పుష్పాన్ని ఇస్తున్నాడు.
0: హి ఇస్ నాట్ ఆఫరింగ్ ఐస్, హి విల్ టచ్ ది ఫ్లవర్, టచ్ ది ఐ విత్ ది ఫ్లవర్ అండ్ ఆఫర్.
1: భగవంతుడికి ఎంత మోసం చేసినట్టు అవుతుంది.
0: వాట్ కైండ్ ఆఫ్ డిసెప్షన్ అండ్ ది లార్డ్.
1: కనుక చెప్పేది నీకు నేత్రం ఇస్తున్నాను స్వామి అంటున్నాడు, పుష్పాన్ని ఇస్తున్నాడు.
0: హి సేస్ ఐ యామ్ ఆఫరింగ్ మై ఐస్ బట్ హి ఆఫర్స్ ఫ్లవర్.
1: శ్రోత్రం సమర్పయామి,
0: హి సేస్ ఐ యామ్ ఆఫరింగ్ మై ఇయర్.
1: నీ యొక్క మంచి శ్రవణము నేను వినాలి స్వామి, నీ యొక్క మాటను వినే నిమిత్తమై నాకు ఈ శ్రోత్రములు ఉంటున్నాయి అని ఆ శ్రోత్రాన్ని భగవత్ శ్రవణం లోపల అంకితం చేసుకోవాలి.
0: హి షుడ్ డెడికేట్ హిస్ లిసనింగ్ బై లిసనింగ్ టు సీక్రెట్ థింగ్స్ అండ్ డివైన్ థింగ్స్.
1: ఇవ్వటం అంటే కోసి ఇవ్వటం కాదు,
0: నాట్ కటింగ్ ఆఫ్ ది ఇయర్.
1: ఆ యొక్క స్తోత్రము అనగా చెవులను భగవత్ మంచి మంచి విషయాలు వినడానికి ఉపయోగించుకోవాలి.
0: మీనింగ్ ద ఇయర్ షుడ్ బి మేడ్ యూజ్ ఆఫ్ ఫర్ గుడ్.
1: నేత్రం సమర్పయామనగా దీని యొక్క చూపును మంచి ఎందే ప్రవేశపెట్టాలి.
0: వెన్ యూ ఆఫర్ ఐ ఇట్ మీన్స్ యూ షుడ్ హావ్ గుడ్ లుక్.
1: ఇది అంగార్పితము అని చెప్తూ వచ్చారు. అంగార్పితము,
0: దిస్ ఈస్ కాల్డ్ ఆఫరింగ్ ఆఫ్ ది లింబ్.
1: ఈనాడు
0: టుడే
1: మనం ఏం చేస్తున్నాము, స్వామి ఏమి చెప్తున్నాడని కూడా సరిగా వినేటువంటి వాడు కూడా చాలా మంది లేరు ఇక్కడ.
0: There are many people who don't listen properly to what Swami
1: says. Swami ni chustunnare kaani ekkado chinta chestuntaru.
0: They see Swami but they'll be thinking something else.
1: Migita vaalla vishayalu vinalatante chaala shraddhaga munduku vastaru.
0: But to listen to others matters they listen in that attention. Bhagavad vishayalu
1: vinalatante daniki deeniki viruddham aipothundi.
0: But to listen to God his mind walks hither and thither.
1: Karukune deeniki chepparu. ప్రొద్దుబోక ఊరి వారి శుద్ధులంటే మీరు సిద్ధమవుదురే కడు శ్రద్ధతోడ.
0: టు లిసన్ టు ది గాసిప్ ఆఫ్ ది నైబర్స్ యు గో విత్ ఆల్ ద సిన్సరిటీ.
1: ముద్దు ముద్దుగాను భగవత్ ముచ్చటాలు చెప్పు వేళ వద్దికగా నుండరేల ఓ చెవుల, మీరు వద్దికగా నుండరేల ఓ చెవుల.
0: ఓ ఇయర్స్ వై డోంట్ యు కమ్ టుగెదర్, వై డోంట్ యు లిసన్ టు ది లీలాస్ ఆఫ్ గాడ్.
1: శివ శివ శివ శివయన రాధా, మీ చింతలెల్ల బాపుకోన మన రాధా, మీ చింతలెల్ల బాపుకోన మన రాధా.
0: Why don't you think of the Lord Shiva and get yourself relieved from all anxiety?
1: Shiva metti jagamanta tirigeru, oh chittama meekenta siggulede.
0: With all madness you move about, are you not shameful?
1: Avani sukambula kalladedu meeku avaliki kaligedi adiyede. Cheppu avaliki kaligedi adiyede.
0: All the pleasures that you experience on earth, what will happen later?
1: పని మానేసి నిమాలు పలుమారు, మీరు కని కని చనియును తనివిలేదు.
0: యు సీ మెనీ సినిమాస్ యూస్లెస్.
1: ఇక్కడ ఏమాత్రము కన్నులకు శ్రమనే ఉంటుండదు.
0: ది ఐస్ వోంట్ హావ్ ఎనీ ఎగ్జర్షన్.
1: క్షణమును దైవ సన్నిధి నిలువరగా కనులారా కడు కష్టమట, ఓ కనులారా మీకు కష్టమా.
0: ఐస్ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు స్టేర్ ఎట్ ద లార్డ్ ఫర్ ఎ మోమెంట్.
1: ఈ విధంగా మన యొక్క అంగములను ఎంత అపవిత్రం చేస్తున్నామో ఎవరికి వారి కన్నులు మూసుకుని విచారణ చేస్తే వారికి ఆ జవాబు మనకు అర్థమవుతుంది.
0: క్లోజింగ్ అవర్ ఐస్ వెన్ వి ఎంక్వైర్ వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ డన్ బై లిమ్.
1: మీరు పరుగిడి వగిరించి తిరుగుదురే, మీరు పరుగిడి వగిరించి తిరుగుదురే.
0: యు రన్ రన్నింగ్ ఆఫ్టర్ ఎర్నింగ్ లైకింగ్ దోస్ థింగ్స్.
1: క్షణమును దైవ సన్నిధి నిలువరగా పాదముల మీకు కష్టముల.
0: Oh feet, you find it difficult to stand for a moment in front of the Lord.
1: పాదములు భగవంతుని యొక్క స్థానంలో ఉండాలంటే ఏ మాత్రము నిలవదు.
0: The feet don't like to stand in front of the Lord for a moment.
1: ఒక బస్ స్టాండ్ లోపల గంటలు గంటలు గంటలు గంటలు క్యూ లోపల నిల్చుకొని ఉంటుంటారు.
0: There at the bus stand he stands for hours and hours.
1: సినిమా దగ్గర అవర్స్ అవర్స్ క్యూలో నిల్చుకొని ఉంటుంటారు.
0: దేర్ ఇన్ సినిమా థియేటర్ హీ స్టాండ్స్ దేర్ ఇన్ ద క్యూ.
1: భగవంతుని దేవాలయంకి వస్తే తక్షణమే లోపలి విడిచాలి, తక్షణమే దేవుని చూడాలి, తక్షణమే వెళ్ళిపోవాలి.
0: బట్ వెన్ హీ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టెంపుల్ హీ షుడ్ బి లెట్ ఇన్ ఇమీడియట్లీ, హీ షుడ్ కమ్ అవుట్ ఇమీడియట్లీ.
1: సత్యమైన నిత్యమైనటువంటి విషయంలో అతి తొందరపాటు మనకు వస్తుంటాది.
0: హీ ఇస్ ఇన్ ఎ హరీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్
1: అనిత్యము అసత్యమైనటువంటి దాంట్లో అక్కడ చాలా ఓపికగా మనం పట్టుకుంటున్నాము.
0: That we have all the
1: patience. ఇక్కడ దీనిని అక్కడ మార్చాలి.
0: But now we should change.
1: అదే యోగము.
0: That is called yoga.
1: యోగం అనగా ఏది మంచిదో దాంట్లో స్థిరత్వాన్ని పొందాలి.
0: Yoga meant to have steadiness in good things.
1: దీనిని నిత్యానిత్య విషయ పరిశీలన కావాలి. అది డిస్క్రిమినేషన్ పవర్.
0: దట్ ఈస్ డిస్క్రిమినేషన్.
1: ఏది మంచి, ఏది చెడ్డ.
0: వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్.
1: ఇలాంటి దీనిని మనం విచారం చేసుకున్నప్పుడు కొంతమందికి ఈ ప్రాకృతమైనటువంటి జీవితమే మంచిగా తోస్తుంది.
0: టు సమ్ ద వరల్డ్లీ లైఫ్ అపియర్స్ టు బి గుడ్.
1: ఎంతసేపు?
0: హౌ ఫార్?
1: తాత్కాలికం.
0: ఓన్లీ టెంపరరీ.
1: దీనికి సంతోషము అన్నారు.
0: దిస్ ఈస్ కాల్డ్ హ్యాపీనెస్.
1: ఏమిటి దీని యొక్క అర్థము?
0: వాట్ ఈస్ ది మీనింగ్?
1: సంతోషం. కొద్దిపాటైనటువంటి తోషమే గిఫ్ట్. ఏది
0: సంతోష? హ్యాపీనెస్ ఫ్రాక్షనల్.
1: ఆకలి అవుతుండాలి.
0: యు ఆర్ హంగ్రీ.
1: క్యాంటీన్ కి వెళ్ళావు.
0: గో టు క్యాంటీన్.
1: రెండు చపాతీలు తిన్నావు.
0: యు ఈట్ టు చపాతీ.
1: ఆకలి తీరింది.
0: హంగర్ ఇస్ ఎ పీస్.
1: ఎంతసేపు?
0: హౌ ఫార్?
1: తిరిగి రెండు గంటలే.
0: ఓన్లీ టూ అవర్స్.
1: తిరిగి మూడో గంటలో ఆకలి ప్రారంభమవుతుంది.
0: థర్డ్ అవర్ అగైన్ యు ఆర్ హంగ్రీ.
1: ఇది తాత్కాలికమైనటువంటి యొక్క ఆనందాన్ని అందించేది సుఖము అన్నారు.
0: దేర్ ఫోర్ ద టెంపరీ హ్యాపీనెస్ ఈ సుఖ.
1: కానీ దైవానందం ఇచ్చేటువంటిది
0: బి గుడ్.
1: ఎంతసేపు?
0: హౌ ఫార్?
1: తాత్కాలికం.
0: ఓన్లీ టెంపరీ.
1: దీనికి సంతోషము అన్నారు.
0: This is called happiness.
1: ఏమిటి దీని యొక్క అర్థము?
0: What is the meaning?

0: సుఖ, కానీ దైవానందం ఇచ్చేటువంటిది ఆనందము అన్నారు.
1: బట్
0: సంతోషమునకు ఆనందమునకు ఎంత వ్యత్యాసం ఉందో యోచన చేయండి.
1: జస్ట్ ఎంక్వైర్ ద డిఫరెన్స్ బిట్వీన్ హ్యాపీనెస్ అండ్ బ్లిస్.
0: ఆ బ్లిస్ అనేటువంటిది, ఆనందం అనేటువంటిది హృదయము నుండి ఆవిర్భవిస్తుంది.
1: బ్లిస్ కమ్స్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
0: సంతోషం అనేది తల నుండి వస్తుంది.
1: హ్యాపీనెస్ కమ్స్ అవుట్ ఆఫ్ ద హెడ్.
0: తల కేవలం రెస్పాన్సిబిలిటీ మాత్రమే.
1: హెడ్ క్యారీస్ విత్ ఇట్ రెస్పాన్సిబిలిటీ.
0: హార్ట్ ఏ రైట్.
1: హార్ట్ హ్యాస్ రైట్.
0: కనుక ప్రతి మానవునికి తల హృదయం రెండు ప్రధానము.
1: సో ఫర్ ఎవ్రీ మ్యాన్ హెడ్ అండ్ హార్ట్ ఆర్ ఇంపార్టెంట్.
0: మంచిది యోచించు.
1: థింక్ గుడ్.
0: యోచించిన దానిని మంచిగా తలంచు.
1: దట్ విచ్ యూ థాట్ ఓవర్.
0: తలంచిన దానిని హస్తంలో పెట్టి ఉపయోగించు.
1: దెన్ పుట్ ఇట్ ఇంటు యాక్షన్ విత్ ది హెల్ప్ ఆఫ్
0: హార్ట్ హెడ్ హ్యాండ్ ఇది 3H స్వరూపాన్ని ధరించినటువంటిది.
1: దేర్ఫోర్ ఇట్ హాస్ గాట్ దిస్ ట్రినిటీ హెడ్ హార్ట్ అండ్ హ్యాండ్.
0: ఇది పతంజలి యొక్క సూత్రం లోపల ఇంద్రియములను నిగ్రహించి ఇంద్రియముల యొక్క ఐకమత్యమును కూడా పొందమని చెప్పింది.
1: పతంజలి యోగా సే యూ షుడ్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ ది సెన్సెస్ అండ్ యూనిటీ అమంగ్
0: యూనిటీ యూనిటీ యూనిటీ
1: దేర్ షుడ్ బి యూనిటీ అమంగ్ సెన్సెస్.
0: దానివల్లనే ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్ అన్నాడు.
1: సో ఈ స్వామి సేస్ ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
0: ఏమిటి ఆ మ్యాన్కైండ్?
1: వాట్ ఈస్ దిస్ మ్యాన్కైండ్?
0: హృదయము,
1: ద హార్ట్,
0: వాక్కు,
1: వర్డ్,
0: చేతుల పని,
1: అన్ యాక్షన్,
0: మూడింటి యొక్క ఏకత్వం,
1: ద హార్మనీ.
0: కనుకనే అప్పుడే దీని యూనిటీ వలనే
1: అవుట్ ఆఫ్ దిస్ యూనిటీ
0: మనకు ప్యూరిటీ లభ్యమవుతుంది.
1: విల్ డెవలప్ ప్యూరిటీ.
0: ప్యూరిటీ వల్లనే
1: అవుట్ ఆఫ్ ప్యూరిటీ
0: డివినిటీలో ప్రవేశిస్తాము.
1: దెన్ వీ కెన్ స్టెప్ ఇన్ టు డివినిటీ.
0: ఎప్పుడు ఈ డివినిటీలో మనం ప్రవేశించామో
1: ద మూమెంట్ వీ స్టెప్ ఇన్ టు డివినిటీ
0: ఎనిమిటీ దూరం అయిపోతుంది.
1: యూ విల్ బి అవే ఫ్రమ్ ఎనిమిటీ.
0: కనుక ఈ డివినిటీని అందించేటువంటిది పతంజలి యోగ సూత్రము.
1: పతంజలి యోగ సూత్ర గివ్స్ యూ దిస్ డివినిటీ.
0: కనుక సాధ్యమైనంత వరకును యువకులైన విద్యార్థి విద్యార్థినీయుడు కోపం వచ్చినా తాపం వచ్చినా కష్టం కలిగినా దానిని సహించుకొని భరించుకొని దానిని నెట్టుకొని తట్టుకొని ముందుకు సాగేటువంటి యొక్క ఓపికను మనం సంపాదించుకోవాలి.
1: దేర్ఫోర్ యూత్, మెన్ అండ్ విమెన్ ఇన్ టైమ్స్ ఆఫ్ యాంగర్ డిఫికల్టీస్ దే షుడ్ బి ఏబుల్ టు టాలరేట్.
0: ఇది ప్రారంభంలో మనకు కొంచెం శ్రమగానే ఉంటుంది.
1: ఇట్ మే ఫైండ్ ఇట్ డిఫికల్ట్.
0: కానీ చేస్తూ చేస్తూ చేస్తూ ఇది మనకు సహజంగా మారిపోతుంది.
1: యాజ్ యూ ప్రాక్టీస్ గ్రాడ్యువల్లీ ఇట్ బికమ్స్ హ్యాబిట్.
0: దీనినే భగవద్గీత శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే జ్ఞానాత్ కర్మ ఫలత్యాగి త్యాగశాంతి అనంతరం. వాకింగ్, టాకింగ్, రీడింగ్, రైటింగ్, ఈటింగ్, అన్ని కూడా అభ్యాసమే.
1: వాకింగ్, టాకింగ్, రీడింగ్, రైటింగ్, ఎవ్రీథింగ్ కమ్స్ అవుట్ ఆఫ్ హ్యాబిట్.
0: అభ్యాసంతోనే మనం ఇంత స్థితికి వచ్చాము.
1: ఎవ్రీథింగ్ కమ్స్ అవుట్ ఆఫ్ హ్యాబిట్.
0: పుట్టిన తక్షణమే ఏ బిడ్డ అయినా పరిగెత్తుతుందా?
1: Right at the time of birth, we find any child running.
0: దుగ్గాడటము, తర్వాత కూర్చోటము, తర్వాత లేయటము, తర్వాత పడటము, ఈ విధంగా క్రమక్రమేణ ఆ నడచటం ప్రారంభమవుతుంది.
1: సో చైల్డ్ షుడ్ స్టార్ట్ వాకింగ్ బై ఫస్ట్ గెటింగ్ అప్ అండ్ దెన్ స్టాండింగ్, వాకింగ్, ఫాలోయింగ్ దట్.
0: కనుక క్రమక్రమేణ మనం ఈ విధమైనటువంటి యొక్క అభ్యాసం అభివృద్ధి పరచుకోవాలి.
1: సో గ్రాడ్యువల్లీ షుడ్ డెవలప్.
0: ఇది కేవలం ఋషులకు, యోగులకు, సన్యాసులకు మాత్రమే కాదు ఈ యోగము.
1: This yoga is not mainly meant for rishis.
0: దేహమును ధరించిన ప్రతి మానవుడికి కూడా ఈ యోగం అవసరమే.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ విత్ ద బాడీ నీడ్స్ యోగా.
0: నిజంగా నీవు శాంతి జీవితాన్ని గడపాలి.
1: ఐ షుడ్ లీడ్ ది లీఫ్.
0: నిజంగా ఆరోగ్య జీవితాన్ని గడపాలి.
1: ఐ షుడ్ లీడ్
0: హెల్తీ లైఫ్. అప్పుడు నీవు కూర్చొని భగవత్ చింతన నిశ్చలంగా చేస్తూ రావాలి.
1: యూ షుడ్ థింక్ ఆఫ్ ద లార్డ్ సైలెంట్లీ ఇన్ ఆల్ స్టడీస్.
0: ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసం లేదో నీకు తెలియదు.
1: యూ డు నాట్ నో
0: ఇన్ ది లెక్క చేయనక్కర్లేదు.
1: దట్ యూ డోంట్ నీడ్.
0: క్రమక్రమేణ కూడా ఒక త్రాణశక్తి,
1: గ్రాడ్యువల్లీ త్రాణశక్తి.
0: అది యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహారం, ధారణ.
1: ద నెక్స్ట్ వన్ ఈస్ ధారణ.
0: ధారణ అనగా ఏమిటి?
1: వాట్ డూ మీన్ బై ధారణ?
0: కానీ అనేక మంది అనేక అర్థాలు చెప్తూ వస్తారు.
1: మెనీ గివ్ డిఫరెంట్ మీనింగ్స్.
0: దీనిని ధారణ గనగా రమణ మహర్షి ఒక విధమైనటువంటి అభ్యాసం చేస్తూ వచ్చాడు.
1: ధారణ ప్రాక్టీస్ బై రమణ మహర్షి, నో వన్ నోస్.
0: రాత్రి నిద్రపైన పండుకునేవాడు.
1: Night time he used to sleep on the terrace.
0: Okay, chukkanu chustu undetundi vaade.
1: He used to watch single star.
0: Okay, chukka rendo chukka kanipinchukodu.
1: Only one star, he didn't look at another.
0: Adiye dharana. Okka vastu paina drushti ni nilpatame dhyana dharana.
1: Dharana meant single pointed attention.
0: Ee dharana nu abhyasam chesin tarata dhyanam chaala sulabhanga manaku vastundi.
1: When you develop this single pointed attention, you can proceed to meditation.
0: Kaabatti edaina oka deenni roopalu nu pettukoni
1: keeping one form,
0: ఆ రూపంలో కూడా ఏదో ఒక పాయింట్ పైన దృష్టిని పెట్టుకుని దాన్ని చూస్తూ ఉంటుంది.
1: యూ కాన్సన్ట్రేట్ ఆన్ వన్ పాయింట్, యూ స్టార్ట్ స్టేరింగ్ అట్ ఇట్.
0: అదే ధారణ.
1: దట్ ఈస్ ధారణ.
0: ఆ ధారణ క్రమక్రమేణా కూడాను ధ్యానంగా రూపొందుతుంది.
1: ధారణ గ్రాడ్యువల్లీ షేప్స్ ఇంటూ మెడిటేషన్.
0: కనుక ఇది చాలా శ్రమ అయినటువంటి

0: సాధన కాదు.
1: ఇస్ నాట్
0: చాలా సులభమైనటువంటి సాధన.
1: ఇస్ నాట్ డిఫికల్ట్ ప్రాసెస్.
0: స్వామి ఇంత సులభంగా చెప్తున్నాడు మాకు చాలా కష్టం అనుకుంటారు.
1: యూ ఫీల్ దట్ స్వామి పుట్స్ ఇట్ వెరీ ఈజీ బట్ ఇట్స్ డిఫికల్ట్.
0: ఇది తెలియని సమయంలో కష్టం అనిపించుకుంటుంది.
1: యూ కాల్ ఇట్ డిఫికల్ట్ బికాస్ యూ డు నాట్ నో.
0: ఒక గులాబీ రేఖనైనా కూడా నలపటం కొంచెం కష్టం అవుతుంది.
1: ఇట్ మే బి డిఫికల్ట్.
0: ధారణ చేయటం అంత సులభం.
1: ధారణ ఇస్ సో ఈజీ.
0: ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసములు కూడా బిగబెట్టడం చాలా సులభము.
1: ద బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఇస్ వెరీ ఈజీ.
0: మీరు నమ్మినా నమ్మకపోయినా,
1: బిలీవ్ ఇట్ ఆర్ నాట్,
0: నేను ఈ సాధన ఎప్పుడు చేయలేదు.
1: స్వామి నెవర్ డిడ్ దిస్ సాధన.
0: కానీ
1: బట్
0: ఒక్క క్షణమైనా, ఒక్క ఎప్పుడైనా ఈ జీవితంలో 67 సంవత్సరంలో ఏనాడైనా ఒక ఆయాసమని కానీ, ఒక విధమైనటువంటి ఇది కానీ, అలసటని కానీ నాకు లేనే లేదు.
1: This body which is 67 years old never had any kind of gasping.
0: ఒక దినానికి నేను ఎంత కారణమేమనగా సర్వశక్తులు లోపలే ఉంటున్నాయి.
1: The reason is all powers are latent in this body.
0: ఈ యోగశక్తి అనేటువంటి సర్వం కూడా అంతర్ముఖంగా ఉంటుండాలి.
1: Everything is present here.
0: బాడీ కేవలం ఒక పనిముట్టు వలె ఉంటుండాలి.
1: Body is just an instrument.
0: ఆ యోగశక్తి చేతనే,
1: because of yogic power,
0: ఏదాన్నైనా కూడా నువ్వు శపిస్తే అది అక్కడే ఇదవుతుంది, దాన్ని స్తంభించిపోతుంది.
1: If anything is cursed, it comes to a standstill.
0: ఈ భావం పోకూడదంటే అక్కడే నిలిచిపోతుంది.
1: If you say that feeling should not enter, it comes to a
0: heart. నాకే కాదు, ఎవరికైనా కూడా ఈ విధంగా జరగడానికి అవకాశం ఉంటుండాలి.
1: Not only to me, it's possible to everyone.
0: కారణం ఏమనగా సర్వుడు యందు దైవమే.
1: The reason is God is in everyone.
0: ఈ దేహమునందు, ఆ దేహమునందు, ఈ దేహం సర్వదేహములందు ఉండేటువంటి ఆత్మ ఒక్కటే.
1: In this body, that body, in all bodies, the self is same.
0: మీరు దేహాన్ని ప్రత్యేకంగా మీరు భేదం పెట్టుకోకండి.
1: You don't have differences in this body.
0: అన్నిటి యందు ఉండేటువంటి ఆత్మ ఒక్కటే. ఏకాత్మ భావాన్ని పెంచుకోండి.
1: That self is one. Develop that idea.
0: ఉద్రేకాలకు,
1: agitation,
0: కోపాలకు,
1: anger,
0: అహంకారాలకు,
1: ego,
0: అసూయకు,
1: jealousy,
0: అవకాశం ఇవ్వకండి.
1: Now give scope to
0: అది వచ్చినా, చీ నేను పశువు కాదు, నేను మనిషిని.
1: When they come, I am not animal, I am human being.
0: ఈ యాంగర్, ఈగో, జెలసి ఇవన్నీ కూడా కోపతాప అసూయ డమ్మంలన్నీ కూడా పశువు యొక్క లక్షణాలు.
1: యాంగర్, ఈగో, జెలసి, దే ఆర్ అనిమల్ క్వాలిటీస్.
0: నేను పశువు కాదు.
1: ఐఎమ్ నాట్ అనిమల్.
0: I am not animal, I am God. ఈ సాధన ఒక్కదాన్ని మీరు చక్కగా మీరు నిలబెట్టుకోండి, కొన్ని దినముల లోపలే మీరు ఎంతనో ప్రశాంతిని పొందుతారు.
1: ఇఫ్ యూ టేక్ టు సచ్ ప్రాక్టీస్, వీల్ హ్యావ్ దట్ పీస్.
0: ఈ దేహం భగవంతునికి ఒక మందిరము.
1: దిస్ బాడీ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
0: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతనః. అందువల్లనే చెప్పింది ఈ దేహం అనేటువంటి దేవునికి మందిరంగా ఉంటుండాలి.
1: బాడీ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
0: అయితే ఈ మందిరాన్ని ఎంత పవిత్రంగా ఉపయోగపెట్టుకోలో అంత పవిత్రంగా ఉపయోగపెట్టుకోండి.
1: బట్ యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ టెంపుల్ ఇన్ సేక్రెడ్
0: మందిరము. మందిరము అంటున్నావు, చౌట్రీగా ఉపయోగపెట్టుకుంటున్నావు.
1: యూ కాల్ ఇట్ ఎ టెంపుల్ బట్ యూ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ లైక్ ఎ చౌట్రీ.
0: మనం ఇల్లు కట్టుకున్నాము,
1: యూ కన్స్ట్రక్ట్
0: వాకెండ్లు పెట్టుకున్నాము, తలుపులు, డోర్స్,
1: యూ హ్యావ్ డోర్స్ ఆల్సో దేర్.
0: మనం రావడానికి పోవడానికి, మనకు అనుకూలమైన వ్యక్తులు లోపల రావడానికి, మన ఫ్రెండ్స్, మన రిలేషన్స్, మన బంధువులు, ఇంటి బంధువులు అందరూ రావడానికి పోవడానికి డోర్లు పెట్టుకున్నాం.
1: యు గాట్ ది డోర్స్ టు పర్మిట్ యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్.
0: డోర్స్ పెట్టుకున్నామని చెప్పండి, బజార్లో పోయేటువంటి గాడిదలు, పందులు, కుక్కలన్నింటినీ వదులుతాము మనము.
1: బికాస్ యు గాట్ ది డోర్స్, యూ డోంట్ అలౌ ద పిగ్స్ అండ్ ద డాగ్స్.
0: ఇంద్రియములు ఉంటున్నాయి.
1: సో హియర్ ఆర్ ది డోర్స్.
0: కానీ ఇంద్రియాలు దేనికోసమని?
1: We have got the senses, what for?
0: మన దీని కోసం, మనం అనుభవించి కోసం పెట్టుకున్నాము.
1: It's for our own sake to experience.
0: అంతేకాని ఈ ఇంద్రియములు అనేటువంటి ద్వారములు ఉంటున్నాయి కదా అని చెప్పి బజార్లో పోయేటువంటి అన్నిటి మనం చేర్చుకుంటున్నాం. ఇదే చౌట్రీగా తయారవుతుంది.
1: బికాస్ వీ హాట్ ది సెన్సెస్ ద డోర్స్ వీ కలెక్ట్ ఆల్ దోస్ ప్రెసెంట్ ఆన్ ది
0: స్ట్రీట్.
1: వీ షుడ్ డూ దాట్.
0: ఇది నా లోపల ప్రవేశించడానికి వీల్లేదు, తరం కొట్టండి ఈ కుక్కరు.
1: దే షుడ్ నాట్ ఎంటర్ ఇన్ టు మీ, దే షుడ్ బి డ్రివెన్ అవుట్ ద డాగ్స్.
0: నీకు అవసరమైనటువంటి ఏదో దాన్ని ప్రవేశపెట్టు.
1: యు పర్మిట్ దట్ వాట్ ఈస్ నీడెడ్.
0: ఈ విధమైనటువంటి యొక్క విచారణ చేత,
1: అవుట్ ఆఫ్ డిస్క్రీషన్,
0: మానవుడు ఎంతైనా పవిత్రుడు కావచ్చు.
1: హ్యూమన్ బీయింగ్ కెన్ బికమ్ సీక్రెట్ టు ఎనీ ఎక్స్టెంట్.
0: అలాంటి పవిత్రతకు అవకాశం ఉన్నది కనుకనే మానవుడు దేవుడు అవుతున్నాడు.
1: బికాస్ దేర్ ఇస్ స్కోప్ ఫర్ ది సీక్రెట్నెస్.
0: అబ్బో మానవుడు ఎక్కడ, దేవుడు ఎక్కడ అని మీరు నిరాశకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: నెవర్ గెట్ డిసప్పాయింటెడ్ హౌ కెన్ హౌ మ్యాన్ కెన్
0: బికమ్ గాడ్.
1: మ్యాన్ ఇస్ గాడ్.
0: మనుష్యానాం సహస్రేషు. ఈ సహస్ర మానవులు ఎందుకు ఉన్నది ఒక్కటే.
1: ఇన్ ఆల్
0: దైవం మానుష రూపేణ.
1: గాడ్ ఈజ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: కనుక ఈ మానసు దేహము, మానవ దేహము దైవ స్వరూపమే.
1: ద హ్యూమన్ బాడీ ఇస్ ద ఫామ్ ఆఫ్ గాడ్.
0: ఆ విధమైనటువంటి యొక్క సత్య సంకల్పాన్ని దృఢం చేసుకోండి.
1: we should have the true feeling.
0: మూడు దినముల లోపలే కూడా మీ యొక్క అనుభూతులు తెలుస్తుంటాయి.
1: యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఇన్ 3 days time.
0: ఆ దృఢము లేకుండా బంప్స్ జంప్స్ జరుగుతూ ఉంటుంటే ఇంకా 30 తరములు వచ్చినప్పటికీ మీరు అర్థం చేసుకోలేరు.
1: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఇన్ స్పైట్ ఆఫ్ 30 జనరేషన్స్ యూ విల్ నెవర్ అకంప్లిష్.
0: కనుక నిజంగా విద్యార్థులు చాలా అదృష్టవంతులు.
1: Truly students are very lucky.
0: ఇలాంటి అవకాశం ఎంతో మీకు ప్రాప్తించింది.
1: యూ హ్యావ్
0: ఈ ప్రాప్తించినటువంటి అవకాశాన్ని సక్రమంగా వినియోగించుకోవటానికి తగిన కృషి చేయండి.
1: యూ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ గివెన్ టు యూ.
0: యోగాభ్యాసం అనేటువంటిది చాలా చిన్నది, చాలా సులభమైనటువంటిది.
1: యోగిక్ ఎక్సర్సైజ్ ఇస్ స్మాల్ అండ్ వెరీ
0: శ్రమతో కూడినటువంటిది కాదు.
1: ఇట్ డజంట్ రిక్వైర్
0: పైసా ఖర్చు లేదు.
1: యూ డోంట్ నీడ్ టు స్పెండ్.
0: ఏ విధమైనటువంటి శ్రమలు లేవు.
1: యూ డోంట్ నీడ్ టు ఎక్సర్సైజ్.
0: సులభమైనటువంటి మార్గములు.
1: ఇట్స్ ఈజీ పాత్.
0: తర్వాత మీకు ఇంకా చెప్తాను, ఈ సులభమైన మార్గం లోపల మీరు ఎంతైనా ఆనందాన్ని పొందవచ్చు, ఆరోగ్యాన్ని పొందవచ్చు.
1: ఈజీ పాత్ స్వామి విల్ టెల్ యూ లేటర్ హౌ ఈజీ ఇట్ ఈస్, హౌ బ్లిస్ఫుల్ కెన్ యూ బీ.

నవనీత చోర గోపా. వహె గురు వహె గురు వహె గురు జీ బోలో బోలో వహె గురు వహె గురు వహె గురు జీ బోలో సత్యనామ సత్య.

నిత్యం చెప్పియే తెరే నాం కీ బోలో, నిత్యం చెప్పి.

0: గౌరి గుల్కెడు చంద్రమర్కండగణతోడ బెడదారు గుంపెడు జడలతోడ జడల్లో ప్రవహించు చదలేటి జిగుతోడ డంబైన పాల నేత్రంబుతోడ కుదురు తెచ్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో తాంబూల రగాదరంబుతోడ తటహేమమయ వజ్ర తాటంకములతోడ వీక్షాశ్రవద్దయ దృష్టితోడ నల్ల కొలువలు దునుమాడి కొల్లలాడు మెరుగు చావన ఛాయల మేనితోడ ప్రేమ స్వరూపులారా
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్
0: శివరాత్రి అనగా ఎవరో ఏమిటో దీని అర్థం ఇంతవరకు ఎవరు కూడాను గుర్తించడానికి ప్రయత్నించలేదు
1: టిల్ దిస్ డే నో వన్ ఎవర్ మేడ్ ఎన్ అటెంప్ట్ టు నో ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ అండ్ ది డెప్త్ ఆఫ్ శివరాత్రి
0: పదమునందు ఏమున్నది దీని అర్థము
1: ద మీనింగ్ ఈస్ దేర్ ఇన్ ద వెరీ వర్డ్ ఇట్ సెల్ఫ్
0: శివ రాత్రి
1: శివ రాత్రి
0: శివ అనగా మంగళకరమైన
1: శివ మీన్స్ దాట్ విచ్ ఇస్ ఆస్పిషియస్
0: మంగళకరమైనటువంటి రాత్రి శివరాత్రి అని
1: శివరాత్రి ఇస్ ద హోలీ నైట్ ఆస్పిషియస్ నైట్
0: శివుడు అనగా ఎవరని
1: హూ ఈజ్ శివ
0: సర్వజీవుల యందు సంచరించేది చైతన్యమే శివుడు
1: శివ ఈజ్ ది యూనివర్సల్ కాస్మిక్ కాన్షియస్నెస్ ప్రజెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది క్రీచర్స్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్
0: కేవలము మానవులు మాత్రమే కాకుండా పశుపక్షి మృగాదులు ఎందుకు కూడాను ఈ శివత్వం అనేటువంటిది ప్రజ్వలిస్తూనే ఉంటుంది
1: శివాస్ ప్రిన్సిపల్ ఈజ్ నాట్ లిమిటెడ్ టు హ్యుమానిటీ అలోన్ యు ఫైండ్ ఇట్ అమంగ్ బర్డ్స్ బీస్ట్ అండ్ యానిమల్స్ టూ
0: ముఖ్యంగా ప్రతి క్షణము కూడాను శివరాత్రియే
1: మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎవ్రీ మూమెంట్ ఈ శివరాత్రి
0: కేవలం శివరాత్రి నిమిత్తమై ఒక సంవత్సరం మనం కాచుకోనక్కర్లేదు
1: వీ డోంట్ హ్యావ్ టు వెయిట్ ఫర్ వన్ లాంగ్ ఇయర్ ఫర్ దిస్ శివరాత్రి
0: ప్రేమ స్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
0: శివుని చైతన్యము చాలా ప్రజ్వలిస్తూనే ఉంటున్నది సర్వత్రా
1: శివాస్ కాన్షియస్నెస్ అవేర్నెస్ ఈజ్ ఎఫల్జెంట్ రేడియంట్ ఆల్ ఓవర్
0: ఎక్కడ ఉన్నది అని చెప్పగా సర్వత్రా వ్యాపించి ఉన్నది
1: శివాస్ ప్రిన్సిపల్ ఆఫ్ ది డివినిటీ కాన్షియస్నెస్ ఈజ్ ఆల్ పర్వేజివ్ ఎవ్రీవేర్
0: శివుడు అనగా మంగళకరమైనటువంటి ఒక శబ్దము
1: The term Shiva meant that which is auspicious.
0: ఇది మంగళకరమైనటువంటిది సర్వత్రా వ్యాపించియే ఉన్నది.
1: This auspiciousness is present everywhere.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: ఈ ప్రేమ తత్వమునకు మించినటువంటి శివతత్వము మరొకటి లేదు.
1: This aspect of love, the principle of love, is greatest of all. Nothing beyond.
0: ఏ విధముగా తేజినప్పటికీ సర్వత్రా ఉన్నటువంటిది అది ఒక్కటి.
1: It is the same love which is present universally.
0: సర్వత పాణిపాదం తస్ సర్వత వచ్చి శిరోముఖం సర్వత స్తుతిమల్లోకి సర్వమా వృత్తిష్టతి సర్వత్రా ఉన్నటువంటిది అది ఒక్కటి.
1: It is love which is present all over the cosmos, in the human body. It is present in all the heads, in all the limbs of the divinity.
0: Manamu, okka thori vicharinchi chuchina, మనకు కనిపించేదంతా కూడాను శివతత్వమే.
1: ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్ అండ్ ఎక్స్ప్లోర్ విల్ ఫైండ్ ద డివినిటీ ఆఫ్ శివ.
0: శివతత్వం తప్ప మరొకటి ఏమాత్రం కూడా లేదు.
1: ఎక్సెప్టింగ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ శివ దర్స్ నథింగ్ ఎల్స్.
0: శివుడనగా కేవలము జటాజూటము ధరించి కాషాయాంబరదారుడై ఉండటం మాత్రం శివత్వం కాదు.
1: శివ డస్ నాట్ నెసెసర్లీ మీన్ హ్యావింగ్ మ్యాటెడ్ హెయిర్ అండ్ వన్ విత్ ఆకర్ రోబ్స్ ఓన్లీ. నో,
0: ఎక్కడ చూసినా కూడాను ఏ బాలుని ఎందు కాని, ఏ వృద్ధుని ఎందు కాని, ఏ స్త్రీ ఎందు కాని, ఏ పురుషుని ఎందు కాని శివత్వమే మనకు తాండవమాడుతున్నది.
1: ఇట్ ఈస్ దిస్ డివినిటీ ఆఫ్ లార్డ్ శివ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబడి, ద టైనీ థాట్స్, ద బాయ్స్ అండ్ ద గర్ల్స్, ద మెన్ అండ్ విమెన్.
0: ఇటువంటి సర్వత్రా ఉండినటువంటి ఒక శివతత్వం మనం ఏ విధంగా మీరు నిర్ణయించగలరు?
1: హౌ కెన్ యూ ఎస్టిమేట్ ద డివినిటీ ఆఫ్ శివ విచ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్?
0: మౌళి గుడికెడు చంద్ర మర్కండ కళతోడ బెడదారు గుంపెడు జడతోడ
1: విత్ ఆల్ ది షైన్, విత్ ఆల్ ద బ్రిలియన్స్ ఆఫ్ ద మూన్, విత్ ద మ్యాటెడ్ హెయిర్, హౌ కెన్ యూ విజువలైజ్, హౌ కెన్ యూ ఎస్టిమేట్?
0: జడలో ప్రవహించు చదయటి జిగుతోడ డంబైన పాలనేత్రముతోడ
1: విత్ ఎ బ్రాడ్ ఫోర్ హెడ్ విత్ ఐస్ సో బ్యూటిఫుల్ షైనింగ్, హౌ కెన్ యూ ఎస్టిమేట్, హౌ కెన్ యూ ఎక్స్టోల్ హిమ్?
0: కుదరతి ఇచ్చిన దడ్డు కుంకుమ పట్టుతో తాంబూల రాగాధరముతోడ
1: విత్ ద వెర్మిలియన్ ఆన్ ద ఫోర్ హెడ్ విత్ ఆల్ ద రెడ్నెస్ ఆఫ్ ద బీట్ లీఫ్
0: తథేమమయ వజ్ర తాడంకములతోడ విచ్చాశ్ర వద్దయా వృష్టితోడ
1: విత్ ద బ్రెస్లెట్ విత్ ఆల్ ద బ్యూటీ విత్ ఆల్ దట్ గ్రాండియర్ హౌ కెన్ యూ ఎక్స్టోల్ హిమ్?
0: నల్ల గులగలు దుర్మారి కొలలాడు
1: విత్ ఆల్ ది బ్యూటీ ఆఫ్ ద ఫ్లవర్ ఆఫ్ ద లోటస్
0: మెరుగు చామన ఛాయల బేలితోడ
1: అండ్ హిస్ కాంప్లెక్షన్ హౌ కెన్ యూ ఇమాజిన్ ఇట్?
0: శైల రాజేంద్ర తరుడు ప్రత్యక్ష మగును
1: అండ్ యూ విల్ సర్టన్లీ ఫేస్ ద వెరీ మేనిఫెస్టేషన్ ఆఫ్ శివ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
0: ఇట్టి సర్వత్రా ఉండినటువంటి యొక్క శివతత్వమును ఎవరు పలాని చోటు పలాని కాలంలో పలాని స్థానంలో ఉన్నారని వర్ణించడము ఇది అసాధ్యమైన విషయము.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడీ టు డిసైడ్ ఏ స్పెసిఫిక్ ప్లేస్, స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైం ఫర్ లార్డ్ శివ.
0: ఇట్టి శివతత్వమును ఎవరు వర్ణించగలరు?
1: హూ కెన్ ఎక్స్టోల్, హూ కెన్ నరేట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ శివ?
0: శివతాండవం అనగా కేవలము ఈనాటి బాలబాలికలు నృత్యం చేస్తుంటారు, అది ఏ శివతాండవం అని చెప్పి భావిస్తుంటారు.
1: యు నో ద చిల్డ్రన్ డాన్సింగ్ ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ శివతాండవ, దట్ వీ టేక్ ఇట్ శివతాండవ ఇన్ ద ట్రూ సెన్స్.
0: అది కేవలము ఒక చిహ్నం మాత్రమే కానీ అది సత్యమైన స్వరూపం కాదు.
1: ఇట్ ఈస్ ఓన్లీ ఎ సైన్, ఎ సింబల్, బట్ నాట్ ఎ రియాలిటీ.
0: ఇట్టి అతీతమైనటువంటి యొక్క అవాగమాన సంకోచరమైనటువంటి యొక్క శివతత్వమును ఎవరు వర్ణించగలరు?
1: దిస్ ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ శివ విచ్ ఇస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్ అండ్ వెర్బల్ ఎక్స్ప్రెషన్, హూ కెన్ గేజ్, హూ కెన్ ఎక్స్ప్రెస్?
0: కానీ ముక్కంటి వేలుపు శివుడు అని చెప్తుంటారు.
1: అండ్ వీ సే శివ హ్యాస్ త్రీ ఐస్.
0: కానీ అది ముక్కంటి అనేటువంటిది కాదు సరైనటువంటి అర్థము. మనకు రెండు కనులు ఉన్నాయి, కానీ భగవంతుడికి మూడో కన్ను కూడా ఉంటున్నది.
1: వి ది హ్యూమన్స్ హ్యావ్ టూ ఐస్, బట్ గాడ్ హ్యాస్ అన్ ఎక్స్ట్రా ఐ, ద థర్డ్ ఐ.
0: ఫస్ట్ ఫ్యూచర్ చూస్తుంది కానీ ఈ రెండు కన్నులు, కానీ భవిష్యత్తును చూడలేదు.
1: ద టూ ఐస్ కెన్ సీ ద ప్రజెంట్ అండ్ ద పాస్ట్ అండ్ నాట్ ద ఫ్యూచర్.
0: ఇట్టి మూడవ నేత్రమును ధరించినటువంటి వాడు ముక్కంటి అని పిలిచారు.
1: శివ హ్యాస్ త్రీ ఐస్ బికాస్ హీ నోస్ ద పాస్ట్, ద ప్రజెంట్ అండ్ ద ఫ్యూచర్. ముక్కంటి
0: కనుక దైవత్వములకు అనేక రకములైనటువంటి స్వరూపములు ఉన్నవి.
1: God has so many forms with attributes, with different facets.
0: Itti daivatvamunu ఎవరు ఎన్ని విధములుగా ఏర్పడిన ఉన్నప్పటికీ వర్ణించినప్పటికీ అది కేవలము కొంత లోపముగానే ఉంటుంటుంది, కానీ పరిపూర్ణంగా కనిపించదు.
1: ఆల్ అవర్ డిస్క్రిప్షన్స్ కాంప్రిహెన్షన్స్ ఆర్ అండర్ లిమిటేషన్స్, దే డు నాట్ కన్వే ది రియాలిటీ ఆర్ ద టోటాలిటీ.
0: ఇట్టి దైవత్వమును ఎవరు వర్ణించగలరు?
1: హూ కెన్ డిస్క్రైబ్ ఇన్ ఫుల్ ది డివినిటీ?
0: ఎవరెవరి భావమును పురస్కరించుకొని ఆయా భావ స్వరూపమును పురస్కరించుకొని దైవాన్ని నిర్ణయించుతున్నారు?
1: వి గో ఆన్ ఎస్టిమేటింగ్ గాడ్ బేసింగ్ ఆన్ అవర్ ఓన్ ఫీలింగ్స్ అండ్ థాట్స్.
0: ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: పార్వతి వినాయకుడు రాగారే.
1: ద మూమెంట్ వినాయక అప్రోచ్ క్లోజర్,
0: అయ్యా మీ పెద్ద కుమారుడు ఎక్కడా అని ఈశ్వరుని ప్రశ్నించింది.
1: అండ్ హి వెంట్ ఆన్ క్వశ్చనింగ్ ఈశ్వర, హౌ అబౌట్ యువర్ ఎల్డెస్ట్ సన్?
0: తాను ఎక్కడ చూసినను ఉన్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: అయితే కంటికి కనిపించడు.
1: హీఈస్ నాట్ సీన్ విత్ ఫిజికల్ ఐ.
0: అవాంగ్మానస గోచరుడు.
1: ఈస్ బియాండ్ ఆల్
0: అప్రమేయుడు.
1: ఈస్ బియాండ్ ఆల్ మెజర్, బియాండ్ ఆల్ డిస్క్రిప్షన్.
0: ఈ దైవత్వమును ఎవరు వర్ణించగలరు?
1: హూ కెన్ ఎక్స్ప్రెస్ సచ్ డివినిటీ?
0: దైవత్వం అనగా కేవలం ఒక్కటే దీనికి గుర్తు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద డివినిటీ ఈజ్ వన్.
0: అది చైతన్యంతో కూడినటువంటిది కానీ మరొక రూపంతో కూడినటువంటిది కాదు.
1: ద డివినిటీ ఈజ్ ఫుల్ ఆఫ్ కాన్షియస్నెస్ అవేర్నెస్ విదౌట్ ఎ స్పెసిఫిక్ ఫామ్.
0: ఆ కాన్షియస్నెస్ ఏ రూపంలో ప్రవేశించినప్పుడు ఆ రూపంగా కనిపిస్తాడు.
1: ద డివైన్ కాన్షియస్నెస్ అస్యూమ్స్ ఎ పర్టికులర్ ఫామ్ డిపెండింగ్ అపాన్ ద వెస్చర్ ఇట్ టేక్స్ అపాన్ ఇట్ సెల్ఫ్.
0: ఏ కుక్క రూపం ధరించవచ్చును, ఏ కాకి రూపం ధరించవచ్చును, ఏ కొంగ రూపం ధరించవచ్చును, ఏ మానవ స్వరూపం ధరించవచ్చును.
1: ద డివినిటీ మే టేక్ అపాన్ ఇట్ సెల్ఫ్ ఎనీ ఫామ్.
0: సర్వత పాణిపాదం తర్వత వచ్చి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమావృతిష్టతి.
1: God is present everywhere. All heads are His, all hands are His, all ears are His, all feet are His. He can take any form of His choice.
0: ఇలాంటి స్వరూపాన్ని ఎవరు ఇట్టిది అట్టిది అని నిర్ణయించగలరు?
1: Who can estimate, specify the form of God?
0: కనుక ఈశ్వరత్వం అనగా కేవలము ఒక చైతన్య స్వరూపమే దీనికి.
1: Therefore divinity is consciousness.
0: క్రిమికీటి కాదు ఎందుకు కూడాను క్రిమికి చైతన్యం ఉంటున్నది.
1: We find this consciousness even among the tiny creatures such as
0: మానవుని ఎందుకు కూడాను చైతన్యం ఉంటున్నది.
1: There is consciousness everywhere.
0: పశుపక్షి మృగాదులు ఎందుకు కూడాను చైతన్యం ఉంటున్నది.
1: It is there in birds, beasts and animals alike.
0: ఈ చైతన్య తత్వమనే శివత్వము అని పేరు పెట్టారు.
1: This consciousness verily is Sivatva, the Siva principle.
0: కనుక ఈ శివత్వం అనగా కేవలము ముక్కంటి వేలు పని లేక త్రియత్ర స్వరూపని చెంకచక్ర గదాధారులు అని అది కేవలము గుర్తులకు పేరు పెట్టుకున్నారే కాని ఇవన్నీ కూడా సరైన గుర్తులు కావు.
1: వి అసోసియేట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కాన్షియస్నెస్ విత్ అదర్ ఇన్సిగ్నియా లైక్ శంఖాద కంచ్ గదాధర అండ్ విత్ అదర్ థింగ్స్ అసోసియేటెడ్ బట్ ఇన్ రియాలిటీ ఇట్ ఈస్ బియాండ్.
0: కనుక శివతత్వం అనగా కేవలము సర్వుడు ఎందుకును సర్వ మానవుడు ఎందుకును కనిపించేటువంటి ఒక చైతన్య స్వరూపమే శివతత్వము.
1: Therefore it could be concluded that the Sivatva, this principle of consciousness is present in the entire cosmos, the whole of the universe.
0: ఇప్పుడు ఈ హాల్లో కూర్చున్నటువంటి ఎన్ని స్వరూపములు ఉంటున్నావో అవన్నీ కూడా శివ స్వరూపములు.
1: In this hall we had myriad of forms. They are all basically divine.
0: ఇట్టి శివత్వమును ఏది నిర్ణయించగలరు?
1: How can you limit it? How can it narrow it down?
0: కనుక సర్వం శివమయం.
1: Therefore everything is Siva.
0: ఇటువంటి శివమయమైనటువంటి తత్వాన్ని వర్ణించడం అసాధ్యము.
1: This divine which is whole is beyond our comprehension.
0: ఏమిరెడ్డి మల్లమ్మ చెప్పింది.
1: And it is clearly said in our Vedas.
0: శివుడు అనగా ఎవరని?
1: Who is Siva?
0: చైతన్య స్వరూపమైనటువంటి శివతత్వము సర్వత్రా వ్యాపించినటువంటిది.
1: This consciousness of Siva is spread all over.
0: జగదగల మిగిలిన ముగ్గిన నిమ్మగల పాతాళదిని దత్తత్త నిమ్మ శ్రీ చరణమక్తి పాదా భిన్నాభి లోకేశ భుజప్పాంత పదంతాం భూతాయ పతయే నమః అన్నారు. జగదగల మిగియగల ముగియగల నిమ్మగల పాతాళదిని దత్తత్త నిమ్మ శ్రీ చరణమకుట పాద భిన్నాభి లోకేశ. ఎక్కడ చూసినా కూడా నువ్వు తిరుగాడేటువంటిది, ఎక్కడ చూసినా కూడా నువ్వు కనిపించేటువంటిది, ఎక్కడ గుడి చూసినా నువ్వు సర్వత్రా వ్యాపించేటువంటిది, దీన్నే శివతత్వం అని చెప్పాడు.
1: ద శివ ప్రిన్సిపల్ ఇస్ ద వన్ దట్ ఈస్ నోటీస్ దట్ ఈస్ ఫెల్ట్ అండ్ ఎక్స్పీరియన్స్ వేర్ ఎవర్ యూ వాంట్ టు వేర్ ఎవర్ యూ గో.
0: జగదగల మిగేల నిమ్మగల పాతాళదిన దత్త నిమ్మ శ్రీ చరణమకుడు పాతాళ లోకములందు కూడాను భూలోకం నందు కూడాను జగత్లోకం నందు కూడాను సర్వత్రా ఉన్నది అదియే.
1: ఇట్ ఇస్ ఓన్లీ శివాస్ ప్రిన్సిపల్ దట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ఆల్ ది త్రీ వరల్డ్స్.
0: త్రికాలం త్రిగుణం త్రిలోకం త్రినత్రం అన్నారు.
1: అండ్ శివా రిప్రజెంట్స్ ద త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్ ద త్రీ బేసిక్ అట్రిబ్యూట్స్ ఆఫ్ ది హ్యుమానిటీ.
0: మూడు కాలములు ఎందు కూడాను కనిపించేటువంటిది శివతత్వము.
1: అండ్ శివాస్ ప్రిన్సిపల్ ఇస్ నోటీస్డ్ అండ్ ఫెల్ట్ in all the three periods of time.
0: Konni present tona konni past tona konni future tona chudavachunu kaani past present and future moodinti endu kudanu oke roopam dharinchinatundi shivatvam.
1: We may think of the past, we may also visualize the present, but divinity is the one which is beyond that can see the past, present and future too.
0: Kanuka shivatvamunu meeru వర్ణించుకోవాలంటే 24 గంటల సేపు కూడాను శివతత్వాన్ని వర్ణించినప్పటికీ తనివి తీరదు.
1: యు మే గో ఆన్ డిస్క్రైబింగ్ యు మే గో ఆన్ ఎక్స్టోలింగ్ ది శివాస్ ప్రిన్సిపల్ ఫర్ ఆల్ ది 24 అవర్స్ బట్ ఇట్ వుడ్ నాట్ బి సఫైస్ నార్ అడిక్వేట్.
0: కనుక శివతత్వాన్ని మనము ఇది అది అని వర్ణించటకు వీలు కాదు.
1: దేర్ ఫోర్ శివతత్వ ద ప్రిన్సిపల్ ఆఫ్ శివ
0: ఎక్కడ చైతన్యము అక్కడంతా కూడా ఉంటుంది అది భగవత్ తత్వం.
1: God is present everywhere.
0: Chaitanyame Shiva tattvam.
1: Consciousness is Shiva.
0: Itti consciousness anetundi ekkada unnadi ekkada ledu.
1: How can you deny the presence of consciousness at some place and its existence somewhere else?
0: Sarvatra taandavam aadutunnadi consciousness.
1: The consciousness dances, pervades all over.
0: Itti tattvam

0: అనేక మంది అనేక రూపనామములు ధరించి పూజిస్తూ వస్తున్నారు.
1: పీపుల్ గో ఆన్ వర్షిపింగ్ దిస్ కాన్షియస్నెస్ అట్రిబ్యూటింగ్ డిఫరెంట్ నేమ్స్ అండ్ ఫార్మ్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రేమ ఎంత కాన్షియస్నెస్ గా ఉంటుండదో శివత్వం కూడా అట్టిది.
1: యాజ్ లవ్ ఈజ్ ఎ వెరీ కాన్షియస్నెస్ సో ఆల్సో శివత్వ.
0: ప్రేమకు ఒక విధమైనటువంటి భేదమే లేదు.
1: లవ్ హ్యాస్ నో డిఫరెన్సెస్ వాట్సోఎవర్.
0: అట్టి దైవత్వమును నీవు ఏ రీతిగా వర్ణించగలవు?
1: హౌ కెన్ యు కాంప్రిహెండ్ నరేట్ ది డివినిటీ?
0: కానీ నీ ప్రేమ అధికంగా ఉండినప్పుడు తల్లిని, తండ్రిని, బ్రదర్ ను, సిస్టర్ ను, వీళ్ళందరినీ ఆ యొక్క సంబంధ బాంధవ్యంగా నీవు ప్రేమిస్తున్నావు.
1: యు లవ్ యువర్ పీపుల్ కిత్ అండ్ కిన్, ద బ్రదర్ అండ్ సిస్టర్, ఫాదర్ అండ్ మదర్, ఎవ్రీబడి, బేసింగ్ ఆన్ ద రిలేషన్షిప్.
0: ఇవన్నీ భావించినటువంటి భావములే కానీ ఇవి సరైనటువంటివి కాదు.
1: దే ఆర్ ఓన్లీ ఫీలింగ్స్ ఆఫ్ యువర్ ఓన్ అటాచ్మెంట్. దే ఆర్ నాట్ ట్రూ ఆర్ రియాలిటీ.
0: భగవంతుడు నిరూపంగానే ఉంటున్నాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ యువర్ ఓన్ ఫామ్.
0: కనుక నీకు నువ్వే నీవు దీనికి సాక్షి.
1: యు ఆర్ ద విట్నెస్ టు ద డివినిటీ.
0: ఒకనొక సమయం లోపల పార్వతి ఈశ్వరుని ప్రశ్నించింది.
1: అట్ వన్ టైం పార్వతి క్వశ్చన్ ఈశ్వర.
0: ఈశ్వర, మీ స్వరూపం సర్వత్రా ఉన్నదని అంటున్నారే, ఏ విధంగా ఉన్నదని గుర్తించడానికి నాకు భయం వేస్తుండాలి అన్నది.
1: హి సెడ్, ఓ లార్డ్, ఇట్ ఈస్ సెడ్ దట్ యు ఆర్ ఎవ్రీవేర్. ఐఎమ్ రియలీ ఫియర్ స్ట్రికెన్ యాజ్ ఐ థింక్ ఆఫ్ యూ. హౌ కెన్ ఐ అండర్స్టాండ్?
0: కానీ నా చైతన్యము చూడు, నీ చేతి ఎందు కూడా ఉన్నది.
1: అండ్ లార్డ్ Shiva responds this way, this consciousness is present in your very
0: heart. Naram nandu kudanu, kana kanam nandu kudanu, chaitanyam chuppuchune untundi.
1: Every cell, every moment is full of consciousness.
0: Itta chaitanyam nu ekkadi ekkadi etta untundi ani evaru kuda prashninchadaniki adhyatha ledu.
1: No one has any authority to question, to prove or to demonstrate the existence of consciousness at a particular place in a particular period of time.
0: Kanuka itti దైవత్వమును ఎవరు నిర్ణయించగలరు?
1: హూ కెన్ జడ్జ్ ద డివినిటీ? హూ కెన్ మెజర్ ద డివినిటీ?
0: ఎట్టి రూపమో అట్టి భావము.
1: బేసింగ్ ఆన్ యువర్ ఓన్ ఫీలింగ్ ద ఫామ్.
0: ఎట్టి భావమో అట్టి గుణము.
1: సో యాజ్ ఈస్ ద ఫీలింగ్ సో విల్ బి ద అట్రిబ్యూట్.
0: ఎట్టి గుణమో అట్టి చైతన్యము.
1: యాజ్ ఈస్ ద అట్రిబ్యూట్ సో ఈస్ కాన్షియస్నెస్.
0: కనుక ఈ చైతన్యం యొక్క తత్వము అన్ని రకముగా కూడి ఉంటుంటుంది.
1: Therefore the consciousness is the combination of all that is apparent and non apparent.
0: Kanuka manam ee naadu poojinchetvanti taranchetvanti shivuni yoka tattvam.
1: So the one whom we adore, worship, sing in praise is Shiva.
0: Jagadagala migeyana nimmagala paataala dandatta nimmase charana mogata paada vinnaru lokesana modi brahmanda bittayoho భుజ ప్రాంత దిగంతాన భూతాయ పతయే నమః. సర్వుల యందు కూడాను సర్వత్ర కూడాను సంచరించేటువంటి యొక్క చైతన్య శక్తి ఈశ్వరత్వం.
1: ఈశ్వరత్వ రిప్రజెంట్స్ ద కాన్షియస్నెస్ ప్రజెంట్ ఇన్ ఎవ్రీబడి ఆల్ ఓవర్ దిస్ వరల్డ్ ద యూనివర్స్.
0: దైవములకు ఎట్టి సంస్కారములు లేవు.
1: గాడ్ డస్ నాట్ ఫాలో ద మండేన్ ప్రొసీజర్.
0: సర్వులను సంస్కరింపజేసేటువంటి వాడే కనుక దైవము. తనకు సంస్కారి అని పేరుకు వచ్చింది, కానీ సంస్కారం అనేటువంటిది లేదు.
1: ఇన్ఫాక్ట్ గాడ్ క్లెన్సెస్ ఎవ్రీబడి, రిఫైన్స్ ఎవ్రీబడి, బేస్ ఆఫ్ కల్చర్ ఇన్ ఎవ్రీబడి. హీ డజంట్ నీడ్ ఎనీ ఫర్ హింసెల్ఫ్.
0: కనుక ఇవన్నీ మన భావభేదములే తప్ప భగవంతుడు ఎట్టి భేదములు కనిపించవు.
1: వీ నోటీస్ డిఫరెన్సెస్ అమంగ్ అస్, బట్ గాడ్ ఈస్ బియాండ్ విత్ నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్.
0: భగవంతుని ఎందు కల్పించేటువంటి కల్పనలన్నీ కూడాను భక్తుని యొక్క కల్పనలే.
1: All that you think of God are merely those of your thoughts that are attributed to Him.
0: Yetti bhavamo atti brahmamo.
1: As is your feeling, so is His form.
0: Yetti brahmamo atti brahmalu.
1: And as you think of the form that leads to the kind of
0: yetti brahmalo atti swarupamulu.
1: Basing on your own expectation, imagination,
0: kanuka
1: that form.
0: Ee brahmalanu patti manam deenni brahmanu marchakoddu.
1: We should not be carried away by our imagination and thought and change the deities.
0: ఎప్పుడు కూడా భగవంతుని రెండు రకములుగా మారుస్తుంటారు.
1: We go on changing our deities.
0: రుద్రుడిగాను శాంతస్వరూపుడిగాను వర్ణిస్తూ ఉంటారు.
1: We describe God as the very personification of peace.
0: భగవంతుడు ఎప్పుడు కూడా శాంతస్వరూపుడే, కానీ రుద్రుడు కాదు.
1: God is not Rudra, not one of anger, ఈజ్ ఫుల్ ఆఫ్ పీస్
0: శాంతి. ఎప్పుడు కూడా భగవంతుడు చిరునవ్వులు చిందులు నొక్కుతూ ఉండేటువంటి వాడే.
1: గాడ్ ఈజ్ ఎవర్ స్మైలింగ్.
0: అలాంటి భగవంతునికి అనేక రకములైన పెట్టించుకోవడం అది వారి భక్తుల యొక్క భావ తత్వం తప్ప భగవంతుని యొక్క స్వరూపం కాదు.
1: ద డైవర్సిటీ, ద డిఫరెన్సెస్ దట్ వీ అట్రిబ్యూట్ టు గాడ్ ఆర్ ట్రూలీ బేస్డ్ ఆన్ అవర్ ఓన్ థాట్స్ అండ్ ఫీలింగ్స్.
0: కనుక మనము వేదంలో ఏమైనా ఉంటుంటే మన యందు దాన్ని త్రోసివేయాలి.
1: దేర్ఫోర్ విచ్ బ్రష్ అసైడ్ ఆల్ దీస్ డిఫరెన్సెస్ డ్యుయాలిటీ.
0: ఈ భేదములంతా కూడాను మానవుని యొక్క సంకల్ప బలంలే తప్ప అన్యము కాదు.
1: ద డ్యుయాలిటీ, ది కాజ్ ఆఫ్ ద డ్యుయాలిటీ ఈజ్ వన్స్ ఓన్ థాట్.
0: కనుక మన భేదములను దూరం చేసి భేదరహితమైనటువంటి యొక్క దైవత్వాన్ని ఏకంగా చూడాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ గో బియాండ్ దిస్ డైవర్సిటీ, అండర్స్టాండ్ ద యూనిటీ ఇన్ ద డివినిటీ అండ్ ఎక్స్పీరియన్స్.
0: కానీ ఈ అండర్స్టాండింగ్ అంతా కూడాను మనము డివినిటీగా భావించుకోవాలి.
1: We should understand this capacity of awareness, understanding is divine.
0: ee divine anetundi okate gaani rendu levu.
1: Divine, the divinity is only one without the second.
0: Kaani ee naati prapanchamlo kaliga prabhavam cheta wine tragatam cheta divine maatrame inta aadalaadutundayi kaani divine kaadu.
1: In this kali age we think of diversity because we have forgotten the divine and get intoxicated drinking wine only, and therefore we entertain thoughts of plurality or multiplicity.
0: Bhagavantudu eppudu kodanu divine.
1: God is essentially divine.
0: Adavulu endunna,
1: maybe in the forest,
0: aakashamulunna,
1: or in the space,
0: pattanamulunna,
1: in the city,
0: pallanunna,
1: or in the village,
0: gutta meedanunna,
1: on the mountain top,
0: natteetabadiunna,
1: or deep in sea,
0: daivam okkade.
1: God is one and the same.
0: Ivanni kevalamu manavuni yokka brahmana cheta aneka rakamainaatundi perlu udbhavistu untunnayi.
1: All these are attributed to God because of our own thoughts, because of our own feelings and sentiments.
0: Itvanti భగవతత్వమును మనం ప్రేమతో పొందాలి.
1: యూ కెన్ అండర్స్టాండ్ ది డివినిటీ ఓన్లీ బై ద పాత్ ఆఫ్ లవ్.
0: ఎన్ని రకములైనటువంటి స్వరూపములు ఉండినప్పటికీ భగవంతుని ప్రేమకు వశుడైపోతుంటాడు.
1: గాడ్ సబ్మిట్స్ హింసెల్ఫ్ ఓన్లీ టు లవ్, నథింగ్ ఎల్స్.
0: ఆ ప్రేమతత్వం చేత భగవంతుని ఏకత్వంగా మనం భూజించాలి.
1: ఇట్స్ ఓన్లీ లవ్ దట్ విల్ హెల్ప్ యూ టు అండర్స్టాండ్ దిస్ వన్నెస్ ఆర్ యూనిటీ.
0: ఏకం,
1: వన్,
0: నిత్యం,
1: ఎటర్నల్,
0: విమలం,
1: ప్యూర్,
0: అసలం, సర్వదీ సాక్షిభూతం,
1: ఎటర్నల్ విట్నెస్,
0: భావాతీతం,
1: బియాండ్ ఫీలింగ్,
0: త్రిగుణరహితం,
1: అట్రిబ్యూట్లెస్.
0: ఇటువంటి గుణములే లేనటువంటి వాడు భగవంతుడు.
1: గాడ్ ఈజ్ బియాండ్ ఆల్ అట్రిబ్యూట్స్, బియాండ్ ద టైమ్ అండ్ స్పేస్.
0: అటువంటి భగవంతునికి అనేక రకములైనటువంటి గుణములు మనం కల్పించి
1: వీ అట్రిబ్యూట్ డిఫరెంట్ క్వాలిటీస్ టు గాడ్.
0: ఆ భేదభావముల చేత మనము తబ్బిబ్బైపోతున్నాము.
1: బికాస్ ఆఫ్ దిస్ డ్యుయాలిటీ వీఆర్ అటర్లీ కన్ఫ్యూజ్డ్.
0: కనుక ఈ కన్ఫ్యూజన్ కాకుండా మనము ఈ ఫ్యూజనే పోకుండా చూసుకోవాలి.
1: వీ షుడ్ నెవర్ గివ్ స్కోప్ ఫర్ దిస్ కన్ఫ్యూజన్. లెట్ ఫ్యూజన్ యూనిటీ రిమైన్ విత్ అస్.
0: కనుక మనము ఏకత్వంగా భావించుకొని దైవత్వాన్ని ఏకంగా చూసుకోవాలి.
1: వీ షుడ్ అండర్స్టాండ్ దిస్ యూనిటీ, ద వన్నెస్ ఆఫ్ డివినిటీ.
0: కనుక ఇవి మనము భగవంతుని యొక్క భేదములు కాని కాదు.
1: The compositions and the narrations and the paintings have nothing to do with the reality.
0: ఎక్కడ ఈ భేదము అని భగవంతుడికి సందేహం కలిగింది.
1: In fact, God begins to question, how do you find diversity in me?
0: క్రమక్రమేణ భక్తుల యొక్క హృదయములు మార్పు చెందటం చేత ఈ భక్తుల యొక్క హృదయాలకు ఆహార విహారములే మూల దోషము.
1: For these differences, for this diversity and the duality, our habits, association, food, mentality are responsible.
0: ఈ యొక్క మానవుని యొక్క ఆహార విహారములు ఏకంగా ఉండినప్పుడు ఈ భేదములకు ఏమాత్రం అవకాశం కనిపించదు.
1: When the food and other habits are perfect, there will be no duality.
0: ఎక్కడ చూసినప్పుడు ఒక్కరేగాని కనిపిస్తాడు.
1: We will see this oneness of divinity everywhere.
0: గణపతి,
1: గణపతి
0: అనగా గుణములతో మార్పు కలిగినటువంటి వాడు గణపతి.
1: Ganapati represents the transformation of the basic qualities.
0: Yetti gunamuru kodanu levu.
1: In fact, is beyond these gunas or attributes.
0: ఆ గుణములు లేనటువంటి వాడే గణపతి.
1: And Ganapati is beyond attributes.
0: గణపతికి మరొక నాయకుడు లేడు.
1: And Ganapati has no other master above him.
0: కనుకనే అతన్ని వినాయకుడు అని చెప్పారు.
1: So he is Vinayaka without a master.
0: నాయకుడు లేనటువంటి వాడు వినాయకుడు.
1: The one without a master, a leader above him is Vinayaka.
0: ఈ విధంగా విచారణ చేస్తూ పోతుంటే ఒక్కొక్క పేరు లోపల కూడాను ఒక్కొక్క రకమైనటువంటి ఒక థాట్స్ బయలుదేరుతుంటాయి.
1: లైక్ దిస్ ఈచ్ టర్మ్ ఈచ్ నేమ్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ డెప్త్ ఇట్స్ ఓన్ ప్రొఫండిటీ.
0: వినాయకుడు అనగా తొండం కలిగినటువంటి వాడు అనుకుంటాం మనం.
1: అండ్ విత్ వినాయక ఈస్ ద వన్ విత్ ద ట్రంక్.
0: వి నాయక అతనికి మించినటువంటి నాయకుడు ఎవరు లేరు.
1: వి నాయక దేర్ ఇస్ నో మాస్టర్ నో లీడర్ గ్రేటర్ దెన్ హిమ్.
0: అందుకోసమనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరూ కూడా వినాయకుడినే పూజిస్తుంటారు.
1: ఫర్ దట్ రీజన్ బ్రహ్మ విష్ణు మహేశ్వర వర్షిప్ వినాయక అలాయ్.
0: ఎవరికి ఏ భేదం కూడాను ఏ నాయకత్వం కూడాను కల్పింపజేయడు.
1: ఇన్ఫాక్ట్ నో లీడర్షిప్ కెన్ ఎవర్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్.
0: ఇటువంటి దైవ నిర్ణయాలను మనం సరైనటువంటి రూపంలో గుర్తించుకోలేకపోతున్నాం.
1: We are not able to recognize the reality, the truth of divinity.
0: ఈ విధమైనటువంటి యొక్క భేదములను మనం కల్పించుకోవటం చేతనే మనలో కూడా భావ భేదములు ఏర్పడుతున్నాయి.
1: These differences that are innate, immanent within us, they entertain diversified thoughts.
0: మీరు క్రమక్రమేణా ఈ దైవత్వాన్ని అనేక రూపములుగా మీరు వర్ణించుకుంటూ మీ భావములను మీరు అభివృద్ధి పరచుకుంటున్నారు. అది చాలా పొరపాటు.
1: Therefore devotees, because of their imaginations, because of their thoughts, they think the divine is divided. Multiplicity, duality, no, it is a mistake.
0: Divine divide చేస్తున్నారు.
1: We divide the divine.
0: కనుక ఈ డివైడ్ చేసుకోవటము భక్తుని యొక్క దుర్గుణములే.
1: ఇట్ ఈస్ ఎ రాంగ్ పాత్, బ్యాడ్ క్వాలిటీ ఆఫ్ ఎ డివోటీ టు డివైడ్ ద డివైన్.
0: కనుక డివైడే చేయకూడదు.
1: వీ షుడ్ నెవర్ డివైడ్.
0: దైవం ఒక్కడే.
1: గాడ్ ఈజ్ వన్.
0: ఏకం నిత్యం విమలం అచలం సర్వది సాక్షిభూతం.
1: గాడ్ ఈజ్ వన్. God is one, pure, unsullied, eternal witness, immortal, nectarine, blemishless.
0: అటువంటి భగవంతుని తత్వాన్ని మనమే మనమే కొన్ని మార్పులు చేసుకుని దీనికి అనేక రకములుగా ఒకరినొకరు వాదోపవాదం చేసుకుంటూ వస్తున్నారు.
1: Because of our thoughts, because of the mistaken identity and superimposition, we are divided and confused.
0: అన్నిటికీ చేరి ఏకత్వం ఒక్కటే.
1: In fact, divinity is one.
0: ఆ ఏకత్వాన్ని మనము భిన్నత్వంగా మార్చుకోవటం, భిన్నత్వాన్ని అనేకత్వంగా తీర్చుకోవటం ఇది మన యొక్క పొరపాట్లే.
1: ఇట్ ఈస్ అవర్ మిస్టేక్ టు థింక్ ఆఫ్ డ్యుయాలిటీ ఇన్ దిస్ యూనిటీ అండ్ టు ఇమాజిన్ ప్లూరాలిటీ ఆర్ మల్టిప్లిసిటీ.
0: కాన దైవత్వాన్ని మనము ఏకంగానే భావించాలి.
1: వీ షుడ్ ఆల్వేస్ కన్సిడర్ గాడ్ యాజ్ వన్, వన్ ఓన్లీ.
0: ఈశ్వరుడన్నను, విష్ణు అన్నను, రామునన్నను, కృష్ణుడన్నను అందరూ ఒక్కటే.
1: రామ, కృష్ణ, ఈశ్వర, విష్ణు, ఆల్ ఆర్ వన్.
0: ఇవన్నీ పేర్లు మన తృప్తి కోసం అని పెట్టుకుంటున్నామే కానీ నిజంగా భగవంతుని యందు ఎట్టి భేదములు లేవు.
1: ద నామెన్క్లేచర్, ద నేమ్స్ ఆర్ గివెన్ ఓన్లీ ఫర్ యువర్ ఓన్ సాటిస్ఫాక్షన్.
0: కనుక చైతన్యం అనేది సర్వత్రా నిండినటువంటిదే కానీ ప్రత్యేకంగా ఒక దగ్గర ఉన్నటువంటిది కాదు.
1: దేర్ఫోర్ కాన్షియస్నెస్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్, cannot be limited to a particular spot.
0: కనుక భగవంతుని యందు ఏకత్వమే తప్ప అనేకత్వం ఎక్కడా కనిపించదు.
1: There is only unity in divinity, no scope for diversity or duality.
0: కనుక ఇలాంటి ఏకత్వాన్ని భావించుకొని దాన్ని మీరు నమ్ముకొని దాన్ని మీరు పరిశీలన చేసుకుని దాన్ని ఆరాధన చేసుకుంటూ పోవటం చాలా ఉత్తమమైన మార్గం.
1: Therefore the noblest path and that immediate task in front of us is to deepen, to strengthen that principle of unity, go by the path of unity, worship and adore and live.
0: మీకు ఏ రూపం ఇష్టమతో దానిని వరించుకో.
1: You can certainly worship the form of your choice.
0: అందుకోసం భగవంతుడు మీ ఇష్టానుసారం వదిలిపెట్టాడు.
1: Therefore God left your own option.
0: భగవంతునికి ఎట్టి భేదములు లేవు.
1: God has no differences whatsoever.
0: రాముని పూజ చేస్తే కృష్ణుడి కోపం వస్తుందేమో, కృష్ణుని పూజ చేస్తే రాముని కోపం వస్తుందేమో, ఇలాంటి భేదాలు నీలో ఉంటున్నాయి కానీ రామకృష్ణుడికి కోపతాపములు ఎక్కడ కూడా లేవు.
1: యు మే బిగిన్ టు ఫీల్ దట్ ఇఫ్ యూ వర్షిప్ రామా కృష్ణ విల్ బి యాంగ్రీ అండ్ ఇఫ్ యూ వర్షిప్ కృష్ణ రామా విల్ బి యాంగ్రీ ది ఫీలింగ్స్ ఆఫ్ యాంగర్ ఆర్ ఇన్ యూ నథింగ్ టు డూ విత్ గాడ్
0: ఈ దైవత్వానికి ఎట్టి దుర్గుణములే కనిపించవు
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఆర్ నో నెగటివ్ ఫీలింగ్స్ ఇన్ గాడ్ బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ హిమ్
0: ఈ నెగటివ్ ని పెట్టుకున్నటువంటి ఒక మానవులు ఎంది ఈ పాజిటివ్ వచ్చి ప్రవేశించడానికి వీలు లేకుండా చేసుకుంటున్నారు
1: బికాస్ మోడర్న్ మ్యాన్ ఇస్ ఫుల్ ఆఫ్ దిస్ నెగటివిటీ నెగటివ్ థాట్స్ దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ద పాజిటివ్ థింగ్స్ టు గెట్ ఇన్ టు హిస్ లైఫ్
0: ఈ పాజిటివ్ అంతా కూడాను ప్రకృతి యొక్క విచిత్రముడే తప్ప మరి వేరు కాదు
1: Therefore, the positivity is essentially divine. The negativity relates to the creation, the world.
0: దైవత్వములు ఒక్కటి ఒక్కటి
1: God is only one, one.
0: Okay, positive, positive, positive.
1: Positive, positive, totally, absolutely positive.
0: Negative ka kada ye matram kuda chance chikkadu.
1: There is no chance for the negativity to get in.
0: Tamashaku chustam anukune kuda nu chance chikkadu.
1: Even for fun, out of curiosity, you cannot find any negativity in God.
0: Kada vidyarthulara.
1: Students.
0: Daivatvanni bedanga bhavinchukokoodadu.
1: Never think that God is dual.
0: ఎవరికి ఏ పేరు పడితే ఆ పేరును మీరు ఎన్నుకోవచ్చును ఆ పేరును మీరు పూజించుకోవచ్చును
1: You can prefer any form. You can worship any name of your choice.
0: కనుక మీరు దైవ భేదములు ఏమాత్రం కూడా ఊహించవద్దండి
1: Never imagine any differences in relationship.
0: ఎవరెవరికి ఏదేది ఇష్టమో దాన్ని మీరు ఆనందంగా ఆరాధించుకోండి.
1: You can worship God of your own taste, temperament and choice. Nothing wrong with that.
0: కనుక ఈ రాంగ్ అనేటువంటి దాన్ని మీరు ఎప్పుడు భావిస్తారో అప్పుడు మనలో ఉన్నటువంటి ఒక నెగిటివ్ దోషమే తప్ప పాజిటివ్ దోషం కాదు.
1: The differences are because of the negativity that is latent in you.
0: కనుక మీరు దైవతత్వంలో మీరు ఎట్టి భేదమును కూడా భావించుకోకుండా అందరూ ఈక్వల్ గా ఉంటుంది డివినిటీ డివినిటీ డివినిటీ ఆ డివినిటీనే ప్రధానమైనటువంటి యొక్క పాజిటివ్ గా తీసుకోండి మీరు
1: లెట్ దేర్ బి యూనిటీ అమాంగ్ యూ కన్సిడర్ ద గాడ్ ఈస్ వన్ థింక్ ఆఫ్ హిమ్ సింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ హిమ్ అండ్ రిమైన్ యునైటెడ్
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagavan Baba on the morning of the 8th of March 2005 on the occasion of Mahashivratri.

0: తరువు తాను ఎరుగున.
1: ద స్వీట్ జ్యూస్ కంటెయిన్డ్ ఇన్ ద ఫ్రూట్ ఈజ్ నాట్ టేస్టెడ్ బై ద వెరీ ట్రీ.
0: పువ్వులోని మకరందము తీగలు అనుభవించిన.
1: ద నెక్టర్ ఆఫ్ ద ఫ్లవర్ ఈజ్ నాట్ టేస్టెడ్ బై ద క్రీపర్.
0: నివృత్తిసార సాహిత్యము ప్రవృత్తి పండితుండే పెరుగును.
1: ఎ స్కాలర్ హూ ఇస్ అవుట్ వర్డ్ కెనాట్ నో ది ఇన్ వర్డ్ ఇసెన్స్.
0: గ్రంథాల్లోని మధుర రసము కాగితం అనుభవించిన.
1: ఆల్ ది మ్యాటర్ ప్రెసెంట్ ఇన్ ది సీక్రెట్ టెక్స్ట్ ఈజ్ నాట్ నోన్ టు ది పేపర్.
0: ప్రపంచమున ప్రవృత్తి మార్గమనియు నివృత్తి మార్గమనియు రెండుగా విభజిస్తున్నారు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ టూ పాత్స్, వన్ ఈజ్ అవుట్ వర్డ్, నదర్ ఈజ్ ఇన్ వర్డ్.
0: కానీ ప్రవృత్తి నివృత్తుల యొక్క నిజస్థానం ఒక్కటే.
1: యాక్చువల్లీ ద పాయింట్ ఈజ్ వన్ అండ్ ద సేమ్ ఫర్ బోత్ ది వేస్.
0: భౌతికంగా, లౌకికంగా, ప్రాకృతికంగా అనుభవించేదంతా కూడాను ప్రవృత్తులని, దీనికి అతీతమై అంతర్ముఖమై ఆనందమయమై అమృతమయమై ఉన్నటువంటిదంతా నివృత్తి మార్గమని భావిస్తున్నారు మానవులు.
1: పీపుల్ కన్సిడర్ దట్ ఆల్ దట్ ఈస్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ దిస్ వరల్డ్ ఈస్ దట్ ఈస్ ట్రాన్సెండెంటల్, దట్ ఈస్ ఇన్నర్ అండ్ ఇన్వర్డ్, బ్లిస్ఫుల్.
0: ఈ ప్రవృత్తి నివృత్తుల యొక్క స్వరూపము ఒక్కటే.
1: యాక్చువల్లీ ది అవుట్వర్డ్ అండ్ ఇన్వర్డ్ పాత్స్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: అదే మానవత్వము.
1: దట్ ఈస్ ది హ్యూమన్ లైఫ్.
0: ఈ మానవత్వమునందు ప్రవృత్తి వృత్తులని కొన్ని, నివృత్తి వృత్తులని కొన్ని విభజించుకుంటూ వచ్చారు.
1: వీ క్లాసిఫై ఇంటూ టూ కేటగిరీస్, ది అవుట్వర్డ్ అండ్ ఇన్వర్డ్ ఇన్ హ్యూమన్ సోజర్న్.
0: ఈ ప్రవృత్తి వృత్తులన్నీ కూడాను నివృత్తి యొక్క వృత్తుల యొక్క ప్రతిబింబములే.
1: ఆల్ దట్ యు ఫైండ్ అవుట్ వర్డ్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్వర్డ్.
0: ప్రతిధ్వనులే,
1: రిజౌండ్.
0: ఇట్టి ప్రతిధ్వనులు ప్రతి స్వరూపములైనటువంటి యొక్క మానవత్వాన్ని అంతర్ముఖంగా మనము విచారం చేయాలి.
1: దేర్ఫోర్ వి హావ్ టు ఇన్క్వైర్ ఇన్వర్డ్లీ ద నేచర్ ఆఫ్ దట్ విచ్ ఇస్ రిజౌండ్.
0: భగవంతుడు మానవాకారమును ధరించినప్పటికీ ఈ ప్రవృత్తి నివృత్తులు అనేటువంటి వాటిని విభజించలేకపోవడానికి కారణమేమిటి?
1: దో గాడ్ హ్యాస్ టేకెన్ హ్యూమన్ ఫామ్, వై ఇస్ ఇట్ దట్ వీ గో బై దిస్ క్లాసిఫికేషన్?
0: అనాది కాలము నుండి అనేక జన్మలుగా ప్రతి మానవుడు కూడాను ప్రవృత్తి జీవితమనే గడుపుతూ వస్తున్నాడు.
1: ఓవర్ జనరేషన్స్ ఆఫ్ పాస్ట్ లైవ్స్ పీపుల్ హ్యావ్ బీన్ స్పెండింగ్ టైమ్ విత్ ఎక్స్టర్నల్ అప్రోచ్.
0: కనుకనే ఒకే పర్యాయము నివృత్తి మార్గంలో ప్రవేశించుటకు వీలు కాదు.
1: Therefore, it's not possible to proceed inward.
0: Pravruttini anusaristu nivruttilo praveshinchali.
1: As one follows the outward, one has to follow the inward path.
0: Ramalakshmana Bharata Shatrughnulu nalugariki vivaham cheya talanchi midilapuram lopala aneka vidhamainatvanti vedukalanu kalpinchukunnaru.
1: All the festivities in the gate are ready to perform the wedding of Rama Lakshmana Bharata Shatrughna there in Midhilapura.
0: ఈ ప్రవృత్తి యొక్క కర్మల యందు కూడాను నివృత్తులు కూడాను అంతర్భూతమై ఉంటున్నాయి.
1: In all the external activity that goes on, there is inward significance.
0: ప్రాచీన సాంప్రదాయమును పురస్కరించుకొని, రాజుల యొక్క సంస్కృతిని పురస్కరించుకొని ఈ వివాహము 4 దినములు జరుగుతూ వచ్చింది.
1: Basing on the ancient tradition of the royal family, the wedding took place for 4 long days.
0: మొదటి దినము వరప్రహేమము అనగా లగ్నపత్రికలను తీసుకొని ఋత్వికులతో, పురోహితులతో కన్యాదాత గృహమునకు వెళ్లి వారికి లగ్నపత్రికను అందించటం.
1: ఆన్ ద ఫస్ట్ డే ద వెడ్డింగ్ ఇన్విటేషన్ విల్ బి టేకెన్ ఇన్ ప్రొసెషన్ బై ఆల్ పురోహిత్స్ అండ్ విల్ బి హ్యాండెడ్ ఓవర్ టు ది బ్రైడ్.
0: తదుపరి ఈ వధువు యొక్క గృహము నుండి సుమంగళులతో ప్రవేశించి వీరి లగ్న పత్రికను వటునకు అందించటము.
1: ఆన్ ద ఫాలోయింగ్ డే ద బ్రైడ్స్ పార్టీ, ఆల్ లేడీస్ విల్ గో ఇన్ ఎ ప్రొసెషన్.
0: ఇదే తెల్లవారిని మొదలుకొని సాయంకాలం వరకు కూడాను ఇదే వేడుకలో జరుపుతూ వచ్చారు మొదటి దినము.
1: The same thing went on from morning till the evening on the first day.
0: రెండవ దినము వంశ గౌరవమును ప్రతిష్ఠింపజేసుకుని వారికి తగినటువంటి కృతజ్ఞతను చేకూర్చటము.
1: Basing on the royal prestige, they express their gratitude.
0: ఇక్ష్వాకుని వంశము మొదలుకొని దశరథ మహారాజు వరకు కూడాను ఈ రాజ్యమును పరిపాలించినటువంటి రాజుల యొక్క గుణములను, ప్రతిష్టలను, చరిత్రలను వర్ణించుకుంటూ వారికి కృతజ్ఞతను చేకూర్చటం.
1: They go on spending the whole day thinking of all of the past kings of the royal family Ikshvaku and express gratitude on that day.
0: Anaga gadachina rajulandaru kudanu pavitramainatunti yokka prakhyati ainatunti yokka pratishthalanu sampadinchatam chetane ee naadu Dasaratha Maharaju ee yokka rajyamunu yelagalugutu vachadu.
1: Because of the prestige and the dignity in the posterity, Dasharatha has come to present position today.
0: Gadachina rajulandaru kudanu satkirtini సత్ప్రవర్తను, సదాచారమును, సద్గుణములనే పోషించుకునకుండిన ఈ యొక్క అయోధ్య రాజ్యము ఈ దశరథునికి దక్కేటువంటిది కాదు.
1: హ్యాడ్ నాట్ ద పాస్ట్ కింగ్స్ అబ్జర్వ్డ్ ద ట్రూత్ అండ్ ఆల్ ది ఎస్టీమ్ అండ్ ద ప్రెస్టీజ్ అండ్ ద రెప్యుటేషన్, దశరథ వుడ్ నాట్ హ్యావ్ బీన్ టుడే వాట్ హీ ఈజ్.
0: కోసల దేశమును పాలించినటువంటి రాజులందరూ కూడాను గొప్ప మహనీయులు, ధర్మపరులు, సత్య సంపన్నులు కనుకొని అట్టివారలకు కృతజ్ఞత అందించటము ఈనాటి రాజులకు ప్రధానమైనటువంటి కర్తవ్యం.
1: ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ది ప్రెసెంట్ డే కింగ్స్ టు ఎక్స్ప్రెస్ ద గ్రాటిట్యూడ్ టు ద పాస్ట్ కింగ్స్ హూ స్పెండ్ దేర్ లైఫ్ ఇన్ రైచియస్నెస్ అండ్ ట్రూత్.
0: కనుకని ఈ కృతజ్ఞతను అందించటం అనేటువంటిది ఒక గొప్ప ఒక పండుగగా భావిస్తూ వచ్చారు.
1: ఎక్స్ప్రెషన్ ఆఫ్ వన్స్ ఓన్ గ్రాటిట్యూడ్ ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫెస్టివల్.
0: తదుపరి మీమి మొదలుకొని జనక మహారాజు వరకు కూడాను ఈ రాజ్యమును పాలించినటువంటి మిథిలాపుర రాజ్యమును పాలించినటువంటి రాజులకు అందరికి కూడాను జనకుడు కూడాను తన తన కృతజ్ఞతను అందిస్తూ వచ్చాడు.
1: లైక్ వైజ్ జనక ఆల్సో ఎక్స్ప్రెస్ హిస్ గ్రాటిట్యూడ్ టు ఆల్ ది పాస్ట్ కింగ్స్ దట్ రూల్డ్ మిథిలాపుర.
0: మిథిలాపుర నగరమును మొట్టమొదటి నిమి అనేటువంటి మహారాజు దీన్ని ప్రారంభించాడు.
1: ఇట్ వాస్ ది కింగ్ నిమి హూ స్టార్టెడ్ దిస్ మిథిలాపుర.
0: ఈ మధ్యలో ఎన్నో వందల రాజులంతా కూడాను ఈ రాజ్యమును కాపాడుకుంటూ పోషించుకుంటూ వచ్చారు.
1: హండ్రెడ్స్ ఆఫ్ కింగ్స్ హావ్ టేకెన్ కేర్ ఆఫ్ దిస్ కింగ్డమ్.
0: కనుకనే వారి యొక్క పోషణ బలం చేతనే ఈ మిథిలాపురము వైదేహి రాజ్యంగా నిలిచిపోయింది.
1: బికాస్ ఆఫ్ ద ప్రొటెక్షన్ గివెన్ బై దెమ్ ఇట్స్ కాల్డ్ వైదేహి కింగ్డమ్.
0: కనుకనే కృతజ్ఞత మానవునికి ప్రధానమైనటువంటి ప్రాణముగా విశ్వసించి ఈ విధమైనటువంటి యొక్క మంగళ కార్యములు యందు దీనిని జ్ఞప్తికి తెచ్చుకుంటూ వచ్చారు.
1: Therefore, on all auspicious occasions, gratitude is expressed as a matter of life principle.
0: ఈనాడు నేను రాజుగా ఉన్నాను కదా, గడిచిన రాజులతో నాకేం పని అనేటువంటి అహంకారంతో విర్రవీగలేదు.
1: They were never egoistic thinking in this direction. Today I am the king, how am I bothered? Are the past kings.
0: కనుక గడిచిన రాజులకందరికీ నీ కృతజ్ఞత చెప్పుకోవటము మా కర్తవ్యము.
1: It's our responsibility and duty to express gratitude.
0: అట్టు కృతజ్ఞతనే తెలుపుకోకుండా మా యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించినటువంటి వారం కాము.
1: If we don't express our gratitude, we are not discharging our duty.
0: కేవలము ఒక రాక్షసత్వాన్ని వహించినటువంటి క్రూరులుగా మేము రూపొందుతాము.
1: If we are ungrateful, we are demonic in our behavior.
0: కనుక కృతజ్ఞత మానవుని యొక్క ప్రథమ ప్రాణము.
1: Therefore, gratitude is the life.
0: అని ఈ రెండవ దినము వీరందరికీ కృతజ్ఞత చెప్పుకునేటువంటి ఒక పండుగగా కళ్యాణంలో విభజించారు.
1: ఆన్ ద సెకండ్ డే ఆఫ్ ద వెడ్డింగ్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఇస్ ద రొటీన్.
0: ఇంకా మూడవది,
1: థర్డ్,
0: తన నలుగురు కుమారులకు భవిష్యత్తులో తగినటువంటి యొక్క కీర్తి గౌరవములు ప్రతిష్టలు పెరిగి సమాజము లోపల ప్రజల యొక్క సుక్షేమాన్ని దృష్టియందుంచుకొని దాన ధర్మములు అనేటువంటి యొక్క పేరు చేత అనేక వేల గోవులను, దూడలతో కూడినటువంటి గోవులను, బంగారు కొమ్ములతో కప్పినటువంటి యొక్క అలంకారంతో కూడిన గోవులను దానమిస్తూ వచ్చారు.
1: ఆన్ ద ఫాలోయింగ్ ఫోర్త్ థర్డ్ డే, కీపింగ్ ది వెల్ఫేర్ అండ్ ద రెప్యుటేషన్ ది ఎస్టీమ్ ఆఫ్ ఫోర్ సన్స్ టు బెనిఫిట్ ద సొసైటీ, దే వర్ ఇండల్జ్ ఇన్ ద యాక్ట్స్ ఆఫ్ చారిటీ అండ్ డిస్ట్రిబ్యూటింగ్ ద కౌస్ ఇన్ ద కౌస్ అండ్ ద కౌస్ డెకరేటెడ్ విత్ ది గోల్డ్ ఇన్ ద
0: ప్రపంచంలో
1: ద హార్న్స్.
0: నాలుగు విధములైనటువంటి మాటలు ఉంటున్నాయి.
1: ద ఫోర్ టైప్స్ ఆఫ్ మదర్స్.
0: మొదలు భూమాత,
1: ద ఫస్ట్ మదర్ ఎర్త్,
0: రెండవది వేదమాత,
1: సెకండ్ మదర్ వేద,
0: మూడవది గోమాత,
1: థర్డ్ వన్ మదర్ కౌ,
0: నాలుగవది దేహమాత,
1: ద ఫోర్త్ వన్ ద ఫిజికల్ మదర్.
0: ఈ నాలుగు మాతల యొక్క కృతజ్ఞతను కూడాను మనం అందించటం మన కర్తవ్యం.
1: ఇట్స్ అవర్ డ్యూటీ టు ఎక్స్ప్రెస్ అవర్ గ్రాట్యూట్యూడ్ టు ఆల్ దీస్ ఫోర్ మదర్స్.
0: నాలుగు తల్లుల బిడ్డలు ప్రతి మానవులు.
1: ఎవ్రీవన్ హ్యాస్ దీస్ ఫోర్ మదర్స్.
0: ప్రతి తల్లికి కూడాను తన శక్తానుసారము తన కృతజ్ఞతను అందించకపోతే వాడు నిజంగా క్రూరుడైన పుత్రుడే.
1: If one does not express gratitude to one's own capacity, he is a wicked one.
0: కనుక మూడవ దినము ఈ గోమాతలను బీద జనులకు అందిస్తూ ఈ విధమైనటువంటి యొక్క ఆనందాన్ని అనుభవిస్తూ వచ్చారు.
1: On third day, they were so happy distributing the cows to the poor people.
0: నాలుగవ దినము
1: fourth day
0: కన్యాదానము
1: wedding కన్యాదాన
0: అనగా తమ తమ బిడ్డలను దశరథ మహారాజు కుమారులకు దానము చేసే నిమిత్తమై ఏర్పరిచినటువంటిది.
1: ఇట్ ఇస్ ద డే వెన్ ద డాటర్స్ విల్ బి ఆఫర్డ్ ఇన్ మ్యారేజ్ టు సన్స్ ఆఫ్ దశరథ.
0: జనక మహారాజు ఒకవైపున సీతను మరొక వైపున చాకుడు బిడ్డ అయినటువంటి ఊర్మిళను తీసుకుని వచ్చారు. ఎవరు దశరథ మహారాజు కాదు, జనక మహారాజు, అతని భార్య అయినటువంటి సునేత్రి.
1: జనక brought Sita along with Urmila.
0: ఈ విధంగా తీసుకుని వచ్చేప్పుడు తనకు తండ్రి తమ్ముడైనటువంటి యొక్క జనకుని తమ్ముడు అతని కుమార్తెలే ఇంక ఇరువురు కూడాను.
1: The other two are the daughters of the brother of Janaka.
0: ఈ ఇరువురిని తీసుకుని తన కుశకుమారుడు అనేటువంటి వాడు తీసుకుని వచ్చాడు.
1: Is Kushikumara who brought these two.
0: తీసుకుని వచ్చి కళ్యాణ మంటపంలో కూర్చోబెట్టారు.
1: దే వర్ బ్రాట్ టు ది ప్లాట్ఫామ్ వేర్ వెడ్డింగ్ వాస్ టు బి పర్ఫార్మ్డ్.
0: ఈ యొక్క కుశధ్వజుడు జనకుని యొక్క తమ్ముడు
1: కుశధ్వజ బ్రదర్ ఆఫ్ జనక.
0: అతని బిడ్డలే మిగిలినటువంటి ఇరువురు.
1: ది అదర్ టూ ఆర్ హిస్ డాటర్స్.
0: భరతునకు శత్రుఘ్నకు అందించినటువంటి వారు.
1: దే వర్ మ్యారీడ్ టు భరత అండ్ శత్రుఘ్న.
0: ఈ విధంగా కూర్చోబెట్టినప్పుడు దశరథ మహారాజు కూడాను తన కుమారుడు నలుగురును వెంట పెట్టుకుని వచ్చాడు.
1: When they were all seated, Dasaratha came over there along with his four sons.
0: వారిని కూడాను తూర్పు వైపున ముఖం పెట్టి నలుగురిని ఒకవైపున కూర్చోబెట్టారు.
1: They were all made to sit in one line facing the north.
0: వీరికి ఎదురుగా సీత, ఊర్మిళ ఇద్దరు కుమార్తెలు.
1: Sita, Urmila, the other two daughters.
0: వీరిని కూడాను అక్కడ కూర్చోబెట్టారు.
1: దే వర్ ఆల్సో మేడ్ టు సిట్ దేర్.
0: అయితే ఈ ఇరువురికి మధ్యలో ఒక తెర కట్టారు.
1: హౌఎవర్ దేర్ ఇస్ కర్టెన్ ఇన్ బిట్వీన్ ది టూ.
0: ఈ విధంగా తెర కట్టడం లోపల కారణమేమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ దిస్ కర్టెన్?
0: ఆనాటి రాజుల యొక్క సాంప్రదాయమే కాకుండా ప్రతి మానవుని యొక్క కర్తవ్యం కూడాను ఇలాంటి గుణశీలతను పోషించుకోవటమే.
1: ఇట్స్ నాట్ ఓన్లీ ద రాయల్ ట్రెడిషన్ ఆఫ్ ది ఏన్షియంట్ టైమ్స్. It also has got an important factor.
0: Vivahamu jaragaka puramu kanyanu varudu chudakoodadu.
1: Before the marriage, the bridegroom is not expected to look at the bride.
0: Ikkada kanyadanam jarigina tarvata sumuhurtam tarigina tarvata appudu maatrame teram teestu vacharu.
1: After the auspicious moment only the curtain will be removed.
0: Appudu kuda tera teesinappudu రాములు ఎక్కడో చూస్తున్నాడు.
1: ఈవెన్ ఆఫ్టర్ ది కర్టెన్ ఇస్ రిమూవ్డ్ రామా వాజ్ లుకింగ్ ఎట్ అనదర్ డైరెక్షన్.
0: కానీ ఊర్మిళ వైపును కానీ చూడలేదు.
1: హీ డిడ్ లుక్ ఎట్ సీత ఆర్ ఊర్మిళ.
0: అప్పుడు దశరథ జనకుడు వచ్చి మమ పుత్రి ఇదం సీత అన్నాడు. ఓ రామచంద్ర, మమ పుత్రి ఇదం సీత, సీత ఇక్కడ ఉన్నది, నీవెక్కడో చూస్తున్నావు అన్నాడు.
1: జనక కేమ్ అండ్ సెడ్ My daughter Sita is here. You are looking in that direction.
0: Kani vinipinchukoledu.
1: But Rama didn't hear all this.
0: Tirigi rendu moodu paryayamu cheppadu. Idam Sita, ikkada undi Rama Sita, ekkado chustunnavu annadu.
1: And Janaka repeated twice or thrice, here is Sita, you are looking in another way.
0: Karanam emiti?
1: What's the reason?
0: Inka mangala sutramu kattaledu.
1: He has not tied that mangala sutra, the sacred thread.
0: Vivaham kaanatvanti streeni chudatam maha paapam.
1: ఇట్ ద వర్స్ట్ ఆఫ్ ద సిన్స్ టు లుక్ ఎట్ అన్ అన్మ్యారీడ్ వుమన్.
0: ఇచ్చాకుల వంశమునకే అపకీర్తి తెచ్చినటువంటి వాడు అవుతాను.
1: విల్ బి బ్రింగింగ్ ది సిక్స్వాకు క్లాన్ టు దిస్ రిప్యూట్.
0: కనుక నేను చూడను ఉన్నాడు.
1: సో ఐ వాంట్ లుక్ ఎట్ హర్. దీనిని
0: పట్టియే ఏకపత్ని అనేటువంటి పేరుకు సార్థకమైంది.
1: ఫర్ దాట్ రీజన్ హీ గాట్ దిస్ నేమ్ దట్ హీ హడ్ వన్ వైఫ్.
0: ఒకే మాట,
1: వన్ వర్డ్,
0: ఒకే పత్ని,
1: వన్ వైఫ్,
0: ఒకే అంబు,
1: వన్ ఆరో.
0: ఇది రామచంద్రునికు ప్రత్యక్ష ప్రమాణమైనటువంటి యొక్క బిరుదు.
1: దీస్ ఆర్ ద టైటిల్స్ ఆఫ్ రామ దట్ హీ హాడ్.
0: ఇంకా వాయిద్యములు వాయిస్తున్నారు.
1: అండ్ ఇన్స్ట్రుమెంట్స్ వర్ ప్లేడ్.
0: వచ్చారు జనక మహారాజు యొక్క ఆస్థానం నుంచి అనేక మంది సుమంగళ్ళు.
1: Many ladies came from the court of Janaka emperor.
0: Veelu minchina mikkutalu streelake ekkuva bhushanalu mundara darbarlu sitaku ramudu sutramu gattutaadu iddarinokka eedu joduga gucchinaadu sitaku taguvaadu sriramudu rare chudaga podamu రాముల పెళ్లి రారే చూడకపోదాము స్త్రీలకు ఎక్కువ భూషణాలు.
1: లేడీస్ వర్ హ్యావింగ్ జ్యువెల్స్.
0: ముందర దర్బార్లు.
1: దేర్ ఇస్ ఎ కోర్ట్ ఇన్ ఫ్రంట్.
0: సీతకు రాముడు.
1: అండ్ రామ ఫర్ సీత.
0: సూత్రము గట్టుతాడు.
1: హిస్ రెడీ టు టై అప్ మంగళసూత్ర. ఇద్దరి
0: నొక్క ఈడు.
1: దేర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్.
0: జోడుగా గుర్చినారు.
1: అండ్ ఇస్ అప్రోప్రియేట్ సెలెక్షన్.
0: సీతకు తగువాడు శ్రీరాముడు.
1: రామ ఇస్ ద రైట్ మ్యాన్ ఫర్ సీత.
0: చూడకపోదాము రాముల పెళ్లి రారే చూడకపోదాము.
1: లెట్స్ గో అండ్ సీ ది వెడ్డింగ్ ఆఫ్ రామ.
0: ఈ విధంగా ప్రజలందరూ కూడాను గుంపులు గుంపులుగా పరిగెత్తి వస్తున్నారు.
1: లైక్ దిస్ పీపుల్ స్టార్ట్ రన్నింగ్ ఇన్ గ్రూప్స్.
0: ఈ మంగళసూత్రం కట్టారు.
1: అండ్ ది సీక్రెట్ థ్రెడ్ వాస్ టైడ్.
0: కట్టిన తర్వాత
1: ఆఫ్టర్ దట్
0: ఒకరికొకరు గార్లాండ్స్ వేసుకోవాలి.
1: దే షుడ్ గార్లాండ్ ఈచ్ అదర్.
0: రామును చూస్తామా ఆజానుబాహుడు.
1: రామ ఇస్ సో టాల్.
0: సీత అతని కంటే చాలా తక్కువ హైట్.
1: సీత ఇస్ కంపారిటివ్లీ షార్ట్.
0: కనుక దాశరథులు తెచ్చినటువంటి హారంను సీత పట్టుకుంది.
1: సీత హెల్డ్ ఇన్ హర్ హ్యాండ్స్ ద గార్లాండ్ బ్రాట్ బై ది సెవెన్ మెన్.
0: చాలా దైవం యొక్క రహస్యములైనటువంటిది ఇంత సూక్ష్మంగా ఉంటుంటాయి.
1: ద డివైన్ సీక్రెట్స్ ఆర్ సో సటిల్.
0: ఆ గార్లాండ్ సీత చేతిలో పట్టుకుంది.
1: అండ్ సీత వాజ్ హ్యావింగ్ గార్లాండ్ ఇన్ హర్ హ్యాండ్స్.
0: ఎంతసేపు అయినప్పటికీ రాముల మెడలో వేయలేదు.
1: షీ డిడ్ంట్ గార్లాండ్ రామ ఫర్ లాంగ్.
0: రాములు చాలా ఎత్తుగా ఉన్నాడు.
1: రామ ఇస్ సో టాల్.
0: తనకు తన యొక్క మెడ అందలేదు.
1: షీ కుడ్ నాట్ క్యాచ్ హిమ్.
0: కనుక తల క్రిందకు ఉంచుకుని పట్టుకుంది.
1: సో షీ బెంట్ హర్ హెడ్ అండ్ హోల్డింగ్ ద గార్లాండ్.
0: దీనిని గుర్తించినటువంటి రాములు లక్ష్మణుకు సైగ్ చేశాడు.
1: నోటీసింగ్ ద దిస్ రామ సైన్డ్ టు లక్ష్మణ్.
0: అనగా ఏమని సైగు?
1: వాట్ ఈస్ ది సైన్?
0: ఇది లక్ష్మణుడికి తప్ప ఈ రహస్యాలు మరొకరికి తెలియదు.
1: దీస్ సీక్రెట్స్ ఆర్ నోన్ టు లక్ష్మణ్ అని అనేల్.
0: అందుకోసమే త్యాగరాజు కూడా చెప్పాడు.
1: సో త్యాగరాజ్ ఆల్సో సేడ్.
0: ఎందుకంటే ఇంత సూక్ష్మబుద్ధి కలిగినటువంటి ఒక లక్ష్మణుకు ఎవరు కూడా చెప్పనక్కర్లేదు.
1: నోబడి నీడ్ టు టెల్ లక్ష్మణ హూ ఇస్ సో ఇంటెలిజెంట్.
0: తాను కూడా సైగ్ చేశాడు. అన్నాడు వీలు కాదన్నాడు.
1: హీ టు గేవ్ ఎ సైన్ సేయింగ్ నో.
0: అనగా ఏమిటి ఈ సైగ్ చేయటం?
1: వాట్ ఈస్ ది సైన్ హియర్?
0: నీవు ఆదిశేషుడు కదా.
1: యు ఆర్ ఆదిశేష.
0: కొంచెం సీత కూర్చున్నటువంటి భూమిని కొంచెం ఎత్తు చేయి అన్నాడు.
1: హీ సెడ్ దట్ ద గ్రౌండ్ వేర్ సీత వాజ్ స్టాండింగ్ లిఫ్ట్ ఇట్ అప్ టు ఎ లిటిల్ హైట్.
0: లక్ష్మణుడు చెప్పాడు, రామ సీత ఉన్నటువంటి స్థానంలో మాత్రమే కొంచెం ఎత్తటం వీలు కాదు, ఎత్తితే భూమంతా వెత్తాల్సి వస్తుంది.
1: అండ్ లక్ష్మణ సెడ్ ఇస్ నాట్ పాసిబుల్ టు లిఫ్ట్ దట్ పార్ట్ ఓన్లీ, ద హోల్ ఎర్త్ హెస్ గాట్ టు బి లిఫ్ట్.
0: అయితే రాముని యొక్క ప్రతిజ్ఞ ఏమిటి?
1: బట్ వాట్ ఇస్ ద వర్బ్ ఆఫ్ రామ్?
0: భక్తుడికి ఎక్కడైనా నేను శిరస్సు వంచుతాను.
1: ఐ బెండ్ మై హెడ్ బిఫోర్ ఎ డివోటీ.
0: స్త్రీల ముందు నేను శిరస్సు వంచను.
1: బట్ బిఫోర్ విమెన్ ఐ డోంట్ బెండ్ మై హెడ్.
0: ఈ ప్రతిజ్ఞ పట్టాడు.
1: దాట్స్ ద వర్బ్.
0: అప్పుడు
1: దెన్
0: వీలు వేయకుండా పరిస్థితిని పట్టి లక్ష్మణుడు ఆ పీటల పైన కూర్చున్నవాడు ఎగిరి దుమికి రాముని పాదం పైన పడ్డాడు.
1: వాచింగ్ ది సిచ్యువేషన్ అప్రోప్రియేట్ ద టైమ్ లక్ష్మణ ఫెల్ అట్ ద ఫీట్ ఆఫ్ రామ.
0: అప్పుడు లక్ష్మణుని ఎత్తే నిమిత్తమై రాములు వంగాడు. ఇదే ఛాన్స్ అని సీత మెడలో వేసింది.
1: రామ హ్యాడ్ టు బెండ్ టు లిఫ్ట్ లక్ష్మణ విత్ బోత్ ఆఫ్ హిస్ హ్యాండ్స్. ఇట్ వాజ్ ది రైట్ టైమ్ ఫర్ సీత టు గార్లాండ్ హిమ్.
0: కనుకనే
1: సో
0: ఈ లక్ష్మణ యొక్క యుక్తి, రాముని యొక్క శక్తి, ఈ జగత్ వ్యాప్తి గావించే నిమిత్తమై ఇలాంటి అత్యంత సూక్ష్మమైనటువంటి యొక్క చేష్టలు జరుగుతూ వచ్చాయి.
1: సో మెనీ సచ్ యాక్షన్స్ కన్వే ద పవర్ ఆఫ్ రామ్ అండ్ ఇంటెలిజెన్స్ ఆఫ్ లక్ష్మణ.
0: తక్కువనా కాదు,
1: ఇస్ నాట్ ఆర్డినరీ.
0: ఆమె భూజాత,
1: షీ ది డాటర్ ఆఫ్ మదర్ ఎర్త్.
0: కనుకనే లక్ష్మణి ఎత్తడానికి వంగేటప్పటికి మెత్తగా గార్లాండ్ వేసేసింది.
1: ద మూమెంట్ లక్ష్మణ బెంట్ టు డూ నమస్కార్ టు రామ, ఇమ్మీడియట్లీ షీ టుక్ ద ఛాన్స్.
0: ఆ గార్లాండ్ వేసేటప్పటికి కళ్యాణం అయిపోయింది.
1: ద మూమెంట్ గార్లాండింగ్ ఇస్ ఓవర్, వెడ్డింగ్
0: నలుగురు అగ్ని చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు.
1: దే ఆర్ గోయింగ్ రౌండ్ ద ఫైర్.
0: తదుపరి ఒక చెలికెత్తె జలమును తెచ్చి ఇచ్చింది, సరయూ నది జలమును.
1: ఎ సర్వెంట్ మేడ్ బ్రాట్ ద వాటర్ ఫ్రమ్ సరయూ రివర్.
0: కానీ ఈ జలముతో రాముల పాదములు కడగాలి.
1: రామాస్ ఫీట్ హ్యాడ్ టు బి వాష్డ్ విత్ దిస్ వాటర్.
0: పాత్ర తీసుకుంది కానీ పాదములు కడగటం లేదు.
1: She brought the vessel, but she is not washing the feet as expected.
0: ఎంత సేపు అయినప్పటికీ పాత్రం పట్టుకుని కూర్చుంది.
1: She was holding the vessel for a long time.
0: అప్పుడు తాను యోచిస్తూ వచ్చిందట.
1: Then she started
0: జగత్తునకు ఈ రహస్యాన్ని గుర్తింపజేసే నిమిత్తమై అనేక విధములుగా కూడా ఈ రకమైన చర్యలు జరుగుతూ వచ్చాయి వివాహ సమయంలో.
1: All these actions were taking place at the time of wedding for the world to know the secrets behind.
0: సీతా చేతుల నిండుకు పెద్ద పెద్ద కంకణాలు వేసుకుంది.
1: Sita was wearing bangles, very big bangles.
0: ఇప్పుడు మన యొక్క మిథిలాపురంకు వచ్చేక ముందుగా అహల్య శాప విమోచన జరిగిందట.
1: అహల్య వాస్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ ద కర్స్ బిఫోర్ రీచింగ్.
0: ఈ పాదముల వల్లనే రాయిగా మారినటువంటి అహల్య స్త్రీగా రూపొందింది.
1: బికాస్ ఆఫ్ ద లార్డ్స్ ఫీట్ అహల్య ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ స్టోన్ కుడ్ కమ్ బ్యాక్.
0: నేను మారను కానీ ఈ ఆభరణములంతా స్త్రీలుగా మారినప్పుడు నన్ను శ్రీరాముని వదిలిపెడతాడో ఏమిటో.
1: If all the bangles I am wearing, if they convert themselves into women, Rama may drop me.
0: ఈ సత్యాన్ని కూడా నువ్వు గుర్తించి.
1: This truth is known.
0: లక్ష్మణుడు తన అంగవస్త్రాన్ని తీసి.
1: లక్ష్మణ has taken the cloth he was
0: Ramana
1: wearing.
0: రామ పాదం తుడిచాడు.
1: He was wiping the feet of Rama.
0: తుడిచి తదుపరి కడగమన్నాడు.
1: Later he said, wash his feet.
0: చూసారా, ఒక్కొక్క అవతారం యొక్క రహస్యములు ఇంత అత్యంత సూక్ష్మమైనట్టుగా ఉంటుంటాయి.
1: The secret of every incarnation is so subtle.
0: ఈ పాదములు కడిగింది.
1: She washed the feet.
0: ఆ యొక్క పాదముల యొక్క తీర్థం శిరస్సు పైన చల్లుకుంది.
1: She also sprinkled few drops on her head.
0: ప్రదక్షిణ జరిగి ప్రమాణములు జరిగినాయి.
1: She went round and she made all vows.
0: ప్రమాణములు జరిగే సమయం లోపల,
1: after taking oath,
0: ఈ జనకుడు రామునికి చెప్తున్నాడు, రామా ఇదిగో నా పుత్రి అయినటువంటి సీతను నీకు దానం చేస్తున్నాను, నీవు అందుకో అన్నాడు.
1: జనక స్టార్టెడ్ టెలింగ్ రామా, హియర్ ఇస్ మై డాటర్ సీత, యాక్సెప్ట్ హర్.
0: అప్పుడు ఈ యొక్క వధువు ఏం చెప్పు, వరుడు ఏమని చెప్పాలి?
1: వాట్ ఈస్ ఇట్ దట్ బ్రైడ్ గ్రూమ్ ఇస్ సపోజ్ టు సే?
0: ప్రమహల్లవా అనాలి, అంటే నేను తీసుకుంటున్నాను అని చెప్పాలి.
1: ఈ సే ఐ యాక్సెప్ట్.
0: కానీ చెప్పటం లేదు.
1: బట్ ఈస్ నాట్ టెలింగ్.
0: పురోహితుడు వచ్చాడు.
1: పురోహిత్ కేమ్,
0: రామా కాలహరణం అవుతున్నది, నీ ఒప్పుకోమని చెప్పాడు.
1: ప్రీస్ట్ కేమ్ అండ్ సెడ్ ఇట్స్ టైమ్ అప్, యాక్సెప్ట్ నౌ.
0: అప్పుడు రాముడు చెప్తున్నాడు.
1: దెన్ రామా స్టార్టెడ్ టెలింగ్,
0: మాది ఇక్ష్వాకుల వంశము.
1: Ours is Ikshvaku clan.
0: మేము ఇచ్చేటువంటిది మా యొక్క వాడుకు కానీ పుచ్చుకునేటువంటి మాకు వాడుకు లేదు.
1: Our practice is only to give, not to take.
0: మేము దానమంతా ఇచ్చేటువంటిది మా యొక్క అభ్యాసం.
1: Our habit is only giving continuously.
0: ఇంకొకరి దగ్గర నుంచి మేము దానమును పుచ్చుకునేటువంటి అలవాటు లేదు.
1: We don't accept anything from anybody. It's not our habit.
0: ఇది కన్యాదానమయ్యా, పదార్థ దానం కాదన్నారు.
1: It's offering one's own daughter, not any material, you know.
0: కన్య కూడాను ఒక పదార్థమే.
1: Even woman is also a matter.
0: ప్రకృతిలో ఉండినంత వరకు ప్రతి జీవులు కూడాను పదార్థ స్వరూపులే.
1: So long one is in nature, everyone is a matter.
0: కనుక దీనికి దానం అనే పేరు తీసివేస్తే నేను ఒప్పుకుంటాను అన్నాడు.
1: If you can't remove that word offering, I am ready to accept.
0: అప్పుడు జనక మహారాజు,
1: దెన్ ఎంపరర్ జనక,
0: ఈ సూక్ష్మాన్ని గుర్తించి దానం అనే పదమును తీసివేశాడు.
1: అండర్స్టూడ్ ది సటిలిటీ బిహైండ్ ఇట్.
0: నాకు మమ పుత్రి సీతాదేవిని నీకు ఇస్తున్నాను, నీవు ఈమెను చక్కగా చూసుకో, తల్లి లేని బిడ్డ.
1: జనక స్టార్టెడ్ టెలింగ్, మై డాటర్ సీత, ఐఎమ్ గివింగ్ ఇట్ టు యూ, షీ హాజ్ నో మదర్.
0: ఇది భూమాత పుట్టినటువంటిది.
1: షీఈస్ ద డాటర్ ఆఫ్ మదర్ ఎర్త్.
0: అప్పుడే అతని పురోహితుడు వచ్చి,
1: దెన్ ప్రీస్ట్
0: రాముని యొక్క పురోహితుడు కూడా చెప్తున్నాడు.
1: And he went on telling the Purohita.
0: అయ్యా జనక మహారాజా, సీతమ్మ తల్లి లేని బిడ్డ,
1: సీత
0: రాములు తండ్రి లేని బిడ్డ అన్నాడు.
1: సీత హ్యాస్ నో మదర్, వెల్ రామ హ్యాస్ నో ఫాదర్.
0: అనగా పాయసంతో పుట్టినటువంటి వాడు రాములు.
1: రామ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ పాయస పుట్టింగ్.
0: సంబంధం లేదు.
1: సో నో కనెక్షన్.
0: కనుక ఇరువురికి ఈ యొక్క బాధలు ఉంటున్నాయి.
1: Both have the same problem.
0: ఇరువురు సాక్షాత్ దివ్య శక్తి స్వరూపులు.
1: That is very divine form.
0: పుడమి పరమాత్మ.
1: This earth
0: ప్రకృతి పరమాత్మ స్వరూపులు.
1: నేచర్ ఇస్ గాడ్.
0: నీవు ఈ విధంగా కాపాడుకోమని రామచంద్రుని కోరనక్కర్లేదు అన్నాడు.
1: యూ డోంట్ నీడ్ టు రిక్వెస్ట్ రామా టు టేక్ కేర్ ఆఫ్ హర్.
0: అప్పుడు ఈ ప్రమాణములు యందు కూడాను ధర్మేచ అర్థేచ కామేచ నాతిచరామి అని ప్రమాణం చెయ్యాల. ధర్మేచ అర్థేచ కామే ధర్మమునందును ధనమునందును వాంఛనీయందును కూడాను నేను ఈమెను అన్ని విధాలా సంతృప్తి పరుస్తాను అని చెప్పాలి.
1: He has to take an oath telling that the bridegroom will satisfy the bride in all the aspects of righteousness, the wealth and desire.
0: అప్పుడు చెప్పాడు రాములు.
1: Then Rama said,
0: దీనికి నేను అంగీకరించను.
1: I am not going to accept this.
0: అన్నింటికి అతని ఆమెను సంతృప్తి పరచడం అంటే నా యొక్క ప్రజారాజ్యం అనేటువంటి దాన్ని నా ప్రభుత్వం అనేటువంటి దాన్ని ప్రజాహితాన్ని కూడా నేను కోరవలసి వస్తుంది.
1: If I am to satisfy in every respect, I have to think of the welfare of my people.
0: ఒకవేళ ప్రజాక్షేమంను అడ్డుతగిలితే నేను సీతనైనా వదులుతాను కానీ ప్రజలను నేను వదలను అనేటువంటి ప్రామిస్ చేశాడు.
1: When it is a conflict between the welfare of the people and Sita, I am prepared to give up Sita.
0: అందువలననే ఒకనొక సమయం లోపల ఒక చాకలివాడు ఏదో మాట అన్నాడని ప్రజాక్షేమమునకై ఆదర్శవంతమైనటువంటి ఒక మాట నిమిత్తమై తాను సీతనైనా అడవులకు పంపాడు కానీ తాను చాకలవానికి ఏ విధమైనటువంటి శిక్షను అందించలేదు.
1: బికాస్ ఆఫ్ వన్ వాషర్మన్ సెడ్ He simply followed and dropped Sita there in the forest, but he didn't punish that washerman.
0: Anaga ilanti chinna chinna padamulu endu kudanu aanadu prathi daani endu lakshyam uncheetunte vaadu Ramachandrudu.
1: Rama had purpose and aim behind everything.
0: Ilanti pramanam nenu istunnanu.
1: What kind of
0: oath? Ilanti pramanam naa cheta cheyinchukuntunnaru.
1: What is that?
0: Aneetunte daani lakshyamlo unchukoni ప్రతి దానికి కూడాను తాను అంగీకరించటమో లేక అంగీకరించకపోవటమో జరుగుతూ వచ్చింది.
1: ఫర్ ఆల్ ద ప్రామిసెస్ అండ్ ఓత్ హీ ఈస్ టు టేక్ హీ ఎంక్వైర్డ్ ఎవ్రీథింగ్ అండ్ యాక్సెప్టెడ్ సమ్టైమ్స్
0: ఆనాటి సత్యమునకు ఈనాటి సత్యమునకు ఉండినటువంటి వ్యత్యాసం.
1: దట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ ట్రూత్.
0: ఈనాడు ఏదో పురోహితుడు ఏం చెప్పినాము మమా మమా మమా అని గుడ్డిగా ఒప్పుకోవటం.
1: టుడే వాట్ ఎవర్ పురోహిత్ సేస్ వి సే మమా ఎస్ ఎస్.
0: కానీ ఆనాటి రాజులు అంత సులభంగా ఒప్పుకునేటువంటి వారు కాదు.
1: కింగ్స్ డిడ్ నాట్ యాక్సెప్ట్ ఇన్ దోస్ టైమ్.
0: అంతరార్థాన్ని గుర్తించుకుని వర్తించేటువంటి రాజులు ఆనాటి రాజులు.
1: కింగ్స్ ఇన్ దోస్ డేస్ న్యూ వెరీ వెల్ ది ఇన్నర్ మీనింగ్ అండ్ దెన్ యాక్సెప్టెడ్.
0: ఏదో అక్కడితో ఇంకా రాములతో వ్యవహారం ఉండకూడదని విరమించుకున్నారు. సరే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చూసుకోమన్నారు.
1: దే డ్రాప్ దట్ ప్రపోజల్ అండ్ వాంటెడ్ రామా టు గో ఇన్ హిస్ ఓన్
0: వే. నీ ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా పరిపాలించాలో ఏ విధంగా సంతోష పెట్టాలో అది నాకు తెలుసు నాకు వదిలిపెట్టమన్నాడు.
1: రామా సెడ్ లీవ్ మీ అలోన్ లీవ్ ఇట్ టు మీ ఐ నో వెన్ వేర్ హౌ వై టు బ్లెస్ ఎ పర్సన్ మేక్ హిమ్ హ్యాపీ.
0: జరిగిపోయింది వివాహం.
1: వెడ్డింగ్ వాస్ పర్ఫార్మ్డ్.
0: ఇంకా అందరూ చేరి వధువు ఇంటికి వెళ్లారు.
1: All group and they went to bride's residence.
0: అంతా చక్కగా సక్రమంగా జరుగుతూ ఉన్నాయి.
1: All arrangements are well.
0: జరిగే సమయంలో విశ్వామిత్రుడు వచ్చాడు.
1: In the meantime, Vishwamitra came.
0: Rama Lakshmana. ఇది నా కడపటి ఆశీర్వాదం.
1: This is the ultimate blessings I'm conferring.
0: నేను ఇక్కడి నుంచి ఇకను హిమాలయంకు వెళ్తున్నాను.
1: From here I'm proceeding to Himalayas.
0: అన్నాడు.
1: He said.
0: అనేటప్పటికీ రాములు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు ఈ దశరథ మహారాజు అందరూ కూడా భోజనం దగ్గర నుంచి లేచారు.
1: రామలక్ష్మణ భరత శత్రుఘ్న దశరథ ఎంపరర్ ఆల్ గాట్ అప్.
0: సీతారామ కళ్యాణ నిమిత్తమై నేను ఇంతవరకు నించగలిగాను, నా పని జరిగిపోయింది, నేను ఇంకా వెళుతున్నాను అన్నాడు.
1: విశ్వామిత్ర సెడ్ ఐ స్టేడ్ హియర్ అంటిల్ దిస్ వెడ్డింగ్ ఈజ్ ఓవర్, నౌ ఐఎమ్ రిటర్నింగ్.
0: శ్రీమన్నారాయణుడే పుట్టి శ్రీ లక్ష్మీదేవియే అవతరించి ఈ ఇరువురి కళ్యాణము నా చేతుల ద్వారా చేయటం, ఇంతకంటే నాకు భాగ్యం ఏమున్నది.
1: How lucky I am. What else I want? I have performed the marriage of Vari Narayan and Adi
0: Lakshmi.
1: I don't want anything more.
0: I don't
1: want any
0: position. Now the only
1: thing is to drop this
0: body. Later, you
1: don't find Vishwamitra name anywhere in Ramayana.
0: Kanuka atani Vishwamitruni saganampi.
1: He sent Vishwamitra.
0: Dasaratha Maharaju. కంటిదారాలు కార్చుకుంటూ
1: దశరథ వాజ్ షెడ్డింగ్ టియర్స్.
0: నా కుమారుడికి చేసినటువంటి ఉపకారాన్ని ఏ జన్మమునకు కూడా నేను మరవలేనని తన కృతజ్ఞతను చాలా చెప్పుకున్నాడు.
1: దశరథ ఎక్స్ప్రెస్ హిస్ గ్రాట్యూట్యూడ్ సేయింగ్ దట్ హీ కెనాట్ థ్యాంక్ హిమ్ అడిక్వేట్లీ ఫర్ ఆల్ ద హీ డిడ్.
0: అస్త్రశస్త్రములంతా కూడాను రామచంద్రునికి అందించాడు విశ్వామిత్రుడు.
1: విశ్వామిత్ర గేవ్ ఆల్ ద వెపన్స్ అండ్ టాట్ ఆల్ ప్రొసీజర్స్ ఫర్ కిస్ట్రీ.
0: దీనికి పూర్వం ఒక ఆరో తప్ప మిగిలినటువంటి శక్తివంతమైనటువంటివి రాముల దగ్గర లేవు.
1: Excepting arrow, Rama was not in possession of any powerful weapons.
0: Karukane shabda pramanamato kudinatundi oka astramulu kudanu ee ramuniki andinchadu.
1: Rama, Vishwamitra gave all powerful weapons.
0: Rama deni kosam meeku istunnanu.
1: Why am I giving?
0: దీనికి సర్వశక్తులు ఇచ్చినటువంటి వాడు నీవే.
1: In fact, you gave all.
0: నీవు సర్వజ్ఞుడవు.
1: You know all.
0: సర్వవ్యాపకుడవు.
1: You're all pervasive.
0: సర్వశక్తిమయుడవు.
1: Powerful.
0: ఇవి నీ దగ్గర ఉండవలసిందే కానీ నా దగ్గర ఉండవలసింది కాదు.
1: These powerful weapons should be with you.
0: ఎందుకనగా
1: రీజన్
0: లోకక్షేమం అంతా కూడా నీ హస్తం పైన ఆధారపడి ఉంటుంది.
1: బికాస్ ది వెల్ఫేర్ ఆఫ్ ది హోల్ వరల్డ్ లైస్ ఇన్ యువర్ హ్యాండ్స్.
0: కనుక నీకు ఇచ్చినాను.
1: సో ఐ గేవ్ యూ.
0: నావి కాదు ఇవన్నీ.
1: దే డోంట్ బిలాంగ్ టు మీ
0: అని చెప్పి ఓదార్చి వారితో నమస్కారం చేయించుకుని విశ్వామిత్రుడు బయలుదేరి వెళ్ళాడు.
1: సో సేయింగ్ హీ రిసీవ్డ్ ఆల్ అప్రిసియేషన్ సాల్యుటేషన్స్ అండ్ రిటర్న్.
0: రామచంద్రుడు
1: రామచంద్ర
0: భరత శత్రుఘ్నులు
1: భరత శత్రు
0: తమ తమ పత్నులు చేచ అన్ని విధాలా ప్రయాణముకు సిద్ధమయ్యారు.
1: దే వర్ రెడీ టు అండర్టేక్ ట్రావెల్ విత్ దేర్ వైవ్స్.
0: కానీ
1: బట్
0: మాండవి శత్రుఘ్ని భార్య అయినటువంటి శ్రుతకీర్తి మేమింకా కొంతకాలం తర్వాత వస్తాము అని చెప్పారు.
1: మాండవి అండ్ శ్రుతకీర్తి సెట్ విల్ ఫాలో యూ ఆఫ్టర్ సమ్ టైమ్.
0: దశరథుడు చెప్పాడు ఇది వీలు కాదు.
1: దశరథ సెట్ ఇస్ నాట్ పాసిబుల్.
0: ఎందుకంటే వీరిద్దరు కూడా కుశధ్వజుని బిడ్డలు.
1: బికాస్ దీస్ టు ఆర్ డాటర్స్ ఆఫ్ కుశధ్వజ.
0: కనుక నేను నలుగురు కూడా ఒకే పర్యాయం వెళ్ళాలి అన్నారు.
1: సో ఆల్ ది ఫోర్ షుడ్ స్టార్ట్ నౌ.
0: శ్రుతకీర్తి అనేటువంటిది ఆమె చక్కగా శకునములు తెలిసినటువంటి వ్యక్తి.
1: శ్రుతకీర్తి నోస్ ఆల్ ది ఓమెన్ ఆస్పిషియస్ మోమెంట్.
0: ఏది విన్నప్పటికీ అది కీర్తికి సంబంధించినటువంటి యొక్క వ్యక్తిగా భారత్ వచ్చింది.
1: వాట్ ఎవర్ హీ లిసన్స్ టు షీ విల్ నో.
0: కనుకనే ఆమె పేరు శ్రుతకీర్తి అని పెట్టారు.
1: యాజ్ షీ ఇస్ ది వన్ ఆఫ్ రెప్యుటేషన్ షీ ఇస్ కాల్డ్ శ్రుతకీర్తి.
0: చెప్పింది మెత్తగా మాండవితో, అక్క ఈనాడు వెళ్ళటం మంచిది కాదు అనింది.
1: శ్రుతకీర్తి సెట్ సాఫ్ట్లీ టు మాండవి.
0: మాండవి వచ్చి ఊర్మిళతో చెప్పింది.
1: మాండవికి సెట్ టు ఊర్మిళ.
0: ఊర్మిళ వచ్చి సీతతో చెప్పింది.
1: ఊర్మిళ టోల్డ్ టు సీత.
0: సీత చెప్పింది.
1: సీత సెట్
0: పిచ్చిదానా, భగవంతుడే మన వెంట వస్తుండగా ఈ ముహూర్తాలు మనకెందుకు.
1: వెన్ గాడ్ హింసెల్ఫ్ ఈజ్ ఇన్ అవర్ కంపెనీ వయర్
0: అతని స్వరూపము.
1: The time is his form.
0: కాలమంతయు అతని హస్తంలో ఉంటుండాలి.
1: Time is in his hand.
0: కాలాత్మకుడు
1: is time.
0: కాలకాల స్వరూపుడు
1: is time.
0: కాల నియమితుడు అటువంటి పరమాత్ముడే మనం వెంటుండగా ఈ కాలమును చూడనక్కర్లేదని.
1: Is the time is beyond time. You don't need to be mindful
0: of that. ఒకవేళ ఇలాంటి ఏమైనా కొన్ని అభ్యంతరాలు జరిగినప్పటికీ రాములే చూసుకుంటాడు.
1: Even if there are any obstacles on the way, Rama will take care of us.
0: ఆయన ధైర్యం చెప్పింది. నలుగురు ప్రయాణమయ్యారు.
1: He said all encouraging words.
0: కూర్చున్నారు.
1: They sat in the chariot.
0: ఈ యొక్క మిథిలాపుర ప్రజలందరూ కూడాను కంటిదారలు కారుస్తున్నారు.
1: All inhabitants of Mithilapura were shedding tears.
0: మహా కర్మయోగి జనక మహారాజు.
1: జనక is the one of action.
0: ఏ యొక్క అటాచ్మెంట్ కూడాను లేనటువంటి వాడు.
1: He has no trace of attachment.
0: ఏనాడు కూడాను ఒకదానికి విచారం చేసినటువంటి వాడు కాదు.
1: No day he was worried of anything.
0: అలాంటి జనక మహారాజు కూడాను
1: such an emperor జనక
0: ఇరువురిని దగ్గర చేర్చుకుని కంటిదారలు కార్చారు.
1: He brought both of his daughters and started shedding tears.
0: ఎందుకు ఈ జనక మహారాజు ఈ విధంగా దుఃఖిస్తున్నాడని ప్రజలందరూ కూడా ఆశ్చర్యపడ్డారు.
1: People were very much surprised watching Janaka shedding tears.
0: ఇది దుఃఖం కాదు నాయన.
1: It's not grief.
0: ఈ ప్రకృతి పరమాత్మ యొక్క చేరికను నేను చూడాలని ఎంతకాలం నుంచి ఆశించాను.
1: I have been longing to see the combination union of nature and divinity.
0: ఇది యూనిటీ.
1: This is unity.
0: ఇంతకంటే డివినిటీ మనకి ఏం కావాలి?
1: వాట్ మోర్ డివినిటీ?
0: ప్రకృతి పరమాత్మ యొక్క చేరికనే జరిగింది.
1: ఇట్ ది యూనియన్
0: నా హస్తముల ద్వారా జరిగింది. ఈ ఆనందం నేను భరించుకోలేకపోతున్నాను.
1: ఇట్ ది యూనియన్ ఆఫ్ గాడ్ అండ్ నేచర్. దిస్ ఐ హావ్ డన్ విత్ మై ఓన్ హ్యాండ్
0: చెప్పి తన రాజ్యమును తన సర్వస్వమును తన శక్తినంత కూడాను వీరికి అప్పగించాడు.
1: He handed over all his kingdom and all his property.
0: Aneka mandi dasulunu pampinchadu.
1: He sent so many servants.
0: Rathamulu gajamulu turagamulu venak anta kudanu pampinchadu veertone.
1: And he sent the chariots and horses and
0: elephants. Mithilaparamlo ivanni kadilinayi.
1: They started moving from Mithila.
0: Oh, pedda dhvanulanta vinipistunnayi.
1: Loud sound around.
0: Madhya margamulo praveshincharo ledo oka pedda bomb vale shabdam vinipinchindi.
1: As they reached the halfway, they heard very loud sound like thunder.
0: Nilu నిలు అన్నాడు.
1: He said, stop, stop.
0: ఎవరు రాలి రథము దిగి చూస్తే పరశురాముడు.
1: The moment they got down from the chariot, they saw పరశురామ.
0: ఈ పరశురాముడు రాములు శివధనస్సును విరిచాడని దైవశక్తినింత కూడా నీవు అవమానపరిచినావని ఇతనిపై యుద్ధం చేయడానికని వచ్చాడు.
1: పరశురామ వాజ్ రెడీ టు ఫైట్ విత్ రామ బికాస్ హీ బ్రోక్ దట్ బౌ శివధనస్సు బికాస్ హీ హస్ పుట్ దట్ డివైన్ పవర్ టు షేమ్.
0: నీకు శక్తి ఉన్నదని ఆ పుచ్చిపోయినటువంటి దానిని నీవు విరిచినావు.
1: రామా బికాజ్ యూఆర్ సో పవర్ఫుల్ యూ కుడ్ బ్రేక్ దట్ డస్ట్.
0: ఇప్పుడు నా పర్సును దీన్ని విరుచు, అప్పుడు నీ చూస్తా నీ శక్తి అన్నాడు.
1: ఐ విల్ సీ యువర్ పవర్ ఇఫ్ యూఆర్ రెడీ టు బ్రేక్ దిస్ బౌ ఆన్ మై హ్యాండ్.
0: రాములు రెండు చేతులు జోడించి
1: రామా విత్ బోత్ ది ఫోల్డెడ్ హ్యాండ్స్ పరశురామ
0: నీతో యుద్ధం చేసే దీనికి నేను సిద్ధంగా లేను.
1: ఐఎమ్ నాట్ రెడీ టు ఫైట్ విత్ యూ.
0: నీకు ఏదైనా డౌట్ గా ఉంటే అడుగు, తప్పక నేను తీరుస్తానన్నాడు.
1: ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్స్ ఐ విల్ సర్టన్లీ క్లారిఫై.
0: ఆ అస్త్రాన్ని ముందు పారేశాడు.
1: అండ్ హీ త్రూ దట్ అసైడ్.
0: ఒక్క తూరు తీశాడు, రాములు విరిచాడు.
1: రామ పిక్డ్ ఇట్ అప్ అండ్ బ్రోక్ ఇట్ అట్ వన్స్.
0: విరిచిన తక్షణమే పరశురాముడు రాముల పాదం పైన పడ్డాడు.
1: ఇమ్మీడియట్లీ పరశురామ ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ రామ.
0: అనగా ఏమిటి దీని యొక్క అంతరార్థము?
1: వాట్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ హియర్?
0: భగవంతునికి 16 కళలు.
1: గాడ్ హ్యాస్ 16 ఫ్యాసెట్స్.
0: ఈ 16 కళల లోపల 12 కళలంతా కూడా శ్రీరామచంద్రుడివి.
1: 12 బిలాంగ్ టు శ్రీరామ.
0: ఇంకా 3 కళలు కూడా భరత శత్రుఘ్న లక్ష్మణివి.
1: ద రిమైనింగ్ 3 బిలాంగ్ టు భరత.
0: 15 అయిపోయినాయి.
1: 15 ఓవర్.
0: పరశురాముడి దగ్గర ఒక శక్తి ఉంటుండాలి.
1: పరశురామ హ్యాస్ వన్ మోర్ ఫ్యాకల్టీ.
0: దానిని శ్రీరామచంద్రుడికి అందించే నిమిత్తమై ఇంత ఆర్భాటం చేసుకుంటూ వచ్చాడు.
1: యెట్ టు పుట్ అప్ ఆల్ ది షో టు సరెండర్ ద రిమైనింగ్ ఫ్యాసెట్ విత్ హిమ్.
0: తనని తనకు అందించే నిమిత్తమై వచ్చాడు.
1: ఓన్లీ టు ఆఫర్ దట్ విచ్.
0: కానీ రామాయణం రాసేటువంటి వారు కానీ దీనిని వినేటువంటి వారు కానీ రాముల పైన ద్వేషంతో వచ్చాడని భావిస్తుంటారు. ఇది ద్వేషం కాదు, సరెండర్, అప్పచెప్పడం కోసం వచ్చాడు.
1: దోస్ హూ హావ్ గాన్ త్రూ ద టెక్స్ట్, దోస్ హూ హావ్ లిసన్డ్ టు దట్, దే థింక్ దట్ పరశురామ కేమ్ టు ఫైట్ విత్ హిమ్. నో,
0: కనుకనే 16 కళలతో చూడినటువంటి వాడు శ్రీరామచంద్రుడైపోయినాడు, పరిపూర్ణుడైపోయినాడు శ్రీరామచంద్రుడు.
1: శ్రీరామచంద్ర ఇస్ టోటల్ ఫుల్ నౌ విత్ ఆల్ ది 16 ఫ్యాసెట్స్.
0: కానీ పరశురామను చూసిన తక్షణమే దశరథుడు, వశిష్ఠుడు వీరందరూ కూడా చాలా భయపడుతూ వచ్చారు.
1: వాచింగ్ పరశురామ దేర్ దశరథ వశిష్ఠ అవర్ ఫియర్స్.
0: మంగళకరంగా ఇంత విజయాన్ని సాధించినటువంటి మనము ఇప్పుడు ఈ విధమైనటువంటి దీంట్లో ఏ విధమైనటువంటి విపత్తులకు కారణమవుతామో ఏమో అని
1: దేవర్ వెరీ మచ్ అజిటేటెడ్ వరీడ్ బికాస్ హావింగ్ బీన్ సో సక్సెస్ఫుల్ సో లాంగ్ వాట్ విల్ హ్యాపెన్ నౌ.
0: శ్రీరామచంద్రుడు చిరునవ్వులతో చిందులు దొక్కుతున్నాడు.
1: బట్ రామా వాస్ స్మైలింగ్ ఆల్ ద టైమ్.
0: భగవంతుడు ఎలాంటి పరిస్థితులు ఎందుకులను ఏ విధమైనటువంటి యొక్క ఉపద్రవానికి తాను మారేటువంటి ముఖం కాదు.
1: God will never show any facial expression because of agitation. ఆనందంగానే
0: ఉంటాడు.
1: He is always in a state of bliss.
0: అతను ఎట్టి పరిస్థితులు ఎందుకును అతని తేజస్సు మారదు.
1: Under any circumstance there will be no change in the brilliance.
0: కనుకనే ప్రతి మానవునికి ఓజస్సు ఉండటం వల్ల మారుతుండాలి, తేజస్సు ఉండటం చేత మారదు. ఇది దైవత్వం యొక్క ప్రధానమైనటువంటి యొక్క కళ.
1: It's only divine who has got out all that radiance, the brilliance.
0: ప్రాకృతమైనటువంటి శక్తులతో ఆనందపడేటువంటి వాడు మానవుడు.
1: Only man delights himself with the worldly power.
0: దివ్యత్వం చేత ఆనందాన్ని పడి అనుభవించి అందించేటువంటి వాడు దివ్యత్వమైన దైవత్వం.
1: It's only God who delights himself because of the divinity they manifest expresses to others.
0: సుఖంగా అయోధ్యను చేరారు.
1: They all reached Ayodhya.
0: అయోధ్య వాసులందరూ కూడాను
1: all those people there in Ayodhya
0: మీకు స్వాగతం చెప్పే నిమిత్తమై
1: to welcome them
0: ఎన్ని విధములైనటువంటి వైభవాలు చేసుకుంటూ ఉన్నారు.
1: They made all sorts of festivity and gaiety.
0: ఈ స్త్రీలు పురుషులకు వారి ఆనందాన్ని పట్టలేకపోయారు.
1: Men and women were ecstatic.
0: ఎవరికి తగిన రాగాలు వారు తీస్తున్నారు.
1: Each one
0: ఎవరు తగిన పాటలు వారు పాడుతున్నారు. ఎవరు తగినటువంటి మంగళహారతులు వారు ఇస్తున్నారు. ఎక్కడ చూసినా కానీ శుభకర్మే శుభ సూచనలే.
1: ఆల్ స్టార్టెడ్ సింగింగ్ ఇన్ దేర్ ఓన్ స్టైల్. ఆల్ స్టార్టెడ్ గివింగ్ హారతి. ఎవ్రీవేర్ యూ ఫైండ్ ఆస్పిషియస్నెస్.
0: ఒకరు వచ్చారు, రామా నీ దయరాధా.
1: వన్ కేమ్ అండ్ సెడ్ రామా
0: ఆనంద నిలయా, రామా నీ దయరాధా.
1: ఓ రామా డోంట్ వీ డిజర్వ్ యువర్ కంపాషన్ యువర్ కైండ్నెస్.

0: father.
1: What happened in the past is all the goodness and the merit of the parents. Oh Rama, don't we deserve your compassion?
0: ఈ విధంగా పాడుతూ రాముని పాదాల పైన పడింది.
1: సో సింగింగ్ ది ఫెల్ ఎట్ ది ఫీట్ ఆఫ్ రామ.
0: ఆమెను ఆశీర్వదించాడు.
1: హీ బ్లెస్డ్ హర్.
0: తిరిగి భవనములో ప్రవేశించాడు.
1: అండ్ దెన్ హీ స్టెప్డ్ ఇన్ టు హిస్ ప్యాలెస్.
0: ఈ ప్రవేశించినప్పటి నుంచి ఇంకా 10 దినములు ఇన్నము పండుగలే.
1: 10 డేస్ ఫుల్ ఆఫ్ ఫెస్టివల్స్.
0: ఈ గ్రామస్తులందరూ రావటము, వారి వారికి తగినట్టు రీతిగా ఇతన్ని గౌరవించటము, ఏదో అందించటము, ఇలాంటివంతా జరుగుతూ వచ్చింది.
1: ఆల్ సిటిజన్స్ ఎక్స్టెండెడ్ దేర్ కర్టెసీస్ అండ్ పేడ్ దేర్ రెస్పెక్ట్.
0: కానీ భగవంతుడు దేనిని కూడా అందుకునేటువంటి స్వభావం కాదు.
1: బట్ గాడ్ విల్ నాట్ రిసీవ్ ఎనీథింగ్ ఫ్రమ్
0: ఎనీవన్. భగవంతుని హస్తం ఇచ్చేటువంటిదే కానీ పుచ్చుకునేటువంటిది కాదు.
1: గాడ్స్ హ్యాండ్ ఈజ్ ఆల్వేస్ గివింగ్ అండ్ గివింగ్.
0: నిరంతరము తన హస్తం ఈ విధంగానే ఉంటుంటారు.
1: సో హిస్ హ్యాండ్ విల్ ఆల్వేస్ బి అప్.
0: ఒక్కదానికి మాత్రమే ఈ విధంగా పోతుంది.
1: బట్ ఫర్ వన్ థింగ్ ఓన్లీ హి స్ట్రెచెస్.
0: అదే ప్రేమ.
1: దట్స్ లవ్.
0: దైవము సత్య ధర్మములు తీర్చనే జీవించడానికి ప్రయత్నించేటువంటిది.
1: గాడ్ ఆల్వేస్ ట్రెడ్స్ అలాంగ్ ది పాత్ ఆఫ్ ట్రూత్ అండ్ రైట్.
0: మానవుని ఎందుకు దైవత్వాన్ని నిరూపించాలంటే సత్య ధర్మంతోనే మనం నిరూపించాలి.
1: ఇన్ ఆర్డర్ టు డెమోన్స్ట్రేట్ డివినిటీ ఇట్స్ ఓన్లీ పాసిబుల్
0: సత్యం ఎక్కడో దైవం అక్కడ.
1: వేర్ దేర్ ఇస్ ట్రూత్
0: ధర్మం ఎక్కడో దైవం అక్కడ.
1: వేర్ దేర్ ఇస్ ధర్మ దేర్ ఇస్ గాడ్.
0: ఈ సత్య ధర్మము లేనటువంటి వారి దగ్గరనే దయ్యాలు తాండవం ఆడుతుంటాయి.
1: వేర్ దేర్ ఇస్ నో ట్రూత్ అండ్ ధర్మ దేర్ ఇస్ నో దైవ గాడ్ బట్ దేర్ ఇస్ దయ్యా ద డెమన్.
0: కనుకనే దయ ధర్మములు అనేటువంటి దానిని మనం సంపాదించుకునే నిమిత్తమై దైవాన్ని మనం ప్రార్థించాలి.
1: ఇన్ ఆర్డర్ టు అక్వైర్ దీస్ ట్విన్స్ ది ట్రూత్ అండ్ రైచియస్నెస్ వి షుడ్
0: ఆఫర్. ఈ విధంగా కాలం జరుగుతూ ఉండగా
1: యాజ్ టైమ్ పాస్ బై
0: భరతుడు శత్రుఘ్నుడు తన మేనమామ అయినటువంటి వాడు వచ్చి తన రాజ్యమునకు రమ్మని కొంతకాలం అక్కడ జీవించాలని నాతో ఉండాలని వారు కోరుకున్నారు.
1: భరత శత్రుఘ్న were invited by their uncle so that they could spend some time.
0: రాజ్యమునకు తీసుకుని వెళ్ళారు.
1: They were taken to Kekaya Rajya.
0: 12 సంవత్సరములు రామలక్ష్మణులు మాత్రమే అయోధ్యలో ఉంటుండి ఈ వృద్ధుడైనటువంటి దశరథుని సేవలు చేసుకుంటూ పరిపాలనా విధానాన్ని చక్కగా తీర్చిదిద్దుతూ వస్తున్నాడు రాముడు.
1: ఫర్ 12 లాంగ్ ఇయర్స్ రామలక్ష్మణ స్పెంట్ ఆల్ ద టైమ్ విత్ దశరథ సర్వింగ్ హిమ్ లర్నింగ్ దిస్ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్.
0: తండ్రికి ఏమాత్రమైన కూడా శ్రమ కలిగించేటువంటి వాడు కాదు.
1: దే నెవర్ పుట్ టు ఫాదర్ దశరథ ఎనీ ట్రబుల్.
0: సలహాలు ప్రభువు చేయవలసినటువంటి కర్తవ్యాలు చక్కగా నిర్వర్తిస్తూ వస్తున్నాడు.
1: రామ వాస్ డిశ్చార్జింగ్ ఆల్ ది డ్యూటీస్ ఆఫ్ ఎ కింగ్.
0: ఒకనాటి రాత్రి
1: వన్ నైట్
0: దశరథ మహారాజు
1: దశరథ
0: పండుకున్నాడు.
1: హి వాస్ స్లీపింగ్.
0: కానీ దాహం వేసింది.
1: హి వాస్ థర్స్టీ అట్ దట్ మోమెంట్.
0: ఒక జగ్గును తీసుకుని ఒక టంబ్లర్ లో నీరు పోసుకోవాలని ప్రయత్నించాడు.
1: హి వాస్ ట్రైయింగ్ టు కలెక్ట్ వాటర్ ఇన్ టంబ్లర్ అవుట్ ఆఫ్ ది జగ్.
0: జగ్గును పట్టేటప్పటికి చెయ్యి అదిరింది.
1: యాజ్ హి కాట్ హోల్డ్ ఆఫ్ ది జగ్ ద హ్యాండ్ స్టార్టెడ్ షివరింగ్.
0: ఇంకా నిద్రపోలేదు.
1: హి డిడ్ంట్ స్లీప్ దేర్ ఆఫ్టర్.
0: ఇంద్రియ నిగ్రహము లేనటువంటి నేను, నా దేహమే నా యొక్క అదుపులో లేనటువంటి యొక్క నేను, రాజ్య పరిపాలన చేసే అధికారం నాకు లేదు.
1: Then he entertained this idea. I have no authority to be the king any longer because I lost control over my body.
0: Chara aanati yokka rajulu yokka dharmamu rajulu yokka patuttamu rajulu yokka divya shaktulanu ye vidhanga gurtistu vacharu.
1: That was those days when they could know that divine
0: na
1: power within.
0: Naa indriyam nenu nigrahinchukolekapothunnanu.
1: I have no control on my body.
0: Naa hastamle naa swadhinamlo ledu.
1: My hands are
0: ilanti vaadanu inta rajyanni nenu eritiga yelagalanu.
1: How can I administer?
0: Naa arhata kaadu.
1: I don't deserve.
0: అన్నాడు వశిష్ఠులు వారిని పిలిపించాడు.
1: ఈ సమండ్ వశిష్ఠ
0: తెల్లవారు లేచినప్పటికి రామునికి పట్టాభిషేకం చేయాలి.
1: నెక్స్ట్ మార్నింగ్ రామ షుడ్ బి కరోనేటెడ్.
0: ఈనాటి రాజ్యాలు మీరు చూస్తున్నారు.
1: యు నో ది మోడర్న్ అడ్మినిస్ట్రేషన్.
0: కన్నులు పోయినా, చెవులు పోయినా, కాళ్లు పోయినా, చేతులు పోయినా, క్రెయిన్ లో తీసుకుని ట్రైన్ లో ఎక్కించినప్పటికీ వాళ్ళు ఇంకా రాజ్యమేళల్లని ఆశిస్తున్నారు.
1: Today you know what's happening. They may be blind, deaf or dumb or handicapped or lifted by crane. They cannot even ride. They don't have even proper
0: eyesight.
1: They can't listen properly.
0: రాజ్యంలో చేరటం చేతనే ఈ దేశమంతా ఈ విధమైనటువంటి యొక్క దుర్భిక్షకు గురి అయిపోయింది. మొత్తం తగ్గిపోయింది కనుక నేను అర్హుడను కాదని తానే తానే విసర్జించుకున్నాడు.
1: దశరథ డ్రాప్డ్. He doesn't want to be a king any longer.
0: చక్కగా విచారణ చేస్తే రాజులు ఎంత ధర్మపరులో, ఎంత న్యాయవంతులో, ఎంత సత్యవాక్ పరిపాలకులో ఇక్కడ చక్కగా మనకు బోధపడుతుంది.
1: You can understand kings how righteous they were, the justice they had with them.
0: తెల్లవారు లేచారు.
1: They got up next morning.
0: విషయాన్ని సంప్రదించారు.
1: They consulted.
0: వశిష్ఠ వారు చెప్పారు.
1: Vasishtha said.
0: భరత శత్రుఘ్నులు ఇక్కడ లేరు కదా అన్నాడు.
1: They said, భరత శత్రుఘ్నులు are not here.
0: వారు ఉండనక్కర్లేదు.
1: They need not be.
0: నా సంకల్పం అప్పటికప్పటికే జరగాలి.
1: What I thought must happen.
0: నేను చేసేది దోషం ఏం కాదు.
1: There's no mistake in what I
0: do. రాముడు దీనికి సమర్థుడు.
1: Rama is eligible.
0: జ్యేష్ఠ పుత్రుడు.
1: Eldest.
0: సర్వజ్ఞుడైనటువంటి వాడు.
1: Is all knowing.
0: సర్వ విధములు కూడా అర్థం చేసుకునేటువంటి వాడు.
1: He understands everything.
0: ఈ రాజ్యమునకు ఈ రాముడు తప్ప మరొకరు చేయడానికి వీలు కాదండి.
1: Rama is the only deserving one to be the king.
0: ఇంకా అంగీకరించారు ఈ వశిష్ఠుల వారు కూడాను, గ్రామ పెద్దలందరూ కూడాను ఆనందించారు.
1: Vasishtha accepted and all elders were happy about this.
0: ఆ జనమంతా కూడాను రాముని ఇక్కడ ఇది చేస్తున్నారని చెప్పని, ప్రియదర్శనం ప్రియదర్శనం ప్రియదర్శనం అని ఆ ప్రజలంతా కూడాను రాములకు ప్రియదర్శన అని పేరు పెట్టారు.
1: All people gave the title to Rama, Priyadarshana.
0: మా ప్రియదర్శనం మా పాలకుడుగా ఉన్నాడు.
1: ప్రియదర్శన ఇస్ అవర్ రూలర్ నౌ.
0: ప్రియదర్శనం అంటే ఇప్పుడు వచ్చినటువంటి పేరు కాదు, రాములకు ప్రజలు పెట్టినటువంటి పేరు ప్రియదర్శన.
1: ప్రియదర్శన ఇస్ నాట్ ది మోడర్న్ నేమ్, ఇట్ ఇస్ ద టైటిల్ గివెన్ బై ది పీపుల్ టు రామ.
0: అనగా ప్రజలందరినీ ప్రేమతో పాలించేటువంటి వాడు.
1: ఇట్ మీన్స్ ద వన్ హూ లవ్స్ పీపుల్.
0: ప్రేమ తప్ప దైవానికి మరొక గుణమే ఉండదు.
1: God has only this quality, love.
0: కానీ ఈ యొక్క దీనిని అందరూ అర్థం చేసుకోలేరు.
1: దిస్ ఇస్ నాట్ అండర్స్టూడ్ బై ఆల్.
0: అన్ని సిద్ధం చేస్తూ వచ్చారు.
1: ఆల్ అరేంజ్మెంట్స్ వర్ రెడీ.
0: కానీ
1: బట్
0: ప్రతి మంచి కార్యమునకును ఒక చెడ్డ కార్యం అడ్డుదగులుతుంటుంది.
1: ఫర్ ఎవ్రీ గుడ్ యాక్టివిటీ దేర్ బీన్ అబ్స్టకల్.
0: ఈ వైభవాలంతా చూచింది ఈ మందర.
1: మందర సాల్ దిస్ గ్రాండియర్.
0: ఈ మందరకు రాముని పైన కోపము.
1: మందర ఇస్ యాంగ్రీ.
0: దేనికోసం?
1: వాట్ ఫార్?
0: ఒక దినము కౌసల్య రూమ్ నుంచి తన యొక్క కైక రూముకు వెళ్తుండాలి రోడ్డు లోపల.
1: వన్ డే షీ వాజ్ ప్రొసీడింగ్ టువర్డ్స్ కౌసల్య లీవింగ్ ఫ్రమ్ కైకాస్ హౌస్.
0: అక్కడ ఒక్కొక్కరి భవనం వేరువేరుగా ఉంటుంటాది.
1: ద ప్యాలెసెస్ వర్ సెపరేట్ దెన్.
0: కానీ రామలక్ష్మణ భరత శత్రులంతా చిన్నప్పుడు ఆడుకుంటూ ఉంటున్నారు బాల్లో.
1: రామలక్ష్మణ భరత శత్రుడు అవర్ బాయ్స్ వర్ ప్లేయింగ్ విత్ ద బాల్.
0: ఇది రామును కొట్టేటప్పటికి ఆ యొక్క మందర వీపుకు పోయి తగిలింది.
1: అండ్ రామ హెడ్ hit the ball, it touched the back of Mandara.
0: Ramulu navvaledu.
1: Rama didn't laugh.
0: Kaani Lakshmana Bharata Shatrughnulu inga veerito aadukuntunnatvanti oka grama pillalu kudanu pakkunu navvaru.
1: Lakshmana Bharata Shatrughnulu other boys laughed immediately.
0: Endukosam navvaru?
1: Why did they laugh?
0: Mandara veepunku tagileteppudiki mandara egirindi.
1: The moment ball touched the back of Mandara, she jumped. Shatrughnulu
0: navvinaru.
1: వాచింగ్ హర్ జంపింగ్ దే లా.
0: రాములు నన్ను ఇంత అవమానం చేసినాడు కదా అని చెప్పి ఆనాటి నుంచి ఈ క్రోధం సాధిస్తూ వచ్చింది.
1: రామ హాస్ పుట్ మీ టు షేమ్ సిన్స్ దెన్ షీ వాజ్ యాంగ్రీ.
0: ఆ క్రోధాన్ని మనసులో పెట్టుకుని
1: విత్ అన్ యాంగర్
0: ఇంత కార్యానికి విరుద్ధానికి మూల కారణంగా అయిపోయింది.
1: షీ బికేమ్ జస్ట్ ది అపోజిట్.
0: మానవునకు క్రోధం అనేటువంటిది శేషంగా కూడా ఉండకూడదు.
1: యాంగర్ షుడ్ నాట్ బి దేర్ ఎనీ ట్రేస్.
0: ఈ రామాయణంకంత మూల కారణం ఈ రెండే.
1: రామాయణ
0: మందర క్రోధము,
1: యాంగర్ ఆఫ్ మందర,
0: శూర్పణక కామము,
1: ద డిజైర్ ఆఫ్.
0: ఈ కామ క్రోధములు రెండే రామాయణానికి మూల కారణంగా తయారైపోయింది.
1: ద క్రోధ ఆఫ్ ద యాంగర్ కామ ఆఫ్ ద డిజైర్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ రామాయణ.
0: ఈ క్రోధము అయోధ్యలో ఉండినటువంటి రాముని అరణ్యానికి పంపించింది.
1: ఇట్స్ ఓన్లీ దిస్ యాంగర్ దట్ సెంట్ రామా టు ఎగ్జైల్.
0: కామము అరణ్యంలో ఉండినటువంటి సీతను లంకకు పంపించింది.
1: ఇట్స్ ఓన్లీ ది డిజైర్ దట్ మేడ్ సీత టు బి సెంట్
0: టు లంక. ప్రకృతి పరమాత్మను వియోగము సంభవించింది.
1: ఇట్ లెడ్ టు ది సెపరేషన్ ఆఫ్ నేచర్ అండ్ గాడ్.
0: ఈ వియోగమైన బాధలే రామాయణంలో వచ్చినటువంటి మహాబాధలు.
1: ఆల్ ది సఫరింగ్ దట్ వి ఫైండ్ రామాయణ ఇస్ బికాస్ ఆఫ్ ది సెపరేషన్.
0: కనుక ఈ మందర వెళ్లి కైకకు చెప్పి అనేక విధములుగా మార్చేసింది.
1: సో మందర సెడ్ సో మెనీ థింగ్స్ టు కైక.
0: మందర యొక్క మనసు చాలా కఠినమైనటువంటిది.
1: మందర హార్ట్ ఇస్ సో స్ట్రాంగ్.
0: మందర అంటే కైకకు చాలా ఇష్టం.
1: కైక లైక్స్ మందర వెరీ.
0: ఎంత ఇష్టమైనప్పటికీ నీ మొట్టమొదటి తాను అంగీకరించలేదు.
1: ఫస్ట్ షీడింగ్
0: రామచంద్రుడి పట్టాభిషేకం జరుగుతుందని ఆనందం చేత తన మెడలో ఉన్నటువంటి హారాన్ని కూడా మందర మెడలో వేసింది.
1: ఆన్ హియరింగ్ ద ప్లెజెంట్ న్యూస్ దట్ రామచంద్ర ఇస్ గోయింగ్ టు బి కరోనేటెడ్ నెక్స్ట్ మార్నింగ్ షీ ప్రెజెంటెడ్ ద నెక్లెస్ టు మందర.
0: మందర దాన్ని తీసి పారవేసింది.
1: మందర త్రూ ఇట్ అసైడ్.
0: కోపం అనేటువంటిది ఇంత చెడ్డది.
1: దట్ యాంగర్ ఇస్ సో బ్యాడ్.
0: కోపము కలిగిన వారికి ఏ పనియు ఫలింపకుండు ఎగ్గును గలుగు పాపపు పనులను చేయుచు చి పొమ్మని పించుకుంట చేకూరుజుమీ.
1: ద వన్ హూ ఇస్ యాంగ్రీ విల్ నెవర్ ఫుల్ఫిల్ ఎనీ ఆఫ్ ది టాస్క్, విల్ నెవర్ అచీవ్ ఎనీథింగ్. He will laugh at all problems and obstacles. He is committing sins. And he will lose his wealth. He will lose his respect. He will be separated from his own people. Because of anger, people will lose everything.
0: తన కోపమే తనకు శత్రువుగా మారిపోయింది.
1: Anger becomes your own enemy.
0: కనుకనే ఈ విధమైన కారణం చేతనే,
1: because of this reason,
0: పట్టాభిషేకమునకు సిద్ధముగా ఉండినటువంటి రాముడు,
1: రామ ఇస్ రెడీ ఫర్ కరోనేషన్.
0: ఇక్కడ చక్కగా మీరు గుర్తించాలి, అనేక మంది జాతకాలని ముహూర్తాలని ఈ పిచ్చి పిచ్చి భావాలు పెట్టుకుని కొంతవరకు తబ్బిబ్బైపోతుంటారు.
1: పీపుల్ ఆర్ కన్ఫ్యూజ్ బికాస్ ఆఫ్ సర్టన్ ఫీలింగ్స్ రిలేటింగ్ టు ది హారోస్కోప్స్.
0: ఈ పట్టాభిషేకములకు ఎవరు ముహూర్తం పెట్టిండేది?
1: హూ హాడ్ సెట్ దట్ ఆస్పిషియస్ మూమెంట్ ఫర్ కరోనేషన్?
0: సాక్షాత్ బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠుల వారే పెట్టాడు.
1: వశిష్ఠాది బ్రహ్మర్షి,
0: బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠుల వారు ఈ యొక్క పట్టాభిషేకం ముహూర్తం పెట్టారు.
1: బ్రహ్మర్షి వశిష్ఠ ఇస్ ద వన్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫిక్సింగ్ ద డాట్
0: రాముని యొక్క కారనేషన్.
1: నెక్స్ట్ మార్నింగ్ హీ షుడ్ బి కరోనేటెడ్.
0: కానీ అదే సమయానికి అరణ్యానికి పోవలసి వచ్చింది.
1: ద సేమ్ టైమ్ హీ హస్ టు బి సెంట్ టు ఎ
0: జాతకం యొక్క తప్ప లేక ముహూర్తం తప్ప.
1: దట్స్ ది మిస్టేక్ లైన్
0: లేక పెట్టిన వారి తప్ప.
1: ఆర్ ద పర్సన్ దేర్?
0: కాదు కాదు.
1: నో,
0: ఇది కేవలము రామ సంకల్పమే దీనికి మూల కారణం.
1: ఇట్స్ ఓన్లీ ది విల్ ఆఫ్ రామ దట్ ఇస్ ద కాజ్.
0: దీనికి ఇంకా కొన్ని చరిత్రలు బ్యాక్గ్రౌండ్ లో ఉంటున్నాయి.
1: దేర్ఇస్ ఆల్సో సర్టన్ బ్యాక్గ్రౌండ్ బిహైండ్.
0: ఒకానొక సమయం లోపల
1: అట్ వన్ టైమ్
0: కైక దగ్గర చాలా సన్నిహితంగా ఉంటున్న సమయంలో,
1: వెన్ సో ఇంటిమేట్ టు కైక,
0: రామును కైకతో చెప్తూ వచ్చాడు.
1: రామ వాస్ టెలింగ్ కైక,
0: అమ్మా దీనికి నీవు సంసిద్ధంగా ఉంటుండాలి.
1: మదర్ యూ బీ రెడీ ఫర్
0: రాక్షస సంహార నిమిత్తమై నేను అరణ్యానికి పోవాల్సి వస్తుంది.
1: టు కిల్ ది డెమన్స్ ఐ మే హావ్ టు గో టు ది ఫారెస్ట్.
0: కానీ నీకు కొన్ని అపకీర్తులు వస్తాయి.
1: యూ విల్ బి పుట్ టు డిస్రిప్యూట్.
0: వచ్చినప్పటికి నీవు ఏమాత్రము దాన్ని లక్ష్యం చేయవద్దు.
1: బట్ డోంట్ కీప్ ఇన్ వ్యూ ఆల్ దీస్ థింగ్స్.
0: నన్ను అరణ్యానికి పంపించేటువంటి కోరిక నీవు ఒకటి కోరుకో.
1: యూ డిజైర్
0: కోరుకో. ఈ విధంగా రామునే మొట్టమొట్ట కైక చెప్పాడు.
1: సో రామ టోల్
0: రామాయణంలో కూడా లేదు.
1: ఈజ్ నాట్ దేర్ ఇన్ ఎనీ
0: రామాయణం. కైక చెడ్డది కానే కాదు.
1: కైక ఇస్ నాట్ బ్యాడ్.
0: కైక చాలా మంచిది.
1: కైక ఇస్ వెరీ గుడ్.
0: రాముల విషయం లోపల ప్రాణ సమానంగా చూసుకునేటువంటిది.
1: షీ కన్సిడర్ రామ యాస్ హర్ వెరీ
0: లవ్. భరతుని కంటే రాములంటే చాలా మరింత ఇష్టము.
1: షీ లవ్డ్ రామ మోర్ దాన్ భరత.
0: కన్న కుమారుని కంటే పెంచిన కుమారుని పైన ప్రేమ మరింత అధికము.
1: మోర్ దెన్ హర్ ఓన్ సన్ షీ లవ్డ్ రామ మచ్ మోర్.
0: ఇవి రెండు రహస్యాలు తన దగ్గరనే పెట్టుకున్నారు ఇద్దరు.
1: బోత్ ఆఫ్ దెమ్ నో దిస్ సీక్రెట్.
0: సరే అరణ్యానికి బయలుదేరాడు.
1: హీ స్టార్టెడ్ ప్రొసీడింగ్
0: ఆనందంతో బయలుదేరాడు.
1: వెరీ హ్యాపీ వైల్ గోయింగ్.
0: ఎవరైనా మానవులు సహజంగా ఈ విధమైనటువంటి యొక్క సందర్భం లోపల ఆనందాన్ని అనుభవిస్తారా?
1: ఎనీ పర్సన్ హ్యూమన్ ఫర్ దట్ మ్యాటర్
0: వాడు కఠినమైన అడవి లోపల 14 సంవత్సరాలు సంచరించమని కోరినప్పుడు ఎంత దుఃఖిస్తారు, ఎంత విలపిస్తారు, ఎంత నిరాశకు గురి అయిపోతారు?
1: ద వన్ హూ ఇస్ టు బి కోఆర్డినేటెడ్ హ్యాస్ టు ప్రొసీడ్ టువర్డ్ ద ఫారెస్ట్. నేచురలీ విల్ బి ఫుల్ ఆఫ్ గ్రీఫ్.
0: కానీ రాములకు అలాంటి వియోగం కానీ అలాంటి దుఃఖం కానీ లేదు.
1: బట్ రామా వాస్ నెవర్ సాడ్.
0: జగత్తులో ప్రతి ఒక్కటి మంచే.
1: ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్.
0: సుఖ దుఃఖే సమే కృత్వా లాభం విజయాజయాత్. రెండు కుటుంబ సమత్వంగానే చూసుకోవాలి.
1: ప్లెజర్ అండ్ పెయిన్ షుడ్ బి ట్రీటెడ్ ఈక్వల్.
0: నేను ఆనందంగా వెళుతున్నాను అన్నాడు.
1: ఐఎమ్ గోయింగ్ హ్యాపీలీ.
0: తల్లి దగ్గరికి వచ్చేటప్పటికి తల్లి చాలా విలపించింది.
1: వెన్ హీ కేమ్ టు మదర్ షీ
0: ఫెల్ట్. సామాన్యురాలి.
1: షీ ఇస్ ఆర్డినరీ.
0: కౌసల్య.
1: కౌసల్య.
0: కన్న కడుపు భరించుకోలేనంత బాధను అనుభవిస్తూ వచ్చింది.
1: ద వెరీ మదర్ షీ కుడ్ నాట్ కంట్రోల్ హర్ గ్రీ.
0: ఎవరి మాట కూడా వినలేదు.
1: హీ డిడ్ పే టు ఎనీబడీస్ వర్డ్.
0: లక్ష్మణ్ కూడా బయలుదేరాడు.
1: లక్ష్మణ స్టార్టెడ్ ఫాలోయింగ్.
0: లక్ష్మణ్ ఎందుకోసం బయలుదేరాడు?
1: వై షుడ్ లక్ష్మణ స్టార్ట్?
0: లక్ష్మణ్ కూడా నువ్వు తండ్రిని విమర్శించినట్టుగా అనేక గ్రంథాల్లో ఉంటుంటాది.
1: ఇన్ సర్టన్ టెక్స్ట్ ఇట్ ఇస్ రిటన్ ద లక్ష్మణ
0: క్రిటిసైజ్ తండ్రిని విమర్శించలేదు.
1: లక్ష్మణ నెవర్ క్రిటిసైజ్
0: రామ సంకల్పం. ఏంటో అదంతా మంచిది.
1: ఇట్స్ ఆల్ రామాస్ విల్.
0: తన సంకల్పాన్ని అనుసరించడమే నా కర్తవ్యం.
1: ఆల్ టు ఫాలో హిస్ విల్ ఇస్ మై
0: డ్యూటీ. ఊర్మిళకు చెప్పలేదు.
1: సుమిత్రకు
0: చెప్పలేదు. తండ్రికి చెప్పలేదు. ఎవరికి చెప్పలేదు. రాములతో బయలుదేరాడు.
1: హి స్టార్టెడ్ ఫాలోయింగ్ రామ.
0: ఈ విధమైనటువంటి యొక్క సహజ ధర్మాలు దైవతత్వానికి దైవశక్తులకు తప్ప మరొక దానికి సాధ్యం కాదు.
1: దీస్ థింగ్స్ ఆర్ పాసిబుల్ ఓన్లీ టు గాడ్ అండ్ డివైన్ పవర్.
0: రామ నేను పుట్టడమే నీ సేవ నిమిత్తమై పుట్టాను.
1: రామ ఐఎమ్ బోర్న్ టు సర్వ్ యూ.
0: నిన్ను వదిలి క్షణమైనా నేను ఉండలేను.
1: ఐ కెనాట్ లీవ్ లీవింగ్ యువర్ కంపెనీ ఫర్ ఎ మోమెంట్.
0: లేకుండా పోతే నన్ను అరణ్యానికి పంపించి నీవు అయోధ్యలో ఉంటుంది.
1: అదర్వైజ్ యూ సెండ్ మీ టు ద ఫారెస్ట్ అండ్ యూ స్టే బ్యాక్ ఇన్ అయోధ్య.
0: నేను నీ వెంట రాక తప్పదు అన్నాడు.
1: ఐ మస్ట్ నెసెసరీ ఫాలో యూ.
0: రాములంటే లక్ష్మణుడికి చాలా ప్రేమ.
1: లక్ష్మణ హాస్ ఇంటెన్స్ లవ్ ఫర్ రామ.
0: లక్ష్మణుడు అంటే రాములకు ప్రేమ.
1: అండ్ రామ ఆల్సో లవ్.
0: ఈ ఇరువురి ప్రేమల మధ్యలో ఉండినటువంటి సంబంధ బాంధవ్యం అనేటువంటిది చాలా విచిత్రమైనటువంటిది.
1: And the intimate love between the two is very mysterious.
0: ఎప్పుడు కూడా నువ్వు మహావిష్ణు స్వరూపంగా ఉండినప్పుడు శరతల్పం పైన పండుకున్నట్టు భీష్ముని వలె ఇక్కడ ఆదిశేషుని పైన పవడించినటువంటి వాడు శ్రీరామచంద్రుడు.
1: జస్ట్ యాస్ భీష్మ lied on the bed of arrows. Lying on Lakshmana Adhishesha.
0: అతని పైన నిరంతరము పవడించినటువంటి వాడు ఈ రాముడు.
1: సో రామ వాజ్ రిక్లైనింగ్ ఆన్ అధిశేష.
0: కనుకనే ఇరువురికి ఎడబాటు జరగడానికి అవకాశం లేదు.
1: సో దేర్ నో స్కోప్ ఫర్ సెపరేషన్ బిట్వీన్ ది టూ.
0: ఇరువురిలో ఉండేటువంటి అంతరార్థాలు వారికి మాత్రమే తెలుసు.
1: దే నో ది ఇన్నర్ మీనింగ్ బిట్వీన్.
0: వెళ్లారు.
1: దే వెంట్.
0: సరియూ తీరం దాటారు.
1: అక్రాస్ సరియూ
0: కాలం అయిపోయింది.
1: ఇట్ వాస్ ఈవినింగ్ టైం.
0: ప్రజలందరికీ ఈ రహస్యం తెలియదు.
1: పీపుల్ డు నాట్ నో.
0: చాలా మంది అనేక విధములుగా కూడా విలపిస్తూ పరిగెత్తుతూ శ్రీరాముని వదిలి ఉండలేము, మా ప్రాణములు తీసేయమని అనేక మంది ప్రార్థిస్తూ వచ్చారు.
1: మెనీ పీపుల్ క్రైడ్ అండ్ క్రైడ్ and they said they cannot leave the company of
0: me. Enduku ee drushyanni chudali, endukosam mem bratakali.
1: Why should we see all this?
0: Maa bratakendu, maa bratakendu.
1: What for?
0: Inka talli daggariki vellaru, namaskaram chesaru.
1: They did namaskar to mother.
0: ఇంకా ఆమె చెప్పలేనంత బాధపడుతూ వచ్చింది కౌసల్య.
1: కౌసల్య వాస్ గ్రీఫ్ స్టికెన్.
0: కొన్ని నెలల నుంచి కూడా కౌసల్య దగ్గర పోవటం లేదు దశరథుడు.
1: దశరథ వాస్ నాట్ గోయింగ్ టు కౌసల్య ఫర్ ఫ్యూ మంత్స్ బ్యాక్.
0: కొంత మంత్సే కాదు, కైక వివాహం జరిగినప్పటి నుంచి కూడా కౌసల్య దగ్గరికి పోవటం లేదు.
1: రైట్ ఫ్రమ్ ది టైమ్ ఆఫ్ కైకాస్ వెడ్డింగ్ హి నెవర్ విజిటెడ్
0: కౌసల్య. కూడా అంతే జరుగుతుంటుంది. కడపటి భార్య అంటే చాలా ఇష్టం.
1: ది లాస్ట్ వైఫ్ ఇస్ సో ఎండియరింగ్.
0: అప్పుడు రాముడు చూసి ఈ విధంగా పోయినప్పుడు పంపించింది, రామా నీకు ఈ విధమైన పరిస్థితి వస్తుందని నేను కలలో కూడా తలంచలేదు. ఏ నిమిషంలో నీవు రాజవుతావో ఈ ఆనందాన్ని చూసి నేను ఆనందించాలనుకున్నాను.
1: ఐ వాంట్ టు బి హ్యాపీ వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్ వెన్ యుల్ బి కరోనేటెడ్.
0: జరగవలసింది జరగక తప్పదు.
1: వాట్ ఈస్ డెస్టిన్ టు హ్యాపెన్ మస్ట్ హ్యాపెన్
0: అని ఆశీర్వదించి
1: హీ బ్లెస్డ్.
0: నీకు అరణ్యమే అయోధ్య.
1: That forest is your
0: home. ఈ అయోధ్యనే అరణ్యము.
1: For me this Ayodhya is the forest.
0: నీవు సంరక్షించుకుని నీవు ఈ యొక్క సమయాన్ని తప్పక సద్వినియోగం చేసుకుని రామని.
1: You make proper use of this time in return.
0: కూర్చుంది.
1: She sat.
0: తనకు తాను ఇంక నేను బ్రతకనక్కర్లేదు అనుకుంది.
1: I don't need to live any longer.
0: పతిసుతులకు దూరమైన పడతి బ్రతుకదేలా. పతిసుతులకు దూరమైన పడతి బ్రతుకదేలా. ఏ పాప ఫలంబో నాకు ఈ తాపము కలుగజేసి. ఏ పాప ఫలంబో నాకు. నీవు సంరక్షించుకుని నీవు ఈ యొక్క సమయాన్ని తప్పక సద్వినియోగం చేసుకుని రామని.
1: యు మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దిస్ టైమ్ ఇన్ రిటర్న్.
0: కూర్చుంది.
1: షీ సాట్.
0: తనకు తా

0: సముద్రమైన పడతి బ్రతుకదేలా.
1: Can any woman live?
0: ఎందుకు నా బ్రతుకు
1: being separated from?
0: ఒకవైపున పతికి దూరం అయ్యాను,
1: and one way another,
0: ఒకవైపున సుతునికి దూరం అయ్యాను,
1: another way I'm,
0: నేను ఎందుకు బ్రతకాలి, ఎవరి కోసం బ్రతకాలి?
1: Why should I live? For whose sake
0: అని అన్నపానాదులు వదిలిపెట్టి అహోరాత్రములు కూడాను బాధపడుతుండాలి.
1: She sacrificed the food and drink and she was feeling so sad.
0: ఈ దశరథుడు మరణించిన తర్వాత,
1: after the death of Dasharatha,
0: వశిష్ఠుల వారు కేకేయ రాజ్యమునకు వర్తమానం పంపాడు.
1: He sent the message to the KK.
0: ఏమని? దశరథుడు మరణించాడని చెప్పలేదు.
1: నాట్ దట్ దశరథ డైడ్.
0: తక్షణమే మీరు రావాల్సింది అన్నారు.
1: He said you start immediately.
0: భరతుడు శత్రుఘ్నుడు,
1: భరత శత్రుఘ్నుడు
0: ఆనాడు ఏ ప్లేన్ లో, ఏ కార్ లో, ఏ హెలికాప్టర్ లో ఒకటి లేవు.
1: Those days there were no flights.
0: రథములో రానే రావాలి.
1: They must come in chariots.
0: రావడానికి 15 దినములు పట్టింది.
1: It will take 15 days to reach.
0: ఆనాడు ఈ శవాన్ని దాచిపెట్టడానికి ఏ ఐస్ గడ్డలో, ఏ యొక్క ఇదో రస పదార్థాలో లేవు. అప్పుడు
1: దేర్ వర్ నో కెమికల్స్ ఆర్ ఐస్ టు ప్రొటెక్ట్ ది డెడ్.
0: అప్పుడు కూడా నువ్వు చచ్చిన దేహాన్నంతా ఊరుగాయ వేసినట్టుగా నూనెలో వేసేసారు.
1: Just as a pickle in the dead body is kept in the oil there.
0: Bharata Shatrughna vachinta varaku noonilo tarip pettaru.
1: So until the arrival of Bharata Shatrughna, the dead body of Dasharatha is kept in oil.
0: Bharata Shatrughna parigetti vastunnaru.
1: Bharata Shatrughna
0: chaala veganga vastunnaru.
1: Coming very fast.
0: Ayodhya lo praveshinchetappatiki ayodhyulanta pakshulu kudanu talalu unchukoni edustunnayi.
1: By the time they reach Ayodhya, everybody bend their heads including birds.
0: అయోధ్య కళాహీనంగా కనిపించింది.
1: అయోధ్య లాస్ట్ ఆల్ ఇట్స్ గ్లామర్.
0: పశువులు కూడా తల ఎత్తి ఉండటం లేదు.
1: కౌస్ ఆల్సో నెవర్ రైజ్ దేర్ హెడ్స్.
0: బజారులో తిరిగేటువంటి కుక్కలు కూడా విలపిస్తూనే ఉంటున్నాయి.
1: డాగ్స్ ఆన్ ది స్ట్రీట్స్ వర్ క్రైయింగ్.
0: ఏమిటి ఈ విచారమునకు కారణము అని విచారించాడు భరతుడు.
1: భరత ఇన్వెస్టిగేటెడ్ ద రీజన్ బిహైండ్ ఇట్.
0: రథము దిగాడు, లోపల పరిగెత్తాడు.
1: హి గాట్ డౌన్ ఫ్రమ్ ద చారిట్ అండ్ ర్యాన్.
0: తల్లిని చూచాడు.
1: సోదమాద.
0: ఆమె ఒక వికార స్వరూపాన్ని ధరించింది.
1: షీ వాస్ ఇన్ ఏ డిఫరెంట్ ఫార్మ్ దాన్ యూజువల్.
0: ధరించినటువంటి కైక ధైర్యంతో, లక్ష్మణ భరత నీవు ఇంకా చేయవలసిన కార్యాలు నువ్వు ప్రయత్నించున్నాడు.
1: షీ పిక్డ్ అప్ అండ్ కరేజ్ అండ్ సెడ్ భరత
0: తండ్రి మరణించాడు,
1: ఫాదర్ డైడ్,
0: కర్మకాండం నీవు ఆచరించమని చెప్పింది.
1: ఆల్ ద లాస్ట్ రైట్స్ మస్ట్ బి పర్ఫార్మ్డ్.
0: రామలక్ష్మణులు ఎక్కడ పోయారు?
1: వాట్ హ్యాపెన్డ్ టు రామలక్ష్మణ?
0: ఆనందించాడు. అయ్యో తండ్రి మరణించే సమయం లోపల నేను శత్రుఘ్నుడు లేకపోయామే, తండ్రి ఏమి చెప్పాలనుకున్నాడో మాకు, కేవలం ఈ ప్రాప్తి రామలక్ష్మణుడికే సంప్రాప్తమైంది.
1: He felt that at least he was happy that Ramalakshmana were there on the bedside in the last moments of the Dasharatha.
0: కట్ట కడపడ తండ్రిని చూచేటువంటి ప్రాప్తి రామలక్ష్మణుడికే దక్కింది.
1: Ramalakshmana could be there when Dasharatha was dying.
0: చేయదని చాలా బాధపడుతూ వచ్చాడు.
1: He felt so sad that he was not there at the time bedside.
0: తక్షణమే కౌసల్య మందిరానికి వెళ్ళాడు.
1: Immediately went to Kausalya's palace.
0: ఆమె జరిగినటువంటి విషయం అంతా కూడా పూసుకొచ్చినట్టు చెప్పింది.
1: He told in verbatim what all that had happened.
0: అమ్మా అడవికి పోయినటువంటి రామలక్ష్మణులు ఇంతకాలం ఎందుకు రాలేదు?
1: Mother, how is it that Rama has gone to forest? Has not returned.
0: ఇంకా 14 సంవత్సరం వరకు రారు వారు అన్నారు.
1: They are not going to return for 14 years to come.
0: తండ్రి పోయినటువంటి దుఃఖంతో మునిగిపోతున్నటువంటి భరత శత్రుగులు రామ వియోగాన్ని భరించుకోలేక తండ్రి పైన క్రోధం వచ్చేసేసింది.
1: They are feeling so sad because the death of the father. On hearing that Ramalakshmana are there in the forest,
0: anaga oka dani kante adhikamaina prema chuchinappudu rendavo prema tagipothundi. Oka dani kante adhikamaina prema chuchinappudu rendavo prema tagipothundi.
1: When they have more of love towards the second thing, the first love will be diminishing.
0: Tandrinti ento prema ga undinatunte varu Bharata Shatrughna.
1: Bharata Shatrughna loved their father.
0: కానీ అతని కంటే మరింత ప్రేమ రామలక్ష్మణుల పైన.
1: బట్ దే లవ్ రామలక్ష్మణ మచ్ మోర్.
0: రామ రామ అంటే రామ ప్రాణమే వీళ్ళకి.
1: దే కన్సిడర్ రామ ఇస్ వెరీ లైఫ్.
0: భరత శత్రుఘ్న లక్ష్మణులకు అందరికీ రాములే ఏకైక ప్రాణము.
1: ఫర్ లక్ష్మణ భరత శత్రుఘ్న రామ ఇస్ ద వెరీ లైఫ్.
0: నేను తండ్రి కర్మకాండను కూడా నేను చేయను.
1: ఐ విల్ నాట్ పర్ఫార్మ్ ద లాస్ట్ రైట్.
0: నేను రాముల దగ్గరికి వెళ్తానన్నా.
1: ఐ విల్ గో టు రామ హీ సెడ్.
0: కానీ వశిష్ఠుల వారు సమాధాన పరిచి
1: వశిష్ఠాయన
0: ఇప్పటికే ఆలస్యం అయిపోయింది.
1: ఇట్స్ ఆల్రెడీ డిలే.
0: ఏ కర్మలంతా నువ్వు ఆచరించవలసింది తప్పదు.
1: యు మస్ట్ నెసెసరీ డూ లాస్ట్
0: రైట్. నీవంతా కూడా నువ్వు కర్మకాండను ఆచరించే, మనం అందరూ కలిసి వెళ్దాం రాముల దగ్గరికి అన్నాడు.
1: ఆఫ్టర్ ఆల్ ది యాక్టివిటీ దట్ యువర్ సపోజ్ టు డూ, లెట్స్ ఆల్ గో టుగెదర్.
0: అనగా ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తించాలి.
1: హియర్ వీ హావ్ టు నో వన్ పాయింట్.
0: ఎంతో ప్రేమగా ఉండినటువంటి ఒక తండ్రి పైన కూడాను
1: all the love that they have to
0: spend. అంతకంటే అధికమైన ప్రేమ కలిగినటువంటి రామ వియోగాన్ని భరించుకోలేక తండ్రి పైన కూడా ద్వేషం వచ్చేసింది.
1: As they could not bear the pangs of separation from Rama.

0: దే హాడ్ బిట్టర్ హేట్రెడ్ టువర్డ్స్ మదర్ కైకేయి.
1: మనలో ఉండినటువంటిది ఏంటి, దుఃఖాన్ని ఒక దుఃఖాన్ని ఒకటి మార్చాలంటే ఏ దుఃఖంగా మారుస్తుంది?
0: సో వన్ గ్రీఫ్ ఈస్ కన్వర్టెడ్ టు అనదర్ ఫార్మ్ ఆఫ్ గ్రీఫ్. వాట్ సార్ట్ ఆఫ్ ఇట్?
1: టుట ఒక చింత,
0: ద బర్త్ ఈస్ వన్ గ్రీఫ్.
1: భూమి నుండుట చింత,
0: లైఫ్ ఆన్ ఎర్త్ ఈస్ వన్.
1: సంసారం ఒక చింత,
0: ఫ్యామిలీ లైఫ్.
1: చావు చింత,
0: డెత్.
1: బాల్యమంతయు చింత,
0: చైల్డ్హుడ్.
1: వార్ధక్యం ఒక చింత,
0: ఓల్డ్ ఏజ్.
1: జీవించుట ఒక చింత,
0: లైఫ్.
1: చెడుపు చింత,
0: ఫెయిల్యూర్.
1: కర్మలన్నీ చింత,
0: ఆల్ యాక్షన్.
1: కష్టము ఒక చింత,
0: డిఫికల్టీ.
1: సంతసం ఒక చింత,
0: హ్యాపీనెస్.
1: వింత చింత,
0: మిస్టరీ.
1: సర్వ చింతల బాపెడి సర్వేశ ప్రేమ, పొందుడికడైన ప్రజలార పొందు మీరా. అన్ని చింతలు బాపేటువంటి చింత ఒకే చింత, అదే సర్వేశ్వర చింత.
0: ఆల్ దీస్ ఆర్ వరీస్, బట్ వెన్ యూ థింక్ ఆఫ్ గాడ్ దట్ ఆల్ అదర్ వరీస్ విల్ బి సాల్వ్డ్.
1: అధికమైనటువంటి చింత భగవంతుని చింత.
0: సో యూ షుడ్ థింక్ ఆఫ్ గాడ్ అండ్ హైయర్ దట్.
1: దీనికి మించిన చింత మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ హైయర్ దట్.
1: చింతలో మనం మునిగితేమంటే ఈ చింతలన్నీ కూడా నువ్వు గాలికి కొట్టుకుపోయినట్టు పట్టుకొట్టుకుని పోతాయి.
0: ద మూమెంట్ యూ డ్రౌన్ యువర్ సెల్ఫ్ ఇన్ ద థాట్ ఆఫ్ గాడ్, రెస్ట్ ఆఫ్ థింగ్స్ విల్ గో.
1: కనుకని ఈ ప్రాకృతమైనటువంటి అల్పమైనటువంటి చింతలకు మనం కుంగిపోనక్కర్లేదు.
0: సో యూ షుడ్ నాట్ బి డిప్రెస్డ్ బికాస్ ఆఫ్ ది వరల్డ్లీ థాట్స్.
1: అన్ని చింతల కంటే పెద్ద చింత భగవంతుని యొక్క చింతనే.
0: హైయెస్ట్ థాట్ ఈస్
1: భగవంతుని యొక్క వియోగ చింతనే.
0: యూ షుడ్ ఫీల్ సారీ ఫర్
1: ప్రేమ చింతనే.
0: యూ షుడ్ ఫీల్ సారీ.
1: ప్రేమ చింతలో మనం మునిగినామంటే ఈ చింతలంతా మనం లెక్క చేయనక్కర్లేదు.
0: ద మూమెంట్ యూ హావ్ గాట్ ద థాట్ ఆఫ్ లవ్, యూ నీడ్ నాట్ బి బాదర్డ్ ఆఫ్ ద రెస్ట్.
1: కనుకనే భరతుడు ఈ విధమైనటువంటి చింతలంతా కూడా మర్చి రామచింతలో మునిగి సర్వ సైన్యాన్ని కూడా తీసుకుని వెళ్లాడు.
0: సో భరత ఇస్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ సచ్ యాంగ్జైటీస్ అండ్ వరీస్ అండ్ హ్యాడ్ ఆల్ ద థాట్ ఆఫ్ రామ.
1: తల్లులు కూడా ప్రార్థించారు.
0: దట్స్ ఆల్సో ప్రేయర్.
1: నాయన మీరెవరు లేనటువంటి ఈ యొక్క అయోధ్యలో మేము ఉండి ప్రయోజనం ఏమిటి?
0: దిస్ నో యూజ్ ఇన్ స్టేయింగ్ బ్యాక్ వెన్ ఆల్ ఆఫ్ యు ఆర్
1: తీసుకెళ్ళమని.
0: నాట్ హియర్, టేక్ అస్ ఆల్సో.
1: కైకతో పాటు మందరతో పాటు అందరినీ తీసుకెళ్లారు.
0: దే టుక్ అలాంగ్ విత్ దెం కైక అండ్ మందర ఆల్సో.
1: ఎక్కడో అరణ్యంలో చిత్రకూట పర్వత పైన ఏదో చిన్న కూటంలో ఉంటున్నారు, పర్ణశాలలో ఉంటున్నారు. ఏనుగుల గర్జన, గుర్రముల సవారీ, అనేక విధమైనటువంటి రథములు నడిచినట్టుగా శబ్దం వినిపించింది.
0: వైల్ దే వర్ దేర్ ఆన్ ద టాప్ ఆఫ్ దట్ మౌంటైన్ టాప్ చిత్రకూట, దే వర్ లిసనింగ్ టు ద సౌండ్స్ ఆఫ్ ది ఫుట్ స్టెప్స్ ఆఫ్ ది ఎలిఫెంట్స్ అండ్ ద హార్స్.
1: సీతారాములు పర్ణశాల దగ్గర ఉంటుంటే
0: లక్ష్మణుడు
1: ఒక పెద్ద వృక్షాన్ని ఎక్కి చూచాడు.
0: లక్ష్మణ క్లైంబ్డ్ అప్ ది ట్రీ టాప్.
1: కనుకనే త్యాగరాజు కూడా అదే చెప్పాడు. కపివారతి దాటునా

0: చూచుచున్నా చుట్టబుద్ధి గల భరతుడు చూచి చూచి బ్రొక్కునా అపరామ భక్తి ఎంతో గొప్పరా.
1: Is it possible for the monkey to cross this ocean? Do you think that Lakshmi wants God is somewhere? Bharata is very intelligent.
0: Ramulu ekkada unnadu ante athaniki teliyadu.
1: He doesn't know where Rama is.
0: Evaru daari chupetunte vaallu
1: leru. Nobody will show the way.
0: Chuchadu.
1: He saw.
0: Pakshulanta oka daggara untunnayi.
1: He saw all the
0: pakshulu aadukuntunnayi.
1: Birds were playing.
0: Pakshulu aadukune place lopala jalam untadi.
1: Where the birds all around
0: ekkada jalam untado akkada Ramulu untadu.
1: Where there is water.
0: Ani ee vidhanga sukshmabuddhito yochistu vachadu.
1: Being so intelligent he could think in this way.
0: పక్షులంతా కూడా జలమున్న చోటే ఉంటుంటాయి అడవి లోపల.
1: బర్డ్స్ విల్ బి దేర్ నియర్ ద వాటర్.
0: జలము లేని చోట పక్షులు ఉండవు.
1: బర్డ్స్ విల్ నాట్ బి దేర్ వేర్ దేర్ ఇస్ నో వాటర్.
0: కనుక అక్కడ జలమున్న చోటనే శ్రీరామచంద్రుడు ఉంటాడు.
1: వేర్ దేర్ ఇస్ వాటర్ దేర్ ఇస్
0: ఫలమున్న చోటనే శ్రీరామచంద్రుడు ఉంటాడు.
1: వేర్ దేర్ ఇస్ ఫ్రూట్ దేర్ ఇస్ రామచంద్ర.
0: కనుకనే ఆ పక్షుల యొక్క జాడను చూచి వస్తున్నాడు భరతుడు.
1: వాచింగ్ ద బర్డ్స్ అట్ సైడ్ భరత స్టార్టెడ్ ప్రొసీడింగ్.
0: చూచాడు లక్ష్మణుడు.
1: లక్ష్మణ క్లైంబ్ ద ట్రీ టాప్ అండ్ నోటీస్.
0: ఆదిశేషుడు
1: లక్ష్మణ ఇది ఆదిశేష.
0: సర్పస్వరూపుడు కోపం వచ్చేసింది.
1: హీజ్ ఈజ్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ సర్పెంట్ ఇస్ వెరీ యాంగ్రీ.
0: అన్న సిద్ధంగా ఉండు అన్నాడు.
1: సెడ్ బ్రదర్ బీ రెడీ.
0: దేనికోసం?
1: వాట్ ఫార్?
0: ఇదిగో తల్లి మనల్ని అరణ్యానికి పంపించింది, కుమారుడు మనల్ని అరణ్యంలో కూడా ఉండనివ్వకుండా చేయడానికి సైన్యంతో దండెత్తి వస్తున్నాడు.
1: మదర్ హెస్ సెంట్ అస్ టు ద ఫారెస్ట్, సన్ ఈజ్ రెడీ హియర్ టు ఫైట్ విత్ అస్ నౌ.
0: రథములతో సైన్యముతో అన్ని విధాలు కూడా తయారై వస్తున్నాడు.
1: హీస్ రెడీ విత్ ఆల్ ది ఆర్మ్ ఇన్ ది చారియట్.
0: రాములు నవ్వాడు.
1: రామా స్మైల్.
0: లక్ష్మణ.
1: లక్ష్మణ,
0: ఇంతకాలం పెరిగకూడను భర్త శత్రుకుల యొక్క గుణాలు నీవు గుర్తించుకోలేకపోతున్నావే.
1: హావింగ్ స్టేడ్ సో లాంగ్ యూ కుడ్ నాట్ ద క్వాలిటీస్ ఆఫ్
0: మహా శాంతి స్వరూపుడు.
1: భర్త ఇస్ వన్ ఆఫ్ పీస్.
0: రాములంటే నేనంటే భర్తనికి చాలా ప్రాణము.
1: భర్త టేక్స్ మెసేజ్.
0: అలాంటి వాడిపైన నీవు ఈ దురుద్దేశం పెట్టుకోవటం మంచిది కాదు.
1: యూ కెనాట్ బ్లేమ్ హిమ్ లైక్ దట్ అండ్ టేక్ బ్యాడ్ ఐడియా.
0: వేచి ఉండు.
1: వెయిట్.
0: వచ్చారు. భరతుడు పరిగెత్తి వచ్చాడు. రాముల పాదాల పైన పడ్డాడు.
1: భర్త కేమ్ రన్నింగ్ అండ్ ఫెల్ ఇన్ ది ఫీట్ ఆఫ్ రామా.
0: అన్నా రక్షించు, రక్షించు, క్షమించమని ప్రార్థిస్తూ వచ్చాడు.
1: సర్ బ్రదర్ ప్రొటెక్ట్ మీ, పార్డన్ మీ.
0: తక్షణమే దగ్గర చేసి అన్నీ తెలుసు రాములకు, కానీ ప్రాకృతమైన రీతిగా కొంత నటించాలి.
1: ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ షుడ్ యాక్ట్.
0: నాన్న అమ్మ క్షేమగా ఉన్నారా?
1: ఆర్ మదర్ అండ్ ఫాదర్ హ్యాపీ?
0: ఇక్కడ కొంతమంది డౌటింగ్ థామస్లకంతా కూడాను ఇతను రాముడే దేవుడైపోతే దశరథుడు మరణించాడని తెలీదా అని అనుకుంటారు.
1: డౌటింగ్ థామస్ విల్ నేచురలీ డౌట్ హావింగ్ నోన్ దట్ హి డజంట్ నో దట్
0: రామ. సామాన్య మానవుల వలె తాను ప్రవర్తిస్తున్నాడు.
1: హి కెన్ బిహేవ్ లైక్ ఎన్ ఆర్డినరీ మ్యాన్.
0: ఆ సామాన్యుల వలె ప్రవర్తించకపోతే ఈ సహజమైన తత్వము ఏమాత్రం కూడా గుర్తించుకోలేరు.
1: ఇఫ్ హి డజంట్ బిహేవ్ ఇన్ ఆర్డినరీ వే యు కెన్ నాట్ నో ద నేచురల్ క్వాలిటీ బిహేవియర్.
0: అనేటప్పటికీ భరతుడు చెప్పాడు.
1: దెన్ భరత సేడ్
0: అన్న
1: బ్రదర్
0: నాన్న నీ వియోగాగ్నిలో మరణించాడు అన్నాడు.
1: ఫాదర్ డైడ్ బికాస్ ఆఫ్ ది ఇన్ ద ఫైర్ ఆఫ్ సెపరేషన్.
0: భస్మం అయిపోయాడు అన్నాడు.
1: హి గాట్ హింసెల్ఫ్ బర్న్డ్ ఇన్ ద ఫైర్ ఆఫ్ సెపరేషన్.
0: వియోగాగ్ని.
1: వాట్ ఈస్ దాట్? ఇట్ ఈస్ ది ఫైర్ ఆఫ్ సెపరేషన్.
0: తక్షణమే విన్నాడు.
1: హి హర్డ్.
0: నలుగురు చేరారు.
1: ఆల్ ది ఫోర్ అసెంబ్లీ.
0: నదికి వెళ్లారు. తర్పణాలు విడిచారు.
1: దే వెంట్ టు ద ఫారెస్ట్ అండ్ డిడ్ ది లాస్ట్ రైట్.
0: వచ్చిన తర్వాత ఈ భరతునకు రాములకు చాలా వాదోపవాదం జరుగుతుంది.
1: లేటర్ దేర్ ఇస్ ఆర్గ్యుమెంట్.
0: నీవు రాక తప్పదు.
1: యూ ఆర్ బౌండ్ టు
0: రిటర్న్. రాకపోయినా నేను ఈ అయోధ్యలోనే ఉండను.
1: ఇఫ్ యూ డోంట్ రిటర్న్
0: నేను కూడా ఇక్కడ అరణ్యంలోనే ఉంటాను.
1: ఆర్ ఎల్స్ ఐ విల్ స్టే విత్ యూ ఇన్ ద ఫారెస్ట్.
0: కానీ
1: బట్
0: రాములు తండ్రి ఆజ్ఞను మీరకూడదు.
1: బట్ యూ షుడ్ నాట్.
0: నాకు అరణ్య రాజ్యాన్ని పాలించమని నాకు ఆదేశం ఇచ్చాడు. నీవు అయోధ్య రాజ్యాన్ని పాలించమని నీకు ఆదేశాన్ని ఇచ్చాడు.
1: ఫాదర్ కమాండెడ్ మీ టు రూల్ దిస్ ఫారెస్ట్. ఫాదర్ కమాండెడ్ యూ టు రూల్ అయోధ్య.
0: నీ రాజ్యాన్ని నీవు పాలించు, నా రాజ్యాన్ని నేను పాలిస్తాను.
1: సో యూ రూల్ యువర్ కింగ్డమ్, ఐఎమ్ రూలింగ్.
0: నా రాజ్యంలో అంతా ఋషులే.
1: మై కింగ్డమ్
0: అంతా రాక్షసులే.
1: ఆల్ ఆర్ పీపుల్ ఆఫ్
0: మెన్. సంహారం చేసి ఋషుల్ని పోషించాలి.
1: దేర్ఫోర్ ఐ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దీస్.
0: నేను ఋషి మానస సంచారి.
1: ఐ మూవ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్
0: సేన్. నా రాజ్యాన్ని నేను చక్కగా పాలిస్తుంటాను.
1: సో ఐ విల్ అడ్మినిస్టర్ మై కింగ్డమ్.
0: వెళ్ళమని చెప్పాడు.
1: హి సెడ్ యు గో బ్యాక్.
0: కానీ వినకపోవటం చేతనే
1: బట్ హి డిడ్ంట్ హియర్.
0: ఆ పాదుకలు తీసుకుని రామాగ్ని శిరసావహించి తిరిగి అయోధ్యకు వస్తాడు.
1: హి కలెక్టెడ్ ద డివైన్ శాండల్స్ అండ్ రిటర్న్ బ్యాక్.
0: అనగా రామాజ్ఞ అనేటువంటిది అందరికీ కూడా అంత ప్రధానమైన ప్రమాణం.
1: Rama's command must be obeyed.
0: అనగా దైవాజ్ఞ. ఏది చెప్పినప్పటికి దీనికి వేరు ప్రశ్నలే ఉండకూడదు.
1: ఇట్స్ గాడ్స్ కమాండ్, యూ షుడ్ నాట్ క్వశ్చన్.
0: ఎస్ ఎస్.
1: యూ షుడ్ సే ఎస్ ఎస్.
0: దుముకు, దుముకటమే.
1: జంప్, బి రెడీ టు జంప్.
0: లక్ష్మణుడు కూడా అంతే.
1: లక్ష్మణ ఇస్ లైక్ దాట్.
0: ఆ యొక్క చిత్రకూట పర్వతం పోయినప్పుడు
1: చిత్రకూట
0: సీత అరిసినట్టుగా కనిపించింది.
1: సీత ప్రిటెండ్ యాజ్
0: సీతారాముడు ఒక గుండె పైన కూర్చున్నారు.
1: అండ్ దే వర్ సిట్టింగ్ ఆన్ ఎ స్టోన్.
0: లక్ష్మణ్ పిలిచాడు.
1: దే కాల్డ్ లక్ష్మణ్.
0: లక్ష్మణ,
1: లక్ష్మణ,
0: ఒక పర్ణశాల నిర్మించు, సీత చాలా అలసిపోయింది అన్నాడు.
1: కన్స్ట్రక్ట్ ఎ హట్ పర్ణశాల హియర్, సీత ఇస్ వెరీ మచ్ టైర్డ్
0: అన్న. ఎక్కడ నిర్మించాలో చెప్పమన్నాడు.
1: సార్ బ్రదర్, వేర్ ఆమ్ ఐ టు బిల్డ్?
0: నీకు ఎక్కడ ఇష్టమో అక్కడ నిర్మించమన్నాడు.
1: యూ కన్స్ట్రక్ట్ ఇట్ వేర్ యూ వాంట్.
0: ఈ ఒక్క మాట రాములు రా లక్ష్మణ్ చాలా బాధింపజేసింది.
1: లక్ష్మణ ఫెల్ సో సాడ్.
0: ఎంత పాపం చేశాను రామా నేను.
1: వాట్ ఇస్ సిన్ రామా ఐ కమిటెడ్?
0: నీ వాక్కు నుంచి నేను ఇలాంటి కఠినమైన పదములు వినవలసి వచ్చింది కదా.
1: షుడ్ ఐ లిసన్ టు ఆల్ దీస్ హార్ష్ వర్డ్స్?
0: చాలా బాధపడ్డాడు.
1: ఐ ఫెల్ వెరీ సాడ్.
0: సీత వెళ్ళింది.
1: సీత వెంట్.
0: లక్ష్మణ ఎందుకు ఇంత బాధపడుతున్నావు?
1: లక్ష్మణ వై ఆర్ యూ సాడ్?
0: రాముని ఏ కఠినమైనటువంటి పదములు ఉపయోగించలేదు.
1: రామన్ డిడ్ నాట్
0: సే. నీకు ఇష్టమైన చోట నీవు నిర్మించమని చెప్పాడు.
1: హి వాంటెడ్ యు టు బిల్డ్ ద హార్ట్ వేర్ యు వాంట్
0: చెప్పాడు. నాకు ఇష్టం అనేటువంటిది ఒకటి ఉందా?
1: డు యు హావ్ ఎనీ సెపరేట్ లైక్?
0: రామ ఇష్టమే నా ఇష్టము.
1: ఐ హావ్ నో చాయిస్.
0: ఇష్టం మరొకటి లేదు.
1: I have no separate choice or preference.
0: చోట నిర్మించమంటే నేను ఏమో రాములకు దూరమైనటువంటి వాడు.
1: ఇఫ్ రామా సేస్ ఐ షుడ్ డూ ఇట్ వేర్ ఐ లైక్,
0: ఏనాడో నేను అర్పితం చేశాను రాములకు.
1: వాట్ హార్మ్ ఐ హావ్ డన్?
0: మదీయ ధన దారాది సర్వపార సమర్పితం ఆత్మానాం శేషభూతం రక్షమాం శరణాగతి.
1: ఐ హావ్ సరెండర్డ్ ఆల్ మై వెల్త్ ఇన్ ద ఫ్యామిలీ.
0: తండ్రిని తల్లిని భార్యను బిడ్డలను రాజ్యమును సర్వస్వమును త్యజించి రాములే నాకు సర్వస్వమని రామపాదమును పట్టాను.
1: ఐ లెఫ్ట్ ఎవ్రీబడి ద మదర్ ఫాదర్ ద చిల్డ్రన్ ద వైఫ్ అండ్ కాట్ హోల్డ్ ద
0: అలాంటి నన్ను నా ఇష్టమైనటువంటిగా పలికాడే.
1: అండ్ యూ సే దట్ ఐ షుడ్ బిల్డ్ ఆన్ మై ఓన్ చాయిస్.
0: సత్యాన్ని గుర్తించినటువంటి రాములు దగ్గరకు వచ్చి తల నిమురుకుంటూ, తమ్ముడా నీవు చిన్నదానికి ఇంత బాధపడనక్కర్లేదు.
1: Rama patting the head of Lakshmana said, you don't
0: feel
1: so sad. నిన్ను
0: బాధించినందుకు క్షమించు అన్నాడు రాముడు.
1: He sought his pardon for hurting him.
0: ఇదిగో పలాన చోట్లోపు నీవు దీన్ని పర్ణశాల నిర్మించమన్నాడు.
1: And he has shown the spot where the hurt is.
0: ఆనందించాడు లక్ష్మణుడు.
1: లక్ష్మణ was happy.
0: నీ ఆజ్ఞనే నాకు ప్రధానము.
1: Your command is important.
0: ఏమైనా సరే నేను సిద్ధంగా ఉంటాను.
1: I am ready for anything.
0: జవాబు అనేటువంటిదే లేదు.
1: No reply whatsoever.
0: అక్కడ కూడా అంతే. భరతుడు.
1: ఏం భరత?
0: భరతుడు కూడాను ఇంకా రామాజ్ఞను మీరలేకుండా తిరిగి వచ్చాడు.
1: భరత ఒకటి
0: మాత్రము, ఒకటి మాత్రము ఒక నియమం నియమించాడు.
1: బట్ దిస్ వన్ డిసిప్లిన్, వన్ పాయింట్ రూల్.
0: నీవు అయోధ్యలో చేరేంత వరకు కూడా నేను అయోధ్యలో ఉండను.
1: అంటిల్ యూ రీచ్ అయోధ్య ఐ విల్ నాట్ స్టే దేర్ ఇన్
0: అయోధ్య. గ్రామం లోపల ఒక నేను కూడా పర్ణశాల వేసుకుని నీ వలె నేను కూడా అక్కడ జీవిస్తాను.
1: ఐ విల్ ఆల్సో బిల్డ్ ఏ హట్ దేర్ ఇన్ నంది విలేజ్.
0: నీ పాదములే అయోధ్యను పాలిస్తుంటాయి.
1: యువర్ ఓన్ ఫీట్ విల్ రూల్ ది ఎంటైర్ అయోధ్య.
0: పాదకులను అయోధ్యలో ప్రతిష్ట చేసి నేను నంది గ్రామంకి వచ్చేస్తాను.
1: యువర్ డివైన్ శాండల్స్ విల్ రూల్ ది ఎంటైర్ కింగ్డమ్ దేర్.
0: నీవు వచ్చేంత వరకు నేను అయోధ్యలో ప్రవేశించను.
1: అంటిల్ యూ రిటర్న్ ఐ డోంట్ స్టెప్ ఇన్ టు అయోధ్య.
0: అలాంటి పుత్రులు, అలాంటి అన్నదమ్ములు, అలాంటి వీరు ఆనాటి కాలంలో.
1: That's the type of the sons and the brothers in those times.
0: కనుకనే ప్రతి కుటుంబానికి కూడాను అన్నదమ్ములు అంటే ఏ విధంగా ఉండాలని రామాయణం ప్రబోధిస్తూ ఉంటుంది.
1: రామాయణ టీచర్స్ హౌ బ్రదర్స్ షుడ్ బిహేవ్.
0: ప్రతి కుటుంబములకు భార్యాభర్తలు అంటే ఏ విధంగా ఉండాలని సీతారాములు ఆదర్శాన్ని అందిస్తూ వచ్చారు.
1: సీతారామ డెమోన్స్ట్రేట్స్ అన్ ఐడియల్ కపుల్.
0: ప్రతి కుటుంబంలో కూడాను తండ్రి బిడ్డలు ఏ విధంగా ఉంటుండాలని దశరథునికి కుమారులకు ఉన్నటువంటి సన్నిహిత సంబంధాన్ని ఆదర్శంగా నిరూపించారు.
1: ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫాదర్ అండ్ ద సన్.
0: కనుకనే ఈనాడు మనకు చాలా రామాయణం అత్యవసరము.
1: Today Ramayana is very essential.
0: ఎందుకనగా తండ్రి మాటలు పిల్లలు వినటం లేదు.
1: Because the son is not obeying father.
0: పిల్లల భవిష్యత్తు గురించి తండ్రులు యోచించటం లేదు.
1: Father is not bothered with the future of the son.
0: భార్య వినటం లేదు.
1: The wife doesn't follow.
0: భార్య మాట భర్త వినిపించుకోవటం లేదు.
1: Husband doesn't listen to the wife.
0: శిష్యులు ఏమాత్రం కూడాను గౌరవించటం లేదు.
1: And the student is not respecting the teacher.
0: శిష్యులు ఏమాత్రం కూడాను గురువులు కూడాను గమనించటం లేదు.
1: And the teacher is not observing the student.
0: ఇలాంటి పరిస్థితుల రామాయణము ప్రతి మానవునికి అత్యవసరమే.
1: Under these circumstances Ramayana is very essential.
0: ఈ సర్వవిధములైనటువంటి లోపములు పరిహారం కావాలంటే రామాయణాన్ని మనం పట్టుకోవాలి.
1: To cure all the defects in the
0: world, రామాయణాన్ని మనం అనుసరించాలి.
1: We should follow Ramayana.
0: ఇదియే మనం చేయవలసిన ప్రధానమైన కర్తవ్యం.
1: It is the main duty on the part of every one of us.
0: కనుక రామాజ్ఞను శిరసావహించి
1: Following command of Rama,
0: భరత శత్రుఘ్నులు తిరిగి అయోధ్యలో పోయి చేరారు.
1: భరత శత్రుఘ్న రీచ్ అయోధ్య.
0: కనుక దైవ ఆజ్ఞ అనేటువంటి దానికి ఏమాత్రం కూడా చింతించకూడదు.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గాడ్స్ కమాండ్
0: ఏమాత్రం కూడా యోచించకూడదు.
1: వి షుడ్ నాట్ థింక్ ఇట్
0: అవునా కాదా అనేటువంటి విచారణ కూడా చేయకూడదు.
1: వి షుడ్ నాట్ ఎంక్వైర్ విత్ ఇస్ యెస్ ఆర్ నో.
0: దైవాజ్ఞను శిరసావహించాలి.
1: వి షుడ్ ఫాలో.
0: అదే మనకు అన్ని సౌభాగ్యాలు అందిస్తున్నాయి.
1: రెస్ట్ ఆఫ్ ది ప్రాస్పెరిటీ అండ్ ఫాలో.
0: సో దివ్య జీవితాన్ని కూడా చేస్తుంది.
1: దట్ విల్ కన్ఫర్ డివైన్ లైఫ్.
0: ఇది దైవత్వమును పొందింపచేస్తుంది.
1: ఇట్ విల్ మేక్ యు అటైన్ డివినిటీ.
0: ఈ ఆజ్ఞనే ఈ యొక్క సాయుధ్యమునకు మూల కారణము.
1: ఇట్స్ ఓన్లీ గాడ్స్ కమాండ్ దట్ గివ్స్ us మర్జర్ విత్ ది డివైన్.
0: దైవాజ్ఞను మనం శిరసావహించి మన జీవితమును ధన్యం గావించుకోవడానికి తగిన కృషి చేస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా యొక్క ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: ఫాలోయింగ్ గాడ్స్ కమాండ్ వీ షుడ్ రిడీమ్ అవర్ లైఫ్. సో సేయింగ్ భగవాన్ విల్ బి బ్రింగింగ్ హిస్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.

సకల విద్యలు నేర్చి సభ జయించగవచ్చు. సకల విద్యలు నేర్చి సభ జయించగవచ్చు.

0: హేమ భూదానము ఇయ్యవచ్చు. గగనమందున్న చుక్కలు లెక్కగొనవచ్చు. గగనమందున్న చుక్కలు లెక్కగొనవచ్చు. జీవరాశుల పేర్లు చెప్పవచ్చు. అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు. చంద్రమండలమైన చేరవచ్చు. కానీ దేహేంద్రియములరికట్టి మనసు నిల్పి అంతర్ముఖము చేసి అనవరతము నిశ్చయ మానవతా విలువలు నిలుపలేరు. నిశ్చల మానవతా విలువలు నిలుపవలయు.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు విన్ ఓవర్ ఆల్ ఆఫ్ ద స్కాలర్స్ హూ అసెంబుల్ ఇన్ ఎ కోర్ట్. ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్ టు ఫైట్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ విత్ ఆల్ ద వాలర్ అండ్ కరేజ్. Having been born a king, one can reign the kingdom. One can offer gold, land as acts of charity. One can even count the stars across the sky. One can name all of the living creatures in this life on earth. One can be an expert in 8 forms of knowledge. One can reach even the moon. But controlling the body, the mind and intellect, turning inward, one has to uphold the human values steady, firm and strong.
0: Vidyarthulara,
1: students,
0: vidyarthinilara,
1: boys and girls,
0: ee naadu prapanchamunaku kavalsinatuvantidi dhanakanaka vastu ahanaadulu kaadu.
1: Today what the world needs is not affluence, plenty, prosperity, nothing like wealth and conveniences.
0: Gunavantulaina vidyarthi vidyarthinilu atyavasaram.
1: The world needs the men and women of character.
0: Deshamantayu varalapaine aadharapadi untunnadi.
1: The progress of the country depends on them.
0: Idiye nijamaina bharatiya samskruti.
1: This is the true culture of Bharat.
0: Kalamto marani charitrato mayani pralayamto taragani srishtito peragani ye satyamaithe unnado aa satyamunaku roopakalpaniye bharatiya samskruti.
1: The culture of Bharat does not change with the passage of time, nor could be covered, encompassed by history. It does not either diminish nor rise with times.
0: Aa bharatiya samskruti yokka antar swaroopame sanatana dharmamu.
1: The reality of the culture of Bharat is sanatana dharma, the ancient one.
0: Ee manavata vilvalayandu bharatiya samskruti nakashika paryantam kudanu sancharistune unnadi.
1: The culture of Bharat moves from top to toe all over the body, comprising of human values.
0: Bharata deshamunandu vicheetuvanti gali yandu dharmam cheri unnadi.
1: In the wind that blows across this vast land of Bharat, you find dharma.
0: Manam nadicheetundi dust yendu satyam chekuri unnadi.
1: The dust of Bharat has got the principle of truth.
0: Bhoomi yendu padinatundi dummunandu karuna cheri unnadi.
1: The entire the sand all over is full of compassion.
0: Ganga yendu prema pravahistunnadi.
1: Here you find the Ganges flowing continuously, full of love.
0: భారతీయ మానవుని యందు క్షమ అనేటువంటిది సంపూర్ణంగా ఉన్నది.
1: We notice this forbearance in plenty.
0: ఇట్టి పవిత్రమైనటువంటి గుణములను అనాది కాలము నుండి కూడాను భారతదేశము పోషిస్తూ వచ్చినది.
1: The Bharat has been fostering, encouraging these sacred qualities since ancient times.
0: కనుకనే మహర్షులు ఆనాటి త్యాగములకు పట్టాభిషేకం చేశారు.
1: It is for this reason the ancient sages and saints coronated the sacrifice.
0: వ్యక్తులకు కాదు,
1: not the individual.
0: దివ్యమైనటువంటి ఒక శక్తి, అది ఏ త్యాగము.
1: Sacrifice is the divine strength, the power.
0: త్యాగములకు పట్టాభిషేకం చేశారు.
1: It was the sacrifice that was held supreme.
0: ధర్మమును అందలెక్కించారు.
1: And it was dharma that was viewed highest and noblest.
0: న్యాయములకు కంకణం కట్టారు.
1: They have determined to follow justice.
0: సత్యాన్ని స్వాగతం చేశారు.
1: They have welcomed the truth.
0: ప్రాచీన ఋషుల యొక్క ప్రభావము అనాది కాలం నుండి భారతదేశమును అనేక విధములుగా సంరక్షిస్తూ వచ్చినది.
1: In fact, all the teachings of the ancient sages have been protecting this ancient land.
0: కాని దురదృష్టవశాత్తు కాలము మారిన కొలది, కర్తవ్యం తెలిసిన కొలది మానవుని యొక్క మనసును కృంగిపోతున్నాయి.
1: But unfortunately, the obligations towards the nation have not been realized by the people, and therefore we are on the decline.
0: Kala karma karana kartavyanni gurtinchukoreyanti manavuduga ee naadu tayaravutunnadu.
1: Man has become the one who does not know his own duty, his own obligation, his own responsibility towards his nation.
0: Kanukane ee naati manavudu gurtinchavalsinatundi kevalam mana bharatiya sanskruti.
1: What man has to realize this day is this culture.
0: Ee kevalam okka bharatadeshamuke kaadu, యావత్ ప్రపంచమునకే ఈ సంస్కృతి చాలా మూలాధారమైనటువంటిది.
1: దిస్ కల్చర్ ఇస్ ద ఫండమెంటల్ థింగ్ నాట్ ఓన్లీ ఫర్ దిస్ కంట్రీ, ఫర్ ది ఎంటైర్ వరల్డ్ బై అండ్ లార్జ్.
0: సత్యమును ఏ దేశం వద్దని చెప్తారు?
1: విచ్ కంట్రీ డినైస్ ట్రూత్?
0: ధర్మమును ఏ దేశం అనుసరించకూడదని చెప్తారు?
1: విచ్ కంట్రీ సేస్ దట్ యూ షుడ్ నాట్ ఫాలో ధర్మ?
0: శాంతము ఏ మానవుడు వద్దని చెప్తాడు?
1: విచ్ మ్యాన్ డినైస్ పీస్?
0: ప్రేమ లేని మానవుడు జగత్తులో ఉన్నాడా?
1: ఇస్ దేర్ ఎనీ మ్యాన్ బిరెఫ్ట్ ఆఫ్ లా?
0: కనుకనే ఈ సత్య ధర్మ శాంతి ప్రేమలైనటువంటి మానవతా విలువలు యావత్ ప్రపంచమునకే సమానమైనటువంటివి.
1: అండ్ హెన్స్ ద హ్యూమన్ వాల్యూస్ సచ్ యాస్ ద ట్రూత్, రైచియస్నెస్, పీస్, లవ్ అండ్ నాన్ వయలెన్స్ ఆర్ ఇంపార్టెంట్ టు ద ఎంటైర్ వరల్డ్.
0: ప్రాణాధారమైనటువంటిది.
1: ఇన్ ఫ్యాక్ట్ దే సస్టైన్ ద వెరీ లైఫ్ ఆఫ్ హ్యూమానిటీ.
0: అట్టి మానవతా విలువను భారతీయులు అభివృద్ధి పరచుకునలేక క్రమక్రమేణా కోల్పోతున్నారు.
1: భారతీయస్ could not have these human values, and therefore they have lost them.
0: Vidyarthulara,
1: students,
0: vidyarthinilara,
1: boys and girls,
0: repati bharat bhavatu paurulu mire,
1: you are the future citizens of bharat.
0: Mee dwarane ee bharat desham yokka prachina samskrutini tirigi nilabettadaniki veelavutundi.
1: The ancient bharati culture can be upheld. You are the torch bearers.
0: Ee naati desham nandu anyaya akrama anachara asatyamulu తాండవమాడుతున్నవి.
1: టుడే యూ ఫైండ్ ఆల్ ఓవర్ ద కంట్రీ ఇన్జస్టిస్, ఫాల్స్హుడ్, రెస్ట్లెస్నెస్, అజిటేషన్స్ అండ్ డిస్టర్బెన్సెస్.
0: ఇట్టి సమయమునందు శాంత హృదయులై, పవిత్ర భావులై, ఆచరణ శక్తులై ఈ యొక్క అనాచారమును పారదోలుటకు కంకణం కట్టుకోవాల్సింది విద్యార్థులే.
1: ద స్టూడెంట్స్ విల్ హ్యావ్ టు డిటర్మిన్ హ్యాస్ టు గివ్ అప్ దీస్ ఆల్ బ్యాడ్ ప్రాక్టీసెస్ and remain in peace and follow the sacred principles in reality and in their practice.
0: కనుకనే ఈ నాటి భారతీయ విద్యార్థి విద్యార్థినిలు తగినటువంటి గుణములను పెంచుకొని ఆనంద జీవితాన్ని జగత్తులకు అందించే దీనికై తగిన కృషి చేయాలి.
1: Therefore students should cultivate and foster these sacred human values and share the bliss with the rest of the world.
0: విలువలు ప్రత్యేకంగా జన్మించలేదు, మానవునితో పాటే మానవతా విలువలు కూడా జన్మించినాయి.
1: హ్యూమన్ వాల్యూస్ ఆర్ నాట్ సెపరేట్, దే ఆర్ బోర్న్ విత్ ది హ్యూమన్ లైఫ్.
0: దీన్ని ప్రత్యేకించి మనం విచారణ చేయనక్కర్లేదు.
1: యు డోంట్ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్ సెపరేట్.
0: మానవతా విలువలు ఎక్కడో ఉన్నవని దాన్ని వెతుకునక్కర్లేదు.
1: యు డోంట్ హ్యావ్ టు సర్చ్ ఫర్ దెమ్ ఎల్స్వేర్.
0: నీ యందే,
1: విదిన్ యు,
0: నీతోనే,
1: విత్ యు,
0: నీ వెంటనే
1: ఆఫ్టర్ యు
0: ఈ విలువలు వెంటాడుతూ వచ్చినవి
1: అండ్ వాల్యూస్ ఫాలో యు
0: కానీ నీ ఎందున్నటువంటి గుణములనే నీవు గుర్తించుకోలేకపోయినా ఇంకా నీ తత్వం ఏ రీతిగా గుర్తించుకోగలవు
1: ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు రియలైజ్ ద ఇమ్మనెంట్ వాల్యూస్ హౌ డు యు నో యువర్ ఇన్నేట్ నేచర్
0: ఈనాటి మానవుడు తన ఎందున్నటువంటి యొక్క నిత్యనీతి అయినటువంటి యొక్క సత్యధర్మాన్ని గుర్తించుకోలేనటువంటి వాడు తన మానవత్వాన్ని ఏ రీతిగా గుర్తించుకోగలడు
1: ఎ పర్సన్ హూ కుడ్ నాట్ నో ద ట్రూత్ అండ్ ధర్మ ఇన్ హిమ్ హౌ డస్ హీ నో హిస్ రియాలిటీ
0: కనుక మొట్టమొదట మన ఎందుంటినటువంటి యొక్క సత్య ధర్మాన్ని మనం ప్రేమించాలి
1: దేర్ఫోర్ వి హావ్ టు లవ్ ద టూ ఇమ్మనెంట్ వాల్యూస్ ద ట్రూత్ అండ్ రైచియస్నెస్
0: దీనిని భారతీయ సంస్కృతి ఎంత ప్రధానం లోపల సత్యం వద ధర్మం చర
1: దిస్ ఇస్ వాట్ ఈస్ సెడ్ ఇన్ భారతీయ కల్చర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పీక్ ట్రూత్ అండ్ సెకండ్ ఫాలో ధర్మ
0: సత్య ధర్మములే మానవుని యొక్క ప్రధానమైనటువంటి విలువలు
1: సత్య అండ్ ధర్మ ఆర్ ద మెయిన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ భారతీయ కల్చర్
0: సత్య ధర్మ శాంతి ప్రేమను లేకున్నా విద్యలను నీయు నేర్చి విలువసున్నా
1: ఆల్ ది ఎడ్యుకేషన్ ఇట్ జస్ట్ కమ్స్ డౌన్ టు నథింగ్నెస్ ఏ వాక్యూమ్ ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ ది హ్యూమన్ వాల్యూస్ లైక్ ట్రూత్
0: సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్నా దాన ధర్మాలు సార్థకత సున్న
1: యాక్ట్స్ ఆఫ్ చారిటీ యాక్ట్స్ ఆఫ్ లవ్ అండ్ కైండ్నెస్ దే ఆర్ ఆఫ్ నో వాల్యూ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ హ్యూమన్ వాల్యూస్
0: సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్నా పదవుల నేలిన ఫలము సున్న
1: After all, what is the result by occupying exalted positions in society if you do not have human values like truth, righteousness,
0: Satya
1: peace and love?
0: Satya dhamma prema chantulu lekunna bahula satkarya labhambu sunna
1: There is no benefit at all by undertaking sacred activities in society if you do not have real human values.
0: Ee sanatana dharma harmyammu niluva గుణమునివి నాలుగు పునాది గోడలప్ప
1: ఫర్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ దిస్ ఏన్షియంట్ కల్చర్ ఆఫ్ భారత్ టు స్టాండ్ అండ్ సస్టైన్ అండ్ లివ్ అప్ టు అవర్ ఎక్స్పెక్టేషన్స్ దీస్ ఆర్ ది ఫోర్ పిల్లర్స్
0: ఇంతకన్నను వేరెద్ది ఎరుగపరదు
1: వాట్ ఎల్స్ ఈస్ టు బి కమ్యూనికేటెడ్ టు యూ
0: సాధు సద్గుణ గణ్యులవు విద్యార్థులారా
1: దిస్ అసెంబ్లీ ఆఫ్ స్టూడెంట్స్ హు ఆర్ పైయస్ అండ్ నోబుల్
0: విద్యార్థులారా
1: స్టూడెంట్స్
0: మీ ప్రాణ సమానమైనటువంటి ఈ గుణమును మీరు ఎట్టి సమయం నందు కూడాను విసర్జించకూడదు
1: ద హ్యూమన్ వాల్యూస్ ఆర్ ది వెరీ లైఫ్ ప్రిన్సిపల్స్ యూ షుడ్ నెవర్ గివ్ దెమ్ అప్
0: భౌతిక లౌకిక ప్రాకృతమైనటువంటి గుణములు యందు మీరు ప్రాకులాడకూడదు
1: నెవర్ స్ట్రగుల్ ఫర్ వరల్డ్లీ వాల్యూస్ అండ్ వరల్డ్లీ స్టాండర్డ్స్
0: ఎంత శక్తివంతమైనప్పటికీ ప్రాకృతంలో ప్రవేశించినప్పుడు వారు అధోగతిని పొందుతున్నారు
1: It might be very powerful, but yet if you are after the world, you get ruined yourself.
0: Ravanudu evaru?
1: Who is Ravana?
0: Mahashaktivantudu.
1: Highly powerful.
0: Atanaki leni yokka shakti e matramu itharuloku ledu.
1: In fact, the strength he has got, no one has.
0: Sirsampadanto tulutugutunnadu.
1: He is full of affluence.
0: Bhoga bhagyamulo muniki terutunnadu.
1: He is full of pleasures and comfort.
0: Atanaki yetti korata kudanu ledu.
1: There is no shortage in earth at all.
0: చదువరి
1: హైలీ ఎడ్యుకేటెడ్
0: 34 విద్యలు నేర్చినటువంటి వాడు
1: హీస్ ఎక్స్పర్ట్ ఇన్
0: 34 యొక్క విద్యలు కూడా నేర్చినటువంటి వాడు
1: హీ హస్ నోన్ ద లాంగ్వేజెస్ ఆఫ్ ద బర్డ్స్ అండ్ బీస్
0: శక్తి ఉంది కూడాను
1: బీయింగ్ సో పవర్ఫుల్
0: కట్టకడబటికి ఒక్క గుణము చెడు గుణము కామానికి లోబడిపోయాడు
1: హీ హస్ సబ్మిటెడ్ హింసెల్ఫ్ ఏ విక్టిమ్ టు వన్ బ్యాడ్ క్వాలిటీ ఆఫ్ డిజైర్
0: కనుకనే సర్వమును కోల్పోయినాడు
1: అండ్ హెన్స్ హీ లాస్ట్ ఎవ్రీథింగ్
0: కామాన్ని సాధించుకోలేక తన కన్న కుమారుణ్ణి కూడాను మృత్యువు చెప్పించాడు
1: హీ కుడ్ నాట్ విన్ ఓవర్ దిస్ వీక్నెస్ ఆఫ్ డిజైర్ అండ్ దేర్ఫోర్ హీ లాస్ట్ హిస్ సన్ టు
0: ఈ భ్రాంతులను తాను అరికట్టుకునలేకనే తన బంధువులందరినీ నాశనం చేసుకున్నాడు
1: యాజ్ హీ కుడ్ నాట్ కంట్రోల్ దిస్ వీక్నెస్ హీ లాస్ట్ ఆల్ హిస్ రిలేషన్స్
0: కట్టకడపటికి రాజ్యమునే భస్మం గావించుకున్నాడు
1: అండ్ ద హోల్ కింగ్డమ్ వాస్ బర్న్ టు యాషెస్
0: ఇంకా రెండో వాడు
1: ద సెకండ్ వన్
0: హిరణ్యకశిపుడు
1: హిరణ్యకశిపుడు
0: గొప్ప సైంటిస్ట్
1: ఇస్ ఏ గ్రేట్ సైంటిస్ట్
0: ఈనాటి సైంటిస్ట్ ఏదో చంద్రమండలము దీనికి పోయి వచ్చారనుకుంటున్నారు
1: ద మోడర్న్ సైంటిస్ట్ హెస్ గోన్ టు ద మూన్
0: ఇది చాలా చిన్నది. హిరణ్యకశిపుని యొక్క శక్తిలో
1: ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది పవర్ ఆఫ్ హిరణ్యకశిపుడు దిస్ స్మాల్
0: నక్షత్ర మండలం కూడా చేరిపోయినాడు. హిరణ్యకశిపుడు
1: కుడ్ రీచ్ ద ప్లానెటరీ సిస్టమ్ అండ్ అదర్ ప్లానెట్స్ స్టార్స్
0: ఈ నక్షత్ర మండలంలో ప్రవేశించి
1: హావింగ్ గాన్ టు ద స్టార్స్
0: ఒక నక్షత్రాన్ని వంచడానికి ప్రయత్నం చేశాడు.
1: హీ వాంటెడ్ ఈవెన్ టు బెండ్ వన్ స్టార్
0: అప్పుడే భూమి అంతా కదిలిపోయింది.
1: దెన్ ద ఎర్త్ స్టార్టెడ్
0: దేవతలందరూ ప్రార్థించారు.
1: మెనీ మెనీ ప్రే
0: ప్రయాణానికి అవకాశం చేస్తున్నది.
1: ఇట్ లీడ్స్ టు టోటల్ ఎనిహిలేషన్
0: కనుక మీరు వెనుకకు రావాలి అని ప్రార్థించారు.
1: అండ్ దే ప్రేడ్ దట్ హీ షుడ్ కమ్ బ్యాక్
0: ఇంతటి శక్తివంతుడైనటువంటి ఇంతటి విద్యావంతుడైనటువంటి ఇంతటి సామర్థ్యమైనటువంటి యొక్క హిరణ్యకశిపుడు
1: Hiranyakashipu so powerful, highly educated.
0: దైవమును ద్వేషిస్తు వచ్చాడు.
1: He hated God utterly.
0: అది ఏ ద్వేషము.
1: That is hate.
0: అది ఏ క్రోధము.
1: That's anger.
0: ఈ క్రోధం అనేటువంటిది కట్టకడపడికి ఏం చేసింది.
1: Anger. What extent has it
0: తన కలిమి భంగపుచ్చెను.
1: In fact, he lost his wealth.
0: తనకును గల గౌరవము దగ్ధం చేసెను.
1: He lost all his respect.
0: తన వారలను కెడసేసెను.
1: And he is away from his people.
0: హిరణ్యకశిపునికి గర్వంబు వలన క్రోధంబు వలన సర్వము చెడిగి
1: హిరణ్యకశిపు లాస్ట్ ఎవ్రీథింగ్ బికాస్ ఆఫ్ దిస్ ప్రైడ్ అండ్ యాంగర్
0: కోపము కలిగిన వానికి ఏ పని ఫలింపకుండు.
1: ద మ్యాన్ ఆఫ్ యాంగర్ విల్ నెవర్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎనీ టాస్క్
0: గునుగులుగు
1: యు హావ్ ఆబ్స్టకల్స్ ప్రాబ్లమ్
0: పనులను చేయును.
1: హి కమిట్స్ సిన్
0: చి పొమ్మని పించుకును.
1: అండ్ హి విల్ బి లుక్డ్ విత్ కంటెంప్ట్ బై పీపుల్.
0: క్రోధాన్ని హిరణ్యకశిపుడు అభివృద్ధి చేసుకున్నాడు.
1: And Hiranyakashipu was full of anger and fury.
0: Inka Duryodhana elanti vaadu telisina vaari tammude.
1: Duryodhana almost his brother.
0: Atanu tanadi kaani rajyamunu kudanu tanadiga aparinchi.
1: In fact he owned others property, the kingdom.
0: Taanu yerutu
1: he was ruling it.
0: Deeniki nayakulainatunti vaaru deeniki aduku hakkulainatunti vaaru adhikaarulainatunti pandavulanu vanavasam chesadu.
1: In fact he has sent out the legal heirs of the kingdom Pandavas into the exile.
0: Idi ek gunam cheta.
1: What for? Why did he do it?
0: Lobhamu cheta.
1: Because of greed.
0: Kama krodha lobhamulu moodu kudanu manaviki goppa shatruvulu.
1: The humanity has got three enemies. One is anger, the second is desire, third one is greed.
0: కనుకనే దుర్యోధనకి ఈ లోభము చేతనే సర్వమును నాశనం చేసుకున్నాడు.
1: దుర్యోధన లాస్ట్ ఎవ్రీథింగ్ రూయిన్డ్ హింసెల్ఫ్ బికాస్ ఆఫ్ హిస్ గ్రీడ్.
0: ఒక్కొక్కరి యందు ఒక్కొక్క జడుగుణం మాత్రమే ఉండేది.
1: ఈచ్ వన్ ఆఫ్ దెం హాడ్ గాట్ వన్ బ్యాడ్ క్వాలిటీ.
0: కానీ ఈనాటి కలియుగ మానవుల యందు మూడు గుణములు కూడా ఒక్కొక్క మానవుని యందు ఉంటున్నాయి.
1: ఇన్ దిస్ మోడర్న్ కలి ఏజ్ ఆల్ ది త్రీ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: ఒక్క గుణం ఉండినప్పుడే వారింత పతనమైపోయారు.
1: One weakness led to ruin.
0: ఇంకా ఈ మూడు గుణములను కూడా చేర్చుకున్నటువంటి ఈ మానవులకు ఏ గతి పడతారో చెప్పడానికి వీలుకేది.
1: Human beings with all the three bad qualities, what will happen to them? We cannot say, estimate.
0: కనుకనే ఈనాటి విద్యార్థి విద్యార్థినీలు
1: the modern students, boys and girls,
0: ఈ కామక్రోధ లోభములు కూడా కొంత పరిమితంలో ఉంచుకొని
1: they should put all these three weaknesses under restriction.
0: పూర్తి లేకుండా చేసుకోవడానికి సాధ్యం కాదు.
1: It's not possible to be away from the great freedom.
0: ఈ యొక్క పవిత్ర ప్రాప్తి చెందుతుంది.
1: And only great people could be able to do that.
0: కానీ సాధ్యమైనంత వరకు ఆ గుణములు వస్తాయి తక్షణమే దాన్ని అరికట్టడానికి ప్రయత్నించాలి.
1: To the extent possible, when these three bad qualities find a place in you,
0: ఏ చెడ్డ భావం తనలో ఆవిర్భవించినా కూడాను
1: then any bad feeling comes to you
0: kaalam teeskovaddu tatchaname danni is it good or bad is it right or wrong ani oka parishodham cheyali.
1: Immediately question, examine yourself whether it's right or wrong.
0: Nee yokka hrudayaniki ee chedda ani telisina tatchaname danni dooram cheyali.
1: When once you realize it is bad, be away from that
0: divita. Appudu neevu sariyainatundi yokka deshoddharakudiga neevu tayaravutavu.
1: Then only you can become emancipator of this country in future.
0: Kaani ee naati duradrishti prakaramu
1: unfortunately today
0: ఇదిగో తల్లిదండ్రులు కాని
1: either parents at home
0: స్కూల్లో అధ్యాపకులు కాని
1: or teachers in school
0: దేశంలో నాయకులు కాని
1: or leaders in the country
0: ఈ బోధనలు చేయలేకపోవడం చేతనే విద్యార్థులు ఈ విధమైనటువంటి పరిస్థితికి దిగిపోయారు.
1: are not teaching in the proper sense expected of them that led to the present plight in the student community.
0: విద్యార్థులు నిర్మల నిశ్చల నిస్వార్థ పరులైనటువంటి వారు.
1: the students are selfless, they're pure and unsullied.
0: విద్యార్థులు చాలా మంచివారు.
1: students are very good.
0: కానీ వారిలో ఆవిర్భవించేటువంటి దుర్గుణములంతా కూడాను తల్లిదండ్రుల నుంచి ప్రారంభమవుతున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ది బ్యాడ్ క్వాలిటీస్ ఫైండ్ ది ప్లేస్ ఇన్ ది స్టూడెంట్ కమ్యూనిటీ.
0: విద్యాలయంలో పోతానే దానికి పెరిగిపోతున్నాయి.
1: హావింగ్ కమ్ టు ది స్కూల్స్ దే ఇంక్రీజ్ ఇట్ డెవలప్.
0: రాజకీయంలో వచ్చేటప్పుడు సర్వము నాశనం అయిపోతుంది.
1: ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ పాలిటిక్స్ ఎవ్రీథింగ్ ఇస్ టోటలీ గోన్.
0: ఈనాటి దేశమంతా కూడాను నాశనం చేసేది రాజకీయములే.
1: ఇన్ ఫ్యాక్ట్ ది హోల్ కంట్రీ ఇస్ రూయిన్డ్ బికాజ్ ఆఫ్ పాలిటిక్స్.
0: తాము చేసుకొర్రు ఇతరులు చేయనివ్వరు.
1: దే డోంట్ డూ నార్ అలవ్ అదర్స్ టు డూ.
0: ఈ పవిత్రమైనటువంటి భావంలో అరికట్టి దుర్మార్గమైన భావంలో పెరిగిపోవడానికి ఈ రాజకీయమే మూల కారణం.
1: ద పాలిటిక్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సీక్రెట్ థాట్స్ దట్ హావ్ వానిష్డ్ టోటలీ గివింగ్ ఎ ప్లేస్ టు వికెడ్ మెనోవరింగ్ అండ్ మానిపులేషన్.
0: ఏ పార్టీలకు చెంతకండి.
1: సో డోంట్ జాయిన్ ఎనీ పొలిటికల్ పార్టీ.
0: దేశోద్ధార నిమిత్తమై,
1: ఫర్ ది ప్రోగ్రెస్ ఆఫ్
0: దేశ కళ్యాణ నిమిత్తమై,
1: ఫర్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ దిస్ కంట్రీ,
0: దేశ సంక్షేమాని కోసమై మీ జీవితాన్ని అంకితం,
1: ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ద కంట్రీ డెడికేట్ యువర్ లైఫ్స్.
0: ఏదైనా సరే సేవలో పాల్గొనండి.
1: That anything comes, serve this country.
0: ఆ సేవకు మించినటువంటిది మరొకటి లేదు.
1: Nothing excels service.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ప్రాచీనపు యొక్క విద్య యొక్క సమస్య, ప్రాచీనపు విద్య యొక్క సంస్థలు ఎంతటి పవిత్రంగా ఉండేటువంటివి.
1: Education institutions in ancient times are highly sacred.
0: Sarve loka hite rataha, andaru kuda loka hitanni koreetunti vaallu.
1: They prayed and desired for happiness of the entire universe.
0: Sarve samidha gunaihi, andaru manchi gunamulto undalani aashinchetunti vaallu.
1: They also wanted everybody to be virtuous.
0: Sarve samudhi అనగా సమజ్ఞానాన్ని పెంచేటువంటి వాళ్ళు.
1: అండ్ దట్ దే ఆల్సో విష్ దట్ ఎవ్రీబడీ షుడ్ హావ్
0: జ్ఞానంతో మన హృదయాన్ని పెంచుకోవాలి.
1: వి షుడ్ ఎక్స్పాండెడ్ మైండ్.
0: సేవలతో మన దేహాన్ని పవిత్రం గావించుకోవాలి.
1: వి షుడ్ మేక్ అవర్ బాడీ సేక్రెడ్.
0: కనుకనే వాగ్దోషము లేనటువంటి ఒక్క దీన్ని సత్యాన్ని అభివృద్ధి పరచుకో.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ బ్లెమిష్ లైక్ లైస్ ఇన్ ద వర్డ్స్ దట్ యు యుటర్.
0: ఎట్టి పాపముల చేత కూడా నీవు అరికట్టబడినటువంటి ఒక వాడిగా నీవు తయారు కావద్దు.
1: డు నాట్ కమిట్ ఎనీ సిన్ విత్ దిస్ బాడీ.
0: దేహం నుంచి ఎట్టి పాపములు కూడా నీవు దీన్ని ప్రవేశపెట్టకూడదు.
1: దిస్ బాడీ షుడ్ నాట్ ఎంటర్టైన్ ఎనీ సిన్ఫుల్ డీడ్.
0: పవిత్రమైనటువంటి దేహము,
1: బాడీ షుడ్ బి
0: పరిశుద్ధమైన హృదయము
1: అండ్ సీక్రెట్ హార్ట్,
0: స్వచ్ఛమైన వాక్కు
1: అండ్ ద ప్యూర్,
0: ఈ మూడింటి యొక్క సమ్మిళితమే మానవ స్వరూపము.
1: ద కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ ఇస్ ద హ్యూమన్ క్వాలిటీ.
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్ అన్నారు.
1: దట్స్ వాట్ ఈస్ మెంట్ బై ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్.
0: ఏది ఈ మ్యాన్ కైండ్?
1: వాట్ ఇస్ మ్యాన్ కైండ్?
0: హృదయము,
1: హార్ట్,
0: వాక్కు,
1: ద వర్డ్,
0: చేతులు, ఏకత్వం కావాలి.
1: దట్ షుడ్ బి పర్ఫెక్ట్ హార్మనీ ఇన్ దీస్ త్రీ.
0: హృదయంలో ఆవిర్భవించినటువంటి సత్యాన్ని నీవు చెప్పాలి.
1: యూ షుడ్ స్పీక్ ద ట్రూత్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్.
0: చెప్పిన సత్యాన్ని చేతితో చెయ్యాలి.
1: అండ్ ద ట్రూత్ హావింగ్ బీన్ సెడ్ మస్ట్ బి యాక్టెడ్ అపాన్.
0: త్రిగుణం, త్రిదళాకారం, త్రియత్రంత త్యాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం, శివార్పణం. అది ఏది శివార్పణం చేయవలసినట్టు?
1: వాట్ ఈస్ టు బి ఆఫర్డ్ టు గాడ్ ఈస్ ద యూనిటీ ఆఫ్ ద హార్మనీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
0: దేహమే ఒక బిల్వము.
1: Your body is this bilwa leaf.
0: మీ మనసే ఒక పత్రము.
1: Your mind itself is a leaf.
0: మీ హృదయమే ఒక ఫలము.
1: And your heart is fruit.
0: మీ ఆనంద తోయమే ఈ యొక్క జలము.
1: And the tears of joy amount to the water.
0: కొరకు ఆనంద తోయములు నీవు కంటి ధారలు కార్చవలసిందే కాని శోకధారలు నీవేమాత్రం పెట్టుకోవద్దు.
1: You should shed the tears of joy, not the tears of grief.
0: శోకమునకు అర్థం ఏమిటి?
1: Why should you grieve?
0: ఈ శోకములంతా అభిమానం అహంకారంతో చేకూరేటువంటివి.
1: The sadness is because of attachment and possessiveness.
0: దానికి మనం ఏమాత్రమో ప్రవేశించకూడదు.
1: వి షుడ్ నెవర్ గివ్ స్కోప్ టు.
0: నిరంతరము ఆనందం, ఆనందం, ఆనందం.
1: వి షుడ్ బి హ్యాపీ.
0: ఆనందం ఎక్కడ నుంచి ఉంది?
1: వేర్ ఇస్ హ్యాపీనెస్?
0: వేర్ ఇస్ హ్యాపీనెస్?
1: వేర్ ఇస్
0: హ్యాపీనెస్? ఇస్ యూనియన్ విత్ గాడ్.
1: హ్యాపీనెస్ ఇస్ యూనియన్ విత్ గాడ్.
0: ఆ దైవంతో కూడి ఉండాలి.
1: వి షుడ్ బి.
0: అప్పుడే మనకి ఎట్టి బాధలు ఉండవు.
1: దెన్ యు నెవర్ సఫర్.
0: ఏదో వస్తుంటాయి, పోతుంటాయి ప్రపంచంలో.
1: ఇన్ ద వరల్డ్ థింగ్స్,
0: ఆహార విహారం చేత కానీ, సంబంధ బాంధవ్యముల చేత కానీ, సంపర్కముల చేత కానీ కొన్ని దుఃఖములు చేకూరుతుంటాయి.
1: ది అసోసియేషన్ అండ్ ద రిలేషన్షిప్ లీడ్స్ టు ఆల్ సాడ్నెస్ అండ్ సారో.
0: ఇవన్నీ మనం కేర్ చేయనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు బాదర్ అబౌట్ దెం.
0: పాసింగ్ క్లౌడ్స్, పాసింగ్ క్లౌడ్స్ వచ్చి పోయేటువంటివి.
1: దే ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్, దే కమ్ అండ్ గో.
0: దీనికి నీ హృదయాన్ని ఏమాత్రం అంకితం చేయవద్దు.
1: అండ్ డోంట్ గివ్ సీట్
0: టు యువర్ హార్ట్. నీ ఎప్పుడు కూడా నువ్వు సాక్షిభూతంగా పెట్టుకో.
1: యువర్ హార్ట్ షుడ్ రిమైన్ ఏ విట్నెస్.
0: నాట్ వీక్నెస్,
1: విట్నెస్, విట్నెస్ స్వామి.
0: కనుకనే నీ హృదయమే యొక్క విట్నెస్.
1: యువర్ హార్ట్ ఈజ్ ఎ విట్నెస్.
0: దాన్ని సాక్షిగా పెట్టుకో.
1: కీప్ ఇట్ ఎ విట్నెస్.
0: నీ కర్మలన్నీ కూడా నీవు ఆచరించు.
1: అండ్ డూ యువర్ డ్యూటీ.
0: తల్లిదండ్రులకు తగినటువంటి యొక్క సలహాను అందించు.
1: అండ్ యూ ఆల్సో అడ్వైజ్.
0: వారి నుంచి వచ్చేటువంటి మంచి సలహాలు నీవు తీసుకో.
1: Accept all the suggestions.
0: తల్లిదండ్రులను గురువులుగా భావించుకో.
1: Consider your parents as your preceptor.
0: ఆ తల్లిదండ్రులే ఒక దేవతలుగా ఉండాలి.
1: And they should be like deities presiding deities. కానీ
0: ప్రాచీన కాలమందు ఋషులందరూ కూడాను మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ.
1: And hence ancient sages wanted everyone to consider mother as God, father as God, teacher as God.
0: అసలు ప్రపంచంలో గాడ్ కానటువంటి వాళ్ళు లేనే లేడు.
1: In fact, in this world there are none who are not divine.
0: అందరూ మీరంత గుడ్ బాయ్స్ గా మీరు తయారైతే మీరే గాడ్ బాయ్స్ గా తయారవుతారు.
1: If you are really good boys, you become God boys.
0: కొరకు గుడ్ బాయ్స్ గా తయారు కావాలి.
1: So you should be good boys.
0: ప్రతి ఒక్కరు ఎందుకును ఆత్మతత్వము ఆవిర్భవిస్తూ ఉండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్ ఇన్ ద డివినిటీ ఇన్ ఎవ్రీవన్.
0: హృదయములో దివ్య భావమునే శూన్యమైపోయినా మన జీవితమే ఒక శూన్యమైపోతుంది.
1: వెన్ వన్స్ దేర్ ఆర్ నో డివైన్ ఫీలింగ్స్ అండ్ థాట్స్ ఇన్ యువర్ హార్ట్,
0: ఈనాటి మానవతావిలువను కోల్పోవడం చేతనే ప్రపంచమంతా కూడాను ఆధ్యాత్మికము మంట కలిసిపోయింది.
1: యాజ్ హ్యూమన్ వాల్యూస్ ఆర్ టోటల్లీ లాస్ట్ ఇన్ దిస్ వరల్డ్, ది స్పిరిచువాలిటీ హాస్ నో ప్లేస్.
0: ఎప్పుడు ఆధ్యాత్మికమైనటువంటిది మంట కలిసిపోయిందో,
1: when once the spirituality is totally gone,
0: నైతిక ప్రవర్తన అనేటువంటిది కూలిపోయింది.
1: The ethics and moral conduct are gone.
0: నైతిక ప్రవర్తన ఎప్పుడు కూలిపోయిందో,
1: when the moral conduct is not there,
0: మాధుర్యమైనటువంటి ధర్మము అడుగంటిపోయింది.
1: The sweetness of dharma has gone down, declined.
0: ధర్మము అడుగంటిపోయినప్పుడే,
1: when it has gone down,
0: ఆదర్శప్రాయమైనటువంటి జీవితము అదృశ్యమైపోయింది.
1: The ideal life is beyond the reality.
0: ఆదర్శము
1: వెరీ ఆర్ ఐడియా,
0: ఏమిటి ఆదర్శము,
1: వాట్ ఈస్ ఐడియలిజం.
0: కనుకనే మొట్టమొదట మన భారతదేశం ముందు మానవతా విలువను పెంచుకోవాలి.
1: అండ్ దేర్ ఫోర్ ఇన్ భారత్ వీ హావ్ టు డెవలప్ ది హ్యూమన్ వాల్యూస్.
0: అప్పుడే దేశమంతా కూడా ఆధ్యాత్మికమైనటువంటిది ఆవిర్భవిస్తుంది.
1: దెన్ ది హోల్ కంట్రీ విల్ బి ఫుల్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
0: ఆధ్యాత్మికం ఎప్పుడు ఆవిర్భవించిందో,
1: ద మూమెంట్ ఆఫ్ స్పిరిచువాలిటీ,
0: అప్పుడే నైతిక జీవితం ప్రారంభమవుతుంది.
1: ద మోరల్స్ అండ్ ఎథిక్స్ విల్ ఫాలో.
0: నైతిక జీవితం ఎప్పుడు ప్రారంభమైందో,
1: వెన్ వన్స్ వీ ఆర్ మోరల్,
0: ఇది ఏ ధర్మస్థాపన
1: leads to establishment of dharma or righteousness.
0: ee dharmamunu ko goppa punadi vesinattu avutundi.
1: It amounts to laying strong foundation to
0: ee dharmamunu ko punadi bhadranga ainappude,
1: when the foundation is safe and secure,
0: adarsha jeevithalu aavirbhavistayi.
1: Then you can lead an ideal life.
0: Vidyarthulara,
1: students,
0: meeru adarsha jeevuluga tayaru kavali.
1: You should be ideals.
0: Adarsha jeevuluga tayaru kavalanukunte,
1: if you want to be ideal,
0: dharmamulo manam pravartinchali.
1: And see that you act in a righteous way.
0: కాబట్టి ఏది ధర్మము,
1: వాట్ ఈస్ రైచియస్నెస్,
0: ఏది ధర్మము,
1: వాట్ ఈస్ ధర్మం,
0: ధర్మం కాదు,
1: వాట్ ఈస్ నాట్ ధర్మ,
0: నువ్వు చక్కగా విచారించు,
1: ఇన్వెస్టిగేట్ క్లియర్లీ.
0: నైతికమైనటువంటి ఒక విలువలే నిజమైన ధర్మములకు మూల కారణము.
1: ఆల్ ది హ్యూమన్ వాల్యూస్, మోరల్ వాల్యూస్ ఆర్
0: ధారయతీతి ధర్మ. దైవత్వాన్ని గురించి నీవు ఎప్పుడు చింతిస్తున్నావో అప్పుడు ధర్మం నీలో ఆవిర్భవిస్తుంది.
1: ద మూమెంట్ యూ థింక్ ఆఫ్ గాడ్, దెన్ న్యాచురలీ దట్ లీడ్స్ టు ధర్మ.
0: నిప్పుకు ఏది గుణము,
1: what is the quality of fire?
0: Burning sensation,
1: it burns, the quality to burn.
0: కాల్చేటువంటి శక్తి నిప్పుకుంది.
1: And it has got the power to shed light.
0: ఈ దహన శక్తియే నిప్పుకోలేకపోతే అది నిప్పే కాదు.
1: When it lost the burning capacity, you cannot call it fire any longer.
0: ఐసుకు దానికి గుణం ఏమిటి,
1: వాట్ ఇస్ ది క్వాలిటీ ఆఫ్ ఐస్,
0: చల్లదనము,
1: ఇట్ సో కోల్డ్,
0: చల్లదనమే లేకపోతే అది ఐస్ కాదు,
1: వెరీ నాట్ సో కోల్డ్ టు టచ్ ఇట్ కెనాట్ బి ఐస్.
0: మానవుడికి ఏది గుణము,
1: వాట్ ఇస్ ది క్వాలిటీ ఆఫ్ హ్యుమానిటీ,
0: సత్యమే మానవునికి గుణము,
1: ట్రూత్ ఇస్ ది క్వాలిటీ ఆఫ్ హ్యుమానిటీ.
0: ఈనాడు ఎక్కడ వెతికినా సత్యం అనేది కనిపించదు.
1: టుడే దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ ట్రూత్ ఎనీవేర్.
0: దానివల్లనే లా అండ్ ఆర్డర్ అంతా నాశనం అయిపోయింది ప్రపంచంలో.
1: దేర్ఫోర్ దేర్ ఇస్ నో లా అండ్ ఆర్డర్ ఇన్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
0: అబద్ధమే.
1: Whatever we say or lie,
0: మాట నమ్మేటువంటి వారే లేరు.
1: There are none to who repose faith in anybody.
0: ఈ విధంగా కాలము వృథా గడిచిపోతుంటే బాలుడు ఏ విధంగా అభివృద్ధికి రాగలరు?
1: When the time is wasted like this, how do you express the advancement
0: of dharma? సత్యం నాస్తి పరో ధర్మ.
1: There is no other quality that is beyond truth.
0: సత్యమే లేకపోతే ధర్మమే లేదు ఇంకా.
1: When there is no truth, there is no dharma.
0: కనుకనే ఆనాడు హరిశ్చంద్రుడు,
1: హరిశ్చంద్ర ఇన్ దోస్ డేస్
0: ఎన్ని కష్టములకైనా నెట్టుకుని,
1: హి కుడ్ ఫేస్ ఆల్ డిఫికల్టీ, హి కుడ్ ఫేస్,
0: తాను ముందు సాగుతూ వచ్చాడు.
1: హి ప్రొసీడెడ్ ఫర్దర్ అండ్ ఫర్దర్.
0: అలాంటి సత్య హరిశ్చంద్రుడు కట్టకడపటికి సత్యాన్ని సాధిస్తూ వచ్చాడు.
1: అండ్ హి కుడ్ హ్యావ్ దిస్ ట్రూత్ ఫర్ లైఫ్ టైమ్.
0: అయ్యో కష్టములు వస్తాయే, నా ఉద్యోగం పోతుందో ఏమో, ఏదిస్తుంది పోతే పోతుంది.
1: One may feel that one might lose the job if he
0: speaks truth. ఒక ఉద్యోగాల కోసం పాటుపడతావా నీవు?
1: After all, are you going to lose your truth because of such a low and
0: యోగం కాని ఉద్యోగం కాదు.
1: What you need is yoga, the spiritual practice, not ఉద్యోగ, the job.
0: కనుకనే ఈ ఉద్యోగం ఏదైనా మనం సాధించవచ్చును.
1: You can have a job anytime.
0: కానీ ఎన్ని జన్మలెత్తినా కానీ సత్యాన్ని నీవు సాధించలేవు.
1: బట్ యూ కెనాట్ హ్యావ్ దిస్ ప్రిన్సిపల్.
0: ఈనాటి మానవులు దానికి కూడా డబ్బు ఉద్యోగం, డబ్బు ఉద్యోగం, డబ్బు ఉద్యోగం.
1: టుడే వి ఆర్ ఆఫ్టర్ మనీ అండ్ జాబ్, మనీ అండ్ జాబ్ అలోన్.
0: ఈ మనీకి దాసుడైపోతున్నాడు.
1: వి హావ్ బికమ్ స్లేవ్స్ టు మనీ.
0: ఉద్యోగానికి సర్వెంట్ అయిపోతున్నాడు.
1: వి హావ్ బికమ్ సర్వెంట్స్ టు జాబ్. జీవితము
0: కాదు కాదు, సత్యానికి సర్వెంట్ కావాలి.
1: యూ షుడ్ బి సర్వెంట్ టు ద ట్రూత్.
0: ధర్మానికి నాయకుడు కావాలి.
1: యూ షుడ్ బి లీడర్ ఆఫ్ ధర్మ.
0: అప్పుడే నీవు ధర్మ నాయకుడు అవుతావు.
1: అండ్ దెన్ యు ఆర్ లీడర్ ఆఫ్ ధర్మ.
0: ధర్మమే లేనప్పుడు ధర్మానికి నాయకుడు ఎట్టని పిలిపించుకోవటానికి?
1: వెన్ వన్ దేర్ ఇస్ నో ట్రూత్, హౌ కెన్ యు బి ద లీడర్ ఆఫ్ ధర్మ?
0: కూడా అవమానకరంగా ఉంటుంది.
1: ఇట్ ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్.
0: ఇతను ఒక లాయర్ అంటే చాలా అవమానంగా ఉంటుంది.
1: టు కాల్ యువర్ సెల్ఫ్ ఎ లాయర్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్.
0: ధర్మదేవత పుత్రుడు తాను.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ షుడ్ హోల్డ్ దట్ ధర్మ.
0: ఆ ధర్మాన్ని ఏ మాత్రం కాపాడుతున్నాడు?
1: టు వాట్ ఎక్స్టెంట్ యువర్ ప్రొటెక్టింగ్ ధర్మ?
0: చెప్పేటువంటి వారు లేకపోవడం చేతనే దేశం మరింత పాడైపోతుంది.
1: దేర్ ఆర్ నన్ టు టీచ్ లైక్ దిస్, దెర్ఫోర్ ద కంట్రీ ఇస్ లూజింగ్ డే బై డే.
0: సత్యానికి భయం పడగనక్కర్లేదు.
1: సో డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ డిఫికల్టీస్.
0: దాన్ని ఎదుర్కోవాలి.
1: రెసిస్ట్ అండ్ ఫేస్.
0: దానికి తట్టుకోవాలి, నెట్టుకోవాలి.
1: యు షుడ్ బి ఏబుల్ టు బేర్ ద సఫరింగ్.
0: ఈ విధమైన శక్తి సామర్థ్యం కలిగినటువంటి విద్యార్థులు ఈనాడు అత్యవసరం.
1: స్టూడెంట్స్ హూ హావ్ గాట్ దిస్ కెపాసిటీస్ అబిలిటీస్ ఆర్ రిక్వైర్డ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీ యొక్క జీవితం అనేటువంటిది ఎంత ఆనందంగానో జరుగుతుంది.
1: యువర్ లైఫ్ ఇస్ సో బ్లిస్ఫుల్.
0: సత్య మార్గంలో ప్రవేశించండి.
1: ప్రొసీడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్.
0: ధర్మాన్ని మనసులో ప్రతిష్ఠ చేసుకోండి.
1: అండ్ ఇన్స్టాల్ ధర్మ ఇన్ యువర్ హార్ట్.
0: అప్పుడే శాంతి మీ యందు చేకూరుతుంది.
1: దెన్ యూ విల్ ఎంజాయ్ పీస్.
0: కనుకనే
1: సో
0: ఈనాటి విద్యార్థులకు,
1: ఫర్ మోడర్న్ స్టూడెంట్,
0: ఈ పవిత్రమైనటువంటి భారతీయ సంస్కృతిని హృదయంలో చేర్చాలి.
1: ద సీక్రెట్ కల్చర్ ఆఫ్ భారత్ మస్ట్ బి దేర్ ఇన్ యువర్ హార్ట్.
0: అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ కల్చర్?
0: సంస్కృతి అనగా సంస్కృతి భాష కాదు.
1: సంస్కృతి ఇస్ నాట్
0: సంస్కరింపబడినటువంటిది సంస్కృతి.
1: దట్ విచ్ ఇస్ రిఫైన్డ్ ఇస్ కల్చర్.
0: కనుకనే మీరు సంస్కరింపబడినటువంటి విద్యార్థులుగా తయారు కావాలి.
1: సో యూ షుడ్ బి రిఫైన్డ్ ఇండివిజువల్.
0: భారతీయ సంస్కృతి ఎంత పవిత్రమైనటువంటిది.
1: కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ హైలీ
0: అనాది కాలం నుండి కూడాను ఆధ్యాత్మిక తత్వ ప్రభావం చేత,
1: బికాస్ ఆఫ్ స్పిరిచువల్,
0: అన్ని దేశములకు కూడాను సుస్థిరమైన శాంతి భద్రతను అందిస్తూ వచ్చింది ఈ భారతీయ సంస్కృతి.
1: బికాస్ ఆఫ్ స్పిరిచువాలిటీ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ భారత్ హస్ బీన్ ఎన్ష్యూరింగ్ పీస్ అండ్ సెక్యూరిటీ టు రెస్ట్ ఆఫ్ ద వరల్డ్.
0: ఈనాటి బయట దేశములే బాగుపడుతున్నాయి.
1: నౌ ది ఔటర్ కంట్రీస్ ఆఫ్
0: సంస్కృతి అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ కల్చర్?
0: సంస్కృతి అనగా సంస్కృతి భాష కాదు.
1: సంస్కృతి ఇస్ నాట్
0: సంస్కరింపబడినటువంటిది సంస్కృతి.
1: దట్ విచ్ ఇస్ రిఫైన్డ్ ఇస్ కల్చర్.
0: కనుకనే మీరు సంస్కృతి

0: టు రెస్ట్ ఆఫ్ ద వరల్డ్
1: ఈనాటి బయట దేశంలో బాగుపడుతున్నాయి.
0: నౌ ది ఔటర్ కంట్రీస్ ఆఫ్
1: ఈ దేశంలో సత్యధర్మంలో ఆవిర్భవించను.
0: దిస్ కంట్రీ దట్ హస్ గివెన్
1: ఆ దేశమే అడుగుపడిపోతుంది.
0: ఇట్ హస్ లాస్ట్ ఇట్స్ గ్లోరీ.
1: చాలా అవమానము.
0: ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ హ్యూమిలియేషన్.
1: భారతీయ సంస్కృతి యొక్క పుత్రులము,
0: వేర్ ద సన్స్ ఆఫ్ భారత్,
1: భారతదేశం యొక్క లీడర్స్,
0: వేర్ ద లీడర్స్ ఆఫ్ భారత్,
1: భారతదేశీయులమని చెప్పుకునేటువంటి అధికారం మనకు ఉంది.
0: వి గాట్ ఎవ్రీ రైట్ టు డిక్లేర్
1: అవర్సెల్ఫ్ ఆస్
0: భారతీయ. యు గో ఎనీ కంట్రీ,
1: నేను భారతీయుడని చెప్పుకోవటంలోనే గొప్ప గౌరవం ఉంటుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద రెస్పెక్ట్ లైస్ ఇన్ డిక్లేరింగ్ యువర్ సెల్ఫ్ ఎస్ భారతీయ.
1: ఆ గౌరవాన్ని నీవు కాపాడుకోవాలి.
0: అండ్ సీ మెయిన్ యూ దట్ యు మెయింటైన్
1: ఇది నాది మాతృదేశము.
0: దిస్ ఇస్ మై మదర్ ల్యాండ్.
1: ఇది నా మీ ప్రియ మాతృభాష.
0: ఇస్ మై మదర్ టంగ్.
1: ఇది నా మతమంచు.
0: అండ్ దిస్ మై ప్రాక్టీస్. ఎదగొట్టి
1: నిలవనేరని బతికిన పీనుంగొక్కండు వస్తుందని కలడా.
0: ఇస్ దేర్ ఎనీ పర్సన్ హూ డస్ నాట్ డిక్లేర్ విత్ ఆల్ ది ప్రైడ్ అండ్ గ్లోరీ.
1: కనుకనే మీరు నా భారతదేశము అని మీరు గర్వించడానికి తగినటువంటి శక్తిని మీరు సాధించాలి.
0: యూ షుడ్ హ్యావ్ ఆల్ ద ప్రైడ్ ఆఫ్ యువర్ మదర్ ల్యాండ్.
1: ఆ యొక్క దేశం యొక్క కీర్తిని మీరు సాధించాలి.
0: యూ షుడ్ ఆల్సో సీ దట్ దిస్ కంట్రీ ఇస్ రిప్యూటెడ్.
1: భారతదేశం యొక్క గౌరవాన్ని మీరు ప్రపంచానికంతా చాటుతూ పోవాలి.
0: ద నేమ్ అండ్ ద ఫేమ్ ఆఫ్ భారత్ షుడ్ బి ప్రొపగేటెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
1: అన్నిటికీ ప్రధానమైనటువంటి ఆధ్యాత్మిక శక్తియే.
0: ద స్పిరిచువల్ పవర్ మస్ట్ బి ఇన్ఫార్మ్డ్.
1: ఆధ్యాత్మిక శక్తి ఆచరణ ధర్మమే.
0: అండ్ వాట్ దట్ ప్రాక్టీస్ ఇస్ ధర్మ.
1: ఆచరణ ధర్మానికి అనుష్ఠానమైన సత్యమే.
0: అండ్ వాట్ వి స్పీక్ ఇస్ ట్రూత్.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమే భారతీయుల యొక్క సంస్కృతి.
0: ది యూనిటీ ఆఫ్ దీస్ త్రీ ఇస్ ది కల్చర్ ఆఫ్ భారత్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు నిన్నటి దినం పిల్లలంతా కూడా పరీక్షకు చేరి
0: స్టూడెంట్స్ ప్రిపేర్ ఫర్ ఎగ్జామినేషన్.
1: కఠినమైనటువంటి ప్రశ్నలు వేశారు టీచర్స్.
0: వెరీ టఫ్ క్వశ్చన్స్ ఆర్ గివెన్ టు దెమ్.
1: టీచర్స్ కి దాని సరైనటువంటి అర్థాన్ని తెలుసుకోకుండా పోయింది.
0: సమ్ ఆఫ్ ది టీచర్స్ డోంట్ నో ఆన్సర్.
1: అలాంటి క్వశ్చన్స్ లోపల
0: those questions
1: ఎవరు 90కి తక్కువ లేదు మార్క్స్.
0: None got less than 90%.
1: అందరూ 95 96 97 98.
0: ఆల్ గాట్ 95 97 98.
1: లైక్ ఇద్దరు మాత్రమే 100 100 వచ్చింది.
0: టూ సెక్యూర్డ్ 100 out of 100.
1: నా ఉద్దేశం అందరికీ 100 వచ్చినట్టే నేను భావిస్తున్నాను.
0: భగవాన్ ఫీల్స్ దట్ ఎవ్రీవన్ గాట్ 100 out of 100. 10%.
1: ఇలాంటి విద్యార్థులు,
0: సచ్ స్టూడెంట్స్,
1: ఇలాంటి కాన్సన్ట్రేషన్ గా ఏకాగ్రత కలిగించుకునేటువంటి వాళ్ళు జగత్తులో ఎక్కడా కానరాదు.
0: సచ్ స్టూడెంట్స్ విత్ ఫుల్ కాన్సన్ట్రేషన్ ఆర్ నాట్
1: ఎనీవేర్. కూడా నువ్వు చాలా పవిత్రమైనటువంటిది.
0: అండ్ యువర్ సీక్రెట్
1: వారి ఎదురుగా చెప్పకూడదు.
0: అండ్ దిస్ షుడ్ నాట్ బి స్టేటెడ్ ఇన్
1: ఫ్రంట్ ఆఫ్ యూ. ఏ సంస్థ ఏదైనా పోయి మీరు చూడండి.
0: యూ గో టు ఎనీ ఇన్స్టిట్యూషన్.
1: సత్యసాయి సంస్థ యొక్క డిసిప్లిన్ ఏ సంస్థ ఎందుకు కానరాదు.
0: Discipline of Satya Sai institutions is not noticed anywhere.
1: ఇప్పుడు అందరియందు ఉండవచ్చును.
0: It may be there now and then.
1: కాని సత్య సాయి సంస్థ యొక్క డిసిప్లిన్ చాలా పవిత్రమైనటువంటిది.
0: ద డిసిప్లిన్ ఇన్ సత్య సాయి ఇన్స్టిట్యూషన్స్ ఇస్ హైలీ.
1: ఏ దేశమైనా పోని,
0: యూ గో టు ఎనీ కంట్రీ,
1: ఏ కాలమునందైనా పోని,
0: ఎనీ టైమ్,
1: సత్కీర్తిని తీసుకుని వస్తారు.
0: అండ్ దే బ్రింగ్ ఎ గుడ్ నేమ్ టు ది ఇన్స్టిట్యూషన్.
1: సత్య సాయి సంస్థలు అనుకుంటే ఎంత గొప్ప పేరుగానే ఉంటుండాలి.
0: సత్య సాయి ఇన్స్టిట్యూషన్స్ ఆర్ హైలీ ఫేమస్ అండ్ రెప్యూటెడ్.
1: ఏదో ఒకరిద్దరి ఎందు తప్పులు లేకుండా ఉండవు.
0: వన్ ఆర్ టూ మే హ్యావ్ డిఫెక్ట్స్.
1: కనుకనే ఈ సత్యసాయి సంస్థల యొక్క, సత్యసాయి విద్యా సంస్థల యొక్క వారి యొక్క క్రమశిక్షణ చాలా గొప్పదిగా చూపించాలి.
0: ద డిసిప్లిన్ ఆఫ్ సత్యసాయి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇస్ మైటీ అండ్ హైలీ పవర్ఫుల్.
1: ఎవరు చూసినా కానీ ఈ అబ్బాయిని చూసిన తక్షణమే సత్యసాయి ఎడ్యుకేషన్ బాయ్ అని అన్నా.
0: Anyone, if he notices you, he should say, he is a boy of Satya Sai Institution.
1: అంతటి ఆదర్శప్రాయంగా ఉండాలి.
0: యువర్ కాండక్ట్ అండ్ బిహేవియర్ షుడ్ బి ఐడియల్.
1: చూపులు కూడా చాలా పవిత్రమైనవిగా ఉండాలి.
0: యువర్ లుక్స్ షుడ్ బి సెక్రెట్.
1: కన్నులందెప్పుడు కారుణ్య దృష్టి.
0: The eyes should carry the looks of compassion.
1: పలుకులెప్పుడు సత్యం అరుగుచుండు.
0: Your words should be full of truth.
1: తమ మోము యందు నా నమ్రత భావమే ఎప్పుడు ఆనందంగా ఉంటుండాలి.
0: యూ షుడ్ హావ్ స్మైలింగ్ ఫేసెస్.
1: ఎలాంటి పరిస్థితులు అయితే కూడా విద్యార్థులు క్యాస్ట్ ఆయిల్ ఫేస్ వేయకూడదు.
0: అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ డోంట్ హావ్ క్యాస్ట్ ఆయిల్ ఫేసెస్.
1: నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ ఉండాలి.
0: స్మైల్, కీప్ స్మైలింగ్.
1: అది ఏ నిజమైనటువంటి యొక్క చిహ్నము.
0: దాట్ ఈస్ ద ట్రూ సైన్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు ఇంకా మున్ముందు ఉన్నత విద్యలు కూడా పోతున్నారు.
0: యూఆర్ గెటింగ్ ఇన్ యువర్ క్లాసెస్ నౌ.
1: ఎక్కడికైనా వెళ్ళండి.
0: యూ మే గో ఎనీవేర్.
1: కానీ మీ సద్గుణములు మాత్రం మీరు కాపాడుకోండి.
0: బట్ ట్రెషర్ యువర్ క్వాలిటీస్.
1: మీ పవిత్ర ప్రవర్తనలు కూడా మీరు తప్పక నిలబెట్టుకోవండి.
0: యూ షుడ్ ఫాలో ది సీక్రెట్ బిహేవియర్.
1: ఇది నేను ఆశించేది.
0: దిస్ వాట్ భగవాన్ వాంట్స్.
1: ప్రారంభం నుంచి కూడా నేను మీ నుంచి ఒక్క నయా పైసా కూడా పుచ్చుకోవటం లేదు.
0: రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, నాట్ ఈవెన్ వన్ నయా పైసా ఇస్ యాక్సెప్టెడ్.

0: ఎడ్యుకేషన్
1: వీ హావ్ ఫ్రీ ఎడ్యుకేషన్
0: ఏదైనా నోట్స్ కావాలంటే పరీక్షలకు పేపర్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం
1: ఈవెన్ స్టేషనరీ పేపర్ ఇస్ సప్లైడ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్
0: ఎగ్జామినేషన్ ఫీజ్ అనేటువంటిది ముట్టడం లేదు
1: దేర్ ఇస్ నో ఎగ్జామినేషన్ ఫీ హియర్
0: ప్రతి దాని ఎందుకు ఫ్రీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ
1: ఎవ్రీథింగ్ ఇస్ గివెన్ ఫ్రీ
0: ఉచితము ఉచితము ఉచితము
1: ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రీ
0: ఈ ఉచితం అనేటువంటి పదం కూడా దీనికి ఉపయోగించుకోకూడదు
1: అండ్ దట్ వి షుడ్ నాట్
0: ఎందుకంటే మీరు నా వారు నేను మీ వాడిని
1: బికాజ్ స్వామి బిలాంగ్స్ టు యూ అండ్ యూ బిలాంగ్ టు హిమ్
0: ఎవరికి ఉచితంగా ఇచ్చేది
1: టు హూమ్ డు యు ఆఫర్ ఫ్రీ
0: నా పిల్లలకు నేనే ఉచితం ఇవ్వాలి
1: భగవాన్ ఈస్ గివింగ్ టు హిజ్ ఓన్ చిల్డ్రన్
0: కనుకనే మనము రెండింటి యందు ఏకత్వాన్ని మీరు భావించండి
1: వి షుడ్ అండర్స్టాండ్ దిస్ యూనిటీ ఇన్ దీస్ టూ
0: నాన్నగారి దగ్గరికి వెళ్ళి
1: హావింగ్ గాన్ టు ఫాదర్
0: నీకేదో ఒక ప్యాంటు షర్ట్ కావాలనుకుంటే
1: ఇఫ్ యూ వాంట్ ప్యాంట్ అండ్ షర్ట్
0: నాన్న నీకు నాలుగు కార్లు ఉన్నాయి మూడు మిద్దెలు ఉంటున్నాయి నీవు ఇంత గొప్ప చదివాడు నీకు ఇంత జీతం వస్తుంది నాకు ఒక ప్యాంటు షర్ట్ కుట్టించు అనొచ్చు ఆ విధంగా వర్ణించి తీసుకోకూడదు
1: యూ డోంట్ గో టు యువర్ ఫాదర్ అండ్ ప్రైజ్ హిమ్ ఓ డాడ్ యూ హావ్ ఫోర్ కార్స్ అండ్ ఫోర్ బిల్డింగ్స్ కాంట్ యూ గివ్ మీ ప్యాంట్ అండ్ షర్ట్
0: వస్తుందో ఏమొస్తుందో నాకు అక్కర్లేదు నాకు కుట్టించు
1: I don't mind whatever you get or not.
0: రైట్గా నన్ను నడుపుకోవడానికి మీకు అధికారం ఉంటుంది.
1: You have got every right to seek from Bhagavan.
0: కనుక మీరు రైట్ గా మీరు అడుక్కోండి.
1: You have got this right.
0: స్వామి మాకు ఇది కావాలి అది కావాలి ఈ విధంగా మీరు ప్రయత్నం చేయకండి.
1: You don't need to praise or beg.
0: ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం అన్ని భూతములు యందు ఉన్నటువంటిది భగవంతుడు ఒక్కడే
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ద లివింగ్ క్రీచర్
0: కాబట్టి నీ యందు నా యందు ఉన్నటువంటిది ఒకే తత్వమే
1: ఇస్ ఓన్లీ సేమ్ డివినిటీ ప్రెసెంట్ హియర్
0: ఈ తత్వాన్ని చక్క గుర్తించడానికి ప్రయత్నించండి
1: అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్
0: దాన్ని ఆచరణలో పెట్టడానికి తగినటువంటి సాధన చేయండి
1: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు మేక్ అదర్స్ హ్యాపీ
0: అంతే చాలు
1: దట్ ఇస్ ఎనఫ్
0: ఏ పూజలు ఏ పునస్కారములు చేయకపోయినా పర్వాలేదు
1: వర్షిప్ అండ్ రిచువల్స్ ఆర్ నాట్ దట్ ఇంపార్టెంట్
0: హృదయంలో పవిత్రమైన భావాన్ని నింపుకుంటే అంతకంటే పవిత్రం మరొక
1: ఫిల్ యువర్ హార్ట్స్ విత్ సీక్రెట్ ఫీలింగ్స్ Nothing is more than that.
0: Kanuka.
1: So.
0: మీరందరి కూడాను
1: ఆల్ ఆఫ్ యూ
0: ఈ మాదిరి ప్రతి సంవత్సరం కూడాను
1: ఎవ్రీ ఇయర్
0: తయారై యావత్ ప్రపంచానికి కూడాను మీ యొక్క వ్యాప్తిని అభివృద్ధి కావాలి
1: పబ్లిసైజ్ అండ్ షేర్ దీస్ వాల్యూస్ విత్ ఎవ్రీబడి
0: ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క 10-10 మంది కూడాను సంవత్సరానికి చక్కని వారిగా తయారు చేయాలి
1: వన్ స్టూడెంట్ షుడ్ హెల్ప్ 10 other students టు బి లైక్ యూ
0: మీ పని ఏమిటి
1: వాట్ యువర్ జాబ్
0: ఏదైనా ఉద్యోగం చిక్కితే చేసుకోండి
1: డూ యువర్ జాబ్ ఎనీవే
0: కానీ
1: బట్
0: ఈ యొక్క సత్యసాయి యొక్క ఆర్థికమైన కొన్ని విధమైనటువంటి యొక్క ప్రాక్టీస్ ఎందు కొంతమందిని ట్రైనింగ్ చేపించాలి
1: సత్యసాయి ప్రిన్సిపల్స్ ప్రాక్టీసెస్ మస్ట్ బి షేర్డ్ విత్ మెనీ పీపుల్
0: భారతదేశము
1: భారత్
0: ధనకనక వస్తువు అహనాదులు ఎందు వెనుకబడినటువంటిది నిజమే
1: ఇట్ ఈస్ ట్రూ దట్ ఇట్ ఇస్ బ్యాక్వర్డ్ ఫైనాన్షియల్
0: దానికంటే గొప్ప ప్రమాదమైనటువంటిది మరొకటి ఉంది అది
1: దేర్ ఇస్ అదర్ గ్రేటర్ డేంజర్
0: నైతిక ఆధ్యాత్మికమైనటువంటి ఒక వృత్తం అయిపోయింది
1: ద మొరాలిటీ అండ్ స్పిరిచువాలిటీ హావ్ గాన్
0: దీనివల్లనే
1: బికాస్ ఆఫ్ దిస్
0: ఈ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడింది
1: దిస్ లెడ్ టు ద ప్రెసెంట్ ప్లైట్ పొజిషన్
0: నైతిక ఆధ్యాత్మికమైన దీని అభివృద్ధి మనం కాంచినప్పుడు
1: వెన్ వన్స్ మోరల్ అండ్ ఎథికల్ వాల్యూస్ ఇంప్రూవ్
0: సర్వ విధములందు కూడా మనం అభివృద్ధి పొందుతాం
1: ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ విల్ సర్టన్లీ ప్రోగ్రెస్
0: కనుక
1: సో
0: మనం ధనము తక్కువ ఉండదని మీరు ఏమాత్రం విచారించకండి
1: డోంట్ బి వరీడ్ బికాస్ ఆఫ్ ది పూర్ స్టేట్ ఆఫ్
0: ధనము ఏ ధనము
1: వాట్ వెల్త్ వి హావ్
0: దైవ ప్రేమనే పెద్ద ధనము
1: అవర్ వెల్త్ ఈస్ ద లవ్ ఫర్ గాడ్
0: ఆ ధనాన్ని మీరు పెంచుకోవాలి
1: యూ హ్యావ్ దట్ వెల్త్
0: కనుక ప్రేమతత్వాన్ని మీరు అభివృద్ధి పరచుకోండి
1: డెవలప్ లవ్ మోర్ అండ్ మోర్
0: ఉన్నత విద్యను అభ్యసించండి
1: గో ఫర్ హైయర్ ఎడ్యుకేషన్
0: ఉన్నత పదవులు పొందండి
1: ఆక్యుపై హై పొజిషన్
0: ఆ పదవుల్లో కూడా అనేక మందికి సహాయం చేయండి
1: విత్ ది హెల్ప్ ఆఫ్ దీస్ పొజిషన్స్
0: ఎవర్ హర్ట్ నెవర్
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్
0: ఎవరికైనా సరియే
1: ఎనీబడి
0: కనుక మీరు సహాయం చేయండి
1: హెల్ప్ ఎవ్రీబడి
0: ఈ సహాయం మీరు నా వారు నీ వారు అనిపించి తన పన అనే భేదములు పెట్టుకోకూడదు
1: డోంట్ హ్యావ్ డిఫరెన్సెస్ సచ్ యాస్ మైన్ అండ్ థైన్
0: అందరూ నా వారే
1: కన్సిడర్ ఆల్ టు దట్ బిలాంగ్ టు యు
0: ఏకత్వం అనేది పెట్టుకున్నప్పుడే
1: వెన్ యు హావ్ దిస్ వన్నెస్ యూనిటీ
0: కుటుంబంగా తయారవుతుంది
1: ఇట్ లీడ్స్ టు ఎ ఫ్యామిలీ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్ వన్ ఫ్యామిలీ వన్ యూనివర్స్
0: కనుక దానిని మీరు అభివృద్ధి పరచుకోండి
1: దిస్ ఇస్ ద థింగ్ దట్ యు నీడ్ టు ఇంప్రూవ్ అండ్ ఇంక్రీజ్
0: ప్రేమ స్వరూపులారా
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్
0: మీరు ఇక్కడ ఎన్నో అనానుకూలంకు గురి అయిపోయారు
1: యు మైట్ హ్యాడ్ మెనీ ఇన్కన్వీనియన్సెస్ హియర్
0: నాకు తెలుసు
1: భగవాన్ నోస్
0: ఇది ఒక మీకు ట్రైనింగ్ కోసమే పెట్టాము
1: దిస్ ఇస్ ఎ ట్రైనింగ్ సెంటర్
0: ఒక్కొక్క పిల్లవాడికి ఒక్కొక్క రూమ్ ఇంటిలో ఉండినా
1: ఇఫ్ యు హావ్ వన్ రూమ్ అట్ హోమ్
0: ఇక్కడ ఒక్క చిన్న రూమ్ లోపల 30-40 మంది ఉండటం
1: హియర్ ఇన్ ఎ స్మాల్ రూమ్ 20-30
0: ఎంత అనానుకూలమో మీకు తెలుసును
1: ఐ నో హౌ ఇన్కన్వీనియంట్
0: కానీ అడ్జస్ట్మెంట్ అండర్స్టాండింగ్ కోసమని ఈ విధమైన పరీక్ష పెట్టాము
1: దిస్ ఈస్ ద టెస్ట్ సో దట్ యు డెవలప్ దిస్ అడ్జస్ట్మెంట్ అండ్ అండర్స్టాండింగ్
0: అడ్జస్ట్మెంట్ అండర్స్టాండింగ్ అనేటువంటి చాలా అవసరము.
1: అడ్జస్ట్మెంట్ అండర్స్టాండింగ్ ఆర్ వెరీ ఎసెన్షియల్.
0: ఏనాడు కూడా ఎరుగునటువంటి పిల్లలు కూడా చాలా మంది ఢిల్లీ నుంచి కూడా వచ్చారు.
1: మెనీ బాయ్స్ ఫ్రమ్ ఢిల్లీ.
0: వారు ఎంతగానో దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చారు.
1: దే అడ్జస్టెడ్ పర్ఫెక్ట్లీ వెల్.
0: ఆ అడ్జస్ట్మెంట్ అనేటువంటి గొప్ప విద్య.
1: అడ్జస్ట్మెంట్ ఇస్ త్రూ ఎడ్యుకేషన్.
0: దాంట్లో మనం అడ్జస్ట్మెంట్ అయితే ఇంకా అన్నింటి ఎందుకు మనం అడ్జస్ట్ అయిపోతాం.
1: దెన్ వన్స్ యు అడ్జస్ట్ హియర్ యు విల్ అడ్జస్ట్ ఎవ్రీవేర్.
0: ఇంకా భోజనాలు.
1: దెన్ ఫుడ్.
0: ఈ భోజనాలు ఒక్కొక్క దేశం నుంచి ఒక్కొక్కరు వచ్చారు, ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఒక్కొక్కరు వచ్చారు. వాళ్ళ రుచులు వేరు.
1: యు హావ్ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్.
0: టేస్ట్ వేరు.
1: యు హావ్ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ విత్ డిఫరెంట్ టేస్ట్.
0: ఆనందంగా తింటూ వచ్చారు.
1: బట్ యు హావ్ కమ్ ఫ్రమ్ వేరియస్ రీజియన్స్.
0: ఏ వేదం కూడా వాళ్ళను చూపలేదు.
1: బట్ యు హావ్ నాట్ షోన్ ఎనీ ఆఫ్ యువర్ ఓన్ ఫీలింగ్.
0: ఇలాంటి ఆనందాన్ని మీరు అభివృద్ధి పరచుకోవాలి.
1: దిస్ స్టేట్ ఆఫ్ బ్లిస్ యూ షుడ్ సస్టైన్.
0: ఏ దేశం పోయినా,
1: మే గో ఎనీవేర్.
0: ఏ కాలంలో పోయినా,
1: ఎనీ టైం.
0: ఏ పరిస్థితి ఎందైనా,
1: ఎనీ సర్కమ్స్టాన్సెస్.
0: మీ యొక్క విద్యాసమయం నేర్చుకున్నటువంటి వినయాన్ని అక్కడ ప్రకటించాలి.
1: ఆల్ ద హ్యూమిలిటీ దట్ యు హావ్ కల్టివేటెడ్ హియర్ మస్ట్ బి ప్రిజర్వ్డ్ అండ్ కెప్ట్ అప్.
0: దానిని మీరు అక్కడ ఉపయోగపెట్టినప్పుడే
1: విన్ యువర్ హంబుల్ దేర్
0: మీరు ఆదర్శ విద్యార్థులుగా రూపొందుతారు.
1: యు విల్ షేప్ యువర్ సెల్ఫ్ యాజ్ ఐడియల్ స్టూడెంట్.
0: చదివినటువంటి విద్యార్థులు ఈ విధంగా ఉన్నారనేటువంటి పేరే నాకు అది గొప్ప కీర్తి.
1: What Bhagavan wants from you is that you should bring a good name
0: I
1: to such as I
0: institution. From you.
1: Swami does not want anything from you.
0: You take good name, good name, good name.
1: You get a good name that Swami wants.
0: Adi ena kavali.
1: That's what Bhagavan wants.
0: నా కోసమే మీరేం పాటు పడనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు వర్క్ ఫర్ స్వామి.
0: మీకోసం ఏమైనా సరే నేను పాటు పడతాను.
1: భగవాన్ ఇస్ రెడీ టు గివ్ యూ ఎనీథింగ్.
0: మీరు మంచి పేరుని తెప్పించుకోండి.
1: గెట్ ఎ గుడ్ నేమ్.
0: మంచి ఫ్యూచర్ ని తెప్పించుకోండి. దేశానికి మంచి నాయకులుగా తయారు కాండి.
1: యూ బి గుడ్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: అప్పుడే భారతదేశము ప్రాచీన సంస్కృతిని తిరిగి పునరుద్ధరింపు చేయడానికి వీలవుతుంది.
1: అండ్ ది ఏన్షియంట్ కల్చర్ ఆఫ్ భారత్ కెన్ బి రీజువెనేటెడ్ రిజర్వ్డ్ అండ్ ప్రిజర్వ్.
0: చాలా వినయంగా మాట్లాడాలి.
1: యూ షుడ్ బి సో హంబుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎల్డర్స్.
0: ఏదైనా పెద్దలు వచ్చేసేసి నాయన మీ తండ్రి గారు ఎక్కడున్నారు అని అడిగితే
1: if any elderly person comes
0: to
1: you and
0: says ఆ విధంగా కఠినంగా పాడకూడదు.
1: యూ షుడ్ నాట్ స్పీక్ హార్ష్లీ టెలింగ్ ఐ డోంట్ నో
0: సార్ మా తండ్రి గారు ఎక్కడ వెళ్లారో మాకు తెలియదు. వినయంగా చెప్పాలి.
1: యు కెన్ స్పీక్ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ సర్.
0: అప్పుడు ఆ వినయం దూపనే ఆ పెద్ద మనిషి ఎంతో ఆనందిస్తాడు.
1: వాచింగ్ యువర్ హ్యూమిలిటీ దట్ ఎల్డర్లీ పర్సన్ విల్
0: బ్లెస్
1: యు. యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్. యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ ఇంగ్లీష్ బట్ యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
0: అది నేర్చుకోండి.
1: దట్ యు లెర్న్.
0: అది నేర్చుకోవటమే కాకుండా
1: నాట్ ఓన్లీ దిస్
0: భగవత్ భావం మాత్రం ఎక్కడ పోయినా ఇతను ఎందుకు భగవంతుడు దుర్మార్గుడిని నువ్వు చూచావు.
1: You might have come across a wicked man.
0: కాని ఆ దుర్మార్గుడని నీవు భావించవద్దు.
1: Never consider him wicked.
0: ఆ దేహం చేసింది దుర్మార్గమైన పనియే కానీ
1: the body is wicked.
0: అతను ఎందున్నటువంటి ఆత్మతత్వం నీ ఎందున్నటువంటి ఆత్మతత్వం.
1: But there in him the same self is present as in you.
0: అతను ఎందున్న ఆత్మ ఉన్నది అనేటువంటి ఉద్దేశంతో నీవు ఆనందం గౌరవించావు.
1: The self in him is as much the same as the self in me.
0: ఈ విధమైనటువంటి యొక్క సర్వజీవ ప్రేమను మీరు పెంచుకోండి.
1: You should love all living creatures.
0: సర్వ దేశముల యందు ఉన్నటువంటి ఒక సమగ్రతను మీరు పాటించండి.
1: ఆల్సో అబ్జర్వ్ దిస్ ఇంటెగ్రిటీ.
0: ఏ దేశం కల్చర్ని కూడా మీరు తిరస్కరించకూడదు.
1: నెవర్ డినై ఆర్ హేట్ ఎనీ అదర్ కల్చర్.
0: మీ తల్లి నీకు ఎంత ప్రేమనో వారి కల్చర్ అనే తల్లిని వారికి కూడా అంత ప్రేమనే.
1: జస్ట్ యాజ్ యూ లవ్ యువర్ మదర్ ది అదర్స్ ఆల్సో లవ్ దేర్ ఓన్ కల్చర్.
0: జనని జన్మభూమిశ్చ స్వర్గాధిపు గరియసి
1: ది మదర్ ల్యాండ్.
0: మనం పుట్టిన దేశము మన కన్న తల్లి ఇద్దరు కూడా స్వర్గముని కంటే మించినటువంటి వారు.
1: ద ఫిజికల్ మదర్ అండ్ ద మదర్ ల్యాండ్ ఆర్ హైయర్ దాన్ ది వెరీ హెవెన్.
0: ఈ రెండింటిని మాత్రం మీరు నిరంతరం కూడా గౌరవిస్తూ రండి. ఈ విధంగా మీ జీవితాన్ని గడుపుతూ వస్తే
1: వెన్ యూ లీడ్ యువర్ లైఫ్ లైక్ దిస్
0: మీరు ఎంతనో ఆదర్శవంతులైన మహనీయులుగా రూపొందుతారు.
1: యూ విల్ బి ఐడియల్ నోబుల్ సోల్.
0: మహనీయులంటే కేవలం ఒక డ్రెస్ వేసుకున్నటువంటి వాళ్ళు కాదు.
1: నాట్ ద వన్ విత్ గుడ్ డ్రెస్.
0: పైన కాషాయము.
1: One may have ఆకర్ రోగ్
0: లోపల కషాయము.
1: కషాయ ఆకర్ రోగ్. కషాయ ఇది పాయిజనస్ విత్ ఇన్. ఇట్స్ నాట్ ద డ్రెస్.
0: దానికి మీరు మంచి డ్రెస్ వేయండి.
1: హ్యావ్ ఎ గుడ్ డ్రెస్ ఎనీవే.
0: మనసు మార్చుకోవాలి.
1: చేంజ్ యువర్ మైండ్.
0: మనిషి మారితే ప్రయోజనం లేదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ ది హోల్ మ్యాన్ చేంజ్.
0: మార్చుకుంటే ప్రయోజనం లేదు.
1: నథింగ్.
0: గుణమును మార్చుకోవాలి.
1: అండ్ ఇట్స్ నాట్ ది డ్రెస్ దట్ ఇస్ టు బి చేంజ్. యువర్ క్వాలిటీ
0: షుడ్ చేంజ్. పవిత్రమైనటువంటి గుణముల చేత మీ జీవితాన్ని అంతా సార్థకం చేసుకుంటారని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: ఎక్స్పెక్టింగ్ దట్ యు విల్ దట్ యు విల్ వర్క్ ఫర్ ది రిడెంప్షన్ ఆఫ్ యువర్ లైవ్స్ ఫాలోయింగ్ దీస్ హ్యూమన్ వాల్యూస్ భగవాన్ బ్లెస్సెస్ యు ఆల్ అండ్ బ్రింగ్స్ హిస్ డివైన్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.
0: సత్య ధర్మము శాంతి.

0: మనసు మడకగా గుణములే ఎత్తు
1: మనసు మడకగా గుణములే ఎత్తు
0: వివేకమను చలకో.

0: cultivate the land of your heart. Have the bulls and properly yoke it, holding that whip of intellect.
1: సంతోషం. మీరు ఎవరు ఫాలో చేయటం లేదు, లేకపోతే జీవితం అంతా ఈ పాటలోనే ఉంది.
0: The whole secret of life lies in this song. It's unfortunate that we are not able to follow Bhagwan.
1: Take time. రాసుకుని తర్వాత నిదానంగా చేసుకోవచ్చు.
0: We'll write down, we'll practice, Swami. Certainly next time we'll follow you.
1: Prema mudita manase kapo Rama Rama Rama.

0: ఎంటైర్ వరల్డ్ ఈజ్ ప్రొవైడెడ్ బై హరి, ఫుల్ ఆఫ్ హరి. గాడ్ ప్రొవైడ్స్ ది ఎంటైర్ వరల్డ్ అండ్ ఇన్ హిమ్ యూ ఫైండ్ ద వరల్డ్ ఆల్సో. దెర్ ఈజ్ నాట్ ఈవెన్ ఎన్ ఆటమ్ విచ్ డస్ నాట్ హ్యావ్ హరి ఇన్ ఇట్. ఎవ్రీథింగ్ ఈజ్ ఫుల్ ఆఫ్ హరి. ద ఓన్లీ నీడ్ ఈజ్ you have to inquire into to find this particular truth.
1: Prema lenatti manasadi preta bhumi, prema lenatti manasadi preta bhumi,

0: A mind which is not filled with love is a burial ground. If only one looks in carefully, that is what one finds. Any human being who breathes in and breathes out, inhales and exhales, is only comparable to bellows and not a human being if he does not have love in him.
1: Prema Swarupular.
0: Embodiments of divine love.
1: Premane Bhagavantudu.
0: Love is God.
1: Sarvatra nindinadi premane.
0: You find love filled every part of the world.
1: Ee premanu prema chetane pondavadagutundi.
0: It is possible to acquire love and reach love only through love.
1: Ee prema tappa prema swaroopunni pondutaku maroka margamu ledu.
0: To attain the embodiment of love, there is no other royal road except in the path of love.
1: Pitti prema chanamulo perigi chanamulo tarugunatundi kaadu.
0: Such love is not the one which grows in a moment and declines in another moment.
1: Ee premane manavuni yendu atma swaroopamuga nilchi unnadi.
0: This love is established as atma in every man.
1: Deho devalaya prokto dehame oka devalayam.
0: The physical body is temple of God.
1: Indulo premane atma swaroopudu.
0: Love in this physical body is atma.
1: Kitti pavitramaina prema nirmalamaina hrudayamunandu pratishthayi untunnadi.
0: Such sacred love is established in a pure heart.
1: Kanuka premamayamu kanatunti hrudayamunnande bhayamu bhrantulu nindi untuntayi.
0: Fear and delusions exist in heart which does not have love in it.
1: Bhagavat premagala hrudayamu nirantaramu nirbhayamganu nischintaganu aanandanni pondutuntadi.
0: A heart filled with love for God is always free from fear and anxiety.
1: Chanamulonane taruguchu chanamulone perugunattidi nijamaina prema kaadu.
0: Love which grows in a moment and declines in another cannot be called love at all.
1: Chaavu puttakalenatti jeevu nedalo nitya nirmala jyotiyai negadu prema.
0: In a human being, the love exists as birthless and deathless, shining like a flame in his heart.
1: Kanuka bhagavantunni prema swaroopudu ani cheppudagante premane tane yokka swaroopamu ani chepputa chaala manchidi.
0: It is more appropriate to describe God as love itself instead of describing him as the embodiment of love.
1: Atti premane ఆత్మస్వరూపంగా భావిస్తూ అనేక మంది ఆరాధనలు సల్పుతూ వచ్చారు.
0: A number of people worship love in the form of ఆత్మ.
1: ప్రేమ భగవత్స్వరూపం అగుట చేతనే దేహో దేవాలయం ఈ దేహం దేవాలయంగా పోల్చుకోగలిగారు.
0: As love is essentially divine and godly, the human body has been described as a temple.
1: అంతే కాదు, ఇది ఒక భవనముగా కూడాను విశ్లేషిస్తూ వచ్చారు.
0: నాట్ మెర్లీ దాట్, దిస్ హస్ బీన్ కంపేర్డ్ టు ఎ ప్యాలెస్.
1: నిర్దోషం నిర్మమో నాథః సదోషం చంచలో వధువు. నిర్దోషి అయి నిర్మలమైనటువంటి ఒక భర్త, దోషి అయి చంచలమైనటువంటి ఒక భార్య ఈ గృహములో జీవిస్తూ ఉంటున్నారు.
0: ఇన్ దిస్ హౌస్ దేర్ ఇస్ ఎ కపుల్, the husband who is free from fault and who is perfect, the wife who is having defects and who is wavering in her mind.
1: Doshi aina bharta bharya nidoshi aina bharta nischalamaina bharta chanchalamaina bharya ee iruvuru grahamanandu undinappudu shanti aneetundi ee reetiga manaku labhistundi.
0: When you have A husband who is free from fault and who is steady in his approach, a wife who is full of faults and who is wavering all the while, how can you get peace?
1: శాంతి సంతోషములు అనుభవించవలనన్నా భర్త అయినా భార్యను అనుసరించాలి, భార్య అయినా భర్తను అనుసరించాలి.
0: ఇఫ్ దేర్ షుడ్ బి పీస్ ఇన్ దిస్ హోమ్, ఎయిదర్ ది హస్బెండ్ షుడ్ ఫాలో ది వైఫ్ ఫెయిత్ఫుల్లీ ఆర్ ద వైఫ్ షుడ్ ఇంప్లిసిట్లీ ఫాలో ది హస్బెండ్.
1: ఇందులో విచారించి చూచిన నిర్దోషి నిర్మలమైనటువంటి భార్య, దోషి చంచలమైన భర్త, దోషి చంచలమైనటువంటి భర్తను భార్యను అనుసరించటము, ఇది ధర్మ విరుద్ధము.
0: If you only inquire, it would not be appropriate for a fault-free, pure husband to follow a wife who is full of faults and wavering.
1: Doshi ay chanchalamainatunti yokka bharya, nirdoshi nirmalamainatunti bhartanu anusarinchatame sahajam.
0: It would be more appropriate and natural for this wife who is full of faults and wavering to follow the husband who is free from all faults and who is pure and steady.
1: ఇక్కడ భర్త ఎవరు, భార్య ఎవరు?
0: Here, who is husband and who is wife?
1: నిర్దోషియై నిర్మలమై నిశ్చలమై నిస్వార్థమైనటువంటి యొక్క ఆత్మనే భర్త.
0: ఆత్మ who is free from fault, pure, steady and selfless, that is husband.
1: దోషియై చంచలమై స్వార్థమై కేవలము పరితాపంతో ఉండినటువంటి యొక్క ఈ భార్యనే మనస్సు.
0: ద వైఫ్ ఈజ్ ద మైండ్ విచ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఫాల్ట్స్ అండ్ ఇంప్యూర్ అన్స్టడీ అండ్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
1: ఈ మనస్సు ఆత్మను అనుసరించే నిమిత్తమై చేసేటువంటి యొక్క ప్రక్రియనే భక్తి.
0: డివోషన్ ఈజ్ దట్ పర్టికులర్ ప్రొసీజర్ అండ్ ప్రాసెస్ బై విచ్ ది వైఫ్ దిస్ మైండ్ ఈజ్ మేడ్ టు ఫాలో ది ఆత్మ.
1: కనుకనే ఈ భక్తికి అనేక విధములైనటువంటి యొక్క పేర్లు కలవు.
0: దేర్ ఆర్ డిఫరెంట్ నేమ్స్ గివన్ ఫర్ డివోషన్.
1: భక్తి అనగా కేవలము సేవనే భక్తి అని కూడాను భాగవతం బోధించింది.
0: భాగవత హ్యాస్ టాట్ సర్వింగ్ ద లార్డ్
1: భజ సేవాయాం అనేది.
0: ఇట్ హాస్ డిస్క్రైబ్డ్ భజ సేవాయాం
1: ఋషికేశ సేవనం భక్తి రుచ్యతి అనింది. భగవంతుని సేవించటమే భక్తి అనింది.
0: ఇట్ హాస్ డిస్క్రైబ్డ్ డివోషన్ యాజ్ సర్వింగ్ ద లార్డ్
1: అనగా మన దృష్టిని ఆత్మపై ఉంచటమే భక్తి.
0: దట్ మీన్స్ టు సే కీపింగ్ అవర్ విజన్ ఫిక్స్డ్ ఆన్ లార్డ్ ఈజ్ డివోషన్.
1: ఆత్మ దృష్టితో జీవితం గడపటమే భక్తి.
0: స్పెండింగ్ లైఫ్ with the vision of atma is devotion.
1: Deha drishtito jeevitamu gadapatame mohamu ani.
0: It is infatuation if we spend our life with the body consciousness and fixing our vision on body.
1: Vishnu bhaktulu vishnu priyulu bhaktulu vishya priyulu vishaya priyulu manavulu.
0: Those people who love the Lord and who follow the Lord Vishnu is devotee. Those people who follow the world and who are slaves of the world, they are not the
1: devotees. Kalupane krishna trushta kaliginatunti vaale gopikalu.
0: Gopikas are those who have thirst for the Lord.
1: Vishya trushta kaliginatunti vaare jeevulu.
0: The jeevi individual soul is one which thirsts for the world.
1: కనుకనే ఈ జీవుడు దేవుడిగా అనుభవించడానికి తగినటువంటి కృషి ఆత్మ దృష్టిని పెంచుకోవాలి.
0: ఇట్ ఇస్ దేర్ ఫోర్ నెసెసరీ టు డెవలప్ ద విజన్ ఆఫ్ ఆత్మ అండ్ స్పెండ్ అవర్ లైఫ్ టువర్డ్స్ గాడ్.
1: నిరంతరము కృష్ణ తృష్ణతో కాలమును సార్థకం గావించుకొని తమ జన్మను కూడాను పవిత్రము గావించుకున్నటువంటి వారు గోపికలు.
0: గోపికాస్ ఆర్ దోస్ హూ హ్యావ్ శాంక్టిఫైడ్ దర్ లైఫ్ constantly thinking of the Lord, fixing their mind on the Lord.
1: Aithe bhagavantudante elanti roopam kaligi untadu, ye vidhamga manavulaku anugrahinchadaniki tagina aadarshanga untadu.
0: If that be so, in what form do you find God? In what way does he grace the devotee?
1: Bhagavantudanaga aishwaryamu dharmamu yashassu సంపద జ్ఞాన వైరాగ్యము ఇన్ని ఈ షడ్గుణముల యొక్క స్వరూపంతో ఉంటుంటాడు భగవంతుడు.
0: గాడ్ ఈజ్ వన్ who is full of the splendor, the righteousness and the fame are all these six qualities which are attributed to the Lord.
1: విషక్కారుడు అని కూడా ఇతనికి ఒక పేరు.
0: He has also another name as విషక్కారు.
1: షడైశ్వర్య సంపన్నము కలిగినటువంటి వాడు కనుకనే ఇతనికి విభుడు అని కూడా ఒక పేరు.
0: He has been called విభుడు because he commands all the six types of splendor and
1: wealth. ఈ జగత్తునందు ఉన్నదానికి, రాబోయేదానికి, జరిగిన దానికి కూడాను తాను అధిపతిగా ఉంటున్నాడు.
0: He is the master of all the three things, what has happened in the past, what is happening now and what is going to happen.
1: కనుకని భూత భవిష్యత్ వర్తమానములకు కూడాను నాథుడైనటువంటి వాడు కనుకనే ఇతనికి భావహ అని పేరు వచ్చింది.
0: He has been called భావహ because he is the master of the past, present and future.
1: మూడు కాలములు యందు కూడాను తాను కాలములతో లీనమై ఉండేటువంటి వాడు.
0: He is a part and parcel of the time itself in all the three aspects.
1: Bhavaha ane ante jagattunanta srushtincheetunti vaadu ani kodanu maro artham.
0: Another meaning of the word bhavaha is that he is the creator of the entire cosmos.
1: Samasta surya chandradulaku nakshatradulaku kodanu prakasham andincheetunti vaadu kanukane itaniki bhavaha ani peru.
0: He has lent splendor for the sun, stars and every planet and therefore he has been called bhavaha.
1: Samasta srishti sthiti layamulakanta kunnu moolakarakuda kavatam chetane itaniki bhavakudu annaru.
0: He is the primordial cause of creation, sustenance and destruction and therefore he has been called bhavaha.
1: Itti bhagavantudu sarvatra undutaku sakshyam emiti.
0: What is the proof of such God being all pervasive, being present everywhere?
1: దీనికి చక్కని చిన్న ఉపాయం కూడాను మనం గుర్తించుకోవాలి.
0: There is a very small beautiful example to illustrate this.
1: దైవం ఎక్కడ ఉన్నాడు?
0: Where is God?
1: అని విచారణ చేసినప్పుడు నీరు, గాలి ఎక్కడ ఉన్నదో అక్కడంతా భగవంతుడు ఉన్నాడు.
0: When you put that question to yourself, you can say that wherever you find water and wind, you have
1: నీరు, గాలి ఆత్మ నుండియే ఆవిర్భవించినాయి.
0: వాటర్ అండ్ విండ్ హ్యావ్ టేకన్ దర్ బర్త్ ఫ్రమ్ ఆత్మ.
1: కనుకనే భగవంతుని కూడాను నారములు అని కూడా మరొక పేరు.
0: దట్ ఈస్ వై గాడ్ హ్యాస్ ఆల్సో బీన్ కాల్డ్ నారములు.
1: జీవితానికి ఆధారభూతమైనటువంటి యొక్క ఈ గాలి, నీరు అత్యవసరము.
0: దిస్ వాటర్ అండ్ విండ్ ఆర్ ఎసెన్షియల్ ఫార్
1: ఇవియే మన ప్రధానమైనటువంటి యొక్క ఆత్మస్వరూపము.
0: This air and water are essential aspects of life.
1: Itti bhagavat tattvamunu sarvatra undinappatikini manavulu gurtinchukolekapothunnaru.
0: This divine aspect is found everywhere, but human being has not been able to recognize this.
1: Anoraniyan mahato mahiya.
0: He is the smallest in the smallest atom and biggest in the biggest mountain.
1: Kanuka bhagavantudu dehamunandu atma swarupudai untunnadu.
0: In the physical body, he is found in the form of Atma.
1: Atma yanne swaroopam anetundi dehamunandu maatrame kaadu sarvatra kuda untunnadi.
0: This principle of Atma is all pervasive, not merely found in the physical body.
1: Antar bahischa tas sarvavyapya narayana sthita lopala velupala sarvatra kuda nindinatundi ee bhagavat tattvam.
0: This divine principle is found inside and outside and everywhere.
1: ఇలాంటి ప్రేమతత్వాన్ని మానవుడు గుర్తించడమే ప్రధాన కర్తవ్యం.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ నీడ్ ఈజ్ దట్ మ్యాన్ షుడ్ రికగ్నైజ్ దిస్ బేసిక్ ట్రూత్.
1: మానవులకు రెండు ప్రధానమైనటువంటి అంగములు.
0: దేర్ ఆర్ టూ ఇంపార్టెంట్ లింబ్స్ విచ్ మ్యాన్ హ్యాస్.
1: ఒకటి తల, రెండవది హృదయం.
0: ద ఫస్ట్ వన్ ఈజ్ హెడ్, ద సెకండ్ వన్ ఈజ్ హార్ట్.
1: ఈ తల అనేటువంటిది కేవలము నిరంతరము బాహ్యమైనటువంటి ఒక దీనిని ఆశిస్తూ ఉంటాడు.
0: The head goes on aspiring for external things.
1: Kevalamu taatkalikamai bhautikamai laukikamai undinatundi vastulanu vyaktulanu vishayamulu maatrame aashistu untadi.
0: The head goes on aspiring for the momentary things and worldly things and things which are external.
1: Kanuka yeta vata deeniki pravutti lakshanam unnadi ee sirasuku ani cheppavachindi.
0: The sum and substance of this is the head follows the path of action, pravrutti.
1: ప్రవృత్తి నుండియే ఈ సమస్త సంకల్పములు కూడాను ఆవిర్భవిస్తూ ఉన్నాయి.
0: ఆల్ దీస్ థాట్స్ టేక్ దేర్ బర్త్ ఆన్ ద బేసిస్ ఆఫ్ యాక్షన్, ప్రవృత్తి.
1: ఇంకా హృదయము నుండి సత్యము, ప్రేమ, దయ, సహనము, సానుభూతి ఇత్యాది నివృత్తిలు లక్షణాలు ఆవిర్భవిస్తుంటాయి.
0: ఫ్రమ్ ద హార్ట్ కమ్ సచ్ గ్రేట్ క్వాలిటీస్ ఆఫ్ ట్రూత్, లవ్, కైండ్నెస్, పేషెన్స్ అండ్ కంపాషన్.
1: కనుక మానవుడు హృదయం పైన దృష్టి పెట్టడం వల్లనే తాను పవిత్రుడిగా మారిపోతున్నాడు.
0: మ్యాన్ బికమ్ సేక్రెడ్ అండ్ శాంక్టిఫైడ్ ఇఫ్ హీ ఫిక్సెస్ హిస్ విజన్ ఆన్ సచ్ ఎ సేక్రెడ్.
1: కనుకనే వేదాంతమునందు అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకోమని బోధిస్తూ ఉంటారు.
0: దట్ ఈస్ వై ఫిలాసఫీ అండ్ స్పిరిచువాలిటీ టీచ్ టు ఇంట్రవర్ట్ ద మైండ్.
1: అది నివృత్తి, ఇది ప్రవృత్తి.
0: ద వన్ ఈస్ ద పాత్ ఆఫ్ యాక్షన్, ది అదర్ ఇస్ ద పాత్ ఆఫ్ నాలెడ్జ్.
1: కానీ నివృత్తి తక్షణము ప్రవృత్తికి ఏమాత్రం కూడా అర్థం కాదు.
0: The path of action is not in a position to understand the path of knowledge.
1: Bhaasha sambandhamaina, chanakyamaina, ee yokka laukikamaina, ee dehamato anubhavincheetundi aanandamule pradhanamulani bhavistu manavudu deeni nimittamai aneka vidhamulga paatapadutuntadu.
0: Man tries incessantly to acquire things which give him external joy, physical happiness, bodily pleasures.
1: Atti variki hrudaya tattvam e maatram kodanu artham kaadu. దానిని సరైన రీతిలో అనుభవించరు.
0: సచ్ ఎ పర్సన్ కెన్ నెవర్ అండర్స్టాండ్ ద సీక్రెట్ ప్రిన్సిపల్ ఆఫ్ ద హార్ట్, నార్ కెన్ హి ఎక్స్పీరియన్స్.
1: దేహమునందే హృదయం ఉండినప్పటికీ హృదయ తత్వం దేహం అనేటువంటిది గుర్తించుకోలేకపోతుండాలి.
0: ఆల్దో హార్ట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఫిజికల్ బాడీ ఇట్ సెల్ఫ్, ద బాడీ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద సీక్రెట్నెస్. యు మే ఆస్క్ హౌ ఇస్ ఇట్.
1: ఫలములోని మధుర రసం తరుగుతాను ఎరుగున,
0: డస్ ది ట్రీ నో the sweetness of the juice of a fruit?
1: Pooloni makarandamu teegal anubhavinchuna,
0: does the creeper know the fragrance available in a flower?
1: Kavyaloni madhurasamu grantham anubhavinchuna,
0: does the book know the greatness and the sacredness of the contents of the book?
1: Nivrutti sara sahityamu pravitta panditundettadugunu.
0: A scholar who is given to the external joys, how can he understand the power of knowledge?
1: Chettulone unnadi pallu, ee pallulone unnadi madhura rasamu, kaani aa rasanni chettu e maatram kudunu anubhavinchaledu.
0: In the tree there is a fruit and inside the fruit there is sweet juice, but the tree does not know the taste of the sweet juice available in the fruit.
1: Mana dehame oka vrutchamu,
0: our physical body may be compared to a tree.
1: Induloni hrudayame oka phalamu,
0: the heart may be compared to a fruit.
1: ఈ హృదయంలోని యొక్క మాధుర్యమైన ప్రేమనే ఇందులో రసము.
0: The sweet love inside the heart is the juice.
1: ఈ రసాన్ని దేహం అనే వృక్షం ఏ మాత్రం కూడా నువ్వు గుర్తించుకోవటం లేదు.
0: The physical body is not able to enjoy,
1: అనుభవించడం లేదు.
0: Nor does it enjoy,
1: ఆనందించడం లేదు.
0: It does not,
1: అర్థం చేసుకోవటం లేదు.
0: It has not been able to understand either.
1: కనుకనే మానవుడు ఇన్ని దుఃఖములకు, నిరాశలకు, నిస్పృహలకు కేవలం గురి అవుతున్నాడు.
0: That is why man is facing all these sorrows, disappointments, frustrations and problems.
1: Itti mana endundinatundi oka prema tattvanni manam artham chesukokunda undinanta kalamu manaku bhayam aneetundi tappinadi kaadu.
0: As long as we are in a position not to understand this love, we are full of fear.
1: Aa premanu manam undinappude manaki bhayam dooram avutundi.
0: The fear will be removed from us if we can acquire that love.
1: Chinna udaharanam,
0: a small example.
1: రైళ్లందు ప్రయాణం చేసేటువంటి వ్యక్తి టికెట్ కొని తన జోబియందు ఉంచుకొని ఏ థర్డ్ క్లాస్ లో సీట్ పైన కూర్చున్నప్పటికీ ఎట్టి భయము ఉండదు అతనికి.
0: ఏ ట్రావెలర్ ఇన్ ఏ రైల్వే కంపార్ట్మెంట్ ఇఫ్ హ్యాస్ ఎ టికెట్ విత్ హిమ్, హీఈస్ అబ్సల్యూట్లీ ఫ్రీ ఫ్రమ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఫియర్.
1: కానీ టికెట్ లేకుండా ఏ ఫస్ట్ క్లాస్ సీట్ లో పోయి తాను కూర్చున్నప్పటికీ తనకు భయము వెంటాడుతూనే ఉంటాది. ఎక్కడ టికెట్ కలెక్టర్ వస్తాడో, ఎక్కడ నన్ను చెక్ చేస్తాడో అనేటువంటి భయం అతని వెంటాడుతుంటాది.
0: Without a ticket, if the railway passenger is going even in the first class, he is full of fear. He is afraid that the ticket collector may catch him.
1: కారణం ఏమిటి? తాను ఫస్ట్ క్లాస్ లో కూర్చున్నప్పటికీ భయం ఎందుకు అతనికి వెంటాడుతుండది?
0: In spite of his being seated in the first class, he is haunted by fear. What is the reason?
1: లేకపోవటం చేతనే.
0: The reason is he does not have the ticket.
1: అదే విధంగానే మన హృదయం లోపల ప్రేమ అనేటువంటి యొక్క భగవత్ టికెట్ మనలో ఉండినప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పటికీ మన భయం లేదు.
0: Similarly, if you have the ticket of love in your heart, wherever you go, you are free from fear.
1: Jeevitham oka prayanam.
0: Life is a journey.
1: Ilanti samayam lopala ప్రేమ అనేటువంటి నిత్య సత్యమైనటువంటి యొక్క విలువైనటువంటి యొక్క దీనిని మనం హస్తంలో ఉంచుకున్నప్పుడే ఎక్కడికి వెళ్ళినా కూడాను నిర్భయంగా, నిస్సందేహముగా, నిర్మలంగా, నిస్వార్థంగా ఆనందమును ధైర్యమును అందిస్తుంది.
0: ఇన్ దిస్ జర్నీ ఆఫ్ లైఫ్ ఇఫ్ యూ హ్యావ్ దిస్ లవ్ విత్ యూ విచ్ ఇస్ పర్మనెంట్ విచ్ ఇస్ బేస్డ్ అపాన్ ట్రూత్ యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ టైప్స్ ఆఫ్ డిఫిడెన్స్ అండ్ ప్రాబ్లమ్స్ అండ్ యూఆర్ ఫుల్ ఆఫ్ కరేజ్ అండ్ హ్యాపీనెస్ అండ్ జాయ్.
1: ఈనాడు ప్రతి మానవుడు కూడాను ఏదో ఒక విధమైనటువంటి భయాన్ని అనుభవిస్తున్నాడు.
0: టుడేస్ మ్యాన్ ఈజ్ హాంటెడ్ బై సమ్ టైప్ ఆఫ్ ఫియర్ ఆర్ ది అదర్.
1: ఏ కార్యము ప్రారంభించినప్పటికి మొదలు భయం అతనికి వెంటాడుతుంది.
0: వాట్ ఎవర్ వర్క్ హీ వాంట్స్ టు అండర్టేక్ హీఈస్ చేస్డ్ బై ది ఫియర్.
1: కారణం భగవత్ ప్రేమ లేకపోవటమే.
0: ది రీజన్ ఈజ్ హీ డస్ నాట్ హ్యావ్ లవ్ ఫర్ గాడ్.
1: ఆ భగవత్ ప్రేమ ఒక్కటి మాత్రమే మనం సాధించేస్తే సర్వమును సాధించిన వారం అవుతాం.
0: ఇఫ్ వీ కెన్ అటైన్ లవ్ ఆఫ్ గాడ్ వీ వుడ్ హావ్ అటైన్డ్ అండ్ అకాంప్లిష్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్.
1: ఎంతటి విద్యావంతుడైనా,
0: వాట్ ఎవర్ బి వన్స్ స్కాలర్షిప్,
1: ఎంతటి భోగభాగ్యములు అనుభవించేటువంటి వాడైనా,
0: వాట్ ఎవర్ బి ది వెల్త్,
1: ఎంతటి పండితుడైనప్పటికీ,
0: వాట్ ఎవర్ బి ది స్కాలర్షిప్,
1: ఎంతటి ధనకనక వస్తు వాహనాలతో తొలతూకుచుండినప్పటికీ,
0: వాట్ ఎవర్ వెల్త్ అండ్ పొసెషన్స్ ఇన్ ఎ కమాండ్,
1: ఆత్మవిశ్వాసమే లేకుండినా వానికి నిరంతరము అశాంతి.
0: ఇఫ్ హీ డస్ నాట్ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ హీఈస్ హాంటెడ్ బై రెస్ట్లెస్నెస్.
1: ఈనాడు ఆత్మవిశ్వాసం అత్యవసరం.
0: టుడే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ వెరీ ఎసెన్షియల్.
1: అది లేకపోతే దేనిని మనం సాధించలేము.
0: వితౌట్
1: దేని ఎందు మనం ఆనందాన్ని అనుభవించలేము.
0: వితౌట్ దాట్ వీ కెనాట్ అటైన్ ఎనీథింగ్, వీ కెనాట్ ఎంజాయ్ ఎనీథింగ్.
1: అనేక విధములైనటువంటి మనస్సును పెంచుకోవటం చేతనే మనము చింతలకు గురి అయిపోతున్నాము.
0: వీఆర్ ఫుల్ ఆఫ్ వరీస్ బికాస్ అవర్ మైండ్ ఈస్ గోయింగ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్.
1: ఈనాడు ఎక్కడ చూసినప్పటికీ స్త్రీ భక్తులు అధికమవుతున్నారు కానీ హరిభక్తులు కనిపించటం లేదు.
0: టుడే ద వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ ద డివోటీస్ ఆఫ్ వెల్త్, నాట్ ద డివోటీస్ ఆఫ్ ద లార్డ్.
1: ఏది చేసినా, ఏది చూచినా, ఏది చెప్పినా తన స్వార్థము స్వప్రయోజనాన్ని ముందు ఉంచుకుని పోతున్నారు.
0: వాట్ ఎవర్ హీ సీస్, వాట్ ఎవర్ హీ డస్, ఆర్ వాట్ ఎవర్ హీ టాక్స్, హీఈస్ ఫుల్ ఆఫ్ సెల్ఫ్.
1: ఇది ఎంతకాలం మనను ఆనందింపజేస్తుంది?
0: ఫర్ హౌ లాంగ్ కెన్ యూ గో ఆన్ లైక్ దిస్? ఇట్ కెన్ నెవర్ గివ్ యూ జాయ్ ఆర్ పీస్.
1: ఇది కేవలము తాత్కాలికమైనటువంటివి.
0: దిస్ ఈజ్ మొమెంటరీ.
1: కనుక మానవత్వంలో మనము మొట్టమొదట మనం గుర్తించవలసినది, సాధించవలసినటువంటిది దైవ ప్రేమ.
0: దేర్ ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ షుడ్ అచీవ్ లవ్ ఫర్ గాడ్ ఇన్ అవర్ ఓన్ లైఫ్.
1: ఏక మనస్కులు కావాలి.
0: వీ షుడ్ హ్యావ్ ఎ సింగిల్ మైండ్.
1: దృఢ మనస్కులు కావాలి.
0: వీ షుడ్ హ్యావ్ ఎ ఫర్మ్ మైండ్.
1: నిశ్చల మనస్కులు కావాలి.
0: వీ షుడ్ హ్యావ్ ఎన్ అన్వేవరింగ్ మైండ్.
1: నిర్మల హృదయం కలగాలి.
0: వీ షుడ్ హ్యావ్ ఎ ప్యూర్ హార్ట్.
1: నిస్వార్థమైనటువంటి భావములో మనము జీవితాన్ని గడపాలి.
0: వీ షుడ్ స్పెండ్ లైఫ్ ఫ్రీ ఫ్రమ్ సెల్ఫిష్నెస్, ఫుల్ ఆఫ్ సెల్ఫ్.
1: ఒకనొక సమయంలో ఉద్ధవుడు కృష్ణుని సందేశాన్ని తీసుకుని గోకులం వచ్చాడు.
0: వన్స్ అపాన్ ఎ టైమ్ ఉద్ధవ బ్రాట్ ఎ మెసేజ్ ఫ్రమ్ కృష్ణ.
1: ఇక్కడ ఉద్ధవుడు గోపికలకు చెప్తున్నాడు, భగవంతుణ్ణి ఏ విధంగా మీరు వదిలిపెట్టి బాధపడుతున్నారో ఈ బాధకు నివారణమైనటువంటి ఒక మందును నేను తెచ్చాను, దీనిని మీరు ఆరగించాలి అన్నాడు.
0: హీ అడ్రస్ ది గోపికాస్ అండ్ టోల్డ్ దెమ్, ఐ హావ్ బ్రాట్ ఎ మెడిసిన్ విచ్ కెన్ గివ్ యూ ది ఫ్రీడమ్ ఫ్రమ్ ది టైప్ ఆఫ్ సఫరింగ్ దట్ యు ఆర్ అండర్గోయింగ్.
1: ఈ యోగము చేత మీ యొక్క బాధలు అనేటువంటి రోగం నివారణ కలుగుతుంది అన్నాడు.
0: బై దిస్ పర్టికులర్ యోగా యువర్ డిసీజ్ ఆఫ్ సెపరేషన్ అండ్ ది సఫరింగ్ విల్ బి క్యూర్.
1: గోపికలు చెప్తున్నారు, ఓ ఉద్ధవ మహాశయ, మాకు ఎట్టి రోగములు లేవు.
0: ఓ గ్రేట్ ఉద్ధవ, we do not have any disease whatsoever.
1: మాకు ఎట్టి యోగమును మాకు అక్కర్లేదు.
0: we do not want any yoga either.
1: ఒక కృష్ణుని పొందేటువంటి యోగం మాకు తెలిస్తే చాలు అన్నారు.
0: if we can have the yoga to attain god that is sufficient for us.
1: ఏమిటి ఈ యోగము అని.
0: what is this yoga?
1: ఒక గోపిక చెప్పింది.
0: one gopika described
1: త్యాగ భావముతో అనుభవించేటువంటి భోగమైన కూడాను అది ఒక యోగమేను అన్నది.
0: she said that even indulgence enjoyed on the basis of sacrifice, it is also yoga.
1: Uddhavudu cheppadu, tyagamunaku yogamunaku kevalamu, kevalamu yogamunaku bhogamunaku pondu kudaradu kada.
0: This sacrifice and indulgence can never go together, said Uddhava.
1: Tyagamunnatundi vaadu భోగం వైపున చూడడు.
0: ఎ పర్సన్ ఫిల్డ్ విత్ సాక్రిఫైస్ విల్ నెవర్ లుక్ ఫార్ ఎంజాయ్మెంట్.
1: భోగమును అనుభవించేటువంటి వాడు త్యాగమును చింతించడు.
0: ఎ పర్సన్ హూ ఈజ్ ఫుల్ ఆఫ్ సెల్ఫ్ ఇంటెలిజెన్స్ విల్ నెవర్ లుక్ ఫార్
1: భోగమునకు త్యాగమునకు పొత్తు కుదరటం కష్టం.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు రికన్సైల్ దీస్ టూ థింగ్స్ విచ్ కాన్ఫ్లిక్ట్.
1: యోగం ఎట్లవుతుంది అన్నాడు ఉద్ధవుడు.
0: ఉద్ధవ క్వశ్చన్, హౌ కెన్ దెన్ దట్ బి యోగా?
1: పిచ్చివాడా, కృష్ణుడి చెంత ఉంటుంది, నీవు తెలుసుకున్నది ఇదేనా?
0: ఓ మ్యాడ్ పర్సన్, ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ స్టేయింగ్ విత్ కృష్ణ, ఈస్ దిస్ ఆల్ దట్ యు హావ్ లెర్న్డ్ ఫ్రమ్ హిమ్?
1: ఆచరణలోని అహంకారము, అనుభూతిలోని ఆసక్తి రెండూ వదిలితే త్యాగము, భోగము, యోగము మూడు ఒక్కటే అవుతాయన్నారు.
0: ఇఫ్ యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఈగో వైల్ డూయింగ్ ద వర్క్ అండ్ ఇఫ్ యు డు నాట్ క్రేవ్ ఫార్ ఎంజాయింగ్ ది ఫ్రూట్స్ ఆఫ్ ఇట్ దెన్ దిస్ త్యాగ యోగ భోగ సాక్రిఫైస్.
1: నేను చేస్తున్నాను అనేటువంటి అహంకారాన్ని దూరం చేయి.
0: ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ది ఫీలింగ్ దట్ యు ఆర్ డూయింగ్ ఇట్.
1: ఇది నేను ఆచరించినటువంటి క్రియల వల్ల కలిగినటువంటి ఫలితము, ఇది నేనే అనుభవించాలి అనేటువంటి ఆసక్తిని దూరం చేసుకో.
0: ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద డిజైర్ దట్ యు షుడ్ ఎంజాయ్ ది ఫ్రూట్స్ ఆఫ్ ఆల్ యువర్ యాక్షన్స్ బికాస్ యూ హావ్ డన్ దెమ్.
1: ఆసక్తి ఎందు రాగము, ఆచరణ ఎందు అహంకారము రెండూ వదిలితే ఈ యొక్క భోగమునకు త్యాగమునకు వ్యత్యాసం లేదన్నారు గోపికలు.
0: ఇఫ్ యు ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ది డిజైర్ ఆఫ్ ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్ అండ్ డూయర్షిప్ ఇన్ యువర్ యాక్షన్ దెన్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్ బిట్వీన్ త్యాగ అండ్ భోగ.
1: ప్రపంచము లోపల వర్షం కురుస్తుండాలి,
0: ఇట్ ఈస్ రెయినింగ్,
1: నదులు ప్రవహిస్తున్నాయి.
0: ఇన్ ది వరల్డ్ యూ గెట్ రెయిన్స్ అండ్ రివర్స్ ఫ్లో,
1: పంటలు పండుతున్నాయి.
0: ది క్రాప్స్ ఆర్ రేస్డ్,
1: సూర్యచంద్రాదులు ప్రకాశిస్తున్నారు.
0: సన్ అండ్ మూన్ షైన్,
1: ఇవి ఎవరి కోసం?
0: ఫర్ హూమ్ ఆర్ దే?
1: ఏ ఒక్క వ్యక్తికి నిమిత్తమో కాదు.
0: దే ఆర్ నాట్ ఎగ్జిస్టింగ్ ఫర్ ద సర్వ
1: మానవులకు వీటిని అనుభవించేటువంటి సమానమైన అధికారం ఉంటుంది.
0: ది ఎంటైర్ హ్యూమానిటీ హ్యాస్ ఈక్వల్ రైట్ టు ఎంజాయ్ ఆల్ దీస్ థింగ్స్.
1: కనుకనే ప్రాకృతమైనటువంటి యొక్క తత్వాన్ని అనుభవించడానికి ప్రాకృతమైనటువంటి జీవులకు సర్వాధికారము ఉంటుంది.
0: ది వరల్డ్లీ పీపుల్ హ్యావ్ గాట్ ఎవ్రీ రైట్ టు ఎంజాయ్ ది థింగ్స్ అవైలబుల్ ఇన్ ద వరల్డ్.
1: కానీ పరతత్వాన్ని మాత్రం అనుభవించడానికి ఏ కొద్ది మందికి మాత్రము ఈ యొక్క శక్తి సామర్థ్యములు చేకూర్చుకుంటారు.
0: ఓన్లీ ఎ ఫ్యూ బ్లెస్డ్ పీపుల్ విల్ హ్యావ్ ది ఆస్పిరేషన్ టు ఎంజాయ్ ది డివినిటీ అండ్ ట్రాన్సెండెంటల్ ట్రూత్.
1: దైవత్వం పైన సంపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వారికి ఇది ప్రాప్తిస్తుంది.
0: ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ ఓన్లీ పీపుల్ హూ హ్యావ్ గాట్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: కనుక గోపికలందరూ కూడాను కృష్ణుని యొక్క వాక్కును విన్నంత మాత్రమే, మురళిగానమును శ్రవణం చేసినంత మాత్రం చేత వారు భవనమును వదలి వనములలో ప్రవేశిస్తూ వచ్చారు.
0: దట్ ఈస్ వై గోపికాస్ యూస్ టు గో అవే ఫ్రమ్ దర్ హోమ్స్ ది మొమెంట్ దే హర్డ్ ద స్వీట్ ఫ్లూట్ ఆఫ్ ద లార్డ్ కృష్ణ.
1: ఉద్ధవుడు కూడాను దీనినే ప్రశ్నించాడు.
0: ఉద్ధవ క్వశ్చన్ ఆన్ ద సేమ్ థింగ్,
1: కృష్ణ సందేశమును వినడానికి మీకు అవకాశం లేదనుకుంటే ఇంక మీలో ఏమి భక్తి ఉంది, ఈ భక్తి యొక్క స్వరూపం ఏమిటి అని ప్రశ్నించాడు.
0: ఇఫ్ యూ సే దట్ యు డు నాట్ హ్యావ్ టైమ్ ఈవెన్ టు లిసన్ టు ద మెసేజ్ ఆఫ్ కృష్ణ, వాట్ టైప్ ఆఫ్ డివోషన్ డు యూ హ్యావ్ ఫర్ కృష్ణ?
1: యోగం యొక్క సారాన్ని ఒక్క వాక్యములో చెప్పారు.
0: దే టోల్డ్ ది ఎసెన్స్ ఆఫ్ యోగా ఇన్ వన్ సెంటెన్స్.
1: ఏమిటది?
0: వాట్ ఈస్
1: ఉద్ధవ? మాకున్నది ఒకే మనస్సు.
0: ఉద్ధవ, we have only one mind.
1: ఆ మనసు కూడాను ఇప్పుడు మాతో లేదు.
0: Even that mind doesn't exist with us now.
1: కృష్ణుడితో మధురకు వెళ్ళింది.
0: It has already gone with Krishna to Mathura.
1: మనసే లేని అమనస్కులం మేము, నీ యొక్క యోగములు నీ యొక్క సందేశములు వినడానికి మాకెక్కడ ఉంది మనసు?
0: When we do not have the mind itself, when we are enjoying the state of amanaskatva, where is mind to
1: aim? నీ వలె మాకు 10 మనస్సులే ఉంటుండినా మేము కూడాను ఒక సందేశం వినటము, ఒకవైపున కృష్ణుని చింతించటము, ఒకవైపున అత్త ఆజ్ఞను పాలించటము, ఒకవైపున భక్త ఆజ్ఞను పాలించటము, ఈ విధంగా జరుపుకుని ఉండవచ్చును.
0: ఇఫ్ యూ ఆల్సో హ్యాడ్ 10 మైండ్స్ లైక్ యూ హ్యావ్, వుడ్ హ్యావ్ యూజ్డ్ వన్ మైండ్ టు లిసన్ టు ది మెసేజ్ ఆఫ్ కృష్ణ, వన్ మైండ్ టు బాదర్ అబౌట్ ది హస్బెండ్స్ అండ్ వన్ మైండ్ టు బాదర్ అబౌట్ ది డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ గివెన్ బై ది మదర్స్ ఇన్ లా అండ్ ఆల్ సచ్ థింగ్స్. వీ డోంట్ హ్యావ్.
1: సకల శాస్త్రాల గ్రంథాల సారమెల్లా ఒక్క వాక్యాల చెప్పుదు ఒక్కసారి.
0: The essence of all the scriptures, I'll tell you in one sentence.
1: సర్వజీవుల యందు ఉన్న దత్తము ఒక్కటే అని మనం విశ్వసించాలి.
0: We have to firmly believe that the divinity existing in all human beings is only one and the same.
1: ఈ సమస్త చింతలకు మూల కారణం మనసే.
0: For all the worries, it is the mind which is responsible.
1: దైవ చింతన కూడాను మూల కారణం మనసే.
0: Even to think of the Lord, it is mind which is responsible.
1: పుట్టుట ఒక చింత.
0: To be born is a worry.
1: భూమి నుండుట చింత.
0: To live on earth is one worry.
1: సంసారం ఒక చింత.
0: Family life is another
1: worry. చావు చింత.
0: Death itself is a worry.
1: బాల్యమంతయు చింత.
0: The full childhood is worry.
1: వార్ధక్యం ఒక చింత.
0: Old age is worry.
1: జీవించుట ఒక చింత.
0: Living itself.
1: చెడుపు చింత.
0: That is also worry.
1: కర్మలన్నీయు చింత.
0: All actions
1: are worry. కష్టములు ఒక చింత.
0: Difficulties
1: ఒక చింత. సంతసము ఒక చింత.
0: And joy is a worry. And surprise and
1: వంటెండు చింతలనేటువంటి పగ్గములు కట్టినటువంటి చింత చెట్టు కింద కూర్చొని సంతోషాన్ని అనుభవించాలంటే ఎక్కడ లభిస్తుంది?
0: ఇఫ్ యూఆర్ బౌండ్ బై దీస్ 12 రోప్స్ ఆఫ్ బాండేజ్ అండ్ స్టిల్ వాంట్ టు హావ్ పీస్ అండ్ జాయ్,
1: సర్వేశ్వ ప్రేమ కొరుడు ఇక్కడైన ప్రజలార కోర్కె మీరా.
0: ఓ సిటిజన్స్, నౌ at least you give up all these things and fill yourself with the thought of the Lord alone.
1: సమస్త చింతలకు పరిహారం చేసేటువంటి చింత ఒక్కటే, అదే ప్రేమ.
0: ఇట్ ఈస్ ఎ లవ్ విచ్ కెన్ ఫ్రీ యూ ఫ్రమ్ ఆల్ దీస్ వరీస్ అండ్ దిస్.
1: ఈ ప్రేమ యందు ఎట్టి వ్యత్యాసం కూడాను మనకు కనిపించదు.
0: దేర్ కెనాట్ బి ఎనీ డిఫరెన్సియేషన్ ఇన్ దిస్ లవ్.
1: సమస్తము భగవత్స్వరూపంగానే మనం నిరూపిస్తాం.
0: We will consider everything is the manifestation of the Lord.
1: Sarvatra unnadi daivattam okkate.
0: We recognize divinity as existing everywhere and it is the same.
1: Kanukane bhagavantudu desa kala vastu parichhedamu kalavadu leni vadu ani.
0: Citizens, now at least you give up all these things and fill yourself with the thought of the Lord alone.
1: Samasta chintalaku pariharam chese etuvanti chinta okkate, ade prema.
0: It is the love.

0: వస్తు పరిచ్ఛేదము కలవాడు లేనివాడు అని.
1: దేర్ఫోర్ గాడ్ ట్రాన్సెండ్స్ all the aspects of time, the region, the circumstances.
0: ఒక దేశములు ఉన్నాడు, ఒక దేశములో లేడు అని చెప్పుటకు సాధ్యం కాదు.
1: It is not possible to say God dwells in one country and not in another country.
0: ఒక కాలములో ఉన్నాడు, మరొక కాలములో లేడు అని చెప్పడానికి వీలు కాదు.
1: It is wrong to say that God dwells in one time and not at another time.
0: ఒక వస్తువునందు ఉన్నాడు, మరొక వస్తువునందు లేడు అని చెప్పుటకు సాధ్యం కాదు.
1: It is not possible to say God dwells in one object and one thing and not in another thing.
0: కనుక దేశ కాల వస్తువుల పరిచ్ఛేదం లేనివాడు.
1: Therefore he is one who transcends the time, ది కంట్రీ అండ్ ది.
0: భగవంతుడు అనగా జ్ఞాపక శక్తి కలవాడు అని అర్థం.
1: గాడ్ రెఫర్స్ టు ది పవర్ ఆఫ్ పర్వేజివ్నెస్, ఆల్ పర్వేజివ్ హీస్.
0: వ్యాపక శక్తి కలిగినటువంటి ఒక భగవంతుడు ఇక్కడ ఉన్నాడు, అక్కడ లేడని ఎట్లా చెప్పగలం?
1: గాడ్ హూ ఈజ్ ఆల్ పర్వేజివ్, హౌ కెన్ యూ డిస్క్రైబ్ హీస్ హియర్ అండ్ నాట్ దేర్?
0: వ్యాపించి ఉంటున్నాడు,
1: హీస్ ఫౌండ్ ఎవ్రీవేర్.
0: కనుక దీనికి ఏమాత్రం కూడాను అవకాశం లేదు.
1: Therefore it is wrong to say that
0: సర్వత్రా ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనం సుస్పష్టంగా చెప్పవచ్చు.
1: It is possible to clearly declare that God dwells everywhere.
0: ఇంకా కాలము లోపల ఒక కాలంలో ఉన్నాడు, మరొక కాలంలో లేడని చెప్పడానికి వీలు కాదు.
1: విత్ రెఫరెన్స్ టు టైమ్ ఫ్రేమ్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు సే
0: గాడి మధ్య అంతములు ఎందుకు కూడా ఉండినటువంటి ఒక భగవంతుడికి ఈ కాలం అనేటువంటిది ఎక్కడ కట్టుబడుతుంది?
1: వెన్ గాడ్ డ్వెల్స్ ఇన్ ది బిగినింగ్ అండ్ ఇన్ ది మిడిల్ అండ్ ఇన్ ది ఎండ్, హౌ కెన్
0: ఆది మధ్యాంతరహితుడు అన్నాడు.
1: హీస్ ద వన్ హూ ఈస్ ఫౌండ్ ఇన్ బిగినింగ్ అండ్ ఎండ్ అండ్ బియాండ్ దట్.
0: ఇంకా ఏకాత్మ స్వరూపుడు అనేటువంటి దీంట్లో ఉన్నప్పుడు ఏ వస్తువునందు ఉన్నాడు, ఏ వస్తువునందు లేడని చెప్పగలం?
1: వెన్ హీస్ డిస్క్రైబ్డ్ అస్ టు బి ఫౌండ్ ఎవ్రీవేర్, హౌ కెన్ యూ జస్ట్ సే దట్ హీ ఎగ్జిస్ట్ ఇన్ వన్ ఆబ్జెక్ట్?
0: కనుకనే భగవంతునికి సర్వాత్మకుడు అన్నారు.
1: దట్ ఈస్ వై గాడ్ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ సర్వాత్మ.
0: ఒక్కొక్క పదమునకు కూడాను ఒక్కొక్క విశిష్టమైనటువంటి అర్థములు చేరి ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ సిగ్నిఫికెంట్ మీనింగ్స్ అసోసియేటెడ్ విత్ ఎవ్రీ వర్డ్ దట్ ఈస్
0: పదములను కానీ దాని అర్థములు కానీ మనం ఏమాత్రము గుర్తించుకుంటకు ప్రయత్నించడం లేదు.
1: వీఆర్ నాట్ కేరింగ్ టు రికగ్నైజ్ ద వర్డ్స్ అండ్ దర్ మీనింగ్.
0: సకల శాస్త్రములన్నీ కూడాను సర్వేశ్వరత్వాన్ని సమస్తత్వంగా ప్రకటిస్తూ వచ్చింది.
1: ఆల్ ది స్క్రిప్చర్స్ హావ్ డిక్లర్డ్ గాడ్ యాజ్ ఫౌండ్ ఎవ్రీవేర్.
0: అనగా వ్యక్తి స్వరూపుడు కాదు,
1: హీ కెనాట్ బి ఐడెంటిఫైడ్ విత్ ఎ పర్టికులర్ ఇండివిజువల్.
0: సమష్టాత్మకుడు,
1: he exists in collectivity,
0: సర్వత్రా ఉండినటువంటి ఒక ఆత్మతత్వం ఒక్కటే.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఫౌండ్ ఎవ్రీవేర్ ఈస్ ది సేమ్.
0: అట్టి ఆత్మనే లోకాన్ని ఉద్ధరించే నిమిత్తము, ధర్మాన్ని నిలబెట్టే నిమిత్తము ఒక్కొక్క ఆకారాన్ని ధరించి వస్తుంటారు.
1: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఇన్ ఆర్డర్ టు ఎస్టాబ్లిష్ ధర్మ, రైచియస్నెస్, అండ్ ఇన్ ఆర్డర్ టు
0: ఇట్టి ఏకాత్మ భావాన్ని గుర్తించినటువంటి వారే గోపికలు.
1: గోపికాస్ హావ్ అండర్స్టుడ్ దిస్ ప్రిన్సిపల్.
0: ఇది చెట్టే, ఇది పుష్పమే, ఇది కేవలం తీగే, ఇది ఒక పొదనే అనేటువంటి భేదభావం తమ వారికి లేవు.
1: దే నెవర్ హ్యాడ్ ఎనీ సెన్స్ ఆఫ్ డిఫరెన్సియేషన్, దిస్ ఇస్ ఎ ట్రీ.
0: అన్నింటి యందు భగవంతుడు కృష్ణుడు ఉన్నాడు.
1: దే ఫెల్ట్ దట్ కృష్ణ ద లార్డ్ ఇస్ ఫౌండ్ ఇన్ ఎవ్రీ.
0: కృష్ణుడు లేనటువంటిది ఈ సృష్టిలో ఒక్కటి కూడాను లేదు.
1: There is nothing in the creation which does not have Krishna in it.
0: Srishti trishnane Krishna trishna annaru vaadu.
1: They said that the thirst for the creation is thirst for Krishna.
0: Vishwamunu visvaroopamlo meeru chudakandi, Vishnu roopamlo chudandi annaru.
1: Do not see the world as world, see the world as the very manifestation of the Lord.
0: Anti bhagavatatmaga manu bhavinchinappudu entati aanandam anupistaro adi appude telustundi.
1: If you can consider everything as the manifestation of the Lord, what great delight and joy.
0: కేవలం గోపికలంతా మూర్ఖులని, అజ్ఞానులని, కేవలం భ్రమలో మునిగినటువంటి వారని అనేక మంది అనేక రీతిలుగా కూడాను వారిని తూలనాడుతారు.
1: Quite a few people criticize Gopikas as ignorant ones, the foolish ones, the ones who are not having intelligence.
0: Chala porapatu.
1: This is a very great mistake.
0: Vari yokka hrudayalu nirmalamainavi, nishkalamainavi, nishwarthamainavi, ప్రేమపూరితమైనటువంటివి.
1: దేర్ హార్ట్స్ ఆర్ ప్యూర్, సెల్ఫ్లెస్ అండ్ ఫుల్ ఆఫ్ లవ్.
0: లోక ప్రేమ పుచ్చుకునేది కానీ ఇచ్చుకునేది కాదు.
1: ది వరల్డ్లీ లవ్ బిలీవ్స్ ఇన్ గెటింగ్ అండ్ నాట్ ఇన్ గివింగ్.
0: పరమాత్మ ప్రేమ ఇచ్చుకునేది కానీ పుచ్చుకునేది కాదు.
1: ది లవ్ ఆఫ్ ద లార్డ్ బిలీవ్స్ ఇన్ గివింగ్ అండ్ నాట్ గెటింగ్.
0: ఇది లౌకిక ప్రేమకు, పారమాత్మిక ప్రేమకు ఉండినటువంటి

0: ఈ వ్యత్యాసం.
1: దిస్ ఇస్ ది బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ ది వరల్డ్లీ లవ్ అండ్ డివైన్ లవ్.
0: కనుకని ఇట్టి ప్రేమ చేతనే ఆ గోపికలు దివ్యత్వాన్ని పొందగలుగుతూ వచ్చారు.
1: ది గోపికాస్ వర్ ఏబుల్ టు అటైన్ డివినిటీ ఓన్లీ త్రూ దిస్ కైండ్ ఆఫ్ లవ్.
0: ఆ యొక్క తత్వాన్ని ప్రతి మానవుడు కూడాను చక్కగా అర్థం చేసుకున్నప్పుడే ఇది సరైన యొక్క జీవితం సార్థకమవుతుంది.
1: ఓన్లీ వెన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ అండర్స్టాండ్ ది సేక్రెడ్నెస్ ఆఫ్ దిస్ లవ్ ఆఫ్ గోపికాస్ హిస్ లైఫ్ గెట్స్ శాంక్టిఫైడ్.
0: కృష్ణ ఆదము అనగా నాదము, కృష్ణ వాణి, కృష్ణుడు ప్రత్యేకం కాదు వారికి.
1: ఫర్ దెమ్ ద స్వీట్ మ్యూజిక్ ఆఫ్ కృష్ణ, ద వర్డ్ ఆఫ్ కృష్ణ,
0: జీవో దేవ సనాతన. మన యొక్క దేహము ఒక దేవాలయము.
1: అవర్ ఫిజికల్ బాడీ ఈజ్ ఎ టెంపుల్ ఆఫ్ గాడ్.
0: ఎప్పుడు అది దేవాలయం అవుతుంది?
1: వెన్ డూ యూ కన్సిడర్ దట్ యాజ్ టెంపుల్?
0: దైవ చింతన మన హృదయం నుంచి చేసినప్పుడు మాత్రమే దేహం దేవాలయం అవుతుంది.
1: అవర్ బాడీ బికమ్స్ టెంపుల్ ఓన్లీ వెన్ యూ కాంటెంప్లేట్ ఆన్ గాడ్.
0: ఆ చింతన లేకపోతే అది దేవాలయం కాదు, భవనం అయిపోతుంది.
1: ఇఫ్ యూ డోంట్ కాంటెంప్లేట్ ఆన్ గాడ్, ఇట్ ఈస్ ఓన్లీ ఎ హౌస్.
0: కొన్ని దినములకు ఈ భవనం కూడా వనంగా మారిపోతుంది.
1: After a few days, even this house becomes a forest.
0: కనుక ఏ ఒక్క విషయం నందు కూడాను ఎక్కడో మనం దేవాలయానికి పోనక్కర్లేదు. భగవత్ నామం మన యొక్క నాలుక పైన చరించినంత వరకు కూడాను మన యొక్క దేహం దేవాలయమే.
1: As long as we make the name of the Lord dance on our tongue, our physical body is also a temple of God.
0: భగవద్గీత మన ఇంటి ఎందు ఉంటున్నదంటే భగవంతుడు మన ఇంటి ఎందే ఉన్నాడు అనేటువంటి విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: ఇఫ్ వీ కెన్ థింక్ ఆఫ్ ద లార్డ్ ఇన్ అవర్ ఓన్ హార్ట్, వీ షుడ్ ఫీల్ దట్ అవర్ ఓన్ హౌస్ ఈజ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
0: కనుకనే మనం దేవాలయం అనేటువంటి దానిని సార్థకం గావించుకోవాలి.
1: వీ షుడ్ రియలీ శాంక్టిఫై ది డిస్క్రిప్షన్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ యాజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
0: దేవుడు ఉన్నటువంటి దేవాలయాన్ని ఎంత పవిత్రంగా మనం ఉపయోగించుకోవాలి.
1: ఎ టెంపుల్ వేర్ గాడ్ డ్వెల్స్. How sacred it should be, how nicely we should use.
0: విధముగా పవిత్రము గావించుకున్నటువంటి వారే గోపికలు.
1: గోపికాస్ ఫర్ దోస్ హూ శాంక్టిఫైడ్ దర్ ఫిజికల్ బాడీస్.
0: వారికి ధన కనక వస్తు వాహనాదుల పైన ఏమాత్రం కూడా వ్యామోహం లేదు.
1: దే నెవర్ హ్యాడ్ ఎనీ లవ్ ఫర్
0: వారికి సర్వస్వము భగవంతుడే.
1: ఫర్ దెమ్ ఎవ్రీథింగ్ కన్సిస్టమేవ
0: బంధుశ్చకస్త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ అనేటువంటి ప్రార్థనలో మునిగినటువంటి వారు.
1: దే ఆర్ ఫుల్ ఆఫ్ ది ప్రేయర్ దట్ ఓ గాడ్ యు ఆర్ ది మదర్, యు ఆర్ ది ఫాదర్, యు ఆర్ ది ఫ్రెండ్, యు ఆర్ ఎవ్రీథింగ్.
0: వ్యత్యాసమే లేదు.
1: ఫర్ దెమ్ దెర్ ఇస్ నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్ బిట్వీన్ వన్ అండ్ ది అదర్.
0: కేవలము కృష్ణ ప్రేమలో మత్తులై ఉన్మత్తులై కేవలం తన్మయత్తంగా మారిపోయినటువంటి వారు.
1: దే వర్ ఎక్స్టటిక్, ఆల్మోస్ట్ మ్యాడ్ ఇన్ ద లవ్ ఆఫ్ లార్డ్ కృష్ణ.
0: లేకపోతే కృష్ణుని యొక్క వేణుగానం విన్నంత మాత్రమే అర్ధరాత్రి వేళలో అందరూ బృందావనంలో ప్రవేశించారు.
1: ఇఫ్ ఓన్లీ ఇట్ వాజ్ నాట్ సో, హౌ వుడ్ దే హావ్ ఎంటర్డ్ బృందావన్ ది మోమెంట్ దే హర్డ్ ద స్వీట్ మ్యూజిక్ ఆఫ్ ది ఫ్లూట్ ఆఫ్ కృష్ణ.
0: భగవంతుడు సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి అని తెలుసుకున్నప్పటికీ ఏకస్వరూపాన్ని మాత్రమే వారు ఆరాధన చేస్తూ వచ్చారు.
1: ఆల్దో దే న్యూ దట్ గాడ్ ఈజ్ ఆల్ పర్వేసివ్, దే ఆల్వేస్ వర్షిప్డ్ వన్.
0: కొంతమంది ఏకం నామమును మాత్రమే ఉచ్చరిస్తూ వచ్చారు.
1: సమ్ పీపుల్ ఓన్లీ యాక్సెప్ట్ ఓన్లీ వన్ నేమ్ యాజ్ సచ్ యాజ్ దేర్.
0: మీరా కూడాను కృష్ణుడు సర్వవ్యాపకుడు అని తెలుసును.
1: Even Meera knew that Krishna was found anywhere and
0: sarva swarupudani kudanu telusunu.
1: He is found in all forms.
0: Kani giridhara gopala antene ayanaku chaala trupti.
1: But she got real delight only when she addressed him as giridhara gopala.
0: Sakubai krishnudu sarva vyapakudani telusu.
1: Sakubai also knew Krishna as
0: sarva swarupudani telusunu.
1: And she also knew that he dwells in
0: kani ayanaku ranga panduranga antene ayanaku trupti.
1: She would be happy only when she calls ranga and panduranga.
0: ఉద్ధవుడు కూడాను వచ్చి యశోదకు అనేక విధములుగా కూడాను కృష్ణుని వర్ణిస్తుంటాడు.
1: ఉద్ధవ ఆల్సో యూస్ టు డిస్క్రైబ్ కృష్ణ ఇన్ డిఫరెంట్ వేస్ టు యశోద.
0: యశోదకుడు ఒక్కటే ఆమెకు నామం చాలా ఇష్టం.
1: బట్ ఫర్ యశోద దేర్ వాజ్ ఓన్లీ వన్ నేమ్.
0: బృందావన్ విహారి ఎక్కడ పోయినా నాకు అవసరం లేదు, నేను పట్టించుకోను.
1: ఐఎమ్ నాట్ బాదర్డ్ వేర్ బృందావన విహారి గోస్.
0: నా గోపాలుడు బాగున్నాడా? గోపాల గోపాల గోపాల్, ఆ గోపాల అనేటువంటి పేరే ఆమెకు చాలా మధురమైనటువంటిది.
1: దిస్ నేమ్ గోపాల వాజ్ వెరీ స్వీట్ ఫర్ యశోద. హౌ ఇస్ మై గోపాల, ఈజీ ఓకే.
0: అదే విధంగానే గోపికలకంతా భగవంతుడు సర్వత్రుడు సర్వంతర్యామి అనేటువంటి యొక్క విశ్వాసం ఉండినప్పటికీ తమ కృష్ణ స్వరూపాన్ని మాత్రమే, ఆ మృదుమధురమైనటువంటి యొక్క వేణుగానమును వినేటువంటి ఆశ మాత్రమే వారికి హృదయం నిండుకు ఉండేటువంటిది.
1: ఆల్దో గోపికాస్ న్యూ దట్ కృష్ణ ఈజ్ ఆల్ పర్వేసివ్, బట్ దే వర్ అటాచ్డ్ టు స్వీట్లీ టు దట్ నేమ్ ఆఫ్ కృష్ణ అండ్
0: బృందావనంలో ప్రవేశించారు.
1: దే ఎంటర్డ్ బృందావన్.
0: పిచ్చి పిచ్చిగా తిరుగుతున్నారు.
1: దేవర్ గోయింగ్ యాజ్ ఇఫ్ దేవర్ అబ్సల్యూట్లీ నాట్ బాడీ కాన్షియస్.
0: పొదల దగ్గరికి వెళ్ళాడు.
1: దే వెంట్ టు సర్టన్ గ్రోవ్స్.
0: అడుగుతున్నారు పొదలను.
1: దేవర్ ఆస్కింగ్ దెమ్.
0: నల్లని వాడు.
1: హీఈస్ ఎ బ్లాక్ వన్.
0: పద్మనయనమ్ముల వాడు.
1: లోటస్ ఐడ్ వన్.
0: కృపారసమ్ముపై చల్లెడి వాడు.
1: హీఈస్ ద వన్ హూ షవర్స్ ద
0: మౌడి తిప్పిత పింఛము వాడు.
1: హీఈస్ ద వన్ హూ వాస్ హావింగ్
0: నవ్వు రాజుల్లెడి మోమువాడు.
1: ఫేస్ ఫుల్ ఆఫ్ స్మైల్ స్వీట్ స్మైల్.
0: మా ఉల్లబు దోచుకుని వచ్చే.
1: హీ హాస్ స్టోలన్ మై హార్ట్.
0: ఓ మల్లియలారా.
1: ఓ క్రీపర్స్.
0: మీ పొదల చాటున లేడు కదమ్మ చెప్పరే.
1: He is not hiding himself behind you. Please let us know.
0: ఇక్కడ ఏమైనా దాక్కున్నాడా చెప్పండి చెప్పండి చెప్పండి.
1: Please let us know.
0: మొక్కలు మాట్లాడతాయా? వృక్షములు మాట్లాడతాయా? వారికి ఆ మాత్రం విచార శక్తి లేదు. వారి విశ్వాస శక్తి అధికంగా ఉంటుండాలి.
1: They were filled with faith. They were not at all bothered about the head and thinking.
0: ఎక్కడ విచారణ శక్తి ఈ డిస్క్రిమినేషన్ పవర్ ఉంటుంటుందో అక్కడ కాలి నుంచి తల వరకు డౌట్స్.
1: Where one goes on thinking and thinking in the name of discrimination power, he is chased by doubts.
0: Poorna vishwasame variki.
1: They had full faith.
0: Ade poornamadam poornamidam poornapoornamudacchate. Ee poornatvamlo undinatundi variki ee asampoornamainatundi variki em artham avutundi?
1: When they are saturated with fullness, how can they understand incomplete things or anything that is worldly?
0: Kadukane krishna tattvam anetundi చక్కగా అర్థం చేసుకున్నటువంటి వారు ఒక్క గోపికలు మాత్రమే.
1: ఇట్ వాజ్ ఓన్లీ ద గోపికాస్ హూ హ్యాడ్ అండర్స్టూడ్ థరలీ ది ప్రిన్సిపల్ ఆఫ్ కృష్ణ.
0: అయితే కృష్ణుడు ఎట్టివాడు?
1: బట్ దెన్ హూ ఇస్ కృష్ణ? వాట్ ఈస్ హిస్ నేచర్?
0: ఇతను అందరితో ఉండినప్పటికీ,
1: హీ వాస్ ఫౌండ్ విత్
0: అందరితో ఆడుతూ పాడుతూ ఆనందంగా ఉండినప్పటికీ,
1: హీ వాస్ ఫుల్ ఆఫ్ జాయ్ ప్లేయింగ్ విత్ ఎవ్రీ వన్.
0: దేన్ని తనలో చేర్చుకునేవాడు కాదు.
1: హీ నెవర్ అలౌడ్ ఎనీథింగ్ టు గెట్ ఇన్ టు హిమ్.
0: దేనికి తను అంటనటువంటి వాడు?
1: He is not touched by anything.
0: Nitya truptudu.
1: He is always contented. He doesn't have any desire whatsoever.
0: Nirgunudu.
1: He doesn't have any quality.
0: Nirahankari.
1: He does not have any ego at all.
0: Makutamulli dharinchinatuvanti okka madhavudu atane maharaju.
1: He is the one who is real emperor.
0: Enni rajyamulu jayinchinappatikini okka rajyamulaina taanu palinchaledu.
1: He conquered a number of kingdoms.
0: ఇతరులకు రాజ్యమును కట్టే తాను ఆనందంగా జీవిస్తూ ఉండేటువంటి వాడు.
1: హీ హ్యాండెడ్ ఓవర్ ది కింగ్డమ్స్ టు సమ్ అదర్ కింగ్స్.
0: ఎట్టి వాంఛలు కూడాను అతయంది లేదు.
1: హీ హ్యాడ్ నో డిజైర్ ఇన్ హిమ్ వాట్స్ ఎవర్.
0: అన్ని వాంఛలు కూడాను అన్యుల నిమిత్తమే.
1: ఆల్ ది డిజైర్స్ ఇన్ హిమ్ ఆర్ మెంట్ ఫర్ అదర్స్.
0: ఇట్టి నిర్గుణుడైనటువంటి చేతనే భగవత్ స్వరూపాన్ని ధరిస్తూ వచ్చాయి.
1: యాజ్ కృష్ణ ఈజ్ వన్ హూ వాస్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ దీస్ క్వాలిటీస్, హీ బీ డిస్క్రైబ్డ్ యాజ్ భగవాన్.
0: గుణములు ఎందు కూడాను భగవంతుడు ఉన్నాడు, కానీ భగవంతుని యందు గుణములు లేవు.
1: గాడ్ కెన్ బి ఫౌండ్ ఇన్ క్వాలిటీస్ సత్వ రజతమో, బట్ దే ఆర్ నాట్ ఫౌండ్ ఇన్ హిమ్.
0: సూర్యుని నుండి ఏ విధంగా కిరణాలు ఆవిర్భవిస్తున్నాయో,
1: జస్ట్ యాజ్ ది రేస్ ఎమర్జ్ ఫ్రమ్ సన్,
0: ఏ విధంగా కూడా భూమి నుండి వృక్షములు పుడుతున్నాయో,
1: జస్ట్ యాజ్ ది ట్రీస్ స్ప్రింగ్ ఫ్రమ్ ఎర్త్,
0: ఆ విధంగా కూడా హృదయం నుండి ప్రేమ అనేటువంటిది ఆవిర్భవిస్తుంటాది.
1: ఇన్ ద సేమ్ వే లవ్ ఎమర్జెస్ ఫ్రమ్ ద హార్ట్.
0: కనుక ఈ హృదయం నుండి ఆవిర్భవించినటువంటి ప్రేమతత్వాన్ని మనం చక్కగా గుర్తించుకున్నప్పుడే,
1: ఇఫ్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ది లవ్ విచ్ ఎమర్జెస్
0: దివ్యత్వాన్ని చక్కగా మనం అర్థం చేసుకోగలం.
1: దెన్ ఓన్లీ వుడ్ హావ్ అండర్స్టూడ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ వెల్ అండ్ క్లియర్లీ.
0: కనుక మనము నిస్వార్థమైనటువంటి ప్రేమను మనం ఆధారంగా చేసుకుని,
1: వీ షుడ్ డెవలప్ లవ్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ సెల్ఫిష్నెస్,
0: ఈ యొక్క అధేయమైనటువంటి ఒక జగత్తునందు జీవించి,
1: we should live in the world which is the manifestation.
0: ఈ ఆధార ఆదాయములు రెండింటిని కూడా ఏకత్వం గావించేటువంటి యొక్క పవిత్రమైన మార్గంలో మనం ప్రవేశించాలి.
1: we should take the path which reconciles these two things. One is the basis, the other is the manifested world.
0: ఒకటి ఉపాదాన కారణము, రెండవది నిమిత్త కారణము.
1: One is the ఉపాదాన కారణ, the other is నిమిత్త కారణ.
0: నిమిత్త కారణము లోకానికి సంబంధించినటువంటిది.
1: దిస్ నిమిత్త కారణ ఈజ్ ద వన్ విచ్ ఈస్ అసోసియేటెడ్
0: కారణము దైవత్వానికి సంబంధించినటువంటి.
1: ఉపాదాన కారణ ఈజ్ వన్ అసోసియేటెడ్ విత్.
0: ఈ జగత్ అంతా కూడా నిమిత్త ఉపాదాన కారణము చేత కూడినటువంటిది.
1: దేర్ఫోర్ దిస్ వరల్డ్ కన్సిస్ట్ ఆఫ్ దీస్ టూ కాజెస్. వన్ ఈస్ గాడ్, ది అదర్ ఈస్ ద వరల్డ్.
0: ఈ టమ్లర్ చూడండి, వెండి టమ్లర్.
1: టేక్ దిస్ టమ్లర్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. హియర్ ఈస్
0: వెండి అనేటువంటిది ఉపాదాన కారణం.
1: Silver may be described as the upadhana.
0: ఈ తమ్లర్గా చేసినటువంటి కంసలి నిమిత్త కారణం.
1: The goldsmith who made this tumbler is the upadhana కారణం.
0: కేవలము ఈ యొక్క సిల్వర్ ను ఈ యొక్క వెండిని సృష్టించినటువంటి వాడు ఇంకొకడు కాదు, భగవంతుడే.
1: ఇట్ ఇస్ గాడ్ హు హస్ క్రియేటెడ్ ది సిల్వర్ ఇట్సెల్ఫ్.
0: దీనిని తమ్లర్ గా సృష్టించినటువంటి వాడు మాత్రం ఈ లోకంలో ఉంటున్నాడు.
1: ది సిల్వర్ స్మిత్ ఇస్ ఫౌండ్ ఇన్ ది వరల్డ్ హు హస్ మేడ్ సిల్వర్ ఇన్ టు ది టమ్లర్.
0: ఈనాడు టమ్లర్ గా పెట్టుకోవచ్చును, రేపటి నువ్వు కప్పుగా మార్చుకోవచ్చును, మరునాడు ప్లేట్ గా మార్చుకోవచ్చును.
1: టుడే ఇట్ మే బి ఇన్ ది ఫార్మ్ ఆఫ్ టమ్లర్, ఇట్ కెన్ బి కన్వర్టెడ్ ఇన్ టు ఎ ప్లేట్.
0: ఈ టమ్లర్ కప్పు ప్లేటు రూపనామములు మారినప్పటికీ వెండి వెండిగానే ఉంటుంది, అది ఊరి అదే ఉపాదాన కారణం.
1: The forms, tumbler, cup and plate, they may change.
0: మార్పు చెందనటువంటి వాడు భగవంతుడు, మార్పు చెందేటువంటిది జగత్తు.
1: The quintessence of all this is, God does not undergo any change, but the world changes.
0: చలించే జగత్తునందు,
1: in the changing world,
0: స్థిరత్వమైనటువంటి ఒక దైవత్వం ఉంటుంది.
1: The steady principle of God is found.
0: ఈ రెండింటితోనే కూడినటువంటిదే ఈ లోకం.
1: The world consists of these two entities.
0: నిత్యానుభవములు అనేకంగా మీరు చూస్తున్నారు.
1: ఇన్ యువర్ డైలీ ఎక్స్పీరియన్స్,
0: బస్సులో కూర్చుంటే, కారులో కూర్చుంటే, పరిగెత్తిపోతుంటాం రోడ్డు పైన.
1: వెన్ యూ సిట్ ఇన్ ఎ కార్ ఆర్ ఎ బస్, ఇట్ మూవ్స్ ఆన్ ద రోడ్.
0: ఈ కారు కదులుతోంది కానీ రోడ్డు కదలటం లేదు.
1: ది కార్ ఈజ్ మూవింగ్ బట్ ది రోడ్ ఈజ్ స్టడీ.
0: రోడ్డు కూడా కదిలితే మనము ప్రమాదంకు గురి అయిపోతాం.
1: ఇఫ్ రోడ్ ఇట్ సెల్ఫ్ మూవ్స్ ఇట్ లీడ్స్ టు డేంజర్.
0: కనుక కదిలే యొక్క కార్లు కదలనటువంటి రోడ్డు పైననే ప్రయాణం జరుపుతుండాలి.
1: ద మూవింగ్ కార్స్ విల్ హావ్ టు గో ఆన్ ఏ స్టడీ.
0: అదే విధంగానే కదలనటువంటి యొక్క రోడ్డు ఇది కేవలం శాశ్వతమైనటువంటిది, స్థిరమైనటువంటిది.
1: దిస్ రోడ్ విచ్ ఈజ్ స్టడీ,
0: ఇది ఉపాదాన కారణం.
1: This may be described as upadhana.
0: కదిలేటువంటి కారు నిమిత్త కారణం.
1: The moving cars may be called as nimitta
0: karanam. కదిలే ఈ జగత్తుకంతా కూడాను కదలనటువంటి యొక్క దివ్యత్వం అనేటువంటిది ఉపాదాన కారణంగా ఉంటుండాలి.
1: The principle of God, which is the basis of the entire creation, this does not change. This is upadhana karanam. దాన్ని ఎవ్వరూ
0: అర్థం చేసుకోవటానికి కాని, విచారించడానికి కాని ప్రయత్నించడం లేదు.
1: But we are not making any effort to understand, to inquire into this truth.
0: నిజంగా ఇది ఎంత కదిలేటువంటి జగత్ అయినప్పటికీ,
1: this changing world, no doubt,
0: ఒక దివ్యత్వం అనేటువంటి దాన్ని చక్కగా మనం అర్థం చేసుకుని నేర్చుకుంటే ఈ చలనము మనం ఏం చేస్తుంది?
1: వెల్, ఇఫ్ ఓన్లీ వీ అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ క్లియర్లీ.
0: ఇది ఎన్ని కష్ట నష్టములు దుఃఖములతో కూడినప్పుడు అయినప్పటికీ దీంతో మనం ఏమాత్రం కూడా భయపడనక్కర్లేదు.
1: వాట్ ఎవర్ బి ది డిఫికల్టీస్, ప్రాబ్లమ్స్, సారోస్ మే గెట్, విల్ నెవర్ బి షేక్.
0: చెప్పారు మరే నీటి లోతును చూసి భయపడక్కర్లేదు, ఈత నేర్చుకున్న వానికి నీటి లోటు ఏమో భయం అవుతుంది.
1: That's what I have just said. A person who knows swimming need not be afraid of the depth of the water.
0: నేర్చుకుంటే నీటి యొక్క లోతుతో మనం భయపడనక్కర్లేదు.
1: Why should we be afraid of the depth of the water if we know?
0: అదే విధంగా దైవ ప్రేమనే మనం సంపాదించుకుంటే
1: if we go only
0: ఈ విషయమునందు కలిగేటువంటి యొక్క వికారములకు మనం భయపడనక్కర్లేదే.
1: We need not be afraid of the problems of the world if only we have love for God.
0: కనుకనే గోపికలు అట్టి ప్రేమను సాధించినటువంటి వారు.
1: Gopikas were such who had attained this love for God.
0: దైవత్వము సర్వత్రా కూడాను ప్రేమ స్వరూపుడే.
1: God is exists in the form of love everywhere.
0: సమయ సందర్భానుసారంగా కొంచెం మారినట్టు కనిపిస్తుంటాది కానీ
1: you may get the impression that he is changing.
0: అది భగవంతుని యొక్క మార్పులు కాదు.
1: Those are not changes in God.
0: భక్తుల్లో ఉండేటువంటి మార్పులే ప్రతిబింబంగా వారికి ప్రతిబింబిస్తుంటాయి.
1: ఇట్ ఇస్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ చేంజింగ్ ఫీలింగ్స్ ఇన్ ద డివోటీస్ విచ్ ఆర్ రిఫ్లెక్టెడ్ ఇన్ హిమ్.
0: గిల్టీ కాన్షియస్ అంటారు.
1: దిస్ మే బి డిస్క్రైబ్డ్ యాస్ గిల్టీ కాన్షియన్స్.
0: తమ దోషములే భగవంతుని యొక్క దీనిపైన ఇమిడ్చి తానే తిరిగి వారు దర్శించడానికి ప్రయత్నిస్తుంటారు.
1: He superimposes the guilt and the defects on God and thinks that God is changing.
0: ఎట్టి దోషములు కూడాను ఉండడానికి వీల్లేదు.
1: There cannot be any defect in God.
0: దోష రహితుడు.
1: God is absolutely
0: perfect. అందువల్ల నిర్దోషో నిర్మమో నాతః అన్నారు.
1: That is why he has been described as the one who is free from all fault.
0: అతనే పురుషుడు.
1: And he is
0: సదోషో చంచలో వధుహు అదే ప్రకృతి.
1: This prakriti or nature may be compared to the one who is
0: ఇది దోషములతో కూడినటువంటిదే.
1: There are defects in it.
0: చంచలమైనటువంటిదే.
1: It is wavering.
0: కానీ దాని యందు కూడాను నిర్దోషమైనటువంటి నిశ్చలమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం సందర్శించాలి.
1: Even in this kind of defective nature and creation, You should see God who is free from all defects.
0: Prema swarupulara.
1: Embodiments of divine love.
0: Kevalam Krishna Janmadinamu, Rama Janmadinamu, ani matrame manamu, aanadu panduga, parvadinamga manam bhavistunnamu.
1: We should not consider the birthday of only Krishna or Rama as a festival day.
0: పర్వదినంలో చేసుకోవటం చేత వచ్చినటువంటి ఫలితం ఏమాత్రం ఉండదు.
1: వాట్ ఈస్ ది ఫ్రూట్స్ ఆఫ్ సెలబ్రేటింగ్ సచ్ ఫెస్టివల్స్?
0: ఎవరిని భగవంతులను మనం విశ్వసిస్తున్నామో వారి వాక్యములను ఆచరించడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: వీ షుడ్ మేక్ ఎఫర్ట్స్ టు ప్రాక్టీస్ ద వర్డ్స్ ఆఫ్ దోస్ పీపుల్ హూమ్ వీ కన్సిడర్ యాస్ గాడ్.
0: దీనిని మనం అభ్యాసంలో పెట్టకుండా
1: ఇఫ్ వీ డోంట్ ప్రాక్టీస్ ఇట్,
0: ఎంతో భక్తి శ్రద్ధలతో మనం పూజించినప్పటికీ ప్రయోజనం లేదు.
1: ఇట్ ఈస్ నో యూజ్ వర్షిపింగ్ with all sorts of devotion.
0: ఇది కేవలం ప్రాకృతమైనటువంటి ఒక సత్కర్మలుగా మనం భావించవచ్చును.
1: ఆల్ సచ్ వర్షిప్ వుడ్ బికమ్ ఓన్లీ గుడ్ యాక్షన్.
0: మనం ఒక్కటి రెండైనా కూడా ఆచరణలో పెట్టడానికి పూనుకోవాలి.
1: వీ షుడ్ ట్రై టు ప్రాక్టీస్ అట్లీస్ట్ వన్ ఆర్ టూ థింగ్స్.
0: అన్ని అవతారముల కంటే
1: ఆఫ్ ఆల్ ది టైప్స్
0: కృష్ణావతారం అనేటువంటిది చాలా ఆకర్షణీయమైనటువంటిది.
1: The incarnation of Krishna is most attractive.
0: అందువల్లే కృష్ణ అనేటువంటి పేరునికే ఉంటుండాలి దీని అంతరార్థము.
1: The meaning is embedded in the word Krishna itself.
0: Karshatiti Krishnaha annaru.
1: One meaning is Karshatiti Krishnaha.
0: Akarshinchetundi Krishnatvam.
1: The principle of Krishna is highly attractive.
0: Krushatiti Krishnaha annaru.
1: Another version is Krushatiti Krishna.
0: Krushi anaga sedyam cheyatam. Bhoomi paina pantanu pandinchatam.
1: Krushi refers to cultivation and raising crops.
0: Ikkada hudayam ane kshetram lopala durgunamulu anetunte mokkalanu teesivesi సద్గుణములు సదాచారం అనేటువంటి పంటను పండిస్తుంటాడట.
1: కృష్ణ ఈజ్ వన్ హూ రైజెస్ ది క్రాప్స్ ఆఫ్ గుడ్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ హార్ట్, రిమూవింగ్ ది వీడ్స్ ఆఫ్ బ్యాడ్ క్వాలిటీ.
0: కృష్ణ అన్నారు.
1: దట్ ఈస్ వై హీ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ కర్షతీతి కృష్ణ.
0: మరీ కట్టకడపటికి కుష్టీతి కృష్ణ అన్నారు. అలాగే ఆనందమును అందించేటువంటి వాడు. నేను చాలా ఖుషీగా ఉన్నావే అంటే కుష్ కుష్ అనేటువంటిది కృష్ణత్వం నుంచి వచ్చినటువంటిది.
1: ది వర్డ్ కుష్ మీన్స్ బ్లిస్ and this bliss is derived from Krishna tattva, the principle of Krishna.
0: Na anaga hudayanni saagu chesi manaku divyamaina tunti yokka aanandam aneetunti pantanu andinchetunti vaadu.
1: Krishna is one who gives the crop of bliss, cultivating the field of our heart and removing all the weaknesses.
0: Ee aakarshinchetunti hudayam kaliginatunti vaadu kalakane adariki aatmaramudu ani kudanu peru.
1: He has also been called aatmarama because he has a heart which can attract everyone.
0: ఆకర్షిస్తుండాది ఈ ఆత్మ.
1: ఆత్మ అట్రాక్ట్స్ ఎవ్రీథింగ్.
0: ఆనందాన్ని అందిస్తుండాలి.
1: ఇట్ గివ్స్ బ్లిస్, ఆనంద.
0: ఈ మూడింటి యొక్క కారణం చేతనే కృష్ణ అనేటువంటి పేరు వచ్చింది.
1: ది వర్డ్ ది నేమ్ కృష్ణ హాస్ బీన్ గివెన్ ఆన్ అకౌంట్ ఆఫ్ దీస్ త్రీ రీజన్స్.
0: ఇక్కడ మరొకటి కూడా మనం యోచించాలి.
1: వి హావ్ టు థింక్ ఆఫ్ వన్ మోర్ ఆస్పెక్ట్.
0: భగవద్గీత యందు ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ మామక పాండవాశ్చైవ కిమ కురువత సంజయ అని ఒక శ్లోకం, ప్రథమ శ్లోకం.
1: ది ఫస్ట్ స్టాంజా ఇన్ భగవద్గీత ధర్మక్షేత్రే కురుక్షేత్రే.
0: ధర్మక్షేత్రే కురుక్షేత్రే. ధర్మక్షేత్రం అంటే ఏమిటి?
1: వాట్ డు యూ మీన్ బై ధర్మక్షేత్ర?
0: ఎక్కడో ఒక ప్రదేశంలో ఉండేటువంటిది కాదు అది.
1: It is not a field found somewhere.
0: మొట్టమొదటి ధర్మక్షేత్రంగా ఉంటుండాలి.
1: అవర్ ఫిజికల్ బాడీ ఈజ్ ధర్మక్షేత్ర ఇన్ ది వెరీ ఫస్ట్
0: సమయం లోపల నిస్వార్థమై నిశ్చలమై నిరహంకారమై ఎట్టి కోరికలు లేకుండా పవిత్రమైనటువంటి హృదయంగా ఉంటుంటాది.
1: వెన్ వీఆర్ బోర్న్ అవర్ హార్ట్ ఈజ్ అబ్సల్యూట్లీ ప్యూర్, డజంట్ హ్యావ్ ఎనీ డిజైర్ వాట్ సో ఎవర్, డస్ నాట్ హ్యావ్ ఎనీ సెల్ఫిష్నెస్ అట్ ఆల్.
0: నిర్గుణుడై ఉంటాడు.
1: He is free from all qualities in fact.
0: Atti manava jeevitamane dharma kshetranga polchukunnaru.
1: Such human life can be compared to dharma kshetra.
0: Idi perugutu perugutu aaharam marina koladi abhiruchulu abhiruti aina koladi sahavasa doshamulu paashamulu antagattukunna koladi ivi marinta konni bandhanalu erpadutu vastuntayi.
1: As this body goes on increasing, it takes food, associates itself with many things and develop all sorts of desires.
0: కొన్ని రాగద్వేషములు కూడా ఇందులో ప్రవేశిస్తాయి.
1: The likes and dislikes also
0: అభిమాన అమకారములు అభివృద్ధి అవుతూ ఉంటాయి.
1: This I and minus,
0: అప్పుడే ఇది కురుక్షేత్రంగా మారిపోతుంది.
1: Then this body becomes కురుక్షేత్ర.
0: నేను నీవు అనేటువంటి భేదం ఏర్పడినప్పుడే ఇంకొకదానికోటి ప్రారంభమవుతాయి.
1: వెన్ యూ గెట్ దిస్ ఫీలింగ్ ఆఫ్ డ్యూయాలిటీ ఐ అండ్ యూ, దెన్ దేర్ విల్ బి డిఫరెన్సెస్ అండ్ ప్రాబ్లమ్స్.
0: పర అనేటువంటిది లేనంత వరకు కూడా అది ధర్మక్షేత్రం.
1: యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ మైన్ అండ్ థైన్,
0: అనేటువంటి ప్రారంభమయ్యేటప్పుడు కురుక్షేత్రంగా మారిపోతుంది.
1: వన్స్ యూ డెవలప్ ది ఫీలింగ్ ఆఫ్ మైన్ అండ్ థైన్, ఇట్ బికమ్స్ కురుక్షేత్రం.
0: కనుక ఈ ధర్మక్షేత్రంగా పుట్టి కురుక్షేత్రంగా మారినటువంటి దీనిలో నా మామక పాండవాశ్చైవ మమత్వం అనేటువంటి యొక్క నావారు పరిశుద్ధమైనటువంటి యొక్క సాత్వికమైనటువంటి గుణములు ఏం కిమ కురువత సంజయ, ఏం చేస్తున్నాయని ధృతరాష్ట్రుడు అడిగాడు.
1: ధృతరాష్ట్రుడు ఆస్క్డ్ ఇన్ దిస్ పర్టికులర్ ఫీల్డ్ విచ్ ఇస్ బోర్న్ యాజ్ ధర్మక్షేత్ర అండ్ విచ్ హాస్ బికమ్ కురుక్షేత్ర, దిస్ పర్టికులర్ ఫీలింగ్ ఆఫ్ మై.
0: ధృతరాష్ట్రుడు అనగా ఏమిటి?
1: హూ ఇస్ ధృతరాష్ట్ర?
0: కేవలము దైవ ప్రేమ లేక ఆత్మజ్ఞానం లేక లౌకికమైనటువంటి యొక్క విషయవాసనతో మునిగినటువంటి వాడు ధృతరాష్ట్రుడు.
1: ధృతరాష్ట్ర ఈజ్ వన్ హూ డస్ నాట్ హ్యావ్ లవ్ ఫర్ గాడ్, హూ డస్ నాట్ హ్యావ్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ, అండ్ హూ ఈజ్ ఫుల్ ఆఫ్ ది వరల్డ్లీనెస్.
0: విషయవాసనలో మునిగినటువంటి వాడు ధృతరాష్ట్రుడు.
1: ద వన్ హూ హాస్ డ్రౌన్ హిమ్సెల్ఫ్ ఇన్ ది వరల్డ్లీనెస్.
0: మామక పాండవా చేవ, నావారు నావారు, నేను నావది అనేటువంటి అభిమానం పెంచుకున్నటువంటి వాడు.
1: ద వన్ హూ హాస్ డెవలప్డ్ I and my people, this kind of
0: ఇంతే కాదు, దుష్టులు దుర్మార్గులైనటువంటి యొక్క కుమారుడు ఏమి చేసినా గాని దానిని సమర్థించుకుని వారిని సై అని అనిపించేటువంటి వాడు ధృతరాష్ట్రుడు.
1: ధృతరాష్ట్ర ఈజ్ నాట్ మెర్లీ దాట్, హీఈస్ ద వన్ హూ గోస్ ఆన్ డిఫెండింగ్ అండ్ అప్రీషియేటింగ్ హిస్ ఓన్ సన్స్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దర్ వీక్నెసెస్.
0: తమ కుమారులు గావించేటువంటి యొక్క అన్యాయ అక్రమ అనాచార అసత్యములంతా కూడా సమర్థించుకుంటూ వచ్చేటువంటి వాడు ధృతరాష్ట్రుడు.
1: ద వన్ హూ గోస్ ఆన్ డిఫెండింగ్ all the types of mistakes and evil things committed by his own.
0: అలాంటి తల్లిదండ్రులు అధికం కావటం చేతనే ఈ యొక్క కౌరవులు చాలా పెరిగిపోతున్నారు భూమిపైన.
1: ఇన్ టుడేస్ వరల్డ్ ది కౌరవ క్లాన్ ఇస్ గ్రోయింగ్ బికాస్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ అప్రోచ్ టువర్డ్ దర్ చిల్డ్రన్.
0: కానీ అతి అజ్ఞానికి ప్రక్కలోపల ఉన్నాడు జ్ఞాని.
1: జస్ట్
0: సంజయుడు అనగా సర్వేంద్రియములను కూడా నిగ్రహించుకున్నటువంటి ఒక మహాజ్ఞాని.
1: Just by the side of Dhritarashtra, who is so ignorant, is one.
0: Kima kurvata Sanjaya? Sanjaya nivu naaku cheppamannadu.
1: Sanjaya, who has conquered all the senses.
0: Anaga jnani kanukane nivu naaku cheppadaniki adhikaram unnadi ani akkada artham.
1: As you are the wise one, you have got the authority to tell me.
0: Naaku kavalsinanta siri sampadalu untunnayi.
1: I've got all the
0: నాకు కావలసినంత భోగ భాగ్యములు ఉంటున్నాయి.
1: ఆల్ ద వర్ల్డ్లీ పొజిషన్స్.
0: కానీ ఈ భోగ భాగ్యములు సిరి సంపదలు ఆనందాన్ని అందించడం లేదు.
1: బట్ దీస్ వర్ల్డ్లీ థింగ్స్, వర్ల్డ్లీ పొజిషన్స్, వెల్త్ అండ్ సచ్ అదర్ థింగ్స్ కెన్ నెవర్ గివ్ యూ జాయ్.
0: ఒక్క ఇంద్రియ నిగ్రహమే ఆనందాన్ని అందిస్తుంది.
1: జాయ్ యు కెన్ గెట్
0: ఒక్క దైవ ప్రేమనే ఆనందాన్ని అందిస్తుంది.
1: లవ్ ఆఫ్ గాడ్ అలోన్ కెన్ గివ్ యూ జాయ్.
0: ధృతరాష్ట్రుడే సరైనటువంటి ఒక ఎగ్జాంపుల్.
1: ఫర్ దిస్ ధృతరాష్ట్ర ఈజ్ అన్
0: అవుట్‌స్టాండింగ్ ఎగ్జాంపుల్. హంసతూలికా పాను పైన పవడించినప్పటికీ నిప్పుల పైన పవడించినట్టుగా ఉంటుండాలి అతనికి.
1: ధృతరాష్ట్ర హూ వాస్ ఎంజాయింగ్ ఆల్ ది కంఫర్ట్స్ ఇన్ లైఫ్ వాస్ ఫీలింగ్
0: ప్రేమ లేకపోవటమే.
1: ది రీజన్ ఈజ్ హీ డిడ్ నాట్
0: హ్యావ్ ప్రీతి లేకపోవటమే.
1: హీ డిడ్ నాట్ హ్యావ్ ఫియర్
0: దైవ ప్రీతి లేకపోవటమే.
1: నో లవ్ ఫర్ గాడ్, నో
0: దైవ ప్రీతి పాప భీతి ఎక్కడ ఉంటుందో అక్కడ నిశ్చింతగా జీవితం జరుగుతుంది.
1: వేర్ దెర్ ఇస్ లవ్ ఫర్ గాడ్ అండ్ ఫియర్ ఆఫ్ సిన్, life will be full of joy and peace.
0: కనుకొని ధర్మ క్షేత్రం అనేటువంటిది ఎక్కడో ఒక ప్రత్యేకంలో ఉండేటువంటిది కాదు.
1: దేర్ఫోర్ ధర్మ
0: మన దేహమే ధర్మ క్షేత్రము.
1: అవర్ బాడీ ఇట్ సెల్ఫ్ ఇస్ ధర్మ.
0: దోషరహితమైనటువంటి దేహమే ధర్మక్షేత్రము.
1: బాడీ ఫ్రీ ఫ్రమ్ డిఫెక్ట్స్ అండ్ ఈవిల్ టెండెన్సీస్ ధర్మ.
0: దోషములతో కూడినటువంటి దేహమే కురుక్షేత్రము.
1: బాడీ ఫుల్ ఆఫ్ డిఫెక్ట్స్ ఇస్ కురుక్షేత్ర.
0: అనగా ప్రవృత్తి లక్షణాలు నివృత్తి లక్షణాలు రెండూ కూడుకున్నాయి ఈ దేహంలో.
1: ఇన్ దిస్ ఫిజికల్ బాడీ ఆర్ ఫౌండ్ ద పాత్ ఆఫ్ యాక్షన్.
0: ఈ రెండింటికి ఎప్పుడు కూడా పోరాటం జరుగుతూనే ఉంటుంది.
1: దేర్ ఇస్ ఆల్వేస్ ఎ టగ్ ఆఫ్ వార్ బిట్వీన్ దీస్ టూ.
0: అందువల్లే ఈ ప్రవృత్తి లక్షణాలకు దూరం గావించుకుని నివృత్తి లక్షణానికి ఆత్మస్వరూపుడైన కృష్ణుడు సహాయం ఉంటున్నాడు.
1: కృష్ణ ఆల్వేస్ హెల్ప్స్ దోస్ పీపుల్ హూ ఫాలో ది పాత్ ఆఫ్ నివృత్తి.
0: విజ్ఞానులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ విజ్డమ్.
0: ఈనాడు భగవద్గీత యొక్క అంతరార్థాన్ని మనం చక్కగా గుర్తించాలనుకుంటే, కౌరవులకు పాండవులకు ఉండినటువంటి వ్యత్యాసాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలంటే,
1: If we want to really understand Bhagavad Gita and the difference between Kauravas and Pandavas today,
0: మనం ఈ మహాభారతం లోపల లోతుగా దిగి విచారించాలి.
1: We have to enter into this Mahabharata and analyze deeply.
0: పాండవులు ఏ చిన్న పని చేసినప్పటికీ కృష్ణుని ముందు పెట్టుకుని ప్రారంభిస్తున్నారు.
1: Whatever small work Pandavas undertook, they kept Krishna in front and undertook.
0: రాజసూయ యాగం చేయాలనుకుంటే కూడా కృష్ణుని ఆజ్ఞ కోసమే కాచుకొని ఉన్నారు.
1: Even while conducting రాజసూయ యాగ, they kept Krishna beside them.
0: ఏ కార్యం కావించవలనన్న ముందు కృష్ణుడు.
1: Whatever work they wanted to do, they gave first place to Krishna.
0: అందువలనే పాండవులకు విజయాన్ని సాధించుకోగలిగారు.
1: That is why Pandavas were victorious always.
0: కేవలం భౌతికమైనటువంటి సిరి సంపదలపైన తులతూగుచు అది ఏ మాకు ప్రధానము, అది ఏ మాకు నిత్యము సత్యమని విశ్వసించినటువంటి వారు కౌరవులు.
1: కౌరవాస్ వర్ దోస్ హు ఆల్వేస్ హ్యాడ్ ఫెయిత్ ఇన్ ది ఫిజికల్ వెల్త్ అండ్ పొజిషన్.
0: కృష్ణుని విశ్వసించారు.
1: They gave up Krishna.
0: విశ్వమును విశ్వసించారు.
1: They believed world.
0: సర్వనాశనము గావించుకున్నారు.
1: They were destroyed completely by that kind of mistake.
0: కనుకనే పాండవులకు కౌరవులకు ఉండినటువంటి వ్యత్యాసము, కృష్ణుని యొక్క సహాయతత్వము ఏ విధంగా ఉంటుందో ఈ మహాభారతం చక్కగా మనకు బోధిస్తుంది.
1: మహాభారత టీచర్స్ వెరీ క్లియర్లీ ద డిఫరెన్స్ బిట్వీన్ పాండవాస్ అండ్ కౌరవాస్ అండ్ ది చారిటీర్షిప్ ఆఫ్ కృష్ణ.
0: కనుకనే పాండవులంతా కూడాను గాడ్ ఫస్ట్ వరల్డ్ నెక్స్ట్ ఐ లాస్ట్ అనుకున్నారు వాళ్ళు.
1: పాండవాస్ బిలీవ్ గాడ్ ఫస్ట్ వరల్డ్ నెక్స్ట్ అండ్ ఐ హావ్ లాస్ట్.
0: కౌరవులు అట్ల కాదు, ఐ ఫస్ట్ వరల్డ్ నెక్స్ట్ లాస్ట్ గాడ్.
1: కౌరవాస్ బిలీవ్ ఇన్ ద రివర్స్ ప్రాసెస్ ఆఫ్ ఐ ఫస్ట్ వరల్డ్ నెక్స్ట్ అండ్ గాడ్ లాస్ట్.
0: కనుక భగవంతుని ముందు ఉంచుకుని జీవితాన్ని సాగించుకున్నటువంటి వాళ్ళకి ఎప్పుడు కూడా విజయమే.
1: ఫర్ పీపుల్ హూ కీప్ గాడ్ ఫస్ట్ విల్ ఆల్వేస్ బి విక్టోరియస్.
0: ఇదే చెప్పాడు ధృతరాష్ట్రంతో సంజయుడు.
1: దిస్ ఇస్ వాట్ సంజయ టోల్డ్ ధృతరాష్ట్ర.
0: ధృతరాష్ట్ర, ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుగ్రహ తత్ర శ్రీ విజయ విభూతి ధ్రువానీతి మతిర్మమ. ఎక్కడ భగవంతుడైనటువంటి కృష్ణుడు, ఎక్కడ సంపూర్ణ విశ్వాసం కలిగినటువంటి యొక్క అర్జునుడు ఇరువురు ఉంటారో అక్కడ సంపూర్ణమైనటువంటి విజయం సాధించుకుంటారన్నాడు.
1: హీ సెడ్ వేర్ దెర్ ఇస్ డివైన్ కృష్ణ అకంపెనీడ్ బై అర్జున హూ హ్యాడ్ ఫుల్ ఫెయిత్ ఇన్ కృష్ణ దెర్ విల్ బి ఆల్వేస్ విక్టరీ.
0: భగవంతునికి తగినటువంటి విశ్వాసము రెండు ఉండాలి అక్కడ.
1: దెర్ ఇస్ నీడ్ ఫర్ గాడ్ అండ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: భగవంతుడు ఉండి కూడా నువ్వు భగవంతుని పైన విశ్వాసం లేకపోతే విజయాన్ని సాధించలేము.
1: దేర్ మే బి గాడ్ ఇఫ్ దెర్ ఇస్ నో person who has faith in God,
0: విజయం భగవంతుని యొక్క ఆధీనంలో ఉండేటువంటిది.
1: విక్టరీ లైస్ విత్ ఇన్ ది పవర్ ఆఫ్ గాడ్.
0: కనుక భగవంతుని మనం స్వాధీనం చేసుకుంటే విజయం మన వెంటనే ఉంటుంటుంది.
1: ఇఫ్ వీ కెన్ హ్యావ్ గాడ్ హింసెల్ఫ్ విత్ అస్ దెన్
0: త్యాగరాజు కూడా చెప్పాడు, రామ నీ అనుగ్రహ బలం ఒక్కటి ఉంటుంటే నవగ్రహములు నా హస్తగతం అయిపోతాయి అన్నాడు.
1: త్యాగరాజు ఆల్సో సెడ్ రామ ఇఫ్ ఐ హ్యావ్ యువర్ గ్రేస్ I have control over all the 9 planets.
0: అదే ఒక భగవత్ ప్రేమను మనం సాధించినమంటే సర్వం కులను మనం సాధించినటువంటి వారం అవుతాం.
1: If we have succeeded in loving God, we would have achieved everything.
0: సర్వత్రా ఉన్నది ఒక్కటే, అదే ప్రేమ.
1: There is only one thing found everywhere and that is love of God.
0: అది ఆధారమైనటువంటి యొక్క ప్రేమను మనం సాధించుకోవడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
1: We should make efforts to achieve such great sacred love.
0: కృష్ణ జీవితం లోపల ప్రధానమైనటువంటి యొక్క ఉపదేశము ప్రేమతత్వమే, ప్రేమతత్వమే.
1: ద సెంట్రల్ మెసేజ్ ఆఫ్ కృష్ణ ఈజ్ లవ్, ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ అండ్ లవ్ అలోన్.
0: ఈ ప్రేమ లేకపోతే కేవలము కృష్ణతత్వం మనకు ఏమాత్రం అర్థం కాదు.
1: డివైడ్ ఆఫ్ లవ్ వీ కెన్ నెవర్ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కృష్ణ.
0: సర్వమును కూడా జోకానికి అందించినటువంటి వాడు ప్రేమతత్వమే.
1: ఇట్ ఈజ్ ఓన్లీ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ విచ్ కెన్ ఆఫర్ ఎవ్రీథింగ్ టు ద వరల్డ్.
0: తానే ప్రేమమయుడు,
1: హీఈస్ ఫుల్ ఆఫ్ లవ్.
0: ఇలాంటి ప్రేమ ద్వారానే ప్రేమను మనం చూడాలి.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు రీచ్ లవ్ ఓన్లీ త్రూ లవ్ అండ్ సీ లవ్ ఓన్లీ త్రూ.
0: ఈ ప్రేమ మహా కఠినమైనటువంటిది, అనగా గట్టిది అని.
1: దిస్ లవ్ ఈజ్ వెరీ ఫోర్
0: చాలా విలువైనటువంటిది,
1: ఎక్స్ట్రీమ్లీ ప్రెషియస్,
0: చాలా ప్రకాశవంతమైనటువంటిది,
1: స్ప్లెండరస్, రెస్ప్లెండెంట్.
0: ఇట్టి ప్రేమ అనేటువంటి వజ్రాన్ని మనం పొందాలంటే, ఈ ప్రేమ అనేటువంటి వజ్రాన్ని మనం సరైన రీతిగా మనం తీర్చిదిద్దుకోవాలంటే ప్రేమ అనే వజ్రంతోనే దీన్ని తీర్చిదిద్దుకోవాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు అటైన్ సచ్ స్ప్లెండరస్ డైమండ్ లైక్ లవ్, we can achieve it only through the love of diamond.
0: Diamond cut చేసేటువంటి వాళ్ళ దగ్గర పోయి చూడండి మీరు, ఈ డైమండ్ ను డైమండ్ తోనే కట్ చేస్తారు కానీ ఇంకొక కత్తితో చేయడానికి వీలు కాదు.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు కట్ డైమండ్ ఓన్లీ విత్ ఎ డైమండ్, విత్ అనదర్ డైమండ్, నాట్ బై ఎనీ అదర్
0: మీన్స్. మన ప్రేమ అనేటువంటి దాంట్లో మాలిన్యం ఏమైనా ఉంటే ఆ ప్రేమ అనేటువంటి డైమండ్ తోనే మనం దీన్ని మాలిన్యం తీసుకోవాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ ఎనీ డిఫెక్ట్ ఇన్ యువర్ లవ్, ఓన్లీ త్రూ లవ్ యూ కెన్ రిమూవ్ ఆల్ డిఫెక్ట్స్.
0: ప్రేమ చేతనే ప్రేమను పొందడానికి వీలవుతుంది.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు అటైన్ లవ్ ఓన్లీ
0: త్రూ ద్వేషం చేత ప్రేమను పొందడానికి ఏమాత్రం కూడా సాధ్యం కాదు.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు అటైన్ లవ్ త్రూ హేట్.
0: ద్వేషం చేత ద్వేషమే మనకు సంభవిస్తుంది.
1: వీ కెన్ గెట్ హేట్రెడ్ ఓన్లీ బై
0: అసూయ చేత అసూయనే మనకు అభివృద్ధి అవుతుంది.
1: త్రూ జలసీ వీ కెన్ రీచ్ ఓన్లీ
0: జలసీ. క్రోధం చేత క్రోధమే మనం పెంచుకుంటాం.
1: త్రూ యాంగర్ వీ కెన్ డెవలప్ ఓన్లీ యాంగర్.
0: ప్రేమ చేత ప్రేమనే మనం పెంచుకుంటాం.
1: త్రూ లవ్ వీ కెన్ డెవలప్ లవ్.
0: కనుక ఈ ప్రేమను పొందాలనుకుంటే ఏ అసూయనో ఏ ద్వేషమో ఏ క్రోధమో మనం ఆధారంగా తీసుకోకూడదు.
1: దేర్ఫోర్ ఇఫ్ యు వాంట్ టు అటైన్ లవ్ యు కెనాట్ బేస్ యువర్ సెల్ఫ్ ఆన్ యాంగర్ హేట్రెడ్ జలసీ అండ్ సచ్ అదర్ ఈవిల్ క్వాలిటీస్.
0: ప్రకాశించేటువంటి చంద్రుని చూడాలంటే మనం ఏ టార్చ్ లైట్, ఏ అరికన్ లాంటర్న్, ఏ పెట్రోమాక్స్ లైట్ తీసుకుని పోతున్నాం.
1: ఇఫ్ యు వాంట్ టు సీ ది షైనింగ్ మూన్, ఈజ్ దర్ ఎ నీడ్ ఫర్ ఎ పెట్రోమాక్స్ లైట్ ఆర్ ఎనీ అదర్ లైట్ టు సీ?
0: ఏవి మనకు అక్కర్లేదు.
1: దర్ ఈస్ అబ్సల్యూట్
0: ఆ చంద్రుని యొక్క ప్రకాశం చేతనే చంద్రుని చూడవచ్చు.
1: యూ కెన్ సీ మూన్ ఇన్ ది స్ప్లెండర్లెస్ లైట్ స్ప్రెడ్ బై మూన్ ఇట్స్.
0: అదే విధంగానే కృష్ణుడు ప్రేమస్వరూపుడు కనుక అట్టి ప్రేమస్వరూపుణ్ణి ప్రేమ ద్వారానే పొందడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
1: టు అటైన్ కృష్ణ హూ ఇస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్, ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ త్రూ లవ్ టు అటైన్ హిమ్.
0: ప్రేమ ముదిత మనసే కహో.

0: The social culture has gone into the drain. The satisfaction has disappeared in humanity. The moral and ethical values are totally smashed. What is to be said about this human life?
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: కుటుంబం క్షేమంగా ఉండవలని నన్నను, సంఘం పురోభివృద్ధి గాంచవలని నన్నను, దేశం సస్యశ్యామలము కావాలని నన్నను, మానవ జాతి యందు ఐకమత్యము సంఘీభావము రెండు అభివృద్ధి కావాలి.
0: ఫర్ ద ఫ్యామిలీ టు బి సేఫ్ అండ్ సెక్యూర్, ఫర్ ద సొసైటీ టు ప్రోగ్రెస్ and for the nation to enjoy the peace and prosperity, there needs unity among people.
1: Sanghe sakti kalav yuge. Ee kaliyugamunandu anni shaktulu kante sangha sakti chaala balamainatundi.
0: In this age of Kali, the power that's latent in society is more powerful than any other form of power.
1: Sangham anaga emiti?
0: What is society?
1: అనేక మంది అనేక భావములతో అనేక మార్గములతో అనేక తలంపులతో ఉండినటువంటి వారు, ఏక భావముతో ఏక తలంపుతో ఏక లక్ష్యముతో జీవింపజేసేటువంటిదే సంఘము.
0: Society comprises individuals with many feelings and thoughts, with various parts of their own pursuits, living in unison with one pointedness, with one feeling and one thought.
1: Vyakti sadhinchaleinatundi karyamunu samasti sulabhamga sadhinchagaladu.
0: What an individual cannot achieve, society can accomplish.
1: Bharat desha samskruti samasti bhavamune angikarinchindi kani vyakti bhavamunu ye matramu angikarinchaledu.
0: The culture of Bharat endorsed the community feeling and not the individual.
1: Mana jeevitamu సమస్త జీవితమే కాని వ్యక్తి జీవితము కాదు.
0: అవర్ లైఫ్ ఇస్ ద వన్ ఆఫ్ కమ్యూనిటీ కలెక్టివ్ అండ్ నాట్ ఇండివిజువల్.
1: కనుక నేను సమస్త జీవితాన్ని ఈనాడు సమృద్ధి పరిచినప్పుడే మానవత్వం అనేటువంటిది సుఖశాంతిని అందుకోగలదు.
0: వెన్ వన్స్ వీ డెవలప్ దిస్ కలెక్టివ్ ఫీలింగ్ ఆఫ్ సొసైటీ, వీ కెన్ లీడ్ అవర్ లైఫ్ బెటర్.
1: అనైక్యం అనేటువంటిది అసంతృప్తి కలిగిస్తుంది, అనేక విధమైనటువంటి బాధలను చేకూరుస్తుంది.
0: మెనీ ఫేస్ దిస్ dissatisfaction and suffering.
1: Samprutti anetvantidi manavatvanni ekatvam gavinchi divyattvam cheta pavitram chestundi.
0: It is only satisfaction that gives you the unity and attain divinity.
1: Kanukane sangha shakti anetvantidi enta varninchinu kudanu idi veelu kaanatvantidi.
0: Therefore we cannot fully measure the power in the society.
1: Kevalam oka gaddi pocha చిన్న చీమను కూడా నువ్వు బంధించలేదు.
0: A grass blade cannot bind even a small little ant.
1: కానీ అలాంటి గడ్డి పోచలు అనేకంగా చేరి ఒక త్రాడుగా పేడినప్పుడు మదించిన గజాన్ని కూడా నువ్వు బంధించగలదు.
0: Grass blades woven together can even bind a mighty elephant.
1: కనుకనే మానవత్వములో ఈనాడు ఐకమత్యము సంఘీభావము అత్యవసరం.
0: Therefore, this kind of togetherness, unity are essential in society.
1: కాని దురదృష్టవశాత్తు ప్రాచీన కాలం నుండి భారతదేశం నందు ఈ ఐకమత్యం క్షీణించటం చేతను, సంఘీభావం కూడా రహితమైపోవడం చేతను భారతదేశము అనేక విధములైనటువంటి యొక్క బాధను అనుభవించవలసి వచ్చింది.
0: Unfortunately, the sense of togetherness and unity vanished, declined gradually in Bharat.
1: భారతదేశములో శక్తివంతులు లేకపోలేదు, శ్రీమంతులు లేకపోలేదు, బలవంతులు లేకపోలేదు.
0: There's no dearth of strong people, physically strong.
1: మేధావంతులు లేకపోలేదు.
0: There are intellectuals.
1: కానీ ఇంతమంది ఉండినప్పటికీ వీరికి ఒకరికి ఒకరి మధ్య కేవలం ఐకమత్యము సంఘీభావము లేకపోవటం చేతనే దేశం ఈ విధమైనటువంటి పరిస్థితి దిగజారిపోయింది.
0: Though we have people of various faculties, there's no sense of togetherness and unity.
1: కనుక భావి భారతోద్ధారకులైనటువంటి మీరు ఈ ఐకమత్యమును సంఘీభావమును అభివృద్ధి గావించడానికి తగిన చర్య తీసుకోవాలి.
0: Therefore you are going to be future citizens of this country and must cultivate
1: రాజకీయ నేతృత్వం గురించి కేవలము ఇది డివైడ్ అండ్ రూల్ అనేటువంటి రెండింటినీ పురస్కరించుకుని భారతదేశమును అనేక విధముగా దీన్ని విచ్ఛిన్నం చేస్తూ వచ్చాయి.
0: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ డివైడ్ అండ్ రూల్ డివైడ్ దిస్ కంట్రీ, ఫ్రాగ్మెంటెడ్ దిస్ కంట్రీ.
1: కనుక మనం దీనిని డివైడ్ చేయకూడదు.
0: సో వీ షుడ్ నెవర్ డివైడ్ దిస్ కంట్రీ.
1: ఈ ఐకమత్యం అనేటువంటిదే మహాబలం.
0: స్ట్రెంగ్త్ లైస్ ఇన్ యూనిటీ.
1: దీన్ని ఆచరించడమే మహాశక్తివంతమైనటువంటిది.
0: ద ప్రాక్టీస్ ఆఫ్ ఇట్ విల్ మేక్ అస్ పవర్ఫుల్.
1: కేవలము వైజ్ఞానిక భాగ్యములు అనేక విధమైన అభివృద్ధి గాంచినది భారతదేశం.
0: భారత్ హెస్ ప్రోగ్రెస్డ్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ సైన్స్.
1: విజ్ఞాన శాస్త్రంలో ఎంత అభివృద్ధి గాంచినప్పటికీ దీనికి వివేకం అనేటువంటిది కూడా నువ్వు చేరినప్పుడే ఈ విజ్ఞానం కొంత శోభించగలదు.
0: When there is this sense of discrimination, the knowledge of science will be of some use to us.
1: Vivekamunaku vijnanam kudanu atyavasaramu, vijnanamunaku kontavarakunu acharana kudanu atyavasaramu.
0: Therefore the science needs discrimination, which also necessarily requires
1: knowledge practice. Without action is useless.
0: Knowledge without action is useless.
1: Action without knowledge is foolishness.
0: So knowledge without action is foolishness.
1: కనుక ఈనాడు నాలెడ్జ్ ఉన్నది కానీ యాక్షన్ లేదు.
0: టుడే వి హావ్ నాలెడ్జ్ బట్ నాట్ యాక్షన్.
1: యాక్షన్ ఉన్నది కానీ నాలెడ్జ్ లేదు.
0: దేర్ ఇస్ యాక్షన్ విదౌట్ నాలెడ్జ్.
1: అదే విధంగానే వైజ్ఞానంతో పాటు వివేకం కూడా ఉండినప్పుడే ఇది రాణించగలదు.
0: లైక్ వైజ్ అలాంగ్ విత్ దిస్ నాలెడ్జ్ ఇఫ్ యు హావ్ డిస్క్రిమినేషన్ ఇట్ విల్ షైన్.
1: ఏ చిన్న విషయం నందు నైతిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక లౌకికం నందు కూడాను ఈ విధమైనటువంటి యొక్క విచ్ఛిన్నములు అనేక విధమైనటువంటి విభాగం చేస్తూ వస్తున్నాయి.
0: ఇన్ ఆల్ ఫీల్డ్స్ ది మొరాలిటీ ది ఎథిక్స్ the science and technology, we find this kind of division, segmentation.
1: Antiye kaaka vikaramainatundi arthamulu kudanu deeni prabodhisthu vastundi.
0: And we also give distorted, perverted versions.
1: Lokamulo swartharahitamainatundi edi ani manu chakkaga vicharinchinappudu daivame swartharahitamainatundi vaadu.
0: If we question this way, who is selfless? Answer is God is only.
1: ఏ తల్లి తండ్రి భార్య భర్తలు బిడ్డలు తల్లుకుడను కూడాను అంతో ఇంతో కొంతవరకును స్వార్థం ఉండవచ్చును.
0: The father, mother, wife, children, they have.
1: కాని దైవమునందు ఎట్టి స్వార్థం కూడాను ఉండదు.
0: But there is no trace of selfishness in God.
1: అయితే దైవ కార్యములు కొంతవరకును ఆలోచించినప్పుడు ఇది స్వార్థం ఉండినట్టుగా గోచరిస్తుంది.
0: But it appears as though there is little selfishness.
1: ప్రహ్లాదుని రక్షించాడు.
0: He protected Prahlada.
1: హిరణ్యకశిపుని హింసించాడు.
0: And he has killed Hiranyakashipu.
1: విభీషణుని రక్షించాడు.
0: He protected.
1: రావణాసుని హింసించాడు.
0: And he killed Ravana.
1: కంసుని శిక్షించాడు.
0: He punished Kamsa.
1: కనుక ఈ విధంగా ఒక్కోదాని పట్టి చూసినప్పుడు ఈ శిక్ష రక్షణ రెండు కూడాను స్వార్థంతో కూడినటువంటివి కదా అని భావించవచ్చు.
0: We may consider basing on these dual principles of punishment protection. Well, at least they
1: దుష్టుని శిక్షించడం కానీ శిష్టుని రక్షించడం కానీ దైవం కాదు.
0: Is not the God who protects the pious, is not God who punishes the
1: wicked. ఇది మానవుని యందు ఉండినటువంటి యొక్క అపార్థములు.
0: It is a misunderstanding among men.
1: మంచి చెడ్డ రెండు కూడాను తన యొక్క గుణముల యొక్క స్వభావమే.
0: Good and bad are our own quality.
1: తన మంచియే తన రక్షించుస్తుంది.
0: Your own good will protect you.
1: తన చెడ్డనే తను శిక్షించింది.
0: Your own bad punishes you.
1: దేవుడనగా వేరు దేశమందురు లేడు, దేవుడనగా తనదు దేహమంది.
0: God is not in a foreign land, he is in your body.
1: పాపమనగా వేరు పరదేశము లేదు, తాను చేయు పనులు తగియుండు.
0: Sin is not in a foreign country, it is attached to your action.
1: కనుక ఈ శిక్షణ రక్షణ కూడాను దైవం వల్ల జరిగినటువంటివి కావు.
0: Therefore punishment or protection are
1: దైవం రెండింటికి సాక్షిభూతుడే కానీ దీనికి ఒక కారకుడు కాదు.
0: God is only the witness but not the cause.
1: కనుకని ఈ రకమైనటువంటి ఒక సత్య ప్రబోధలు జగత్తులో సల్పలేకపోవటం చేతనే సామాన్యమైన మానవులకు ఈ సత్యాన్ని గుర్తించుకోవటం చాలా కష్టమవుతుందని.
0: As this true teaching is not given, the ordinary people are misguided.
1: ఒకానొక సమయం లోపల షిరిడి యందు,
0: at one time in Shirdi,
1: ద్వారకా మాయ యొక్క ఆశ్రమకు ముందు మెట్ల పైన కూర్చొని బాబా కాపర్ నాణ్యములను చూస్తూ కూర్చున్నాడు.
0: Before this Dwarakamai mantap is erected, Baba was watching the copper coins.
1: ఎంత మంది భక్తులు వేచి ఉన్నారు.
0: Many devotees were waiting.
1: కానీ ఎవరిని గమనించలేదు.
0: But no, he didn't observe anybody.
1: ఈ చేతికి ఈ చేతికి ఈ చేతికి ఈ కాయిన్స్ అంతా ఈ విధంగా మార్చుకుంటూ చూసుకుంటూ కూర్చున్నాడు.
0: He is shifting.
1: జగత్తులో సల్పలేకపోవటం చేతనే సామాన్యమైన మానవులకు ఈ సత్యాన్ని గుర్తించుకోవటం చాలా కష్టమవుతుందని.
0: As this true teaching is not given, the ordinary people are misguided.

0: నుంచి ఈ చేతికి, ఈ చేతి నుంచి ఈ చేతికి, ఈ కాయిన్స్ అంతా ఈ విధంగా మార్చుకుంటూ చూసుకుంటూ కూర్చున్నాడు.
1: He's shifting the coins from one hand to another and watching.
0: కానీ ఎంతసేపు చూసినప్పటికీ తాను కన్నెత్తి ఎవరిని చూడలేదు.
1: Though they waited for long, he
0: ఎవరితో మాట్లాడలేదు.
1: No one talked.
0: ఇంత లోపల ధామా వచ్చాడు. ధామా
1: in the meantime, dama
0: అనగా నిరంతరము బాబాతో కూడి ఉండేటువంటి ఒక వ్యక్తి.
1: The one who is always,
0: అతని పేరు ధామా.
1: His name is dama.
0: ధామా వచ్చి, బాబా ఏమిటి ఇంతమంది కాచుకొని ఉంటున్నారు, మీరు ఏదో ఆడుకుంటున్నారే, ఇది ఏమిటి దీని రహస్యము, ఎందుకోసం ఈ కాయన్స్ అంతా ఈ విధంగా చూస్తున్నారు అని పరీక్షిస్తున్నారా అని ప్రశ్నించాడు.
1: Dama came and questioned, Baba, many are waiting for you. What is it that you are playing, shifting the coins from one hand to another? Are you examining them?
0: అప్పుడు చూచాడు.
1: Then he looked at
0: him. చూడు, ఒక్క కాయిన్ కూడా నువ్వు సరిగా లేదు.
1: My son, not even one coin is genuine.
0: ఒకవైపున అక్షరాలు పోయినాయి.
1: On one side there are no letters.
0: మరొక వైపున రూపం పోయింది.
1: Another form there is no.
0: కొన్ని ముక్కలైపోయినాయి.
1: Some have
0: కొన్ని సొట్టబడిపోయింది.
1: Disfigured.
0: కొన్ని క్రాకులు వచ్చినాయి.
1: Cracked.
0: కనుక దీన్ని నేను చూస్తూ ఉంటున్నాను, ఏది పనికి వస్తుంది అని.
1: I am watching these coins to find out which is genuine and useful.
0: పనికిరాని ఉంటే పారవేయండి, ఎందుకు దీన్ని చూడటం అన్నాడు ఈ దామా.
1: దామా సెడ్, త్రో అవే విచ్ ఇస్ యూస్లెస్, దెన్ వై డు వాంట్ సో లాంగ్.
0: అరే బేటా, చక్కగా అర్థం చేసుకో.
1: హి సెడ్, మై డియర్ సన్, అండర్స్టాండ్ క్లియర్లీ.
0: వస్తున్నారు ఇంతమంది భక్తులు.
1: సో మెనీ డివోటీస్ కమ్ హియర్.
0: ఇందులో ప్రతి ఒక్కరి ఎందుకును ఈ కాయిన్ మాదిరి సొట్టబోయినటువంటివి, ఏదో ఒక చెల్లనటువంటివి గా కనిపిస్తున్నారే, కానీ ఒక్కరైనా నాకు అవసరమైన వారు కనిపించడం లేదు అన్నాడు.
1: So many devotees come here, they are like the coins on hand. Some are disfigured, some have lost the letters, some have lost everything, they are not genuine, some are useless.
0: కొంతమంది సంబంధమైనటువంటి వాంఛలు కోరుకోవడానికి వస్తున్నారు.
1: Some come here for worldly desires.
0: కొంతమంది పాస్ కావాలని వస్తున్నారు.
1: Some come here to secure
0: pass. పాస్ కావాలని వస్తున్నారు.
1: Students come here to pass. ఇంకా
0: కొంతమంది మ్యారేజెస్ కావాలని వస్తున్నారు.
1: Some come here to get married.
0: ఇంకా కొంతమంది ఉద్యోగం కావాలని వస్తున్నారు.
1: Some come here for
0: job. మరి కొంతమంది ప్రమోషన్ కావాలని వస్తున్నారు.
1: Some come for promotion.
0: ఈ విధంగానే ఒక్కొక్కరు ఒక్కొక్క కోరికతో వస్తున్నారు, కానీ ఆత్మజ్ఞానం కావాలనేటువంటి కోరేటువంటి వాడు ఒక్కడైనా ఇందులో నాకు కనిపించలేదు.
1: Most of the people come here to have their desires fulfilled. But they don't come here seeking the knowledge of the spirit.
0: వీరందరూ ఈ కాయిన్స్ మాదిరి ఉంటున్నారు, ఇందులో ఎవరు నాకు పనికొస్తారా అని నేను చూస్తున్నాను అన్నాడు.
1: You are all like these coins. I am just examining which one of you are useful.
0: ఇందులో ఒక్కరైనా చెప్పిన మాట వినేటువంటి వారు కాదు.
1: Not even one would obey me.
0: మాకు స్వామి కావాలంటారు.
1: You say we want Swami.
0: స్వామి ఆజ్ఞను ఎంతవరకు మీరు పాటిస్తున్నారు?
1: To what extent you follow Swami's command?
0: పాటించలేనటువంటి సమయంలో ఇంకా భక్తి అనేటువంటి ఎక్కడ ఉంది?
1: When you don't follow him, how can you call yourself a devotee?
0: తక్షణమే దామాని పిలిచాడు. దామా, చూడు ఆ మామిడి మొక్క.
1: Then immediately he said, pointing the mango tree, he said, Dama, watch that.
0: బాగ పూలంతా కొడును కాకులు కనిపించకుండా పూలు విచ్చింది.
1: And that mango tree was full of flowers that you can't see even the leaves there.
0: చూడు ఎన్ని పూలు ఉంటున్నాయి ఈ వృక్షములో.
1: See how many flowers are there in the tree.
0: కట్టకడపడికి ఎన్ని కాయలు కాస్తున్నాయి.
1: How many fruits you get ultimately.
0: ఇంకా కట్టకడపడికి ఎన్ని ఫలములు అయిపోతున్నాయి.
1: How many become ripe fruits.
0: కావటం లేదు.
1: No.
0: మంచుకు కొన్ని పువ్వులంతా రాలిపోతున్నాయి.
1: సమ్ ఫ్లవర్స్ డ్రాప్ డౌన్.
0: గాలికి మరికొన్ని పువ్వులు రాలిపోతున్నాయి.
1: ఆర్ ద విండ్
0: కొన్ని పిందెలుగా మనస్తున్నాయి.
1: సమ్ గోయింగ్ టు
0: టెండర్. ఈ పిందెలన్నీ కూడా రాలిపోతున్నాయి.
1: సమ్ డ్రాప్ ఫాల్ ఆఫ్.
0: కొన్ని కాయలుగా తయారవుతున్నాయి.
1: సమ్ గ్రోయింగ్ టు ఫ్రూట్.
0: ఈ కాయలు కూడా పచ్చులు కొరికి కింద రాలిపోతున్నాయి.
1: అండ్ దే ఆర్ ఈటెన్ అవే బై బర్డ్స్.
0: కొన్ని ముడతలు కొరికి కింద రాలిపోతున్నాయి.
1: అండ్ సమ్ డాగ్స్ ఆల్సో ఈట్ దెం. కట్టగడపడికి
0: పండేటివి ఎన్నో.
1: అల్టిమేట్లీ వి డోంట్
0: గెట్ నిజంగా ఈ పువ్వులన్నీ కాయలైపోతే ఇన్ని కాయలను ఆ వృక్షం మోయగలదా?
1: In fact, if all the flowers are to grow into fruits, can that bear the weight of that fruit?
0: Adi vidhamgane okaloka samayalo vemana kuda nu prashninchukunnadu.
1: Vemana also said at one time same question.
0: Ayya, raallanta devullaithe rajulanta mengara annadu.
1: If all the stones are the presiding deities, don't you swallow them?
0: Adi vidhamgane vachina varandaru bhaktulegine ayipothe prashanti nilmo sthalame untundadu inka.
1: If all those that we see visit Prashantalam are devotees, there will be no space in
0: Prashantalam.
1: All that come here are not devotees.
0: Sai matanu nachina vare bhaktulu. Mataku nachina vare.
1: Those that follow his command, those that release his message. Therefore, there is a constant search for devotees.
0: Vetukuchunnanu nedu vetukuchuneyunnanu.
1: I am in search, I have been searching.
0: ఎవరిని? నిజమైన మానవుడు.
1: ఐఎమ్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ ట్రూ మ్యాన్.
0: మానవుడు అంటే ఏమిటి?
1: హూ ఇస్ ఎ హ్యూమన్ బీయింగ్?

0: కేవలం కాళ్ళు చేతులు స్వరూపం ధరించినటువంటి వాడా.
1: ఇస్ ఓన్లీ విత్ ద వెస్చర్ ఆఫ్ ది లింబ్స్ అండ్
0: మూలకాయను చూచి మామిడి అని భ్రమించవద్దు.
1: యూ కెనాట్ బి క్యారీడ్ అవే వాచింగ్ అనదర్ ఫారెస్ట్ ట్రీ యాజ్ ఎ మ్యాంగో.
0: కనికరాయి రూపు చూచి కలకండని నమ్మనవద్దు.
1: అండ్ యూ కెనాట్ మిస్టేక్ ఎ స్టోన్ యాజ్ దట్ ఆఫ్ ఎ క్యాండీ.
0: వెర్రి చెరకు చూచి చెరకని నీవు నమ్మనవద్దు.
1: యూ కెనాట్ బి క్యారీడ్ అవే బై ఫారెస్ట్ ట్రీ.
0: రూపు చూచి మోసపోకు.
1: డోంట్ బి క్యారీడ్ అవే బై ద ఫార్మ్.
0: రూపు చూచి మోసపోకు.
1: నెవర్ గెట్ డిసీవ్డ్.
0: గుణమే నిజ మానవ స్వరూపము.
1: ఇట్ ఇస్ ఓన్లీ ద క్వాలిటీ క్యారెక్టర్ ఇస్ హ్యూమన్ ఫామ్.
0: కనుకనే ఇట్టి గుణమును మాత్రమే మనం చూచినప్పుడు మానవత్వం అనేటువంటి ఎక్కడా మనకు కనిపించనే కనిపించదు.
1: వెన్ వీ గో బై దిస్ క్యారెక్టర్ యూ డోంట్ ఫైండ్ ఎనీ ట్రూ మ్యాన్.
0: కనుక మానవత్వం అనేటువంటిది ఎంత పవిత్రమైనటువంటిదో, ఎంత నిర్మలమైనటువంటిదో, ఎంత ఆదర్శవంతమైనటువంటిదో చక్కగా మీరు గుర్తించాలి.
1: యు హావ్ టు అండర్స్టాండ్ హౌ సేక్రెడ్, హౌ ప్యూర్, హౌ ఐడియల్ ఇస్ హ్యూమన్ లైఫ్.
0: జంతువునాం నరజన్మ దుర్లభం.
1: ద హ్యూమన్ లైఫ్ ఇస్ వెరీ రేర్ అమంగ్ ఆల్ ద క్రీచర్స్.
0: మీరందరూ చదువుతున్నారు,
1: యు స్టడీ,
0: గొప్ప గొప్ప ఉద్యోగాలను ఆశిస్తున్నారు,
1: యు వాంట్ గుడ్ పొజిషన్స్,
0: ఇంకా విదేశాలకు వెళ్ళదలుచుకున్నారు,
1: యు వాంట్ టు గో అబ్రాడ్,
0: కావలసినంత ధనమును సంపాదిస్తున్నారు,
1: యు ఆల్సో ఎర్న్ మనీ,
0: ధనమూలం మిదం జగత్ అని భావిస్తున్నారు,
1: యు థింక్ దట్ మనీ ఇస్ ఎవ్రీథింగ్.
0: కానీ పూర్వమంతా అక్కడ ధర్మమూలం మిదం జగత్ అని విశ్వసించారు.
1: బట్ ఇన్ ద ఎర్లియర్ డేస్ దే కన్సిడర్ దట్ ధర్మ ఇస్ ఎవ్రీథింగ్.
0: ప్రాచీన కాలంలో ధర్మమూలం మిదం జగత్తు.
1: In earlier days it is only dharma.
0: ఈ ఆధునిక యుగములో ధనమూలం మిదం జగత్తు.
1: ఇన్ ద మోడర్న్ ఏజ్ మనీ ఇస్ ఎవ్రీథింగ్.
0: కానీ సాయి ధర్మమును కాని ధనమును కాని జగత్ అని భావించటం లేదు.
1: బట్ భగవాన్ విల్ నాట్ కన్సిడర్ ఐదర్ ధర్మ ఆర్ ధన.
0: పరిస్థితిలో దయమూలం మిదం జగత్తు, దయ కావాలి.
1: భగవాన్ కన్సిడర్ దయ ద కంపాషన్.
0: ధనము కాదు
1: ఇస్ నాట్ మనీ.
0: ధర్మము కాదు
1: ఇస్ నాట్ ధర్మ.
0: ఏదో కొంత కాసులు ధర్మం చేయవచ్చును.
1: యూ కెన్ గివ్ ఫ్యూ కాయిన్స్ ఇన్
0: చారిటీ. కాదు మన జీవితం యొక్క లక్ష్యము.
1: ఇస్ నాట్ ది పర్పస్ ఆఫ్ లైఫ్.
0: దయమని యొక్క లక్ష్యము.
1: కంపాషన్ దయ.
0: అందరికీ హృదయం ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ దేర్ ఇన్ అవర్ హార్ట్స్ ఫుల్.
0: అందరికీ హృదయం ఉంటుండాలి.
1: ఎవ్రీవన్ హ్యాస్ ఎ హార్ట్
0: ప్లస్ దయ ఇస్ హృదయ.
1: హృత్ ప్లస్ దయ ఇస్
0: హృదయ. దయతో నింపినటువంటి హృదయమే నిజమైన మానవ హృదయము.
1: దేర్ఫోర్ ఇవెన్ ద హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
0: లేకపోతే కుక్కలకు నక్కలకు కోతులకు కూడా ఉంటుండాలి హృదయము.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హార్ట్ ఇస్ దేర్ టు ఫాక్సెస్ అండ్ డాగ్స్ యాజ్ వెల్.
0: కనుక దయతో కూడిన హృదయమే నిజమైన మానవత్వము.
1: Therefore, the heart full of compassion is true human quality.
0: Kanuka prati manavuniki daya aneetvanti oka hrudayamulo nimpukoni undali.
1: Therefore, one has to fill one's own heart.
0: Ee dayanu taanu maatrame anubhavinchadam gaakunda sarvulokunu deeni panchi pettali.
1: He should not only experience and joy, he should share with his fellow men.
0: Kanukane daya premanu rendi leneetvanti manavattamu idi manavattame kaadu.
1: Therefore, you cannot call it true human life.
0: ఆకుపచ్చ పక్షులన్నీ చిలుకల వల్ల పలుకున.
1: Do you think that all other birds can speak like a parrot?
0: పువ్వులపై పారాడు పురుగులు తుమ్మెదలగున.
1: Do you think that all insects that crawl on the flowers are butterflies?
0: ఏనుగంత బలిసి ఉన్న పంది ఏనుగు అవుతుంటాయా?
1: If the pig is very hefty, it cannot be an elephant.
0: కాదు కాదు.
1: No.
0: ఎందుకనగా మానవత్వం అనేటువంటి జంతువునాం నరజన్మ దుర్లభం.
1: ద హ్యూమన్ లైఫ్ ఇస్ వెరీ రేర్ అమంగ్ ద లివింగ్ క్రీచర్.
0: ఈ దుర్లభమైనటువంటి మానవత్వం ఎక్కడ మనం నిరూపించాలి?
1: వేర్ షుడ్ యు డెమోన్స్ట్రేట్ దిస్ రేర్ లైఫ్ ఆఫ్
0: శరీర మాధ్యము కలు ధర్మ సాధకం. ధర్మాన్ని మనం అనుసరించాలి.
1: వి షుడ్ ఫాలో ద రైచియస్ పాత్.
0: ఈ ధర్మం కూడా దయతో కూడినటువంటి ధర్మాన్ని అనుసరించాలి.
1: అలాంగ్ ట్రేడింగ్ అలాంగ్ రైచియస్ పాత్ వి షుడ్ హావ్ కంపాషన్ టు.
0: కనుక భగవంతుడు ఎప్పుడు కూడాను స్వార్థపరుడు కాదు.
1: God is never selfish.
0: నిస్వార్థము నిస్వార్థము నిస్వార్థము.
1: Selfless, selfless.
0: స్వార్థపరులకు నిస్వార్థంగా ఎట్లా కనిపిస్తాడు?
1: How do you expect selfish people to know the selfless?
0: తన యొక్క భావమును తాను ఎదుటిగా ప్రతిబింబించుకో చేసుకోగలడు.
1: He can only see the reflection of his own feelings.
0: తద్భవతి.
1: As is your feeling, so is your vision experience.
0: కనుక ఎవరెవరి భావమును తగినట్టుగా వారు ఊహిస్తూ ఉంటారు.
1: You imagine basing on your own thought.
0: కనుక ఉపనిషత్తులు ముండే ముండే మతిర్భిన్న. ఒక్కొక్క తల వేరువేరుగా ఉండటం చేత ఒక్కొక్క తలంపులు కూడా వేరువేరుగా ఉంటాయి.
1: As our heads vary, our thoughts are also different.
0: కనుక మనము తనువును దండించినంత మాత్రం చాలదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు పనిష్ ద బాడీ.
0: మనసును దండించాలి.
1: యూ షుడ్ పనిష్ ద మైండ్.
0: పుట్టపైన మర్దించిన పాము మరణ ముందున.
1: విల్ ఎవర్ ద స్నేక్ డై ఇఫ్ యూ జస్ట్ రబ్
0: దండించిన విషయభోగం అనుగుణ.
1: ఇఫ్ యు పనిష్ ద బాడీ కెన్ యూ కిల్ ది సెన్సిటివ్ ప్లెజర్.
0: వీటినంత ఆత్మజ్ఞాని తానగున.
1: ఇఫ్ యూ జస్ట్ గివ్ అప్ ది డ్రింక్ అండ్ ఫుడ్ కెన్
0: ఎవరో తెలియకున్న తత్వము. తానెవరో తెలియకున్న తత్వజ్ఞానం ఎటుకుదుగును.
1: ఇఫ్ యూ డు నాట్ నో యువర్ ట్రూ నేచర్ హౌ కెన్ యూ నో స్పిరిచువాలిటీ.
0: మొట్టమొదటి తానెవరో తెలుసుకోవాలి.
1: ఫస్ట్ నో థైసెల్ఫ్.
0: అది మానవత్వంలో ఉండేటువంటి మొట్టమొదటి యొక్క లక్ష్యం.
1: దట్ ఇస్ ది ఫస్ట్ పర్పస్ ఆఫ్ లైఫ్.
0: నేను ఎవడు?
1: హూ యామ్ ఐ?
0: నేను దేహమా?
1: యామ్ ఐ ద బాడీ?
0: లేక మనసా?
1: యామ్ ఐ ద మైండ్?
0: లేక బుద్ధ్యా?
1: ఆర్ ఇంటెలెక్ట్?
0: లేక అంతఃకరణ?
1: ఆర్ ఇన్నసెన్స్
0: కాదు కాదు
1: నో
0: ఇది నా దేహం
1: ఇస్ మై బాడీ
0: నేను వేరే
1: ఐఎమ్ డిఫరెంట్
0: దేహం నేను కాదు
1: సో ఐఎమ్ నాట్ ద బాడీ
0: దేహం ఒక ఉపాధి
1: దిస్ ఓన్లీ దిస్ చైన్
0: ఇది మనకు ధరించినటువంటి ఒక వస్త్రము
1: దిస్ ఓన్లీ ది బెస్ట్ క్లాత్ దట్ హస్ బీన్ పుట్ ఆన్
0: కనుక నీ ఉపాధి తానని చెప్పడానికి వీలు కాదు
1: సో యూ కెనాట్ క్లెయిమ్ యువర్ సెల్ఫ్ యాస్ ది వెస్ట్ చైన్
0: మనము చేసిన దానికి అన్నిటికీ నీ దేహమునికే దండిస్తున్నాం మనము
1: ఫర్ ఆల్ అవర్ యాక్షన్స్ వి పనిష్ ద బాడీ
0: కానీ బాడీలో ఏ దోషము లేదు
1: నో దేర్ ఇస్ నో మిస్టేక్ ఇన్ ద బాడీ
0: కానీ అన్ని దోషములు మనసునికే ఉంటున్నాయి
1: ఆల్ మిస్టేక్స్ ఆర్ ఇన్ ద మైండ్
0: ఒకడు ఏదో ఒక చేయరాని పని చేశాడు
1: వన్ కమిటెడ్ ఎ మిస్టేక్
0: కానీ ఇది తప్పని తెలుసుకుని ప్రభుత్వము ఆ దేహానికి ఉరిశిక్ష ఇచ్చింది
1: అండ్ ద గవర్నమెంట్ హెస్ పనిష్డ్ హిమ్ దట్ హీ షుడ్ బి హ్యాంగ్
0: కానీ తప్పు చేసింది దేహమా మనసా
1: ది క్రైమ్ ఈజ్ ఇట్ కమిటెడ్ బై ద బాడీ ఆర్ ద మైండ్
0: బాడీ చేయలేదు
1: బాడీ హెస్ నాట్ కమిటెడ్
0: మనసు యొక్క ప్రోద్వలం చేత బాడీ చేసింది
1: బికాస్ ద ప్రాంప్టింగ్ ఇన్ ద మైండ్ ద బాడీ హెస్ కమిటెడ్
0: కాబట్టి మనసు దేహాన్ని చేయించింది
1: సో ఇట్ ద మైండ్ దట్ మేడ్ ద బాడీ
0: చేయించింది చెడ్డగా చేసింది చెడ్డగా
1: What is it that's bad here? Body or the mind? It is the mind that prompted this action.
0: కాబట్టి మనసుని నీవు శిక్షించడం లేదు దేహాన్ని శిక్షిస్తున్నావు.
1: You are not punishing the mind, you are punishing the body.
0: మను శాస్త్రం యొక్క న్యాయమా?
1: Is it, are you justified?
0: కాదు కాదు.
1: No.
0: కనుక నీ చేసినటువంటిది ఓడి జడమైన దేహం.
1: Therefore what that has
0: చేయించినది మనసు.
1: Is the mind that prompted this action. కనుక మనమే
0: మనుష్యానాం కారణం బంధమొచ్చేకు. ఈ రెండింటికి మనసే మూల కారణం.
1: So mind is the cause for liberation and attachment.
0: కనుకనే మనస్సును మనం సరైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: సో వీ షుడ్ సీ దట్ అవర్ మైండ్
0: ఏది చేసినప్పటికీ మనిషి యొక్క దోషమే కానీ మనిషి యొక్క దోషం కాదు.
1: వాట్ ఎవర్ దట్ ఈస్ డన్ ద మిస్టేక్ లైస్ విత్ ద మైండ్ నాట్ ఇన్ ద
0: బాడీ. నీవు బోధించవలసింది కూడా నువ్వు మనిషికి కాదు బోధించవలసింది మనసుకు బోధించు.
1: సో యూ షుడ్ నాట్ టీచ్ ది హ్యూమన్ యాజ్ సచ్ యూ షుడ్ టీచ్ యువర్ మైండ్
0: కనుక ప్రతి బోధన కూడా నువ్వు మనసుకు సంబంధించిందిగా ఉండాలి.
1: సో ఎవ్రీ టీచింగ్ షుడ్ బి గివెన్ టు ది మైండ్
0: కనుకనే శిరిడి ఎందు కూడాను అనేక పర్యాయములు అనేక విధమైనటువంటి ఒక మార్గంలో అనేక ఉపమానము చేత జ్ఞానోపదేశం జరుపుతూ వచ్చినటువంటి
1: సో దేర్ ఇన్ శిరిడి ఆల్సో దేర్ సో మచ్ ఆఫ్ టీచింగ్ ఆఫ్ విజ్డమ్
0: దైవము సర్వత్రా ఉండేటువంటి వాడు
1: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్
0: సర్వభూతములు ఎందు ఉండేటువంటి వాడు
1: ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్
0: ఈశావాస్యం విధం సర్వం
1: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్
0: లక్ష్మీబాయి దాంగే
1: లక్ష్మీబాయి
0: చాలా శ్రీమంతురాలు
1: షీ ఇస్ ఎ రిచ్ లేడీ
0: కానీ అంత శ్రీమంతురాలు అయినప్పటికీ షిర్డీలో ప్రవేశించి ఆశ్రమం అంతా శుద్ధం చేయటము వచ్చిన వారికి సేవలు చేయటము ఈ విధమైనటువంటి మార్గంలో సేవా వృత్తి లోపల ప్రవేశించింది
1: దో షీ ఈస్ వెరీ రిచ్ బట్ షీ వాస్ క్లీనింగ్ ది హోల్ క్యాంపస్ అండ్ సర్వింగ్ ఆల్ ద డివోటీస్ దట్ విజిటెడ్ దట్
0: ఒకనాడు అవకాశం చిక్కింది కనుక బాబా పాదాలపైన పడి నమస్కారం చేసింది
1: యాజ్ షీ కుడ్ గెట్ ఎ ఛాన్స్ షీ కుడ్ ఫాల్ ఎట్ ద ఫీట్ ఆఫ్
0: బాబా లక్ష్మీబాయి మనకు భూక్ హై ఆకలిగా ఉంటుందని అన్నాడు
1: బాబా సైడ్ లక్ష్మీబాయి ఐఎమ్ హంగ్రీ
0: భగవంతుడు నోటారా చెప్పుకుంటుంటే నోటారా అనుకుంటుంటే నేను విని ఎట్ట ఉండేది కొంతసేపు తాలండి అని పరిగెత్తిపోయింది ఇంటికి పాపం
1: లక్ష్మీబాయి థాట్ వాట్ ఇస్ ఇట్ బాబా హింసలో డైరెక్ట్లీ సెడ్ హిస్ హంగ్రీ హౌ కెన్ ఐ బేర్ ఇట్
0: అడుగని ఫోటోలకంతా నైవేద్యం పెడుతున్నాము అడిగినటువంటి పరమాత్మకి ఇవ్వలేకపోతున్నానా అని చాలా బాధపడి ఇంటికి వెళ్ళింది బిరిబిరి చపాతులు చేసింది రేండు
1: వీ ఫీడ్ ఎవ్రీ వన్ ద టాస్క్ బట్ కాంట్ వీ సర్వ్ బాబా హూ డైరెక్ట్లీ ఆస్క్ లైక్ దిస్
0: అప్పుడు బాబా చపాతీ ఫోన్ చేసేవాడు
1: And Baba eats well.
0: Baba intettu chapatilanta tineetundi vaadu.
1: He eats pile of chapatis.
0: Okkoka chapati naalugu madatalu vesi okkoka thure tineetundi vaadu.
1: He will make four folds and take in one gulp.
0: Kanukani aame vellindi chaala ekku chapatile chesindi.
1: She made many chapatis.
0: Tattalo teeskoni vachindi.
1: She brought in a plate.
0: Mundu pettetappudiki aha chaala baagunnayi. మంచి రుచిగా ఉన్నాయి అంటున్నాడు
1: అండ్ బాబా సెడ్ దే వెరీ టేస్టీ దే ఆర్ వెరీ ఫైన్
0: ఈ లోపల ఒక నల్ల కుక్క తోక ఆడించుకుంటూ వచ్చింది
1: ఇన్ ది మీన్ టైమ్ ఏ బ్లాక్ డాగ్ కేమ్ దేర్ వేవింగ్ ఇట్స్
0: టైల్ దగ్గర పిలిచి దాన్ని నిమురుతూ ఉంటే ఆ కుక్క ఆ చపాతీలన్నీ తినేసింది
1: యాజ్ బాబా వాస్ ప్యాటింగ్ దిస్ డాగ్ ఇట్ స్టార్టెడ్ ఈటింగ్ చపాతీస్ దేర్
0: చూస్తూ ఉండాలి లక్ష్మీబాయి డాంకి
1: లక్ష్మీబాయి వాస్ వాచింగ్
0: చూచి బాబా ఇదేనా మీరు చేసేటువంటి పని
1: He said, what is it?
0: ఆకలి ఆకలి అన్నారు.
1: You say you are hungry.
0: భగవంతుడు నోరు తెచ్చి అడిగాడని చెప్పని నేను ఎంతో ఆప్యాయంగా నేను ఎంతో భక్తి శ్రద్ధతో ఈ చపాతి చేసుకుని వచ్చాను.
1: When God asked openly, I brought the chapati for my devotion.
0: నా కంటి కుక్కకి పెట్టేసిస్తున్నారు.
1: In right in front of my eye.
0: నేను ఏ పాపం చేశాను?
1: You are serving to the dog. What sin I committed? What mistake lies with me?
0: ఈ చపాతిని చేసే సమయంలో నేను ఏదైనా దుర్భావం నాలో ఆవిర్భవించా?
1: Did I have any bad thoughts as I prepared chapatis?
0: నేను ఎంతో హృదయపూర్వకంగా కూడాను ప్రేమపూర్వకంగా ఈ చపాతీలు చేశాను.
1: With full of love and affection I made these chapatis for you.
0: ఎందుకు నన్ను ఇంత అవమానపరిచావు?
1: Why do you insult me?
0: నీకు న్యాయమా?
1: Are you justified?
0: ఈ విధంగా కొంతవరకు అధికార స్థానంలో ఉన్నట్టుగా దేవుడంటే తండ్రి అంటే ఎంత అధికారమో ఆ విధంగా మాట్లాడుతూ వచ్చింది లక్ష్మీబాయి.
1: షీ వెంట్ ఆన్ స్పీకింగ్ యాజ్ షీ వుడ్ టాక్ టు హర్ ఫాదర్.
0: లక్ష్మీబాయి, నీ తినేశాను, నా కడుపంతా నిండింది అన్నాడు.
1: ఐ హావ్ ఈటన్ ఇన్ ఫుల్, మై బెల్లీ ఇస్ ఫుల్ నౌ.
0: బాబా, నేను ఎట్ట నమ్మేది, కుక్క వచ్చి కళ్ళతో చూస్తూ ఉన్నాను నేను తినేటువంటిది, నీవు తిన్నాననుకోవటంలో నేను ఎంత విశ్వసించే.
1: బాబా, హౌ కెన్ ఐ బిలీవ్ యూ, ఐ సీ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఐ డాగ్ ఈటింగ్ ఆల్ చపాతీస్, హౌ కెన్ ఐ బిలీవ్ దట్ యు హావ్ ఈటన్.
0: అప్పుడు చెప్పాడు,
1: దెన్ హి సెడ్,
0: మానవుడు ఆకలి అని అడుగుతాడు.
1: The human being will have all the hunger.
0: పశుపక్షి మృగాదులు ఆకలి అనేటువంటిది ఏనాడు అడగడానికి కాదు.
1: And man asks for food but not the birds.
0: కూడాను ఆకలి ఉంటుందని.
1: And there is hunger.
0: అవి చెప్పలేవు.
1: They don't say.
0: కానీ అవి కూడాను దైవత్వం యొక్క సృష్టియే.
1: But that's also God's creation.
0: కనుకని ఆ మృగములు తిన్నప్పుడు నేను తిన్నట్టే కదా.
1: When animal eats it amounts.
0: ఈ దేహం ఒక్కటే నీవు బాబా అని భావించవద్దు.
1: Don't think this body is baba.
0: ఆ కుక్క కూడాను బాబా అని.
1: Even the dog is baba.
0: ఈ పక్షి కూడాను బాబా అని.
1: This bird is baba.
0: ఈ ఎనుము కూడాను బాబా అని.
1: This everything.
0: సర్వ జీవరాశులు కూడాను బాబా అని.
1: All beings are baba.
0: ఈశా వాస్యం ఇదం సర్వం.
1: God is everywhere.
0: ఈశ్వర సర్వభూతానా.
1: God is in all creatures.
0: అన్నింటి యందు ఉండేటువంటి బాబాను ఎందుకు ఇంత సంకుచితంగా మీరు చూస్తున్నావు?
1: When baba is everywhere, why you limit him?
0: ఈ బాబాని మీరు పెంచుకోవడం చేతనే నేను ఈ విధంగా ఏడిపించడానికి పూనుకున్నాను.
1: Because you had this narrow ideas, I had to make you cry.
0: భావం పోవాలి, విశాల భావం రావాలి.
1: Give up the narrow ideas, narrow feelings, develop broad mindedness.
0: కనుక నీవు విశాలమైనటువంటి భావాన్ని పెంచుకో.
1: హ్యావ్ ద బ్రాడ్ ఫీలింగ్స్ అండ్ థాట్స్.
0: ఎవరు ఏది చేసినప్పటికీ నీ దైవం యొక్క ఆజ్ఞగా భావించు.
1: వాట్ ఎవర్ ఇస్ డన్ టేక్ ఇట్ యాస్ డివైన్.
0: ఏ చెడ్డ మంచి జరిగినప్పుడు దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ, ఇది నా మంచి కోసమే అని భావించు.
1: ఈవ్ ఎనీథింగ్ బ్యాడ్ హ్యాపెన్స్ టేక్ ఇట్ దట్ ఇస్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
0: ఇటువంటి సద్భావములు భక్తుల హృదయాల లోపల ఆవరించినప్పుడే ఇది సరైనటువంటి భావంగా ఉంటుంది.
1: When such good thoughts are there in your hearts, then it would be proper.
0: కానీ ఎంతమంది వచ్చినప్పటికీ
1: so many have
0: కొంతమంది మాట్లాడలేదని పోతుంటారు.
1: Some say that
0: కొంతమంది మమ్మల్ని చూడలేదని పోతుంటారు.
1: Some say the Swami has not looked at them.
0: పిలచలేదని పోతుంటారు.
1: Say that they have not looked at them.
0: ఇక్కడ అనేక రకాల ఇంకా కొంతమంది వస్తారు.
1: Some come.
0: మందిరంలోనే ఉంటారు, బయట తట్టింత వ్యాపారాలు చేస్తుంటారు.
1: They are here in Mandir but they have business transactions.
0: అనేక రకాలుగా ఉంటుంటారు.
1: Many people are here.
0: వీళ్ళందరూ భక్తులేనా?
1: Are they all devotees?
0: కనుకని భక్తి అనేటువంటిది కావాలనుకున్నప్పుడు నిజమైనటువంటి ఒక ఆత్మ జ్ఞానం కోసం రావాలి.
1: If you are a true devotee, you should come here for the knowledge of the self.
0: కానీ అది చాలా తక్కువ.
1: But very few are like that.
0: రాని రాకపోని.
1: They come or not.
0: కానీ ఆత్మ జ్ఞానం అనేటువంటి కలిగినప్పుడే ఆత్మానందం ప్రాప్తిస్తుంది.
1: When once you have the knowledge of the self, you will have the bliss of this self.
0: అట్టి నిజమైనటువంటి తత్వాన్ని మీరు గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: You should make every effort to know that nature of the self.
0: ఒక ఠాకూర్ వచ్చాడు షిర్డీకి. ఠాకూర్.
1: A ఠాకూర్ came to Shirdi.
0: అతని జోబులో 2 crore రూపాయలు 5-5 rupees నోట్ అంతా దండిగా ఉంటున్నాయి.
1: There are lots of 500 rupee notes in his pocket.
0: బాగా కనిపిస్తున్నాయి.
1: They are quite apparent.
0: దీన్ని చూచాడు బాబా.
1: బాబా saw this.
0: Hey dama,
1: he said,
0: ఆ ఊర్లోకి పోయి పటేల్ దగ్గర ఒక 5 rupees తీసుకునిరా అన్నాడు.
1: He said, dama, you go to that village and bring 5 rupees from that patel.
0: ఆయన వెళ్ళాడు దామ.
1: దామ వెంట.
0: ఈ లోపల ఈ పటేల్ అడుగుతున్నాడు, బాబా నాకు ఈ ఆత్మ జ్ఞానాన్ని ప్రసాదించండి అంటున్నాడు.
1: And this Patel prayed that he should have the knowledge of the self, Atmajnana.
0: నాకు దివ్యమైన వైరాగ్యం ప్రసాదించండి.
1: గివ్ గ్రాంట్ మీ ద డివైన్ రెనన్సియేషన్ డిటాచ్మెంట్.
0: కొంతసేపు ఉండు అన్నాడు.
1: హి సెడ్ వెయిట్ ఫర్ సమ్
0: టైం. వచ్చాడు దామా.
1: దామా రిటర్న్.
0: స్వామి ఆ పటేల్ ఇంటి దగ్గర లేడు అన్నాడు.
1: హి సెడ్ స్వామి పటేల్ ఇస్ నాట్
0: అట్ హోమ్. ఇంకొక కొట్టు దగ్గరికి పోయి, ఆయిల్ కొట్టు దగ్గరికి పోయి ఒక 5 rupees తీసుకురా.
1: హి సెడ్ గో టు అనదర్ షాప్ అండ్ బ్రింగ్ 5 rupees.
0: అక్కడికి పోయాడు.
1: హి వెంట్ దేర్.
0: కానీ వచ్చిన పటేల్ అంతా కూడా, స్వామి నాకు ఈ ఆత్మ జ్ఞానాన్ని బోధించండి అంటున్నాడు.
1: బట్ దిస్ పటేల్ వెంట్ ఆన్ ప్రేయింగ్, స్వామి టీచ్ మీ ది నాలెడ్జ్ ఆఫ్ ది సెల్ఫ్.
0: సరే మరి దామా వచ్చాడు.
1: దామా కేమ్.
0: మరి ఇంకొక దగ్గర పోయి కుల్లీ కొట్టు వాడిని పోయి ఒక 5 rupees అడుగు అన్నాడు.
1: అండ్ దెన్ బాబా సెడ్ గో టు ద పాన్ షాప్.
0: ఈ విధంగా 5-6 పర్యాయములు ఈ దామాను పంపించాడు.
1: హి సెంట్ దామా 5-10 times.
0: నాకు 5 rupees చాలా అవసరంగా ఉంటుండాలి, తీసుకుని రామన్నాడు.
1: హి సెడ్ 5 rupees ఆర్ వెరీ ఎసెన్షియల్ నౌ, బ్రింగ్ ఇట్.
0: అప్పుడు ఈ పటేల్ ను చూసి చెప్తున్నాడు బాబా ఇండైరెక్ట్ గా.
1: బాబా స్టార్టెడ్ టెలింగ్ ఇండైరెక్ట్లీ టు పటేల్.
0: అరే పటేల్.
1: ఓ పటేల్.
0: నీ 5 rupees నోట్ నాకు బాగా కనిపిస్తూనే ఉంటున్నాయి.
1: ఐ సీ ది కరెన్సీ నోట్స్.
0: నేను ఈ పర్యాయం 5 rupees కోసమని పట్టణానికి పంపించాను.
1: ఐ హావ్ సెంట్ ఫర్ ద మనీ టు ది సిటీ.
0: పోనీ స్వామి, నా దగ్గర ఉన్న 5 rupees తీసుకోండి, నీ ఇచ్చినావా?
1: Did you try to give the 5 rupees which you are holding in your pocket?
0: నీకు బ్రహ్మజ్ఞానం ఎక్కడ లభిస్తుందిరా?
1: When you are such a miser, how do you expect to have the knowledge of the self?
0: ఇంత లోబికి నీకు ఏ విధమైనటువంటి ఆత్మజ్ఞానం బోధించాలి?
1: You are a miser, how to teach you the knowledge of the spirit?
0: కనుకనే త్యాగేనైకి అమృతత్వమానసః. త్యాగము చేయనటువంటి మూర్ఖునికి ఈ ఆత్మజ్ఞానం అనేటువంటిది ఎన్నో వేల మైళ్ళు దూరంగా ఉంటాడు.
1: ద వన్ హూ కెనాట్ సాక్రిఫైస్ విల్ బి ఫార్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ మైల్స్ అవే. కనుకనే
0: వేదం కూడాను నకర్మణ నప్రజాధనేన త్యాగేనైకే అమృతత్వమానసః.
1: So no position, no authority, it is only sacrifice that confers immortality. Today you feel sad to give up 5 rupees.
0: కాని ఇవన్నీ ఏదో ఒకనాడు నీ వదిలిపెట్టి పోక తప్పదు.
1: You must give them up one day or other.
0: ఆనాడు ఏమి చేయగలవు?
1: What can you do?
0: ఏం వెంటనే పోగలవు?
1: What is that can will come with you?
0: ఇది ఏ నిజమైన ఆత్మజ్ఞానము.
1: This is the true knowledge.
0: ఈ సత్యాన్ని గుర్తించుకుంటే,
1: if you know this truth,
0: జీవితంలో పని మనం అనుభవించవలసినవి అన్ని కూడా మనం అనుభవించాలి.
1: You have to experience what you are supposed to during your lifetime.
0: చాలా మంది చిన్న చిన్న పిల్లలంతా కూడాను భజనలు భక్తి ఏదో ఒక విధమైన ధ్యానం ఇలాంటివి చేస్తుంటే కొంతమంది తల్లిదండ్రులు కూడాను వారిని విమర్శిస్తుంటారు.
1: When boys start doing bhajans and try to meditate, parents criticize them.
0: Inta chinna vayasulopa inta pedda bhakti neekenduku?
1: Parents tell them at this tender age, why are you doing
0: this? Vaa chayi goppa ujjogam chesi tarvata manchi sambalam teeskoni kadapa retired ayin tarvata neevu appudu kavalsina japamalu teeskoni kurcho.
1: Just to pass, get a pass in the examination, take a good position, earn money, then sit in the name of devotion with a talisman.
0: Anta indriyalu udigina tarvata పద పద మంచు కింకరులు పాశములాగడి వేళ.
1: When the soldiers of the god of death drive you from this earth,
0: దబ దబ బయట పెట్టుడికి లాభము లేదని చెప్పు వేళ.
1: Everyone says that the body should be kept out of the house,
0: లబలబ ఏడ్చు వేళ.
1: And wife and family start crying,
0: పరిణామం నూటని పలక.
1: Is it possible to chant the name of God? అప్పుడు
0: చేసేది రిటైర్డ్ అయిపోయి కన్నులు కాళ్ళు అన్ని కూలిపోయినప్పుడు వాడు ఏమి జపం చేస్తాడు, ఏమి భజన చేస్తాడు?
1: When all the senses and the limbs become weak, is it the proper time?
0: మంచి ఫలమైనటువంటి దాన్ని మనం భుజించాలి, కాని కూలిపోయినటువంటి పండును ఎవరైనా భుజిస్తారా?
1: You should only eat a fruit which is ripe enough, not the one that
0: జీవితం అంతా వ్యర్థం గావించుకొని వృద్ధాప్యములో ఏ విధమైనటువంటి సాధన చేయగలవు నీవు?
1: హావింగ్ వేస్టెడ్ ఆల్ ద లైఫ్, వాట్ కైండ్ ఆఫ్ స్పిరిచువల్ సాధన యూ కెన్ డూ ఇన్ ఓల్డ్ ఏజ్?
0: యుద్ధంలో ప్రవేశించి వీరుడు కావాలని విజయాన్ని సాధించాలనుకుంటే చిన్న వయసు నుంచి నీవు రిక్రూటింగ్ లో చేరాలి.
1: In order to win the war, you should be recruited while young.
0: ee recruiting lo pass ayin tarvatane neevu yuddham lo poi deenni pattukoni sadhinchavachu.
1: When once you are recruited into the army, you kabatti join the war.
0: ee balyam nunde deeni oka tattamu recruiting kavali, deeniki oka training kavali.
1: Right from this young age you need training.
0: jeevita kalamlo chesinatundi smarane anchakalamlo aadarana.
1: All that smarana chanting will be adharana refuge.
0: ఈ దైవ భక్తి లేకపోతే ఎప్పుడు మనకు దైవ భక్తి వస్తుంది?
1: If you don't have devotion now, when can you cultivate?
0: ఎప్పుడో వస్తుంది అనుకోవడం చాలా పొరపాటు.
1: It's a mistake to think that you will have later.
0: ఇప్పటి నుంచినే రావాలి.
1: It should be there right from now.
0: మొక్క చక్కగా ఉండినప్పుడే చెట్టు కూడా చక్కగా అవుతుంది.
1: If the plant is straight, the tree would be straight.
0: మొక్క వంగితే చెట్టు కూడా వంగిపోతుంది.
1: If the plant bends, also the tree.
0: కనుకనే ఇప్పటి నుంచి కూడా ఈ యొక్క వయసులో చాలా పవిత్రమైన వయసు.
1: This tender age is sacred.
0: దైవ భావాన్ని మనము హృదయంలో నింపుకోవాలి.
1: యూ షుడ్ ఫిల్ యువర్ హార్ట్,
0: త్యాగ భావాన్ని కూడా మనం హృదయంలో నింపుకోవాలి.
1: యూ షుడ్ ఫిల్ విత్
0: సేవకావృత్తిలో మనం ప్రవేశించాలి.
1: యూ షుడ్ సర్వ్.
0: కనుకని నకర్మణ అని చెప్పినప్పుడు ఏ కర్మలు చేసినప్పటికీ దైవ కర్మగా భావించాలి.
1: వాట్ ఎవర్ యు మే డూ, యూ షుడ్ ప్లీజ్ గాడ్.
0: నతపాంసి నతీర్థానం నశాస్త్రాన జపానహి సంసార సాగరోత్తారే సజ్జనం సేవనం వినా. జపం చేయటం కాదు, తపం చేయటం కాదు, యోగం చేయటం కాదు, సేవలో మనం పాల్గొనాలి.
1: సో ఇట్స్ నాట్ పెనెన్స్, ఇట్స్ నాట్ రీడింగ్ ది సీక్రెట్ టెక్స్ట్.
0: ఎవరికి సేవ చేసినప్పటికీ దైవ సేవగా మనం విశ్వసించాలి.
1: హూమ్ సో ఎవర్ యూ సర్వ్, ఇట్ అమౌంట్స్ టు సర్వీస్ టు గాడ్.
0: అందరి యందు ఉండినటువంటిది దైవమే.
1: గాడ్ ఈజ్ ఇన్ ఆల్.
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
1: ఇట్స్ ఓన్లీ ది వన్ స్పిరిట్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్.
0: మనకి ఈ వయసు లోపల మనం ఈ పవిత్రమైన భావాలే మన హృదయాన్ని నింపుకోకపోతే ఏనాడో మనకు వస్తాయనుకోవడం చాలా పొరపాటు.
1: ఇఫ్ యూ డోంట్ ఫిల్ యువర్ హార్ట్స్ రైట్ నౌ విత్ ది సీక్రెట్ థాట్స్ to think that you'll have them later, it's a big mistake.
0: Kanuka baba modalu minchi kudanu direct ga indirect ga kudanu anek rakamainatvanti oka aatma gnanaanni bodhisthu vacheatvanti vaadu.
1: Therefore baba has spread this knowledge of the spirit directly and indirectly.
0: Kaani itti gnanam lenatvanti vaaru, itti sushmam teliyinatvanti vaaru, itti pavitramanu gurtinchukolenatvanti vaaru bhautikaanni laukikaanni prakrutaanni chusi bhramistipothuntaru.
1: Those people who cannot understand the spiritual knowledge, the subtleties and the sanctity, they go by the worldly ways.
0: కనుక ఇవన్నీ ప్రవృత్తి లక్షణాలే.
1: That's all the trend of the outward.
0: దివ్యమైనటువంటి భావము నవ్యమైనటువంటి భావము మనలో ఉంటుండాలి.
1: The divine and the novel thoughts are within.
0: ఐకమత్యమైనటువంటి చాలా భావం ఉంచింది.
1: For this unity is essential.
0: దీనిని సంఘీ భావం కూడా చాలా అవసరము.
1: For this unity is absolutely needed.
0: దీనికి ధర్మజుడు ఒక చక్కని ఆదర్శాన్ని అందించాడు.
1: ధర్మజ సెట్ ఎ వెరీ గుడ్ ఐడియల్.
0: ఏమిటి ఆ ఆదర్శం?
1: వాట్ ఈస్ దట్ ఐడియల్?
0: మేమందరం కూడాను 105 మంది అన్నదమ్ములము.
1: All of us make a total of 105 brothers.
0: మా బ్రదర్స్ అంతా మేము ఎవరు? 5 మంది కాదు, 105 మంది మేము బ్రదర్స్.
1: We brothers not 5, 105.
0: మాలో మాకేమైనా డిఫరెన్స్ ఏమైనా బయలుదేరినా పాండవులు మాత్రమే 5 మంది, కౌరవులు 100 మంది.
1: When there is difference of opinion among us, 5 Pandavas on one side, Kauravas on the other.
0: మా పైన ఎవరైనా వచ్చిరా, మేము 105 మంది కూడా చేరిపోతాం.
1: If anyone is prepared to invade us, all the 105 would join.
0: అదే విధంగానే భారతీయులందరూ కూడా ఒక్కటిగా ఉంటుండాలి.
1: Likewise, all Bharatiya should be one.
0: భారతీయ సంస్కృతి ఒక్కటే.
1: The culture of Bharat.
0: భారతీయ ధర్మం ఒక్కటే.
1: Dharma is one.
0: భారతీయ జాతి ఒక్కటే.
1: The Bharat jati is one.
0: దీన్ని విస్మరించి మేము వేరు మేము వేరు అనేటువంటి ఒక భేదములు పెంచుకోవటం చేతనే చిన్న భిన్నమైపోయి దేశాన్ని కూడాను దేశం యొక్క పవిత్రతను కూడాను పాడు చేస్తున్నారు.
1: Because we observe all sorts of differences, the whole country is divided.
0: ఏ పార్టీనైనా కానీ,
1: లెట్ ఇట్ బి ఎనీ పార్టీ,
0: ఏ జాతి అయినా కానీ,
1: లెట్ బి ఎనీ రేస్,
0: ఏ రాష్ట్రమైనా కానీ,
1: ఎనీ స్టేట్,
0: భారతీయులందరూ ఒక్కటే.
1: ఆల్ భారతీయస్ ఆర్ వన్.
0: అలాంటి భావంలో మనం ఏకమైపోయి దీన్ని ఎదుర్కొని దేశాన్ని రక్షించడానికి కూనుకోవాలి.
1: విత్ దట్ ఫీలింగ్ వి షుడ్ ఆల్ స్టాండ్ యునైటెడ్ అండ్ రెసిస్ట్
0: ఎనీ అదర్ ఫారిన్ ఇన్వేషన్. ఎన్నో ఉండవచ్చును,
1: దేర్ విల్ మెనీ డిఫరెన్సెస్,
0: కానీ వ్యక్తిగతమైనప్పుడు నీవు నీవే తాను తానే.
1: యాజ్ పర్ ది ఇండివిజువల్ డిఫరెన్సెస్ వి ఆర్
0: అపార్ట్. కానీ దేశం యొక్క విషయంలో ప్రవేశించినప్పుడు అందరూ ఒక్కటే.
1: But in respect of the country, we should stand united.
0: అది ధర్మజని యొక్క సూత్రము.
1: That is the principle of dharma.
0: మానవ మాకు భేదములు సంభవించినప్పుడు మేము 5 మంది బ్రదర్స్ వేరు, 100 మంది బ్రదర్స్ వారు.
1: When there are differences among us, we 5 are apart from those 100.
0: కానీ మా దేశం పైన ఎవరైనా వస్తే మేమందరూ ఏకమైపోతాం.
1: If anyone tries to invade us, all the 105 would stand.
0: ఐక్యమత్యం అనేటువంటి దాన్ని మనం విచారించాలి.
1: That unity we should have and
0: follow. ఇది ధర్మజని యొక్క ప్రధానమైన సూత్రము.
1: This is the main principle of dharma.
0: అన్నింటికీ ధర్మమే ప్రధానము.
1: For everything, dharma is important.
0: ఈ ధర్మం కూడా దయతో కూడినటువంటి ధర్మంగా ఉండాలి.
1: And this dharma should have daya, compassion.
0: కనుకనే ధర్మార్థ కామ మోక్షం అనేటువంటి 4 కూడాను అన్ని ధర్మముతో ప్రారంభం కావాలి.
1: Therefore, all the objectives of life commence with dharma.
0: అర్థము ధనము కావాలి.
1: అర్థ మనీ
0: ధర్మంతో కూడినటువంటి ధనం కావాలి.
1: యూ షుడ్ హావ్ వెల్త్ ఎర్న్డ్ ఇన్ ద రైట్ వాంచ్
0: కావాలి. ధర్మంతో కూడినటువంటి వాంఛలుగా ఉండాలి.
1: కామ డిజైర్ షుడ్ బి ఫుల్ఫిల్డ్ రైచియస్లీ.
0: కనుకనే ధర్మంతో కూడినటువంటివి అన్ని కూడాను దయతో కూడినటువంటివిగానే ఉంటాయి.
1: దేర్ఫోర్ ధర్మ రైచియస్నెస్ షుడ్ హ్యావ్ విత్ ఇట్ ద కంపాషన్ దయ.
0: ఇది ఎక్కడ ఉంది ఈ దయ?
1: వేర్ డు యు ఫైండ్ దిస్?
0: హృదయం నందే ఉంటుంది.
1: కంపాషన్ ఇస్ ఇన్ అవర్ హార్ట్.
0: అదే నిజమైనటువంటి యొక్క దయ. అదే నిజమైనటువంటి హృదయము.
1: దట్ ఇస్ ద ట్రూ హార్ట్.
0: దేహమనే హృదయమందు, దేహమనే జీవియందు హృదయమనే దేవుడుండే.
1: దేర్ఫోర్ ఇన్ దిస్ బాడీ యు ఫైండ్ గాడ్ ఇన్ ద ఫార్మ్.
0: రెండు కూడి ఆటలాడి ఒకరినొకరు వీడుచుండే.
1: బోత్ ప్లే అండ్ ఆర్ డ్రివెన్ అపార్ట్.
0: ఆటలాడించే సూత్రధారి ఒకరికొకరు.
1: దేర్ ఇస్ వన్ డైరెక్టర్ బిహైండ్ దిస్ పపెట్ షో.
0: ఈ రెండు కూడి ఆటలాడి ఒకరినొకరు చేరిపోతుంది.
1: దే ప్లే టుగెదర్ అండ్ దే ఆర్ డ్రివెన్
0: అపార్ట్. కట్టగలిపి రెండు ఒక్కటే అయిపోతుంది.
1: అల్టిమేట్లీ దే బికమ్
0: జీవాత్మ పరమాత్మ తత్వం రెండు భిన్నం కాదు.
1: ది ఇండివిజువల్ సోల్ అండ్ సూపర్ సోల్ ఆర్ నాట్ సెపరేట్.
0: దేవుడే దేవుడు, దేవుడే జీవుడు.
1: ఇండివిజువల్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ ది ఇండివిజువల్.
0: ఒకటి బింబము, రెండోది ప్రతిబింబము.
1: వన్ ఇస్ ఆబ్జెక్ట్, అదర్ ఇస్ రిఫ్లెక్షన్.
0: రెండోది రియాక్షన్.
1: వన్ ఇస్ యాక్షన్, అదర్ రియాక్షన్.
0: ఒకటి సౌండ్, రెండు రిసీడ్.
1: వన్ ఇస్ సౌండ్, అదర్ ఇస్ రిసౌండ్.
0: కనుకనే అన్ని కూడాను సౌండ్, రిసౌండ్. యాక్షన్, రియాక్షన్. ఈ విధమైన తత్వంతో జీవాత్మ రెండు కూడా ఉంటున్నాయి.
1: Therefore, everything is action, reaction, sound and resound.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈ వయసు లోపల చదువుతో పాటు ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైన సంఘీ భావాన్ని కూడా మీరు అభివృద్ధి భావించుకోవాలి.
1: Along with this formal education you have, you should cultivate spirit of unity.
0: నీవు పుట్టిన సంఘములో, నీవు పెరిగిన సంఘములో, నీవు ఈనాడు జీవించే సంఘములో సంఘానికి దూరం ఏ విధంగా ఉండగలవు?
1: You grow in society. You develop in society. In what way should you be?
0: నీవు ఏమేమి అనుభవించావో, ఏమేమి సాధించావో ఇవన్నీ సంఘం ద్వారానే నీవు సాధించావు.
1: You have achieved, you have accomplished everything in society
0: only. ఇన్ని సాధించినటువంటి నీవు సంఘానికి ఇంతైనా కూడా కృతజ్ఞత చూపనక్కర్లేదా?
1: Should you not express gratitude to society?
0: ఈ సంఘానికి నీవు కొంత సహాయం చేయనక్కర్లేదా?
1: Should you not render service to society?
0: నీవు పుచ్చుకోవడానికి సిద్ధమైతే ఇచ్చుకోవడానికి ఏమి గతి?
1: When you accept, receive, should you not give in turn?
0: కనుకనే నీవు ఇచ్చుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి.
1: So be ready to give.
0: అది నీ యొక్క సరైనటువంటి మానవత్వం.
1: దట్ ఈస్ ట్రూ హ్యూమన్ క్వాలిటీ.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి సూత్రములను ప్రబోధించినటువంటిది భారతీయ సంస్కృతి.
1: ఇట్ ఈస్ ఓన్లీ కల్చర్ ఆఫ్ భారత్ దట్ టాట్ ద సీక్రెట్ ప్రిన్సిపల్స్.
0: ఎంబీఏ బాయ్ చెప్పాడు.
1: ఎంబీఏ బాయ్ సెట్
0: సహనావవతు, సహనవగుణవత్తు, సహవీర్యం కరవావహీన్. సహనావవతు, అందరూ కూడా చేరి ఉండాలి.
1: ఆల్ షుడ్ బి యునైటెడ్.
0: కలిసి మెలిసి పెరుగుదాం.
1: లెట్స్ మూవ్ టుగెదర్.
0: కలిసి మెలిసి పెరుగుదాం.
1: లెట్స్ గ్రో టుగెదర్.
0: కలిసి మెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం.
1: లెట్ us develop the intelligence.
0: కలిసి మెలిసి కలతలేక చెలిమితో జీవించుదాం.
1: లెట్ us live in friendship without any conflict.
0: వేదం మొట్టమొట బోధించినటువంటి ఇంత ఏకత్వాన్ని బోధించింది.
1: ఇట్స్ ది వేద దట్ టాట్ యూనిటీ ఇన్ ది ఫస్ట్ ప్లేస్.
0: కానీ ఇట్ ఏకత్వాన్ని బోధించేటువంటి యొక్క వ్యక్తులు లేకపోవడం చేతనే వేదం అంటే ఏదో ఒక పనికిరాని ఒక పదార్థంగా భావిస్తున్నారు.
1: Since there are none who could explain this Veda properly,
0: ఏదో చాలా ఉచ్చరించేటువంటి ఒక మంత్రములుగా విశ్వసిస్తున్నారు.
1: We just take it as a ritual full of mantras.
0: కాదు కాదు.
1: No.
0: సర్వశక్తులకు వేదమే మూల కారణము.
1: Veda is the cause for almighty power.
0: సమస్తము వేదము యందే ఉంటున్నది.
1: Everything is contained in Veda.
0: సమస్తము వేదము నుంచినే ఆవిర్భవింపు చేసి సర్వ దేశములకు సప్లై చేస్తూ పోయింది.
1: Everything is originated out of Veda and reaches all over.
0: విదేశాల్లో ఉండినటువంటి అస్త్రశస్త్ర విద్యాలందే కొన్ని కూడాను మన వేదము నుంచి ఆవిర్భవించినటువంటివి.
1: ఆల్ ద వెపన్స్ ఇన్ ద ఆర్మమెంట్స్ అండ్ ద డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్
0: నాలెడ్జ్
1: ఓన్లీ ది వేదా దట్ ఇస్ ద ఆరిజిన్.
0: దీని భారతీయులు గుర్తించుకోలేకపోతున్నారు.
1: అండ్ దిస్ ఫ్యాక్ట్ ఇస్ నాట్ నోన్ టు
0: అన్ని దేశములకు. నువ్వు భారతదేశము నాయకత్వాన్ని వహించినటువంటిది.
1: ఇట్ ఇస్ ఓన్లీ భారత్ దట్ ఇస్ ద లీడర్ ఫర్ ఆల్ కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్.
0: అలాంటి భారతదేశం యొక్క తత్వాన్ని ఈనాడు విద్యార్థులు చక్కగా విశ్వసించడానికి ఆదర్శాలు లేకపోతున్నాయి.
1: The students should have such an ideal so that the Bharat would be a leader for all the nations of the world.
0: Gata jeevudagu patin bratikinchi emugelche Savitri Bharata sadvigade.
1: Savitri, the lady, the one of charity who could bring back her husband to life.
0: Tana satya mahimache davadmi challarche Truti chandramati bharatiyakade.
1: The Chandramati belongs to this Bharat, the one of charity and sacrifice.
0: Kulasatittamu agnigundana prakatinche Sita Bharata dharajata gade.
1: Is only Sita who belongs to the sacred land of Bharat
0: Kinisi,
1: who could stand the test of fire.
0: Kiratiyu bhutigavinche Damayanti Bharati ramani gade.
1: Is not the Damayanti the one of Bharat who could show her all of
0: her? Sattvasagana veshti tatvatalamuna Bharata dati pativrata prabhava bhava bhava Sampannataku gade pantabhumi.
1: Is only that the field and the harvest and the crop that speaks for the wealth of
0: this
1: country.
0: Upajayi kadem. భారతదేశం అన్ని దేశాలకు ఉపాధ్యాయ స్థానాన్ని వహించినటువంటి.
1: భారత్ ఈజ్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ ఎ టీచర్ అండ్ ప్రిసెప్టర్ టు ఆల్ ది కంట్రీస్ ఆఫ్ ది వరల్డ్.
0: ఇంతటి పవిత్రమైనటువంటి భారతదేశం యొక్క శక్తి సామర్థ్యం భారతీయులే గుర్తించుకోలేకపోతున్నారు.
1: ద శాంక్టిటీ ఆఫ్ దిస్ భారత్ ఈజ్ నాట్ నోన్ టు భారతీయర్స్.
0: విదేశముల యొక్క విషయాన్ని చిన్నదైనప్పుడు పెద్దగా పెంచుకుంటున్నారు.
1: ఎ స్మాల్ థింగ్ ఇఫ్ ఇట్స్ ఆఫ్ దట్ అదర్ కంట్రీ.
0: ఈ విధంగా ఉంటుండాలి.
1: దిస్ ఈస్ ది ప్లైట్ ఆఫ్ భారత్ టుడే.
0: ఇంటిలో వండిన పంచభక్ష ప్రమాణముల కంటే పక్కింటిలో పాల్చిపోయిన పప్పు చాలా రుచి అంట.
1: The delicious items at home cooked so well in the kitchen are not relished, whereas neighbor's rotten doll is very much relished.
0: కనుకనే మనం విదేశాల వెంట తిరుగుతున్నామే కానీ స్వదేశం యొక్క తత్వాన్ని గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: సో వీఆర్ ఆఫ్టర్ ఓవర్సీస్ ఫారెన్ ల్యాండ్ బట్ వీ డోంట్ నో అవర్ కంట్రీ. వాట్స్ దిస్?
0: ఈనాడంతా కూడా డబ్బు డబ్బు డబ్బు డబ్బు.
1: Today we think of money.
0: ఈ ధనం మనం ఏమి ఉద్ధారం చేయగలదు?
1: హౌ డస్ ఇట్ హెల్ప్ యూ?
0: దయను పెంచుకో ఉద్ధారం చేస్తుంది.
1: డెవలప్ కంపాషన్.
0: ధర్మాన్ని పెంచుకో ఉద్ధారం చేస్తుంది.
1: డెవలప్ ధర్మ.
0: ధనం నిన్ను ఉద్ధారం చేయదు.
1: నాట్ ధన.
0: పతనము చేస్తుంది. పతనమే చేస్తుంది.
1: ఇట్ విల్ రూయిన్ యూ.
0: కనుకని ధనం అనేటువంటిది ఎంతవరకు అంతవరకు ఉండాలి.
1: మనీ ఇస్ నెసెసరీ టు ది
0: నేను అప్పుడప్పుడు చెప్తుంటాను
1: లిమిట్స్.
0: ఈ ధనం అనేటువంటిది మన కాలికి తొడిగేటువంటి ఒక చెప్పులు వంటిది.
1: భగవాన్ సేస్ దట్ మనీ ఇస్ లైక్ ది చెప్పల్స్ దట్ వీ వేర్.
0: కాలికి సరి అయినటువంటి సైజు గా ఉండినప్పుడే ఆ చెప్పులతో నడచడానికి వీలవుతుంది.
1: ఇఫ్ దే ఆర్ టు ది ఎగ్జాక్ట్ సైజ్ అండ్ మెజర్మెంట్ యూ కెన్ వాక్ ఫ్రీ.
0: అది ఓవర్ సైజ్ అయినా నడచడానికి వీలు కాదు, టైట్ అయినా నడచడానికి వీలు కాదు.
1: ఇఫ్ ది చెప్పల్స్ ఆర్ ఓవర్ సైజ్ యూ కాంట్ వాక్ నార్ టైట్.
0: అదే విధంగా మనకి ఎంత ధనమో అంత వరకు ఉండాలి.
1: సో ద మనీ షుడ్ బి దేర్ టు ఎక్స్టెండ్ ఇట్. మితిమీరి
0: ధనము మతిహాని కలిగిస్తుంది.
1: ఇఫ్ ఇట్ ఇస్ మోర్ ఇన్ ఎక్సెస్ ఇట్
0: విల్ గావిస్తుంది.
1: You'll have out bad quality.
0: ధనాన్ని చూసి తన్మయత్తుని చేస్తుంది.
1: You forget everything looking at the money.
0: కట్టకడపై మత్తులో ముంచుతుంది.
1: Ultimately you will be intoxicated.
0: ఇది కాదు మనం సంపాదించవలసింది.
1: Not the one you should
0: have. గుణధనాన్ని సంపాదించాలి.
1: You should have the wealth of quality.
0: గుణశ్వర్యాన్ని సంపాదించుకోవాలి.
1: Is other wealth of virtue.
0: గుణవంతునికే స్థలము.
1: Is only virtuous one who will find a place.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించాలి.
1: We should know the truth.
0: భారతీయ సంస్కృతి అప్రాచీన కాలం నుండి కూడాను
1: the culture of Bharat since
0: ఈ ఆధ్యాత్మిక తత్వ ప్రభావం చేత అన్ని దేశములకు సుస్థిరమైన శాంతి భద్రతను చేకూరుస్తూ వచ్చింది. లోకస్తమస్తా సుఖినోభవంతు ఇలాంటి పవిత్రమైనటువంటి ఇది ఒక్క భారతదేశమే అందిస్తూ వచ్చింది.
1: ఇట్ ఇస్ ఓన్లీ ఇన్ భారత్ వేర్ సచ్ ఎ సార్ట్ ఆఫ్ ఎ ప్రేయర్ ఇస్ హియర్ వేర్ వి ప్రే ఫర్ ది పీస్ ఆఫ్ ది వరల్డ్. ఎవ్రీబడి షుడ్ బి హ్యాపీ.
0: అన్ని దేశములు సుఖంగా ఉండాలి.
1: ఆల్ కంట్రీస్ షుడ్ బి హ్యాపీ.
0: అన్ని ఏమైనా అయిపోయి మన భారతదేశం సుఖంగా ఉండాలని మనం అంత స్వార్థంగా మునక్కూడదు.
1: వి షుడ్ నెవర్ బి సెల్ఫిష్ యాస్ టు ప్రే ఫర్ ది ప్రోగ్రెస్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: అన్ని దేశములు కూడా ఈ భారతదేశంలో ఒక భాగములే.
1: ఆల్ కంట్రీస్ ఆర్ ది పార్ట్స్ ఆఫ్ దిస్ ల్యాండ్.
0: ఒక పెద్ద భవనం నిర్మించాము.
1: యు హావ్ బిల్ట్ ఎ బిగ్ మ్యాన్షన్.
0: ఈ భవనంలో అనేక రూములు నిర్మించుకున్నాము.
1: దేర్ ఆర్ సో మెనీ రూమ్స్ దేర్.
0: అదే విధంగానే
1: Likewise,
0: ఈ విశ్వమైనటువంటి యొక్క పెద్ద భవనం నిర్మించుకున్నాము.
1: ఇన్ దిస్ మ్యాన్షన్,
0: ఈ భవనం లోపల అమెరికా ఒక రూము, రష్యా ఒక రూము, జపాన్ ఒక రూము, జర్మనీ ఒక రూము, ఇటలీ ఒక రూము, ఫ్రాన్స్ ఒక రూము, ఇవన్నీ కొన్ని కొన్ని రూములుగా ఉంటున్నాయి.
1: ఇన్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ దిస్ యూనివర్స్ దేర్ ఆర్ సో మెనీ రూమ్స్ లైక్ అమెరికా, జపాన్, జర్మనీ.
0: రూమ్ లో నీవు జీవిస్తున్నావు.
1: హౌఎవర్ యు లివ్ ఇన్ యువర్ ఓన్ రూమ్.
0: కానీ ఇవన్నీ ఒక్క భవనంలో ఉన్నటువంటి రూములే.
1: బట్ దే ఆర్ ఆల్ ది రూమ్స్ బిలాంగింగ్ టు ది సేమ్ బిల్డింగ్.
0: గదులే ఇవన్నీ.
1: దే ఆర్ ఆల్ ది రూమ్స్ ఇన్ దిస్ యూనివర్స్.
0: ఈ ఏకత్వాన్ని మనం చక్కగా మనం విశ్వసించాలి.
1: యూ షుడ్ నో దిస్ అండర్లైన్.
0: ఈనాటి విద్యార్థులు ఈ ఏకత్వం చాలా అత్యవసరం.
1: ఫర్ స్టూడెంట్స్ దిస్ యూనిటీ ఇస్ ఎసెన్షియల్.
0: ఈనాటి విద్యార్థులు ఏకత్వం లేకపోవడం చేతనే
1: because the absence of unity among
0: జగత్తులో ఇన్ని విధమైనటువంటి కల్వలు అభివృద్ధి అవుతూ వస్తున్నాయి.
1: We find so much of agitation everywhere.
0: దైవ ప్రేమను మనం పెంచుకోవాలి.
1: We should develop love for God.
0: దీనికి మించినటువంటిది మరొకటి లేదు.
1: There's nothing more than that.
0: ఈ ఒక్క ప్రేమ ఉండినా ఇంకా సర్వమును మనం సాధించుకోవచ్చు.
1: When once you have love you can achieve anything.
0: కారణం ఏమిటి? అందరి యందు ఉన్నది ప్రేమని ఒక్కటే.
1: Because this love is in everybody same.
0: అందరి యందు ప్రతిబింబిస్తుంది అది ప్రేమ ఒక్కటే.
1: It's the same love that reflects in everybody.
0: ఈ విధమైనటువంటి యొక్క నిజతత్వాన్ని మనం గుర్తించినప్పుడే
1: when we know this true nature
0: మానవత్వాన్ని కూడా మనం గుర్తించిన వారం అవుతాం.
1: We can know the human quality.
0: లేకపోతే మానవత్వాన్ని కూడా గుర్తించిన వారం కాదు.
1: Otherwise we will not know the human value.
0: మానవుడు అంటే నమ్మకం కలిగినటువంటి వాడని చెప్పాను.
1: Human being means the meaning is not
0: ఏ మానవుని కూడా నమ్మకం అనేటువంటిదే లేదు.
1: Today there is no faith at all.
0: నమ్మకం లేనప్పుడు ఏమి చేసి ప్రయోజనం ఏమిటి?
1: What is the use in doing so many things without faith?
0: కనుకనే నమ్మకం అనేది అన్ని పెంచుకోవాలి.
1: దేర్ఫోర్ యు హావ్ టు డెవలప్ ఫెయిత్.
0: నమ్మకమను రెండు నయనంబులేని అంధులైరి నేడు అవనియందు.
1: అనర్త్ పీపుల్ ఆర్ బ్లైండ్ హావింగ్ లాస్ట్ ద ఐస్ ఆఫ్ ఫెయిత్.
0: ఈ నమ్మకం అనేటువంటి కన్నులు లేకపోతే మనం దృఢివారమే.
1: వి ఆర్ బ్లైండ్ వెన్ వి లూజ్ ది ఐస్ ఆఫ్ ఫెయిత్.
0: పోనీ నిన్ను నీవైనా నమ్ముకుంటున్నావా?
1: At least do you have faith in you?
0: నిన్ను నీవు నమ్మినటువంటి వాడు, దేవుణ్ణి నమ్మినటువంటి వాడు.
1: If you have faith in your own self.
0: అందువల్లే faith, faith, faith in yourself and faith in God. This is the secret of greatness.
1: Therefore you should have faith in yourself, then faith in God. This is the secret of greatness.
0: నీ పైన నీకు faith ఉంటే చాలు.
1: If you have faith in yourself, that's enough.
0: నిన్ను నీవే నమ్మలేనటువంటి వాడు ఇంక ఎవరిని నమ్మగలవు?
1: If you have no faith in yourself, on whom you are going to
0: rely? విద్యా విధానం ఈ విధమైనటువంటి ఒక దిగజారిపోయింది. అదొకటికి.
1: This is the downward trend of the modern education.
0: విద్యలే కావు ఇవి.
1: That's no education at all.
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: విజ్ఞానం బోధించేటువంటి విద్య అనుకుంటున్నారు.
1: ఇట్స్ ఓన్లీ ది ఎడ్యుకేషన్ దట్ గివ్స్ యు ది డిస్క్రిషన్.
0: విజ్ఞానం అనేటువంటిది ప్రపంచాన్ని చిన్న భిన్నం చేస్తుండాలి.
1: అండ్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ డివైడ్స్ దిస్ వరల్డ్.
0: వివేకాన్ని, విచక్షణను మనం కోరుకు ఉండాలి.
1: సో వీ షుడ్ డెవలప్ డిస్క్రిషన్ అండ్ డిస్క్రిమినేషన్.
0: ఈ విచక్షణ జ్ఞానం లేనిటువంటి విద్య ఏం ప్రయోజనం?
1: వితౌట్ డిస్క్రిమినేషన్ వాట్స్ ది యూజ్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్?
0: ఏమి విలువస్తుంది?
1: All this education will be a zero without
0: MA-లు BA-లు పాస్ అయి వచ్చియు పేరు గాంచిన పెద్దవారలైన.
1: You may be big reputed people with degrees like BA and MA.
0: సంపదలుండి సద్దాన పరులైన పుడమి కీర్తిని గన్న పుణ్యులైన.
1: You may be reputed in this world as the one of charity with all the fluence and
0: wealth. ఆయుర ఆరోగ్యముల నవరతంబుండి పరిపూర్ణ బలులగు వారులైన.
1: You may have a long span of life with the physical strength present in
0: the world. సతతము జపములు తపములు చేయుచు వేదములను నేర్పు విప్రులైన.
1: Chanting, repeating, teaching Veda all the time you may be.
0: సాటిరారు ఏనాటికి భక్తులకు.
1: At any point of time they will never equal devotees.
0: భక్తులకు ఏనాటికైనా.
1: Any day they will never be equal to devotees.
0: దైవ భక్తులు కానిదే రాదు ముక్తి.
1: Without being a devotee of God you cannot have liberation.
0: ఇంతకన్నను వేరెద్ది ఎరుగపరతు.
1: What else is to be communicated?
0: సాధు సద్గుణ గణ్యులవు విద్యార్థులరా విద్యార్థులరా విద్యార్థులారా.
1: ఓ స్టూడెంట్స్ ఆఫ్ దిస్ ఆగస్ట్ అసెంబ్లీ విత్ నోబుల్ క్వాలిటీస్.
0: ఇంతకంటే ఏం కావాలి?
1: వాట్ ఎల్స్ ఈజ్ రిక్వైర్డ్?
0: ఎన్ని చేసినప్పటికీ ఒక దైవ విశ్వాసమే లేకపోతే ఎన్ని చేసి ప్రయోజనం లేదు.
1: ఇట్స్ ఆల్ యూస్లెస్ ఇఫ్ యు డోంట్ హావ్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: మంచి ఫ్రెష్ కూరగాయలు తెచ్చాము.
1: యు బ్రింగ్ ఫ్రెష్ వెజిటబుల్స్.
0: మంచి వంటవాడుగా చిక్కాడు.
1: యు కుడ్ హావ్ ఎ వెరీ గుడ్ కుక్ ఎక్స్పర్ట్.
0: మంచి చక్కని ఉప్పు పప్పు.
1: And you could have the dal and salt.
0: కొత్త చింతపండు.
1: New tamarind.
0: మంచి పాత్ర.
1: A good vessel.
0: దీంతో సాంబార్ వండాము.
1: Sambar is made.
0: కానీ
1: but
0: ఎందుకో చెడిపోయింది.
1: Tamo sambar is spoiled.
0: ఇది ఏమైపోయింది?
1: What happened?
0: కేవలం పులుసు పట్టిపోయింది.
1: And you can eat it. It's spoiled.
0: కారణమేమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: చింతపండులో దోషమా?
1: మిస్టేక్ విత్ ఇన్
0: టమాటో? కూరగాయల్లో దోషమా?
1: ఆర్ వెజిటబుల్?
0: లేక పప్పులో దోషమా?
1: ఆర్ దాల్?
0: లేక ఉప్పులో దోషమా?
1: ఆర్ సాల్ట్?
0: పాత్రలో దోషమా?
1: ఆర్ వెసల్?
0: కాదు.
1: నో.
0: ఈ పాత్రలో కళాయి లేకపోవటం వల్ల ఇదంతా కూడా తుప్పు పట్టిపోయింది.
1: ద వెసల్ ఈజ్ నాట్ టిన్డ్, దేర్ఫోర్ ది హోల్ థింగ్ ఈజ్ స్పాయిల్డ్.
0: కనుకనే మనం ఇన్ని జపములు, తపములు, ధ్యానములు, యోగములు, అన్ని భజనలు చేస్తూనే ఉన్నాం, కానీ హృదయం అనే పాత్రలో ప్రేమ అనేటువంటి కళాయే లేకపోతే ఇదంతా పాడైపోతుంది.
1: వి డూ ఆల్ మెడిటేషన్, వి గో త్రూ ద సీక్రెట్ టెస్ట్ అండ్ డూ భజన్స్, అన్లెస్ వి టిన్ ది హార్ట్, ద వెసల్ విత్ దట్ లవ్, ఎవ్రీథింగ్ ఈజ్ యూస్లెస్.
0: ఈ ప్రేమ అనేటువంటి కళాయి ఈ పాత్రలో ఉంటుండాలి.
1: అండ్ దిస్ లవ్ షుడ్ బి దేర్ ఇన్ దిస్ వెసల్.
0: ఈ ప్రేమ లేకపోతే ఎన్ని విధములైనటువంటి పాకం చేసినప్పటికీ ఇదంతా పాడైపోతుంది.
1: విదౌట్ దిస్ లవ్, వాట్ ఎవర్ యు మే డూ, వాట్ ఎవర్ యు ప్రిపేర్,
0: కళకళలాడుతుంటుండాలి ఫల పుష్పాలతో.
1: హియర్ ఇస్ ఎ ట్రీ విత్ ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్.
0: కానీ ఈనాడు చూస్తే చాలా శోభంగా కనిపిస్తుంటారు.
1: టుడే ఇట్ లుక్స్ వెరీ ఫైన్ టుడే.
0: రేపటి దినమే వాడిపోయింది.
1: టుమారో దే ఫేడ్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ద రీజన్?
0: దానికి వేరు పురుగు కొట్టింది.
1: బికాజ్ ఇట్ ఇస్ అటాక్ బై కనిపించడం
0: లేదు.
1: దేర్ఫోర్ దట్ ఇట్ డజంట్ సస్టైన్.
0: అదే విధంగా మన జీవితం అనేటువంటి ఎన్ని సుఖశాంతులతో వర్ధిల్లుతున్నప్పటికీ,
1: though the tree of life is just progressing to peace security,
0: okkata lekapothe durgunam anetundi vere purugu manaku pattite okka chanamlo idi vaadipothundi.
1: Without God's grace, when the root life is attacked by kanaka mana jeevithaniki parama shatruvulu evaru?
0: kama krodha lobhamule parama shatruvulu.
1: Who are our enemies today? The anger, the lust and the greed.
0: kamamu karmanu chalagodutundadi.
1: And therefore the desire that spoils sex.
0: భక్తిని చెడగొడుతుందాది.
1: And the anger that spoils devotion.
0: లోభం జ్ఞానాన్ని చెడగొడుతుందాది.
1: Is greed that spoils wisdom.
0: కర్మ ఉపాసన జ్ఞానం మూడింటిని కూడా చెడగొడుతుందాయి.
1: Therefore action, the worship and wisdom are spoiled.
0: తర్వాత ఇంకేం ప్రయోజనం నీ ఉంది?
1: What is the use in living thereafter?
0: కనుక మనం కర్మ మార్గంలో అయినా ప్రవేశించాలి.
1: So let's go in the field of action.
0: లేక ఉపాసన మార్గంలో అయినా ప్రవేశించాలి.
1: Proceed in the path of devotion.
0: లేక జ్ఞానములోనైనా మునగాలి.
1: Or at least just drown ourselves in wisdom.
0: ఇది ఏం ప్రయోజనం నీ యొక్క జీవితం?
1: Without these three, what for is this life?
0: ఇది ఆకార మానవుడే కాని ఆచార మానవుడు కాదు.
1: He is only human in form but not in reality.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: విద్యార్థులారా,
1: students,
0: మీరు ప్రేమను కావలసినంత పెంచుకోండి.
1: Develop love more and more.
0: ప్రేమను పెంచుకునేటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ ద వన్ దట్ యు కెన్.
0: ప్రేమ మీ యందే ఉంటున్నది.
1: లవ్ ఇస్ ఇన్ యూ.
0: కానీ ఆ ప్రేమను మీరు కాన్సన్ట్రేట్ చేయండి.
1: బట్ కాన్సన్ట్రేట్ ఆన్ దట్ లవ్ లేటెంట్.
0: అవి అనవసరమైనటువంటి ఒక విషయాలు మీరు కాన్సన్ట్రేట్ చేయకండి.
1: డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ అన్నెసరీ మ్యాటర్స్.
0: చదువులు బాగా చదవండి.
1: స్టడీ వెల్.
0: మంచి మార్క్స్ తెచ్చుకోండి.
1: గెట్ గుడ్ మార్క్స్.
0: తల్లిదండ్రులను సంతోషపెట్టండి.
1: మేక్ యువర్ పేరెంట్స్
0: హ్యాపీ. వారికి తగినటువంటి శాంతిని ఇవ్వండి.
1: మేక్ దెమ్ హ్యాపీ.
0: ఎందుకోసం కాదు? మాతృదేవో భవ, పితృదేవో భవ.
1: ద రీజన్ ఇస్ మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్.
0: కనుక మీ బ్లడ్, మీ ఫుడ్, మీ హెడ్ మీ దుడ్డు అంతా పేరెంట్స్ యొక్క గిఫ్టే.
1: సో యువర్ బ్లడ్ దుడ్ అండ్
0: బ్లడ్
1: బ్లడ్
0: ఫుడ్
1: ఫుడ్
0: అండ్ హెడ్
1: పేరెంట్స్ గిఫ్ట్.
0: కనుక నేను మీరు మొట్టమొట్ట పేరెంట్స్ గ్రాట్యూట్యూస్ ఇవ్వండి.
1: సో యూ షుడ్ ఎక్స్ప్రెస్ గ్రాట్యూట్యూడ్ టు పేరెంట్స్ ఇన్ ద ఫస్ట్.
0: పేరెంట్స్ ను సంతృప్తి పరచండి.
1: మేక్ దెమ్ హ్యాపీ, సాటిస్ఫైడ్.
0: దేవుడు తప్పక సంతృప్తి పడతాడు.
1: అండ్ దెన్ గాడ్ విల్ బి హ్యాపీ.
0: కనుక మాతృదేవో భవ, పితృదేవో భవ.
1: సో మదర్ ఇస్ గాడ్,
0: తల్లి దైవమే, తండ్రి దైవమే, సర్వులు దైవమే.
1: Mother is God, father is God, all are divine.
0: కానీ నీ మొట్టమొదటి తల్లిదండ్రుల గురించి ప్రారంభించు.
1: So you should start from parents.
0: తర్వాత విశ్వమంతా కూడా వ్యాప్తి చేసుకో.
1: Then expand to the entire universe.
0: అది ఏ నిజమైనటువంటి ఒక ఆనందము.
1: That is true bliss.
0: కనుక దైవ ప్రార్థన చేసుకుంటూ కాలాన్ని పవిత్రము గావించుకుంటూ జీవితాన్ని సార్థకం చేసుకుని ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా రూపొందాలి.
1: Therefore you should make proper use of the time and pray every day and make your lives ideal.

శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం హర హర హర హర సుబ్రహ్మణ్యం ఓం శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం హర హర హర హర సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం శివ శరవణ భవ సుబ్రహ్మణ్యం గురు శరవణ భవ సుబ్రహ్మణ్యం జై శివ శరవణ భవ సుబ్రహ్మణ్యం గురు శరవణ భవ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం.

要卖命。

రేడియో సాయి నౌ బ్రింగ్స్ యు ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ శ్రీ సత్య సాయి బాబా ఇన్ ది ఈవినింగ్ ఆఫ్ May 20th, 1990 డ్యూరింగ్ ద సమ్మర్ కోర్స్ ఎట్ బృందావన్.

రక్తము మాంస శల్యముల రాశియు దేహము మీరు కాదు. సువ్యక్తము కాని కోరికలు వ్యక్తి

0: You are not the blood, the mass of flesh or the bones. You are not the unmanifested desires or the manifested mind. You are not the infatuated delusion which is coming in the way of liberation and which is binding you. You are the permanent Paramatma. Who can confer on you your own real capacities?
1: Prema Swarupulaina Vidyarthulara.
0: Embodiments of divine love, dear students.
1: Dehamu, Indriyamulu, Manasu, Buddhi. ఈ నాలుగు కూడాను మానవుడు ధరించినటువంటి ఉపాధులు మాత్రమే.
0: ద ఫిజికల్ బాడీ, ద సెన్స్ ఆర్గన్స్, ద మైండ్ అండ్ ఇంటెలెక్ట్ ఆర్ ద వెస్చర్స్ ఓర్న్ బై ఈచ్ రియల్ హ్యూమన్ బీయింగ్.
1: ధరించినటువంటి పదార్థముల యొక్క రహస్యమును గుర్తించినప్పుడే ఆ పదార్థమును కూడాను సరి అయినటువంటి స్థితిలో మనం ఉపయోగించుకోవచ్చును.
0: ఓన్లీ వెన్ యూ అండర్స్టాండ్ ద సటిల్ మీనింగ్ అండ్ ద మిస్టరీస్ ఆఫ్ ది క్లోత్స్ దట్ ఆర్ వోర్న్, ద వెస్చర్ దట్ ఆర్ వోర్న్, యూ బి ఏబుల్ టు యూజ్ దెమ్ ప్రాపర్లీ అండ్ ఫర్ యువర్ ఓన్ బెనిఫిట్.
1: మీరు ప్యాంటు, షర్టు, బనియన్, కోటు ఇవన్నీ మీరు ధరిస్తుంటారు.
0: యు ఆర్ వేరింగ్ ప్యాంట్, షర్ట్, కోట్ ఎట్సెట్రా.
1: ఏ ఏ ఉపాధిని ఏ విధముగా ధరించాలి అనేటువంటి విషయాన్ని మీరు గుర్తించినప్పుడే అది సక్రమమైనటువంటి వినియోగంగా మీరు అనుభవిస్తారు.
0: ఓన్లీ వెన్ యూ అండర్స్టాండ్ హౌ టు యూజ్ అండ్ హౌ టు వేర్ ఈచ్ పర్టికులర్ క్లోత్, యూ బి ఏబుల్ టు వేర్ దెమ్ ప్రాపర్లీ అండ్ గెట్ ఆల్సో ద బెనిఫిట్.
1: అట్లు కాక షర్ట్ అంటే ఏమిటో తెలియకుండా ఉండినప్పుడు దీనిని వికారంగా కూడా వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంటుంది.
0: ఆన్ ది అదర్ హ్యాండ్, ఇఫ్ యు డు నాట్ నో వాట్ ఎ షర్ట్ ఈస్, యూఆర్ లైక్లీ టు మిస్యూజ్ దాట్.
1: ఈ బనీన్ అంటే ఏమిటో దీనిని అర్థం చేసుకోలేనటువంటి వారు షర్ట్ పైన బనీన్ వేసుకోవచ్చును.
0: ఎ పర్సన్ హూ డస్ నాట్ అండర్స్టాండ్ వాట్ ఎ బనీన్ ఈస్, హీ మే వేర్ ఇట్ ఆన్ అండ్ ఓవర్ ఎ షర్ట్.
1: ఈ ప్యాంట్ అంటే ఏమిటో తెలియనటువంటి సమయంలో వెనుకది ముందు, ముందుది వెనుకకు ధరించవచ్చును.
0: ఎ పర్సన్ హూ డస్ నాట్ నో వాట్ ఎ ప్యాంట్ ఈజ్ లైక్ మే వేర్ ఇన్ ది రివర్స్ ఫ్యాషన్.
1: కనుక మీరు నిత్యము ధరించేటువంటి యొక్క వస్త్రములను చక్కగా గుర్తించి దాని పరిజ్ఞానం చేత అనుభవించడానికి పూనుకుంటున్నారు.
0: దేర్ఫోర్ ఆల్ దోస్ క్లోత్స్ విచ్ యు వేర్ యు హావ్ టు అండర్స్టాండ్ ప్రాపర్లీ and you have been using them also.
1: అప్పుడే ఆ యొక్క దుస్తులు సరియైనటువంటి రీతిగా అలంకారంగాను ఆనందాన్ని అందిస్తుండాలి.
0: Then only they give you beauty and also give you joy.
1: అటులని మనము ధరించినటువంటి ఈ దేహము.
0: Similar is the situation. This physical body is worn by you.
1: ఇది కేవలము వస్త్రం వంటిది.
0: It may be compared to some clothing which is worn.
1: దీనిని ఏ విధంగా మనం ధరించాలి, ఏ విధంగా దీనిని అనుభవించాలి, ఏ విధంగా దీనిని వినియోగించాలి అనేటువంటి విషయాన్ని మొట్టమొదట గుర్తించినప్పుడే ఇది సద్వినియోగం అవుతుంది ఈ దేహము.
0: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వెన్ యూ అండర్స్టాండ్ హౌ టు యూజ్ ఇట్, హౌ టు వేర్ ఇట్, హౌ టు గెట్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్, దెన్ ఓన్లీ ఇట్ వుడ్ బి ప్రాపర్లీ యూస్ఫుల్ టు యూ.
1: దహ్యతే ఇది దేహ అని దీనికి ఉత్పత్తి స్థానము, అనగా దహింపబడేటువంటిది ఈ దేహము అని.
0: దేహము విచ్ ఈస్ రెఫర్డ్ టు బాడీ ఈస్ ద వన్ విచ్ వుడ్ బి బర్న్ డౌన్, దట్ ఈస్ ది మీనింగ్.
1: మరణించిన తర్వాత దహింపబడటము ఇది అందరికీ తెలుసు.
0: ఎవ్రీ వన్ నోస్ ఆఫ్టర్ డెత్ ద ఫిజికల్ బాడీ ఈస్ కన్సైన్ టు ఫ్లేమ్స్.
1: అట్లు కాక జీవిత సమయం నుండే ఇది దహింపబడుతుండాలి.
0: not that way alone. Even when you are living, this also gets burned down.
1: ఎట్లనగా చింతల చేత ఈ దేహము దహింపబడుతుండాలి.
0: This physical body is burnt down by worries.
1: కనుక ఇది జడ స్వరూపమైనటువంటిది.
0: This is inert.
1: ఇవన్నీ కూడాను ఒక మాలిన్యంతో కూడినటువంటిది.
0: This is also full of dirt.
1: మలినపు కొంప.
0: It is a house of full of dirt.
1: రోగమున బ్రగ్గెడు సేవక గంప.
0: It is a basket which is full of diseases.
1: జాత సంచలనము పొందు దుంప.
0: It is the one which undergoes various modifications.
1: భవసాగర మీదకి లేని కంప.
0: It is the one which may not help you to cross the ocean of bhava.
1: భవసాగర మీదకి లేని కంప అంబుల పదిలంబు మన మెప్పు దలంప.
0: If only you try to understand, all these things become clear to you.
1: మే నుశ్చలమని నమ్మబోకు మనసా, హరిపాదములు ఆశ్రయించవే అని ప్రబోధించారు ఈ దేహాన్ని.
0: While describing about the body, it was just said, well, this is not going to be a permanent one. Resort to the lotus feet of divine Vishnu.
1: Dehamu panchabhautikamu.
0: Physical body is made up of five elements.
1: Dehamu kulaka tappade pudun.
0: It is going to fall down one day or the other.
1: Dehi niravayundu.
0: The indweller is a permanent one.
1: Ganatimpaka dehiki chavu puttukal moha nibandha bandhanala mudralu levu.
0: If only you properly see, there is nothing like birth, death and bondage for the indweller.
1: ఆ దేహియే దేవదేవుడు.
0: Truly speaking, the indweller itself is God.
1: ఆ దేవదేవుడైనటువంటి మీరు ధరించినటువంటిదే ఈ దేహం.
0: You are really such God of gods. And this physical body is only worn by you.
1: ధరించిన దేహాన్ని వరించవచ్చు.
0: You may like the body which is only
1: అనుభవించవచ్చు.
0: You can enjoy the body.
1: కానీ ఏ విధంగా వరించాలి, ఏ విధంగా అనుభవించాలి అనేటువంటి విచక్షణ జ్ఞానంతో దీనిని పొందాలి.
0: బట్ యు షుడ్ ఎంజాయ్ అండ్ ఎక్స్పీరియన్స్ దిస్ ఫిజికల్ బాడీ విత్ సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
1: దీనికి మరొక పేరు కూడా కలదు, శరీరము అని.
0: దేర్ ఈస్ అనదర్ నేమ్ గివన్ టు దిస్ ఫిజికల్ బాడీ, శరీరము.
1: దీని ఉత్పత్తి శీర్యతే ఇది శరీర అన్నారు. అనగా జీర్ణించినటువంటిది, శీరించినటువంటిది ఈ శరీరము.
0: That means this physical body gets worn out and also gets destroyed.
1: ఇది పుట్టినప్పుడు రక్తపు ముద్దగా ఉంటుంది.
0: When this physical body is born, it is a mass of blood and flesh.
1: కోమలత్వంతో ఆకర్షింప చేస్తుంది.
0: With all its tenderness, it would be highly attractive.
1: క్రమక్రమేణ ఇది యవ్వనములో ప్రవేశిస్తుంది.
0: గ్రాడ్యువలీ దిస్ ఫిజికల్ బాడీ ఎంటర్స్ ఇంటు ది స్టేజ్ ఆఫ్ యూత్.
1: అందానందముల చేత అహంకారాన్ని ప్రకటిస్తుంది.
0: ఇట్ ఆల్సో ఎక్స్ప్రెసెస్ ఇట్సెల్ఫ్ ఇన్ విత్ ఎ సెన్స్ ఆఫ్ ఈగో ఆన్ అకౌంట్ ఆఫ్ ఇట్స్ బ్యూటీ.
1: తదుపరి వృద్ధాప్యములో ఇది ప్రవేశిస్తుంది.
0: దెన్ ఇట్ ఎంటర్స్ ఇంటూ ఓల్డ్ ఏజ్.
1: వికారత్వాన్ని పొందుతుంది.
0: ఇట్ ఆల్సో బికమ్స్ వెరీ.
1: ఇది పుట్టినప్పుడు రక్తపు ముద్దగా ఉంటుంది.
0: When this physical body is born, it is a mass of blood and flesh.
1: కోమలత్వంతో

0: ఇట్ ఎంటర్స్ ఇన్ టు ఓల్డ్ ఏజ్,
1: వికారత్వాన్ని పొందుతుంది.
0: ఇట్ ఆల్సో బికమ్స్ వెరీ,
1: ఈ శరీరము అనేక రకములుగా మార్పు చెందినటువంటిది.
0: దిస్ ఫిజికల్ బాడీ అండర్గోస్ మెనీ చేంజెస్.
1: కనుకనే శీరతే ఇతి శరీర జీర్ణతే, జీర్ణించేటువంటిది, మార్పు చెందేటువంటిది, కనుక దీనికి శరీరము అని ఒక పేరు.
0: ఇట్ హస్ గాట్ ద నేమ్ శరీరము బికాస్ ఇట్ అండర్గోస్ సో మెనీ చేంజెస్ అండ్ ఫైనలీ ఇట్ విల్ బి రూయిన్, ఇట్ విల్ బి డిస్ట్రాయిడ్.
1: ఈ శరీరమునకు మూడొక పేరు కూడా ఉంటున్నది.
0: దేర్ ఇస్ ఎ థర్డ్ నేమ్ ఫర్ దిస్ ఫిజికల్ బాడీ.
1: ఇది ఒక మందిరము అని కూడాను అనేక మంది ఉచ్చరిస్తూ వచ్చారు.
0: క్వైట్ ఎ ఫ్యూ పీపుల్ హావ్ డిస్క్రైబ్డ్ దిస్ యాజ్ మంతనము.
1: ఈ మందిరము దేని నిమిత్తమై ఏర్పడినటువంటిది?
0: వై ఇస్ దిస్ డిస్క్రైబ్డ్ యాజ్ మందిరము ఆర్ టెంపుల్?
1: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. జీవుడు, దేవుడైనటువంటి జీవునకు ఈ దేహము ఒక మందిరంగా నిర్మించబడింది.
0: ఇట్ హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ మందిరము ఏ టెంపుల్ బికాస్ ఇట్ ఈస్ హౌసింగ్ గాడ్ ఇన్సైడ్.
1: మందిరం అనగా దీనిని ఏ విధంగా మనం ఉపయోగించాలి?
0: హౌ షుడ్ యూ యూజ్ దిస్ టెంపుల్?
1: ఇది పవిత్రమైనటువంటి, దివ్యమైనటువంటి భగవంతుని నిలయం.
0: దిస్ ఈజ్ మోస్ట్ సేక్రెడ్ అండ్ డివైన్ హౌస్ ఆఫ్ ద లార్డ్.
1: భగవంతుని నిలయమైనటువంటి ఈ దేహాన్ని దుర్వినియోగపరచటకు ఏమాత్రం కూడా వీలు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ టు అబ్యూజ్ ఆర్ మిస్యూజ్ దిస్ టెంపుల్ ఆఫ్ గాడ్.
1: దీనిని సక్రమమైన మార్గంలో, పవిత్రమైన మార్గంలో దీనిని వినియోగించాలి.
0: దిస్ హ్యాస్ టు బి యూటిలైజ్డ్ అండ్ యూజ్డ్ ఇన్ ది ప్రాపర్ వే అండ్ ఇన్ ఎ సేక్రెడ్ వే.
1: కనుకనే సత్కర్మలు, సదాచారములు, సచ్చింతనలు సలిపే నిమిత్తమై ఏర్పడినటువంటిదే ఈ దేహము అని.
0: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ దట్ దిస్ బాడీ ఈజ్ మెంట్ ఫర్ పర్ఫార్మింగ్ గుడ్ యాక్షన్స్,
1: ధర్మాచరణ నిమిత్తమై నియమించినటువంటిది ఈ దేహము అని.
0: దిస్ బాడీ ఈజ్ గివన్ ఇన్ ఆర్డర్ టు కండక్ట్ అవర్ సెల్స్.
1: శరీరమాధ్యం కలు ధర్మ సాధకం.
0: దిస్ ఎంటైర్ బాడీ ఈజ్ గివన్ ఫర్ ది పర్పస్ ఆఫ్ పర్ఫార్మింగ్ రైచియస్ డీడ్స్.
1: ఈ ధర్మాచరణ నిమిత్తమై ఏర్పడినటువంటిది ఈ దేహము.
0: దిస్ బాడీ ఈజ్ మెంట్ ఫర్ పర్ఫార్మింగ్ రైట్ యాక్షన్.
1: అయితే ఈ దేహాన్ని సరి అయిన స్థితిలో మనం ఉంచుకోవాలి.
0: బట్ యూ హ్యావ్ టు మెయింటైన్ దిస్ ఫిజికల్ బాడీ ఇన్ ఎ ప్రాపర్ వే.
1: ఈ దేహము ఒక పనిముట్టు వంటిది.
0: దిస్ ఇస్ సంథింగ్ లైక్ ఎన్ ఇన్స్ట్రుమెంట్.
1: ఈ పనిముట్టు కూడా సరి అయిన స్థితిలో ఉండినప్పుడే మనము సంకల్పించుకున్నటువంటి పనిని సరి అయిన రీతిగా ఉపయోగించుకోవచ్చును.
0: When this instrument is in a fit condition, we can use it properly for the purpose for which we want to.
1: ఒక పనిముట్టు పెన్ను మన దగ్గర ఉంది.
0: Let us take the example of a pen.
1: దీన్ని వినియోగించుకోవాలంటే దీన్ని సరైన స్థితిలో పెట్టుకోవాలి.
0: If you want to use it, it must be in a fit condition.
1: నిబ్బు సరిగా ఉంటుండాలి, ఇంకు దీనిలో ఉంటుండాలి. దీన్ని సరైన రీతిలో ఉంచుకున్నప్పుడే రాయడానికి కూడా ఒక ఉపయోగం అవుతుంది.
0: యూ విల్ బి ఏబుల్ టు రైట్ ఇట్ వెన్ దేర్ ఇస్ ఇంక్ ఇన్ సైడ్ ద పెన్ అండ్ వెన్ ది నిబ్ ఈజ్ ఇన్ ఎ గుడ్ కండిషన్.
1: కత్తి ఒక పనిముట్టు.
0: ఎవ్రీ ఇన్స్ట్రుమెంట్.
1: అయితే ఆ కత్తి కూడా సరైనటువంటి సూటిగా, సరైనటువంటి పదురుగా ఉండినప్పుడే అది సద్వినియోగం గావించుకోవచ్చు.
0: స్వార్డ్ ఈజ్ అనదర్ ఇన్స్ట్రుమెంట్. ఓన్లీ వెన్ ఇట్ ఈస్ షార్ప్, వెన్ ఇట్ ఈస్ ఇన్ ఎ ఫిట్ కండిషన్ ఇట్ కుడ్ బి యూజ్డ్.
1: ఏ పనిముట్టు ఏ స్థితి ఎందు సరిగా ఉండినప్పుడే ఆయా పనులు మనం సక్రమంగా చేసుకోవచ్చును.
0: వీ వుడ్ బి ఏబుల్ టు యూజ్ ది ఇన్స్ట్రుమెంట్స్ ప్రాపర్లీ ఓన్లీ వెన్ ఆల్ ది ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ ఇన్ ఫిట్ కండిషన్.
1: ఈ దేహం కూడాను పనిముట్టే కనుక ఈ ధర్మాచరణ నిమిత్తమై ఈ దేహమును సరైన స్థితిలో ఉంచుకోవాలి.
0: యాజ్ దిస్ బాడీ ఈజ్ ఆల్సో ఎన్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ పర్ఫార్మింగ్ రైట్ యాక్షన్, వీ హ్యావ్ టు మెయింటైన్ దిస్ బాడీ అండ్ కీప్ ఇట్ ఇన్ ఎ ఫిట్ కండిషన్.
1: ఈ కత్తితో ఫలములో లేక కూరగాయలు, ఇంకే విధమైనటువంటి చిక్కుబడినటువంటి గంటలో మనం తీసుకోవచ్చును, కోసుకోవచ్చును.
0: ఇఫ్ యూ టేక్ ఎ స్వార్డ్ మే బి యూజ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ కటింగ్ వెజిటబుల్స్ అండ్ సచ్ అదర్ థింగ్స్.
1: అట్లు కాకుండా కత్తితో ఇనుమును కోయడానికి ప్రయత్నం చేస్తే ఈ కత్తి కూడా పదును తప్పిపోతుంది.
0: ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ ఇఫ్ యూ యూజ్ ది స్వార్డ్ టు కట్ ది ఐరన్ ఆర్ స్టీల్ దెన్ ది ఇట్ విల్ బి ఇన్.
1: అదే విధముగానే ఈ దేహాన్ని ఏ కార్యములు ఎందు సద్వినియోగం గావించుకోవాలో దాని విచక్షణ జ్ఞానంతో దీన్ని వినియోగించుకోవాలి.
0: సిమిలర్లీ యూ షుడ్ నో అండ్ హ్యావ్ ది డిస్క్రిమినేషన్ టు యూజ్ దిస్ ఫిజికల్ బాడీ ఇన్ ఎ ప్రాపర్ వే.
1: ఇక్కడ ఏ కార్యము చేయడానికి మనం పూనుకున్నా కూడా అక్కడ ఒక్క ప్రశ్నను మనం వేసుకోవాలి.
0: ఫర్ వాట్ ఎవర్ వర్క్ యూ వాంట్ టు యూజ్ దిస్ ఫిజికల్ బాడీ యూ షుడ్ పుట్ ఎ క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్.

0: ఆత్మస్వరూపుడైన బ్రహ్మను నేను.
1: ఐ ఆమ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్,
0: ఈ కాయములో నివసిస్తున్నాను.
1: ఐ ఆమ్ లివింగ్ ఇన్ దిస్ ఫిజికల్ బాడీ.
0: కనుక ఆత్మస్వరూపుడైన నేను, బ్రహ్మస్వరూపుడైన నేను ఈ కాయముచే ఈ కర్మను నేను ఆచరించవచ్చునా ఆచరించకూడదా అని విచారణ చేసుకోవాలి.
1: ది క్వశ్చన్ ఈజ్ ఐ ఆమ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ఆత్మ, ఐ ఆమ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ బ్రహ్మ, కెన్ ఐ పర్ఫార్మ్ దిస్ యాక్షన్ ఆఫ్టర్ బీయింగ్ బ్రహ్మ అండ్ ఆత్మ?
0: ఈ కర్మ చేయదగినదా చేయదగనిదా అనేటువంటి విషయాన్ని కూడా విచారించుకోవాలి.
1: ఈజ్ దిస్ యాక్షన్ వర్తీ ఆఫ్ బీయింగ్ పర్ఫార్మ్డ్ ఆర్ అన్వర్తీ ఆఫ్ బీయింగ్?
0: అప్పుడే ఈ దేహాన్ని సద్వినియోగం గావించుకున్న వాడవుతావు.
1: దెన్ ఓన్లీ యూడ్ బి ఏబుల్ టు శాంక్టిఫై అండ్ యూజ్ ది బాడీ.
0: ఈ దేహం ఉన్నది కదా అని ఇష్ట ప్రకారం ఉపయోగించుకోరాదు.
1: జస్ట్ బికాస్ యూఆర్ హ్యావింగ్ ఎ ఫిజికల్ బాడీ యూ షుడ్ నాట్ మిస్యూజ్ ఇట్ అండ్ యూజ్ ఇట్ ఇన్ ఎనీ వే.
0: దానిని ధర్మ విరుద్ధమైనటువంటి చర్యలో ఉపయోగించుకున్నట్టు అవుతుంది.
1: ఇఫ్ యూ యూజ్ లైక్ దాట్ ఇట్ వుడ్ బి గోయింగ్ కాంట్రరీ టు ది రైట్ యాక్షన్ అండ్
0: ధర్మాచరణ నిమిత్తమై ఏర్పడినటువంటిది ఈ దేహం.
1: దిస్ ఫిజికల్ బాడీ ఈస్ గివెన్ టు యూ ఫర్ పర్ఫార్మింగ్ రైట్ యాక్షన్.
0: దైవ మందిరంగా నిర్ణయించబడినటువంటిది ఈ దేహము.
1: దిస్ ఫిజికల్ బాడీ షుడ్ బి రికగ్నైజ్డ్ యాజ్ ఎ టెంపుల్ ఆఫ్ గాడ్.
0: దీనిని మరొక పేరుగా క్షేత్రము అని కూడా చెప్తూ వచ్చారు.
1: అనదర్ నేమ్ గివెన్ ఫర్ దిస్ ఈజ్ క్షేత్రము ఫీల్డ్.
0: క్షేత్రం క్షేత్రజ్ఞ జ్ఞాపవాన్ విద్య అనగా క్షేత్రము అనేటువంటిది దేహము. దీనిని గుర్తింపబడేటువంటి వాడు క్షేత్రజ్ఞుడు, గుర్తించేటువంటి వాడు.
1: దిస్ ఫిజికల్ బాడీ ఈజ్ ద ఫీల్డ్ అండ్ ద వన్ హూ రికగ్నైజెస్ దిస్ పర్టికులర్ ఫీల్డ్ ఈజ్
0: క్షేత్రాన్ని గుర్తించేటువంటి వాడే కాని గుర్తింపబడేటువంటిది దేహమే.
1: You are the one who has to recognize this physical body as a kshetra.
0: And neevu gurtincheetunti vaadu.
1: You are the one who has to know it.
0: Kanuka neevu deeniki sakshibhootudiga untundali.
1: You have to remain as a witness for this physical body.
0: దీనిని సద్వినియోగంగా దీనిని అది అనుభవించడానికి తగినటువంటి అధికారిగా ఉంటుండాలి.
1: యూ షుడ్ యు బి ఎన్ అథారిటీ హూ కెన్ యూజ్ దిస్ ఫిజికల్ బాడీ.
0: చాలా పవిత్రమైన స్థితిలో దీనిని ఉంచుకోవాలి.
1: యు షుడ్ మెయింటైన్ దిస్ ఇన్ ద మోస్ట్ సేక్రెడ్ వే.
0: కాశీని ఒక క్షేత్రము అంటాము.
1: వీ డిస్క్రైబ్ కాశీ
0: బద్రీని ఒక క్షేత్రము అంటాము.
1: అండ్ బద్రి ఆల్సో
0: తిరుపతిని ఒక క్షేత్రము అంటాము.
1: తిరుపతి ఆల్సో హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్
0: ఈ క్షేత్రం అనేటువంటి పదమును వినియోగించుకోవడంలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ యూజింగ్ దిస్ వర్డ్ టు డిస్క్రైబ్ దిస్ ప్లేసెస్ యాజ్ క్షేత్ర పిల్గ్రిమేజ్ సెంటర్?
0: దైవ సంబంధమైనటువంటి యొక్క వాతావరణంతో కూడినటువంటిది.
1: దేర్ ఈస్ ఎ డివైన్ ఎన్వైరన్మెంట్ ఇన్ ఆల్ దీస్ ప్లేసెస్ ఆఫ్ పిల్గ్రిమేజ్.
0: కనుకనే దీనికి పవిత్రమైన స్థానం కాబట్టినే దీనికి క్షేత్రము అనేటువంటి సార్థక నామం ఉంటుంది.
1: యాజ్ దిస్ ఈజ్ ఎ సేక్రెడ్ ప్లేస్ ఇట్ హెస్ బీన్ గివన్ దట్ నేమ్ క్షేత్రము ఆర్ పిల్గ్రిమేజ్ సెంటర్.
0: ఆ క్షేత్రములో నిరంతరము పూజలు, సత్కర్మలు, మంత్రములు, దీక్షలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి.
1: ఇన్ ఆల్ దీస్ పిల్గ్రిమేజ్ సెంటర్స్ దేర్ విల్ బి వర్షిప్, వేరియస్ టైప్స్ ఆఫ్ వర్షిప్ పర్ఫార్మ్డ్ ఫర్ ప్లీజింగ్ ద లార్డ్.
0: అదే విధముగానే ఈ దేహం అనేటువంటి క్షేత్రం నుంచి సత్కర్మలు, సదాచారములు, సత్చింతనలు ఇలాంటి సేవలు ఎందు పాల్గొని చేసుకోవాలి.
1: సిమిలర్లీ వీ షుడ్ యూజ్ దిస్ ఫిజికల్ బాడీ ది టెంపుల్ ఆఫ్ గాడ్ ఫర్ పర్ఫార్మింగ్ గుడ్ యాక్షన్, ఫర్ థింకింగ్.
0: సత్కర్మలు ఎందు ప్రవేశింప చేయటమే ఈ క్షేత్రం యొక్క సరైన అంతరార్థము.
1: The inner meaning of this physical body is that it must be put to good work, good action.
0: Kshetram ante rendo artham kuda untunnadi.
1: There is one more meaning for this word kshetram.
0: Polamu ani untuntadi rendo artham.
1: A second meaning is field.
0: Ee polamulo manam etti vittanamu naatudumo atti phalame manaku labhistundi.
1: The speciality of a field is whatever seeds you sow, ది క్రాప్ దట్ యు గెట్ వుడ్ డిపెండ్ అపాన్ ది
0: సత్సంకల్పములు అనేటువంటి విత్తనములు నాటినప్పుడు సత్ఫలము అనేటువంటిది మనకు లభ్యమవుతుంది.
1: ఇఫ్ యు సో గుడ్ థాట్స్ యు గెట్ ది ఫ్రూట్స్ ఆఫ్ గుడ్ యాక్షన్.
0: దుస్సంకల్పములు అనేటువంటి విత్తనములు నాటినప్పుడు ఇది మనకు ఒక విధమైన దుర్ఫలమునే మనకు లభిస్తుంటాయి.
1: ఇఫ్ యు సో ద ఈవిల్ థాట్స్ యు విల్ గెట్ ద ఈవిల్ ఫ్రూట్.
0: పాప పుణ్యములు అనేటువంటి యొక్క బీజములు నాటుకునేటువంటి యొక్క ప్రదేశమే ఈ దేహం అనే క్షేత్రము.
1: దిస్ ఫీల్డ్ ఈజ్ ద వన్ వేర్ ఇన్ యూ సో ద సీడ్స్ ఆఫ్ ఎయిదర్ ది సిన్ ఆర్ వర్చ్యూ.
0: లౌకిక ప్రపంచమునందు, లౌకిక భూములు యందు మనం లౌకికంగా ఆచరించేటువంటి యొక్క దీనిలో సరైనటువంటి కాలము, సరైనటువంటి స్థితిని మనం చూస్తూ ఉంటాం.
1: వెన్ ఎవర్ యూ అండర్టేక్ కల్టివేషన్ ఇన్ ది ఫీల్డ్స్, ఇన్ ది ఎక్స్టర్నల్ ఫీల్డ్స్, you will have to see the proper time.
0: పలాని ఋతువు ముందు ఫలాని బీజం లే నాటాలి చల్లాలి అనేటువంటి ఒక ఇది పద్ధతి ఉంటుండాలి.
1: ద డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ కల్టివేషన్ లైక్ సోయింగ్ సీడ్స్ విల్ డిపెండ్ అపాన్ ది సీజన్స్ అండ్ యూ అబ్జర్వ్ ఆల్ ది సీజన్.
0: ఏ క్షేత్రమునందు ఏ పంటను పెట్టాలి అనేటువంటి ఒక నియమం కూడా ఉంటుండాలి.
1: అండ్ ఆల్సో దేర్ ఆర్ రూల్స్ which prescribe what type of crop can be raised in what type of field.
0: ఎప్పుడు పడితే అప్పుడంత ఆ పొలంలో విత్తనం చల్లడానికి వీలు కాదు.
1: You can't go on sowing these seeds in season and out of season anytime that you like.
0: అది ఒక కాల నిర్ణీతమైనటువంటి ఒక దీనిని కలిగి ఉంటుంటారు.
1: ఇట్ ఈస్ రెగ్యులేటెడ్ బై సర్టన్ రూల్స్ ఆఫ్ టైమ్.
0: కానీ ఈ శరీరం అనేటువంటి పొలం లోపల ఈ విధమైనటువంటి ఒక నిర్ణీతమైనటువంటి కాలములు లేదు.
1: బట్ ఫర్ దిస్ బాడీ విచ్ విల్ బి కంపేర్డ్ టు ద ఫీల్డ్ దేర్ ఇస్ నో సచ్
0: సర్వకాల సర్వావస్థలు ఎందు కూడాను దీనిని సాగు చేసేటువంటి యొక్క అనుకూలం కలిగి ఉంటుండాలి.
1: దిస్ ఫీల్డ్ కెన్ బి కల్టివేటెడ్ అండర్ ఆల్ టైమ్స్ అండర్ ఆల్ సర్కమ్స్టెన్సెస్.
0: రాత్రి పగలు కూడాను దీనిని సాగు చేసుకోవచ్చు.
1: త్రూ అవుట్ ద డే అండ్ నైట్ యూ కెన్ గో ఆన్ కల్టివేటింగ్ దిస్. వాటి
0: సంబంధమైనటువంటి పొలములు ఎందు విత్తనములు నాటినప్పుడు పంటలు పండవచ్చును లేకపోతే ఎండవచ్చును.
1: In the external fields, agricultural fields, when you sow the seeds, you may get crop or you may not get crop also.
0: ఆశించినటువంటి యొక్క ఫలమును మనము పొందలేకపోవచ్చును.
1: You may not realize your expectations in the outside fields.
0: ఈ శరీరం అనేటువంటి దీని యందు నాటుకున్నటువంటి యొక్క సత్సంకల్పంలో దుస్సంకల్పం అనేటువంటి పంట ఏమి చేసినా ఇది తప్పేటువంటిది కాదు. ఆ ఫలము తప్పక అనుభవించవలసి వస్తుంది. ఆ ఫలము మనం అందుకోవలసి వస్తుంది.
1: The special feature of this physical body as the field is that whatever seeds you sow, good deeds, good thoughts or bad thoughts,
0: 100 పాళ్ళు పంట పండుతుంది.
1: You will have to reap the fruits 100%.
0: ఏ మాత్రం కూడా 0.5% కూడా తక్కువ కాదు.
1: The crop can never be less even by 0.5%.
0: ఇది చేతు అది చేతు ఇంకెన్నియో చేతులనుచు ఊహలు వల్లి అలసిపోకు.
1: డోంట్ గెట్ టైర్డ్ అండ్ ఎగ్జాస్టెడ్ టెలింగ్ యువర్ సెల్ఫ్ ఐఎమ్ గోయింగ్ టు డూ దిస్ ఐఎమ్ గోయింగ్ టు డూ దాట్.

0: సీడ్స్ యూ హ్యావ్ బీన్ ఏబుల్ టు కమ్ టు దిస్ పర్టికులర్ ప్లేస్ అండ్ దాట్ ఈస్ సర్టన్లీ డిపెండ్స్
1: ఒకటైన వేరైన ఫలములు లభించుటది ఎట్టు సాధ్యమగును.
0: హౌ కెన్ ది క్రాప్ బి డిఫరెంట్ ఫ్రమ్ ద సీడ్స్ విచ్ హ్యావ్ సోన్?
1: కనుక ఈ దేహం అనేటువంటి పొలమునందు ఏ విత్తనమును నాటుతున్నామో అదే పంటనే మనం అనుభవించవలసి వస్తుంది.
0: యు ఆర్ గోయింగ్ టు రీప్ ది ఫ్రూట్స్ అండ్ ది రేజ్ ది క్రాప్ డిపెండింగ్ అపాన్ ద సీడ్స్ విచ్ హావ్ సోన్ ఇన్ దిస్ ఫిజికల్ బాడీ.
1: కనుక పంట మన యొక్క సంకల్పం ఆధారపడి ఉంటుండాలి.
0: ద క్రాప్ డిపెండ్స్ అపాన్ యువర్ ఓన్ థాట్ ప్రాసెస్.
1: పంట మన యొక్క కర్మలపైన ఆధారపడి ఉంటుండాలి.
0: ద క్రాప్ ఆల్సో డిపెండ్స్ అపాన్ యువర్ ఓన్ యాక్షన్స్.
1: కనుక ఎట్టి సంకల్పంలో అట్టి పంట.
0: Whatever your thoughts be, the actions would also be the same.
1: కనుక దేవ మందిరమైనటువంటి ఈ దేహమునందు సత్సంకల్పమైనటువంటి యొక్క బీజములే నాటుకోవటానికి తగినటువంటి అవకాశము.
0: You should always make efforts to sow good seeds in this field which is a temple of God.
1: దేహమును ఇష్టమొచ్చినట్టు దుర్వినియోగం చేసుకోరాదు.
0: You should not misuse this physical body in any way you like.
1: నీ ఇష్టానుసారం దానిని అనుభవించరాదు.
0: యూ షుడ్ నాట్ గో ఆన్ ఎంజాయింగ్ ఇన్ ఎనీ వే యూ లైక్.
1: నిత్యానిత్య విషయ పరిశీలన సలిపి దీనిని సద్వినియోగం గావించుకోవాలి.
0: యూ షుడ్ ప్రాపర్లీ పుట్ టు ది గుడ్ యూస్ బేస్డ్ అపాన్ డిస్క్రిమినేషన్.
1: కనుక మనము ఈ దేహమును ఏ విధంగా వినియోగించుకోవాలి అనేటువంటి విచారణ అత్యవసరం.
0: ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ టు థింక్ అండ్ అండర్స్టాండ్ హౌ టు యూజ్ దిస్ ఫిజికల్ బాడీ ఇన్ ఎ ప్రాపర్ వే.
1: దీన్ని సద్వినియోగం గావించుకోవాలని ఆశించేటువంటి వారు
0: ద వన్ హూ ఆస్పైర్స్ టు పుట్ దిస్ బాడీ
1: సద్భావమును అభివృద్ధి గావించుకోవాలని ఆశించేటువంటి వారు
0: ద వన్ హూ ఆస్పైర్స్ టు ఆల్వేస్ హ్యావ్ గుడ్ థాట్స్
1: సత్ఫలమును మనం పొందాలని ఆశించేటువంటి వారు
0: ద వన్ హూ ఆస్పైర్స్ టు హ్యావ్ గుడ్ ఫ్రూట్
1: రెండు విధములైనటువంటి మార్గాన్ని తూచా మనం అనుభవించాలి.
0: దే విల్ హ్యావ్ టు అబ్జర్వ్ టూ మెథడ్స్ వెరీ క్లియర్లీ అండ్ స్టిక్
1: ఆహార నియమము
0: దట్ ఈస్ ద
1: విహార నియమము ఈ రెండు కూడా అత్యవసరము.
0: The code relating to food and also to habits.
1: Ahara viharamulu idi sariyainatundi margamlo manam anubhavinchali.
0: We have to take food and we should have good habits.
1: Etti aharamunu manam andukovali, etti aharamunu manam sikarinchali aneetundi vicharana cheyali.
0: We should also think what type of food should we partake.
1: Aakali ainappatikini manaku viruddhamainatundi aharanu manam bhujincharadu.
0: Just because you have hunger, you should not satisfy it with any type of food.
1: Sattvika aharamunu bhujinchali.
0: You should always take sattvic food.
1: Oka chinna udaharanamu.
0: One small example.
1: Manam oka manta vestamu.
0: We just make a small fire.
1: Elanti karralu danlo vesi manta vestamo, alanti pogane andu nunchi aavirbhavistundi.
0: The fire and the smoke that you get depends upon the type of fuel that you use.
1: Gandhapu chakkalu vesthe sugandhanga vastundi dani poga.
0: If you use sandalwood as the fuel, you get the smell and the smoke.
1: Inka durgandhato cherinatundi karalu vesinappudu aa durgandhame manaku andistundi.
0: On the other hand, if you use fuel which emits bad smell, it the
1: etti mantano atti poga.
0: The smoke depends upon the type of fire that is there.
1: Etti pogano atti megamu.
0: The clouds depend upon the type of smoke.
1: Etti megamo atti neeru.
0: The water depends upon the type of clouds.
1: Etti neeru atti varshamu.
0: The rain depends upon the type.
1: Etti varshamu atti panta.
0: The crop depends upon the type of rain.
1: Etti pantano atti vanta.
0: The food that is prepared depends upon the crop.
1: Etti vantano atti tala. Talampu vallo vastundi.
0: The thoughts and the head depend upon the type of food.
1: Kanuka manamu bhujincheetundi aaharamunu puraskarinchukoniye mana talampulu manchi cheddaliga maarutunnayi.
0: All the thoughts, good or bad, come on the basis of the food that you take.
1: Aahara niyamu athyavasaramu ee dehamunaku.
0: Therefore you should strictly observe the code relating to the food.
1: Deha shuddhi jalamato jarugutundi.
0: You can purify the body with water.
1: మనశుద్ధి అనేటువంటి సత్యంతో జరుగుతుంది.
0: యూ కెన్ ప్యూరిఫై ది మైండ్ విత్ ద ట్రూత్.
1: కనుకనే సత్య మార్గమైనటువంటి యొక్క ఆహారం మనం భుజించినప్పుడే సత్య సంకల్పము మనలో ఆవిర్భవిస్తుంటాయి.
0: దేర్ ఫోర్ వెన్ యూ పార్టేక్ ఫుడ్ విచ్ ఇస్ అసోసియేటెడ్ విత్ ట్రూత్ ది థాట్స్ ఆల్సో విల్ బి అసోసియేటెడ్ విత్ ట్రూత్.
1: కనుక ఈ పవిత్రమైనటువంటి దైవ మందిరంగా విశ్వసింపబడినటువంటి ఈ దేహం నందు మత్తు పదార్థము ఏమాత్రము మనము స్వీకరించరాదు.
0: ఆఫ్టర్ బిలీవింగ్ దిస్ ఫిజికల్ బాడీ యాజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, యు షుడ్ నాట్ పార్టేక్ ఎనీ ఇంటాక్సికేటింగ్
1: రజోగుణ సంబంధమైన ఆహారం మనం స్వీకరించరాదు.
0: యు షుడ్ నాట్ ఆల్సో పార్టేక్ ఫుడ్ విచ్ ఈస్ ఫిల్డ్
1: ఆఫ్ ఆహార నియమం ఏమిటి?
0: వాట్ ఈస్ దిస్ కోడ్?
1: ఏది సాత్వికము అని మనం నిర్ణయించాలి.
0: How can we decide what is sattvic food?
1: ఏదో ఫలములు పాలు భుజించటం సాత్వికమని భావిస్తున్నాము.
0: We are under the mistaken notion taking fruits and milk is sattvic food.
1: అంత మాత్రమే కాదు సాత్వికము.
0: That is not confined only to that.
1: మనము ఫలములు పాలు ఇవంతా కేవలం ఒక్క ఇంద్రియముతో మాత్రమే అనుభవిస్తున్నాము.
0: The milk and the fruits are enjoyed only by one sense organ.
1: దేహము పంచేంద్రియములతో కూడినటువంటిది.
0: The physical body is consisting of five sense organs.
1: Shabda, sparsha, roopa, rasa, gandham.
0: That is the sound, touch,
1: manaku mukku untundali,
0: smell and
1: chevulu untundali.
0: We got nose
1: untundali.
0: We got
1: kannulu untundali.
0: We got eyes.
1: Chetulu untundali. Chetulu sparsha.
0: Hands are associated with the touch.
1: Roopamu kannulato chudagaladu.
0: The form can be seen by the eyes.
1: Shabdamunu chevulato vinagaladu.
0: The sound can be heard by the
1: ear. Gandhamunu mukkuto vasana chudagaladu.
0: The smell can be
1: done by the nose. పంచేంద్రియములతో కూడినటువంటి ఈ దేహమును ఒక్క ఇంద్రియము ద్వారా ఫలము పాలు భుజించినంత మాత్రం సాత్వికమవుతుందా?
0: When the body is consisting of these five sense organs, if you partake sattvic food only through one sense organ,
1: are you eating the right thing? పంచేంద్రియములతో చేరుతుంటాది.
0: సో ఆల్ ది ఫుడ్ దట్ యు పార్టేక్ త్రూ దీస్ ఫైవ్ సెన్స్ ఆర్గన్స్ మస్ట్ బి సాత్విక్.
1: కన్నులతో పవిత్ర దృష్టి అనేటువంటి ఒక సాత్విక ఆహారాన్ని భుజించాలి.
0: యూ హ్యావ్ టు లుక్ ఓన్లీ అట్ సేక్రెడ్ సైట్స్ త్రూ ఐస్.
1: అంతేకాని కన్నులు ఉన్నవి కదా అని ఇష్ట ప్రకారం మనం చూడకూడదు.
0: జస్ట్ బికాస్ యూ హ్యావ్ గాట్ ఐస్ యూ కెనాట్ గో ఆన్.
1: దీనితో అనేక ప్రమాదములు కూడా గురి కావచ్చును.
0: ఇట్ లీడ్స్ యూ టు మెనీ డేంజరస్ సిచ్యుయేషన్స్.
1: కనుక పవిత్రమైన భావంతోనే ఈ దృష్టిని మనం ఉపయోగించుకోవాలి.
0: Fill your vision with sacred thought.
1: కానీ ఈనాటి యువకులు యందు కీచక దృష్టి అభివృద్ధి అవుతుంటారు.
0: But today's youth are developing కీచకాస్ vision.
1: ఈ కీచక దృష్టికి తగినటువంటి ఫలితము తనను బ్రద్దలు గొట్టుకోవటమే.
0: The result of having such కీచకాస్ vision
1: is కీచకుడికి ఏ ఫలితమైంది? భీముడు గదం తీసుకుని తనను విరగొట్టాడు.
0: What happened to కీచక?
1: ఏమాత్రం కూడా కలగరాదు.
0: దేర్ ఫోర్ షుడ్ నాట్ హ్యావ్ ఏ డిఫెక్టివ్.
1: ఇది విద్యార్థులకు అత్యవసరం.
0: దిస్ ఇస్ అన్ ఎక్స్ట్రీమ్లీ ఎసెన్షియల్ థింగ్ ఫర్ స్టూడెంట్స్.
1: పవిత్రమైన భావంతో దృష్టిని, భగవద్భావంతో దృష్టిని చూచినప్పుడే ఆ యొక్క కన్నుల యొక్క ఆహారము చక్కగా సాత్వికమైన ఆహారంగా ఉంటుంది.
0: ఓన్లీ వెన్ యూ లుక్ అట్ థింగ్స్ విత్ ఎ సేక్రెడ్ ఫీలింగ్, విత్ ఎ డివైన్ ఫీలింగ్, యూ విల్ బి ఏబుల్ టు గెట్ ఎ డివైన్ లుక్.
1: చెవులకు కొన్ని ఆహారం అత్యవసరము.
0: And similarly is the food partaken by the ears.
1: విషయాలే మనం వినాలి.
0: We should always hear good
1: దైవ సంబంధమైన విషయాలే మనం శ్రవణం చేయాలి.
0: We should always listen to things associated with God.
1: ఇతరుల యొక్క సంతోష వార్తను మనం స్వీకరించాలి.
0: We should always hear things which are happy about others.
1: ఈ విధంగా శ్రవణ దోషము లేకుండా మనం సాధ్యమైనంత వరకు చూసుకోవాలి.
0: We should always protect ourselves from
1: దోషరహితమైనటువంటి యొక్క శ్రవణాన్ని మనం స్వీకరించాలి.
0: We should listen to things which are free from all sorts of defects.
1: ఈ ఇంద్రియ ద్వారా సాత్విక ఆహారాన్ని మనం ఆరగించినట్టు అవుతుంది.
0: Then only we can say that we have partaken through ears sattvic food.
1: మన ముక్కుల ద్వారా సుగంధమును మాత్రమే స్వీకరించాలి.
0: Through our nose we should always smell.
1: దుర్గంధమును స్వీకరించినప్పుడు ఆరోగ్యం ఇంట్లో దెబ్బ తగులుతుంది.
0: Good and with good perfumes not
1: ఇంతే కాకుండా ఈ యొక్క స్వీకరించేటువంటి గాలి లోపల అనేక క్రిములు కూడా చేరుతుంటాయి.
0: వెన్ యూ ఇన్హేల్ సో మెనీ టైప్స్ ఆఫ్ జర్మ్స్ గోయింగ్ టు
1: ఆరోగ్యాన్ని చెడగొట్టేటువంటి యొక్క గాలిని మనం పీల్చుకోరాదు.
0: వీ షుడ్ నాట్ ఇన్హేల్ సచ్ విచ్ విల్ స్పాయిల్ యువర్ హెల్త్.
1: విశాలమైన ప్రదేశమునందు పవిత్రమైనటువంటి గాలిని మనం స్వీకరించాలి.
0: యుడ్ ఆల్వేస్ గో టు ఏ వెరీ ప్లే గ్రౌండ్ ఆఫ్ సంథింగ్ లైక్ దట్ అండ్ ఇన్హేల్.
1: మనం చేతులతో కూడా ఒక ఆహారాన్ని స్వీకరించాలి.
0: విత్ హ్యాండ్స్ ఆల్సో వీ షుడ్ ఆల్వేస్ టేక్.
1: అనగా దోషరహితమైనటువంటి కర్మలు ఆచరించాలి.
0: ఆల్ అవర్ యాక్షన్స్ మస్ట్ బి ఫ్రీ ఫ్రమ్ ఎనీ.
1: అప్పుడే ఇది దైవ మందిరంగా రూపొందుతుంది.
0: దెన్ ఓన్లీ అవర్ బాడీ వుడ్ బి ఎ టెంపుల్ ఆఫ్ గాడ్.
1: దోషము, దృష్టి దోషము, శ్రవణ దోషము, మనస్దోషము, క్రియాదోషము, ఈ పంచదోషములు మనం దూరం చేసినప్పుడు మనమే పరమాత్మగా మారుతాం.
0: వెన్ వీ ఫ్రీ అవర్సెల్స్ ఫ్రమ్ దీస్ ఫైవ్ డిఫెక్ట్స్, డిఫెక్టివ్ టాక్, డిఫెక్టివ్ విజన్, డిఫెక్టివ్ లిజనింగ్, డిఫెక్టివ్ స్మెల్లింగ్ అండ్ డిఫెక్టివ్ యాక్షన్,
1: పంచదోషములతో నిండినటువంటి ఈ యొక్క ఈ దేహాన్ని పవిత్ర ఆహారం స్వీకరిస్తున్నానని పాలు పండ్లు స్వీకరించినంత మాత్రమే అది సాత్విక ఆహారం కాదు.
0: When you are having all these five types of defective sensual partaking of food,
1: పంచేంద్రియముల ద్వారా కూడా సాత్వికాన్ని మనం అనుభవించాలి.
0: You should always partake of through all these five sense organs only సాత్విక్ ఫుడ్.
1: కనుకనే ఈ దేహం అనేటువంటి మందిరములకు ఐదు ద్వారములు ఉంటున్నవి.
0: This physical body which is a temple has got five doors.
1: ఈ ద్వారములు ఎందుకోసం నిర్మించారు?
0: Why are these five doors given to this దైవ దర్శన
1: నిమిత్తమై ప్రవేశించేటువంటి యొక్క దివ్య భక్తుల నిమిత్తం ఏర్పడినటువంటివి?
0: బికాస్ దిస్ ఫిజికల్ బాడీ ఈజ్ మెంట్ ఫర్
1: దేవాలయములకు అనేక ద్వారములు ఉంటుంటాయి.
0: ఫర్ టెంపుల్స్ దేర్ మే బి నంబర్
1: ఈ ద్వారములో భక్తులే ప్రవేశిస్తుంటారు, కానీ అన్యులు ప్రవేశించడానికి వీలుండదు.
0: టు ఆల్ ది డోర్స్ ఆఫ్ ద టెంపుల్ ఓన్లీ డివోటీ సెంటర్.
1: చిన్న ఉదాహరణము,
0: నన్నెల్ సెంటర్, హియర్ ఇస్ అన్ ఎగ్జాంపుల్.
1: మనం ఒక ఇల్లు కట్టుకున్నాం,
0: వీ హావ్ బిల్ట్ ఎ హౌస్,
1: చక్కగా సుందరంగా ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ బ్యూటిఫుల్.
1: మనం అనేక ద్వారములు పెట్టుకున్నాము.
0: పుట్ నంబర్
1: ఈ ద్వారములు ఎందుకోసం నియమించుకున్నాము?
0: వై హావ్ వి పుట్ దిస్?
1: మనము, మన బంధువులు, మన వారు అందులో ప్రవేశించటము, వెలుపల పోవటము, ఈ అనుకూల నిమిత్తమే ద్వారములు పెంచుకున్నాం.
0: వీ హావ్ పుట్ సో మెనీ డోర్స్ ఫర్ అవర్ ఓన్ బెనిఫిట్ అండ్ ఫర్ ఎనేబులింగ్ అవర్ ఓన్ రిలేటివ్స్ అండ్
1: ద్వారములు ఉన్నవి కదా అని గాడులు, పందులు, కుక్కలు అన్నింటినీ లోపల ప్రవేశింపజేస్తామా?
0: ఆర్ ది డోర్స్ మెంట్ ఫర్ లీవింగ్ పిగ్స్, డాంకీస్ అండ్ all sorts of animals inside the house?
1: Kaadu kaadu, alanti praveshimparanaatvanti emaina akkada vachinappudu dwaramanu bandhistam.
0: The moment such animals are likely to enter the house, you close the door and save your
1: praveshinchataginatvanti vaaru vachinappude daani dwaramanu manam terustamu.
0: We open the doors only when people who are worthy of entering the house.
1: Adigamare ee deham aneetundi devalayam yokka dwaramulu మనము పవిత్రమైనటువంటి వాటికి మాత్రమే ప్రవేశించడానికి తగిన అవకాశం అందించాలి.
0: సిమిలర్ ఇస్ ద సిచ్యుయేషన్ విత్ దిస్ బాడీ. ద డోర్స్ ఆఫ్ ది బాడీ మస్ట్ బి కెప్ట్ ఓపెన్ ఓన్లీ ఫర్ సేక్రెడ్.
1: ఈ దేవాలయం అనేటువంటి యొక్క సార్థక నామాన్ని అందుకోగలదు.
0: దెన్ ఓన్లీ దిస్ ఫిజికల్ బాడీ కెన్ బి రైట్లీ కాల్డ్
1: క్షేత్రం అనేటువంటి సార్థక నామం కూడా చెల్లుతుంది.
0: దెన్ ఓన్లీ వీ కెన్ కాల్ దిస్ బాడీ జస్టిఫైబులీ యాజ్ ఎ టెంపుల్ ఆఫ్ గాడ్.
1: ఇది ఒక క్షేత్రం, క్షేత్రం అని అనుకుంటే ఇది క్షేత్రానికి విరుద్ధమైనటువంటి మార్గం అనుసరించినప్పుడు ఇది క్షేత్రం కాలేరదు.
0: బై మియర్లీ కాలింగ్ దిస్ ఫిజికల్ బాడీ యాజ్ ఎ టెంపుల్, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ప్రాపర్లీ యూజ్డ్, ఇట్ ఈస్ నాట్ జస్టిఫైడ్ బై కాలింగ్.
1: ఆహారము అత్యవసరము ఈ యొక్క దేహం యొక్క సద్వినియోగానికి.
0: ఫర్ ది ప్రొటెక్షన్ అండ్ యూజ్ ఆఫ్ దిస్ ఫిజికల్ బాడీ ఫుడ్ ఈస్ వెరీ ఎసెన్షియల్.
1: ఇంకా విహారము,
0: దెన్ హ్యాబిట్స్.
1: మనము ఏ విధంగా అయినటువంటి ప్రదేశములకు మనం వెళ్లాలి, ఏ విధమైనటువంటి యొక్క వాతావరణంలో మనం జీవించాలి అనేటువంటి విషయాన్ని చక్కగా మనం విచారించాలి.
0: వి షుడ్ ఆల్సో డెలిబరేట్ అండ్ కమ్ టు ఎ కన్క్లూజన్ టు వాట్ టైప్ ఆఫ్ ప్లేస్ షుడ్ వి గో.
1: ఎట్టి వారితో మనం సంబంధ బాంధవ్యాన్ని మనం కలుసుకోవాలి,
0: విత్ వాట్ టైప్ ఆఫ్
1: పెంచుకోవాలి,
0: విత్ వాట్ టైప్ ఆఫ్ పీపుల్ షుడ్ వి హ్యావ్ సమ్ రిలేషన్షిప్,
1: దుస్సంగంతో మనం ఏమాత్రము దూరంగా ఉంటుండాలి.
0: We should never be associated with evil ones. యొక్క
1: చెలిమిని మనం దూరంగా ఉంచాలి.
0: We should keep such wicked people at arm's length.
1: కారణం ఏమనగా ఎట్టి సంఘమును మనం అనుభవిస్తామో అట్టి భావములే మనలో ఆవిర్భవిస్తాయి.
0: The reason is all sorts of thoughts depend upon
1: that. Tell me your company, I shall tell you what you are.
0: It is in this
1: context. నీవు ఎలాంటి సంఘముతో కూడి ఉంటావో అలాంటి వాడిగా నీవు తయారవుతావు.
0: As you what you are going to be depends upon the company, it is said. Tell me your company, I'll tell you what type of person you are.
1: Kanuka dussangamunu duranga unchali,
0: keep the wicked company at a distance.
1: Taginatvanti yokka aacharana yende dinni sadviniyogam cheyali.
0: Use the body properly and put
1: kali ee naati yuvakulu dussangamu chaala abhiruchiga untadi.
0: Today's people are very fond of evil company, bad company.
1: దుష్కర్మంలో ప్రవేశించడము చాలా సులభంగా ప్రవేశిస్తున్నారు.
0: ఇట్ ఈస్ ఈజీ టు ఎంటర్ అండ్ మేక్ ఫ్రెండ్స్ విత్ బ్యాడ్ పీపుల్ అండ్
1: దురాచారములు చాలా సులభంగా జరుపుతున్నారు.
0: ఇట్ ఈస్ ది టుడేస్ యూత్ ఆర్ అండర్టేకింగ్ టు డూ బ్యాడ్ డీడ్స్ వెరీ ఈజీలీ.
1: ఇది మానవ దేహమునకు సరైనటువంటి యొక్క విలువ కాదు.
0: This is not a proper value given to the physical body which is so
1: sacred. జంతునాం నరజన్మ దుర్లభము. ఇంత దుర్లభమైనటువంటి మానవ జన్మ వ్యక్తి కూడాను మనం ఈ విధమైనటువంటి యొక్క పెడమార్గంలో పట్టటము, ఇది మానవత్వానికి ఒక తీరని లోటు.
0: ఆఫ్టర్ బీయింగ్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ విచ్ ఇస్ సో సీక్రెట్ టు యూజ్ ది టైమ్ అండ్ ది బాడీ ఫర్ రాంగ్ థింగ్ ఇట్ ఈస్ రాదర్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్.
1: పవిత్ర ఋషులందరి కూడాను ఈ దేహం చేత సత్కర్మలు ఆచరించే నిమిత్తమై భగవత్ చింతనలు చేసే నిమిత్తమై ఏకాంతమైన ప్రదేశమునకు వెళ్లి అక్కడ తపస్సులు ఆచరిస్తూ వచ్చారు.
0: దట్ ఈస్ వై ది ఏన్షియంట్ రిషీస్ అండ్ అసెటిక్స్ యూస్ టు గో టు ఫారెస్ట్ టు కీప్ దెమ్సెల్వ్స్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ అండ్ యూస్ టు డూ పెనన్స్.
1: కానీ నా ఉద్దేశము అది కూడా ఒక బలహీనతే.
0: ఇన్ మై ఓన్ వ్యూ ఈవెన్ దట్ ఈస్ అ టైప్ ఆఫ్ వీక్నెస్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
1: నీవు కోపాన్ని జయించాలి అని సంకల్పించుకున్నావు.
0: యూ హావ్ రిజాల్వ్డ్ దట్ యు వాంట్ టు కాంకర్ యాంగర్.
1: ఈ కోపాన్ని జయించాలి అని సంకల్పించుకున్నప్పుడు నీవు అరణ్యంలో పోయి కూర్చొని ఎన్ని సంవత్సరములు నీ తపస్సు చేసినా ఈ కోపం జయించలేవు.
0: ఇఫ్ యూ వాంట్ టు కాంకర్ యాంగర్ ఇఫ్ యూ గో టు యువర్ ఫారెస్ట్ వేర్ నో వన్ డ్వెల్స్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు అచీవ్.
1: ఈ కోపమునకు కారణం ఏమిటి అని విచారించాలి.
0: You have to find out the cause for anger.
1: ఏ స్థానంలో నీకు కోపం ఆవిర్భవిస్తుండాలి?
0: Under what circumstances do you become
1: angry? జన సమూహంలోనే కోపం ఆవిర్భవిస్తుండాలి.
0: Only in the midst of people you are likely to become angry.
1: కనుక నీవు జన సమూహమునందే ఉంటుండి ఆ కోపాన్ని అరికట్టడానికి ప్రయత్నించాలి. కానీ ఏ జన సమూహములైనటువంటి అరణ్యంలో పోయి కోపాన్ని అరికట్టినాననుకుంటే అది నీ భ్రమనగానే ఉంటుంటాది.
0: బై రిమైనింగ్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ పీపుల్ ఇఫ్ యూ కాంకర్ యాంగర్ యు ఆర్ రియల్లీ కాంకర్.
1: అరణ్యంలో ఉండినంత వరకు శాంతంగా ఉండవచ్చును.
0: బై మియర్లీ గోయింగ్ టు ఫారెస్ట్ యూ.
1: కానీ తిరిగి నీవు గ్రామంలో ప్రవేశించినప్పటికి అది సిద్ధమ సుమతి అని ప్రవేశిస్తుంది.
0: As long as you are in the forest, you might have conquered anger. The moment you enter into the village, the anger overtakes you.
1: కనుక మన ఇంద్రియాలను అరికట్టాలనుకున్నప్పుడు ఇది ఒక కఠినమైనటువంటి తపస్సుగా గాని ఇంద్రియ నిగ్రహం కోసం ఏమేమో ప్రయత్నములు కాదు, ఇవన్నీ కూడా కేవలం భ్రమలు.
0: If you really want to achieve victory and conquer your sense organs, all types of these rigorous approaches
1: దేహం యొక్క రహస్యాన్ని చక్కగా మనం గుర్తించినప్పుడు అవి సులభంగా మనం అరికట్టవచ్చు.
0: If you can understand the subtleties of this physical body, you would be able to conquer
1: దేహం యొక్క రహస్యాన్ని గుర్తించకుండా ఎన్ని రకమైనటువంటి ప్రయత్నాలు చేసినప్పటికి ఇది ప్రయోజనం ఉండదు.
0: Without understanding the mystery and the subtle secrets of the physical body, whatever efforts you do, it would be a waste.
1: మనం కొత్త కారు కొన్నామంటే ఆ కారును ఏ విధంగా వినియోగించాలి, ఎట్ట స్టార్ట్ చేయాలి, ఎక్కడ పెట్రోల్ వేయాలి, ఎక్కడ ఆయిల్ వేయాలి, ఎక్కడ బ్రేక్ వస్తా, ఇవన్నీ చక్కగా మనం గుర్తించినప్పుడే ఆ కారు సద్వినియోగం అవుతుంది.
0: సపోజ్ యూ బై ఎ న్యూ కార్, ఓన్లీ వెన్ యూ రికగ్నైజ్ how to use that particular car, where is the brake, where is the steering and where to put the petrol.
1: Na santam dabbu betti nenu car konnanu.
0: I have put my own money.
1: Na registration ayindi.
0: It is registered in my name.
1: Na car vanni neevu steering lo kurchoni ishtam ochinattu drive chesthe neeku pramadame, baita variki pramadame.
0: Just because it is your own car, if you use the steering in the wrong way, you are going to cause damage to others.
1: Ainappatikini neevu danini etta viniyoginchali అనేటువంటి ఒక విధానాన్ని నీవు మొట్టమొదటి తెలుసుకోవాలి, నేర్చుకోవాలి.
0: యూ మైట్ బి ది ఓనర్ బట్ యూ షుడ్ నో హౌ టు యూజ్ ఇట్ ప్రాపర్లీ అండ్ ఇన్ వాట్ వే యూ కెన్ యూజ్ ఇట్ టు గెట్ ద మాక్సిమం బెనిఫిట్ అవుట్ ఆఫ్ దిస్ కార్.
1: కనుక ఆ విధమైనటువంటి యొక్క వినియోగించుకునే విధానం తెలుసుకుండా పోవటం చేతనే ఈ విధమైనటువంటి కష్ట నష్టములకు గురి అవుతున్నాడు మానవుడు.
0: మ్యాన్ ఈజ్ బికమింగ్ అండ్ ఫేసింగ్ సో మెనీ ప్రాబ్లమ్స్ బికాస్
1: అనేక ప్రమాదములకు అశాంతికి గురి అవుతున్నాడు మానవుడు.
0: And he is also becoming a victim of lack of peace.
1: అనేక రోగములకు కూడాను గురి అవుతున్నాడు మానవుడు.
0: And also he is becoming a victim of diseases.
1: ఒక్కటి మాత్రం మనం చక్కగా గుర్తించాలి.
0: One thing you should properly
1: దైవ నిర్ణయానికి ఎవరు కూడాను విరుద్ధంగా చేయడానికి వీలు కాదు.
0: It is impossible to go against the will of God.
1: శాసనం
0: God's will cannot be
1: ఆ శాసనమును మార్చుకోవడానికి ఎవరికి వీలు కాదు.
0: It is impossible for any person to go against the law of the Lord.
1: Manam dehanni poshinchukuntunnam.
0: We are taking care of our physical body.
1: Ee deham jadavetta avutundi ani aneka mandi vaadinchavachchunu.
0: Many people may argue, how can you call this physical body as
1: inert? Manam jadavainatundi ee dehamu.
0: This body is after all inert.
1: Jadavaina deham aithe etta perugutundadi ani manam sandeham raavachchu.
0: You may get a doubt, if it is really inert, how is it growing?
1: Peragadaniki emi pedda kaaranam kaanakkarledu.
0: For such kind of growth,
1: nityamu illu urchi inta chetta isipoyi oka dibbala vestuntunte aa dibba oka nello vala peddaga perigipothundi.
0: Even if you are putting the dust collected from your house after sweeping ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం
1: ఈ జడమైన దేహానికి నిత్యము భోజనము టిఫన్లు కాఫీలు ఈ చెత్తనంతా వేస్తుంటే అది పెరుగుతూ ఉంటుండాలి.
0: ద సేమ్ థింగ్ ఈస్ ద కేస్ విత్ దిస్ ఇనర్ట్ బాడీ బికాస్ యూఆర్ పుట్టింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఫుడ్ అండ్ డే ఆఫ్
1: జడము పెరగాలనుకోవటం చాలా తప్పు. జడం కూడా పెరగడానికి అవకాశం ఉంటుండాలి. ఎక్కడ నుంచి వచ్చింది?
0: How did this become conscious?
1: అయితే ఈ చైతన్యానికి ఒకటి ఆధారం ఉంటుండాలి.
0: There is a basis for this.
1: ఆ చైతన్యం యొక్క ఆధారం చేతని ఈ జడం కూడా అటు ఇటు తిరుగుతూ ఉంటుండాలి, మాట్లాడుతుంటుండాలి. కాబట్టి దీనికి ఏమైనా ఆధారం ఉండాలి, గాని అవి జడమే కదా.
0: హెడ్ లైట్స్ ఆర్ ఇనర్ట్ ఇఫ్ దే ఆర్ బర్నింగ్ అండ్
1: బ్యాటరీ. ఆ యొక్క కరెంట్ ఉండటం చేతనే హెడ్ లైట్స్ జడం అనేటువంటి వెలుగుతూ ఉన్నాయి.
0: బికాస్ ది పవర్ ఇస్ సప్లైడ్ బై ది బ్యాటరీస్ యూ కెన్ గెట్ ది లైట్ త్రూ దిస్ ఫ్లడ్ లైట్.
1: ఆ కార్ లోపల హారన్ చెప్తుండాలి, ఎవరైనా దారి విడచండి విడచండి అని హారన్ చెప్తుండాలి.
0: దేర్ ఇస్ ఎ హార్న్ ఇన్ ద కార్, ఇట్ ప్రొడ్యూసెస్ సౌండ్.
1: ఈ హార్న్ జడం కదా, ఈ సౌండ్ రావడానికి కారణం ఏంటి? లోపల కరెంటే.
0: అండ్ యూ జస్ట్ సే దిస్ హార్న్ ఇస్ ఇనర్ట్, హౌ ఇస్ ఇట్ ప్రొడ్యూసింగ్ సౌండ్?
1: ఇంకా ఇంజిన్ లో చూస్తే అన్ని ఇంజిన్ లోపల ఆ బోల్ట్స్ నట్స్ స్క్రూస్ పిన్స్ బెల్ట్స్ అంతా కూడా పనిచేస్తున్నాయి.
0: టేక్ ఇంజిన్, దేర్ ఆర్ బోల్ట్స్ అండ్ నట్స్.
1: స్టార్ట్ చేసేటప్పటికి అన్ని తమ తమ పనులు తాము చేస్తున్నాయి.
0: ద మూమెంట్ యూ స్టార్ట్ ది ఇంజిన్ ఇట్ స్టార్ట్స్ ఫంక్షనింగ్.
1: ఇది జడమే కదా, ఈ విధంగా కదలడానికి కారణం ఏమిటి?
0: ఆల్ దీస్ నట్స్ అండ్ బోల్ట్స్ ఆర్ ఇనర్ట్, బట్ హౌ ఇస్ ఇట్ దట్ ది కరెంట్? దేర్ ఇస్ పవర్ ఇన్ సైడ్.
1: అదే విధంగా ఈ దేహం అనేది ఒక కారు.
0: Similar is the situation. This
1: ఈ కన్నులు అనేటువంటి హెడ్ లైట్స్.
0: ఐస్ ఆర్ హెడ్ లైట్స్,
1: చూస్తున్నాయి.
0: దే ఆర్ సీయింగ్.
1: మన నానుక ఒక హార్న్.
0: టంగ్ మే బి కంపేర్డ్ టు ఎ హార్న్.
1: ఇది అరుస్తుండాలి, మాట్లాడుతుండాలి.
0: దిస్ ఈస్ టాకింగ్, ప్రొడ్యూసింగ్ సౌండ్.
1: మన చెవులంతా కూడా లౌడ్ స్పీకర్స్.
0: అవర్ ఇయర్స్ మే బి కంపేర్డ్ టు లౌడ్ స్పీకర్స్.
1: దీంట్లో కరెంటే లేకపోతే స్పీకర్ పెట్టి ప్రయోజనం ఏమిటి?
0: ఇఫ్ దెర్ ఇస్ నో కరెంట్ ఇన్ సైడ్ దిస్ ఫిజికల్
1: బాడీ, లోపల కరెంట్ ఒకటి ఉంటుండాలి.
0: For all these inner things, there is current which is
1: Atma.
0: And that current is Atma.
1: ఈ ఆత్మ యొక్క శక్తి చేతనే జడమైన దేహము అన్ని పనులు చేస్తుండాలి.
0: This inert physical body has been able to function different functions because there is Atma which is making.
1: ఒక మ్యాగ్నెట్ ఉంటుండాలి.
0: There is a particular matter.
1: ఆ మ్యాగ్నెట్ పక్క లోపల ఇనుప ముక్కలు పడేశాం.
0: There is a magnet and there are iron filings.
1: ఆ మ్యాగ్నెట్ ఇట్లు తిప్పితే ఆ యొక్క ఇనుప ముక్కలు దాని వైపునే పరిగెత్తుతాయి.
0: When you move the magnet, the iron filings move.
1: అటు తిప్పితే ఆ మ్యాగ్నెట్ మూడు దాని వైపునే ఇనుప ముక్కలు పరిగెత్తుతాయి.
0: The iron filings also move to whichever direction
1: you turn the magnet. జడమైనటువంటివి కదా.
0: Iron filings are inert.
1: పరిగెత్తడానికి ఏది ఆధారం?
0: How is it that they are moving?
1: ఆ మ్యాగ్నెట్.
0: It is the magnet which is causing them to
1: move. అదే విధముగానే భగవంతుడనేటువంటి ఆత్మస్వరూపుడు ఆ మ్యాగ్నెట్ గా లోపల ఉంటుండి అన్నింటి చేత అన్ని పనులు చేస్తున్నారు.
0: ది డివైన్ లార్డ్ హూ ఇస్ డ్వెల్లింగ్ ఇన్ సైడ్ ది బాడీ.
1: జడము కేవలము ఒక దేహము జడమైనటువంటిది.
0: బట్ దిస్ ఫిజికల్ బాడీ ఈజ్ ఆల్ ద సేమ్. ఓన్లీ
1: జడమైన దేహానికి అనేక రకములుగా మనం అలంకారాలు చేస్తున్నాం.
0: దిస్ ఫిజికల్ బాడీ ఈజ్ బీయింగ్ డెకొరేటెడ్ ఇన్ నంబర్.
1: ఎన్ని అలంకారములు చేసినప్పటికీ తాత్కాలిక తృప్తిలే కాని భగవంతుడిచ్చినటువంటి ఒక అలంకారం ఇది మార్పు చేయడానికి వీలు కాదు.
0: ఆల్ దీస్ ఆర్టిఫిషియల్ డెకొరేషన్స్ విచ్ ఆర్ డన్ టు దిస్ బాడీ, దే ఆర్ ఆఫ్టర్ ఆల్ టెంపరరీ.
1: వేసుకోవచ్చును, ఎన్ని స్టోల్ అయినా వేసుకోవచ్చు, భగవంతుడిచ్చిన రంగును మాత్రం ఎవరు కూడా మార్చడానికి వీలు కాదు.
0: వాట్ ఎవర్ కాస్మెటిక్స్ అండ్ పర్ఫ్యూమ్స్ యూ యూస్, యూ కెనాట్ చేంజ్ ది కలర్ గివెన్ బై గాడ్.
1: కనుకనే అదే సత్యమైనది, అదే నిత్యమైనటువంటి.
0: దిస్ ఈస్ ట్రూత్, దిస్ ఈస్ అ పర్మనెంట్ థింగ్.
1: అట్టి సత్య నిత్యమైనటువంటి యొక్క దివ్యత్వము ప్రతి మానవుని యందు ఉంటుండాలి.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ విత్ ఇన్ హిమ్ సచ్ పర్మనెంట్
1: అది
0: సచ్ ట్రూత్.
1: తమ తమ కర్తవ్య నిమిత్తమై ధరించినటువంటి ఈ దేహము.
0: దిస్ ఫిజికల్ బాడీ ఈస్ గివెన్ టు పర్ఫార్మ్ వన్స్ ఫంక్షన్స్ అండ్ డ్యూటీస్.
1: కనుక దేహమే నిత్యమని, దేహమే నేనని ఈ విధమైనటువంటి పెడమార్గంలో మనం ప్రవేశించరాదు.
0: హు షుడ్ నాట్ గో ద రాంగ్ వే విత్ ది బిలీఫ్ దిస్ ఫిజికల్ బాడీ ఇస్ పర్మనెంట్ అండ్ దిస్ ఇస్.
1: ఈ దేహమునకు మూడు రకములైనటువంటి దోషములు ఉంటుండవి.
0: దేర్ ఆర్ త్రీ డిఫెక్ట్స్ అసోసియేటెడ్ విత్.
1: ఒకటి ఏమిటంటే తాను కానటువంటి దాన్ని తానుగా భావిస్తుండాలి.
0: వన్ డిఫెక్ట్ ఈస్ ఇట్ కన్సిడర్స్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ రియలీ ఇట్స్ యాజ్ ఇట్స్ ఓన్.
1: తనవి కానటువంటి దానిని తనవిగా విశ్వసిస్తుండాలి.
0: ఇట్ ఆల్సో బిలీవ్స్ పీపుల్ as its own who really do not believe to that belong to that body.
1: Anityamainatunti yokka vaatini satyamga visheshisthundadi.
0: And it also considers untruth as
1: deham. Moodu doshamulu,
0: these are the three defects.
1: ఈ దేహమే నేనని భ్రమిస్తున్నాడు మానవుడు.
0: మ్యాన్ రాంగ్లీ బిలీవ్స్ దట్ హీస్ ద ఫిజికల్ బాడీ.
1: దేహమే తాననుకున్నప్పుడు ఇది నా దేహం అని ఎందుకు చెప్పాలి?
0: ఇఫ్ యు ఆర్ రియలీ ది ఫిజికల్ బాడీ, వై షుడ్ యు సే దిస్ యువర్ బాడీ?
1: నా బాడీ అనుకున్నప్పుడు, నా దేహం అనుకున్నప్పుడు నీవు వేరు, దేహం వేరు కదా.
0: వెన్ యు సే దిస్ ఇస్ మై బాడీ, యు ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ది బాడీ.
1: ఇది నా కర్చీఫ్,
0: దిస్ ఇస్ మై కర్చీఫ్.
1: నా కర్చీఫ్ నాకు దూరంగా ఉంటుండాలి.
0: ఐ త్రో దిస్ కర్చీఫ్ అండ్ ఇట్ ఇస్ డిస్టెంట్.
1: అదే విధంగానే నా దేహం అనుకున్నప్పుడు దేహం నీకు దూరంగా ఉండాలి కదా.
0: అండ్ వెన్ యూ సే దట్ దిస్ ఇస్ మై బాడీ, బాడీ మస్ట్ బి డిఫరెంట్ ఫ్రమ్ యూ.
1: కాబట్టి దేహమే నేను ఎట్ట చెప్పగలను?
0: హౌ కెన్ యూ సే దట్ యు ఆర్ ది బాడీ?
1: ఒక దోషం.
0: దిస్ ఇస్ ది ఫస్ట్ డిఫెక్ట్.
1: ఈ దేహమే నేననుకోవటమే ఈ దోషమునకు మూల కారణం.
0: ద ఫస్ట్ డిఫెక్ట్ ఈస్ దట్ యు ఆర్ ఐడెంటిఫైయింగ్ యువర్ సెల్ఫ్ విత్ ద ఫిజికల్ బాడీ.
1: అయితే జగత్తునందు ఇది నా భూమి, ఇది నా ఇల్లు, ఇది నా కారు, నా వస్తువు అని అనేక రకముగా నావి నావి నావి నావి అనేటువంటి భావంతో మనము మోసపోతున్నాం.
0: ఇన్ ది వరల్డ్ వీ గో ఆన్ టెలింగ్ దిస్ ఆర్ మై ఫీల్డ్, దిస్ ఇస్ మై వెల్త్, దిస్ ఇస్ మై బాడీ, దిస్ ఇస్ మై హౌస్ అండ్ విత్ వీ ఆర్ ఫుల్ ఆఫ్ దిస్ మై మై మై. ఫర్ హౌ లాంగ్ ఆర్ యూ హావింగ్
1: ఇల్లు కట్టావు, ఇది నాదనుకున్నావు, అమ్మి వేశావు, అది నీది కాదు.
0: యు హావ్ కన్స్ట్రక్టెడ్ ఎ హౌస్ and you said that was yours, you have sold it off.
1: Car naane kutunnavu upayoginchukunent varaku needi, tadivari needi kaadu ammi vesin tarvata.
0: As long as you use the car and you own it is yours. Once you sell it is no longer yours.
1: Ee chanabanguramainatuntiga visheshisti idi naavi naavi ani manam dani nimittame abhimana mamukaramlu pondutunnam.
0: Towards such transient things we develop so much of attachment and start thinking
1: edi neevu kaadu, edi neevu kaadu,
0: nothing is yours.
1: దేహమా నీవు కాదు,
0: యు ఆర్ నాట్ ది బాడీ.
1: నీవు కానటువంటి దేహముకు సంబంధించినటువంటి పదార్థములంతా నీవెత్త అవుతాయి.
0: హౌ కెన్ దోస్ థింగ్స్ విచ్ బిలాంగ్ టు ది బాడీ బి యువర్స్?
1: ఇది అంతా కేవలం ఒక మాయ చేత కప్పబడి,
0: దిస్ ఇస్ ఆల్ కవర్డ్ బై ఇల్యూజన్,
1: కేవలం మమత చేత నింపబడి,
0: దిస్ ఆల్సో ఫిల్డ్ విత్ దట్ పొసెసివ్
1: భ్రాంతి చేత నడుచుకుంటూ వస్తున్నాయి.
0: అండ్ ఆల్ దీస్ ఆర్ మూవ్డ్ బై వెలివెని,
1: మధ్యలో కదిలిపోయేటువంటి మేఘముల వంటివి.
0: దిస్ ఆర్ ఆల్ passing clouds which come and go.
1: Pendi kaakapulapu evaru bharya evaru bhatta evaru cheppaleru.
0: Before marriage who is husband and who is wife no one can.
1: Puttaka puramu talli evaro kumarudu evaro evaru cheppaleru.
0: Before birth who is father who is the son no one.
1: Puttina tarvatane itana na kumarudu antam.
0: Only after birth you say that he is my son.
1: Vivaham jarigina tarvatane ee na wife antam.
0: Only after marriage you say she is my wife.
1: Puram varevaru neevevaru.
0: Before marriage who was she?
1: Ivani madhyalo kalisinatundi megamle kada.
0: In the middle only these relationships are established like passing
1: clouds. Kaluka okadaniki okati ye matram kuda nu shashvata sambandhalu levu.
0: There is no permanent relationship between these things at all.
1: Navaru navaru nadi nadi anukuntunnam.
0: You go on telling these are my people.
1: Adi deha bhramti.
0: This is the
1: evadu kuda nu vache samayalo ఇంత బట్టైనా తీసుకుంటాడు.
0: దిస్ ది ఫిజికల్ డెల్యూషన్ ది బాడీ. వెన్ యూఆర్ కమింగ్ యూ హావ్ నాట్ బ్రాట్ ఈవెన్ ఏ సింగిల్ పీస్ ఆఫ్ క్లోత్స్.
1: పోయే సమయంలో అడ్రస్ అయినా ఇచ్చిపోడు.
0: వైల్ గోయింగ్ యూ డోంట్ లీవ్ యూ ఈవెన్ యువర్ అడ్రస్ వేర్ యూఆర్ గోయింగ్.
1: నిజంగా నీ వాడైతే నీకెందుకు అడ్రస్ ఇవ్వకూడదు, ఎక్కడ పోతున్నాదని చెప్పకూడదు.
0: ఇఫ్ ఓన్లీ దే ఆర్ యువర్స్ వై షుడ్ దే నాట్ గివ్ యూ ది అడ్రస్ వేర్ దే ఆర్ గోయింగ్.
1: ఏది నీవి కాదు,
0: నథింగ్ ఈజ్ యువర్స్.
1: కానీ ఈ మిథ్య లోకమునందు సత్యమైన తత్వాన్ని మనం విస్మరించి అసత్యమైనటువంటి దానిని విశ్వసించే మనం ఈ అవస్థలకు గురి అవుతున్నాం.
0: వీఆర్ కమింగ్ టు ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ అండ్ ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్ బికాస్ ఇన్ ది ఇంపర్మనెంట్ వరల్డ్ వీ థింక్ దట్ దీస్ ఆర్ ఆల్ పర్మనెంట్.
1: నీవు ఎప్పుడు నీవే,
0: యూఆర్ ఆల్వేస్ యువర్ సెల్ఫ్.
1: నీవు ఎవరి వాడు కాదు,
0: యూ బిలాంగ్ టు నన్.
1: ఎవరు నీ వారు కాదు,
0: నో వన్ ఎల్స్ ఇస్ యువర్స్.
1: ఉన్నదే ఒక్కటి,
0: దేర్ ఇస్ ఓన్లీ వన్.
1: ఏకం సత్ విప్రా బహుధా వదంతి. ఉన్నది ఒక్కటే అయినప్పటికీ అనేక రకములుగా మనం భావిస్తున్నాము.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ ట్రూత్, వీఆర్ థింకింగ్ ఇట్ ఇన్ మెనీ ఫార్మ్స్. అండ్
1: ఒక్క ఇంటి యజమానుడు ఉంటాడు,
0: దేర్ ఇస్ వన్ పర్సన్ ఇన్ ఎల్డర్ ఆఫ్ ది
1: ఫ్యామిలీ. వైఫ్ వస్తుంది, భార్య వస్తుంది, మై డియర్ హస్బెండ్ అంటుంది.
0: వైఫ్ కమ్స్ అండ్ అడ్రస్సెస్ హిమ్ యాజ్ మై డియర్ హస్బెండ్.
1: బిడ్డ వస్తుంది, మై డియర్ ఫాదర్ అంటాడు.
0: ద డాటర్ కమ్స్ అండ్ అడ్రస్సెస్ హిమ్ యాజ్ మై డియర్ ఫాదర్.
1: తల్లి వస్తుంది, మై డియర్ సన్ అంటది.
0: The mother comes and addresses him as my dear son.
1: Kodala vastundi, my dear father-in-law antundi.
0: The daughter-in-law comes and addresses him as my dear father-in-law.
1: Ivanni dehaniki sambandhinchinatundi okka perle tappa vyaktimu okkade.
0: All these relationships are based upon
1: koduku taane, tandri taane, mama taane, anni taane.
0: But there is only one person. He is the father.
1: Adi ekam sat vipra bahuda vadanti. ఒక్కొక్కరు ఒక్కొక్క సంబంధం చేత దానిని పిలుచుకుంటూ వచ్చారు.
0: దిస్ ది మీనింగ్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ ట్రూత్ బట్ డిఫరెంట్ పీపుల్ కాల్ ఇన్ డిఫరెంట్.
1: అతనే అనేక విధములైనటువంటి సంబంధంగా అనుభవిస్తూ వచ్చారు.
0: డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ విత్ సింగిల్
1: ఏకోహం బహుశ్యాం. ఉన్నది ఒక్కటే అయినప్పటికీ అనేకంగా రూపొందుతున్నది.
0: ఐ హావ్ వన్ అండ్ ఐ హావ్ మల్టిప్లైడ్ మై సెల్ఫ్ ఇన్ టూ మెనీ థింగ్స్.
1: ఈ అనేకత్వంలో ఉండినటువంటి ఏకం ఒక్కటే.
0: ద యూనిటీ ఇన్ ఆల్ దిస్ డైవర్సిటీ ఈజ్ ఓన్లీ వన్.
1: ఉన్నది ఒక్కటే.
0: దెర్ ఈస్ ఓన్లీ వన్ థింగ్ విచ్ ఇస్ రియలీ
1: అదే హీరో.
0: దట్ ఈస్ ద హీరో.
1: ప్రపంచం అంతా ఒక జీరో.
0: ది ఎంటైర్ వరల్డ్ ఈస్ ఎ బిగ్ జీరో.
1: జీరో హీరోకు ప్రక్కలో పెడితే 10 అయిపోయింది.
0: When you put this zero besides one, it becomes 10.
1: ఇంకొక జీరో పెట్టేస్తే 100 అయిపోయింది.
0: You put one more zero, it becomes 100.
1: ఇంకొక జీరో పెట్టేస్తే 1000 అయిపోయింది.
0: Put one more zero, it becomes 1000.
1: ఈ జీరోస్ కంటే ఎక్కడ నుంచి విలువ వస్తుందది?
0: How are these zeros getting value?
1: ఈ హీరో నుంచినే జీరోస్ కంటే విలువ వస్తుందది.
0: All these are zeros are getting value because
1: హీరో తీసేస్తే అంత జీరోనే.
0: You remove the hero, all these zeros have no value, they are
1: zero. కనుకనే దైవత్వమే, దైవ శక్తియే, దైవమే హీరో.
0: Divinity, divine power and divine
1: ఈ దేహ భ్రాంతి, ఈ మనోభ్రాంతి, ఈ బుద్ధి భ్రాంతి, ఈ లోక భ్రాంతి, ఇవన్నీ కూడా అన్ని జీరోలు.
0: ది డెలివిజన్ ఆఫ్ ది బాడీ, డెలివిజన్ ఆఫ్ ది మైండ్, డెలివిజన్ ఆఫ్ ది ఇంటెలెక్ట్, ఆల్ దీస్ ఆర్ ఆల్ జీరో.
1: మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి.
0: బట్ అట్ ద సేమ్ టైమ్ వీ హావ్ టు డిశ్చార్జ్ అవర్ డ్యూటీస్.
1: దీనిని వదన్నక్కర్లేదు.
0: వీ షుడ్ నెవర్ గివ్ ఇట్ అప్.
1: నీ బిడ్డను నీవు పోషించేటువంటి కర్తవ్యం నీది.
0: ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ అండ్ డ్యూటీ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఓన్ చిల్డ్రన్.
1: కనుక ఎవరెవరి కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వర్తించుకుంటూ పారమాత్మిక దృష్టిని మనం చెలించకుండా చూసుకోవాలి.
0: వైల్ డిశ్చార్జింగ్ అవర్ డ్యూటీస్ వీ షుడ్ నెవర్ ఫర్గెట్ ది
1: పారమాత్మిక దృష్టితో వ్యావహారికమైనటువంటి జీవితాన్ని అనుభవించాలి.
0: ది వరల్డ్లీ లైఫ్ హస్ టు బి ఎంజాయ్డ్ కీపింగ్ పారమాత్మిక.
1: ఈ లోకంలో ఉండినంత వరకు లోక సంబంధమైనటువంటి నియమాల్ని అనుసరించాలి.
0: యాజ్ లాంగ్ యాజ్ యు లివ్ ఇన్ ద వరల్డ్ follow the code associated with the world.
1: అనుసరించినప్పటికీ మన యొక్క లక్ష్యము ఒక్కటిగానే ఉంటుండాలి.
0: వైల్ డూయింగ్ ఆల్ ద థింగ్స్ అవర్ గోల్ అండ్ పర్పస్
1: ఏది? మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. లోకంలో అన్ని కూడాను ఏనాటికైనా కూడాను మార్పు చెందినవి.
0: In the world, everything undergoes change.
1: కనుకని ఇట్టి మార్పు చెందేటువంటి యొక్క మనస్సును ఏ విధంగా కలిగి ఉంటున్నాం?
0: How can you believe this mind which undergoes
1: change? ఆహార విహారం చేతనే ఈ దేహము ఇన్ని రకములైనటువంటి యొక్క మార్పులు చెందుతూ ఉంటుంది.
0: All these changes of this physical body are based upon
1: ఎన్ని మార్పులు చెందిన వ్యక్తిత్వం ఒక్కటే.
0: Whatever physical changes come about, the
1: inside దీనికి పేర్లు రూపములు మారుతూ వచ్చాయి.
0: డిపెండింగ్ అపాన్ ది చేంజ్ ఇన్ ద టైమ్ ది ఫారం చేంజెస్ అండ్ ఆల్సో ది
1: పసిబిడ్డగా పుట్టినప్పుడు ఇది కేవలం ఒక చైల్డ్ చైల్డ్ అని పిలుస్తూ వచ్చాం.
0: When it is born, it is described as child.
1: 10 సంవత్సరములకు పెరిగేటప్పటికి ఇతను బాయ్ బాయ్ అని పిలుస్తూ వచ్చాం.
0: After 10 years, you call the same thing as boy.
1: 30 ఇయర్స్ అయ్యేటప్పటికి ఇతను మ్యాన్ మ్యాన్ అని పిలుస్తూ వచ్చాం.
0: ఆఫ్టర్ 30 ఇయర్స్ యూ కాల్ ద సేమ్ ఎంటిటీ యాజ్ మ్యాన్.
1: 75 ఇయర్స్ అయితే గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ ఫాదర్ అంటున్నాం.
0: ఆఫ్టర్ 75 ఇయర్స్ యూ కాల్ ద సేమ్ బాయ్.
1: చైల్డ్ బాయ్ మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఒక్కడే.
0: దిస్ చైల్డ్ మ్యాన్ ది బాయ్ మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఇస్ ఓన్లీ వన్.
1: ఈ వివిధమైనటువంటి రూపనామము చేతనే వివిధమైన సంబంధములను మనము ఆవిర్భవిస్తున్నాం.
0: దీస్ చేంజెస్ ఆర్ ఓన్లీ విత్ రెఫరెన్స్ టు నేమ్ అండ్ ఫామ్ అండ్
1: కేవలం ఒక భ్రాంతులే.
0: దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్
1: డెలివరీ. భ్రాంతులకు ఆధారమైనటువంటిది ఈ దేహము.
0: దిస్ ఫిజికల్ బాడీ ఈస్ ది బేసిస్ ఆఫ్ ఆల్ ది డెలివరీ.
1: కనుక దేహము ఇది ఒక శాశ్వతమని, ఇది ఒక సత్యమని, దీనిని అనేక రకములుగా మనం విశ్వసించటము ఇది ఏమాత్రము చెల్లదు.
0: It is not proper to firmly believe that this physical
1: body is the permanent entity. పరాధీనం కాకుండా రోగములకు గురి కాకుండా చూసుకోవాల్సినటువంటి కర్తవ్యం మంది.
0: But you'll have to take care of the physical body so that you may not have to depend upon someone else and come to various problems.
1: ఈ పనిముట్టును మనము తగినంత వరకు పనికి తగినటువంటి రీతిగా మనం మార్చుకోవాలి.
0: You have to keep this physical body as an instrument fit for performing action.
1: నీరు దాటి తప్ప నిప్పులో పడవే.
0: ది మొమెంట్ యు క్రాస్
1: నీరు దాటేంత వరకును, నదిని దాటేంత వరకును మన యొక్క పడవ చిల్లులు పడకుండా చిదిరము కాకుండా చూసుకోవాలి.
0: అంటిల్ యు క్రాస్ ద ఓషన్, క్రాస్ ద రివర్, యు హావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ షిప్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ సార్ట్స్ ఆఫ్.
1: మనం ఎంతకాలం ఈ జీవితం అనేటువంటి నదిలో ప్రయాణం చేసినప్పటికీ పడవలో మాత్రము నీరు చేరకుండా చూసుకోవాలి.
0: ఫర్ వాట్ ఎవర్ డ్యూరేషన్ యు మే లివ్ యువర్ లైఫ్ బట్ డు నాట్ అలౌ ది వాటర్ ఆఫ్ వరల్డ్నెస్.
1: పడవలు నీటిలో వేయి కానీ నీరును మాత్రం పడవలో వేయి.
0: పుట్ ది బోట్ ఇన్ టు ద వాటర్ బట్ డోంట్ అలౌ ది వాటర్ టు ఎంటర్ ఇన్ టు ద బోట్.
1: నీవు సంసారంలో ఉంటుండు,
0: యు లివ్ ఇన్
1: నీ కర్తవ్యాలు నీవు అనుభవించు,
0: యు ఆల్సో ఎంజాయ్ ఆల్ ది థింగ్స్ రిలేటెడ్
1: నీవు మనసులో పెట్టుకుని బాధించదు.
0: But do not worry yourself and get attached.
1: దాని వలనే రోగములు అభివృద్ధి అవుతున్నాయి.
0: All the diseases come because of that kind of attachment.
1: నీవు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి.
0: You stay where you are.
1: నీవు దీనిని ఒక పనిముట్టుగానే విశ్వసించాలి.
0: Consider the body as only an instrument.
1: అంతేకాని నీవు కర్తవ్యాన్ని ఆచరించు, అంతే బాధ్యతలంతా కూడా అన్న మనసులో పెట్టుకుని ఊరికి విచారం చేసి అనారోగ్యానికి గురి కాకూడదు.
0: Discharge your duties. Don't accept unnecessary responsibility and worry yourself.
1: కరెక్ట్. దేహాన్ని సరైన స్థితిలో మనం ఉంచుకోవాలనుకున్నప్పుడు ఆహార విహారములు అత్యవసరం.
0: If you want to keep your physical body in a fit condition, observe the rules relating to food and habits.
1: కనుక ఈ దేహం ఒక పనిముట్టుగా మనం విశ్వసించి
0: బిలీవ్ దట్ దిస్ బాడీ ఈజ్ అన్ ఇంపార్టెంట్
1: మనం ధరించినటువంటి వస్త్రంగా మనం స్వీకరించి
0: కన్సిడర్ దిస్ బాడీ యాజ్ ఎ వెస్చర్.
1: ఈ వస్త్రంలో చేరినటువంటి మాలిన్యాన్ని అప్పుడప్పుడు దీన్ని పరిశుద్ధం గావించుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: మేక్ ఎఫర్ట్స్ టు క్లీన్స్ యువర్ ఫిజికల్ బాడీ అసోసియేట్.
1: మనం ధరించిన దేహము వస్త్రము మాలిన్యం అవుతుంది.
0: ది క్లోత్స్ విచ్ యు వేర్ బికమ్ డర్టీ ఓవర్
1: ఏం చేస్తున్నావు, దోబికి వేస్తున్నావు.
0: What are you doing with such clothes? You are giving it for the washerman.
1: Dhobi chestunnadu.
0: What is
1: malinyani teeskoni vachesestunnadu.
0: Washerman is removing the dirt from the clothes.
1: Ini oka sahajam emiti, dil rangu emiti, idi sahaja rangu telupu.
0: What is the natural color of this cloth? It is white.
1: Idi sahaja color rangu.
0: This is natural color.
1: Kaani manam upayoginchukovatam valla idi koncham vere ranguga marutundi.
0: When you use it, its color undergoes a change.
1: ఈ మారినటువంటి యొక్క ఈ మాలిన్యంతో కూడినటువంటి ఈ వస్త్రమును చాకలికి వేస్తున్నాం.
0: When it becomes dirty, you are putting it to the washerman for wash.
1: చాకలి దీన్ని మాలిన్యం తీసుకుని వస్తున్నాడు.
0: The washerman removes the dirt and gets it back to you.
1: మనం అనుకుంటున్నాం బ్యాంక్ చేత చాకలి దీన్ని తెల్లగా చేసుకుని వచ్చాడు అని.
0: On account of your delusion, you think that washerman has made this white cloth.
1: తెలుపు దీని స్వభావమే.
0: Whiteness it is its natural color.
1: చాకలి ఇవ్వలేదు.
0: The washerman has not given a new color to
1: sakari chesina pani deeni malinyanni duram chesadu.
0: All that the washerman has done is he has removed the dirt.
1: Adhe vidhamgane manam ee dharinchinatundi oka dehamu idi sahajamainatundi oka range.
0: This physical body is
1: sahajamaina swabhavamle.
0: It is natural for this physical
1: body. Kaani manam aswabhavamlo deeni vinayoga pettukotam cheta indulo malinyam cheripothundadi.
0: When you put this to a wrong use, then the dirt accumulates.
1: దానిని భగవత్ చింతన, భగవత్ ప్రేమ, భగవత్ ధ్యానము అనేటువంటి చాకలికి వేసినప్పుడు అది పరిశుద్ధమైపోతుంది.
0: But when you think of the Lord, chant his name and do japa tapa,
1: భగవంతుడు చాకలి వాడు.
0: God may be compared to washerman.
1: అనగా నీ హృదయాన్ని పరిశుద్ధము గావించేటువంటి వాడు.
0: హీ ఇస్ ద వన్ హూ ప్యూరిఫైస్ యువర్ హార్ట్.
1: నీ హృదయాన్ని భగవంతునికి అప్పచెప్పు.
0: యు ఆఫర్ యువర్ హార్ట్ టు గాడ్.
1: తానే దాన్ని శుభ్రపరుస్తాడు.
0: హీ విల్ క్లీన్స్ ఇట్, ప్యూరిఫై ఇట్.
1: అట్టు కాకుండా నీ మాలిన్య వస్త్రాన్ని ఎవరికి వేసి పరిశుద్ధము గావించుకోవాలో ఆ విధానాన్ని నీవు గుర్తించుకోకుండా వస్త్రాన్ని తీసుకుపోయి మంగళవాడికి ఇస్తే వాడు ఏం చేస్తాడు?
0: Without knowing to whom this cloth will be given for washing, if you give it to a barber, how can he clean it?
1: కనుక వస్త్రము శుభ్రం చేయాలంటే చాకలికే వెయ్యాలి.
0: If you want to clean the cloth, give it to
1: మీ హృదయమనేటువంటి పరిశుద్ధం కావాలంటే భగవంతునికే అప్పచెప్పాలి.
0: If you want to purify your heart,
1: దీన్ని మరొకరు శుభ్రం చేయలేరు.
0: No one else can cleanse it.
1: కనుక ఈ దేహము సద్వినియోగపరుచుకునేటువంటి మార్గంలో ప్రవేశపెట్టినప్పుడు ఈ దేహము సత్కర్మ చేత సార్థకమవుతుంది.
0: When you put this physical body to proper use by proper action,
1: ఇది ధరించినటువంటి కేవలం వస్త్రం వంటిది.
0: Consider this as the thing worn by you.
1: కనుక దేహము ఇది ఒక ఉపాధి.
0: This
1: దేహమే నీవు కాదు.
0: You are not the body, it is only an instrument.
1: కాన ఈ నేను కానటువంటి దేహాన్ని నేనుగా భావించుకోవటమే ఒక అజ్ఞానము.
0: It is ignorance to consider yourself as body as really you are.
1: అజ్ఞానాన్ని నిర్మూలము గావించుకున్నప్పుడే నీవు జ్ఞాన భాస్కరుడుగా ప్రకాశిస్తావు.
0: You can shine as a splendorous sun of wisdom only when you are free from this ignorance.
1: విద్యార్థులారా, దేహతత్వాన్ని చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Dear students, undertake to recognize the principles underlying the physical body.
1: ఈ దేహానికి మరికొన్ని ఆధారాలు ఉన్నాయి.
0: There are a few more things which form the basis of the body.
1: ఈ దేహం కేవలము ఒట్టి బట్ట వలె లేదు.
0: ఇట్ ఈస్ నాట్ లైక్ సంథింగ్.
1: మనం ఒక షర్ట్ ధరించామంటే దానికి అనేక రకములైనటువంటి భాగాలంతా ఉంటున్నాయి.
0: ఇఫ్ యు టేక్ ఎ షర్ట్ ఇట్ హాస్ గాట్ డిఫరెంట్ పార్ట్స్.
1: ఇక్కడ కలర్ ఉంటుంటది, కాలర్.
0: దేర్ ఇస్ ఎ కాలర్.
1: ఇక్కడ షోల్డర్స్ అంతా ఉంటాయి, షర్ట్స్ అంతా, చేతులంతా ఉంటాయి.
0: దేర్ ఆర్ దిస్ ఆర్మ్, దేర్ ఆర్
1: పాకెట్స్ అంతా ఉంటుంటాయి,
0: దేర్ ఆర్ పాకెట్స్.
1: దీనికి అనేక రకములైనటువంటి అంగాలు చేరి ఉంటుంటాయి.
0: దేర్ ఆర్ డిఫరెంట్ పార్ట్స్.
1: అదే విధంగా దేహములకు ఏ విధంగా అంగాలు ఉంటున్నాయో అదే విధంగానే అంతర అంగాలు, ఇంద్రియాలు కూడా ఉంటున్నాయి.
0: సిమిలర్లీ దేర్ ఆర్ ఇన్నర్ సెన్స్ ఆర్గన్స్ విచ్ ఆర్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ.
1: ఇంద్రియాలతో పాటు దీనికి ప్రధానమైనటువంటి యొక్క మనసు కూడా ఉంటుండాలి.
0: అలాంగ్ విత్ ది సెన్స్ ఆర్గన్స్ దేర్ ఇస్ ది మైండ్ ఆల్సో విచ్ ఇస్ ది
1: ఇంద్రియములను మనస్సును సరైనటువంటి స్థితిలో ఉంచేటువంటి బుద్ధి కూడా ఉంటుండాలి.
0: యు హావ్ ఆల్సో ది ఇంటెలెక్ట్ విచ్ కీప్స్ ది మైండ్ అండ్ ది సెన్స్ ఆర్గన్స్ అండర్ కంట్రోల్.
1: ఈ మైండ్ అనేటువంటిది ఎట్ట ఉంటుంటాదంటే, మనం జోబీ లోపల ఏదో ఒక పదార్థం వేసుకున్నాం.
0: సపోజ్ యు హావ్ పుట్ సమ్ thing in your pocket.
1: లేక ఏదో ఒక ప్రసాదం ఇచ్చేటప్పటికి లడ్డు నీవు జోబీలో పెట్టుకున్నావు.
0: సంథింగ్ లైక్ లడ్డు ఇస్ గివెన్ అస్ ప్రసాదం.
1: లడ్డు లడ్డుగానే ఉంటుంది. లడ్డు చేయబడినటువంటి యొక్క ఒక ఆయిల్ నీ షర్ట్లంతా పాడు చేసి పెట్టింది.
0: ది ఆయిల్ ఆఫ్ ది లడ్డు హ్యాస్ స్పాయిల్డ్ యువర్ షర్ట్.
1: లేదు ఏదో ఒక ఒక్కనో లేక ఒక పోకనో లేక ఒక లవంగాలు ఇలాంటివి జోబీలో వేసుకున్నావు.
0: ఇట్ మే బి ఎ నట్, ఇట్ మే బి ఎ క్లౌ.
1: మర్చిపోయి చాకరికి వేసింటే అక్కడ ఒక కర పొట్టేసేస్తుంది.
0: వెన్ యూ పుట్ ఇట్ వాషర్మన్, ఇఫ్ ఇట్ డస్ నాట్ టేక్ ఇట్ అవుట్, ఇఫ్ దేర్ ఇస్ ఎ మార్క్ మేడ్.
1: ఈ మార్కులంతా రావడానికి కారణం మన సంకల్పాలే.
0: ఆల్ దీస్ మార్క్స్ ఆర్ బ్రాట్ అబౌట్ బై అవర్ ఓన్ థాట్స్.
1: కనుక సంకల్పాలను సక్రమైన మార్గంలో కూడా పెట్టుకోవాలి.
0: పుట్ యువర్ థాట్స్ ఇన్ ది ప్రాపర్.
1: ఈ దేహం అనేటువంటి వస్త్రం అనేక అంగములతో కూడి ఉంటున్నాయి.
0: This physical body consists of different limbs.
1: నిజంగా వైశ్యాంశాలు కోరినట్టుగా శరీరము, ఇంద్రియము, మనస్సు, బుద్ధి ఈ నాలుగింటి యొక్క రహస్యాన్ని చక్కగా గుర్తించినప్పుడే నిజంగా మానవుడు పరిపూర్ణుడవుతాడు.
0: As prayed by Vice Chancellor, when a man recognizes the correct meaning of the physical body, the sense organs, the mind and the intellect,
1: పోకుండా పోవటం చేతనే అనేక చిక్కులకు గురి అయిపోతున్నాం, అనేక అశాంతులను మనం అనుభవిస్తున్నాం.
0: People undergo various sufferings and lack of peace because they have not understood this.
1: ఏదో సాధన సాధన సాధన అనేటువంటి దీంతో మనం కాలాన్ని వ్యర్థం చేస్తున్నాము.
0: We are wasting time in the name of sadhana.
1: ఎట్టి సాధనలు మనం చేయనక్కర్లేదు.
0: There is no need for doing any type of
1: సత్యాన్ని గుర్తించుకుంటే అదే నిజమైన సాధన.
0: Recognize the truth.
1: సర్వ సాధనలు సత్యాన్ని బోధించేటువంటివి.
0: All the sadhanas are meant to teach you only truth.
1: సత్యాన్ని దర్శింపజేసేటువంటివి.
0: They give you a vision of truth.
1: సత్య దర్శనమైన తర్వాత ఇంకా సాధనలు ఎందుకు?
0: Once you have the vision of truth, where is the need for sadhana?
1: అయ్యేంత వరకే కట్టెలతో మనకు అవసరం.
0: As long as food is to be cooked, there is need for fuel.
1: వంట పూర్తి అయిన తర్వాత కట్టెలు మనకు అక్కర్లేదు.
0: Once food is cooked, remove the fuel. There is no need for that.
1: కనుక ఈ దేహము, ఇంద్రియము, మనస్సు, బుద్ధి వీటి రహస్యాన్ని చక్కగా మొదలు గుర్తించాలి.
0: We should recognize the secrets and the subtleties relating to the body, the sense organs, mind and intellect.
1: విద్యార్థులారా, ఈ 15 దినం లోపల వైస్ ఛాన్సలర్ కోరినట్టుగా దేహము, ఇంద్రియము, మనస్సు, బుద్ధి అన్నింటికి సాక్షిభూతమైనటువంటి ఆత్మ, ఈ ఐడెంటిటీ తత్వాన్ని మనం చక్కగా గుర్తించుకుంటే ఇది పంచభూతముల యొక్క ప్రపంచాన్ని మన హస్తగతం గావించుకోవచ్చు.
0: As desired by Vice Chancellor, if we can understand the subtleties and the secrets of the body, the sense organs, the mind and the intellect and atma, which is the rest of all this,
1: ఇంటర్నెట్వంటిది పంచభూతములే.
0: It is these five elements which are all pervading.
1: ఈ దేశమంతా కూడాను సర్వంగా సంచరించేటువంటిది పంచభూతములే.
0: The entire cosmos is filled with these five sense organs.
1: ఈ దేశమంతా కూడాను దేహము యొక్క ప్రతిబింబాలే.
0: This country is only a reflection of
1: కనుక బింబ ప్రతిబింబముల యొక్క సత్యాన్ని మనం గుర్తించుకోవటం అత్యవసరం.
0: ఇట్ ఈస్ నెసరీ టు రికగ్నైజ్ ది ఆబ్జెక్ట్ అండ్ ఇట్స్ రిఫ్లెక్షన్ అండ్ ద టైప్ ఆఫ్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ దీస్ టూ.
1: కేవలం గుర్తించుకున్నంత మాత్రం చాలదు.
0: ఇట్ ఈస్ నాట్ సఫిషియంట్.
1: చక్కగా అర్థం చేసుకుని వర్తించడానికి ప్రయత్నించాలి.
0: వీ వుడ్ ఆల్సో అండర్స్టాండ్ ప్రాపర్లీ అండ్ కండక్ట్ అవర్ సెల్స్ ఇన్ ద లైట్ ఆఫ్ దట్ అండర్స్టాండింగ్.
1: అన్నింటినీ భగవత్ యొక్క రహస్యంగా భావించుకోవాలి.
0: వీ షుడ్ అండర్స్టాండ్ God as the very basis of
1: భగవత్ సంకల్పమే.
0: This is God's will.
1: కనుక ఈ భగవత్ సంబంధమైనటువంటి విశ్వాసాన్ని విద్యార్థులు అభివృద్ధి గావించుకోవాలి.
0: Students should develop faith in God.
1: నీ చిత్తమును భగవంతునికి అర్పితం గావించుకునేటువంటి ఒక ప్రయత్నాన్ని చూడండి.
0: మేక్ ఎఫర్ట్స్ టు ఆఫర్ యువర్ హార్ట్స్ టు గాడ్.

కోర్కెలదిమి త్రొక్కి కూలి మేలు లేదు, పూర్ణ సుఖము లేదు, పూర్ణ దుఃఖం లేదు, జగతి ఎందు లేదు లేదు. కుండెలదరు నట్టి గొప్ప సంపద లేల కోర్కెలది మీ త్రొక్కు కూలి మేలు. లేదు పూర్ణ సుఖము లేదు పూర్ణ దుఃఖము ద్వంద్వభావమైన ధరణియందు లేదు పూర్ణ సుఖము.

0: What for is all that wealth that is most shocking? It's most desirable to control the desires and do a small job, small work. There is no happiness in total. There is no misery in full in this dualistic world. On earth, in this world, there is no total happiness nor complete sadness either.
1: Prema Sarupulara.
0: Embodiments of love.
1: Pavitra Bharatiya Samskriti Yandu.
0: In the sacred...
1: Anadi Kalam Nundi. ఉపనిషత్తులు మానవులకు అనేక సందేశములు అందిస్తూ వస్తున్నవి.
0: యాజ్ పర్ ది ఏన్షియంట్ సేక్రెడ్ కల్చర్ ఆఫ్ భారత్ ఉపనిషత్స్ హ్యాస్ బీన్ పాసింగ్ ఆన్ ది రిచ్ కల్చరల్ హెరిటేజ్ అండ్ ఆఫరింగ్ టీచింగ్స్.
1: ఈ ఉపనిషత్తుల యొక్క సందేశము శాశ్వతమైనటువంటిది, సత్యమైనటువంటిది, నిత్యమైనటువంటిది.
0: ద మెసేజ్ ఆఫ్ ఉపనిషత్స్ ఇస్ ఇమ్మోర్టల్, పర్మనెంట్, ఎటర్నల్.
1: రసో వై సహ, భగవంతుడు రసస్వరూపుడనియే ప్రపంచమునకు చాటుతూ వచ్చిన ఉపనిషత్తు.
0: ఉపనిషత్స్ డిక్లేర్డ్ గాడ్ ఈజ్ రస, ది ఎసెన్స్ ఆఫ్ ఆల్.
1: రసమనగా పానకంలోని చక్కెర వలె సర్వ అణుమునందు కూడాను, సర్వ కణమునందు కూడాను చేరి ఉంటుంది.
0: జస్ట్ యాజ్ యు ఫైండ్ షుగర్ ఇన్ సిరప్, యు ఫైండ్ ద డివినిటీ ఇన్ ఎవ్రీ యాటమ్, ఇన్ ఎవ్రీ సెల్.
1: పాలలోని వెన్న వలె ప్రతి కణమునందు కూడాను, ప్రతి అణువునందు కూడాను ఈ రసస్వరూపుడైన భగవంతుడు చేరియే ఉంటాడు.
0: జస్ట్ యాజ్ యు ఫైండ్ బటర్ ఆల్ ఓవర్ ద మిల్క్, యు ఫైండ్ ది ఎసెన్స్, ద డివినిటీ బీయింగ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ సెల్ అండ్ ఇన్ ఎవ్రీ ఆటమ్ ఆఫ్ దిస్ యూనివర్స్.
1: కానీ ఇట్టి పవిత్రమైనటువంటి తత్వమును అందరూ గుర్తించలేరు.
0: బట్ this mysterious principle, the holy principle, is not recognized by everyone.
1: Bhagavantuni yokka uniki evarunu artham cheskunaleru.
0: God's existence cannot be understood by all.
1: Bhagavantuni yokka rahasyamunu evarkudunu chaatukoleru.
0: The secrets of God cannot be known, cannot be comprehended nor shared.
1: గుడ్డులోని పిట్టవలే, గుడ్డులోని పిట్టవలే,
0: జస్ట్ యాజ్ యు ఫైండ్ ది బర్డ్ విత్ ఇన్ ఎ నెగ్,
1: మానవత్వమును గుర్తింపజేసేటువంటి యొక్క ఉనికి అందులోనే మనం తెలుసుకునవచ్చును.
0: వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ది హ్యూమన్ క్వాలిటీ విత్ ఇన్ దిస్ ఎగ్జిస్టెన్స్ ఇట్ సెల్ఫ్.
1: అణువునందు మొదలుకొని ఘనం వరకు కూడాను ఈ సత్యం మనకు ప్రత్యక్షంగా గోచరమవుతున్నది.
0: దిస్ ఇస్ క్వైట్ అపరెంట్ ఫ్రమ్ ది మైన్యూటెస్ట్ టు ది ఎంటైర్ కాస్మస్.
1: మానవత్వంలో అర్థం కానటువంటి ఎన్నో విషయములను ఈ ఉపనిషత్తులు ప్రత్యక్షముగా సందేశం అందిస్తూ ఉన్నవి.
0: ఉపనిషత్స్ టీచ్ డైరెక్ట్లీ many of the things that are not known to human beings in their lifetime.
1: Charakaloni deepu vale,
0: just a sweetness within the sugar cane.
1: Merapaloni karam vale,
0: just as you find the hot stuff within this chili.
1: Nimmaloni pulupu vale,
0: just as an astringent taste within the lime.
1: పువ్వులోని వాసన వలె,
0: యాజ్ అరోమా ఇన్ ఎ ఫ్లవర్,
1: భగవంతుని ఉనికిని సర్వత్రా చాటుతూనే ఉన్నది.
0: ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది డివైన్ ఈజ్ నోన్ ఎవ్రీవేర్.
1: ఇది ఏ ఇంజనీర్ కూడాను దీన్ని అర్థం చేసుకోలేరు.
0: నో ఇంజనీర్ వుడ్ బి
1: ఏ సైంటిస్ట్ కూడాను దీనిని అర్థం చేసుకోలేరు.
0: నో సైంటిస్ట్ కెన్ అండర్స్టాండ్.
1: ఈ అన్ని కూడాను భగవంతుని ఉనికికి ప్రత్యక్ష ప్రదర్శనం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దర్ డైరెక్ట్ ఎవిడెన్సెస్ టు ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్.
1: ఇలాంటి ఉనికిని మనం గుర్తించుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: We have to make every effort to know the divine existence.
1: ప్రవహించేటువంటి ప్రవాహము ఎంతనో ఆనందాన్ని అందిస్తుంది.
0: The river that flows incessantly makes you happy.
1: నిండిన చెరువులను చూస్తే చాలా ఉల్లాసం ఉప్పొంగిపోతుంది.
0: You will be so happy to watch the tank full of water.
1: పెరుగుతున్నటువంటి పంటలు చూస్తే ఎంతనో ఆనందం వేస్తుంది.
0: As you see the growing crop, you will be joyful.
1: ఇవన్నీ కూడాను భగవంతుని ఉనికికి ఇది ప్రత్యక్ష ప్రమాణములే.
0: దే ఆర్ ఆల్ ది ప్రూఫ్స్ ఆఫ్ గాడ్స్ ఎగ్జిస్టెన్స్.
1: ఇత్యాది ప్రత్యక్ష ప్రమాణములన్నీ కూడాను మానవులకు సందేశం అందిస్తూనే ఉన్నవి.
0: ద డైరెక్ట్ ఎవిడెన్సెస్ కన్వే మెసేజ్ టు మ్యాన్ కైండ్.
1: కానీ మానవుడు గుర్తించుకున్నట్టుకు తగిన కృషి చేయటం లేదు.
0: బట్ మ్యాన్ ఈజ్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో.
1: ఈ ప్రపంచమునందు విశాలమైనటువంటి యొక్క అనుభూతులు ఎన్నియో కనిపిస్తున్నవి.
0: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ దేర్ ఆర్ మెనీ మెనీ ఎక్స్పీరియన్సెస్.
1: మానవుడు పుట్టిన మొదలుకొని గిట్టినంత వరకు కూడాను అనేక విధములైనటువంటి యొక్క అనుభూతులను పొందుతున్నాడు.
0: మ్యాన్ పాసెస్ త్రూ నంబర్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్.
1: కానీ ఈ అనుభూతులన్నీ కూడాను తాను కల్పించుకున్నవనియు తాను నెరవేర్చుకున్నవనియు తన ప్రయత్నం చేత సాధించినవనియు తాను భ్రమిస్తూ ఉన్నాడు.
0: బట్ హీస్ డెల్యూటెడ్ విత్ ద ఫీలింగ్ దట్ ఆల్ హిస్ యాక్టివిటీ బిట్వీన్ టైమ్ ఆఫ్ బర్త్ టిల్ డెత్ ఆర్ ఆఫ్ హిస్ ఓన్ మేకింగ్ క్రియేషన్.
1: కానీ ఇవి తనకు తాను కల్పించుకున్నట్టుకు వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు మేక్ ఆన్ యువర్ ఓన్.
1: తన తత్వాన్నే తాను గుర్తించుకోలేనటువంటి మానవుడు ఈ యొక్క అగమ్యగోచరమైనటువంటి యొక్క ఆస్తిక తత్వాన్ని ఏ రీతిగా తాను అర్థం చేసుకోగలడు?
0: A man who cannot understand his own nature, how is it possible for him to know the transcendental principle of the divine?
1: కనుక ప్రతి ఒక్కటి కూడాను కంటికి కనిపించున్నది, చెవులకు వినిపించున్నది, మనసుకు అనిపించున్నది, హృదయాన్ని కదిలించున్నది, ఉప్పొంగింపచేయున్నది అంతా కూడాను భగవంతుని యొక్క ఉనికియే.
0: In fact, all that we see, all that we heard, all that makes us blissful are all the proofs of God's existence.
1: Ityadi divya tattvanni prati vyakti kudanu gurtinchutaku tagina krushi cheyali.
0: Such a divinity must be investigated by every individual.
1: Kani ee naati manavudu edi gurtinchinappatikini భగవత్ యొక్క ఉనికిని మాత్రము గుర్తించుకున్నట్టుకు తగిన కృషి చేయటం లేదు.
0: మ్యాన్ వాంట్స్ టు ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్ బట్ హీ హాస్ నాట్ గాన్ టు అండర్స్టాండ్.
1: ఒక కంప్యూటర్ కానీ, ఒక ఇండస్ట్రీస్ కానీ, లేక ఒక టెలివిజన్ కానీ, లేక ఒక టెలిఫోన్ కానీ ఇత్యాది విషయములను గుర్తించుటకు కావలసినంత కాలమును దుర్వినియోగం చేస్తున్నాడు.
0: మ్యాన్ హెస్ స్పెండ్ and wasted his time in inventing things like television, telephone, computer and so on.
1: Kanukane ee yokka upanishattulu anni kudunu motta modata ninnu neevu telusuko ani prashtimpu chesindi.
0: So Upanishads wants you to know this, know thyself.
1: Neevu evaro neevu gurtinchu.
0: Know yourself first.
1: Ninnu neevu gurtinchukolenitti vyakti edutu manishini ee reethiga nu gurtinchagalavu.
0: If you don't know yourself in the beginning, how do you know the other?
1: తానెవరో తనకు తెలియదు.
0: యూ డోంట్ నో హూ యు ఆర్.
1: కానీ కలిసిన వారిని అందరినీ మీరెవరు, మీరెవరు, మీరెవరు, మీరెవరు అని ప్రశ్నిస్తుంటాడు.
0: బట్ యూ పుట్ దిస్ క్వశ్చన్ హూ ఆర్ యూ, హూ ఆర్ యూ రిపీటెడ్లీ.
1: అదే ప్రశ్న ఆ ఎదుటి వ్యక్తి నాయనా నీవెవరు అని అడిగితే తనకు జవాబు లేదు.
0: ద సేమ్ క్వశ్చన్ ఇఫ్ ఇట్ ఇస్ పుట్ టు హిమ్ బై మ్యాన్ ఇన్ ద ఫ్రంట్ హూ ఆర్ యూ, హీ హాస్ నో ఆన్సర్.
1: ఇలాంటి వ్యక్తిని మెంటల్ హాస్పిటల్లో చేర్చాలా లేక మానవత్వంతో కూర్చోనా?
0: షుడ్ వి జాయిన్ సచ్ ఎ పర్సన్ ఇన్ ద మెంటల్ హాస్పిటల్ ఆర్ కెన్ వి కాల్ హిమ్ ఎ హ్యూమన్ బీయింగ్?
1: అన్నింటినీ తెలుసుకుంటూ ప్రయత్నిస్తున్నాడు.
0: హీఈస్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో ఎవ్రీథింగ్.
1: ఈనాడు అమెరికాలో ఏం జరుగుతున్నది, బ్రిటన్లో ఏం జరుగుతున్నది, పాకిస్తాన్ లో ఏం జరుగుతున్నది అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కదైన కూడాను కంఠస్థం చేసుకున్నట్టుగా చెప్తుంటాడు.
0: He knows what all that is happening abroad, USA, UK, Pakistan, as if he got it by
1: heart. But he
0: does not know what is happening within
1: him.
0: If anyone puts a question, who are you?
1: నేను పలాని వారిని అని పేరు చెప్తాడు.
0: He mentions his name, I am so and so.
1: తరుపది కూడాను మీరు ఎవరండి అని ప్రశ్నించగా,
0: Further you question, who are you?
1: నేను పలాని వర్క్ చేసేటువంటి డాక్టర్ నండి అంటాడు.
0: He mentions his profession, I am a doctor.
1: మూడవ పర్యాయం తిరిగి అతన్ని ప్రశ్నించి మీరు ఎవరండి అని అడిగితే,
0: If you ask for the third time, who are you?
1: నేను బెంగళూరు నుంచి వచ్చినటువంటి వాడనండి అంటాడు.
0: He mentions nativity, I am from Bangalore.
1: ఇవన్నీ కూడా నిత్య జీవితం లోపల మన సంభాషణలో జరిగేటువంటి యొక్క డైలాగులే కాని ఇవి నీకు సరి అయినటువంటి యొక్క అర్థమును ప్రబోధించేటువంటి యొక్క పదములు కాదు.
0: These are all the situations in our daily routine, dialogue and conversation, but nothing to do with the reality.
1: కానీ నీ వెవరాన్ని ప్రశ్నించిన దానికి సరైన జవాబు లేదు.
0: We have not got the correct answer for this question, who are you?
1: తాను దేహమునే అని భ్రమించి,
0: He identifies with the body.
1: దేహం పుట్టిన స్థానమును,
0: And his place of birth.
1: దేహం చేసే పని,
0: The job that he does.
1: దేహం వచ్చిన స్థలమును,
0: And the place from which he has come.
1: వీటిని గురించే తాను జవాబు చెప్తున్నాడు కానీ నీవు అనేటువంటిది ఎవరనేటువంటిది అర్థం కావటం లేదు.
0: Are the points that prompt him to give the answers but not the reality.
1: అప్పుడు ఉపనిషత్తులు చెప్తుండాలి.
0: Then Upanishad
1: Kshetrajna Chapyaman Viddhi Aya Niu Kshetrani Kadu Kshetrajnudavu
0: And Upanishads say you are Kshetrajna the knower not the Kshetra the body.
1: Doctor Enadi ee Kshetrame Bangalore Nunchi Vachinadi ee Kshetrame Nee Peru Cheppinadi ee Kshetramuniki Pettina Pere నీ వయసు చెప్పినది ఈ క్షేత్రంలో ఉన్నటువంటి వయసే. అంత క్షేత్రాన్ని గురించి నీవు జవాబులు ఇస్తున్నావు కానీ క్షేత్రజ్ఞ తత్వాన్ని నీవు గుర్తించుకోవడానికి ప్రయత్నించటం లేదు.
0: ఆల్ ది ఆన్సర్స్ యూ హావ్ సో ఫార్ గివెన్ బేస్డ్ ఆన్ యువర్ నేటివిటీ యువర్ నేమ్ ది యాక్టివిటీ ది ఏజ్ రిలేట్ యువర్ బాడీ నథింగ్ టు డూ విత్ ది డూయర్ ఆర్ ది ఇండ్వెలర్.
1: కనుకనే ఈ దేహం అనేటువంటిది క్షేత్రం మాత్రమే.
0: Therefore, body is only kshetra.
1: నీవు క్షేత్రజ్ఞుడవు.
0: You are the knower, kshetra.
1: ఈ క్షేత్రజ్ఞుడైనటువంటి నీవు ఎవరు?
0: Kshetrajna the knower, who are you?
1: ఇందులో నివాసం గడిపేటువంటి వాడు నీవు.
0: Are you the indweller?
1: కానీ ఇంటి పేరు చెప్తున్నావు, ఇంటి డ్రాయింగ్ రాస్తున్నావు, కానీ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి పేరు చెప్పడం లేదు.
0: You give the plan of your house, you mention the surname, but you don't know your real name.
1: ఆత్మను అనేటువంటి జవాబు రావాలి.
0: ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఐఎమ్ ద సెల్ఫ్ ఆత్మ.
1: ఆత్మ అనగా ఏమిటి?
0: వాట్ ఈజ్ మెంట్ బై ఆత్మ?
1: కేవలము చైతన్య తత్వమే ఆత్మ.
0: ఆత్మ ఈజ్ చైతన్య, కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: ఈ ఆత్మకు మరొక పేరు లేదు.
0: దిస్ ఆత్మ హ్యాస్ నో అదర్ నేమ్.
1: వేదములు పుట్టినప్పుడు ఈ యొక్క క్షేత్రజ్ఞుని నేను అహం అనేటువంటి పేరు పెట్టింది.
0: ఇన్ ద బిగినింగ్ ద వేద గేవ్ దిస్ టైటిల్ నేను.
1: ఈ నేను అనేటువంటి పదము సర్వులు ఎందు కూడా ఉంటున్నది.
0: దిస్ నేను ఐ ఇస్ కామన్ టు ఆల్.
1: ఇప్పుడు ఇందులోపల ఎవరు రామయ్యా అని చెప్తే నేను అని లేస్తాడు.
0: ఇఫ్ ఎ క్వశ్చన్ ఇస్ పుట్ హూ ఇస్ రామయ్య, వన్ వుడ్ సే ఐఎమ్ రామయ్య.
1: రెండవది హూ ఇస్ కృష్ణ అని అడిగితే వాడు లేస్తాడు, నేను కృష్ణుణ్ణి అంటాడు.
0: ఇఫ్ యు సే హూ ఇస్ కృష్ణ, వన్ వుడ్ గెట్ అప్ ఐఎమ్ కృష్ణ.
1: ఇంకొకరు ఎవరు గోవిందుడు అంటే ఇంకొకరు నేను గోవిందుడు అని లేస్తాడు.
0: దెన్ హూ ఇస్ గోవింద, అనదర్ విల్ సే ఐఎమ్ గోవింద.
1: అనగా ఈ క్షేత్రమును పురస్కరించుకుని, క్షేత్రములకు పెట్టిన పేరును పురస్కరించుకుని తాను నేను అనేటువంటి రీతిగా భావిస్తున్నాడు.
0: దేర్ఫోర్ హీ గెట్స్ హింసెల్ఫ్ ఐడెంటిఫైడ్ విత్ ద నేమ్.
1: రాముడు కృష్ణుడు గోవిందునికి పూర్వం ఏమని చెప్తున్నాడు?
0: ప్రయర్ టు దట్ ది నేమింగ్ రామకృష్ణ అండ్ గోవింద, హూ ఆర్ యూ?
1: నేను కృష్ణుణ్ణి,
0: ఐఎమ్ కృష్ణ.
1: నేను రాముణ్ణి,
0: ఐఎమ్ రామ.
1: నేను గోవిందుణ్ణి,
0: ఐఎమ్ గోవింద.
1: రాముడు కృష్ణుడు గోవిందుడు వేరే,
0: రామ కృష్ణ గోవింద.
1: కానీ ముగ్గురు ఎందు ఉన్నటువంటి నేను నేను అనేటువంటి అదే నిజమైనటువంటి తన రూపం.
0: బట్ దిస్ నేను ఐ ఈస్ కామన్ ఇన్ ఆల్ ద త్రీ.
1: దీనిని అహం అని పేరు పెట్టింది ఉపనిషత్తు.
0: ఉపనిషత్ కాల్స్ దిస్ ఐ నేను యాజ్ అహం.
1: నీవు నీవే కానీ నీవు మరొక పేరుకు సంబంధించిన వాడే కాదు.
0: In fact, you are the real you, the self, and not the name.
1: ఈ విధమైనటువంటి ఒక సందేశములను ఉపనిషత్తులు క్లియర్ గా అందించుకుంటూ మానవునికి సందేహ నివారణ గావిస్తూ వచ్చింది.
0: Upanishads passed on the message, resolving, clarifying all the doubts of humanity.
1: ఇది మానవత్వానికి అతీతమైనటువంటి శక్తులు.
0: These are all the faculties beyond the man's capacities.
1: ఈ మానవత్వానికి అతీతమైనటువంటి దానిని ఏమని పిలుస్తుంటారు?
0: What is it that crosses the human limitations?
1: Neotics అన్నారు అమెరికన్ వారు.
0: Americans call it neotics.
1: అనగా దీనికి కొత్త పేరు పెట్టారు.
0: They have given a new name.
1: తనకు గోచరము కానటువంటిది,
0: that which has not seen,
1: తనకు అర్థం కానటువంటిది,
0: that which cannot be understood,
1: ఏదో ఒక శక్తి మానవుని యందు ఉంటున్నది,
0: a non-apparent, unseen,
1: అమానుష్య రూపమైనటువంటి తత్వానికి,
0: that which is beyond all scenery,
1: neotics అని పేరు పెట్టారు.
0: Is called neotics.
1: దీనిని సరైన రీతిలో మనం గుర్తించుకోవాలంటే దీనికి అన్నింటికీ నకర్షిక పర్యంతం కూడాను ఒక చైతన్య శక్తి ఉంటున్నది.
0: In fact, if we want to understand clearly, there is this constant integrated awareness from top to toe all over the body.
1: ఇది ఎంత కూడాను కేవలము ఒక మ్యాగ్నెట్ అనగా ఒక విధమైనటువంటి అయస్కాంతం అనేటువంటిది దీని ద్వారా జరుగుతూ వచ్చింది.
0: The magnet works all through from top to toe.
1: ఈ అయస్కాంతం అనేటువంటి దానిని ఒకరు పుట్టించడానికి కానీ ఒకరు దానిని నాశనం చేయడానికి కానీ వీలు కాదు.
0: ఇట్స్ నైదర్ పాసిబుల్ టు క్రియేట్ నాట్ టు ఎనిహిలేట్.
1: ఇదే విషయంలో న్యూటన్ చెప్తూ వచ్చాడు.
0: ద సేమ్ థింగ్ ఇస్ స్టేటెడ్ బై న్యూటన్.
1: నాయన ఈ మ్యాగ్నెట్ అనేటువంటి దాన్ని, ఈ అయస్కాంతం అనేటువంటిది ఒకరు పుట్టించేటువంటిది కాదు, ఒకరు సంహారం గావించేటువంటిది కాదు.
0: Newton said, this magnet can neither be generated nor destroyed.
1: ఇది చావు పుట్టగలేనట్టు శాశ్వతుండు.
0: It has neither birth nor death. It is
1: ఆది మధ్యాంతరహితుడు, అనాది వాడు.
0: It has neither beginning nor the end. It is
1: తాను చావక పుట్టక చంపబడక.
0: It can neither be killed nor would allow himself to be killed.
1: సాక్షి అయి ఉండు ఆత్మరూపుడు.
0: But he remains as an eternal witness in the form of self, ఆత్మ.
1: దీని అర్థముకును ఈ యొక్క న్యూటన్ దీన్ని ప్రబోధిస్తూ వచ్చాడు.
0: దిస్ వాస్ కన్వేడ్ బై న్యూటన్.
1: ఈ న్యూటన్ ఎవరంటే గొప్ప సైంటిస్ట్.
0: న్యూటన్ ఇస్ ఎ బిగ్ గ్రేట్ సైంటిస్ట్.
1: భూమికి ఆకర్షణ శక్తి ఉన్నదనేటువంటి విషయాన్ని తానే గుర్తించుకున్నటువంటి వాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హి వాస్ వన్ హూ హాస్ నోన్ దిస్ గ్రావిటేషనల్ ఫోర్స్.
1: అయితే తాను గుర్తించిన స్థానం నుండే దీనికి ఆ గ్రావిటేషన్ ఉన్నదని కాదు.
0: Not that gravitation is limited to that place.
1: భూమి సర్వత్రా కూడాను ఈ యొక్క ఆకర్షణ శక్తి ఉంటున్నది.
0: This gravitational force operates all over earth.
1: అయితే దీన్ని ఈ యొక్క ఆకర్షణ శక్తిని ఏ విధంగా కూడాను దీన్ని చేయడానికి వీలు కాదన్నప్పుడు ఈ ఆకర్షణ శక్తిని శక్తి యొక్క ప్రయోజనం ఏమిటి అని మరికొందరు ప్రశ్నిస్తూ వచ్చారు.
0: Some have put this question, when gravitation could not be generated by anybody, what for it?
1: దానికి ఐన్స్టీన్ చెప్పాడు.
0: The Einstein said,
1: నాయన దీన్ని సంహరించుటకు వీలు కాదు.
0: యూ కెనాట్ రిమూవ్ ఇట్ ఆల్ టుగెదర్.
1: లేక సృష్టించుటకు వీలు కాదు.
0: నార్ క్రియేట్ ఇట్.
1: దీన్ని అనేక రకములుగా మార్పులు చేయవచ్చును అన్నాడు.
0: బట్ ఇట్ కెన్ బి అలౌడ్ టు గెట్ ఇట్ సెల్ఫ్ మోడిఫైడ్ ఇన్ వేరియస్.
1: అయస్కాంత శక్తిని విద్యుత్ శక్తిగా మార్చవచ్చు.
0: ద మ్యాగ్నెటిక్ ఫోర్స్ క్యాన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటు ఎలక్ట్రిక్.
1: విద్యుత్ శక్తిని కాంతిశక్తిగా మార్చవచ్చు.
0: ఎలక్ట్రిక్ ఫోర్స్ ఇంటు ద లైట్ ఇంటెన్సిటీ.
1: ఈ కాంతి శక్తిని ఉష్ణ శక్తిగా మార్చుకోవచ్చు.
0: లైట్ ఇంటెన్సిటీ ఇంటు ద హీట్ పవర్.
1: ఈ విధంగా దీనిని అనేక రూపములుగా మార్చవచ్చునే కానీ దీనిని నాశనం చేయటం ఎవరి తరము కాదు అన్నాడు.
0: It is only possible to bring in transformations into various forms, but
1: ఇలాంటి పరిస్థితుల లోపల భగవత్ తత్వాన్ని ఎవరు ఏ రీతిగా అని చెప్పగలరు?
0: Under these circumstances, who can specifically say about God?
1: గుడ్డులో పుట్టినటువంటి పిట్ట,
0: just as the bird is hatched out of the egg,
1: ఏ విధంగా ఎవరు సృష్టించారు?
0: Who created it?
1: ఆ యొక్క సృష్టి ఎవరికి తలమవుతుంది?
0: To whom is it possible to bring in creation?
1: ఆ పిట్ట చిన్నదైనప్పటికీ ఆ గుడ్డుని పగలగొట్టుకుని తిరిగి ఏ రీతిగా బయటకు వస్తుంది?
0: The tiny young one breaks the shell, the egg, and comes out.
1: విత్తులో పుట్టినటువంటి చెట్టు ఎంత గొప్పదిగా అభివృద్ధి అవుతుంది.
0: ద మైటీ జైజాంటిక్ ట్రీ ఈజ్ అవుట్ ఆఫ్ ఎ టైనీ సీడ్.
1: కానీ ఆ విత్తులో ఉన్నటువంటి చెట్టు మనకి ఎవరికి కనిపించదే.
0: బట్ నో వన్ సీస్ ది ట్రీ విత్ ఇన్ ఎ సీడ్.
1: ఆ విత్తులో ఉండినప్పుడు ఏ యొక్క స్వరూపము మనకు కానరాదే.
0: నో ఫార్మ్ ఆఫ్ ది ట్రీ వీ ఫైండ్ ఇన్.
1: కానీ ఇది పెరుగుతూ పెరుగుతూ పెద్ద వృక్షం అయిపోయి,
0: బట్ యాజ్ ఇట్ గ్రోస్ మోర్
1: ఆ వృక్షం లోపల అనేక కొమ్మలు రెమ్మలు అభివృద్ధి కాంచి
0: ద ట్రీ డెవలప్స్ బ్రాంచెస్ మోర్ అండ్ మోర్
1: దాని యందు కొన్ని ఫలములు కూడా మనకు గోచరమవుతున్నాయి
0: అండ్ ఇట్ బేర్స్ ఫ్రూట్స్ ప్లెంటీ
1: ఈ ఫలములు ఇవన్నీ ఆ చిన్న విత్తనంలో ఏ రీతిగా ఇమిడి ఉన్నాయి
0: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ దట్ ఆల్ ద ఫ్రూట్స్ అండ్ బ్రాంచెస్ ఇదే
1: భగవంతుని యొక్క ఉనికి
0: దిస్ ఇస్ గాడ్స్ ఎగ్జిస్టెన్స్
1: సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచు
0: స్మాలెస్ట్ ఆఫ్ ది స్మాల్
1: మేటి వస్తువునందున మేటి ఎగుచు
0: ద బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్
1: సర్వతను సాక్షి అయి ఉండునట్టి
0: He remains as an eternal witness.
1: Atmaye vittu, vittune atma yagunu.
0: And that very self is the seed and the seed is the self.
1: కనుకనే గుడ్డులో ఉన్నటువంటి పిట్టకు గాని విత్తులో ఉన్నటువంటి వృక్షమునకు కాని ఎవరు కూడా దీనికి సరైన జవాబు చెప్పలేరు
0: ఫర్ ద బర్డ్ దట్ ఈస్ హ్యాచ్డ్ అవుట్ ఆఫ్ ది ఎగ్ నార్ ఫర్ దిస్ ట్రీ దట్ స్ప్రౌటెడ్ ఆఫ్ ది సీడ్
1: ఏదో కొంతమంది వారి వారి ఊహను పురస్కరించుకుని బోధించగలరే కాని సత్యమైనటువంటి యొక్క మార్గమును సరైన రీతిగా అందించేటువంటి వారు లేరు
0: They can only give their own interpretations and explanations, cannot expound the reality.
1: Oka agni kanamunu chuste
0: a spark of the fire
1: agni yokka swaroopani manam gurtinchavachunu
0: we can see the very fire
1: ganga oka binduvunu chuste neeti binduvunu chuste
0: a drop of water
1: ganga manaku gnapakam vastundi
0: you will be reminded of ganges
1: neeti binduvuku gangaku enta vyathyasam unnadi
0: but a lot of difference is there between
1: అది క్వాంటిటీలో వ్యత్యాసం రావచ్చును
0: దేర్స్ డిఫరెన్స్ ఇన్ క్వాంటిటీ
1: అంతా బిందువుల నుంచినే చేరినటువంటిదే
0: ఎవ్రీథింగ్ ఇస్ బేసికల్లీ అవుట్ ఆఫ్
1: వర్షంలో ఒక్కొక్క బిందువు కింద రాలుతుంటాది
0: ఇన్ రెయిన్ వి ఫైండ్ డ్రాప్స్ ఆఫ్ వాటర్
1: అన్ని బిందువులు చేరి చిన్న ప్రవాహంగా రూపొందుతున్నాయి
0: ఆల్ ది డ్రాప్స్ మేక్ ఎ ఫ్లో
1: ఈ ప్రవాహం అన్ని చేరి ఒక జీవనదిలో చేరిపోతున్నాయి
0: అండ్ దే ఆల్ కాన్స్టిట్యూట్ ఎ రివర్
1: ఈ జీవనదులన్నీ ఇటు చేరి సముద్ర రూపాన్ని పొందుతున్నాయి
0: ఆల్ ది రివర్స్ మర్జ్ ఇంటు ఓషన్
1: కాబట్టి ఈ సముద్ర స్వరూపం అంతా ఇక్కడను నీటి బుంది స్వరూపమే
0: సో ఇట్ ఈస్ ది డ్రాప్ విచ్ ఇస్ ది ఓషన్
1: అణువులోపల తానై అణువు అవచ్చు
0: And is smaller in an atom.
1: ఘనమునందును తానుగా ఘనమవుచు.
0: And is the biggest in a big one.
1: ఘనములో ఘనము బిందువులో బిందువు.
0: So he is a drop within a drop and
1: చిన్న అగ్ని కణమును తీసుకుందాం.
0: Take a small spark of the fire.
1: అగ్ని కణమును తీసుకుంటే ఎంతైనా గొప్పదిగా అభివృద్ధి అవుతుంది.
0: It will grow into any extent.
1: ఈ గొప్ప ప్రజ్వలించేటువంటి ఒక మంటలకు ఏది కారణము?
0: What is responsible for
1: it? అగ్ని కణమే కారణము.
0: For the entire flame born fire కనుకనే అతి
1: స్వల్పమైనటువంటిది
0: such a small principle
1: అతి ఆకారహీనమైనటువంటిది గీవులను గొప్ప ఆకారాన్ని ధరిస్తూ ఉండాలి
0: such a small one which is formless becomes so gigantic
1: గోచరము కానటువంటి యొక్క వస్తువులు కూడాను గోచరమైనటువంటి యొక్క పెద్ద ఆకారంగా గోచరిస్తూ ఉంటాయి
0: the non apparent inconspicuous becomes conspicuous and apparent
1: ఇదే విధంగానే
0: similarly
1: భగవంతుని యొక్క ఉనికిని మనం కనుక్కోవాలనుకుంటే
0: We want to know
1: ఈ జగత్తులో జరిగేటువంటి ప్రతి మార్పునకును ఒక్కొక్క ఉనికిని మనం కనిపెట్టవచ్చును
0: ఇన్ ఎవ్రీ చేంజ్ వీ కెన్ నోటీస్ గాడ్స్ ఎగ్జిస్టెన్స్
1: కనుక భగవంతుని ప్రత్యక్షంగా చూడాలనుకుంటే అన్నింటి ఎందు కూడా మనం చూడవచ్చును
0: ఇఫ్ యూ వాంట్ టు సీ గాడ్ యూ కెన్ సీ హిమ్
1: పశ్చన్న పిచాన పశ్చతి మూఢో నీవన్నీ చూస్తూ కూడాను నేను చూడలేదని భావిస్తున్నావు నీకంటే మూఢుడు ఇంకొకడున్నాడా
0: దో యూ హ్యావ్ బీన్ విట్నెసింగ్ వాచింగ్ యట్ యూ డినాయ్ దేర్ కెనాట్ బి గ్రేటర్ ఫుల్ దెన్
1: ఈ మానవులు పుట్టి పెరగడానికి ఏది కారణము
0: వాట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది గ్రోత్ ఆఫ్ మ్యాన్
1: ఏదో తినే తిండి దీనికి ఆధారం అనుకుంటారు
0: వీ థింక్ ద ఫుడ్ ఈస్ రెస్పాన్సిబుల్
1: ఆ తిండిని ఎవరు సృష్టించారు
0: హూ క్రియేటెడ్ ఫుడ్
1: కనుక ఈ విధంగా ఒకదాని కొట్టిపోతే మూలాధారమైన తత్వము మనకు ముచ్చటగా కనిపిస్తుంది
0: ఇఫ్ యూ గో ఆన్ ఇన్వెస్టిగేటింగ్ ఎక్స్ప్లెయినింగ్ యూ విల్ బి నోయింగ్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్
1: ఈనాడు సముద్రంలో గొప్ప జలం ఉంటుండాలి
0: యూ ఫైండ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ ఇన్ ఓషన్
1: ఈ ఎక్కడి నుంచి వచ్చింది
0: వేర్ ఫ్రమ్ హ్యాస్ ఇట్ కమ్
1: కానీ దీనికి ఒక విధమైనటువంటి ఆధారం ఉంటుండాలి
0: బట్ హౌఎవర్ ఇట్ హెస్ గాట్ ద బేసిస్
1: దీని ఉనికిని మనం చక్కగా విచారణ చేసినప్పుడు
0: ఇఫ్ యూ ఎంక్వైర్ క్లియర్లీ
1: చంద్రమా మనసో జాత చక్షో సూర్యో జాయత ఈ యొక్క సూర్యరశ్మి చేతనే సముద్రంలోని జలమునంతా కూడాను ఆవిరిగా మార్చుకుంటుండాలి
0: ఇట్ ఈస్ ఓన్లీ ది సన్ లైట్ ద హీట్ ఆఫ్ ది సన్ లైట్ కన్వర్ట్స్ ద వాటర్ ఆఫ్ ది
1: సముద్రంలో ఉన్నటువంటి జలము నోట్లో వేసుకుంటే త్రాగడానికి వీలు కాదు
0: ఇన్ ఫ్యాక్ట్ దిస్ సీ వాటర్ ఈస్ సెలైన్ సాల్ట్
1: అంత సాల్ట్ ఇస్
0: ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ సాల్ట్
1: అట్టి ఉప్పుగా ఉన్నటువంటి జలమును దీని ఆవిరిగా మార్చుకునేటప్పటికీ ఇక్కడ తీపి ఏర్పడుతుండాలి
0: ద సాల్టిష్ వాటర్ బికమ్స్ ఏ క్లౌడ్ అండ్ bears the sweet water
1: ee clouds paina vayu chakkaga veechindettunte oka daniki otiki cheri kramakrimina varshamuga bindavutundi
0: as the wind blows the clouds meet and start raining
1: ఈ రెయిను ఒక్కొక్క డ్రాప్ గా వచ్చేసేస్తుంది.
0: రెయిన్స్ కమ్ డౌన్ బై వే ఆఫ్ డ్రాప్స్.
1: తిరిగి డ్రాప్లంతా చేరి వంకలుగా పోతుంది.
0: ఆల్ దిస్ డ్రాప్స్ విల్ బి ఎ ఫ్లో.
1: ఈ వంకలంతా నదిగా రూపొందుతుంది.
0: అండ్ దే మోల్ ఇంటూ ఎ రివర్.
1: ఈ నదులన్నీ చేరే సముద్రంగా రూపొంది.
0: ఆల్ ద రివర్స్ ఫైనల్లీ మర్జ్ ఇన్ ఓషన్.
1: పుట్టింది సముద్రం నుంచినే.
0: ఇన్ ఫ్యాక్ట్ బర్త్ ప్లేస్ ఇస్.
1: కానీ ఈ రకమైనటువంటి యొక్క మార్పులు కలిగి
0: it undergoes all these transformations
1: kurpulu jarigi
0: with all these additions
1: kadapatiki samudra roopane pondipothundadi
0: finally takes the form of the ocean
1: dinne vedantam kuda cheppindi echchada puttina chatiki neeguta naijamu prani kotikin
0: this vedanta says it's quite natural for man
1: ekkada nunchi puttindo akadi povatam satyamu
0: it is a fact that you go back to the place of your
1: own ani ee satyanni manavudu gurtinchukodaniki prayatninchadam ledhu
0: man is not making an attempt to know
1: nenu ekkada nunchi vachanu
0: where do I come from
1: అది తెలుసుకోవటం లేదు.
0: హీస్ నాట్ నోయింగ్.
1: తాను ఎక్కడికి పోతాడో అది అసలే తెలియదు.
0: బట్ వేర్ హీ గోస్ ఫైనల్లీ హీ డజంట్ నో.
1: నీవేదైనా ఒక జాబ్ రాసి ఒక ఫ్రెండ్ కు నీవు పోస్ట్ చేస్తే
0: ఇఫ్ యూ రైట్ ఎ లెటర్ అండ్ వాంట్ టు పోస్ట్ యువర్ ఫ్రెండ్
1: ఆ పోస్ట్ ను వేసినటువంటి కవర్ పైన ఫ్రమ్ అడ్రస్ లేక టు అడ్రస్ వెయ్యాలి.
0: ది కవర్ షుడ్ బేర్ బోత్ ది అడ్రస్సెస్ ఫ్రమ్ అండ్ టు.
1: ఈ ఫ్రమ్ అడ్రస్ కానీ టూ అడ్రస్ కానీ లేకుండా పోస్ట్ లో వేసేస్తే అది ఎక్కడ పోతుంది? డిటెయిల్స్ ఆఫీస్ కు పోతుంది.
0: ఇఫ్ యూ డోంట్ రైట్ ఫ్రమ్ అడ్రస్ ఆర్ టూ అడ్రస్ వాట్ విల్ హ్యాపన్ ఇట్ విల్ గో టు డెడ్ లెటర్ బాక్స్.
1: కానీ అది ఎవరికి చేరదు.
0: ఇట్ విల్ నాట్ రీచ్ ఎనీబడీ.
1: నీకు రాదు.
0: యూ డోంట్ గెట్ ఇట్ బ్యాక్.
1: చేరవలసిన వారికి చేరదు.
0: నాట్ టు ది అడ్రసీ.
1: కనుకనే ఇక్కడ అడ్రస్ చాలా ముఖ్యము.
0: సో అడ్రస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: నీవు వచ్చావు.
0: యూఆర్ హియర్.
1: నీవు నేను ఎక్కడ నుంచి వచ్చాను అనేటువంటిది ఫ్రమ్ అడ్రస్ అయినా నీవు తెలుసుకోవాలి.
0: యూ షుడ్ నో యువర్ ఫ్రమ్ అడ్రస్ అట్లీస్ట్ వేర్
1: నీవు చేసే కర్మలను పురస్కరించుకుని టూ అడ్రస్ ఎక్కడికి పోయి చేరుతానని టూ అడ్రస్ అయినా తెలుసుకోవాలి.
0: బేసింగ్ ఆన్ యువర్ యాక్టివిటీ అండ్ యాక్షన్ అట్లీస్ట్ నో.
1: ఈనాటి మానవుడు ఫ్రమ్ అడ్రస్ తెలీదు టూ అడ్రస్ తెలీదు. వీ డెడ్ డెక్షన్ ఆఫీస్.
0: So man today neither knows his from address nor to address.
1: Puttadam chavatam puttadam chavatam punarapi jananam punarapi maranam.
0: It is all the cycle of birth and death
1: repeatedly.
0: Is that the what we do?
1: Manavuniga janminchi madhavattamunu pondi divyattamto manam jeevistu kattagalapatiki manam cheseetundi pani emiti cheereetundi sthanam emiti.
0: Having been born a human being with the divinity within, leading the life of
1: ఎన్ని
0: పర్యాయంలో పుట్టున్నాము,
1: ఎన్ని పర్యాయంలో నటిస్తున్నాము.
0: ఇన్ ఫ్యాక్ట్ వి వర్ బోర్న్ నంబర్ ఆఫ్ టైమ్స్ అండ్ లెఫ్ట్ ద బాడీ.
1: కానీ పుట్టడం చావటమే జరుగుతుండదు. కానీ ఎక్కడ పోయి చేరేది అనేటువంటిది ఎవరికి తెలియటం లేదు.
0: ది టు ఈవెంట్స్ బర్త్ అండ్ డెత్ హ్యాపెన్స్ రిపీటెడ్లీ.
1: ఇలాంటి వాడు ఒక పెద్ద దొంగ వంటి వాడే.
0: సచ్ ఎ మ్యాన్ ఇస్ ఎ బిగ్ థీఫ్.
1: గట్టిగా చెప్పు.
0: బిగ్ థీఫ్.
1: ఎట్లా?
0: హౌ?
1: ఒక దొంగతనం చేశాడు.
0: ఎ థెఫ్ట్ ఇస్ కమిటెడ్.
1: ఒకరిని జైల్లో పెట్టారు.
0: వన్ ఇస్ కెప్ట్ ఇన్ ప్రిజన్.
1: ఈ జైల్లో పెట్టి మూడు నెలలు శిక్షాని ఇచ్చారు.
0: అండ్ హీ వాస్ టు బి ఇన్ జైల్ ఫర్ 3 మంత్స్.
1: ఈ మూడు నెలలు పూర్తి అయిన తర్వాత
0: ఆఫ్టర్ ది 3 పి
1: ఆ జైల్ సూపరింటెండెంట్ వచ్చి
0: ది జైల్ సూపరింటెండెంట్ కేమ్.
1: అయ్యా రేపటి దినమే మీ మూడు నెలలు అయిపోతుంది.
0: హీ సెడ్ యువర్ పీరియడ్ విల్ బి కంప్లీటెడ్ టుమారో.
1: నీ తట్టా బుట్టా జుట్టా అంతా కూడా సిద్ధం చేసుకో.
0: యు ప్యాక్ ఆల్ యువర్ లగేజ్.
1: నీవు వెళ్ళు.
0: యూ గో.
1: ఇంటికి వెళ్ళి బాగా జీవించు.
0: యూ గో హోమ్ అండ్ లీడ్ ఎ గుడ్
1: లైఫ్. సరే వీడు లేచాడు.
0: హీ గాట్ అప్.
1: నమస్కారం అండి అన్నాడు.
0: అండ్ హీ పేడ్ హిస్ రెస్పెక్ట్స్.
1: నేను వెళ్ళొస్తాను అన్నాడు.
0: హీ సెడ్ ఐఎమ్ గోయింగ్ ఐ విల్ రిటర్న్.
1: వరీ నీ చట్టా బుట్టా ఏమి తీసుకుని పోవటం లేదే.
0: వాట్ ఈస్ దట్ యు ఆర్ నాట్ క్యారీయింగ్ యువర్ లగేజ్.
1: నీ ప్లేట్ గాని నీ బుట్ట గాని నీ తట్ట గాని ఏమి తీసుకోవటం లేదే.
0: నేదర్ యువర్ ప్లేట్ ఆర్ ఎనీ బాక్స్ ఎనీ కెన్ యు ఆర్ నాట్ టేకింగ్.
1: చెప్తున్నాడట.
0: దెన్ ది
1: ఎందుకండి తీసుకుపోవటం తీసుకురావటం తిరిగి రేపు వస్తాను కదా అన్నాడట.
0: హి సేస్ వై షుడ్ ఐ క్యారీ ఆల్ దిస్ బ్యాగేజ్ ఐఎమ్ గోయింగ్ టు రిటర్న్.
1: అనగా తిరిగి ఆ దొంగతనం మానడన్నమాట. తిరిగి దొంగతనం చేస్తే తిరిగి జైలుకు వస్తాడు.
0: ఇట్ మీన్స్ హీస్ నాట్ గోయింగ్ టు గివ్ అప్ దట్ స్టీలింగ్ హ్యాబిట్.
1: తిరిగి రేపటి వస్తాడు కదా దీన్ని ఎందుకు మోసుకుని పోవాలన్నాడు.
0: ఎనీ హౌ హీ షుడ్ టు రిటర్న్ వై షుడ్ యూ క్యారీ బ్యాగేజ్.
1: జవాబు ఈనాటి మానవులు ఎందుకుడను.
0: దిస్ ఈస్ ద రిప్లై ఇన్ ద మోడర్న్ మ్యాన్ టుడే.
1: ఎక్కడికి పోతున్నావయ్యా ఏమో నాకు తెలియదు.
0: వేర్ ఆర్ యూ గోయింగ్ ఐ డోంట్ నో వేర్ ఐ
1: గో. చస్తాను తిరిగి పుట్టుతాను.
0: ఐఎమ్ గోయింగ్ టు డై ఐ విల్ బి రీబోర్న్.
1: ఈ సత్యాన్ని గుర్తించడానికి మానవుడిగా పుట్టాలా?
0: టు నో దిస్ షుడ్ యూ బి బోర్న్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: కాదు కాదు.
0: నాట్ నెసెసరీ.
1: నేను ఆత్మ నుంచి వచ్చి పుట్టాను.
0: ఐఎమ్ బోర్న్ అవుట్ ఆఫ్ దిస్
1: ఆత్మ స్థానానికే పోయి చేరాలి.
0: ఐ రీచ్ దట్ స్టేట్ ఆఫ్ సెల్ఫ్.
1: కనుకనే ఈ ఆత్మస్థానాన్ని నీవు గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
0: వీ హావ్ టు మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు నో ద పొజిషన్.
1: అది ఏ నీ ఉనికి.
0: దట్ ఈస్ యువర్
1: ఎగ్జిస్టెన్స్. మానవుడై పుట్టినందుకు దైవం యొక్క ఉనికిని ఏ రీతిగా నీవు గుర్తించడానికి ప్రయత్నిస్తున్నావో మానవుడిగా కూడాను ఈ ప్రకృతి యొక్క ఉనికిని నీవు గుర్తించాలి.
0: జస్ట్ యాజ్ యూ వాంట్ టు నో ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్, యూ షుడ్ ఆల్సో నో ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ దిస్ నేచర్.
1: కనుక మనము ఎక్కడి నుంచి వచ్చాం, మొట్టమొదట
0: వేర్ ఫ్రమ్ వీ హావ్ కమ్,
1: ఇవన్నీ కూడా విచారణ చేస్తే ఎక్కడికో అర్థమే కావటం లేదు.
0: వెన్ వీ ఇన్వెస్టిగేట్ వీ డోంట్ నో టు వాట్ ఎక్స్టెంట్ ఇట్
1: హావ్ అగమ్య గోచరమైన స్థానం నుంచి వచ్చాము.
0: ఇట్ ఈస్ సంథింగ్ దట్ వీ కెనాట్ కాగ్నైజ్.
1: వర్ణించడానికి ఎథో వాచే నివర్తంతే అప్రాప్య మనసాసః.
0: ద వర్డ్ కెనాట్ ఎక్స్ప్లెయిన్, ద మైండ్ కెనాట్ కాంప్రిహెండ్ ద రిటర్న్ ఇన్ ఫ్యూచర్.
1: ఎప్పుడు మనకు అర్థమవుతుంది,
0: బట్ హౌ టు అండర్స్టాండ్ ఇట్?
1: నిజంగా మనం సరైనటువంటి పనులు చేసినప్పుడు,
0: వెన్ వీ డూ ద రైట్ యాక్షన్,
1: పవిత్రమైనటువంటి పనులు చేసినప్పుడు,
0: వెన్ వీ డూ హోలీ,
1: పవిత్రమైన స్థానానికి చెందుతాము,
0: విల్ సటిల్ రీచ్ దట్ సీక్రెట్
1: స్టేట్. అది ఏ పవిత్రమైన స్థానము? దైవత్వము.
0: దట్ ది సీక్రెట్ స్టేట్ ఈస్
1: చెడ్డ పనులు చేసినప్పుడు
0: డూయింగ్
1: చెడ్డ స్థానానికి పోయి చేరుతాము.
0: ద బ్యాడ్ యాక్టివిటీ విల్ టేక్ యు టు ద బ్యాడ్ ప్లేస్. అది
1: పాప ఫలము.
0: That's the result of the sin. That is the very hell.
1: కాబట్టి నరకానికి పోతాను, స్వర్గానికి పోతాను.
0: Therefore, I either go to hell or paradise.
1: మానవుడు బ్రతికినట్టే చెప్పాలి.
0: And these things he should say while alive.
1: ఏదో చచ్చిన తర్వాత ఎక్కడ పోతానో పోతాను అనుకుంటే ప్రయోజనం కాదు.
0: ఇట్ ఇస్ యూస్
1: బ్రతికినట్టే నేను చేసేదంతా మంచి పనులు.
0: While alive, what all have been doing is good.
1: The confidence atanlo kaligali.
0: That confidence should be there in you.
1: Ah, nijamainatundi oka nammakam tanlo puttali.
0: That faith you should have.
1: Ah, nammakam puttinappude daivam tannu premistadu.
0: When once that faith is born in you, God loves you.
1: Kanukane ekkada faith tho akkada దైవం అనేటువంటి ప్రేమ ఉంటుంటుంది.
0: సో దేర్ ఫోర్ వేర్ దేర్ ఇస్ ఫెయిత్,
1: ఎక్కడ ప్రేమను అక్కడే శాంతి అనేటువంటి లభ్యమవుతుంది.
0: వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ పీస్,
1: ఎక్కడ శాంతి అనేటువంటి లభ్యమవుతుందో అక్కడే మనకు ఆనందం లభ్యమవుతుంది.
0: వేర్ దేర్ ఇస్ పీస్ దేర్ ఇస్ బ్లెస్,
1: ఎక్కడ ఆనందం లభ్యమవుతుందో అక్కడనే దైవత్వం సాక్షాత్కరిస్తాడు.
0: వేర్ దేర్ ఇస్ బ్లెస్ దేర్ యూ ఫైండ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
1: కాబట్టి వేర్ దేర్ ఇస్ ఫెయిత్ దేర్ ఇస్ లవ్. Where there is love, there is truth. Where there is peace. Where there is peace, there is bliss. Where there is bliss, there is God. కనుకనే మొట్టమొదటి నమ్మకమే లేకపోతే వీనికి గాడ్ అనేటువంటిది అర్థం కాదు.
0: Therefore, if you don't have faith, you can never understand God.
1: నీవు నీ తల్లినైనా పలానాయమా నా తల్లి అనేటువంటి నమ్మకం ఉంటే కదా ఆ తల్లి నిన్ను ప్రేమిస్తుంది.
0: Unless you have got the faith so and so is your mother, you can't expect her to love you.
1: ఆమె నా తల్లియో కాదో అని సందేహపడుతుంటే ఆమె నిన్ను కూడా సందేహపడుతుంది.
0: If you doubt your mother, she starts doubting you.
1: కనుకనే యద్భావం తద్భవతి.
0: As is the feeling, so is
1: manasikku
0: the reaction.
1: Manam sachi.
0: And in fact, you are the witness to your mind.
1: Gunam sachi.
0: But the body, the virtue is the witness.
1: Muthalukku murkham sachi.
0: And for the fool, foolishness is his
1: witness. Ide murkhame sachi.
0: And his foolishness is the evidence
1: Tanam
0: of the witness.
1: Tanam thanu nammalenetti vaadu.
0: The one who has no faith in himself. How can he repose faith in others? When he has no faith in anybody, what for is the life?
1: Self-confidence.
0: So self-confidence is
1: self-confidence.
0: When you have self-confidence, you love the
1: society.
0: When you love your society, God will love you.
1: కానీ ఈ సొసైటీపై మనకు ప్రేమ లేకపోతే ఇంక నిన్ను సొసైటీ ఏ రీతిగా నిన్ను ప్రేమిస్తుంది?
0: ఇఫ్ యూ డోంట్ లవ్ యువర్ సొసైటీ, హౌ డు యూ ఎక్స్పెక్ట్ దిస్ సొసైటీ టు లవ్ యు?
1: మొట్టమొదట ఏ ఇల్లు కట్టడానికి ప్రయత్నం చేసినా పునాది వేయాలి భద్రంగా.
0: దేర్ఫోర్ ఇఫ్ యూ వాంట్ టు కన్స్ట్రక్ట్ ఎనీ హౌస్, యూ షుడ్ లే ది ఫౌండేషన్.
1: కాబట్టి ఆ పునాదే కాన్ఫిడెన్స్.
0: దట్ ఫౌండేషన్ ఇస్ ది కాన్ఫిడెన్స్.
1: ఈ కాన్ఫిడెన్స్ పైనే మనం వాల్ కట్టాలి.
0: ఆన్ ద కాన్ఫిడెన్స్.
1: కాబట్టి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటి పునాది పైన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేటువంటి వాల్ కట్టాలి.
0: దేర్ఫోర్ ఆన్ ది ఫౌండేషన్ confidence, the wall self satisfaction is raised.
1: దాని పైన రూప్ వేయాలి.
0: ఓవర్ దట్ ద రూఫ్ ఈస్ టు బి లేడ్.
1: అదే సెల్ఫ్ సాక్రిఫైస్.
0: దట్ సెల్ఫ్ సాక్రిఫైస్ ఇస్ ద రూఫ్.
1: సెల్ఫ్ సాక్రిఫైస్ అవుతావో అక్కడే నీవు నివసిస్తావు.
0: ఆఫ్టర్ దట్ దేర్ యు స్టార్ట్ యువర్ లైఫ్.
1: రూఫ్ లేకుండా ఇంటిలో నీవు జీవించలేవు.
0: వితౌట్ లేయింగ్ ద రూఫ్ యు కెనాట్
1: గోడ లేకుండా రూఫ్ వేయలేవు.
0: వితౌట్ వాల్స్ రూఫ్ కెనాట్ బి లేడ్.
1: గోడ లేకుండా గోడ కట్టలేవు.
0: వితౌట్ ఫౌండేషన్ యు కెనాట్ లే.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, సెల్ఫ్ సాక్రిఫైస్ ఇవన్నీ కూడా సెల్ఫ్ లో ఉంటుండాలి.
0: దేర్ఫోర్ ద కాన్ఫిడెన్స్, సాక్రిఫైస్, సాటిస్ఫాక్షన్ ఎవ్రీథింగ్ లైస్ ఇన్ ది కాన్ఫిడెన్స్.
1: ఆ సెల్ఫ్ అనేటువంటిది ఆత్మ.
0: అండ్ ద వెరీ సెల్ఫ్ ఇస్ ఆత్మ.
1: ఆత్మవిశ్వాసం లేనటువంటి వాడికి ఏది లభ్యం కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు అటైన్ ఎనీథింగ్ వితౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: ఎప్పుడు కూడిన డౌటింగ్ థామస్, డౌటింగ్ థామస్, డౌటింగ్ థామస్ గా ఉంటుంటే ఇంక నీవెప్పుడు డౌట్ మీరేది?
0: When we spend our life as a doubting Thomas, వేర్ విల్ ఇట్ ఎండ్?
1: ఈ డౌట్స్ మనం దూరం చేయాలి.
0: వీ షుడ్ డిస్టెన్స్ అవర్ సెల్ఫ్.
1: ఒక విధమైనటువంటి యొక్క నమ్మకాన్ని మనం పెంచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ ద స్ట్రాంగ్ ఫెయిత్.
1: ఈ నమ్మకాన్ని మనం పెంచుకున్నప్పుడే,
0: వెన్ యు హావ్ ది స్ట్రాంగ్ ఫెయిత్,
1: నమ్మకమను రెండు నయనమ్ములేని అంధులైరి నేడు అవని యందు.
0: యు విల్ నో దట్ ఇన్ ద మోడర్న్ వరల్డ్ పీపుల్ ఆర్ బ్లైండ్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఫెయిత్.
1: ఈ నమ్మకం లేనిటువంటి వాడు బ్లైండ్ వాడితో సమానమే.
0: ద వన్ వితౌట్ ఫెయిత్ ఈస్ బ్లైండ్.
1: ఎన్నింటినో నమ్ముతున్నాడు.
0: హి హస్ ఫెయిత్ ఇన్ మెనీ.
1: ఫలాని వాడు అమెరికా వాడు అని అనుకుంటే ఆ పేరు చెప్తే చాలు, ఇతను ప్రెసిడెంట్ అనుకుంటాడు.
0: ద మూమెంట్ హీ కమ్స్ టు నో ద వర్డ్ ద నేమ్.
1: ఎంత నీవు నమ్మినావు?
0: హౌ డిడ్ యు బిలీవ్ ఇట్?
1: కేవలం నీ పేపర్లో రావటం వల్ల, లేకపోతే ఎవరో ఒకరు ప్రచారం చేయటం వల్ల నీవు అతని ప్రెసిడెంట్ గా భావిస్తున్నావు.
0: బికాస్ ఆఫ్ ద పేపర్ న్యూస్. And also other news that reach you.
1: Nuisance.
0: All this news is nuisance.
1: వాడి తగినట్టుగా వాడు రాసుకోబోడు.
0: They write accordingly to their taste.
1: నీకు heart to heart దాని న్యూస్ నువ్వు తీసుకోవాలి.
0: But the real connection is heart to heart which you take it.
1: ఎన్ని రకమైనటువంటి న్యూస్ లో వస్తుంటాయి, మంచి వస్తుంటాయి, చెడ్డ వస్తుంటాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ న్యూస్ యూ హావ్ గాట్ బోత్ గుడ్ అండ్ బ్యాడ్.
1: ఈ మంచి చెడ్డ లోపల కూడా న్యూసే ఉంటుండదు, పూర్తి గ్యాసే ఉంటుంటది.
0: అండ్ ఇన్ దిస్ గుడ్ అండ్ బ్యాడ్ న్యూస్ దేర్ ఇస్ నో న్యూస్, నథింగ్ న్యూ, ఇట్ ఇస్ ఓన్లీ గ్యాస్.
1: ఇలాంటి దేనికంతా మనం చెవులిచ్చి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు ఈనాటి మానవుడు.
0: వీ లిసన్ టు ఆల్ దీస్ థింగ్స్ అండ్ స్పాయిల్ అవర్ లైఫ్.
1: నీ హృదయం ఎక్కడ పోయింది?
0: వాట్ హ్యాపెన్ టు యువర్ హార్ట్?
1: కాలిపోయిందా నీ హృదయము?
0: హ్యాస్ ఇట్ బర్న్?
1: మాడిపోయిందా నీ హృదయము? కూలిపోయిందా నీ హృదయం?
0: హ్యాస్ ఇట్ ఫాలెన్ డౌన్?
1: నీ హృదయాన్ని పోషించుకోవాలి.
0: అండ్ అప్హోల్డ్, కీప్ అప్ యువర్ హార్ట్.
1: తన హృదయాన్ని పవిత్రంగా గావించుకునేటువంటి వాడికి ఎక్కడికి పోయినా క్షేమమే.
0: ఇఫ్ యువర్ హార్ట్ ఈస్ హోలీ అండ్ సేక్రెడ్, యూ విల్ బి గుడ్ ఎవ్రీవేర్.
1: కనుకనే మొట్టమొదటి నేను చెప్పాను.
0: భగవాన్ సెడ్ ఇన్ ద ఫస్ట్ instance.
1: ఏమిటి చెప్పాను?
0: What did he say?
1: కదిలేటువంటి హృదయం కలిగినటువంటి యొక్క పేరు నేను ఏ విధంగా జీవించగలను?
0: అండ్ వెన్ దిస్ హార్ట్ విచ్ హాస్ బీన్ కాన్స్టెంట్లీ
1: గొప్ప సంపద అయినా నాకు అక్కర్లేదు.
0: ఐ డోంట్ వాంట్ ఇన్ ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ.
1: కూలి అయినా నాకు ఆనందమే.
0: అండ్ ఇట్ పిటెన్స్ ఇస్ ఎనఫ్.
1: ఎప్పుడు?
0: వెన్
1: కోరికలు అది మీ త్రొక్కు కూలి మేలు.
0: అండ్ వన్స్ యూ కంట్రోల్ యువర్ డిజైర్ లిటిల్ పిటెన్స్ ఇస్ ఎనఫ్.
1: నిజమైన అదే కూలి.
0: And in fact, that's
1: the reward.
0: That little reward is enough to carry the life.
1: ఈనాటి మానవుడు,
0: man today,
1: ఏ విధమైనటువంటి దీన్ని కూడా నిగ్రహించటం లేదు.
0: He's not able to control anything.
1: ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది పూర్తి నశించిపోయింది.
0: His sense control is totally gone.
1: ఎక్కడ పోయింది?
0: What happened to him?
1: మానవునికి ఉండవలసినటువంటి ఇంద్రియాలు ఉంటున్నాయి.
0: Man has senses.
1: ఈ ఇంద్రియాలు సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: You should make proper use of the senses.
1: కన్నులను ఇచ్చిన నీకు తెలుసా?
0: You know why eyes are given?
1: అందరి చూచే నందులు
0: సింప్లీ వాచ్ ఎవరి
1: కాదు కాదు. కైలావాస వాసుని కన్నులారా కాంచేందుకురా?
0: టు సీ గాడ్ ఇన్ టోటల్ ఇన్ఫో.
1: చెవులను ఇచ్చినది ఎందుకు తెలుసా?
0: యు నో వై ఇయర్?
1: చెడ్డ మంచులు వినుటక.
0: ఇస్ ఇట్ ఓన్లీ లిసన్ టు గాసిప్?
1: కాదు కాదు కాదు కాదు కాదు. దివ్యమైన పరమాత్మ నామ స్మరణను వింటుకే.
0: ఓన్లీ లిసన్ టు ద గాడ్స్ నేమ్, హోలీ నేమ్.
1: పాదములను ఇచ్చింది ఎందుకు తెలుసా?
0: యు నో వై ఫీట్ ఆర్ గివెన్?
1: సందులు గొందులు తిరుగుటక.
0: ఇస్ ఇట్ వాక్ అరౌండ్ ది లేన్స్ అండ్ బై లేన్స్?
1: కాదు కాదు కాదు.
0: నో నో నో.
1: సాక్షాత్కారమైన దైవాన్ని ప్రదక్షిణ చేయుటకు.
0: ఓన్లీ టు సర్కమాంబులేట్ రౌండ్ ది టెంపుల్.
1: ఈ అంగములంత దేనికోసం ఇచ్చారనేటువంటి సత్యాన్ని మనం గుర్తించి వర్తించడమే అత్యవసరం.
0: ఇట్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ టు నో వై ద సెన్సెస్ ఆర్ గివెన్ టు మ్యాన్ అండ్ యాక్ట్ అకార్డింగ్లీ.
1: పొద్దుబోక ఊరి వారి శుద్ధులంటే మీరు సిద్ధమవుదురే కడు శ్రద్ధతోడ.
0: వీఆర్ రెడీ టు లిసన్ టు ఆల్ ది వెయిన్ గాసిప్ అండ్ స్టోరీస్.
1: ముద్దు ముద్దుగాను భగవత్ ముచ్చటాలు చెప్పు వేళ వద్దికగానుండరేలా ఓ చెవులా.
0: ఓ ఇయర్స్, యూఆర్ నాట్ ప్రిపేర్ టు లిసన్ టు ద నెక్టరైన్ బ్యూటిఫుల్ స్టోరీస్ ఆఫ్ గాడ్.
1: ఏమిటేమిటో వినడానికి రెండు చెవులు కాదు, ఇంకా 12 చెవులు పెట్టుకుని వింటాడు.
0: Not only 2 years, you will have many more to listen to rumors.
1: కాని భగవంతుని నామస్మరణ వినాలంటే రెండు చెవులు కూడా మూసిపోతాయి.
0: But to listen to holy matchless name of God, he closes his ears.
1: ఎందుకోసం ఇచ్చిండే ఈ చెవులు?
0: Why the ears are given?
1: అలాంటి చెవులు ఉండి ప్రయోజనం ఏమిటి?
0: If we don't hear, what for are they?
1: కనుకనే సద్వినియోగం గావించాలి ఒక్కొక్క ఇంద్రియమును.
0: So all of the senses must be properly used.
1: ఇది బుద్ధుడు చేసినటువంటి సాధన.
0: This is the spiritual practice.
1: బుద్ధుడు ఏ విధంగా చేశాడు?
0: హౌ డిడ్ బుద్ధ డు?
1: గొప్ప మహనీయులందరినీ దర్శించాడు.
0: హీ మెట్ మెనీ నోబుల్
1: పీపుల్. మహానుభావుల దగ్గరికి అంతా వెళ్ళాడు.
0: హీ మెట్ ఎవ్రీబడీ.
1: వారి ప్రబోధనలంతా విన్నాడు.
0: హీ లిసన్ టు దేర్ టీచింగ్స్.
1: వారు రచించిన గ్రంథాలంతా చదివాడు.
0: హీ హస్ గాన్ త్రూ ఆల్ ద బుక్స్.
1: కష్టకరటికి ఏం చేశాడు? గ్రంథాలు పారవేశాడు.
0: అల్టిమేట్లీ హస్ థ్రోన్ ఆల్ ద బుక్స్.
1: ప్రయాణాన్ని మానుకున్నాడు.
0: అండ్ హీ స్టాప్డ్ హిస్ పిల్గ్రిమేజ్.
1: మొట్టమొదట భగవంతుడిచ్చినటువంటి ఇంద్రియాలను నేను సద్వినియోగం చేస్తున్నానా లేదా?
0: He started questioning whether I am making proper use of the senses or not.
1: అది సద్వినియోగం చేయనప్పుడు నేను ఎన్ని చదివి ప్రయోజనం ఏమిటి?
0: The senses are not properly used, what for is this coming?
1: నేను ఎంతమందిని దర్శించి ప్రయోజనం ఏమిటి?
0: What is the use of meeting great people?
1: ఎన్ని విధములైన శ్రవణం చేసి ప్రయోజనం ఏమిటి?
0: What is the use of listening?
1: కాబట్టి ఇవన్నీ కూడా నిరుపయోగము.
0: So they are all useless, he felt.
1: అని మొట్టమొదట కన్నులు బుద్ధి చెప్పాడు.
0: So first he corrected his vision.
1: ఓ నేత్రమా,
0: ఓ ఐ,
1: సమ్యక్ దృష్టిని పెంచుకో.
0: డెవలప్ గుడ్ లుక్స్.
1: ఆ సమ్యక్ దృష్టిని పెంచుకునేటప్పటికీ,
0: దెన్ వన్స్ యూ హ్యావ్ గుడ్ లుక్స్,
1: సమ్యక్ వాక్ వచ్చేసేసింది.
0: దెన్ యూ విల్ హ్యావ్ గుడ్ వర్డ్స్.
1: ఆ సమ్యక్ వాక్ వచ్చేటప్పటికీ,
0: వెన్ వన్స్ ఆర్ గుడ్ వర్డ్స్,
1: సమ్యక్ థాట్స్ అంతా బయలుదేరినాయి.
0: దట్ లీడ్స్ టు గుడ్ థాట్స్.
1: సమ్యక్ థాట్స్ వచ్చేటప్పటికీ,
0: వెన్ వన్స్ ఆర్ గుడ్ థాట్స్,
1: సమ్యక్ జీవితమే జరిపింది.
0: దట్ లీడ్స్ టు గుడ్ లైఫ్.
1: కనుకనే మొట్టమొదట అన్ని చేశాడు. కట్టగలిపటికి ఇంద్రియాన్ని అరికట్టుకోవటం ఇదే నిజమైన సాధన.
0: Having undertaken all religious pursuits, first he started with the sense control.
1: ఇంద్రియాన్ని నిగ్రహించుకునక విన్నవన్నీ వినటము, చూచినవన్నీ చూడటము, చేసినవన్నీ చేయటము, తిన్నవన్నీ తినటము, ఈ విధంగా ఉంటుంటే తాను ఏ రీతిగా జీవించగలడు?
0: Without controlling the senses, if he looks in a wayward way, paying heed to all that is said, doing all deeds which he is not supposed to, what for are the spiritual practices?
1: Shirdi lopala Chandubhai Patel aneetundi shishyu undeetundi vaadu.
0: Chandubhai Patel was an ideal disciple.
1: Aa Chandubhai Patel, Mahalaspati, Chandrakar, veerandaru kudunu oka settu vaaru.
0: Mahalaspati, Chandrakar var, they belong to the same group.
1: Chandubhai Patel chaala parama bhaktudu.
0: Chandubhai Patel was an ardent devotee.
1: Adani goppa srimantudu.
0: He is a very rich man.
1: Anni vidhala kudanu vyaparamlo chaala dandiga aadayam ochindi.
0: In business he earned lots of money.
1: కానీ వచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకుంటూ వచ్చాడు.
0: బట్ హీ వాజ్ యూజింగ్ ది మనీ ఇన్ రైట్ వే.
1: ఒకనాడు
0: వన్ డే
1: ఒక గొప్ప బిజినెస్ మ్యాన్ అతని ఇంటికి వచ్చాడు.
0: ఏ బిగ్ బిజినెస్ మ్యాన్ విజిటెడ్ హిమ్.
1: కూర్చున్నాడు.
0: హీ సాట్ దేర్.
1: కూర్చున్నప్పటికీ చందుబాయ్ పటేల్ పూజ రూమ్ లో ఉంటున్నాడు.
0: చందుబాయ్ పటేల్ వాజ్ ఇన్ హిస్ పూజ రూమ్.
1: చూచాడు వాచ్ ని.
0: హీ నోటీస్ ద టైం.
1: గంటలైంది గంటలైంది ఇంకా ఆ పూజ రూమ్ నుంచి రాలేదు.
0: అండ్ హీ హస్ నాట్ కమ్ అవుట్ ఆఫ్ ది పూజ రూమ్. హీ స్పెంట్ అవర్స్ అండ్ అవర్స్.
1: విసుగు పుట్టిపోయింది ఈ బిజినెస్ మ్యాన్ కు.
0: అండ్ దిస్ బిజినెస్ మ్యాన్ వాజ్ వెక్స్డ్.
1: కోపం వచ్చింది.
0: అండ్ హీ వాజ్ వెరీ యాంగ్రీ.
1: ఆ చందుబాయ్ పటేల్ బయటకు వస్తానే,
0: ద మూమెంట్ చందుబాయ్ పటేల్ కేమ్ అవుట్,
1: నీకు కావాల్సినంత ధనం ఉంది,
0: యు ఆర్ రిచ్ ఎనఫ్,
1: నీకు ఇంటి నిండుకు పిల్లలున్నారు,
0: యోగట్ చిల్డ్రన్ టు,
1: కావలసినంత నీకు సిరి సంపదలంతా ఉన్నాయి,
0: యోగట్ ఆల్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్స్,
1: అన్ని ఏది తక్కువ లేదు,
0: దేర్ ఇస్ నో డెత్ ఆర్ షార్టేజ్,
1: ఆరోగ్యమా మహాభాగ్యంగా ఉంటుండాలి,
0: యు ఆర్ వెరీ రిచ్ మ్యాన్,
1: ఆరోగ్యం,
0: అండ్ యు ఆర్ వెరీ హెల్తీ,
1: అన్ని ఉండి కూడాను ఎందుకు భగవంతుని పూజిస్తున్నావు,
0: వై డు యు వర్షిప్ గాడ్ స్టిల్.
1: అప్పుడు ఆ చందుబాయ్ పటేల్ చెప్పాడు.
0: దెన్ చందుబాయ్ పటేల్ సెడ్,
1: అయ్యా నేను భగవంతుని ప్రార్థించటము ఈ ఆరోగ్యం కోసమని కానీ, సిరి సంపదల కోసం కానీ, ధన కనుక వస్తు ఆనాదుల కోసం కానీ కాదు కాదు కాదు.
0: హి సెడ్, సార్, ఐ యామ్ నాట్ ప్రేయింగ్ టు గాడ్ ఫర్ హెల్త్ ఆర్ వెల్త్ కంఫర్ట్స్ ఆర్ కన్వీనియన్సెస్. నో నో,
1: నా దగ్గర ఉన్నాయి.
0: దే ఐ హావ్ దెం.
1: నాకు ఉన్నటువంటిది నేను ఎందుకు కోరాలి?
0: దెన్ ఐ హావ్ ఆల్ దీస్, వై షుడ్ ఐ ప్రే టు గాడ్ ఫర్ దెం? నాకు
1: బుద్ధి తక్కువ కాదు.
0: I am not foolish.
1: నా దగ్గర లేనటువంటి దాన్ని నేను భగవంతుని కోరుతున్నాను.
0: I should pray to God to have that what I don't have.
1: మరి నీకు అన్ని ఉన్నాయి కదా, నీ ఎందుకు కోరటం ఇంతసేపు భగవంతుణ్ణి?
0: Why should you pray to God so long when you have everything?
1: అయ్యా నాకు ఆనందం లేదు.
0: Sir, I don't have bliss.
1: ఈ ఆనందమనకంత నిలయుడు భగవంతుడే.
0: In fact, the bliss is in the hands of God.
1: ఆనందమును ప్రసాదించమని భగవంతుని ప్రార్థిస్తున్నాను.
0: I am praying to God so that he to make me bliss.
1: నాకు సర్వ సౌఖ్యములు ఉంటున్నాయి.
0: I have all comfort.
1: సర్వ సదుపాయములు ఉంటున్నాయి.
0: All convenience.
1: కానీ మానసిక శాంతి నాకు లేదు.
0: But I don't have mental peace.
1: ఈ శాంతికంత ఆధారభూతుడు భగవంతుడే.
0: And God is the center of all peace.
1: కనుక నేను నా దగ్గర లేనటువంటి ఆనందము శాంతి.
0: So what I don't have are the peace and bliss.
1: ఈ ఆనందమును శాంతిని అనుగ్రహించమని నేను ప్రార్థిస్తున్నాను.
0: I am praying to God to confer peace and bliss.
1: అప్పుడు ఈ బిజినెస్ మ్యాన్ అనుకున్నాడు, వరే ఇంత గొప్పవాడైనా కూడాను ఇంకా సిరి సంపదల కోసం ప్రార్థిస్తున్నాడేమో అనుకున్నాను. కాదు కాదు, నాది చాలా బుద్ధి తక్కువ.
0: Then business man could know his mistake.
1: మానవుడు ఎందుకోసం భగవంతుని ప్రార్థించాలి?
0: Why should man pray to God?
1: తన దగ్గర లేనటువంటి వస్తువును భగవంతుని నుంచి అందుకునే కోసం ప్రార్థించాలి.
0: హీ షుడ్ ప్రే టు గాడ్ టు రిసీవ్ దట్ విచ్ ఇస్ నాట్ విత్ హిమ్.
1: మానవునికి అన్ని ఉంటున్నాయి, సాధించవచ్చు.
0: మ్యాన్ కెన్ అచీవ్ ఎనీథింగ్.
1: ఏమైనా సాధించవచ్చును.
0: హీ కెన్ అటైన్ ఎనీథింగ్.
1: కానీ ఆనందాన్ని శాంతిని మాత్రము దైవం నుంచి తప్ప అన్ని స్థానంలో సాధించలేడు.
0: బట్ బ్లెస్ అండ్ పీస్ కుడ్ బి రిసీవ్డ్ ఓన్లీ ఫ్రమ్ గాడ్.
1: కనుక దానికోసం భగవంతుని ప్రార్థించటము.
0: ఫర్ దాట్ పర్పస్ వన్ హ్యాస్ టు ప్రే.
1: ఆ సత్యాన్ని గుర్తించాడు ఈ యొక్క బిజినెస్ మ్యాన్.
0: దిస్ బిజినెస్ మ్యాన్ హ్యాస్ అండర్స్టూడ్ దిస్ ట్రూత్.
1: అప్పటి నుంచి చాందుబాయి పటేల్ పరమ భక్తుడు.
0: And right from the beginning Chandubhai Patel is an ardent devotee.
1: అతను షిరిడి పోయేటువంటి వాడు.
0: He used to visit Shirdi
1: frequently. పోయినప్పుడంతా కూడాను అక్కడ 10 మందికి అంతా భోజనాలు పెట్టేటువంటి వాడు.
0: And he used to serve food to many.
1: ఇది కేవలం ఏమనుకునేటువంటి వాడు.
0: What was his feeling?
1: బాబా నేను ఎవరికో పెడుతున్నాను కాదు మీకే పెడుతున్నాను.
0: హీ సర్వ్డ్ ఫుడ్ టు ఎవ్రీబడి బాబా నాట్ విత్ ది ఫీలింగ్ దట్ ఐ
1: యామ్ సర్వభూతానాం. అందరిలో నీవే ఉన్నావు కదా.
0: యు ఆర్ ప్రెసెంట్ ఇన్ ఆల్ దేర్ ఫోర్ ఐఎమ్ ఆఫరింగ్ టు యూ.
1: అందరికీ పెట్టింది నీకు పెట్టినమే.
0: దేర్ ఫోర్ యూ ఐ సర్వ్ ఎవ్రీబడి ఇట్ అమౌంట్స్ టు
1: సర్వింగ్ యూ. కుక్కను పిలిచి దాటికి కూడా అన్నం పెట్టేవాడు.
0: అండ్ యు సర్వ్ feed dogs also.
1: కానీ అది డాగే కాని అది డాగ్ కాదు రూపంలో అతను గాడే.
0: జో ఇన్ ఫార్మ్ ఇట్ ఇస్ డాగ్ బట్ ఇన్ రియాలిటీ ఇట్ ఇస్ గాడ్.
1: కానీ లోకులంతా కూడా బాహ్య దృష్టిలో వెళ్ళినంతా కూడా డివోజీ డాగ్ అని పిలుస్తారు.
0: బట్ ఫ్రమ్ ది ఔటర్ వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్ ఈస్ ఓన్లీ
1: ఆత్మతత్వాన్ని గుర్తించినటువంటి వాడు జీవోడి గాడ్ అని పిలుస్తాడు.
0: బట్ ద వన్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ద సెల్ఫ్ హీ విల్ కాల్ జీవోడి గాడ్.
1: డివోజీ నుంచి ఇట్టపోతున్నాడు ఇంకో డివోజీ నుంచి ఇట్ట వస్తున్నాడు.
0: వన్ ప్రొసీడ్స్ ఫ్రమ్ డివోజీ వైల్ అదర్ ప్రొసీడ్స్ ఫ్రమ్ జీవోడి.
1: ఒకటి అవుట్
0: and one is entrance, another is exit.
1: Management దే ఒక మాయా.
0: This in is illusion.
1: Freedom.
0: The out is liberation, freedom.
1: Freedom కోసం తానా విధంగా సర్వులు యందు కూడా దైవమే ఉన్నాడని విశ్వసిస్తున్నాడు.
0: So for this liberation, out, exit, he was struggling hard.
1: నానక్ కూడా చాలా గొప్ప భక్తుడే.
0: నానక్ ఇస్ ఆల్సో ఎ గ్రేట్ డివోటీ.
1: అతను కూడాను పరమ భక్తుడు.
0: ఇస్ ఎ గ్రేట్ డివోటీ.
1: బాబా అంటే చాలా ప్రాణము.
0: అండ్ కన్సిడర్స్ బాబా ఇస్ హిస్ వెరీ లైఫ్.
1: కానీ ఏం చేసేది కొన్నిసార్లు సంసార బాధ్యతలు ఉన్నాయి.
0: బట్ హి హస్ గాట్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ.
1: బాబానే చెప్పేశాడు నీ కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ ఉండు.
0: బాబా సెడ్ యు డూ యువర్ డ్యూటీ.
1: కొంతకాలం అయ్యేటప్పటికి
0: ఆఫ్టర్ సమ్ టైమ్
1: డాటర్ ఇన్ లా గర్భంగా ఉంటుంది.
0: షీ వాజ్ ఇన్ ద ఫ్యామిలీ వే.
1: ప్రసవేదంతో చాలా బాధపడుతుండాలి.
0: అండ్ షీ సఫరింగ్ ఫ్రమ్ లేబర్ పెయిన్.
1: అప్పుడు బాబా ప్రార్థించాడు నానా.
0: అండ్ నానా ప్రేడ్ టు బాబా.
1: కానీ ప్రార్థించి ప్రయోజనం లేదు.
0: బట్ ఇట్ వాజ్ ఇన్ వెయిన్.
1: చెప్పినాడు కదా విభీషణుడు రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని 24 గంటల సేపు రామనామస్మరణ చేశాడు.
0: యాజ్ ఇట్ వాజ్ ఆల్రెడీ సెడ్ విభీషణ చాటెడ్
1: రామ్. అంటే ఎంతో ప్రీతి.
0: అండ్ హీ లవ్స్ రామ్.
1: ఎంతో ప్రేమ.
0: హీ లవ్స్ హిమ్ ఇంటెన్సివ్.
1: కానీ రాముడు సొత్తే కదా సీత. సీత వచ్చి 10 నెలలు అయిపోయింటే ఆమెను ఒక్కతూరైనపోయి నీవు దర్శించావా?
0: Sita is property of Rama. Though she has been here for the last 10 months, he never Sita karyamlo emaina
1: Rama karyamlo emaina nu palgonnava?
0: Have you participated in Rama's mission?
1: అని హనుమంతుడు ప్రశ్నించాడు.
0: దట్ వాజ్ ది క్వశ్చన్ ఆఫ్ హనుమాన్.
1: పిచ్చివాడా స్మరణ చేసినంత మాత్రం చాలదు.
0: ఇట్ ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ చాంట్.
1: స్మరణకు తగిన సేవను కూడా చేయాలి అన్నాడు.
0: అలాంగ్ విత్ ది చాంటింగ్ రిపిటేషన్ ఆఫ్ గాడ్స్ నేమ్ యూ షుడ్ ఆల్సో సర్వ్.
1: పరిగెత్తిపోయాడు రామ రామ రామ రామ అని సముద్ర తీరంలోకి వెళ్ళాడు.
0: దెన్ హీ ర్యాన్ రిపీటింగ్ హిస్ నేమ్ టువర్డ్స్ ది సీ షోర్.
1: అదే విధంగానే
0: సిమిలర్లీ
1: నామస్మరణ చేశాడు నానా.
0: నానా రిపీటెడ్ గాడ్స్ నేమ్.
1: కానీ ఏం చేసేది వదిలిపెట్టి షిరిడీకి పోదామనుకుంటే ఈమెను వదిలిపెట్టి పోవడానికి ఎవరి ఇంటిలో మగవారు లేరు.
0: ఇట్ నాట్ పాసిబుల్ టు గో ఓవర్ టు షిరిడీ బికాస్ ద డాటర్ లైస్ అట్ హోమ్.
1: బాబా నీవే మా దిక్కు, నీవే మాకు సంరక్షకుడు.
0: బాబా యు ఆర్ ఓన్లీ ది రిఫ్యూజ్ ఇన్ ది ఎటర్నల్ ప్రొటెక్టర్.
1: దీనిని చక్కగా విన్నంత తక్షణమే
0: ద మూమెంట్ ఇట్ ఇస్ హర్డ్
1: అక్కడ ఒక బాబు ఉన్నాడు.
0: దేర్ ఇస్ వన్ బాబు.
1: వాడి పేరు శ్యామ్.
0: హిస్ నేమ్ ఇస్ శ్యామ్.
1: శ్యామ్ ని పిలిచాడు.
0: హి కాల్డ్ శ్యామ్.
1: శ్యామ్ ఇగో ఇవ్వు తీసుకుని పోయి పలాని గ్రామం లోపల అహ్మదాబాద్ దగ్గర అక్కడ నానా ఇంటికి పోయి ఇచ్చేసేయ అన్నాడు.
0: సో హీ కాల్డ్ శ్యామ్ అండ్ గేవ్ హిమ్ విభూతి. గో టు దట్ విలేజ్ అండ్ పాస్ ఇట్ ఆన్ టు నానా.
1: ఎక్కడ పోవడానికి 1.5 దినం పట్టాలి.
0: ఇట్ విల్ టేక్ 1.5 డేస్ టు గో టు దేర్.
1: నువ్వు పో అన్నాడు.
0: హి సెడ్ యు గో.
1: బయటకు వచ్చేటప్పటికి ఒక టాక్సీ నిలుచుకుంటుండాలి.
0: అండ్ అవుట్ సైడ్ దేర్ వాస్ ఎ టాక్సీ వెయిటింగ్.
1: ఆ టాక్సీలో కూర్చున్నాడు.
0: హి సాట్ దేర్.
1: ఆ టాక్సీ వాడు చెప్పాడు నేను అహ్మదాబాద్ పోతున్నాను అన్నాడు.
0: టాక్సీ వాలా సెడ్ దట్ ఇస్ గోయింగ్ టు అహ్మదాబాద్.
1: పోయింది.
0: ఇట్ వెంట్.
1: నేరుగా నానా ఇంటి దగ్గర పోయి దిగింది.
0: స్ట్రైట్ వెంట్ అండ్ స్టాప్ దేర్.
1: ఎంతసేపు కాలేదు. అన్ని క్షణాలపైన జరిగిపోయినాయి.
0: ఎవ్రీథింగ్ హ్యాపెండ్ విత్ ఇన్ కపుల్ ఆఫ్ మొమెంట్స్.
1: అక్కడ పోయి దిగేటప్పటికి
0: దాని
1: పేరు టాంగా అని పిలిచేవారు పూర్వము.
0: అండ్ ఇట్ వాస్ కాల్డ్ దిస్ కాల్డ్ టాంగా.
1: అప్పుడు బయటికి వచ్చాడు ఈ నానా.
0: నానా కేమ్ అవుట్ ఆఫ్ హిస్
1: నానా, మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అన్నాడు.
0: హి సెడ్ హూ ఆర్ యు, వేర్ డు యు కమ్ ఫ్రమ్?
1: అయ్యా నన్ను బాబా పంపించాడు, నా పేరు శ్యామ్ అన్నాడు.
0: హి సెడ్ బాబా హస్ సెంట్ మీ. మీరు
1: బాబా పంపించాడా, ఏమని చెప్పాడు అన్నాడు. ఇదిగో ప్రసాదం ఇచ్చి మీ కోడలికి ఇమ్మన్నాడు అన్నాడు.
0: డిడ్ బాబా సెండ్ యు, వాట్ ఇస్ దిస్, వాస్ హిస్ మెసేజ్? హి సెడ్ దిస్ విభూతి గివెన్ టు మీ.
1: నీళ్ళలో కలిపాడు, కోడలికి ఇచ్చింది, క్షణంలో ప్రసవం అయిపోయింది.
0: హి మిక్స్డ్ దిస్ విభూతి ఇన్ వాటర్ అండ్ గేవ్ టు డాటర్ ఇన్ లా, షి డెలివర్డ్ ఇమిడియట్లీ.
1: తర్వాత వచ్చి చూస్తే టాక్సీ లేదు, శ్యామ్ లేడు.
0: దెన్ హి కేమ్ అవుట్, హి డిడ్ నాట్ నోటీస్ ది టాంగా నార్ ది టాంగా వాలా.
1: ఊరంతా తిరిగాడు.
0: హి వెంట్ ఇన్ సర్చ్ ఆఫ్ ది టాంగా వాలా.
1: టాంగా కనిపించలేదు.
0: హి డిడ్ నాట్ నోటీస్
1: ఎక్కడే కానీ శ్యామ్ కూడా కనిపించలేదు.
0: నార్ శ్యామ్.
1: ఇదంతా బాబా చేసినటువంటి మాయలు.
0: ఇట్ వాజ్ ఆల్ ది డ్రామా ఆఫ్ మాయా ఆఫ్ బాబా.
1: బాబా డ్రామాలు ఆడనటువంటి డ్రామానే లేదు.
0: దేర్ ఇస్ నో డ్రామా దట్ ఇస్ నాట్ ఎనాక్టెడ్ బై
1: డ్రామా. బెస్ట్ యాక్టర్
0: బాబా, ఇస్ ది బెస్ట్ యాక్టర్ ఇన్ ఎవ్రీ డ్రామా.
1: కనుకనే బాబానే వచ్చి ఇన్ని యాక్ట్ చేసిపోయినాడు ఇక్కడ.
0: ఇట్ ఓన్లీ బాబా హూ యాక్టెడ్ హియర్.
1: అప్పుడే ఆ పుట్టినటువంటి మనమడికి బాబా అని పేరు పెట్టారు.
0: అండ్ ది న్యూ బోర్న్ బేబీ ఇస్ నేమ్డ్ ఆఫ్టర్ బాబా.
1: ఈ విధంగా అనేక చిత్రములైనటువంటివి ప్రతి భక్తులకు జరుపుతూ వచ్చారు.
0: సో మెనీ మిరకిల్స్ హ్యాపెన్ టు డివోటీస్.
1: చెప్పారు కస్తూరి పైన స్వామి కూర్చున్నప్పుడు ఒక నిమిషంలో దేహాన్ని వదిలిపెట్టాడు.
0: కస్తూరి స్వామి లెఫ్ట్ హిస్ బాడీ వెన్ కస్తూరి వాస్ హియర్.
1: కాచుకున్నాడు.
0: హి వెయిటెడ్.
1: కస్తూరి ఉన్నాడు, లోకనాథం ఉంటున్నాడు, సూరయ్య ఉంటున్నాడు.
0: కస్తూరి అండ్ సూరయ్య అదర్స్ వర్ దేర్.
1: లోకనాథం
0: వాస్ దేర్.
1: ఈ ముగ్గురు పాపం నేను పరుండేంత వరకు కూర్చునేవాడు.
0: ఆల్ ది త్రీ వర్ వెయిటింగ్.
1: చాలా భక్తులు పాపం.
0: దేర్ నాట్ బాబా హూ యాక్టెడ్ హియర్.
1: అప్పుడే ఆ పుట్టినటువంటి మనమడికి బాబా అని పేరు పెట్టాడు.
0: అండ్ ది న్యూ బోర్న్ బేబీ ఇస్ నేమ్డ్ ఆఫ్టర్ బాబా.
1: ఈ విధంగా అనేక చిత్రములైనటువంటివి

0: లోకనాథం వాస్ దేర్.
1: ఈ ముగ్గురు పాపం నేను పరుండేంత వరకు కూర్చునేవాళ్ళు.
0: ఆల్ ది త్రీ వర్ వెయిటింగ్.
1: చాలా భక్తులు పాపం.
0: దే ఆర్ ఆర్డెంట్ డివోటీస్.
1: వీరందరూ చాలా పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఉండే.
0: దే హావ్ టోటల్ ఫెయిత్ ఇన్ భగవాన్.
1: ఒకరికొకరు సైగలు చేసుకుంటున్నారు, కంటిన్యూ గాచుకుంటున్నారు.
0: దే వర్ జస్ట్ సిగ్నలింగ్ ఈచ్ అదర్, స్టార్టెడ్ క్రైయింగ్.
1: ఇది ఉన్నట్టుండి ఈ విధంగా దేహాన్ని వదిలిపెట్టేదని బాబా.
0: దే వర్ ఆస్కింగ్ క్వశ్చనింగ్ దెమ్సెల్స్ హౌ ఇస్ దట్ బాబా హస్ విత్డ్రాన్ ఫ్రమ్ ద బాడీ.
1: లోకనాథం పాదాలపైన పడ్డాడు, ఒకే ఏడుపు ఏడుస్తున్నాడు.
0: లోకనాథం ఫెల్ అట్ ది ఫీట్ అండ్ స్టార్టెడ్ క్రయింగ్.
1: కానీ కస్తూరికి అంతో ఇంతో కొంచెం తెలుసును.
0: బట్ కస్తూరి నోస్ టు సమ్ ఎక్స్టెంట్.
1: ఏడవకండి, దీనికి మనం ఆనందించాలి.
0: డోంట్ క్రై, బి హ్యాపీ.
1: ఎవరు ఏడ్చినారో ఏమో, వారి ఏడుపు నివారణ గావించుకునే కోసం స్వామి వెళ్లాడు.
0: సమ్వన్ మస్ట్ బి క్రయింగ్ ఎల్సెవేర్, సో స్వామి వెంట్ ఇన్ రెస్పాన్స్.
1: ఆ విధంగా చెప్పి,
0: సో సే,
1: వారికి అంత ధైర్యం చెప్పేటప్పటికి తర్వాత 2 గంటల తర్వాత నేను తిరిగి ఆ దేహంలో ప్రవేశించాను.
0: After 2 hours, Bhagavan came back to this body.
1: అప్పుడు చెప్పాడు కస్తూరి.
0: దెన్ కస్తూరి సే,
1: స్వామి,
0: స్వామి,
1: మీరు భక్త సంరక్షణకు మేము వద్దని చెప్పము.
0: వీ నెవర్ సే నో వెన్ యూ వాంట్ టు హెల్ప్ యువర్ డివోట్.
1: కానీ మీరు ఇష్టం వచ్చిన చోటు పోయి వాడు రక్షించండి.
0: యూ మే గో ఎనీవేర్.
1: భక్తులను రక్షించడం కూడా నా వద్దని చెప్పిన దానికి నేనెవరు అర్హతని?
0: వాట్ అథారిటీ ఐ హావ్ టు సే నో వెన్ యూ వాంట్ టు ప్రొటెక్ట్ యువర్ డివోటీస్?
1: కాబట్టి మీరు వెళ్ళండి.
0: యూ గో స్వామి.
1: కానీ దేహాన్ని మాత్రం వదిలిపోకండి.
0: బట్ డోంట్ డ్రాప్ యువర్ బాడీ అండ్ గో లైక్ దాట్.
1: మీరు ఇక్కడనే ఉంటుండి కూడా అక్కడ పోయి చూడవచ్చును కదా.
0: In fact, you can be here still.
1: కస్తూరి, సూరయ్య ప్రామిస్ తీసుకున్నారు.
0: దెన్ కస్తూరి అండ్ సూరయ్య టుక్ ప్రామిస్ ఫ్రమ్ భగవాన్.
1: నేను దేహాన్ని వదులుతాను కానీ ప్రాణం ఉంటుంది.
0: బట్ ఐ మే డ్రాప్ ద బాడీ బట్ దేర్ విల్ లైఫ్.
1: ఉండి నేను అక్కడ పోయి వారి పని పూర్తి చేసుకుని వస్తానని మాట ఇచ్చాను.
0: ఐ గో అండ్ కంప్లీట్ మై వర్క్.
1: అందువల్లనే ఈనాడు ఇప్పుడు ఎక్కడైనా కూడా పడితే దేహంతో వెళుతున్నాను కానీ ప్రాణం మాత్రం ఉంటుంటాయి.
0: భగవాన్ ఈజ్ రీచింగ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ బట్ దేర్ ఇస్ లైఫ్ హియర్ ఇన్ దిస్ బాడీ.
1: ఇంకా కొన్ని విచిత్రమైనటువంటి సమస్యలు
0: దేర్ ఆర్ సర్టన్
1: అనేక రకములుగా ఎన్నో జరుగుతూ ఉంటుంటాయి.
0: మెనీ హావ్ బీన్ హ్యాపెనింగ్.
1: చిత్రంబులు,
0: పెక్యూలియర్
1: చిత్రంబులు, విచిత్రంబులు,
0: మిస్టరీస్,
1: విష్ణులోక చారిత్రంబులు,
0: స్టోరీస్ ఆఫ్ లార్డ్,
1: అన్ని కూడా అంతా ఒక చరిత్రంలే.
0: దట్స్ ఆల్ ఎ హిస్టరీ.
1: ఆ చరిత్రను చెప్పాలంటే సాధ్యం కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు గో త్రూ ఇన్ ఫుల్.
1: ప్రతి మానవుని ఎందుకు పవిత్రమైన ఆత్మ ఉంటుండాలి.
0: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గాట్ ది సీక్రెట్ సెల్.
1: అది పానకంలో ఉన్నటువంటి ఒక చక్కెర వలె.
0: దట్ ఈస్ లైక్ షుగర్ ఇన్ ఎ సిరప్.
1: ప్రతి మానవుని ఎందుకు ఒక పానకం అనేటువంటి మనసు ఉంటుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గాట్ ది సిరప్
1: మనసు అనేటువంటి దాంట్లో దైవత్వం అనేటువంటి ఒక చక్కెర కలిపింది.
0: And then you find the divinity has mixed this sugar in this syrup of the mind.
1: Raso vai saha ani vedamulu cheptuvachu.
0: Veda declares as rasa essence.
1: Rasa swaroopude untunnadu.
0: God in the form of rasa essence.
1: Aa rasame lekapothe vidu nirasudaipothadu.
0: Without this rasa essence is nirasa weak.
1: కనుకనే ప్రతి మానవుని ఎందు ఉంటున్నటువంటి దైవత్వాన్ని ఇంకొకరు పిలవనక్కర్లేదు, ఇంకొకరు దానికి సహాయం చేయనక్కర్లేదు.
0: గాడ్ ఈజ్ ఇన్ ఎవ్రీవన్, నో వన్ నీడ్స్ ఎనీబడీస్ హెల్ప్.
1: కానీ నమ్మకం లేనటువంటి పరిస్థితిలో 10 మంది సహాయం చేయాలి.
0: బట్ వెన్ యు ఆర్ ఫెయిత్లెస్ యు నీడ్ హెల్ప్ బై 10 పీపుల్.
1: ఎంతమంది సహాయం చేసినప్పటికీ ఆ నమ్మకం లేనటువంటి వానికి ప్రయోజనం ఉండదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ది హెల్ప్ ఫ్రమ్ ఆల్ ఓవర్, ఇఫ్ యు హావ్ నో ఫెయిత్, ఇట్ ఇస్
1: డెడ్ బాడీకి అలంకారం చేసినట్టుగా ఉంటుంటుంది.
0: ఇట్ ఈస్ సంథింగ్ ఎ డెకరేషన్ టు ది డెడ్ బాడీ.
1: చేసి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఈస్ ది యూజ్?
1: ఇది ప్రయోజనం ఉండదు.
0: ఇట్ ఈస్ యూస్లెస్.
1: కనుకనే మొట్టమొదటి అంతో ఇంతో నమ్మకం ఉండాలి.
0: యూ షుడ్ హ్యావ్ ఫెయిత్ టు సమ్ ఎక్స్టెంట్ టు బిగిన్.
1: ఆ నమ్మకం కూడా పవిత్రమైనటువంటి నమ్మకంగా ఉండాలి.
0: ఇట్ షుడ్ బి హోలీ అండ్ సీక్రెట్.
1: అచంచలమైనటువంటి నమ్మకంగా
0: ఉండాలి.
1: అప్పుడే ఏమైనా చేయవచ్చును.
0: దెన్ ఎనీథింగ్ కెన్ హ్యాపన్.
1: కనుకనే
0: సో
1: గత జీవుడకు పతిని బ్రతికించి ఎముగల్చే సావిత్రి భారత సాధ్విగాదే.
0: సావిత్రి ఇస్ అ వుమన్ ఆఫ్ చాస్టిటీ బికాస్ షీ కుడ్ బ్రింగ్ బ్యాక్ టు ద లైఫ్.
1: తన సత్య మహిమచే దావాగ్ని చల్లార్చే తృతి చంద్రమతి భారతీయగాదే.
0: చంద్రమతి బిలాంగ్స్ టు దిస్ కల్చర్ ఆఫ్ ల్యాండ్ బికాస్ షీ కుడ్ ఎక్స్టింగ్విష్ ద ఫ్లేమ్. తృతి
1: చంద్రమతి భారతీయగాదే. కులసతిత్వం అగ్ని గుండాన ప్రకటించే సీత భారత దళ జాతగాదే.
0: సీత హ్యాస్ డిక్లేర్డ్ హర్ చెస్టిటీ బై స్టెపింగ్ ఇన్ టు ద ఫైర్.
1: కిరిషి దుర్మద కిరాతి భూతి గావించే దమయంతి భారత రమణిగాదే.
0: దమయంతి వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఎనిహిలేషన్ ఆఫ్ ఆల్ ద వికెడ్ పీపుల్.
1: సాగర వేష్టి పద్మాసనమున భరతదాత పతివ్రత ప్రభావ భావ సంపన్నతకు గాదే పంట భూమి. అఖిల దేశాలకి ఇది ఉపాధ్యాయి కాదే. భారతదేశము అన్ని దేశాలకు ఉపాధ్యాయ స్థానంలో ఉండేటువంటిది.
0: భారత్ ఈజ్ ది టీచర్ ఆఫ్ దిస్ హోల్ వరల్డ్.
1: అలాంటి భారతదేశంలో పుట్టి, భారతదేశంలో పెరిగి, భారతదేశంలో జీవించి, భారతీయ సంస్కృతి అంతో ఇంతో కూడా అర్థం చేసుకోలేకపోతే ఇంక భారతీయుడని ఏ విధంగా చెప్పి ప్రయోజనం?

0: have been born in the sacred land Bharat and growing over here, if we don't know the culture of Bharat, what
1: can
0: you
1: not bharatiyudu kudanu
0: భారతీయస్ టుడే
1: భారతీయ అనేటువంటి ఒక పేరు మాత్రమే ఉంటుంది అది, కానీ భారతీయ వేషంలో మాత్రమే ఉంటుందా కానీ కానీ బయట తట్టు ప్రపంచంతో చాలా పక్షుల వలె కాకుండా పశువుల వలె ప్రవర్తిస్తున్నాడు.
0: But behaving worse than a bird and
1: animal. అలాంటి వారికి భగవంతుడు ఏ రీతిగా దక్కుతాడు చిక్కుతాడు?
0: How do you expect them to experience God?
1: ఈనాటి మానవుని యొక్క ప్రవర్తనలన్నీ కూడాను పశువు కంటే హీనమైపోయినాయి.
0: The human behavior today is much worse than that of an animal.
1: రాక్షసుల కంటే హీనమైపోయినాయి.
0: Worse than a demon.
1: శ్రీనివాస్ చెప్పాడు.
0: శ్రీనివాసన్ సెడ్
1: ఒక రాక్షసి పేరు చెప్పాడు.
0: మెన్షన్ ది నేమ్ ఆఫ్ ఎ డెమన్.
1: ఏం ఆ రాక్షసి పేరు?
0: మహిషాసురమర్దని.
1: ఈనాడు మహిషాసుర మర్దన అన్నాడు.
0: ఇట్ ఈస్ మహిషాసుర మర్దన.
1: మహిషాసురుడు అనేటువంటి వాడు ఒక రాక్షసుడు కాడు.
0: మహిషాసుర ఇస్ నాట్ ఎ
1: డెమన్. మనిషి ఆసుర వర్ధన. మనిషి అసురుడు.
0: మనిషి ఇస్ అసుర డెమన్ హింసెల్ఫ్.
1: అటువంటి మనిషి అసురుడిగా మారిపోయినాడు.
0: మ్యాన్ మనిషి హస్ బికమ్ అసుర.
1: కాబట్టి ఆ మనిషి ఎందున్నటువంటి రాక్షసత్వాన్ని దినుమానాలి.
0: దేర్ఫోర్ ద డెమోనిక్ క్వాలిటీ ఇన్ మ్యాన్ మస్ట్ బి కిల్డ్.
1: ఆ దైవత్వాన్ని కొంచెం పెంచాలి.
0: ద డివినిటీ హస్ గాట్ టు బి అప్హెల్డ్.
1: అది ఏ మహిషాసుర మర్దన.
0: ది కిండ్లింగ్ ఆఫ్ ది డివినిటీ ఇస్ మహిషాసుర మర్దన. స్లేయింగ్ ఆఫ్ మహిషాసుర.
1: కేవలము కాలానుగుణ్యంగా కూడాను పదాలు కూడా కొన్ని మార్చుకుంటూ మనం పోవాలి.
0: అప్రోప్రియేట్ to the times, the connotation of the words change.
1: Prema swarupulara,
0: embodiments of love.
1: Mukhyanga mana bharatiya charitralanni kudunu enta pavitramainatuvo meeku artham kaadu.
0: You do not know or not understand the sanctity of the history of Bharat.
1: Dan chakkaga oka daniki meeku artham kaakapothe nannu adigandi nenu cheptanu.
0: If you don't understand, ask Bhagavan. He will tell you very clearly.
1: Kevalam artham cheptame kaakudu.
0: Not merely giving the meaning.
1: దానికి తగినటువంటి ఒక సహాయం కూడా నేను చేస్తాను.
0: He will also render help to you.
1: అడిగేటువంటి దిక్కే కనిపించడండి.
0: But no one is prepared to ask.
1: ఏదో చదువుకుంటూ పోతుండారు, కంఠస్థం చేసుకుంటూ వస్తున్నారు.
0: They study, get things by heart.
1: గొప్ప గొప్ప విద్యావంతులు కూడా అదే గతిలో పడుతున్నారు.
0: The highly educated people also take to the same path.
1: గొప్ప చదువులంతా చదువుతున్నారు.
0: They study well.
1: కానీ ప్రయోజనం ఏమిటి?
0: What is the use?
1: చిన్నదానికి కూడా అర్థం తెలుసుకోలేరు.
0: They don't know the simple meaning.
1: భగవత్ యొక్క విషయాన్ని ఏమాత్రం కూడా గుర్తించుకోలేరు.
0: The divine teachings they don't recognize.
1: తన యందున్నటువంటి ఒక దివ్యత్వాన్ని కూడా తాను అర్థం చేసుకోలేకపోతున్నారు.
0: They cannot experience the divinity within.
1: కనుక అర్థం చేసుకుని వర్తించేటువంటిది మానవత్వము.
0: సో హ్యూమన్ లైఫ్ రిక్వైర్స్ ప్రాపర్ అండర్స్టాండింగ్ అండ్ ప్రాక్టీస్.
1: మానవత్వంలో ఉన్నటువంటి యొక్క దానవత్వము పశుత్వాన్ని దూరం నెట్టండి.
0: గెట్ రిడ్ ఆఫ్ ఆల్ ది యానిమాలిటీ అండ్ ద డెవిలిష్ డెమోనిక్ నేచర్.
1: దివ్యత్వాన్ని పవిత్రతను పెంచుకోండి.
0: డెవలప్ ఆల్ ది సీక్రెట్ క్వాలిటీ అండ్ ద డివినిటీ.
1: ఈ అన్నిటి కూడాను ప్రేమనే ప్రధానము.
0: ఫర్ ఆల్ దిస్ లవ్ ఇస్ ఎసెన్షియల్.
1: ప్రేమ ముదిత మనసి కహో

0: The tongue, being highly skillful, manages to move amidst being surrounded by the sharp teeth. Likewise, man also should learn to conduct himself. Never forget this good word.
1: శంకర్ల వారు మానవ జీవితమును గురించి కేవలము ఇది ఒక నాటక రంగం వలె నటించి జీవించి సుఖించి దుఃఖించి మరణించి మాయమవుతున్నాడని ప్రబోధించారు.
0: శంకర్ టాట్ దట్ ఆల్ ది వరల్డ్ ఈజ్ ఎ స్టేజ్ and we are all actors. We act and leave the stage, commencing with birth, growth, ending with death.

0: It is just like the water bubble present on the leaf of lotus that is not steady and shines brightly.
1: బ్రతుకభిమానపు పొరల కొంపరా.
0: Life is a residence of attachment.
1: దిగులు దుఃఖముల తెరరా లోకము.
0: The whole world is full of misery and sadness. It is a screen of misery and sadness.
1: మానవ జీవితము అనేక విధములైన అవమానములతో కూడినటువంటి ఒక ఇల్లు.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ ఎ రెసిడెన్స్ ఆఫ్ అటాచ్మెంట్.
1: అన్ని విచారములే.
0: ఇట్స్ ఫుల్ ఆఫ్ యాంగ్జైటీ.
1: అన్ని నిరాశలే.
0: ఫుల్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్.
1: అన్ని నిస్పృహలే.
0: ఫుల్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్.
1: నిస్సందేహములే అనేటువంటిది కనిపించడం లేదు.
0: అండ్ దేర్ ఇస్ నో డౌట్లెస్ స్టేజ్.
1: క్షణక్షణం కూడా సందేహములతో కూడినటువంటిది ఈ మానవ శరీరం అనే పుట్ట.
0: ద హ్యూమన్ బాడీ is full of doubts ever on the rise moment to moment.
1: Chana chanam kudanu digruto cherinatunte ee manava shariram yokka putta.
0: Human body has got misery every moment, the sadness there.
1: Ekkada abhayam unnadi.
0: Where there is fearlessness.
1: Ekkada poyinappudiki ni bhayam bhayam bhayam.
0: There is fear everywhere all over.
1: Bhayam bhayam bhayam bhayam pratuku bhayam bhayam bhayam pratuku bhayam, bhayam.

0: భయం భయం భయం భయం, బ్రతుకు భయం భయం భయం భయం భయం, బ్రతుకు భయం.
1: లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫియర్. ఇట్ ఈస్ ఆల్ ఆఫ్ పద్మవ్యూహ స్పెషల్లీ డివైజ్. ద హోల్ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫియర్. ఈజ్ ఇట్ గోయింగ్ టు ది గిఫ్ట్? ఆర్ దే గోయింగ్ టు బి అవర్ రిలేషన్స్? దేర్ ఇస్ నో డెస్టినీ. ద హోల్ ఫ్యామిలీ హౌస్ హోల్డ్ లైఫ్ ఈజ్ టోటలీ బ్రోకెన్.
2: ఇట్టి అభిమానములతో, ఇట్టి ఆవేశంతో, ఇట్టి అహంకారములతో కూడినటువంటి ఈ మానవత్వంలో చిక్కేటువంటి సుఖం ఏమిటి?
1: ఇన్ దిస్ లైఫ్ ఆఫ్ అటాచ్మెంట్ ఫుల్ ఆఫ్ ఎడ్యుటేషన్ అండ్ ఫ్రస్ట్రేషన్, వాట్ ఈస్ ది హ్యాపీనెస్ యూ గెట్ అవుట్ ఆఫ్ ఇట్?
2: ఈ చిక్కే ఆనందం కూడా భయంతో కూడినటువంటి ఆనందమే.
1: ఈవెన్ దిస్ హ్యాపీనెస్ ఫ్రాక్షన్ ఆఫ్ ఇట్ యూ గెట్ ఇట్స్ ఆల్సో మొమెంట్.
2: నిర్భయం అనేటువంటి ఈ జీవితంలో ఎక్కడా కనిపించడం లేదు.
1: దేర్ ఇస్ నో ఫియర్లెస్ స్టేట్ ఎట్ ఎనీ టైమ్.
2: ఎక్కడ నిర్భయము, ఎక్కడ వైరాగ్యమో అక్కడ నిర్భయం.
1: వేర్ దేర్ ఇస్ రెనన్సియేషన్ దేర్ ఇస్ ఫియర్లెస్నెస్.
2: ఆ వైరాగ్యం ఎక్కడ మనకు లభ్యమవుతుంది?
1: వేర్ ఇస్ ఇట్ పాసిబుల్ టు కల్టివేట్ ద డిటాచ్మెంట్?
2: దైవ సన్నిధి యందు మాత్రమే వైరాగ్యం లభ్యమవుతుంది.
1: ఇట్స్ ఓన్లీ ద ప్రాక్సిమిటీ ఆఫ్ ద డివైన్ యూ డెవలప్ దిస్.
2: కనుక మానవులారా,
1: సో ఓ మ్యాన్,
2: మీరు ఈ భయమును దూరం గావించుకుని అభయత్వాన్ని పొందే నిమిత్తమై ఆత్మకు చేరండి, ఆత్మ సన్నిధి చేరండి అని ప్రబోధిస్తూ వచ్చాడు శంకర్.
1: సో శంకర ఇన్ హిస్ టీచింగ్ సెడ్, రన్ అవే ఫ్రమ్ ది సిచ్యువేషన్ ఆఫ్ ఫియర్ సో హ్యాస్ టు బి ఫియర్లెస్, విచ్ ఈస్ పాసిబుల్ ఓన్లీ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ ఆత్మన్.
2: అక్కడికి వెళ్ళినప్పుడే ఈ భయం అనేటువంటి యొక్క యథార్థము మనకు చక్కగా అర్థమవుతుంది.
1: దేర్ వెన్ వన్స్ యు ఆర్ ఇన్ ద స్పిరిట్ యు విల్ నో ద రియాలిటీ.
2: సుఖము దుఃఖము, పాపము పుణ్యము, లాభము నష్టము, చీకటి వెలుగులు, ఇవన్నీ కూడాను ఒకదాని యొక్క అభావం లేదు. ఇది ప్రత్యేకించినటువంటి వేరు వేరు కాదు.
1: ద సిన్ అండ్ ద మెరిట్, ద డే అండ్ ద డార్క్, ద ప్రాఫిట్ అండ్ ద లాస్ ఇస్ జస్ట్ ది అనదర్ వర్షన్, ద అదర్ సైడ్ ఆఫ్ ది సేమ్ కాయిన్.
2: పెయిన్ అండ్ ప్లెజర్,
1: ద పెయిన్ అండ్ ద ప్లెజర్.
2: దీనికి మూలాధారం ఒక్కటే.
1: ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఇస్ వన్.
2: అది ఏ? ఆత్మ.
1: దట్ ఈస్ ఆత్మ.
2: అట్టి ఆత్మను ఆధారం చేసుకునే అనేక విధములైనటువంటివి అక్కడ నుంచినే ఉద్భవిస్తూ వస్తున్నాయి.
1: ఎవ్రీథింగ్ ఎమనేట్స్ ఒరిజినేట్స్ అవుట్ ఆఫ్ దిస్ ఆత్మ.
2: ఇది ఒక పుష్పము.
1: హియర్ ఇస్ ఎ ఫ్లవర్.
2: ఇక్కడ అనేక రేఖలు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ మెనీ పెటల్స్.
2: ఈ రేఖలు వేరువేరుగా కనిపిస్తున్నాయి.
1: యు ఫైండ్ దెమ్ సెపరేట్.
2: కానీ అన్ని రేఖలు కూడాను ఒకే స్థానం నుండి పుట్టుతూ వచ్చినాయి. ఇవన్నీ ఒకే దగ్గర నుంచి పుట్టుతూ వచ్చాయి.
1: All petals arise from the same stalk at the same point.
2: Idiye atma sthanamu.
1: That main point.
2: Atma sthanam nundiye anni rekhalu uddhavistu vastunnayi.
1: It is the main place, the starting point, telamas.
2: Kaani mane oke pushpanga manam deenni visheshisthunnamu.
1: But you take it as a single flower.
2: Pushpam okkate, rekhalu binnamu.
1: Flower is one but petals are many.
2: Ee rekhalanni okkate, sthanam okkate.
1: Petals are many but the place of origin is one.
2: అనంతమైనటువంటి సాగరం నందు,
1: ఇన్ఫినిట్ ఓషన్,
2: అసంఖ్యాకములైనటువంటి అలలు బయలుదేరుతున్నాయి.
1: సో మెనీ ఇన్ఫినిట్ వేవ్స్.
2: అయితే ఒక అల వలె మరొక అల ఉండటం లేదు.
1: వన్ వేవ్ డస్ నాట్ లుక్ లైక్ అనదర్.
2: ఒక అల వలె మరొక అల కనిపించటం లేదు.
1: అండ్ వన్ వేవ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్.
2: అలలు అనేకంగా ఉంటున్నాయి.
1: దే ఆర్ ఇన్యూమరబుల్ వేవ్స్.
2: ఎక్కడ నుంచి వస్తున్నాయి?
1: వేర్ ఫ్రమ్ దేర్ రైజ్.
2: దీనికి మూలాధారం ఏమిటి?
1: వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ ఆల్ దిస్?
2: అది సముద్రము.
1: ఇట్ ఈస్ ది ఓషన్ ఇట్ సెల్ఫ్.
2: సముద్రం ఒక్కటే.
1: ఓషన్ ఈస్ వన్.
2: అలలు భిన్నంగా కనిపిస్తున్నాయి.
1: బట్ వేవ్స్ ఆర్ సెపరేట్.
2: దీనికి రూపనామములు కూడా భిన్నంగా కనిపిస్తున్నాయి.
1: దే వేరీ ఇన్ నేమ్ అండ్ ఫామ్.
2: రూపనామములు భిన్నం కనిపించినప్పటికీ సముద్రంలో ఏ చలి, ఏ తెల్లదనము, ఏ తడి ఉన్నదో, ఈ అలలు ఎందుకును ఆ చలి, ఆ తడి, ఆ యొక్క రుచి ఉంటుంది.
1: Therefore, the three fundamental qualities of the mighty ocean, being wet and cool and also white in color, are equally noticed in a wave.
2: Alallo chuchina tadi untundali.
1: The wave also is wet when
2: alallo chuchina challadanam untundali.
1: It's also quite cool.
2: Alallo chuchinappudiki telladanam untundali.
1: It's also white in color.
2: Samudramlo kudano ave untunnayi.
1: So also in an ocean.
2: సముద్రం యొక్క చుక్క నోటిలో వేసుకుంటే అది ఉప్పుగా ఉంటుండాలి.
1: ఇఫ్ యు టేస్ట్ ద డ్రాప్ ఆఫ్ ఎన్ ఓషన్ ఇట్
2: అలలోని నీటి బిందువు నోటిలో వేసుకుంటే అది కూడా ఉప్పగానే ఉంటుంది.
1: సో ఆల్సో డ్రాప్ ఆఫ్ ఎ వేవ్ విచ్ ఇస్ సాల్ట్.
2: అయితే ఈ అలల నుంచి కూడా తిరిగి నురుగు వేరే ఆవిర్భవిస్తున్నాయి.
1: వన్స్ అగైన్ దే మర్జ్ బ్యాక్ ఇన్ ది ఓషన్ ఆల్ ద వేవ్స్.
2: ఫోమ్.
1: దే అవుట్ ఆఫ్ ది వేవ్స్ యు గెట్ ద ఫోమ్.
2: ఈ ఫోమ్ అనేది దానికి ఆధారం ఏమిటి?
1: వాట్ ఈస్ ది బేసిస్ ఫర్ దిస్ ఫోమ్?
2: దీనికి వేవ్స్ ఏ ఆధారము?
1: అండ్ ఫోమ్ గెట్స్ కలెక్టెడ్ ఓవర్ ది వేవ్స్.
2: ఈ వేవ్స్ ఆధారం ఏమిటి?
1: ద బేసిస్ ఫర్ ది వేవ్స్
2: సముద్రమే ఆధారం,
1: ద ఓషన్.
2: ఈ మూడింటికి ఆధారం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ప్రైమల్ థింగ్ ఫర్ ఆల్ ది త్రీ?
2: ఆ యొక్క సముద్రమే ఆధారం.
1: ఇట్ ఈస్ ద ఓషన్ అగైన్.
2: కనుకనే సముద్రం నందు ఉన్నటువంటి యొక్క జలమే అలలుగా బయలుదేరి, అలల్లోనున్నటువంటి యొక్క దినిగే నురుగ్గా బయలుదేరి మూడు రూపాన్ని ధరిస్తుంటుండాలి.
1: అండ్ దేర్ఫోర్ సేమ్ వాటర్ అవుట్ ఆఫ్ ది ఓషన్ టేక్స్ ది ఫార్మ్ ఆఫ్ వేవ్ అండ్ ఫైనలీ ద ఫోమ్.
2: అది ప్రత్యక్షము పరోక్షము అనుమానము.
1: వన్ ఇస్ ద డైరెక్ట్, అదర్ ఇస్ ఇన్ డైరెక్ట్, అనదర్ ఇస్ ది ఇన్ డైరెక్ట్.
2: కనుక ప్రత్యక్ష పరోక్ష అనుమానములకు మూల కారణము ఒకే స్థానమే.
1: Therefore, for all the evidences, its only place of origin is one and the same.
2: ఇది అద్వైతము.
1: This is non-dualism.
2: దీనిని దైవత్వానికి త్రిపుటి అన్నారు.
1: This is called Trinity or Triputi.
2: మూడు కూడినటువంటి యొక్క ఏకత్వమే ఆత్మతత్వము.
1: The atomic principle is this unity of the Trinity.
2: అచిత్ ఈశ్వరత్వం మూడింటి యొక్క భాగమే.
1: The three chit, achit and ఈశ్వరత్వ, all the three unite.
2: చిత్ అనగా జడము.
1: చిత్ ఇస్ వాటర్.
2: ఈ
1: జడము, జడము ఇనర్ట్, ఇనర్ట్ జడము, ఇనర్ట్.
2: అచిత్ అనగా భౌతికము.
1: అచిత్ ఈస్ ఫిజికల్.
2: ఈశ్వరత్వం అనగా త్రికాల భాద్యం.
1: ఈశ్వరత్వ ఈస్ విచ్ ఇస్
2: చేంజ్. మూడింటి యొక్క ఏకత్వమే ఈ యొక్క జీవితం యొక్క అంతరార్థము.
1: The unity of this Trinity is the inner significance of human life.
2: అది ఒకటి దేహము, ఒకటి మనస్సు, ఒకటి ఆత్మ.
1: The same is body, the mind and ఆత్మ.
2: బాడీని మనసును ఆధారం చేసుకుని ఉన్నది.
1: బాడీ డిపెండ్స్ ఆన్ ది మైండ్.
2: మైండ్ ఆత్మను ఆధారం చేసుకుని ఉన్నది.
1: మైండ్ రిలైజ్ ఆన్ ఆత్మ.
2: అన్నింటికీ ఆత్మనే ఆధారము.
1: ఆత్మ ఇస్ ద మెయిన్ బేసిస్ ఫర్ ఆల్.
2: కనుకనే ఈ మానవత్వమునకు మూలాధారం ఆత్మనే.
1: Therefore, for the entire human life, the fundamental principle is Atma.
2: కనుక అది అద్వైతము అని బోధిస్తూ వచ్చాడు.
1: That is the teaching of non-dualism.
2: ఈ సత్యాన్ని గుర్తించుకోలేనటువంటి వ్యక్తులు,
1: persons who do not understand this truth,
2: ఏదో భౌతికమైన, లౌకికమైన, ప్రాకృతమైనటువంటి యొక్క విషయ మార్గంలో ప్రవేశించి,
1: they go by the fleeting world, the ephemeral world,
2: అనేక విధములైనటువంటి శ్రమల కోర్చి,
1: they
2: కట్టకడబడకు ఆత్మతత్వాన్ని రియలైజ్ చేసుకుంటున్నారు.
1: And they put themselves to a lot of strain and ultimately realize the principle of Atma.
2: Suddhodhanaku lekaleka oka kumaru puttadu.
1: Suddhodhana had a son after a long, long time.
2: Atani peru Siddharthi.
1: His name is Siddhartha.
2: Ee kumarulaki ee prakrutamaina jagattunandu ye vidhamaina tundi yokka kashtamu baadha dukkamu kaliginchukunda chuchukovalani illunu vadili bayatiki pampatam ledu.
1: Suddhodhana never wanted his son Siddhartha to watch any sort of grief or pain or difficulty or trouble in the world, so he has not allowed him to step out of the palace.
2: Okanoka samayami lopala
1: at one time
2: Suddhodhana oka panditunu maharshi raagane ataniki ee pillavaanni choopinchadu tandri.
1: He has introduced his son when a great soul, noble soul visited him.
2: Aa mahaneeyudu vaakku amrita vaakku.
1: What all he says, that noble soul is, will be true.
2: Suddhodhana,
1: he said,
2: ee pillavaadu kevalam teevra vairagya mari potadu annadu.
1: This great sage said, this boy is going to be a renunciant.
2: Intiye kaadu,
1: not only this,
2: kevalam yavat prajalaku kudanu oka vidhamainatundi sandeshanni andincheetundi yokka swaroopudai potadu.
1: Not only that, he will pass on the message to the entire humanity.
2: Ee maata vinna tachaname శుద్ధోధనుడు చాలా భయపడిపోయాడు.
1: ఆన్ హియరింగ్ దిస్ శుద్ధోధన వాజ్ ఫియర్ స్ట్రికెన్.
2: ఇంక ఏదీని చూస్తే ఈ పిల్లవాడికి వైరాగ్యం కలుగుతుందని ఎక్కడికి బయటకు పంపడం లేదు.
1: హీస్ కంప్లీట్లీ అఫ్రైడ్ ఆఫ్ ది సిచ్యువేషన్ ఆఫ్ రెనన్సియేషన్ సో హీ డిడ్ అలౌ హిస్ సన్ టు స్టెప్ అవుట్ ఆఫ్ ద ప్యాలెస్.
2: కొంత పెరుగుతూ వచ్చేటప్పటికి 18వ సంవత్సరంలోని వివాహం చేశాడు.
1: As he was aging, at the age of 18, he was
2: వివాహం చేయటమే కాకుండా యువరాజుగా కూడాను పట్టం కట్టాడు.
1: And not only he got him married, but he coronated him as the prince of that kingdom.
2: Yuvarajuga tayaraina tarvata,
1: having become a prince,
2: ee Siddharthi,
1: the Siddhartha,
2: prapanchananta chudali, naa rajyanni nenu chudali,
1: wanted to see his own kingdom of which he is the prince.
2: Raju kevalam antapuramlo kuchovatam kaadu, rajyananta parisilana cheyali.
1: king should not confine himself to the palace.
2: కనుక నేను రాజ్యానికి బయటకు వెళ్తాను అన్నాడు తండ్రి దగ్గర.
1: So he asked his father to permit him to go around his kingdom.
2: తండ్రి చాలా భయపడుతూనే ఉన్నాడు.
1: The father is completely afraid of the situation.
2: కాని వివాహం చేసుకున్నాడు కనుక ఎక్కడికి పోడు అనేటువంటి ఒక మూఢ నమ్మకం కలిగింది.
1: He has got some blind faith because the boy is married already, he would not run away.
2: కాని రథం పైన కూర్చున్నాడు.
1: He sat on the chariot.
2: కొంత ఊరు దూరకు వెళ్ళాడు.
1: He sat on the chariot, went to the outskirts of the kingdom.
2: ఒక వృద్ధురాలు, వంగిపోయినటువంటి వృద్ధురాలు మరొక కర్రం చేత పట్టుకుని వంగి వంగి అదురుతూ నడుస్తూ ఉంటుండాలి.
1: He saw an old lady with hunch, totally bent, walking with the help of a stick.
2: చూచాడు.
1: He saw her.
2: ప్రతిసారదని అడిగాడు, ఏమిటి ఈ మృగము, ఇది చాలా వింతగా కనిపిస్తుండదే అన్నాడు.
1: He asked the charioteer, what is this animal that looks quite funny?
2: కాదు ప్రభు, ఇది ఒక మనిషి, వయస్సు మీరిపోయేటప్పటికీ ఈ విధంగా వంగిపోతుంది, ఒణుకుడు పుడుతుంది, ఈమె కూడా ఒక మనిషి అని అన్నాడు.
1: The charioteer said, O king, not animal, just a human being. As one ages, there will be bending over
2: there.
1: One
2: shiver, the body shiver. అని ప్రశ్నించాడు.
1: The king asked, will everyone get into that stage?
2: రాక తప్పదు.
1: Yes, one must.
2: ఇది సృష్టి యొక్క నైజము.
1: It's natural.
2: Law of nature.
1: It's a law of nature.
2: కానీ ఇంకా కొంచెం దూరం పోయాడు.
1: He proceeded.
2: ఒక రోగి ఒక చెట్టు క్రింద కూర్చొని టీబీ రోగి దగ్గుతూ దగ్గుతూ ఆయాసపడుతూ చాలా అబ్బా అని అరుస్తూ ఉంటుండాలి.
1: He saw a TB patient, tuberculosis, was gasping for breath and suffering.
2: ఏమిటి ఇది, ఎందుకు ఈ అవస్థ పడుతుండాలి అని ప్రశ్నించాడు.
1: The immediate king asked, what is it that the person is suffering over there?
2: శరీరముకు అనేక రకములైనటువంటి ఒక వ్యాధులు ఉంటున్నాయి.
1: Body has so many types of diseases.
2: ఈ శరీరమే ఒక రోగములకు ఒక గంప.
1: The body is the center of many diseases.
2: కనుక ఎప్పుడు ఎవరికి ఏ విధమైనటువంటి రోగం ప్రాప్తిస్తుందో చెప్పడానికి వీలు కాదు, ఇది ఒక రోగము అన్నాడు.
1: What sort of disease one would be afflicted with, nobody can say right now.
2: ఎవరికి వస్తుందో ఎవరికి రాకుండా పోతుందో చెప్పడానికి వీలు కాదు.
1: Who will suffer, who will not, no one can decide.
2: సరే, మనసు కొంత మార్పు కలిగింది, ఇంకా కొంచెం దూరం పోయాడు.
1: His mind changed to such an extent, yet he proceeded.
2: ఒక డెడ్ బాడీని బాగా ఒక దీనికి చుట్టి నలుగురు మోసుకుంటూ శ్మశానానికి తీసుకుని పోతున్నారు.
1: He saw the dead body carried by four people to the funeral cremation ground.
2: సారది, ఏమిటి అది మోసుకుని పోతుండేటువంటిది అన్నాడు.
1: Your charioteer, what is that they are carrying?
2: అది శవం ప్రభు అన్నాడు.
1: He said, okay, శవం అంటే ఏంటి?
2: ప్రాణము లేనటువంటిదే శవము.
1: He asked, what is the dead body? He said, the one without life is the dead body.
2: Manam Shivam.
1: Whereas we are Shivam.
2: Shivam anaga pranam untundali.
1: Shivam means the one with life.
2: Aa pranam lenatundide Shivam.
1: When once there is no life, it is Shivam.
2: Aa pranam tirigi potunda andarki potunda ani prashninchadu Siddharthi.
1: Siddhartha asked, will everyone die like that?
2: Tappinedi kadu.
1: No one can.
2: Ippudu oka paryayamu aa pranam potundi anna.
1: No one can escape. One time or other, one is bound to die.
2: Vinnadu.
1: He heard this.
2: Inka tana tour ni cancel chestunnadu.
1: He dropped his tour any longer.
2: Intiki vachadu.
1: He returned home.
2: Bhojanam cheyaledu.
1: He didn't eat that night.
2: Ratri pandukunnadu.
1: He slept.
2: Nidra raledu.
1: He couldn't sleep well.
2: Kani bharya Yashodhara kumarudu pandukunnaru.
1: But there by his side, present wife Yashodhara and also son.
2: Chuchadu, okay, drishtito chuchadu.
1: He just looked at them.
2: Sarvam dukkam, dukkam, dukkam annadu.
1: Then he stated, everything is nothing but grief and grief and grief alone.
2: Sarvam bhayam, bhayam, bhayam.
1: The second he said, everything is fear and fear and fear.
2: Sarvam anityam, anityam, anityam.
1: Then he said, everything is fleeting. Fleeting, changing.
2: Sarvam sunyam, sunyam, sunyam.
1: Then he declared, everything is emptiness, emptiness. And then he left and left the home.
2: ఈ తీవ్ర వైరాగ్యము చూచారా, మనం ఎన్నో రోగులను చూస్తున్నాము, ఎన్నో వృద్ధులను చూస్తున్నాము, ఎన్నో శవాలను చూస్తున్నాము, కానీ అందరికీ ఈ వైరాగ్యం కలగలేదు.
1: సిద్ధార్థికి
2: మాత్రమే కలిగింది.
1: See this intense renunciation. We come across many sickly people, old people and dead bodies. It was only given to Siddhartha to be an ascetic finally.
2: అట్టి ఇంద్రియ నిగ్రహాన్ని కలిగేటువంటి ఒక శక్తిని సాధించాలంటే అది ఒక భగవత్ అనుగ్రహమే కావాలి.
1: One can have total sense control only with the divine grace.
2: అదే విధంగానే ఒక రాజకుమారుడు అరణ్యానికి శిఖారార్థమై వెళ్ళాడు.
1: A prince went to the forest.
2: వెళ్ళి చాలా తిరిగి తిరిగి అలసిపోయాడు.
1: He went round and he was tired.
2: అలసిపోయి ఒక ఆశ్రమంలో ప్రవేశించాడు నీటి కోసమని.
1: As he was thirsty, he stepped into a hermitage for water.
2: ఆ ఆశ్రమంలో నివసిస్తున్నటువంటి ఒక స్వాములు వారు, ఎవరండి మీరు అని ప్రశ్నించాడు.
1: A sage residing over there in the hermitage asked, who are you, sir?
2: నా పేరు జితేంద్రియుడు.
1: He said, my name is Jitendriya.
2: మీరు ఎక్కడి నుంచి వచ్చారు?
1: Then sage asked, where do you come from?
2: జితేంద్రియ రాజ్యం నుంచి వచ్చాను.
1: He says, I belong to the Jitendriya kingdom.
2: అన్నాడు.
1: He said,
2: కానీ నాకు నీరు కావాలి అన్నాడు.
1: I want water.
2: నీరు ఇచ్చాడు, కూర్చోబెట్టాడు.
1: He offered him water and he drank and he
2: కానీ పేరుకు తగిన ప్రవర్తన ఉండదా అని విచారించాడు ఈ సన్యాసి.
1: This stage started investigating whether the conduct is in accordance.
2: పేరు ధర్మరాజు పెనువేప విత్తుండ్రు. ఒకరి పేరు ధర్మరాజు అని పెట్టుకుంటుంటాడు, వాడంతా ధర్మమే చేస్తుంటాడు.
1: One has the name of a ధర్మరాజు, one of righteousness, but all his conduct is unrighteous, totally opposite.
2: అదే విధంగానే త్యాగరాజు అతనికి పేరు పెట్టారు.
1: One has the name of త్యాగరాజు, one of sacrifice.
2: కానీ పేరు తగిన ప్రవర్తించాడు.
1: And his conduct is in accordance to the name.
2: ఇతను జితేంద్రియ అని పేరు పెట్టుకున్నాడు.
1: His name is జితేంద్రియ.
2: ఇతను జితేంద్రియుడు తగినటువంటి రీతిగా తన ఆచరణలో చూపగలడా?
1: Has he sense control?
2: తన రాజ్యం పేరు కూడా జితేంద్రియ రాజ్యం అంటున్నాడు.
1: His name is also జితేంద్రియ kingdom.
2: అక్కడికి వెళ్ళాడు.
1: He went there.
2: ఏం చేస్తున్నాడు ఈ పిల్లవాడి బట్టలంతా తీసుకుని తన సన్యాస వస్త్రములంతా పిల్లవాడిని కట్టి, బాబు 2 దినాలు మీరు ఇక్కడ ఉండండి, నేను ఇంతటి పోయి వస్తానని ఆ బట్టలు తీసుకుని దానిపైన అంతా ఎర్రని రంగు చల్లుకొని ఆ బట్టలు తీసుకుని పోయాడు జితేంద్రియ రాజ్యానికి.
1: The sage made the prince wear the ochre robes, while the sage collected the dress of the prince and sprinkled red color on that.
2: సింహద్వారం దగ్గరికి వెళ్ళేటప్పటికే అక్కడ వాచ్మ్యాన్ ఉంటారు సిపాయిలు.
1: There at the main gate, the sipais will be there.
2: ఈ సన్యాసి వచ్చాడని చెప్పి వారు నమస్కారం అన్నారు.
1: Watching the sannyasi coming over there, they saluted.
2: నాయన, ఒక వార్తను చెప్పే నిమిత్తమే నేను ఇక్కడికి వచ్చాను.
1: He said,
2: ఈ వార్తను రాజుగారికి తెలియజేయండి అన్నాడు.
1: I have come here to communicate a message. Please convey to our king.
2: యువరాజు మృగముల చేత చిక్కి మరణించాడు.
1: The prince was caught by wild animals and there he died.
2: అతని దుస్తులను ఇదిగో తీసుకుని వచ్చాను అని చూపించాడు.
1: And here are his clothes. I brought them with me.
2: అక్కడ ఉన్నటువంటి వాచ్మ్యాన్ చెప్పాడు.
1: The watchman said.
2: నవ్వినాడు.
1: He simply smiled.
2: గుడ్డలు ఎందుకు తెచ్చావు ఇవి ఇక్కడ?
1: Why have you brought clothes here?
2: ఎవరికి మరణం లేదు.
1: Who is going to escape from death?
2: పుట్టిన ప్రతి వ్యక్తి కూడా మరణించక తప్పదు.
1: Those who are all born are bound to die.
2: జననములకు ప్రక్కనే మరణం ఉంటుంటారు. రెండు ఒకే పర్యాయమే పుట్టి వస్తున్నాయి, కానీ ప్రత్యేకంగా పుట్టి రావటం లేదు.
1: The birth and death follow. They're born at the same time.
2: జననముతోనే మరణం కూడా చేరి వస్తుంటుంటారు.
1: The birth and death follow each other.
2: ఈ మోడర్న్ ఏజ్ లోపల కూడాను,
1: in this modern age,
2: చాలా మంది మీరు చూచారో లేదో ఈ రైల్వే కోచింగ్ ఫ్యాక్టరీస్ అంతా ఉంటాయి.
1: Most of you, you have noticed or not, you find railway coach factories.
2: అక్కడంతా కూడాను ఈ యొక్క బాక్సెస్ తయారు చేస్తుంటారు, వ్యాగన్స్.
1: There they manufacture wagons.
2: ఈ వ్యాగన్స్ అంతా ఒక్కొక్క దగ్గరికి అవసరం వచ్చిన దగ్గరికి పంపిస్తుంటారు.
1: These wagons will be transported wherever they are needed.
2: దానిపైన రిటర్న్ అని ఒక నంబర్, ఒక డేట్ పెట్టి పంపిస్తుంటారు.
1: There on every wagon, it will be written like this, return the date.
2: ఈ బాక్స్ ఫలాని డేట్ లోపల మీరు రిటర్న్ పంపించాలా?
1: దిస్ వేగన్ మస్ట్ బి రిటర్న్ బ్యాక్ ఆన్ ద డేట్ స్పెసిఫైడ్.
2: మన యొక్క సంబంధమైనటువంటి ఈ యొక్క ఈ రైల్వే దేహం అనేటువంటి ఈ కంపార్ట్మెంట్ కు ఇక్కడ కూడా ఉంటుండాలి, కానీ కనిపించటం లేదు ఆ రిటర్న్ అనేటువంటి.
1: దిస్ బాడీ విచ్ ఇస్ ఆల్సో రైల్వే వేగన్ హ్యాస్ గాట్ ద నేమ్ ఆఫ్ రిటర్న్, బట్ వీ డోంట్ సీ.
2: ఈ మాదిరి చావక తప్పదని చెప్పేటప్పటికీ ఎవరో వీడు యువరాజు పైన ద్వేషంగా ఉన్నాడేమో అని తాను భావించుకొని తిరిగి లోపలికి వెళ్ళాడు.
1: He was very much surprised at the answer and he still has got in.
2: Raju daggariki vellaadu.
1: He went to the king.
2: Raja,
1: ఓకే,
2: నీ కుమారుడు మరణించాడు,
1: యువర్ సన్ డైడ్
2: అని ఏడ్చిరాడు.
1: హి క్రైడ్.
2: ఈ సన్యాసి ఏడ్స్తే రాజు పక్కులు నవ్వుతున్నాడు.
1: వెన్ దిస్ అసెటిక్ క్రైడ్ ద కింగ్ స్టార్టెడ్ లాఫింగ్.
2: మీరు ధరించినది కషాయ వస్త్రము,
1: యు హావ్ వర్న్ ఒకర్ రోబ్స్,
2: కానీ మీ మాటలు కషాయంగా ఉంటున్నాయి.
1: But your words are not appropriate.
2: Enduku yechadani kaaranam em untundadi?
1: Why do you cry?
2: Idi yechavalsinatundi kaade.
1: This is not anything that calls for crying.
2: Vicharinchavalsinatundi kaadu.
1: Nothing to be worried or bothered.
2: Oka chettu paina sayankalam aneka pakshalu vachi vaalipothuntayi.
1: We find many birds resting on the branches of trees every evening.
2: Tellavaru ayyetappudiki ye pakshulu vaatiki pakshulu egiripothuntayi.
1: By the early hours of the morning they fly off.
2: Oka chettu paina kuchunnatundi pakshulaku andarki ye sambandha bandhavyam untundadi.
1: What sort of relationship exists between birds that rest on branches?
2: కాబట్టి నా కుటుంబము అనేటువంటి చెట్టు పైన అన్ని అంత వాళ్ళనైనా, భార్య, బిడ్డలు, కొడుకు, కోడళ్ళు, అందరూ పక్షులు అనేటువంటి వాళ్ళనై.
1: సో ఆన్ ద ట్రీ ఆఫ్ మై ఫ్యామిలీ సో మెనీ బర్డ్స్ ఆర్ రెస్టింగ్.
2: ఎప్పుడు ఏ పక్షి ఎగిరిపోతుందో,
1: విచ్ బర్డ్ గోస్ ఇన్ విచ్ డైరెక్షన్, హూ కెన్ సే?
2: విచారించిన అవసరం లేదు.
1: దెన్ వై డు యు వరీ?
2: ఇది సహజము,
1: ఇట్స్ లా ఆఫ్ నేచర్.
2: బా ఎంత కఠినప్పుడు ఈ రాజు అనుకున్నాడు. తిరిగి రాణి గారిని చూడటానికి వెళ్ళాడు.
1: Then he was surprised at the words of the king and he wanted to
2: తల్లి ఏ విధంగానైనా దుఃఖపడుతుంది, తప్పినది కాదు అనుకున్నాడు మనసులో.
1: And he thought in his mind, the mother will certainly cry for the loss.
2: తల్లి, ఇదిగో మీ కుమారుడు మరణించాడు, దుస్తులు ఇవిగో అని చూపించి
1: said, oh mother, your son died, here are his clothes.
2: ఆమె కూడాను పక్కన నవ్వింది.
1: She too laughed at once.
2: సన్యాసి, మీరు సర్వసంగ పరిత్యాగులు కదా, మీకును ఈ అభిమానం ఎందుకు?
1: Oh sage, you have given up everything, what sort of attachment you have? Why?
2: ఆత్మపురికి మధ్య మార్గంలో అనేక మంది ప్రయాణాలు చేస్తుంటారు, మధ్య చక్రాల్లో కొంతమంది ఆగుతుంటారు.
1: Many people as they travel, some stop their travel and stop and come to stand still there.
2: ఆ చక్రంలో రాత్రి ఆగుతారు, తెల్లవారులేస్తారు, ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోతుంటారు.
1: Some stay there in the chowltry while others will pass on.
2: కనుక జీవితం ఒక చత్రం వంటిది.
1: సో లైఫ్ ఇస్ ఎ చౌల్ట్రీ.
2: ఈ చత్రంలో అందరూ చేరారు.
1: ఆల్ అసెంబుల్ దేర్.
2: ఈ దేహాలు ఎప్పుడెప్పుడు ఎవరెవరికి వదులుతుందో ఎవరికి చెప్పడానికి వీలు కాదు.
1: నో వన్ కెన్ డిసైడ్ వాట్ వుడ్ హ్యాపెన్ టు ద బాడీ నెక్స్ట్ మూమెంట్.
2: దుఃఖించిన అవసరం లేదు అన్నాడు.
1: సో యూ డోంట్ నీడ్ టు గ్రీవ్ ఎనీమోర్.
2: సరే, ఇంకా వారి భార్య ఉంటుండాలి కదా, తప్పక ఆమె ఏడుస్తుంది అనుకున్నాడు.
1: దెన్ ద సేజ్ థాట్ హి హస్ గాట్ ద వైఫ్, షీ ఇస్ బౌండ్ టు క్రై నౌ.
2: తీసుకుని వెళ్ళి, తల్లి మీ యొక్క పతి మరణించాడు అని చెప్పి
1: హి సెడ్, లుక్ హియర్, యువర్ హస్బెండ్ డైడ్.
2: అప్పుడు ఆమె చెప్పింది.
1: దెన్ షీ సెడ్,
2: వర్షం లోపల గాలికి చెట్టు కొమ్మలు కురాలిపోతుంటాయి, కూలిపోతుంటాయి.
1: బికాస్ ఆఫ్ ది హెవీ రెయిన్ ద బ్రాంచెస్ బ్రేక్.
2: అక్కడ ప్రవాహం కూడా జరుగుతుంటాది.
1: అండ్ యూ ఆల్సో ఫైండ్
2: ఎక్కడో ఒక అడవిలో కొట్టుకుని నుంచి వచ్చిన ఒక్కర్ర, మరొక అడవి నుంచి కొట్టుకుని వచ్చిన ఒక్కర్ర, రెండు కర్రలు ప్రవాహంలో చేరుతుంటాయి.
1: We find the two different logs of wood running along the current of water.
2: మధ్య మధ్య కలుస్తుంటాయి, తర్వాత వీడిపోతుంటాయి, కలుస్తుంటాయి, వీడిపోతుంటాయి.
1: They go together at one point and get separated.
2: ఈ సంసారం అనే సాగరం లోపల నేను ఒక అడవి కర్ర, ఆయన ఒక అడవి కర్ర, ఇరు కర్రలు రెండు చేరినాయి, కానీ కలిసినాయి, వీడిపోయినాయి, కలిసినాయి. దీనికి ఎందుకు ఇంత విచిత్రం? ఇదేం ఆశ్చర్యం కాదే అనింది ఆమె.
1: In this growing together,
2: మమకారం లే మూల కారణాలు.
1: For all this is attachment and possessiveness that are responsible.
2: అంతే కాని అవస్థలు ఏ మాత్రమూ భేదం కాదు.
1: There's nothing wrong with the position or the plight.
2: అవస్థలు సహజమే.
1: That is the law of nature.
2: కనుక ఇదంతా కూడా మనం విచారించిన అవసరం లేదు.
1: So we don't need to worry about it.
2: సరే అనుకున్నాడు. అందరినీ పరీక్ష చేశాను, ఇది నిజంగా జితేంద్రియ రాజ్యమే అనుకున్నాడు. తిరిగి ఆ రాజకుమారుని పరీక్ష చేయాలి కదా.
1: Having examined everybody in that Jitendriya kingdom, having been satisfied, he want to test the prince.
2: Rajakumara, pararajulu vachi mee rajyam paina padi rajyanni swadhinam chesukoni mee amma nannulu kuda cherasallo pettesaru, chaala avasthala palayipothunnaru, tatchame nee vellu varini vidipinchu, varatu yuddham cheyi annadu.
1: The sage told the prince, oh prince, the kings of the neighboring kingdoms conquered, invaded and they imprisoned your parents, better you go back and rescue them.
2: అప్పుడు ఆ కుమార్ రాజా చెప్తున్నాడు.
1: అండ్ ద ప్రిన్స్ స్టార్టెడ్ టెలింగ్,
2: అంతా దైవ సంకల్పమే,
1: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్స్ విల్.
2: ఆ రాజ్యాన్ని నేను పుట్టే సమయం తెచ్చుకున్నానా?
1: డిడ్ ఐ బ్రింగ్ దట్ కింగ్డమ్?
2: నేను పోయే సమయంలో తీసుకుని పోతానా?
1: విల్ ఐ బి ఏబుల్ టు టేక్ ఇట్ విత్ మీ అట్ ద టైమ్ ఆఫ్ డెత్?
2: నేను పోయి దీన్ని యుద్ధం చేసి జయించాలనా? అది నా రాజ్యం కాదు.
1: వై షుడ్ ఐ గో అండ్ ఫైట్ అండ్ విన్?
2: నా రాజ్యం ఆత్మ సామ్రాజ్యమే. నా రాజ్యము,
1: మై కింగ్డమ్ ఈస్ ది కింగ్డమ్ ఆఫ్ ది
2: ఆత్మ సామ్రాజ్యం నిమిత్తమే నేను పోరాడుతున్నాను.
1: I am just struggling hard for the kingdom of
2: the spirit. Adi kingdom of heaven.
1: That is the kingdom of heaven.
2: అది నాకు లభ్యం కావాలి.
1: దట్ ఐ షుడ్ గెట్ ఇట్.
2: దాంతో పోరాడితే లభ్యం అయ్యేటువంటిది కాదు.
1: ఇట్ నాట్ ద వన్ బై ఫైటింగ్.
2: ప్రేమతో దానిని సాధించాలి.
1: యూ షుడ్ యూ కెన్ ఓన్లీ అచీవ్ త్రూ లవ్.
2: కాబట్టి ఈ రాజ్యాలంతా నాకు అక్కర్లేదన్నా.
1: సో ఐ డోంట్ వాంట్ దీస్ కింగ్డమ్స్.
2: అప్పుడు ఆ సన్యాసి ఈ కుమార రాజాకు సాష్టాంగ నమస్కారం చేశాడు.
1: అండ్ ఇన్ ది స్టేజ్ ప్రోస్ట్రేటెడ్ టు దిస్
2: ప్రియ. మేము సన్యాసులుగా వేషాలు వేసుకున్నాము.
1: ఐ థింక్ దట్ ఐ యామ్ ఎ రెనన్.
2: వేషానికి తగినటువంటి ఒక ప్రవర్తనలు మాలో లేవు.
1: వి హావ్ ద డ్రెస్ ఆఫ్ ఎ రెనన్షియంట్ బట్ నాట్ ఎ కాండ.
2: సంసారంలో నిజమైనటువంటి వైరాగ్యం లోపల జీవితాన్ని గడుపుతూ ఉంటున్నారు.
1: దేర్ ఆర్ మెనీ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ హౌస్ హోల్డర్స్
2: చెప్పి
1: హు లీడ్ ఎ లైఫ్ ఆఫ్ డిటాచ్మెంట్.
2: శంకరాచార్యులు ఒక చక్కని ఒక ఉదాహరణ తీసుకున్నాడు.
1: Shankaracharya has picked up a very good example to teach this.
2: ఒక నటకుడు
1: an actor
2: ఒక శంకరాచార్య వేషం వేసుకుని
1: in the dress in the role of Shankaracharya
2: రాజ సభలో ప్రవేశించాడు.
1: He entered into a court.
2: మాత నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునఃపునః అంత్యకాలే మహాదుఃఖం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని ప్రవేశించాడు.
1: He started chanting various things, saying there is no father, no mother, no property, nothing, be careful, be careful. That's what he was chanting as he stepped into that open court.
2: Rajagaru vachi umatasanam ichadu.
1: King made him
2: kuchunnadu chakkani aadhyatmikanga ఆత్మతత్వాన్ని ఏకత్వాన్ని అద్వైతాన్ని చక్కగా బోధించాడు ఒక గంట సేపు.
1: He gave a spiritual discourse for one full hour on the principle of non-dualism, unity and oneness.
2: అంతా సభ పూర్తి అయిన తర్వాత
1: at the end of the
2: రాజు ఆజ్ఞను పురస్కరించుకుని మంత్రి వారు ఒక తట్టలో బంగారు కాసులు పోసుకుని తీసుకుని వచ్చారు.
1: Basing in response to the command of the king, the minister brought gold coins.
2: ఇదిగో మీ యొక్క గోల్డెన్ వర్డ్స్.
1: Your words are golden.
2: ఇలాంటి పవిత్రమైనటువంటి వర్డ్స్ మేము వినగలిగాము.
1: We could hear your sacred word.
2: బహుమతిగా ఇస్తున్నాను అన్నాడు.
1: We are offering this gift to you.
2: నాకు ఇది అక్కర్లేదు.
1: He said, I don't want this.
2: నేను వేసినది ఏమిటి?
1: What is it I have put on?
2: నేను సన్యాసిని.
1: I am a sannyasi.
2: సర్వసంగ పరిత్యాగే సన్యాసి యొక్క ప్రధాన లక్ష్యం.
1: The main feature of a sannyasi is to give up everything in this
2: world. మీ బహుమానం నిమిత్తమే నేను రాలేదు.
1: I have not come here for these gifts.
2: మీ బహుమానం నాకు అవమానము.
1: The gift is a matter of shame to me.
2: కనుక నాకు అక్కర్లేదు అన్నాడు.
1: I don't want.
2: వెళ్ళినాడు.
1: He went.
2: రెండవ దినము
1: సెకండ్ డే
2: ఆ నటకుడే
1: ద సేమ్ యాక్టర్
2: నర్తక వేషం వేసుకుని వచ్చాడు. డాన్సర్.
1: He came in the role of a dancer next day.
2: మంచిగా స్త్రీవలే అలంకారం చేసుకున్నాడు.
1: He has decorated himself like a beautiful lady.
2: వచ్చాడు, నృత్యం చేశాడు ఆ సభ లోపల.
1: And started dancing.
2: సభలో ఉండినటువంటి వారందరూ కూడా తన్మయత్తున అయిపోయినారు.
1: All got themselves lost enjoying this dance.
2: భూమిని తగిన కాలు తాళం విడిచిన చెయ్యి ఈ విధంగా నాట్యమాడాడు.
1: The movements are
2: కాదం పాదములు తలపు ఒక భూమిపైనే నిలవలేదు.
1: In fact, the tune and the rhythm was so like that the feet didn't stand on earth.
2: ఈ నృత్యం చూస్తూ ఉండినటువంటి రాజు అట్టనే స్తంభించిపోయాడు.
1: The king was very much surprised watching this dance performance.
2: కానీ మంత్రు చాలా తెలివితేటలు కలవాడు.
1: But ministers are highly
2: ఆనాటి మంత్రులు.
1: Ministers of those days anyway.
2: జాగ్రత్త పడ్డాడు, అందుకోసమనే మంత్రులు పెట్టుకుంటుంటారు.
1: That's very purpose of having ministers in a court.
2: రాజుకు తెలియకపోయినప్పటికీ రాజుకు తలపైన వజ్ర వైడూర్య మలక్త మాణిక్య గోమేధిక శిలాగాలతో కూర్చున్నటువంటి ఒక బంగారు కిరీటం ఉంటుంది.
1: The king will have a crown of precious gems.
2: కానీ తల లోపల రాళ్ళు ఉంటాయి.
1: But inside the head there will be stones.
2: అందుకోసమనే వాళ్ళకి సలహాలు ఇచ్చే కోసమే మంత్రులని పెట్టుకుంటారు.
1: Therefore they have ministers to advise them.
2: వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుండదు రాజులకు.
1: The king will not have any experience usually.
2: అందువల్ల రాజు చక్కగా గుర్తించాడు.
1: So king could know what all.
2: గుర్తించి నిన్నటి దినం వచ్చినటువంటి ఈ యొక్క శంకరాచార్య వేషం వేసుకున్నటువంటి నటుడే ఇతను అనుకున్నాడు.
1: He could find out that the same actor who came in the role of Shankara yesterday is again here in this role of this dancer today.
2: Rajgar aagya prakaramu tirigi bangaru kaasu tisukochi aanuku bahumananga ichadu.
1: As king commanded, the minister brought gold coins as a gift.
2: Raja naa nattanaku inta maatrameena bahumanamu naaku inka ekku kavali annadu.
1: Then the dancer said, after all, is this the gift you are going to offer for my grand performance? I want more.
2: Ninna dinam meeru sanyasvesham tho vacharu, నాకు అక్కర్లేదన్నావు, ఈనాడు ఇంకా ఎక్కువ కావాలంటున్నావి, ఏమిటి దీని యొక్క అంతరార్థం అన్నాడు.
1: దెన్ యూ ఆస్క్ ఎ క్వశ్చన్, యెస్టర్డే ఇన్ ద రోల్ ఆఫ్ ఎ రెనన్షియంట్ యూ సెడ్ నో ఐ డోంట్ వాంట్, టుడే యూ వాంట్ మోర్, వాట్ ఇస్ ద సీక్రెట్ బిహైండ్ ఇట్?
2: అప్పుడు ఆ నర్తకి చెప్పింది.
1: దెన్ ద డాన్సర్ సెడ్,
2: వేషము తగినటువంటి ప్రవర్తన దీనికి అత్యవసరము.
1: ద బిహేవియర్ ఇన్ అకార్డెన్స్ విత్ ద డ్రెస్ ఇస్ ఎసెన్షియల్.
2: కనుకనే నామము తగినటువంటి యొక్క నడతలు చాలా ప్రత్యేకము.
1: దేర్ఫోర్ ద కండక్ట్ ఆల్సో షుడ్ బి ఇన్ ట్యూన్ విత్ ద నేమ్. ఐ యామ్ ఎ డాన్సర్.
2: నామము తగినటువంటి యొక్క దీనికి ఆశ నాకు ఉండాల్సింది.
1: దేర్ఫోర్ ఇస్ ద డాన్సర్ ఐ హావ్ డిజైర్.
2: అతను సన్యాసం ఆ నేమం ద పేరు.
1: Previous day, the role was that of a renunciant.
2: సన్యాసికి తగినటువంటి త్యాగం అతనికి ఉండవలసింది.
1: Therefore, you must be one of sacrifice.
2: నామము తగినటువంటి ఒక ప్రవర్తన, నామము తగినటువంటి వర్తన, ఈ రెండు చేరిందే నర్తన.
1: Therefore, the action must be in accordance to the name and the behavior, vartana.
2: ఆ విధంగా చెప్పి, మీరు మానవులుగా పుట్టారు.
1: You are born as a human being.
2: మానవునికి తగినట్టుగా నటించాలి, మానవత్వంగా నీవు జీవించాలి.
1: You should lead the life of a human
2: being. ఇది శంకరులు బోధించినటువంటిది.
1: This is the teaching of Shankara.
2: ఏ వేషములకు ఆ నడత చాలా అవసరము.
1: As is the dress, so should be the behavior.
2: ఏ యొక్క రూపమునకు ఆ ప్రవర్తన అత్యవసరము.
1: As is the form, so should be the conduct.
2: కొరకు ఓ మానవులారా,
1: ఓ హ్యూమన్ బీయింగ్స్,
2: మీరు మానవాకారం ధరించినారు.
1: యు ఆర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ హ్యూమన్.
2: మానవతా విలువలు మీరు ప్రపంచించాలి.
1: యూ షుడ్ హ్యావ్ హ్యూమన్ వాల్యూస్.
2: మానవతా విలువలు మీరు నటించాలి.
1: యూ షుడ్ ఎగ్జిబిట్ హ్యూమన్.
2: మానవతా విలువలు మీరు తెలుసుకోవాలి.
1: యూ షుడ్ డెవలప్ హ్యూమన్.
2: లేకపోతే ప్రయోజనం ఏంటి? మానవత్వం అన్నందుకు చాలా అవమానకరంగా అవుతుంటాయి.
1: ఆర్ ఎల్స్ ఇట్ బి మ్యాటర్ ఆఫ్ షేమ్ టు బి ఎ హ్యూమన్.
2: అది ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
1: దట్ వాట్ ఈస్ సెడ్, ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
2: ఏమిటి ఈ మ్యాన్ కైండ్?
1: వాట్ ఇస్
2: ఏమిటి మా విలువలు?
1: వాట్ ఇస్ వాల్యూ హియర్?
2: థాట్స్, వర్డ్స్ అండ్ యాక్షన్ టుగెదర్.
1: ద హార్మనీ, ది టుగెదర్నెస్ ఆఫ్ థాట్స్, వర్డ్స్ అండ్ డీడ్స్.
2: ఈ మూడింటి యొక్క ఏకత్వమే మానవత్వానికి సరైనటువంటి అర్థము.
1: The unity of thought, word and deed is the true meaning of
2: it. ఇది వేదాంతమునందు త్రికరణ శుద్ధి అని చెప్పారు.
1: This in Vedanta is called త్రికరణ శుద్ధి or
2: purity. ఈ మూడింటి యొక్క ఏకత్వం చేతనే ప్రేమ ఆవిర్భవిస్తుంది.
1: Because of the unity of the Trinity, you find the love.
2: ఈ ప్రేమ మనలో ఆవిర్భవించిన హృదయ కమలం వికసిస్తుంది.
1: When once there is love in you, the lotus flower of your heart.
2: ఈ హృదయ కమలం వికసించగానే సర్వసంగ పరిత్యాగం ఏర్పడుతుంది.
1: ద మూమెంట్ ద లోటస్ ఫ్లవర్ ఆఫ్ ద హ్యూమన్ హార్ట్ బ్లాజమ్స్, యూ డెవలప్ డిటాచ్మెంట్.
2: కనుక వైరాగ్యం రానటువంటి వారికి హృదయ కమలం విచ్చలేదు.
1: దోస్ హు ఆర్ నాట్ డిటాచ్డ్, ఇట్ ఓన్లీ మీన్స్
2: హృదయ కమలం విచ్చకుండా పోవడానికి ప్రేమతత్వం అంతలో ప్రారంభం కాలేదు.
1: ద లోటస్ ఫ్లవర్ ఆఫ్ ద హ్యూమన్ హార్ట్ హాస్ నాట్ బ్లాజమ్.
2: ఈ ప్రేమ లేకపోవడం చేతనే అనిమల్ గా జీవిస్తున్నాడు.
1: బికాస్ ఆఫ్ దిస్ హీ లీడ్స్ లైఫ్ ఆఫ్ ఎన్ అనిమల్.
2: అడవిలో సంచరించేటువంటి క్రూర మృగములకు ప్రేమనే ఉంటుండదు.
1: In fact, the wild animals in the forest has no trace of love.
2: Adiye chinna pillavaadanti prahladudu tandriki cheptunnadu.
1: This is the lesson of a tiny tot prahlada to his father.
2: Tandri meer enno vidyanu nerchinaru.
1: Father, you have learnt many
2: forms. Entho vedantaani chucharu.
1: You also have gone
2: through shastra vichetanalo meer chucharu.
1: You read so many
2: kaani
1: but
2: మీరు మానవులు వలె ప్రవర్తించడం లేదు.
1: బట్ యు ఆర్ నాట్ బిహేవింగ్ లైక్ ఎ హ్యూమన్.
2: అడవిలో ఉన్నటువంటి మృగములకైనా ఒక దయా దాక్షిణ్యం ఉంటుంటుంది.
1: అట్లీస్ట్ ద వైల్డ్ యానిమల్స్ దేర్ హావ్ గాట్ సమ్
2: కన్న కొడుకే, కట్టుకున్న భార్యే అనే అవమానం కూడా లేకుండా వాళ్ళని చాలా హింసిస్తున్నావు.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ హర్ట్, యు ఆర్ హర్టింగ్ యువర్ ఓన్.
2: కనుక నీకంటే అడవి మృగములు చాలా మేలు అన్నాడు.
1: Therefore, wild animals are much better than you.
2: కనుక ఇతరులు బాధించి తాను బాధపడేటువంటి వాడు మృగముతో సమానమే.
1: Therefore, the one who hurts and hurts himself is an animal.
2: Kanukane, be good.
1: So be good.
2: Nee motta motta manchiga untundu.
1: So you must be good first.
2: Do good.
1: Then do good.
2: Ee renditi yokka tattvam chetane ee yokka jeevitamu good aipothundi.
1: With these two your whole life will be good.
2: ఈ జీవితం మంచి కావాలనుకుంటే అది ఏ మన యొక్క మంచి గుణములు ప్రారంభించుకోవాలి.
1: సో ఇన్ ఆర్డర్ టు మేక్ అవర్ లైఫ్ గుడ్, వీ షుడ్ హావ్ గుడ్ క్వాలిటీ.
2: ఈ విధంగా శంకర్ల వారు,
1: లైక్ దిస్ శంకర,
2: అనేక ప్రాంతములకు బయలుదేరి,
1: వెంట్ టు మెనీ ప్లేసెస్,
2: అనేక విధములైన ఈ అద్వైతాన్ని, ఈ దుఃఖంతో కూలిపోయేటువంటి యొక్క మానవులకు ధైర్య సాహసాలు ఇచ్చి మానవత్వం యొక్క విలువను కూడా చక్కగా ప్రబోధిస్తూ వచ్చాడు.
1: He taught human values to the frustrating society, the disappointed souls over there, so that they could pick up the courage and strength.
2: ఈ యొక్క ప్రభువు ఈ రకమైనటువంటి యొక్క బోధన చేస్తున్నాడని తమ వెంట ఉండినటువంటి ఈ 14 మంది యొక్క శిష్యులు కూడా వారు కూడా భజగోధంలో లోపల ఒక 12 శ్లోకాలు చెప్తూ వచ్చారు.
1: His disciples all 14 of them could absorb his teachings and started composing their own.
2: చేసుకుంటూ వచ్చి వారు కూడా దాంట్లో లీనమైపోయారు.
1: They also got themselves totally identified with non-dualism.
2: అప్పుడే భారతదేశం నందు అద్వైత సిద్ధాంతం అనేటువంటిది స్థిరపడిపోయింది.
1: ఇట్ వాజ్ ఓన్లీ దెన్ ద థియరీ ఆఫ్ నాన్ డ్యూయలిజం హస్ కమ్ టు స్టే ఇన్ భారత్.
2: క్రమక్రమేణా తిరిగి ఈ ఆధునిక ప్రారంభం కాగానే అద్వైత మతము చల్లబారుతూ వచ్చింది.
1: బట్ యాజ్ ఎన్ ఎఫెక్ట్ ఆఫ్ ద మోడర్న్ ఏజ్ ది థియరీ ఆఫ్ నాన్ డ్యూయలిజం ఇస్ నాట్ దట్ ఎఫెక్టివ్.
2: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా,
2: మీరు సన్యాసం తీసుకోమని నేను చెప్పడం లేదు.
1: భగవాన్ నెవర్
2: లేక వైరాగ్యాన్ని పొందమని చెప్పడం లేదు.
1: భగవాన్ నెవర్
2: మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించుకుంటూ
1: భగవాన్ వాంట్స్ యూ టు డూ యువర్ డ్యూటీ.
2: లక్ష్యం భగవంతుని పైన ఉంచి
1: హ్యావింగ్ ఎయిమ్ ఆన్ గాడ్,
2: అన్నిటికీ ఒకటే మూలాధారం ఒకటి ఉన్నది అనే సత్యాన్ని గుర్తించండి.
1: నో ద ట్రూత్ దట్ దేర్ ఇస్ ఎ ఫండమెంటల్ ప్రిన్సిపల్ బిహైండ్ ఆల్ దిస్.
2: ఈ సత్యాన్ని గుర్తించినప్పుడు తమంతట తామే ఒక విధమైనటువంటి యొక్క వైరాగ్యం ప్రారంభిస్తుంది.
1: వెన్ వన్స్ యూ రికగ్నైజ్ అండర్స్టాండ్ దిస్ ట్రూత్ యూ డెవలప్ డిటాచ్మెంట్.
2: కాన వైరాగ్యం అనేటువంటిది ఒక ఫోర్స్ తో ఒక విధమైనటువంటి యొక్క బలవత్తరంతో వచ్చేటువంటిది కాదు.
1: డిటాచ్మెంట్ ఇస్ నాట్ వన్ దట్
2: భగవంతుని పైన ప్రేమ పెరిగే కొలది వైరాగ్యం ఇంకా వచ్చేసేస్తుంది.
1: యాజ్ యూ డెవలప్ లవ్ టువర్డ్స్ గాడ్ మోర్ అండ్ మోర్ ద డిటాచ్మెంట్ ఆల్సో విల్ గ్రో సైమల్టేనియస్లీ.
2: ఈ డిటాచ్మెంట్ ఈజీగా పోతుంది.
1: దెన్ డిటాచ్మెంట్ వుడ్ బి ఈజీ.
2: మన మనసు త్రిప్పటంలోనే ఉంటుండాలి ఇది.
1: ఇట్ డిఫరెన్స్ లైస్ ఇన్ ద టర్మ్ గాడ్,
2: అన్నిటికీ ఒకటే మూలాధారం ఒకటిన్నది అనే సత్యాన్ని గుర్తించండి.
1: నో ద ట్రూత్ దట్ దేర్ ఇస్ ఎ ఫండమెంటల్ ప్రిన్సిపల్ బిహైండ్ ఆల్ దిస్.
2: ఈ సత్యాన్ని గుర్తించినప్పుడు తమంతట తామే ఒక విధమైన

0: తొలగిపోతుంది.
1: దెన్ డిటాచ్మెంట్ వుడ్ బి ఈజీ.
0: మన మనసు త్రిపటంలోనే ఉంటుండాలి ఇది.
1: ఇట్ డిఫరెన్స్ లైస్ ఇన్ ద టర్నింగ్ ఆఫ్ ది మైండ్.
0: ఇది ఒక బీగము.
1: దిస్ ఇస్ లాక్. దిస్ ఇస్ ద లాక్.
0: This is one key.
1: This is the key.
0: Put a key.
1: Put the key into the lock.
0: Turn left side.
1: Turn left side.
0: Open.
1: And it gets open.
0: Turn right side.
1: Turn lock. Right side. It gets locked.
0: Same lock, same key.
1: Same lock, same key.
0: Turning difference.
1: Difference is there in the turning.
0: Kabatti lock a bondage.
1: Locking is
0: open
1: bondage.
0: A liberation.
1: Opening it is liberation.
0: కాబట్టి లిబరేషన్ అండ్ బాండేజ్ రెండు ఒకటిగానే ఉంటుండదు. కనుకనే మన ఏవ మనుష్యానం కారణం బంధం వచ్చేవు. మనసే దీనికి మూల కారణం.
1: Therefore it is the same mind that is responsible for the bondage.
0: కాబట్టి మన హృదయమే ఒక లాక్.
1: Our heart is the lock.
0: మన మనసే కీ.
1: Mind is the key.
0: దీన్ని భగవంతుని వైపున తిప్పితే డిటాచ్మెంట్.
1: If you turn towards God's side,
0: అది ప్రకృతి వైపున తిప్పితే అటాచ్మెంట్.
1: If you turn towards the world's side,
0: ఎట్లా అటాచ్మెంట్ అనే సందేహం కలగొచ్చును.
1: You may find question how it is possible.
0: Unnaru meer ippudu.
1: Here you are.
0: Meeku rendu legs unnai, rendu kaallu unnai.
1: You have two legs.
0: Kaani parikshalo pass ayipoyi MBA teeskun tarvata edo oka udyogamlo praveshinchin tarvata amma naannalu oka ammayini kattesestaru.
1: After getting your MBA degree you secure a job and your parents will see to it that you get married.
0: Parents kattavachu lekapothe neeve kattukovachu nu.
1: Or you yourself may pick up one
0: wife. Kaani yerakki emi అప్పుడు నాలుగు కాళ్ళు అవుతాయి.
1: దెన్ యుల్ హ్యావ్ ఫోర్ లెగ్స్.
0: నీవి రెండు, ఆమె రెండు.
1: యువర్ టూ అండ్ యువర్ వైఫ్ టూ.
0: మరి తర్వాత ఇంకొక వన్ ఇయర్ టూ ఇయర్స్ అయిపోయేసరికి ఇంకొక సిక్స్ లెగ్స్ అయిపోతాయి.
1: అట్ వన్ ఆర్ టూ ఇయర్స్ యుల్ హ్యావ్ సిక్స్ లెగ్స్.
0: తర్వాత మరి ఎయిట్ లెగ్స్ అయిపోతాయి.
1: దెన్ ఎయిట్ లెగ్స్.
0: తర్వాత టెన్ లెగ్స్ అయిపోతాయి. ఈ లెగ్స్ అయితే అధికమయ్యే కొద్ది నడక చల్లారిపోతుంది.
1: యాజ్ యూ హ్యావ్ మోర్ అండ్ మోర్ ఆఫ్ లెగ్స్ యూ విల్ బి స్లో యాజ్ టు వాక్.
0: అది ఏ బాండేజ్ అన్నారు.
1: దాట్ ఈస్ బాండేజ్.
0: కనుక ఈ బాండేజ్ ఎక్కడి నుంచి వచ్చేది కాదు, నీ డిజైర్స్ నుంచి, నీ డిజైర్స్ నుంచి వస్తున్నాయి.
1: సో బాండేజ్ హ్యాస్ నాట్ కమ్ ఫ్రమ్ అవుట్ సైడ్. లెస్
0: లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్రెజర్ అన్నారు.
1: సో లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్రెజర్.
0: జీవితం చాలా దీర్ఘ ప్రయాణం అయినటువంటిది.
1: లైఫ్ ఇస్ అ లాంగ్ జర్నీ.
0: ఈ దీర్ఘ ప్రయాణం లోపల మనం ఈ లగేజ్ ని కొంచెం తగ్గించుకుంటూ పోవాలి.
1: ఇన్ దిస్ లాంగ్ జర్నీ వీ షుడ్ హ్యావ్ లెస్ లగేజ్.
0: అది ఆనందం పెరుగుతూ వస్తుంది.
1: దెన్ యుల్ బి బ్లిస్ఫుల్.
0: ఈ ప్రాకృతమైనటువంటి యొక్క బాధ్యత తగ్గే కొలది ఆనందం పెరుగుతూ పోతుంది.
1: యాజ్ యూ లెసన్ ది వరల్డ్లీ రెస్పాన్సిబిలిటీస్ యూ విల్ బి మోర్ అండ్ హ్యాపీ.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఈ భారం తగ్గిపోయేటువంటి విషయము రేపటి దినం మాట్లాడుకుందాం.
1: భగవాన్ విల్ స్పీక్ టు us how to lessen our burden and luggage tomorrow.
0: మీ కర్తవ్యాలు మీరు నిర్వర్తించండి.
1: డూ యువర్ డ్యూటీ.
0: కానీ మనసు లక్ష్యం పైన పెట్టుకోండి.
1: బట్ కీప్ యువర్ మైండ్ ఆన్ ది ఎయిమ్, మెయిన్ ఎయిమ్.

0: ఈ భౌతికమైనటువంటి జీవితము శాశ్వతమైనది కాదు, అస్థిరమైనది.
1: This physical life is not permanent, it is temporary.
0: Asthiram yavanam dhanam. ఈ యవనము ధనము కదిలిపోయే మేఘముల వంటివి, ఇవి కూడాను అస్థిరము, స్థిరములు కావు.
1: యూత్ అండ్ వెల్త్ యాజ్ వెల్ ఆర్ ఫ్లీటింగ్, దే పాస్ బై లైక్ క్లౌడ్స్.

0: భార్యాబిడ్డలు, బంధుమిత్రులు వీరందరూ కూడాను మించువలే అతి క్షణములో మారుమయ్యేటువంటి వారు.
1: వైఫ్, చిల్డ్రన్, రిలేషన్స్ అండ్ ఫ్రెండ్స్ దే ఆల్సో చేంజ్ అండ్ వానిష్ లైక్ మిస్ట్,
0: లైక్
1: లైట్నింగ్.

0: మానవ జీవితములో సత్యమైన నడత, సత్కీర్తి ఇవి రెండు కూడాను శాశ్వతమైనటువంటివి.
1: ఇన్ హ్యూమన్ లైఫ్ టూ ఆర్ పర్మనెంట్, వన్ ఇస్ గుడ్ కాండక్ట్, ట్రూత్ఫుల్ కాండక్ట్.

0: and reputation.
1: లోకములో మానవాభ్యుదయ నిమిత్తమై మానవ నిర్మాణ నిమిత్తమై మానవ యొక్క అభివృద్ధి నిమిత్తమై అనేక విధములైనటువంటి మతములు ప్రారంభమైనవి.
0: ఇన్ దిస్ వరల్డ్ ఎయిమింగ్ అట్ ది హ్యూమన్ వెల్ఫేర్ ప్రోగ్రెస్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ హ్యుమానిటీ మెనీ రిలీజియన్స్ ఆర్ ఫౌండెడ్.

0: మనకు గొప్పని సిక్కులనగా.
1: The Parsi say that Zoroaster is great, while Sikhs say that Nanak is great.
0: Saiye goppani Baba bhaktulu cheppa andarokkate ani kondaranaga.
1: Baba devotees say that Sai Baba is the Lord, while few say that all are equal.
0: సర్వమత సమ్మతం వైన దేవుడు ఒకడే.
1: గాడ్ ఈజ్ వన్ యాక్సెప్టబుల్ టు ఆల్ రిలిజియన్స్.
0: అతడే సత్యము, అతడే ధర్మము, అతడే శాంతియు, అతడే ప్రేమస్వరూపుడు.
1: That God is truth, that God is righteousness, that God is peace, that God is love.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Manava jeevitamulo bhinnatvani dooram chesi aikamatyani abhirudhi parachi jeevitamu aadarshavantamaina jeevitamuga మానవ సమాజములకు అందించే నిమిత్తమై ఏర్పడినటువంటిదే ఈ మతం అనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించడం అత్యవసరం.
1: ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ టు రియలైజ్ దట్ ది ఇంటెన్షన్ ఆఫ్ ఎనీ రిలిజన్ ఈస్ టు బ్రింగ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ యూనిటీ ఇన్ దిస్ వరల్డ్ ఆఫ్ డైవర్సిటీ సో దట్ వీ లీడ్ ఎన్ ఐడియల్ లైఫ్.
0: అన్ని మతముల యొక్క సారము, అన్ని గ్రంథముల యొక్క మూలము, అన్ని ప్రయాణముల యొక్క గమ్యము ఒక్కటే.
1: ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ రిలిజన్స్ అండ్ ద సమ్మరీ ఆఫ్ ఆల్ సీక్రెట్ టెస్ట్ అండ్ ద గోల్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ట్రావెల్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: కానీ మానవుడు స్వార్థపరుడై, సంకుచిత హృదయుడై, స్వప్రయోజన నిమిత్తమై మతమును అడ్డమునుంచుకొని మానవుడు అనేక విధములైనటువంటి యొక్క కలహములకు కాలు తూగుతున్నాడు.
1: బట్ ఇన్ ద నేమ్ ఆఫ్ రిలిజన్ వీఆర్ హెడింగ్ టువర్డ్స్ కాన్ఫ్లిక్ట్ అండ్ ఫైట్ బికాస్ ఆఫ్ సెల్ఫిష్నెస్, నారో మైండెడ్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: మతములన్నీ చేరి మంచిని బోధించే తెలిసి మెలుగవలను తెలివితోడ.
1: All religions teach good things. We have to conduct ourselves with intelligence.
0: Matulu manchimaina matamedi cheddadi.
1: If our minds are good, which religion is bad?
0: Vinudu Bharatiya veerasutuda.
1: O valiant son of Bharat, listen to this.
0: Niti nijayiti ధర్మము దానము, సత్యము సాంప్రదాయము, సహనము అహింస అన్ని మతముల యొక్క ప్రణామములు ప్రధానమైన ప్రమాణములు.
1: ద స్టాండర్డ్ ద మెయిన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆల్ రిలిజన్స్ ఆర్ ద మొరాలిటీ, ది ఇంటెగ్రిటీ, చారిటీ, రైచియస్నెస్, ట్రూత్, ట్రెడిషన్, ఫర్బేరెన్స్ అండ్ నాన్ వయలెన్స్.
0: అన్ని మతములు కూడాను అంగీకరించినటువంటివి ఈ యొక్క సమన్వయమైనటువంటి సత్య స్వరూపములు.
1: దీస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ ఆర్ యాక్సెప్టెడ్ బై ఆల్ రిలిజియన్స్.
0: ప్రాచీన కాలము నుండి ఈ ప్రపంచమునందు అనేక విధములైనటువంటి మతములు అభివృద్ధిగాంచి భిన్నత్వమును ఆశించి ఏకత్వమును విస్మరించి మానవత్వమును కోల్పోతూ వస్తున్నారు ఈ యొక్క కాలమునందు.
1: రిలిజన్స్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్ హావ్ ఫర్గాటన్ దిస్ మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ అండ్ ఆల్వేస్ మెయింటైన్డ్ దిస్ డైవర్సిటీ విత్ ద రిజల్ట్ ద హ్యూమన్ వాల్యూ ఈజ్ టోటలీ గాన్.
0: మానవ జీవితమునందు ఏకత్వమైనటువంటి యొక్క దివ్యత్వము గుర్తించుకోవటం అత్యవసరము.
1: ఇన్ హ్యూమన్ లైఫ్ ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ to realize the spirit of oneness in this divinity.
0: క్రీస్తు శకమునకు పూర్వము 350 సంవత్సరములకు పూర్వము యూదు అనే దేశమునందు యూదులు జీవించేటువంటి వారు.
1: 350 BC before Christ, Jews lived.
0: అయితే ఈ యూదులయందే ముస్లిం మతము క్రిస్టియన్ మతము ప్రారంభమైంది.
1: However, among Jews, there were religions such as Islam and Christianity.
0: ఈ యూదుల యొక్క దేశమునందు పుట్టినటువంటి వారందరికీ యూదులు అని పేరు.
1: People of that land, they are all Jews.
0: ఇస్లాములకు క్రైస్తవులకు పుట్టిన ఇల్లు ఈ యూదు దేశము.
1: That land is the birthplace of both the religions, Islam and Christianity.
0: ఈ దేశమునందు హిబ్రూ అనేటువంటి భాష చాలా ప్రాముఖ్యమైనటువంటిది.
1: The language, Hebrew language, was very prominent.
0: Hebrew.
1: Hebrew, very prominent.
0: ఈ హిబ్రూ అనేటువంటి భాష సంస్కృతమునకు ఇంచుమించు సమీపంగా ఉండేటువంటిది.
1: This Hebrew language, more or less equal to our Sanskrit.
0: ఈ భాషతో అనేక విధములైనటువంటి మానవ జీవితం యొక్క ఆదర్శాలను ప్రబోధిస్తూ వచ్చింది.
1: Many of the ideals to the entire humanity are contained in the language Hebrew.
0: ఆనాటి ప్రజలు ఆస్తిక హృదయులై పవిత్ర భావముతో దైవత్వాన్ని విస్మరించక తమ యొక్క జీవితమును దైవం యొక్క సన్నిధికి పంపేటువంటి మార్గమును ప్రయాణం సల్పుతూ వచ్చారు.
1: In those days, all believers of God entertained sacred thought with their mind fully concentrated on God.
0: వారికి మరొక దైవం లేదు.
1: They have no other thought.
0: లూ, బెల్, తేజ్ అనేటువంటి రూపాలను నిర్మించుకొని వీరే దైవంగా పూజిస్తూ వచ్చారు.
1: They made palms, low, bell, and started worshipping those images.
0: ఈ విధముగా వారు దేవతలను తామే కల్పించుకొని ఆ దేవతల పైన ఒక నిశ్చలమైనటువంటి ఒక మనసుతో తమ జీవితమును ఆనందంగా గడుపుతూ వచ్చారు.
1: These deities are of their own imagination. They worshipped with their heart and soul and spent their life.
0: ఆ మతములో పురుష స్వరూపుడైనటువంటి అన్ని మతములకు శ్రేష్ఠుడైనటువంటి ఇబ్రహము అనేటువంటి వాడు ఒకడు ఉండేవాడు. ఇబ్రహం.
1: ఇబ్రహం. There's one masculine by name Ibrahim.
0: అతని యొక్క సంతతి వాడే ఈ యొక్క యోసఫ్.
1: జోసఫ్.
0: నాట్ జోసఫ్, యోసఫ్.
1: యోసఫ్ బిలాంగ్స్ టు దట్ ప్రోజెని.
0: కానీ ఆనాటి యోసఫ్ అనేటువంటి యొక్క పేరే ఈనాడు జోసఫ్ పనిగా మారిపోయింది.
1: యోసఫ్ దెన్ ఈజ్ జోసఫ్ నౌ.
0: వీరు కేవలము కర్ర పని వృత్తుల చేత తమ జీవితమును గడుపుతూ వచ్చేటువంటి వాడు.
1: They were carpenters in those times and carried out living.
0: అదే గ్రామమునందు మరియా అనే ఒక కన్య ఉండేటువంటి.
1: There at that place there is one lady by name Maria.
0: ఈ మరియానే ఈనాడు మేరీ అని పేరైపోయింది.
1: That Maria today is called Mary.
0: యోసఫ్ జోసఫ్, మరియాకు మేరీ అనేటువంటి పేరు మార్పు చెందుతూ వచ్చింది.
1: యోసఫ్ ఇస్ నౌ జోసఫ్, మరియా దెన్ నౌ మేరీ.
0: వీరిరువురు కూడాను భగవంతుని యొక్క పరిపూర్ణ విశ్వాసం కలిగినటువంటి వారు.
1: దే హ్యాడ్ అబ్సల్యూట్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: వారి యొక్క కులగురువైనటువంటి యొక్క ఇబ్రహం అనేటువంటి యొక్క తత్వము కొంత విచారణ చేస్తూ దైవము ఈ సృష్టిని ఏ విధంగా చేస్తూ వచ్చాడు అని విచారణ జరుపుతూ వచ్చారు.
1: దే కాన్సన్ట్రేటెడ్ ఆన్ ద ఫ్యామిలీ డైటీ ఇబ్రహోమ్ అండ్ కాంటెంప్లేటెడ్ ఆన్ ద సీక్రెట్స్ ఆఫ్ క్రియేషన్.
0: ఈ క్రీస్తు మతం అనేటువంటిది 2000 సంవత్సరములప్పుడు పుట్టినటువంటిది కాదు. దానికి పూర్వమే 350 సంవత్సరములే ఈ క్రీస్తు మతం పుట్టింది.
1: క్రిస్టియానిటీ ఈజ్ నాట్ జస్ట్ 2000 ఇయర్స్ ఇన్ ఇట్స్ ఆరిజిన్. ఇట్ వాస్ దేర్ ఈవెన్ బిఫోర్ క్రైస్ట్ 350 ఇయర్స్.
0: అందులో భగవంతుని యొక్క తత్వము అతి సులభంగా ప్రబోధిస్తూ వచ్చింది.
1: దేర్ ద డివినిటీ ఇస్ ఎక్స్ప్లెయిన్డ్ వెరీ క్లియర్లీ.
0: భగవంతుడు 6 దినముల లోపలే ఈ సృష్టినంతా కూడాను ఏర్పరిచాడు అని వారి యొక్క విశ్వాసం.
1: Their faith is that God created the whole world in 6 days' time.
0: మొదటి దినము,
1: first day,
0: ప్రకాశాన్ని సృష్టించాడు.
1: First day, the brilliance, light is created.
0: రెండవ దినము, గాలి మేఘములను సృష్టించాడు.
1: Second day, the wind and the cloud.
0: మూడవ దినము, సూర్యుడు చంద్రుడు నక్షత్రాన్ని సృష్టించాడు.
1: Third day, sun, moon and stars are created.
0: నాలుగవ దినము, భూమిని సముద్రాన్ని సృష్టించాడు.
1: Fourth day, earth and ocean are created.
0: ఐదవ దినము, చేపలను పక్షులను సృష్టించాడు.
1: Fifth day, the fish and birds are created.
0: ఆరవ దినము, పశువు అనగా మృగములను మనుషులను సృష్టించాడు.
1: Sixth day, the animals and humans are created.
0: ఇవియే ఈ యొక్క మానవ సృష్టి అందున్నటువంటి ప్రధానమైనటువంటి జీవులు.
1: దే ఆర్ ది మెయిన్ క్రీచర్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఆ తరువాత సబ్రూత అనేటువంటి ఒక పదముతో ఒక భగవంతుడు విశ్రాంతి తీసుకుంటూ వచ్చాడన్నమాట.
1: గాడ్ టుక్ రెస్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ సబ్రూత ద 7th డే.
0: దానిని సండే అని చెప్పారు.
1: దట్స్ కాల్డ్ సండే.
0: ఆ సండేలో భగవంతుని ప్రార్థించవలసినటువంటి యొక్క స్థుతి అనగా సుదినము అని నిర్ణయిస్తూ వచ్చారు.
1: Sunday is the good day when they pray to God.
0: కనుకని క్రైస్తవులందరూ కూడాను సండే ఈ యొక్క చర్చకు వెళ్లి భగవంతుని ప్రార్థించడం జరుగుతూ వచ్చింది.
1: So Christians attend churches on Sunday, the Sabbath day, and offer prayers.
0: క్రమక్రమేణా భగవత్ యొక్క సంకల్పం చేతను, ప్రభావం చేతను, దివ్యమైనటువంటి శక్తి చేతను ఈ యొక్క యోజఫ్ అండ్ మరియా ఇరువురికి ఒక కుమారుడు కలిగాడు.
1: As times passed by, God willed that way that Joseph and Maria gave birth to a child.
0: అతనికి పేరే యేసు అన్నారు.
1: The name of the child is యేసు.
0: యేసు ఈ పదమునకు అర్థం ఏమిటి?
1: What's the main meaning of this యేసు?
0: యే అనగా ఒక్కటి.
1: యే మీన్స్ వన్.
0: సు అనగా పవిత్రము.
1: సు మీన్స్ దట్ విచ్ ఇస్
0: సేక్రెడ్. పవిత్రము ఒక్కటే ఈ జగత్తునందు.
1: ఇట్స్ ద సాంక్టిటీ విచ్ ఇస్ వన్.
0: అతను ఒక్కడే దైవము అనేటువంటి రీతిగా యూదులు విశ్వసిస్తూ వచ్చారు.
1: జూస్ హడ్ ఫుల్ ఫెయిత్ ఆన్ దిస్, గాడ్ ఈస్ ఓన్లీ వన్ హూ ఇస్ సేక్రెడ్.
0: కానీ క్రమక్రమేణా యేసు యొక్క ప్రభావము దినదినములకు పెరుగుట చేత అనేక మందికి అనేక ఆపోహలు ప్రారంభమైనాయి.
1: యాజ్ ద నేమ్ ఆఫ్ యేసు ఇస్ స్ప్రెడింగ్ ఫార్ అండ్ వైడ్, దేర్ వర్ డౌట్స్ అట్ దట్ మోమెంట్.
0: లేత వయస్సు నుండి తండ్రి మరణించడం చేత తల్లికి తగినటువంటి సహాయములు చేయాలని మాతృదేవోభవ పితృదేవోభవ అనేటువంటి అంశమును లక్ష్యమునందు ఉంచుకొని ప్రబోధన సల్పుతూ వచ్చాడు.
1: At the tender age, as he lost his father, only to help his mother, in full acknowledgement of the statement that mother is God and father is God, he started serving her.
0: వారి సేవలు మనకు చాలా ఆదర్శవంతమైనటువంటివి.
1: Service unto the parents is really ideal.
0: ఎందు నిమిత్తమై?
1: Why?
0: మన యొక్క బ్లడ్, ఫుడ్, హెడ్, దుడ్డు అంతా తల్లిదండ్రుల యొక్క గిఫ్టే.
1: The blood, food and head are the gifts of the parents.
0: Kanuka motta motta ee tallidandulaku manam krutagnata choopali.
1: Therefore we should express our gratitude to
0: our parents. Anaati yuvakulakanta kudanu ee vidhamainatundi okka subodhalu salputu vachadu Jesus.
1: Jesus taught in this way the good teaching to youngsters that they have to be grateful to their parents.
0: Leta vayasunnande 11th samvatsaram lopala Jerusalem lo cheradu.
1: At the age of 11, he stepped into Jerusalem.
0: ఈ జెరూసలం లో ప్రవేశించేటప్పటికి తల్లి చాలా కంగారు పడిపోయింది.
1: Mother was very much worried at the sight of this.
0: ఆ మందిరములో అనేక విధములైనటువంటి యొక్క హింసలు జరుగుతూ ఉండినాయి.
1: There in the temple, there were many violent acts taking place.
0: హింసలు కూడా జరుగుతూ వచ్చాయి.
1: వైలెన్స్ వాజ్ దేర్.
0: ఈ హింసను నివారణ గావించి దైవము సర్వభూతములు ఎంత ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని కూడాను నిరూపించే నిమిత్తమై ఆ హింసలను మానిపించుతూ వచ్చాడు.
1: హి ప్రివెంటెడ్ వైలెన్స్ అండ్ విత్ అండ్ థాట్ దట్ గాడ్ డ్వెల్స్ ఇన్ ఎవ్రీవన్.
0: ఓ ప్రజలారా,
1: ఓ పీపుల్,
0: మీరు ఉపకారం చేయటకు వీలు కానప్పటికీ ఊరుకు కూర్చోండి, అంతేకాని అపకారం మాత్రం చేయకూడదు.
1: హి సెడ్ సో, ఓ పీపుల్ ఇఫ్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు హెల్ప్ కీప్ క్వైట్, నెవర్ హార్మ్ ఎనీబడీ,
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: దిస్ వాజ్ హిస్ మెసేజ్, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: ఇది అన్ని మతములు ఎందు ఉండినటువంటి యొక్క సమానమైనటువంటి సారమే.
1: This is the essence of all
0: సర్వ మతముల యొక్క సమన్వయమే.
1: ఇట్ ఇస్ ది ఇంటిగ్రేషన్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్.
0: ఈ ప్రబోధను ప్రజల యందు చాటుతూ వచ్చాడు యేసు.
1: దిస్ టీచింగ్ ఇస్ మెంట్ ఫర్ ది ఎంటైర్ హ్యుమానిటీ.
0: తదుపరి రోగిస్తులకు ఆరోగ్యం అందిస్తూ వచ్చాడు.
1: హీ ఆల్సో గేవ్ రిలీఫ్ టు దోస్ హూ ఆర్ సిక్.
0: అన్నపానాల చేత బాధపడేటువంటి వారికి ఏదో ఒక విధమైన ఆహారం అందిస్తూ వచ్చాడు.
1: హీ సప్లైడ్ ఫుడ్ టు దోస్ హూ ఆర్ హంగ్రీ.
0: ఈ విధమైనటువంటి సహాయం చూస్తూ కొంతమంది ఇతను దైవం యొక్క బిడ్డ, సన్ ఆఫ్ గాడ్ అని చెప్తూ వచ్చారు.
1: వాచింగ్ ఆల్ దీస్ గుడ్ డీడ్స్, some called him the son of God.
0: కానీ ఈ పేరు క్రమక్రమేణా అది son of God గా మారిపోయింది.
1: Later it has become verily the name son of God.
0: కానీ తండ్రి ఒకడు ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని కూడాను నిరూపిస్తూ వచ్చింది.
1: It also shows the clear proof that there is father God above.
0: ఇతని యొక్క పేరు ప్రతిష్టలు, కీర్తి ప్రతిష్టలు కూడాను పెరుగుతూ వచ్చాయి.
1: The name and the fame of Jesus Christ has spread far and wide.
0: ఈ సమయమునందు ఇక్కడ రెండు తెగలు ఏర్పడి ఉన్నాయి.
1: Here at this moment there are two schools.
0: క్యాథలిక్స్ అనేటువంటి వారు, అందులో రోమన్ క్యాథలిక్స్ ఉండేటువంటి వారు ప్రధానమైన చర్చం.
1: The first group of thought, Roman Catholics.
0: వారి యొక్క అభిష్టములంతా కూడాను ఎదుర్కొనేటువంటి వారు మరొక తెగ తయారైపోయింది.
1: There's another group that fought with this group.
0: ప్రొటెస్టెంట్స్ ఉన్నారు.
1: This group is called Protestants.
0: Protestant ante dani edurukuneetundi varu ani dini artham.
1: As they protested, they are Protestants.
0: Kanukane dini yokka yudu tattvam lopala rendu tegaluga maaripothu vachindi.
1: So among Jews these are the two groups.
0: Catholics, Protestants.
1: Catholics and Protestants.
0: Ivi kramakramena perigi ee bhedamulu ee dveshamulu dinidina abhivruddhi pondutu vachayi.
1: The difference of opinion has increased day by day.
0: దానివల్ల జీసస్ యేసు కూడాను చాలా ప్రమాదములు సంభవిస్తూ వచ్చాయి.
1: దిస్ లెడ్ టు జీసస్ హూజ్ లైఫ్ వాజ్ ఇన్ డేంజర్.
0: అందులో యెరూషలేములో ఉన్నటువంటి యూదులు ఇతన్ని ఏమాత్రము ప్రవేశించడానికి అంగీకరించలేదు.
1: జూస్ దేర్ ఇన్ జెరూసలేం డిడ్ నాట్ పర్మిట్ జీసస్ టు గో దేర్.
0: ఈ విధముగా మత కల్లోలములు, కలహములు దినదినాభివృద్ధి పొందుతూ వచ్చాయి.
1: Like this, religious conflict and fighting was on ever on the rise.
0: Indulo konni 250 tagaluga maaripothu vachayi.
1: There were 250 schools of thought, divisions there.
0: Deenilo ee yokka konni desamulu yokka sambandhalu kuda cheripothu vachayi.
1: They also monopolized certain countries.
0: Yudhullo ఒక విధమైనటువంటి యొక్క తెగలు ఏర్పడి ఈ యొక్క జీసస్ ను అనేక విధములుగా హింసించడానికి కూడా పూనుకున్నారు.
1: బికాస్ ఆఫ్ సో మెనీ గ్రూప్స్ దేర్, దే ఆల్ అటెంప్టెడ్ ఈవెన్ టు హార్మ్ జీసస్.
0: రోమన్లు ఒకవైపున,
1: రోమన్
0: క్యాథలిక్స్ ఒకవైపున,
1: క్యాథలిక్స్ అదర్ సైడ్,
0: లూథర్స్ ఒకవైపున, లూథర్
1: ఆన్ అదర్ సైడ్,
0: స్వీడన్స్ ఒకవైపున, లండన్ ఒకవైపున, ఈ విధంగా ఒక్కొక్క తెగలు ఒక్కొక్క రీతిగా మారుతూ వచ్చినాయి.
1: There are so many groups which went on changing.
0: ఈ హింసల లోపల మతములు అధికమయ్యే కొలది మతులు కూడాను అధికమవుతూ వచ్చాయి.
1: All these differences are based on violence and that led to madness.
0: ఈ మతాభిమానం వల్ల మానవుల్లో ఒక విధమైనటువంటి రాక్షసత్వం ప్రారంభమైంది.
1: Because of this attachment to group affiliations, naturally there was conflict and fighting.
0: ఈ మతాభిమానములకు మూల కారణము అహంకారము, ఒక విధమైన దురభిమానమే.
1: రిలీజియస్ అఫిలియేషన్ లీడ్స్ టు ఈగో.
0: ఈ విధమైనటువంటి దాన్ని పురస్కరించుకుని ఈ జీసస్ యొక్క పదములు సత్యమా కాదా అనేటువంటి దీంతో అనేక మంది తబ్బిబ్బైపోతూ వచ్చారు.
1: దిస్ లెడ్ టు కన్ఫ్యూషన్ అమంగ్ దెమ్ యాజ్ టు వాట్ జీసస్ సెడ్, రైట్ ఆర్ రాంగ్.
0: ఆయనే మొత్తం ఒకటి చెప్పాడు, నేను భగవంతుని యొక్క మెస్సెంజర్ అని.
1: హీ హింసెల్ఫ్ డిక్లేర్డ్ ఫస్ట్ దట్
0: నేను మాత్రమే కాదు, అందరు కూడా నువ్వు దూతలే, భగవంతుని యొక్క దూతలే.
1: He said, I am the messenger of God. Not only me here, all of you are the messengers of God.
0: కనుక ప్రతి మానవుడు కూడాను భగవంతుని మెస్సెంజరే.
1: So every human being is a messenger of God.
0: కానీ ఆ సత్యాన్ని మానవుడు విస్మరించి తానే ఒక విధమైనటువంటి యజమానుడిగా భావించి ఈ మెస్సెంజర్ అనేటువంటి యొక్క అర్థమును విరుద్ధంగా మారిపోతూ వచ్చింది.
1: But he has forgotten this truth. And man considers that he is the master and head today.
0: అయితే యేసు ఈ సత్యాన్ని అభివృద్ధి గావించుకుంటూ పోయాడు.
1: బట్ యేసు ప్రొపగేటెడ్ దిస్ ట్రూత్ ఓన్లీ.
0: మొదట ఐఎమ్ ది మెస్సెంజర్ ఆఫ్ గాడ్ అన్నాడు.
1: ద ఫస్ట్ డిక్లరేషన్ ఈస్ ఐఎమ్ ది మెస్సెంజర్ ఆఫ్ గాడ్.
0: తదుపరి ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్ అన్నాడు.
1: ద సెకండ్ స్టేట్మెంట్ ఈస్
0: సమీపానికి పోతూ వచ్చాడు భగవంతునకు.
1: ద సన్ ఆఫ్ గాడ్ ఇండికేట్స్ ప్రాక్సిమిటీ.
0: అనగా తండ్రికి కుమారునికి సంబంధ బాంధవ్యం ఉన్నట్టుగా నిరూపించాడు.
1: ఇట్ ఓన్లీ మీన్స్ దట్స్ ఇంటిమేట్ రిలేషన్షిప్ between father and the son.
0: Maroka paryayam sadhana salputu salputu, I and my father are one annadu.
1: As he went on doing spiritual endeavor and practice, he declared, I and my father are one.
0: Tadupariye Holy Ghost.
1: Finally comes Holy Ghost.
0: Ivi anni matamulu yendu kudanu unnatundi yokka siddhantamule.
1: These are the principles present in all religions.
0: Adi hinduulu yendu kudanu dvaitamu విశిష్టాద్వైతము అద్వైతము అని కూడా ఈ మూడింటి యొక్క అర్థములు నేను నిరూపిస్తూ వచ్చింది.
1: ద హిందూయిజం ఆల్సో అడ్వకేట్స్ దీస్ త్రీ, జ్యువలిజం, క్వాలిఫైడ్ నాన్ జ్యువలిజం అండ్ నాన్ జ్యువలిజం.
0: దీంట్లో కూడా ఐ ఆమ్ ఇన్ ది లైట్ ఈజ్ ఇన్ మీ, ఐ ఆమ్ ది లైట్ అనేటువంటి ఈ మూడు తెగలకే సమన్వయం భావిస్తూ వచ్చారు.
1: ద పర్షియన్ కాన్సెప్ట్ ఆల్సో రివీల్స్ ద సేమ్, ఐఎమ్ ఇన్ ద లైట్ ఈజ్ ఇన్ మీ అండ్ ఐఎమ్ ద లైట్.
0: సర్వ మతముల యొక్క సమన్వయాన్ని ప్రబోధిస్తూ సర్వ మానవుల యొక్క ఏకత్వాన్ని అభివృద్ధి పరిచేటువంటి నిమిత్తమై జీసు తన దేహాన్ని అర్పితం చేస్తూ వచ్చాడు.
1: జీసస్ సాక్రిఫైస్డ్ హిస్ బాడీ టు ఎస్టాబ్లిష్ అండ్ టు బ్రింగ్ ఇన్ ద సింథసిస్ ఆఫ్ ఆల్ స్కూల్స్ ఆఫ్ థాట్.
0: ఇలాంటి తత్వం అనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకునలేక వీరు క్రిస్టియన్స్, వీరు ముస్లింలు, వీరు హిందువులు, వీరు పార్షియన్స్, వీరు ఈ విధంగా మనం భేదానికి ఒక అవకాశం అందించి కట్టకడబటికి మానవత్వాన్ని మనం నిర్మూలన చేసుకుంటున్నాం.
1: వీ డోంట్ అండర్స్టాండ్ దిస్ ఫిలాసఫీ క్లియర్లీ అండ్ వీ గివ్ యాంపుల్ స్కోప్ ఫర్ డివిజన్స్ అండ్ వీ కంప్లీట్లీ రూయిన్ బర్న్ టు ఫ్లేమ్ ద హ్యూమన్ వాల్యూ అండ్ ద క్వాలిటీ.
0: ఈనాటి మానవుడు మహనీయుల యొక్క జన్మదినోత్సవం మాత్రమే జరుపుకుంటున్నారు కానీ మహనీయుల యొక్క ఆదేశాలను ఆచరణలో పెట్టడం లేదు.
1: టుడే వీఆర్ సెలబ్రేటింగ్ ద బర్త్డే ఆఫ్ గ్రేట్ పీపుల్. But we don't follow their command.
0: కాని మనము ఈ యొక్క జన్మోత్సవం జరుపుకోవటం గొప్పతనం కాదు.
1: There's nothing great in celebrating the birthday.
0: వారి యొక్క ఆశయాలను, వారి యొక్క ఆదేశాలను మనం ఆచరణలో పెట్టడానికి తగిన కంకణం కట్టుకోవాలి.
1: We should determine to translate into action, practice their teaching and ideals.
0: ఈ జీసస్ చెప్పినటువంటివన్నీ కూడాను సరియైనవా కాదా అని అనేక విధములుగా కూడాను అనేక మంది పండితులు దీనిని పరిశోధన జరుపుతూ వచ్చారు.
1: Scholars started investigating the validity of this statement made by Jesus Christ.
0: అయితే ఇందులో చాలా 1530 సంవత్సరముల క్రిందట ఉండినటువంటి మ్యాటర్ అంతా ప్రోగు చేసుకుంటూ వచ్చారు.
1: They collected all the matter that existed prior to 1530.
0: ఇవి 530 లోపల ఒక ఇంగ్లాండ్ లోపల ప్రత్యేకమైనటువంటి ఒక బుక్ రాశారు.
1: ఆల్ దట్ వాస్ కంపోజ్డ్ ఇన్ టు వన్ బుక్ దేర్ ఇన్ ఇంగ్లాండ్.
0: దానిని పెద్దదిగా ఉంటే అందరూ కూడా చూడగలరని చాలా చిన్న బుక్గా చేసి రష్యన్స్ బ్లాక్ ఓషన్ దగ్గర ఒక పెద్ద బిల్డింగ్ పెట్టి దాంట్లో పెట్టారు.
1: రష్యన్స్ మేడ్ ఇట్ ఏ స్మాల్ బుక్ అండ్ కెప్ట్ దేర్ నియర్ ద బ్లాక్ సీ ఇన్ సేఫ్ కస్టడీ.
0: ఆ చిన్నదాని ఉంటే సమస్తము ఇమిడి ఉంటుండాలి.
1: In the tiny book, everything is written there.
0: Idi aa book.
1: This is that book.
0: This is the book.
1: This is the book.
0: This is the book.
1: This is the book, the Bible.
0: This is papers.
1: These are the papers you see from there.
0: ఇది ప్రధానమైన చిహ్నం ఈ యొక్క కత్తిలో ఉంటుండాలి. ఇది క్రాస్.
1: You find the cross on there, on the book.
0: ఇది సర్వ మతముల యొక్క సమన్వయాన్ని బోధించేటువంటి యొక్క పద్ధతి అని కూడా వారు నిరూపిస్తూ వచ్చారు.
1: They also proved the fact is the procedure to establish synthesis of all religions.
0: ఈ గ్రంథములో ఉండినటువంటివి ఏ యొక్క బైబిల్లో కూడా లేవు.
1: All that present here is not present anywhere in the Bible.
0: ఇది చాలా నూతనమైనటువంటి యొక్క యేసు యొక్క చరిత్రలు.
1: This is new, brand new story of Jesus.
0: భగవంతుని యొక్క విషయాలు తెలుసుకోవటము అందరికీ సాధ్యం కాదు.
1: Is not given to everybody to know the divinity.
0: అయితే భగవంతుని యొక్క తత్వం తెలుసుకోవాలంటే భగవద్భావమే మనందు ఆవిర్భవించాలి.
1: To know the divine, we should develop divine thoughts.
0: ఇందులో ఉండినటువంటి ఈ దారం, ఇది గుర్తుపెట్టిన దారం లోపల ప్రతి మతమునందు ఉండినటువంటి యొక్క సమన్వయాన్ని బోధించేటువంటి ఒక శ్లోకం ఉంటుండాలి.
1: Here you find the bookmark thread there. Every thread has got the text of every religion.
0: Sarva dhammam parityajya mam ekam saranam vraja aham tvam sarva papebhyo mokshayishyami masucha aneetundi bhagavadgita yokka sarani ee yokka gurtulopala imichu vacharu.
1: Most important sloka of Bhagavad Gita is right present here in the bookmark.
0: అన్ని ధర్మముల యొక్క సారము ఒక్కటే.
1: The essence of all religions is one.
0: భగవంతునికి అర్పితము గావించడమే మానవుని యొక్క ప్రధానమైన కర్తవ్యము.
1: Surrender is the main duty of everyone.
0: Surrender అనగా తాను భగవంతుడు ఒక్కటే అనేటువంటి ఏకత్వానికి రావాలి.
1: Surrender means the feeling of oneness. I and God are one.
0: కారణం ఏమిటి?
1: Why?
0: నీ యందున్నదే నాయందు, నాయందున్నదే నీ యందు.
1: The reason is that who the one present in you is present in me.
0: భిన్నమైనటువంటివి.
1: Bodies are different.
0: కేవలం ఒక విధమైనటువంటి యొక్క బెలూన్లు వంటివి.
1: Bodies are like balloons.
0: ఇవి కేవలం ఒక బల్బుల వంటివి.
1: They are like bulbs.
0: ఈ బల్బుల లోపల ఉండేటువంటి కరెంటు అంతా ఒక్కటే.
1: The current passing through all these bulbs is one.
0: Colors difference.
1: There's difference in color.
0: Voltage is difference.
1: Voltage differs.
0: కానీ కరెంటు ఒక్కటే, ఆ దివ్యత్వం ఒక్కటే.
1: The current divinity is one.
0: ఏకోహం బహుశ్యాం అది కూడా దీంట్లో ఉంది.
1: This book contains that important dictum saying that one manifests into many.
0: ఒక దైవమే సర్వుల యందు ఉంటున్నాడు.
1: Only one God is present in everyone.
0: ఈ ఉపాధి భేదమును పురస్కరించుకొని మీరు ఈ విధంగా కూడా కలహాలకు ముందంజ వేయకూడదు.
1: Never follow the differences basing on the differences of the body.
0: కలహములకు అవకాశమే లేదు.
1: There is no chance or scope for conflict.
0: కేవలం దేహాభిమానమే ఈ కలహములకు మూల అభిమానం.
1: It is the body attachment which is responsible for fights.
0: దేహాన్ని మనం శాశ్వతంగా నమ్మకూడదు.
1: Never believe that body is permanent.
0: Body is like a water bubble.
1: Body is like a water bubble.
0: Mind is like a mad monkey.
1: Mind is like a mad
0: monkey.
1: Don't
0: follow the mind. Don't follow the body. Follow the conscience and all.
1: Don't follow the mind, don't follow the body, follow the conscience.
0: అది ఈ యొక్క గ్రంథం యొక్క ప్రధానమైన లక్ష్యం.
1: That is the main principle of this text.
0: కనుకనే మన కాన్షియన్స్ ని మనం ఫాలో చేస్తూ రావాలి.
1: So we should follow our conscience.
0: దీనిని భారతీయ సంస్కృతి యందు చిత్ అన్నారు.
1: This in the culture of Bharat is called chit.
0: Sat chit ఆనందం.
1: Three aspects. Sat chit ఆనందం.
0: ఈ మూడు యొక్క తత్వములు మన యందే ఉంటున్నవి.
1: All the three are within us.
0: అలాంటి తత్వాన్ని మనం ఈనాడు గుర్తించాలి.
1: We have to recognize this truth.
0: ఏదో మనం గ్రంథాలు చదువుతున్నాము.
1: We go through the books.
0: ఎక్కడ చిక్కితే ఆ పెద్దల దగ్గరికి అంతా మనం పరిగెత్తిపోతున్నాము.
1: We run after all great people.
0: కానీ వారు గ్రేటా కాదా అనేటువంటి విచారం చేయటం లేదు.
1: బట్ వీ డోంట్ ఎంక్వైర్ వెదర్ దే ఆర్ రియల్లీ గ్రేట్.
0: నీకంటే గ్రేట్ ఇంకొకరు లేడు.
1: దేర్ ఇస్ నో అదర్ పర్సన్ గ్రేటర్ దాన్ యూ.
0: కానీ నీ సత్యాన్ని నీవు తెలుసుకోలేకపోతున్నావు.
1: బట్ యూ డోంట్ నో యువర్ ఓన్ ట్రూత్.
0: ఏనుగు తన యొక్క బలము తాను గుర్తించుకోలేదు.
1: ఎలిఫెంట్ డస్ నాట్ నో ఇట్స్ స్ట్రెంగ్త్.
0: కనుకనే ఒక అంకుశాన్ని చూపించినటువంటి మావుటాకు లొంగిపోతుండాలి.
1: Therefore, it submits in itself the to Mahout because of that iron rod.
0: ప్రపంచమంతా మన యందే ఉంటున్నది.
1: The whole universe is within you.
0: అంతా కూడా నీ యొక్క శక్తి యందే ఇమిడి ఉంటున్నది.
1: Everything is within your power.
0: అదే ఫ్రీ విల్ అన్నారు.
1: దట్స్ కాల్డ్ ఫ్రీ విల్.
0: ఫ్రీ విల్ అనేటువంటిది ప్రత్యేకంగా లేదు.
1: ఫ్రీ విల్ ఇస్ నాట్ సెపరేట్.
0: అది ఆత్మతత్వానికి సంబంధించినటువంటిది.
1: ఇట్ ఈస్ డివైన్ సెల్ఫ్ ది స్పిరిట్.
0: కనుక అట్టి దివ్యత్వమునికే ఫ్రీ విల్ అన్నారు.
1: దట్ డివినిటీ ఈస్ కాల్డ్ ద ఫ్రీ విల్.
0: కానీ ఇట్టి సత్యాన్ని విస్మరించి కేవలం దేహం యొక్క బలము, ధనబలము, భుజబలము, బుద్ధి బలమే ప్రధానమని విశ్వసించి ఈ యొక్క భౌతిక బలములపైన ఆధారపడి ఉంటున్నారు.
1: వి ఫర్గెట్ దిస్ ఫండమెంటల్ ప్రిన్సిపల్. వి రిలై ఆన్ ద బాడీ, ద మైండ్ అండ్ ఇంటెలిజెన్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భగవంతుణ్ణి పొందాలంటే,
1: in order to acquire divinity,
0: మనలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని మనం దర్శించాలంటే,
1: in order to find out the divinity within us,
0: నిన్ను నీవు తెలుసుకోవాలనుకుంటే,
1: if you want to know yourself,
0: నిర్మలమైన ప్రేమను నీవు పెంచుకోవాలి.
1: You should develop pure love.
0: ఈ ప్రేమనే అందరినీ కట్టివేసే పెద్ద పాశము.
1: It is this bond of love that binds everybody.
0: దీనిని ప్రేమ పాశము అన్నారు.
1: This is the bond of love.
0: అయితే ఈ క్రిస్టియన్ మతం లోపల 250 తెగలు ఉండినప్పటికీ ఆ యొక్క జీసస్ యొక్క తత్వాన్ని యావత్ ప్రపంచానికంతా చాటే నిమిత్తమై కంకణం కట్టు వచ్చారు.
1: Although there are 250 schools and divisions in Christianity, they all propagate the principles of Jesus.
0: పురుషులు స్త్రీలు కూడాను ఎక్కడ చూసినా కూడాను ఒక ప్రచారంలోనే ఉంటున్నారు.
1: Even today you find men and women involved in evangelism.
0: అయితే ప్రచారం జోరుగా జరుగుతుండదే కానీ ఆచారం మాత్రం లేదు.
1: However, this prachara propagation, there is no achara practice.
0: Practice చాలా ఇంపార్టెంట్.
1: Practice is very important.
0: ప్రచారం చేయవచ్చును.
1: You can propagate.
0: ప్రచారం చేసినంత మాత్రం అది శాశ్వతం కాదు.
1: That will never be permanent.
0: నీ ఆచరణ ప్రచారమే అత్యవసరమైనటువంటిది.
1: You can propagate by practicing what you say.
0: Through practice. అదే ప్రధానమైనటువంటి ఒక ఇది.
1: దట్ ఈస్ ద ఫండమెంటల్ థింగ్.
0: నీవు చేసి అనుభవిస్తుంటే అందరూ కూడా నిన్ను అనుసరిస్తూ వస్తారు.
1: వెన్ యూ ప్రాక్టీస్ అండ్ ఎంజాయ్, అదర్స్ విల్ ఫాలో యూ.
0: నీవు చెప్పటం ఒకటి, చేయటం మరొకటి.
1: యూ సే సంథింగ్ అండ్ యాక్ట్ ఇన్ ఎ డిఫరెంట్ వే.
0: కనుకనే ఎవరు దానిని విశ్వసించలేకపోతున్నారు.
1: సో నోబడీ వుడ్ ఎవర్ బిలీవ్ యూ.
0: కనుక మొట్టమొదటి నీవు ప్రచారం చేయకపోయినప్పటికీ ఆచరిస్తూ పో. నీ యొక్క ఆచరణ అందరూ అనుసరిస్తారు.
1: డజంట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ ప్రాపగేట్, బట్ ప్రాక్టీస్ ఇట్ ఇస్ ఎనఫ్.
0: కనుక ఈనాడు ప్రాక్టీస్ అనేటువంటిది చాలా అవసరమైనటువంటిది.
1: టుడే మోస్ట్ ఎసెన్షియల్ థింగ్ ఇస్ ప్రాక్టీస్.
0: అనేక పర్యాయం నేను పిల్లలకు చెప్తుంటాను.
1: భగవాన్ టెల్స్ టు అవర్ స్టూడెంట్స్ రిపీటెడ్లీ.
0: 5 రకములైనటువంటి నాలెడ్జ్ ఉంటుండాలి.
1: దర్ 5 ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్.
0: కానీ ఈ కలియుగ ప్రభావం చేత బుకిష్ నాలెడ్జ్ పెరిగిపోతుండాలి.
1: యాజ్ అన్ ఎఫెక్ట్ ఆఫ్ కలి ఏజ్ వీ ఫైండ్ బుకిష్ నాలెడ్జ్ ఇంక్రీజింగ్.
0: ఈ బుకిష్ నాలెడ్జ్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్ గా ఉంటుండాలి.
1: దిస్ బుకిష్ నాలెడ్జ్ ఇస్ ది సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
0: కానీ జనరల్ నాలెడ్జ్ 0.
1: బట్ జనరల్ నాలెడ్జ్ ఇస్ ఎ బిగ్ 0.
0: కామన్ సెన్స్ 0.
1: కామన్ సెన్స్ ఇస్ 0.
0: ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ డిస్క్రిమినేషన్.
0: కానీ అది సెల్ఫిష్ డిస్క్రిమినేషన్.
1: బట్ దట్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్
0: దట్ ఇస్ నాట్ ఫండమెంటల్ డిస్క్రిమినేషన్.
1: ఇస్ నాట్ ఎనీవే ఫండమెంటల్ డిస్క్రిమినేషన్.
0: ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ చేస్తే ప్రాక్టికల్ నాలెడ్జ్ నీలో వస్తుంది.
1: వెన్ వన్స్ యూ ఎక్సర్సైజ్ ఫండమెంటల్ డిస్క్రిమినేషన్, యూ డెవలప్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: ఫండమెంటల్ అనగా ఏమిటి? నా ఎందు, నీ ఎందు, వారి ఎందు, వీరి అందరి ఎందు ఉన్నది ఒక్కటే అనేటువంటి ఒక తత్వాన్ని నీవు అభివృద్ధి పరచుకోవాలి.
1: వాట్ ఈస్ దట్ ఈస్ ఫండమెంటల్ హియర్? యూ షుడ్ డెవలప్ ద ఫీలింగ్ దట్ సేమ్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
0: అందరి ఎందు ఒకటే ఉంటుండాలి.
1: సేమ్ డివినిటీ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: మమాత్మ సర్వభూతాంతరాత్మ, ఈ ఆత్మనే సర్వల ఎందు ఉంటుండాలి.
1: దట్ ఈస్ ది సేమ్ డివినిటీ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబడి.
0: కానీ ఈనాటి మానవుడు,
1: మ్యాన్ టుడే,
0: తుచ్చమైనటువంటి నీటి బుడగ వంటి ఈ దేహాభిమానం చేతనే అనేక విధమైనటువంటి సంబంధాన్ని, బాంధవ్యాన్ని విస్మరించి స్వార్థ స్వప్రయోజనాల కోసం పాటుపడుతున్నాడు.
1: బికాస్ మ్యాన్ ఈజ్ అటాచ్డ్ టు దిస్ బాడీ విచ్ ఇస్ సో మీన్, విచ్ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్. హీ హస్ ఫర్గాటన్ దట్ పర్మనెంట్ రిలేషన్షిప్ విత్ గాడ్.
0: సెల్ఫిష్నెస్.
1: సెల్ఫిష్ బికాస్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
0: ఈ స్వార్థం అనేటువంటిది ఇన్ని విధమైనటువంటి యొక్క మానవత్వాన్ని నిర్మూలం కావిస్తుందా.
1: ఇట్ ఈస్ ది సెల్ఫిష్నెస్ దట్ కిల్స్ ద హ్యూమన్ క్వాలిటీ.
0: కనుకనే ఈ మానవత్వం అనేటువంటి అభివృద్ధి పరచాలంటే ఏకాత్మ భావాన్ని పెంచుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు డెవలప్ దిస్ హ్యూమన్నెస్, వీ షుడ్ డెవలప్ దిస్
0: మానవత్వమైనటువంటిది మతంగా మనం విశ్వసించాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ యాజ్ ద రిలీజియన్.
0: అది రిలీజియన్. రిలీజియన్ అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ రిలీజియన్?
0: రియలైజ్ రిలీజియన్.
1: టు రియలైజ్ ఈజ్ రిలీజియన్.
0: రియలైజ్ అంటే ఏమిటి? రియలైజ్ చేయాలి.
1: వాట్ ఈస్ దట్ యూ హావ్ టు రియలైజ్?
0: హు ఆమ్ ఐ.
1: You have to realize what you are. Who am I?
0: నేను దేహమా?
1: Am I the body?
0: కాదు.
1: No.
0: నేను మనసా?
1: ఎమ్ ఐ ద మైండ్?
0: కాదు.
1: నో.
0: నేను బుద్ధియా?
1: ఎమ్ ఐ ద ఇంటెలెక్ట్?
0: కాదు.
1: నో.
0: నేను ఒక సెన్సెస్?
1: ఎమ్ ఐ ద సెన్సెస్? నో.
0: ఇవేవి కాదు.
1: నన్ ఆఫ్ దీస్.
0: నాది ఈ దేహము.
1: దిస్ బాడీ ఇస్ మై బాడీ.
0: మై బాడీ మీనింగ్ అనగా హూ ఇస్ దిస్ మై?
1: వెన్ యూ సే మై బాడీ దెన్ హూ ఇస్ దిస్ మై?
0: దిస్ ఇస్ మై కర్చీఫ్.
1: This is my kerchief.
0: Kerchief is separate from me.
1: Kerchief is separate from me.
0: My body means body is separate from me.
1: When you say my body, body
0: but
1: is separate from
0: you?
1: Me. Then who are you?
0: ఈ విధమైనటువంటి యొక్క రియలైజ్ చేస్తూ పోతే క్రమక్రమేణ బాడీ, మైండ్ సెన్సెస్ ఇవన్నీ కూడాను ఇన్స్ట్రుమెంట్స్. యు ఆర్ ది మాస్టర్.
1: When once you inquire this way, you will realize that the body, mind, intellect and senses are the instrument.
0: Wife,
1: and you are the
0: children,
1: master.
0: Children, bandhavulu, mitru, antakunu madhyalo vachetundi passing clouds, passing clouds.
1: Wife, children, friends, relations are like passing
0: before
1: clouds.
0: Before marriage, who is wife, who is husband?
1: Prior to the marriage, who is the wife and who is the husband?
0: Before birth, who is the son, who is the mother?
1: Before the birth, who is the son and who is the mother?
0: ఇవంతా మధ్యలో వచ్చిన అటాచ్మెంట్.
1: ఇట్స్ ఆల్ అటాచ్మెంట్ దట్ హెస్ కమ్ ఆన్ ద వే.
0: నాట్ లవ్, నాట్ లవ్, నాట్ లవ్.
1: ఇట్స్ నాట్ లవ్, ఇట్స్ నాట్ లవ్, ఇట్స్ నాట్ లవ్.
0: అటాచ్మెంట్.
1: ఇట్స్ ఓన్లీ అటాచ్మెంట్.
0: లవ్ యూ అండ్ ఫ్రమ్ డివినిటీ.
1: ఇట్స్ ఓన్లీ ద లవ్ రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ గాడ్.
0: అదే రియల్ లవ్.
1: దాట్ ఈస్ ద రియల్ లవ్.
0: బిఫోర్ బర్త్ ఇస్ లవ్.
1: Before birth there is love.
0: After death there is love.
1: After death there is love.
0: Living time there is love.
1: During lifetime there is love.
0: Trikala bhajyam satyam. This is omnipresent love.
1: This love is indivisible, that remains the same in all the three periods of time.
0: Alanti love manam develop chesukovali.
1: We have to develop that divine love.
0: Ee madhyalo kadilipoye meghamulu vanti okka premanu penchukoni తన దివ్యత్వాన్ని తాను మర్చిపోతున్నాడు మానవుడు.
1: ది అటాచ్మెంట్ దట్ హస్ కమ్ ఇన్ బిట్వీన్ ఆన్ ద వే ఆఫ్ లైఫ్.
0: అదే
1: పాసింగ్ క్లౌడ్.
0: బిగ్గెస్ట్ ఫూలిష్నెస్.
1: వి హావ్ ఫర్గాటన్ ద డివినిటీ. దట్ ఇస్ ది బిగ్గెస్ట్ ఫూలిష్నెస్ ఇన్ హ్యుమానిటీ టుడే.
0: ఈ యొక్క తెలివి తక్కువ పని చేతనే మానవుడు తన యొక్క తత్వాన్ని తాను గుర్తించలేకపోతున్నాడు.
1: బికాస్ ఆఫ్ దిస్ అట్టర్ స్టేట్ ఆఫ్ ఫూలిష్నెస్ వి హావ్ ఫర్గాటన్ అవర్
0: ప్రాపంచిక సంబంధమైనటువంటి డ్యూటీస్ నువ్వు చేయి, తప్పులేదు.
1: డూ యువర్ వరల్డ్లీ డ్యూటీస్.
0: కానీ డ్యూటీ ఇస్ గాడ్.
1: Duty is God.
0: Work is worship.
1: Work is worship.
0: ఈ రెండింటి యొక్క భావంతో do your duty.
1: With these two feelings, do your duty. Do your duty sincerely.
0: అంతే కాని ఒక అటాచ్మెంట్ తో నువ్వు చేయకూడదు.
1: Don't do it with attachment.
0: కర్మణ్యేవ అధికారస్య మా ఫలేషు కదాచన. ఇది నా యొక్క అధికారం.
1: You got the right.
0: ఈ కర్మ నిమిత్తమే ఈ కాయం వచ్చింది.
1: ద బాడీ ఇస్ గిఫ్టెడ్ టు డూ.
0: ఈ కర్మకాయం నిమిత్తమే కాలం వచ్చింది.
1: ద టైమ్ ఇస్ దేర్ సో దట్ యు మే డూ.
0: కాల కర్మ కారణమును కూడాను మన కర్తవ్యంగా విశ్వసించి దీని పనిలో ప్రవేశించాలి.
1: దేర్ఫోర్ యు అండర్స్టాండ్ ద టైమ్ అండ్ ద బాడీ అండ్ ద డ్యూటీ అండ్ డిశ్చార్జ్ యువర్ రెస్పాన్సిబిలిటీ.
0: గుర్తించినటువంటి వాడే యేసు.
1: ఇస్ యేసు హస్ నోన్ దిస్ ఫండమెంటల్ ట్రూత్.
0: తల్లి మేరీ చాలా మరియా చాలా గొప్ప భక్తురాలు.
1: మదర్ మరియా మేరీ ఇస్ అన్ ఆర్డెంట్ డివోటీ.
0: ఆమె నిరంతరం కూడాను దైవ చింతనే బోధించేటువంటిది ఈ బిడ్డకు.
1: షీ ఆల్వేస్ టాట్ హర్ సన్ టు థింక్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ.
0: ఒకనాడు
1: వన్ డే
0: ఒక పర్వతం పైన కూర్చొని
1: సిట్టింగ్ ఆన్ ద మౌంటైన్ టాప్
0: తన్ని మరణించిన తర్వాత తల్లి చాలా బాధపడుతుండాలి.
1: మదర్ వాజ్ ఫీలింగ్ సో సాడ్ బికాస్ ది డెత్ ఆఫ్ హర్ హస్బెండ్.
0: కూర్చున్నాడు 12 దినములు.
1: ఈ సాడ్ దేర్ ఫర్ 12 డేస్.
0: ఏమిటి ఈ అటాచ్మెంట్?
1: What is this attachment?
0: ఈ అటాచ్మెంట్ ఎక్కడ నుంచి వచ్చింది?
1: Where from it
0: అని బాగా యోచన చేశాడు.
1: He inquired for it.
0: మనం పెంచుకున్నదే.
1: It's one of our own making.
0: కానీ this is not God's gift.
1: But it's not God's gift.
0: ఇది దైవం యొక్క గిఫ్ట్ కాదు.
1: This attachment is not God's gift.
0: దైవం యొక్క గిఫ్ట్ బ్లిస్.
1: Bliss is God's gift.
0: దైవం యొక్క గిఫ్ట్ పీస్.
1: God's gift is peace.
0: దైవం యొక్క గిఫ్ట్ ట్రూత్.
1: God's gift is truth.
0: That is God's gift.
1: That is the God's gift.
0: ఇవంతా మధ్యలో కదిలిపోయేటువంటి మేఘములే.
1: All the rest are passing clouds.
0: దీనిని భగవద్గీత యందు మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త.
1: No wife, no family, no wealth whatsoever. Be careful.
0: ఎవరు సన్ను ఎవరు బిడ్డ ఎవరు తల్లి ఏ మాత్రం దేహానికి దేహానికి సంబంధమే.
1: It's only body connection. Actually speaking, who is the mother? Who is the son?
0: నేను తల్లి నుంచి వచ్చానని భావిస్తున్నాడు చాలా మూర్ఖుడు.
1: A foolish one thinks that he is born to his mother.
0: From mother.
1: He thinks that he is from mother.
0: Not from mother, through mother. That is important.
1: He is not from mother, he is through mother. That is important.
0: కాబట్టి through mother. అందరూ through mother నుంచి వచ్చిన వాళ్ళే కానీ not from mother. From God.
1: So all are through Mother, but we are from God.
0: ఈ సత్యాన్ని మనం చక్కగా గుర్తించుకోవాలి.
1: We have to know this truth clearly.
0: అందరూ భగవంతుని యొక్క బిడ్డలే.
1: All are the children of God.
0: Brotherhood of man, fatherhood of God.
1: This is the substance of brotherhood of man and
0: fatherhood
1: of God.
0: క్రమేణ రెండు కూడాను ఏకమైపోతుంది.
1: Gradually they become unified.
0: Father property లో son కు రైట్ వచ్చేస్తుంది.
1: The son has a right on father's property.
0: కనుక ఆ రైట్ కు మనం ఫైట్ చేస్తూ రావాలి.
1: So we have to fight for that right.
0: అది ఏ మానవుని యొక్క ప్రధానమైన సాధన.
1: దట్ ఇస్ ది మెయిన్ స్పిరిచువల్ పాత్ దట్ వన్ షుడ్
0: దైవం సమీపానికి సమీపానికి సమీపానికి పోవడానికి పూనుకోవాలి.
1: వన్ షుడ్ ట్రావెల్ క్లోజర్ అండ్ క్లోజర్ టు గాడ్.
0: అది ఏ సాధన.
1: దట్ ఈస్ స్పిరిచువల్
0: సాధన అంటే ఊరికి జపం చేసుకోవటం సాధన కాదు.
1: ఇస్ నాట్ హోల్డింగ్ టాలిస్మన్.
0: ధ్యానంలో కూర్చోవడం సాధన కాదు.
1: నాట్ సిట్టింగ్ ఇన్ మెడిటేషన్.
0: టైం వేస్ట్.
1: ఇస్ ఆల్ టైం వేస్ట్.
0: మెడిటేషన్ చేస్తున్నావు అనుకుంటారు.
1: యు థింక్ యు ఆర్ మెడిటేటింగ్.
0: ఎవరిని చేస్తున్నావు మెడిటేషన్? నువ్వు
1: ఆన్ హూమ్ ఆర్ యు మెడిటేటింగ్?
0: నీవు వేరు, దైవం వేరుగా ఉన్నాడు.
1: డూ యూ థింక్ దట్ యు ఆర్ సెపరేట్ ఫ్రమ్?
0: నీవు దైవాన్ని మెడిటేషన్ చేస్తున్నావు అంటే నీవు వేరు, దైవం వేరు.
1: వెన్ యు సే దట్ యు మెడిటేట్ ఆన్ గాడ్, ఇట్ మీన్స్ యు ఆర్ సెపరేట్
0: ఫ్రమ్. నీవు దైవం యొక్క నామాన్ని స్మరిస్తున్నావు అంటే నీ పేరు వేరు, దైవం పేరు వేరు.
1: వెన్ యు చాంట్ హిస్ నేమ్, యువర్ నేమ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్స్ నేమ్.
0: ఇది సెపరేషన్ ని అభివృద్ధి చేస్తుండాలి.
1: దిస్ డెవలప్స్ ద ఫీలింగ్ ఆఫ్ సెపరేషన్.
0: ఈ సెపరేషన్ ఉండకూడదు మనకు.
1: దేర్ షుడ్ నాట్ బి సెపరేషన్ లైక్ దిస్.
0: ఈ డిటాచ్మెంట్ ఉండకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ కైండ్ ఆఫ్ దిస్
0: అటాచ్మెంట్. ఉండకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి అటాచ్మెంట్.
0: ఓన్లీ ఏకత్వం.
1: ఇట్స్ ఓన్లీ వన్ పాయింట్. ఇట్ ఇస్ యూనిటీ.
0: అది నిజమైనటువంటి దైవం. నా యొక్క హృదయవాసి.
1: గాడ్ డ్వెల్స్ ఇన్ మై హార్ట్.
0: ఎక్కడ ఉన్నాడు నీకు దైవం?
1: వేర్ ఇస్ గాడ్?
0: దైవభావమే నీకు హృదయం కాదు. ఇది హృదయం, హృదయం కాదు, గ్రాయి.
1: In fact, if there is no divine thought, it is not hrudaya, heart, it is a stone.
0: Stone.
1: It is a stone.
0: Truth, daya. Daya galigina hrudayame ee hrudayamu.
1: Truth, daya. That which
0: daya
1: is compassionate.
0: Compassion lekapothe, this is only stone.
1: When there is no compassion, it is only a stone.
0: కనుకనే మనం ఈనాడు కంపాషన్ డెవలప్ చేసుకోవాలి.
1: సో టుడే వీ హావ్ టు డెవలప్ కంపాషన్.
0: అది ఏ జీసస్ ఇచ్చినటువంటి ప్రేమ తత్వము.
1: దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ జీసస్.
0: Love, love, love,
1: love,
0: love, love is God. Live in love.
1: Love is God. Live in love.
0: Kanukane, start the day with love.
1: Start the day with love.
0: Fill the day with love.
1: Fill the day with love.
0: Spend the day with love.
1: Spend the day with love.
0: End the day with love.
1: End the day with love.
0: This is the way to God.
1: This is the way to God.
0: కనుక మనం ప్రేమ ప్రేమ ప్రేమతోనే ఉండాలి.
1: Therefore we should live in love continuously.
0: అటువంటి వాడే దైవానికి పరమ ప్రీతి కలిగినటువంటి వాడు.
1: He is beloved to God.
0: గోమద్ భక్తః, అతనే నా భక్తుడు అని కూడా ఇంట్లో ఉంటుండాలి.
1: And here this book contains that saying that he is beloved to me, to God.
0: ఎవడు ప్రేమతో ఉంటున్నాడో God, live in love.
1: Love is God, live in love.
0: కనుకని start the day with love.
1: Start the day with love.
0: Fill the day with love.
1: Fill the day with love.
0: Spend the day with love.

0: that saying that he is beloved to me, to God.
1: ఎవడు ప్రేమతో ఉంటున్నాడు, దైవ ప్రేమను ఆశిస్తున్నాడు, వాడే నాకు నిజమైనటువంటి యొక్క మిత్రుడు.
0: The one full of love is a friend of God.
1: కానీ ఈనాటి ఫ్రెండ్స్ చాలా విరుద్ధమైనటువంటి ఫ్రెండ్స్.
0: Friends of today, they act in a contradictory way.
1: Money ఉంది,
0: there's money in the pocket.
1: Father position baga undi,
0: father is comfortable in position.
1: Hello, hello, hello, hundreds of friends anta vastaru.
0: You will have hundreds of friends saying hello, hello.
1: Pocket lo money ledu,
0: pocket is empty.
1: Father position poyindi,
0: father lost his position.
1: No goodbye, goodbye kuda chepparu vaadu.
0: No one would ever say even goodbye.
1: Ida mana friendship.
0: Is that friendship?
1: God is not like that.
0: God is not like
1: God
0: that.
1: God is always with you, in you, around you.
0: God is always with you, in you, around you.
1: అలాంటి మిత్రుని మనం సంపాదించుకోవాలి.
0: వీ షుడ్ హ్యావ్ సచ్ ఎ ఫ్రెండ్.
1: కనుకనే రియల్ మిత్ర ఫ్రెండ్ ఈస్ గాడ్.
0: సో యాక్చువల్లీ స్పీకింగ్ రియల్ ఫ్రెండ్ ఈస్ గాడ్.
1: అలాంటి శాశ్వతమైనటువంటి మిత్రుని మనం చేరిపోవడానికి చూడాలి.
0: గాడ్ ఈజ్ అవర్ పర్మనెంట్ ఫ్రెండ్.
1: ఈ ప్రపంచం యొక్క భూతులంతా కూడాను, కేవలం ప్రపంచం యొక్క భోగములన్నీ కూడాను కదిలిపోయే మేఘములు వంటివి, పాసింగ్ క్లౌడ్స్.
0: ఆల్ వరల్డ్లీ ప్లెజర్స్ అండ్ కంఫర్ట్స్ ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
1: ఇది ఎంతకాలం ఉంటుంది?
0: హౌ లాంగ్ దే లాస్ట్?
1: అనేక మంది కొత్త కొత్త వారంతా విదేశీయులు వచ్చి ఉంటారు.
0: మెనీ ఫారినర్స్ హావ్ కమ్ హియర్.
1: ఎన్ని మార్పులు జరిగినా దాని యొక్క ఫండమెంటల్ దీన్ని మనం మార్చుకోకూడదు.
0: వీ షుడ్ నెవర్ చేంజ్ అవర్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఇన్ స్పైట్ ఆఫ్ అదర్ చేంజెస్.
1: ఇమీడియట్ బర్త్ ఇస్ ఎ చైల్డ్.
0: అట్ ది టైమ్ ఆఫ్ బర్త్ ఈజ్ ఎ చైల్డ్.
1: After 10 years, he is a boy.
0: After 10 years, we call him a boy.
1: After 30 years, he is a man.
0: After 30, he is a man.
1: After 75 years, he is a grandfather.
0: After 75 years, he is a grandfather.
1: Person is one.
0: But the person is one.
1: Difference of ages, difference of names.
0: The question is the difference in age.
1: That is fundamental.
0: That is the fundamental truth.
1: Unna vyakti okkade.
0: Only one person
1: atane
0: is present.
1: Atane child, atane boy, atane man, atane grandfather.
0: The very same person at one time was the child, the boy, the man and grandfather later.
1: Adhe reetigane daivamu prarambham lopala sakara swarupudu.
0: So at the beginning God has a form.
1: తదుపరి కొన్ని కష్టములు బాధలు కలిగినప్పుడు ఆప్తుడిగా నిలుచుకుంటాడు.
0: ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ వి ప్రే టు గాడ్.
1: మరి కొంతకాలం అర్థార్థిగా రూపొందుతాడు.
0: సమ్ టైమ్స్ వి ఆస్క్ ఫర్ మనీ. వెల్,
1: తదుపరినే జిజ్ఞాసి.
0: దెన్ హీ బికమ్స్ ఎన్ ఎంక్వైరర్.
1: ఆ విధమైనటువంటి దీంట్లో అనేక విధములుగా భగవంతుని మనము సన్నిహిత సంబంధ బాంధవ్యంగా తీసుకోవాలి.
0: లైక్ దిస్ వి షుడ్ ఎస్టాబ్లిష్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్.
1: ఒక చిన్న కథ,
0: ఎ స్మాల్ స్టోరీ.
1: ఒక శ్రీమంతునకు నలుగురు భార్యలు ఉన్నారు.
0: ఎ రిచ్ మ్యాన్ హ్యాస్ ఫోర్ వైవ్స్.
1: ఫోర్ వైవ్స్. ఈ ఫోర్ వైవ్స్ లోపల పెద్ద ఆమె చాలా ఆధ్యాత్మిక చిత్తం కలిగినటువంటిది.
0: ద ఫస్ట్ వైఫ్ ఈజ్ హైలీ స్పిరిచువల్.
1: రెండవ వైఫ్,
0: సెకండ్ వైఫ్,
1: ఆమెకు కొంత ఆరోగ్యం సరిలేకుండా ఉండేటువంటిది.
0: She is sick.
1: మూడవ వైఫ్,
0: థర్డ్ వైఫ్,
1: మంచి సద్గ్రంథాలంతా చదువుతూ ఉండేటువంటి ఆమె.
0: She reads so many good books.
1: Fourth wife, modern wife.
0: Fourth wife is the modern wife.
1: అంత ఫ్యాషన్ శారీస్, ఫ్యాషన్ జ్యువెల్స్, ఫ్యాషన్ ఇవన్నీ కావాలి ఆమెకు.
0: She is after modern fashion, fashionable శారీస్, fashionable jewelry.
1: ఈ రిచ్ మ్యాన్ ఏదో పని పైన అమెరికాకు వెళ్లాడు.
0: This rich man went on a mission to America.
1: అక్కడ పోయిన పని పూర్తి కాలేదు.
0: There he didn't complete his work.
1: ఇంకా పూర్తి పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాడు.
0: So he went on postponing his return.
1: అప్పుడు భార్యలకు లెటర్ రాశాడు, నాలుగు లెటర్స్.
0: Then he wrote four letters to his wives.
1: నేను వచ్చే వారంలో వస్తున్నాను, మీకు నలుగురికి ఏమి కావాలో తక్షణమే నాకు ఒక మెసేజ్ గా పంపించండి అన్నాడు.
0: He said, I am returning next week. Write to me what you want
1: facts
0: from me.
1: Faxga pampichamannadu.
0: He wanted the fax message to be sent immediately.
1: Ee fourth wife untundadi, modern girl.
0: The fourth wife, modern girl.
1: Aam rasindi aa desham lopala manchi latest sarees, latest jewels emane unte teeskunra annadu.
0: Fourth wife wanted husband to bring with him latest fashionable sarees and jewelry.
1: Second wife, akkada mahaneelu yokka charitram emaina unte adi okati teeskunra andi ani.
0: Second wife wanted books with full of information, biographies of noble people.
1: Moodo bhari cheppindi

0: నా యొక్క రోగంతో నేను భరించుకోలేకపోతున్నాను, నాకు ఈ రోగాలకు తగినటువంటి మందులు ఏమైనా లేటెస్ట్ మెడిసిన్ ఏమైనా తీసుకుంటారండి అని.
1: ద థర్డ్ వైఫ్ సేస్ దట్ ఐఎమ్ సిక్, ఐ కాంట్ బేర్ ఎనీ లాంగర్, బ్రింగ్ లేటెస్ట్ మెడిసిన్స్.
0: ఫస్ట్ వైఫ్ చెప్పింది,
1: ఫస్ట్ వైఫ్ సెడ్,
0: నాకు ఏమి వద్దు,
1: ఐ డోంట్ వాంట్ ఎనీ,
0: మీరు క్షేమంగా ఇక్కడికి వచ్చి చేరండి అంతే చాలని.
1: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ యు రిటర్న్ సేఫ్ బ్యాక్ హోమ్.
0: భర్త వచ్చాడు,
1: హస్బెండ్ రిటర్న్.
0: ఈమె రాసినటువంటి, ఫోర్త్ వైఫ్ రాసినటువంటి జ్యువెల్స్ శారీస్ తీసుకొచ్చి ఆమెకు అందించాడు.
1: He passed on the latest sarees and jewels to the fourth wife.
0: Inka rendav wife chesinaatundi aa grandhalantha tisukochi aamiki ichchadu.
1: And all books are handed over to second wife.
0: Moodav wife akkada aamiki taginaatundi mandulu tisukochi ichchadu.
1: And to third wife he handed over medicines latest.
0: Inka first wife daggara poi aayam daggane intlo unnadu.
1: And then he started staying with the first wife.
0: ఈ ముగ్గురు వైపులకు కోపం వచ్చింది.
1: ఆల్ ది త్రీ అదర్ వైఫ్స్ వర్ వెరీ యాంగ్రీ.
0: ఎందుకు అక్కడనే ఉంటున్నావు, ఇక్కడెందుకు రాకూడదు?
1: వై డు యు స్టే దేర్, వై నాట్ విత్ us?
0: ఒక్క వైఫ్ ఉంటేనే సంసారంలో చాలా కష్టము.
1: ఇట్ ఈస్ సో డిఫికల్ట్ టు లివ్ విత్ వన్ వైఫ్.
0: ఇంకా రెండు వైపులు ఉంటుంటే ఇంకా చెప్పనక్కర్లేదు.
1: ఇట్స్ బియాండ్ మెజర్ ద లైఫ్ విత్ టూ వైఫ్.
0: మూడు వైఫ్స్ ఉంటుంటే శ్రీరామచంద్రుడి అరణ్యవాసం పోయినట్టుగా మూడు వైపులు పోతుంది.
1: త్రీ వైఫ్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ రామ బీయింగ్ సెంట్ టు ద ఎగ్జైల్.
0: ఇంకా ఫోర్ వైఫ్స్ ఉంటుంటే ఇంకా పట్టనక్కర్లేదు.
1: ఫోర్ వైఫ్స్ అన్బెరబుల్.
0: కనుక ఈ ముగ్గురు కూడా అతని పైన చాలా జగడ వేస్తూ వచ్చారు.
1: ఆల్ ది త్రీ స్టార్టెడ్ ఫైటింగ్ విత్ హిమ్.
0: అప్పుడు ఆయన చెప్పాడు,
1: దెన్ హి సెడ్,
0: ఇదిగో నీవు కోరింది నీకు ఇచ్చాను.
1: ఐ గేవ్ యూ వాట్ యూ వాంటెడ్.
0: నీవు కోరింది జ్యువెల్స్ శారీస్.
1: యూ వాంటెడ్ జ్యువెల్స్ అండ్ శారీస్.
0: నీవు కోరింది సద్గ్రంథములు.
1: యూ వాంటెడ్ గుడ్ బుక్స్.
0: నీవు కోరింది మందులు.
1: యూ వాంటెడ్ మెడిసిన్.
0: నీవు కోరింది నన్నే కోరింది.
1: బట్ యూ వాంటెడ్ మీ.
0: కాబట్టి నన్ను కోరిన ఆయన దగ్గర నేను పోయి ఉన్నాను.
1: సిన్స్ యూ వాంటెడ్ మీ ఐ స్టార్టెడ్ స్టేయింగ్ విత్ యూ.
0: సేమ్ గాడ్ ఈజ్ లైక్ సేమ్
1: గాడ్ ఈస్ గాడ్ యాక్ట్స్ ఇన్ ఎ సిమిలర్ వే.
0: కొందరు ఓ భగవంతుడా నాకు సిరి సంపదలు ఇమ్మన్న వారికి సిరి సంపదలు ఇస్తుంటాడు.
1: ఇఫ్ సమ్ ప్రే టు గాడ్, ఓ గాడ్ ఐ వాంట్ వెల్త్ అండ్ కంఫర్ట్స్, గాడ్ విల్ గ్రాంట్ యూ.
0: ఇంకొకరికి నాకు మంచి గ్రంథాలంతా జ్ఞాన ఉపదేశములకు సంబంధించిన గ్రంథాలు ఏమంటే వాళ్ళకి అందిస్తుంటాడు జ్ఞానోపదేశం.
1: ఇఫ్ సమ్ ప్రే టు గాడ్ ఫర్ విజ్డమ్, సర్టన్లీ గాడ్ విల్ టీచ్ దెమ్, గివ్ దెమ్ విజ్డమ్.
0: ఇంకొకరికి రోగ నివారణ కావించే నిమిత్తమై వాళ్ళకి ఔషధాలయం కట్టించి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వారిని కట్టించి వాళ్ళకి అందిస్తూ ఉంటాడు.
1: గాడ్ ఆల్సో కన్స్ట్రక్ట్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఫర్ దోస్ హూ ఫాల్ సిక్.
0: మిగతా వారికి భగవంతుడా నీవే నాకు కావాలన్న వారికి వాళ్ళకి సమీపమైపోతాడు.
1: బట్ టు దోస్ హూ ప్రే, ఓ గాడ్ వీ వాంట్ యూ, హీల్ బి వెరీ క్లోజ్ టు దెమ్.
0: అది ఏ ఇందులో ఉన్నట్టు ఆర్తి అర్థార్థి జిజ్ఞాసి జ్ఞాని.
1: దీస్ ఆర్ ది ఫోర్ ఫార్మ్స్ ఆఫ్ అప్రోచ్ టు గాడ్.
0: కనుక మనం దేనిని కోరితే అదంతా భగవంతుడు ఇస్తాడు.
1: సో వాట్ ఎవర్ యూ వాంట్ గాడ్ విల్ గ్రాంట్.
0: కానీ ఇవన్నీ కాదు మనకు ముఖ్యము.
1: బట్ దే ఆర్ నాట్ దట్ ఇంపార్టెంట్.
0: తానే ముఖ్యము.
1: గాడ్ ఈజ్ ఇంపార్టెంట్.
0: భగవంతుడు మనవాడైతే కావలసినంత మనం సంపాదించుకోవచ్చును.
1: ఇఫ్ యూ హ్యావ్ గాడ్ విత్ యూ విల్ హ్యావ్ ద రెస్ట్.
0: కనుకనే రియల్ వెల్త్ ఈజ్ గాడ్.
1: రియల్ వెల్త్ ఈజ్ గాడ్.
0: రియల్ హెల్త్ ఈజ్ గాడ్.
1: రియల్ హెల్త్ ఈజ్ గాడ్.
0: అటువంటి భగవంతుని కోరడానికి మానవుడు తగినటువంటి కృషి చేయాలి.
1: We should make every effort to
0: pray for God. Why? భగవంతు నుంచినే వచ్చాం, భగవంతుని దగ్గరికే చేరిపోవాలి.
1: Because we are from God, we should be back to God.
0: ఇంతమంది ఈ హాల్లో చేరారు.
1: So many assembled here.
0: ఎక్కడ నుంచి వచ్చారు?
1: జర్మనీ,
0: జపాన్, ఇటలీ, ఫ్రాన్స్, ఈ ఎక్కడ అన్ని దేశాల నుంచి వచ్చారు.
1: యూ బిలాంగ్ టు డిఫరెంట్ కంట్రీస్ ఆల్ ఓవర్ ది వరల్డ్ అండ్ యు ఆర్ హియర్.
0: అయితే ఇక్కడ ఎంత ఆనందంగా ఉండినప్పటికీ తెచ్చిన డబ్బు అయిపోయేటప్పటికి తిరిగి వెళ్లిపోతారు.
1: దో యు ఆర్ ఇన్ ఎ బ్లిస్ఫుల్ స్టేట్, when once the money is over you have to go back.
0: And visa aipoyetappudike velli povasthundi.
1: The moment visa expires you must return.
0: Kaani daggara undadaniki veelu kaadu.
1: It's not possible to be here always.
0: Ade reethigane
1: likewise
0: manam temporary ga kontha kaalam undi povatam kaadu.
1: It's not like a temporary stay.
0: ఈ పర్మనెంట్ వీసా సంపాదించాలి.
1: యూ షుడ్ హ్యావ్ ఎ పర్మనెంట్ వీసా.
0: అది ఏ గ్రేస్.
1: దట్ ఈస్ గాడ్స్ గ్రేస్. Is permanent visa.
0: Love, love, love.
1: That you can get it through love, love and love alone.
0: Prema ni sampadinchukunte permanent ga aipothundi.
1: When once you have love, you'll have permanent visa.
0: Kanuka prema swarupulara.
1: Embodiments of love.
0: Meerandaru endukunu prema untundadi.
1: There is love in every one of you.
0: Prema ni abhivruddhi parchukondi.
1: Develop that love.
0: Aa prema ni 10 mandiki panchukondi.
1: Share it with the people.
0: Aa prema ni 10 mandiki tho anubhavinchandi.
1: You also experience with your fellow people.
0: Ee prema anetvantidi
1: దిస్ లవ్
0: వన్ వే ట్రాఫిక్ కాదు.
1: దిస్ లవ్ ఇస్ నాట్ వన్ వే ట్రాఫిక్.
0: గివ్ అండ్ టేక్, గివ్ అండ్ టేక్, గివ్ అండ్ టేక్.
1: ఇట్ ఈస్ జస్ట్ టూ వే, గివ్ అండ్ టేక్.
0: ఈ విధమైన దాంట్లో ఉన్నప్పుడే మనకి ఇంకెక్కడ ఏ ఆశ్రమానికి పోనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్. ఇఫ్ యు హావ్
0: అనేక మంది బుద్ధి తక్కువ వారంతా కూడా ఈ స్వామి ఆ స్వామి ఆ స్వామి ఊరికి తిరుగుతూ డబ్బునంతా ఖర్చు పెట్టుంటారు.
1: మెనీ ఫూల్స్ రన్ ఆఫ్టర్ పీపుల్, ఫూల్స్ ఫూల్స్ డబుల్ ఫూల్స్ ట్రిపుల్ ఫూల్స్ గో ఎవ్రీవేర్ సేయింగ్ దట్స్ వాట్
0: ఐ ఎక్కడికి పోనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు గో ఎనీవేర్.
0: హృదయంలో మీ దైవం ఉంటుండాలి.
1: గాడ్ ఈజ్ ఇన్ యువర్ హార్ట్.
0: ఒక్క నమ్మిన దానినే విశ్వసించండి.
1: హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ యువర్ గాడ్.
0: దినదినానికి మీ యొక్క ఫెయిత్ ను మార్చుకోకూడదు.
1: డోంట్ చేంజ్ యువర్ ఫెయిత్ డే బై డే.
0: దినదినానికి మీ యొక్క విశ్వాసం మార్చుకోకూడదు.
1: డోంట్ చేంజ్ యువర్ కాన్సన్ట్రేషన్.
0: ఓన్లీ వన్ పాత్ వన్ బాత్.
1: యు ఫాలో వన్ పాత్. హావ్ బిలీఫ్ ఇన్ వన్ గాడ్.
0: అది ఏ ప్రేమ తత్వము.
1: దాట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ లవ్.
0: ప్రేమ ముదిత మనసు.

జనర జీవన ధన ఏక రామనా. భక్త జనర జీవన

0: కింగ్డమ్ ఆఫ్ మదర్సాయని, అనంతపురం కళాశాల విద్యార్థినులు చాలా ఆనందముతో స్వామిసేవగా భావించి, జనసేవనే జనార్దన సేవ, మానవ సేవనే మాధవ సేవగా విశ్వసించి అనేక విధములైనటువంటి సేవలు సలుపుతున్నారు.
1: The Alumni Association of Girls from Anantapur Campus, they rendered service with the feeling that service to man is service to God.
0: వివాహములైన తర్వాత కూడాను విదేశంలో వెళ్ళినప్పటికీ ఈ క్రిస్మస్ డేకి వారితో పాటు వారి భర్తలను కూడాను తీసుకుని వస్తున్నారు.
1: Even after their marriage, though they settled abroad, they come here every year along with their husbands.
0: ఈ విధంగా తాము మారటమే కాకుండా తాము కట్టుకున్నటువంటి యొక్క భర్తలను కూడాను మార్పు చేయించి ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశింపచేస్తున్నారు.
1: It's not only transformation at the individual level. They brought transformation in their husbands and brought them here.
0: ఈనాటు అనేక మంది విద్యార్థులు కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకుంటున్నారు, కానీ నో ట్రాన్స్ఫర్మేషన్.
1: బట్ మెనీ స్టూడెంట్స్ థింక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, బట్ దేర్ ఇస్ నో ట్రాన్స్ఫర్మేషన్.
0: ట్రాన్స్ఫర్మేషన్ చాలా అవసరమైనటువంటిది.
1: ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: దేనివల్ల ఈ ట్రాన్స్ఫర్మేషన్ మనకు వస్తుంది?
1: హౌ కెన్ ఇట్ హ్యాపెన్?
0: సర్వీస్, సర్వీస్, సర్వీస్.
1: ఇట్ విల్ హ్యాపెన్ ఓన్లీ త్రూ సర్వీస్.
0: ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈస్ టు లవ్ ఆల్, సర్వ్ ఆల్.
1: ది బెస్ట్ వే టు గాడ్ ఈస్ టు లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్.
0: ఈ విధమైనటువంటి సేవలు చేస్తున్నారు.
1: దే టూ
0: 15 సంవత్సరం నుంచి దినదినాభివృద్ధి పొందించుకుంటూ ఒక్కొక్క సంవత్సరం కూడాను ఈ పాత విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వస్తుంటుండాలి.
1: They have been working for the last 15 years and their number is increasing. Alumni
0: ye pradeshamulo undinappudiki aa pradesham lopala ee saayi yokka samasthane abhivruddhi parichi aa sevallo veeru palugontunnaru.
1: They may be anywhere, they participate in sai organizational activity.
0: Premaku okka hadde ledu.
1: Love has no limit.
0: Premaku okka birthday ledu.
1: Love has no birth.
0: Premaku okka death ledu.
1: Love has no death.

0: ఫామ్ అంటున్నారు. కాదు నా ఫామ్, ఎవరు పాడతారో వాళ్ళకి ఆ ఫామ్.
1: మై ఫామ్ రిఫర్స్ టు ఎనీవన్ హూ థింక్స్ దట్ వే.
0: లవ్ ఇస్ మై ఫామ్ అని మీకు మీరే అనుకోవాలి.
1: యూ షుడ్ సే లవ్ ఇస్ మై ఫామ్, యువర్ ఓన్ ఫామ్.
0: నా ఫామ్ లవ్.
1: మై ఫామ్ ఇస్ లవ్.
0: ట్రూత్ ఇస్ మై బ్రెత్.
1: ట్రూత్ ఇస్ మై బ్రెత్
0: అని మీకు మీరే అనుకోవాలి.
1: యూ షుడ్ సే టు యువర్ సెల్ఫ్.
0: స్వామి యొక్క తత్వం ఏకత్వంగా మారిపోతుంది.
1: దెన్ యూ విల్ అండర్స్టాండ్ ది ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ భగవాన్.
0: లవ్ ఇస్ మై ఫామ్, భగవంతుంది లవ్ అనుకుంటే ప్రయోజనం లేదు.
1: యూ షుడ్ నాట్ థింక్ దట్ గాడ్స్ ఫామ్ ఇస్ లవ్.
0: మై లైఫ్ ఈజ్ మై మెసేజ్, ఎక్స్పాన్షన్ ఈజ్ మై లైఫ్. నా లైఫ్ ఏ నా మెసేజ్, కాబట్టి నీవు మెసెంజర్.
1: మై లైఫ్ ఈజ్ మై మెసేజ్, సో యువర్ మెసెంజర్.
0: కాబట్టి నీవు మెసెంజర్ అనుకుంటే నీ లైఫ్ ని నీవు మెసెంజర్ గా మార్చుకోవాలి.
1: Therefore, in order to be a messenger, transform your life,
0: no birth,
1: sir.
0: No death, no birth for life, no death for life.
1: No birth, no death for love.
0: కనుకని ఈ విధంగా స్వామి చెప్పినటువంటి తమకు తాము మార్చుకున్నప్పుడే పరిపూర్ణ ఐ అండ్ యు ఆర్ వన్ అనేటువంటి స్థితికి వస్తుంది.
1: So you should apply Swami teachings to your own self.
0: అది
1: then you become one with Swami.
0: తత్వం అసి.
1: That's what is meant by తత్వం అసి. That the what?
0: అహం బ్రహ్మాస్మి.
1: అహం బ్రహ్మాస్మి, ఐఎమ్ బ్రహ్మన్.
0: ఈ సత్యాన్ని అనేక విధములుగా బైబుల్, ఖురాను, గ్రంథరాజ్యం, మహాగ్రంథం, భగవద్గీత అన్ని గ్రంథములు ఎందుకు కూడా అన్ని మతములు ఎందుకు కూడా ఈ సత్యమనే బోధిస్తూ వచ్చింది.
1: ద సేమ్ ఫండమెంటల్ ట్రూత్ ఇస్ టాట్ బై ఆల్ సేక్రెడ్ టెక్స్ట్.
0: ఏ మతాన్ని కూడా మీరు ద్వేషించకూడదు.
1: డోంట్ హేట్ ఎనీ రిలీజియన్.
0: ఏ మతాన్ని కూడా మీరు ఏ విధమైనటువంటి యొక్క ఆశాస్పదంగా చూడకూడదు.
1: డోంట్ మేక్ ఫన్ ఆఫ్ ఎనీ రిలీజియన్.
0: నా మతం గొప్పది, ఆ మతం చిన్నది అనే తారతమ్యాన్ని ఏమాత్రమూ మీరు భావించరాదు.
1: డోంట్ హ్యావ్ ఎనీ డిఫరెన్సెస్ క్లెయిమింగ్ దట్ యువర్
0: రిలీజియన్.
1: ఆల్ ఆర్ వన్, బి అలైక్ టు ఎవ్రీ వన్.
0: ఆ సత్యాన్ని మీరు ప్రపంచమంతా చాటాలి.
1: షేర్, ప్రొపగేట్ దిస్ ట్రూత్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
0: అందరి యందు దైవమే ఉన్నాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ ఎవ్రీ వన్.
0: దైవం ఉండటమే కాదు, నీవు దైవ స్వరూపుడవు అనేటువంటి సత్యాన్ని మనం వాళ్ళకి దృఢపరచాలి.
1: గాడ్ ఈజ్ ఇన్ యూ అండ్ యు ఆర్ గాడ్. స్ట్రెంగ్థెన్ దిస్ ఫండమెంటల్ ట్రూత్.
0: ఈ సత్యాన్ని మీరు చాటినప్పుడే ఇదే నిజమైన సేవ.
1: When you propagate this truth, that's real service.
0: ఈ సేవని నిజమైనటువంటి సన్నిధికి కొనిపోయేటువంటి నావా.
1: It is the service that will take you to closer proximity, a boat.
0: ఈ సంసారమనే సాగరంలో ఈ యొక్క నావా అనేటువంటి దానిని ఆధారం చేసుకుని మనం సన్నిధి అనే పెన్ని దిరిపోతూ చేరిపోవాలి.
1: In this ocean of life, take the help of this boat and gain the proximity.

0: రేడియో సాయి ప్రెజెంట్స్ నెక్స్ట్ ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ ద లాస్ట్ డే ఆఫ్ దసరా విజయదశమి డే అక్టోబర్ 2nd 1987.
1: వివిధ శాస్త్ర చయము వివిధ శాస్త్ర జయము వేద వేదాంగము వివిధ శాస్త్ర జయము వేద వేదాంగము జీవి మనసు తెరను చీర్చలేవు వివిధ శాస్త్ర జయము వేద వేదాంగము జీవి మనసు తెరను చీల్చలేవు జీవుడి వల నుండు దేవుడ వల నుండు కార్యమిలను అవల కారణంబు జీవుడి వల నుండు దేవుడ వల నుండు కార్యమిలను అవల కారణంబు కార్యమిలను అవల కారణంబు దేవుడి వల నుండు
2: ఏ స్టడీ ఆఫ్ వేదాస్ వేదాంగాస్ అండ్ ఆల్ ద స్క్రిప్చర్స్ కెనాట్ రెంట్ అఫెండ ద కర్తర్ ఆఫ్ ద మైండ్ జీవి ఇండివిజువల్ సోల్ వుడ్ బి ఆన్ వన్ సైడ్ ఆఫ్ ది కర్టన్ అండ్ ఆన్ ది అదర్ సైడ్ వుడ్ బి గాడ్ ద డివినిటీ
3: మనసు సమత్వమునకు మరొక పేరు తృప్తి
2: కంటెంట్మెంట్ ఈజ్ అనదర్ నేమ్ ఫార్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద మైండ్
3: సంకల్పము చేతనే సమస్త దృష్టి అంతయును గోచరమవుతున్నది
2: ఎవ్రీథింగ్ ఇన్ ది క్రియేటెడ్ వరల్డ్ ఈజ్ సీన్ బై ది సంకల్పాస్
3: సంకల్పము ఎట్టిదో మానవ జీవితం అట్టిది
2: ది లైఫ్ ఆఫ్ మ్యాన్ డిపెండ్స్ అపాన్ హిస్ థింకింగ్
3: జీవితమనగా సంకల్పముల యొక్క ఆటనే
2: లైఫ్ కన్సిస్ట్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీ
3: సంకల్పము సజీవమైనటువంటిది
2: సంకల్ప ఈజ్ ఫుల్ ఆఫ్ లైఫ్
3: ఇది మహాశక్తివంతమైనటువంటిది
2: ఇట్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్
3: మానవుని ఒక మనసు నుండి మరొక వశమున మనసునకు ప్రయాణం చేయుచుండును
2: ఇట్ విల్ మేక్ మ్యాన్ ట్రావెల్ ఫ్రమ్ వన్ స్టేట్ ఆఫ్ మైండ్ టు అనదర్ స్టేట్
3: ఒక మనిషిని మరొక మనిషినిగా తీర్చిదిద్దును
2: ఇట్ కెన్ ట్రాన్స్ఫార్మ్ వన్ టైప్ ఆఫ్ పర్సన్ ఇన్ టు అనదర్
3: ప్రాచీన మహర్షులు తత్ప్రథమంలో సామరులై సామాన్య జనులుగా ఉండినప్పటికీ వారి పవిత్రమైనటువంటి సంకల్పములే వారిని మహర్షులుగా మార్చగలిగినది
2: ది ఏన్షియంట్ రిషీస్ వర్ వన్స్ అపాన్ ఎ టైమ్ వెరీ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ బట్ బై దేర్ వన్ సంకల్ప దే గాట్ దెమ్సెల్వ్స్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు
3: కిరాటక వృత్తిగా జీవించుచున్నటువంటి రత్నకారుని వాల్మీకి మహర్షిగా మార్చగలిగినటువంటిది సంకల్పమే
2: ఇట్ ఇస్ ది వెరీ సంకల్ప విచ్ హాస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఎన్ ఆర్డినరీ రాబర్ ఇన్ టు వాల్మీకి
3: పామరుడైనటువంటి యొక్క రామకృష్ణను పరమహంసగా మార్చినది కూడాను సంకల్పమే
2: ఇట్ ఇస్ ది వెరీ సంకల్ప విచ్ హాస్ ట్రాన్స్ఫార్మ్డ్ రామకృష్ణ ఇన్ టు రామకృష్ణ పరమహంస
3: అయితే ఇట్టి సంకల్పములు మలిన సంకల్పములని శుద్ధ సంకల్పములను రెండు విధములు కలవు
2: దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ సంకల్పాస్ సంకల్పాస్ విచ్ ఆర్ పొల్యూటెడ్ అండ్ డర్టీ అండ్ సంకల్పాస్ ప్యూర్
3: పవిత్రమైనటువంటి కార్యములు ఎందు పరోపకారమైన కార్యములు ఎందు పరమాత్మ తత్వమునందు దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వమునందు భావములను ఇమిడ్చి సంకల్పించుకోవటమే ఇది శుద్ధ సంకల్పములు
2: ప్యూర్ సంకల్పాస్ ఆర్ దోస్ విచ్ మేక్ వన్ సంకల్పాస్ మర్జ్ ఆర్ టేక్ ది ఫార్మ్ ఆఫ్ సేక్రెడ్ థాట్స్ హెల్ప్ఫుల్ థాట్స్ థాట్స్ ఆఫ్ సర్వీస్ అండ్ థాట్స్ అసోసియేట్
3: కళ్యాణ నిమిత్తమై ప్రజల యొక్క క్షేమ నిమిత్తమై లోకానంద నిమిత్తమై సంకల్పించుకునేటువంటి సంకల్పములన్నీ కూడాను సత్సంకల్పములే
2: ఆల్ దోస్ సంకల్పాస్ విచ్ ఆర్ మెంట్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ హ్యుమానిటీ ఆర్ ఆల్ ప్యూర్ సంకల్పాస్
3: స్వార్థమును ఆశించక స్వప్రయోజనమును పాటించక నిరంతరము కూడాను దేశము యొక్క క్షేమమే తన క్షేమముగా భావించి విశ్వసించి తలంచేటువంటి సంకల్పములన్నీ కూడా సాత్విక సంకల్పములే.
2: ఆల్ దోస్ సంకల్పాస్ ఆర్ సాత్విక సంకల్పాస్ విచ్ ఆర్ మెంట్ ఫార్ ద వెల్ఫేర్ ఆఫ్ ద కంట్రీ విత్ వెల్ఫేర్ ఆఫ్ ది హ్యూమానిటీ నాట్ హ్యావింగ్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
3: దుష్టభావములచే
2: విత్ వికెట్ థాట్స్
3: ఇతరుల యొక్క ఆనందమును చూచి ఓర్వలేని స్థితిలో
2: జెలసీ ఫుల్ ఆఫ్ జెలసీ
3: పరుల యొక్క ఆనందమును చూచి అనుభవించేటువంటి యొక్క మార్గమునందు విరుద్ధమైనటువంటి దానిని అనుసరిస్తూ
2: ఫాలోయింగ్ ద పాత్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ జెలసీ అండ్ హార్ట్ బర్నింగ్ వెన్ వన్ సీస్ ది జాయ్
3: యొక్క ఆనందమును అనుభవించలేనటువంటి యొక్క స్థితిలో
2: ఇట్ ఇస్ ద స్టేట్ వెన్ వన్ డస్ నాట్ పార్టేక్ ద జాయ్స్ ఆఫ్ అదర్స్
3: ఇతరుల యొక్క చెడ్డను గురించి ఇతరుల యొక్క కీడును గురించి ఇతరుల యొక్క అపకారమును గురించి చింతించేటువంటి యొక్క సంకల్పములన్నీ కూడాను మరిన్ని సంకల్పములు.
2: అండ్ ఆల్ దోస్ సంకల్పాస్ విచ్ ఆల్వేస్ థింక్ బ్యాడ్ ఆఫ్ అదర్స్ ఇల్ ఆఫ్ అదర్స్ క్రిటిసైజింగ్ అదర్స్ ఆల్ దీస్ ఆర్ సంకల్పాస్ విచ్ ఆర్ డర్టీ అండ్ పొల్యూటెడ్.
3: మానవుని యందు రెండు విధములైనటువంటి తత్వములు కలవు.
2: మ్యాన్ హ్యాస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్యూటీస్.
3: ఒకటి పశుత్వము, రెండవది దైవత్వము.
2: దేర్ ఆర్ టూ టైప్స్, వన్ ఈజ్ ద అనిమల్ నేచర్, ది అదర్ ఈజ్ ద డివైన్ నేచర్.
3: మానవుని యందు గల కామ క్రోధ లోభ మోహ మద మాత్సల్యమైనటువంటి ఒక ఆషడ్ వర్గములకు లోనై
2: మ్యాన్ హూ ఈజ్ సబ్జెక్టెడ్ టు ద సిక్స్ టైప్స్ ఆఫ్ ఎనిమీస్ లైక్ డిజైర్ అండ్ యాంగర్ హేట్రేట్ జెలసీ అండ్ ప్రైడ్
3: దైవ ప్రసాదములైనటువంటి యొక్క మతిని గతిని స్థితిని సంపత్తిని కూడాను సద్వినియోగం చేసుకునక
2: నాట్ బీయింగ్ ఏబుల్ టు యూజ్ ఆల్ ద ఫ్యాకల్టీస్ అండ్ పవర్స్ గివెన్ టు హిమ్ ఫార్ గుడ్ పర్పసెస్
3: దుస్సంస్కారముల చేత
2: విత్ బ్యాడ్ టెండెన్సీస్
3: వివేక భ్రష్టుడై
2: లూజింగ్ ది పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్
3: పశువు కంటే హీనమైనటువంటి స్థితిని అనుభవించడమే ఇది పశు సంపత్తి.
2: సో సఫరింగ్ ఎ స్టేట్ విచ్ ఇస్ వర్స్ దాన్ దట్ ఆఫ్ ఎన్ అనిమల్ ఈజ్ పశు సంపత్తి.
3: అట్లుకాక తన మనసును తన కాయమును తన కర్మను తన కర్తవ్యాన్ని కూడాను పవిత్ర మార్గములో ప్రవేశపెట్టి
2: ఆన్ ది అదర్ హ్యాండ్ హిజ్ బాడీ హిజ్ మెంటల్ ఫ్యాకల్టీస్ హిజ్ ఇంటెలెక్ట్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ హిజ్ టైమ్ మస్ట్ బి యూజ్ ఫార్ గుడ్ థింగ్స్.
3: ఇంతే కాక సాధనలు సల్పచు తన యొక్క నిష్ఠాపరిస్థితులను సక్రమమైన మార్గములందు అనుభవిస్తూ
2: నాట్ మియర్లీ దిస్ అండర్టేకింగ్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ అండ్ మేకింగ్ యూజ్ ఆఫ్
3: మానవాదర్శవంతమైనటువంటి కర్మలను ఆచరిస్తూ
2: పర్ఫార్మింగ్ యాక్టివిటీస్ విచ్ విల్ బ్రింగ్ అబౌట్ గుడ్ అండ్
3: దైవత్వాన్ని పొంది
2: ఒబ్టైనింగ్ డివినిటీ
3: దివ్యత్వంలో తన యొక్క జీవితమును అంకితము గావించటం
2: డెడికేటింగ్ హిజ్ లైఫ్ ఫార్ డివినిటీ అండ్ గాడ్లీనెస్.
3: ఈ విధమైనటువంటి రెండు యొక్క శక్తులు ఎందు మానవుడు కేవలము అనేకత్వాన్ని గుర్తించి ఏకత్వాన్ని విస్మరించి దివ్యత్వాన్ని మరచిపోయి తన యొక్క దానవత్వాన్ని పశుత్వాన్ని అనుభవించడానికి ప్రయత్నిస్తున్నాడు.
2: వెన్ హీఈస్ హ్యావింగ్ దీస్ టూ పవర్స్ హీఈస్ గివింగ్ అప్ ది డివైన్ నేచర్ ఇన్ హిమ్ అండ్ హీఈస్ టేకింగ్ టు ద రాంగ్ పాత్ అండ్ బికమింగ్ ఎ డెమన్ అండ్ సఫరింగ్ అనిమల్ నేచర్.
3: ఏ దేశమునందైనను ఏ కాలమునందైనను ఇద్దరి ప్రజలు ఇద్దరి మానవులు ఒకే విధమైనటువంటి రూపనామాలచే కాని లేక రూపరేఖలచే కాని తలంపులచే కాని విజ్ఞాన ప్రజ్ఞానములచే కాని ఒక్కటిగా ఉండటం అనేటువంటిది సంభవించదు.
2: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు గెట్ టూ పీపుల్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ అండ్ ఇన్ ఎనీ కంట్రీ హూ ఆర్ అబ్సల్యూట్లీ సిమిలర్ ఇన్ దర్ ఫ్యాకల్టీస్ అండ్ ఇన్ దర్ ఫిజికల్ ఫీచర్స్.
3: సృష్టి చిత్రములంత విచిత్రమయ్యా ఇంత ప్రపంచమునందు ఏ దేశమునందైనా వెతకండి ఇద్దరు మానవులు ఒకే రూపాన్ని ధరించి ఉన్నారా? లేదు.
2: ది పవర్ ఆఫ్ క్రియేషన్ ఈజ్ సో ఎక్స్ట్రాడినరీ అండ్ అస్టానిషింగ్ దట్ నాట్ టూ పీపుల్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్
3: ఒకే విధమైనటువంటి పుష్టి సంతృప్తిని కలిగి ఉంటున్నారా?
2: అదర్ పీపుల్ ఆర్ హ్యావింగ్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అండ్ కంటెంట్మెంట్
3: ఒకే విధమైనటువంటి ప్రజ్ఞాన విజ్ఞానము కలిగి ఉంటున్నారా?
2: ఆర్ దే హ్యావింగ్ సేమ్ అమౌంట్ ఆఫ్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్?
3: కానీ అంతో ఇంతో కొంత భేదం ఉంటూనే ఉంటున్నది.
2: దేర్ హాజ్ ఆల్వేస్ బీన్ ఏ లిటిల్ అమౌంట్ ఆఫ్ డిఫరెన్స్.
3: దీని భిన్నత్వాన్ని గుర్తించి అనేకులు జగత్తునందు భిన్నత్వంలో ప్రచారం చేస్తూ ప్రబోధిస్తూ వస్తుంటారు.
2: రికగ్నైజింగ్ దిస్ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్ బిట్వీన్ హ్యూమన్ బీయింగ్స్ దే ఆర్ అండర్టేకింగ్ టు ప్రీచ్ డిఫరెంట్ థింగ్స్ టు డిఫరెంట్ పీపుల్.
3: కాదు కాదు, అనేకత్వం నందు ఏకత్వాన్ని గుర్తించుకునేటువంటి యొక్క శక్తి సామర్థ్యం మానవులందు అడిగి ఉంటుందను దానిని ప్రవేశపెట్టక, దానిని అనుభవించక, దానిని విచారించక, పరిశోధనలు చేయక, పరిశీలించక మానవుడు కేవలము భిన్నత్వాన్ని అభివృద్ధి పరుచుకుంటున్నాడు.
2: మ్యాన్ హ్యావ్ ది పవర్ అండ్ ఫ్యాకల్టీ టు సే యూనిటీ ఇన్ మల్టిప్లిసిటీ అండ్ డైవర్సిటీ, బట్ నాట్ మేకింగ్ యూజ్ ఆఫ్ దట్ ఫ్యాకల్టీ అండ్ పవర్ హీఈస్ వేస్టింగ్ హిస్ టైమ్ ఇన్ ఓన్లీ సీయింగ్ ది మల్టిప్లిసిటీ అండ్ డైవర్సిటీ ఇన్ లైఫ్.
3: ఆత్మానం రచనం విద్ది శరీరం రచనం వచహ సతం వచహ, అనగా ఏమిటి? కఠోపనిషత్తు చెప్పినది, ప్రతి మానవునికి శరీరం అనే ఒక రథము, ఆత్మ అనేటువంటి ఒక రౌతు కలిగి ఉంటున్నాడు.
2: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ ఎ ఫిజికల్ బాడీ విచ్ మే బి కంపేర్ టు ద చారియట్ అండ్ ఆత్మ విచ్ మే బి కంపేర్ టు ద చారియటియర్.
3: ఏ మానవునికైనా రెండు దేహములు ఉంటున్నావా?
2: డస్ ఎనీ హ్యూమన్ బీయింగ్ హ్యావ్ టూ చారియట్స్ టూ ఫిజికల్ బాడీస్?
3: ఏ రథమునికైనా కూడా ఇద్దరు డ్రైవర్లు ఉంటారా?
2: కెన్ ఎనీ చారియట్ హ్యావ్ టూ డ్రైవర్స్?
3: వేరువేరు సమయంలో వేరువేరు డ్రైవర్లుగా ఉండవచ్చును, కానీ ఒకే సమయంలో ఒకే దానిగా ఒకే డ్రైవర్ ఉండడానికి వీలు కాదు.
2: దేర్ కెన్ బి ఓన్లీ వన్ చారియటియర్ అట్ ఎ టైమ్, దేర్ మే బి చారియటియర్స్ టూ ఆర్ త్రీ కమింగ్.
3: కానీ ఆత్మబంధం అట్టి కాదు. ఎన్ని జన్మలు ఎత్తినప్పటికీ, ఎన్ని తరములు మారినప్పటికీ, ఈ హృదయం అనేటువంటి స్థాయిలో ఈ యొక్క రౌతు ఒక్కడిగానే ఉంటున్నాడు, అతనే ఆత్మ.
2: But in case of human beings and human chariot, there will be only one charioteer, charioteer of Atma, occupying Bharta
3: Atma. ఒక్క హృదయము.
2: And that is...
3: రెండు హృదయములు కలిగినటువంటి మానవుడు జీవించలేడు.
2: A person with two hearts cannot live.
3: ఒక్క దేహము, ఒక్క హృదయమే.
2: One physical body and one heart.
3: ఇది అందరి యందు సమత్వమే.
2: This is equal to all human beings.
3: జనన మరణములు ప్రతి ఒక్క మానవునికి సహజమే.
2: బర్త్ అండ్ డెత్ ఆర్ నేచురల్ ఫర్ ఎవరీ హ్యూమన్.
3: సమానమే.
2: దే ఆర్ ఈక్వల్.
3: కోటీశ్వరుడని ఆకాశం నుండి ఉట్టిపడడు.
2: ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ హైలీ వెల్తీ మ్యాన్,
3: కూటిపేరేని తల్లి గర్భం నుండి రాడు.
2: అండ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ పూర్ మ్యాన్, ఇట్ ఇస్ నాట్ డిఫరెంట్.
3: కోటీశ్వరుడు, కూటిపేదయుడు తల్లి గర్భం నుండి ఆవిర్భవిస్తున్నారు.
2: రిచ్ మ్యాన్ ఆర్ పూర్ మ్యాన్, దే కమ్ ఫ్రమ్ ద వూమ్ ఆఫ్ మదర్స్.
3: ఆకలి డప్పులు అందరికీ సమానమే.
2: సిమిలర్లీ థర్స్ట్ అండ్ హంగర్ ఆర్ ఈక్వల్ ఫర్ ఆల్ పీపుల్.
3: శ్రీమంతుడు పంచపక్ష పరమానములు భుజించవచ్చును.
2: ఏ వెల్తీ మ్యాన్ మే ఈట్ డెలీషియస్ అండ్ వెరీ కాస్ట్లీ డిషెస్.
3: బీదవాడు అంబిలి గంజి త్రాగవచ్చును.
2: పూర్ పర్సన్ మే బి సాటిస్ఫైయింగ్ హిమ్సెల్ఫ్.
3: కానీ ఇరువురికి ఆకలి ఒక్కటే.
2: బట్ హంగర్ ఈజ్ కామన్ ఫర్ బోత్.
3: కనుక ఆకలి డప్పులు, జనన మరణములు, హృదయము, దేహములు అందరికీ సమానమనేటువంటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించడం అత్యవసరము.
2: హంగర్ అండ్ థర్స్ట్ అండ్ జాయింట్స్ ఆర్ ఫిజికల్ బాడీస్ అండ్ హార్ట్స్, దే ఆర్ ఈక్వల్ అండ్ కామన్ ఫర్ ఆల్ పీపుల్. దిస్ మస్ బి రికగ్నైజ్.
3: మానవుని యందు దుష్ట సంకల్పములు కాని, సత్య సంకల్పములు కాని రావడానికి కొన్ని కారణములు ఉంటున్నాయి.
2: దేర్ ఆర్ సర్టన్ కాజెస్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫార్ బ్యాడ్ థాట్స్ ఆర్ గుడ్ థాట్స్ ఎమినేటింగ్ ఫ్రమ్ మ్యాన్.
3: కార్యమిలను అవల కారణంబు, కారణము లేని కార్యము జరగడానికి వీలు కాదు.
2: ఆన్ వన్ సైడ్ దెర్ ఇస్ ది కాజ్, ఆన్ ది అదర్ సైడ్ దెర్ ఇస్ ది ఎఫెక్ట్.
3: వితౌట్ కార్యకారణ సంబంధం, అవినాభావ సంబంధము,
2: ద రిలేషన్షిప్ బిట్వీన్ కాజ్ అండ్ ఎఫెక్ట్ ఈజ్ ఇనెక్స్ప్లికబుల్.
3: ఇది అన్యోన్యాశ్రయము.
2: దే ఆర్ మ్యూచువల్లీ
3: డిపెండెంట్. ఒకటి వదిలి ఉండలేవు.
2: వన్ కెనాట్ బి వితౌట్ ది అదర్.
3: కనుక కారణం లేని కార్యము జగత్తునందు కానరాదు.
2: దేర్ కెనాట్ బి ఎనీ ఎఫెక్ట్ వితౌట్ ఎ కాజ్ ఇన్ ద వరల్డ్.
3: అయితే ఒక్కదానికి మాత్రం ఎట్టి కారణం లేకుండా ప్రవేశిస్తూ ఉంటుండాలి.
2: బట్ దెర్ ఇస్ వన్ విచ్ ఎంటర్ వితౌట్ దేర్ బీయింగ్ ఎనీ కాజ్ అట్ ఆల్.
3: అది ఏ అహంకారం.
2: అండ్ దాట్ ఈస్ ఈగో ఆర్ అహంకార.
3: ఇది మహాకారము, ఇది మహాకారము.
2: దిస్ ఈజ్ రాదర్ బిగ్ ఆర్ వెరీ పంజెంట్.
3: ఇది ఆకారమును కూడా మరిపింపజేస్తుంది.
2: దిస్ మేక్స్ వన్ ఫర్గెట్ వన్ సెల్ ఫామ్.
3: తనను తాను కూడా మరిపింపజేస్తుంది.
2: ఇట్ ఈవెన్ మేక్స్ వన్ ఫర్గెట్ వన్ సెల్ఫ్.
3: తోటి మానవులను, సాటి మానవులను కేవలం ఒక గట్టిపరచగలే భావిస్తుంది.
2: దిస్ మేక్స్ పీపుల్ కన్సిడర్ దర్ ఫెలో హ్యూమన్ బీయింగ్స్ యాజ్ వర్క్లెస్.
3: దానికంటే ఇంకొక అధికుడు లేడని కూడా నువ్వు విశ్వసిస్తుంది.
2: ఇట్ ఆల్సో మేక్స్ వన్ ఫీల్ దట్ దెర్ ఇస్ నో వన్ ఈక్వల్ టు హిమ్.
3: ఇదియే దాని యొక్క మహత్యము.
2: దిస్ ఈజ్ ద గ్రేట్నెస్ అండ్ యునిక్నెస్ ఆఫ్ దిస్ ఈగో.
3: ఈ మత్తులో మునిగినటువంటి మానవుడు ఉన్మత్తుడై నిరంతరము కూడా కన్నులు మూసుకుని ఉంటాడు.
2: ద వన్ హూ ఈజ్ ఇంటాక్సికేటెడ్ విత్ దిస్ ఈగో వుడ్ ఆల్వేస్ బి ఇంటాక్సికేటెడ్ విత్ మ్యాడ్నెస్ అండ్ యునిక్నెస్.
3: ఈ అహంకారికి ఏ మంచి చెడ్డలు కూడా ఏమాత్రమో కనిపించవు.
2: Person who is full of ego would not be able to discriminate between good and bad.
3: Itti ahankaram undinanta varaku manavuni yokka divyattam anetundi vaaniki emaatramo artham kaadu.
2: So long as man has this ego, he would not be able to recognize his own divinity.
3: Kante danavattam kante heenudai pothuntadu.
2: He would become worse than an animal or even a demon.
3: Ee ahankaramu nirmoolamu gaavinchukune nimittamai మనము ఈనాడు అర్పితం గావించవలసినటువంటిది అర్పితము హోమము, అది ఏ దుర్గుణములు అర్పితం గావించటం.
2: ఇట్ ఈస్ టు డిస్ట్రాయ్ దిస్ ఈగో, వీ హావ్ టు ఆఫర్ ఆల్ బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ ద హోమ.
3: కానీ మానవత్వము ఈ విధమైనటువంటి యొక్క దివ్యత్వం నందు కాని పవిత్రత ఎందు కాని ప్రయాణం సలపటం లేదు.
2: బట్ హ్యూమానిటీ ఈజ్ నాట్ మేకింగ్ ప్రోగ్రెస్ ఇన్ దిస్ డైరెక్షన్ ఆఫ్ డివినిటీ అండ్ సేక్రెడ్నెస్.
3: ఎన్ని విధములైనటువంటి యొక్క ఉపన్యాసములు విన్నప్పటికీ, ఎంతకాలము సత్సంగంలో ప్రవేశించినప్పటికీ, 30 సంవత్సరములు 40 సంవత్సరములు 50 సంవత్సరములు కూడా అనేక వందల ఉపన్యాసములు విన్నప్పటికీ మనసు యొక్క ప్రవర్తన ఉన్న స్థానమునందే ఉంటున్నది.
2: ఈవెన్ ఆఫ్టర్ లిజనింగ్ టు ద డివైన్ డిస్కోర్సెస్ ఫర్ ఎనీ లెంగ్త్ ఆఫ్ టైమ్ అండ్ ఆల్సో స్పెండింగ్ ఎనీ లాంగ్ పీరియడ్ ఇన్ దీస్ థింగ్స్ ది మైండ్ రిమైన్స్ వేర్ ఇట్ ఈస్.
3: కేవలం విషయాలతో, శాస్త్రాలతో లేక గ్రంథాలతో తనను నింపుకుంటున్నారే కానీ ప్రేమతో హృదయాన్ని నింపుకోవడానికి ప్రయత్నించడం లేదు.
2: ఎవ్రీ పర్సన్ ఈజ్ ఓన్లీ ట్రైంగ్ టు ఫిల్ హింసెల్ఫ్ విత్ ఆల్ టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్డ్ ఫ్రమ్ ది టెక్స్ట్ అండ్ స్క్రిప్చర్స్ బట్ నాట్ ఫిల్లింగ్ హిస్ హార్ట్ విత్ లవ్.
3: కేవలం వింటున్నారే కానీ ఈ ఆనందాన్ని తింటూ ఉంటాం ప్రయత్నం చేయడం లేదు.
2: దే ఆర్ ఓన్లీ మియర్లీ లిజనింగ్, దే ఆర్ నాట్ బీన్ ఏబుల్ టు పార్టేక్ యాజ్ ఫుడ్ టు దేర్.
3: ఎన్ని సమక్రమంలో మీ సమావేశంలో పాల్గొంటున్నారు,
2: యూ హావ్ బీన్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ అసెంబ్లీస్,
3: ఎన్ని ఉపన్యాసంలో వింటున్నారు
2: ఫర్ ఎ లాంగ్ నంబర్ ఆఫ్ ఇయర్స్,
3: ఎన్ని సంవత్సరం నుంచి కూడా ఆశ్రమవాసం చేస్తున్నారు,
2: యూ హావ్ బీన్ లివింగ్ ఇన్ ద ఆశ్రమ్ ఫర్ ఎ లాంగ్ టైమ్.
3: కానీ ఎవరికి వారు మనలో ఎంతవరకు మార్పు కలిగినది అనేటువంటి విషయాన్ని విచారిస్తే ఏమాత్రం కూడా మార్పు కలగలేదు.
2: బట్ ఈచ్ వన్ వాంట్ టు ఎన్క్వైర్ ఇన్ టు హింసెల్ఫ్ అండ్ అంటు హింసెల్ఫ్ టు వాట్ ఎక్స్టెంట్ హ్యాస్ బీన్ ట్రాన్స్ఫార్మ్డ్, హీ ఫైండ్స్ ది ఆన్సర్ ఈజ్ నో.
3: కారణం ఏమిటి?
2: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్?
3: ఒక గుండును తీసుకెళ్లి నీటిలో ముంచినప్పుడు అది నీటిలో గుండు ఉండవచ్చును, కానీ నీటి ఒక్క చుక్కైనా కూడా గుండులో ప్రవేశించదు.
2: యూ టేక్ ఎ స్మాల్ స్టోన్ అండ్ పుట్ ఇట్ ఇన్ వాటర్, నాట్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్ కెన్ ఎంటర్ ఇన్ టు ద స్టోన్ ఈవెన్ దో ఇట్ రిమైన్స్.
3: కారణము శిల వంటి హృదయంగా మనకు మారిపోయినది.
2: ది రీజన్ ఈస్ అవర్ హార్ట్స్ హావ్ బికమ్ లైక్ స్టోన్స్.
3: శిలా హృదయం అవుతున్నారే కానీ కేవలము ఒక పవిత్రమైనటువంటి యొక్క ప్రేమ హృదయం కావటం లేదు.
2: We are becoming stone hearted rather than people with love filled hearts.
3: కనుక ప్రేమ హృదయాలు కావడానికి ప్రయత్నించాలి.
2: Try to become people with love filled hearts.
3: ప్రేమ చేతనే మానవుడు అనేక విధములైనటువంటి యొక్క పవిత్రమైన కార్యములు ఆచరిస్తాడు.
2: Only when he has love in his heart, he will be able to undertake sacred tasks.
3: ఈ ప్రేమయే లేకుండా జీవితమే లేదు.
2: If there is no love in you, you have no life at all.
3: కానీ మున్ముందు దీని యొక్క పరిణామం ఏ రీతిగా ఉంటుంది అనేటువంటి విచారణ కూడా చేయటం లేదు.
2: యూఆర్ నాట్ ఆల్సో ట్రైంగ్ టు నో వాట్ వుడ్ బి యువర్ ఫ్యూచర్.
3: తాత్కాలిక జీవితమునకు మాత్రమే తబ్బిబ్బైపోతున్నారు.
2: ఓన్లీ ఫార్ ద ప్రజెంట్ థింగ్స్ యూఆర్ ఓవర్ జాయిడ్.
3: కానీ ఎన్ని బలములు ఉండినప్పటికీ,
2: వాట్ ఎవర్ స్ట్రెంగ్,
3: ఎన్ని సంపదలు ఉండినప్పటికీ,
2: వాట్ ఎవర్ పవర్స్ యు మే హావ్,
3: ఎంత విజ్ఞాన ప్రజ్ఞానుడు అయినప్పటికీ,
2: వాట్ ఎవర్ నాలెడ్జ్,
3: ఎంతటి శాస్త్రజ్ఞుడుగా ఉండినప్పటికీ,
2: వాట్ ఎవర్ గ్రేట్ స్కాలర్షిప్,
3: దైవ బలమే లేకుండినా సర్వము కూడా దుర్బలములే.
2: ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ డివినిటీ, ఆల్ ద అదర్స్ ఆర్ అబ్సల్యూట్లీ వీక్.
1: భుజ బలము మరియు బుద్ధి బలమును దైవ బలము లేక దీనుడగును, కర్ణుడంతటి వాడు కడపటికేమయ్యే మరువబోకుడిట్టి మంచి మాట.
3: వాట్ ఎవర్
1: కర్ణుడంతటి వాడు కడపటికేమయ్యే,
3: కర్ణుడికి ఉండినటువంటి బలము, కర్ణుడికి ఉండినటువంటి శక్తి, ధీశక్తి, అనేక రకములైనటువంటి యొక్క విద్యాశక్తులు ఉండినప్పటికీ దైవ బలము లేకపోవటం చేత కర్ణుడు ఏగతి బట్టి.
2: వాట్ ఎవర్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ పవర్ యు మే హ్యావ్, వాట్ ఎవర్ పవర్ ఆఫ్ వెల్త్ యు మే హ్యావ్, ఇఫ్ యు డు నాట్ హ్యావ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్, ఇట్ ఈస్ యూజ్లెస్. వాట్ హ్యాపెన్ టు కర్ణ?
3: ఇలాంటి పవిత్రమైనటువంటి భావాలను మన హృదయంలో చేర్చుకోవాలి.
2: ఫిల్ యువర్ హార్ట్స్ విత్ దీస్ సేక్రెడ్ థాట్స్.
3: దివ్యమైనటువంటి మహర్షులు అందించినటువంటి యొక్క దివ్య భావాన్ని మనము స్మరిస్తూ రావాలి.
2: వీ షుడ్ రిఫ్లెక్ట్ అండ్ రిమెంబర్ ద గ్రేట్ థాట్స్ విచ్ ఆర్ గివెన్ టు అస్.
3: యాగాది క్రతువులంతా ఇను ఆచరించడము జీవిత నిమిత్తము.
2: ఆల్ దీస్ యజ్ఞాస్ యాగాస్ అండ్ సాక్రిఫైసెస్ ఆర్ పర్ఫార్మ్డ్
3: మన జీవితమే ఒక యజ్ఞము
2: ఫర్ ద సేక్ ఆఫ్ అవర్ లైఫ్.
3: మానవులకు 116 సంవత్సరములు ఆయుర్,
2: మ్యాన్ ఈజ్ సపోజ్డ్ టు లివ్ 160 years.
3: కానీ మొదటి 24 సంవత్సరాలు కూడా ఇది కేవలము బాల్యంతో నిండి ఉంటుంటాది, అనగా ప్రాతకాలంగా ఉంటుంది.
2: ఫస్ట్ 24 ఇయర్స్ ఆఫ్ లైఫ్ ఈ స్పెంట్ ఇన్ ప్లే.
3: తదుపరి 40 సంవత్సరాలు అంతా కూడా మాధ్యాహ్న కాలంగా ఉంటుంది.
2: ద నెక్స్ట్ 40 ఇయర్స్ ఆఫ్ మేబీ
3: అనగా అది శిక్షణమై
2: ఇట్ ఈస్ వెరీ సివియర్
3: ఇండియ ప్రోద్బలము చేత
2: ప్రోక్డ్ బై ది
3: విషయావాసనలో మునిగి
2: ఫిల్లింగ్ హిమ్సెల్ఫ్ విత్ సెన్స్
3: వివేక విజ్ఞానమును మరచి
2: ఫర్గెటింగ్ ఆల్ ద పవర్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్
3: కన్నులు తెరవక
2: క్లోజింగ్ వన్ సైజ్
3: భుజబలం ఉన్నదని
2: థింకింగ్ ఆఫ్ హిజ్
3: ఎర్రవీగటము
2: గెటింగ్ ఓవర్ జాయ్.
3: ఇవి 40 సంవత్సరములుగా జరుగుతాయి.
2: ఫర్ 40 ఇయర్స్ మ్యాన్ స్పెండ్స్ హిజ్ లైఫ్ లైక్
3: తదుపరి 48 సంవత్సరములు
2: నెక్స్ట్ 48 ఇయర్స్
3: టైం సమయంగా మారిపోతుంది.
2: దట్ బికమ్స్ ద ట్విలైట్ పీరియడ్
3: అనగా వృద్ధాప్యము ప్రారంభించినప్పుడు
2: ఓల్డ్ ఏజ్ కమెన్సెస్.
3: ఈ విధమైనటువంటి యొక్క వాసనలంతా కొంతవరకు అణగించుకుని
2: హీ కంట్రోల్స్ ఆల్ దోస్ థాట్స్
3: ద్వారా పుత్రాదుల యొక్క అభివృద్ధి నిమిత్తమై
2: ఫర్ ద
3: పరితపిస్తూ ఉంటాడు.
2: హీ స్టార్ట్స్ వరింగ్ హిమ్సెల్ఫ్ అబౌట్ ది ఫ్యామిలీ అండ్ ది చిల్డ్రన్.
3: దేహములో కండబలం ఉన్నంత వరకును కళ్ళులో కొవ్వు బలము లేకుండా పోదు.
2: యాజ్ లాంగ్ యాజ్ హీ హ్యాస్ ద ఫిజికల్ పవర్ he will have pride and ego and arrogance.
3: కనుక దేహబలమును చూచి మనం మిర్చిపోరాదు.
2: One should not be overjoyed by merely physical.
3: ఈ దేహమనేటువంటిది కేవలము ఐసుగడ్డ వంటిది, క్షణమునకు దీని ఆయు ప్రమాణం కరిగిపోతూ ఉంటాది.
2: ద స్ట్రెంగ్త్ అండ్ పవర్ ఆఫ్ ద ఫిజికల్ బాడీ మెల్ట్స్ అవే లైక్ స్టోన్ ఆఫ్ ఐస్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్.
3: ఇంకా ధనబలము చూస్తామా అంటే అది ధనబలం మరింత అనిత్యము.
2: సేమ్ థింగ్ ఇస్ ట్రూ ఆఫ్ ది పవర్ ఆఫ్ వెల్త్.
3: ధనము ఉండినంత వరకు తాను అనేక రకమైనటువంటి యొక్క పాటను పడవచ్చును.
2: యాజ్ లాంగ్ యాజ్ హీ కమాండ్స్ వెల్ హీ మే బి ఏబుల్ టు జస్ట్ ఎంజాయ్.
3: ధనము తరిగిపోగానే అతని ముఖం చూచేటువంటి వారు ఎవరు కూడా ఉండరు.
2: ద మోమెంట్ హీ లూజెస్ వెల్ దెర్ విల్ బి నన్ హూ ఈవెన్ లుక్ అట్ హిస్ ఫేస్.
3: అతి అంధకారము కమ్ముకుంటుంది.
2: హీ విల్ బి ఫిల్డ్ విత్ బ్లైండ్నెస్ అండ్ డార్క్నెస్.
3: ఇది కేవలం మంచు వంటి ఒక మించు వంటిది.
2: దిస్ ఇస్ లైక్ ఎ ఫ్లాష్ అండ్
3: మించిన తక్షణమే గొప్ప ప్రకాశం వస్తుంది.
2: వెన్ దెర్ ఇస్
3: లైట్ వెను వెంటనే అంధకారం క్రమ్ముకుంటుంది.
2: ద మోమెంట్ దట్ దెర్ ఇస్ లైట్నింగ్ దెర్ ఇస్ ఎఫల్జెన్స్.
3: కనుక ఈ ధనమును గురించి మనం యోచించి దీనిని ఆశ్రయించి దీనితో ఆనందాన్ని పంచుటకు ఏమాత్రం కూడా ఆధారం లేదు.
2: దేర్ ఫోర్ వీ షుడ్ నాట్ టేక్ షెల్టర్ అండర్ దిస్ ఫిజికల్ పవర్ అండ్ పవర్ ఆఫ్ వెల్త్.
3: కనుక నీ గుణబలమును చూచి నీవు జీవించడానికి ప్రయత్నించు.
2: మేక్ ఎఫర్ట్స్ టు లివ్ ఏ లైఫ్ ఫుల్ ఆఫ్ గుడ్ క్వాలిటీ.
3: బాల్యమునందు నుంచి
2: రైట్ ఫ్రమ్ యువర్ చైల్డ్
3: జీవితం పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టడానికి పూనుకోవాలి.
2: ఎంటర్ యువర్ లైఫ్ ఇన్ టు యువర్ సేక్రెడ్ వే.
3: ఒక సత్యాన్ని సాధించే నిమిత్తమై హరిశ్చంద్రుడు ఎన్ని విధములైనటువంటి కష్టములకు గురి అయ్యాడు.
2: ఫర్ ద సేక్ ఆఫ్ అచీవింగ్ సంథింగ్ గ్రేట్ అండ్ గుడ్ టు వాట్ ఎక్స్టెండ్ హరిశ్చంద్ర మేడ్ సాక్రిఫైజెస్ అండ్ సబ్జెక్ట్
3: పతిని అనుసరించే నిమిత్తమై ఆ చంద్రమతి ఎన్ని విధమైనటువంటి సహనములు పొందినది.
2: టు ఫాలో ద హస్బెండ్ అండ్ పాట్ లైక్ డౌన్ మై హస్బెండ్
3: తల్లిదండ్రుల ఆజ్ఞను శిరసావహించి ఆ యొక్క లోహితాసుడు ఎంత వినయాన్ని ప్రకటితం గావించాడు.
2: లోహితాసే ఆల్సో ఫాలోడ్ ఇన్ ఆర్డర్ టు ఒబే ది పేరెంట్స్ వాట్ అమౌంట్
3: కనుక హరిశ్చంద్రుని వంటి సత్యమును
2: దట్ ఈస్ దేర్ ఫోర్ యువర్
3: చంద్రమతి వంటి సహనమును
2: పేషెన్స్ ఆఫ్ చంద్రమతి
3: లోహితాసుని వంటి యొక్క ఒక విధమైనటువంటి శాంతిని
2: అండ్ పీస్ విచ్
3: వినయాన్ని ఈనాటి ప్రతి పిల్లలకు తల్లిదండ్రులు బోధించాలి.
2: ఎవ్రీ స్మాల్ చైల్డ్ హ్యాస్ టు టీచ్ టు యువర్ పేరెంట్స్.
3: ఈ లేత హృదయం నుండి ఈ పిల్లల యొక్క హృదయాన్ని సరైనటువంటి యొక్క మృదుమధురంగా మార్చినప్పుడే భవిష్యత్తు నుండి వారు అనేక విధములైనటువంటి సుఖ సంతోషములు అనుభవించగలరు.
2: ఓన్లీ వెన్ ద చిల్డ్రన్ ఆర్ యంగ్ ఇఫ్ సచ్ గుడ్ లెసన్స్ ఆర్ టాట్ ఇన్ ఫ్యూచర్ దే విల్ బి హ్యావింగ్ ఎ హ్యాపీ లైఫ్.
3: మానవత్వములో జగత్తులందు ఉండేటువంటి యొక్క పదార్థముల కంటే దానికి అతీతమైనటువంటి యొక్క శక్తి చాలా అత్యవసరము.
2: దేర్ ఈజ్ ద గ్రేట్ నీడ్ టు హ్యావ్ ఎ ట్రాన్సెండెంటల్ పవర్ మానిఫెస్టెడ్ ఇన్ హ్యూమన్ బాడీ మచ్ మోర్ దాన్ ద ఫిజికల్ పవర్స్.
3: కనుకనే ఈ యొక్క పదార్థ శక్తి కంటే పవిత్రమైనటువంటి యొక్క దివ్యశక్తి చాలా ఉత్తమమైనటువంటిదని కూడా మేము నిరూపిస్తూ వచ్చింది వేదం.
2: వేద హ్యాస్ ప్రూవ్డ్ మచ్ మోర్ దాన్ ద మెటీరియల్ పవర్ అండ్ స్ట్రెంగ్, ఇట్ ఈస్ ది డివైన్ పవర్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
3: అలాంటి దివ్యత్వమైనటువంటి శక్తిని కొంతవరకునైనా మనము అనుభవించడానికి పరులకు అందించడానికి తగినటువంటి యొక్క శ్రమలు పడాలి.
2: We should make efforts in order to enjoy such divine power ourselves and also distribute the same to a few others.
3: దివ్యాత్మ స్వరూపులార,
2: embodiments of divine ఆత్మా.
3: మనలో కొంతమైన కూడా పరివర్తన రాకుండా పోయినా మన జీవితమును, మన కాలమును, మన కాయమును, కర్తవ్యాన్ని కూడాను కేవలం దుర్వినియోగం చేసిన వారం అవుతాం.
2: If there is not even a small change and transformation in us, we would have wasted our time, our life.
3: అవును, ఎంత కాలం నుండియో కూడా ప్రశాంతి నిలయం వస్తున్నారు.
2: You have been coming to ప్రశాంతి నిలయం ఫర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్
3: అనేక మంది 40 సంవత్సరం 45 సంవత్సరం అంతా కూడా స్వామి యొక్క బోధనలు వింటూనే వస్తున్నారు.
2: There are people here who have been listening to Swami's teachings for
3: దినదినమునకు వారి యొక్క కోరికలు మితిమీరిపోతున్నవి, కానీ త్యాగం అనేటువంటిది వారిలో ఏమాత్రం కూడా అణుమాత్రమైన కూడా ప్రారంభం కావటం లేదు.
2: But day after day, their desires are growing. They are not at all declining. They are not prepared to have sacrifice and renunciation, even to a small degree.
3: Kontha maatramaina aashalanu adupulo pinchukorada?
2: To some extent at least, should you not control your own...
3: Unnadi aashramulo, chintinchadanta samsaramulu.
2: You are living in ashram, but inside you are living in a family life, in your own heart.
3: Idi sariyainatundi sadhana kaaneyaradu.
2: This cannot be a good sadhana.
3: ఎంతకాలమైనప్పటికీ దేహం వదలక తప్పదు.
2: వన్ డే ఆర్ ది అదర్ యూ హావ్ టు గివ్ అప్ యువర్ బాడీ.
3: దనకనక వస్తువు అనాదులు మారక తప్పదు.
2: యూ హావ్ టు జస్ట్ గివ్ అప్ ఆల్ యువర్ పొసెషన్స్ అండ్ వెల్త్ అండ్
3: అవి మనలను వదలకపోనుపే మనము వాటిని వదలడానికి ప్రయత్నం చేసినటువంటి వాడే ధీరుడు.
2: దట్ పర్సన్ ఇస్ అ గ్రేట్ హీరో హూ ఇస్ ప్రిపేర్డ్ టు గివ్ దెమ్ అప్ బిఫోర్
3: అవన్నీ మనల్ని వదిలిన తర్వాత మన విచారంతో మన దేహాన్ని వదిలి ప్రయోజనం ఏమిటి?
2: When all those properties and the physical body gives up, what is the use of our
3: tyagam anaga emti pavitramainatundi yokka phalamunu tyagam cheyatame nijamainatundi tyagamu.
2: What do you mean by tyaga or sacrifice? It is sacrificing
3: kullipoyinatundi phalamunu evaraina tyagam anki cheppadaniki veelavutunda.
2: Sacrificing good and tasty stuffs. It is not those things which are rotten.
3: Kanuka shariramulo balamunnappude
2: only when you are having
3: one or second vikshinchinappude,
2: only when your mind is strong,
3: buddhi prakatinchinappude,
2: only when your intellect is
3: kaalam manapaina kalakuchyamulu salpakamunupe,
2: only before it is when it is too late,
3: kaalani yokka shapamu anaga paashamu mana silalapaina kadalaka munupe,
2: before the god of death makes his call on us,
3: manam ati jagratana vahinchi
2: we have to exercise great care and
3: cheyalasinatundi yokka satkaryamulo manam palgonali.
2: We have to undertake activities which are sacred and which must be performed.
3: Adiye jana seva,
2: that is
3: adiye samaja seva,
2: that is this service to the society.
3: Attu kaakunda kevalam ahankaramto virraviginanta maatramuna idi jeevitham saarthakam kaadu.
2: On the other hand, if you only arrogate yourself as if you are doing great things, it is no use.
3: Ravanudu dehareetiga maha balavantudu.
2: Physically speaking, Ravana was a great
3: కుబేరును కూడా సాధించి అందుకున్నటువంటి మహాధనవంతుడు.
2: హీ హాడ్ ఈవెన్ కాంకర్డ్ కుబేరా అండ్ గాట్ వెల్త్.
3: విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞాన విజ్ఞానముల చేత కానీ మరి ఒక విధమైనటువంటి గోకర్ణ శ్రీకందముల అనేటువంటి ఒక విద్యల చేత కానీ ఈ రావణుడు మహా గొప్ప విద్యావంతుడు.
2: హీ వాజ్ ఎ హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ అకాంప్లిష్ పర్సన్, వెదర్ ఇట్ ఇస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్క్రిప్చర్స్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిల్స్.
3: వీటన్నింటినీ చూచి తనలో ఆవిర్భవించుకున్నటువంటి అహము కన్ను మిన్న కానక ప్రవర్తింపజేసింది.
2: ఆన్ ద బేసిస్ ఆఫ్ ఆల్ హిస్ అకాంప్లిష్మెంట్స్ ద ఈగో డెవలప్డ్ ఇన్ హిమ్ బియాండ్ ఆల్ లిమిట్స్.
3: ఇతను ఈశ్వరుని పరమ భక్తుడు.
2: హీ వాజ్ ఎ గ్రేట్ డివోటీ ఆఫ్ ఈశ్వర్.
3: ఎంత భక్తి ఉండి ప్రయోజనం ఏమిటి?
2: బట్ వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ హ్యావింగ్ ఎనీ అమౌంట్
3: ఆఫ్ ధనం ఉండి ప్రయోజనం ఏమిటి?
2: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ హ్యావింగ్ స్ట్రెంగ్త్?
3: ఎంత బలం ఉండి ప్రయోజనం ఏమిటి?
2: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ హ్యావింగ్ ఎనీ పవర్?
3: కానీ తన యొక్క ప్రవర్తన లోపల పవిత్రమైనటువంటి ప్రవర్తన లేకపోవటం చేతనే ఈశ్వర దత్తమైనటువంటి యొక్క లంకను కూడా భస్మం గావించుకున్నాడు.
2: బట్ ఇన్ హిస్ కాండక్ట్ అండ్ బిహేవియర్ హీ వాజ్ నాట్ టేకింగ్ ది రైట్ పాత్ అండ్ దేర్ ఫోర్ హీ వాజ్ రెస్పాన్సిబుల్ ఫార్ ది బర్నింగ్ డౌన్ ఆఫ్ లంక.
3: ఎంతటి వైజ్ఞానికుడైనప్పటికీ చంద్రమండలంలో కాలు పెట్టినప్పటికీ కాలు జారితే ముక్కలు ముక్కలైపోతాడు, భూమి వచ్చి చేరిపోతాడు.
2: Whatever accomplishments one might have done as a scientist, even if he goes to, if he can go to moon itself, but if he slips, he will come to
3: moon. Anaga, ee ahankaram aneetundi manavullo praveshiste entati heena sthitikaina kudanu entati sanyasineenu entati goppa vidyavantudainappatikini entati vaadainappatikini vaani athogati paalu chestundi.
2: The moment ego enters a man, whether he is a great sannyasin, a great scholar, or a wealthy man, or a
3: vesham vesukunnanta matram sannyasi kaadu.
2: By merely putting on the dress, one cannot become a sannyasin.
3: Aa vidhamga sannyasitvanni manam visheshinchinattaite ravanudu kudanu mosapu sannyasam vesukoni sitana apahrinchadu.
2: If we really believe that the dress is a sign of true sannyasin, Ravana wore the dress once and he could also be called a sannyasin.
3: Arjuna kudanu taraku avarinchinatvanti yuddhamnu maarukune nimittame prahlada gaddu oka vidhamaina premela daggariki sannyasi veshamto vellaadu.
2: Even Arjuna, in the garb and robes of sannyasin, in order to give up the war, he wore those clothes.
3: Kevalamu dehamto kaadu sannyasamu.
2: It is not, one should not become sannyasin only
3: yudhamto kaadu sannyasamu,
2: not by dress either.
3: Gunamto sannyasi kaavali.
2: One should become a sannyasin by the qualities and attributes.
3: Ilanti vishayam lopala manam ee naadu anekatvanga kodanu chaala కొన్ని రకమైనటువంటి బలహీనతలకు గురి అవుతున్నాము.
2: టుడే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఎక్స్ప్లెయిన్ వీఆర్ సబ్జెక్టెడ్ టు ట్రెమెండస్ వీక్నెస్.
3: చెప్పునది వేరు, చేయనది మరికొన్ని.
2: వీ టెల్ సంథింగ్ అండ్ వీ డూ సంథింగ్ డిఫరెంట్.
3: ఇది మానవత్వంలో ఉన్నటువంటి గొప్ప అవివేకం.
2: దిస్ ఈజ్ ఎన్ ఎక్స్ట్రాడినరీ ఇగ్నోరెన్స్ ఇన్ ప్రివేలింగ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్.
3: అయితే ఈనాడు ప్రతి మానవుని ఎందుకు అంతో ఇంతో అహంకారం ప్రవేశించి,
2: today in every human being ego has asserted itself in some degree or the other.
3: Tarattanu maripinchi
2: it is making everyone forget oneself.
3: Jagatlo magnam aipothunnadu.
2: He is getting lost in the world.
3: Mundu emi jarugunu aneetvanti vishayanni kuda yochinchukolekapothunnadu.
2: He is forgetting what is going to happen in him to him in future.
3: Vittalu pettina takshame chettai balam nandinchadu.
2: The moment you sow a seed, it is not going to become a tree.
3: Ee chesinatvanti okka doshamulaku, చెప్పినటువంటి అసత్యములకు, ఈ అన్యాయములకు క్రమక్రమేణా ఇది వృక్షముగా మారి కొంతకాలములకైనా ఇది దీని ఫలితములు అందిస్తుంటాయి.
2: ఫర్ ఆల్ ద ఫాల్ట్స్ అండ్ సిన్స్ దట్ యు హావ్ కమిటెడ్ అండ్ ఆల్ ద లైస్ దట్ యు హావ్ టోల్డ్, యు ఆర్ గోయింగ్ టు రీప్ ది ఫ్రూట్స్ దేర్ ఆఫ్ వన్ డే ఆర్ ది అదర్.
3: కనుకనే సద్భావమును పెంచుకొని,
2: డెవలప్ గుడ్ క్వాలిటీస్,
3: సత్వత్వంలో మునిగి,
2: ఎంటర్ ఇన్ టు గుడ్
3: సదాచారంలో జీవించి,
2: లివ్ ఇన్ గుడ్
3: రక్షణను అభివృద్ధి పరచడానికి తగిన కంకణం కట్టుకోవాలి.
2: టేక్ ఏ వౌ to live a life which is sacred.
3: ఈ ఆరు సప్తాహం సమాప్తము.
2: Today is the end of
3: సమాప్తం అనగా బ్రహ్మ ప్రాప్తం అనేటువంటిదే మనం గుర్తించాలి.
2: సమాప్తి రిఫర్స్ టు రీచింగ్ బ్రహ్మ.
3: బ్రహ్మ ప్రాప్తి అనగా సర్వత్వాన్ని ఏకత్వంగా గుర్తించడమే బ్రహ్మ ప్రాప్తి.
2: బ్రహ్మ ప్రాప్తి రిఫర్స్ టు రికగ్నైజింగ్ మల్టిప్లిసిటీ ఆఫ్
3: సర్వులు ఎందు ఉండేటువంటి ఒక సర్వేశ్వర తత్వాన్ని మనం విశ్వసించడమే ఒక బ్రహ్మత్వము.
2: ఫర్మ్లీ బిలీవింగ్ ద సర్వేశ్వర తత్వం విచ్ ఈస్ ఆల్ ప్రొవైడింగ్ అండ్ ఫౌండ్ ఎవ్రీవన్.
3: ఈనాడు మనలో ఉండేటువంటి దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతలను, దుర్భావములను ఒక విధమైన ఈ అగ్ని అనేటువంటి దైవత్వంలో ఆవృతి గావించి సద్భావములు, సదాచారములు, సద్గుణములను పోషించుకోవటానికి తగిన కృషి చేయాలి.
2: టుడే యూ షుడ్ స్టార్ట్ అట్లీస్ట్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు గివ్ యాజ్ ఆఫరింగ్స్ ఇన్ టు ఫైర్ ఆల్ యువర్ బ్యాడ్ క్వాలిటీస్, బ్యాడ్ థాట్స్, బ్యాడ్ యాక్షన్స్ అండ్ స్టార్ట్ డెవలపింగ్ గుడ్ థాట్స్, గుడ్ క్వాలిటీ.
3: జీవితం అనేటువంటిది ఎండనీడలతో కూడినటువంటిది. సుఖము లేక దుఃఖము లేదు, దుఃఖము లేక సుఖముండదు.
2: దెర్ ఇస్ నో హ్యాపీనెస్ వితౌట్ సన్.
3: ఎక్కడ ఎండ ఉండునో దాని ప్రక్కనే నీడ కూడా ఉంటుంది.
2: వేర్ దెర్ ఇస్ లైట్ దెర్ కెన్ బి
3: షేడ్. నీడలు అనేకము, ఎండ ఒక్కటే.
2: బట్ దెర్ ఇస్ లైట్ ఇస్ వన్, షేడ్స్ మే బి డిఫరెంట్.
3: ఏ విధముగా?
2: హౌ?
3: ఒక చెట్టు పైన సూర్యుని రశ్మి పడినప్పుడు ఆ చెట్టు కింద అనేక నీడలు ఉంటుంటాయి, కానీ ఎండ ఒక్కటే.
2: వెన్ the rays of the sun fall upon a tree,
3: anaga upadi branch cheta aneka vidhamulainatunti okka vyamohamulu guri ayipoyi andulo kontha ajnanam prarambhinchochu.
2: On account of the delusion of the body we see unity as multiplicity,
3: kani atma prakasham okkate.
2: But the light of atma
3: nijamga vidhyanam perigipoyindani manam virravigutunnamu.
2: We are thinking that science has made
3: nijamga vidhyanam perigunte ajnanam undadaniki avakasame ledu.
2: Truly speaking, if wisdom has grown, there should not be ignorance.
3: ఈ విజ్ఞానంతో పాటు అజ్ఞానం అంతకంటే అధికంగా పెరిగిపోతుంటారు ఈనాడు.
2: Along with the growth of science, ignorance also is growing.
3: ఇది సరైనటువంటి విజ్ఞానం కాదు.
2: But this is not correct type of knowledge.
3: లైట్ వేస్తే, టార్చ్ లైట్ వేస్తే చీకుకుంటుందా?
2: If you put on the torch light, can there be darkness there?
3: కాబట్టి టార్చ్ వేసినా చీకటిగా ఉందంటే అది టార్చ్ లో సెల్స్ లేదన్నమాట.
2: If you operating the torch, you get darkness.
3: బల్బు లేదన్నమాట.
2: There is neither bulb
3: nor bulb cells. So rendu undinte ee vidhamainatvanti cheekadu raavadaniki avakasam ledu.
2: If there is bulb and cells in the torch, then there
3: would be ee vidhyanam kevalam swartham swaprayojanamto abhirudhiga unchutunnade kaani vishalamainatvanti hrudayamto పవిత్రమైన భావంతో జగత్ కళ్యాణంతో జరిగేటువంటి యొక్క అభివృద్ధి కానేరదు.
2: All the growth of knowledge and science today is only used for selfishness. Therefore, it has not been able to remove ignorance.
3: ఈ దేశం వారు ఆ దేశాన్ని భస్మం చేయాలని, ఆ దేశం వారు ఈ దేశాన్ని భస్మం చేయాలని, ఇవి సద్భావముల.
2: One country is trying to destroy another.
3: ఇది సైన్స్ చేసేటువంటి అభివృద్ధి.
2: Is it that what science has to
3: offer? ఇది సైన్స్ లో ఉన్నటువంటి విజ్ఞానము.
2: Is it the knowledge which science has?
3: ఇది పరిపూర్ణ అజ్ఞానమే.
2: This is complete ignorance.
3: కానీ కీడు కీటకమైనా చేస్తుంది. కీడు కీటకమైనా చేస్తుంది.
2: A worm also can harm.
3: నేను మహేశుడైనా చేయటం కష్టమవుతుంది.
2: బట్ టు డూ గుడ్
3: కనుక చెడ్డ చేయటం కాదు గొప్పతనము, మంచి చేయటం మంచితనము.
2: హార్మింగ్ కెన్ బి డన్ బై ఎనీ పర్సన్ బట్ గుడ్ కెనాట్ బి డన్ బై ఎవ్రీ పర్సన్.
3: మనసునందు మంచి,
2: ఇన్ యువర్ మైండ్
3: మాటలందున మంచి,
2: ఇన్ యువర్ వర్డ్ ఆల్సో
3: నడతలందున మంచి,
2: ఇన్ యువర్ కాండక్ట్ అండ్ బిహేవియర్
3: ఇడమకున్న సాయి ఎట్లు మెచ్చి సంతోషం మీకిచ్చు.
2: యూ డు నాట్ హ్యావ్ గుడ్ ఇన్ ఆల్ దీ త్రీ థింగ్స్ హౌ కెన్ సాయి బి హ్యాపీ అండ్ డి యూ ఆల్ జాయ్.
3: మంచి నడతలు లేవు.
2: యూ డు నాట్ హ్యావ్ గుడ్
3: మంచి పలుకులు లేవు.
2: యూ డు నాట్ యూజ్ గుడ్ వర్డ్
3: మంచి మనసులు లేవు.
2: యూ డు నాట్ హ్యావ్ ఎన్ గుడ్ మైండ్.
3: భగవంతుడు మెచ్చి వరాలు ఇవ్వాలంటే ఎట్ట వచ్చి వరాలు ఇస్తాడు?
2: యూ గాడ్ షుడ్ బి సో ప్లీజ్డ్ విత్ యూ అండ్ గివ్ యూ ఆల్ బూన్స్ హౌ కెన్ హి గివ్ యూ.
3: ఇది కేవలం పూర్ణ అజ్ఞానము.
2: దిస్ ఇస్ కంప్లీట్ ఇగ్నోరెన్స్.
3: భగవంతుడి నుంచి మనం వరాలు పొందాలనుకుంటే మంచి మనసును అభివృద్ధి పరచుకోవాలి.
2: యూ వాంట్ గెట్ బూన్స్ ఫ్రమ్ గాడ్ యూ మస్ట్ డెవలప్ ఎ గుడ్ మైండ్.
3: మంచి పలుకులు మనం ఉచ్చరించాలి.
2: స్పీక్ స్వీక్
3: మంచి నడతలో ప్రవేశించాలి.
2: యుడ్ ఎంటర్ ఇన్ టు గుడ్ కాండక్ట్.
3: ఈ మూడు చేరినప్పటికీ
2: ఇన్ యువర్ వర్డ్ ఆల్సో
3: నడతలందున మంచి,
2: ఇన్ యువర్ కాండక్ట్ అండ్ బిహేవియర్
3: ఇడమకున్న సాయి ఎట్లు మెచ్చి సంతోషం మీకు ఇచ్చు.
2: యూ డు నాట్ హ్యావ్ గుడ్ ఇన్ ఆల్ దీ త్రీ థింగ్స్ హౌ కెన్ సాయి బి హ్యాపీ అండ్ డి

0: మంచి పలుకును మనం ఉచ్చరించాలి. మంచి నడకలో ప్రవేశించాలి.
1: గుడ్ కాండక్ట్.
0: ఈ మూడు చేరినప్పటికీ దైవత్వం అనేటువంటి అక్కడ ఉట్టి పడుతుంది.
1: వెన్ యూ యునైట్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ కంబైన్ దీస్ దెన్ గాడ్ అపియర్.
0: మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం. అట్టి మాత్రమైనటువంటి ఒక స్థితిని పొందుతాం.
1: Only when we there is unity of word, mind and deed, you will have
0: manas anyat vachas anyat karman anyat duratmanam.
1: If your thinking is something, word is different and action is different, then you are a durakani, a wicked one.
0: Alanti paristhiti endi aneka vidhamuluga manavulu కొన్ని బాధలకు గురి అవుతున్నారు.
1: టుడే మోస్ట్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్ ఆర్ సఫరింగ్.
0: అయితే మంచి వారు కూడా ఈ జగత్తులో లేకపోలేదు.
1: దేర్ ఆర్ క్వైట్ ఆఫ్ యూ గుడ్ పీపుల్ ఆల్సో
0: ఉన్నారు.
1: దేర్ ఆర్
0: అయినప్పటికీ వారి యొక్క స్థితిగతులను ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: బట్ అదర్స్ ఆర్ నాట్ ప్రిపేర్ టు రికగ్నైజ్ సచ్ గుడ్.
0: మంచి వారే ఈ జగత్తునందు లేకుండా ఈ జగత్తు ఈ విధంగా కూడా ప్రకాశించేటువంటిది కాదు.
1: If there are no good people in the world would not have
0: jagati yandu punya purushulu lekunna jagamunattu velugu pagulugaanu.
1: How would there have been day and light in the world?
0: Nijamuga jantuna narajanma dullabamu manava janmam etti pashuvula kante heenanga pravartistunnarante veellu manavulani ee vidhanga cheppadaniki veel avutundi.
1: It is difficult and rare to get human life. If human beings are behaving worse than anyone,
0: nirantaramu dhaneshana dhareshana putreshana.
1: All the three times aspiring for money, aspiring for wealth, and aspiring
0: daiveshana anetundi ekkada kanipinchadam ledu.
1: Aspiring to perform dharmic
0: activities, part time devotion appudappudu vignapakam ostayi ooruga nanchukunnattuga nanchukuntaru.
1: This is only remembered occasionally and very rarely. Like
0: yad bhavam tad bhavati ee vettido attide phalatam.
1: As you think you become. As you do, the fruits will depend upon your action.
0: Enta maatramuna evaru talachinam anta maatrame neevu annamacharya cheppadu.
1: Annamacharya
0: okkokkaru enta maatram talustaro anta maatrame vastundi.
1: Annamacharya has declared God appears to them depending upon
0: samudramulo kavalsinanta jalam untundali.
1: There is plenty of water in ocean.
0: Evaravaru enta patram teesukoni potaro anta patrake dani neeru teesukoni raadu.
1: The water which you can bring depends upon the vessel.
0: Samudramulo dandiga jalam unnadi kadani chinna patram teesukoni poi ekku jalam kavalante adi sadhyamavutunda.
1: If you carry a small vessel and say that there is plenty of water in ocean, I should have more. Can you get more?
0: Ee bhakti prapattulanta kudano aasthitike untunnayi.
1: Today's devotion and prapatti are like that.
0: Mundu oka veshamu venaka mare oka veshamu.
1: Before there is one type.
0: Mundu oka nadata venaka mare oka nadata.
1: There is a difference in your
0: jagattuni mosam chesinattiga pravartistunnaru.
1: You are trying to deceive the world.
0: Idi sari ainaatunti oka bhavam kaadu.
1: This is not correct.
0: ఇలాంటి ప్రవర్తనలు చూచియే నాస్తికులు అధికమైపోతున్నారు.
1: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ కాండక్ట్ అండ్ బిహేవియర్.
0: ఈ నాస్తికత్వానికి ఆస్తికులే కారణం.
1: It is only the people who believe who are responsible.
0: చెప్పినట్టు చేయకపోవటమే దీనికి మూల కారణము.
1: The most important reason is
0: భక్తి ప్రపత్తులు ఏ విధంగా ప్రకటిస్తున్నారో దానికి తగినటువంటి నడతలు లేకపోవటమే మూల కారణము.
1: యువర్ కాండక్ట్ ఈజ్ నాట్ అకార్డింగ్ టు ది డివోషన్ విచ్ యూ ప్రొక్లెయిమ్ అండ్ విచ్ టు హ్యావ్.
0: కనుక మనం ఈనాటి నుంచి అయినా మన దుర్గుణములను దుర్భావములను కేవలం హోమంలో అర్పితం గావించి సద్భావములు సదాచారములు సత్యమాటలను మనం అభివృద్ధి పరచుకోవడానికి ప్రయత్నించాలి.
1: From today at least, you have to offer all your bad thoughts and bad actions into Homa as an offering. And today onwards at least, you should live a good life based upon good thinking, good conduct, good behavior,
0: good feelings. I don't want a reply from
1: you that you are
0: uncomfortable.
1: I don't want your appreciation of the divine discourse.
0: బాగా మారినాము అనేటువంటిది కావాలి జవాబు.
1: యూ విల్ బి ఏబుల్ టు సే దాట్ వీ హావ్ ట్రాన్స్ఫార్మ్డ్ అవర్ సెల్వ్స్ ఇన్ టు గుడ్
0: బీయింగ్. మార్పు రావాలి.
1: సచ్ చేంజ్ మస్ట్ కమ్ ఓవర్ యూ.
0: అప్పుడే భక్తికి సరైన గుర్తు.
1: దాట్ ఈస్ ది కరెక్ట్ సైన్ ఆఫ్ గాడ్.
0: వర్షం కురిచిందని చెప్పుతూ కుంభవర్షం కూర్చిందని చెప్తూ ఇంతైనా తేమ లేకపోతే కుంభవర్షానికి గుర్తు ఏమిటి?
1: యు సే దేర్ ఈస్ ఏ వెరీ హెవీ రెయిన్ అండ్ ది అర్త్ ఈజ్ నాట్ వెట్. హౌ కెన్ యూ సే దట్?
0: మేము గొప్ప భక్తులు అని చెప్పుకుంటూ దానికి తగినటువంటి కించిత్తైన ప్రవర్తనలో మనం నిరూపించకుండా ఉండిన భక్తికి గుర్తు ఏమిటి?
1: యూ డిక్లేర్ యువర్ సెల్ఫ్ ఆఫ్ గ్రేట్ డివోటీస్ దెర్ మస్ట్ బి ఇట్ మస్ట్ మేనిఫెస్ట్ ఇట్ సెల్ఫ్ ఇన్ యాక్షన్. అదర్వైజ్ వాట్ ఈస్ ది యూజ్?
0: ఇది భక్తికి ఏమాత్రం కూడా లక్షణం కాదు.
1: అదర్వైజ్ ఇట్ ఈస్ నో ప్రూఫ్ ఆఫ్ యువర్ డివోషన్.
0: చెప్పినటువంటి మాటలను చక్కగా నడుచుకోవడానికి ప్రయత్నించాలి.
1: కండక్ట్ యువర్ సెల్ఫ్ యాజ్ యూ టాక్.
0: మంచి మాట వినరు మనసించి చెప్పిన చెడ్డ మాటలకి.

0: When good things are taught, people are not prepared to listen to it. But when some bad things...
1: Yettivaru satyam eruganga nettura, yetti vidyalundi emi palamu. Yettivaru satyam eruganga nettura, yetti vidyalunna emi palamu.
0: Can such people ever understand the truth? What is the use of having any type of education, any amount of education either?
2: మంచి మాటలు చెప్తే ఒక చెవిలో దూరి మరొక చెవిలో వెళ్లిపోతాయి.
0: When good words are told, you listen in one ear.
2: చెడ్డ మాటలు అంటే రెండు చెవులు ఐక్యంగా వచ్చి వింటాయి, ఇంకా ఇట్ల పెట్టుకుని వింటారు.
0: On the other hand, if it is bad words, both ears come together and get united to hear such bad words.
2: ఇది ఆ మానవుని యొక్క ప్రవర్తన.
0: Can this be called human conduct at all?
2: ఇది కాదు.
0: This is
2: మంచిని వినాలి.
0: You should hear always good things.
2: అందుకోసమే దీనికి ఒక చిన్న కథ ఉంటుండాలి.
0: Here is a small story to illustrate this.
1: పూర్వము ఇన్ ప్రణవోపాసన చేసేటువంటి వారకు రాక్షసులు అనేక విధములైనటువంటి ఇబ్బందులు కలిగిస్తూ వచ్చారు.
0: ఇన్ ద ఓల్డెన్ డేస్ ది డెమన్స్ యూస్ టు గివ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రబుల్ ఫర్ పీపుల్ హూ ఆర్ డూయింగ్ ఉపాసన.
1: నోటితో ఓంకారమును ఉచ్చరించిన చచ్చడమే, అందులో ఒక దుర్గంధం వచ్చేటట్టుగా ఈ రాక్షసులు అనేక విధములైన చెడుపులు చేస్తూ వచ్చారు.
0: ద మూమెంట్ దిస్ ఓంకార ఈజ్ అట్టర్డ్ త్రూ ద వర్డ్ ఆఫ్ మౌత్, ది డెమన్స్ యూస్ టు సీ దట్ బ్యాడ్ ఓడర్ ఎమనేట్స్ ఫ్రమ్ దర్ మౌత్స్.
1: కనుక నోటితో ఉచ్చారణ చేయటం మానివేశారు ఈ ఋషులు.
0: దీస్ రిషీస్ గేవ్ అప్ రిసైటింగ్ బై వర్డ్ ఆఫ్ మౌత్.
1: చెవులతో ఈ యొక్క పవిత్రమైన యొక్క శబ్దము శ్రవణం చేయడానికి ప్రయత్నించారు.
0: దే వాంటెడ్ టు హియర్ ది సేమ్ సౌండ్ త్రూ దర్ ఇయర్స్.
1: ఈ చెవులు ఎందుకు దుశ్శబ్దమును అభివృద్ధి కలుచుకుంటూ కావించుకుంటూ వచ్చారు రాక్షసులు.
0: డెమన్స్ బిగాన్ డెవలపింగ్ బ్యాడ్ సౌండ్ ఇన్ ద ఇయర్స్. అది
1: నాసికలతో ఈ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసము లోపల ఓంకారమును ప్రణవాన్ని సాధన చేస్తూ వచ్చారు.
0: దే బిగాన్ ప్రాక్టీసింగ్ దిస్ ప్రణవ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్.
1: మరింత దుర్గంధం అధికంగా గావించుతూ వచ్చారు రాక్షసులు.
0: డెమన్స్ ఆల్సో ట్రై టు స్పాయిల్ దాట్.
1: ఇది సరి అనేది కాదని విశ్వసించారు దేవతలు.
0: గాడ్స్ టోల్డ్ దెమ్సెల్వ్స్ దట్ దిస్ ఇస్ నాట్ రైట్.
1: ఈ యొక్క ప్రణవాన్ని ప్రాణములో పెట్టుకుని పోషిస్తూ వచ్చారు, ఉచ్చరిస్తూ వచ్చారు.
0: దే బిగాన్ ఫాస్టరింగ్ దిస్ ప్రణవ కీపింగ్ ఇట్ ఇన్ దర్ లైఫ్ బ్రెత్.
1: కానీ రాక్షసులు అంగముల వరకు ప్రవేశించవచ్చునే కానీ ప్రాణం వరకు ప్రవేశించేటువంటి అధికారం లేదు.
0: డెమన్స్ హ్యావ్ ది పవర్ టు గో అప్ టు ద లిమ్స్ ఆఫ్ ద బాడీ, దే కెనాట్ గో అప్ టు ద లైఫ్ ప్రిన్సిపల్ ఇన్ దెమ్.
1: అప్పుడు దీనికి వీరు ఏ విధమైనటువంటి యొక్క బాధలను కూడా కలిగించలేకపోయారు రాక్షసులు.
0: దెన్ డెమన్స్ ఫెయిల్డ్ ఇన్ దర్ ఎఫర్ట్స్ టు కాజ్ ఎనీ హార్మ్ అండ్ డిస్టర్బెన్స్.
1: ఆనాటి నుండి ఋషులు దేవతలంతా కూడాను ఈ ప్రణవాన్ని ప్రాణముతో సమానంగా ప్రాణములో పెట్టుకుని సాధనలు సలుపుతూ వచ్చారు. అదే ప్రణవోపాసన.
0: ది గాడ్స్ అండ్ ది రిషీస్ ఆఫ్ దోస్ డేస్ ఫాస్టర్ దిస్ ప్రణవ ఇన్ దర్ ప్రాణ ఇన్ దర్ లైఫ్ ప్రిన్సిపల్ అండ్ దిస్ ఈస్ ది ప్రణవోపాసన.
1: ఈ ప్రణవోపాసన యందు దేవతలకు కేవలం రాక్షసుల నుండి వారి తప్పించుకునే నిమిత్తమే ప్రాణమునందు పెట్టుకుని పోషించారు.
0: గాడ్స్ ఇన్ ఆర్డర్ టు ఫ్రీ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ ది ఇన్ఫ్లుయెన్స్ అండ్
1: ఈ ప్రణవమే దైవము.
0: This pranava is God. This pranava is Brahma.
1: I am Atma Brahma. ఈ ఆత్మనే బ్రహ్మ. కనుక ప్రణవము ఆత్మ బ్రహ్మ మూడు ఒక్కటే అనేటువంటి భావంతో భగవంతుని మనం ప్రాణములో పెట్టుకుని మనం పూజించాలి, ప్రాణములో పెట్టుకుని ప్రేమించాలి, ప్రాణ సమానంగా ప్రేమించాలి. ఇది సరి అయిన భక్తి.
0: We should recognize the truth that Om, Atma and Brahma are one and the same. And we should keep this in our prana, in our life itself. And foster it and develop it.
1: Sai Ram. Vaitakta matram Sai Ram. Lopala Dongaram. Ekkada undi Sai Ram?
0: Externally and physically you say Sai Ram. But internally you do not have such sacred...
1: Nijamuga Sai Ram ane ittu. Hudaya nanam nunchi kudana prarambham kavali.
0: That word Sai Ram should come from the core of the heart.
1: Ivanni kudanu kevalamu. జగత్తును మోసగించేటువంటి యొక్క ప్రవర్తనలు.
0: ఆల్ దీస్ యాక్ట్స్ ఆర్ ఓన్లీ మెంట్ ఫర్ డిసీవింగ్ ద వరల్డ్.
1: సమస్యలు ఎందుకని, మరి ఏ ప్రాంతమునందు కానీ, మరి ఏ దేశమునందు కానీ, మరి ఏ భక్తి ప్రవర్తన ఎందుకు కానీ, మనసు ఒక్కటిగానే ఉంటుండాలి.
0: వెదర్ ఇట్ ఈస్ ఇన్ శ్రీ సత్యసాయి ఆర్గనైజేషన్ ఆర్ ఎనీవేర్ ఎల్స్ మైండ్ ఈజ్ వన్.
1: ఈ మనసును దేహం ఒక్కటే, రథం ఒక్కటే, రథికుడు ఒక్కడే, ఈ విశ్వాసాన్ని ఈనాడు మీరు అభివృద్ధి గావించుకోవాలి.
0: యూ షుడ్ డెవలప్ ద ఫెయిత్ దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ చారియట్ అండ్ ద హ్యూమన్ బాడీ.
1: కార్లు ఎన్ని రకాలు ఉంటున్నాయి? ఫియట్ కార్లు ఉంటున్నాయి, అంబాసిడర్ కార్లు ఉంటున్నాయి, డార్జ్ కార్లు ఉంటున్నాయి, ఫోర్డ్ కార్లు ఉంటున్నాయి, బెంజ్ కార్లు ఉంటున్నాయి. ఇన్ని కార్లు ఎన్నో ఉంటున్నాయి. ఉన్నాయి. అదే రీతిగా ఈ దేహాలంతా కూడా ఒక్కొక్క దేహం ఒక్కొక్క కారు వంటిది, ఒక్కొక్క రథం వంటిది, దీనికి ఒక్కొక్కటి ఒక్కొక్క పేరు.
0: జస్ట్ యాజ్ దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కార్స్ అండ్ బ్రాండ్స్ ఆఫ్ కార్స్, సో ఆల్సో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యూమన్ బాడీస్.
1: కానీ డ్రైవర్ మాత్రం ఒక్కడిగానే నిల్చుకోవాలి అక్కడ.
0: బట్ ఆల్వేస్ హ్యావ్
1: కాబట్టి అన్ని కార్లు ఎందుకు కూడాను ఒక్క డ్రైవరు, అతనే ఆత్మస్వరూపుడు.
0: ఇన్ ఆల్ దీస్ ఫిజికల్ బాడీస్ విచ్ మే బి కంపేర్డ్ టు కార్స్, దేర్ ఇస్ ఓన్లీ వన్ డ్రైవర్.
1: మన దేహములంతా కూడా కార్లుగా భావించుకొని భగవంతుడు ఇందులో ఒక్కడు మాత్రమే రథికుడుగా ఉంటున్నాడు అనేటువంటి విశ్వాసాన్ని ఈనాడు అధికంగా మనం పెంచుకోవడానికి ప్రయత్నించాలి.
0: వి షుడ్ మేక్ ఎఫర్ట్ టు డెవలప్ ద ఫీలింగ్ దాట్ ఆల్ దీస్
1: అక్కడ భిన్నత్వం మనలో ఏమాత్రం కూడా అభివృద్ధి కాదు.
0: There will be no diversity at that time.
1: ఏకత్వం ప్రాప్తిస్తుంది.
0: There will be unity in our own feeling at that time.
1: అందుకోసమే ఏకోమసి సర్వభూతాంతరాత్మ, ఉన్నది ఒక్కడే సర్వభూతములు యందు.
0: దెర్ ఈజ్ ఓన్లీ వన్ రిసైడింగ్ ఇన్ డిఫరెంట్ బాడీస్.
1: ఈ విధమైనటువంటి సత్యాన్ని గుర్తించి ఈనాటి నుండి అయినా కూడాను మన ప్రవర్తన యందు, మన భక్తి యందు కొంత ఇంత అయినా కూడాను మార్పులు కలిగేటువంటి యొక్క ప్రధానమైనటువంటి సాధనలు కూనుకోండి.
0: రికగ్నైజ్ దిస్ ట్రూత్ అట్ లీస్ట్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. Try to bring about a change in your devotion and in your conduct to some extent.
1: Andarni sodabhavanamto penchukondi.
0: Consider everyone as your brother.
1: Okarikokariki ye vidhamainatundi yokka abhipraya bhedam undinappudiki dani savarinchukotaniki krushi cheyali.
0: There may be some differences of opinion between one and the other. Try to adjust. అండ్
1: ముఖ్యంగా మనలో ఉండేటువంటి అహంకారాన్ని నిర్మూలం కావిస్తే అన్ని అడ్జస్ట్ అయిపోతాయి, సవరించుకుని పోవచ్చు.
0: ఇఫ్ యూ కెన్ డిస్ట్రాయ్ ది ఈగో ఇన్ యూ, అడ్జస్ట్మెంట్ బికమ్స్ ఈజీ, ఎవ్రీథింగ్ బికమ్స్ పాసిబుల్.
1: కనుక ఈనాడు అజ్ఞానం ఆహుతి చేసిన వారిగా మనం భావించాలి.
0: వి షుడ్ కన్సిడర్ అవర్సెల్ఫ్ యాజ్ పీపుల్ హూ హావ్
1: అహంకారాన్ని ఆహుతి చేసినటువంటి వారిగా విశ్లేషించాలి.
0: హూ హావ్ ఆఫర్డ్ ఈగో ఇన్ టు ది అగ్నిగుండ.
1: ప్రేమ హృదయాన్ని పెంచుకోవాలి.
0: డెవలప్ ఎ హార్ట్ ఫుల్ ఆఫ్ లవ్.
1: ఈ యొక్క పాషాణం వలె ఉండేటువంటి ఈ హృదయాన్ని పరిశుద్ధమైన రీతిగా మెత్తజనంగా దానికి అందించాలి.
0: ట్రాన్స్ఫార్మ్ యువర్ స్టోనీ హార్ట్ ఇంటూ యువర్ సాఫ్ట్ హార్ట్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
1: కనుక మనము ఏదో సమావేశంలో వచ్చాము, దసరా మహోత్సవంలో పాల్గొన్నాము, ఉపన్యాసములు విన్నాము, ఇంటికి వచ్చాము, అంత మాత్రంతోనే మన ఉపన్యాసాన్ని వ్యర్థం గావించరాదు.
0: We should not rest satisfied by merely telling that we went to Dasara, listened to the divine discourses and then came back. Swami
1: cheppinatundi okati rendu matalena aacharanalo petti mee jeevithanni dhanyam cheskondi.
0: Practice at least one or two things which Swami has said and sanctify your life.
1: Bhajan bina sukha shanti nahi.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మహాభూతముల పంచీకృతం వల్లనే కర్మ జరగటం చేత స్థూల శరీరం ఏర్పడుచున్నది.
1: బికాస్ ఆఫ్ ది యాక్టివిటీ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ద గ్రాస్ బాడీ ఈజ్ మేడ్.
0: సుఖ దుఃఖములకు ఈ శరీరమే మూల కారణంగా ఉంటున్నది.
1: ఫార్ ది ప్లెజర్ అండ్ పెయిన్ ది బాడీ ఇస్ రెస్పాన్సిబుల్.

0: దట్ ఇఫ్ ఇట్ ఇస్ నోన్ ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ బి నోన్ దట్ ఇఫ్ ఇట్స్ నాట్ నోన్ ది అదర్ థింగ్స్ విల్ నాట్ బి నోన్ ఇట్ ఈస్ ఓన్లీ ది హ్యూమన్ బీయింగ్ హూ నోస్ ది స్పిరిచువాలిటీ.
1: మానవ జీవితములు ప్రతి మానవుడు కూడా నువ్వు గుర్తించవలసినటువంటి విషయము స్థూల సూక్ష్మ కారణ మహాకారణతత్వాన్ని అర్థం చేసుకోవాలి.
0: ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్ లైస్ ఇన్ అండర్స్టాండింగ్ ద మీనింగ్ ఆఫ్ ద గ్రాస్ సటిల్ కాజల్ అండ్ సూపర్ కాజల్ బాడీ.
1: అప్పుడే ఈ ప్రపంచం యొక్క వ్యవహారం అంతే కూడాను మానవులకు అర్థం కాగలదు.
0: దెన్ ఓన్లీ మ్యాన్ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద మిస్టరీ ఆఫ్ లైఫ్.
1: మానవుడనగా ఏమి, ప్రపంచమనగా ఏమి, జీవతత్వము దైవత్వములకు ఉండేటువంటి సంబంధ బాంధవ్యం అనేటువంటిది ఏమి అనేటువంటి విషయాన్ని చక్కగా బోధపడుతుంది.
0: దెన్ ఓన్లీ ఇట్ విల్ బి క్లియర్లీ అండర్స్టూడ్ the answers for questions like this: who is man, who is God, what is world, what is the relationship between the individual and the divine.
1: భౌతిక శరీరము జడము.
0: The physical body is inert.
1: ఇది కేవలము పదార్థముల యొక్క చేరిక చేత ఏర్పడేటువంటిది.
0: This is formed because of the combination of matter.
1: ఇనుము సబ్బు సున్నము నీరు సీసము ఈ పదార్థముల యొక్క చేరిక చేతనే ఈ దేహం ఏర్పడుతున్నది.
0: ద బాడీ హ్యాస్ గాట్ ద మెటీరియల్ సచ్ యాజ్ ఐరన్ ద సోప్ లైమ్ వాటర్ అండ్ సిలికన్.
1: కనుక దీనికి స్థూల శరీరము జడము అని పేరు వచ్చినది.
0: ఫర్ దట్ రీజన్ ద ఫిజికల్ బాడీ ఈజ్ ఇనర్ట్.
1: ఇంకా సూక్ష్మ శరీరము ఇది మాయాస్వరూపము.
0: దెన్ ద సటిల్ బాడీ హ్యాస్ ద ఫార్మ్ ఆఫ్ ఇల్యూజన్.
1: స్వప్నావస్థ యందు మనసు తనను తాను సృష్టించుకోవటమే కాక అనేక సుఖములను దుఃఖములను విచారములను ఆనందములను భయమును కూడాను తానే సృష్టించుకుంటుంది.
0: వైల్ ఇన్ డ్రీమ్ the mind creates its own self, it creates the pain, pleasure, all the happiness and the misery.
1: కనుక సూక్ష్మ శరీరమైనటువంటి యొక్క ఈ స్వప్నావస్థ యందు ఇది అంతే కూడాను మాయగా సంకల్పము చేత సర్వ సృష్టి కూడాను జరుగుతున్నది.
0: And therefore, in the state of dream, the entire is one of illusion and imaginary. And so it is illusory.
1: ఇవి అప్పటికి అప్పటికి మాత్రమే సత్యముగా గోచరిస్తాయి.
0: It appears to be all truth at that particular moment of time.
1: మాయ అనగా ఉన్నదానిని లేనట్టు లేనిదానిని ఉన్నట్టు కల్పించేటువంటి యొక్క తత్వమునకే మాయ అని పేరు.
0: Illusion meaning that which represents the existent as non-existent and vice versa.
1: ఈ స్వప్నావస్థ యందు మనము అనుభవించినటువంటి సర్వానుభూతులు జాగ్రత్త వ్యవస్థ యందు ఇది కేవలము ఒక అసత్యంగా రూపొందుతూ వచ్చాయి.
0: ఆల్ ది ఎక్స్పీరియన్సెస్ ఇన్ ద డ్రీమింగ్ స్టేట్ విల్ అపియర్ టు బి ఆల్ ఫాల్స్ ఇన్ ద వేకింగ్ స్టేట్.
1: కలలో చూచిన మేడలు మిద్దెలు కన్నులు తెరిచిన లేవు కదా.
0: ద మ్యాన్షన్స్ అండ్ ద క్యాసిల్స్ వాచ్డ్ ఇన్ డ్రీమ్ ఆర్ నాట్ ప్రెసెంట్ ఇన్ ద వేకింగ్ స్టేట్.
1: ఇవి కేవలము సత్యమనగా జాగ్రత్త స్వప్న సుషుప్తులు ఎందుకు కూడాను మారినటువంటిదే ఉంటుండాలి.
0: ఇఫ్ దే ఆర్ రియల్లీ ట్రూ దే షుడ్ బి చేంజ్లెస్ ఇన్ ఆల్ త్రీ స్టేట్స్ ద వేకింగ్ డ్రీమింగ్ అండ్ ద డీప్ స్లీప్.
1: త్రికాల భాగ్యం సత్యం కానీ ఇది త్రికాలము ఎందు లేదు.
0: ద ట్రూత్ ఇస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ద త్రీ టైమ్స్ బట్ సచ్ ఇస్ నాట్ ప్రెసెంట్ హియర్.
1: కనుకనే సూక్ష్మ శరీరం అనేటువంటిది మాయతో పోల్చబడినటువంటిది.
0: అండ్ హెన్స్ the subtle body is compared to illusion.
1: Inka karana dehamu idi kevalamu pratibimbame.
0: Next comes the causal body which is just the reflection.
1: Yeni pratibimbamu.
0: So what is it that is reflection?
1: Mahakaranam yokka pratibimbame.
0: It is the reflection of super causal body.
1: కనుక స్థూలము జడము, సూక్ష్మము మాయ, కారణము ప్రతిబింబము, మహాకారణమే పరతత్వము.
0: And therefore, the gross body is inert, the dreaming is just illusive, while the causal body is reflection, while supercausal body is the object.
1: కనుక పరతత్వము చేతనే ప్రతిబింబింపబడి సూక్ష్మ శరీరమునందు కేవలము భౌతికమైన ప్రకృతి యందు ఇది కనిపించుతూ వస్తున్నది.
0: Being supercausal, it just appears imaginary in the dreaming state.
1: కనుక మానవత్వంలో సర్వత్వము కూడా ఇమిడి ఉన్నదనేటువంటి సత్యాన్ని ఈ యొక్క సూచనలు మనకు చక్కగా బోధింపబడుతూ వస్తున్నాయి.
0: These are the indications which will make us understand that in the human life, all the three states are present.
1: Manasu, mind, super mind, higher mind, illusion mind, ivanni kudanu indulone imindukunnavi.
0: Within the human life, all states of mind are present, the mind, super mind, higher mind, illuminated mind as well.
1: ఈ మైండ్ అనేటువంటిది జాగ్రత్త అవస్థ యందు వినటము, చూడటము, అనుభవించటము, ఆనందించటము సర్వం కూడా జరుగుతూ వస్తూ ఉంటుంది.
0: దిస్ మైండ్ ఇన్ ది వేకింగ్ స్టేట్ వాచెస్, లిజన్స్, ఎక్స్పీరియన్సెస్ అండ్ డిలైట్స్.
1: దేశకాల పరిస్థితుల ప్రభావంకు ఇది కట్టుబడి ఉంటుంది.
0: దిస్ మైండ్ ఈస్ బౌండ్ బై ద లిమిటేషన్స్ ఆఫ్ స్పేస్ అండ్ టైమ్.
1: ఇంకా నిద్రావస్థ యందు ఉండేటువంటిది కేవలము ఒక ప్రతిబింబంగా, ఒక విధమైనటువంటి యొక్క మాయగా రూపొందుతూ వస్తుంది.
0: ఇన్ డీప్ స్లీప్ స్టేట్ ఇట్ రిమైన్స్ జస్ట్ ఎ రిఫ్లెక్షన్.
1: అక్కడ మనసే సర్వమును సృష్టించుకుంటుంది కనుకనే ఇది కేవలము సూపర్ మైండ్ అన్నారు.
0: యాజ్ ఇట్ ఈస్ ఎంటైర్లీ ది క్రియేషన్ ఆఫ్ ద మైండ్ ఇట్ ఈస్ కాల్డ్ సూపర్ మైండ్.
1: అది కాలమునకు మాత్రమే సంబంధించి ఉంటుంటుంది.
0: It is related to the time alone.
1: కారణ కర్తవ్యములు ఏమాత్రం కూడాను అందులో గోచరించవు.
0: No factor such as time and responsibility are apparent.
1: ఒక చిన్న ఉదాహరణము.
0: A small example.
1: నీవు ఈనాటి రాత్రి బెంగళూరు స్టేషన్ లో రైలు ఎక్కి ఎల్లుండి నీవు బొంబాయి చేరిపోతున్నావు.
0: A small example. Tonight you boarded the train there in Bangalore and reach Bombay the day after tomorrow.
1: ఇక్కడ కాలము, కర్మ, కారణ, కర్తవ్యములు నాలుగింటితో చేరినటువంటిది ఈ మైండ్ యొక్క ప్రభావము.
0: హియర్ యు హ్యావ్ ది ఎఫెక్ట్స్ ఆల్ ద ఫోర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద మైండ్, ద టైమ్, ద కాజ్, ఎఫెక్ట్ అండ్ ద రిజల్ట్.
1: ఎక్కడ పోయావు? రైలులో పోయావు.
0: హౌ డిడ్ యు గో? యు బోర్డెడ్ ద ట్రైన్.
1: ఎంత కాలం పట్టింది? 12 గంటల సేపు పట్టింది.
0: హౌ లాంగ్ డిడ్ యు టక్? 12 అవర్స్ ఆఫ్ టైమ్.
1: ఏ విధంగా నీవు చేరావు?
0: How did you reach there?
1: తిరిగి ఎక్కడ చేరావు?
0: Where did you go?
1: బొంబాయి చేరావు.
0: You reached Bombay.
1: ఈ చేరడానికి కారణం ఏమిటి?
0: What is the reason for reaching?
1: అక్కడ ఏదో ఒక ఆఫీసులో పని జరిగింది.
0: You have got some work in the office.
1: కాలము,
0: time,
1: కర్మ,
0: action,
1: కర్తవ్యము,
0: responsibility,
1: కారణము
0: and cause.
1: ఈ నాలుగు చేరినటువంటిదే మనస్సు.
0: The combination of all the four is the mind.
1: రాత్రి నీకు స్వప్నం వచ్చింది.
0: You dream in the night.
1: ఆ స్వప్నంలో నీవు బొంబాయి చేరావు.
0: ఇన్ ద డ్రీమ్ యు రీచ్డ్ బాంబే.
1: అన్ని దృశ్యములను చూచావు.
0: యు హావ్ సీన్ దట్.
1: ఆనందించావు.
0: యు డిలైటెడ్.
1: కానీ ఇందులో కాలము, కర్మ, కారణము, కర్తవ్యము నాలుగు లేదు.
0: హియర్ ఇన్ ద డ్రీమ్ దేర్ నో కాజ్, దేర్ నో టైమ్, దేర్ నో రిజల్ట్.
1: ఈ స్వప్నంలో ఎట్ట నీవు వెళ్ళినావు?
0: ఇన్ డ్రీమ్ హౌ డిడ్ యు గో ట్రావెల్?
1: ఏ కాలంలో వెళ్ళినావు?
0: What time you went?
1: ఏ కారణంతో వెళ్ళావు?
0: What is the reason?
1: ఏమి అక్కడ జరిగింది?
0: How did it happen?
1: ఏమీ లేదు.
0: Nothing whatsoever.
1: అన్ని ఒక 5 నిమిషముల్లోపల జరిగిపోయింది.
0: Everything happened within 5 minutes of time.
1: ఇది మనసు యొక్క సంకల్ప ప్రభావం చేత జరిగేటువంటి ఒక చిత్రము, విచిత్రము.
0: This is mystery and the peculiarity of the nature of the mind that shapes.
1: దీనిని సూపర్ మైండ్ అన్నారు.
0: This is called super mind.
1: ఈ సూపర్ మైండ్ కు కాల, కర్మ, కారణ, కర్తవ్యాలు ఏమాత్రం కూడా ఉండవు.
0: The super mind has no such factors like the time, the space, the cause.
1: చిత్రంబులు,
0: peculiar,
1: త్రైలోక్య పవిత్రంబులు,
0: that sacred for all the world,
1: వరజాలాల విత్రంబులు, సన్మిత్రంబులు, ముని జన పౌత్రంబులు, విష్ణుదేవు చారిత్రంబులు. ఇవి చాలా విచిత్రమైనటువంటివి. ఈ సూపర్ మైండ్ యొక్క ప్రభావములు,
0: ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది సూపర్ మైండ్ ఆర్ రియల్లీ మిస్టీరియస్.
1: కనుక స్వప్నావస్థ యొక్క స్థితిని కల్పించి అనుభవింపజేసి ఆనందింపజేసేటువంటిది అన్ని కూడా క్షణంలో జరిగిపోతుంటాయి.
0: దేర్ఫోర్ ఇన్ ద డ్రీమింగ్ స్టేట్ దట్ విచ్ క్రియేట్స్, దట్ విచ్ ఎక్స్పీరియన్సెస్, దట్ విచ్ డిలైట్స్ ఆల్ హ్యాపెన్
1: జాగ్రత్తలో. 40 సంవత్సరంలో జరిగినటువంటి యొక్క అనుభూతులు స్వప్నావస్థ లోపల 2 నిమిషంలో జరిగిపోతుంటాయి.
0: ఆల్ అవర్ ఎక్స్పీరియన్సెస్ స్ప్రెడ్ ఓవర్ 40 ఇయర్స్ ఆఫ్ టైమ్ ఇన్ ద వేకింగ్ స్టేట్ విల్ జస్ట్ పాస్ ఆన్ ఇన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ టైమ్ ఇన్ డ్రీమ్.
1: దీనికి చిన్న ఉదాహరణము,
0: ఫర్ దిస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: జాగ్రత్త అవస్థలో నీవు పుట్టావు,
0: యు ఆర్ బోర్న్ ఇన్ ద వేకింగ్ స్టేట్.
1: నీకు 25 సంవత్సరం అంతా కూడాను విద్యాభ్యాసం సలిపావు,
0: యు స్టడీ ఫర్ 20 ఇయర్స్.
1: తరువాత 25 సంవత్సరం లోపల వివాహము జరిగింది,
0: అట్ ది ఏజ్ ఆఫ్ 25 యు మ్యారీడ్.
1: 30 సంవత్సరం లోపల పుత్రుడు పుట్టాడు,
0: అట్ ది ఏజ్ ఆఫ్ 30 యు హావ్ సన్.
1: తిరిగి ఆ పుత్రుణ్ణి నీవు చదివించి,
0: యు ఎడ్యుకేట్ యువర్ సన్,
1: అతన్ని విదేశాలకు పంపుతున్నావు,
0: అండ్ యు ఆర్ సెండింగ్ హిమ్ అబ్రాడ్.
1: ఈ విదేశాలకు పంపేటువంటి కాలం ఎంతవరకు అయింది?
0: హౌ లాంగ్?
1: నీవు పుట్టి చదివి వివాహమాడి కుమారుడు పుట్టి కుమారుడు విదేశాలకు పంపేటువంటి కాలమంతా 40 సంవత్సరములు అయిపోయింది.
0: ఆల్ దీస్ హ్యాపెనింగ్స్ టేక్ 40 ఇయర్స్ ఆఫ్ టైమ్ రైట్ ఫ్రమ్ ద మూమెంట్ ఆఫ్ యువర్ బర్త్ ద స్టడీ అండ్ దెన్ గాట్ మ్యారీడ్ అండ్ యూ బి గాట్ సన్ అండ్ ప్లాన్ టు సెండ్ హిమ్ అబ్రాడ్.
1: కానీ రాత్రి నిద్రించావు,
0: బట్ యు స్లెప్ట్ ఇన్ ద నైట్.
1: 3 గంటలకు నీవు లేచావు,
0: యు గాట్ అప్ అట్ 3 o'clock.
1: కాలకృత్యములు తీర్చుకున్నావు,
0: తిరిగి
1: 3-5 నిమిషంలో తిరిగి వచ్చి పండుకున్నావు.
0: లేటర్ యు రిటర్న్ అండ్ స్లెప్ట్ ఇన్ ద రూమ్.
1: 3:10 నిమిషములకు ఒక స్వప్నం వచ్చింది,
0: అట్ 3:10 యు హ్యాడ్ ఎ డ్రీమ్.
1: ఏమిటి ఆ స్వప్నము?
0: వాట్ ఇస్ ద డ్రీమ్?
1: నీవు పుట్టినట్టు,
0: యాజ్ ఇఫ్ యు ఆర్ బోర్న్,
1: నీవు విద్యాభ్యాసం చేసినట్టు,
0: యాజ్ ఇఫ్ యు
1: వివాహం జరిగినట్టు,
0: యాజ్ ఇఫ్ యు గాట్ మ్యారీడ్,
1: కుమారుడు పుట్టినట్టు,
0: యాజ్ ఇఫ్ యు
1: ఈ కుమారుని విదేశాలకు పంపటము జరగటం వచ్చింది.
0: As if you are sending your son abroad, all the happenings appear.
1: నీవు పుట్టి పెరిగి చదివి వివాహమాడి నీకు కుమారుడు పుట్టి తదుపరి ఆ కుమారుని విదేశాలకు పంపేటువంటి వయసు 40 సంవత్సరములు జరిగింది.
0: All these things happened in a span of 40 years, right from the moment of your birth, your education.
1: స్వప్నావస్థలో ఒక 2 నిమిషాల్లో వచ్చింది ఈ స్వప్నమంతా.
0: But in a dream, all these things happened just in 2 minutes of time.
1: జాగ్రత్త కాలము 40 సంవత్సరములు అయినప్పుడు స్వప్నావస్థ కాలము 2 నిమిషములుగా ఉంటుంది.
0: ఇన్ ది వేకింగ్ స్టేట్ ఆల్ ద హ్యాపెనింగ్స్ హ్యాపెన్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 40 ఇయర్స్, వైల్ ఇన్ ద డ్రీమ్ జస్ట్ 2 మినిట్స్.
1: స్వప్నావస్థలో 2 నిమిషములు జరిగినటువంటిది,
0: దట్ విచ్ హ్యాపెన్స్ ఇన్ 2 మినిట్స్ ఇన్ డ్రీమ్,
1: జ్ఞానావస్థలో క్షణంగా మారిపోతుంది.
0: ఇట్ జస్ట్ బికమ్స్ ఎ మోమెంట్ ఇన్ ద కాసల్ స్టేట్.
1: కనుక స్వప్నావస్థను ఇది సూపర్ మైండ్ అన్నారు.
0: సో ద డ్రీమింగ్ స్టేట్ ఈస్ కాల్డ్ సూపర్ మైండ్.
1: కాలకర్మ కారణ కర్తవ్యాలతో కలిసినటువంటి యొక్క అనుభూతులను అందిస్తుంది ఈ స్వప్నావస్థ.
0: It is only the dream that gives you all the experiences relating to the time, space, cause and effect.
1: కనుక సహజ మనసు కంటే ఈ సూపర్ మైండ్, ఈ యొక్క ఉన్నతమైనటువంటి యొక్క మైండ్స్ మహాశక్తివంతమైనటువంటిది.
0: And therefore, the natural mind, the super mind, is highly powerful.
1: ఇంకా మూడవది higher mind.
0: The third one is higher mind.
1: ఇది నిద్రావస్థ, సుషుప్తి time.
0: This is the state of deep sleep.
1: ఇందులో ఏమాత్రం కూడా నువ్వు విచారం అనేటువంటిది ఉండదు, మనసే లేదు.
0: హియర్ దేర్ ఇస్ నో వరీ యాజ్ సచ్ సిన్స్ దేర్ ఇస్ నో మైండ్.
1: ఇంద్రియములు లేవు,
0: నో సెన్సెస్.
1: ఎట్టి అనుభూతులు లేవు,
0: నో ఎక్స్పీరియన్సెస్.
1: కానీ
0: బట్
1: ఆ యొక్క నిద్ర నుండి లేచిన తర్వాత మహా ఆనందాన్ని అనుభవిస్తాడు.
0: బట్ ద మూమెంట్ యు గెట్ అప్ ఫ్రమ్ ద డీప్ స్లీప్ యు విల్ బి ఆల్ బ్లిస్ఫుల్.
1: ఈ నిద్రలోప గాఢ నిద్రపోయి నేను చాలా హాయిగా ఉన్నానంటాడు.
0: ఇన్ ద డీప్ స్లీప్ After you wake up and you say that, I had a sound sleep.
1: ఇది హాయిని అందించేటువంటిది.
0: It gives all the comfort.
1: ఎట్టి అనుభూతులను అందించక,
0: without giving an experience,
1: కేవలం సుఖానందమును చేకూరుస్తుంది.
0: It confers all the happiness of sound sleep.
1: కేవలం సుఖము ఆనందము ఇంద్రియాతీతమైనటువంటిది, మనస్సుకు అతీతమైనటువంటిది.
0: Happiness and bliss, truly speaking, is beyond the mind.
1: ఈ గాఢ నిద్ర యందు జరిగినటువంటిది కేవలము ప్రాణమున్నది.
0: In deep sleep state there is

0: గాఢ నిద్రలో మనసు లేదు.
1: ఇన్ డీప్ స్లీప్ దేర్ ఇస్ నో మైండ్.
0: మనసు లేనప్పుడు సుఖ దుఃఖములు లేవు.
1: When there's no mind, there's neither pleasure nor pain.
0: సుఖ దుఃఖములు లేనప్పుడు ప్రపంచమే లేదు.
1: When there's no pleasure and pain, there's no world.
0: కేవలం ఒక్క ఆనందం మాత్రమే ఉంటుంది.
1: Only bliss remains.
0: మీకు తెలుసును.
1: You know that.
0: ఎప్పుడు గాఢ నిద్ర లోపల మీకు సుఖమేమిటో దుఃఖమేమిటో రెండు తెలియదు.
1: In a state of deep sleep, you do not know what is pleasure.
0: కారణం ఏమిటి? అక్కడ ప్రపంచమే లేదు.
1: What is the reason? There is no world there.
0: ఎప్పుడు మనకు ప్రపంచం గోచరిస్తుంది?
1: When do you find the world?
0: ఎప్పుడు మనకు సుఖదుఖములు అనుభవానికి వస్తాయి?
1: When do you experience pleasure and pain?
0: మనసు ఉండినప్పుడే ఈ ప్రపంచము సుఖదుఖములు మన వెంట ఉంటుంటాయి.
1: When you have the mind, the pleasure, pain, world will follow you.
0: కనుక గాఢ నిద్రయందు మనసే లేదు.
1: So in deep sleep there's no mind.
0: కనుక ఈ మనసుకు అతీతమైనటువంటి కనుకనే దీనికి హయ్యర్ మైండ్ అన్నారు.
1: As it is beyond the mind, it is called higher mind.
0: ఈ హయ్యర్ మైండ్ అనేటువంటిది కేవలము కారణ దేహంతో కూడినటువంటిది.
1: This higher mind relates to the causal body.
0: ఈ కారణము.
1: This is the cause.
0: కానీ
1: but
0: కర్త ఒకడున్నాడు.
1: But there's one doer.
0: కార్యము అనేటువంటిది ఒకటి ఉంటుండాలి.
1: There's cause.
0: కారణము అనేటువంటిది ఒకటి ఉంటుండాలి.
1: There's reason.
0: కార్యకారణ సంబంధమే ఈ జగత్తు.
1: The entire world is the relationship between the cause and the effect.
0: కారణము దైవము, కార్యము జగత్తు.
1: Cause is divinity, the effect is the universe.
0: ఈ కారణము ఎవరు?
1: Cause.
0: అదే మహాకారణమైనటువంటి యొక్క దివ్యత్వము.
1: That is the divinity.
0: ఇది దివ్యత్వమైనటువంటి యొక్క కారణతత్వము ఈ కార్యాన్నన్నింటినీ జరుపుతూ వస్తూ ఉండాలి.
1: This main cause, the divinity, is responsible for all the activity.
0: దీనిని illuminated mind అన్నారు.
1: This is called illuminated mind.
0: అనగా ఆ యొక్క కర్తవ్యాన్ని, తన యొక్క పవిత్రతను జగత్తు అంతా కూడా వ్యాపింపజేసేటువంటి యొక్క దివ్య శక్తియే.
1: ఇట్ ఈస్ ద డివైన్ పవర్ దట్ ఇల్యూమిన్స్ దట్ స్ప్రెడ్స్ ఇట్స్ ఇఫెక్ట్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: ఈ యొక్క తత్వాన్ని మనం అనుభవించడానికి ఒక విధమైనటువంటి దివ్య స్వరూపాన్ని కూడా మనం ధరించాలి.
1: టు ఎక్స్పీరియన్స్ దట్ వీ నీడ్ డివైన్ ఫామ్ టు.
0: అది సూపర్ డివైన్ సెల్ఫ్ అని.
1: దట్ ఈస్ సూపర్ డివైన్ సెల్ఫ్.
0: అది పురుషత్వము.
1: దట్ ఈస్ కాల్డ్ పురుషత్వ.
0: పురుషత్వం అనగా దైవత్వములకు ఒక ప్రధాన అర్థము.
1: పురుషత్వ స్టాండ్స్ ఫర్ డివినిటీ.
0: కనుక మైండ్, సూపర్ మైండ్, హయ్యర్ మైండ్, ఇల్యూమినేటెడ్ మైండ్, ఈ యొక్క పవిత్రమైనటువంటి యొక్క దివ్య తత్వము ఓవర్ మైండ్.
1: దేర్ఫోర్ the mind, super mind, higher mind, illuminated mind, over mind are all sacred.
0: ee purushatvame over mind.
1: This divinity is over mind.
0: adiye daivattamu.
1: That is divinity.
0: aa daivattam anetundi daniki purushatvamu ani peru.
1: The divinity is called purushatva.
0: ee purushatvamunde nenu nenu nenu ane uniki manaku gocharam avutuntadi.
1: It is only in this purushatva all of us claim I.
0: ee nenu anetundi ekkada untundadi?
1: Where is present this I?
0: Sarva jeevulu yendu untundadi.
1: This I is present in all beings.
0: Kevalam koti peda modalu kotiswaram varaku untundadi.
1: Right from a pauper to a millionaire, I is present.
0: Oka beggar modalu bigger varaku kuda untundadi.
1: From a beggar to a bigger, I is present.
0: Prati manavudu kodanu nenu nenu nenu.
1: Every man says I.
0: Nenu vachanu, nenu chuchanu, nenu chesanu, nenu anubhavinchanu.
1: I have come, I have watched, I have done, I have experienced.
0: కనుక ప్రతి ఒక్కరి ఎందు కూడాను ఈ నేను అనేటువంటి ఒక ఉనికి ప్రతిబింబిస్తూ వస్తుండాలి.
1: Therefore in everyone this sense of I reflects.
0: ఇదే మహాపురుష తత్వము.
1: This is the nature of మహాపురుష.
0: పురుష అనగా ఏమిటి?
1: What do you mean by పురుష?
0: కేవలం ప్యాంటు షర్టు వేసుకున్నటువంటి వాడు కాదు పురుషుడు.
1: పురుష the male is not the one that puts on the shirt and pant.
0: ఇచ్ఛా రామో భవతి, తప్తో భవతి, మత్తో భవతి, ఆత్మా రామో భవతి. పుం పుమ్మనగా దేహమనేటువంటి పురమునందు నఖశిఖ పర్యంతము సంచరించేటువంటి యొక్క దివ్యశక్తికే పురుషుడు అని పేరు.
1: పుం మీనింగ్ ద బాడీ విచ్ ఇస్ ద సిటీ, దట్ విచ్ ట్రావెల్స్ ఫ్రమ్ టాప్ టు టో ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
0: పుం అనగా పురుషత్వం.
1: పుం స్టాండ్స్ ఫార్ man.
0: ఎందుకు దీనికి పురుషుడు అని పేరు వచ్చింది?
1: Why is it called man?
0: దేహమునకు పురము అని పేరు.
1: బికాస్ ద బాడీ ఈస్ కాల్డ్ పుర.
0: పురమునందు నివసించేటువంటిగా వాడు కనుకనే ఇతనికి పురుషుడు అని పేరు.
1: సిన్స్ ఈస్ ది ఇన్ డ్వెల్ ఇన్ పుర, హిస్ కాల్డ్ పురుష.
0: స్త్రీ దేహము కావచ్చు, పురుష దేహము కావచ్చు, ఉపాధి భేదములే కాని ఇవి దేహములంతా ఒక్కటే.
1: There is difference in the body, there are man and woman, but the vesture is same.
0: అవస్థాత్రయములు అన్ని కూడాను ఒక్కటే.
1: All the three states are same.
0: గుణముల యొక్క ప్రభావం కూడా ఒక్కటే.
1: ది ఎఫెక్ట్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఆర్ సేమ్.
0: దుఃఖం వస్తే పురుషుడు ఏడుస్తాడు, స్త్రీని ఏడుస్తుంది.
1: అట్ ద టైమ్ ఆఫ్ పెయిన్ మ్యాన్ అండ్ ఉమెన్.
0: ఆకలి అయితే పురుషుడు తింటాడు, స్త్రీని తింటుంది.
1: వెన్ హంగ్రీ మ్యాన్ అండ్ ఉమెన్ ఈట్.
0: కోపం వస్తే పురుషుడు కోపిస్తాడు, స్త్రీని కోపడుతుంది.
1: ఇన్ యాంగర్ మ్యాన్ షౌట్స్ ఈక్వల్లీ.
0: కనుక కామ క్రోధ లోభ మోహ మత్సర్యములు అన్ని కూడాను ఇరువురికి సమానమే.
1: అండ్ దెర్ఫోర్ ద యాంగర్ ద గ్రీడ్ ఇన్ ద లాస్ట్ ఆర్ ఈక్వల్ టు మ్యాన్ అండ్ వుమన్.
0: రొట్టుగా అనుభవించవచ్చు, మరొక రొట్టుగా అనుభవించవచ్చు.
1: బట్ వన్ మే ఎక్స్పీరియన్స్ ఇన్ సీక్రసీ, వన్ మే ఎక్స్పీరియన్స్
0: ఇన్ పబ్లిక్. దుఃఖం వస్తే గుల్లును ఏడ్చవచ్చు, ఒకరు లోపల కంట్రోల్ చేయవచ్చును, కానీ దుఃఖమేమో దుఃఖమే.
1: అట్ ద టైమ్ ఆఫ్ మిజరీ వన్ మే క్రై లౌడ్లీ, వన్ మే క్రై విదిన్.
0: కనుక ఉపాధి భేదములను మాత్రం ఏమాత్రము మనం చూడకూడదు.
1: సో వీ షుడ్ నాట్ కన్సిడర్ ద డిఫరెన్స్ ఇన్ రిలేషన్ టు బాడీ.
0: దేహములే,
1: ఎవ్రీథింగ్ ఇస్ బాడీ.
0: కనుక ప్రతి దేహమునందు కూడాను
1: ఇన్ ఎవ్రీ
0: బాడీ మహాపురుషుడు అనేటువంటి యొక్క దివ్యత్వము నివసిస్తూ ఉంటుండాలి.
1: ఇన్ ఎవ్రీ బాడీ దిస్ సూపర్ డివినిటీ ఇస్ ప్రెసెంట్.
0: ఈ ప్రపంచమంతా కూడాను,
1: దిస్ ఎంటైర్ వరల్డ్,
0: కేవలము స్థూల సూక్ష్మ కారణ స్వరూపముల యొక్క ప్రతిబింబములే.
1: ది ఎంటైర్ వరల్డ్ is merely the reflection of the gross, subtle and causal body.
0: Karuka karakudu paramatmude.
1: The main cause is God himself.
0: Karyame ee prapanchamu.
1: This entire cause is this
0: ee karana karya swarupame ee yokka vishwamu.
1: The effect, the relationship between cause and effect is universal.
0: Samasta vishwamanandu kudanu ee yokka స్థూల సూక్ష్మ కారణములు చేరి ఉంటున్నాయి.
1: దేర్ఫోర్ ఇన్ ది యూనివర్స్ యు ఫైండ్ ద గ్రాస్, సటిల్ అండ్ కాజల్ ఆస్పెక్ట్స్.
0: ఇది ప్రతి మానవునికి నిత్యానుభూతిలో తాను ఆనందించేటువంటివి.
1: దీస్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ది డైలీ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్.
0: పంచభూతములు,
1: ద ఫైవ్ ఎలిమెంట్స్,
0: పంచకోశములు,
1: ఫైవ్ షీట్స్,
0: పంచేంద్రియములు,
1: ద ఫైవ్ సెన్సెస్,
0: పంచ ప్రాణములు,
1: ద ఫైవ్ లైఫ్,
0: మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము,
1: ద మైండ్, ద ఇంటెలెక్ట్.
0: ఇవన్నీ 24 తత్వములు అవుతాయి.
1: All this comes to 24.
0: ఈ 24 తత్వములతో పల సంచరించేటువంటి మహాపురుషుడు 25వ వాడు అవుతాడు.
1: In all the 24 aspects, the one that dwells is all divinity.
0: కనుకనే 25 తత్వములతో కూడినటువంటిది ఈ యొక్క మానవ దేహము.
1: So human body has got all these 24 aspects of divinity.
0: ఈ దేహమును 25 తత్వములు ఏ రీతిగా నివసిస్తున్నవో ప్రపంచమునందు కూడాను అవే 25 తత్వములు ఉంటున్నాయి. దేహము, దేశము రెండు బింబ ప్రతిబింబములే.
1: Just as the 25 aspects are present in the body, deha, all these 25 are present in desha, the country.
0: ఈ బింబ ప్రతిబింబంలో ఎట్టి భేదములు లేవు.
1: There is no difference between the object and the reflection.
0: కానీ
1: బట్
0: మానవ దృష్టి యందు, ప్రాకృతమైనటువంటి యొక్క దృష్టితో దీనిని చూచినప్పుడు అనేక భేదములు మనకు గోచరిస్తుంటాయి.
1: బట్ మ్యాన్ విజువలైజెస్ ఫ్రమ్ ది వర్ల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ హెన్స్ హి ఫైండ్స్ వేరియేషన్.
0: ఇదంతా కూడా మాయా యొక్క స్వభావమే.
1: ఇట్స్ ఆల్ ద ఇల్యూషన్.
0: కనుకని ఈ మాయతత్వాన్ని మనము కేవలము మర్మమును గుర్తించుకోలేక ఇదియే సత్యమని భావించి దీనితో మనం అనేక విధమైన అవస్థలకు గురి అవుతున్నాము.
1: We do not understand the secrets of this delusion and hence we suffer.
0: దీనిని రామదాస్ చెప్పాడు.
1: This what Ramdas said.
0: పాటు అయినది చెట్టురా,
1: ఇట్ ఈస్ ద ట్రీ దట్స్ డికే.
0: పట్టు అయినది కొమ్మరా,
1: ఇట్ ఇస్ ద బ్రాంచ్ దట్ యూ హోల్డ్ ఆన్.
0: పాటు తప్పి పట్టు విడిచితే పరబ్రహ్మమి చేరురా.
1: If you just leave that hole, you will certainly reach Brahman.
0: సారమైనది చమురురా,
1: the essence is oil.
0: సత్యమైనది ఒత్తిరా,
1: the truth is the wick.
0: వెలుగు తీరిపోయేటప్పుడు వెంట ఎవరు రారురా.
1: When the light is put off, nobody will follow you.
0: కోట ఏడు చుట్టురా,
1: there is fort all around.
0: కోట లోపల తోటరా,
1: there is a thief within.
0: తోటలోనికి పోదామంటే దారి తెలియదు ఎట్టరా.
1: How to reach that? How do you know that path?
0: మాయ 25 మర్మములతో కూడి మాయ మాయ మాయ మరిబయ్యలేను. 25 తత్వములతో కూడినటువంటిది ఈ ప్రకృతి అనేటువంటి మాయ.
1: This entire nature is but an illusion with all the 25 aspects. Everything is illusion.
0: ఈ జాగ్రత్త అవస్థ యందు మనమంతా కూడాను వింటున్నాము, చూస్తున్నాము, అనుభవిస్తున్నాము.
1: In the waking state, we see, we listen, we experience.
0: నీవు నిద్రించిన తర్వాత ఒక స్వప్నంలో నీవు మునిగిపోయావు.
1: In sleeping state, in the dream, you dream there.
0: ఈ స్వప్నావస్థ యందు ఈ జాగ్రత్త ఎక్కడ ఉంటుండాలి?
1: ఇన్ దట్ స్టేట్ ఆఫ్ డ్రీమ్ వేర్ ఇస్ ది వేకింగ్ స్టేట్?
0: జాగ్రత్తను పూర్తి మర్చిపోతుంది.
1: యు హావ్ ఫర్గాటెన్ ద వేకింగ్ స్టేట్ కంప్లీట్లీ.
0: స్వప్నావస్థనే సత్యముగా విశ్వసిస్తున్నావు.
1: యు కన్సిడర్ దట్ ది డ్రీమ్ ఇస్ రియాలిటీ.
0: ఆ స్వప్నం ఎంతవరకు?
1: హౌ లాంగ్ ది డ్రీమ్ లాస్ట్?
0: ఈ జాగ్రత్త అవస్థ వచ్చిన తక్షణమే ఈ స్వప్నము అలక్ష్యం చేస్తున్నావు.
1: ద మూమెంట్ యు వేక్ అప్ యు నెగ్లెక్ట్ ద డ్రీమ్.
0: అది సత్యమా ఇది సత్యమా?
1: Is that the truth or is this the
0: ఇది పగటి నిద్ర పగటి కల అది రాత్రి కల?
1: దిస్ ఇస్ ఎ డే డ్రీమ్ దట్ ఇస్ ఎ నైట్ డ్రీమ్.
0: కనుక రెండు కూడాను రెండు స్వప్నముల దృశ్యములే.
1: సో బోత్ ఆర్ ద సీన్స్ ఆఫ్ ద డ్రీమ్.
0: ఒకానొక సమయంలో
1: ఎట్ వన్ టైమ్
0: జనక చక్రవర్తి మహాజ్ఞాని కర్మయోగి
1: ఎంపరర్ జనక ఇస్ ఎ యోగి ఫ్యాన్షన్
0: దేహభ్రాంతి లేనటువంటి వాడు.
1: ఇస్ ద వన్ హూ హాస్ నో బాడీ ఫీలింగ్.
0: రాత్రి భుజించి
1: after taking food in the night
0: ఏదో మంత్రులతో సంప్రతిస్తు ఉంటున్నాడు.
1: హీ వాస్ కన్సల్టింగ్ హిస్ మినిస్టర్స్.
0: తక్షణమే గాఢ నిద్ర ప్రవేశించింది.
1: ఇమీడియట్లీ హీ గాట్ స్లీప్.
0: అక్కడికే బెడ్ తెప్పించి మహారాజుకు అభ్యంతరము కాని ఆటంకములు కాని కలగకుండా ఉండాలని అక్కడే పవడింపచేశారు.
1: నాట్ టు గివ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్కన్వీనియన్స్ ఆల్ బ్రాట్ బెడ్ ఫర్ ది ఎంపరర్ టు లై డౌన్.
0: కొంతసేపటికి అయ్యేటప్పటికి
1: ఆఫ్టర్ సమ్ టైమ్
0: లేచాడు.
1: హీ గాట్ అప్.
0: అది నిజమా ఇది నిజమా అది నిజమా ఇది నిజమా అని కలవరిస్తూ ఉంటున్నాడు.
1: హీ స్టార్టెడ్ రిపీటింగ్ ఇస్ దట్ ట్రూత్ ఇస్ దిస్ ట్రూత్
0: ఇస్ ఇట్ ట్రూ ఆర్ దట్
1: ఇస్ ఇట్ ట్రూ ఆర్ ఇస్ దట్ ట్రూ.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రశ్నల చేత ఎవ్వరు కూడా ఏమి ప్రశ్నించినప్పటికీ జవాబు లేదు. అది నిజమా ఇది నిజమా అది నిజమా ఇది నిజమా.
1: When everyone started questioning, he has no reply because he went on repeating, is that true? Is this true?
0: ఈ యొక్క స్తంభించిపోయినటువంటి యొక్క చక్రవర్తిని చూచి మంత్రులు పిలిపించారు.
1: Watching the emperor in that state, other people were stunned.
0: ఎవ్వరేమి ప్రశ్నించినప్పటికీ no reply. అది నిజమా ఇది నిజమా అది నిజమా ఇది నిజమా.
1: ఫర్ ఎవ్రీ వన్స్ క్వశ్చన్స్ హియర్ నో రిప్లై. ఇస్ దట్ ట్రూ ఇస్ దిస్ ట్రూ దాట్స్ ద థింగ్ హీ రిపీటెడ్.
0: క్వీన్ ను పిలిపిస్తే ఏమైనా చెప్పగలడు ఏమో. మహారాణి గారిని కూడా పిలిపించాడు.
1: విత్ ద థాట్ దట్ హీ మైట్ రిప్లై ద క్వీన్ వాజ్ ఆస్క్డ్ టు అపియర్ దేర్.
0: చక్రవర్తి ఏమిటి మీ విచిత్రము ఎందుకు ఈ విధంగా అంటున్నారు ఏది అని మీరు చూచారు అని అనేక ప్రశ్నలు వేసింది పాపం రాణి గారు.
1: The queen started questioning emperor, what is that you dreamt? What is that you have seen?
0: Rani kaadu, raitu kaadu. Evvarochina ye jawabu ledu. Adi nijama, idi nijama.
1: No matter queen or farmer, no reply. Is that true? Is this true?
0: Tirigi Vasishtha Maharishini pilipincharu.
1: Then Saint Vasishtha was to come there.
0: Atanu yoga drishtito chuchadu.
1: He just visualized.
0: Atanu jawabu cheppadu. Maharaja.
1: Then he gave reply.
0: Adi nijamu kaadu, idi nijamu kaadu, neevu nijamu annaru.
1: He said, "Oh king, that is not true. This is not true, but you are true.
0: Swapnamlo neevu anubhavinchavu konni.
1: You experience in the dream.
0: Jagratalo konni anubhavinchavu.
1: In waking state you dream.
0: Jagratalo swapnam ledu.
1: In that waking state there is no dream.
0: Swapnamlo jagrata ledu.
1: In dream there is no waking
0: state. Jagratalo neevu unnavu. Swapnamlo neevu unnavu. You are truth.
1: In the waking state you are there. In the dreaming state you are there. You are true."
0: కనుకని జాగ్రత్తలో స్వప్నం లేదు స్వప్నంలో జాగ్రత్త లేదు.
1: Therefore there is no dream in the waking state.
0: జాగ్రత్త స్వప్నం ఎందు రెండింటి ఎందు కూడా అనుభవించిన వాడు నీవే.
1: The experience are in both the states.
0: కనుక you are omnipresent.
1: So you are omnipresent.
0: అనగా మానవత్వం అనేటువంటిది omnipresent దివ్యమైనటువంటి ఒక జీవితము.
1: So human life is divine life omnipresent.
0: ఇది కేవలము తాత్కాలికమైనటువంటి వర్తమాన కాలముగా మనం అనుసరించకూడదు.
1: వీ షుడ్ నాట్ టేక్ ఇట్ యాస్ ప్రెసెంట్ ఎఫెమరల్ టెంపరల్.
0: ఈ వర్తమానంలో మనం ఉన్నామని భ్రమించకూడదు.
1: వీ షుడ్ నాట్ బి డెల్యూటెడ్ బై ద ప్రెసెంట్.
0: భవిష్యత్తులో ఉన్నాము.
1: యు ఆర్ దేర్ ఇన్ ఫ్యూచర్.
0: పాస్ట్ దీనిలో గడిచిపోయినటువంటి కాలం నందు ఉంటున్నాము.
1: యు ఆర్ ఆల్సో ప్రెసెంట్ ఇన్ ద పాస్ట్.
0: కనుకనే మానవత్వం అనేటువంటిది దివ్యత్వంతో కూడినటువంటిదే కానీ సామాన్యమైనటువంటిది కాదు.
1: సో హ్యూమన్ లైఫ్ ఇస్ డివైన్ బట్ నాట్ ఆర్డినరీ.
0: ఏ ఉపనిషత్తునందు వేదములు ఎందు కూడాను పవిత్రమైనటువంటి పదములను మనం ఉచ్చరిస్తున్నామో అవన్నీ కూడాను మానవులకు సంబంధించినటువంటివి.
1: ఆల్ ది మంత్రస్ దట్ వి చాంట్ ఇన్ వేద అండ్ ఉపనిషత్స్ దే ఆల్ డిస్క్రైబ్
0: భగవంతుడు అష్టైశ్వర్య స్వరూపుడు అనుకుంటున్నాము.
1: వి కాల్ దట్ గాడ్ హాస్ గాట్ ఆల్ ఎయిట్ ఫార్మ్స్ ఆఫ్ వెల్త్.
0: కాదు మానవుడే అష్టైశ్వర్య స్వరూపుడు.
1: నో మ్యాన్ హాస్ గాట్ ఆల్ ఎయిట్ ఫార్మ్స్ ఆఫ్ వెల్త్.
0: నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
1: Is permanent, unsullied, eternal and immortal.
0: ivanni kudunu kavalam kevalam manavudu oka balahina cheta nenu samanya manavudu bhagavantudu atitamainatundi yokka divya shakti kalavadu ani manam bhramistunnamu. ee bhavanni manam poorthi nirmoolam cheyali.
1: Man considers himself because of weakness low, but he is divine. We should get away from that feeling.
0: ఒక వ్యక్తి అనేక విధమైన శక్తులను సాధించి అనేక విద్యను అభ్యసిస్తాడు.
1: An individual may accomplish many powers and may learn many forms.
0: ఈ విద్యలంతా ఎక్కడ నుంచి వచ్చాయి?
1: Where from the different forms of education?
0: తాను ప్రయత్నపూర్వకంగానే సాధిస్తూ వచ్చాడు.
1: Because he could accomplish wholeheartedly.
0: పుట్టినప్పుడు ఏ మాత్రం కొన్ని ABCDలు కూడా రావు.
1: At the time of birth he would not have any accomplishment.
0: కానీ ఆ శ్రద్ధలు లభతే జ్ఞానమని ఈ శ్రద్ధ చేత ఎంతైనా కూడా మనం సాధించవచ్చు.
1: Out of the steadfastness he can achieve anything.
0: కానీ మన యందు మన యొక్క జీవితం ఎంతవరకు ప్రయాణం చేస్తుండాలి?
1: But how far our life travels?
0: నేను నా కుటుంబము ఇటువరకే మనం ప్రయాణం చేస్తున్నాం.
1: Our life travels only between the two positions.
0: ఈ రెండు స్వార్థము స్వప్రయోజనంతో కూడి ఉంటున్నాయి.
1: It's full of selfishness and self-interest.
0: నేను నా కుటుంబము తర్వాత మరొకటి సమాజం ఒకటి ఉంటుంది.
1: Beyond I and my family, there is society.
0: ఆ సమాజమే లేకపోతే నీ కుటుంబం ఎక్కడ, నీవెక్కడ?
1: When there is no society, where are you and your family?
0: Society వరకు మనం ప్రయాణం చేయటం లేదు.
1: We are not traveling up to the position of society.
0: కనుకని మనలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం.
1: So we are not able to understand the divinity within us.
0: నీవు ప్రపంచాన్ని ప్రేమిస్తున్నావు.
1: You love the world.
0: ఈ ప్రపంచాన్ని ఆశిస్తున్నావు.
1: Yes, fire world.
0: ఈ ప్రపంచం యొక్క క్షేమాన్ని కోరుతున్నావు.
1: Yes, fire the welfare of the world.
0: దేనికోసం కోరుతున్నావు?
1: What for?
0: ప్రపంచం కోసం నీ ప్రపంచ క్షేమాన్ని కోరటం లేదు.
1: యు ఆర్ నాట్ డిజైరింగ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్ ఫర్ ద సేక్ ఆఫ్ ద వరల్డ్.
0: సుఖం కోసం నీ ప్రపంచాన్ని ఆశించటం లేదు.
1: యు ఆర్ నాట్ ఎస్పైరింగ్ ద వరల్డ్ ఫర్ ఇట్స్ ఓన్ సేక్.
0: నీ సుఖ నిమిత్తమై నీ ప్రపంచాన్ని ఆశిస్తున్నావు.
1: ఫర్ యువర్ ఓన్ ప్లెజర్ యు వాంట్ ది వెల్ఫేర్.
0: నీ క్షేమ నిమిత్తమై నీ ప్రపంచం యొక్క క్షేమాన్ని కూడా కోరుతున్నావు.
1: ఫర్ యువర్ ఓన్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ.
0: నీ క్షేమ ఉన్నప్పుడు నువ్వు ప్రపంచం క్షేమయంలోనే ఇమిడి ఉంటుండాలి.
1: దేర్ఫోర్ యువర్ సెక్యూరిటీ లైస్ ఇన్ ద సెక్యూరిటీ ఆఫ్ ద వరల్డ్.
0: ఆ ప్రపంచమే మన యొక్క సొసైటీ, సమాజము.
1: దట్ వరల్డ్ వెరీలీ ఇస్ అవర్ సొసైటీ.
0: అంతవరకు మనం ప్రయాణం చేయాలి.
1: సో వీ హావ్ టు ట్రావెల్ టు దట్ ఎక్స్టెంట్.
0: నేను అనేటువంటి దాని నుంచి కుటుంబము, కుటుంబం నుంచి మనం సమాజముకు ప్రవేశించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ ట్రావెల్ ఫ్రమ్ ఐ టు ద ఫ్యామిలీ అండ్ టు ద సొసైటీ.
0: ఇన్ని సమస్యలకు మూల కారణము ఇదే పెద్ద కారణం.
1: ద మెయిన్ థింగ్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద కన్ఫ్యూజన్.
0: ప్రతి మానవుడు కూడాను తాను తన కుటుంబం, తాను తన కుటుంబము. ఇంతవరకే తాను విశాలమైనదిగా పోతున్నాడే కానీ ఇంకా సొసైటీ, సమాజం అనేటువంటిది ఒకటి ఉండదని విశాలమైనటువంటి భావాన్ని తాను ఏమాత్రమూ అభివృద్ధి చేసుకోవటం లేదు.
1: ఎవ్రీ మ్యాన్ టుడే హాస్ గాట్ దిస్ నారో ఫీలింగ్, ఐ అండ్ మై ఫ్యామిలీ. హీ డస్ నాట్ రికగ్నైజ్ ద సొసైటీ.
0: ప్రతి వ్యక్తి కూడాను ఈ యొక్క సమాజం యొక్క క్షేమాన్ని దృష్టి అందించుకుని అంతవరకు మనం ప్రయాణం చేస్తే ఈ ప్రపంచంలో సమస్యలే ఉండవు.
1: దేర్ఫోర్ ఇఫ్ మ్యాన్ ప్రొసీడ్స్ టువర్డ్స్ ద సొసైటీ ఎస్పైరింగ్ టు ద సెక్యూరిటీ సొసైటీ,
0: సమస్త విచారములకు, సమస్త కష్టములకు ఇవన్నీ కూడాను ఈ యొక్క విశాల భావం లేకపోవటమే కారణము.
1: ఫర్ ఆల్ ద లాసెస్, ఫర్ ఆల్ ద ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఎంగ్జైటీస్ దట్ రెస్పాన్సిబుల్ థింగ్ ఇస్ ది
0: అబ్సెన్స్ ఆఫ్ కాలమునందు లోక సమస్త సుఖినో భవంతు అనేటువంటి విశాలమైనటువంటి ప్రార్థన ప్రారంభిస్తూ వచ్చారు.
1: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ దే ఆఫర్డ్ ప్రేయర్ విత్ లార్జ్ హార్టెడ్నెస్ సేయింగ్ దట్ ఎంటైర్ యూనివర్స్ బి హ్యాపీ.
0: వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ అనేది వేదం. అనగా వేదాహమేతం పురుషం మహాంతం, నేను మహాపురుషుణ్ణి చూచాను.
1: ఐ హావ్ సీన్ గాడ్.
0: ఎక్కడ చూచావు?
1: వేర్ హావ్ యూ సీన్?
0: స్వప్నంలో చూచావా?
1: హావ్ యూ సీన్ ఇన్ ద డ్రీమ్?
0: ఎక్కడ సినిమాలో చూచావా?
1: ఆర్ హావ్ యూ సీన్ ఇన్
0: టీవీలో చూచావా?
1: ఆర్ యు హావ్ సీన్ ఇన్ టీవీ?
0: కాదు కాదు. తమసః పరస్తాత్, అజ్ఞానమైనటువంటి చీకటిని తర్వాత ఆ పరమాత్మని నేను చూచాను.
1: నో నో, ఐ హావ్ సీన్ గాడ్ బియాండ్ దట్ డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: ఈ ఇగ్నోరెన్స్, అజ్ఞానం అనేటువంటిది ఎక్కడ ఉంటుందా?
1: Where does this ignorance lie?
0: నేను నా కుటుంబం అనుకోవటమే అజ్ఞానము.
1: ద ఇగ్నోరెన్స్ ఇస్ అబ్సల్యూట్ ఇగ్నోరెన్స్.
0: ఈ అజ్ఞానం దాటిన తర్వాత సమాజము అనేటువంటి విశాల భావంలో ప్రవేశించినప్పుడే దీనికి తమో గుణం దూరమైపోతుంది.
1: ఇఫ్ యు క్రాస్ దిస్ నారో ఇగ్నోరెన్స్ అండ్ రీచ్ ద పాయింట్ ఆఫ్ సొసైటీ, దెన్ యూ విల్ హ్యావ్ దట్.
0: ప్రతి చిన్న విషయం నందు కూడా మనం చక్కగా విచారణ చేస్తే ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఎంతైనా అవకాశం ఉంటుంటుంది.
1: దేర్ ఇస్ వైడ్ స్కోప్ ఇఫ్ యూ అండర్స్టాండ్ దీస్ స్మాల్ ఫ్యాక్టర్స్.
0: నీవు నీ కుటుంబమే ఇదైపోతే ఒక అడవిలో ఇల్లు కట్టుకుని ఉండొచ్చు కదా.
1: You and your family, if they are important, you can as well live in a forest.
0: ఎందుకు ఈ విశాలమైనటువంటి ఒక పెద్ద పట్టణంలో నీవు ఇల్లు కట్టుకుని జీవిస్తున్నావు?
1: Why do you construct house in this big city?
0: ఈ సమాజంలో మనం జీవించడం చేత,
1: because you live in society,
0: అనేక అనుభూతులు,
1: many experiences,
0: అనేక విధమైనటువంటి అనుకూలములు,
1: many conveniences,
0: అనేక విధమైనటువంటి విశాలతలు,
1: many other comforts
0: ఆవిర్భవిస్తాయి.
1: They come.
0: కనుకని ఈ సమాజంలో మనం చేరి ఉంటున్నాం.
1: Therefore we live in society.
0: దీని వల్లనే మానవత్వం అనేటువంటిది విశాలత్వాన్ని పొందిపోతుంది.
1: అండ్ దేర్ఫోర్ హ్యూమన్ లైఫ్ ఎక్స్పాండ్.
0: ఒక్క వ్యక్తిగా ఉంటున్నాడు,
1: వన్ ఇండివిజువల్ రిమైన్స్.
0: కానీ అతను ఒక్క వ్యక్తిగానే జీవితం అంతా జరపడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు లీడ్ ద లైఫ్ ఆల్ అలోన్.
0: వివాహం ఆడతాడు.
1: హీ గెట్స్ మ్యారీడ్
0: ఇద్దరు అవుతారు.
1: దే బికమ్ టూ
0: తిరిగి కుమారుడు పుట్టాడు ముగ్గురు అవుతాడు.
1: దే హావ్ ఎ సన్ దే
0: బికమ్ కుమార్తె పుట్టింది నలుగురు అవుతారు.
1: అనదర్ సన్ ఫోర్
0: తిరిగి తన కుమార్తెకు వివాహం చేస్తాడు.
1: వెన్ హీ గెట్స్ మ్యారీడ్ హిస్
0: డాటర్ వివాహం ఆడేటప్పుడు తిరిగి అల్లుడు వస్తాడు, అల్లుడి తల్లి వస్తారు, అల్లుడి తండ్రి వస్తాడు, భావమరుదులు వస్తారు, ఇంకా అనేక మంది చేరిపోతుంటారు. ఒకదాని కొట్టి చేరిపోతుంటుంది ఇదంతా.
1: వెన్ ది డాటర్ గాట్ మ్యారీడ్ ది సన్ ఇన్ లా అండ్ ది ఎంటైర్ ఫ్యామిలీ
0: ధర్మం యొక్క ప్రధానమైనటువంటి విశాలత.
1: దిస్ ఎక్స్‌పాన్షన్ ఇస్ ఇంపార్టెంట్
0: దీనిని పురస్కరించుకుని ఏ వేదము సహనా భవతు సహనా భునత్తు సహ వీర్యం కరవావహి. సహనా భవ ఎంత అనుకూలంగా చెప్పింది వేదం.
1: ద వేద సెడ్ విత్ ఇన్ ఏ కన్వీనియంట్ వే.
0: ఇంత విశాలమైనటువంటి దారిని వేదం బోధిస్తూ వచ్చింది.
1: వేద టాట్ ఇన్ ఏ బ్రాడ్ సెన్స్.
0: కానీ సంకుచితమైనటువంటి కొంతరు ప్రవేశించి తన స్వార్థ స్వప్రయోజన నిమిత్తమై ఈ విశాలత్వాన్ని కేవలము నేరోగా అభివృద్ధి పరుస్తూ వచ్చారు.
1: ది నేరో మైండెడ్ పీపుల్ బికాజ్ ఆఫ్ సెల్ఫిష్నెస్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ పోర్ట్రేడ్ ఇన్ దట్ వే.
0: సత్యమైనటువంటి వేదం యొక్క స్వభావము విశాలత్వమే.
1: ట్రూ నేచర్ ఆఫ్ వేద ఇస్ వాస్ట్నెస్.
0: ఏమని చెప్పింది ప్రప్రథమంలోనే మంత్రము దీనిని పురస్కరించుకుని ఏ వేదము

0: తత్వమే.
1: ట్రూ నేచర్ ఆఫ్ వేద ఇస్ వాస్ట్నెస్.
0: ఏమని చెప్పింది ప్రప్రథమంలోనే మంత్రము?
1: What did Veda teach in the first instance?
0: Kalasi melasi perugudam.
1: Let's grow together.
0: Kalasi melasi tirugudam.
1: Let's move together.
0: Kalasi melasi telisukunna telivini poshinchudam.
1: Let us develop all the intelligence that we acquired while we
0: live together. Kalasi melasi kalata leka telivito jeevinchudam.
1: Let us live together without any conflict or misunderstanding and grow in friendship.
0: Idi anekattamlo unnatundi ekattamu.
1: This is unity in diversity.
0: Idi upanishattu yokka saramu.
1: This is the essence of Upanishad.
0: కనుక సర్వ వేదాంత సారమంతా కూడాను ఒక్క వాక్యంలోనే ఉంటుండాలి.
1: Therefore the essence of Veda can be said in one
0: sentence. ఏకాత్మ భావమే ఈ యొక్క దివ్యత్వము.
1: The feeling of oneness is divinity.
0: ఇది ఏ సరైన అద్వైతము.
1: This is non-duality.
0: కేవలం ఈనాడు లోకంలో అనుభవించేటువంటిది తత్వం అసి, ఇది అద్వైతం.
1: What we experience in the world, తత్వమసి, that the what is non-duality.
0: అహం బ్రహ్మాస్మి,
1: I am the Brahma.
0: ఇది అద్వైతము అంటున్నాము.
1: We say it is non-duality.
0: ఇది చాలా మూర్ఖత్వము, అద్వైతం కాదు.
1: It is foolishness.
0: ఇది ద్వైతమే.
1: It is dualism.
0: కారణమేమిటి?
1: What is the reason?
0: అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మ ఒక్కటే. అంటే నేను పెద్ద, పక్కన ఒక్కటి బ్రహ్మ ఉన్నాడే.
1: We say I am the Brahman. You say I, but there is Brahman on the other hand.
0: I am Brahma, నేనే బ్రహ్మను.
1: You say I am Brahma.
0: నేను బ్రహ్మ రెండున్నాయి కదా, ఒకటే లేదే ఇక్కడ.
1: నౌ హియర్ దేర్ ఆర్ టూ, ఐ అండ్ బ్రహ్మ, నాట్ వన్.
0: ద్వైతమే అవుతుంది కానీ అద్వైతం ఎట్లా అవుతుంది?
1: ఇట్ ఈస్ డ్యూయలిజం. హౌ కెన్ దాట్ బి నాన్ డ్యూయలిజం?
0: ఏకాత్మ భావమే అద్వైతం.
1: దట్ ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ ఇస్ నాన్ డ్యూయలిజం.
0: ఒకే ఆత్మ సర్వులు యందు ఉంటుందది.
1: వన్ సెల్ఫ్ ఇస్ ప్రెజెంట్.
0: దేహంలో నిమిటి బల్బులు అనేకంగా ఉంటున్నాయి.
1: ద బాడీస్ బల్బ్స్ ఆర్ మెనీ.
0: దేహంలో నిమిటి బల్బులు అనేక రంగులు ఉంటున్నాయి.
1: ద బల్బ్స్ ద బాడీస్ ఆర్ డిఫరెంట్.
0: దేహమనే బల్బుల లోపల అనేకమైనటువంటి వోల్టేజెస్ ఇంత ఉంటుందది.
1: ద బాడీస్ బల్బ్స్ ఆర్ వేరియింగ్ వోల్టేజ్.
0: కానీ కరెంట్ ఒక్కటే.
1: బట్ కరెంట్ ఇస్ వన్.
0: ఈ సత్యాన్ని గుర్తించడమే నిజమైన అద్వైతం.
1: టు అండర్స్టాండ్ దిస్ ట్రూత్ ఇస్ నాన్ డ్యువలిజం.
0: ఇది ఏ విశ్వస్వరూపము.
1: దిస్ ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ యూనివర్స్.
0: ఇది మానవత్వం యొక్క విశిష్టత.
1: దిస్ ది సిగ్నిఫికెన్స్.
0: ఇది దివ్యత్వం యొక్క అనుభూతి.
1: దిస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ డివినిటీ.
0: ఇది అద్వైతం యొక్క సారము.
1: దిస్ ది ఎసెన్స్ ఆఫ్ నాన్ డ్యువలిజం.
0: ఇలాంటి దివ్యత్వాన్ని ఈనాడు బోధించే వారు కానీ వినేటువంటి వారు కానీ లేకపోవడం చేతనే భిన్నత్వం పెరిగిపోతుంటుండాలి.
1: టుడే దెర్ ఆర్ నన్ టు టీచ్ నాన్ డ్యువలిజం. దెర్ ఆర్ నన్ టు లిసన్
0: టు ద భిన్నత్వం పెరిగిపోవడం చేతనే ద్వేషములు కూడా అధికమైపోతున్నాయి.
1: బికాస్ ఆఫ్ డిఫరెన్సెస్ ది హేట్రిడ్ ఇస్.
0: మీ మతము నా మతము, ఈ మతముల యొక్క దీంట్లో మతం చెల్లుచుకుంటున్నారు.
1: We say this is my religion mata and therefore they turn mad mati.
0: Mana daivattamu matamullo ledu matullo untundadi.
1: The divinity is not in mata religion, it is in mati.
0: Matamulanni cheri manchine bodhinche.
1: All religions together thought good.
0: Telisi meligavalanu telivitoda.
1: You should move about intelligently.
0: Matulu manchivaina matamedi cheddadi.
1: If minds are good, which religion is bad?
0: Mana matulu chedipovatam chetane matamulu paina kuda nu chedda bhavani pracharam chestunnam.
1: Because our minds are perverse, mad.
0: Evaru matamulu dini paina dvesha bhavamunu pracharam chestaro vaadu mati chedinatunti vaade.
1: The one who propagates hatred is mad one.
0: Kanuka vishalamainatunti bharatiya samskruti,
1: the Indian culture which is so broad,
0: అనంతమైనటువంటి యొక్క భారతీయ పవిత్రత,
1: ది ఇన్ఫినిట్ శాంక్టిటీ,
0: అగాధమైనటువంటి భారతీయ యొక్క ఏకత్వము,
1: ది యూనిటీ ఆఫ్ ఫాథమ్లెస్ డెప్త్,
0: ఎంత దివ్యత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
1: టీచర్స్ డివినిటీ,
0: ఎంత ఏకత్వాన్ని అనుసరిస్తూ వచ్చింది.
1: ఇట్ ఫాలోస్ వన్నెస్.
0: ఈనాడు ఏకత్వం భిన్నత్వం కావటం చేతనే
1: టుడే యూనిటీ ఇస్ లాస్ట్.
0: మన మానవత్వము మసిగల్చిపోయింది.
1: అండ్ దేర్ఫోర్ హ్యూమానిటీ ఇస్ బ్రాట్ డౌన్ టు యాషెస్.
0: మానవత్వమే లేకుండా పోతుంటుండాలి.
1: దేర్ ఇస్ నో హ్యూమన్ క్వాలిటీ.
0: నీతి నిజాయితీనే కోల్పోతున్నాం.
1: దేర్ ఇస్ నో ఆనెస్టీ అండ్ మొరాలిటీ.
0: ఇది మానవతామని ఒక పరిణామము.
1: దిస్ ఇస్ ది ప్రోగ్రెస్ నౌ.
0: ఇది కాదు మన పరిణామము.
1: దిస్ ఇస్ నాట్
0: ఆధ్యాత్మిక పరిణామము.
1: ద స్పిరిచువల్ ప్రోగ్రెస్,
0: ధార్మిక పరిణామము,
1: ద ప్రోగ్రెస్,
0: నైతిక పరిణామము. ఇది దీన్ని మనం కోరాలి.
1: దిస్ వీ షుడ్ ఎస్పైర్.
0: ఈనాడు మనము
1: టుడే
0: ప్రపంచాన్ని రక్షించుకోవాలి.
1: Today we have to protect the world.
0: దేశాన్ని రక్షించాలి.
1: We have to protect the country.
0: అనేక విధములుగా చాటుతూ ఉంటున్నాము.
1: We go on teaching the same thing.
0: ఇది ఒక పెద్ద అజ్ఞానమే.
1: This is a big ignorance.
0: మీరు దేశాన్ని రక్షించనక్కర్లేదు.
1: You need not protect the country.
0: విశ్వాన్ని కాపాడనక్కర్లేదు.
1: You need not protect the country.
0: ఇది ఎన్నిటికి ఆధారం పెట్టి సత్య ధర్మాన్ని నీవు రక్షించుకో, విశ్వమే రక్షింపబడుతుంది.
1: You protect truth and righteousness, the entire universe will be
0: protected. ప్రపంచమంతా కూడాను భారతీయ సంస్కృతి సత్యం వద ధర్మం చర ఈ రెండింటి యందే ఆధారపడి ఉంటుండాలి.
1: Therefore Indian culture rests on these two, speak truth and do righteous
0: actions. నీవు కాపాడవలసినటువంటి సత్య ధర్మములే కాని జగత్తును కాదు.
1: So you have to protect the truth and righteous conduct, not the world.
0: ఈనాడు బల్బు వెలుగుతూ ఉండాలి, లైట్ మనకు కనిపిస్తుంటుండాలి.
1: And today the bulb illuminates, we see the light.
0: కానీ వెలిగేది బల్బు అని మనం అజ్ఞానంగా మనము ఉచ్చరిస్తున్నాము.
1: But out of ignorance we say that it is the bulb that illuminates.
0: కాదు.
1: It's not the

0: ద టిల్యూమెన్
1: కరెంట్
0: ఇట్ ఈస్ ది కరెంట్
1: అదే విధంగానే దానికి ఆధారమైనటువంటి దాన్ని మనం వెతకటం లేదు
0: సో వీఆర్ నాట్ ఇన్ సర్చ్ ఆఫ్ ద
1: బేసిక్ ఆధేయాన్ని తీసుకుని మనం అనేక ఆపోహలకు గురి అవుతున్నాము
0: వీ ఫాలో ద అదర్ వన్ అండ్ వీ ఫర్గెట్ ది బేసిక్
1: ఆధారం చాలా ప్రధానము
0: ద బేసిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్
1: ఈ టేబుల్ ఆధారం లేకపోతే ఈ మైక్ ఏ రీతిగా నిలిచి ఉంది
0: ఇఫ్ ది టేబుల్ ఇస్ నాట్ ద బేసిస్ హౌ డు ఎక్స్పెక్ట్ ద మైక్
1: టంబ్లర్ ఆధారం లేకపోతే దీంట్లో నీళ్లు ఏ విధంగా నిలిచినాయి
0: ఇఫ్ ది టంబ్లర్ ఇస్ నాట్ ద బేసిస్ హౌ డు ఎక్స్పెక్ట్ ద
1: టంబ్లర్ ఆధారము మీరు ఆధేయం
0: టంబ్లర్ ఇస్ the basis water is adheya
1: karuka daivame aadharamu jagatte adheyamu
0: so god is adhara the jagat is adheya
1: karuka bhagavantudu jagattantakulanu karyakarana swaroopule
0: so god in and the world has got the relationship of cause
1: Vishnu
0: and effect
1: vishnu vishya swaroopame
0: the entire universe is the form of
1: ilanti jeeva brahma aikyanu sandharanni manam chakkaga manam artham cheskovali
0: we have to understand the principle of unison between the individual
1: and the divine janmala nundi kudanu manamu ee deha prantini manamu poshinchukuntu vastunnamu
0: Over many long births previously we have been developing
1: acharam ani manam visheshisthunnamu
0: this we take it as a practice
1: ee acharamlo kaane kaadu
0: there are no practices
1: ivanni anacharamule
0: there are not practices bad practices
1: pralamunna jeevuni himsisthunnamu ratilona unnadu ratnamlona unnadu pranilona unnadu rajulona unnadu
0: so god is present in a stone in an emperor in an individual
1: anni bhagavat swaroopame
0: everything is a form of god
1: ee visharamaina prabhavanni manamu అభివృద్ధి పరచుకోవాలి
0: వీ షుడ్ డెవలప్ ద బ్రాడ్ ఫీల్డ్
1: మంచి చెడ్డ అనేటువంటి జగత్తులో లేనే లేవు
0: దేర్ ఇస్ నో గుడ్ అండ్ బ్యాడ్ ఇన్ ద వరల్డ్ ఎట్ ఆల్
1: భగవత్ సృష్టిలో చెడ్డ అనేటువంటి ఒకటి ఉంటుందా
0: ఇన్ గాడ్స్ క్రియేషన్ కెన్ దేర్ బి ఎనీథింగ్ బ్యాడ్
1: మీ దృష్టిలో దోషం ఉంది కానీ సృష్టిలో దోషం లేదు
0: ద డిఫెక్ట్ లైస్ ఇన్ యువర్ విజన్ బట్ నాట్ ఇన్ క్రియేషన్
1: కాల మార్పు చేత ఇవి భిన్నంగా కనిపిస్తూ ఉంటున్నాయి
0: దే అపియర్ టు బి డిఫరెంట్ బికాస్ ఆఫ్ పాసేజ్ ఆఫ్
1: టైం సత్య స్వరూపం ఒక్కటే
0: బట్ ద ట్రూత్ ఇస్ వన్
1: ఫలమును తిన్నాము
0: You have eaten fruit.
1: Phalamu manchi antunnamu.
0: You call the fruit good.
1: Ee phalame repadi dinaku malam maaripoyindi.
0: The very fruit that you have eaten.
1: Malamu chedda antunnamu.
0: Becomes feces tomorrow.
1: Ajnanamu.
0: You call it bad, it's ignorance.
1: Oh, pichivada. ఆ ఫలం అనేటువంటి మంచిది మలంగా మారిపోకుండా ఉంటే నీకు శరీరానికి శక్తి ఏ రీతిగా లభిస్తుంటుండాలి
0: Then you know, oh madman, the fruit which you call good, which you have eaten, it has become feces which you call bad.
1: మంచి చెడ్డగా మారిందంటే మంచిని అందించే పిప్పి చెడ్డగా మారిపోయింది
0: ద గుడ్ హ్యాస్ టర్న్ ఇన్ టు బ్యాడ్ గివింగ్ యూ ఆల్ ద గుడ్
1: చెరకు పిప్పి
0: ద షుగర్ కేన్ ఇస్ జస్ట్ ప్యూర్
1: అది చెడ్డది అనుకుంటున్నాము
0: యూ కాల్ ఇట్ బ్యాడ్
1: కానీ నీకు రసం అందించింది
0: బట్ ఇట్ హస్ గివెన్ ద జ్యూస్
1: ఆ రసంతో కూడినటువంటిది ఆ చెరకు
0: అండ్ ది షుగర్ కేన్ హ్యాస్ గాట్ ద జ్యూస్
1: రసమును తీసిన తర్వాత పిప్పి వేరే అయిపోయింది
0: ద మూమెంట్ యూ స్క్వీజ్
1: కాబట్టి ఆ పిప్పియే ఆధారము
0: Therefore, for the juice, pulp is the base.
1: మీరు దాటి తప్ప నిప్పులో పడవేయు ఈనాడు మనం రసమును అందుకున్న తర్వాత పిప్పిని బయట పారవేస్తున్నాము
0: Therefore, you take the juice and throw away the palm.
1: నీరు దాటిన తర్వాత ఆ తెప్పను నిప్పులో వేస్తున్నాం ఇదేనా మన కృతజ్ఞత
0: The moment you cross the boat, you put on the, you put the
1: boat in fire. మరి నీరు దాటించినటువంటి పడవ ఇదే
0: This is the boat.
1: నన్ను ఏ విధంగా దాటించిందో పరలోకుడు ఆ విధంగా దాటిస్తుందని ఈ తెప్పను మనం కాపాడుకోవాలి దీనికి తగిన కృతజ్ఞత అందించాలి
0: We have to show gratitude to this boat that has helped us to cross this river.
1: కానీ ఈనాడు ఆ కృతజ్ఞతనే కూలిపోయింది
0: Today there is no gratitude.
1: ఆ కృతజ్ఞతనే కాలిపోయింది
0: The gratitude
1: ఈ కృతజ్ఞతనే రాలిపోయింది
0: The gratitude fell.
1: ఈ కృతజ్ఞతనే మాడిపోయింది
0: The gratitude is
1: not what ఎక్కడ ఉంటుందది
0: Then where is human quality?
1: కనుక మానవత్వం అనేటువంటిది ఈ మహత్తరమైనటువంటి ఒక దివ్య భావంతో కూడినటువంటిది మానవత్వము
0: So the human quality lies in the divine power.
1: ఏదో కొన్ని విద్యలు నేర్చినంత మాత్రమే మానవుడు అధికుడు కాదు
0: Because you acquire some forms of education. ఏ
1: విద్యలు నేర్చినటువంటి వాడు అల్పుడు కాదు
0: He is not a low man anyway.
1: కానీ విశాల భావం ఉండినప్పుడే ఆ సత్య మార్గం అనుసరించినటువంటి వాడు సర్వులు కూడా గొప్పవారే
0: యూ హావ్ బ్రాడ్ ఫీలింగ్స్ అండ్ ట్రేడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్ యు ఆర్ గుడ్
1: రామకృష్ణ పరమహంస కాలంలో అనేక మంది పండితులు ఉంటున్నారు
0: ద టైమ్ ఆఫ్ రామకృష్ణ పరమహంస
1: కానీ రామకృష్ణ పరమహంస శారదాదేవికి ఒక్క అక్షరమైనా రాదు
0: బట్ పరమహంస శారదాదేవి ఆర్ ఇల్లిటరేట్
1: అనేక పర్యాయములు వివేకానంద చెప్పాడు స్వామి పెన్షన్ అండి అంటే నాకు అవన్నీ తెలీదు నాకు పెన్సల్ అనేది ఆ పెన్షన్ అనేటువంటి పదం కూడా రాదు రామకృష్ణకు
0: మెనీ టైమ్స్ వివేకానంద సెడ్ స్వామి ఇట్ ఈస్ పెన్షన్ బట్ రామకృష్ణ పరమహంస సెడ్ పెన్సిల్
1: అంత విద్యాహీనుడైనటువంటి రామకృష్ణ పరమహంస యొక్క పేరు ప్రఖ్యాతులు జగత్ వ్యాప్తి కావడానికి కారణమేమిటి
0: సచ్ ఎన్ ఇల్లిటరేట్ రామకృష్ణ పరమహంస ఎర్న్డ్ రిప్యూట్ ఆల్ ఓవర్ ద వరల్డ్
1: సత్య మార్గాన్ని అన్వేషించాడు
0: హీ సచ్
1: సత్యాన్ని దర్శించాడు
0: హీ విజువలైజ్ ట్రూత్
1: సత్యంతోనే జీవిస్తూ ఉంటున్నాడు
0: అండ్ దేర్ఫోర్ స్పెండ్ ద లైఫ్ నేను
1: చేరవలసినటువంటిది నా మాతనే
0: దట్ వి హావ్ టు రీచ్ దేర్
1: నేను నా దైవాన్ని నేను చేరాలి
0: ఐ రీచ్ మై
1: డివైన్ నేను నుండి వచ్చానో దానికి పోయి చేరిపోవాలి
0: ఐ హావ్ గాట్ బై గో బ్యాక్ టు ప్లేస్ ఆఫ్ ఆరిజిన్
1: భాగవతం కూడా బోధిస్తూ వచ్చింది
0: That also taught.
1: ఎచ్చట నుండి పుచ్చిటివి నీవు అచ్చటికే గవలెను. ఎచ్చట నుండి వచ్చితివో అచ్చటికే నీవు పోవాలి.
0: You should go back to the place of your origin.
1: అదియే నీ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
0: That is your chief aim.
1: కానీ ఆ రామకృష్ణ పరమహంసకు ఏ విద్యను లేకపోయినప్పటికీ సత్యాన్ని అనుసరించాడు.
0: రామకృష్ణ పరమహంస, though he didn't have any formal education,
1: మానవులు క్షణక్షణము అసత్య స్వరూపుణ్ణి ఆరాధన చేస్తుంటారు.
0: But the modern man worships
1: సత్యనారాయణ యొక్క పూజనే చేస్తుంటారు.
0: They go on worshipping.
1: వర్షానికి ఒక్కతూరి సత్యనారాయణ పూజ చేస్తారు.
0: Just they offer worship once in a year.
1: క్షణక్షణము కూడా సత్యనారాయణ వ్రతమే.
0: But every moment is an act of worship.
1: ఏమిటి ఈ సత్యనారాయణ వ్రతము?
0: What is this సత్యనారాయణ వ్రత?
1: మనస్సేకం వచసేకం కర్మణ్యేకం సత్యస్వరూపం.
0: Truth is the harmony between thought, word and deed.
1: మనస్సన్యత్ వచసన్యత్ కర్మణ్యత్ అసత్యరూపం.
0: It is very form of falsehood when there is difference between thought, word and deed.
1: ఈనాడు మానవుడు ఈ మూడింటిని ఏకత్వం చేయటం లేదు.
0: టుడే మ్యాన్ ఈజ్ నాట్ యూనిఫైయింగ్.
1: దీనిని ఆంగ్లంలో కూడాను ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్ అన్నాడు. ఎక్కడున్నాడు?
0: దిస్ ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ సెడ్ ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్.
1: ఆకారం మ్యాన్ మాత్రమే కనిపిస్తున్నాడు కానీ ఆచరణ మ్యాన్ లేనే లేడు.
0: ఈజ్ జస్ట్ ఎ మ్యాన్ ఇన్ ఫార్మ్ బట్ నాట్ ఇన్ ప్రాక్టీస్.
1: కనుక ఆచరణ మ్యాన్ గా మనం తయారు కావాలి.
0: సో వీ షుడ్ బి హ్యూమన్ బీయింగ్ ఇన్ ప్రాక్టీస్.
1: ఇది కేవలం మనము సుప్రీం స్టేజ్ కి పోవాలి.
0: వీ షుడ్ రీచ్ దట్ సుప్రీం స్టేజ్.
1: ఆ సుప్రీం స్టేజ్ కి పోవటం చాలా సులభం.
0: ఇట్స్ వెరీ ఈజీ టు రీచ్.
1: నమ్ముతారో నమ్మరో కానీ స్వామి సులభంగా చెప్పొచ్చును కానీ సామాన్యమైన మా మానవులకు ఇది అంత సులభమా అని? మీకే చాలా సులభం.
0: బిలీవ్ ఇట్ ఆర్ నాట్ స్వామి మేక్ ఇట్ వెరీ ఈజీ బట్ యట్ యూ కెన్ ఎక్స్పీరియన్స్.
1: కానీ ఈజీ మార్గమైనటువంటి సుప్రీం స్టేజ్ కి మీరు పోవడానికి ప్రయత్నించడం లేదు కానీ అనేక కష్టములతో నష్టములతో దుఃఖములతో విచారంతో కూడినటువంటి సుప్రీం కోర్టు పోతున్నారు. ఎంత అధ్యాయం చెప్పండి.
0: బట్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్ దట్ ఈజీ పాత్ దట్ విల్ టేక్ యూ టు ద సుప్రీం స్టేజ్. బట్ విత్ ఆల్ ద సఫరింగ్ అండ్ ద లాసెస్ యూ గో టు ద సుప్రీం కోర్టు.
1: వల్ల సుప్రీం కోర్టుకు పోవాలి.
0: ఫర్ వాట్ ఫార్ షుడ్ యూ గో టు
1: సుప్రీం కోర్టు? ఎన్ని పాపములు చేయటం వల్ల సుప్రీం కోర్టుకు పోవాలి?
0: వాట్ ప్రాఫిట్ విల్ ఇట్ గివ్ యూ?
1: కానీ మనం సుప్రీం కోర్టు కాదు సుప్రీం స్టేజ్ కి పోవాలి, సుప్రీం స్థానాన్ని పొందాలి.
0: సో వీ షుడ్ రీచ్ సుప్రీం స్టేజ్ బట్ నాట్ సుప్రీం కోర్ట్.
1: అది ది డివైన్ సెల్ఫ్, సుప్రీం డివైన్ సెల్ఫ్.
0: దట్ ఈజ్ సుప్రీం డివైన్ సెల్ఫ్.
1: అదే మానవత్వ రూపాన్ని మనం అనుభవించాలి.
0: వి హావ్ టు ఎక్స్‌పీరియన్స్ ద రియల్ హ్యూమన్ ఫామ్.
1: పవిత్రమైనటువంటి ఒక దివ్య జీవితాన్ని మనం అనుభవించాలి.
0: వి షుడ్ ఎక్స్‌పీరియన్స్ ద డివైన్ లైఫ్.
1: కనుక ప్రతి మానవుని ఎందుకూడను,
0: ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్,
1: ఈ సహజ మైండ్స్,
0: ఇట్స్ నేచురల్,
1: సూపర్ మైండ్,
0: సూపర్ మైండ్,
1: ఓవర్ మైండ్,
0: ఓవర్ మైండ్,
1: హైయర్ మైండ్,
0: హైయర్ మైండ్,
1: ఇల్యూమినేటెడ్ మైండ్,
0: ఇల్యూమినేటెడ్
1: మైండ్, అన్ని మానవుని ఎందే ఉంటున్నాయి.
0: ఆల్ ఆర్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్.
1: మానవుడు విశ్వస్వరూపుడు.
0: మ్యాన్ ఈస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ ది యూనివర్స్.
1: సర్వము మానవుని ఎందే ఉంటుండాలి.
0: ఎవ్రీథింగ్ ఈస్ విత్ ఇన్.
1: ఒక చిన్న ఉదాహరణ మీరు తీసుకోండి.
0: స్మాల్ ఎగ్జాంపుల్.
1: మానవుడు 5 అడుగులు ఎత్తుంటున్నప్పుడు ఇంత విశ్వం తనలో ఎట్లా ఉంటుండాలి?
0: వెన్ యూఆర్ జస్ట్ 5 feet హైట్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ యూనివర్స్ ఇన్ యూ?
1: నీవు అమెరికా చూచి వచ్చావు.
0: You have seen America and return.
1: నీవు జపాన్ చూచి వచ్చావు.
0: You have seen Japan.
1: జర్మనీ చూచి వచ్చావు.
0: Seen Germany.
1: కానీ నీవు కూర్చొని కన్నులు మూసుకొని ఆ చూచి వచ్చినటువంటి దృశ్యానంతా నీవు తలంచుకో, అవన్నీ నీలో చేరిపోయినాయి.
0: You sit and close your eyes. You will experience all the scenes.
1: నీవు ఉన్నది ఇంత చిన్నవాడైతే ఈ జపాను జర్మనీ ఇవన్నీ కూడా నీలో ఎట్లా ఇమిడి ఉంటున్నాయి?
0: You are so small. But yet how do you expect the Germany, Japan in you?
1: విశాలమైనటువంటి వాడు.
0: You are really vast.
1: నీ హృదయం చాలా విశాలమైనటువంటిది.
0: You are broad hearted.
1: దేహము చిన్నదే.
0: The body is small.
1: అనంతమైన ఆకాశంలో చుక్కలు మెరుస్తుంటున్నాయి.
0: The stars that shine in the infinite sky.
1: చిన్న అద్దము తీసుకుని దాంట్లో చూడు, ఆ ఎంతో ఎత్తులో ఉన్నటువంటి చుక్క ఈ అద్దంలో కనిపిస్తుంది.
0: Take a small mirror. That sky is reflected in that mirror.
1: కనుకనే విశ్వం దర్పణ దృశ్యమాన నగరే అన్నది పురుషోత్తముడైనటువంటి యొక్క దక్షిణామూర్తి.
0: దక్షిణామూర్తి సెడ్ ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ ఎ మిర్రర్.
1: విశ్వం దర్పణ దృశ్యమాన నగరే, విశ్వమంతా ఒక అద్దములో చూడవచ్చును మనం.
0: ది హోల్ యూనివర్స్ కెన్ బి వాచ్డ్ ఇన్ ఎ మిర్రర్.
1: అదే విధంగా మన హృదయమే అద్దము.
0: సో హార్ట్ ఇస్ ఎ మిర్రర్.
1: ఇందు విశ్వమంతా కూడా దీంట్లో మనము చూడవచ్చును.
0: వి కెన్ సీ ది యూనివర్స్ దేర్.
1: కనుక మన హృదయం కంటే మించినటువంటిది మరొకటి ఈ జగత్తులో లేదు.
0: సో ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నథింగ్ మోర్ దాన్
1: మనకంటే మించినటువంటి దైవత్వం మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ డివినిటీ బియాండ్
1: యు. ఈ విశ్వాసాన్ని ఈనాటి నుంచి మీరు అభివృద్ధి పరచుకోవాలి.
0: యు షుడ్ డెవలప్ దట్ ఫెయిత్ ఫ్రమ్ టుడే.
1: అప్పుడే మనం విశ్వస్వరూపముగా మారవచ్చును.
0: దెన్ యు కెన్ ట్రాన్స్ఫర్మ్.
1: ఎంతకాలమైనా నేను అల్పుణ్ణి, నేను మానవుణ్ణి, నేను మానవుడు, నీవు అల్పుడే అయిపోతావు, మానవుడే అయిపోతావు.
0: ఇఫ్ యు కన్సిడర్ మీ హ్యూమన్ బీయింగ్, ఐఎమ్ లో అండ్ వీక్, యు బికమ్ లో.
1: బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి యద్భావం తద్భవతి. నీవు ఆ విధంగా భావించకూడదు. నేను బ్రహ్మ, నేను బ్రహ్మ, నేను బ్రహ్మ అనుకో, నీకు ఆ ఎంకరేజ్మెంట్, ఆ యొక్క దివ్యమైనటువంటి భావములు అభివృద్ధి అవుతూ వస్తాయి.
0: యూ షుడ్ ఫీల్ ఐఎమ్ బ్రహ్మ, ఐఎమ్ గాడ్, దెన్ యూ విల్ హ్యావ్ దట్ బ్రాడ్ ఫీలింగ్.
1: కనుక ఈ సత్యమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని, జ్ఞానమైనటువంటి దివ్యత్వాన్ని, అనంతమైనటువంటి దివ్యత్వాన్ని మీరు నిరంతరము చింతిస్తూ రావాలి.
0: సో యూ షుడ్ థింక్ ఆఫ్ దిస్ ఫర్వెంట్లీ, ఇన్సెసెంట్లీ, దిస్ డివినిటీ విచ్ ఇస్ ఆల్ ట్రూత్, విచ్ ఇస్ పవర్.

సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ.

0: డ్యూరింగ్ ది మంత్స్ ఆఫ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 1984, సత్యసాయి కృష్ణ డెలివర్డ్ ది ఎసెన్స్ ఆఫ్ హిస్ డివైన్ సాంగ్ భగవద్గీత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 34 డిస్కోర్సెస్. రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ద 14th డిస్కోర్స్ ఆన్ గీత భగవాన్ డెలివర్డ్ ఆన్ 18th ఆగస్ట్ 1984. ఇన్ దిస్ డిస్కోర్స్ భగవాన్ టీచెస్ అస్ హౌ ఇంపర్మనెంట్ ది మెటీరియల్ వరల్డ్ ఈజ్ అండ్ హౌ ఫూలిష్ ఇట్ వుడ్ బి ఫర్ మ్యాన్ టు హ్యాంకర్ ఆఫ్టర్ మెటీరియల్ ప్లెజర్స్ ignoring the true goal of his life, which is self-realization. With his profoundly sweet Telugu compositions, Bhagwan drives home an exceedingly beautiful lesson of detachment. Sai Bhagwan Uvacha.
1: Tasmat Sarveshu Kaleshu Ma Manusmaryu Chacha.
2: Always and forever,
1: Arjuna, ella kalamulandu nannu smarinchu. Nee manobuddhulu naaku arpitamu gavinchi nee swadharmamainatunti yuddhamunu neevu aacharinchu. Tappaka nannu pondagalavu, indulo samsayam ledu అని కృష్ణ అర్జునునకు బోధించాడు.
2: కృష్ణ టాట్ అర్జున, అర్జున యు రిమెంబర్ మీ ఆల్వేస్, యు ఆఫర్ యువర్ మైండ్ అండ్ ఇంటెలిజెన్స్ టు మీ, అండ్ వైల్ రిమెంబరింగ్ మీ యు ఫైట్, యు విల్ విన్ అండ్ యు విల్ కమ్ టు మీ ఇన్ ద ఎండ్.
1: ప్రపంచంలో గల విలువ కలిగినటువంటి వస్తువులన్నింటి యందు కాలము చాలా విలువైనటువంటిది.
2: ఆఫ్ ఆల్ ది ప్రెషియస్ థింగ్స్ ఇన్ ద వరల్డ్, టైమ్ ఈజ్ ది మోస్ట్ ప్రెషియస్.
1: ఇట్టి విలువైనటువంటి కాలమును మనం ఏ విధంగా ఉపయోగించుకుంటున్నామో ఎవరికి వారు యోచించుకోవచ్చు.
2: ఈచ్ వన్ ఆఫ్ us కెన్ థింక్ ఫర్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్సెల్ఫ్ హౌ వీఆర్ యూజింగ్ సచ్ ప్రెషియస్ టైమ్.
1: కాలకాల ప్రపన్నానాం కాల కిమ్న కరిష్యతి, కాలమును కూడాను మృంగేటువంటి యొక్క దైవత్వానికి కాలరూపుడైనటువంటి కాయమును కర్తవ్య రూపములో కర్మల ద్వారా సార్థకం గావించుకోవటమే మానవుని ప్రధాన కర్తవ్యం.
2: ది ప్రైమరీ డ్యూటీ ఆఫ్ మ్యాన్ ఈజ్ టు ఆఫర్ హిజ్ బాడీ, హిజ్ టైమ్, హిజ్ వర్క్స్ టు ద లార్డ్, who is the very embodiment of time.
1: Gadachipoyinatvanti kalamunu manam e maatram kudanu venukoku maralchalemu.
2: The time that has gone by cannot be turned back and we cannot get it back again.
1: Kolpoyina aarogyamunaina kudanu edo oka vidhamga sarva vidhamula dhanamunu vyayam cheseina darini sampadinchukonavachchu.
2: Health which is spoiled or which is lost can be got back by spending money and getting medical aid.
1: Manamu gadupukunnatvanti oka kalamunu e maatram kudanu munduku techukonetaniki veelu kaadu.
2: The time which we have spent already, we would not be able to get it back again for use.
1: Ituvanti pavitramainatvanti viluvainatvanti కాలమును మనం సద్వినియోగపరచుకుంటే తగినటువంటి కృషి చేయాలి.
2: వీ హావ్ టు మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు యూజ్ సచ్ ప్రెషియస్ అండ్ సీక్రెట్ టైమ్ ఇన్ ద ప్రాపర్ వే ఫర్ అవర్ గుడ్.
1: అనంత కాలములో మన జీవితము క్షణికమైనటువంటిది.
2: టైమ్ విచ్ ఇస్ ఇన్ఫినిట్, ది టైమ్ విచ్ వీ హ్యావ్ ఈజ్ వెరీ స్మాల్ అండ్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ఇట్.
1: కానీ దృష్టి కల్పితమైనటువంటి ఈ జగత్తునే సత్యమని విశ్వసించి ఈ కొద్ది కాలమును కూడాను దాని ఎందే ఉపయోగించి మనము జీవితాన్ని వ్యర్థం గావించుకుంటున్నాము.
2: వీఆర్ వేస్టింగ్ అవర్ లైఫ్ థింకింగ్ దట్ ది ఫెనామినల్ వరల్డ్ ఈజ్ ట్రూ అండ్ వీఆర్ యూజింగ్ ఆల్ ది లిమిటెడ్ టైమ్ అట్ అవర్ డిస్పోజల్ ఫార్ ఎంజాయింగ్ ది ఫెనామినల్ వరల్డ్.
1: మన జీవితంలో మనము సాధించినటువంటి యొక్క విశిష్టత ఏమిటి అని ఒక్కతూరి సింహావలోకనం చేసిన మానవత్వంలో ఏమాత్రం కూడాను తగినటువంటి జవాబు రావటం లేదు.
2: ఇఫ్ యు రిట్రాస్పెక్ట్ ఈవెన్ ఫర్ ఎ సెకండ్ వాట్ యు హావ్ అచీవ్డ్ హౌ హావ్ స్పెండ్ ద టైమ్ వుడ్ బి సారీ టు సీ దట్ యు హావ్ నాట్ డన్ ప్రాపర్లీ.
1: పుట్టినప్పుడు మానవుడు కోహం కోహం కోహం అనేటువంటి యొక్క శబ్దంతో ఏడ్చుచున్నాడు.
2: వెన్ ఎ పర్సన్ ఇస్ బోర్న్ హీ క్రైస్ కోహం హూ ఆమ్ ఐ హూ ఆమ్ ఐ అండ్ హూ ఆమ్ ఐ.
1: ఇది కేవలం జీవితమంతా కూడాను కోహము కోహము కోహం అనేటువంటి యొక్క నేనెవరు నేనెవరు అనేటువంటి యొక్క దీని అందే వ్యక్తం గావించిన నీవెవరు అనేటువంటిది ఎప్పుడు నీవు తెలుసుకోవటం.
2: ఇఫ్ యూ ఆర్ టు వేస్ట్ యువర్ ఎంటైర్ లైఫ్ టైమ్ ఇన్ థింకింగ్ ఆఫ్ హూ యు ఆర్ అలోన్ వెన్ వుడ్ యు బి ఏబుల్ టు అండర్స్టాండ్ హూ యు రియలీ ఆర్.
1: కానీ మన జీవితం యొక్క అంతరార్థం ఇది కాదు.
2: బట్ ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ అవర్ లైఫ్ ఈజ్ నాట్ దిస్.
1: కోహంతో ప్రారంభించి సోహంతో అంత్యం కావాలి.
2: We have to start with Koham, who am I? And we have to end with Soham, that I am.
1: Nene Danin. Anaga, Daivattamunu aneetvanti yokka satyanni guttinchi, thanu prashantini pondali.
2: One has to recognize that he is himself the divinity and obtain peace supreme.
1: Kani manavudu, tana mundunnatvanti yokka vastuvulu maatrame lakshyam nandunchukoni, venuku yemi jaragabothunnado, వెనుక ఏమి రాబోతున్నదో అనేటువంటి యొక్క విషయాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
2: బట్ అన్ఫార్చునేట్లీ మ్యాన్ హెస్ బీన్ కాన్సన్ట్రేటింగ్ ఆల్ హిస్ అటెన్షన్ ఆన్ ది ప్రజెంట్ అండ్ హీఈస్ నాట్ థింకింగ్ ఆఫ్ వాట్ ఈస్ గోయింగ్ టు కమ్ ఇన్ ద ఫ్యూచర్.
1: నిరంతరము కూడాను ముందు పదార్థమును ఆకర్షించుకునేటువంటి యొక్క దృష్టిని తాను అభివృద్ధి గావించుకునుచున్నాడే కాని వెనుక కలగబోయేటువంటి యొక్క ప్రమాదమును ఎట్టివో తాను విచారించుకోవటం లేదు.
2: హీ హాస్ బీన్ థింకింగ్ అండ్ కాన్సన్ట్రేటింగ్ ఇన్ అట్రాక్టింగ్ ద ఇమ్మీడియట్ ప్రజెంట్ బట్ హీ ఈస్ నాట్ ప్రిపేర్డ్ టు థింక్ ది కాన్సిక్వెన్సెస్ దేర్ ఆఫ్ విచ్ వుడ్ ఫాలో ఆన్ అకౌంట్ ఆఫ్ హిస్ కాన్సన్ట్రేటింగ్ హిస్ డూయింగ్ సడన్ వర్క్స్.
1: ఒక కప్ప ముందు ఉండినటువంటి పురుగును చూచి తాను ఈనాడు నాకు తగిన ఆహారం లభించుచున్నది కానీ చాలా ఆనందముతో దానిపైన ఉప్పొంగించడానికి కొంతవరకు పెంచి ఎగరడానికి సంసిద్ధమై ఉంటున్నది.
2: ఎ ఫ్రాగ్ వెన్ ఇట్ సీస్ సమ్ ఫ్లైస్ అండ్ సమ్ వర్మ్స్ ఇన్ ఇట్స్ ఫ్రంట్ ఇట్ ఇస్ సో హ్యాపీ అండ్ ఎంథూజియాస్టిక్ దట్ ఇట్ లైక్ టు జంప్ ఆన్ ఇట్ అండ్ ఎంజాయ్.
1: కానీ ఆ కప్పకు వెనుకల ఒక పాము కప్పను మృంగుటకై తాను కూడాను కుప్ప క్వేచి ఉంటున్నది.
2: బట్ బిహైండ్ దిస్ ఫ్రాగ్ దెర్ ఇస్ అ స్నేక్ లేయింగ్ వెయిట్ టు క్యాచ్ ది ఫ్రాగ్ అండ్ ఈట్ ఇట్ అప్.
1: అయితే ఈ సర్పమును కూడాను తనకు వెనుకలు ఏమి రాబోవునో ఏమి జరుగుతుందో అనేటువంటి విషయాన్ని విచారించుకోకుండా ఈనాడు నాకు తగిన ఆహారం లభించుతున్నది కదా అని ఈ పాము కూడాను సంతోషించుతున్నది. కానీ ఆ పామునకు వెనుకల ఒక పీకాక్ నెమలి ఈ పామును మృంగుటకై పొంచి ఉంటున్నది.
2: ది స్నేక్ ఈజ్ సో హ్యాపీ దట్ ఇట్ హాస్ గాట్ ఫుడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్రాగ్ but it does not know that there is peacock behind it which is aiming at it.
1: Kani ee nemali ee paamunu chuchi ee naadu naaku samruddhi ainatunte aaharam labhinchunnadi aashinchutu aanandamuto uppungipovuchunnadi kani tana venuka oka boyavaadu ambunu teesukoni tanani kottadaniki samsiddhamayunnatunte vishayamu ee yokka sachi gamaninchatam ledhu.
2: The peacock is so overjoyous at getting the food in the form of a snake, but it doesn't realize that there is a hunter behind it, aiming at it to kill it.
1: Adi vidhamugara okadani venuka okati mana yokka aayif nimittamai ponchi undinatvanti yokka drishyamunu manam gurtinchukoleka edo munmundu emo manam cheyagalam anetvanti yokka utsaham tenu protsaham tonu mundanje vestunnam.
2: In the same way we also are thinking of only things which are in our front but not realizing what is behind and what is waiting for us.
1: ye chanamulo ye nimishamulo ye pradeshamulo ye vidhamainatunte okka ikkattulu sambhavinchunu ye vidhamainatunte pramadamulu sambhavinchunu aneetunte okka satyanni manam gurtinchukonaka kaalamni vyartham gaavinchukuntunnam.
2: We are wasting time not realizing what harm is going to befall, what danger may be there in future, under what circumstances, in what time, in which particular place.
1: కనుక కాలమును మనము సద్వినియోగము ఖర్చు పరచవలనన్నా మనము తగినటువంటి ఒక కర్తవ్యాన్ని గుర్తించి క్షణమైనా కూడా మనం వ్యర్థము గావించుకోకుండా పవిత్రమైన కర్మల్లో మనం ప్రవేశించాలి.
2: ఇఫ్ యూ హ్యావ్ టు శాంటిఫై ద టైమ్ అట్ అవర్ డిస్పోజల్ అండ్ యూజ్ ఇట్ ప్రాపర్లీ, వుల్ హ్యావ్ టు రికగ్నైజ్ ది సేక్రెడ్నెస్ ఆఫ్ టైమ్ అండ్ యూజ్ ఇట్ ఇన్ ద మోస్ట్ అప్రోప్రియేట్ అండ్ ప్రాపర్ వే.
1: ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు ధనమును మనము దానికి దారబోసినప్పటికీ గడిచిపోయిన నిమిషము ఒక్క క్షణమైనా మనకు వెనుకు రాదు.
2: యూ మే బి ప్రిపేర్డ్ టు ఆఫర్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ బట్ యుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ఎ సెకండ్ బ్యాక్ వన్స్ ది టైమ్ ఇస్ స్పెండ్.
1: యవ్వనము చాలా ప్రధానమైనటువంటిది, ప్రమాణమైనటువంటిది. ప్రతి విషయం అందుకును ఆదర్శవంతమైన జీవితాన్ని అందించడానికి ఇది సరి అయిన సమయం.
2: యూత్ ఈస్ ది మోస్ట్ ప్రెషియస్ మోస్ట్ సీక్రెట్ టైమ్. ఇట్ ఆఫర్స్ యూ అన్ ఆపర్చునిటీ టు యూటిలైజ్ ద టైమ్ అండ్ శాంక్టిఫై యువర్ లైఫ్.
1: మన యొక్క జీవితంలో నరుని యవ్వనము నదీ జలము వెనుకకు తిప్పుటకు వీలు కాదు.
2: ఇన్ ది లైఫ్ ఆఫ్ మ్యాన్ ద యూత్ అండ్ ద వాటర్స్ విచ్ ఆర్ ఫ్లోన్ ఇన్ అ రివర్ కెనాట్ బి గాట్ బ్యాక్ అండ్ టర్న్ బ్యాక్.
1: ఈ సత్యాన్ని యువకులు గుర్తించి తమ కాలమును సద్వినియోగపరచుకునే నిమిత్తమై తగినటువంటి కృషి సల్పాలి.
2: యూత్ హ్యావ్ టు రికగ్నైజ్ దిస్ పర్టికులర్ ఫ్యాక్ట్ అండ్ యూటిలైజ్ ద టైమ్ ఇన్ అ ప్రాపర్ వే సో దట్ దే విల్ హ్యావ్ ఫుల్ఫిల్మెంట్ ఇన్ లైఫ్.
1: కనుక కాలమును మనం ఆధారం చేసుకుని ఈ కాలచక్రమును మనం ఎంతవరకు సాక్షిభూతంగా ఉంచుకొని తద్వారా మన జీవితం నావలను నడుపుకుంటూ ప్రయత్నించాలి.
2: వీ హ్యావ్ టు స్పెండ్ అవర్ లైఫ్ రికగ్నైజింగ్ ద ప్రెషియస్నెస్ అండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ టైమ్ అండ్ రికగ్నైజింగ్ ది డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద వీల్ ఆఫ్ టైమ్.
1: ముందు ఏమి జరుగును అనేటువంటి విషయాన్ని మనం ఏమాత్రం కూడా గుర్తించుకోవటం లేదు.
2: వీఆర్ నాట్ కేరింగ్ టు రికగ్నైజ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్.
1: మన యొక్క జీవిత లక్ష్యాన్ని ఒక ప్రధానమైనటువంటి దృష్టిలో ఉంచుకోవాలి.
2: వీ హావ్ టు కీప్ ద గోల్ ఆఫ్ అవర్ లైఫ్ ఇన్ అవర్ ఓన్ వ్యూ అండ్ విజన్.
1: భగవద్గీతలో భక్తి యోగములో ప్రధానముగా
2: ఇన్ భగవద్గీత ఇన్ భక్తి యోగ ప్రైమర్లీ ఎ ఫ్యూ థింగ్స్ ఆర్ సెట్.
1: కాలమును ప్రమాణ రూపంలో స్వరూపించింది.
2: ఇట్ హస్ ప్రూవ్డ్ టైమ్ యాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్.
1: ఈ కాలమును నీ కర్తవ్య రూపంలో నీవు ఏ విధమైనటువంటి యొక్క వైరాగ్యమును పొందకపోయినప్పటికీ సర్వకర్మలు కూడాను భగవత్ప్రీత్యార్థంగా గావించడం చేత ఇది సార్థకమవుతుందని కూడాను బోధించాడు గీతాచార్యుడు.
2: గీతాచార్య హ్యాస్ టాట్ దట్ ఈవెన్ ఇఫ్ యూ డు నాట్ డెవలప్ ఎ హై సెన్స్ ఆఫ్ డిటాచ్మెంట్ బట్ ఇఫ్ యూ కెన్ ఆఫర్ ఆల్ యువర్ వర్క్స్ అండ్ ఆల్ యువర్ డ్యూటీస్ పర్ఫార్మ్ ఇన్ ది సెన్స్ ఆఫ్ ఎ డ్యూటీ అండ్ ఆఫర్ ఇట్ టు ద లార్డ్ యూ బి ఏబుల్ టు జస్ట్ ఫుల్
1: మా మనుస్మరయుజ్జచ్చ మా మనుస్మరయుజ్జచ్చ. అర్జున నీ యొక్క స్వధర్మమైనటువంటి యుద్ధమును కూడా నీవు ఆచరించు, కానీ మా మనుస్మరియుజ్జచ్చ నన్ను స్మరించుతూ నీవు యుద్ధం చేయి. నీకిందులో ఏ విధమైనటువంటి దోషంలో నిన్ను అంటావు
2: అర్జున? పర్ఫార్మ్ యువర్ డ్యూటీ ఈవెన్ ఇఫ్ యూ హావ్ టు ఫైట్ ఫైట్ బట్ థింకింగ్ ఆఫ్ మీ యూ ఫైట్ యూ విల్ నాట్ గెట్ ఎనీ సిన్ అవుట్ ఆఫ్ ఇట్.
1: నీ కర్తవ్యం విసర్జించి అరణ్యమునికి పోయి తపస్సు ఆచరించమని బోధించలేదు.
2: యూ ఆర్ నాట్ ఆస్క్డ్ టు గో టు ఫారెస్ట్ అండ్ డూ తపస్.
1: సర్వసంగ పరిత్యాగి ఏ సంసారమును త్యజించి నీవు ఏదో ఒక సన్యాసిగా రూపొందించమని బోధించలేదు.
2: యు ఆర్ నాట్ ఆస్క్డ్ టు టేక్ అప్ సన్యాసం గివింగ్ అప్ ఆల్ యువర్ వరల్డ్లీ బాండేజెస్ అండ్ అటాచ్మెంట్స్.
1: నీవు ఏది నీ ఇల్లు వాకిలి విసర్జించనక్కరలేదు.
2: యూ నీడ్ నాట్ గివ్ అప్ యువర్ హౌస్ అండ్ ప్రాపర్టీ.
1: ఏది చేసినా ఏది చూచినా ఏది చెప్పినా ఏది తలచినా కూడాను నా భావంతో నీవు దానిని ఆచరించమని చెప్పాడు.
2: Krishna has told Arjuna, whatever you see, whatever you talk, whatever you hear, whatever you think, whatever you do, think of me and do it as my work and offer it to me.
1: Maya arpita manobuddhi. Naaku nee manobuddhulu arpitam gavinchamannadu.
2: You offer your mind and intelligence to me.
1: ఈ విధమైనటువంటి దీనిని అద్భుతం గావించుకుని మనం చేయటంలో ఎట్టి విధమైనటువంటి ఇక్కట్లు కూడా మనకు ఉండవు.
2: వీ డోంట్ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్స్ ఇఫ్ యూ వాంట్ టు జస్ట్ డూ దిస్ పర్టికులర్ థింగ్ ఇన్ ది ప్రాపర్ వే.
1: కానీ ఈ మాత్రమైన కూడా భగవత్ అర్పితము గావించి కర్మలలో ప్రవేశించేటువంటి యొక్క శక్తి సామర్థ్యములు కానీ దృఢ విశ్వాసములు కానీ మానవుని ఎందు ఈనాడు కోల్పోయినాడు.
2: బట్ అన్ఫార్చునేట్లీ ఇన్ ది మ్యాన్ ఆఫ్ టుడే యూ డోంట్ జస్ట్ గెట్ that capacity and prowess and that particular faith and firmness in offering at least his mind and his intelligence and doing these things in that
1: nammakamunu manam abhruddhi gachukovali.
2: We have to develop this faith in that.
1: కానీ ఈనాటి విద్యావంతులు కానీ ఈనాటి పౌరులు కానీ నమ్మకమును రెండు నయనంబులే లేని అంధులైరి మనుషులవని యందు.
2: బట్ టుడేస్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అండ్ టుడేస్ సిటిజన్స్ ఆర్ అన్ఫార్చునేట్లీ నాట్ హ్యావింగ్ ద ఐస్ ఆఫ్ ఫెయిత్.
1: ఎవరెవరి జన్మను ఏ ఏ యొక్క కారణమును పురస్కరించుకుని ఏ ఏ పరిస్థితి లోపల ఏ ఏ స్థానమును పొందుతున్నావో ఎవరికి నీ అర్థం కావు.
2: నో వన్ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ హిజ్ ఓన్ యాక్షన్స్ హిజ్ ఓన్ మెరిట్స్ అండ్ హిజ్ ఓన్ డిమెరిట్స్ వాట్ పర్టికులర్ లైఫ్ యుడ్ బి ఎంజాయింగ్ ఇన్ విచ్ పర్టికులర్ టైమ్ అండ్ వాట్ సర్కమ్స్టాన్సెస్ అండ్ ఇన్ వాట్ పర్టికులర్ ప్లేస్.
1: ఎందు దృఢశక్తిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
2: ఏ డివోటీ హ్యాస్ టు డెవలప్ ఫర్మ్నెస్ అండ్ స్ట్రెంగ్త్.
1: ఏ కార్యమును మనం చేయవలనున్నప్పటికీ ఒక దృఢ నిశ్చయానికి మనము రావాలి.
2: వాట్ ఎవర్ వర్క్ యు వాంట్ టు డు యు మస్ట్ హావ్ ఎ ఫర్మ్ రిజాల్వ్.
1: ఈ దృఢ నిశ్చయమే లేకపోతే మానవుడు ఏ చిన్న కార్యమును కూడా సాధించలేడు.
2: వితౌట్ ఎ ఫర్మ్ రిజాల్వ్ అండ్ డిటర్మినేషన్ వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు అచీవ్ ఈవెన్ ఎ స్మాల్ థింగ్.
1: ఒక చిన్న పక్షి టిట్టిభము అంటారు దాని పేరు.
2: వన్ స్మాల్ బర్డ్ బై నేమ్ టిట్టిభము.
1: ఇది సముద్రమునకు ఒడ్డు లోపల ప్రతి పర్యాయం కూడాను తాను గుడ్లు పెట్టుకోవటము ఏదో పిల్లల్ని పెంచుకుని తాను ఆనందంగా జీవితాన్ని గడపవాలని గుడ్లు పెట్టుకుంటూ వచ్చింది.
2: ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద ఓషన్ దిస్ పర్టికులర్ బర్డ్ లేడ్ ఎగ్స్ అండ్ ఇట్ వాంటెడ్ టు హ్యావ్ ఎ కంఫర్టబుల్ లైఫ్.
1: అది ఒక్కొక్క పర్యాయం అలలు పెద్దగా రావటము ఈ అలల్లో ఈ గుడ్లు కొట్టుకుని పోవటము ఈ విధంగా జరుగుతూ వచ్చింది.
2: ఎ నంబర్ ఆఫ్ టైమ్స్ ద వేవ్స్ కేమ్ అండ్ వాష్డ్ అవే దిస్ ఎగ్స్ ఇన్ టు ద ఓషన్.
1: తాను పెట్టినటువంటి గుడ్లు అనేక పర్యాయములు సముద్రుడు ఈ విధంగా కొనుపోతున్నాడు కదా అని ఈ యొక్క టిట్టి బొమ్మునకు చాలా నిరాశ నిస్పృహతోపల కొన్ని విధమైనటువంటి యొక్క విరక్తి కూడా కలిగింది.
2: ఇట్ గాట్ ఎ లాట్ ఆఫ్ డిస్కరేజ్మెంట్ డిస్గస్ట్ అండ్ ఇట్ బికేమ్ ఎ లిటిల్ డెస్పరేట్ వెన్ ఇట్ సా ఓషన్ టేకింగ్ అవే ఆల్ ద ఎగ్స్ లేడ్ బై ఇట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్.
1: సముద్రం పైన అమితంగా కోపం వచ్చింది ఈ పక్షికి.
2: ఇట్ డెవలప్ అన్లిమిటెడ్ యాంగర్ on the ocean.
1: samudrini ee pachi emi cheyagaladu.
2: What can this small little bird do to the ocean?
1: kaani inta pedda samudrame nenu emi cheyagalanu aneetundi nirashaku nispruhaku e maatramu avakasam anivaledu.
2: He did not think that way, that after all it is a small bird, what can it do for the whole
1: emaina sariye ee samudranni khali cheyali aneetundi deekshana pattindi.
2: But it took a firm resolve that it wanted to drink the entire waters of the ocean.
1: ఈ దృఢ నిశ్చయం అనేటువంటిది తన హృదయంలో చేసుకుంది.
2: ఇట్ హ్యాడ్ దట్ ఫర్మ్ రిజాల్వ్ అండ్ డిటర్మినేషన్ ఇన్ ఇట్స్ ఓన్ హార్ట్.
1: తన చిన్న ముక్కుతో కొంచెం నీరు తీసుకొచ్చడం బయటపోయటం చిన్న ముక్కుతో నీరు తేవటం బయటపో ఈ విధంగా తాను సముద్రాన్ని ఖాళీ చేయాలని తాను సంకల్పించుకుంది.
2: ఇట్ రిజాల్వ్ దట్ ఇట్ షుడ్ టేక్ ఎ లిటిల్ వాటర్ ఫ్రమ్ ఇట్స్ నోస్ అండ్ పోర్ ఇట్ అవుట్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద ఓషన్.
1: కట్టకడుపుకి ఏమి జరిగింది? సముద్రుని జయించింది ఈ పక్షి.
2: అల్టిమేట్లీ ఇట్ వాజ్ ఏబుల్ టు కాంకర్ ఓషన్ ఇట్సెల్ఫ్.
1: ఇది క్రమక్రమేణా గరుడుని యొక్క సహాయం తీసుకుంది.
2: ఇట్ వాజ్ ఏబుల్ టు టేక్ ద హెల్ప్ ఆఫ్ ది బర్డ్ గరుడ.
1: ఈ గరుడు యొక్క రికమెండేషన్ తో విష్ణువు యొక్క అనుగ్రహాన్ని సాధించింది.
2: విత్ ది హెల్ప్ ఆఫ్ ది వెహికల్ ఆఫ్ విష్ణు గరుడ ఇట్ వాజ్ ఏబుల్ టు ఎర్న్ ద గ్రేస్ ఆఫ్
1: విష్ణు. సహాయంతో సముద్రాన్ని ఖండించింది దండించింది.
2: It was able to punish ocean with the help and the grace of
1: inka paina nee gudlaku etti pramadamunu kalavuku nivukunda chusukuntanani samudrudu promise chesadu.
2: Ocean assured this particular bird that I will see that your eggs are not destroyed by me.
1: Kani tittima pachi ekkada samudram ekkada?
2: Where is the small little bird and where is the ocean?
1: Kani adhe vidhamgane manam nirashaku kuri karadu. బ్రహ్మాండమంతట ప్రబలచుండెడి నీకు ఆలయమున మర్చ నలవేయగునా అని నిరాశకు గురి కాకూడదు.
2: ఈవెన్ వి మే బి స్మాల్ బట్ స్టిల్ వీ షుడ్ నాట్ బికమ్ డెస్పరేట్ అండ్ లూజ్ హోప్.
1: బ్రహ్మాండమంతట ప్రబలచుండెడి నీకు ఆలయమున మర్చ నలవేయగునా అని బలహీనత ఎందుకు చెందాలి?
2: వీ షుడ్ నాట్ బికమ్ డెస్పరేట్ బై థింకింగ్ దట్ ఓ లార్డ్ యు ఆర్ ఆల్ పర్వేసివ్ you are found everywhere, is it possible for me to construct a small temple for you?
1: Koti suryula kaanti meeti kaligina neeku pramita dweepamune evaru pattagalaru?
2: The one you are who has got the effulgence of a crore of suns, how can I hold any lamp or light to you?
1: Adiharadulakaina అందని వాడవు, నీ రూపు కనుగొని ఎవరితరము?
2: యు హావ్ నాట్ బీన్ ఏబుల్ టు బి సీన్ బై ఈవెన్ గాడ్స్ లైక్ అజా అండ్ హరా. హౌ కెన్ ఎనీవన్ డిటర్మిన్ యువర్ ఫారం?
1: సర్వజీవుల యందు సంచరించేటి నీకు సరి అయిన పేరుడు సాధ్యమగునా?
2: యు ఆర్ రిసైడింగ్ ఇన్ ఎవ్రీ హార్ట్ అండ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ఆల్ పీపుల్. హౌ కెన్ ఐ జస్ట్ గివ్ ఏ స్పెసిఫిక్ నేమ్?
1: బ్రహ్మాండమంతట ప్రబలుచుండేది నీకు, బ్రహ్మాండమంతట పొట్టలోనున్నట్టు నీకు భక్ష్యభోజ్యమునెవరు పెట్టగలరు?
2: వెన్ ది ఎంటైర్ కాస్మాస్ అండ్ ఆల్ ద వరల్డ్స్ ఆర్ ఇన్ యువర్ స్టమక్, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ ఎనీవన్ టు ఆఫర్?
1: సర్వ జలముల యందు సంచరించేటి నీకు స్నానంబు చేయింప సాధ్యమగునా?
2: You are found in all the waters of all oceans and the rivers. How is it possible to give
1: you? Even if we are branded with that, we cannot do anything.
2: With such thoughts, we would not be able to do any service to the Lord.
1: కాని ఈ బలహీనతకు మనము ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వరాదు.
2: We should not give room for such weaknesses in our hearts.
1: బ్రహ్మాండమంతటి ప్రబలచుండెడి నీవు నా హృదయ ఆలయములో నీవు నివసిస్తున్నావు అనేటువంటి ధైర్యంతో మనము భగవంతుని హృదయాకాశములో ప్రతిష్ఠ చేసుకోవాలి.
2: We have to establish the Lord in our heart, telling, all right, O Lord, you are residing all over the universe, but still you are in my heart also. I will establish you in my heart.
1: అనోరణీయాన్ మహతోమహీయాన్. నీవు గొప్పతనంలో గొప్పగా ఉన్నావు, కానీ అల్పత్వంలో నా హృదయం లోపల అరించి స్వరూపంలో ఉంటున్నావు.
2: యూ ఆర్ ది స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాల్ అండ్ బిగ్గెస్ట్ ఆఫ్ ద బిగ్. ఇన్ ఎ స్మాల్ ఫారం యూ ఆర్ రిసైడింగ్ ఇన్ మై ఓన్ హార్ట్. ఐ జస్ట్
1: ఈ విధమైనటువంటి దృఢ నిశ్చయాన్ని మనం సంకల్పించుకున్నప్పుడే దైవత్వాన్ని కూడా సాధించడం సాధ్యమవుతుంది.
2: We will be able to attain the Lord if we have got such firm resolve and such firm faith in our own selves and in our own heart.
1: భగీరథుడు గంగను భూలోకమునకు తెప్పించాడు. ఏ విధంగా? ఈ విధమైనటువంటి ప్రతిజ్ఞ చేతనే, ఈ విధమైనటువంటి సుదీర్ఘమైనటువంటి యొక్క ప్రతిజ్ఞ వల్లనే,
2: కింగ్ భగీరథ
1: నిశ్చయం వల్లనే.
2: కింగ్ భగీరథ వాజ్ ఏబుల్ టు గెట్ గ్యాంజెస్ ఫ్రమ్ కైలాస టు ద ఆర్త్ by such firm resolve, firm determination, and with an oath which he took.
1: Buddhudu kudanu drudha nischayudai kattagadapu tapasu acharinchi taanu oka vidhamainatuvanti oka drudha shaktini sadhistu vachadu nirvanamnu pondataniki veelainattu shaktini sadhinchadu.
2: Even Gautama Buddha, with a firm resolve and with a lot of penance, he was able to achieve nirvana.
1: Okanoka samayamlo తన తండ్రి అయినటువంటి శుద్ధోదనుడు కుమారుడు భిక్షమెత్తుతున్నాడని విని అతనికి ఒక వార్తను పంపించాడు.
2: ఆన్ ఎ పర్టికులర్ డే, ఆఫ్టర్ హియరింగ్, ఆఫ్టర్ కమింగ్ టు నో దట్ బుద్ధా వాజ్ బెగింగ్ ఆర్మ్స్, శుద్ధోదన సెంట్ వర్డ్ టు బుద్ధా.
1: నాయన, నా తాతలు మహారాజులు, నా తండ్రులు మహారాజులు, నేను మహారాజును, నీవు కూడాను మహారాజే.
2: ఓ చైల్డ్, my grandparents were emperors and kings, so was my father, and I am also that. You are also a maharaja.
1: ilanti rajakumarudainatunte neevu samanyula vale bichchamettunnavani vinnanu.
2: I have come to know that being an emperor, being a king, you have started begging.
1: Danakanaka vastu vahanaadulaku takkuva ledu.
2: There is no dearth of property, wealth,
1: భోగ భాగ్యములకు ఏ విధమైనటువంటి లోటు లేదు.
2: There is no shortage of any luxury that you want.
1: ఆనందంగా భక్ష్యభోజ్యములతో భుజించి హంసతూలికా పానుపైన పవళించగలిగినటువంటి నీవు, కేవలము కఠినమైనటువంటి రాళ్లపైన పవళించి కేవలం ఒక కుండను చేతబట్టుకుని ఇంటింటంబడి బిచ్చాటం చేయటము నేను భరించరానిటువంటి దుఃఖమును అనుభవిస్తున్నాను.
2: I am suffering an untold suffering and pain after knowing that you, who can enjoy all the luxuries and all the delicious food and all the comforts of a palace, you have just taken to begging and you are lying down on hard earth and living a very uncomfortable beggar's life.
1: Nee venukuku vachuta siddhamaina nenu taginatvanti erpaatlu gaavinchi tagina swagatham cheyistan annadu.
2: If you agree to come back to the palace, I would welcome you and make all the necessary ఫిటింగ్ అరేంజ్మెంట్.
1: ఈ వార్తను విన్నటువంటి యొక్క బుద్ధుడు పక్కున నవ్వాడు.
2: బుద్ధ హూ కేమ్ టు నో అబౌట్ దిస్ పర్టికులర్ థింగ్, హీ హ్యాడ్ ఎ హార్ట్ ఇన్ లవ్.
1: ఆ వచ్చినటువంటి వ్యక్తితో, నా తండ్రి మహారాజే, నా తాతలు మహారాజే, అందరూ మహారాజులే, కానీ నా జన్మం అటువంటిది కాదు. నా తాతలు సన్యాసులు, నా తండ్రులు సన్యాసులు, నేను సన్యాసిని, అంతా నా జీవితమంతా సన్యాసిత్వమే.
2: హీ సెంట్ వర్డ్ విత్ ద పర్సన్ హూ బ్రాట్ ద మెసేజ్, వెల్ మై ఫాదర్ వాజ్ కింగ్, గ్రాండ్ ఫాదర్ వాజ్ కింగ్, ఐ ఆమ్ కింగ్, బట్ మై దెర్ ఈస్ అనదర్ థింగ్ విచ్ ఐ బిలీవ్ ఇన్, ఐ ఎమ్ ఎ సన్యాసిన్, మై పేరెంట్స్ ఆర్ సన్యాసిన్స్, మై గ్రాండ్ పేరెంట్స్ ఆర్ సన్యాసిన్స్.
1: నీవు నన్ను నిజముగా రావాలని కోరుటే సత్యమైనప్పుడు నన్ను మృత్యువు నుంచి తప్పించేటువంటి శక్తి సామర్థ్యం నీకున్నవా? దీనికి మొట్టమొదటి జవాబు చెప్పు.
2: ఇఫ్ యూ వాంట్ మీ టు కమ్ బ్యాక్, ప్లీజ్ ఆన్సర్ దిస్ ఫస్ట్ క్వశ్చన్, డూ యూ హ్యావ్ ది కెపాసిటీ టు సేవ్ మీ ఫ్రమ్ డెత్?
1: రెండవది, నన్ను ఏనాటికి కూడాను రోగిష్ఠుని కాకుండా చేసేటువంటి శక్తి సామర్థ్యం నీకున్నవా?
2: డూ యూ హ్యావ్ ది కెపాసిటీ ఇన్ ది సెకండ్ ప్లేస్ whether you can just guarantee me a health which is free from any disease?
1: నాకు వార్ధక్యం రాకుండా ఉండేటువంటి చేసేటువంటి శక్తి సామర్థ్యం నీకున్నవా?
2: Do you have the capacity to prevent me from getting into old age?
1: నాకు ఎట్టి రోగములు కూడా నువ్వు సంభవించకుండా చేసేటువంటి శక్తి సామర్థ్యం నీకున్నవా?
2: Do you have the capacity to see, to free me from all the diseases and prevent the diseases from coming to me at all?
1: దీనికి నీవు సరైనటువంటి జవాబు చెప్పి పంపినా నేను తక్షణమే వస్తాను అన్నాడు.
2: ఇఫ్ యూ కెన్ గివ్ ప్రాపర్ అండ్ కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ ఇమ్మీడియట్లీ ఐ వుడ్ కమ్ టు ద ప్యాలెస్.
1: జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః పునః అంత్యకాలే మహాదుఃఖం, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త.
2: ఇట్ ఈస్ సెట్ బర్త్ ఈస్ సారోఫుల్ అండ్ లైఫ్ ఈస్ సారోఫుల్ అండ్ ఎండ్ ఈస్ సారోఫుల్, దేర్ ఫోర్ యూ మస్ట్ బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్, ఎ వార్నింగ్.
1: ఇవన్నీ కూడా మనకు తెలిసి అనుభవించేటువంటి వ్యక్తుల యొక్క దృశ్యమును మనం చూచి ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయములు విని ఇంకనూ ఈ అజ్ఞానంలో పడటం అనేటువంటిది ఏమిటి అని తండ్రికి కఠినమైనటువంటి రీతిగా జవాబును అందించాడు.
2: బుద్ధ గేవ్ ఎ రిప్లై టు ఫాదర్ ఇన్ ఎ ఫిట్టింగ్ వే, టెలింగ్ ఆఫ్టర్ సీయింగ్ ఆల్ ది సారోస్ ఆఫ్ లైఫ్, after seeing the experience of so many people in these areas and still wallowing in the ignorance and just succumbing ourselves to the ignorance,
1: unnandara lopala mana satyanni manam gurtinchali,
2: within the time available we'll have to recognize our own truth.
1: Idi nijamainti manavuni yokka lakshyam.
2: This is the most important goal and objective of human life.
1: Desham panchabhautikam deham,
2: our body, it consists of five elements.
1: Deham kulaka tappadeppudu,
2: it is going to perish sometime or the other.
1: Dehi niramayundu,
2: the indweller is a permanent
1: gadikimpaka. Dehiki chaavu kuttukal moha nibandha bandhana mudra levu.
2: If only one were to inquire into, there is nothing like old age, nothing like death for the
1: jambu chuda aa dehiye deva devudu.
2: If truly one can see that particular indweller himself is God.
1: 13వ అధ్యాయంలో క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం అనేటువంటి దీంట్లో బాలరాజు ప్రారంభించాడు. క్షేత్రమునకు క్షేత్రజ్ఞమునకు ఉండినటువంటి యొక్క భేదమేమిటి?
2: 13th చాప్టర్, ది చాప్టర్ ఆఫ్ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగ, బాలరాజు హెస్ కమెన్స్ అండ్ వాట్ ఇస్ ది డిఫరెన్స్ బిట్వీన్ క్షేత్ర ఫీల్డ్ క్షేత్రజ్ఞ దట్ డ్వెలర్.
1: ఒకటి క్షేత్ర రెండు అక్షరములు,
2: వన్ ఇస్ క్షేత్ర విత్ టూ లెటర్స్.
1: రెండవది క్షేత్రజ్ఞ మూడు అక్షరములు,
2: ది సెకండ్ వన్ క్షేత్రజ్ఞ విత్ త్రీ లెటర్స్.
1: క్షేత్రజ్ఞకు క్షేత్రముకు ఉండినటువంటి అధిక అక్షరం ఏమిటి?
2: వాట్ ఇస్ ది ఎక్స్ట్రా లెటర్ విచ్ ఈస్ మోర్ ఇన్ ది క్షేత్రజ్ఞ? క్షేత్ర
1: ఇది రెండు అక్షరం క్షేత్రజ్ఞ. క్షేత్ర దీంట్లో ఎందుకుంటుంది? జ్ఞా అధికంగా ఉంటుండాలి క్షేత్రజ్ఞ.
2: బిట్వీన్ క్షేత్ర అండ్ క్షేత్రజ్ఞ, క్షేత్ర ఈజ్ కామన్, జ్ఞా ఈజ్ ఎక్స్ట్రా ఇన్ క్షేత్రజ్ఞ.
1: అనగా జ్ఞకారము లేనటువంటిది క్షేత్రము, నకారము కూడినటువంటిది క్షేత్ర.
2: ఇట్ మీన్స్ క్షేత్ర ఈజ్ డివైడ్ ఆఫ్ దట్ వర్డ్ జ్ఞా అండ్ క్షేత్రజ్ఞ ఈజ్ హ్యావింగ్ దట్ పర్టికులర్ లెటర్ జ్ఞా.
1: అనగా జ్ఞానరహితమైనటువంటిది దేహము, జ్ఞాన సహితమైనటువంటిది క్షేత్రజ్ఞ.
2: ఇట్ మీన్స్ బాడీ ఈజ్ డివైడ్ ఆఫ్ విజ్డమ్ అండ్ క్షేత్రజ్ఞ ది ఇండ్వెలర్ హ్యాస్ గాట్ దట్ విజ్డమ్.
1: అయితే క్షేత్ర క్షేత్రజ్ఞ చాపి మాన్ విద్య, అతను కూడాను అది కూడాను నేనేను అని మరి తిరిగి చెప్పాడు.
2: ద లార్డ్ హ్యాస్ డిక్లర్డ్ దట్ ది ఫీల్డ్ యాజ్ వెల్ యాజ్ ద ఇండ్వెలర్ బోత్ ఆర్ హీ హింసెల్ఫ్.
1: అనగా క్షేత్రం అనేటువంటిది తన యొక్క నివాసం.
2: హీ హాస్ డిక్లర్డ్ దట్ క్షేత్రం ఈజ్ హిస్ డ్వెలింగ్ ప్లేస్.
1: ఈ ఉపాధి అనేటువంటి దేహమును కూడాను తానదిగా భావిస్తూ వచ్చాడు.
2: దిస్ ఫార్మ్ విచ్ ఈజ్ ది ఇండ్వెలింగ్ place of the Lord, he considered.
1: మనం నిత్య జీవితంలో ఏమంటున్నాం? నా దేహము అంటున్నాం.
3: ఇన్ అవర్ డే టు డే లైఫ్ వెన్ యూ రెఫర్ టు ద బాడీ విల్ సే ఇట్ ఈస్ మై బాడీ.
1: నీవు దేహము కానప్పటికీ అది నీది అనేటువంటి దీంతో నీవు అనుభవిస్తున్నావు.
3: ఆల్దో దట్ ఈస్ నాట్ యూ, యూ ఎంజాయ్ ఇట్ యాజ్ యువర్స్.
1: అదే విధంగా క్షేత్రజ్ఞుడు తన దేహం కానప్పటికీ, దేహం కానప్పటికీ ఇది నా దేహము అనేటువంటి క్షేత్రాన్ని క్షేత్రజ్ఞుడు భావిస్తున్నాడు.
3: క్షేత్రజ్ఞ సిమిలర్లీ ఈస్ కన్సిడరింగ్ దట్ హీఈస్ నాట్ క్షేత్రం బట్ ఇట్ ఈస్ హిస్.
1: అయితే నాది అన్నప్పుడు తాను వేరు కావడానికి అవకాశం ఉంటుండాలి.
3: వెన్ యూ సే దట్ ఇట్ ఈస్ మైన్ యూ ఆర్ డిఫరెంట్ అండ్ దట్ ఈస్ డిఫరెంట్.
1: ఇది నా కర్చీఫ్,
3: దిస్ ఈస్ మై కర్చీఫ్.
1: అయితే ఈ కర్చీఫ్ నేను వేరు చేయడానికి నాకు అధికారం ఉంటుండాలి, వేరు కావడానికి తనకు కూడా ఒక విధమైన అవకాశం ఉంటుండాలి.
3: దేర్ ఈస్ ఏ కెపాసిటీ అండ్ అథారిటీ ఫర్ మీ టు బీ డిఫరెంట్ ఫ్రమ్ ద కర్చీఫ్. కర్చీఫ్ ఆల్సో కెన్ డిసోసియేట్.
1: అదే విధంగా నా దేశం అనుకున్నప్పుడు దేశం వేరు, నేను వేరు కావడానికి అవకాశం ఉంటుండాలి.
3: When I say that this is my body, there is room for myself being separate and the body being separate.
1: అదే విధంగా నీ క్షేత్రం అనేటువంటి దేహంలో క్షేత్రజ్ఞుడు నేను కూడాను నాది కూడాను ఆ దేహం అని అన్నాడు. అయినప్పటికీ దేహం కూడా నేనే అనేటువంటి సమయం లోపల దేహం ఏనాడైనా విసర్జించవచ్చు.
3: ఇన్ ది సేమ్ వే వెన్ ది లార్డ్ హస్ డిక్లర్డ్ దట్ ది ఫీల్డ్ ఈస్ హిస్, హీ కెన్ గివ్ ఇట్ అప్ ఎనీ టైమ్ దట్ హీ వాంట్స్.
1: దేహం ఉన్నంతలో తాను తెలియవలేవు. ఈ దేహాన్ని తనను తెలుసుకునే నిమిత్తమై ప్రసాదించాడు.
3: బాడీ ఈస్ గివెన్ టు యూ ఇన్ ఆర్డర్ దట్ యు మే రియలైజ్ హూ యు ఆర్.
1: దేహిని గుర్తించే నిమిత్తమే దేహాన్ని అనుగ్రహించాడు.
3: బాడీ ఈస్ గివన్ ఇన్ ఆర్డర్ టు రికగ్నైజ్ ద ఇండ్వెలర్.
1: దేహమే లేకపోతే దేహిని మనం వెతకలేము.
3: ఇఫ్ దేర్ ఇస్ నో బాడీ యు వుడ్ నాట్ బి ఏబుల్ టు మేక్ ఎ సర్చ్.
1: సర్వ కర్మలు సర్వ సాధనలు కూడాను దేహం ద్వారానే మనం ఆచరిస్తున్నాము.
3: ఆల్ ది యాక్టివిటీ అండ్ ఆల్ ది ధర్మాస్ హావ్ బీన్ పర్ఫార్మ్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది బాడీ.
1: ఐదు కర్మేంద్రియములు,
3: ఫైవ్ కర్మేంద్రియ,
1: ఐదు జ్ఞానేంద్రియములు,
3: ఫైవ్ జ్ఞానేంద్రియ,
1: ఐదు ప్రాణములు,
3: ఫైవ్ ప్రాణాస్ లైఫ్ బ్రెత్,
1: ఐదు కోశములు,
3: ఫైవ్ కోశాశీక
1: జీవి. దీనికి తీర్తే 21 తత్వములతో కూడినటువంటిది మన దేహం.
3: అవర్ బాడీ దట్ వే కన్సిస్ట్ ఆఫ్ 21 ప్రిన్సిపల్స్.
1: దీనికి మనోబుద్ధి చిత్త అహంకారములు కూడా నాలుగు చేరుతున్నాయి.
3: ఫర్ దిస్ వెన్ యూ యాడ్ మైండ్ ఇంటెలిజెన్స్ హార్ట్ అండ్ ఈగో ఇట్ బికమ్స్.
1: కనుక మాయ 25 మర్మములు అన్నాడు.
3: దేర్ఫోర్ ఇట్ ఇస్ సెడ్ దేర్ ఆర్ 25 ఐటమ్స్ విచ్
1: కనుకనే మాయలోనే పుట్టి మాయలోనే పెరిగి మాయ నిరుంగరు మందమతుడు.
3: ఫూలిష్ వన్స్ బీయింగ్ బోర్న్ ఇన్ ఇల్యూజన్, దే గ్రో ఇన్ ఇల్యూజన్ బట్ స్టిల్ దే డు నాట్ నో వాట్ ఇల్యూజన్ ఈస్.
1: బ్రతుకులన్నీ మాయ.
3: ఆల్ ద లైఫ్ ఈజ్ ఇల్యూజన్.
1: భవబంధములు మాయ.
3: ఆల్ ది అటాచ్మెంట్స్ ఈజ్ ఇల్యూజన్.
1: సంసారం అది మాయ.
3: ఫ్యామిలీ లైఫ్ ఈజ్ ఇల్యూజన్.
1: చావు మాయ.
3: డెత్ ఈజ్ ఇల్యూజన్.
1: మాయ బ్రతుకుకింత మాయలో పడినేలా
3: వై ఫాల్ ఇన్ ఇల్యూజన్ ఫర్ దిస్ పర్టికులర్ లైఫ్ విచ్ ఇస్ ఇట్స్.
1: మనం చూస్తున్నవి అన్ని తలచున్నవి సర్వం కూడా మాయగానే ఉంటున్నాయి.
3: ఆల్ దట్ యు సీ అండ్ ఆల్ దట్ యు థింక్ ఇస్ ఫుల్ ఆఫ్
1: ఇల్యూజన్. ఒక క్షణంలో ఉండినటువంటి స్థానం మరొక క్షణంలో లేదు.
3: థింగ్స్ విచ్ యు గెట్ ఇన్ వన్ సెకండ్ యు డోంట్ ఒబ్టైన్.
1: కారే రాజులు రాజ్యమును కలువరే గర్వోన్నతిని పొందరి వారేరి. ఎంతమంది చక్రవర్తులు, ఎంతమంది రాజులు, ఎంతమంది ఉంటున్నారు, కానీ కాలం లోపల సర్వం కూడా చక్రంలో కదిలిపోతున్నది.
3: There were so many people, so many kings, emperors who were very proud of their own accomplishment. Where are they now? They are all rolled into this wheel of time.
1: Dinamulu, nelalu, samvatsaramulu, yugamulu, sarvam kudunu maaripothunnayi.
3: Days, months, years and eons and yugas, all these are merged into the time.
1: Kanuka kaalam oka pravaham.
3: Therefore, time may be compared to a continuous flow.
1: ఈ కాల ప్రవాహములో సర్వ పదార్థములు, సర్వ వ్యక్తులు, సర్వ విషయములు కూడా కొట్టుకుని పోయేటువంటివి.
3: ఇన్ దిస్ ఫ్లో ఆఫ్ టైమ్ ఆల్ ది పర్సన్స్, ఆల్ ద థింగ్స్ అండ్ ఆల్ ద ఐటమ్స్, ఎవ్రీథింగ్ ఇస్ వాష్ ఆఫ్.
1: కొట్టుకుని పోయేటువంటి వస్తువు మరొక కొట్టుకుని పోయే వస్తువును కాపాడటానికి ఏమాత్రము సాధ్యం కాదు.
3: ఎ థింగ్ విచ్ ఈస్ వాష్డ్ అవే కెనాట్ బికమ్ ఎ సపోర్ట్ ఫర్ అనదర్ థింగ్ విచ్ ఈస్ బీయింగ్ వాష్డ్ అవే.
1: ఎవరిని ఎవరు కాపాడగలరు?
3: హూ కెన్ సేవ్ హూమ్?
1: సర్వరక్షకుడైనటువంటి దైవమే సర్వులను కాపాడేటువంటి.
3: ద వన్ హూ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద పీపుల్ అండ్ దట్ ఇస్ ద లార్డ్, హీ అలోన్ కెన్.
1: అతనే ఈ కాల ప్రవాహమునకు గట్టు.
3: హీఈస్ ద ఓన్లీ బ్యాంక్ ఫర్ దిస్ ఫ్లో ఆఫ్ టైమ్.
1: ఇదే జీవితానికి గుట్టు.
3: దిస్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ లైఫ్.
1: ఈ గుట్టును గుర్తించినటువంటి వాడే వ్యక్తి.
3: దట్ ఈస్ ఎ రియల్ పర్సన్ హూ రికగ్నైజెస్ దిస్ సీక్రెట్.
1: కనుకనే మనము దైవత్వాన్ని విస్మరించక, జగత్తును విశ్వసించక మానవత్వం లోపల మన దివ్యత్వాన్ని అనుభవించాలి.
3: వితౌట్ బిలీవింగ్ ద వరల్డ్, వితౌట్ గివింగ్ అప్ ద లార్డ్, రికగ్నైజింగ్ ద రియల్ ప్రిన్సిపల్ ఆఫ్ హ్యుమానిటీ, వీ హావ్ టు ఎంజాయ్ అవర్ లైఫ్.
1: జగత్తును నమ్మకూడదు, ఒక్కటి.
3: వీ షుడ్ నాట్ బిలీవ్ ద వరల్డ్, దిస్ ఇస్ ది ఫస్ట్ థింగ్.
1: మృత్యువుకు భయపడకూడదు.
3: వీ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ డెత్.
1: దైవాన్ని వదలకూడదు.
3: వీ షుడ్ నాట్ గివ్ అప్ లార్డ్.
1: ఇవి మూడే మన జీవితానికి ప్రమాణం.
3: దీస్ ఆర్ ద త్రీ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లైఫ్.
1: ఈ విధమైనటువంటి దీనిని భక్తి యోగము అన్ని విధములైనటువంటి ఆధారములతో బోధిస్తూ వచ్చింది.
3: విత్ ఆల్ ద ప్రూఫ్స్ అండ్ విత్ ఆల్ ద ఇంపార్టెంట్ ఎక్స్ప్లెనేషన్స్ ది భక్తి యోగ హ్యాస్ టాట్.
1: భక్తి యోగములో భక్తులకు ఉండవలసినటువంటి లక్షణములు 64 లక్షణములుగా నిరూపించింది.
3: ఇన్ దిస్ భక్తి యోగ ది క్వాలిటీస్ అండ్ అట్రిబ్యూట్స్ ఆఫ్ ఎ ట్రూ డివోటీ ఆర్ 64.
1: 64 లక్షణములు కూడా వ్యక్తికి కలగవాలంటే ఇది అసాధ్యం.
3: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ సింగిల్ ఇండివిజువల్ టు హ్యావ్ ఆల్ ది 64 అట్రిబ్యూట్స్.
1: ఏ ఒక్క లక్షణమైనా కూడా మనము ఆచరణలో పెట్టితే అంతే చాలు.
3: ఇఫ్ వీ కెన్ ప్రాక్టీస్ వన్ ఆఫ్ ది 64, ఇట్ ఈస్ సఫిషియంట్.
1: భగవంతుని విశ్వాసాన్ని గాఢంగా విశ్వసించాలి.
3: వన్ షుడ్ హ్యావ్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ ద లార్డ్.
1: ఈ యొక్క దృఢ నిశ్చయంతో నీవు భగవంతుని విశ్వసిస్తే ఇంతకంటే ఇంక నీవు చేయనక్కర్లేదు.
3: ఇఫ్ యూ కెన్ హ్యావ్ సచ్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ ద లార్డ్, యూ నీడ్ నాట్ హ్యావ్ ఎనీథింగ్ మోర్.
1: మ్యాచ్ బాక్స్ లోపల 50 మ్యాచ్ స్టిక్స్ ఉంటాయి.
3: ఇన్ ఎ స్మాల్ మ్యాచ్ బాక్స్ దేర్ బి 50 మ్యాచ్ స్టిక్స్.
1: కానీ మనకు అగ్ని కావాలంటే ఒక్క మ్యాచ్ స్టిక్ తీసి కావలసినంత అగ్ని మనం అభివృద్ధి చేసుకోవచ్చు.
3: ఇఫ్ యూ వాంట్ ఫైర్ యూ కెన్ జస్ట్ స్ట్రైక్ వన్ మ్యాచ్ స్టిక్ అండ్ గెట్ ఎనీ అమౌంట్ దట్ యూ వాంట్.
1: మనం 50 మ్యాచ్ స్టిక్స్ కూడా గీయనక్కర్లేదు.
3: వీ నీడ్ నాట్ స్ట్రైక్ ఆల్ ది 50 మ్యాచ్ స్టిక్స్.
1: అదే రీతిగానే 64 యొక్క గుణముల లోపల ఏ ఒక్క గుణమైనా కూడాను మనము ఆచరణలో పెట్టి అంతే చాలు.
3: ఇన్ ది సేమ్ వే అవుట్ ఆఫ్ 64 అట్రిబ్యూట్స్ ఈవెన్ వన్ సింగిల్ అట్రిబ్యూట్ కుడ్ బి ప్రాక్టీస్.
1: ఇది ఏ ప్రధానమైన గుణము? ప్రేమ.
3: ద మోస్ట్ ఇంపార్టెంట్ అట్రిబ్యూట్ ఈస్ లవ్.
1: కనుకనే ప్రేమే దైవము, దైవమే ప్రేమ.
3: దేర్ ఫోర్ లవ్ ఈస్ గాడ్ అండ్ గాడ్ ఈస్ లవ్.
1: లివ్ ఇన్ లవ్,
3: లివ్ ఇన్ లవ్.
1: కనుక ఈ దైవత్వం లోపల మనం జీవించినామంటే సర్వం కూడా నువ్వు దైవమే చూసుకుంటాడు.
3: ఇఫ్ యూ కెన్ లివ్ ఇన్ డివినిటీ, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
1: ఇది భక్తి మాం మే ప్రియో నరహ. ఈ విధమైనటువంటి భక్తిలో నీవు ఉంటే నీవు నాకు ప్రియుడవుతావు అన్నాడు.
3: దిస్ ఈస్ వాట్ ఈస్ మెంట్ బై భక్తిమాన్ మే ప్రియో నరహ. ఇఫ్ యూ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ డివోషన్ యువర్ డియర్ టు మీ.
1: అనగా కేవలము ఏదో పూజలు చేయటము, వ్రతములు చేయటము, భజనలు చేయటము ఇంత మాత్రమే కాదు.
3: Bhakti does not refer to the ritualistic formalities like worshipping and doing bhajan.
1: And bhakti lopala nalugu vidhamulainatundi bhakti untundali.
3: In devotion there are four types:
1: arthi, artharthi, jignasi, gnani.
3: Arthi, artharthi, jignasi and gnani, these are the four.
1: Ee samanyamga aatulanaga kashtamulu, dukkhamulu, vicharamulu sambhavinchina samayalo bhagavantunni prarthinchatam.
3: Ordinarily, Arthi refers to the one who prays to the Lord when he is having difficulties, problems and some trials and tribulations in
1: life. ఇంట్లో పశువుకో శిశువుకో కొంచెం ఏమైనా ఆరోగ్యం చెడిపోతే అప్పుడు తిరిగి భగవంతుని ప్రార్థిస్తుంటాం.
3: If child at home or an animal in the house, if it is
1: ఆంధ్రలో అధికంగా ఉపయోగిస్తుంటారు వెంకటం వస్తే వెంకటరమణ అని. ఏనాడు మనకు కష్టం కలిగితే అప్పుడు వెంకటరమణ వెంకటరమణ అని ప్రార్థిస్తుంటాం.
3: ఇన్ దట్ పర్టికులర్ వే ఇన్ ఆంధ్ర ఆల్సో దర్ ఇస్ ఎ ప్రాబ్లమ్ విచ్ సేస్ దట్ వెన్ వీఆర్ ఇన్ డిఫికల్టీస్ వీ థింక్ ఆఫ్ ద లార్డ్.
1: కష్ట కాలములో, బాధల కాలములో, నష్టములు సంభవించిన సమయంలో భగవంతుని చింతించి ఏదో వారు ఉపశాంతిని పొందడానికి ఈ విధమైనటువంటి యొక్క ప్రార్థనలు జరుపుతుంటారు.
3: డ్యూరింగ్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్, ట్రిబులేషన్స్, డౌట్స్ అండ్ సచ్ ప్రాబ్లమ్స్, థింకింగ్ ఆఫ్ ద లార్డ్ అండ్ ప్రేయింగ్ టు ద లార్డ్, దిస్ ఇస్ వన్ టైప్ ఆఫ్ డివోషన్.
1: ఇలాంటి దీనిని ఆర్థభక్తి అని చెప్పని చెప్పారు.
3: దిస్ పర్టికులర్ డివోషన్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ ఆర్థ డివోషన్.
1: ఆర్థభక్తి అనగా ఏమి? ధనం కావాలి, అధికంగా ఉపయోగిస్తుంటుంటారు, సంకటం వస్తే వెంకటరమణ అని. ఏనాడు మనకు కష్టం కలిగితే అప్పుడు వెంకటరమణ వెంకటరమణ అని ప్రార్థిస్తుంటాం.
3: ఇన్ దట్ పర్టికులర్ వే ఇన్ ఆంధ్ర ఆల్సో దర్ ఇస్ ఎ ప్రాబ్లమ్ విచ్ సేస్ దట్ వెన్ వీఆర్ ఇన్ డిఫికల్ట్.

0: ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ ఆర్థ డివోషన్, ఆర్థ
1: భక్తి. అనగా ఏమి? ధనం కావాలి, అధికారం కావాలి, ఇంకా అనేక విధమైనటువంటి సుఖ సంతోషంలో అనుభవించాలి.
0: అర్థార్థి రెఫర్స్ టు సీకింగ్ మనీ, సీకింగ్ పొజిషన్, సీకింగ్ పవర్.
1: ఇల్లు కావాలి, భూములు కావాలి, నగలు కావాలి, ఈ విధమైనటువంటి యొక్క ధనంతో సంబంధించినటువంటి వాటిని అంతా కోరుతుంటారు.
0: సీకింగ్ వేరియస్ మేనిఫెస్టేషన్స్ ఆఫ్ మనీ లైక్ హౌసెస్, ప్రాపర్టీ, యానిమల్స్ అండ్ సచ్ అదర్ థింగ్స్.
1: ఈ విధమైనటువంటి ఐశ్వర్యము, ఈ విధమైనటువంటి ధనమును, ఈ విధమైన సంపదను ఆశిస్తుంటారు.
0: సచ్ కైండ్ ఆఫ్ ప్రాపర్టీ, వెల్ అండ్ మనీ వుడ్ బి సాట్ ఆఫ్టర్ బై అన్ అర్థార్థి.
1: శీలమే సదాచారం.
0: క్యారెక్టర్ ఇస్ గుడ్ బిహేవియర్ అండ్ దట్ ఇస్ లైఫ్.
1: జ్ఞానమే ఐశ్వర్యము.
0: విజ్డమ్ ఇట్ సెల్ఫ్ ఈస్ వెల్త్.
1: సదాచారమే మన సంపద.
0: గుడ్ బిహేవియర్ ఈస్ అవర్ ప్రాపర్టీ.
1: ఇవి నిజమైనటువంటి ధనము, ఐశ్వర్యము, సంపద.
0: దిస్ ఈజ్ అవర్ వెల్త్, ప్రాపర్టీ అండ్ అవర్ పొసెషన్స్.
1: కానీ అంతర్భావంతో దీని అర్థమును గుర్తించుకోలేక బాహ్య సంబంధమైనటువంటి ఒక వస్తు వాహనాదుల కోసమే మనము పరుగులెత్తుతుంటాం.
0: వీఆర్ హ్యాంకరింగ్ ఆఫ్టర్ ది వరల్డ్లీ గ్రాస్ ఆబ్జెక్ట్స్, నాట్ రియలైజింగ్ ద సటిల్ మీనింగ్ అండ్ సటిల్ సెన్స్ వాట్ దే స్టాండ్ ఫర్.
1: ఇది అర్థార్థి అన్నారు.
0: దిస్ ఈజ్ అర్థార్థి.
1: ఇంకా జిజ్ఞాస.
0: ద థర్డ్ వన్ ఇస్ జిజ్ఞాస.
1: జిజ్ఞాస అనగేమిటి? దైవంను తెలుసుకోవాలి, దైవం అంటే ఎక్కడుంటాడు, ఏ విధంగా అతన్ని పొందడానికి మార్గము అని ఈ తత్వజ్ఞాన సమాచారం అంతా కూడా విచారణ చేస్తుంటాడు.
0: జిజ్ఞాస రెఫర్స్ టు ఎన్క్వైరింగ్ ఇన్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ స్పిరిచువాలిటీ. వేర్ ఈస్ గాడ్, హూ ఈస్ గాడ్, వేర్ ఈస్ హీ, హౌ టు ఆబ్టైన్ హిమ్.
1: జ్ఞానం, తత్వత్వం, జ్ఞానం. తత్ అనగా అది, త్వం అనగా నేను. అతనేమిటి, నేనేమిటి, అతనేమిటి, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేననగా ఏమిటి, దీనికి గమ్యం ఏమిటి అనేటువంటి దీన్ని విచారించుకోవటమే ఇది జిజ్ఞాస.
0: తత్వజ్ఞానం రెఫర్స్ టు అండర్స్టాండింగ్ హూ ఐఎమ్, హూ ఈజ్ హీ అండ్ వాట్ ఈస్ అవర్ రిలేషన్షిప్, హౌ టు రీచ్ హిమ్ అండ్ సచ్ ఎన్క్వైరీ.
1: మొట్టమొదట మై నేనెవరు అనేటువంటి దాన్ని విచారించాలి.
0: ఇన్ ది ఫస్ట్ ప్లేస్ వీల్ హావ్ టు ఫైండ్ అవుట్
1: ఈ జగత్తు ఎక్కడి నుంచి వచ్చింది,
0: హూ ఆమ్ ఐ అండ్ ఫ్రమ్ వేర్ డిడ్ దిస్ వరల్డ్,
1: నాకు గమ్యం ఎక్కడ,
0: వాట్ ఈస్ మై గోల్.
1: ఇవి మూడు కూడా చాలా ప్రధానమైనటువంటివి.
0: దీస్ ఆర్ త్రీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్.
1: ఈ విషయమే తాను అనేక మంది పెద్దలను దర్శించి, స్పర్శించి, సంభాషించి, వారి ప్రబోధనలు శ్రవణం చేసి, వారి గురువుల ద్వారా లేక శాస్త్రము ద్వారా దీనిని కొంతవరకు గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
0: జిజ్ఞాసు ట్రైస్ టు అండర్స్టాండ్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ బై దర్ లిజనింగ్ టు గ్రేట్ పీపుల్, అప్రోచింగ్ గ్రేట్ పీపుల్, సర్వింగ్ ది నోర్స్ ఆర్ బై స్టడీయింగ్ స్క్రిప్చర్స్.
1: ఇది కేవలం జ్ఞాతం.
0: దిస్ రెఫర్స్ టు ది ఎర్లియర్ ఆస్పెక్ట్.
1: వినటం మాత్రమే,
0: దిస్ ఓన్లీ లిజనింగ్.
1: ద్రష్టు, తిరిగి దాన్ని చూడాలి.
0: ద నెక్స్ట్ స్టెప్ ఈస్ హీ హాస్ టు సీ ఇట్.
1: ప్రవేశం, దీన్ని చేర్చుకోవాలి.
0: దెన్ హీ హాస్ టు అబ్జార్బ్ దట్ పర్టికులర్ థింగ్ ఇన్ హిమ్సెల్ఫ్.
1: అదే విధంగానే ఈ యొక్క జిజ్ఞాసుడైన తర్వాత జ్ఞానం, అది ప్రవేశం.
0: ఆఫ్టర్ ది స్టేజ్ ఆఫ్ జిజ్ఞాసు దెన్ ది నెక్స్ట్ స్టేజ్ జ్ఞానం.
1: ద జ్ఞానం అనగా ఏమిటి? లౌకిక జ్ఞానమా?
0: వాట్ డస్ జ్ఞానం రెఫర్ టు? ఈజ్ ఇట్ సెక్యులర్ నాలెడ్జ్?
1: ఇది సరైనటువంటి జ్ఞానం కాదు.
0: దిస్ ఈజ్ నాట్ కరెక్ట్.
1: ఇది భౌతిక జ్ఞానం.
0: దిస్ ఈజ్ ఓన్లీ ఫిజికల్.
1: ఇది పదార్థ జ్ఞానం.
0: దిస్ ఈజ్ నాలెడ్జ్ ఆఫ్ ద కాన్సెప్ట్.
1: జ్ఞానం అనగా పరార్థ జ్ఞానమే నిజమైన జ్ఞానం.
0: ఎ ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్ ఈజ్ ట్రూ నాలెడ్జ్.
1: అది ఏ జ్ఞానం అనగా ఏమిటి? అద్వైత దర్శనం జ్ఞానం.
0: రియల్ జ్ఞానం రెఫర్స్ టు ఎక్స్పీరియన్సింగ్ ఆఫ్ వన్నెస్ అండ్ యూనిటీ.
1: సర్వం పరవశం దుఃఖం, సర్వం ఆత్మవశం సుఖం. ఆ సుఖమే నిజమైన జ్ఞానం.
0: ఎక్స్పీరియన్సింగ్ ఎవ్రీథింగ్ ఎక్స్టర్నలీ ఇస్ సారో. ఎవ్రీథింగ్
1: పదార్థ జ్ఞానాన్ని మనం ఆధారం చేసుకుంటే పదార్థం వల్ల దాని యొక్క ప్రతిధ్వనిని కానీ, దాని ప్రతిఫలమును కానీ, దాని యొక్క ప్రతిబింబాన్ని కానీ అనుభవించవలసి వస్తుంది.
0: ఇఫ్ యూ బేస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆన్ ద బేస్ ఆఫ్ ది ఓన్లీ నాలెడ్జ్, యూ విల్ హ్యావ్ టు జస్ట్ ఎంజాయ్ అండ్ ఎక్స్పీరియన్స్ ద రిఫ్లెక్షన్ అండ్ ద రియాక్షన్ ఆఫ్ ఇట్.
1: ఇది పదార్థ జ్ఞానం.
0: ఇట్ ఈస్ దిస్ పర్టికులర్ రోస్ట్. దిస్ ఈస్ ది నాలెడ్జ్ ఆఫ్
1: నేను ఈ యొక్క డోస్ట్ ను కొట్టాను గట్టిగా.
0: ఐ హావ్ హిట్ దిస్ రోస్ట్ వెరీ హార్డ్.
1: కానీ నేను ఈ బల్లను గట్టిగా కొట్టినాను అని చాలా ధైర్యంగా చెప్తున్నా. కానీ నేనెంత గట్టిగా ఈ బల్లను కొట్టానో బల్ల కూడా నన్ను అంత గట్టిగా కొట్టింది.
0: ఐ సే విత్ ఎ సెన్స్ ఆఫ్ ప్రైడ్ దట్ ఐ హావ్ హిట్ దిస్ పర్టికులర్ టేబుల్, బట్ దట్ హాస్ ఈక్వలీ హిట్ ఇట్ బ్యాక్, హిట్ మీ బ్యాక్.
1: ఎట్లా అంటే నేను కొట్టాను అనుకుంటున్నాను, మంట పుట్టింది, అది కూడా నన్ను కొట్టింటేనే కదా నాకు మంట పుట్టింది.
0: ఐ హావ్ హిట్ హర్ అండ్ ఐ గెట్ పెయిన్ అండ్ బికాజ్ ఐ థింక్ దట్ ఇట్ హ్యాస్ బీన్ హర్ట్, బట్ ఐ హావ్ బీన్ ఆల్సో హర్ట్ బై

0: కనుక నీ పదార్థ జ్ఞానము రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ తో కూడి ఉంటుంటుంది.
1: ఇన్ ది నాలెడ్జ్ ఆఫ్ ది వరల్డ్ దేర్ ఇస్ రీసౌండ్, రియాక్షన్ అండ్ రిఫ్లెక్షన్, దీస్ ఆర్ ఇన్హెరిటెడ్.
0: పరార్థ జ్ఞానమునకు నో రియాక్షన్, నో రిఫ్లెక్షన్, నో రీసౌండ్.
1: ఇన్ ది నాలెడ్జ్ ఆఫ్ ది ట్రాన్సెండెంటల్ దేర్ ఇస్ నో రియాక్షన్, నో రిఫ్లెక్షన్ అండ్ నో రీసౌండ్.
0: ఇది ఏ నిజమైనటువంటి జ్ఞానం? సెకండ్ అనేటువంటిది లేదు. ఏకం దేవా అద్వితీయం.
1: దిస్ ఈస్ ట్రూ నాలెడ్జ్. There is nothing like second. There is only one.
0: రెండవది ఒకటి ఉంటే కదా దాని వల్ల ఒక భయమో, దాని వల్ల ఆనందమో, దాన్ని పొందాలని ఇచ్చను ఏదో ఒకటి కలుగుతుంది.
1: Only when there is a second entity, there will be a desire to have it, there will be a fear, and such other feelings are likely to come.
0: రెండవదే లేదు జ్ఞానంలో.
1: In the real knowledge, there is nothing like a second
0: entity. కానీ దానిని wisdom అని చెప్పొచ్చు, కానీ జ్ఞానం అనకూడదు.
1: That may be described as wisdom and not as knowledge.
0: ఆ wisdom తత్వం లోపల నువ్వు deaf and dumb అయిపోతావు.
1: In that extreme, that final principle of wisdom, you will be really...
0: ఏది నీవు వినలేవు, ఏది నీవు చూడలేవు, సర్వంలో లీనమైకున్నావు.
1: You will not be able to see anything, you will not be able to hear anything, and enjoy supreme bliss and silence.
0: శాశ్వతానందం.
1: That is permanent bliss.
0: ఇది బోధించేటువంటిది ఒక నిజమైనటువంటి దైవత్వం.
1: Divinity is that which teaches this.
0: కనుకని ఇందులో భక్తి మార్గంలో నాలుగు విధములుగా ఉండేటువంటి దానిని ఒక చిన్నగా కథగా చెప్పి నా యొక్క ప్రసంగం ముగిస్తాను.
1: గివింగ్ ఏ స్టోరీ టు ఇల్లస్ట్రేట్ దీస్ ఫోర్ టైప్స్ ఆఫ్ డివోషన్, ఐ విల్ బ్రింగ్ ది డిస్కోర్స్ టు ఏ క్లోజ్.
0: ఒక శ్రీమంతుడు ఉండేటువంటి వాడు.
1: దేర్ వాజ్ ఎ వెల్తీ మ్యాన్.
0: ఆ శ్రీమంతునకు నలుగురు భార్యలు ఉండేటువంటి వాడు.
1: హీ హ్యాడ్ ఫోర్ వైఫ్స్.
0: ఇతనికి ఏదో ఒక కార్య నిమిత్తమై తాను పరదేశమునకు వెళ్ళాడు.
1: ఆన్ సమ్ ఇంపార్టెంట్ టాస్క్ హీ హ్యాడ్ టు గో అబ్రాడ్.
0: ఆ పరదేశంలో కొంతకాలం నివసించాడు.
1: హీ స్పెంట్ ఎ ఫ్యూ మంత్స్ ఇన్ అనదర్ కంట్రీ.
0: తాను తిరిగి స్వదేశానికి వచ్చే పూర్వము నలుగురు భార్యలకు జెటెస్ రాశాడు.
1: బిఫోర్ హీ కేమ్ బ్యాక్ టు హిస్ నేటివ్ ల్యాండ్ హీ రోట్ లెటర్స్ టు ఆల్ ద ఫోర్ వైఫ్స్.
0: అందులో పెద్ద భార్యకు ఒక లెటర్ రాశాడు, చిన్న భార్యకు, మూడో భార్యకు, నాలుగో. ఏం రాశాడు? నేను నెక్స్ట్ వీక్ లో నేను వస్తున్నాను, మీకు ఎవరెవరికి ఏమేం కావాలి మీరు ఒక పట్టీ రాసి పంపించండి, ఇక్కడ నుంచి నేను అన్ని తీసుకుని వస్తాను అన్నాడు.
1: ఇన్ ది లెటర్స్ విచ్ రోట్ టు ఆల్ ద ఫోర్ వైఫ్స్ హీ మెన్షన్ దట్ యుడ్ బి గోయింగ్ బ్యాక్ ఇన్ ద నెక్స్ట్ వీక్ అండ్ వాట్ ఎవర్ దే వాంట్ ఫ్రమ్ దట్ పర్టికులర్ కంట్రీ ఇఫ్ దే కెన్ సెండ్ ఎ లిస్ట్ ఆఫ్ దెమ్ హీ వుడ్ బి గెటింగ్ ఆల్ దోస్ థింగ్స్.
0: నాలుగో భార్య, చిన్న భార్య, ఆమెకు చాలా ఆశలు ఎక్కువ.
1: ద ఫోర్త్ వైఫ్
0: చిన్న వయసు కనుక.
1: The fourth wife, she is the youngest of all the four, and as a youngster, she had a lot of desires.
0: ఈ మిరాసింది ఏమంటండి, మీరు వచ్చే సమయంలో ఆ దేశములో లేటెస్ట్ ఫ్యాషన్ గా ఉండేటువంటి చీరలు, ఫ్యాషన్ నగలు అంతా తీసుకురామని.
1: All the fashion jewelry, please get. She has written.
0: చేరింది అతనికి పాపం.
1: He got that letter.
0: రెండో భార్య రాసింది, ఏమిటండి నాకు ఈ జబ్బుతో నేను బాధపడలేకపోతున్నాను, మన భారతదేశంలో ఎక్కడ కూడా చిక్కటం లేదు మందులు, ఈ యొక్క నా జబ్బుకు సంబంధించినటువంటి మందులు ఏమైనా ఉంటే మీరు పట్టుకుని రండి అని ఆమె మందు లిస్ట్ రాసి పంపించింది.
1: ద సెకండ్ వైఫ్ వాజ్ ఎన్ అన్హెల్తీ లేడీ అండ్ షీ జస్ట్ సెంట్ ఎ బిగ్ లిస్ట్ ఆఫ్ మెడిసిన్స్ టెలింగ్ దట్ మై హెల్త్ ఈస్ నాట్ ఆల్ రైట్, యూ గెట్ ఆల్ దీస్ మెడిసిన్స్ ఫర్ ఇంప్రూవింగ్ మై హెల్త్.
0: మూడో భార్య ఆమె రాసింది, ఆమె కొంచెం ఆధ్యాత్మిక మార్గంలో ఉండేటువంటిది, అక్కడ ఏమైనా మహనీయులు ఎవరైనా ఉంటున్నారో, ఎవరైనా పెద్దలు ఏమైనా ఉంటుంటే, ఆధ్యాత్మిక గ్రంథాలు ఏమైనా ఉంటుంటే, కొన్ని ఫోటోలు ఉంటే పట్టుకుని రాండి అని ఈమె రాసింది.
1: షీ హ్యాడ్ సర్టన్ స్పిరిచువల్ ఆస్పిరేషన్ ద థర్డ్ వన్ షీ హ్యాడ్ సర్టన్ స్పిరిచువల్ ఇన్క్లినేషన్స్ షీ రోట్ దట్ దెర్ మే బి సమ్ గ్రేట్ పీపుల్ సమ్ సెయింట్స్ అండ్ సావెంట్స్ దెర్ మే బి సమ్ గుడ్ బుక్స్ అండ్ గుడ్ వర్క్స్ ప్లీజ్ గెట్ దెమ్ ఫర్ మీ.
0: నాలుగో భార్య రాసింది, నాకు ఏమి వద్దండి, మీరు వస్తే క్షేమంగా నాకంతే చాలని రాసింది.
1: The one of the four, the first one, she wrote that, well, I don't need anything, I will be happy if you can come back safe.
0: Sare naalugu jabalaku taginatundi jababulu. Modati bhariki kavalsinatundi nagalu cheeralu techi modati bhariki icchadu, rendo bhariki taginatundi oka mandulanta techi rendo bhariki icchadu, moodo bhariki taginatundi grandhalanta techi moodo bhariki icchadu, naalugo bhari intlo poi batta kurchunnadu.
1: Whatever they had written, he brought them, and to the first wife who had asked for the latest jewels, he gave the jewels. The second wife who asked for the medicines, he gave the, sent the medicines. The third wife who wanted great scriptures, etc., he sent those books. And the fourth wife who wanted him to go, he went to that particular house and he started residing there, stayed there.
0: అప్పుడు ఈ ముగ్గురు భార్యలకు చుప్పనాతి బుద్ధి బయలుదేరింది. ఏమిట్రా ఇంతకాలం అంతా కూడా నువ్వు భర్త మన దగ్గర లేకుండా పోయి వచ్చింది వస్తాను ఆమె ఇంటికే పోయి కూర్చున్నాడే అని వీళ్ళందరికి కొంచెం కష్టం కలిగి ముగ్గురు పోయి అతన్ని అడిగారు, ఎందుకు మా ఇంటికి రావటం లేదని.
1: దీస్ త్రీ అదర్ వైస్ దే వర్ జలస్ ఆఫ్ హర్ ది ఫోర్త్ వన్ యాజ్ హీ వెంట్ అండ్ జస్ట్ సెటిల్డ్ దేర్ and they said that what is this, after a long time he is coming, instead of coming to our house he has gone there, let us go and ask him why he has done.
0: Kudu bhartha cheppadu neevu korindi nagalu cheeralu neevu korindanta kudanu mandulu maaku eevi korindanta grandhalu kaani eevi korindi nanne korindi kanuka evaru ee vidhamga kortaro variki nenu anugrahistanu. Sakala aishwarya sampannude eeswarudu atane srimantudu.
1: Husband replied, well, one asked for the latest jewels, I have got them.
0: Atanu ikkalokam nunchi paralokamulo untunnadu.
1: The second asked for medicines, I have given medicines. The third asked for the books, I have given the books. And the fourth one wanted me.
0: Atanu nunchi arthi arthati jignasi gnani ee naluguru kudanu atanu satulu.
1: He is the Lord God himself and his four wives మేబీ కంపేర్ టు ఆర్తి అర్థార్థి జిజ్ఞాసు అండ్ జ్ఞాని.
0: ఎవరెవరు ఏమేమి కోరుతుంటారు వాళ్ళకు తదాస్తు తదాస్తు అని అందిస్తుంటాడు.
1: లార్డ్ సేస్ బి దట్ బి సో టు ఎనీ పర్సన్ హూమ్ సో
0: ఎవరు నీవే తప్పని తప్పరం మెరుగాని ఎవరు తన్నే కావాలని కోరుతుంటారో వారి దగ్గర వారి హృదయంలో తానే వచ్చి కూర్చుంటాడు.
1: హూ ఎవర్ ఆస్క్స్ ఫర్ లార్డ్ హింసెల్ఫ్ హీస్ ప్రిపేర్ టు రిసైడ్ ఇన్ దర్ హార్ట్.
0: కనుక మనము దేన్ని కోరితే భగవంతుడు దానిని అనుగ్రహిస్తాడు.
1: Therefore, whatever we ask, God will give that.
0: అతను కల్పవృక్షం.
1: He is wishful willing tree.
0: అతను కామధేనువు.
1: He is
0: అర్థుడు ప్రార్థించవచ్చు, అర్థార్థి ప్రార్థించవచ్చు, జ్ఞాని ప్రార్థించవచ్చు, జిజ్ఞాసి ప్రార్థించవచ్చు.
1: ఆర్థి మేబి ప్రేయింగ్, అర్థార్థి మేబి ప్రేయింగ్, జిజ్ఞాసి మేబి ప్రేయింగ్, జ్ఞాని మేబి ప్రేయింగ్.
0: భగవంతుడు సర్వంతర్యామిగా ఉంటున్నాడు.
1: God is omniscient.
0: సర్వత్రా ఉంటున్నాడు.
1: He is everywhere.
0: ఈ జగత్తే ఒక పెద్ద కల్పవృక్షం.
1: This world itself may compare to a wishful tree.
0: ఈ కల్పవృక్షంలో ఎక్కడ ఎవరు ఏ విధంగా కోరితే వాళ్ళని అనుగ్రహిస్తుంటాడు.
1: He will be satisfying all the people whatever their wants be.
0: కాని ఇది కల్పవృక్షం అనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు మానవుడు.
1: Man has not been able to recognize the fact that this is కల్పవృక్ష itself.
0: ఒక బాటసారి ప్రయాణమై వెళుతూ ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నాడు.
1: A traveler was just traveling and he wanted to take rest under a tree.
0: ఈ ఎండలో చాలా అలసిపోయి నడిచి వచ్చాడు.
1: He was tired walking in the hot sun.
0: ఆ చెట్టు నీడ చాలా చల్లగా ఉంటుండాలి.
1: The shade of the tree was giving him a lot of
0: కూర్చున్నాడు కొంత విశ్రాంతి తీసుకున్నాడు. అయ్యో చల్లటి నీరు ఉంటే ఎంత హాయిగా ఉంటుండును, ఇక్కడ లేకపాయనే అని అనుకున్నాడు. కానీ తక్షణం ఒక మరచము చల్లటి నీళ్లు కింద వచ్చింది.
1: He rested for a while, then he wanted to have a cup of cool water and he just said, how nice it would be if I can get a cup of water. A tumbler of water came.
0: Marachambu.
1: A small vessel of water came there.
0: అది కల్పవృక్షము, అతనికి తెలియదు పాపం.
1: దట్ ఈస్ అ విష్ఫుల్ విల్లింగ్ ట్రీ అండర్ విచ్ హీ వాస్ టేకింగ్ దిస్. హీ డిడ్ నాట్ నో దట్.
0: నీళ్లు తీసుకున్నాడు, ఆ చల్లగా చాలా దాహం తీరిందన్నాడు. ఒక పరుపు పిల్లోనే ఉంటే నేను పండుకొని కొంచెం విశ్రాంతి తీసుకుని పోయి ఉండొచ్చు కదా అన్న ఒక పరుపు పిల్లో వచ్చి చేసింది.
1: ఆఫ్టర్ టేకింగ్ ది వాటర్ హీ గాట్ ఎ సెకండ్ డిజైర్, ఎ థాట్, హౌ నైస్ ఇట్ వుడ్ బి ఇఫ్ ఐ కెన్ హ్యావ్ ఎ పిల్లో అండ్ ఎ బెడ్, ఇట్ వుడ్ బి వెరీ నైస్, ఐ కెన్ జస్ట్ రిలాక్స్.
0: అది దైవ సృష్టితో వచ్చినటువంటిది కాబట్టి చాలా కంఫర్ట్ గా ఉంటుంది. అది ఎవరిన డెన్ల పెట్టుకుంటే చాలా అధికంగా ఉంటుంది, మంచి కంఫర్ట్ గా ఉంది.
1: He got a bed and a pillow which was given by Lord himself and therefore they were very comfortable.
0: Nee ilanti parupunu ilanti pillu dindunu nenu eppudu chudaledu nijanga na baarine unte idu chuchi enta kulli undiru annadu baarye vachi digindi.
1: After getting the bed and the pillow he just said how nice and unique and fine this particular bed and pillow, in such a circumstance how nice it would be if I can have my wife.
0: Takkadu meethiki bhayam yerpadindi, ee na baaryana leka dayyama anukunnadu.
1: His wife came and as soon as he saw, he got a little fright in his own mind and he wondered whether it was his wife or some devil.
0: Tachame dayanga maaripoyindi.
1: The moment that thought flashed in his mind, she became a devil.
0: Oh, idu tintundo emo annadu telisesa.
1: Then he got a doubt whether that is going to swallow him and
0: anaga emiti kalpavruchamu krinda untundi manam elanti talampulu talaste alanti phalithalu manaku jarugutuntai.
1: The meaning and the moral of this particular thing is that when we are under a wishful willing tree, whatever thoughts we get them.
0: Kaluku jagatantha oka pedda kalpavruchamu.
1: The entire world may be compared to a wishful
0: manam manchi bhavalu talaste manchine manaku. ఫలితం వస్తుంది.
1: ఇఫ్ యూ హావ్ గాట్ గుడ్ థాట్స్ అవర్ ది రిజల్ట్స్ విల్ బి
0: కనుకని చెడ్డ తలంపులు మీరు తలంచకూడదు అని చెప్పటం.
1: Therefore it is said that you should not have bad feelings and bad thoughts.
0: Be good, do good and see good. This is the way to God.
1: It is said be good, do good and see good. This is the way to God.
0: కారణం ఏమంటనగా ఈ జగత్తంతా దైవం యొక్క సృష్టి, దైవం యొక్క సంకల్పంతో కూడినటువంటిది.
1: The reason is the entire world is creation of God and it is full of his will.
0: మనలో చెడ్డ తలంపులు వస్తే చెడ్డ ఫలితాలే మనకు వస్తాయి.
1: If we have bad thoughts we get bad results.
0: కనుక మనం చెడ్డ తలంపులు రాకుండా దానిని ఇంద్రియ నిగ్రహం, దీనిని మనం నిగ్రహం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
1: Therefore we should not have bad thoughts, we should have complete control of our senses.
0: కనుకని యువకులైనటువంటి వారు కానీ ఇక వృద్ధులు కానీ ఏ వయసు ఉండేటువంటి వారైనా కూడా మంచి భావములను అభివృద్ధి పరచుకోవాలి.
1: Be it youth or old people,
0: మంచి పనులు చేయాలి.
1: We should always have good thoughts and we should
0: మంచిగా బ్రతకాలి.
1: We should live a good life.
0: ఇదే మానవత్వానికి సరైనటువంటి అర్థం.
1: This is the real meaning of humanity.
0: నర,
1: the word నర
0: అనగా నాశనము కావటము కాదు, నాశనము కానటువంటి దేని రా అనేటువంటి అర్థములకు.
1: ఇట్ స్టాండ్స్ ఫార్ దట్ విచ్ ఇస్ నాట్ గోయింగ్ టు డిస్ట్రాయ్, యు షుడ్ కమ్ బ్యాక్ టు మీ.
0: రా అనగా నాశనం.
1: రా రెఫర్స్ టు డిస్ట్రక్షన్.
0: నర అనగా నాశనము కానటువంటి వాడు.
1: నర మీన్స్ ద వన్ హూ ఈస్ నాట్ గోయింగ్ టు బి రూయిన్డ్.
0: అమృత పుత్రుడు.
1: హీఈస్ ది సన్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ.
0: కనుకని ఉపనిషత్తుల నీకుడు సున్వంత విశ్వ అమృతస్య పుత్ర, నీవు అమృత పుత్రుడు కాని అమృత పుత్రుడు కాదు అని చెప్పని గట్టిగా బోధించింది.
1: Therefore Upanishads have declared in an unmistakable way that you are the child of immortality, you are not the child of mortality.
0: ఇంతే కాదు, మానవ మూడు అక్షరంతో కూడినటువంటి వాడు వీడు.
1: Another appellation is manava, used for describing man.
0: మా అనగా అజ్ఞానము.
1: మా refers to ignorance.
0: నా అనగా లేకుండా.
1: నా రెఫర్స్ టు
0: అనగా వర్తించటం.
1: వా రెఫర్స్ టు బిహేవింగ్.
0: అజ్ఞానం లేకుండా వర్తించేటువంటి వాడే మానవుడు అని.
1: ఇట్ మీన్స్ ద వన్ హూ బిహేవ్స్ వితౌట్ హ్యావింగ్ ఇగ్నోరెన్స్.
0: కానీ ఈనాడు అంతా అజ్ఞానంతోనే మనం వర్తిస్తున్నాం.
1: బట్ టుడే వి ఆర్ ఆల్ బిహేవింగ్ ఫుల్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: మానవ అనేటువంటి దానికి సరైనటువంటి యొక్క విలువ కూడా లేకుండా చేసుకుంటున్నాం.
1: వి ఆర్ నాట్ హ్యావింగ్ ప్రాపర్ వాల్యూ ఫర్ ద వర్డ్ మానవ.
0: కనుక ఈ అజ్ఞానం మనం దూరం చేసుకోవాలి.
1: దేర్ఫోర్ వి హావ్ టు మేక్ డిస్టెన్స్ దిస్ ఇగ్నోరెన్స్.
0: Death is sweeter than the blindness of ignorance annaru.
1: It is said death is sweeter than the blindness of ignorance.
0: Mana yokka ajnanam dooram cheskolante gnanam manaku labhinchali.
1: You have to make ignorance a distant factor, then you should acquire wisdom.
0: Ikkadi povalante veltur raavali.
1: If you want to drive away darkness, get light.
0: Ajnanam povalante gnanam kalagali.
1: If you want to drive away ignorance, you have to just get
0: gnanam kalagalante anugraham raavali. జ్ఞానం కలగాలంటే అనుగ్రహం కావాలి.
1: ఇఫ్ యూ వాంట్ విజ్డమ్ యూ షుడ్ ఎర్న్ గ్రేస్.
0: అప్పుడే మనం అజ్ఞానం అనే గ్రహం దూరం అయిపోతుంది.
1: వన్స్ యూ ఎర్న్ గ్రేస్ ది ఇగ్నోరెన్స్ విల్ గో అవే.
0: త్యాగరాజు చెప్పాడు.
1: త్యాగరాజు హస్ సెడ్,
0: రామ అనుగ్రహం అనేటువంటిది ఒక్కటుంటే నాకు ఈ గ్రహములు నన్ను ఏమి చేయగలవన్నాడు.
1: హి హస్ సెడ్, రామ ఇఫ్ ఓన్లీ ఐ హ్యావ్ యువర్ గ్రేస్ వాట్ కెన్ దిస్ ప్లానెట్స్ డూ టు మీ.
0: మానవుని యొక్క జీవితము కామక్రోధ లోపమోహమదాచల్యంతో ఆధారపడినటువంటిది కాదు.
1: మ్యాన్స్ లైఫ్ ఈజ్ నాట్ బేస్డ్ అపాన్ ద సిక్స్ ఎనిమీస్ ఆఫ్ మ్యాన్, ది లాస్ట్ డిజైర్ యాంగర్.
0: కానీ అనుగ్రహం పైన ఆధారపడినటువంటి.
1: ఇట్ ఈస్ ఎంటైర్లీ బేస్డ్ అపాన్ ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్.
0: కనుక ఈ అనుగ్రహానికై మనం పాటుపడి తగినటువంటి మానవత్వాన్ని సార్థకంగా గావించుకునేటువంటి నిజతత్వంలో మనము కొంత జగత్తుకు ఆదర్శప్రాయాన్ని అందించాలి.
1: Therefore we'll have to just understand this particular thing and aspire to earn the grace of God and set an example to the world.
0: Satatam daiva chintanam,
1: always thinking of the Lord.
0: Sarvada sarvakaryeshu sarvatra hari chintanam,
1: always all places and every time thinking of Hari.
0: Nasti nasti mahabhaga kalikala samam yugam స్మరణా చింతనాదేవ ప్రాప్తవతి పరమాంగతి అని. ఈ కలియుగం లోపల నామస్మరణకు మించినటువంటిది లేదు.
1: ఇన్ ది ఏజ్ ఆఫ్ కలి దేర్ ఇస్ నథింగ్ గ్రేటర్ దాన్ ది రెప్యుటేషన్ ఆఫ్ ది నేమ్ ఆఫ్ ద లార్డ్.
0: భజన బినా సుఖ శా

0: దాట్ వాజ్ ద 14th ఇన్ అ సిరీస్ ఆఫ్ 34 డిస్కోర్సెస్ భగవాన్ డెలివర్డ్ ఆన్ గీత ఇన్ 1984. ఇన్ దిస్ డిస్కోర్స్ విచ్ హీ డెలివర్డ్ ఆన్ 18th August 1984, భగవాన్ టాట్ అస్ హౌ ఇంపర్మనెంట్ ది మెటీరియల్ వరల్డ్ ఈస్.
1: You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: శివయేవం సదాజీవం జీవయేవం సదాశివం వేత్నైకం మనయోర్యస్తు ఆత్మజ్ఞో నచేతరా. ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: శివుడే దేవుడు, శివుడే జీవుడు, జీవుడే శివుడు. ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని గుర్తించినటువంటి వ్యక్తియే నిజమైన జ్ఞాని.
1: శివ ఇస్ గాడ్, గాడ్ ఇస్ శివ. ది ఇండివిజువల్ ఇస్ డివైన్, డివైన్ ఇస్ ద ఇండివిజువల్. ద యూనిటీ ఆఫ్ ది టూ, ద ఇండివిజువల్ అండ్ ద డివైన్ ఈజ్ రియలైజ్డ్ బై ద వన్ ఆఫ్ విజ్డమ్.
0: విద్యార్థులారా, విద్యార్థినిలారా,
1: స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్,
0: మానవత్వము చాలా దుర్లభమైనటువంటిది.
1: ద హ్యూమన్ లైఫ్ ఈజ్ వెరీ రేర్.
0: ఈ మానవత్వంలో దివ్యత్వం అనేటువంటిది ఏ రీతిగా ఇమిడి ఉన్నది?
1: హౌ ద డివినిటీ ఈజ్ లేటెంట్ ఇన్ హ్యుమానిటీ.
0: మదాత్మ, సర్వభూతాంతరాత్మ, ఇది ఏ దీనికి ప్రమాణం? నా యందున్నటువంటి ఆత్మనే సర్వుల యందుకును ఉన్నటువంటిది ఒక్కటే అనే సత్యాన్ని నిరూపించినటువంటిది ఏకత్వ భావం.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ ఆర్ యూనిటీ ఈజ్ ఎక్స్ప్లెయిన్ దిస్ వే. ద స్పిరిట్ ఇన్ మీ ఈజ్ యూనిఫామ్ ఇన్ ఎవ్రీ వన్.
0: మానవత్వం నందు ఉన్నటువంటి దివ్యత్వాన్ని గుర్తించడానికి ఒక్క మానవునికి మాత్రమే సరైన అధికారం ఉన్నది.
1: ఇస్ ఓన్లీ మ్యాన్ ఎండోర్డ్ విత్ దిస్ అథారిటీ టు రియలైజ్ ద డివినిటీ విత్ ఇన్.
0: మానవుని యందు పంచకోశములు కలవు.
1: మ్యాన్ హ్యాస్ గాట్ ఫైవ్ షీట్స్.
0: అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ.
1: There are five sheets. The sheath of food, the sheath of life, the sheath of mind, the sheath of wisdom and the sheath of bliss.
0: నాలుగవదైనటువంటి విజ్ఞానమయమును గుర్తించేటువంటి వారు ఒక్క మానవుడు తప్ప అన్య జీవులకు ఇది అర్థం కాదు.
1: The other creatures, living beings, cannot understand the fourth one, the sheath of wisdom, excepting man.
0: కనుకనే మానవుడు చాలా అధికుడు.
1: And hence human being excels all the living beings.
0: సర్వుల యందు ఉన్నటువంటి ఒక ఆత్మతత్వం ఒక్కటే అని గుర్తించడము, మానవుని యందు ఉన్నటువంటి జ్ఞానతత్వాన్ని మానవుడు మాత్రమే గుర్తించడం, ఇది మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వం కాక మరి ఏమిటి?
1: The ability to know the divinity within and the capacity to acquire wisdom and to know the divinity within are the two other qualities that man is endowed with, gifted with.
0: Intiye kaadu.
1: Not only this.
0: Manavude jeevudu, jeevude devudu annatundu iniki sariyina antarathalu anekanga untunnayi.
1: That the individual is the soul or the spirit and the spirit is divine. This is interpreted in varied ways.
0: Sarva jeevulu yendu undinatundi oka moha tattvanni మానవ యందుకును నిరూపిస్తూ వచ్చాడు.
1: అండ్ దిస్ కైండ్ ఆఫ్ ది స్పిరిట్ ఇన్ ఆల్ ఆఫ్ ది లివింగ్ బీయింగ్స్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇంటర్ప్రిటెడ్ బై మ్యాన్.
0: అయితే సర్వజీవులు యందుకును మోహం అనేటువంటిది ఉన్నది.
1: హౌఎవర్ దేర్ ఇస్ దిస్ అటాచ్మెంట్ మోహ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్.
0: కానీ మానవుడు మాత్రమే మోహమును క్షయము గావించుకొని మోక్షమును పొందుతూ వచ్చాడు.
1: బట్ ఇట్ ఇస్ ఓన్లీ మ్యాన్ హూ కెన్ జస్ట్ రిడ్యూస్ is attached in moha kshaya and work for moksha or liberation.
0: Kanukane manavude devudu.
1: అండ్ హెన్స్ హ్యూమన్ బీయింగ్ ఇస్ డివైన్ హిమ్సెల్ఫ్.
0: ఇది దైవత్వం అనేటువంటిది ఒక్కటి ఎందు కాదు, అనేకత్వంలో కూడాను దైవత్వాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: అండ్ దిస్ ఇన్ ఫ్యాక్ట్ ప్రూవ్స్ ద డివినిటీ ప్రజెంట్ ఇన్ ది మల్టిప్లిసిటీ ఆర్ డైవర్సిటీ.
0: మాయకు సత్వ రజో తమో గుణములు మూడు మూలాధారము.
1: ఫర్ ది ఇల్యూషన్ ద ఫౌండేషన్ హ్యాపెన్స్ టు బి ద త్రీ అట్రిబ్యూట్స్ ద ఇనర్షియా ద ఎమోషన్ అండ్ దట్ ఆఫ్ పయస్.
0: మోహమునకు ధనేషణ దారేషణ పుత్రేషణ ఈ మూడు కూడాను మూలాధారము.
1: ఫర్ ఇల్యూషన్ ద ప్రైమార్డియల్ ప్రిన్సిపల్స్ ఫౌండేషన్స్ హ్యాపెన్ టు బి ది అటాచ్మెంట్ టువర్డ్స్ మనీ ద వైఫ్ అండ్ ద ప్రోజెని.
0: రజోగుణ సాత్విక రత్నం కూడాను నిర్మూలము గావించుకున్న తర్వాత వాడు మానవుడు కాదు, మాయ తన దగ్గరే ఉండదు.
1: When once he transcends these three attributes, he will be distanced from this illusion and he is no longer a simple human being.
0: మానవుడు మాయ నుండి వేరు కావాలని తలంచినప్పుడు సాత్విక రజో తమో గుణములను దూరం చేసుకోవాలి.
1: If he wants to get away from this illusion or delusion, he should cut off the three attributes.
0: ఆ త్రిగుణములు ఉండినంత వరకు కూడాను మాయ అతన్ని వీడదు.
1: So long he is bound by the three attributes, he is drowned in illusion.
0: ఇంకా మోహమును ఏ రీతిగా మనము సంరక్షించుకోవాలి?
1: Well, how are we to get away from
0: మోహమును ఏ రీతిగా మనం త్యజించాలి?
1: How to give up this attachment?
0: ధనేషణ ధారేషణ పుత్రేషణ ఈ మూడు రహితమైనటువంటి యొక్క మనసుకి ఈ యొక్క మోహం నిర్మూలమవుతుంది.
1: This attachment is due to these three factors of wealth, the wife, the family and the children.
0: కనుక మానవుని ఎందున్నటువంటి మాయాతత్వమును మానవుని ఎందున్నటువంటి మోహతత్వమును మనము నిర్మూలం గావించుకొని నిశ్చింతగా మనం బ్రతకాలనుకుంటే ఈ మూడింటిని మనం త్యజించాలి.
1: ఇన్ ఆర్డర్ టు కట్ ఆఫ్ దిస్ ఇల్యూషన్, ఇన్ ఆర్డర్ టు కట్ ఆఫ్ దిస్ అటాచ్మెంట్ అండ్ టు బి స్టడీ అండ్ ప్యూర్ అండ్ స్టడీ, వీ హ్యావ్ టు కిల్ దీస్ త్రీ అట్రిబ్యూట్స్.
0: ఇంకా అచరం చరమే వచ అనింది భగవద్గీత. చరించి వాడిని చరించక నిశ్చలంగా ఉండినటువంటి వాడిని నేనే అనింది.
1: గీత డిస్క్రైబ్స్ ద డివినిటీ యాజ్ వన్ దట్ ఈస్ మొబైల్ అండ్ ఇమ్మొబైల్.
0: ప్రతి మానవుని ఎందు కూడాను చరాచరములు రెండు కూడాను సాక్షాత్కరిస్తూ వచ్చాయి.
1: దీస్ టూ ఆస్పెక్ట్స్ ఆఫ్ మోటిలిటీ అండ్ ఇమ్మోటిలిటీ ఆర్ ప్రజెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ద లివింగ్ క్రీచర్స్.
0: నీటిలో నింపినటువంటి కడవను కడవలోనా నీరున్నది, కడవ వెలుపల నీరుంటాయి.
1: వెన్ వన్స్ ది అర్థన్ పాట్ ఇస్ సంక్ ఇన్ వాటర్, యు ఫైండ్ వాటర్ ఇన్ ద పాట్ అండ్ అరౌండ్ ద పాట్.
0: కనుకనే అంతర్పహిత సర్వవ్యాప్య నారాయణ సుత.
1: అండ్ హెన్స్ ది ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ సైడ్ అండ్ ఆల్సో అవుట్ సైడ్.
0: అగ్నిలో కాల్చినటువంటి యొక్క ఇనుప ముక్కను లోపల వేడి ఉన్నది, బయట వేడి ఉన్నది.
1: వెన్ ఐరన్ is kept in furnace, you find the heat inside and also outside the iron rod.
0: Adhe vidhamgane manavuniki velupala manavuniki lopala sarvatra kudunu unnatundi daivattam okkate.
1: So the very same principle of divinity is present within and outside man.
0: Ikkada kevalam pratyekinchi rendu sthanamulu kadu,
1: here not two positions.
0: Antarbhavam nandunnatundi aatmatattame బహిర్ముఖం నందు మనకు వెలుపుడుతుంటాయి.
1: ద ఇమ్మనెంట్ లేటెంట్ ద ఫీలింగ్ ఆఫ్ ది స్పిరిట్ రిఫ్లెక్ట్స్ అవుట్ సైడ్.
0: దీనిని రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్ అన్నారు.
1: దిస్ భగవాన్ కాల్స్ ఇట్ యాజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: మన నుండి ఆవిర్భవించేటువంటి ప్రతి పదములు కూడాను లోపల ఉండినటువంటి వాటి యొక్క రిఫ్లెక్షన్.
1: వాట్ ఆల్ దట్ వీ సే అవుట్ సైడ్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ సెల్ఫ్.
0: లోపలనే రియాలిటీ లేకపోతే రిఫ్లెక్షన్ రావడానికి వీలు కాదు.
1: When there is no reality within, there cannot be reflection.
0: Kanuka reality lopala unnadi,
1: reality is within.
0: Reflection baita unnadi,
1: reflection is outside.
0: Three sound lopala unnadi,
1: there is sound inside.
0: Sound lopala unnadi, the sound baita unnadi.
1: Sound inside and resound outside.
0: Action lopala unnadi, reaction baita unnadi.
1: Action is within, reaction without.
0: Reflection, reaction, ee sound ee oka sound, ennitu oka ekatvame ee charachara prakriti oka సంబంధము.
1: The combination of the action and reaction, sound and resound, the object and the reflection speak of the reality.
0: కాని ఇట్టి సత్యాన్ని ప్రాచీన మహర్షులు ప్రపంచానికి ప్రబోధించి అనేక మంది ఋషులను దీని యొక్క ఏకత్వానికి తీసుకుని వచ్చాడు.
1: Ancient sages have taught this principle of truth all over and brought in this identity of the two.
0: సామాన్యమైనటువంటి మానవుని కూడాను మహత్తరమైనటువంటి ఒక వ్యక్తిగా రూపొందింపచేసింది.
1: The ancient teachings made an ordinary man into an exalted personality.
0: ప్రాచీన విద్యలన్నీ కూడాను కేవలము అంతర్భావంతో కూడినటువంటివి.
1: ఆల్ ది ఏన్షియంట్ నాలెడ్జ్ హస్ గాట్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: కేవలం గ్రంథముల పరిచయం కాదు.
1: ఇట్స్ నాట్ అకాడమిక్ టెక్స్చువల్ నాలెడ్జ్.
0: బహిర్ముఖమైనటువంటి ఒక ఆనందం కాదు.
1: ఇట్స్ నాట్ అవుట్వర్డ్ ప్లెజర్.
0: అంతర్ముఖమైనటువంటి ఒక విద్యలే ఇవన్నీ.
1: దట్ ఇస్ ఆల్ ద విజ్డమ్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: పూర్వము యావత్ ప్రపంచంలో కూడాను 100 కోట్ల మానవులు ఉండేటువంటి వారు.
1: అర్లియర్ ది వరల్డ్ పాపులేషన్ ఈజ్ 100 crores.
0: కానీ ఈనాడు చూస్తే 560 crores అయిపోయినాయి.
1: అండ్ టుడే వరల్డ్ పాపులేషన్ ఈజ్ 560 crores.
0: కానీ జనం పెరిగినారు.
1: పాపులేషన్ హెస్ గాన్.
0: జనాభా అభివృద్ధి అయింది.
1: పాపులేషన్ హెస్ ఇంక్రీజ్.
0: కానీ మోక్షాపేక్ష అనేటువంటిది సన్నగిల్లిపోతూ వచ్చింది.
1: But in a desire for liberation is on the decline.
0: Prajinalayandu moksha apeksha anetvantidi amitanga undetvantidi.
1: In ancient good old days there was pining yearning for liberation.
0: 75% ee vidhamaina vanchalato jeevinchutu vachevaru.
1: In olden days 75% of the world population wanted liberation.
0: Ee naadu 20% kudanu moksha apeksha kaligala vaaru leru.
1: In today's population not even 20% desire liberation.
0: కారణం ఏమిటి?
1: Why?
0: భౌతికమైనటువంటి వాంఛల చేత,
1: the worldly desire,
0: భౌతికమైన విద్యల చేత,
1: the worldly knowledge,
0: కోటి యొక్క దీని కోసమని,
1: for living,
0: కోటి వేషములు వేస్తూ,
1: they undertake many ways.
0: వీడి చదువంతా కూడా కేవలము ఒక ఆహారం వినియోగించుకునే చదువుగా రూపొందుకుంది.
1: All his knowledge, all his attempts are only to eke out his living.
0: పొట్ట నింపుకునేటువంటి చదువు ఎంత మాత్రం మోక్షాపేక్షణ కలిగిపోతుంది.
1: ఎడ్యుకేషన్ దట్ హెల్ప్స్ యూ టు ఫిల్ యువర్ స్టమక్ ఆర్ బెలి విల్ నాట్ హెల్ప్ యూ టు అటైన్ లిబరేషన్.
0: కనుకనే ఈనాటి విద్యలన్నీ కూడా కేవలము మోక్షాపేక్షణ కలిగించేటువంటివి కాదు.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ విల్ నాట్ ఇన్కల్కేట్ ద డిజైర్ ఫర్ లిబరేషన్.
0: మోహాపేక్షణ కలిగిస్తూ వచ్చాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ లీడ్స్ టు బాండేజ్.
0: ఆనాటి విద్యార్థులు మోహాన్ని క్షయం చేసుకుని మోక్షాన్ని ఆశిస్తూ వచ్చారు.
1: స్టూడెంట్స్ ఇన్ దోస్ డేస్ they have reduced this attachment and they developed desire for liberation. What is this attachment?
0: పచ్చి పచ్చి మృగాదులు కూడా ఉండేటువంటి మోహము.
1: This kind of moha attachment is there in beasts and birds.
0: దీన్ని ప్రత్యేకించి మనం చదవాలనా?
1: Should we study for the reason?
0: దీన్ని ప్రత్యేకించి మనం సాధన చేయాలనా?
1: Do you need any practice for that?
0: మాకు అక్కర్లేదని త్యజించినటువంటి వారు పూర్వీకులు.
1: Earlier days people have sacrificed these two.
0: ఈనాటి చదువుల యొక్క మహత్యం చేతనే
1: because of the modern education
0: వారు ఎదించినటువంటి మోహమును వీరు అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు.
1: The attachment given up by those people then is received, accepted now.
0: కనుక ఈనాటి చదువుల యొక్క విపరీతము ఇన్ని రకములైనటువంటి రూపముగా మారుతూ వచ్చింది.
1: This is how the distorted, perverted way of education happening.
0: ఆనాడింత కూడిపెట్టినటువంటి వ్యక్తులను హృదయమునందు కృతజ్ఞతతో జీవితం అంతా చూసుకునేటువంటి వారు.
1: In those days people expressed gratitude to those people that help them to
0: ఆనాటి గురువులకు సాక్షాత్కరించి వారు నమస్కరించి వారు అనేక విధములుగా జీవితంలో కృతజ్ఞతను అందించేటువంటి వారు.
1: దే ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ టు ద ప్రిసెప్టర్ ఆర్ టీచర్స్ ఫర్ హ్యావింగ్ హెల్ప్ దేర్ లివింగ్.
0: గురుదక్షిణ రూపంలో వారు కోరినంతా ఇచ్చేటువంటి వారు.
1: దే ఆల్సో ఆఫర్డ్ వాట్ ఎవర్ ద గురు టీచర్ వాంటెడ్.
0: ఆనాటి టీచర్స్, ఆనాటి విద్యార్థులు ఈ విధమైనటువంటి త్యాగభావంతో ఉండేటువంటి వారు.
1: That was the feeling of sacrifice among the teachers and
0: students. ఈనాటి విద్యార్థులు ఏ రీతిగా ఉన్నారు?
1: How are the modern students?
0: ఈనాటి విద్యనంతా చాలా ప్రోగ్రెస్ అభివృద్ధి అయిపోయింది.
1: The education has progressed a lot.
0: ఏమిటి ఈ ప్రోగ్రెస్?
1: What is this progress?
0: కూడుబెట్టిన వారిని కులద్రోహి.
1: In fact, they will ruin the very man who helped his living.
0: విద్య నేర్పిన వారిని వెక్కిరించు.
1: He will make fun of the very teacher who taught him.
0: మేలు చేసిన వారిని కీడు చేయు.
1: He will harm the fellow who helped him.
0: ఇది ప్రోగ్రెస్ ఈనాటి విద్యలందు.
1: This is the progress in modern education.
0: ఇది మన ప్రోగ్రెస్.
1: ఇస్ దిస్ ద ప్రోగ్రెస్?
0: చాలా విచిత్రమైనటువంటిది.
1: ఇట్ ఈస్ వెరీ పెక్యూలియర్.
0: ప్రాచీనపు చదువులకు నేటి చదువులకు చాలా ఏమాత్రము వ్యత్యాసం కనిపించడం లేదు.
1: That's why it gulf between the education and
0: now. కొంత వరకు వ్యత్యాసంటే దీన్ని బాగు చేయవచ్చు.
1: If there's slightest of the difference, we can improve.
0: పూర్తి మార్పు జరుగుతూ వచ్చింది.
1: Or totally different.
0: నీతి నియమాలు గ్రంథాల నిలిచిపోయే.
1: And in fact, the morality and ethics have confined to the books.
0: హృదయమంతా దుర్గంధం సదనమయ్యే.
1: The heart has become the center of all foulness.
0: చేతులంతయు స్వార్థంపు చేతులయ్యే.
1: Hands have turned selfish.
0: ఇదియే ప్రోగ్రెస్ ఈనాటి విద్యలందు.
1: This is the progress in modern education.
0: ఇది ఈనాడు మనం అభ్యసించేటువంటి విద్య.
1: Is this the sort of education we had?
0: ప్రాచీన ఎంత వినయ విద్యాసంతో జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
1: Ancients spend their time in humility and obedience.
0: ఏకలవ్యుడైనటువంటి మా క్రూరుడు తన యొక్క గురువుకు దక్షిణామూర్తిగా ఒక దేవాన్ని కూడా అర్పితం చేయడానికి పీడుకున్నాడు.
1: And for the ancient days he was ready to sacrifice the very body to his preceptor.
0: ద్రోణాచార్యుడు తన గురువుగా ఉన్నాడని భావించాడు.
1: He considered Drona as his guru.
0: కానీ సాక్షాత్ ఆ ద్రోణాచార్యుని కలవలేదు. ద్రోణాచార్యుడు విరువిద్య నేర్చలేదు.
1: ఏకలవ్య నెవర్ మెట్ ద్రోణ. And he has not learned archery.
0: కానీ మనసునందు విశ్వసించాడు.
1: He had full faith in his mind.
0: అతనే నా గురువు.
1: He accepted him.
0: అతను అంగీకరించకపోయినప్పటికీ తాను అంగీకరించి అతనిగానే గురువుని తీసుకున్నాడు.
1: Though his preceptor has not accepted him, but he is convinced that he is his
0: guru. గురువును స్మరించడము, విల్లు నేర్చుకోవటం.
1: He always thinks of his guru and starts practicing archery.
0: కట్టకడప్పటికీ
1: finally
0: అర్జునుడు తీసుకుని అడవికి వెళ్ళాడు ద్రోణాచార్యుడు.
1: Drona went to the forest along with Arjuna.
0: అర్జున్ జతలో ఒక రెండు కుక్కలు వచ్చినాయి.
1: టూ డాగ్స్ ఫాలోడ్ అర్జున.
0: అవి మనుషులను చూసి అరిచినాయి.
1: దే స్టార్టెడ్ బార్కింగ్ వాచింగ్ మెన్ అరౌండ్.
0: ఆ శబ్ద ప్రమాణమును పురస్కరించుకుని ఏకలవ్యుడు అమ్మును విడిచాడు.
1: లిసనింగ్ టు ద సౌండ్ ద బార్కింగ్ ఆఫ్ ద డాగ్స్ ఏకలవ్య షాట్ ది ఎరో.
0: కానీ ఆ అమ్ము వచ్చి నేరుగా కుక్క నోటిలో పడింది.
1: This arrow has gone straight into the gullet of the dog.
0: ఒక్కటి కాదు ఐదారు అమ్ములు విడిచాడు.
1: Not one arrow, five arrows.
0: ఐదు కూడాను ఆ యొక్క కుక్క నోటిలో చేరిపోయినాయి.
1: All the five arrows have gone into the gullet of the dog.
0: అర్జునుడు.
1: Arjuna watched this.
0: ఈ శబ్ద ప్రమాణంతో వినియోగించుకునేటువంటి వ్యక్తి ఎవరు ఇతను?
1: Who is the one expert in archery who could base on the sound and
0: అని వెతుకుతూ అడవిలో సంచరిస్తూ వచ్చాడు.
1: Why is he moving about in the forest?
0: ఏకలవ్యుడు కనిపించాడు.
1: Then he saw Ekalavya.
0: అతను ఒక అడవి మనిషి.
1: And in fact, he is a tribal.
0: Tribal man.
1: He is a tribal man.
0: అతని దగ్గరకు వచ్చి అయ్యా నీవేనా ఈ అమ్మును వదలింది?
1: Are you the same person who shot this arrow?
0: అవును సార్ అన్నా.
1: He said, yes sir.
0: నీకెవరు గురువు?
1: Who is your teacher?
0: నా గురువు ద్రోణాచార్యుడు అన్నాడు.
1: He said, my teacher is ద్రోణాచార్య.
0: పక్కనే ఉన్నాడు ద్రోణాచార్యుడు.
1: ద్రోణాచార్య is my
0: నేను కాదు నేను కాదు అని అబద్ధం చెప్పాడు.
1: ఆయన ద్రోణాచార్య అట్టాడు, ఐఎమ్ నాట్ యువర్ టీచర్.
0: స్వామి నా హృదయంలో ప్రతిష్ఠ చేసుకున్నటువంటిది నిన్నే.
1: స్వామి ఐ హావ్ ఇన్స్టాల్డ్ యు ఇన్ మై హార్ట్. ఐ డోంట్ హావ్ ఎనీ అదర్ టీచర్.
0: మీ చిత్రమే నా హృదయంలో చిత్రించుకున్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ హావ్ ఇంప్రింటెడ్ యువర్ పిక్చర్ ఇన్ మై హార్ట్.
0: మీ భావరాగం చేతనే నేను ఈ విరువిద్య నేర్చుకున్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆఫ్ మై అటాచ్మెంట్ టు యూ ఐ కుడ్ లెర్న్ ఎక్స్పర్ట్ ఇన్ ఆర్చరీ.
0: దేహరీతిగా నేర్చుకోవటం కాదు.
1: ఇట్స్ నాట్ ఇన్ ఎక్స్టర్నల్ ఇన్
0: మనోరీతిగా నేర్చుకున్నాను.
1: అండ్ ఐ హావ్ లెర్న్డ్ ఇట్ ఫ్రమ్ విదిన్.
0: విద్యనగా ఆనాడు కేవలం అక్షర శ్రీకారం కాదు విద్యలు.
1: Education doesn't mean merely learning alphabets.
0: Aanadu grandhamule levu.
1: There were no books at all.
0: Aanadu paperle levu.
1: And there nothing was.
0: Aanadu bookse kaadu.
1: No books then.
0: Note nundi vacheetundi padamule aksharamulu.
1: All instruction was verbal, vocal.
0: Ee akshara sikaramtone aksharani sadinchadu.
1: And because of this akshara, the letters, he could have
0: akshara. Aksharamulu daivame swaroopude aksharamu.
1: Akshara imperishable is God himself.
0: Akshara swaroopude devudu.
1: God is imperishable akshara.
0: కాబట్టి దైవాన్ని కూడా అక్షరాలతోనే సాధిస్తూ వచ్చారు.
1: అండ్ హీ కుడ్ హ్యావ్ ద అక్షర గాడ్ బై హిజ్ లెర్నింగ్.
0: అప్పుడు అర్జునుడికి తృప్తి చేయాలని ఈ గురువు, నేనే నీకు గురువు అయితే నాకు గురు దక్షిణ అందించమన్నాడు.
1: టు సాటిస్ఫై అర్జున, ద్రోణ ఆస్క్డ్ ఏకలవ్య, ఇఫ్ ఐ వర్ టు బి యువర్ టీచర్, గివ్ మీ సమ్ ఆఫరింగ్ యాజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ గ్రాటిట్యూడ్.
0: గురువులో ఎట్టి దోషం ఉండినా పోయి
1: There may be any mistake in
0: him. కానీ శిష్యుడు దోషరహితుడిగా వచ్చాడు.
1: బట్ హియర్ ఈజ్ ద డిసైపుల్ వితౌట్ ఎనీ మిస్టేక్.
0: నీకేం కావాలి స్వామి అన్నాడు.
1: అండ్ హి సెడ్, ఓ సార్, వాట్ యు వాంట్?
0: నాకు దక్షిణ అంగుష్టం ఇచ్చేసేయమన్నాడు.
1: ఐ వాంట్ ద థంబ్ టు బి ఆఫర్డ్.
0: అనగా రైట్ హ్యాండ్ థంబ్ ఇచ్చేసేయమన్నాడు.
1: హి వాంటెడ్ ద థంబ్ ఆఫ్ ది రైట్ హ్యాండ్.
0: అప్పుడు ఈ ఏకలవ్యుడు అంపును వదలడానికి వీటికి వీలు కాదు.
1: When once the thumb of the right hand is offered, he cannot shoot any longer.
0: యావత్ జగత్తునకును అర్జునుడే అంపును మించినటువంటి వాడు అవుతాడు.
1: And then Arjuna will stand first.
0: అతనికి మించిన వారు ఎవరు ఉండరు.
1: No one can excel him there.
0: ఈ విధంగా అర్జున్ పేరును అభివృద్ధి చెప్పించే నిమిత్తమై ఏకలవ్యుని దక్షిణాంగుష్టం అందించాడు.
1: In order to see that Arjuna will have a very big name, ఏకలవ్య offered his thumb. ఏకలవ్య was a disciple then.
0: కత్తి తీసుకున్నాడు, దక్షిణాంగుష్టం కొట్టాడు.
1: He has taken the knife and is cut off, chopped off. He is the thumb of the right hand.
0: అది కొట్టేటప్పటికి,
1: when he did so,
0: దక్షిణాంగుష్టమిచ్చిన దాన చేసి,
1: because of the fact that he has offered is the thumb,
0: దక్షిణాంగుష్టమిచ్చిన దాన చేసి,
1: the thumb of the right hand is given.
0: ఎరుకు విలువిద్య హీనుకి హీనుడయ్యే,
1: he lost all the expertise in archery.
0: ఇంక విలువిద్య ఏ రీతి నేర్చగలడు? ఈ దక్షిణాంగుష్టం ఉంటేనే ఇలాగటానికి వీలవుతుంది.
1: When he lost the thumb of the right hand, how can he shoot an arrow there?
0: బాణ సంధాన లాగు అభంగమయ్యే,
1: and in fact he has humiliated himself.
0: ఎరుకు విలువిద్య హీనుకు హీనుడయ్యే,
1: he has lost all the benefits of the knowledge.
0: ఈ విధంగా తన జీవితాన్ని కూడా అర్పితం ఇచ్చాడు.
1: ఆఫర్డ్ హింసెల్ఫ్ టు హిస్ గురు.
0: ఆనాటి శిష్యుడి యొక్క త్యాగము అంత కఠినంగా ఉండేది.
1: దట్ వాస్ ది స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ ఆఫ్ స్టూడెంట్స్ దెన్.
0: ఏదైనా సరియే,
1: ఎట్ ఎనీథింగ్ బి దేర్,
0: గురువులకు తన యొక్క జీవితాన్ని అర్పితం గావించుకునేది.
1: హి వాస్ రెడీ టు ఆఫర్ హిస్ ఓన్ లైఫ్ టు హిస్ గురు.
0: ఈనాటి గురువులు శిష్యులు ఎంత ఉన్నారు?
1: హౌ ఆర్ ది టీచర్స్ అండ్ స్టూడెంట్స్ టుడే?
0: చెవులో మంత్రము,
1: the mantra is whispered in the ear, and then the teacher whispers mantra in the ear of the disciple and expects money. That is the relationship.
0: Idi kaadu,
1: this is not money.
0: Alaadi guru nandu vatsalya buddhi adhikanga undetundi.
1: The gurus then in those days had full of affection.
0: Gurumule yandu shishyulaku priyamainatundi okka kumara bhavam undetundi.
1: And then the preceptor had the feeling of a father towards his disciple.
0: నాయన, గురువుకు పుట్టినటువంటి వాడు కేవలము ఒక ప్రేమ భావపుత్రుడు.
1: అండ్ ఆఫ్టర్ ఆల్ వన్స్ ఓన్ సన్ ఇస్ అ బిగాటెన్ వన్.
0: విద్య నేర్పినప్పుడు నేను ప్రేమపుత్రుడు అవుతాను.
1: వెరస్ టు ఏ టీచర్ ఇస్ అ సన్ ఆఫ్ లవ్.
0: కాబట్టి ప్రతి మానవుడు కూడాను గురువులకు ప్రేమపుత్రుడు కావాలి.
1: అండ్ దేర్ఫోర్ ఎవ్రీ మ్యాన్ షుడ్ బి సన్ ఆఫ్ లవ్ టు వన్స్ ఓన్ టీచర్.
0: ఈ విధంగా ఆనాటి విద్యను నేర్పుతూ వచ్చారు.
1: దట్ వాస్ ద టైప్ ఆఫ్ లెర్నింగ్ ఇన్ దోస్ డేస్.
0: కనుకనే
1: సో
0: ద్రోణాచార్యుడు చాలా శిష్యునికి చాలా ద్రోహం చేశాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద్రోణాచార్య బిట్రేడ్ హిస్ డిసైపుల్.
0: యత్ భావం తద్ భవతి,
1: యాజ్ ఇస్ ది ఫీలింగ్ యాక్షన్ సో ఈజ్ ది కాన్సిక్వెన్స్.
0: ఇలాంటి శిష్యునికి ద్రోహం చేయటం వల్ల తన కుమారుడికి ఇంకోరు ద్రోహం చేయరా?
1: యాజ్ హి హస్ బిట్రేడ్ హిస్ డిసైపుల్, హిస్ సన్ ఆల్సో వాస్ దిస్ బిట్రేడ్.
0: ఎట్టి పని మనం చేతుమో అట్టి ఫలితమే మనకు లభ్యమవుతుంది.
1: యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఈజ్ ది రియాక్షన్.
0: కలుగునే రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
1: So then comes the reaction. You cannot escape.
0: Kana,
1: hence,
0: manamu pavitramaitunte oka guruvulku shishyuluga undali.
1: We should be sacred disciple students.
0: Ee naati vidyarthulanta kevalam vidya nimittame manu kaalamunu vyartham cheyakoddu.
1: We should not waste our time only for acquiring
0: knowledge. Guruvulu oka tripti nimittame manu kaalamunu sadvinayogam cheyali.
1: We should make use of time to satisfy gurus.
0: Kanuka ee okka daani kudunu సమత్వం ఏర్పడాలి.
1: దే షుడ్ బి ఇన్ ఈక్వాలిటీ ఫర్ ఎనీథింగ్.
0: ఆ ఈక్వాలిటీ అనేటువంటిది లేకపోతే ఏ విధంగా కూడా ఫలితం పొందలేము.
1: విదౌట్ ఈక్వాలిటీ యూ కెనాట్ హ్యావ్ ఎనీ పాజిటివ్ రిజల్ట్.
0: కొన్ని సందర్భం లోపల
1: ఇన్ సమ్ సర్కమ్స్టాన్సెస్
0: వాలి సుగ్రీవులు ఒక్క ప్రాణంగా జీవించేటువంటి వారు.
1: వాలి సుగ్రీవ బ్రదర్స్ లివ్డ్ యాజ్ వన్ సోల్.
0: కానీ కొన్ని కారణ సంబంధం చేత వారిద్దరికి విరోధం ఏర్పడిపోయింది.
1: బికాస్ ఆఫ్ ది పాసేజ్ ఆఫ్ టైమ్ సర్కమ్స్టాన్సెస్ దే టర్న్డ్ ఎనిమీస్.
0: కానీ వాలి చిత్రకోటి తన యొక్క గ్రామంలో ఉన్నాడు.
1: వాలి వాజ్ రిసైడింగ్ ఎట్ హిస్ ప్లేస్.
0: కానీ సుగ్రీవుడు కొండల్లో ఉంటాడు.
1: సుగ్రీవ వాజ్ ఇన్ మౌంటైన్.
0: ఇలాంటి పరిస్థితి లోపల వాళ్ళని ఏ రీతిగా సాధించటం,
1: అండ్ హౌ టు విన్ ఓవర్ వాళ్ళు,
0: వాళ్ళని ఏ రీతిగా జయించాలి,
1: హౌ టు కాంకర్ హిమ్
0: అని నిరంతరము యోచన చేస్తూ వచ్చాడు.
1: హి వెంట్ ఆన్ థింకింగ్.
0: వాళ్ళని జయించేటువంటి వారు వారి కంటే అధిక శక్తి ఉన్నటువంటి వారే జయించగలరు.
1: హూ కెన్ కాంకర్ వాలి unless one excels him.
0: సమాన శక్తి ఉండేటువంటి వాడు ఎవరి కూడా విజయాన్ని సాధించలేడు.
1: ద వన్ దట్ ఈక్వల్స్ హిమ్ కెన్ నెవర్ విన్.
0: కనుకనే చిత్రముఖ పర్వతం పైన ఉండేటువంటి యొక్క సుగ్రీవునికి ఎవరూ సహాయం లేదు.
1: సుగ్రీవ had none to help him.
0: హనుమంతుడు మాత్రమే సహాయం ఉన్నాడు.
1: ఓన్లీ హనుమాన్ హెల్ప్డ్ హిమ్.
0: ఆ హనుమంతుని పిలిచాడు.
1: హి కాల్డ్ హనుమాన్.
0: ఏ రీతిగా మనం ఈ యొక్క వారిని జయించాలి?
1: హౌ కెన్ వీ కాంకర్ వాలి?
0: చెప్పాడు హనుమంతుడు. చక్కని ఆదేశాన్ని అందించాడు.
1: హనుమాన్ గేవ్ గుడ్ టీచింగ్.
0: కాల కర్మ కారణ కర్తవ్యాలు కలిసి వచ్చినప్పుడు అది ఏ మన కర్మ జరిగిపోతుంది.
1: At an appropriate time, at the right moment, things will happen.
0: Sugriva,
1: Sugriva,
0: kaalam kosam neevu kaachuko.
1: Wait for the right time.
0: Ee naatikaina manaku pavitramainatuvanti kaalam manaku praaptistundi.
1: We'll have the right time one day or other.
0: Ani vaaru santoshistu unnaru.
1: They were so happy.
0: Kaani kondala paina tirugutu undina samayam lopala,
1: as they were moving along the mountain range,
0: kondala paina iddaru rattala vanti annadammulu tirugaadutu unnaru.
1: They also found two gems, human beings moving around.
0: వారి ఇరువుని చూస్తే సాక్షాత్ ఇంద్రదేవతల నుంచి వచ్చినారా అన్నట్టుగా అనిపించింది.
1: As they start staring at these two human beings,
0: వారి
1: చేతులు
0: ఉండాలి.
1: Their faces.
0: అది ఏ మన కర్మ జరిగిపోతుంది.
1: At an appropriate time, at the right moment, things will happen.
0: సుగ్రీవా,
1: సుగ్రీవా,
0: కాలం కోసం నీవు కాచుకో.
1: Wait for the right time.
0: ఏనాటికి

0: Face to human beings,
1: వారి
0: ఉండాలి. Their faces were full of
1: వారి ముఖంలో కిలకలు నవ్వుతున్నారు.
0: They were smiling faces.
1: ఈ విధమైన వ్యక్తులను చూసేటప్పటికీ
0: they saw such beings.
1: సుగ్రీవుని జ్ఞాపకం వచ్చింది.
0: సుగ్రీవ
1: హనుమాన్ వాళ్ళు ఎవరో చూడు.
0: సుగ్రీవ హనుమాన్
1: అన్నేమైనా మారువేషంతో వీళ్ళందరినీ నన్ను సంహరించడానికి పంపించాడు ఏమో విచారించు.
0: Is it possible that my brother sent these two spies in this way to kill me?
1: Yavari gili varidi.
0: It's only guilty conscience.
1: Tana bhayam aa vidhangane untundali.
0: It is his own fear.
1: Kani nu bhayapadavadu.
0: Don't be afraid of it.
1: Aa tejomaya murtulu kevalam daivathulu.
0: Those brilliant people are very divine.
1: Nenu velli vastanu.
0: I'll go and tell.
1: Anugrahimmani koraadu.
0: And he wanted permission.
1: తిరిగి హనుమంతుడు క్రిందికి వచ్చాడు.
0: హనుమాన్ గాట్ డౌన్ ద మౌంటెన్.
1: క్రిందికి వచ్చి చూచాడు ఇరువురిని.
0: He saw these two.
1: కానీ వారు సత్యం పలుకుతూ వచ్చారు.
0: బట్ దే స్పీకింగ్ ట్రూత్.
1: నేను రాములు లక్ష్మణ్.
0: అండ్ వన్ సెడ్ ఐఎమ్ రామ అండ్ అదర్ వన్ ఇస్
1: లక్ష్మణ్. కుమారులము.
0: వి ఆర్ ది సన్స్ ఆఫ్ దశరథ.
1: మా తండ్రి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారమని
0: బేసింగ్ ఆన్ ద కమాండ్ ఆఫ్ ద ఫాదర్
1: మా పినతల్లి కోరినట్టుగా మేము నడుచుకుంటున్నాం.
0: వి ఆర్ జస్ట్ కండక్టింగ్ లైక్ దిస్ యాజ్ పర్ ది డిజైర్ ఆఫ్ ది స్టెప్ మదర్.
1: మేము అరణ్యవాసము, తన కుమారులకు అయోధ్య వాసము.
0: ఐ యామ్ టు స్పెండ్ టైమ్ ఇన్ ఎగ్జైల్ అండ్ హర్ సన్ ఇస్ టు బి కరోనేటెడ్.
1: మేము ఇంకా ఈ అరణ్యంలో తిరుగుతున్నప్పుడు
0: యాజ్ వి ఆర్ మూవింగ్ అబౌట్ ఇన్ ద ఫారెస్ట్
1: మా ధర్మపత్ని అయిన సీతని ఎవరో అపహరించారు.
0: సమ్వన్ అబ్డక్టెడ్ మై వైఫ్.
1: ఆమెను వెతుకుతూ మేము తిరుగుతూ వచ్చాము.
0: వి ఆర్ జస్ట్ రోమింగ్ అబౌట్ ఇన్ సర్చ్ ఆఫ్ హర్.
1: ఆ సత్యాన్ని విని
0: హావింగ్ హర్డ్ దిస్
1: రాజులు సత్యమే పలకాలి.
0: కింగ్ షుడ్ అటర్ ది ట్రూత్.
1: హస్తస్య భూషణం దానం.
0: ద జ్యూవెల్ టు ద హ్యాండ్ ఇస్ చారిటీ.
1: కంఠస్య భూషణం సత్యం.
0: ద జ్యూవెల్ టు ది నెక్ ఇస్ ట్రూత్.
1: శ్రోతస్య భూషణం శాస్త్రం.
0: జ్యూవెల్ టు ది ఇయర్ ఇస్ టెక్స్ట్ హోలీ టెక్స్ట్.
1: దీనికంటే భూషణానికి ఏం కావాలి?
0: వాట్ ఎల్స్ ద జ్యూవెల్స్ యూ వాంట్?
1: నోటి అందు పలికేటువంటి ప్రతి పలుకుడును సత్యంగా ఉంటుండాలి.
0: వాట్ ఎవర్ దట్ యూ స్పీక్ మస్ట్ బి ట్రూ.
1: ఇటువంటి సత్య స్వరూపులే గొప్ప బలవంతుడు.
0: ద వన్ పర్సానిఫికేషన్ ఆఫ్ ట్రూత్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ ఆఫ్ ఆల్.
1: స్వామి, మిమ్మల్ని నేను మా యొక్క రాజు అయినటువంటి సుగ్రీవుడు ఉన్నాడు.
0: హనుమాన్ సెడ్ వి హావ్ అవర్ కింగ్ సుగ్రీవ.
1: అతని దగ్గరికి తీసుకుని వెళ్తాను, అతను మీ యొక్క పత్ని యొక్క జాడనంతా చెప్పగలడు అని.
0: I'll take both of you there and he will tell you the whereabouts of your wife.
1: Iruvurini bujala paina kuchobettukunnadu hanumantudu.
0: Hanuman made them sit, both of them sit on his shoulder.
1: Parvatham paina digadu
0: and he just landed on the top of the mountain.
1: Digetappudu meerini chusetappudike sugrivuniki oka vidhamaina aanandam aavirbhavistu vachindi.
0: Watching both, Sugriva was ecstatic.
1: Enta kaalam nunchino padutunnattu baada nirmoolam ayipoyindi.
0: He forgot all the sadness.
1: ఏనాడు నవ్వనటువంటి తన ముఖము ఆనందంతో చిరునవ్వులు నవ్వారు.
0: The face that never smiled any time now started smiling.
1: స్వామి,
0: స్వామి,
1: మీరు కొంచెం ముందు శ్రమ తీర్చుకోండి.
0: Just take some rest.
1: కొంచెం ఫలమును భుజించండి.
0: Take some fruits.
1: చల్లటి నీరు త్రాగండి.
0: Have cool water.
1: అని కోరాడు సుగ్రీవుడు.
0: And that was the desire request of Sugriva.
1: కానీ వీరికి ఏది ఇష్టం లేదు.
0: They didn't like this.
1: సీతా సంయోగం లోపల ఈ వియోగాన్ని అనుభవించలేకపోతూ వచ్చారు.
0: దే కుడ్ నాట్ బేర్ ది ప్యాంగ్స్ ఆఫ్ సెపరేషన్ ఫ్రమ్ సీత.
1: కానీ క్రమక్రమేణా ఒక దినం జరిగిపోయింది.
0: డేస్ పాస్ బై.
1: రెండవ దినము
0: నెక్స్ట్ డే
1: ఇతన్ని స్నేహం చేసుకోవాలి.
0: అండ్ హీ వాంటెడ్ హిమ్ టు బి హిస్ ఫ్రెండ్.
1: ఎట్టివాడు స్నేహంగా ఉండాలి?
0: వాట్ టైప్ ఆఫ్ ఫ్రెండ్స్ షుడ్ యూ హ్యావ్?
1: పీక్తులు పడికేటువంటి వాడు స్నేహితుడు కాదు.
0: నాట్ ద వన్ హూ హాంట్స్ యూ.
1: తాత్కాలిక పలుకులు పడి సంతృప్తి పరిచేటువంటి వాడు స్నేహితుడు కాదు.
0: నాట్ ద వన్ హూ సాటిస్ఫై యూ దెన్ అండ్ దేర్.
1: సత్యాన్ని పలికి త్యాగాన్ని పూని
0: సాక్రిఫైస్
1: సంరక్షించేటువంటి వాడు నిజమైన స్నేహితుడు.
0: హీ షుడ్ స్పీక్ ట్రూత్, హీ షుడ్ సాక్రిఫైస్ అండ్ హీ షుడ్ ప్రొటెక్ట్.
1: రెండు దేహములు ఒక్క ప్రాణము ఉండాలి.
0: దేర్ మే బి టూ బాడీస్ బట్ దేర్ షుడ్ బి వన్ లైఫ్.
1: అలాంటి వాడు నాకు స్నేహితుడు కావాలి.
0: సచ్ వన్ షుడ్ బి మై ఫ్రెండ్
1: అని చెప్పి
0: సో సేయింగ్.
1: వాలి చాలా బలవంతుడు.
0: వాలి ఇస్ వెరీ స్ట్రాంగ్.
1: అతని శక్తి సామర్థ్యం అలవి కాదు చెప్పడానికి.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎస్టిమేట్ హిస్ కెపాసిటీ.
1: కాబట్టి అతని కంటే శక్తి సామర్థ్యం అధికంగా ఉండేటువంటి వాటితోనే నేను స్నేహం చేయాలి.
0: ఐ వాంట్ టు బి ఎ ఫ్రెండ్ ఆఫ్ ఎ పర్సన్ హూ ఎక్సెల్స్ వాలి.
1: కనుక ఈ రాముని యందు అంతటి ఘనశక్తి ఉన్నదా అని డౌట్ వచ్చింది.
0: హీ డౌటెడ్ విత్ రామ హ్యాస్ గాట్ దట్ మైటీ పవర్ ఆర్ నాట్.
1: కొంత దూరం తీసుకెళ్లి
0: హీ టుక్ హిమ్ టు సమ్ డిస్టెన్స్.
1: రామ,
0: రామ,
1: ఇది ఏ వృక్షము?
0: వాట్ ట్రీ ఇస్ దిస్?
1: ఇది కేవలము
0: ఇట్స్ జస్ట్ ఫిగ్ ట్రీ, ఫారెస్ట్ ఫిగ్ ట్రీ.
1: అవి చాలా బంకగా ఉండేటువంటివి.
0: వెరీ స్ట్రాంగ్.
1: పెద్ద పెద్ద వృక్షాలు.
0: మైటీ ట్రీస్.
1: ఒక ఆరు ఒకే లైన్ లో ఉంటున్నాయి.
0: ఆల్ ది సిక్స్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ ఎ లైన్.
1: కాబట్టి నా అన్న అయినటువంటి వాడి తన అమ్మను ఉడిచేటప్పటికి రెండు చెట్ల లోపల దూరిపోయింది ఆ అంబు.
0: యాజ్ మై బ్రదర్ వాలి షాట్ ఎన్ ఆరో, ది ఆరో పియర్స్ త్రూ ది టూ ఆఫ్ ది ట్రీస్.
1: అతనికంటే ఎక్కువ బలం ఉన్నటువంటి వాడైతేనే ఈ

0: తమతో నేను స్నేహం చేస్తాను అనుకున్నాడు.
1: ఇఫ్ ఎనీవన్ ఎక్సెల్స్ హిమ్ ఇన్ దిస్ ఆర్ట్ ఆఫ్ ఆర్చరీ ఐ విల్ బి హిస్ గోయింగ్ టు బి హిస్ ఫ్రెండ్.
0: రామును తీసుకెళ్లి అమ్మను వదలమన్నాడు.
1: యాస్ రామా టు షూట్ ఎన్ యారో.
0: రామును ఒక్కసారి అమ్మను వదిలేటప్పటికి ఆరు చెట్లు దాటిపోయింది.
1: When Rama shot an arrow at one instance, it pierced through all the six days and
0: తక్షణమే వచ్చి రామును పాదాల పైన పడ్డాడు సుగ్రీవుడు.
1: సుగ్రీవ ఫెల్ ఎట్ ద ఫీట్ ఆఫ్ రామ.
0: ఇలాంటి బలవంతుడే నాకు స్నేహం కావాలి.
1: సచ్ ఎ స్ట్రాంగ్ మ్యాన్ షుడ్ బి మై ఫ్రెండ్.
0: కానీ ఎట్టివాడు ఆ బలవంతుడు? దైవమే సాక్షాత్.
1: హూ ఇస్ హీ? గాడ్ హింసెల్ఫ్.
0: కనుక ఇట్టివాడితో నేను స్నేహం చేయాలని హనుమంతునితో అనేక రకములైనటువంటి సంప్రదింపులు చేశాడు.
1: అండ్ హీ వాంటెడ్ టు బి ఎ ఫ్రెండ్ ఆఫ్ విత్ సచ్ ఎ మైటీ మ్యాన్. హీ స్టార్టెడ్ కన్సల్టింగ్ హనుమాన్ ఇన్ ద వే.
0: ఆ రెండవ దినమే,
1: సెకండ్ డే,
0: అగ్నిని ప్రయోగించి అగ్ని సాక్షిగా ప్రమాణం చేశాడు రాములకు.
1: అండ్ హీ మేడ్ ఎ ప్రామిస్ టు రామ, కీపింగ్ ద ఫైర్ యాజ్ ఎ విట్నెస్.
0: ఈనాటి నుండి నేను నీ దాసుణ్ణి
1: రామ. రైట్ ఫ్రమ్ దిస్ డే ఐఎమ్ యువర్ స్లేవ్.
0: ఈనాటి నుండి నీవు నా గురువు.
1: Right from this day, you are my preceptor.
0: నా దుఃఖమును పరిహారం చేయి.
1: Relieve me from this suffering.
0: నాకు ధైర్యాన్ని అందించు.
1: Give me the courage.
0: సాహసాన్ని కలిగించు.
1: Give me the valor.
0: నాకు విజయాన్ని చేకూర్చు.
1: Grant me the victory.
0: ప్రమాణం చేశారు.
1: That was the promise.
0: ఆ ప్రమాణ ప్రకారము,
1: as per the vow,
0: తిరిగి రాములే కట్టెకట్టుకు వాలిని చంపాడు.
1: Rama killed Vali.
0: సుగ్రీవునికి విజయాన్ని సాధింపజేశాడు.
1: Sugriva won because of the help of Rama.
0: ఎవరితోనైనా మనము ఒక విధమైన విజయాన్ని సాధించుకోవాలంటే మనము సాధించవలసినటువంటి వాడి బలం కంటే మన స్నేహితుడు అధికమైన బలంగా ఉండవాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు విన్ ఓవర్ ఎనీబడీ, బీ సక్సెస్ఫుల్, యువర్ ఫ్రెండ్ షుడ్ బి మోర్ దాన్ యువర్ ఎనిమీ.
0: అప్పుడే మన యొక్క దేశాన్ని మనం సాధించగలము.
1: దెన్ ఓన్లీ యూ కెన్ అచీవ్ సక్సెస్.
0: ఈ విధంగా కూడాను
1: లైక్ దిస్
0: ప్రాచీన కాలం నుండి గురు శిష్యుల యొక్క సంబంధ బాంధవ్యాలు ఇలాంటి పవిత్రమైనటువంటి శక్తి సామర్థ్యంతో అభివృద్ధి అవుతూ వచ్చాయి.
1: దట్ హ్యాస్ బీన్ ది సీక్రెట్ ట్రెండ్ ఫౌండ్ నోటీస్డ్ అమంగ్ ది టీచర్ అండ్ ద డిసైపుల్ ఇన్ ఏన్షియంట్ డేస్.
0: ఇంకా హనుమంతుడిని పరీక్ష చెయ్యాలి రాముడు.
1: రామ హ్యాస్ టు ఎగ్జామిన్ హనుమాన్.
0: హనుమంతుడే సీతాన్వేషణ లోపల ప్రథమ పాదం పుట్టాడు.
1: అండ్ హనుమాన్ వాజ్ రెడీ టు గో ఇన్ సర్చ్.
0: ఈ హనుమంతుడు చేయగలడా లేదా అనేటువంటి సందేహము రాముల్లో లేదు.
1: రామ నెవర్ డౌటెడ్ వెదర్ హనుమాన్ వుడ్ బి ఏబుల్ టు అకంప్లిష్ ద టాస్క్ ఆర్ నాట్.
0: సుగ్రీవుడు సామాన్యమైన వాడు కనుకనే అతనికి డౌట్స్ అంతా వచ్చాయి.
1: సుగ్రీవ వాజ్ ఆర్డినరీ మ్యాన్ సో హీ స్టార్టెడ్ డౌటింగ్.
0: అంతేకాదు గొప్ప తెలివితేటలు కలిగినటువంటి వాడు సుగ్రీవుడు.
1: సుగ్రీవ ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
0: గొప్ప చదువరి,
1: హైలీ ఎడ్యుకేటెడ్.
0: గొప్ప చదువరి అయి తెలివితేటలు కలిగినటువంటి వారికే నకసిక పర్యంతము డౌట్స్ అంతా వచ్చేది.
1: ద వన్ హూ ఇస్ హైలీ ఇంటెలిజెంట్, హైలీ ఎడ్యుకేటెడ్ విల్ బి ఫుల్ ఆఫ్ డౌట్స్.
0: వాళ్ళకి ఏది పట్టినా డౌటే.
1: దే డౌట్ ఎవ్రీథింగ్.
0: తనం తానే నమ్మలేరు.
1: దే డౌట్ వన్ సోన్ సెల్ఫ్.
0: ఇది తెలివితేటల యొక్క మూల కారణాలు.
1: దిస్ ఈస్ ది ట్రెండ్ అమంగ్ ఎడ్యుకేటెడ్ పీపుల్.
0: ఈనాడు అట్టి తెలివితేటలు మాత్రమే పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
1: వీఆర్ మేకింగ్ ఎఫర్ట్ టు గ్రో అవర్ ఇంటెలిజెన్స్.
0: తెలివితేటలు చూస్తున్నారే కానీ
1: we go by the intelligence.
0: గుణమును చూడటం లేదు.
1: బట్ వీ డోంట్ వాచ్ ది క్వాలిటీ.
0: నేటి విద్యను తెలివి తేటలనే పెంచు.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ హెల్ప్స్ యూ టు గ్రో ఇన్
0: ఇంటెలిజెన్స్. గుణము పెంచబోదు.
1: నాట్ ఈవెన్ ఎ ట్రేస్ ఆఫ్ వర్చు.
0: ఎన్ని తెలివి తేటలుండి ఏమి ప్రయోజనం?
1: వాట్ ఈస్ ది ఫన్ ఆఫ్ ఆల్ ఇంటెలిజెన్స్?
0: గుణము లేని విద్య గ్రుడ్డి విద్య అన్నాడు.
1: అండ్ ది ఎడ్యుకేషన్ వితౌట్ వర్చు ఈస్ బ్లైండ్, యూస్లెస్.
0: గుణము కలిగాల.
1: అండ్ దేర్ యు షుడ్ హావ్ వర్చ్యూస్.
0: గుణము లేకపోతే, దైవ బలము లేకపోతే దేనిని కూడా నువ్వు సాధించలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వితౌట్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్, వితౌట్ వర్చ్యూ యూ కెనాట్ అచీవ్.
0: కర్ణుడు మహాబలశాలి.
1: కర్ణ ఇస్ వెరీ మైటీ వన్.
0: కానీ అలాంటి బలవంతుడైనప్పటికీ,
1: దో హి ఇస్ సో స్ట్రాంగ్,
0: దైవానికి దూరం అయిపోయాడు.
1: బట్ హీ డిస్టెన్స్
0: ధర్మానికి దూరం అయిపోయాడు.
1: అండ్ ఈస్ అవే ఫ్రమ్ రైచియస్నెస్.
0: ఎంత సంపద ఉంది ఏమి ఫలము?
1: వాట్ ఇస్ యూజ్ ఆఫ్ వెల్త్?
0: దైవ బలము లేక దాసుడగును.
1: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్, సపోర్ట్ ఆఫ్ గాడ్, యూ బికమ్ ఎ స్లేవ్.
0: ఇంత శక్తివంతుడు,
1: దో పవర్ఫుల్,
0: గుణవంతుడు,
1: వర్చువస్,
0: కానీ భగవంతుని దగ్గర సేవకుడు కాలేదు.
1: హీ కెనాట్, హీ డిడ్ నాట్ బికమ్ ఎ సర్వెంట్.
0: దాసుడు కాలేదు.
1: హీ హాస్ నాట్ బికమ్ ఎ సర్వెంట్ ఆఫ్ ద గాడ్.
0: తెలివితేటన్నీ కూడా నిరుపయోగం అయిపోతాయన్నా.
1: ఇఫ్ యు ఆర్ నాట్ సర్వెంట్ ఆఫ్ గాడ్, ఆల్ యువర్ ఇంటెలిజెన్స్ ఈజ్ యూస్లెస్.
0: ఇంత శక్తి సామర్థ్యం ఉండినప్పటికీ కర్ణుడు ఓడిపోయాడు.
1: విత్ ఆల్ ది కెపాసిటీస్ అబిలిటీస్ కర్ణ లాస్ట్ ద బ్యాటిల్.
0: దైవం యొక్క అనుగ్రహానికి పాత్రుడు కావాలి.
1: వన్ షుడ్ ఎర్న్ ద గ్రేస్ ఆఫ్ గాడ్.
0: ధర్మ అనుగ్రహానికి పాత్రుడు కావాలి.
1: వన్ షుడ్ ఫాలో ద పాత్ ఆఫ్ ధర్మ అండ్ ఎర్న్ ద గ్రేస్.
0: ధర్మము దైవము రెండింటి యొక్క ఏకత్వం కూడినప్పుడే వీడికి బలం కూడా సంభవిస్తుంది.
1: వెన్ వన్స్ గాడ్ అండ్ రైచియస్నెస్ గో టుగెదర్ హీ విల్ బి స్ట్రాంగ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థినియులారా,
1: గర్ల్స్ అండ్ బాయ్స్,
0: ముఖ్యంగా మీరు గ్రంథములను పఠించి ప్రయోజనం కాదు.
1: ఇస్ నాట్ నియర్లీ ఎనఫ్.
0: ఈ కాలానుగుణంగా గ్రంథములు కూడా పఠించవలసిందే.
1: ఇట్స్ నెసెసరీ దట్ యు రీడ్.
0: చదువులు కూడా చదవవలసిందే.
1: యు షుడ్ స్టడీ అండ్ లెర్న్.
0: కానీ
1: బట్
0: భక్తి బలము లేకుండా దేనిని చదివి ప్రయోజనం లేదు.
1: వితౌట్ ద స్ట్రెంగ్త్ అండ్ సపోర్ట్ ఆఫ్ డివోషన్ ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ బి యూస్లెస్.
0: భక్తి అనేటువంటిది ఉంటుండాలి.
1: డివోషన్ ఈజ్ నెసెసరీ.
0: ఎన్ని శక్తులు ఉండినప్పటికీ భక్తియే లేకపోతే అన్ని కూడా నిరుపయోగం అయిపోతుంది.
1: విత్ ఆల్ ది శక్తి పవర్ వితౌట్ భక్తి డివోషన్ ఆల్ విల్ బి యూస్లెస్.
0: కనుక
1: సో
0: ఆనాటి శిష్యుడి యొక్క తత్వములు,
1: ద నేచర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ దోస్ డేస్,
0: ఎంత పవిత్రమైనటువంటి వారు మీరు యోచించండి.
1: హౌ సీక్రెట్ దే ఆర్. ఇమాజిన్ యువర్ సెల్ఫ్.
0: ప్రతి వాని హృదయం నందు కూడాను
1: ది హార్ట్ ఆఫ్ ఎవ్రీ వన్
0: దివ్యమైన భావములు ఆవిర్భవించేటువంటి
1: డివైన్ ఫీలింగ్స్ ఒరిజినేట్.
0: ఒక్కొక్క భావం కూడా ఒక తేజస్సుగా ఆవిర్భవించేటువంటి.
1: ఎవ్రీ ఐడియా, ఎవ్రీ థాట్ వాజ్ జస్ట్ రేడియేటింగ్.
0: గుణం అనేటువంటి శీలమే లేకపోతే సర్వం కూడా వ్యర్థమైపోతుంది.
1: వితౌట్ దట్ క్యారెక్టర్ అండ్ వర్చ్యూ ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ వెయిన్.
0: మీకందరికీ తెలుసు మీ క్లాస్మేటే ప్రహ్లాదుడు.
1: క్లాస్మేట్, యు నో హీ ఈజ్ యువర్ క్లాస్మేట్.
0: ఆ ప్రహ్లాదుడు చాలా చిన్న వయసు వాడు.
1: ప్రహ్లాద్ సో టెండర్, టైనీ
0: వయసే,
1: యువర్ ఏజ్,
0: ఇంచుమించు పిల్లల వాటి వాలే ఉండేటువంటి వాడే.
1: జస్ట్ లైక్ ఎ బాయ్ లైక్ యు.
0: ఆ చిన్న వయసునందు
1: అట్ దట్ ఏజ్
0: ఎంత గొప్ప శీలము, ఎంత గొప్ప గుణము.
1: వాట్ ఎ క్యారెక్టర్ ఇట్ ఇస్, వాట్ వర్చ్యూ హి హస్.
0: కనుకనే ఇతను అనేక మందితో అనేక విజయాలు సాధిస్తూ వచ్చాడు.
1: దేర్ఫోర్ హి వాస్ విక్టోరియస్, సక్సెస్ఫుల్.
0: దేవేంద్రుని కూడా జయించి
1: and he conquered all.
0: ఆ ఇంద్రలోకాన్ని కూడా వశం చేసుకున్నాడు.
1: He could also conquer ఇంద్రలోక.
0: ఆ దేవేంద్రుడు చాలా ఏడుస్తూ వచ్చాడు.
1: దేవేంద్ర ది హెడ్ స్టార్టెడ్ క్రైయింగ్.
0: దేవగురువు అనేటువంటి వారి దగ్గరికి వచ్చాడు.
1: అండ్ హీ కేమ్ టు ది ప్రిసెప్టర్ ఆఫ్ దేవాస్,
0: శుక్రాచార్య, తాను ఎత్తైన కూడా తిరిగి నా రాజ్యం నాకు అందించాలి అన్నాడు.
1: సీ దట్ ఐ గెట్ బ్యాక్ మై కింగ్డమ్ ఇన్ వన్ వే ఆర్ అదర్.
0: ఈ ప్రహ్లాదుడు పొందినటువంటి రాజ్యాన్ని ఎవరు కూడా ఇవ్వడానికి వీలు కాదు.
1: ద కింగ్డమ్ ఆఫ్ ప్రహ్లాద కెనాట్ బి కాంక్వర్డ్ బై ఎనీబడీ.
0: యొక్క దీనిని మనసును వశం చేసుకున్న వాడికి ఈ రాజ్యం దక్కుతుంది అనుకున్నాడు.
1: అన్లెస్ యు విన్ ఓవర్ హిస్ మైండ్ అండ్ ప్లీజ్ హిమ్, యు కెనాట్ గెట్ హిస్ కింగ్డమ్.
0: ప్రహ్లాదుని యొక్క కుమారుడు విరోచకుడు, విరోచనుడు.
1: ద సన్ ఆఫ్ ప్రహ్లాద ఇస్ విరోచన.
0: ఈ విరోచనుడు కూడా చాలా గొప్పవాడే.
1: ఈజ్ ఆల్సో గ్రేట్ వన్.
0: కానీ ఎంతమంది ఉండి ఏమి ప్రయోజనం?
1: బట్ వాట్ ఫర్ ఆల్ దీస్ పీపుల్.
0: ఒకనాడు
1: వన్ డే
0: దేవగురువు దేవేంద్రుడిని పిలిచి, నీవు ఫలాని సమయం లోపల విశ్వజిత్ అనేటువంటి యజ్ఞం చేస్తున్నాడు ప్రహ్లాదుడు.
1: ద ప్రిసెప్టర్ టోల్డ్ ప్రహ్లాద ఈస్ పర్ఫార్మింగ్ ఏ సీక్రెట్ రిచువల్ బై నేమ్ విశ్వజిత్.
0: ఆ విశ్వజిత్ అనే యజ్ఞం సమయం లోపల నీవు పోయి దానం అడుగుమన్నాడు.
1: యాజ్ హీ పర్ఫార్మ్స్ ది సీక్రెట్ రిచువల్ విశ్వజిత్, యు ఆస్క్ ఫర్ చారిటీ.
0: ఉన్నప్పుడు చిన్న వాని వేషం వేసుకుని,
1: హస్ టేకన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ స్మాల్ బాయ్,
0: వెళ్ళాడు.
1: హి వెంట్ దేర్.
0: వెళితే బ్రాహ్మణు వేషంతో వెళ్ళాడు.
1: హి వెంట్ యాజ్ ఎ బ్రాహ్మణ్.
0: బ్రాహ్మణుడు అంటే చాలా అభిమానము ప్రహ్లాదునికి.
1: ప్రహ్లాద హాస్ గాట్ అటాచ్మెంట్ టు బ్రాహ్మణ్స్.
0: అక్కడికి వెళ్ళి,
1: హావింగ్ గాన్ దేర్,
0: నాయన నీకేం కావాలి?
1: హి ఆస్క్డ్, వాట్ డు యు వాంట్?
0: నాకు ఏమీ వద్దు.
1: ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్.
0: మీ యొక్క శీలమును నాకు దానం చేయండి అన్నారు.
1: ఈ గుణమును, హి ఆస్క్డ్, డొనేట్, గ్రాంట్ మీ యువర్ క్యారెక్టర్.
0: ఒరే పిచ్చివాడా, ఏమైనా నీకు దానం చేస్తాను. ఈ చిన్నదిండి మీకు ఎందుకు దానం అడుగుతున్నావు?
1: ఐఎమ్ రెడీ టు గివ్ ఎనీథింగ్, వై డూ వాంట్ సచ్ ఎ స్మాల్ థింగ్?
0: నాకు ఇదే చాలు అన్నాడు.
1: హి సెడ్ ఇట్ ఇస్ ఎనఫ్.
0: సరే ఇస్తానండి, ఇచ్చినాను పోమని చెప్పాడు.
1: హి సెడ్ ఐ గ్రాంట్ యూ, బెటర్ యూ గో నౌ.
0: తన నుండి ఆ శీలం తల్లతల్లాడుతూ మెరమెల్లి మెలుస్తూ ఆ యొక్క దేవేంద్రుడి దగ్గరికి పోయి చేరిపోయింది.
1: ద క్యారెక్టర్ ఇన్ హిమ్ కేమ్ అవుట్ ఆఫ్ హిమ్ సో బ్రిలియంట్, సో మ్యాగ్నిఫిసెంట్.
0: దాని కూడా లెక్క చేయలేదు ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద వాజ్ నాట్ మైండ్ఫుల్.
0: తర్వాత కొంతసేపటికి,
1: ఆఫ్టర్ సమ్ టైమ్,
0: మరొక మహావీరుడు ఆవిర్భవించాడు.
1: ఎ మోర్ కరేజియస్ వన్ కేమ్ అవుట్ ఆఫ్ హిస్ ఆఫ్ హిమ్.
0: అప్పుడు నీవెవరు అని అడిగాడు ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాస్, హూ ఆర్ యూ?
0: నేను ఈ రాజ్యలక్ష్మి యొక్క సేవకుణ్ణి అన్నాడు.
1: హి సెడ్, ఐ యామ్ ది సర్వెంట్ ఆఫ్ యువర్ ఓన్ కింగ్డమ్.
0: నీ శీలం పోతానే రాజ్యం పోయింది.
1: యాజ్ యూ లాస్ట్ యువర్ కింగ్డమ్, వెల్ యూ,
0: కాబట్టి రాజ్యం
1: వై షుడ్ ఐ బీ విత్ యూ వెన్ దేర్ ఇస్ నో క్యారెక్టర్.
0: నేను ఆమెతోనే పోతాను అన్నాడు.
1: దేర్ ఫోర్ ఐ విల్ ఆల్సో లీవ్ అలాంగ్ విత్ యువర్ క్యారెక్టర్.
0: మరి కొంతసేపటికి మరొక మహావీరుడు ఆవిర్భవించాడు.
1: ఆఫ్టర్ సమ్ టైమ్ ఏ గ్రేటర్ వన్ ఆఫ్ వేలర్ కేమ్ అవుట్ ఆఫ్ హిమ్.
0: అతని చీఫ్ సైన్యాధిపతి
1: అండ్ హిస్
0: కమాండర్ చీఫ్,
1: హిస్ కమాండర్ ఇన్ చీఫ్.
0: అతను బయట పడ్డాడు.
1: అండ్ హీ కేమ్ అవుట్ ఆఫ్ హిమ్.
0: ఎందుకోసం నీవు వెళుతున్నావు అంటే,
1: వై ఆర్ యూ లీవింగ్?
0: రాజ్యలక్ష్మి పోయింది.
1: You lost your kingdom.
0: రాజవీరుడు పోయాడు.
1: And you lost war.
0: నేను సన్యాసిపతి, నేను కూడా ఉండి ప్రయోజనం ఏమిటి? నేను కూడా పోతానని.
1: And the commander in chief, what for should I be here when there's no army? So I'm leaving.
0: అనేటప్పటికీ శీలము పోయిన తక్షణమే సర్వములు పోయింది.
1: When character is lost, everything is lost.
0: కట్ట కడుపుకి తానే తిరిగి ప్రార్థన చేశాడు.
1: Ultimately he prayed.
0: నారాయణ నారాయణ నారాయణ.
1: He prayed to నారాయణ.
0: నారాయణ
1: నారాయణ,
0: నాకు ఈ రాజ్యం అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ దిస్ కింగ్డమ్.
0: ఈ సైన్యం నాకు అక్కర్లేదు.
1: నాట్ ది ఆర్మీ.
0: ఈ వీరులు నాకు అక్కర్లేదు. ఈ ధీరులు నాకు అక్కర్లేదు. నాకెవ్వరూ అక్కర్లేదు. నాకు ఒక గుణం మాత్రమే అందించమని.
1: ఐ డోంట్ వాంట్ దిస్ కింగ్డమ్. ఐ డోంట్ వాంట్ ద వారియర్స్. ఐ డోంట్ వాంట్ ఎనీబడి. ఐ వాంట్ మై క్యారెక్టర్ బ్యాక్.
0: గుణం యొక్క మహత్యాన్ని గుర్తించుకోలేని ప్రహ్లాదుడు గుణాన్ని పాడు చేసుకున్నాడు.
1: ప్రహ్లాద్ ఐ కుడ్ నాట్ అండర్స్టాండ్ ది యూనిక్నెస్ ఆఫ్ హిస్ క్యారెక్టర్ దేర్ఫోర్ హి లాస్ట్ ఇట్.
0: ఆ యొక్క క్యారెక్టర్ ని అర్థం చేసుకున్నాడు.
1: దెన్ హి అండర్స్టుడ్ వాట్ ఇట్ మెన్.
0: త్రీ ఫోర్త్ క్యారెక్టర్ ఈజ్ లైఫ్ అనుకున్నాడు.
1: త్రీ ఫోర్త్ ఆఫ్ క్యారెక్టర్ ఈజ్ లైఫ్ హి రియలైజ్డ్.
0: కనుక దానిని నాకు అనుగ్రహించమని కోరాడు.
1: హి ప్రేడ్ దట్ ఇట్ బి గ్రాంటెడ్ టు హిమ్.
0: అప్పుడు ఇతని త్యాగానికి మెచ్చుకుని
1: దేవేంద్రుడు
0: తీసుకున్న వాడు కూడాను అనుగ్రహించి ఆ శీలాన్ని వాపసు ఇచ్చాడు.
1: హావింగ్ బీన్ ప్లీజ్ విత్ హిస్ సాక్రిఫైస్ హి కుడ్ గెట్ బ్యాక్ ఆల్ దట్ హి సాక్రిఫైస్డ్
0: ఎర్లియర్. కనుక మానవుని యందు ఈ శీలము గుణం అనేటువంటి ఎంత గొప్ప పటిత్వంతో కూడినట్టుందో యోచన చేసుకోండి.
1: జస్ట్ అండర్స్టాండ్ హౌ పవర్ఫుల్ హౌ ఇంపార్టెంట్ ద క్యారెక్టర్ ఈజ్.
0: దీనికి మించిన శక్తి మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ పవర్ బియాండ్ దిస్.
0: ఇదంతా కూడా కేవలము
1: ఆల్ దిస్ ఇస్
0: ప్రవర్తన చేత ప్రారంభమైనటువంటిది.
1: ఇట్ జస్ట్ బిగిన్స్ విత్ యువర్ కాండక్ట్.
0: తనయుండి ఆవిర్భవించినటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ వన్ ఫ్రమ్ విదిన్.
0: మన ప్రవర్తనలు గుణం పైన ఆధారపడినటువంటివి.
1: అవర్ బిహేవియర్ డిపెండ్స్ ఆన్ అవర్ క్యారెక్టర్.
0: గుణం మంచిదైనప్పుడే ప్రవర్తన మంచిదవుతుంది.
1: వెన్ యువర్ క్యారెక్టర్ ఇస్ గుడ్ యువర్ కాండక్ట్.
0: దేశం యొక్క మంచి చెడ్డలు అన్ని కూడా మానవుల యొక్క గుణముల పైన ఆధారపడి ఉంది.
1: ద వెల్ఫేర్ ఆఫ్ ద కంట్రీ డిపెండ్స్ అపాన్ ద క్యారెక్టర్ ఆఫ్ ద సిటిజన్స్.
0: అట్టి గుణములు కలిగినటువంటి వాడి ప్రవర్తన పైన దేశం యొక్క క్షేమం ఆధారపడి ఉంటుంది.
1: మెన్ ఆఫ్ క్యారెక్టర్ అండ్ కాండక్ట్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద కమ్యూనిటీ.
0: ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
0: స్టూడెంట్స్, మీ గుణమును సరైన రీతిగా పెంచుకోండి.
1: ఫస్ట్ డెవలప్ క్యారెక్టర్.
0: మీరు చదవలసినటువంటి బుక్ ఒకటే, పెద్ద బుక్ ఒకటి ఉంది.
1: దేర్ ఇస్ వన్ బిగ్ బుక్ యు షుడ్ రీడ్.
0: అది వరల్డ్ అనేటువంటిది పెద్ద బుక్.
1: వరల్డ్ ఈస్ ఎ బిగ్ బుక్.
0: ఆ వరల్డ్ అనేటువంటి పెద్ద బుక్ లోపల
1: in that very big book of the world
0: అన్ని సమాచారాలు ఉంటున్నాయి.
1: All information is there.
0: దీనికి గురువు ఎవరు?
1: Who is the teacher?
0: నీ హృదయమే దీనికి గురువు.
1: Your heart is the teacher.
0: Not physical heart.
1: Not physical heart.
0: Spiritual heart.
1: It is the spiritual heart.
0: అదే నీ గురువు.
1: Spiritual heart is your guru.
0: నీకు ఒక ఫ్రెండ్ ని నీవు సంపాదించుకో.
1: Have one friend.
0: Who is your friend?
1: Who is your friend?
0: God is your my friend.
1: God is your friend. God is
0: కనుకని God ని ఫ్రెండ్ గా తీసుకొని హృదయాన్ని గురువుగా తీసుకుని ప్రపంచాన్ని బుక్కుగా తీసుకుని నీవు కావలసినంత చదువు చదువు.
1: హావ్ గాడ్ యాజ్ యువర్ ఫ్రెండ్, ది హార్ట్ యాజ్ యువర్ టీచర్, ద వర్డ్ యాజ్ ఎ బుక్.
0: ఆ యొక్క బుక్ నందే ఉంటున్నాయి.
1: ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ ఆర్ ఇన్ దట్ బుక్.
0: అది ఏ పుస్తకము అన్నారు?
1: దట్ ఈస్ కాల్డ్ పుస్తకం.
0: ఆ పుస్తకం అంటే ఏమిటి? మస్తకమే పుస్తకము.
1: పుస్తక ద బుక్ ఈస్ మస్తక ద హెడ్.
0: కాబట్టి మస్తకం అనేటువంటి పుస్తకాన్ని నీవు చదువు.
1: సో రీడ్ దట్ మస్తక.
0: రాజకాల పుస్తకాన్ని నీవు చదవద్దు.
1: నాట్ ద బుక్, ద పుస్తక ఆఫ్ పేపర్.
0: కానీ ఇతనికి హృదయం అనేటువంటి ఒక గురువు నువ్వు చలు చలముకుంటున్న జ్ఞాపకం చేసుకో.
1: రిమైండ్ యువర్ సెల్ఫ్ ఆఫ్ యువర్ గురువు, ద స్పిరిచువల్ హార్ట్.
0: నీ స్నేహితుని మాత్రం ఒక క్షణమైనా వదలకుండా వెంట పెట్టుకో.
1: సీ దట్ యువర్ ఫ్రెండ్ గాడ్ ఈస్ ఆల్వేస్ విత్ యూ ఎవ్రీ మూమెంట్.
0: సర్వదా సర్వకాలేషు సర్వత్ర దైవ చింతనం.
1: ఎవ్రీవేర్ ఎట్ ఆల్ పాయింట్స్ ఆఫ్ టైమ్
0: దంట ఇంట కంట ఉండి అన్ని విధాలను నిన్ను సంరక్షిస్తాడు.
1: గాడ్ ఈస్ విత్ యూ, ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ, అండ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ.
0: మీ బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ గాడ్.
1: హూ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్? గాడ్ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్.
0: ఈ ఫ్రెండ్స్ అంతా మీరు తీసుకుని జీవితాన్ని పాడు చేసుకోకండి.
1: డోంట్ గో బై ది వరల్డ్లీ ఫ్రెండ్స్ అండ్ స్పాయిల్ యువర్ లైఫ్.
0: ఈ స్నేహితులందరూ కూడా కేవలం ఒకనొక సమయం లోపల స్వార్థపరులు.
1: ఆల్ అదర్ ఫ్రెండ్స్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ సెల్ఫ్
0: స్వార్థ స్వప్రయోజనాల కోసమని వెంటాడేటువంటి వాళ్ళే ఈ ఫ్రెండ్స్.
1: వరల్డ్లీ ఫ్రెండ్స్ ఆర్ దేర్ బికాజ్
0: ఎట్టి స్వార్థము ఎట్టి స్వప్రయోజనము లేకుండా ఒంటరిగా ఉంటుంది. రక్షించేటువంటి వాడు ఒక్క భగవంతుడు ఒక్కడే.
1: గాడ్ ఈస్ ది ఓన్లీ ఫ్రెండ్ హూ ఈస్ సెల్ఫ్ లెస్, హూ హాస్ నో సెల్ఫిష్ ఇంట్రెస్ట్
0: ఆశించడు.
1: అండ్ హీ డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్.
0: ఎట్టి ఆశలు అతని ఎందు లేవు.
1: హీ హాస్ నో డిజైర్ అంబిషన్.
0: హృదయం అంతా కేవలం ఖాళీ.
1: అండ్ హిస్ హార్ట్ ఈస్ టోటలీ ఎంప్టీ.
0: భక్తుని చూస్తే జాలి.
1: Heart is khali, empty. He has got jali compassion for his
0: jali galinatunte ko bhagavantunni నీవు ఫ్రెండ్ గా తీసుకో.
1: హావ్ గాడ్ విత్ జాలీ కంపాషన్ అండ్ ఫ్రెండ్
0: ప్రాపర్టీనే అది లవ్ ఇస్ జాలీ
1: అండ్ గాడ్ గాడ్స్ ప్రాపర్టీ ఇస్ జాలీ కంపాషన్ లవ్
0: నిజమైనటువంటి ప్రేమ
1: దట్స్ నాట్ ఆఫ్ లవ్
0: అట్టి ప్రేమ ఉన్నటువంటి ఒక ప్రాపర్టీ ఎక్కడ ఉంటుందో చెప్పండి
1: దట్ ప్రాపర్టీ ఆఫ్ లవ్ వేర్ ఇస్ ఇట్ అవైలబుల్
0: విద్యార్థులారా
1: స్టూడెంట్స్
0: మీరు ఈనాటి నుండి మీ సరైన భావములు అభివృద్ధి పరచుకొని తల్లిదండ్రులను గౌరవించి పెద్దలను గౌరవించి నమస్కరించి దైవాన్ని నీవు ఫ్రెండ్ గా తీసుకొని
1: రైట్ ఫ్రమ్ దిస్ డే రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్ రెస్పెక్ట్ ఎల్డర్స్ ఆఫర్ సాలుకేషన్
0: జన్మించినందుకు సార్థకం చేసుకోండి మీ జన్మ
1: టేక్ గాడ్ యాజ్ యువర్ ఫ్రెండ్ అండ్ వర్క్ రినీవ్ యువర్ లైఫ్
0: పరిచయం పెట్టినప్పటికీ ఇది నాకు రక్షణే అని భావించుకోండి
1: God may put you to test, but it
0: protects you. This is good for me, good for me, good for me.
1: Whatever God does, have the feeling that it is good for
0: you.
1: Everything is good for me.
0: Doctor puttana poste, kathi isukoni putta vastadu.
1: When you have got a stomach complaint, doctor will operate.
0: Kaani ee patient paina doctor ku dvesham kaadu.
1: It's not out of hatred.
0: ఆ పేషెంట్ యొక్క నొప్పిని నివారణ గావించుకునే నిమిత్తమే ఆపరేషన్ చేశాడు.
1: ఇట్స్ ఓన్లీ టు రిలీవ్ యూ ఫ్రమ్ ద పెయిన్ ఆఫ్ ద అపెండిసైటిస్. డాక్టర్ కండక్ట్ ఆపరేషన్
0: నీ మంచి కోసమని.
1: దిస్ ఆపరేషన్ ఇస్ ఫర్ యువర్ గుడ్.
0: దట్ ఇస్ గుడ్ ఫర్ యూ.
1: దిస్ ఆపరేషన్ ఇస్ గుడ్ ఫర్ యూ. అదే
0: విధంగానే భగవంతుడు శిక్షించిన అది కూడా నీకు మంచి కోసమని.
1: సో ఈవెన్ ఇఫ్ గాడ్ పనిషెస్ యూ ఇట్ ఇస్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
0: కనుక ఏది ఇచ్చినా గానీ ప్రేమతోనే ఇస్తాడు కానీ ద్వేషంతో ఇవ్వడు.
1: వాట్ ఎవర్ హీ గివ్స్ హీ గివ్స్ అవుట్ ఆఫ్ లవ్.
0: ప్రేమతత్వాన్ని మీరు చక్కగా గుర్తించుకోలేకపోతున్నారు.
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: కనుక విద్యార్థులారా
1: స్టూడెంట్స్
0: ఈనాడు మీరు గుర్తించుకోవాల్సినటువంటిది
1: వాట్ యూ షుడ్ నో
0: మనిషి ఎందు సర్వశక్తులు ఉంటున్నాయి.
1: మ్యాన్ హ్యాస్ ఆల్ పవర్స్.
0: మదాత్మ సర్వభూతాత్మ
1: యువర్
0: నా ఆత్మనే సర్వుడు ఎందుకు నువ్వు ఆత్మస్వరూపంగా ఉన్నదని భావించుకునే భావము ఒక్కడి ఎందు మాత్రమే ఉంటున్నది.
1: In fact, you should have the feeling that the Spirit of God is present uniform in everybody.
0: అది ఏ మానవుడు ప్రయత్నం చేస్తే అంత శక్తి కూడా తనకు కలిగి ఉన్నాడు.
1: In fact, if you make sincere effort, you will have all the divinity.
0: నాలుగోదైనటువంటి విజ్ఞాన శక్తి అనేటువంటి జ్ఞానము అది కూడా గుర్తించడానికి వీలవుతుంది మానవునికి.
1: Man would be able to know, reach that fourth sheath of wisdom.
0: కనుకనే జంతువునాం నరజన్మ దుర్లభం. జన్మించినటువంటి ఒక జీవుల లోపల మానవ జన్మం చాలా దుర్లభమైనటువంటిది.
1: ఆఫ్ ఆల్ ది లివింగ్ బీయింగ్స్ హ్యూమన్ లైఫ్ ఇస్ రేరెస్ట్ ఆఫ్ ఆల్.
0: సర్వశక్తులు తన యందు ఉంటున్నాయి.
1: ఆల్ ఫ్యాకల్టీస్ ఆర్ ఇన్ హిమ్.
0: అలాంటి శక్తిమైన మానవుడు
1: మ్యాన్ బీయింగ్ సో పవర్ఫుల్
0: ఈ కుయుక్తుల చేత యుక్తుల చేత ఇతరులకు దాసులు ఎందుకు కావాలి?
1: వై షుడ్ హీ సబ్మిట్ హింసెల్ఫ్ బికమ్ ఏ స్లేవ్ బికాజ్ ద నెక్ అండ్ ద డివైసెస్ ఆఫ్ అదర్.
0: దైవానికి దాసుడు కాదు.
1: యూ షుడ్ బి ఏ స్లేవ్ టు గాడ్.
0: దాసను దాసుడును కావలెనురా.
1: వన్ షుడ్ బి ఏ సర్వెంట్ ఆఫ్ గాడ్.
0: దాసులకు సేవనే చేయవలెరా.
1: వన్ షుడ్ బి ది సర్వెంట్ ఆఫ్ ది సర్వెంట్స్ ఆఫ్ గాడ్.
0: దాసను దాసుడను కావలెనురా.
1: ఐ షుడ్ బి ది సర్వెంట్ ఆఫ్ ది సర్వెంట్స్ ఆఫ్ గాడ్.
0: తల్లి బిడ్డలు కూడి ఎల్ల వేళల యందు.
1: The mother and the child at all times together.
0: Aalu biddalu koodi aalinja chanalendu.
1: The children and mother together.
0: Daiva chintana jesi danyulu kavale.
1: They should think of God, think His glory and work for their
0: redemption. Kaluka, meer daasaru daasulu kaandi daivaniki.
1: You should be servant to the servants
0: of God.
1: Don't be a servant to
0: others.
1: The whole world will serve you then.
0: ఆశకు దాసుడైన జగమంతుడికి నీవు దాసుడే కదా.
1: Then if you become a servant to the desire, you are servant of everybody.
0: జగమంతుడి నీకు దాసుడవు.
1: Then once you give up desire, the whole world will be your servant.
0: నీ డిజైర్స్ అంతా కూడా దైవం పైన పెట్టుకో.
1: Therefore let all your desires be directed towards God. Nothing is more.
0: దైవం సర్వవిధములుగా మీకు రక్షించి,
1: God will protect you in every way.
0: సర్వవిధములుగా మిమ్మల్ని కాపాడి,
1: and he will protect you.
0: కడతీరుస్తాడు.
1: And he will also liberate you.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈ వయసు చాలా పవిత్రమైన వయసు.
1: This age is highly sacred.
0: గోల్డెన్ ఏజ్.
1: And this is a golden
0: age. ఈ వయసును మీరు పవిత్రం చేసుకో, అపవిత్రం చేసుకోకూడదు.
1: Never make it unsacred.
0: ఈ పవిత్రతను ఇలాంటి అవకాశం చిక్కింది కనుక సార్థకం చేసుకోండి.
1: You have given, you have got this golden opportunity.
0: ఒక్క క్షణమును మీరు వదులుకుంటారా, ఆ క్షణంతో ఎన్నో పోతాయి.
1: If you just lose one moment, you will lose many.
0: ఇలాంటి అనుగ్రహం అనేది తెలుసా?
1: You know what sort of
0: ఒక దారమును చెండు కడుతున్నాం మనం.
1: అండ్ హియర్ యు హావ్ గాట్ ద థ్రెడ్ మేకింగ్ ఇట్ ఎ బండిల్.
0: ఒక చెండు మాదిరి చూస్తున్నాము.
1: యు ఆర్ జస్ట్ రొటేట్ రివాల్వింగ్ ద థ్రెడ్ ఇన్ ఎ బండిల్.
0: ఒక రౌండ్ మాత్రమే చూస్తున్నాము.
1: యు హావ్ కంప్లీటెడ్ వన్ రౌండ్.
0: కానీ నీ చేతి నుంచి ఆ చెండు జారిపోయిందంటే ఎన్నో రౌండ్లు తగ్గిపోతాయి.
1: దెన్ వన్స్ యు డ్రాప్ ద బండిల్ ఆఫ్ థ్రెడ్స్ ఆల్ ఆఫ్ దెం విల్ లెట్ లూజ్.
0: కనుకనే మీరు దారబోసుకుంటే ఎన్నో తెడ్లు పోతాయి.
1: ఇఫ్ యు జస్ట్ డ్రాప్ దిస్ బండిల్ ఆల్ ద థ్రెడ్స్ విల్ లెట్ లూజ్.
0: గట్టిగా పట్టుకోండి.
1: హోల్డ్ ఇట్ టైట్లీ.
0: అప్పుడే మీకు ఈ ధన్యత ఏర్పడుతుంది.
1: అండ్ దెన్ ఓన్లీ కెన్ హ్యావ్ లిబరేషన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: చదువులు చదవండి,
1: స్టడీ.
0: లౌకిక విద్యలు కూడా ఉండాలి.
1: సెక్యులర్ నాలెడ్జ్
0: హేమతారక విద్య, పరములు స్కింప బ్రహ్మ విద్య.
1: సెక్యులర్ నాలెడ్జ్ ఫర్ లివింగ్, స్పిరిచువల్ నాలెడ్జ్ ఫర్ లిబరేషన్.
0: ఈ సెక్యులర్ నాలెడ్జ్ కూడా అవసరమే.
1: సెక్యులర్ నాలెడ్జ్ ఇస్ నెసెసరీ.
0: ఎందుకంటే నిత్య జీవితం అంతా మన సెక్యులర్ లోనే చేరిపోయింది.
1: బికాస్ అవర్ లైఫ్ సెంటర్స్ అరౌండ్ ది సెక్యులర్ నాలెడ్జ్.
0: బ్రహ్మ విద్య దానికి అతీతమైన స్థితిగా ఉంటుంది.
1: బట్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ ఇస్ ట్రాన్సెండెంటల్.
0: కనుక ఈ సెక్యులర్ నాలెడ్జ్ తో వచ్చినటువంటి తెలివితేటలు మన పొట్టను నింపుతుంది.
1: ది ఇంటెలిజెన్స్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ సెక్యులర్ నాలెడ్జ్ విల్ హెల్ప్ యు టు ఫిల్ యువర్ బెల్లీ.
0: కాని ఆధ్యాత్మిక విద్య,
1: బట్ ది స్పిరిచువల్ ఎడ్యుకేషన్,
0: మన హృదయాన్ని పండిస్తుంది.
1: వెల్ ఆల్సో ఫ్రక్టిఫైడ్ ఇన్ యువర్ హార్ట్.
0: పండ్లను మన హృదయంలోనే పండుతాయి.
1: అండ్ ఎవ్రీథింగ్ విల్ బి దేర్ ఫ్రక్టిఫైడ్ ఇన్ అవర్ హార్ట్.
0: కనుక రెండు విద్యలను కూడా మీరు నేర్చి,
1: బోత్ ది ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్,
0: ఒకటి రైట్ అండ్ లెఫ్ట్,
1: వన్ ఇస్ రైట్ అదర్ ఇస్ లెఫ్ట్.
0: కనుకనే ఆధ్యాత్మిక విద్య రైట్ గా ఉండాలి.
1: స్పిరిచువల్ నాలెడ్జ్ ఇస్ రైట్.
0: ఇది లెఫ్ట్ గా ఉంటుండాలి.
1: అండ్ సెక్యులర్ నాలెడ్జ్
0: లెఫ్ట్ అండ్ లెఫ్ట్ చేయండి.
1: సెక్యులర్ నాలెడ్జ్ లెఫ్ట్ హాస్ గాట్ టు బి లెఫ్ట్ వన్ డే.
0: రైట్ గానే పెట్టుకోండి.
1: అండ్ స్పిరిచువల్ నాలెడ్జ్ రైట్ ఇస్ ద రైట్ థింగ్ టు అక్వైర్.
0: పాదం పట్టినటువంటి రైట్ ఎప్పుడు రైట్ గానే ఉండాలి.
1: వెన్ వన్స్ యు క్యాచ్ హోల్డ్ ఆఫ్ ది feet of the Lord with the right hand is your right.
0: బలహీనమైనటువంటిది.
1: లెఫ్ట్ ఇస్ వీక్.
0: కాబట్టి లెఫ్ట్.
1: సో వీక్ is left,
0: right,
1: it has got to be left.
0: సంపాదించుకోండి.
1: And have that right.
0: అయితే మానవు నడచాలనుకున్నప్పుడు రైట్ అండ్ లెఫ్ట్ రెండు కూడా చేయాలి.
1: ఓ ఇన్ మార్చింగ్ రైట్ లెఫ్ట్.
0: లేకపోతే మనం నడకనే జరగదు.
1: ఆర్ ఎల్స్ యు కాంట్ వాక్.
0: మనకు జగత్తులో ఉండినంత వరకు రైట్ అండ్ లెఫ్ట్ రెండు కూడా ఉపయోగించుకోవాలి.
1: మూవ్ అబౌట్ ఇన్ ద వరల్డ్ రైట్ అండ్ లెఫ్ట్ హావ్ గాట్ టు బి యూజ్డ్.
0: కానీ లక్ష్యం మాత్రం రైట్ నుండే ఉంచుకోవాలి.
1: బట్ అవర్ ఎయిమ్ ఇస్ రైట్ ఓన్లీ.
0: ఇది నిజమైనటువంటి యొక్క సాధన.
1: దిస్ ఇస్ ద ట్రూ స్పిరిచువల్ పాత్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భగవద్ ధ్యానం చేస్తూ, నామస్మరణ చేస్తూ, భజన చేస్తూ లోకము లోపల ఈ భజన యొక్క ప్రభావాన్ని లోకులకంతా కూడా చాటుతూ పోండి.
1: రిపీట్ గాడ్స్ నేమ్, సింగ్ భజన్స్ అండ్ ప్రాపగేట్ ది యూటిలిటీ అడ్వాంటేజెస్ ఆఫ్ భజన్ టు ది ఎంటైర్ వరల్డ్.
0: గోవింద కృష్ణ విఠలే, వేణుగోపాల కృష్ణ.

జై జై గోపాల జై జై గోవింద జై జై గోపాల జై

0: Radio Sai brings for you next the Divine Discourse delivered by Bhagwan Baba on the evening of the 8th of March 2005 on the occasion of Mahashivaratri.
1: Parama Pavanamaina Parama Pavanamaina Bharatavaryandu సహనమం అది మనకు చక్కదనం. పరమ పావనమైన భారతావలియందు సహనం అన్నదే మనకు చక్కదనము.
2: ఇన్ దిస్ సేక్రెడ్ ల్యాండ్ ఆఫ్ భారత్, ఇట్ ఈస్ ద ఫర్బేరెన్స్ that constitutes the beauty of this country.
1: Vratamulannitiyandu vannegaanchina yetti gana satya seelame katina tapamu.
2: Of all the rituals, adherence to truth is the toughest one, can be viewed as penance.
1: మధుర భావం వేది మన దేశమందన్న మాతృభావము కన్నా మాన్యవేది.
2: వాట్ ఈస్ ద నెక్టరైన్ ఫీలింగ్ ఇన్ దిస్ కంట్రీ భారత్? ఇట్ ఇస్ ద ఫీలింగ్ టువర్డ్స్ ద మదర్. ఫీలింగ్ టువర్డ్స్ ద మదర్ ఇస్ ద నోబ్లెస్ట్. వాట్ ఎల్స్ కుడ్ బి గ్రేటర్ దెన్ దిస్?
1: ప్రాణంబె కంటెను మానం వేఘనమను మన దేశ నీతిని మంటగల్పి.
2: ఇన్ఫాక్ట్ ఇన్ దిస్ కంట్రీ మోర్ దాన్ ద లైఫ్ ఇట్ ఇస్ ద క్యారెక్టర్ విచ్ ఇస్ ఇంపార్టెంట్. దిస్ కోడ్, దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ మొరాలిటీ ఈజ్ టోటల్లీ గాన్.
1: నేటికి చిరి పరదేశ నీ సురరసి.
2: అండ్ వీ హ్యావ్ టుడే అమిడ్స్ట్ us ఆల్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ అదర్ కంట్రీస్ అదర్ ల్యాండ్స్.
1: ఔరం ఏమందు భారత పాలనంబు.
2: అలాస్, వాట్ ఈస్ టు బి సెడ్ అబౌట్ దిస్ అడ్మినిస్ట్రేషన్?
1: ఏనుగట్టుల తన బలమెరుగలేదు అట్టురైనారు మన భారతీయులు నేడు.
2: జస్ట్ యాజ్ ది ఎలిఫెంట్ ఈజ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్స్ ఓన్ స్ట్రెంగ్త్, సిమిలర్ ఇస్ ది సిచ్యువేషన్ విత్ ది ఇన్హాబిటెంట్ సిటిజన్స్ ఆఫ్ భారత్ హూ డు నాట్ నో దేర్ ఓన్ లెగసీ అండ్ ద హెరిటేజ్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: భారతదేశం అన్నా దీని విశిష్టత, దీని గోప్యత, దీని గమ్యము, దీని పవిత్రము ఎవ్వరూ ఇంతవరకు కూడాను దాన్ని చవి చూడలేదు.
2: ట్రూలీ స్పీకింగ్, ద గ్రేట్నెస్, ద ప్రొఫండిటీ, ద సిగ్నిఫికెన్స్, ద ఆబ్జెక్టివ్స్, ద పర్పస్ ఆఫ్ దిస్ కంట్రీ, ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ హ్యావ్ నాట్ బీన్ రియలైజ్డ్ by anybody till this date.
1: Anni samskaramala kante bharatiya samskruti chala uttamainatvanti pavitramainatvanti.
2: Of all, it is the culture of Bharat that is most sacred and noblest.
1: Ee culture anetvanti adu vastu nunchi ganamaina vastu varaku kodanu samatvagane cheri unnadi.
2: This culture is present right from the microcosm to the macrocosm equally.
1: Itti samskrutini ee naadu bharatiyulu vismarinchi paradesha samskrutulanta kudanu practice cheskuntu kaalam gadupthu vastunnaru.
2: The native culture of Bharat is forgotten by the citizens and are aping ఫాలోయింగ్ ఫారిన్ కల్చర్.
1: సత్యధర్మములు రెండు కూడాను సమసిపోయినవి.
2: ద ట్రూత్ అండ్ రైచియస్నెస్ హ్యావ్ నో ప్లేస్ టుడే.
1: కానీ దీన్ని నిర్మూలన చేయటకు ఎవరి తరము కాదు.
2: హవెవర్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు అన్హిలేట్ దెమ్ టోటలీ.
1: ఇది కేవలము తుడిచిపెట్టామని చెప్పుకోగలరు, కానీ దాన్ని నిర్మూలన చేయడానికి ఎవరికి సాధ్యం కాదు.
2: ఇట్ కుడ్ బి కంక్లూడెడ్ దట్ ద ట్రూత్ అండ్ రైచియస్నెస్ ఆర్ వైప్డ్ అవుట్ బట్ దే ఆర్ నాట్ టోటలీ కిల్డ్ ఆర్
1: డిస్ట్రాయ్డ్. కంటే శాంతిమైనటువంటిది, పవిత్రమైనటువంటిది మరొకటి లేదు.
2: ఇట్ ఇస్ ద ట్రూత్ అండ్ రైచియస్నెస్ దట్ ఎన్ష్యూర్ ద పీస్. దేర్ ఆర్ నో హైయర్ వాల్యూస్ బియాండ్ దీస్ టూ.
1: ఈ సత్యధర్మములు రెండు కూడాను మానవునికి రెండు నేత్రములు వంటివి.
2: ట్రూత్ అండ్ రైచియస్నెస్ ఆర్ కంపేరబుల్ టు ది టూ ఐస్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: ఇట్టి నేత్రముల యొక్క దృష్టిని మనం కోల్పోతున్నాము.
2: వీఆర్ లూజింగ్ ది వెరీ విజన్, ది ఐ సైట్.
1: ఈనాటి విద్యార్థులు కూడాను క్రమక్రమేణా పెరుగుతూ పెద్ద చదువులు చదివి సత్యము ధర్మం అంటే ఏమో వారికి కూడా అర్థం కావటం లేదు.
2: స్టూడెంట్స్ ఆర్ లెర్న్డ్, దే ఆర్ అక్వైరింగ్ నాలెడ్జ్ మోర్ అండ్ మోర్, బట్ యెట్ దే డు నాట్ నో వాట్ ట్రూత్ అండ్ రైచియస్నెస్ ఆర్.
1: ఇట్టి పవిత్రమైన, గోప్యమైన, దివ్యమైన, భవ్యమైన, నవ్యమైనటువంటి యొక్క సంస్కృతిని మనం వెంటబెట్టుకుని కాలము గడపకుండా ఏదో వీధి వీధి తిరుగుతున్నాము మనం.
2: ఇన్స్టెడ్ ఆఫ్ ఫాలోయింగ్ ది సేక్రెడ్ నోబుల్ పాత్ విచ్ ఇస్ లేటెంట్ అండ్ హిడెన్ ఇన్ అవర్ కంట్రీ, ఇన్ అవర్ బ్లడ్, ద లైఫ్ స్ట్రీమ్, ఆన్ ద అదర్ హ్యాండ్ వీఆర్ వేస్టింగ్ అవర్ టైమ్ లాయిటరింగ్ అరౌండ్ ద స్ట్రీట్స్.
1: కానీ ఈ సత్యధర్మశాంతి ప్రేమలు భారతదేశమునకు ఒక విధమైనటువంటి నేతను అభివృద్ధి పరిచేటువంటి యొక్క స్థానం చెప్పవచ్చును.
2: ఇట్ కెన్ ఆల్సో బి సెడ్ దట్ దీస్ ఫోర్ బేసిక్ ఎసెన్షియల్ హ్యూమన్ వాల్యూస్ ట్రూత్, రైచియస్నెస్, పీస్ అండ్ లవ్ వుడ్ హెల్ప్ టు హ్యావ్ ద లీడర్షిప్ అండ్ టు ట్రైన్ లీడర్స్.
1: సత్య ధర్మముల కంటే శాంతి చాలా ఉత్తమమైనటువంటిది.
2: మోర్ దాన్ దీస్ టూ, ద ట్రూత్ అండ్ రైచియస్నెస్, పీస్ స్టాండ్స్ ఎట్ హైయర్ లెవెల్.
1: ఈ శాంతి కంటే పవిత్రమైనటువంటిది త్యాగము.
2: అండ్ మోర్ దాన్ దిస్ పీస్ ద వెరీ సీక్రెట్ థింగ్ ఇస్ దట్ ఆఫ్ త్యాగ సాక్రిఫైస్.
1: త్యాగం అనగా కేవలము సర్వసంగ పరిత్యాగము చేయటము త్యాగం కాదు.
2: త్యాగ ఆర్ సాక్రిఫైస్ డస్ నాట్ నెసెసర్లీ మీన్ రినన్సియేషన్ ఆర్ గివింగ్ అప్ వాట్ ఆల్ దట్ యు హ్యావ్.
1: కనుక త్యాగం అనగా వేద త్యాగమే నిజమైనటువంటి త్యాగం, కానీ మిగిలినటువంటి యొక్క ప్రాకృత లక్షణములంతా త్యాగం చేయటం అది త్యాగం కానేలేదు.
2: దేర్ఫోర్ త్యాగ ఆర్ సాక్రిఫైస్ ఇస్ స్పిరిచువల్ ఇన్ ఇట్స్ కంటెంట్ అండ్ నాట్ మియర్లీ గెటింగ్ రీడ్ ఆఫ్ మండేన్ మెటీరియల్ థింగ్స్.
1: ఇట్టి గోప్యమైనటువంటి యొక్క, దివ్యమైనటువంటి యొక్క సత్యమని ఈనాడు తిరిగి మనము జ్ఞప్తి తెచ్చుకోవాలి.
2: We have got to remind ourselves these inner secrets and the divine principles of truth.
1: ఇట్టి సత్య ధర్మ శాంతి ప్రేమలను మనం పోషించుకున్నప్పుడే మనం భారతీయులం అవుతాం.
2: We can call ourselves Bharatiyas if only we sustain, foster the human values, satya dharma, shanti, prema.
1: ఇందులో ఏ ఒక్కటి తప్పిపోయినా కూడా మనం భారతీయులమే కాదు.
2: If we miss one of these four values, we cannot call ourselves Bharatiyas.
1: Satya dharmamulanu prakritiyanu unchukoni dini practice chestu jeevithanni dani anusarinchadame nijamainatvanti yokka tyagamu.
2: We have to imbibe these values in our day life, day to day life, and proceed with all our activity.
1: Satyambu dharmamundi shanti premala varaku oke prayaname.
2: It is a sort of a continuous journey from truth along the way of righteousness, peace, and end up in love.
1: ఇవి ఎక్కడ కూడా ఆగునవు కాదు.
2: In fact, they do not stop at any point.
1: అది ప్రతి మానవుని ఎందుకు హృదయం నందు కూడాను ప్రసరింప చేసుకుంటూ ప్రయాణం చేస్తుంది.
2: they percolate, they circulate from the human heart.
1: ఇటువంటి సత్య ధర్మములను మనము ఈనాడు కోల్పోతున్నామంటే ఎంత దురదృష్టం చెప్పవచ్చును.
2: It is bad luck misfortune to have forgotten, to have missed these twin principles, satya and dharma.
1: సత్యంబునందుండి సర్వమే సృష్టించి సత్యంబునందు అడగే సర్వ సృష్టి సత్య మహిమ లేని స్థలమేది కనుగొన్న శుద్ధ సత్వమిదిగే చూడరయ్యా.
2: In fact, the whole creation came out of truth only. And the whole thing will get merged finally in truth. You do not find any spot, any speck here in this cosmos where there is no truth.
1: సమస్తం కూడాను మానవుని యొక్క గర్భం నుండి ఆవిర్భవించినంత వరకు కూడాను సత్యధర్మమునే పోషిస్తున్నాయి.
2: Right from birth is only human values that sustain the human being.
1: భారతీయ స్త్రీలు కన్న కష్టమునకు ఓర్చి అనేక బాధలను అనుభవిస్తూ ఇంటి పనులను చూసుకుంటూ తమ బిడ్డలను తాము పోషించుకుంటూ బిడ్డలకు సరియైనటువంటి సద్బోధలు సరిపుతూ వచ్చారు.
2: The women of Bharat undergo so many troubles and difficulties. They bear all the pain and suffering, attend to household work, take care of children and teach them values.
1: ఈ తల్లిదండ్రులు ఈ పిల్లలను పోషించడానికి ఎన్ని విధములైనటువంటి అవస్థలు పడుతుంటాయో అది స్వామికి తెలుసు.
2: భగవాన్ ఓన్లీ నోస్ ద కైండ్ ఆఫ్ సఫరింగ్ దట్ ద పేరెంట్స్ అండర్ గో టు బ్రింగ్ అప్ దేర్ చిల్డ్రన్.
1: కానీ తల్లిదండ్రులకు తినడానికి గంజి లేకపోయినప్పటికీ వారు పస్తైనా ఉంటుండి తమ బిడ్డలను పోషించుకుంటూ వచ్చారు.
2: ద పేరెంట్స్ మే నాట్ హ్యావ్ స్క్వేర్ మీల్ టు ఈచ్, but they would rather fast in order to see that their children are educated.
1: Itti pavitramainaatvanti yokka satya dharmamulanu manam enaado manam poshichukovasatvanti varamu kaani ee naati varaku kaalamuni vyattham chestunnamu.
2: In fact, we should have been taking care of these principles, truth and righteousness, long ago, but we have forgotten them. We are out of track.
1: Kaani mukhyamuga ఈనాడు విద్యార్థులు నేర్చుకోవలసినటువంటిది పెద్ద విద్య కాదు, పెద్ద డిగ్రీలు కాదు, సత్యము ధర్మము ఈ రెండింటి యొక్క సారాంశం గుర్తించుకుంటే చాలు.
2: ఇన్ ఫ్యాక్ట్ వాట్ స్టూడెంట్స్ ఆర్ టు అక్వైర్ ఈజ్ నాట్ వెరీ హైయర్ నాలెడ్జ్ నార్ అక్విజిషన్ ఆఫ్ డిగ్రీస్. ఇట్ ఈజ్ ఎనఫ్ ఇఫ్ దే నో సత్య ద ట్రూత్ ధర్మ రైచియస్నెస్.
1: సత్య ధర్మములనగా ఏమిటి, దీని అంతరార్థాన్ని మనం గుర్తించాలి.
2: We have to understand the inner significance of these two, satya and dharma.
1: Satya dharma.
2: Satya dharma.
1: Satya anaga pavitramainatvanti yokka oka nishabdamto koodinatvanti yokka shabdamu.
2: Satya is so sacred. It is a sound in a state of silence.
1: Dharma anaga dani aacharinchadame dharmamu.
2: Dharma, efficacy lies in its practice.
1: Satiya, mooda aksharalu untunnayi.
2: There are three letters, Satiya.
1: Sa anaga satvikamu.
2: Sa stands for piousness, satvik.
1: Aa satvikaniki anni manamu tyagam cheyali.
2: To be satvik, to be pious, we should be prepared to sacrifice.
1: Ya, yavani maalato dinni poshinchali.
2: Ya stands for holding on to the discipline, yama, niyama, the societal and individual code of conduct.
1: Itivanti satya dharma shanti premalato koodinatvanti yokka pavitramainatvanti bharatiya samskrutini ee naadu manamu ee dinam nunchino kolipothu vachunnam.
2: And the four principles, the human values, satya dharma shanti prema, are totally given up, are totally lost today.
1: ఈనాడు మానవులకు సత్యమంటే ఏమిటో ధర్మం అంటే ఏమిటో తెలియదుండి.
2: ద మోడర్న్ మ్యాన్ హ్యాస్ నో ఐడియా ఆఫ్ ట్రూత్, హ్యాస్ నో ఐడియా ఆఫ్ ధర్మ.
1: ధర్మం అనగా ఏదో మన యొక్క డ్యూటీ అనుకుంటున్నాడు.
2: మ్యాన్ ఆఫ్ టుడే కన్సిడర్స్ dharma as his duty.
1: కాదు కాదు.
2: No.
1: ఈ డ్యూటీ అనేటువంటిది సత్యమునకు సంబంధించింది కాదు.
2: This duty has got nothing to do with that.
1: Duty కేవలము ఆంగ్ల భాషకు సంబంధించినటువంటిది.
2: Duty carries with it the responsibility in your living.
1: కానీ మన సత్యము అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటి హృదయనాభి నుండి ఏర్పడినటువంటిది.
2: But the truth satya lies deeper, right there the navel of your body.
1: Satya, satya, satya.
2: This combination of two, satya, satya.
1: ఈ రెండు చేరినప్పుడే ఇది పవిత్రమైనటువంటి ఒక పదముగా మారుతుంది.
2: These two together would help us to take to sacred activity.
1: ఈ సంబంధమైనటువంటి విషయాన్ని పాండవులు ద్రౌపదిని అడ్డుపెట్టుకుని అనేక రకములుగా సత్యధర్మమును చాటుతూ వచ్చారు.
2: Pandavas propagated these human values along with Draupadi.
1: సత్యమనగా ఏమిటో అనేటువంటిది ద్రౌపది బోధిస్తూ వచ్చింది.
2: In fact, the depth of truth was well explained by Draupadi herself.
1: Satya anaga hrudayanaabhi nundi yerpadinatvanti oka moodu pradhana aksharamulu.
2: Satya, the truth meant the three important qualities of truth which arises from the very heart.
1: Trigunam tridalakaram trinatanta jayadam tijatma papa samvaram ekabilvam sivarpanam.
2: This represents the trinity, the triune godhead, the three attributes, the three periods of time.
1: ఇటువంటి సత్యమునకు ఎంతటి ఘనత ఉంటున్నదో మీరు యోచించుకోవచ్చు.
2: యు జస్ట్ ఇమాజిన్ యువర్ సెల్ఫ్ ద గ్రాండియర్ ఆఫ్ ట్రూత్.
1: సత్యమును ఎక్కడ దాచకూడదు, దాచుటకు వీలు కాదు.
2: ఇట్స్ నాట్ పాసిబుల్ టు హైడ్ ట్రూత్ ఎనీవేర్.
1: ఇది ఎంత మరుగు పెట్టినను మరుగు పడేటువంటిది కాదు.
2: ఇన్ స్పైట్ ఆఫ్ ఇట్స్ హౌ డీప్ యు మే జస్ట్ యూ కెన్ కీప్ ఇట్ బట్ యూ కెనాట్ హైడ్.
1: ఈ సత్యము బజారునందు పోనప్పుడు కూడాను దీని యొక్క విలువ మనకు ఎంతో అర్థమవుతుంటుంది.
2: యూ విల్ అండర్స్టాండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రూత్ యాజ్ యూ మూవ్ అబౌట్.
1: ఈ సత్యమును ధర్మంతో మనము కంపేర్ చేసుకోవాలి.
2: వీ హావ్ టు కంపేర్ సత్య విత్ ధర్మ.
1: ధారయతీతి ధర్మ అన్నారు.
2: ధారయతీతి ధర్మ దట్ విచ్ ఇస్ ప్రాక్టీస్డ్ పుట్ ఆన్ వెస్ట్య.
1: అనగా ఇది ధరించినటువంటిది ధర్మము.
2: ధర్మ ఇస్ ద వెస్చర్ దట్ ఈస్ పుట్ ఆన్.
1: ధర్మం అనేటువంటిది మానవునికి అంగవస్త్రం అనే ఉండేటువంటిది.
2: ధర్మ దిస్ రైచియస్నెస్ ఈజ్ సో ఇంపార్టెంట్ యాజ్ ఫుడ్ అండ్ డ్రింక్.
1: కనుక ఇది మన ధర్మమును మనం కాపాడుకోవటము చేత కాకుండా మనము ఈ ధర్మమును విసర్జించి మనం కేవలం అవమానపాల పాలవుతున్నాము.
2: వీ హావ్ గివెన్ అప్ దిస్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ ధర్మ and we are put to shame and insult because of this reason.
1: Satya dharmamu nundi shanti premala varaku oke prayanam salipinatundi deeni yokka antar pravahamu.
2: Right from the beginning, adherence to truth, following the principle of dharma, this eternal journey should continue on and on till we acquire peace and love.
1: ఎక్కడనో ఒక తల్లి స్నానం చేస్తున్నది పుణ్యనదుల్లో.
2: A mother was taking her bath in a river.
1: కానీ ఒక కొత్త నీటి తెప్ప కొట్టుకొని వచ్చింది.
2: Over there came across suddenly all of a sudden a boat floating towards her.
1: ఆ బిడ్డ ఆ అలల పైన తేలాడుతూ వచ్చింది.
2: And you could also see the child on the surface of the water.
1: ఆ బిడ్డను ఆ తల్లి కాపాడుకుంటూ వచ్చింది.
2: The mother has been taking care of the child.
1: 16 samvatsaram varaku kodanu aa biddanu poshinchindi.
2: She has taken care of the child up to the age of 16.
1: Kani 15 samvatsaralu ayin tarata talli tandri anaga saakina talli tandri kantidarani kaarchukuntunnaru.
2: After the age 15, the mother and father who were taking care of the child started crying, shedding tears.
1: పిల్లవాడు ఆశ్చర్యంగా, అమ్మా ఏమిటి ఈనాడు కంటిదారులు కాచుటకు కారణం ఏమిటి?
2: ద బాయ్ క్వశ్చన్ మదర్, వై డు యూ క్రై, వై యూ షెడ్ టియర్స్?
1: నాయన నీ కొరకై మేమింత నియమించుకున్నాము.
2: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ బీన్ లివింగ్ ఓన్లీ ఫర్ యూ.
1: నీవు ఈనాడు మమ్మల్ని వదిలిపెట్టిపోవటం చేత మాకింకే సుఖముంది.
2: టుడే యాజ్ యూ డిసైడ్ టు లీవ్ అస్ వాట్ కంఫర్ట్ వాట్ జాయ్ కెన్ వీ హ్యావ్.
1: ఈ 16 సంవత్సరం వరకు కూడాను భగవంతుడు నేను కాపాడతానన్నాడు.
2: Till all these 16 years, God promised that He would take care of you.
1: Inka Bhagavan Charan kaarchukuntunnaru.
2: After the age 15, the mother and father who were taking care of the child started crying, shedding tears.
1: Pillavada aashcharyanga

0: భగవంతుడు నేను కాపాడతానన్నాడు.
1: Till all these 16 years God promised that he would take care of you.
0: ఇంకా భగవంతుడు చేయి వదిలిన తర్వాత ఇంకా మాకు ఎవరు దిక్కు?
1: When once we are away from God, who will take care of us?
0: ఆ మాట విన్న తక్షణమే ఆ కుమారుడు పరిగెత్తి శివదేవాలయానికి వెళ్ళాడు.
1: After listening to this, the boy ran to that Shiva's temple.
0: తల్లిదండ్రుల యొక్క ఏర్పును చల్లార్చాలని ఈశ్వరుని ప్రార్థిస్తూ వచ్చాడు.
1: He went on praying to Ishwara there in order to pacify his parents.
0: ఈ ప్రార్థిస్తూ ప్రార్థిస్తూ వస్తుండగా ఆ పిల్లవాడు తన్మయత్తుడైపోయాడు.
1: As he was praying, he has lost himself.
0: ఈ లోపల తల్లిదండ్రులు కూడా అక్కడికి వచ్చారు.
1: In the meantime, parents also happened to be there.
0: నాయనా, నీవు కేవలము ఎక్కడ ప్రధానమైనటువంటిదో, ఎక్కడ ఫండమెంటలో, ఎక్కడ మూలాధారమైనటువంటిదో అక్కడికే వచ్చి నువ్వు చేరావు నాయన.
1: The parents were quite happy because the boy could go to the right place at the right time.
0: అప్పుడు ఈ తల్లిదండ్రులు ఈశ్వర పార్వతి యొక్క పాదముల పైన పడి మా కుమారుని రక్షించమని కోరారు.
1: The parents fell at the feet of Ishwara and Parvati and wanted Ishwara to take care of the child.
0: అప్పుడు ఈశ్వరుడు తల్లి అయినటువంటి యొక్క గౌరికి అప్పచెప్పాడు.
1: And then Ishwara entrusted the responsibility to Mother Gauri.
0: ఈ వాత్సల్యము తల్లికే ప్రధానం కానీ తండ్రికి కాదు.
1: The affection is best known to the mother more than the father.
0: కాబట్టి తల్లి అయి తన్ని రక్షించాలి అని చెప్పాడు.
1: So it is clearly said, it's only the mother who would come to her.
0: అప్పుడు ఆమె శక్తి అంతా కూడా ఈశ్వరుని పాదములకు అర్పితం చేసి నేను ఈ పిల్లవాడిని రక్షించగలను అని మాట ఇచ్చింది.
1: And then she could offer what all she had and promised that he would certainly come to the rescue of the child.
0: అప్పుడు తల్లిదండ్రులు ఈశ్వరుడు అందరు కూడా ఆనందించి ఆ బిడ్డను ఎత్తుకుని తమ ఇంటికి వెళ్ళారు.
1: And the parents, Ishwara Parvati, they were mighty happy and they escorted the child.
0: ఇది కేవలము ఒక వ్యక్తి వల్ల కలిగేటువంటిది కాదు.
1: This is not the achievement of a single individual.
0: శక్తి యొక్క సంపాదన ఈ యొక్క యుక్తి.
1: Here we find the acquisition of the capacity and the needed skill.
0: దైవం యొక్క అనుగ్రహం కలిగితే ఇలాంటివన్నీ కూడా ఏమాత్రము పని చేయలేవు.
1: And in fact it's only God's love, God's grace that would empower to achieve these tasks.
0: అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై ఇరువురికి నీ తగినటువంటి వరం అందించాడు.
1: And Ishwara manifested there and blessed both of them.
0: వారికి నీలకంఠ అని పేరు పెట్టారు.
1: And the boy is named as నీలకంఠ.
0: నీలకంఠ అనగా ఎల్లప్పుడు కూడాను మార్పు చెందినటువంటి యొక్క విషయం ఉంది కూడాను తన్ను ఏమాత్రము బాధించవు అనేటువంటిదిగా అర్థం వచ్చింది.
1: నీలకంఠ, though there is poison which is most dangerous, but it would not victimize, it would not affect the boy.
0: ఇలాంటివి విద్యార్థుల యొక్క శక్తి సామర్థ్యముల చేత సాధించలేనటువంటి యొక్క విచారమైనటువంటి యొక్క విషయములు కూడా సాధించడానికి ప్రయత్నించారు.
1: Therefore that which is impossible they could make it possible because of their abilities and skills.
0: ఏదో డాక్టర్స్ మేము రక్షిస్తామని, డాక్టర్స్ మేము మందులు ఇస్తామని, డాక్టర్స్ మేము అన్ని పోషిస్తామని అనేక ప్రామిసులు చేస్తుంటారు, కానీ ఈ ప్రామిసులంతా మిస్సులే.
1: Many doctors make so many promises that they will diagnose, they will treat, that they will give medicines. They are all the promises, but every promise is missed.
0: Okka daivam tappa deeniki addu tagileetunte vaaru evvaru kudano prapanchamlo ledu.
1: It's only God who is the protector and no one else.
0: Ilanti daivam yokka anugraham undinappudu entati goppa shakti nenu manam sadhinchavachu.
1: With God's grace you can achieve anything, accomplish anything.
0: ఈ నీలకంఠుడు అనేటువంటి యొక్క శబ్దము చాలా పవిత్రమైనటువంటిది.
1: దిస్ టర్మ్ నీలకంఠ ఈజ్ హైలీ సీక్రెట్.
0: ఈ నీలకంఠుడు అనేటువంటి దాంట్లో అన్ని పాయిజన్ అనగా నీలకంఠం అనగా పాయిజన్ తో కూడినటువంటిది ఆ కంఠము.
1: నీలకంఠ సింబలైజెస్ పాయిజన్ ఇన్ ద థ్రోట్.
0: అతని అంది ఇది ఉంచుకొని కూడాను తాను తన రక్షింపబడుతూ వచ్చాడు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ద పాయిజన్ దేర్ హీ సేవ్డ్. Nothing had happened to him.
0: Vidyarthulara,
1: students,
0: manam chinna varam ainappatiki chinna vayasu nunchi manam rakshinchukovadaniki

0: ఈశ్వర అనుగ్రహానికి పాత్రలు కావడానికి తగిన ప్రయత్నాలు చేయాలి.
1: యు మే బి క్వైట్ యంగ్, యూ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ అండ్ ప్రే టు గాడ్ రైట్ ఫ్రమ్ దిస్ టెండర్ ఏజ్ సీకింగ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ అండ్ గ్రేస్.
0: ఆ విధంగా ప్రారంభం నుంచినే మనము భగవంతుని ప్రార్థిస్తూ వస్తుంటే ఎంతటికైనా మనము రక్షింపబడతాం.
1: Therefore, if you learn to how to pray right from this age, you will be protected at any cost.
0: ఈ నాడు ఈశ్వరుడు తన కుమారుడైనటువంటి యొక్క ఇతనికి నీలకంఠ అని పేరు పెట్టాడు.
1: So this is the name Neelakantha, given symbolizing the protection.
0: ఆ నీలకంఠుడైనటువంటి వాడే తన కుమారుడు.
1: And this Neelakantha is his own self.
0: కనుక మనమందరం కూడాను ఈశ్వరుని యొక్క బిడ్డలమే అనేటువంటి రీతిగా భావించుకుని మనకందరికి నీ నీలకంఠుడని పేరు పెట్టుకోవచ్చు.
1: Therefore, we are all the children of God. Everyone is a Neelakantha.
0: ఇటువంటి పవిత్రమైనటువంటి యొక్క నామములు ఈశ్వర సంకల్పం చేతనే ఏర్పడుతూ ఉంటాయి.
1: These terms are God's gift, the results of God's will.
0: అచింత్య అంటారు.
1: ఇన్కాంప్రిహెన్సిబుల్ అచింత్య
0: అనగా చింతపడటానికి వీలు లేనటువంటి వాడు దేహం అని.
1: ఇట్ అదర్ మీనింగ్ బీయింగ్ దేర్ ఇస్ నో రీజన్ ఫర్ ఎన్ యాంగ్జైటీ ఆర్ వరీ.
0: అప్రమేయుడు
1: అప్రమేయ బియాండ్ మెజర్
0: ఎట్టి ప్రమాణములు కూడా లేనటువంటి వాడు
1: ఇమ్మెజరబుల్.
0: కానీ ఈ ప్రమాణములకు ఏదో ఒకటి హద్దు ఉండాలి.
1: హౌఎవర్ దేర్ ఆర్ సర్టన్ లిమిట్స్ టు దీస్ పారామీటర్స్.
0: ఇది కేవలము దైవానుగ్రహం తప్ప అన్యానుగ్రహములు ఏమాత్రము పనికిరావు.
1: You can comprehend these aspects with God's grace only.
0: దైవం యొక్క సంకల్పం ఒకటి ఉంటే సర్వం కూడా మనం సాధించవచ్చు.
1: With the divine will following you, divine grace with you, you can achieve anything in this world.
0: దైవమునకు ఈశ్వరత్వమే ప్రధానమైనటువంటి తత్వం.
1: And this is the divinity which is the main principle.
0: ఈ డివినిటీ అనేటువంటి దానిని ఎంత ప్రయత్నించినా కూడా కరిగేది కాదు, మెదిరేది కాదు.
1: In fact, this divinity is changeless. It is eternal, immortal.
0: ఇటువంటి పవిత్రమైనటువంటి యొక్క నీలకంఠ తత్వము ఈశ్వర తత్వమే తప్ప అన్యుల తత్వం కాదు.
1: దేర్ఫోర్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ నీలకంఠ ఇస్ యాక్చువల్లీ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఈశ్వరత్వ ఆర్ శివ.
0: అమర్త్య అని పెట్టడం చేతనే ఇతనికి మృత్యువు లేనటువంటి వాడు అని అర్థము.
1: అమర్త్య ఇమ్మోర్టల్ డెత్ లెస్నెస్.
0: అటువంటి అమర్త్యుడు అనేటువంటి పేరు నీలకంఠనకు సార్థకమైనటువంటిది.
1: అమర్త్య డెత్లెస్నెస్ ఈజ్ ద రైట్ నేమ్ క్రిజెంట్ ఈశ్వర.
0: ఈ విధంగా భగవంతుని యొక్క నామములు అనేక అర్థములతో కూడి ఏర్పడుతూ ఉంటుంటాయి.
1: దీస్ నేమ్స్ దీస్ టర్మ్స్ హ్యావ్ గాట్ ఇన్నర్ డెప్త్ అండ్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు శివరాత్రి.
1: టుడే ఈజ్ శివరాత్రి.
0: శివ శివ శివ శివ అనగా మంగళకరమైనటువంటి యొక్క పదం ఇది.
1: శివ మీన్స్ ఆస్పిషియస్నెస్.
0: అటు శివమున్న చోట ఎక్కడ కూడా శవం ఏర్పడటకు వీలు కాదు.
1: వేర్ దేర్ ఇస్ శివ ఆస్పిషియస్ దేర్ కెనాట్ బి శవ ఇన్ఆస్పిషియస్.
0: ఇటువంటి శివతత్వములకు మనం ఎంతైనా ఘనత ఇవ్వాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ అటాచ్ ప్రాపర్ వాల్యూ టు దిస్ ఆస్పిషియస్.
0: తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి పరుగులనంత వరకు కూడా శివనామంతోనే మనం నృత్యం చేస్తూ కాలాన్ని గడపాలి.
1: Right from dawn to dusk, the moment we get up from bed until we retire, we should sing the glory of God.
0: ఈనాడు చదివేటువంటి చదువులు కాని చెప్పేటువంటి విద్యలు కాని అవన్నీ కూడా కేవలము ఒక అర్థరహితమైనటువంటి యొక్క పదములే.
1: All the education we receive and the books that we go through are almost meaningless.
0: ఇట్టి అర్థరహితమైనటువంటి పదమును ఉపయోగపెట్టుకునే ప్రయోజనం ఏమిటి?
1: What is the advantage? What are the benefits by going through this meaningless book?
0: మొట్టమొదటి మనం సాధించడానికి ప్రయత్నం చేయాలి.
1: We should make every attempt to realize these objectives.
0: ఈ విధమైనటువంటి యొక్క తత్వము మనము దైవత్వం నుంచి నేర్చుకోవాలి.
1: These things we have to learn from God only.
0: కనుక దైవత్వం అనేటువంటిది కేవలము నిత్యతత్వం నేర్చుకుంటూ కూడింది కానీ సామాన్యంగా లభించేది కాదు.
1: Divinity which is eternal is not an ordinary thing which is simply given.
0: ఈ డివినిటీ అనేటువంటిది ఎవరికి కూడా ఇంతవరకు అర్థం కాలేదు.
1: Divinity is not understood in the truest sense.
0: ఏదో మార్పులు లేనటువంటిది అని భావిస్తున్నారని తప్ప డివినిటీ అనేటువంటిది ఏమాత్రం కూడా చలనం లేనటువంటిది అని కూడా భావించాలి.
1: We just feel that divinity is changeless. బట్ వీ షుడ్ ఆల్సో నో ఇట్ ఈస్ అన్షేకబుల్.
0: ఏనాటికి కూడాను ఇది మార్పు చెందేటువంటిది కాదు.
1: ఇట్ విల్ నెవర్ చేంజ్ ఎట్ ఎనీ టైమ్.
0: అటువంటి నామాన్ని మనము ధరించాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ హ్యావ్ దట్ అట్రిబ్యూట్ దట్ నేమ్.
0: దాన్ని మృత్యుంజయుడు అని పేరు పెట్టారు.
1: ఆల్సో అనదర్ నేమ్ మృత్యుంజయ.
0: మృత్యుంజయ అనగా మృత్యువును సాధించినటువంటి వాడు అని.
1: ఇట్ మీన్స్ ద వన్ హూ కాంకర్డ్ డెత్.
0: అది సామాన్యమైనటువంటి లోక పదములుగా ఉంటుంటాయి.
1: దిస్ ఈజ్ టేకెన్ యాజ్ అన్ ఆర్డినరీ టర్మ్ ఇన్ ద వరల్డ్లీ పార్లమెంట్. కానీ
0: దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి యొక్క పదము ఈ మృత్యుంజయ పదము కాదు.
1: దేర్ఫోర్ వాట్ వీ కన్సిడర్ నావెల్ యునీక్ అండ్ ఫ్రెష్ ఈజ్ నాట్ ద వన్ ద వే హౌ వీ అండర్స్టాండ్ మృత్యుంజయ.
0: ఇది సత్యదిత్యమైనటువంటి యొక్క తత్వమును మనం అర్థం చేసుకోవాలంటే కేవలం శివపార్వతంతోనే మనం దీన్ని పోషించాలి.
1: దేర్ఫోర్ దిస్ ఎటర్నల్ ట్రూత్ ఆఫ్ మృత్యుంజయ కెన్ బి అండర్స్టూడ్ ఇఫ్ ఓన్లీ వీ ప్రే టు శివ అండ్ పార్వతి.
0: కానీ ఒకనొక సమయం లోపల శివునకును పార్వతికిని కొంచెము భేదాభిప్రాయం కలిగింది.
1: అట్ వన్ టైమ్ దర్ ఇస్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ బిట్వీన్ శివ అండ్ పార్వతి.
0: పార్వతి అనేక తత్వముల చేత ఇల్లు తిరిగేటువంటిది ఆమె.
1: పార్వతి విజిట్స్ ఎవ్రీ రెసిడెన్స్ ఇన్ ద విసినిటీ.
0: ఎందుకంటే గృహస్థ ధర్మము ఈ స్త్రీలతో కూడినటువంటి కాని ఇతరులతో సంబంధించింది కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద ట్రెడిషన్ అండ్ కస్టమ్ ఆర్ మెయింటైన్డ్ బై హౌస్ వైఫ్స్ ఓన్లీ.
0: కనుక ఆ యొక్క ఈశ్వరత్వమును కొంతవరకు సందేహించింది.
1: షీ వాజ్ డౌటింగ్ ఈశ్వరత్వ ద డివినిటీ.
0: ఈశ్వర నీవు సర్వసంపన్నుడు సర్వగోచరుడు సమస్త ప్రాణులకు నాథుడము అట్టి నీకున్నటువంటి యొక్క పేరు లోపల ఒక్క నేమైనా నీవు చెప్పలేవా?
1: ఓ లార్డ్ యువర్ ఆమ్నిషియంట్ ఆమ్నిప్రెజెంట్ ఆమ్నిపొటెంట్ ద గివర్ ఆఫ్ లైఫ్ కాంట్ యూ ప్రూవ్ అట్లీస్ట్ వన్ ఆఫ్ దీస్ అట్రిబ్యూట్స్ వన్ ఆఫ్ ద నేమ్స్.
0: కనుక ఈ పేరును ఆ పిల్లవాడికి పెట్టాలి అని చెప్పి.
1: అండ్ హీ సెడ్ ద బాయ్ షుడ్ బి నేమ్డ్ ఆఫ్టర్ దీస్ అట్రిబ్యూట్స్.
0: ఈ విధంగా ప్రపంచం లోపల ఎందరో స్త్రీలు పురుషులు కూడా వాదోపవాదం చేస్తూ ఉంటుంటారు పేర్లపై.
1: టుడే ఇన్ ద మోడర్న్ వరల్డ్ వీ ఫైండ్ మెన్ అండ్ విమెన్ ఆర్గ్యూయింగ్ రిగార్డింగ్ ద నేమింగ్ ఆఫ్ ది చైల్డ్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను అమృతపుత్రుడే కానీ అమృతపుత్రుడు కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ద సన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ అమృతపుత్ర బట్ నాట్ అమృత పాల్సిటీ.
0: సున్వంత విశ్వే అమృతస్య పుత్ర అన్నాడు.
1: Listen to this, you are the son of immortality.
0: నీ అమృతపుత్రుడే కాని అమృతపుత్రుడు కాదు.
1: You are the son of immortality, not a false city.
0: అమృతపుత్రుడైనప్పుడు కదిలిపోతుంటారు చనిపోతుంటారు.
1: Those that go by this false city, they are born and they die, they go on changing.
0: కాని అమృతపుత్రుడైనటువంటి వాడు ఎప్పటికీ మార్పు చెందడు.
1: But the one who is really mortal will never change.
0: కనుక దైవత్వమునకు ఎప్పుడు కూడా శక్తి మార్పు చెందినటువంటిదే ఉంటుంటుంది.
1: ద డివైన్ పవర్ ఇస్ చేంజ్లెస్.
0: ఇట్ చేంజ్లెస్ అనేటువంటి ఒక పదము భగవంతుడు మాత్రమే అబ్బుతుంది.
1: ఇట్స్ ఓన్లీ గాడ్ హూ డజంట్ అండర్గో ఎనీ చేంజ్ ఈస్ చేంజ్లెస్ టోటలీ.
0: ఒకనొక సమయం లోపల
1: వన్ టైమ్
0: పార్వతి గణపతిని బియ్యంలో పెట్టుకుని జోలపాట పాడుతూ ఉండాలి.
1: పార్వతి వాజ్ సింగింగ్ లలబీ కీపింగ్ గణేష ఇన్ క్రేడల్.
0: నిద్రపో గణేష నిద్రపోవయ్య.
1: ఓ గణేష గో టు స్లీప్.
0: నీవు నిద్ర మేల్కొని ఉంటే ప్రపంచమే మేల్కొంటుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ డోంట్ స్లీప్ ద హోల్ వరల్డ్ విల్ హ్యావ్ టు బి అవేక్.
0: కనుక నీవు నిద్రపో.
1: దెర్ఫోర్ యూ స్లీప్.
0: ఈ దృశ్యాన్ని చూసింది లక్ష్మీదేవి వచ్చింది.
1: దిస్ సీన్ వాజ్ నోటీస్డ్ బై లక్ష్మి.
0: ఈ బిడ్డ పేరు ఏం పేరమ్మా అని అడిగింది.
1: అండ్ షీ ఆస్క్డ్ వాట్స్ ద నేమ్ ఆఫ్ ది చైల్డ్.
0: అప్పుడు ఈమె అమృతపుత్రుడు అన్నారు.
1: అండ్ దెన్ రెస్పాన్స్ వాస్ ఈజ్ అమృతపుత్ర ద సన్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ.
0: ఈ అమృతపుత్రుడా? ఎక్కడి నుంచి వచ్చింది ఈ పేరు?
1: వేర్ ఫ్రమ్ యూ గాట్ దిస్ నేమ్?
0: ఈశ్వరుడే ఇచ్చాడమ్మా.
1: సెట్ ఇట్ ఇస్ ద నేమ్ గివెన్ బై ఈశ్వర హింసెల్ఫ్.
0: ఈశ్వరుడు ఇచ్చినటువంటి పేరు అమృతము.
1: ఇన్ ఫ్యాక్ట్ ఈశ్వర నేమ్ దిస్ అమృత.
0: కనుక ఈశ్వరుడే అమృతపుత్రుడు.
1: ఈశ్వర హింసెల్ఫ్ ఈజ్ ఇమ్మోర్టల్.
0: అట్టి ఈశ్వరత్వం నుంచి ఏర్పడినటువంటిది అది కూడా ఈశ్వరత్వమే.
1: దేర్ఫోర్ వాట్ ఎవర్ దట్ కమ్స్ ఫ్రమ్ ఈశ్వర ఈజ్ ఈక్వల్లీ ఇమ్మోర్టల్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు క్రమక్రమేణా కొన్ని పాత గ్రంథములు మీరు ఏమాత్రం చదవటం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ నాట్ గోయింగ్ త్రూ దోస్ సీక్రెట్ టెక్స్ట్.
0: అవి కూడా మీరు చదివితే గాని మీకు ఈనాడు చదివేటువంటి చదువులు మీకు అర్థం అవుతాయి.
1: ఇఫ్ యు గో త్రూ దెమ్ వెల్ స్టడీ దెమ్ ది ఏన్షియంట్ సీక్రెట్ టెక్స్ట్ యూ విల్ అండర్స్టాండ్ ది ప్రెసెంట్ డే బుక్స్ మచ్ బెటర్.
0: కనుక విద్యార్థులారా,
1: సో స్టూడెంట్స్,
0: కేవలం అమృతం అంటే ఏమిటో కూడా మీకు అర్థం కాదు.
1: యు డు నాట్ నో వాట్ అమృత ఈజ్.
0: శృణ్వంత విశ్వే అమృతస్య పుత్ర అన్నాడు.
1: యు ఆర్ ది సన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
0: ఈ అమృత పుత్రుడైనటువంటి వాడికి ఎట్టి మృతులు కూడా ఉండవు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ హ్యాస్ నో ఎండ్.
0: అటువంటి పేరును ధరించుకుని ఈనాడు విద్యార్థులు కాలేజీలకు వస్తుంటే అమృతపుత్రుడు అమృతపుత్రుడు అంటుంటే అమృతపుత్రుడు అనేటువంటి వానికి అనేక అర్థములు కూడా తీసుకుని అందరూ అమృతపుత్రుడుగా ఉండాలని ఆశిస్తూ ఉంటాం.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ ఎక్స్పెక్ట్ ఎవ్రీబడి టు బి ఇమ్మోర్టల్ యాజ్ వి మూవ్ అబౌట్ ఇన్ దిస్ వరల్డ్. వీ హావ్ గాట్ టు లివ్ ఇన్ అకార్డెన్స్ ద టైటిల్ గివెన్ ద సన్స్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
0: కనుక మనం పేర్లు పెట్టుకోవటం కూడా తమాషాల కింద కాదు, శాశ్వతంగా పెట్టుకోవాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ది నేమ్స్ ఆర్ నాట్ సింప్లీ గివెన్, వీ హావ్ టు లివ్ అప్ టు దోస్ నేమ్స్.
0: కనుక మనము పేర్లలో ఉన్నటువంటి యొక్క పవిత్రత మనం గుర్తించుకోవడానికి ఎంతైనా గ్రంథాలు చదవాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ హావ్ టు గో త్రూ దిస్ టెక్స్ట్ విచ్ సర్టన్లీ స్పీక్ ఆఫ్ ద డెప్త్ అండ్ ద మీనింగ్ ఆఫ్ దీస్ సేక్రెడ్ నేమ్స్ గివెన్ టు అస్.
0: ఇటువంటి సత్యనిత్యమైనటువంటి యొక్క ధర్మమును సత్యనిత్యమైనటువంటి యొక్క పవిత్రతను మనం తెలుసుకోనలేకనే తప్పు మార్గంలో పడి అనేక రకములుగా మన చేతులారా మన వాక్ ద్వారా మనము క్షీణింపజేసుకుంటున్నాము.
1: సిన్స్ వీ హావ్ నాట్ అండర్స్టుడ్ ది ఎటర్నల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ అండ్ ధర్మ, వీఆర్ రూయింగ్ అవర్ సెల్స్ విత్ అవర్ ఓన్ హ్యాండ్స్, వీఆర్ డైవర్టెడ్, వీఆర్ పర్వర్టెడ్.
0: కేవలము మన నోటితోని సత్యధర్మ శాంతి ప్రేమలని పలుకుతూ ఉన్నాము.
1: వి జస్ట్ ఎక్స్ప్రెస్ వెర్బలీ బై వర్డ్.
0: కానీ పలుకుతూ ఉన్నాము, కానీ ఆ పలికేటువంటి పలుకులకు తగినటువంటి యొక్క అర్పితం ఏమాత్రము చేయటం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద వెర్బల్ ఎక్స్ప్రెషన్ ఈజ్ నాట్ లీడింగ్ టు ట్రాన్స్లేషన్ ఇన్ వన్స్ ఓన్ లైఫ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యాక్షన్.
0: కనుక అమృతపుత్రుడు అనేటువంటిది అమృతపుత్రుడే కానీ అమృతపుత్రుడు కాదు.
1: దేర్ఫోర్ వన్ ఈజ్ ఇమ్మోర్టల్ అండ్ నాట్ మియర్లీ ఇమ్మోర్టల్.
0: ఇటువంటి అమృతపుత్రుడు అనగా ఎప్పటికీ మృతి లేకుండా ఉండేటువంటి వాడు.
1: దేర్ఫోర్ ఇమ్మోర్టల్ మీనింగ్ ద వన్ హూ హ్యాస్ నో ఎండ్ ఎనీ టైమ్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను అమృతపుత్రుడే.
1: దేర్ఫోర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఇమ్మోర్టల్.
0: అందరూ అమృతపుత్రుడే.
1: ఆల్ ఆర్ ఇమ్మోర్టల్.
0: అమృతపుత్రులైపోయి దానికి పెట్టినేమనేటువంటిది కొన్ని కల్పించుకుంటున్నాము.
1: హౌఎవర్ వి హావ్ గాట్ అవర్ ఓన్ థింగ్స్ అట్రిబ్యూటెడ్ టు దీస్.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థినీయులారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: మీరందరూ కూడాను ఈ పేర్ల యొక్క తత్వమును చక్కగా గుర్తించి వర్తించడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: యు ఆల్ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు లివ్ అప్ టు ద స్టాండర్డ్స్ ఆఫ్ ద నేమ్స్ దట్ యు హావ్.
0: ఈశ్వరుడు అనేటువంటి వాడు ఎక్కడ కూడా ప్రత్యక్షంగా ఎవరు చూడలేదు.
1: నో వన్ హ్యాస్ సీన్ ద డైరెక్ట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ఈశ్వర.
0: అతను కేవలం కైవాస నివాసి అని.
1: వి సే దట్ హీ డ్వెల్స్ దేర్ ఇన్ కైలాస.
0: ఈ కైలాసవాసికి ఎట్టి పేరు కూడా ఉంటుండదు.
1: సో ద వన్ హూ రిసైడ్స్ దేర్ ఇన్ కైలాస ద పారడైజ్ హ్యాస్ నో స్పెసిఫిక్.
0: కైలాసం అనగా ఎక్కడ ఉంటుండాలి?
1: కైలాస వేర్ ఈజ్ ఇట్ ప్రెసెంట్?
0: మన వాక్ బంధన అయినప్పుడే కైలాసం అని కనిపెడుతుంది.
1: ద కైలాస యుల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ వెన్ వన్స్ వీ రిఫ్రెయిన్ ఫ్రమ్ టాక్ ఇన్
0: మౌనం వహించాలి.
1: వీ హావ్ టు అబ్జర్వ్ సైలెన్స్.
0: ఏ విధమైనటువంటి మౌనం?
1: వాట్ కైండ్ ఆఫ్ సైలెన్స్?
0: మాట యొక్క మౌనం ధరించాలి.
1: వీ హావ్ టు జస్ట్ విత్ డ్రా ఫ్రమ్ టాక్.
0: కేవలం మాట్లాడటం మాత్రం మానివేస్తే అది ప్రయోజనం లేదు.
1: నాట్ సింప్లీ కీపింగ్ క్వైట్, నాట్ సింప్లీ నాట్ టాకింగ్.
0: కనుక మాటల యొక్క తత్వము మన యొక్క మర్మం యొక్క తత్వము దివ్యత్వంతో కూడినటువంటి మాటలతో ఉంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ వర్డ్ క్యారీస్ విత్ ఇట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ, ద ప్రిన్సిపల్ ఆఫ్ లైఫ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరందరూ కూడా అమృతపుత్రులే.
1: యు ఆర్ ఆల్ ది చిల్డ్రన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
0: ఈ అమృతపుత్రులు అయినటువంటి మీకు ఈ మృతి రావడానికి కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ది రీజన్ బిహైండ్ దిస్ ఎండ్ ద లాస్ట్ మూమెంట్ బీయింగ్ ఇమ్మోర్టల్?
0: మీరు మృతిని మీరు తప్పక స్మరిస్తున్నారు.
1: బికాస్ యూ ఆల్వేస్ థింక్ ఆఫ్ దిస్ ఎండ్ ద డెత్.
0: కానీ దానిని ఏమాత్రం కూడా మనం తరించరాదు.
1: యూ షుడ్ నెవర్ థింక్ ఆఫ్ ది లాస్ట్ మోమెంట్.
0: తప్పక మనం నిరంతరము అమృతపుత్రుడము అమృతపుత్రుడము అని చెప్పాలి.
1: We have to constantly entertain the thought, remind ourselves that we are immortal.
0: Kanuka meeru amrutaputrune kaani anya putrulu kaadu.
1: Therefore truly speaking you are immortal and you should not think otherwise.
0: Kanuka meeru ekkada ee peru vachinappudiki meeru mottamota amrutaputrulu ani pettukondi.
1: Whatever name you may have, first know that you are immortal amrutaputra.
0: అమృత పుత్రుడు అనుకుంటే కూడాను చాలా దోషమే ఏర్పడుతుంది.
1: అండ్ ఇఫ్ యూ థింక్ అమృత ఫాల్స్ ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: అమృత పుత్రుడు అని చెప్పారు.
1: యూ షుడ్ సే అమృత పుత్ర ద సన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.

0: విద్యార్థులారా, ఈనాడు రాత్రి పూర్తి కూడాను మేల్కొని భజన చేస్తూ రావాలి.
1: యు బి అవేక్ అండ్ యు సింగ్, యు పార్టిసిపేట్ ఇన్ భజన్స్.
0: మీరు ఎంతవరకు మేల్కొన్నారు, ఎంతవరకు మీకు ఫలితం అనేది మీకు నిరూపిస్తాను.
1: భగవాన్ విల్ ప్రూవ్ అండ్ డెమోన్స్ట్రేట్ టు వాట్ ఎక్స్టెంట్ వీఆర్ డివోటెడ్, హౌ లాంగ్ వీ రిమైన్ అవేక్ దిస్ నైట్.
0: కనుక మేము బలవంతంగా మీరు ఏమాత్రము భజన చేయకూడదు. ఉత్సాహంగా
1: యు షుడ్ నాట్ డూ భజన్స్ అవుట్ ఆఫ్ ఫోర్స్, యు షుడ్ డూ ఇట్ విత్ ఆల్ బబ్లింగ్ ఎంథూజియాజం.
0: కనుక మీరందరూ కూడా నవ్వు ముఖంతో ఈ భజనలో ఏర్పడుకొని కూర్చొని నేను తెల్లవారి వచ్చినప్పటికీ ఈ ముఖాలంతా తేజస్సుగా మారుతూ రావాలి.
1: యు పార్టిసిపేట్ ఇన్ భజన్స్ విత్ స్మైలింగ్ ఫేసెస్. By the time Bhagavan will be amidst us tomorrow morning, in the early hours, he should find glow on our faces.
2: You are listening to the Divine Discourse delivered by Bhagavan Baba on the evening of the 8th of March 2005 on the occasion of Mahashivaratri.
3: You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

సాయిరామ్. డియర్ లిస్నర్స్, భగవాన్ బాబా సేస్, డోంట్ వాక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, ఐ మే నాట్ ఫాలో, డోంట్ వాక్ బిహైండ్ మీ, ఐ మే నాట్ లీడ్, వాక్ బిసైడ్ మీ అండ్ బి మై ఫ్రెండ్. నౌ ద క్వశ్చన్ ఈజ్ హౌ టు బిఫ్రెండ్ గాడ్ అండ్ రిమైన్ విత్ హిమ్ ఫర్ ఎవర్. We can afford to lose everything in this world, but not God, because He alone is our true friend for eternity. So how to develop this close relationship with God? Bhagwan Baba explains this in a beautiful discourse delivered during Dasara celebrations in the Purnachandra Auditorium in Prashanti Nilayam on the 11th of October 1986.

మెరుగ ఆనందమబ్బును తత్వమెరుగకున్న తాపమబ్బు ఆత్మతత్వమెరుగ ఆనందమబ్బును తత్వమెరుగకున్న తాపమెబ్బు

0: మాట తెలుపుచున్న మాట.
1: ఇఫ్ వన్ కెన్ కాంప్రహెండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ, హీ వుడ్ గెట్ ద సుప్రీం డిలైట్. ఇఫ్ వన్ డస్ నాట్ నో వాట్ ఇట్ ఈస్, వన్ కెన్ ఓన్లీ హ్యావ్ ఎక్స్ట్రీమ్ థర్స్ట్. ఇఫ్ వన్ నోస్ బ్రహ్మన్, వన్ బికమ్స్ బ్రహ్మన్ హిమ్సెల్ఫ్. దిస్ ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అండ్ ట్రూత్ విచ్ ఈస్ కన్వేడ్ టు యూ.
0: మృత్పింగమేకం బహుభాండ రూపం, మృత్పిండమేకం బహుభాండ రూపం, సువర్ణమేకం బహుభూషణాని, గోక్షీరమేకం బహుదేను తాప్. ఏకం పరాత్మ బహుదేనవర్తి. మట్టి ఒక్కటే కాని కుండల రూపములు భిన్నములు. సువర్ణము ఒక్కటే కాని ఆభరణములు వివిధమైనటువంటి రూపమును ధరిస్తుంది. గోవుల రంగులు భిన్నములు కాని గోవు యొక్క క్షీరము పవిత్రము అనగా తెలుపు రంగు. ఆత్మ ఒక్కటే అయితే మానవత్వమునందు భిన్నత్వమైనటువంటి రూపమునందు ఏకత్వంగా ప్రకటిస్తూ ఉంటుంది.
1: మడ్ అండ్ ఎర్త్ ఈజ్ వన్, బట్ ద పార్ట్స్ విచ్ ఆర్ మేడ్ అవుట్ ఆఫ్ ఇట్ ఆర్ డిఫరెంట్. Gold is one, but the jewelry made out of gold may be different. The colors of the cows are different, but
0: difference of colors.
1: There is a difference of colors in cows, but milk is one. Similarly,
0: one color.
1: The milk has only one color. Similarly, Paramatma is one, but the way that he manifests himself in different forms of human beings, they are many and different.
0: Eko devo sarvabhuteshu gudaha. Prati bhutamulandunu antarbhutamuga prakatinchetuvanti devudu okkade.
1: There is only one God who is manifesting himself as an indweller of all the living beings.
0: Atade satya swarupudu.
1: He is the very embodiment of truth.
0: Atane ananta prabhavudu.
1: He is the one who has extraordinary power and impact.
0: Kani satyam okkatainappatikini,
1: although truth is one,
0: anubhavajnudu danini anekanga అనుభవిస్తూ వచ్చారు.
1: ది నాలెడ్జబుల్ పీపుల్ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ది సేమ్ ట్రూత్ ఇన్ డిఫరెంట్ వేస్.
0: ఏకం సత్ విప్రా బహుధా వదంతి. ఉన్న సత్యం ఒక్కటైనప్పటికీ వారి వారి అనుభూతులను వారి వారి అనుభవములను పురస్కరించుకుని భగవంతునకు అనేక విధములైనటువంటి రూపనామములను కల్పించుతూ వచ్చారు.
1: There is only one truth, but in the light of different experiences of people, they have been giving different names and forms to the one God, divinity.
0: Mooladharamunu yavvarunu marchaleru leka koorchaleru.
1: No one would be able to change the basic truth, the basic support and the basic element.
0: Eenadu భగవంతుని యొక్క తత్వాన్ని అర్థం చేసుకుని లేని వారు అనేకులు.
1: దెర్ ఆర్ ఇన్యూమరబుల్ పీపుల్ టుడే హూ హావ్ నాట్ అండర్స్టూడ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్.
0: అర్థము చేసుకున్నట్టుగా అభినవం చేసేటువంటి వారు మరింత అధికులు.
1: దెర్ ఆర్ క్వైట్ ఎ ఫ్యూ పీపుల్ హూ ప్రిటెండ్ టు హ్యావ్ అండర్స్టూడ్ గాడ్.
0: కానీ దైవత్వమును ఎవ్వరు కూడాను ఏనాటికి పరిపూర్ణంగా అర్థం చేసుకునలేరు.
1: బట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీవన్ టు కాంప్రహెన్సివ్లీ ది ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్.
0: యెహోవాచ నివర్తంతే అప్రాప్య మనసా సహ. మనస్సునకు కాని వాక్కునకు కాని అతీతమైనటువంటి దివ్యత్వాన్ని పవిత్రతను ఏ రీతిగా వారు వర్ణించగలరు, ఏ రీతిగా వారు చిత్రించగలరు?
1: హౌ కెన్ ఎనీవన్ డిస్క్రైబ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్ విచ్ ట్రాన్సెండ్స్ ద మైండ్ అండ్ ద వరల్డ్.
0: మానవులకు అవసరమైనటువంటి వస్తువు అన్నింటినీ భగవంతుడు ఉచితముగా సృష్టిస్తూ వచ్చాడు.
1: గాడ్ హ్యాస్ క్రియేటెడ్ ఆల్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ మ్యాన్ ఫ్రీ.
0: మట్టి, నిప్పు, నీరు, గాలి, సూర్యకాంతి.
1: ఇట్ ఈస్ ది ఎర్త్, ద వాటర్, ద ఫైర్, ద ఎయిర్ అండ్ సన్ లైట్.
0: కానీ భగవంతుడు అనుగ్రహించి ప్రసాదించిన ఈ పదార్థముల నుండి వ్యక్తి, వైజ్ఞానికుడు అనేక విధములైనటువంటి రూపనామములను సృష్టించుతూ వస్తున్నాడు.
1: Men, especially scientists and technologists, have been making use of those articles which have been freely bestowed by God and creating different forms and different items.
0: Kani ee vaidyanikudu ee padarthamunu srushtinchinattuga bhramistunnadu.
1: Scientists, they delude themselves that they are creating all these objects.
0: Leni padarthamunu ee vyakti kudanu srushtinchaledu.
1: No individual can create an object which is not existing.
0: Unnadaniki kanna roopamulanu yerparachi binna binnamainatunti margamunandu prabodhisthu vastundaru.
1: They have been only transforming one the existing things into different shapes and different objects.
0: Neerulo nippunnadi,
1: there is fire in water.
0: Kani vaigyanikudu tana vijnana shakti cheta దాని నుండి విద్యుత్ శక్తిని కూడాను ప్రసరింపచేస్తున్నాడు.
1: సైంటిస్ట్ హ్యావ్ బీన్ ఏబుల్ టు ప్రొడ్యూస్ ఎలక్ట్రిసిటీ అవుట్ ఆఫ్ వాటర్.
0: కానీ ఈ విద్యుత్ శక్తి ఈ వైజ్ఞానికుడు సృష్టించినటువంటిది కాదు.
1: ట్రూలీ స్పీకింగ్, దే హావ్ నాట్ క్రియేటెడ్ ఎలక్ట్రిసిటీ.
0: ఇది అగోచరమై గుప్తంగా ఉండినటువంటి ఒక శక్తిని తాను వ్యక్తం చేసుకుంటూ వచ్చాడు.
1: ద ఓన్లీ థింగ్ దట్ దే హవ్ డన్ ఇస్ దే హవ్ బీన్ ఏబుల్ టు మానిఫెస్ట్ ద ఇన్విజిబుల్ పవర్ విచ్ వాస్ ఆల్రెడీ దేర్.
0: ఈ నీరు నుండి ఈ యొక్క విద్యుత్ శక్తి లేకుండా తాను ఏమాత్రం కూడాను దీనిని సృష్టించలేడు.
1: ఇఫ్ ఓన్లీ ఎలక్ట్రిసిటీ వాజ్ నాట్ దేర్ ఇన్ వాటర్, హీ వుడ్ నాట్ హావ్ క్రియేటెడ్ ఎలక్ట్రిసిటీ అవుట్ ఆఫ్ వాటర్.
0: ప్రతి పదార్థమునందును ఉక్తముగా గోప్యముగా ఉండినటువంటి యొక్క తత్వమును వ్యక్తీకరింపచేసేటువంటి వ్యక్తులు ఈనాడు అధికమైపోతూ వచ్చారు.
1: ది పీపుల్ హూ హ్యావ్ బీన్ ఏబుల్ టు మేనిఫెస్ట్ ది ఇన్హెరెంట్ పవర్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ దే ఆర్ గ్రోయింగ్ ఇన్.
0: దీనిని ఆధారముగా కొని వైజ్ఞానిక శాస్త్రము విరివిగా పెరుగుతున్నదని మనం విశ్వసిస్తూ ఉన్నాము.
1: ఆన్ ద బేసిస్ ఆఫ్ దిస్ వీఆర్ బిలీవింగ్ దట్ సైన్స్ ఈస్ గ్రోయింగ్ ఫాస్ట్.
0: కానీ ఈ యొక్క ఉత్పత్తి మానవుడు ఒక ప్రత్యేకముగా తాను లేనటువంటి దానిని సృష్టించినట్టుగా భ్రమించటము, ఇది అజ్ఞానము.
1: ఇట్ ఈస్ ఇగ్నోరెన్స్ ఆన్ ద పార్ట్ ఆఫ్ మ్యాన్ టు థింక్ దట్ హీఈస్ క్రియేటింగ్ సంథింగ్ అవుట్ ఆఫ్ నథింగ్.
0: భూమిలో అట్టడుగున జలమున్నది.
1: ఇన్ ది బౌల్స్ ఆఫ్ ఎర్త్ దేర్ ఈస్ వాటర్.
0: కానీ ఉన్న జలమును ఈ వైజ్ఞానిక శాస్త్రంగా సాంకేతిక విజ్ఞానంగా దీనిని పైకి తెప్పిస్తూ ఉన్నాడు.
1: ఆల్ దాట్ the scientists and the technologists have been able to do is to bring water out.
0: Kani puram unnade kani vidu pratyekanga nootananga srushtinchaledu.
1: He has not created water. Water was already there in earth.
0: Leka unna yokka moola dhatuvunu taanu samharam cheyaledu.
1: He cannot even destroy the existing basic elements.
0: Idi nirmoolam gaavinchatam kani nirmanam gaavinchatam kani ఇది మానవుని చేతిలో లేదు.
1: ఇట్ ఈస్ నాట్ విత్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ మ్యాన్ ఎయిదర్ టు క్రియేట్ ఆర్ డిస్ట్రాయ్ బేసిక్ థింగ్స్.
0: ఈ యొక్క దివ్యతత్వాన్ని ప్రతి వ్యక్తి కూడా గుర్తించినప్పుడే ఈ యొక్క దైవత్వం అనేటువంటిది సర్వత్రా వ్యాపించినదనేటువంటి సత్యాన్ని అర్థం చేసుకోగలడు.
1: ఓన్లీ వెన్ ఎవ్రీవన్ రియలైజెస్ దిస్ బేసిక్ ట్రూత్ వన్ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది ఆల్ పర్వేసివ్నెస్ ఆఫ్ డివినిటీ.
0: మ్యాన్ కెన్ నెవర్ బి క్రియేటెడ్ నో కెన్ ఇట్ బి డిస్ట్రాయిడ్.
1: మ్యాటర్ కెన్ నెవర్ బి క్రియేటెడ్ నార్ కెన్ ఇట్ బి డిస్ట్రాయిడ్.
0: మానవుని చేత ఇది కేవలం సృష్టించడమో లేక దీనిని సంహరించడమో జరుగుతున్నదని మనం భావిస్తున్నాము.
1: వీఆర్ బిలీవింగ్ దాట్ థింగ్స్ హావ్ బీన్ క్రియేటెడ్ ఎయిదర్ బై మ్యాన్ ఆర్ దే హావ్ బీన్ డిస్ట్రాయిడ్ బై హిమ్.
0: ఇది కేవలము మానవుని యొక్క ఊహలు మాత్రమే.
1: దిస్ ఈజ్ ఓన్లీ ఎన్ ఇమాజినేషన్ ఆఫ్ మ్యాన్.
0: ఇట్టి దివ్యత్వం అనేటువంటిది అనాది నుండి కూడాను మనకు అగోచరంగా ఉంటూనే ఉన్నది.
1: దిస్ డివినిటీ హ్యాస్ బీన్ ఎగ్జిస్టింగ్ ఫ్రమ్ క్వైట్ లాంగ్ ఏన్షియంట్ డేస్.
0: భూమికి ఆకర్షణ శక్తి ఇది సహజమైనటువంటిది.
1: పవర్ ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ న్యాచురల్ ఫర్
0: కానీ న్యూటన్ పరిశోధన చేత దీనిని వ్యాప్తి చేసుకుంటూ వచ్చాడు, ప్రకటితం గావిస్తూ వచ్చాడు.
1: న్యూటన్ హ్యాస్ ఓన్లీ డిక్లేర్డ్ ఇట్ అండ్ అనౌన్స్డ్ ఇట్ by discovering this particular truth.
0: ఈ యొక్క ఆకర్షణ శక్తి న్యూటన్ ప్రకటన చేయక పురం కూడాను ఈ యొక్క భూమి యందు ఉన్నది.
1: This power of gravitation was there to earth even before Newton discovered it.
0: అదే విధముగానే దైవ శక్తి అనేటువంటిది గుప్తముగా గోప్యముగా సర్వత్రా ఉండినప్పటికీ వారి వారి సాధనా సంపత్తి ద్వారా దానిని సాక్షాత్కరింపై చేసుకోగలుగుతున్నారు.
1: ఇన్ ద సేమ్ వే ద డివైన్ పవర్ ఈస్ దేర్ ఇన్హెరెంట్ అండ్ సటిల్ ఇన్ ఎవ్రీథింగ్ బట్ ఓన్లీ థింగ్ ఈస్ పీపుల్ బై సాధన హ్యావ్ బీన్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ వాట్ ఈస్ ఆల్రెడీ ప్రివలెంట్ అండ్ ఆల్ పర్వేసివ్.
0: మానవుని యందు అనేక తెగలుగా అనేక మతములుగా అనేక కులములుగా అనేక వర్ణములుగా ఉండేట్టుగా మనము భావిస్తున్నాము.
1: వీఆర్ బిలీవింగ్ that there are different types of castes, communities and such kind of differences between
0: man and man.
1: All these are a type of illusions on the part of man.
0: ఈ విధమైన భ్రమ మానవుని యందు ఉండినంత వరకు కూడాను బ్రహ్మను తాను కరించలేదు.
1: As long as man suffers from these illusions, he would not be able to get a vision of Brahma.
0: సత్యము
1: truth
0: సత్యము ఒక్కటి.
1: Truth is one.
0: కానీ ఇది బ్రాహ్మణుల సత్యము, క్షత్రియుల సత్యము, భారతీయుల సత్యము, అమెరికా వారి సత్యము, రష్యా వారి సత్యము అని ఈ సత్యాన్ని ఒక్క దేశమునకు, ఒక్క కాలమునకు, ఒక్క తెగకు, ఒక్క కులమునకు ఇది ఏమాత్రము పరిమితం చేయలేరు కదా.
1: Truth cannot be separate for Brahmins, cannot be separate for Kshatriyas, and it cannot be separate for Bharatiyas and for Americans and so on. We cannot separate truth and make that particular truth as unique for one caste, creed,
0: community. అదే విధముగానే నిప్పు నీరు యొక్క తత్వములు కూడాను ఇది బ్రాహ్మణుల నిప్పు, ఇది శూద్రుల నిప్పు, ఇది క్షత్రియుల నిప్పు, ఇది భారతీయుల నిప్పు, ఇది విదేశీయుల నిప్పు అని దీనికి కూడా ఎట్టి భేదములు కూడా లేవు కదా.
1: The same thing is true of fire and water. There is nothing like fire which is exclusively for Brahmins or for Kshatriyas or for Bharatiyas, for Americans and for different types of people and different times.
0: Ganga dekulamu, gali dekulamu, andaru anubhavistunnam kada.
1: The same thing is true of water and also air. All of us are sharing a common
0: idhe vidhamugane daivattam anetundi ekattamai undinappatikini mana yokka bhrantulu cheta binnatvanga vibhajinchi danini bhrantitoni anubhavistunnam.
1: In the same way, although divinity is one, by our own illusions we have been dividing that into different things and experiencing differently.
0: ఇది కేవలము దైవత్వాన్ని జాతి మత దేశ కాలమునకు ఏమాత్రం కూడా మనము దీనిని పోల్చుకునరాదు.
1: We cannot associate divinity exclusively to a particular nation, to a particular region, caste, community or time.
0: ఒక కృష్ణుని విషయం చూడండి.
1: Let us take the instance of Krishna.
0: కృష్ణుడు ఏ తెగకు చేరినటువంటి వాడు, చెందినవాడు?
1: టు విచ్ పర్టికులర్ క్యాస్ట్ ది కృష్ణ బిలాంగ్?
0: ఇది బ్రాహ్మణులకు కులదేవత కాదు.
1: ఇట్ ఈస్ నాట్ టు బ్రాహ్మిన్స్.
0: క్షత్రియులకు ఒక సంపద కాదు.
1: దిస్ ఇస్ నాట్ ఎక్స్క్లూజివ్ వెల్త్ ఆఫ్ క్షత్రియాస్.
0: వైశ్యులకు ఇది ఒక ఐశ్వర్యం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ది వెల్త్ ఫార్ వైశ్యాస్ ఐదర్.
0: ఇది లోక సంరక్షణకై అవతరించినటువంటి యొక్క స్వరూపము.
1: దిస్ ఈస్ ఇన్కార్నేషన్ విచ్ హెస్ కమ్ డౌన్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ ది ఎంటైర్ హ్యూమానిటీ.
0: ఈ కృష్ణుడు నావాడు నీవాడు అని అనుకోవటము కేవలం ఒక విధమైనటువంటి యొక్క మమకారమే, అభిమానమే.
1: టు థింక్ కృష్ణ యాజ్ బిలాంగింగ్ ఎక్స్క్లూజివ్లీ టు వన్ ఆర్ ది అదర్ ఈజ్ ఓన్లీ అన్ అటాచ్మెంట్.
0: కృష్ణుడు కేవలం మావాడు అని అనుకోవటం చేతనే యాదవుల లోపల ముసలం పుట్టి యాదవులు అందరూ కూడా క్షీణించిపోయారు.
1: యాదవాస్ కేమ్ టు రూయిన్ అండ్ దే వర్ డిస్ట్రాయిడ్ బికాస్ దే ఫెల్ట్ దట్ కృష్ణ వాస్ దేర్స్ ఎక్స్క్లూజివ్లీ.
0: కనుక దైవత్వం అందరి వాడు, ఏ ఒక్కరి వాడు మాత్రమే కాదు.
1: We have to understand that divinity is for all. He is not exclusively meant for one.
0: Unnadi okkate okkade daivamu.
1: There is only one God who is existing.
0: Ee okkade netunte devamu daivamu pekkuga roopamulanu pondi aneka vidhamainatunte yokka bhramtalanu santripti paristhu vastunnadu.
1: But he is manifesting himself in different forms and names in order that many people may derive satisfaction.
0: ఇలాంటి దైవత్వాన్ని మనం అర్థం చేసుకోవాలంటే కేవలం సాధన మాత్రమే కాదు, విచారణ కూడా అత్యవసరము.
1: ఇఫ్ యు వాంట్ టు రియలీ అండర్స్టాండ్ దిస్ యునిక్ ఫార్మ్ ఆఫ్ డివినిటీ, ఈ సాధన అలోన్ ఈజ్ నాట్ సఫిషియంట్, ఎన్క్వైరీ ఈజ్ ఎసెన్షియల్.
0: ఈనాడు భిన్నత్వమును ప్రోత్సహించి అభివృద్ధి పరిచేటువంటి వారు అధికమైపోతున్నారు.
1: టుడే పీపుల్ హూ ట్రై టు బ్రింగ్ అబౌట్ డిఫరెన్సెస్ ఆర్ ఇంక్రీజింగ్ ఇన్ నంబర్.
0: ఏకత్వమును అనేకత్వంగా భావిస్తూ వస్తున్నారు.
1: దే ఆర్ ట్రైంగ్ టు టేక్ ది సింగిల్ యూనిటీ ఇంటూ డిఫరెంట్.
0: కనుక దివ్యత్వం అనేటువంటిది మరింత అడుగున పడిపోతున్నది.
1: దట్ ఈస్ వై డివినిటీ హాస్ నాట్ బీన్ ఎక్స్పీరియన్స్ ప్రాపర్లీ.
0: లౌకిక సంబంధమైనటువంటి యొక్క వ్యామోహముల చేతను,
1: బై అటాచ్మెంట్స్ అండ్ ఇన్ఫాచుయేషన్ రిలేటింగ్
0: వ్యాపారముల చేతను,
1: బై సచ్ బిజినెస్ అప్రోచ్,
0: ఈ దైవత్వాన్ని వేరువేరుగా విభజిస్తూ వస్తున్నారు.
1: They are trying to differentiate and divide this divinity.
0: దీని వలన దైవత్వం యొక్క నిజతత్వాన్ని మానవులు గుర్తించలేకపోతున్నారు.
1: That is the reason why man has not been able to understand the truth behind divinity.
0: తద్వారా ధర్మం ఏమిటో అధర్మం ఏమిటో గుర్తించుకోలేకపోతున్నారు.
1: On account of that, he has not been able to understand what is righteous conduct and what is unrighteous conduct.
0: ఏ దేశమున ధర్మదేవత, శాంతిదేవత కలకలలాడుచుండును, ఆ దేశమునంది సంపత్తి కిలకలలాడుతూ ఉంటాయి.
1: ఇన్ విచ్ ఎవర్ కంట్రీ ది గాడెస్ ఆఫ్ ధర్మ అండ్ గాడెస్ ఆఫ్ శాంతి ఆర్ ఫ్లరిషింగ్, దే అలోన్ విల్ బి హావింగ్ ఆల్ ప్రాస్పెరిటీ అండ్ ప్లెంటీ.
0: ఈనాడు ధర్మములకు విరుద్ధముగా,
1: టుడే పీపుల్ ఆర్ గోయింగ్ అగెన్స్ట్ ధర్మ,
0: నీతికి విరుద్ధముగా.
1: దే ఆర్ ఆల్సో గోయింగ్ కాంట్రరీ,
0: జాతిని ఆధారము చేసుకుని.
1: దే ఆర్ బేసింగ్ ది ఎంటైర్ థింగ్ ఆన్
0: దేశమునందు అనేక విధములైన అశాంతిని అభివృద్ధి పరుస్తూ ఉన్నారు.
1: దే ఆర్ గివింగ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ స్ట్రైఫ్ అండ్ అగ్నీ అండ్ ప్రాబ్లమ్స్ టు ఎవ్రీ కంట్రీ.
0: ఇలాంటి అధర్మమును అభివృద్ధి పరిచేటువంటి వ్యక్తులను అనేక మంది పెద్దలైనటువంటి వారు చూస్తున్నారు.
1: గ్రేట్ పీపుల్ ఆర్ ఆల్సో మియర్లీ వాచింగ్ దీస్ పీపుల్ హు ఆర్ ఫాలోయింగ్.
0: జ్ఞానులు పండితులు దీనిని కూడా పరికిస్తూ ఉన్నారు.
1: స్కాలర్స్ అండ్ లీడర్స్ ఆల్సో ఆర్ మియర్లీ వాచింగ్ దిస్.
0: గొప్ప గొప్ప ఉన్నత స్థాయి ఉన్నటువంటి యొక్క అధికారులు కూడా దీన్ని చూస్తూ ఉన్నారు.
1: పీపుల్ హు ఆర్ ఆక్యుపైయింగ్ హై పొజిషన్స్ ఆఫ్ అథారిటీ ఆర్ ఆల్సో మియర్లీ వాచింగ్.
0: కానీ ఎవరు కూడా దీనిని అరికట్టలేకపోతున్నారు.
1: బట్ నో వన్ హాస్ బీన్ ఏబుల్ టు స్టాల్ అండ్ కంట్రోల్ దిస్.
0: ఇది అధర్మము అని ఎదుర్కోలేకపోతున్నారు.
1: దే ఆర్ నాట్ బీన్ ఏబుల్ టు అపోజ్ స్టేటింగ్ దట్ దిస్ ఇస్ అధర్మ అండ్ అన్రైచియస్.
0: కనుకనే వీరి జ్ఞానము, వీరి స్థానము, వీరి బుద్ధి కుశలత కూడా కేవలం నిర్మూలమైపోయినట్టుగా చూస్తున్నారు.
1: దట్ ఈస్ వై దే ఆర్ ఆల్సో లూజింగ్ ఆల్ దేర్ పవర్స్ అండ్ ఆల్ దేర్ స్కిల్స్ ఆఫ్ అండర్స్టాండింగ్.
0: ఇట్టి వారు అధర్మమును ఆచరించకపోయినను అధర్మాన్ని ప్రోత్సహించేటువంటి వారిగా తోస్తూ ఉంటున్నారు.
1: దీస్ పీపుల్ హూ ఆర్ మియర్లీ వాచింగ్ may not be doing adharma but encouraging adharma.
0: దీనికి ఒక చిన్నది ఉదాహరణ.
1: There is a good example for
0: మహాభారతం నందు.
1: ఇన్ మహాభారత్
0: ఈ యుద్ధం అనేటువంటిది ప్రపంచమునకి చాలా ప్రమాదం కలిగించేటువంటిదని గుర్తించి ధర్మజుడు కృష్ణుణ్ణి రాయబారంగా అంపాడు.
1: ధర్మజ రికగ్నైజింగ్ దట్ వార్ వుడ్ బ్రింగ్ గ్రేట్ కెలామిటీస్ టు ద వరల్డ్ pray to Krishna and ask him to go on a mission of peace.
0: నిండు సభలోపల కృష్ణుడు ప్రవేశించి దీనివల్ల జరిగేటువంటి యొక్క ప్రమాదములు, ఈ యొక్క పరిస్థితులు కూడాను చక్కగా వర్ణించాడు.
1: కృష్ణ ఎంటర్డ్ ద ఫుల్ కోర్ట్ ఆఫ్ దుర్యోధన అండ్ ఎక్స్ప్లెయిన్ ఎలాబొరేట్లీ ద ఇంప్లికేషన్స్ అండ్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ దిస్ వార్.
0: కానీ ఈ విషయములను మహాజ్ఞాని అయినటువంటి భీష్ముడు, ద్రోణాచారి, కృపాచారి, అశ్వత్థామ ఇలాంటి పండితోత్తములు కూడాను చక్కగా వింటూ ఉన్నారు.
1: గ్రేట్ ప్రిసెప్టర్స్ అండ్ వైస్ పీపుల్ లైక్ భీష్మాచార్య, ద్రోణాచార్య, కృపాచార్య అండ్ అశ్వత్థామ వర్ ఆల్ దేర్ లిజనింగ్.
0: కానీ వీరు విని కూడాను ఏ విధమైనటువంటి ఉపయోగం లేకపోయింది.
1: దే హర్డ్ ఆల్ ద ఎక్స్ప్లెనేషన్ బట్ దేర్ వాజ్ నో యూజ్.
0: దుష్టులు దుర్మార్గులైనటువంటి కౌరవుల యొక్క చెంత చేరటం చేతనే, వారి సహవాసం చేతనే వీరు కూడాను దానిని ప్రోత్సహించేటువంటి వ్యక్తులుగా తయారయ్యారు.
1: అన్ అకౌంట్ ఆఫ్ దేర్ అసోసియేషన్ విత్ వికెట్ కౌరవాస్ దే ఆల్సో బికేమ్ ఎ పార్టీ టు ది ఎంటైర్.
0: ఈ అధర్మమును అక్రమమును గుర్తించినటువంటి విదురుడు దానిని ఎదుర్కొనుటకు ప్రయత్నించాడు.
1: విదుర హూ రికగ్నైజ్ దిస్ అధర్మ అండ్ అన్రైచియస్ యాక్ట్ హీ వాంటెడ్ టు అపోజ్ దిస్.
0: ఇది మంచిది కాదని కృష్ణ పరమాత్మ యొక్క పవిత్రమైనటువంటి సూక్తులను మనము ఆచరణయందు ఉంచి దీనికి తగినటువంటి పరిహారము గావించవరనని అనేక విధములుగా నచ్చజెప్పాడు.
1: హీ టోల్డ్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్ స్టేటింగ్ దట్ వి హావ్ టు ఫాలో ది వర్డ్స్ ఆఫ్ విజ్డమ్ కమింగ్ ఫ్రమ్ కృష్ణ అండ్ వి షుడ్ గివ్ అప్ వార్.
0: కానీ ప్రయోజనం లేకపోయింది.
1: బట్ ఇట్ వాజ్ ఆల్ ఫ్యూటైల్.
0: ఈ దుష్టులు దుర్మార్గులైనటువంటి వారి చేత ఉండటం కంటే ఏదైనా యాత్ర పోవటం మంచిదని విదురుడు ఆ రాజ్యమునే విసర్జించిపోయాడు.
1: విదురు వాజ్ లిటిల్ ఫ్రస్ట్రేటెడ్ అండ్ హి సెడ్ దట్ ఐ వుడ్ గో ఆన్ ఎ పిల్గ్రిమేజ్ రాదర్ దాన్ స్టే ఇన్ దిస్ పర్టికులర్ కంట్రీ వేర్ దేర్ ఇస్ నో రైచియస్నెస్.
0: ఈ భీష్ముడు, ద్రోణాచారి, కృపాచారి వీరందరూ కూడాను పాండవుల యొక్క పప్పు పులుసు తినటం చేతనే వారికి ఏదో ఒక విధమైనటువంటి ఒక సహాయకారులుగా ఉండాలని, వారి రాజ్యంలో మేము జీవించినామనేటువంటి అభిమానం అమకారం చేత ఈ దుష్టులైనటువంటి వారి యొక్క దీని ఎందే వారు జీవిస్తూ వచ్చారు.
1: భీష్మాచార్య, ద్రోణాచార్య, కృపాచార్య హూ ఏట్ ది ఫుడ్ ప్రొవైడెడ్ బై కౌరవాస్ వాంటెడ్ టు జస్ట్ పే బ్యాక్ దర్ గ్రాటిట్యూడ్ బై సపోర్టింగ్ దెమ్ ఇన్ వన్ వే ఆర్ ది అదర్.
0: అందరూ గొప్ప ఆచార్యులే.
1: ఆల్ దోస్ త్రీ వర్ గ్రేట్ ప్రిసెప్టర్స్ అండ్ ఆచార్య.
0: అందరికీ ధర్మాధర్మ విషయం గుర్తించినటువంటి వారే.
1: దే న్యూ వాట్ వాజ్ ధర్మ అండ్ వాట్ వాజ్ అధర్మ.
0: నిత్యానిత్య విషయం పరిశీలించినటువంటి వారే.
1: దే ఆల్సో హ్యాడ్ దట్ పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
0: ప్రయోజనం ఏమిటి?
1: బట్ వాట్ ఈస్ ది యూజ్?
0: ఆచరణలో లేనటువంటి యొక్క ఈ జ్ఞానములన్నీ కూడా నిరుపయోగములైపోయాయి.
1: ఆల్ ద విజ్డమ్ విచ్ ఇస్ నాట్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ ఈస్ యూజ్లెస్.
0: కనుకనే కట్టకడపటికీ యుద్దము లోపల కౌరవులు ఏ విధంగా మరణించారో అదే విధంగానే ఈ ఆచార్యులు కూడా మరణించారు.
1: అల్టిమేట్లీ దే వర్ ఆల్సో పార్టీ టు ద వార్. దే కేమ్ టు ది సేమ్ బ్యాడ్ స్టేట్ ఆఫ్ డెత్ ది వే దట్ అదర్స్ వెంట్ ఇన్ ద వార్.
0: అన్యాయమును అక్రమమును ధిక్కరించి దానిని సరిచేసేటువంటి శక్తి సామర్థ్యములు ఉండి కూడాను దానిని ఎవరు సరిచేయుటకు ప్రయత్నించరో వారు కూడాను దుష్టులతో సమానమనే భావిస్తూ వచ్చాడు కృష్ణుడు.
1: కృష్ణ బిలీవ్ దట్ ఈవెన్ ఇఫ్ ది పీపుల్ ఆర్ గుడ్ పీపుల్ ఇఫ్ దే డు నాట్ అపోజ్ అన్రైచియస్నెస్ అండ్ ఇంప్రాపర్ థింగ్స్ దే మే బి కన్సిడర్డ్ యాజ్ అ పార్టీ టు ద హోల్ ఎపిసోడ్.
0: మన కంటెదుట ఇంత అన్యాయములు, అక్రమములు, అనాచారములు జరుగుతున్నప్పటికీ మనము చూస్తూ కేవలం దానిని ఏమాత్రం కూడా ఎదుర్కొనలేక దాన్ని సరిదిద్దలేకపోయినటువంటి యొక్క వ్యక్తులు కూడాను ఆ దుర్మార్గములో కూడినటువంటి వ్యక్తులుగానే తయారవుతున్నారు.
1: ఆల్ దోస్ పీపుల్ హూ వాచ్ హెల్ప్లెస్లీ ఆల్ ద బ్యాడ్ థింగ్స్ అండ్ అన్రైచియస్ థింగ్స్ విచ్ ఆర్ గోయింగ్ ఆన్ దే మే బి కన్సిడర్డ్ యాజ్ ఎ పార్టీ టు ది ఆల్ ది వికెడ్ యాక్ట్స్ ఆల్సో.
0: కనుకనే దుర్మార్గుల యొక్క ఫలితాన్ని కూడా వీరు కూడా అనుభవించవలసి వస్తుంది.
1: దే విల్ ఆల్సో షేర్ ది ఫ్రూట్స్ ఆఫ్ అండ్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ బ్యాడ్ యాక్ట్స్.
0: సహవాసమే ప్రోత్సాహములకు మూల కారణం.
1: ఇట్ ఈస్ ది అసోసియేషన్ ది కంపెనీ విచ్ హెస్ ఎన్కరేజ్డ్ దెమ్ టు ఇండల్జ్ ఇన్ సచ్ బ్యాడ్.
0: లౌకికంగా మన నిత్య జీవితంలో అనుభవించేటువంటి కొన్ని ఉదాహరణలు.
1: A few examples from day to day life can be taken to illustrate this.
0: రాత్రి వేళలందు మనలను ఏదో ఒకటో రెండో దోమలు కుడతాయి.
1: In nights, one or two mosquitoes might bite us.
0: నల్లులు కరుస్తాయి.
1: Bed bugs may give trouble.
0: కానీ ఈ బాధను సహించుకోలేక మనము ఏదో ఒక విషసం సంబంధమైనటువంటి స్ప్రేను మనం చేస్తాము.
1: In order to destroy them, we may spray some insecticide.
0: కానీ కుట్టినది కొన్ని దోమలైతే చచ్చేది అన్ని దోమలు చస్తాయి.
1: ఇట్ మే బి వన్ ఆర్ టూ మస్కిటోస్ విచ్ మైట్ హావ్ గివెన్ యూ ట్రబుల్ బట్ ఆల్ ది మస్కిటోస్ ఆర్ డెస్ట్రాయ్డ్.
0: కరిచినది ఏ ఒకటో రెండో నల్లులైతే దాని సమీపంలో ఉండేటువంటి అనేక నల్లులు కూడా చచ్చిపోతాయి.
1: ఇట్ ఈస్ నాట్ మేర్లీ దోస్ వన్ ఆర్ టూ మస్కిటోస్ విచ్ హావ్ గివెన్ యూ ట్రబుల్ విచ్ విల్ బి డైయింగ్. ఆల్ ది అదర్ మస్కిటోస్ ఆల్సో విల్ బి ఎ ప్రే టు.
0: కానీ కరిచిన దాన్నే చంపుతున్నామా, కుట్టిన దాన్నే చంపుతున్నామా?
1: Are we killing only one or two mosquitoes which have bitten us, or the bugs?
0: అదే విధముగా దుష్టులు దుర్మార్గుల యొక్క చెంత మనం కూడాను మన జీవితాన్ని గడపటం చేతను, ఆ యొక్క దుష్ట సంబంధమైనటువంటి దానిని అరికట్టలేకపోవడం చేతను మనకు కూడాను ఆ ప్రభావములో ఒక భాగం ఉంటుంటారు.
1: ఇన్ ద సేమ్ వే, ఇఫ్ వీ డు నాట్ కంట్రోల్ ద వికెడ్ పీపుల్స్ యాక్షన్, వీ విల్ ఆల్సో హ్యావ్ ఎ షేర్ ఇన్ ది వికెడ్నెస్ అండ్ ది ఫ్రూట్స్ విచ్ దోస్ వికెడ్ పీపుల్ విల్ బి రీపింగ్.
0: దైవం కూడాను అన్యాయ అక్రమ అనాచారములు జరుగుతున్నటువంటి సమయం నందు దానిని ఆదరించి దాని అరికట్టలేని వ్యక్తులను, దానిని ఎదుర్కోలేని వ్యక్తులను కూడా సమంగా కూడా దుష్ట సంహారంగా చేస్తూ వస్తాడు.
1: గాడ్ ఆల్సో విల్ కన్సిడర్ ఆల్ దోస్ పీపుల్ హూ డు నాట్ కంట్రోల్ సచ్ వికెడ్నెస్ అండ్ సచ్ అన్రైచియస్.
0: వీడు పండితుడే, వీడు పావురుడే అని కానీ, వీడు జ్ఞాని అజ్ఞాని అని కానీ ఏమాత్రం కూడా చూడడు.
1: హి విల్ నాట్ సే దట్ హీస్ అ స్కాలర్ అండ్ ఈస్ అన్ ఇగ్నోరెంట్ పర్సన్. హీస్
0: జ్ఞాని అయితే దీనిని ఎందుకు ఎదుర్కోలేకపోతే,
1: if only you are a wise person, why did you not
0: ఎందుకు తెలిసినటువంటి సత్యాన్ని వానికి బోధించలేకపోతే,
1: why did you not teach those people the truth which you knew?
0: ఆ యొక్క దోషమే నీలో కూడా ఉంటుందని.
1: An account of this particular defense,
0: దోషించిన దోషునికి సరైన బోధన చేయలేనటువంటి దోషమే నీ దోషం.
1: Your defect is not controlling the defect and
0: కనుకనే సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయ అక్రమ ఆచారములంతా కూడా సాధ్యమైనంత వరకు మనం దాన్ని ఎదుర్కొని దాన్ని సరిచేసేటువంటి యొక్క విషయంలో మనం పాల్గొన్నప్పుడే నిజముగా మనము ధర్మ సంస్థాపనకు కొంత తోడ్పడినటువంటి వారం అవుతాం.
1: Therefore, only when we oppose all the unrighteous acts and atrocities that have been taking place in the society, can we rightly say that we are also participating in dharma samsthapana.
0: త్రేతాయుగమునందు కూడాను రావణుడు చేయుచున్నటువంటి అన్యాయ అనాచారములన్నీ కూడాను చూస్తున్నటువంటి సోదరుడు విభీషణుడు సహించుకోలేకపోయాడు.
1: ఈవెన్ ఇన్ త్రేతాయుగ విభీషణ డిడ్ నాట్ టాలరేట్ ఆల్ ద అన్రైచియస్ యాక్ట్స్ ఆఫ్ హిజ్ ఓన్ బ్రదర్ రావణ.
0: అనేక విధములుగా దానికి అడ్డు తగిలి తన సోదరునికి చాలా విధములుగా బోధిస్తూ వచ్చాడు.
1: ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్ హి అపోజ్డ్ దట్ అండ్ టాట్ వాట్ వాస్ రైట్ టు హిజ్ ఓన్ బ్రదర్.
0: కానీ మితిమీరి పోయేటప్పటికి ఈ విభీషణుడు ఇంకా ఆ స్థానం నందే ఉండుటకు ఇష్టపడలేక ధర్మమూర్తి అయినటువంటి రాముని యొక్క పాదములు పట్టాడు.
1: వెన్ ఆల్ ది లిమిట్స్ వర్ క్రాస్డ్ హి డిడ్ నాట్ వాంట్ టు అసోసియేట్ విత్ రావణ. హి లెఫ్ట్ ది కోర్ట్ అండ్ జాయిన్డ్ రామ.
0: కానీ దోషములు గావించినటువంటి వాడు రావణుడు ఒక్కడే.
1: బట్ ది పర్సన్ హూ హాస్ కమిటెడ్ ది అట్రాసిటీస్ ఓన్లీ
0: ఈ దోషుడైనటువంటి రావణుడికి అనేక విధమైన ప్రోత్సాహం ఉత్సాహం ఇచ్చినటువంటి రాక్షసుడు కూడాను ఈ యుద్ధంలో మరణించవచ్చు వస్తుంది.
1: ఇట్ ఇస్ నాట్ మెయిన్లీ రావణ హూ డైడ్ ఇన్ ద వార్, ఆల్ దోస్ డెమన్స్ హూ గేవ్ ఎ లాట్ ఆఫ్ సపోర్ట్ అండ్ ఎన్కరేజ్మెంట్ ఆల్సో
0: తాను చేసినటువంటి దోషములంతా కూడా మెచ్చుకుంటూ వచ్చారు ఈ రాక్షసులు.
1: His demons gave a lot of encouragement and appreciation for all the acts.
0: మెచ్చుకొని ఈ రాక్షసుడు కూడా శిక్షను పుచ్చుకోక తప్పదు.
1: For giving all that appreciation, you have to receive the punishment.
0: మన బంధువులు కాని, మన పుత్రులు కాని, మన యొక్క సన్నిహితమైనటువంటి సంబంధులు కాని దోషమును ఆచరించినప్పుడు ఆ దోషమునకు సరియైనటువంటి శిక్షను ఇస్తూ దాన్ని ఎదుర్కొంటూ ఆ దోషమును సరిదిద్దుటకు మనం ప్రయత్నించినప్పుడే మనం దోషరహితులు కావాలి. కానీ దోషరహితులు అవుదును. కానీ దోషమును ప్రోత్సహించుకుంటూ దాన్ని సవరించుకుంటూ వచ్చినటువంటి వాడు వీడు కూడా పరమ దోషుడే.
1: వెదర్ హీఈస్ రిలేటివ్, ఎ ఫ్రెండ్ ఆర్ ఎ సన్, వెన్ హీస్ కమిటింగ్ సమ్ మిస్టేక్ యూ హావ్ టు అపోజిట్, కరెక్ట్ ఇట్ అండ్ రెక్టిఫై. అదర్వైజ్ యూ విల్ ఆల్సో బికమ్ ఎ పార్టీ టు ది ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ కమిటింగ్ మిస్టేక్స్ అండ్ ఫాల్ట్స్.
0: కనుక మనం దోషరహితులుగా ఉండవలనన్న, దోషమును చూచినా, దోషమును విండినా, దోషమును అనుభవించేటువంటి స్థానంలో ఉండినా దానిని సరైన రీతిగా ఎదుర్కొని ఆ దోష పరిహారాత్మయ్యే కొంత ప్రయత్నం చేయాలి.
1: Whenever any person sees an unrighteous act is being done, he should not merely see, he should oppose it, and then only you will have done the correct thing.
0: Kani purvakalamunandu,
1: but in the olden days,
0: Duryodhanudu Duryodhanuduga, Shakuni Shakuniga, Dharmajudu Dharmajuduga prakatistu undeetunti varu.
1: Duryodhana was behaving like Duryodhana himself, and so also Shakuni and other wicked people.
0: Kani ee naadu ధర్మజుడు దుర్యోధనుడుగా ప్రకటన చేస్తున్నాడు.
1: బట్ టుడే ధర్మజ ఇస్ బిహేవింగ్ లైక్ దుర్యోధన.
0: పేరు ధర్మజుడు,
1: నేమ్ ఇస్ ధర్మజ.
0: వారి యొక్క వినయ విధేయతలు చూస్తే చాలా ధర్మంగా కనిపిస్తాయి.
1: హిజ్ ఓన్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్ విల్ మేక్ ఎనీ
0: మనోభావములు ప్రవర్తన చూస్తే శకునిగా గోచరిస్తాయి.
1: బట్ ఇఫ్ యు ఓన్లీ అబ్జర్వ్ హిజ్ ఇన్నర్ ఫీలింగ్స్ హీజ్ ఎ శకుని.
0: అందరూ భక్తులుగానే కనిపిస్తారు.
1: All people appear to be devotees.
0: Dushta raktulato kudinatvanti yokka vyaktule kaani bhaktulu kaadu anetvanti yokka spashtamainatvanti nadavarakallo kanipistuntayi.
1: But in the conduct they show
2: దే ఎగ్జిబిట్ అండ్ ఎక్స్పోజ్.
0: నిజముగా భక్తులైతే
2: భక్తులు చేయవలసినటువంటి పనులు చేస్తున్నారా?
1: ఇఫ్ యు ఆర్ రియల్లీ డివోటీస్, ఆర్ దే పర్ఫార్మింగ్ ది యాక్ట్స్ విచ్
0: పేరుకు భక్తులే,
1: విచ్ విల్ బి పర్ఫార్మ్ బై ది డివోటీస్ బై నేమ్.
0: తెలుగులో ఒక సామెత ఉన్నది,
1: దేర్ ఈస్ ఏ ప్రావర్బ్,
0: మా బజార్ అంతా బ్రాహ్మణులే కోడి పెట్ట కనిపించలేదు అన్నారట. బజార్ అంతా బ్రాహ్మణ్ అయితే కోడి పెట్ట ఎక్కడ పోతుంది?
1: ఇన్ అవర్ బజార్ ఓన్లీ బ్రాహ్మిన్స్ ఆర్ రిసైడింగ్, బట్ ఏ చికెన్ హాస్ డిసపియర్డ్ సడన్లీ.
0: నిజముగా భక్తులేగనైతే అక్కడ ఈ విధమైనటువంటి అశాంతికి కానీ దుర్మార్గమునికి కానీ దూషణకు కానీ అవకాశములు ఏర్పడతాయా?
1: ఇఫ్ ఇట్ వాట్ విత్ ది బ్రాహ్మిన్స్, హౌ కెన్ దట్ దే షో, దే ఎగ్జిబిట్ అండ్ ఎక్స్పోజ్.
0: నిజముగా భక్తులైతే భక్తులు చేయవలసినటువంటి పనులు చేస్తున్నారా?
1: ఇఫ్ యు ఆర్ రియల్లీ డివోటీస్, ఆర్ దే పర్ఫార్మింగ్ ది యాక్ట్స్ విచ్

0: ట్యూషన్కి కానీ అవకాశములు ఏర్పడతాయా?
1: If it were to be the Brahmins, how would such a knack happen of disappearing?
0: కనుక మనం భక్తులము అనుకున్నప్పుడు భక్తి ప్రవర్తనలకు మనం నిరూపించాలి.
1: If we call ourselves devotees, we'll have to prove by action our own devotion and
0: surrender. అప్పుడే ఉండినటువంటి యొక్క దైవత్వము మనకు వ్యక్తమవుతుంది.
1: Then only the divinity which is all pervasive manifests itself. ఎటు
0: చూచినప్పటికీ ఏకత్వమే దృక్పథమై ఉండాలి.
1: Wherever you look to, you should experience the oneness and unity.
0: ఏ ప్రదేశమునందైనా కూడాను తన విశ్వాసం విశ్వాసముగానే ప్రకటితం కావాలి.
1: In whichever place be, his faith must be firm and strong.
0: కానీ ఈనాటి యొక్క భక్తి తత్వములు విరుద్ధముగా మారుతూ ఉన్నవి.
1: But today's devotion is taking the opposite trend in the direction.
0: కనుకనే దైవత్వాన్ని అర్థం చేసుకోలేనటువంటి మూర్ఖులుగా తయారవుతున్నారు.
1: That is why people are becoming fools who cannot understand.
0: దీనికి కారణము స్వార్థము స్వప్రయోజనమే.
1: The most important reason for this particular state of affairs is selfishness.
0: దురాశ అహంకారమే దీనికి మూల కారణములు.
1: It is greed which is responsible for that.
0: మానవుని యందు దుష్టబుద్ధులు ప్రవేశించినప్పుడు ఎట్టి మార్పునైనప్పుడు చేసుకోవడానికి వీలవుతుంది.
1: When wicked thoughts enter the minds of people, there will be no obstruction for their acts.
0: ఎంత క్రూరుగానైనప్పుడు తయారు కావడానికి సిద్ధమవుతారు.
1: People are prepared to become very cruel people.
0: ఇది కాదు మానవత్వం యొక్క విశిష్టత.
1: This is not the special characteristic.
0: ఇది దివ్యత్వం యొక్క పవిత్రతను మనం చవి చూడడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: We have to make efforts to understand the sacredness of divinity.
0: ఇలాంటి తత్వమునందు
1: ఇన్ దిస్ పర్టికులర్ ప్రిన్సిపల్
0: మన ప్రాపంచిక సంబంధమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని కూడా ప్రకటన చేయాలి.
1: వీ హావ్ టు ఆల్సో ఎక్స్ప్రెస్ ది డివినిటీ విచ్ ఇస్ ఇన్ ఓన్లీ
0: ఏక కాలమునందు
1: అట్ ద సేమ్ టైమ్
0: అనేక విధములైనటువంటి యొక్క వ్యక్తిత్వమును
1: పర్సనాలిటీ విచ్ హెస్ గాట్ డిఫరెంట్ డైమండ్
0: ప్రకటితము అయినప్పుడు
1: వెన్ ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్
0: దీనిని భౌతికవాదులు అంగీకరించరు.
1: దిస్ ఇస్ నాట్ believed by the materialists.
0: భౌతికవాదుల యొక్క విశ్వాసము చాలా కొంత అదుపులో ఉండేటువంటిది అదుపులో ఉండేటువంటిది.
1: మెటీరియలిస్ట్ ఫెయిత్ అండ్ బిలీఫ్ హ్యాస్ ఎక్స్ట్రాడినరీ లిమిటేషన్.
0: ఒక్కొక్కరి యొక్క విశ్వాసములు ఒక్కొక్క పరిమితిలో ఉంటాయి.
1: ఈచ్ వన్స్ ఫెయిత్ హ్యాస్ సర్టన్ లిమిట్స్.
0: ఒక రసాయన శాస్త్రజ్ఞుడే ఉన్నాడు.
1: వన్ పర్సన్ మేబీ ఏ కెమిస్ట్రీ ప్రొఫెసర్.
0: తన యొక్క సబ్జెక్ట్ లోపల చాలా ఉత్తీర్ణుడు చాలా గొప్ప వ్యక్తి.
1: He has mastered his subject and accomplished
0: గొప్ప పరిశీలన చేసినటువంటి యొక్క అనుభవజ్ఞుడు.
1: He has got a lot of experience in that particular subject.
0: కానీ రసాయన శాస్త్రజ్ఞుడుకు పదార్థ విజ్ఞాన శాస్త్రం అంతగా తెలియదు.
1: బట్ ఏ కెమిస్ట్ మే నాట్ బి నోయింగ్ మచ్ ఆఫ్ ఫిజిక్స్.
0: అంత మాత్రం చేత పదార్థ విజ్ఞానాన్ని విమర్శించడానికి వీలవుతుందా?
1: జస్ట్ బికాస్ హీ డస్ నాట్ నో కెన్ హీ గో ఆన్ క్రిటిసైజింగ్ ఫిజిక్స్.
0: ఒక ఎంబీబీఎస్ చదివేటువంటి డాక్టరు ఇంజనీర్ యొక్క విషయం లోపల తనకేమాత్రం కూడా అర్థం కాకపోవచ్చు.
1: ఏ పర్సన్ హూ హాస్ పాస్డ్ హిస్ ఎంబీబీఎస్ మే నాట్ అండర్స్టాండ్ ఎనీథింగ్.
0: తన తెలివితేటలు తన యొక్క విద్య ఎందు మాత్రమే అభివృద్ధి గావించుకోవచ్చు.
1: ఆల్ హిస్ క్లెవర్నెస్ అండ్ ఇంటెలిజెన్స్ మైట్ హావ్ బ్లాజమ్డ్ ఇన్ వన్ పర్టికులర్ ఏరియా.
0: మరొక విషయం తన యొక్క తెలివితేటలు ఏమాత్రం కూడా పనికిరావు.
1: అండ్ ఇన్ అనదర్ ఏరియా హిజ్ ఓన్ ఇంటెలిజెన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ మే నాట్ బి యూస్ఫుల్.
0: అదే విధముగానే భౌతిక శాస్త్రజ్ఞుల యొక్క విశ్వాసం యొక్క పరిమితి ఆధ్యాత్మిక విశ్వాసం యొక్క దీనితో పోల్చుకున్నట్టు వీలు కాదు.
1: ఇన్ ద సేమ్ వే మెటీరియలిస్ట్ మే బి హావింగ్ గుడ్ నాలెడ్జ్ ఆఫ్ ది మెటీరియలిజం.
0: అది చాలా అల్పమైనటువంటి స్థితి.
1: బట్ దే మే నాట్ బి నోయింగ్ ఎనీథింగ్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
0: అలాంటి వారు అధికమైనటువంటి యొక్క తత్వాన్ని గుర్తించుకోవటం సాధ్యమవుతుందా?
1: మెటీరియలిస్ట్ హావ్ ఏ నారో వ్యూ. హౌ కెన్ దే అండర్స్టాండ్ బ్రాడ్ వ్యూ ఆఫ్ ది స్పిరిచువాలిటీ?
0: ఒక చిన్న ఉదాహరణ,
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఈనాడు
1: టుడే
0: మోడర్న్ ఏజ్ అనగా ఆధునిక యుగము.
1: నౌ వీఆర్ హ్యావింగ్ మోడర్న్ ఏజ్.
0: సాంకేతిక విజ్ఞాన శాస్త్రం విలుసిల్లునట్టి కాలం.
1: వీ హ్యావ్ డెవలప్డ్ టెక్నాలజీ టు ఏ గ్రేట్ ఎక్స్టెంట్.
0: ఈ సమయమునందు కొన్ని కొన్ని ఉదాహరణగా మనం తీసుకుంటే దీనిని మనం విశ్వసిస్తూ ఉన్నాము.
1: ఆన్ లిమిటెడ్ ఎక్స్పీరియన్స్ వీఆర్ బిలీవింగ్ సర్టన్ థింగ్స్.
0: ఒక ఢిల్లీ లోపల
1: ఇన్ ఢిల్లీ
0: ఆకాశవాణిలో
1: ఇన్ ఏ రేడియో స్టేషన్
0: ఒక వ్యక్తి తన పాటలు మాటలు ప్రసరించుతూ ఉన్నాడు.
1: వన్ ఇండివిజువల్ ఈస్ గివింగ్ ఏ పర్ఫార్మెన్స్ ఇన్ ఏ రేడియో స్టేషన్ ఇన్ ఢిల్లీ.
0: ఢిల్లీలో ఈ వ్యక్తి పాట పాడుతుంటే కొన్ని లక్షల మంది తమ తమ ఇండ్ల ఎందు కూర్చొని రేడియో ద్వారా దీనిని వింటూ ఉన్నారు.
1: ద సాంగ్ విచ్ ఇస్ గివన్ ఇన్ ద రేడియో స్టేషన్ ఇన్ ఢిల్లీ ఈజ్ హర్డ్ బై లాక్స్ ఆఫ్ పీపుల్ సిట్టింగ్ ఇన్ దర్ హోమ్స్ త్రూ దర్ రేడియోస్.
0: ఢిల్లీలో పాట పాడేటువంటి విషయం లోపల

0: ఆ శృతి లయ రాగ చాలా బద్ధమైనటువంటి రీతిగా మన ఇంటిలో కూడా మనం వింటున్నాము. ఏ మార్పు కూడా లేదు.
1: We have been able to hear the song in all its aspects, in terms of tune, tone, everything, the same way as is given in Delhi.
0: అదే విధముగానే ఢిల్లీ లోపల టెలివిజన్ లోపల ఎవరో ఒక వ్యక్తి మాట్లాడుతున్నారు.
1: ఇన్ ద సేమ్ వే another person is giving a performance in television.
0: ఆ వ్యక్తిని మనం ఇంత దూరంలో ఉండినప్పటికీ మన ఇంటిలో వీడియో నుంచి మనం చూస్తున్నాము.
1: Although we may be at such a long distance as in Puttaparthi, we still
0: manavalane aneka kotla mandi kuda chustunnaru.
1: Crores of people will have been able to witness
0: Delhi lo paata paadeetunti paatanu, Delhi lo maatlaadeetunti vyaktini mani intilo valane andar intilo kuda chudagalugutunnaru, vinagalugutunnaru.
1: The song given in Delhi and a television program given in Delhi has been heard and seen in various houses, in a number of lakhs of houses.
0: Eka kaalamulo
1: simultaneously
0: భిన్న భిన్న ప్రదేశమునందు
1: ఇన్ డిఫరెంట్ ప్లేసెస్
0: అదే వ్యక్తి అదే మాటలను ఏ రీతిగా వినగలుగుతున్నారు, ఏ రీతిగా చూడగలుగుతున్నారని ప్రశ్నిస్తే దీనికి వైజ్ఞానిక శాస్త్రంగా అనేక విధమైన సమాధానాలు ప్రారంభమవుతున్నాయి.
1: When you ask a question, how so many people have been able to listen simultaneously the same song and performance in different places, they give an explanation in terms of science and technology.
0: అదే ఆనాటి గోపాలకృష్ణుడు 16,000 గోపికల ఇంటయందు ఒకే పర్యాయం దర్శనమిచ్చాడు, ఒకే పర్యాయం అతను చూడగలిగినాము అని చెప్పితే దీనికి అనేక విధమైనటువంటి ప్రశ్నలు.
1: బట్ వెన్ యూ సే దట్ ఇన్ దోస్ డేస్ ఆఫ్ త్రేతా ఏజ్ కృష్ణ వాజ్ ఏబుల్ టు అపియర్ ఇన్ 16,000 హౌసెస్ ఆఫ్ గోపికాస్,
0: ఇది సాధ్యమా అని కొన్ని విధమైనటువంటి విమర్శలు.
1: దే క్రిటిసైజ్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్,
0: ఈనాడు ఈ మంత్రశక్తికే ఈ విధమైన శక్తి లేదని వీరు విశ్వసించేటువంటి యంత్ర శక్తికి ఏ రీతిగా కలిగింది?
1: ఇఫ్ పీపుల్ క్వశ్చన్ ది కెపాసిటీ ఆఫ్ మంత్ర, హౌ కెన్ ద బిలీవ్
0: ఒక యంత్ర శక్తి ఏంటి ఇంత పవర్ ఉండినప్పుడు ఈ మంత్రశక్తిలో ఎందుకు ఉండకూడదు?
1: ఇఫ్ దెర్ ఇస్ సచ్ ఎక్స్ట్రాడినరీ పవర్ ఇన్ ఎ మెషిన్ అండ్ యంత్ర, వై షుడ్ నాట్ బి దెర్
0: ఇంతే కాక దీనికి అంతరార్థాన్ని కూడా గుర్తించుకోలేని వ్యక్తులు మూర్ఖులుగా దీనిని విమర్శిస్తూ వస్తుంటారు.
1: People who do not understand the inner significance and meaning of all this go on criticizing foolishly.
0: Aa akashavani lo undinatvanti oka shabda tarangamulu e vidhanga manaki ikkadiki vastunnayi.
1: How have you been able to get the sound waves here from
0: ee shabda tarangamulu anni kudanu vidyut shakti tarangamulato leenamayi?
1: All these sound waves are merging themselves into electrical waves.
0: Ee vidyut shakti tarangamulu anni kudanu anithyamainatvanti nithyamuga maari
1: these electrical waves are transforming themselves
0: అశాశ్వతమైనటువంటి ఈ తరంగమంత శాశ్వతమైన రూపమును ధరించి
1: they get the form of a permanent status and
0: సర్వత్రా ఈ తరంగమనేటువంటి దీంట్లో సంచారం జరుపుతూనే ఉంటాయి.
1: All these things enter into ether and become all
0: ఈనాడు మనం రేడియోను గుర్తించిన తర్వాత ఢిల్లీలో ఉండినటువంటి పాటలు మనం ప్రశాంతంలో వింటున్నామని ఈనాడు చెప్పగలుగుతున్నామే కానీ ఇవి ఆనాడు కూడాను ఈ విద్యుత్ శక్తి తరంగం లోపల ఈ శబ్ద తరంగంలో లీనమై ఉంటున్నాయి.
1: బికాస్ వీ హావ్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్ హౌ దీస్ వేవ్స్ గెట్ ట్రాన్స్ఫార్మ్ అండ్ గెట్ ట్రాన్స్మిటెడ్ ఇన్ టు ది రేడియో ఇన్ యువర్ ప్లేస్ హియర్ యూ హావ్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్ బట్ ఇన్ ది సేమ్ వే ఈవెన్ దోస్ డేస్ దిస్ పర్టికులర్ థింగ్ వాస్ పాసిబుల్.
0: దీనికి ఒక జీవితం ఉండనక్కర్లేదు, జీవిత తదుపరి కూడా దీనిని మనం అనుభవించడానికి వీలవుతుంది.
1: This is possible to experience even after death. It is not necessary.
0: ఎట్టనగా దీనికి మరొక ఉదాహరణ.
1: There is another example for this.
0: Gantasala shavyanga paadetunti vaadu.
1: Gantasala used to sing melodiously.
0: Kaani atanu gatinchi maraninchi bhasmi bhootamayyadu.
1: He is dead and gone.
0: Kaani ee naati kudanu atani yokka swaramulu swachhanga manam viragalutunnam.
1: But even today after his death we have been able to hear his sound.
0: Ee Madras radio lokallo atani yokka tape record vesthe danni ikkada kuda manam viragalutunnamu.
1: If we play the record in Madras station, we have been able to hear it here.
0: దీనికి కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ది
0: ఈ శబ్ద తరంగములు విద్యుత్ తరంగములతో కూడి ఉంటున్నాయి.
1: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్? ఇట్ ఈస్ బికాస్
0: ఈ తరంగములు ఏనాటికైనా కూడా ఎన్ని యుగములకైనా నిలిచిపోతుంటాయి.
1: These sound waves, they merge into electrical waves and then they
0: వీరు కనిపెట్టక పూర్వం కూడా ఈ తరంగములు ఉంటున్నాయి.
1: They get permanently recorded in ether and they are available at any time later on.
0: Anni tarangamulu kudanu sarvatra vyapinchi untunnayi.
1: All these waves are
0: anni tarangamulu kudanu sarvatra nindi untunnayi.
1: All these sounds are available everywhere.
0: Aithe ఎవరి చిత్తము పరిశుద్ధముగా ఉంటుందో అక్కడ మాత్రమే ఈ తరంగాలు వినపడుతుంటాయి, కనిపిస్తుంటాయి.
1: ఓన్లీ దట్ పర్సన్ హూస్ చిత్త అండ్ హార్ట్ ఈస్ ప్యూర్ వుడ్ బి ఏబుల్ టు ట్యూన్ హిమ్సెల్ఫ్ అండ్ రిసీవ్ దీస్ సౌండ్స్.
0: ఈ ఢిల్లీలో పాడేటువంటి పాటలు రేడియోలో లేనటువంటి ఇంట్లో వినిపిస్తున్నాయా?
1: సాంగ్స్ విచ్ ఆర్ సంగ్ ఇన్ ఢిల్లీ ఆర్ నాట్ హర్డ్ ఇన్ ఎ హౌస్ వేర్ దర్ ఇస్ నో రేడియో.
0: ఓన్లీ రేడియో ఉండినటువంటి ఇంటిలో కూడాను ఢిల్లీలో పాడుతున్నటువంటి స్టేషన్ వేయకుండా మెడ్రాస్ స్టేషన్ వేస్తే వినిపిస్తుండదా?
1: ఈవెన్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎ రేడియో ఇన్స్టెడ్ ఆఫ్ ట్యూనింగ్ ఢిల్లీ స్టేషన్ ఇఫ్ యూ ట్యూన్ మెడ్రాస్ స్టేషన్ వుడ్ యూ బి ఏబుల్ టు హియర్ ద సాంగ్ ఫ్రమ్ ఢిల్లీ?
0: కనుక ఏ స్టేషన్ లో పాడుతున్నాడో ఆ స్టేషన్ ఆ సరైనటువంటి ట్యూన్ లో మనం పెట్టి ఇది చేసినప్పుడే మనం వినగలుగుతున్నాము.
1: యూ వుడ్ బి ఏబుల్ టు హియర్ ద సాంగ్ ఓన్లీ వెన్ యూ ట్యూన్ ది రేడియో టు ది కరెక్ట్ స్టేషన్.
0: అదే విధముగానే సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క దైవత్వాన్ని మన చిత్తము అనేటువంటి రేడియో ఎందు ఏకాగ్రత అనేటువంటి స్విచ్ని వేసి దివ్యత్వమైనటువంటి యొక్క ఆనందంలో మనం మునిగినప్పుడు ఆ దివ్యతత్వం అనేటువంటి మనకు అర్థమవుతుంది.
1: ఇన్ ద సేమ్ వే ఇఫ్ వీ కెన్ ప్యూరిఫై అవర్ హార్ట్ అండ్ ట్యూన్ ద రేడియో ఆఫ్ అవర్ హార్ట్ టు ది ప్రాపర్ ట్యూన్ వీ కాన్సన్ట్రేట్ వెల్ అండ్ కాంటెంప్లేట్ అండ్ మెడిటేట్ వుడ్ బి ఏబుల్ టు గెట్ ది డివినిటీ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: కనుక మన యొక్క శబ్ద తరంగములు ఒక్కటైన కూడా నువ్వు వ్యర్థం కావటం లేదు.
1: Therefore, we should know that none of our words
0: ee shabda tarangamulu sarvatra nindi untunnavi.
1: These sounds are prevalent all over.
0: Dalni manu jyotir tarangamulaga marchukovali.
1: We have to transform them into jyotir.
0: Adiye jnana shakti.
1: This you can get only
0: yoga shakti
1: through the power of meditation.
0: Itti shaktini varu anubhavinchi aanandinchatam chetane gopikalaku ee vidhamainatundi darshanam praaptinchagaligindi.
1: As gopikas had this power of meditation and yoga shakti, they were able to get this experience.
0: Kanuka vaari chittamunu eppudu kudanu bhagavantuni yokka roopamtona naamutona hattukoni poi undayi.
1: Their hearts were always saturated with the form and the name of God.
0: కనుక ఈ విధమైనటువంటి భక్తి తరంగములకు ఏమాత్రం కూడా రీజన్ అనేటువంటి మనం వెతకడానికి అధికారం లేదు.
1: వీ డు నాట్ హ్యావ్ ఎనీ రైట్ టు ఫైండ్ ది కాజ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ డివోషన్.
0: ఇలాంటి అనుభూతులు బియాండ్ రీజన్.
1: దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ విల్ ఆల్వేస్ బి బియాండ్ రీజన్.
0: అన్నింటికి ప్రత్యక్ష ప్రమాణములు వీలు కాదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు గెట్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ ప్రూఫ్ ఫర్ ఎవ్రీ.
0: ప్రాపంచకు సంబంధమైనటువంటి చిన్న చిన్న విషయములకే ప్రత్యక్ష ప్రమాణములు ఏమాత్రం కూడా పనిచేయలేనప్పుడు దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వమైన భగవతత్వానికి ఏ రీతిగా ప్రమాణములు గురి కావాల్సి వస్తాయి?
1: ఇఫ్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ ప్రూఫ్ ఆర్ నాట్ పాసిబుల్ ఫర్ మెనీ వరల్డ్లీ థింగ్స్, హౌ కెన్ యూ అప్లై దిస్?
0: ఇది కేవలం ఆధ్యాత్మిక యొక్క తత్వము.
1: దిస్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ.
0: కనుక ఈ ఆధ్యాత్మిక తత్వమును అర్థం చేసుకున్నటువంటి వాడు ఈ విధమైనటువంటి వ్యర్థ మార్గంలో ప్రవేశించడు.
1: A person who has understood the principles of spirituality would never take a wrong and useless
0: yavarevari bhavamu varike telusunu.
1: Each one knows what
0: yavarevare bhakti prapattulu varike artham avutayi.
1: Each one understands his own devotion and his
0: own bhakti pravartanalu maravarki artham chesukotam chaala kashtam.
1: One would not be able to understand the other person's devotion and
0: kanuka prachina kalam nundi kudanu aneka maharshulu aneka yogulu అనేక దివ్య పురుషులు కూడాను ఇలాంటి దర్శనములు అనుభవించి ఆనందించి తాను అనేక విధములుగా కూడా ప్రపంచానికి పంచుతూ వచ్చారు.
1: ఇన్ ద ఏన్షియంట్ డేస్ ఆల్సో మెనీ ఆఫ్ ది సేజెస్ సియర్స్ అండ్ సెయింట్స్ ఎక్స్పీరియన్స్ దిస్ కైండ్ ఆఫ్ డివినిటీ అండ్ షేర్డ్ దేర్ ఎక్స్పీరియన్స్ విత్
0: ఇలాంటి అనుభూతులు అన్ని మతములు ఎందుకు కూడా ఉంటున్నవి.
1: దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ ఫౌండ్
0: క్రిస్టియన్ మతములందు కూడా ఇలాంటి దర్శనములు గావించినటువంటి సందర్భములు ఎన్నో ఉన్నవి.
1: Even in Christian religion also, you have instances of this kind, but the experience is the same among all religions. This must be correctly understood.
0: ఇలాంటి స్థాయికి రాకపోవటము మన యొక్క దోషములే కాని దైవం యొక్క అనుగ్రహములో ఏమాత్రం కూడా లోటు లేదు.
1: If we have not been able to reach that state, the defect lies with us. There is nothing wrong
0: with that divine. కుండను మనం బోళ్ల పెట్టినప్పుడు ఒక్క చుక్కైన అందులో ప్రవేశించదు.
1: ఇఫ్ దెర్ ఈస్ ఎ కంటిన్యూస్ డౌన్ పోర్ ఇఫ్ యూ కీప్ ది పాస్ టాప్సీ టర్వీ నాట్ ఈవెన్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్ కెన్ కలెక్ట్.
0: వర్షమునకు ఎదురుగా తన యొక్క కుండను మూతిగా పెట్టినప్పుడు ఏ కొన్ని చుక్కలైనా అందులో ప్రవేశిస్తాయి.
1: ఇఫ్ యూ కీప్ ది పాట్స్ ప్రాపర్లీ ద మౌత్ అప్వర్డ్స్ అట్లీస్ట్ ఎ ఫ్యూ డ్రాప్స్.
0: భగవత్ అనుగ్రహం అనేటువంటిది సర్వత్రా దండిగా నిండుగా ఉంటున్నదే ఉన్నది.
1: Today, God's grace is abundantly available all over and at all times.
0: కానీ దానికి సూటిగా మన హృదయాన్ని తిప్పటం లేదు.
1: But we have not been able to open our hearts properly to receive the grace.
0: ఆ పవిత్రమైన దివ్యత్వాన్ని మన హృదయంలో నిండుగా నింపుకోలేదు.
1: we not been able to fill our hearts with the sacred grace of the divine.
0: కనుకని అడుగడుగునా మనకు అనుమానములే.
1: That is why at every step we are facing doubts.
0: క్షణ క్షణము కూడాను మనకు సందేహములే.
1: Every minute we are having some kind of doubt.
0: తనను తానే నమ్మలేకపోతున్నాడు మానవుడు.
1: Man has not been able to have faith in himself.
0: 4 నిమిషాలు నరుణ్ణి నమ్మలేనిటువంటి వాడు నారాయణుని నమ్మగలడా?
1: If a person cannot have faith in himself, how can he have faith in God?
0: కనుక మన నమ్మకంలో ఉండేటువంటి దోషములే కాని దైవంలో ఎట్టి విధమైనటువంటి మార్పులు గాని కూర్పులు గాని రావు.
1: All these are defects in our own faith. You cannot find any defect in God and his own grace.
0: విశ్వాసము, దృఢమైనటువంటి విశ్వాసం కలిగి ఉండాలి.
1: You should have firm and strong faith.
0: క్షణ క్షణముకు కూడాను మనం మార్పు చెందరాదు.
1: Moment to moment should not go on changing.
0: ఇలాంటి చిత్తశుద్ధి లేనిటువంటి వానికి ఎంత కాలము తిరిగినప్పటికీ, ఎన్ని విధమైన సాధన చేసినప్పటికీ దైవానుగ్రహం ఏమాత్రం కూడా అందుకునలేడు.
1: ఫర్ వన్ హూస్ హార్ట్స్ ఈస్ నాట్ ప్యూర్, వన్ హూ గోస్ ఆన్ డూయింగ్ సాధన వితౌట్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్, ఇట్ ఈస్ యూజ్లెస్. దే వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ద గ్రేస్.
0: హృదయాన్ని మాత్రమే పరిశీలన చేయగలడు కానీ నీ యొక్క పూజలు పునస్కారములు ఏమాత్రం కూడా తాను చూడగలడు.
1: గాడ్ ఓన్లీ ఎగ్జామిన్స్ ద ప్యూరిటీ ఆఫ్ అవర్ హార్ట్. He doesn't care for the type of worship that you offer without
0: ye poojanu neevu cheyakapoyinappudikini ye dhyanamulu cheyakapoyinappudikini nee chitta shuddhi neevu sarayana reetilo unchukunnappude daivam andulo praveshisthadu.
1: Even if you are not offering any type of worship and not undertaking any type of meditation, if your heart is pure, God is prepared to enter into your heart.
0: Kanukane ninnadinu mana vidyarthi cheppinattuga motta mota neevu naavadu.
1: Just as one student explained yesterday, you are mine in the first place.
0: Rendavadi kaadu kaadu neevu naa vaadaithe nenu ahankariga maaragalanu.
1: In the second stage, it is you are not mine. If I say that
0: nenu nee vaadu,
1: it will be an expression of egotism, and therefore it will be I am yours is the second stage.
0: Gopikalu memu mee vaaramu ani prarthincharu.
1: Gopikas always said that we are yours.
0: Yadavulu krishnudu maavadu ani visheshincharu.
1: Yadavas firmly believed krishna
0: ee maavadu aneetundi yokka vishwasam chethane ahankaram perigipoyindi.
1: An account of the feeling that you are ours, they developed ego.
0: Ahankaram ekkada undano vaaru atapatanam aipothadu.
1: Where there is ego, they come to ruin and destruction.
0: Kanukane yadav kulamlo musalam puttindi.
1: That is why the Yadavas developed that kind of.
0: Enta kaalamainappudikini swami memu mee varamani prarthinchinatundi gopikalaku eppatikini chema santoshanni anubhavicharu.
1: Gopikas who perpetually prayed that they are krishnas, they enjoyed all the bliss.
0: Kanukane pillalakanta kuda nenu moodu muchchatainatundi maatalato cheppanu monna.
1: That is why swami said three important things to all the children with a lot of love.
0: Neevu నా ముందు నీవు నడచడానికి ప్రయత్నం చేయవద్దు.
1: యూ డోంట్ ట్రై టు గో ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ.
0: డోంట్ వాక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ.
1: ఫస్ట్ వన్ ఈస్ డోంట్ వాక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ.
0: ఐ మే నాట్ ఫాలో యూ. డోంట్ వాక్ బిహైండ్ మీ.
1: సెకండ్ వన్ ఈస్ డోంట్ వాక్ బిహైండ్ మీ.
0: ఐ మే నాట్ లీడ్
1: యూ.
0: వాక్ స్టిల్ వాక్ బిసైడ్ మీ.
1: Still walk beside me
0: and be my friend.
1: And you be my friend.
0: Na mundu neevu nadadaniki prayatnam chestiva, neevu naaku kudanu tappu margamu choopavachu. Margamu neeku teliyadu.
1: If you walk in front of me, you may also lead me on the wrong path because you do not know the correct path.
0: Poni నాకు వెనకలేమైనా నన్ను అనుసరించడానికి ప్రయత్నం చేస్తావంటే నన్ను తప్పించుకుని నీవు వెళ్ళొచ్చు.
1: సపోజ్ యు ఆర్ వాకింగ్ బిహైండ్ మీ, యు మే లీవ్ మీ అండ్ గో అవే.
0: నాకు ప్రక్కలోనేరా, తప్పించుకోవటం కానీ ముందు నీవు తప్పు మార్గం పోవటం కానీ అవకాశం ఉండదు.
1: బికాస్ ఐ ఆమ్ విత్ యు,
0: నేను నీ వెంటనే ఉన్నాను.
1: ఇఫ్ యు ఆర్ వాకింగ్ బిసైడ్ మీ, నైదర్ యు ఆర్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్ నార్ యు ఆర్ ఎస్కేపింగ్.
0: దీని యొక్క అంతరార్థం ఏమిటంటే నీవు నేను ఒక్కటిగానే ఉన్నాం, అనగా దైవత్వం సర్వత్రా ఉంటున్నాడు.
1: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఈస్ యు ఆర్ అండ్ ఐ ఆర్ వన్ అండ్ గాడ్ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: ప్రతి శరీరం నందు కూడా నువ్వు శరీరి అయి ఉన్నాడు.
1: గాడ్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఇండ్వెలర్ ఇన్ ఎవరి
0: దేహమునందు దేహి అయి ఉన్నాడు.
1: ఇన్ ఎవ్రీ బాడీ హీఈస్ ఆల్సో ద ఇండ్వెలర్.
0: అలాంటి సమయంలో నీవు ముందు పోవటం కానీ వెనుక రావటం కానీ వీలు కాదు.
1: If that be so, it is not possible for you to walk before me or to walk behind me.
0: కనుకని దైవత్వాన్ని నీతో కూర్చుకొని రావాలి.
1: Therefore, you have to take divinity with you.
0: దైవాన్ని నీతో చేర్చుకొని రావాలి.
1: You should take divinity in you.
0: ఇది నిజమైన సాధకుని యొక్క లక్షణం.
1: This is a good characteristic.
0: ఎక్కడ ఉండినా కానీ స్వామి సేవ మేము చేసుకుంటాము అని అనుకోవచ్చును, కానీ అంత విశాల హృదయం తనలో లేదు కదా.
1: Wherever I am, I'll serve Swami, you may say, but do you have that broad heart?
0: ఇది కేవలము స్వార్థపరుని యొక్క మూర్ఖత్వం.
1: This is foolishness of a selfish man.
0: ఇలాంటి పరిస్థితి యందు తాము అనేక విధమైనటువంటి దోషములను కప్పిపుచ్చుకునేటువంటి యొక్క దీనితో తన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటాడు.
1: This is a method by which he covers many of the defects and wastes his life.
0: అంత పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉండినటువంటి వానికి ఏ విధమైనటువంటి వాంఛలు ఉండవు.
1: If a person has such full faith, he will not have any desire.
0: కాని అట్టి స్థితిని మనకు లభించేంత వరకు కూడాను మనం అనుసరించక తప్పదు.
1: Until we reach that state, we have to follow.
0: కృష్ణుడు కూడాను రాములు కూడాను గురువుల దగ్గర అనేక విధమైనటువంటి విద్యలను అభ్యసించి వారిని ఆనందపరిచేటువంటి ఒక దీనిలో వారు ప్రయత్నం పూర్వకంగా సాధించారు.
1: ఈవెన్ ఇన్కార్నేషన్స్ లైక్ రామ అండ్ కృష్ణ అప్రోచ్ ఏ ప్రిసెప్టర్ సర్వ్డ్ హిమ్ లర్న్ ఫ్రమ్ హిమ్ అండ్ మేడ్ ఎఫర్ట్స్ టు సాటిస్ఫై హిమ్.
0: కనుకనే గురుతత్వాన్ని వారు చక్కగా శిష్యులకు బోధిస్తూ వచ్చారు.
1: దట్ ఈస్ వై దేవర్ ఏబుల్ టు జస్ట్ టీచ్ ద ప్రిన్సిపల్.
0: తాను అనుభవించి ఆనందించి 10 మందికి పంచాలి.
1: వన్ షుడ్ ఎంజాయ్ ఎక్స్పీరియన్స్ అండ్ దెన్ షేర్ ఇట్ విత్ అదర్స్.
0: ఈ దుష్టవాంఛలు అభివృద్ధి కావటం చేతను
1: అన్ అకౌంట్ ఆఫ్ డెవలపింగ్ వికెట్ థాట్
0: లౌకికమైనటువంటి జీవితం పెంచుకోవటం చేతను
1: అన్ అకౌంట్ ఆఫ్ డెవలపింగ్ ఓన్లీ లైఫ్
0: ప్రాపంచికమే సత్యమని విశ్వసించడం చేతను
1: అన్ అకౌంట్ ఆఫ్ బిలీవింగ్ వరల్డ్ టు బి ట్రూ
0: ఈ విధమైనటువంటి దుష్ట బుద్ధులు పెడమార్గం పడుతుంటాయి.
1: దిస్ కైండ్ ఆఫ్ బ్యాడ్ థాట్ సెంటర్ ఇన్
0: ఎన్ని విద్యలు నేర్చి ఏమి ఫలము?
1: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ లెర్నింగ్ నంబర్
0: నసట రాత తప్పింప ఎవరి తాము?
1: Who can save you from the faith?
0: చెడ్డ బుద్ధులు తన తల చేరనేని
1: ఈ బ్యాడ్ ఐడియాస్ అండ్ థాట్స్ ఫర్ టు ఎంటర్ ఇన్ యువర్ హెడ్
0: ఎండబారును బుద్ధులు బెండుబారు.
1: ఆల్ యువర్ ఇంటెలిజెన్స్ గోస్ డ్రై
0: బండబారు.
1: దే బికమ్ బారన్.
0: ఇలాంటి బుద్ధులకు ఇంకా దైవత్వం ఏ రీతిగా అర్థం చేసుకోగలరు?
1: సచ్ పీపుల్ హౌ కెన్ దే అండర్స్టాండ్ డివినిటీ?
0: ఇలాంటి మూర్ఖులను కూడా మనం చెత్త చేర్చుకుని వారికి తోడ్పాటుగా మనము అనుసరిస్తున్నాము.
1: We are also entertaining those people and also
0: వారికి తగినటువంటి బుద్ధిని చెప్పి వారి తగిన మార్గంలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నించకపోవటమే మీ దోషము.
1: యువర్ డిఫెక్ట్ ఈస్ నాట్ టు టీచ్ దెమ్ వాట్ ఈస్ రైట్ అండ్ నాట్ టు కరెక్ట్ దెమ్.
0: కనుకనే ఆ దోషములు నీకు కూడా దోషములుగా ఏర్పడతాయి.
1: దిస్ డిఫెక్ట్ విల్ బికమ్ యువర్ ఓన్ డిఫెక్ట్ ఆల్సో.
0: కనుక సమాజంలో ప్రవేశించి జరుగుతున్నటువంటి దోషములను జరుగుతున్నటువంటి అన్యాయములను అక్రమములను అనాచారములను సాధ్యమైనంత వరకును మనం ఎదుర్కొని దాన్ని సరిచేయడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: దేర్ఫోర్ వి హావ్ టు ఎంటర్ ఇంటు ది సొసైటీ అండ్ అపోజ్ ఆల్ ద డిఫెక్ట్స్ ఆల్ ద మిస్టేక్స్ ఆల్ ద సిన్స్ అండ్ ఆల్ ద అన్రైచియస్ కండక్ట్ అండ్ సెట్ దెమ్ రైట్. దిస్ ఇస్ ది ఎఫర్ట్ విచ్ విల్ హావ్
0: టు డు. అర్హత ఉండినటువంటి వాడే సమాజ సేవకు సరైనటువంటి అధికారి.
1: ఓన్లీ దట్ పర్సన్ హూ హావ్ దిస్ క్వాలిఫికేషన్ కెన్ సర్వ్ ది సొసైటీ ప్రాపర్.
0: కనుక ఇట్టి అధికారం మనం సంపాదించాలి.
1: Therefore, you have to acquire this particular authority.
0: ఎట్టి ప్రమాదములు వచ్చినప్పటికి మనం భయపడనక్కర్లేదు.
1: Whatever difficulties and
0: ఎట్టి నిందలు మనకు వచ్చినప్పటికి మనం వెరవనక్కర్లేదు.
1: You need not be afraid of anything at all.
0: నిందలు నిష్ఠూరములు జగత్తుకు మాత్రమే.
1: The criticism is only to the world.
0: నీకు కాదు.
1: They do not touch you at all.
0: నీవు నిత్యుడు సత్యుడు.
1: You are a permanent entity and a true entity.
0: అలాంటి వాడు నిందలు నిష్ఠూరములకు భయపడనక్కర్లేదు.
1: Such a person need not be afraid of criticism.
0: దైవం విశ్వాసాన్ని దృఢముగా చేసుకుని
1: డెవలప్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: ఆ విశ్వాసాన్ని మనం ఆచరణలో ఉంచి
1: ప్రాక్టీస్ దట్ పర్టికులర్ ఫెయిత్
0: ఆనందాన్ని అనుభవించినప్పుడు
1: వెన్ యూ ఎక్స్పీరియన్స్ ది డిలైట్ కమింగ్ ఫ్రమ్ దేర్
0: ఏనుగులంత బలం కూడా నీకు లభిస్తుంది.
1: యూ గెట్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ 1000.
0: ధైర్యం సర్వసాధకం.
1: త్రూ గాడ్ యూ కెన్ అచీవ్.
0: నేను చెప్పాను
1: ఎస్టర్డే స్వామి సెడ్
0: మన శీలత్రయములు అని
1: ది ట్రినిటీ ఆఫ్ శీలాస్
0: మన పరిశుద్ధము అనగా పవిత్రము
1: ప్యూరిటీ
0: సహనము
1: పేషెన్స్
0: ఒక ధైర్యము
1: పర్సివరెన్స్.
0: ఈ యొక్క దీనిని మనం సాధించినప్పుడు ఎన్నింటినైనా మనం సాధించవచ్చు.
1: యూ కెన్ అచీవ్ దీస్ త్రీ. యూ కెన్
0: ఈ ప్యూరిటీ పవిత్రము లేనటువంటి వానికి ఈ విధమైనటువంటి సహనం లేకుండా పోతుంది.
1: ఎ పర్సన్ హూ డస్ నాట్ హ్యావ్ ప్యూరిటీ అలోన్ విల్ నాట్ హ్యావ్ పేషెన్స్.
0: సహనము లేనటువంటి వానికి ధైర్యము చాలదు.
1: ఏ పర్సన్ వితౌట్ పేషెన్స్ కెనాట్ హ్యావ్ పర్సివరెన్స్ అండ్ కరేజ్.
0: ఈ ధైర్యము లేనప్పుడు వాడు మహాబలహీనుడైపోతాడు.
1: ఇఫ్ వన్ డజంట్ హ్యావ్ పర్సివరెన్స్ అండ్ కరేజ్ హి బికమ్స్ ఏ వీక్.
0: తాను చెడటమే కాకుండా పరిసర ప్రాంతములు కూడా నువ్వు చెడగొడతాడు.
1: నాట్ మెర్లీ విల్ హి బి స్పాయిల్డ్, హి విల్ పొల్యూట్ ది ఎంటైర్ ఎన్వైరన్మెంట్.
0: ఇలాంటి జీవితము మానవ జీవితమే కాదు.
1: దట్ కైండ్ ఆఫ్ లైఫ్ కెనాట్ బి కాల్డ్ ఏ హ్యూమన్ బీయింగ్స్ లైఫ్ అట్ ఆల్.
0: కనుక మనము బాగుపడి
1: పది
0: మందిని బాగు చేయడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: వీ హావ్ టు సేవ్ అవర్ సెల్ఫ్ అండ్ బి గుడ్ అండ్ మేక్ మెనీ అదర్ పీపుల్ గుడ్.
0: మనం ఈ విధమైనటువంటి మార్గంలో ఏకత్వమైనటువంటి దైవత్వాన్ని మనం విశ్వసించి
1: వీ హావ్ టు ఫాలో దిస్ పాత్ అండ్ హావ్ ఫౌండ్ ఫెయిత్ ఇన్ ది యూనిటీ ఆఫ్
0: గాడ్. సర్వమును కోల్పోయినా కూడా పర్వాలేదు, దైవాన్ని మాత్రం కోల్పోరాదు.
1: వీ విల్ లూజ్ ఎవ్రీథింగ్ ఎల్స్ బట్ నెవర్ లూజ్ గాడ్.
0: అలాంటి నిత్యమైనటువంటి సత్యమైనటువంటి యొక్క దీనిపైన విశ్వాసం అభివృద్ధి చేసుకోవాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: We have to develop such a strong and firm faith in that idea. Thus, Swami is bringing his divine discourse to a close.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భగవంతుడు ఆశించినది షోడశోపచారములు కాదు.
1: గాడ్ డస్ నాట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ రిచువల్స్,
0: అష్టాదశ పురాణములు కాదు,
1: నాట్ ద నాలెడ్జ్ ఆఫ్ ది సీక్రెట్ టెక్స్ట్ ఎయిదర్.
0: పవిత్రమైనటువంటి కొన్ని పుష్పములు మాత్రమే తాను ఆశిస్తాడు.
1: హి ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ యూ ద సీక్రెట్ ఫ్లవర్స్.
0: మొట్టమొదటి పుష్పము అహింస.
1: ద ఫస్ట్ ఫ్లవర్ ఇస్ ద ఫ్లవర్ ఆఫ్ నాన్ వయలెన్స్.
0: మనోవాక్కాయములతో ఎట్టి ప్రాణులను ఎట్టి జీవులను హింసించకుండా ఉండటమే అహింస.
1: నాన్ వయలెన్స్ మెంట్ నాట్ హర్టింగ్ ఎనీ లివింగ్ క్రీచర్ ఎదర్ బై థాట్ వర్డ్ ఆర్ డీడ్.
0: రెండవది పుష్పం ఇంద్రియ నిగ్రహం.
1: ద సెకండ్ ఫ్లవర్ ఈస్ ద ఫ్లవర్ ఆఫ్ సెన్స్ కంట్రోల్.
0: ఈ ఇంద్రియములను అరికట్టకుండా ఎన్ని విధములైన సాధన చేసినప్పటికీ అన్ని కూడాను నిరుపయోగమైపోతాయి.
1: Without exercising control over the senses, all spiritual practices are useless.
0: ఈ ఇంద్రియములను ఏ రీతిగా అరికట్టాలి?
1: How to control senses?
0: మొట్టమొదట జిహ్వ.
1: The first is the taste.
0: జిహ్వే రసజ్ఞే మధురత్వ

0: ఈ జిహ్వకు అనేక రుచులు అలవడిపోయినాయి.
1: The tongue is used to different tastes.
0: అట్టి జిహ్వను మనం అరికట్టడానికి ప్రయత్నించాలి.
1: We have to control our tongue.
0: హే జిహ్వ, నీవు పుట్టినప్పటి నుంచి ఎన్ని బస్తాలు బియ్యం తిన్నావో, ఎన్ని బస్తాలు గోధుమ తిన్నావో, ఎన్ని బస్తాలు తిండి పదార్థములు తిన్నావో, అన్ని రకమైనటువంటి వెజిటబుల్స్ అంతా నీవు తిన్నావు.
1: ఓ టంగ్, హౌ మెనీ బ్యాగ్స్ ఆఫ్ రైస్ హావ్ యూ కన్స్యూమ్డ్, హౌ మెనీ బ్యాగ్స్ ఆఫ్ వెజిటబుల్స్ హావ్ యూ పార్టేకన్? దట్స్ ద క్వశ్చన్ వీ హావ్ టు పుట్.
0: ఎన్ని పిండి వంటలు నీవు భుజించావు?
1: హౌ మెనీ డెలికసీస్ అండ్ డిషెస్ దట్ యూ హావ్ ఈటన్?
0: ఇంకా నువ్వు నీకు తృప్తి లేదా?
1: Have you not been satisfied yet?
0: ఈ తృప్తి లేనటువంటి జీవితం ఎందుకోసం?
1: What a shame it is if you are not satisfied with that.
0: ఈ జిహ్వ యొక్క రుచిని నీవు అరికట్టాలి.
1: You have to control your tongue or the taste.
0: ఆకలి ఉన్నది, భుజించాలి.
1: You have hunger, you have got to eat.
0: కాని భిక్షాన్నం దేహరక్షార్థం, దేహరక్షణ కోసం భుజించాలి.
1: The food is necessary to sustain life.
0: కాని రుచి నిమిత్తమై నీవు భుజించరాదు.
1: Not for the taste.
0: కనుక ఓ జిహ్వ, ఈ రుచిని త్యజించు.
1: ఓ టంగ్, sacrifice this sense of taste.
0: ఆకలిని నీవు భుజించు.
1: Eat for hunger.
0: అన్ని ఇంద్రియములకు నువ్వు శక్తిని పూజించు.
1: You also worship the capacity in all of the senses.
0: ఇది రెండవ పుష్పము.
1: Sense control is the second flower.
0: సర్వభూత దయా పుష్పం. మూడవది, సర్వభూతములు ఎందుకు దయ ఉండాలి?
1: The third flower is the flower of compassion towards all living creatures.
0: ఏ భూతమును కూడాను మనము ద్వేషించరాదు.
1: We should not hate any living being.
0: దీనినే భగవద్గీత యందు అద్వేష్ట సర్వభూతానాం అన్నది.
1: This Bhagavad Gita says, do not hate anyone.
0: కేవలం ద్వేషించడం మాత్రమే కాదు,
1: not merely absence of hatred.
0: అధికంగా నీవు వారితో సంభాషణ సల్పవద్దు.
1: Do not have too much of connection with people.
0: అందరితో ప్రేమగా నీవు జీవించు.
1: Anyway, you have to live in love with others.
0: కనుక సర్వభూత దయా పుష్పం,
1: the flower of compassion towards all living beings.
0: ఇక నాలుగవది,
1: the fourth.
0: ఇది చాలా ప్రధానమైనటువంటిది.
1: This is very important.
0: క్షమా పుష్పం నసోచచ,
1: the flower of forgiveness, forbearance.
0: ఈ క్షమా పుష్పం విశేషత.
1: This flower of forgiveness is very special.
0: ఈ క్షమా పుష్పము చాలా ప్రధానమైనటువంటిది.
1: This flower of forbearance is very important.
0: పాండవులు కౌరవుల చేత అనేక విధములైనటువంటి బాధలను అనుభవించారు.
1: Pandavas suffered a lot at the hands of Kauravas.
0: తమ ఇల్లాలైన ద్రౌపదిని పరాభవం గావించారు.
1: The concept of Pandavas was humiliated.
0: కాని ధర్మజుడు ఎట్టి పరిస్థితులు ఎందుకును క్షమా.
1: But Dharmaja maintained that patience all through.
0: ఆ క్షమనే పాండవులను రక్షించి లోకములకు పాండవుల ఆదర్శాన్ని బోధించింది.
1: The very observance of patience made Pandavas highly reputed and ideal to the rest of the world.
0: కనుక నీ క్షమా పుష్పం అనేటువంటిది భగవంతునికి అత్యంత ప్రీతి.
1: This flower of patience for parents is so liked by God.
0: భగవంతునికి ప్రీతికరమైన పుష్పమును అర్పించినప్పుడే భగవంతుడు సంతోషించి మన వరములను అనుగ్రహిస్తాడు.
1: When once you offer the flower very much liked by God, he would confer boons to you.
0: భగవంతునికి ప్రీతికరమైనటువంటివి అందించకుండా ఎన్ని రకములైనటువంటి పుష్పములు అందించి ప్రయోజనం ఏమిటి?
1: Without offering the flower that God likes, what is the fun of offering other flowers?
0: ఈ పుష్పములన్నీ ఇప్పుడును వాడిపోయేటువంటివి, రాలిపోయేటువంటివి, కాలిపోయేటువంటివి.
1: All the rest of the flowers are fade out, they fall down, they decay.
0: కానీ భగవంతునికి అందించేటువంటి పుష్పములు ఈ క్షమా పుష్పము.
1: But the flower that we offer,
0: సర్వభూత దయా పుష్పము,
1: flower of compassion, forgiveness,
0: ఇంద్రియ పుష్పము,
1: the flower of sense
0: control, అహింసా పుష్పము,
1: the flower of non-violence.
0: ఈ నాలుగు పుష్పములు చాలా ప్రధానమైనటువంటివి.
1: These four flowers are very very important.
0: ఈ సర్వభూత దయా పుష్పం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
1: Of all compassion towards all living creatures is very very important.
0: కేవలం ఒక భారతదేశమునందు మాత్రమే కాదు,
1: not merely in Bharat,
0: అన్ని దేశములందు కూడాను సర్వభూత దయా పుష్పము చాలా ముఖ్యమైనటువంటి పుష్పము.
1: In all countries all over the world, the flower of compassion is very essential.
0: పిల్లలకు చాలా బాగా తెలుసును అభివెన్ ఆడమని అమెరికా దేశం లోపల నిరంతరము సేవలు సల్పేటువంటి వాడు.
1: Students know pretty well the story of Abuban Adam, the man of service.
0: ఇతను ప్రతి బజారులకు వెళ్లి కాళ్ళు లేనటువంటి వారకు, కన్నులు లేనటువంటి వారకు, అనేక రకమైనటువంటి అంగహీనమైనటువంటి వారకు సేవలు చేసి రాత్రి చాలా ఆలస్యంగా వచ్చి పరుండేటువంటి వాడు.
1: Abuban Adam goes round the streets serving handicapped, the blind and the crippled and returns late in the night.
0: ఇది సర్వభూత దయా పుష్పము.
1: This is the flower of compassion.
0: ఒకనాడు చాలా ఆలస్యంగా ఇంటికి చేరాడు.
1: One day he returned rather very late in the night.
0: అప్పుడు ఎవరో ఒక స్త్రీ తాను కూర్చొని ఏదో రాస్తూ ఉండినాడు.
1: He saw a lady scribbling something.
0: చూచాడు.
1: He saw her.
0: సామాన్యమైనటువంటి స్త్రీ కాదు.
1: She is not an ordinary one.
0: ఏదో దేవతా స్త్రీ.
1: She must be an angel.
0: అని కొంతసేపు వేచి.
1: He waited for some time.
0: అమ్మా మీరెవరు, మీరు రాసేటువంటి రాతలు ఏమిటి అన్నాడు.
1: He asked her softly, "Mother, who are you? What is that you are writing?"
0: ఆమె చెప్పింది, "నాయన, నేను దేవతా గణ్యను."
1: He replied, "I am an angel."
0: భగవంతుని ఎవరు ప్రేమిస్తున్నారో వారి పదములంతా కూడా లిస్టులో ఎక్కిస్తున్నానన్నాడు.
1: She answered that she has been writing the list of those that love God.
0: అందులో నా పేరేమైనా ఉన్నదా అన్నాడు అబిబెన్
1: ఆడమ్. అబిబెన్ ఆడమ్ ఆస్క్డ్, "Is there my name in the list?"
0: నాయన, ఇందులో నీ పేరే మాత్రము లేదు అన్నది.
1: He said, "My dear son, your name is not here."
0: చాలా సంతోషం.
1: He said, "I'm happy."
0: అన్నాడు. తిరిగి ఆమె వెళ్లిపోయింది, తాను నిద్రించాడు.
1: Angel left on her own and Abiman madam slept.
0: రెండవ దినము తిరిగి ఆ విధంగా ఇంటికి వచ్చేటప్పటికి ఒక స్త్రీ రాస్తూ కూర్చుంది.
1: Second day Abiman Adam noticed another lady writing.
0: అతను గుర్తించాడు, "అమ్మా ఈనాడు ఏం రాస్తున్నారు?" అన్నాడు.
1: He asked her, "Mother, what is that you are writing today?"
0: నాయన, ఈనాడు భగవంతుడు ఎవరిని ప్రేమిస్తున్నాడో అనేటువంటి లిస్ట్ రాస్తున్నానన్నాడు.
1: "Today I am writing the list of names of those who are liked by God."
0: నిన్నటి దినము ఎవరు భగవంతుని ప్రేమిస్తున్నారు అనేటువంటి లిస్ట్ రాశాను.
1: "Yesterday I made the list of those people that love God."
0: నేడు ఎవరిని భగవంతుడు ప్రేమిస్తున్నాడు అనేటువంటి లిస్ట్ రాస్తున్నాను.
1: "Today the list of those who are loved by God."
0: ఇందులో నా పేరేమైనా ఉన్నదా అన్నాడు.
1: "In today's list you find, do you find my name?"
0: నీ పేరు తప్ప అన్యం ఏ మాత్రము లేదు అన్నది.
1: She said, "Your name is the only one, no one else."
0: అనగా ఎన్ని సేవలు చేయకున్నప్పటికీ పరులకు బోధించేటువంటి సేవ చాలా గొప్పది.
1: The service to others, the fellow men, is highest of all.
0: Nava vidhamainatundi sevalu chepparu prapanchamulo.
1: In this world, 9 parts of service were explained.
0: Kani ee nava vidhamainatundi bhaktulu endukudanu kevalamu seva chala pradhanamainatundi.
1: In all the 9 parts of devotion, service is highest.
0: Javanam,
1: listening.
0: Kirtanam,
1: singing.
0: Vishnu smaranam,
1: chanting.
0: Pada sevanam,
1: service.
0: Vandanam,
1: salutation.
0: Archanam,
1: worship.
0: Dasyam,
1: servitude.
0: Sneham,
1: friendship.
0: Atmanivedanam,
1: self surrender.
0: ఈ నవ విధమైనటువంటి భక్తులు ఎందుకూడను సర్వభూత దయా పుష్పం చాలా ముఖ్యమైనటువంటిది అన్నారు.
1: Of all the 9 parts of devotion, the compassion towards all living beings is most essential.
0: నిరంతరము మనుషులకు సేవ చేసేటువంటి వాడు.
1: Abiman Adam, Adam spent all his time.
0: ఈ సేవ యొక్క ఘనతయే ఫస్ట్ లీడ్ లో వచ్చేసింది.
1: This mystery and the greatness earned him the first place in the list.
0: అప్పుడే భగవంతుడు అతన్ని ప్రేమిస్తూ వచ్చాడు.
1: Then that's the reason why God loved
0: him. ఎవరిని ప్రేమించాడు? భగవంతుడు అందరినీ ప్రేమిస్తుంటాడు.
1: God loves all in
0: ప్రేమే తన యొక్క స్వరూపము.
1: God is love.
0: కానీ
1: బట్
0: సర్వభూత దయా పుష్పం ఆ విధంగా భూత దయ కలిగినటువంటి వాడిని భగవంతుడే వచ్చి ప్రేమిస్తుంటాడు.
1: In fact, if you have got that compassion, God will come to you and love you.
0: కనుక ఈ విధమైనటువంటి సేవలు యందు మనం చాలా ఆతురులై ఉండాలి.
1: We should be experts in this art of service.
0: ఇంకా ఐదవ పుష్పం శాంతి పుష్పం.
1: The fifth one is the flower of peace.
0: ఈ శాంతి,
1: peace.
0: ఎన్ని రకమైనటువంటి బాధలు అనుభవించినప్పటికీ,
1: in spite of all difficulties,
0: ఎటువంటి అటంకములు జరిగినప్పటికీ,
1: all obstacles,
0: ఎట్టి అభ్యంతరాలు మనకు కలిగినప్పటికీ,
1: all those objections on the way,
0: శాంతం వహించాలి.
1: You should observe peace.
0: Patience. ఈ శాంతి చేత దయానుగ్రహం కలుగుతుంటుంది.
1: Out of this patience you can be compassionate.
0: ఈ దైవానుగ్రహం యొక్క పాత్రలు కావాల్సింది ఈ శాంతి.
1: In fact, to receive God's grace, you should have this patience.
0: త్యాగరాజుకు ఎన్ని బాధలు కలిగినాయి?
1: త్యాగరాజు సఫర్డ్
0: కోతనికి ఎన్ని బాధలు కలిగినాయి?
1: సో ఆల్సో ద్రౌపది.
0: తుకారాంకి ఎన్ని బాధలు కలిగినాయి?
1: తుకారావు హెడ్ మెన్.
0: శివాజీకి ఎన్ని బాధలు కలిగినాయి? కానీ అన్నింటి అందును అరికట్టి శాంతిని వహించారు.
1: దే కుడ్ రెసిస్ట్ ఆల్ ద డిఫికల్టీస్ అండ్ కుడ్ అబ్జర్వ్ పేషెన్స్.
0: శాంతి పుష్పం,
1: దిస్ ఫ్లవర్ ఆఫ్ పీస్ అండ్ పేషెన్స్.
0: ఈ శాంతిని వహించినటువంటి వారికి ఎంతైనా భగవత్ కృప కలుగుతుంది.
1: ద వన్ హూ ఇస్ పేషెంట్ ఎనఫ్ కెన్ రిసీవ్ గాడ్స్ గ్రేస్ ఇన్ ప్లెంటీ.
0: కనుకనే త్యాగరాజు చెప్పాడు, శాంతము లేక సౌఖ్యము లేదు అని.
1: సో త్యాగరాజు డిక్లేర్డ్ వితౌట్ బీయింగ్ పేషెంట్ యు
0: శారీరకంగా, మానసికంగా, భౌతికంగా, ప్రాకృతికంగా, లౌకికంగా మనకు శాంతి కావాలి.
1: We need patience, physical level, mental level, and also the worldly plane.
0: కానీ ఈ శాంతి మనం ఏ రీతిగా సంపాదించాలి?
1: How to be peaceful?
0: బయట ప్రపంచంలో మనకు లేదు.
1: In the outer world, it's not
0: there.
1: బయట
0: వస్తువాహనాదుల్లో లేదు.
1: Not in the material.
0: విషయాలలో లేదు.
1: Not in the man.
0: ఈ శాంతి మన యొక్క స్వరూపమే.
1: You are the very embodiment of peace.
0: కనుకనే ఈ శాంతి పుష్పం మన నుండి ఆవిర్భవించాలి కానీ బయట నుంచి వచ్చేటువంటిది కాదు.
1: యు నోటీస్ ది ఫ్లవర్ ఆఫ్ పీస్ విత్ ఇన్ యూ అండ్ నాట్ అవుట్ సైడ్.
0: కలిగేటువంటి సర్వ కష్టమును కూడాను దాన్ని తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగాలి.
1: యూ షుడ్ బేర్ ఆల్ ద సఫరింగ్ అండ్ ద ట్రబుల్స్ ఆన్ ద వే అండ్ ప్రొసీడ్ ఫార్వర్డ్.
0: లోకంలో ఎన్నో బాధలు కలుగుతుంటాయి.
1: దేర్ విల్ బి సో మెనీ ట్రబుల్స్ ఇన్ ద
0: వరల్డ్. ఈ ప్రాకృతమైన జీవితం లోపల ఎన్నో ఇక్కట్లు జరుగుతుంటాయి.
1: ఇన్ దిస్ ఫిజికల్ ఎఫీమరల్ వరల్డ్ దేర్ విల్ బి సో మెనీ ప్రాబ్లమ్స్.
0: ఇవన్నీ కూడా మనం లెక్క చేయకూడదు.
1: వి షుడ్ నాట్ బి మైండ్ఫుల్ ఆఫ్
0: దట్. ఇవన్నీ సాధించే నిమిత్తమే మానవ జన్మం వచ్చింది.
1: వి షుడ్ ప్రొసీడ్ అహెడ్ అండ్ టేక్ ఇట్.
0: మానవ జన్మము కేవలం భోగ భాగ్యాల నిమిత్తమే రాలేదు.
1: Human life is not gifted to enjoy the pleasure.
0: ప్రాకృతమైనటువంటి సుఖములు అనుభవించే కోసం రాలేదు.
1: It's not given not to enjoy the convenience.
0: ఇవన్నీ కూడా మనము అనుభవిస్తూనే ఉంటున్నాము.
1: We do enjoy them.
0: పశుపక్షి మృగాదులు కూడా అనుభవిస్తున్నాయి.
1: The birds and beasts also share them.
0: కానీ అది కాదు మనం అనుభవించవలసింది.
1: And that is not the happiness that we should expect.
0: మనం అనుభవించినటువంటిది నిజమైనటువంటి శాంతి.
1: We should experience true peace in the sense.
0: అది మన హృదయం యొక్క స్వభావము.
1: That is our true nature.
0: ఆ హృదయం నుండి ఆవిర్భవించేటువంటి శాంతిని మనం పొందాలి.
1: వి షుడ్ ఎక్వైర్ ద పీస్ దట్ ఎమనేట్స్ అవుట్ ఆఫ్ అవర్ హార్ట్.
0: కనుక ఈ శాంతి పుష్పము ఐదో పుష్పము.
1: ద ఫ్లవర్ ఆఫ్ పీస్ ఇస్ ద ఫిఫ్త్ వన్.
0: తప పుష్పం,
1: ద ఫ్లవర్ ఆఫ్ పెనెన్స్.
0: ఈ తపస్సు,
1: పెనెన్స్,
0: ఏమిటి తపస్సు?
1: వాట్ ఇస్ పెనెన్స్?
0: అడవులకు పోయి కందమూలాదులు భుజించి భగవంతుని స్మరించడం ఆ తపస్సు.
1: వాట్ డు యు మీన్ బై పెనెన్స్? గోయింగ్ టు ద ఫారెస్ట్ and partaking the tubers and leaves.
0: అది నిజంగా తమస్ అని చెప్పవచ్చు.
1: It is not tapas penance but it is
0: tamas. తపస్సు ఏమిటి? అన్నింటి ఎందుకును తాను ప్రతిదానికి కూడాను సిద్ధముగా ఉండాలి.
1: తపస్ పెనెన్స్ మెంట్ రెడీనెస్ ఫర్ ఎవ్రీథింగ్.
0: ఈ యొక్క మూడు ఇంద్రియములు కూడాను ఒక్క రీతిగా అరికట్టాలి.
1: వన్ షుడ్ ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్ ద సెన్సెస్.
0: తపస్సు అంటే కేవలం మనోవాక్యముల చేత కలిగేటువంటి ఉద్రేకాన్ని మనం అరికట్టాలి.
1: పెనెన్స్ మెంట్ కంట్రోలింగ్ all the kinds
0: of agitation. ఏర్పడేటువంటి యొక్క ఆవేశాన్ని మనం అరికట్టాలి.
1: వీ షుడ్ కంట్రోల్ ఆల్ ది ఎడ్యుకేషన్స్ ఇన్ ద డిస్టర్బెన్స్.
0: సాత్వికమైన, రాజసికమైన, తామసికమైన కూడా ఏకభావంతో చూడాలి.
1: వీ షుడ్ హ్యావ్ దట్ ఈక్వానిమిటీ ఇన్ ఆల్ మూమెంట్స్ ఆఫ్ ఇనర్షియా ద ప్యాషన్.
0: నిరంతరం కూడా మన మనసును దైవం నందుంచాలి.
1: వీ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ గాడ్ ఆల్ ద టైమ్.
0: అలాంటి హృదయం కలిగినటువంటి వాడే మానవుడు.
1: హి ఇస్ ద ట్రూ మ్యాన్ ఇఫ్ హి కాన్సన్ట్రేట్స్ ఆన్ గాడ్.
0: దట్స్ దయా హృదయం.
1: హృత్ ప్లస్ దయా ఇస్ హృదయ.
0: ఈ దయతో నిండినటువంటి యొక్క మానవత్వమే నిజమైన తపస్సు.
1: ద పెనెన్స్ మెంట్ ద హార్ట్ షుడ్ బి ఫుల్ ఆఫ్ కంపాషన్.
0: కాలంను వ్యర్థం చేయటం కాదు.
1: నాట్ మియర్లీ వేస్టింగ్ టైం.
0: దుర్వినియోగం చేయటం కాదు.
1: నార్ మిస్యూజింగ్ టైం.
0: నిజముగా తపస్సు అనగా ఏమిటి? మూడు గుణములను ఏకత్వం చేయటం.
1: ద పెనెన్స్ మెంట్ ద హార్మనీ యూనిఫికేషన్ ఆఫ్ ఆల్ ది అట్రిబ్యూట్స్.
0: యోగి.
1: హి ఇస్ యోగి ద రెనన్షియంట్.
0: మనస్సేకం, వచస్సేకం, కర్మణ్యేకం, మహాత్మనం.
1: It's only the noble soul who has got perfect harmony, unity in thought, word and deed.
0: Natapa.

0: నో పెనెన్స్, నో పిల్గ్రిమేజ్, నో సేక్రెడ్ టెక్స్ట్, నో పెనెన్స్, నథింగ్ విల్ బి హెల్ప్ఫుల్ టు క్రాస్ దిస్.
1: ఇది కాదు తపస్సుకు మూల కారణములు.
0: వాట్ ఈస్ ద మెయిన్ కాజ్?
1: మూడు గుణములను కూడా ఏకం చెయ్యాలి.
0: వీ షుడ్ యూనిఫై ద త్రీ అట్రిబ్యూట్.
1: కోపం వచ్చింది,
0: వీఆర్ యాంగ్రీ,
1: దాన్ని కూడా అరికట్టాలి.
0: యూ షుడ్ కంట్రోల్ ఇట్.
1: ఉత్సాహం కలిగింది, దాన్ని కూడా అరికట్టాలి.
0: యూఆర్ మోర్ ఎమోషనల్, యూ షుడ్ కంట్రోల్.
1: సంతోషం కలిగింది, దాన్ని కూడా అరికట్టాలి.
0: యూఆర్ ఎక్స్టాటిక్, యూ షుడ్ కంట్రోల్.
1: దుఃఖం కలిగింది, దాన్ని కూడా అరికట్టాలి.
0: ద గ్రీఫ్ హ్యాస్ టు బి అండర్ చెక్.
1: సుఖదుఖీ సమీకృత్వ లాభం లాభం చేయాలి. సుఖదుఖముల రెండింటిని కూడా ఏకత్వంగా భావించాలి.
0: ద స్పిరిట్ ఆఫ్ ఈక్వానిమిటీ హ్యాస్ టు బి మెయింటైన్డ్ బోత్ ఇన్ టైమ్స్ ఆఫ్ ప్లెజర్ అండ్ పెయిన్.
1: అది ఏ నిజమైన తపస్సు.
0: దట్ ఈస్ ద ట్రూ పెనెన్స్.
1: నువ్వు ఏ పనైనా చేస్తురా,
0: యూ డూ ఎనీథింగ్,
1: ఏ సేవలైనా చేస్తురా,
0: సర్వ్ ఇన్ ఎనీ కెపాసిటీ,
1: కానీ వాంఛను నీ యందు ఉంచుకోకు.
0: బట్ డోంట్ హ్యావ్ డిజైర్.
1: వాంఛారహితమైనటువంటి యొక్క భావమే తపస్సు.
0: ద డిజైర్లెస్నెస్ స్టేట్ ఈస్ పెనెన్స్.
1: ఇంకా ధ్యాన పుష్పం,
0: ద ఫ్లవర్ ఆఫ్ మెడిటేషన్,
1: ఏడవది.
0: దిస్ ఇస్ ద సెవెంత్ ఫ్లవర్.
1: ధ్యానం అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ మెడిటేషన్?
1: కన్నులు గుచ్చుకొని పద్మాసనం వేసుకొని ఏదో పరమాత్మ స్మరించుకోవటం, ఇది ధ్యానం అని భావిస్తున్నారు.
0: వీ కన్సిడర్ మెడిటేషన్ మెంట్ సిట్టింగ్, కీపింగ్ క్వయట్ విత్ ఐస్.
1: ఈ ధ్యానం అంతా భౌతికమైన, లౌకికమైన, ప్రాప్తమైనటువంటి ధ్యానం.
0: దిస్ ఇస్ ఏ ఫిజికల్, ఏ వరల్డ్లీ లెవెల్ ఆఫ్ అబ్జర్వెన్స్.
1: ఇదంతా కొన్ని ప్రాపంచికంగా చేసేటువంటి ధ్యానములు.
0: వీ డూ ఇట్ ఇన్ ద వరల్డ్లీ సెన్స్.
1: ఇది అవసరమే.
0: ఇట్ ఇస్ నెసెసరీ.
1: ఎంతవరకు,
0: వాట్ ఎక్స్టెంట్,
1: పరిపూర్ణ స్థితి కలిగేంత వరకు ఈ ధ్యానం మనం ప్రాప్తించాలి.
0: అంటిల్ యూ హ్యావ్ ఆల్ ది కెపాసిటీ ఇన్ ఫుల్నెస్ యు హావ్ టు ఫాలో ద వర్డ్.
1: ధ్యానం అనగా ఇది కాదు, మన మనస్సు భగవంతునిలో లీనం కావాలి.
0: మెడిటేషన్ మెన్ మర్జర్ ఆఫ్ ది ఇండివిజువల్ మైండ్ ఇన్ ద కాస్మిక్ మైండ్.
1: పాలలో నీరు ఏకమైనట్టుగా,
0: జస్ట్ ఎస్ వాటర్ మిక్సెస్ ఇన్ మిల్క్,
1: ఈ పాలలో ఏకమైనటువంటి యొక్క నీరును మనం వేరు చేయడానికి వీలు కాదు.
0: యూ కెనాట్ సెగ్రిగేట్ ఆర్ సపరేట్ అవుట్ వాటర్ ఫ్రమ్ ద మిల్క్.
1: అదే విధంగానే భగవంతునితో ఏకమైనటువంటి యొక్క ప్రేమతత్వం వేరు చేయడానికి సాధ్యం కాదు.
0: వెన్ వన్స్ ది ఇండివిజువల్ మర్జెస్ ఇన్ ద కాస్మోస్ యూ కెనాట్ సపరేట్ హిమ్.
1: నిప్పులో వేసినటువంటి ఇనుము,
0: జస్ట్ ఎస్ ఐరన్ పుట్ ఇన్ ఫైర్,
1: ఇనుమంతా నిప్పుగానే మారిపోతుంది.
0: ద హోల్ ఐరన్ బికమ్స్ రెడ్ హాట్ లైక్
1: ఎక్కడ ముట్టినా కాలుస్తుంది.
0: ఇట్ బర్న్స్ యూ వేర్ ఎవర్ యు టచ్.
1: మన యొక్క ప్రేమతత్వం అనేటువంటిది భగవంతుని ప్రేమలో లీనం కావాలి.
0: The principle of love of the individual should merge in the love principle of
1: Brahmaiva Bhavati annadi Vedam.
0: The Veda says the knower of Brahman becomes Brahman.
1: Rendu ekamaipovali,
0: both become one.
1: Agni veru inu veru kaakurdu.
0: The fire and iron should not be separate.
1: Agni inu rendu kudunu ekamaipovali,
0: the iron and fire should become one.
1: Mana manasu bhagavantuni yokka bhavamulo ekamaipovali.
0: Our mind should merge in the thought.
1: ఏదో పొద్దున సాయంకాలం కొద్ది ధ్యానం చేసి ఆ కొద్ది కాలం మాత్రమే భగవంతుడు ఏకమైందంటే అది నిజమైన ధ్యానం కాదు.
0: We meditate for a brief time both in the day and the night, you cannot call it meditation.
1: Sarvada sarvakaleso sarvatra hari chintanam.
0: You should think of God all the time, everywhere.
1: ఏ పని చేయినా చేసినా ఈ పనులంతా కూడా నీవు లక్ష్యంలో పెట్టుకో, కానీ అందులో నీ యొక్క ప్రేమ లక్ష్యం కావాలి.
0: You may do anything, you may undertake any task, but keep God in view.
1: ఇది ఏ నిజమైన ధ్యానము.
0: దిస్ ఇస్ ట్రూ మెడిటేషన్.
1: కొంత పరిమితమైనటువంటి టైం పెట్టుకుని మనం భగవంతుని స్మరించడం, ఇది ధ్యానం కాదు.
0: మెడిటేషన్ ఇస్ నాట్ థింకింగ్ ఆఫ్ గాడ్ విత్ ఇన్ ది ఫ్రేమ్ వర్క్ ఆఫ్ టైం.
1: ఇది కేవలం పార్ట్ టైం డివోషన్.
0: దిస్ ఇస్ ఓన్లీ పార్ట్ టైం డివోషన్.
1: కానీ ఫుల్ టైం డివోషన్ కావాలి.
0: బట్ ఫుల్ టైం డివోషన్ ఇస్ నీడెడ్.
1: కనుక ధ్యానం అనగా కేవలం పద్మాసనం వేసుకుని కూర్చొని భగవంతుని స్మరించడము, కొన్ని నిమిషాలు మాత్రమే కూర్చోవటం, ఇది సాధ్యం కాదు.
0: Meditation does not mean observing silence, sitting for some time.
1: భగవంతు అనుగ్రహం కూడా కొన్ని క్షణాలు వస్తుంది, తిరిగి తర్వాత వెళుతుంది.
0: God's grace also will be conferred on you for a moment and
1: withdraw. అనుగ్రహం వచ్చిందంటే పర్మనెంట్ గా నిలిచిపోవాలి.
0: In fact, it should stay with you permanently.
1: ఆ నిత్యమైన సత్యమైనటువంటి యొక్క ధ్యానమును మనం ప్రార్థించాలి.
0: We should pray as to meditate eternally.
1: ఇంకా ఎనిమిదవది,
0: the eighth one.
1: సత్యం అష్టవిధ పుష్పం.
0: And the flower of truth.
1: Vishnu Preeti Karam Bhavet. Inka Satyamu.
0: Truth.
1: Idi enamudodi.
0: This eighth one.
1: Idi chala mukhyamainatundi.
0: This is very important.
1: Satyam chetane prapancham puttindi.
0: The whole world is
1: Satyam chetane prapancham undi.
0: And it's sustained by
1: truth. Satyam chetane prapanchamlo aikyamaipothundi.
0: The world merges in truth.
1: Kanukane Satyam chala pradhanamaina sadhanam.
0: Truth is the chief one.
1: సత్యంబునందుండి సర్వంబు పుట్టించే సత్యంబునందనగే సర్వ సృష్టి.
0: ద క్రియేషన్ ఎమర్జ్డ్ అవుట్ ఆఫ్ ట్రూత్, సస్టైన్
1: సత్యమహిమలేని తడమేది కనుగొన్నా. శుద్ధ సత్వం ఇదియే చూడరయ్యా.
0: Is there any place where there is no truth, the principle of truth? It is the pure unsullied truth
1: pervading all over. Trikala bhagyam satyam.
0: The truth remains the same.
1: ఎప్పటికి మారనటువంటిది సత్యం.
0: You cannot divide it.
1: ఎప్పటికి ఉండునటువంటిది సత్యం.
0: It is total existence.
1: సర్వము అంతర్ధానమైనప్పటికీ సత్యం మాత్రం శాశ్వతంగా ఉంటుంది.
0: Everything might vanish, but the truth remains.
1: ఆ సత్యమే భగవంతుడు.
0: The truth is God.
1: కనుకనే truth is God.
0: Truth is God.
1: Live in truth.
0: Live in truth.
1: ఆ సత్యంలోనే మనం జీవించాలి.
0: We have to live in truth.
1: సత్యంతోనే మనం బ్రతకాలి.
0: And we have to live.
1: సత్యం నందే అంత్యమైపోవాలి.
0: And we have to end in truth.
1: కనుక ఇట్టి సత్యం అనేటువంటిది అష్టవిధ పుష్పము.
0: దిస్ ట్రూత్ ఈస్ ది ఎయిత్ ఫ్లవర్.
1: కనుక ఇలాంటి పుష్పముల చేత మనం భగవంతుని పూజించినప్పుడు భగవంతుడు ప్రీతికరంగా అందుకుంటాడు.
0: గాడ్ రిసీవ్స్ దీస్ ఆఫరింగ్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఆఫ్ దిస్ సార్ట్.
1: ఇంకా ఎట్టి పుష్పమును కూడా భగవంతుడు ఆశించడు.
0: God does not expect any other flower other than these.
1: Kalukane aham praha prasam pushpam.
0: The first one is the flower of non-violence.
1: Indriya nigraham.
0: The flower of sense control.
1: ఈ ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
0: దిస్ ఇస్ వెరీ ఎసెన్షియల్.
1: ఈ ఇంద్రియ నిగ్రహం చేతనే మనం ఎంతైనా కూడా సాధించవచ్చు.
0: యు కెన్ అచీవ్ ఎనీథింగ్.
1: ఈనాడు ప్రపంచంలో జరిగేటువంటి యొక్క అల్ల కల్వాలములకు కలహములకు అన్నిటికీ అశాంతికి ఈ యొక్క ఇంద్రియములే మూల కారణం.
0: Senses are responsible for all the conflict, the contradiction and fighting, agitation all over.
1: ప్రతి ఇంద్రియానికి కూడా మనం బుద్ధి చెప్తూ రావాలి.
0: In fact we should teach a lesson to every one of the senses.
1: నోటికి బుద్ధి చెప్తాము. హే నోరా, ఎంత కాలం నీవు ఈ విధంగా భుజించేది?
0: Oh tongue, how long you want to consume food?
1: Enta kaalam bhujinchina neeku trupti ledu.
0: You are not contented in spite of eating.
1: Jeevithame enta.
0: Your nature is that.
1: Ani ye vidhanga naluku bhujinchamo.
0: As you teach alone.
1: Ee indriya nigraham anetundi chaala pradhanamainatundi.
0: This is very essential.
1: ఈ ఇంద్రియ నిగ్రహం చేతనే మనం ఎంతైనా కూడా సాధించవచ్చు.
0: యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
1: ఈనాడు ప్రపంచంలో జరిగేటువంటి యొక్క

0: జీవితమే ఎంత.
1: యువర్ నేచర్ ఇస్ దాట్
0: అని ఏ విధంగా నాలుగు బోధించామో,
1: యాజ్ యు టీచ్ ఎ లెసన్ టు యువర్
0: అదే విధంగానే కన్నులకు కూడా బోధించాలి.
1: యు షుడ్ ఆల్సో టీచ్ యువర్ ఐ.
0: ఏ నేత్రమా,
1: ఓ ఐ,
0: ఇన్నో చూస్తున్నావు నీవు,
1: యు హావ్ బీన్ వాచింగ్,
0: ఇన్నో అనుభవిస్తున్నావు నీవు,
1: యు హావ్ బీన్ హ్యాపీ,
0: కానీ ఇంకా నీకు తృప్తి లేదా?
1: ఆర్ యు నాట్
0: సాటిస్ఫైడ్? దేనిని నీవు చూడాలి?
1: వాట్ ఇస్ దట్ యు షుడ్ సీ?
0: నీవు చూసినవన్నీ నీవు అనుభవించావు.
1: You in fact you experience all that.
0: కరుణని నీవు చూడవలసినటువంటి ఒక్క సత్య స్వరూపుణ్ణి.
1: You in fact you should look at God.
0: అదే స్వరూపుడు.
1: He is the form of truth.
0: దైవాన్ని నీవు ఆశించు.
1: Expect God.
0: ఆ నిజమైనటువంటి ఒక దైవ స్వరూపాన్ని నీవు చింతించు.
1: You also think of God.
0: కనుక నీవి పిచ్చి పిచ్చి బాధలంతా వదిలిపెట్టి,
1: give up all problems.
0: ఓ ఇంద్రియమా, నీవు చక్కగా భుజించు.
1: Your tongue, eat.
0: దేనిని భుజించాలి?
1: What should be eaten?
0: ప్రొద్దుబోక ఊరి వారి శుద్ధులంటే మీరు సిద్ధమవుదురే కడు సిద్ధతోడ.
1: ఓ ఇయర్స్, యు ఆర్ రెడీ టు లిసన్ టు వెయిన్ గాసిప్ అండ్ ద టేల్స్.
0: ముద్దు ముద్దుగాను భగవత్ ముచ్చటాలు చెప్పు వేడ, వద్దికగా నుండరేల ఓ చెవుల.
1: వెన్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ డివైన్ అండ్ స్పిరిచువాలిటీ యు ఆర్ నాట్ రెడీ.
0: ఓ చెవుల, ఎన్ని వింటున్నావు నీవు?
1: ఓ ఇయర్స్, యు హావ్ బీన్ లిసనింగ్ మెనీ.
0: నీకు అనవసరమైనటువంటి విషయాలంతా వింటున్నావు.
1: యు లిసన్ టు వెయిన్
0: గాసిప్. ఊరి వారి శుద్ధులంతా వింటున్నావు.
1: ఆల్ ద టేల్స్ అరౌండ్.
0: నీకు ఇష్టం లేనటువంటి విషయాలంతా వింటున్నావు.
1: యు లిసన్ ఆల్ ద
0: దుర్మార్గమైన విషయాలంతా వింటున్నావు.
1: ఆల్ అన్నెసెసరీ.
0: రేడియోలో వచ్చేటువంటి వింటున్నావు.
1: యు హావ్ బీన్ లిసనింగ్.
0: వీడియోలో వచ్చేటువంటి వింటున్నావు.
1: వీడియో అండ్ రేడియో.
0: విని నీకు వచ్చిన ఫలితం ఏమిటి?
1: వాట్ ఇస్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ ఇట్?
0: కర్ణముల, నీవు ఇలాంటి పనికి నీవు పుచ్చుకోవద్దు.
1: వాట్ ఎ షేమ్. ఇయర్ డోంట్ లిసన్.
0: నీవు సిద్ధం కావద్దు.
1: Don't be ready for that.
0: ఈ ఇతరుల విషయాలు విని నీ యొక్క హృదయాన్ని పాడు చేసుకుంటున్నావు.
1: In fact, you are spoiling yourself.
0: ఎట్టి విషయాలను వినువో అవే నీ హృదయంలో ప్రింట్ అయిపోతాయి.
1: All that you listen will be imprinted in your heart.
0: ఎలాంటి విషయాలు నీవు చూస్తావో అదే నీ హృదయంలో ప్రింట్ అయిపోతాయి.
1: All the scenario that you watch will be imprinted on your heart.
0: కనుకనే నీ హృదయాన్ని పాడు చేసుకుంటున్నావు.
1: You are spoiling your heart.
0: ఈనాడు ప్రపంచమంతా పొల్యూషన్ మలమయమైంది.
1: You find pollution all over the world.
0: ఇలాంటి పొల్యూషన్ అంతా నీవు చేర్చుకుని నీ హృదయాన్ని కూడా నీవు పొల్యూషన్ చేసుకుంటున్నావు.
1: యూ హావ్ పొల్యూటెడ్ ఈవెన్ యువర్ హార్ట్.
0: మాలిన్యం చేసుకుంటున్నావు నీ యొక్క మనసును.
1: యూ హావ్ పొల్యూటెడ్ యువర్ మైండ్.
0: మనసు మాలిన్యమైందంటే ఇంక నీవు అనుభవించేది ఏమిటి?
1: వెన్ ద మైండ్ ఇస్ పొల్యూటెడ్, వాట్ ఇస్ దట్ యు ఎక్స్‌పీరియన్స్?
0: అంతా నిరుపయోగమైనటువంటి.
1: ఎవ్రీథింగ్ ఇస్ యూస్లెస్.
0: నిన్న కొంతమందికి విజయవాడ విశాఖపట్నం నుంచి వచ్చిన వారికి చెప్పాను.
1: భగవాన్ స్పోక్.
0: మన హృదయం అనేటువంటిది ఒక పెన్ను వంటిది.
1: Bhagavan spoke to devotees from Visakhapatnam doctors. He said, human heart is a pen.
0: Mana pennu pennulo elanti ink fill up chestamo,
1: as is the ink that fills the pen,
0: alanti vratalu alanti geetalu manaku vastayi.
1: So also you get the letters and
0: adhe kalare vastuntuntadi.
1: In the same way you would get
0: kanaka mana hrudayam anetundi oka pennu vantidi.
1: Human heart is a pen.
0: Ee prapancha sambandhamaina vishayalanta rastundi.
1: It writes all the worldly matter.
0: Chitrinchukuntundi akkada.
1: It gets printed
0: there. నీవు ప్రేమమయమైనటువంటి ఇంకు ఫిలప్ చేయి.
1: ఫిల్ దిస్ ఇంక్ ఆఫ్ లవ్.
0: నీవు రాసే వ్రాతలు, చేసే చేష్టలు, తలిచే తలపులు అన్ని కూడా ప్రేమమయంగా ఉంటాయి.
1: ఆల్ యువర్ రైటింగ్స్, ఆల్ యువర్ యాక్షన్స్, ద వర్డ్స్ ఆర్ బౌండ్ టు బి ఫుల్ ఆఫ్ లవ్.
0: ఈ పెన్నుతో ఏమి రాస్తే కూడాను అదంతా అదే రకంగా పోతుంది.
1: వాట్ ఎవర్ యు రైట్ విత్ దిస్
0: అదే రంగే వస్తుంది.
1: యు విల్ ఫైండ్ లవ్ దేర్.
0: కనుకనే మన హృదయం అనేటువంటి దాన్ని ప్రేమతో నింపుకోవాలి.
1: వి షుడ్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ లవ్.
0: ఈ విధంగా కూడాను మనం పవిత్రమైనటువంటి జీవితాన్ని గడపాలి.
1: వి షుడ్ లీడ్ ఎ సేక్రెడ్ లైఫ్.
0: భగవంతుడు ఆ విధమైనటువంటి దీన్ని ఆశిస్తున్నాడు.
1: గాడ్ వాంట్స్ us టు హావ్ దట్ సేక్రెడ్.
0: ఈ వాడిపోయే పుష్పములు, కాలిపోయే పుష్పములు తీసుకోడు.
1: హి ఇస్ నాట్ బాదర్డ్ ఆఫ్ ది ఫ్లవర్స్ దట్ ఫేడ్ అవుట్ నాట్ గెట్ బర్న్.
0: పూజారి అనేక రకమైనటువంటి పుష్పములు తెచ్చి పూజ చేస్తుంటాడు.
1: ద ప్రీస్ట్ బ్రింగ్స్ సో మెనీ కైండ్స్ ఆఫ్ ఫ్లవర్స్.
0: ఓ ప్రీస్ట్, ఓ పూజారి, నీవు ఇంతకాలం నేర్చుకునేది ఇదేనా?
1: He tells the priest, what is it you have learned?
0: Lari lari lanta kuda gulabi pushpam teesukuntunnavu.
1: You go on by these flowers which
0: lari lari lanta malle pushpam teesukuntunnavu.
1: And you collect the jasmine
0: magaranda pushpam teesukuntunnavu.
1: And all the flowers,
0: ivanni chesi evi prayojanam?
1: What is the use of all this worship?
0: Iraadu chesina pushpamulu repadi niku vaadipothayi.
1: The flower offered today would be decayed tomorrow.
0: Ee pushpam kaadu niku kavalsindi.
1: It's not that flower I want.
0: శాంతి పుష్పం కావాలి.
1: ఐ వాంట్ ద ఫ్లవర్ ఆఫ్
0: ప్రేమ పుష్పం కావాలి.
1: ద ఫ్లవర్ ఆఫ్
0: ఈ వాడిపోనటువంటిది, రాలిపోనటువంటిది, ఇలాంటి పుష్పాన్ని పూచి.
1: యు ఆఫర్ ద ఫ్లవర్స్ దట్ వుడ్ నాట్ డ్రాప్ డౌన్ ఆర్ ఫేడ్ అవుట్.
0: అహింస ప్రథమం పుష్పం అన్నాడు మొట్టమొదట.
1: ఇన్ ద బిగినింగ్ ఇట్ ఇస్ సెడ్ ద ఫ్లవర్ ఆఫ్ నాన్ వైలెన్స్.
0: ఏంటి అహింస?
1: వాట్ ఇస్ నాన్ వైలెన్స్?
0: మనము ఎవరిని బాధించకుండా ఉండటం.
1: వీ షుడ్ నాట్ హార్మ్ ఆర్ హర్ట్ ఎనీబడీ.
0: కానీ కొంతమంది డాక్టర్స్ కత్తి తీసుకుని ఆపరేషన్ చేస్తారు.
1: బట్ సమ్ డాక్టర్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ ద నైఫ్.
0: ఇది మాత్రం హింస కాదా అనుకుంటారు చాలా మంది.
1: మెనీ థింగ్ ఈజ్ ఇట్ నాట్ వైలెన్స్?
0: కాదు కాదు.
1: నో నో.
0: ఆ ఉన్న బాధను నివారణ

0: చేసే నిమిత్తమై కత్తిని తీసుకుని పొట్టను కోస్తాడు.
1: డాక్టర్ ఆపరేట్స్ విత్ ఎ నైఫ్ టు గివ్ రిలీఫ్ ఫ్రమ్ ద పెయిన్.
0: తదుపరి అతనికి సుఖాన్ని ఆనందాన్ని ఆరోగ్యాన్ని అందిస్తాడు.
1: అండ్ దస్ బై ఆపరేటింగ్ ఆన్ యూ హి గివ్స్ యు హ్యాపీనెస్.
0: అది ఉపకారమే కానీ అపకారం కాదు.
1: ఇట్ ఈస్ హెల్ప్ బట్ నాట్ ఎ హార్మ్.
0: అది అహింసనే కానీ హింస కాదు.
1: ఇట్ ఈస్ నాన్ వయలెన్స్, నెవర్ వయలెన్స్.
0: ఇంకా కొంతమంది అయ్యా కూరగాయలంతా తింటున్నారే, ఈ కూరగాయలు కోస్తే అవి ఎంత బాధపడతాయో.
1: Some say you eat all vegetables, you cut the vegetables, is it not violence?
0: Man cheseetvanti pannantha kudanu kurugayalu sambandhinatvanti kaadu.
1: Is not related to vegetables alone.
0: Vrutchamulaku deeniganta pranam undi.
1: In fact the vegetables have got life,
0: kaani manasu ledu.
1: They have no mind.
0: Ee manasu lekapovadam cheta dani baadhalu avi daniki teliyadu.
1: Since they have no mind, the vegetable world, they don't have pain.
0: Intiye kaadu vijnanam kudanu ledu.
1: They do not have wisdom either.
0: Oka kaayini manu kosithamante akkada neeru kaarutundi.
1: If you cut the fruit over there, you find the water sap oozing out of
0: it. Ee kaayini koyatam cheta adi edustunda ade kanti daralu kaalustunda ade ani anukuntavu.
1: By plucking the fruit, you find the sap oozing out. It's not tear.
0: Adi sahajamaina kanti jalame kaani.
1: It's a natural process.
0: Dukha jalam kaadu adi.
1: It is not the tears.
0: Dukham anepindi eppudu manasu undinappude dukham ostundi.
1: Where there is mind, there is grief.
0: మనసు ఉన్నటువంటి వానికే ఆనందం కలుగుతుంది.
1: The one with mind would be delightful.
0: కనుకనే మనసు ఉన్నటువంటిది మానవునికి తప్ప దేనికి లేదు.
1: It's only mankind that has got the mind, but
0: పక్షి పక్షి మృగాదులకు కూడా మనసు ఉంది.
1: The birds and beasts have got mind.
0: క్రిమి కీటకాదులకు కూడా మనసు ఉంది.
1: So also insects.
0: కానీ వృక్షములకు కూరగాయలకు ఇట్లా దానికి అంత ప్రాణం లేదు. ప్రాణం ఉంది కానీ మనసు లేదు.
1: The trees and all the greenery have got life, but not the mind.
0: కనుకనే మనసు లేనిటువంటి దాన్ని ఎంత బాధ పెట్టినా అది హింస కాదు.
1: The one without the mind will never suffer.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తుంటారు.
1: All worship with all devotion.
0: కానీ ఇది కాదు భగవంతుడు ఆశించేది.
1: It is not expected from
0: you. ఇవంతా కూడా నీ వ్యక్తిగతమైనటువంటి యొక్క సాధనలు.
1: It's all individual ritual.
0: కానీ ఫండమెంటల్ ఈ ప్రాకృతమైనటువంటి ఒక సాధన నీవు చేయాలి.
1: బట్ ది ఫండమెంటల్ స్పిరిచువల్
0: సామూహికమైనటువంటి సాధన చేయాలి.
1: అండ్ యూ షుడ్ అండర్స్టాండ్
0: సామాజిక సేవలు చేయాలి.
1: యూ షుడ్ సర్వ్ సొసైటీ.
0: సొసైటీ సేవ చేసినప్పుడు హృదయపూర్వకంగా మనము ఆనందాన్ని అందుకుంటాం.
1: సర్వీస్ టు సొసైటీ విల్ మేక్ యూ బ్లిస్ఫుల్.
0: ఈ వ్యక్తిగతమైనటువంటిది ఎంత కాలము?
1: ఇండివిజువల్ డస్ నాట్ లాస్ట్ లాంగ్.
0: ఎంత కాలం చేసినా కానీ ఈ యొక్క ఫండమెంటల్ సామూహిక సేవలు చేయాలి.
1: Fundamental service is very essential.
0: ఈ సమాజ సేవని ఎంతో పవిత్రమైనటువంటి సేవ.
1: Service to society is sacred.
0: ఎలాంటి వారు ఎలాంటి హృదయంతో అందుకుంటారో.
1: In what form the service is received.
0: యద్భావం తద్భవతి.
1: As is the feeling, so is the experience.
0: మనం పవిత్రమైన సేవలు చేసినప్పుడు వారు పవిత్రులుగా రూపొందుతారు.
1: If you offer sacred service, they turn sacred. Ultimately.
0: కేవలం బాధల నివారణ కాకుండామే కాకుండా
1: not only they relieved of
0: వారిని పవిత్రులు గావించటము.
1: You also sanctify them.
0: వారిని కూడాను అభివృద్ధి గావించటము.
1: You also help them. వారిని
0: కూడాను సాత్వికులుగా గావించటము.
1: You also make them happy.
0: కనుకని సాత్విక భావం చేత సమాజ సేవలో మనం పాల్గొనాలి.
1: With all the pious feeling,
0: ఎంత శక్తియో అంత సేవ చేయండి.
1: You serve to your extent possible.
0: భజనలు చేస్తున్నారు.
1: Many
0: ప్రొద్దున సాయంకాలం భజన చేస్తున్నారు.
1: In fact we sing the glory of God.
0: ఆ భజనలు పాడేటువంటి వానికి తృప్తి.
1: The singer will have satisfaction.
0: కాని వినేటువంటి వారికి ఆ విన్నంత వరకు తృప్తి.
1: Listener also will have satisfaction.
0: తరువాత ఆ యొక్క భజన యొక్క ఫలితం ఏమిటి?
1: Later, what is the result, consequence?
0: అది తాత్కాలికమైనటువంటిది.
1: The impact is temporary. The influence is
0: చాలా మంది పిల్లలు చెప్పారు భజగోవిందం లోపల.
1: Students recited భజగోవిందం.
0: ధన జన యౌవన గర్వం హరతి నిమిష. ఒక అరి నిమిషం కూడా ఉండదు.
1: The pride of wealth and power and youth does not last for long.
0: ఈ విధమైనటువంటి యవనత్వానికి మనం ఎందుకు ఇంత పాటు పడాలి?
1: Why should we struggle hard for this momentary?
0: కదిలిపోయే మేఘముల వలె యవనం కూడా నువ్వు కదిలిపోతుండాలి.
1: All are passing clouds, all vanish.
0: ఈ క్షణభంగురమైనటువంటి యవనం లోపల ఇంత అహంకారం మనకెందుకు?
1: Why should we be egoistic and proud enough because of this momentary youth?
0: ఇన్ని విధమైనటువంటి వాంఛలు మనకెందుకు?
1: Why so many desires?
0: కనుకని దీన్ని కూడా మనం త్యజించాలి.
1: We have to sacrifice them.
0: అప్పటికప్పుడు చేయవలసిన పనులు చేయాలి.
1: We have to do our duty.
0: కానీ డూ యువర్ డ్యూటీ.
1: డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ.
0: అంతేకాని దీన్ని మనస్కంగా తీసుకోకూడదు.
1: Do not take it to heart.
0: మంచి కానీ చెడ్డ కానీ,
1: good or bad,
0: ఇదంతా నా మంచి కోసమే.
1: Everything is for my good.
0: ఇదంతా భగవంతుడు అనుగ్రహించిన వరప్రసాదమే.
1: It's all God's gift.
0: కాబట్టి ఈ గిఫ్ట్ ను మనం వేస్ట్ చేయకూడదు.
1: We should not waste God's gift.
0: అన్నింటికంటే కాలం చాలా ప్రధానమైనటువంటిది.
1: Time is most important of all.
0: ఈ కాలమును మనం అమితంగా వేస్ట్ చేస్తున్నాము.
1: We are wasting time in every possible way.
0: ఉన్నటువంటిది 24 గంటల లోపల
1: విత్ఇన్ 24 అవర్స్
0: నిద్రాహారములకు ఎంతో కొద్ది కాలం మాత్రమే ఉపయోగపెడుతున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ ఫర్ ఫుడ్ రేమెంట్ అండ్ షెల్టర్
0: ముక్కాల భాగమంతా కూడాను దుర్వినియోగం చేస్తున్నాము.
1: ఆల్ ద రెస్ట్ ఆఫ్ ద టైమ్ ఇస్ వేస్టెడ్.
0: ఊరి వారి చింతలు,
1: థింక్ ఆఫ్ పీపుల్,
0: ప్రాకృతమైన చింతలు,
1: ద వరల్డ్లీ థాట్స్,
0: అపవిత్రమైన భావములు,
1: అన్సేక్రెడ్ థాట్స్,
0: ఇవన్నీ తలుచుకుంటూ మనం అపవిత్రం చేస్తున్నాం కాలాన్ని.
1: స్పాయిల్ ఆల్ ద టైమ్.
0: కాలమును అపవిత్రం చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ స్పెండ్ టైమ్ ఇన్ అన్సేక్రెడ్.
0: కాలము సార్థకం గావించుకునే నిమిత్తమై కొన్ని సేవలు చేయాలి, అవే కర్మలు.
1: వీ షుడ్ రెండర్ సర్వీస్ ఇన్ ఆర్డర్ టు శాంక్టిఫై ద టైమ్.
0: సమాజ సేవల్లో మనం పాల్గొనాలి.
1: We have to participate.
0: సమాజ సేవలు చేసేంత వరకు కూడా మనకు దుర్భావం మనలో ప్రాబల్యం.
1: సో లాంగ్ వి సర్వ్ ఇన్ ద సొసైటీ దేర్ బి నో ఛాన్స్.
0: సమాజ సేవలు చేసేంత వరకు ఏ చింతలు మనకు జ్ఞప్తికి రాదు.
1: నో వరీ వుడ్ బి దేర్ ఇన్ యువర్ మైండ్ ఇఫ్ యూ సర్వ్ సొసైటీ.
0: ఆ సమాజంలో లీనమైన వ్యక్తికి అహంకారం నిర్మూలమవుతుంది.
1: ద వన్ హూ ఈజ్ ఇన్ సొసైటీ విల్ నాట్ బి ఈగోయిస్టిక్.
0: ఈ సమాజ సేవ లోపల అహంకారాన్ని నిర్మూలన చేయటమే కాకుండా
1: Not only you kill ego,
0: ఆడంబరాలకు అవకాశం ఇవ్వకుండా,
1: there will be no scope for pomp and show.
0: కేవలం మానసిక యొక్క పవిత్రతకు మనం అభివృద్ధి గావిస్తున్నాం.
1: Your mind would be sacred.
0: సర్వ కర్మల కూడాను మనోశుద్ధి కోసమని.
1: All actions would give you the purity of the mind.
0: చిత్తశుద్ధియే కర్మ అన్నది వేదం.
1: The goal of the action is the purity of the mind.
0: మనం ఏ సేవలు చేసినా చిత్తశుద్ధి కోసం చేస్తున్నాం.
1: All kinds of service only to purify the mind.
0: చిత్తశుద్ధి కలిగినటువంటి కర్మలు చేసే ప్రయోజనం ఏమిటి?
1: Without the purity of the mind, the action is
0: useless. ఎంతనో ధనమును వ్యర్థం చేస్తున్నాము.
1: Many waste time.
0: ఎంతనో కాలమును వ్యర్థం చేస్తున్నాము.
1: Time is wasted.
0: ఎంతనో కర్మలు వ్యర్థం చేస్తున్నాము.
1: All actions are also useless.
0: ఒక్కదాని ఎందైనా కూడాను శాశ్వతమైన శాంతి ఉన్నదా?
1: Is there permanent peace out of single action?
0: శాంతి లేనే లేదు.
1: There's no peace whatsoever.
0: వస్తుంది పోతుంది, passing clouds.
1: Peace appears and passes off like a passing
0: cloud. నిత్యమైన సత్యమైనటువంటి ఒక శాంతిని మనం కోరాలి.
1: We should aspire for that permanent peace.
0: అది ఏ మన హృదయం నుండి ఆవిర్భవించేటువంటి శాంతి.
1: It should originate out of our heart.
0: ఆ శాంతిని మనం ఆశించినప్పుడే,
1: when we desire that peace,
0: మన సార్థక నామం జగత్కంత వ్యాప్తి అవుతుంది.
1: In fact, our name would spread everywhere, all over.
0: ఎన్ని కష్టములకు గురి అయినప్పటికీ ధర్మజుడు శాంతాన్ని వహించాడు.
1: Dharmaja maintained peace in spite of
0: ద్రౌపది పరాభవం జరిగే సమయంలోపల భీముడు లేచాడు.
1: When Draupadi was humiliated, Bhima got up.
0: గద తీసుకుని దుశ్శాసన పైన పోయాడు.
1: He took that mace and about to fight.
0: అడ్డం పోయాడు ధర్మజుడు.
1: ధర్మజ ఆబ్జెక్టెడ్,
0: నాయన ధర్మమే జయం.
1: బ్రదర్, రైచియస్నెస్ విల్ బి
0: సక్సెస్. మనం ఓడిపోయినటువంటి వారము.
1: ఇన్ ఫ్యాక్ట్ వి లాస్ట్.
0: వారి స్వాధీనంలో ఉన్నాము.
1: వి ఆర్ అండర్ దేర్ కంట్రోల్.
0: వారి ఇష్ట ప్రకారం వారు చేసుకోవచ్చు.
1: లెట్ దెమ్ యాక్ట్ యాస్ దే లైక్.
0: కానీ ఓడిన వానికి వారి పైన యుద్ధం చేయటము అధికారం లేదు.
1: ద వన్ హూ ఇస్ డిఫీటెడ్ కెనాట్ ఫైట్, హ్యాస్ నో అథారిటీ.
0: కనుక నీవు కూర్చోమని చెప్పాడు. ఇలాంటి శాంతమైనటువంటి ఏ కొద్ది మందికో ప్రాప్తిస్తుంది, కానీ అందరికీ ప్రాప్తించదు.
1: ద స్టేట్ ఆఫ్ మైండ్ ఆఫ్ పీస్ ఈజ్ అట్ ద హ్యాండ్స్ ఆఫ్ యూ, నాట్ మీ.
0: ఎలాంటి పరిస్థితులు అయినా కూడా శాంతిని మనం వహించాలి.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ మెయింటైన్ యువర్ పీస్.
0: అది మనకి ఎంతో గొప్ప బలం ఇస్తుంటారు.
1: దట్ గివ్స్ యూ ద మైటీ స్ట్రెంగ్త్.
0: దాని వల్లనే దైవ బలం కూడా మనకు ఏర్పడుతుంది.
1: అండ్ దేర్ యూ ఫైండ్ లవ్ ప్రిన్సిపల్.
0: దివ్య శక్తి మనకు ఏర్పడుతుంది.
1: యూ విల్ హావ్ ద డివైన్ పవర్.
0: భవ్యమైన భావాలు ఏర్పడతాయి.
1: యూ విల్ హావ్ బ్యూటిఫుల్ థాట్స్.
0: నిత్య సత్యమైనటువంటి శాంతిని పొందుతాము.
1: అండ్ యూ విల్ హావ్ దట్ ఎటర్నల్ పర్మనెంట్ పీస్.
0: లోకములో శాశ్వతమైన కీర్తిని పొందుతాము.
1: యూ విల్ హావ్ ద పర్మనెంట్ రెప్యుటేషన్ ఇన్ దిస్ వరల్డ్.
0: కౌరవులు ఎంత మంది పుట్టారు?
1: దేర్ ఆర్ మెనీ కౌరవస్.
0: పాండవులు 5 మంది మాత్రమే పుట్టారు.
1: పాండవస్ ఆర్ ఫైవ్.
0: కానీ ఇరువురు పోయారు.
1: బోత్ ఆర్ గాన్.
0: కానీ పాండవుల యొక్క కీర్తి,
1: ద నేమ్ ఆఫ్ పాండవ,
0: సమాజం లోపల ఎంత శాశ్వతంగా నిలిచిపోయింది.
1: ద నేమ్ ఆఫ్ పాండవస్ రిమైన్డ్.
0: ధర్మజ అంటే అందరికీ ప్రీతి.
1: ధర్మజ ఇస్ లైక్డ్ బై ఎవ్రీబడి.
0: ధర్మజ, ధర్మం నుండి పుట్టినటువంటి వాడు అతను.
1: ధర్మజ, ద వన్ బోర్న్ అవుట్ ఆఫ్ ధర్మ రైచియస్నెస్.
0: ఆ ధర్మం నుండి పుట్టినటువంటి వారికి ధర్మమే తప్ప అధర్మం తెలియదు.
1: ద వన్ బోర్న్ అవుట్ ఆఫ్ ధర్మ రైచియస్నెస్ ఫాలోస్ రైచియస్నెస్.
0: క్షణమునకు మనం అధర్మమే అధర్మమే అధర్మమే.
1: ఎవ్రీ మూమెంట్ వి ఆర్ అన్ రైచియస్.
0: క్షణమునకు అసత్యమే అసత్యమే అసత్యమే.
1: ఎవ్రీ మినిట్ వి యాక్టర్ బ్లేటెంట్ లైస్.
0: క్షణమునకు హింసనే హింసనే హింసనే.
1: ఎవ్రీ సెకండ్ దేర్ ఇస్ వైలెన్స్.
0: ఎక్కడ అహింస? ఎక్కడ సత్యము? ఎక్కడ పవిత్రత? ఎక్కడ ధర్మము? ఎక్కడా కనిపించడం లేదు.
1: నోవేర్.
0: నిజంగా జగత్తులో ఈ ధర్మమే ఉండి ఉంటే ఈ విధమైనటువంటి అలజడి అంతా ఎందుకు కలిగేది?
1: When there is dharma in this world, how do you expect agitation?
0: ఇన్ని విధమైనటువంటి అశాంతి ఎందుకు జరుగుతుంది?
1: Why restlessness?
0: ఇన్ని విధమైన కలహములంతా ఎందుకు ప్రారంభమవుతుంది?
1: Why conflict and fighting?
0: ఈ కల్లోలములంతా ఎందుకు వస్తుంది?
1: Why all disturbance?
0: మనలో అది లేకపోవటం చేతనే కల్లోలములు.
1: Because there is no peace within us, there is conflict.
0: యద్ భావం తద్ భావం. తన ఎందు ఉన్నటువంటి దాన్ని రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
1: Everything comes out as a reflection of the inner being, as a reaction.
0: Repentance allara ledu.
1: There's no agitation.
0: Manamulu endu untundadi allara.
1: It is within you.
0: వాడి యొక్క పనులన్నీ అల్లరి పనులు గానే ఉంటున్నాయి.
1: All your actions are disturbing.
0: వాడి మాటలంతా అల్లరి మాటలు గానే ఉంటున్నాయి.
1: All your words are agitating.
0: కనుక వారి జీవితమే అల్లరి జీవితంగా మారిపోతుంది.
1: So the whole life is a
0: జన్మ నరజన్మ దుర్లభం. మానవ జన్మ వచ్చినందుకు ఇలాంటి పేరా మనం తీసుకోవాలి?
1: Human life is the rarest of all. Is that the name you should get?
0: మానవత్వం పవిత్రమైనటువంటిది.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ సేక్రెడ్,
0: దివ్యమైనటువంటిది,
1: డివైన్,
0: భవ్యమైనటువంటిది,
1: న్యూ,
0: జీవించదగినటువంటిది, విలువైనటువంటిది.
1: ఇలాంటి
0: మానవ జీవితాన్ని ఇన్ని విధమైనటువంటి యొక్క అవస్థలకు గురి చేసి,
1: వీ పుట్ దిస్ హ్యూమన్ లైఫ్ టు సఫర్,
0: పరులకు కూడా హింసించి,
1: వీ హార్మ్ అదర్స్,
0: పరులకు కూడా బాధ పెట్టి,
1: వీ సఫర్,
0: తాను అనుభవించేటువంటిది ఏమిటి?
1: వాట్ ఇస్ దట్ యు ఎక్స్‌పీరియన్స్ అల్టిమేట్లీ?
0: కనుక మానవుడు మొట్టమొదట ఈ దశేంద్రియాన్ని అరికట్టాలి.
1: సో మ్యాన్ షుడ్ కంట్రోల్ ఆల్ హిస్
0: నోటి నుంచి వచ్చేటువంటి పలుకు పవిత్రమైనదిగా ఉండాలి.
1: వాట్ ఎవర్ యు స్పీక్ షుడ్ బి సేక్రెడ్.
0: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
1: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యు
0: నీ మాటలు శాంతంగా మాట్లాడు.
1: యువర్ వర్డ్స్ షుడ్ బి సాఫ్ట్,
0: కఠినంగా ఉపయోగపెట్టద్దు.
1: నెవర్ యూస్ హార్ష్ వర్డ్స్.
0: ఈ కర్ణములు ఉంటున్నాయి, ఈ కర్ణముల ద్వారా శాంతమైన విషయాలు విను.
1: లెట్ యువర్ ఇయర్స్ లిసన్ టు
0: భగవత్ సంబంధమైన విషయాలు విను.
1: ఆల్ రిలేట్ టు గాడ్,
0: లోక క్షేమానికి సంబంధించిన విషయాలు విను.
1: ఆల్ దట్ వుడ్ హెల్ప్ యువర్ అడ్వాన్స్మెంట్.
0: లోక సమస్త సుఖినో భవంతు, అందరి ఆనందాన్ని నివాసించు.
1: ఎస్పైర్, ప్రే ఫర్ ది వెల్ బీయింగ్ ఆఫ్ ఆల్.
0: ఈ విధంగా ఒక్కొక్క ఇంద్రియాన్ని కూడా మనం ఎంత పవిత్రము చేసుకోవచ్చు.
1: వి కెన్ సాంక్టిఫై ఆల్ అవర్ సెన్సెస్.
0: ఈ ఇంద్రియ నిగ్రహం మనం సాధించినప్పుడు ఎంతైనా మనం సాధించవచ్చు.
1: When once you have sense control, you can achieve a lot.
0: అందుకోసమని చెప్పారు, నీకే గాని వాడనైతే లోకమాత, నేను లోకమందు లోకు అవుదు లోకమాత.
1: ఓ గాడ్, ఇఫ్ ఐఎమ్ నాట్ ప్లీజింగ్ టు యూ, ఐఎమ్ చీప్ ఇన్ ద సైట్ ఆఫ్ ద వరల్డ్.
0: ఓ శాంతమా, నీకే నేను కాకపోతే ఇంక లోకానికంతా విరుద్ధమే.
1: ఇఫ్ ఐఎమ్ నాట్ పీస్ఫుల్, ఐ విల్ బి అగెన్స్ట్ ద హోల్ ఆఫ్ ద వరల్డ్.
0: కనుక శాంతమా, నీవు నా మిత్రుడవు.
1: Oh peace, you are my friend.
0: నీకు నేను దూరం కాకూడదు.
1: I cannot distance myself.
0: నీకు నేను దూరం అయిపోతే జగత్తుకే నేను దూరం అయిపోతాను.
1: If I am away from you, I am distanced from the world.
0: శాంతిని మనం వహించాలి.
1: We should observe peace.
0: కర్మ భగవంతుడు ఆశించేటువంటిది,
1: what God expects,
0: నీవు చేసే పూజలు,
1: not your worship,
0: నీవు చేసే అర్చనలు,
1: not your worship or
0: ritual, చేసే దాన ధర్మాలు,
1: all the acts of charity.
0: చాలా మంది అనుకుంటారు, అయ్యో నేను 10 మూటలు దానం చేశాను.
1: He just, I offered 10 bags of rice.
0: 500 mandiki cheerlu ichanu, panchalu ichanu.
1: I distributed clothing to 500 people.
0: Ee ekkadanta nee income tax ku raaskovali gaani bhagavantun daggara raayadaniki veelledu.
1: All the accounts can be submitted to the income tax department, not to God.
0: God ki ivanni akkaledu. Ee bhavamto chesanu?
1: God goes by your
0: ee hrudayamto chesanu?
1: With what thought?
0: Ee premato chesanu?
1: With what spirit?
0: Adhe bhagavantun dishlo vastundi.
1: That goes to the account of God.
0: Kanuka manam premato cheyali.
1: Do with love.
0: శాంతంతో మనం భావించాలి.
1: అబ్జర్వ్ పీస్.
0: త్యాగంతో మనం చేయాలి.
1: ఫుల్ ఆఫ్ సాక్రిఫైస్.
0: కనుక ఈ 7 విధమైనటువంటి పుష్పములు కూడాను మనం చాలా వరకు ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
1: ఆల్ ద ఫ్లవర్స్ ఆఫ్ డివోషన్ వి షుడ్ అక్వైర్.
0: ప్రాచీన కాలం నుండి మన భారతదేశంలో అనేక మంది మహర్షులు ఎన్నో తపస్సు చేసి ఈ పుష్పములను సాధించారు.
1: Since ancient times, all the saints and seers, sages of this land could possess all these flowers. Mottamotte
0: ahimsa prathamam pushpam annaru.
1: The first flower of non violence.
0: Adi chaala pradhanamaitundi.
1: It's very very important.
0: Pushpam indriya nigraham rendavadi.
1: The second flower of sense control.
0: Sarvabhuta daya pushpam moodavadi.
1: Compassion.
0: ఈ నాలుగవది క్షమా పుష్పం.
1: ద ఫోర్త్ వన్ ఫ్లవర్ ఆఫ్ ఫర్గివ్నెస్.
0: ఐదవది శాంతి పుష్పం.
1: ద ఫిఫ్త్
0: ఆరవది తప పుష్పం.
1: అండ్ పెనెన్స్.
0: ఆరో ఏడవది ధ్యాన పుష్పం.
1: ద ఫ్లవర్ ఆఫ్ మెడిటేషన్.
0: ఎనిమిదవది సత్య పుష్పం.
1: ద ఎయిత్ వన్ ఇస్ ద ఫ్లవర్ ఆఫ్ ట్రూత్.
0: అహింసలో ప్రారంభమై
1: ఇట్ బిగిన్స్ విత్ నాన్ వైలెన్స్.
0: సత్యంతో అంత్యమైపోయింది.
1: ఎండ్స్ ఇన్ ట్రూత్.
0: కాబట్టి ఈ ప్రారంభము అంత్యము రెండు చేరినప్పుడే మానవ జీవితం ధన్యమవుతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ హ్యూమన్ లైఫ్ ఇస్ రిడీమ్డ్ వెన్ వి బ్రింగ్ ఎ కనెక్షన్.
0: భగవద్గీత ఏం చెప్పింది అని ఎవరైనా ప్రశ్నిస్తే,
1: ఇఫ్ ఎనీవన్ ఆస్క్ యు వాట్ దట్ గాడ్ లైక్స్,
0: ఈ అనేక రకాల జ్ఞానమును బోధించింది అంటారు.
1: పీపుల్ సే గీత స్పీక్స్ ఆఫ్ విజ్డమ్.
0: భక్తిని బోధించింది అంటారు.
1: స్పీక్స్ ఆఫ్ డివోషన్.
0: కర్మను బోధించింది అంటారు.
1: యాక్షన్.
0: కాదు కాదు.
1: నో నో.
0: మొదటి శ్లోకం ఏమిటి?
1: వాట్ ఇస్ ది ఫస్ట్ స్టాంజా?
0: ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యూచవ మమక పాండవ చేవ కిమ కురువత సంజయ. ధర్మక్షేత్రే, మొట్టమొదటి ధర్మం ప్రారంభమైంది.
1: ద ఫస్ట్ వర్స్ బిగిన్స్ విత్ ధర్మ.
0: మొదటి పదము మొదటి శ్లోకంలో ధర్మము.
1: ద ఫస్ట్ వర్డ్ ఆఫ్ ది ఫస్ట్ స్టాంజా.
0: అంత్య శ్లోకంలో అంత్య పదము ఏమిటి?
1: What is the last word?
0: Yatra yogishvara krishna yatra partho danudara tatra sri vijayarbhuti dhruvani tir matir mama.
1: The last word of the last verse is mama.
0: Mama.
1: Mama.
0: First word dharma.
1: First word dharma.
0: ఈ లాస్ట్ వర్డ్ మమ.
1: రెండు
0: చేతి మమ ధర్మం. నీ ధర్మాన్ని నీకు బోధించింది.
1: If you connect both, it is mama dharma. Your duty is to.
0: నీ ధర్మం ఏమిటి?
1: What is your duty?
0: నేను మానవుడు. నేను మానవుడిగా బ్రతకాలి.
1: I am a human being. I should lead a human life.
0: I am not animal.
1: I am not animal.
0: I am man.
1: I am man.
0: కనుక నీవు మ్యాన్ గా ఉంటున్నప్పుడు మానవుడికి తగినటువంటి గుణములు చేర్చుకో.
1: Being a man, have manly quality.
0: మానవుడిగా పుట్టి అనిమల్గా ప్రవర్తిస్తున్నావు.
1: Having been born a human being, you behave like animal.
0: ఈ క్రూరత్వాన్ని నీవు ప్రవేశపెడుతున్నావు.
1: You are cruel.
0: అసత్యంలో ప్రవేశిస్తున్నావు.
1: యు ఆర్ ఆన్ ద పాత్ ఆఫ్ ఫాల్స్హుడ్.
0: కనుక నీ మానవుడిగా పుట్టినందుకు మానవ గుణం నేర్చుకోవాలి.
1: యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ కల్టివేట్ హ్యూమన్ వాల్యూస్.
0: కనుక మానవత్వాన్ని పవిత్రం గావించుకోవాలంటే ఇలాంటి ధర్మములంతా మనం నేర్చుకోవాలి.
1: వి హావ్ టు ఫాలో హ్యూమన్ వాల్యూస్ ఇన్ ఆర్డర్ టు లీడ్ ఎ సేక్రెడ్ లైఫ్.
0: అన్ని మతముల వారు, అన్ని దేశముల వారు, అన్ని కంట్రీస్ వారు ఈ యొక్క అహింసను పాటిస్తూ వచ్చారు.
1: పీపుల్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్ ఆఫ్ ఆల్ ఫెయిత్స్ ఆఫ్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ ఆఫ్ ఆల్ ఓవర్ ది వరల్డ్ ఫాలో దిస్.
0: మానవునికి ఇది చాలా ప్రీతికరమైనటువంటిది.
1: దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీవన్.
0: సత్యము అంతకంటే ప్రీతికరమైనటువంటిది.
1: ట్రూత్ షుడ్ బి యాక్సెప్టెడ్ అబౌట్.
0: సత్యమే లేకపోతే జగత్తే లేదు.
1: వితౌట్ ట్రూత్ దేర్ ఇస్ నో వరల్డ్.
0: కాబట్టి సత్యం చేతనే జగత్ అంతా నిలిచి ఉంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద వరల్డ్ స్టాండ్స్ ఆన్ ట్రూత్.
0: భోగ భాగ్యములు, సిరి సంపదలు అన్ని కూడా సత్యాన్నే వరించినాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ది కంఫర్ట్స్, కన్వీనియన్స్ ఆర్ ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ
0: సత్యాన్ని ఆశ్రయించినాయి.
1: దేర్ ఆఫ్టర్ ట్రూత్.
0: సత్యమే లేకపోతే ధన ధాన్యములు మనకు ఉండవు.
1: వితౌట్ ట్రూత్
0: భోగ భాగ్యములు ఉండవు. ఏమిటి ఈ భోగ భాగ్యములు? పిచ్చమైన దేహం కోసమా? కాదు కాదు.
1: వితౌట్ ట్రూత్ యు కెనాట్ హావ్ ద గ్రెయిన్ ఇన్ ద ప్రాస్పెరిటీ.
0: ఏమిటి ఈ భోగములు? క్షణభంగరం, వస్తుంది పోతుంది.
1: ఆల్ దట్ ఇస్ మొమెంటరీ, ఇట్ వానిషెస్.
0: దీనికోసం కాదు మానవత్వం రావటం.
1: హ్యూమన్ లైఫ్ ఇస్
0: శాశ్వతమైనటువంటి యొక్క ఆదర్శాన్ని మనం పెంచాలి.
1: వీ షుడ్ సెట్ ఎ పర్మనెంట్ ఐడియల్.
0: ఆ ఆదర్శాన్ని ఇచ్చే కోసమని మానవుడిగా పుట్టాడు.
1: టు లీడ్ ఎన్ ఐడియల్ లైఫ్ యు ఆర్ బోర్న్
0: ఇన్. ఇంతకాలం నీవు బ్రతికావు, ఏం ఆదర్శాన్ని అందించావు?
1: యు లివ్డ్ సో లాంగ్, వాట్ ఐడియల్ యు హావ్ సెట్?
0: ఏమి నీవు సాధించావు?
1: వాట్ ఇస్ దట్ యు అచీవ్
0: అని ప్రశ్న వేసుకుంటే జీరో వస్తుంది ఆన్సర్.
1: ఇఫ్ యూ పుట్ ఎ క్వశ్చన్ యూ గెట్ ద జీరో యాజ్ ద ఫైనల్ ఆన్సర్.
0: కానీ మన ఆన్సర్ ఏమాత్రం సరైనది రావటం లేదు.
1: అవర్ ఆన్సర్ ఇస్ ఇన్కరెక్ట్.
0: ఏదో ప్రపంచంలో కొన్ని మంచి పనులు చేశాము.
1: వీ డూ సర్టన్ గుడ్ థింగ్స్.
0: కానీ మంచి పనులు 5 ఉంటుంటే చెడ్డ పనులు 50 ఉంటుంటాయి.
1: గుడ్ యాక్షన్స్ ఆర్ 5, 50 ఆర్ రాంగ్ డీడ్స్.
0: కాదు కాదు, అన్ని మంచి పనులుగానే రావాలి.
1: వీ షుడ్ డూ ఆల్ దట్ ఇస్ గుడ్.
0: చేసిన చేతలు,
1: యాక్షన్,
0: పలికిన పలుకులు,
1: వర్డ్స్,
0: విన్న వాక్కులు,
1: థాట్స్,
0: ఇంకా అన్ని విధాలు నడిచిన నడతలు అన్ని కూడా మంచివిగానే ఉండాలి.
1: షుడ్ బి ప్రాపర్ అండ్ గుడ్.
0: ప్రాచీన కాలం నుండి వచ్చినటువంటి మహనీయుల యొక్క పేర్లు ఈనాటి వరకు నిలిచినాయంటే దీనికి మూల కారణం ఏమిటి?
1: ద నేమ్స్ ఆఫ్ ది ఏన్షియన్స్ రిమైన్ డౌన్ దిస్ డే. వై?
0: వారు చేసినటువంటి మంచి పనులే దీనికి మూలాధారం.
1: దేర్ గుడ్ యాక్షన్స్ ఆర్ ద టెస్టిమనీ.
0: కనుక మనం మంచి పనులు చేయాలి.
1: వి షుడ్ డూ గుడ్.
0: మంచి పనులు అనగా ఏమిటి?
1: వాట్ ఆర్ గుడ్ యాక్షన్స్?
0: నీకు ఏది ఇష్టమో దాన్నే నీ ఇతరులకు చేయాలి.
1: డూ అన్ టు అదర్స్ యాజ్ యూ డూ అన్ టు యువర్ సెల్ఫ్.
0: కానీ నీ ఇష్టం ప్రత్యేకంగా పెట్టుకుని ఇంకోని ఇష్టానికి నువ్వు పోతుంటే ప్రయోజనం లేదు.
1: యువర్ లైక్స్ అండ్ అదర్ లైక్స్ కాన్ బి డిఫరెంట్.
0: నీతో ఎవరైనా అసత్యం ఆడితే నీకెంత కష్టమవుతుంది?
1: వోంట్ యు ఫీల్ బ్యాడ్ ఇఫ్ ఎనీవన్ టాక్స్ టు యూ లైస్?
0: కనుక నీవు ఇతరులతో అసత్యం ఆడకూడదు.
1: యు షుడ్ నాట్ స్పీక్ లైస్ టు అదర్స్.
0: కనుక నీవు ఏది ఆశిస్తున్నావో దాన్ని ఇతరులకు పంచిపెట్టు.
1: వాట్ ఎవర్ దట్ యు ఎక్స్పెక్ట్, డూ అన్ టు అదర్స్ ఇన్ ద సేమ్ వే.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క ధర్మము.
1: దట్ ఈస్ ది ట్రూ ధర్మ ఆఫ్ ద కాండక్ట్.
0: మన హృదయాన్ని, కాన్షియస్ తృప్తిపరచుకోవాలి.
1: వీ షుడ్ సాటిస్ఫై అవర్ కాన్షియన్స్.
0: దేహం కోసం నీవు ప్రాకులాడద్దు.
1: డోంట్ స్ట్రగుల్ ఫర్ ద బాడీ.
0: కోసం నీవు ప్రాకులాడద్దు.
1: నాట్ ఫర్ ద మైండ్.
0: నీ కాన్షియస్, నీ ఆత్మ కోసం నీవు తూడు.
1: సాటిస్ఫై యువర్ మైండ్ ఫస్ట్.
0: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
1: బాడీ ఇస్ లైక్ వాటర్ బబుల్.
0: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్.
0: డోంట్ ఫాలో ది మైండ్, డోంట్ ఫాలో ది బాడీ.
1: డోంట్ ఫాలో ది బాడీ, డోంట్ ఫాలో ద మైండ్.
0: కాన్షియన్స్,
1: అది ఆల్ది కాన్షియన్స్, దట్ ఇస్ ఇంపార్టెంట్.
0: ఆత్మను నీవు అనుసరించు.
1: ఫాలో యువర్ కాన్షియన్స్.
0: భగవంతునికి తగినటువంటి ఒక ప్రీతికరమైనటువంటివి అర్పించు.
1: ఆఫర్ దట్ ఇస్ ప్లీజింగ్ అన్ టు గాడ్.
0: భగవంతుని యొక్క ప్రీతి చేతనే నీ జీవితం ధన్యమవుతుంది.
1: When God is pleased, your life is redeemed, liberated.
0: కనుక అన్నింటికి నీ మూలాధారమైనటువంటి యొక్క సూత్రము ప్రేమ ఒక్కటే.
1: The fundamental principle for all is love only, love alone.
0: కనుక ప్రేమ చేతనే మీ జీవితాన్ని గడపండి.
1: Spend your life in love.
0: ప్రేమ ముదిత మనసే కహో.

0: త్రిలోకంబు ఇరుసులేయకుండగా తిరుగుచుండే ఏ ప్రేమ శక్తి ఎల్ల నక్షత్రాలు నేల రాలక మింట నిలిచియుండే ఏ ప్రేమ శక్తిచే ఇధారుణి శక్తి ఇరుసు లేకుండగా తిరుగుచుండే ఏ ప్రేమ శక్తి ఇది ఏ ఆత్మశక్తి ఏ ప్రేమ మహిమచే ఆత్మశక్తియు ప్రేమ శక్తియు రెండు ఏకమయ్యే ప్రేమ స్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
0: ఈ ప్రపంచం యొక్క స్థితి తెలియడానికి ఏది ఆధారం
1: What is the basis for the world to exist and sustain?
0: ఈ ప్రేమ శక్తి అన్ని నక్షత్రాలు నేల రాలక మింట నిలిచి ఉండే.
1: What is that mighty power of love that keeps the stars there steady, there in the sky, without falling down?

0: ఒకటి కలిసి ఉండే.
1: వాట్ ఈస్ దట్ మైటీ పవర్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ది వరల్డ్స్ టు ఎగ్జిస్ట్ ఇన్ పర్ఫెక్ట్ హార్మోని అండ్ సింథసిస్?
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: జ్ఞానుడు పొట్ట నింపుకున చిక్కుల నందుచు కోటి విద్యలను పునగనేర్చి పరిపూర్ణ సుఖమును పొందలేక ఈ మానవ జాతి లోకమున మ్రగ్గగనేటికి.
1: Why should we ruin our human life by just spending all our energies and time to feed our belly, to eke out our living, by acquiring so much of knowledge just for our livelihood?
0: నిత్య జీవితంలో సత్య వస్తువును దర్శించవలనన్న ఏ సాధనలు చేయనక్కర్లేదు.
1: In our daily life, we have the experience of truth. We don't need to adopt any separate spiritual practice.
0: Brahma, Vishnu, Maheshwarali, అనేక విధములుగా పేరు చెప్తున్నాం మనం.
1: We utter some names like Brahma, Vishnu, and Maheshwara.
0: ఈ రూపములు చూచిన వారెవరు?
1: Who have seen those forms of these three?
0: ఎవరికి ఈ రూపములు కనిపించడం లేదు.
1: None have seen these forms.
0: కేవలం శక్తి ఒకటి మాత్రమే ప్రేమ స్వరూపమై సంచరించుతున్నది.
1: It is only the power of love that exists in all these three aspects of the divine.
0: ప్రేమ చేతనే సర్వ సంగములు సమకూరుచున్నవి.
1: It's only out of love we are able to acquire, possess all.
0: సంఘం అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ సంఘ?
0: 10 మంది చేరిక మాత్రం సంఘం కాదు.
1: సంఘ ఈజ్ నాట్ అసెంబ్లీ ఆఫ్ కపుల్ ఆఫ్ పీపుల్.
0: సమత్వమైనటువంటి మానవత్వం, దివ్యత్వమైన దైవత్వంతో కూడి ఏకం కావటమే సంఘం.
1: సంఘ ద కంపెనిమెంట్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ ద స్పిరిట్ ఆఫ్ టోటల్ ఐడెంటిఫికేషన్ విత్ ద డివినిటీ.
0: డివినిటీ లేకుండా ఏ విధమైనటువంటి మానవత్వము కనిపించదు.
1: Without divinity, humanity cannot exist.
0: దివ్యత్వంతో కొంచెం సంబంధ బాంధవ్యం కల్పించుకున్నప్పుడే నీకు సర్వశక్తి కూడా సమర్థుడు అయిపోతావు.
1: Then once you establish intimate contact with the inner divinity, you'll be able to accomplish.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: నిజముగా మానవత్వమునందే సర్వశక్తులు ఇమిడి ఉన్నవి.
1: ఇట్స్ ఓన్లీ విత్ ఇన్ ద రేంజ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఆల్ ఫ్యాకల్టీస్ ఆఫ్ పవర్ ఆర్ ప్రెసెంట్.
0: దీనికి వేరే దివ్యమైనటువంటి శక్తి మనము తీసుకుని రానక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు బాదర్ అబౌట్ ద డివైన్ పవర్ బియాండ్.
0: మానవుని అందే డివైన్ పవర్ పూర్తిగా నిండి ఉన్నది.
1: ద డివైన్ పవర్ ఈజ్ ఇమ్మనెంట్ లేటెంట్ ఇన్ మ్యాన్.
0: ఆ పవర్ లేకుండా మానవతా శక్తి ఏమాత్రము ఒంటరిగా పనిచేయలేదు.
1: విదౌట్ ద డివైన్ పవర్ లేటెంట్ ఇన్ మ్యాన్ హీ కెనాట్ ఫంక్షన్.
0: మమై వాహం అంటాడు.
1: గాడ్ సేస్ యు ఆర్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్.
0: అహం బ్రహ్మాస్మి.
1: అండ్ ఇట్ ఈస్ డిక్లేర్డ్ దట్ ఐ యామ్ గాడ్.
0: తత్ త్వం అసి.
1: And it is also said that
0: prajnanam brahma,
1: and that awareness prajnanam
0: ayamatma brahma. Ilanti maha vakyamulu entayo geeta yandu imidi unnavi.
1: The four primordial principles, that I am awareness prajnanam brahma, tattvamasi that thou art, ayamatma brahma, these are the Vedic dicta.
0: Ivanni kunnu kevalamu manavuni mayallo munchi pettunnavi gaani ఇవి సహజంగా ఎక్కడ కూడా ఈ శక్తిని కనిపించడం లేదు.
1: మెనీ ఆఫ్ ది థింగ్స్ దట్ వి ఎన్కౌంటర్ ఇన్ లైఫ్ డ్రౌన్ అస్ ఇన్ ఇల్యూజన్ అండ్ ఇట్ గివ్స్ నో స్కోప్ ఫర్ ది మానిఫెస్టేషన్ ఆఫ్ ది ఇన్నర్ పవర్.
0: మానవత్వానికి మించినటువంటి శక్తి మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో పవర్ బియాండ్ ది పవర్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ మ్యాన్.
0: మానవత్వం అందే దైవత్వం కూడా ఉంటున్నది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ మ్యాన్ ద డివినిటీ గాడ్ ఎగ్జిస్ట్.
0: ఈ దివ్యత్వము మానవత్వము రెండు చేరి శక్తిత్వంగా మారుతుండాలి.
1: సో ది హ్యుమానిటీ అండ్ ది డివినిటీ టుగెదర్ కాన్స్టిట్యూట్ ది ఎంటైర్ పవర్ ఆఫ్ లవ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ మానవత్వం అనేక శక్తులను సాధించి దాన్ని ఏదో ఒక విధమైనటువంటి ఒక సాధన లోపల ముంచాలని ప్రయత్నిస్తున్నారు.
1: ది హ్యూమన్ సొసైటీ ఈస్ టోటలీ ఇన్వాల్వ్డ్ టు అచీవ్ సంథింగ్, టు అకంప్లీష్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఆల్ ది ఫ్యాకల్టీస్ ఆఫ్ పవర్.
0: శరీరములకు ఎన్నియో బాధలు ఉన్నవి.
1: ది బాడీ సఫర్స్ ఫ్రమ్ సో మెనీ అఫ్లిక్షన్స్.
0: ఈ బాధల లోపల నీ శక్తి ఎంత మాత్రము?
1: అవుట్ ఆఫ్ ఆల్ ది సఫరింగ్స్ వాట్ జస్ట్ ది పవర్ దట్ యు హావ్.
0: అనేక పర్యాయములు చెప్పారు. పుట్టుట ఒక చింత.
1: The very birth itself is a matter of worry.
0: భూమి నిండుట చింత.
1: Life on earth.
0: సంసారం ఒక చింత.
1: The family life.
0: చావు చింత.
1: Death.
0: బాల్యమంతయు చింత.
1: The childhood.
0: వార్ధక్యం ఒక చింత.
1: Old age.
0: జీవించుట ఒక చింత.
1: Life.
0: చెడుపు చింత.
1: And the failure.
0: కర్మలన్నీ చింత.
1: All actions.
0: కష్టములు ఒక చింత.
1: Difficulties.
0: సంతసం ఒక చింత.
1: Happiness.
0: వింత చింత.
1: The mystery.
0: ఏది చింత లేనటువంటిది.
1: And it's all full of worries and anxieties.
0: అన్ని చింతలు చేయలే కూడి ఉన్నవి.
1: లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ వరీస్ అండ్ వరీస్.
0: ఇది చింతలు కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ నాట్.
0: ఇది దైవత్వాన్ని చేరేటువంటి స్టెప్స్. మానవత్వాన్ని వదిలి దైవత్వాన్ని చేరడానికి ఈ విధమైన మార్గములు.
1: వీ హ్యావ్ టు కన్సిడర్ దెమ్ యాజ్ స్టెప్స్ టు టేక్ మ్యాన్ టువర్డ్స్ గాడ్, ఎసెన్స్ ఆఫ్ మ్యాన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: దైవాన్ని మేము స్వప్నంలో చూచామని, దైవాన్ని మేము ధ్యానంలో చూచామని, దైవాన్ని మేము అనేక రకములుగా జ్ఞాన నేత్రముల చేత సంపాదిస్తున్నామని చెప్పుకుంటారు.
1: పీపుల్ డిక్లేర్ దట్ దే విజువలైజ్డ్ గాడ్ ఇన్ దేర్ డ్రీమ్. సమ్ సే దట్ దే సా హిమ్ వైల్ ఇన్ మెడిటేషన్. సమ్ సే దట్ దే కుడ్ విజువలైజ్ హిమ్ త్రూ దేర్ విజ్డమ్ ఐ.
0: కనుక ఇవన్నీ కూడా కేవలము మానవుని యొక్క భ్రమలే కాని నిజమైన శక్తులు కాదు.
1: దీస్ ఆర్ ఆల్ హ్యూమన్ ఇమాజినేషన్స్. ఇట్స్ నథింగ్ టు డూ విత్ ది లేటెంట్ పవర్.
0: స్వప్నంలో భగవంతుని దర్శించాము అని కూడా అంటుంటారు.
1: సమ్ సే దట్ దే హావ్ సీన్ గాడ్ ఇన్ దేర్ డ్రీమ్.
0: స్వప్నం ఎక్కడ ఉంది, భగవంతుని ఎక్కడున్నాడు, దర్శించడం ఎక్కడ?
1: వేర్ ఇస్ ది డ్రీమ్? వేర్ ఇస్ గాడ్? వాట్ ఇస్ ది పాయింట్ ఆఫ్
0: అసలు స్వప్నమే లేదు.
1: There is no dream at all.
0: ee swapnamlo kanipinchetundi ivanni kudunu vyaktitvamulu kavu.
1: All that you encounter in dream, that's not a reality at all.
0: ivanni nu kevalamu maya shaktile.
1: That's all illusion, false identification.
0: idi kevalamu oka vidhamainatundi bhrantiye.
1: It is delusion, imagination.
0: ee bhrantini manam ee naadu pogottukundamo ఆనాడే మనకు నిజ శక్తి మనలో ప్రారంభం అవుతుంది.
1: ద మూమెంట్ వీ ట్రాన్సెండ్ దిస్ డెల్యూషన్ అండ్ ఇమాజినేషన్ వీల్ బి ఏబుల్ టు నో ద రియాలిటీ.
0: కనుక ప్రతి మానవుడు కూడాను ఈ మాయ శక్తులను తొలగించుకోవాలి.
1: ఎవ్రీ వన్ మస్ట్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు అబాండన్ దిస్ ఇల్యూషన్.
0: ధ్యానంలో కూర్చొని ఏదో మేము ఎవరినో ధ్యానం చేస్తున్నామని అనుకుంటారు. ఆ ధ్యానంలో ఏదో ఒక విధమైనటువంటి యొక్క వెలుతురు వచ్చిందంటే ఈ ప్రకాశాన్ని మేము చూచామంటారు.
1: సమ్ సే దట్ దే సిట్ ఇన్ మెడిటేషన్ ఇన్ ఫుల్ కాన్సన్ట్రేషన్ అండ్ దే సీ ఎ రే ఆఫ్ లైట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మెడిటేషన్.
0: ఈ మెడిటేషన్ అంటే ఏమిటి?
1: వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ మెడిటేషన్?
0: ఏకాగ్రత అని.
1: ఇట్స్ కాన్సన్ట్రేషన్.
0: ఎట్టి చలనము లేకుండా, ఎట్టి భ్రాంతియు లేకుండా, ఎట్టి సంబంధము లేకుండా ఒక విధమైన దృశ్యం కనిపించడం.
1: The actual state of meditation does not call for any kind of movement. It does not promote any imagination or illusion or any relationship.
0: ఎక్కడ చూసినా కానీ మనిషి ఉన్నాడు.
1: Man is present all over the world.
0: కానీ మనిషి ఎక్కడ ఉన్నాడో అక్కడే మనసు కూడా ఉంటుండాలి.
1: Wherever man is present, there exists the mind.
0: మనసు లేని స్థానము ఎక్కడ కూడాను లేదు.
1: There is no place where there is no mind.
0: కనుక మనసే సర్వత్రా వ్యాపించి ఉన్నది.
1: సో ఇట్స్ ద మైండ్ దట్ ఇస్ ఆల్ పర్వేజ్.
0: మన ఏ మనుష్యానాం కారణం బంధమోచేవో.
1: మైండ్ ఇస్ ద కాజ్ ఫర్ అటాచ్మెంట్ అండ్ లిబరేషన్.
0: మోక్షం అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ మోక్ష? లిబరేషన్.
0: ఆనందాన్ని అనుభవించటము.
1: ఎక్స్పీరియన్సింగ్ ద స్టేట్
0: ఆఫ్ బ్లిస్. ఈ ఆనందం ఎక్కడి నుంచినో రాదు.
1: యూ డోంట్ గెట్ బ్లిస్ ఫ్రమ్ ఎనీవేర్ ఎల్స్.
0: మానవుని యొక్క హృదయ స్థాయి నుంచే వస్తుండాలి.
1: ఇట్ అరైజెస్ ఫ్రమ్ వన్స్ ఓన్ హార్ట్.
0: ఈ మనసు యొక్క తత్వము,
1: ద నేచర్ ఆఫ్ ద మైండ్,
0: అనేక రకములు కాకుండా చంచలమైనటువంటిది.
1: ఈజ్ దట్ ఆఫ్ వేవరింగ్ టైప్.
0: ఈ వేవరింగ్ మైండ్ అనేటువంటిది మన యందే ఉన్నది, కానీ బయట నుంచి రావటం లేదు.
1: దిస్ వేవర్డ్ నేచర్, అన్స్టెడీనెస్ ఈజ్ ప్రెసెంట్ విత్ ఇన్ అస్, ఈజ్ నాట్ ఎనీవేర్ ఎల్స్ ఫ్రమ్ అవుట్ సైడ్.
0: కనుక ప్రతి ఒక్కటి కూడా సంబంధ బాంధవ్యం అంతా కూడా మా యొక్క సంబంధం అని.
1: Therefore, every association is the fructification or the result of illusion.
0: నీవు ఒక పెళ్లి చేసుకున్నావు.
1: You supposing get married.
0: భార్య భర్తను సంబంధ బాంధవ్యంగా తీసుకుంటున్నావు.
1: You consider it as the relationship between husband and wife.
0: కానీ ఇంత పూర్వం కూడా ఆమె ఉండది, నీవు ఉన్నావు.
1: Prior to the wedding, both of you were present without any relationship.
0: కేవలం మనసు యొక్క సంబంధమే.
1: It is only association because of the
0: ee
1: mind.
0: ఈ భ్రాంతి యొక్క ఈక్వల్ శక్తి.
1: It is the power of the illusion.
0: ఈ విధమైనటువంటి యొక్క మాయాశక్తులు అన్ని కూడాను మహత్తరమైన శక్తి అని భావించుకోవటం చాలా పొరపాటు.
1: It's a big mistake to consider the power of this illusion or maya as the highest one.
0: మాయా ఎప్పుడు తొలగుతుందో అప్పుడే నీకు సర్వము తొలగిపోతుంది.
1: The moment the curtain of illusion drops, the reality reveals.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Aa maya kudanu prema cho cheri untuntadi.
1: And we also find the love along with this illusion.
0: Prema lenatvanti kadamu ekkada kudanu kanipinchadu.
1: You don't find any place in this world without love.
0: Kanuka premane sarvamu.
1: Love is everything.
0: Sambandha bandhavyam anni kudanu prema chetane kalugutunnavi.
1: The associationship, the relationships are because of love. All things happen because of love. They grow because of
0: love.
1: Things grow, they increase, they diminish, they vanish because of love. Number 9. 9 plus 1 is equal to 10.
0: అయితే ఈ 10 అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది?
1: ద నంబర్ 10, హౌ డిడ్ యు గెట్ ఇట్?
0: ఒకటి చేరటం చేతనే దీనికి సంబంధం వచ్చింది.
1: దిస్ 10 ఇస్ బికాస్ ఆఫ్ ప్లస్ ఎడిషన్ ఆఫ్ 1.
0: పది లోపల ఒకటి తీసివేసి
1: రిమూవ్ 1 అవుట్ ఆఫ్ దిస్ నంబర్ 10,
0: తొమ్మిది మాత్రమే మిగులుతుంది.
1: అండ్ యూ ఆల్సో ఓన్లీ
0: ఫైండ్ ఆ మిగిలినటువంటిది ఏమిటి?
1: వాట్ ఇస్ దిస్ 10 నంబర్ 9?
0: అది కూడా మనం తీసిపెట్టినవి.
1: అండ్ ఇట్స్ ఓన్లీ అవర్ క్వశ్చన్ సబ్స్ట్రాక్షన్.
0: ఈ విధంగా సంబంధ బాంధవ్యం అంతా మనం కూడటము మనం తీయటము, ఈ రెండు యొక్క సంబంధమే ఈ సంబంధం.
1: సో ది రిలేషన్షిప్ ఇస్ బికాస్ ఆఫ్ ఎడిషన్స్ అండ్ సబ్స్ట్రాక్షన్స్, దట్స్ ఆల్.
0: ప్రపంచంలో,
1: ఇన్ దిస్ వరల్డ్,
0: ఎన్నో రకములైనటువంటి యొక్క ధ్యానములు జరుపుతున్నారు.
1: వి కమ్ అక్రాస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిటేషన్.
0: బ్రహ్మ సాధనం ఒకటి ఉంటుంది. బ్రహ్మ సాధనం,
1: బ్రహ్మ సాధన ఇస్ వన్ టైప్.
0: బ్రహ్మ సాధనం,
1: భ్రమ సాధనం.
0: ఈ సాధన అనేటువంటిది భ్రమ నుంచి కలిపినటువంటి
1: భ్రమ సాధన. దిస్ కైండ్ ఆఫ్ సాధన ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ భ్రమ, ఇల్యూషన్.
0: కనుక బ్రహ్మ కాని, విష్ణువు కాని, మహేశ్వరుడు కాని ఏ సాధనలో కూడాను ఎవరికి కనిపించడం.
1: ఇన్ఫాక్ట్ బై సాధన నన్ కెన్ సీ బ్రహ్మ, విష్ణు, అర్మహేశ్వర.
0: ఈ కనిపించేటువంటి కూడాను మన యొక్క హృదయ భావములే.
1: ఆల్ దట్ వీ సీ, feel to see, are just the reflections of
0: Brahma. Jagatunandu ledu.
1: Brahma is not present separate.
0: Vishnu jagatunandu ledu.
1: Nor Vishnu.
0: Isharu jagatunandu ledu.
1: And there is no Ishwara in
0: him. Ishavasyam idam jagat.
1: Ishavasyam idam jagat. God is present everywhere.
0: Unnatanta kuda oka manavatame.
1: It is only the humanity, just one way.
0: Ee manavatvani nammaka daivatvam kavalani ee manavatvamlo mana vicharam chesthe edi kanipistundi?
1: Without consideration for humanity, how do you expect to attain divinity? You will only come across the demonic temperament, danavatva.
0: నీవు తరచినటువంటి రూపంలో అందులో చేరడానికి వీలు లేదు.
1: యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ద ఫార్మ్ ఆఫ్ యువర్ చాయిస్.
0: నీవు చేస్తున్నటువంటి యొక్క విష్ణు స్వరూపము అది విష్ణువు కాదు.
1: యువర్ విజువలైజేషన్, ఇమాజినేషన్ ఆఫ్ విష్ణు ఈజ్ నాట్ ఎ రియాలిటీ.
0: నీ యొక్క భ్రమ యొక్క తృష్ణ.
1: It is only your yearning, pining for God.
0: Kalaka Vishnu ledu.
1: There's no Vishnu.
0: బ్రహ్మను లేడు,
1: నార్ బ్రహ్మ
0: ఈశ్వరుడు లేడు,
1: నో ఈశ్వర ఇదర్,
0: ఉన్నది ఒక్కటే మానవుడు.
1: ఓన్లీ మ్యాన్ దట్ ఇస్ ప్రెసెంట్,
0: మనిషి అందే సర్వం కూడా ఇమిడి ఉంటున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ఆర్ ప్రెసెంట్ విత్ ఇన్ మ్యాన్.
0: కనుక మానవత్వమును ఈ విష్ణుత్వాన్ని చూసినట్టు అనుకుంటావు, కానీ విష్ణుత్వం ఎక్కడి నుంచి రాదు, మానవత్వం ఉన్నది పోదు.
1: యు ఫీల్ దట్ యు హావ్ సీన్ విష్ణు, నో నో, ఇన్ ఫ్యాక్ట్ ది విష్ణు ఆస్పెక్ట్ హాస్ నాట్ ఎంటర్డ్ ఇన్ యువర్ లైఫ్ నార్ లెఫ్ట్.
0: నీవే విష్ణువు,
1: యు ఆర్ విష్ణు,
0: నీవే బ్రహ్మ,
1: యు ఆర్ బ్రహ్మ,
0: నీవే శివుడవు,
1: యు ఆర్ శివ.
0: అన్ని నేనే నేనే అని అనుకుంటే ఏ ఒక్క చింతన ఉండదు.
1: ఇఫ్ యు థింక్ దట్ యు ఆర్ ఎవ్రీథింగ్ ద డివైన్, యు డోంట్ నీడ్ టు వరీ.
0: అహం బ్రహ్మ, అహం విష్ణు, అహం ఈశ్వర.
1: లెట్స్ హావ్ ద ఫీలింగ్, అహం బ్రహ్మ, ఐఎమ్ బ్రహ్మన్, అహం విష్ణు, ఐఎమ్ విష్ణు,
0: అన్నింటికీ నేనే.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐఎమ్ ఎవ్రీథింగ్ ఆల్.
0: ఈ విధమైనటువంటి భావములు మీరు పెంచుకుంటే ఏ విధమైనటువంటి యొక్క డౌట్స్ కు అవకాశం ఉండదు.
1: వెన్ యూ హ్యావ్ దిస్ టోటల్ ఐడెంటిఫికేషన్ విత్ ది డివినిటీ, దెన్ దేర్ విల్ బి నో క్వశ్చన్ ఆఫ్ ఎనీ యాంగ్జైటీ ఆర్ వరీ.
0: కనుక మానవత్వం కంటే మించినటువంటిది మరొక శక్తి, మరొక రూపము ఎక్కడ కూడా ఈ జగత్తులందు కనరాదు.
1: బియాండ్ ది హ్యూమన్ పవర్ కెపాసిటీస్ దేర్ ఆర్ నథింగ్ దట్ ఎగ్జిస్ట్ బియాండ్.
0: కనుక నీవన్నీ కల్పించుకున్నటువంటివన్నీ కూడా కల్పనలే, కానీ నిజమైనటువంటి శక్తులు కాదు.
1: All that you see, all that you declare to see is only just a stretch of your imagination.
0: Prema sarupulara,
1: embodiments of love.
0: Ratri maaku swapnamlo swami vachadu anukuntuntaru.
1: Some say swami appeared in my dream.
0: Nenu evaru swapnamlo kuda nenu povatam ledhu.
1: Bhagavan is not reaching your dreaming state.
0: Nee sankalpame poorthi danni valavarchukunnappudu adi neeku oka roopakanga kanipistundi.
1: It is only your thought that has appeared in the form of a dream.
0: Kanuka bhagavantudu oka roopanni marchukovatamu maroka roopanni techukovatamu ivi ekkada kuda jaragavu.
1: God does not take upon himself any form and change to another form.
0: Daivaniki kopam vachindi anukuntaru.
1: We think God is angry.
0: Daivaniki kopamu ledu, prema ledu.
1: God has neither love nor anger.
0: Kanuka ee kalpanalanni kudanu నీవు దైవం పైన కల్పిస్తున్నావు.
1: ఇట్ ఈస్ వీ అట్రిబ్యూట్ దీస్ థాట్స్ ఆన్ గాడ్.
0: నువ్వు నిరంతరము ప్రేమలో ఉంటుండు.
1: యు బీన్ లవ్ కంటిన్యూ.
0: ఈ ప్రేమలో ఉండినప్పుడు కోపతాపములు ఏమాత్రము కనిపించవు నీకు.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ లవ్, దేర్ ఇస్ నో ఛాన్స్ ఫార్ ది హేట్రెడ్ టు ఎగ్జిస్ట్ నార్ యాంగర్.
0: కనుక నీ ప్రేమ ఒక్కటే నీ యొక్క ఆకారం.
1: దెర్ఫోర్ యువర్ ట్రూ ఫార్మ్ ఇస్ లవ్.
0: పుట్టిన దశమే బిడ్డ ప్రేమతో పుడుతుండాలి.
1: The child is born with love.
0: ఆ బిడ్డ పెరగటం కూడాను ప్రేమ చేతనే పెరుగుతుండాలి.
1: The child grows in love.
0: ఈ రూపములు మారటం కూడాను ప్రేమ చేతనే మారుతుండాలి.
1: The whole form of human life in different steps, stages is because of love.
0: మరొక శక్తి అనేటువంటిది మనకు కనిపించి ఈ ప్రేమను మార్చడం కాదు.
1: No other power can ever change love.
0: ఈ విధంగా మీరు విచారణ చేసి
1: you investigate this way.
0: ఏదో కొంతవరకు శక్తిని సంపాదించామని మీరు భ్రమించకండి.
1: నెవర్ బి మిస్టేకెన్ దట్ యు హావ్ అక్వైర్డ్ పవర్స్.
0: ఈ భ్రమను మీరు దూరం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
1: డిస్టెన్స్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ సచ్ పవర్స్ విచ్ ఫాల్స్ నోట్.
0: భ్రమ నీకు బ్రహ్మం కాదు.
1: భ్రమ ఇల్యూషన్ ఈజ్ నాట్ బ్రహ్మ ద రియాలిటీ.
0: కనుక బ్రహ్మ అంతా కూడా భ్రమను కావు.
1: అండ్ బ్రహ్మ ద రియాలిటీ కెన్ నాట్ బి భ్రమ.
0: బ్రహ్మలో భ్రమ లేడు, బ్రహ్మలో భ్రమ లేదు.
1: And therefore, there is no Brahma illusion in Brahma, the reality, nor there is Brahma, the reality, in Brahma, that illusion.
0: Kanuka, ivanni kudunu kevalamu sankalpinchukunnatundi yokka sankalpamuli.
1: So they are all just your imaginations and your thoughts only.
0: Divyatma sarupulara.
1: Embodiments of divine Atma.
0: Divyatma anaga emiti?
1: What is the meaning of Divyatma?
0: Divyamainatundi Atma.
1: Atma, the self is divine. Divya.
0: Atma anaga chaitanyame.
1: Atma means awareness.
0: Chaitanyam sarvatra untundali.
1: This chaitanya is everywhere.
0: Chaitanyam lenetundi sthanam ekkada kuda manu kanipinchadu.
1: You cannot come across any place without this awareness, chaitanya.
0: Chaitanyame sarva shakti ayinatundi oka shakti.
1: And this chaitanya is all powerful.
0: Ikkada manam oka vishayanni chakkaga pradarshinchali.
1: Here we have to investigate very clearly one important aspect.
0: Chaitanyam unnadi.
1: Here there is chaitanya.
0: కదులుతూ ఉన్నది.
1: It is set in motion.
0: ఈ కదిలేటువంటి యొక్క చైతన్యం అనుకు మనము కదలనటువంటి ఒక భ్రాంతిని మనం కల్పించుకుంటున్నాం.
1: And in fact, this kind of awareness with full of vibration, we attribute అనదర్ థాట్, అనదర్ పవర్
0: బ్రహ్మ చేతనే ఈ కలిపిన చైతన్యము కదులుతూ ఉండినట్టుగా కనిపిస్తుంది.
1: అండ్ దెన్ దేర్ డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ వేవరింగ్ ఆర్ అన్స్టడీనెస్.
0: ఏ కదలిక గాని, ఏ స్థిరత్వం కానీ, ఏ యొక్క బ్రహ్మత్వం కానీ ఎక్కడ కూడా జగత్తులో కాలరాదు.
1: దిస్ కైండ్ ఆఫ్ వేవరింగ్ నేచర్ ఆర్ అన్స్టడీనెస్ యూ డోంట్ ఫైండ్ ఇన్ ది రియాలిటీ.
0: మీ ఉత్సాహములకు నేను ఆటంకం కలిగిస్తున్నానేమో అని అనుకుంటాను.
1: Perhaps you may be feeling Bhagavan is restricting your enthusiasm.
0: మీ ఉత్సాహములకు నేను ఏది కూడా అడ్డు చెప్పటం లేదు.
1: Bhagavan will never object your bubbling enthusiasm.
0: మీ సత్యమునకు సరైనటువంటి రూపాన్ని మీకు కల్పిస్తున్నాను.
1: Bhagavan is teaching us the true form of truth.
0: ఎందుకనగా మీరు భ్రమ చేతనే కాలమంతా కూడా పెంచుకుంటున్నారు.
1: Because we are wasting our time drowned in delusions.
0: కనుక ఈ కాలమును, ఈ భ్రమను మీరు పెంచుకోకండి.
1: Therefore, we should not waste our time in delusions.
0: నిజమైనటువంటి శక్తి మీ అందే ఉంటున్నది.
1: The true power is latent in you.
0: ఆత్మశక్తి అనేటువంటిది ఆత్మనగా చైతన్యము.
1: This Atma is Chaitanya or awareness.
0: ఈ చైతన్య శక్తి సర్వత్రా నిండినటువంటిది.
1: This Chaitanya, the power of awareness, is all pervasive.
0: ఈ పవరే ప్రతి శక్తి అందు కూడా చేరి ఆయా రూపాన్ని దర్శింపజేస్తుంది.
1: In fact, this power manifests in varied forms and dimensions.
0: ఒక మానవత్వం తప్ప ఇంక ఏ తత్వం కూడా మీకు బ్రహ్మించడానికి ప్రయత్నించదు.
1: So it is only in human this awareness manifests in totality, totally.
0: మానవత్వంలో ఉన్నటువంటి శక్తి దివ్యమైనటువంటిది, భవ్యమైనటువంటిది.
1: The power latent in man is divine.
0: అదొక్కటే సర్వ విధంలో కూడా మీకు శాంతిని, సంతోషాన్ని చేకూరుస్తుంది.
1: దిస్ డివైన్ పవర్ విత్ ఇన్ మ్యాన్ విల్ కన్ఫర్ పీస్ అండ్ బ్లిస్.
0: డివైన్ పవర్ అనగా అది కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పవర్ కాదు.
1: ద డివైన్ పవర్ ఈజ్ నాట్ ఎ సెపరేట్ ఎంటిటీ.
0: అది మీ యొక్క ఏకాగ్రత పవరే డివైన్ పవర్ గా మారుతుండాలి.
1: అవుట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ద డివినిటీ, ద డివైన్ పవర్.
0: కనుకనే మీ డివైనిటీ దాన్ని మొట్టమొదట గుర్తించుకోవడానికి ప్రయత్నం చేయండి.
1: Therefore we should make every attempt to realize the divinity within.
0: ఈ గ్రంథములో చదివేటువంటి వారి కానీ,
1: those that go through books,
0: గ్రంథములో రాసినటువంటి కానీ,
1: those that compose,
0: ఏది కూడా సత్యము కాదు,
1: are not necessarily true.
0: ఏదో కొన్ని మనిషికి ఒక భ్రమను కల్పించాలని,
1: only to give you a sort of imagination,
0: ఆ విధమైనటువంటి గ్రంథాల్లో తెలుపుతూ ఉంటారు.
1: And the textual knowledge amounts to imagination.
0: కానీ కొన్ని కొన్ని శక్తులు,
1: బట్ సమ్ పవర్స్,
0: అప్పటికప్పటికే పుట్టి అప్పటికప్పటికే నశిస్తున్నాయి.
1: ఆర్ బోర్న్ ఇన్స్టంటేనియస్లీ అండ్ డిసపియర్ దేర్ ఆఫ్టర్.
0: ఆ నశించేటువంటివి మనవి కాదు.
1: దోస్ ది పవర్ దట్ వానిషెస్ డస్ నాట్ బిలాంగ్.
0: పుట్టేటువంటివి మనవి కాదు, పుట్టేటువంటివి కూడా మనవి కాదు.
1: దోస్ దట్ ఆర్ జనరేటెడ్ అఫ్రెష్ ఇన్స్టంటేనియస్లీ డోంట్ బిలాంగ్ టు యూ.
0: ఈ పుట్టి పెరిగి నశించేటివన్నీ కూడా మన యొక్క భ్రమలే.
1: ద పవర్ that is born, that grows and vanishes is not true.
0: ఈ భ్రమలకు మనం ఏ మాత్రము లొంగకూడదు.
1: We should never submit ourselves to this illusion.
0: మీరు నిత్యంగా సత్యంగా మీరు గుర్తించవలనంటే ఈ కనిపించేటువంటివన్నీ కూడాను పొట్టి భ్రమలే.
1: In fact, the eternal truth is beyond your imagination.
0: వేదాన్ని అధ్యాసనం చేస్తున్నారు.
1: You practice Veda.
0: కానీ ఈ వేదం నుంచి వచ్చేటువంటి యొక్క ప్రతి పదం కూడాను మన నాభి నుండి ఏర్పడేటువంటివి.
1: ఎవ్రీ వర్డ్ దట్ యు అట్టర్ కమ్స్ అవుట్ ఆఫ్ ది నావెల్.
0: కనుక ఈ నాభి నుండి వచ్చేటువంటి యొక్క ప్రతి ధ్వని అది మనకు నిజమైనటువంటి అనుభవిస్తున్నాం.
1: దేర్ఫోర్ ది ట్రూ ఎక్స్పీరియన్స్ యు గెట్ ఇట్ దట్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ ది వెరీ నావెల్ యాజ్ యు ప్రొనౌన్స్.
0: ఎక్కడైనా కొండ సముద్రంలోకి పోయి ఓ అని మీరు అరిస్తే అది కూడా ప్రతి ధ్వని ఓ అని వస్తుంది.
1: If you just stand all alone and say Om, the same sound comes back to the
0: resound.
1: This resound does not mean you practice Veda.
0: కాని ఈ వేదము నుంచి వచ్చేటువంటి యొక్క ప్రతి పదం కూడా మన నాభి నుండి ఏర్పడేటువంటివి.
1: ఎవ్రీ వర్డ్ దట్ యు అట్టర్ కమ్స్ అవుట్ ఆఫ్ ది నావెల్.

0: అనేటువంటిది ఎవరో మరొకరుకుండి కేకలు వేయటం కాదు.
1: దిస్ రీసౌండ్ డస్ నాట్ మీన్ దేర్ సెపరేట్ సౌండ్.
0: నీ యొక్క నిజమైనటువంటి శబ్దమే ప్రతిధ్వనిగా మారుతుండాలి.
1: ఇట్ ఈస్ ఓన్లీ యువర్ ఓన్ సౌండ్ దట్ కమ్స్ బ్యాక్ టు యూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రిసౌండ్.
0: ప్రతి మంచి చెడ్డ రెండు కూడాను నీ నుంచి ఏర్పడినటువంటి,
1: దే ఆర్ బోర్న్ మేడ్ అవుట్ ఆఫ్ యూ.
0: ఎక్కడి నుంచి నువ్వు వచ్చి మనలో చేరటం లేదు.
1: దే ఆర్ నాట్ కమింగ్ ఫ్రమ్ సెపరేట్ డిస్టెంట్ ప్లేస్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఒక పదమును తీసుకుని మీరు ఆ పదమిని మీది మీదుగా చదువుతూ రండి, అది పెద్ద కంఠస్థం అవుతుంది.
1: When you go on repeating these words, you can get them by heart.
0: Kani by heart aa vachinatundi meedi kaadu.
1: Those that you get by heart do not belong to you.
0: Adi pratidvani yokka reflection.
1: It is just the reflection of the resound.
0: Pratidvani yokka reaction.
1: It is the reaction of the resound.
0: Pratidvani yokka resound.
1: It is the resound.
0: అన్ని రియాక్షన్ రీసౌండ్ రిఫ్లెక్షన్ ఈ మూడే తప్ప అన్యమైనటువంటి లేదు.
1: సో ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ ఓన్లీ దీస్ త్రీ, రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
0: కనుక మనం వచ్చేటువంటి ఇవన్నీ కూడాను మన యొక్క భ్రమనే కాని అన్యమైనటువంటివి కాదు.
1: ఆల్ దట్ వీ థింక్ ఇస్ జస్ట్ అవర్ ఇమాజినేషన్, డిల్యూషన్, నథింగ్ బియాండ్.
0: రామాయణం నందు
1: రామాయణ
0: రామశక్తిని గొప్పగా వర్ణిస్తూ వచ్చారు.
1: ది పవర్ ఆఫ్ రామ is described totally.
0: Kani power of Rama adi kuda nu oka nijamainatundi power kaadu.
1: And it's also not true.
0: Pradalaku oka vidhamainatundi chaitanyam melkolpe nimittamai aa vidhamaina power unnattuga kanipistuntadi.
1: The power of Rama is extolled in Ramayana to awaken, to kindle the inner awareness within everybody.
0: Kalu anni kuda nu jagatunandu prati dhvani kuda nu depression reaction resound.
1: In this world, we'll certainly understand all our products of reaction, reflection and resound.
0: ee reaction entundi nu satyam ani bhavistunnavu.
1: You consider this reaction as true.
0: Resound entundi kuda nu satyam ani bhavistunnavu.
1: You think resound is also true.
0: Kanuka ivanni kuda nu resound, reflection, reaction ee moodu kuda nu reaction le tappa nijamaina reaction kaadu.
1: Therefore the reaction, reflection, resound, they are not true.
0: నీ హృదయం నుంచి వచ్చేటువంటి యొక్క భావము ఏ రూపం వస్తున్నదో అదే నిజమైనటువంటి రూపం.
1: దేర్ఫోర్ దట్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్ ఫ్రమ్ ద డెప్త్ ఆఫ్ యువర్ హార్ట్
0: అది కూడా నీ యందే ఉంటున్నది.
1: ద ట్రూత్ ఈజ్ ఇన్ యూ.
0: దానికంటే మించినటువంటి మరొకటి నువ్వు సాధించేటువంటిది లేదు.
1: యూ డోంట్ నీడ్ టు అచీవ్ ఎనీథింగ్ బియాండ్ దిస్.
0: నువ్వు ఒక రూపాన్ని చూడాలనుకుంటున్నావు.
1: యూ వాంట్ టు విజువలైజ్
0: ద రూపాన్ని నువ్వు చూడాలనుకుంటున్నావు.
1: You want to see the manifestation.
0: ఆ రామ స్వరూపాన్ని నీవు కన్నులు మూసుకొని చింతిస్తురా.
1: You want to see the form of Rama. Close your eyes and meditate upon it.
0: కానీ అదే నీకు రిఫ్లెక్షన్ గా బయలుదేరుతుంది.
1: And that very thought comes back to you as reflection.
0: అదే రియాక్షన్ గా వస్తుంది.
1: And that comes back to you by way of reaction.
0: దాని పరుపులే రీసౌండ్ గా మారుతుంది.
1: And that is the resound.
0: ప్రతి ఒక్కటి కూడా నువ్వు జగత్తులో మనం కనిపించేటువంటి అంతా కూడా రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
1: So every aspect in this world comprises these three, reaction, reflection and resound.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Ramudu neeve, Krishnudu neeve, Isharudu neeve.
1: You are Rama, you are Krishna, you are Ishvara.
0: Ishvara is myself.
1: Ishvara is myself.
0: Anaga emti neeku divugani Ishvariga bhavinchochu.
1: You can consider yourself as Ishvara.
0: Aa vidhanga bhavinchukuntura tappaka neevu Ishvarudu avutavu.
1: That very feeling will help you to identify yourself with Ishvara.
0: Neeve Krishnudu gani bhavinchukuntura.
1: Consider yourself as Krishna.
0: Aa Krishnude neevu avutavu.
1: And then you become Krishna.
0: Anni mana nunchi vachetundi reflection lo reaction le tappa really anetundi edi kodaradu.
1: Therefore you don't get anything from outside. All things are because of reaction, reflection and
0: love. Dhyanamlo kucchuntunnavu.
1: You sit in meditation.
0: ఏకాగ్రతను పెంచుకునే నిమిత్తమై ధ్యానంలో కూర్చుంటున్నావు కానీ దైవాన్ని చూడాలనేటువంటి ఉద్దేశంతో నీవు ఏకాగ్రత కలిగించలేదు.
1: You sit for meditation to go, to march forward in concentration, not to see the manifestation of God.
0: కనుక ఈ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది కూడా ఒక మెడిటేషన్ గా భావిస్తున్నారు.
1: You think that concentration is meditation.
0: ఈ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది కూడా ఒక విధమైనటువంటి రీసౌండ్ గా భావిస్తున్నారు.
1: అండ్ పీపుల్ కన్సిడర్ కాన్సన్ట్రేషన్ ఏ సార్ట్ ఆఫ్
0: రీసౌండ్. కాదు కాదు కాదు, ఇవన్నీ కూడా రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్.
1: దీస్ ఆర్ ఆల్ రియాక్షన్స్, రిఫ్లెక్షన్స్ అండ్ రిసౌండ్స్.
0: యు ఆర్ రియల్.
1: యు ఆర్ రియల్.
0: నీవే సత్యమైనటువంటి వాడు.
1: యు ఆర్ ద ట్రూత్.
0: దైవం.

0: ఆకారములు ఎక్కడ చూసినప్పటికీ నేను మానవాకారములు అందరూ కనిపిస్తున్నాయి, కానీ మానవాకారములు వదిలి మరొక ఆకారం కనిపించింది.
1: You see God in human form everywhere, nothing else, nothing beyond.
0: ఇప్పుడు ఏదో ఈశ్వరుడు కనిపించాడు అనుకుంటున్నావు.
1: You think that you have seen Ishwara.
0: ఆ ఈశ్వరత్వాన్ని మానవత్వంగానే తెలుపుతున్నారు, కానీ మరొక అతీతమైన మానవత్వంగా తెలపటం లేదు.
1: You can see the manifestation of Ishwara in a human form only.
0: కనుక ప్రతి ఒక్కటి కూడాను మనకంటే పెద్దది మరొకటి లేదు.
1: So there's nothing different from you. The reality.
0: సర్వము నీ యందే ఉంటున్నది.
1: Everything is within you.
0: సర్వము నీవే అవుతున్నావు.
1: You are everything.
0: నిన్ను నీవు మర్చిపోతున్నావు, నేను దాన్ని కల్పించుకుంటున్నావు.
1: You have forgotten your reality and you superimpose yourself with something else.
0: నీ రియాక్షన్ నువ్వు చూసుకో.
1: Watch your reaction.
0: నీ రీసౌండ్ నువ్వు చూసుకో.
1: Watch your resound.
0: నీ రిఫ్లెక్షన్ నువ్వు చూసుకో.
1: And also see your reflection.
0: ఇవన్నీ కూడాను మనలో నుంచి వచ్చినటువంటి భ్రమలే.
1: These are all your imaginations born within you.
0: కనుక ఈ భ్రమలను మనం దూరం చేసుకున్నప్పుడే మనకు సాక్షాత్ భ్రమ మనకు గుర్తించడానికి వీలవుతుంది.
1: When once you distance yourself from this Brahma or illusion, you will be closer to Brahma, the reality.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: దీని అన్నిటి కూడాను ప్రేమనే మనకు ప్రధానమైనటువంటిది.
1: It is the love which is most essential.
0: ఈ ప్రేమతో మించినటువంటి దైవము మరొకటి లేదు.
1: God is love, nothing more.
0: ప్రేమనేగిన వాళ్ళు వదులుతామంటే ఏదీ లేదు మనకు.
1: When once you give up love, you will not have
0: anything. సర్వము శూన్యమైపోతుంది.
1: Everything becomes empty.
0: కనుక ప్రేమనే ఆకారం కనిపిస్తుంది.
1: Therefore, it is the love that takes different forms.
0: ఈ ప్రేమను ఒక ఆకారంగా నీవు నిర్మించుకో, అదే నీకు నిలిచిపోతుంది, అది నీ అందరూ.
1: You can also visualize love in a particular form and experience it.
0: ఈ విధమైనటువంటి సత్యాన్ని మీరు గుర్తించడానికి ప్రయత్నించండి.
1: యూ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో దిస్ ట్రూత్.
0: ఎప్పుడు చూసినా కానీ ఏదో ధ్యానం ధ్యానం ధ్యానం అని ధ్యానంలో కూర్చొని కల్పనలన్నీ కూడా నీవు కల్పించుకొని తద్వారా నీవు నిన్ను నీవు మర్చిపోతున్నావు.
1: పీపుల్ దే థింక్ దే సిట్ ఇన్ మెడిటేషన్, దే గో ఆన్ ఇమాజినింగ్ థింగ్స్ అండ్ దే స్పెండ్ టైమ్ ఇన్ ఇమాజినేషన్.
0: నిన్ను నీవు మర్చిపోతే నీ కల్పించేది ఏది కూడా లేదు.
1: వెన్ యూ ఫర్గెట్ యువర్ సెల్ఫ్ దేర్ నథింగ్ టు బి సీన్.
0: నేనే సర్వము.
1: ఐఎమ్ ఎవ్రీథింగ్.
0: నేనే దైవము.
1: ఐఎమ్ గాడ్.
0: నేనే అన్ని విధాల ఆకారము.
1: ఐ టేక్ ఆల్ ఫార్మ్స్.
0: మన ఆకారంలే మనకు ఎన్నో మారుతున్నాయి.
1: అండ్ ఫార్మ్స్ చేంజ్.
0: పుట్టినప్పుడు చిన్న బిడ్డగా ఉంటాడు. దాన్ని పక్కలో పెట్టుకో, దాన్ని క్రమక్రమేణా ఆచరించుకుంటూ వచ్చేస్తే అది కొంచెం పెద్దగా మారిపోతుంది.
1: ఇన్ఫెంట్ గ్రోస్ ఇన్ ఏజ్.
0: అది తర్వాత ఒక బాయ్గా మారుతాడు.
1: అండ్ హీ బికమ్స్ ఎ బాయ్.
0: ఈ బాయ్ క్రమక్రమేణా నీవు పెంచుకుంటూ పోతే అక్కడ ఒక పిల్లవాడిగా వస్తాడు.
1: ద బాయ్ గ్రోస్ ఇన్ ఎన్ అడల్ట్ విత్ ద పాసేజ్ ఆఫ్ టైమ్.
0: ఆ పిల్లవాడిని భ్రమించుకుంటూ వినిపోతే ఒక కొంచెం యువకుడిగా మారుతాడు.
1: అండ్ దెన్ హీ బికమ్స్ ఎన్ యంగ్స్టర్.
0: ఆ యువకుడే నీవు ఒక పెద్దవాడిగా రూపొందుతావు.
1: దిస్ యంగ్స్టర్ నేచురల్ బికమ్స్ ఎన్ యంగ్ అడల్ట్.
0: కనుక ఈ చైల్డ్, బాయ్, మాస్టర్, ఈ మూడు ఎవరు అనుకున్నావు?
1: సో హూ ఆర్ దీస్ త్రీ? ద చైల్డ్, బాయ్ అండ్ ద మ్యాన్. ఆల్ ది త్రీ ఆర్ వన్. ఇన్ ఫ్యాక్ట్
0: ఆల్ ఆర్ వన్.
1: ఆల్ ఆర్ వన్.
0: బీ అలైక్ టు ఎవరీ వన్.
1: బీ అలైక్ టు ఎవ్రీ వన్.
0: ఇది నీవు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయలేదు.
1: దిస్ యూ మస్ట్ లెర్న్ అండ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: నీ ప్రేమను దాన్ని స్థిరంగా ఉంచుకో.
1: Make your love strong enough.
0: Prema kante minchinatvanti sadhana marokati ledu.
1: There is no other spiritual practice beyond love.
0: Spiritual practice is the divine practice.
1: The spiritual practice is the divine practice of
0: acquisition of love. Divine practice anaga divine anaga emti kevalamu aa divyatvamto koodinatvanti bhavamu.
1: The divine love meaning the divinity.
0: Divyatvam anni kuda kadalutune untuntadi.
1: And it's full of vibration.
0: కనుక ఆ కలిగినటువంటి యొక్క దీనిని నువ్వు శాశ్వతంగా నిలుపుకోవడానికి ప్రయత్నించి.
1: అండ్ మేక్ దిస్ వైబ్రేషన్ స్టడీ.
0: నీవు నిర్దిష్టం ఉండినప్పటికీ అది కదులుతూనే ఉంటుంటుంది.
1: అండ్ యూ ఫైండ్ దిస్ వైబ్రేషన్ ఎఫెక్టింగ్ యూ.
0: ఆ కలిగినటువంటి యొక్క రిఫ్లెక్షన్ ఈ కలగా కనిపిస్తుంటాయి.
1: అండ్ దట్ వెరీ రిఫ్లెక్షన్ అపియర్స్ ఇన్ యువర్ డ్రీమ్.
0: ఆ కలగా వచ్చినటువంటి యొక్క రిఫ్లెక్షన్ నీకు సాక్షాత్ రూపకంగా కనబడుతుంది.
1: అండ్ దట్ రిఫ్లెక్షన్ ఆఫ్ ది డ్రీమ్ యూ విల్ ఆల్సో ఎక్స్పీరియన్స్ ఇన్ ది వేకింగ్.
0: సాక్షాత్ అనేటువంటిది ఎక్కడ కూడా మనకు కనిపించడం లేదు.
1: The direct manifestation, Sakshat, you don't encounter anywhere.
0: Sakshat.
1: Sakshat.
0: Anaga, satyamainatuvanti vastuvunu manu sakshatga chudali.
1: The direct manifestation, you should be able to experience.
0: సాక్షాత్ అనేటువంటిది అక్కడ నిలిచిపోయినటువంటిది.
1: ద సాక్షాత్ ఇస్ ద వన్ దట్ స్టాండ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
0: అది నీకు స్వరూపంగా కనిపిస్తుంటుంది.
1: దట్ యు విల్ బి ఏబుల్ టు సీ.
0: కన్నులు తెరిచినా కన్నులు మూసినా
1: యూ కెన్ యు విల్ సీ ఇట్ విత్ ఓపెన్ ఐస్ ఆర్ క్లోజ్డ్ ఐస్.
0: అటువంటి ఒక రూపమే నీకు శాశ్వతమైనటువంటి ఒక రూపము.
1: అండ్ దట్ ఫామ్ ఈస్ ద రియాలిటీ పర్మనెంట్.
0: ఆ శాశ్వతమైనటువంటి దాన్ని నేను నిలుపుకోవడానికి దీన్ని ప్రాక్టీస్ చేయాలి మనం.
1: వీ షుడ్ ప్రాక్టీస్ టు కీప్ దిస్ పర్మనెంట్ ఫామ్ స్టడీ కాన్స్టెంట్లీ విత్ అస్.
0: కన్నులు తెరుచుకున్నా కన్నులు మూసినా అదే నీకు సాక్షాత్కరిస్తుంటుంది.
1: వీల్ బి ఏబుల్ టు సీ ద డైరెక్ట్ మేనిఫెస్టేషన్ విత్ అవర్ ఐస్ ఓపెన్ ఆర్ క్లోజ్డ్. ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఎన్నెన్నో రూపాలు మీరు ఆశిస్తున్నారు.
1: We want to see many manifestations.
0: ఎన్ని ఆశించినప్పటికీ మీ మిమ్మల్ని మీరు మాత్రం మర్చిపోవడానికి వీల్లేదు.
1: You may aspire to see many visualizations, but never forget yourself.
0: నీవే ఇన్ని రూపాలతో ఉంటున్నావు.
1: In fact, you yourself exist here.
0: నీవే ఇన్ని రూపాలుగా మారిపోతున్నావు.
1: You only manifest into many.
0: కానీ ఆ రూపము ఏమాత్రము మారటం లేదు.
1: Actually, the reality does not change.
0: దివ్యమైన భవ్యమైన ఈ రూపము నీ అందే ఉంటున్నది.
1: That permanent, the eternal, effulgent, vibrant form is within you.
0: కలగా కనిపిస్తుంటాయి.
1: That appears in your dream, no doubt.
0: ఈ కళ నేను కళ్ళనే.
1: And all this kala, the dream, is kala, false.
0: కనుక నీ యొక్క భ్రమను నీవు కొంచెం దూరం చేసుకో.
1: Therefore, distance yourself from these thoughts or illusions.
0: భ్రమను ఏనాడు దూరం అవుతుందో అలానే నీకు బ్రహ్మ సాక్షాత్కరిస్తాడు.
1: The moment you are away from Brahma, the delusion, you are closer to Brahma,
0: ఆ భ్రమ ఏది? నీ యొక్క స్వరూపమే.
1: And this Brahma is your truly your own form.
0: ప్రతి భ్రమందుకు నీ యొక్క ఆకారం ఉంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ఎవ్రీ థాట్ యూ హ్యావ్ యువర్ ఓన్ ఫామ్.
0: నువ్వు స్వప్నంలో ఏదో చూచావు అని చెప్పింది, కానీ చూసినది నిన్ను నీవే కానీ స్వప్నంలో ఏదో కాదు.
1: యూ సే దట్ ఇన్ ఎ డ్రీమ్ యూ హ్యావ్ సీన్ ఎ సర్టన్ థింగ్, యూ హ్యావ్ సీన్ యువర్ సెల్ఫ్ దేర్ ఇన్ ద డ్రీమ్.
0: ప్రతి ఒక్కదానికి కూడా నీ యొక్క స్వరూపమే నీకు సాక్షాత్కారం.
1: దేర్ ఫోర్ యూ సీ యువర్ ఓన్ ఫామ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఎవ్రీవేర్.
0: కనుక మిమ్మల్ని మీరు మర్చిపోకుండా మీ సత్వాన్ని మీ ప్రేమను మీరు సాక్షాత్కరించండి.
1: నెవర్ ఫర్గెట్ యువర్ ట్రూ నేచర్, నెవర్ ఫర్గెట్ యువర్ సెల్ఫ్ అండ్ ఎంజాయ్ ద డివినిటీ విత్.
0: ఆ సాక్షాత్కరించేటువంటి యొక్క తత్వం నీవే కానీ మరొకటి కాదు.
1: ది మేనిఫెస్టేషన్ ఈజ్ ఓన్లీ ద రియాలిటీ, నథింగ్ మోర్ దాన్
0: ఇంతకాలం
1: ట్రూ నేచర్.
0: ఈ విధంగా చెప్పలేదంటే ఇంతకాలం మీరు ఏదో ఒకటి భ్రమ పెట్టుకుని తిరుగుతూ వస్తున్నారు.
1: You have been spending time in these imaginations or
0: delusions.
1: All those things that you should learn in future, they are contained here in this talk.
0: Future ante emti?
1: What is future?
0: Munduku jaragoyyetundi.
1: What's going to happen?
0: Munduku em jarugutundi?
1: What's going to happen?
0: Present ide munduku jarugutundi.
1: The present is going to happen in future.
0: Ee present ide eppudu jarugutundi?
1: What is the present?
0: Past ni marchipoyinappudu present nilustundi.
1: When once you forget the past, you live in the present.
0: Ee present ni kuchavarku marchipoyinappudu future vachestundi.
1: When once you forget the present, you live in future.
0: Kabatti anni kudanu neevi past present future.
1: So you are the only one in the past, present and future.
0: Ninnu neeve kalpinchukuntunnavu.
1: You only appear in these three periods of time, past, present and future.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Annikulu bhraman cheda kaligeyatundi.
1: These are all the results of one's own thought.
0: Daiva shaktulu, daiva vibhutulu annikulu manavuniyande untunnavu kani maroka pradesham nunchi raavatam ledu.
1: The divine power, the divine capacities are within man, not from outside.
0: Nijanga avi meeve anetundi meeku eppudu telustundi antante.
1: When would you come to know they are latent?
0: Konchi vidhanga practice chestu chestu randi.
1: When you go on practicing this spiritual path,
0: neeku nive kanipisthavu.
1: You will be able to see your own reality.
0: Kanuka nee reality niyende unnadu kani reality marokari endu raadu.
1: Your true nature, reality is within you, not from outside.
0: Kanuka reality ni man chudalante reflection kavali.
1: So if you want to see the reality, you should also consider
0: this. Ee reflection kavalanukunte ee sound undali.
1: And for this reflection, the sound is also necessary.
0: Ee resound undalante reality ni pettukovali.
1: So for this resound and reflection, you should also develop this reality.
0: Resound, reflection, moodu kudanu nee ande unnavu kani bayata nunchi vachi cheripovu.
1: So reality, reflection and resound are within you, not from outside.
0: Meeku brother untadu.
1: Here is your brother.
0: Aa brother kudanu perugutadu, pedda aipothadu.
1: Your brother also grows along with you.
0: అతను సమాజంలో చేరుతాడు.
1: అండ్ హీ ఇస్ ఇన్ సొసైటీ.
0: సమాజం నుంచి మంచి పేరు పొందుతాడు.
1: అండ్ హీ ఎర్న్స్ ఆల్ గుడ్ నేమ్ దేర్.
0: ఆ పేరు పొందింది ఎవరు?
1: హూ ఎర్న్ దట్ రెప్యుటేషన్?
0: ఆ బ్రదరే.
1: యువర్ ఓన్ బ్రదర్.
0: ఆ బ్రదర్ అనేటువంటి వాడు ఎవరు?
1: హూ ఇస్ దట్ బ్రదర్?
0: ఒక ఆకారమే.
1: Your brother has a form.
0: ఆకారం ఎక్కడి నుంచి వచ్చింది?
1: Where from he got that form?
0: రియాలిటీ నుంచినే వచ్చింది.
1: The form is out of the reality.
0: కనుక మన నుంచి వచ్చి మనల్ని మనము అన్ని విధాలా మోసం చేస్తుండాలి.
1: In fact, that which comes out of you, that which comes within you, deludes you.
0: పిల్లలారా,
1: స్టూడెంట్స్,
0: మీకు కొన్ని సాక్షాత్కరించాలంటే కొంతకాలం తీసుకుని మీకు చెప్తాను.
1: Bhagavan is prepared to teach us the various aspects of manifestations and the reality.
0: మీరు చేస్తున్నటువంటి మెడిటేషన్ చాలా పొరపాటు.
1: The kind of meditation that you are following is wrong.
0: ఆకారాన్ని పెట్టుకొని దాన్నే మీరు పెంచుకుంటూ పోతున్నారు.
1: You keep a particular form in front and go on meditating upon it.
0: ఈ యొక్క ఆకారాన్ని ఎవరు తెచ్చుకున్నారు? మీరే తెచ్చుకున్నారు.
1: This form is of your choice.
0: ఈ షాపింగ్ లోపల వచ్చినటువంటి బెవ ఎక్కడ?
1: Where is this thought?
0: ఆకారం నుంచి కొనే బెవరు కలుగుతున్నాయి.
1: The thought is out of the form of your taste and choice.
0: కాబట్టి ఈ ఆకారం క్రమక్రమేణా మీరు ఆ బెవర్ను వదిలితే అది నీకు సాక్షాత్కారం అయిపోతుంది.
1: సో ది మూమెంట్ యూ గివ్ అప్ దిస్ ఫార్మ్ గ్రాడ్యువల్లీ యూ విల్ హ్యావ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ఫార్మ్లెస్.
0: కనుక మీరు దైవత్వాన్ని వేరే ఎక్కడి నుంచినో ఉన్నారు అని మీరు భావించకండి.
1: నెవర్ కన్సిడర్ గాడ్ అట్ ఎ డిస్టెంట్ ప్లేస్.
0: దైవం మీరే దైవము.
1: You are God.
0: మీ ఆకారమే దైవము.
1: Your reform is
0: మీ ఆనందమే దైవము.
1: Your bliss is God.
0: మీ రిఫ్లెక్షన్ ఏ దైవము.
1: Your reflection is
0: మీ రియాక్షన్ ఏ దైవము.
1: Your reaction is God.
0: అన్నిటికి దైవము నీరే.
1: Everything is God divine.
0: నేనే నేనే నేనే అనేటువంటి తత్వాన్ని నువ్వు ఏమాత్రం వదలకుండా తీసుకో.
1: We should never give up. We should never forget our true nature, our true identity, the reality.
0: అహం బ్రహ్మాస్మి అన్నటువంటి ఈ పదంలో ఉన్నటువంటి అర్థం ఏమిటి?
1: What is the meaning of aham brahmasmi?
0: Nenu brahmaga unnanu.
1: I am brahma.
0: Ante neeve aa akaranga maaripothunnavu.
1: It only means you have taken the form of brahma. You become that brahma.
0: Tattvam asi.
1: You say tattvam asi.
0: Aa unnatundi nene.
1: You say the one that exists is myself.
0: Adi tattu idi tvammu.
1: That and this are one.
0: Rendu kooditaviki asi.
1: That and this are one.
0: Asi anetundi rendu koodin tarvata okkatai pothu.
1: When once that and this asi being one, you find oneness, unity.
0: Kanuka meer unnatundi padavam lopala e daanni kuda meer vadalakandi.
1: Therefore never give up these important aspects.
0: Anni divyamaina bhavyamaina tundi padamule.
1: All are novel and beautiful standard.
0: Shankara varu aneka rakamaina tundi yokka deenantha chuparu.
1: Shankara demonstrated this fact.
0: Anni chupi kattabatti taane andro leenavaipoyadu.
1: And he has got merged in his own doctrine.
0: కనుక మీరు అన్ని కూడా చూచి చూచి తిరిగి అందులోనే లేపడం మంచిది కాదు.
1: So it is not good to go by all the ways that you come across and all the reading that you do.
0: మీకు ఎవరికి ఏ విధమైనటువంటి ఆశ కావాలనో, ఎవరికి ఏ విధమైనటువంటి రూపం కావాలనో, ఆ రూపతత్వం అనేటువంటిది మీరు మొట్టమొదట హృదయంలో చిట్టించుకోండి.
1: Therefore picture eyes the form that is so endearing to you.
0: That's the form mee penchukunnatundi picture ee kravakkaveena kanullaku vachesthundi.
1: Therefore the form that you picturize in your heart will appear in front of your eye.
0: Eppudu hrudayamlo vachindo ade nee kannullo kanipistundi.
1: The form of the heart will appear in front of your eyes.
0: Ee yokka kannullo kanipinchinatundide satyam ayipothundi.
1: The form that you see in your eye with your eye is the reality.
0: కనులతో చూడక ఏదో భ్రమించింది మాత్రమే నువ్వు తలుచుకుంటుంటే అది నీకు సరైనటువంటిది కాదు.
1: Without visualizing, if you are carried by all that imagination, it is not a reality.
0: కనుక మీ రియాలిటీని నీ ఎందే ఉంటున్నది కానీ బయటకు పోయి ఎక్కడి నుంచినో రావటం లేదు.
1: Reality is within you, it's not coming from outside.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈ ప్రేమ చేతనే ఇది లభిస్తుంది మనకు.
1: This thing you can achieve through love.
0: Prema lekunda edi kunu manu sadhinchalemu.
1: Without love you cannot achieve anything in this world.
0: Premane sarvamuku aadharamu.
1: Love is the foundation for
0: everything. Preme daivamu, daivame prema.
1: Love is God, God is love.
0: Kaga ee renditi endu unnatundi oka prema tattvani meeru mottamotta penchukondi.
1: We should develop this principle of love that exists between the human and the divine.
0: Aa bomma nunchi ee prema raledu.
1: The love is not the product of
0: ee prema tirigi aa bommalo cheyaledu.
1: And this love has not gone into Brahman.
0: Aa bomma nunchi vachinatundi prema ee prema bommalo cheyaletundi prema rendu kalisi okkate.
1: And therefore the reality and the love are one and the same. నాట్ వన్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ది అదర్.
0: కాబట్టి దైవం ఎవరు?
1: హూ ఇస్ గాడ్?
0: అహం బ్రహ్మాస్మి.
1: అహం బ్రహ్మాస్మి,
0: నేనే దైవము.
1: ఐఎమ్ గాడ్,
0: నేనే దైవము.
1: ఐఎమ్ గాడ్,
0: నేనే దైవము.
1: ఐఎమ్ గాడ్
0: అనేటువంటి భావము మీరు పెంచుకుంటూ పోండి.
1: Entertain this thought that I am God, I am God.
0: కట్టగడబడి నీవే బ్రహ్మగా మారిపోతావు.
1: Ultimately you become God.
0: కొంతకాలం బ్రహ్మ వేరు, నీవు వేరుగా ఉంటావు.
1: But sometime you are separate from God.
0: క్రమక్రమేణా ఈ ఊహాగానం చేత రెండు కలిసి ఒకటే అయిపోతుంది.
1: Gradually with the passage of time you become God.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: మీరందరూ దైవ స్వరూపులే.
1: You are all the forms of the God.
0: మీరంతా దైవంతో ఆకారమైనటువంటి వారే.
1: God has taken all these different forms.
0: దైవము మీరు ఒక్కటే.
1: యు అండ్ గాడ్ ఆర్ వన్.
0: ప్రత్యేకం కాదు,
1: నాట్ సెపరేట్.
0: కనుక నీవు నీ దైవము ఎక్కడ ఉన్నారంటే నీ యందే ఉంటున్నారు.
1: గాడ్ ఈజ్ ఇన్ యూ, బోత్ ఆఫ్ యూ ఆర్ వన్.
0: ఇటువంటి ఏకత్వాన్ని మీరు భావించుకోండి.
1: దిస్ యూనిటీ, వన్నెస్ వీ షుడ్ కీప్ ఇన్ వ్యూ. ట్రూత్ ఈజ్
0: ఏకమే సత్యం, ఏకమే దైవం.
1: గాడ్ ఈజ్ వన్, ట్రూత్ ఈజ్ వన్.
0: అదే నీవు.
1: And that truth.
0: నీవు అదే.
1: You are the truth and you are God.
0: అది నీవే.
1: And God is
0: నేను.
1: You.
0: అది అదే నేను. నేనే అది అదే నేను.
1: That thou art. You are God. God is you only, nothing more.
0: నీకంటే గాడ్ తత్వం వేరే.
1: God is not separate from you.
0: నీ అందే గాడ్ ఆవిర్భవిస్తున్నాడు.
1: God is within you.
0: నిన్నే మర్చిపోతున్నావు.
1: You are forgetting your
0: నీవు మర్చిపోతే నించేదేమిటి? దైవం ఒక్కడే.
1: And if you forget yourself, that there is God within you.
0: నిన్ను నీవు మర్చిదివా, అన్నిటినీ మర్చిన వాడవుతావు.
1: If you forget yourself, you will be forgetting the whole.
0: నిన్ను నీవు మాత్రం మర్చకూడదు.
1: Never forget your true identity.
0: నిన్ను నీవు మర్చకుండా నీకు నీవే ధ్యానం చేస్తున్నా.
1: Never forget your true identity.
0: ఎక్కడ పోయినా కానీ నేను పోతున్నాను.
1: You say, I am going.
0: దైవం ఎక్కడున్నాడంటే నేనే దైవము.
1: If anyone asks you, where is God? Say that I am God.
0: ఈ విధమైనటువంటి భావను మార్చకుండా మీరు పెట్టుకోండి.
1: This kind of steadiness, unchangeable feeling of one's own true nature, and if this remains constant throughout, that will give you true experience. Therefore, let the feelings take a definite form.
0: Tattvam asi.
1: Tattvam asi.
0: Adi Vedantamlo cheppinatundi tattvam asi.
1: That is the essence of Vedanta, that thou art tattvam asi.
0: Tat.
1: Tat.
0: Tvam.
1: Tvam.
0: Asi.
1: Asi.
0: Renditi yaka ekatvame.
1: That thou art, both are one.
0: Ee renditi yaka uttamainatundi bhavamu mee yaka dinto stiramga nilipukondi.
1: Therefore, strengthen the conviction that you are the reality, that you are God.
0: Devudu kallo vachadu, Ramudu kallo vachadu, Krishnudu kallo vachadu, Swamma kallo vachadu. Ee vidhanga veeru క్రమక్రమేణ అజ్ఞానాన్ని పెంచుకుంటున్నారు.
1: When you go on saying that Rama appeared in your dream, Krishna appeared in your dream, Bhagavan appeared in your dream, this is just your imagination.
0: That's a dream.
1: That's all a dream.
0: ఈ డ్రీములు సత్యమెట్టటం.
1: How can the dream be?
0: ఆ నిద్ర ఉండినంత వరకు నీకు కనిపిస్తుండాలి.
1: That is there so long you are fast asleep.
0: ఆ నిద్రపోతేనే కనిపించవు.
1: When you are awake, the dream vanishes.
0: కనుక నిద్రనే ఇది రెండింటికి మూల కారణము.
1: ఇట్ ఇస్ ద స్లీప్ దట్ ఇస్ ద కాజ్ ఫర్ ద డ్రీమ్.
0: ఈ నిద్రనే రెండింటిగా మారుతుండాలి.
1: అండ్ ఇట్ ఈస్ ద డ్రీమ్, ఇట్ ఇస్ ద స్లీప్ దట్ టేక్స్ యూ టు ద డ్రీమ్ అండ్ అవుట్ ఆఫ్ ద స్లీప్ యూఆర్ ఇన్ ద వేకింగ్ స్టేట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: ప్రేమను భద్రంగా పెట్టుకోండి.
1: సేఫ్ గార్డ్ దిస్ లవ్.
0: ఎన్ని ఆటంకములు వచ్చినప్పటికి ఆ ప్రేమను మాత్రం వదలకూడదు.
1: లెట్ దేర్ బి ఎనీ ట్రబుల్ ఆర్ అబ్స్టకల్ బట్ స్ట్రెంగ్థెన్ యువర్ లవ్.
0: ఈ ప్రేమ కంటే మించినటువంటి దైవము మరొకటి లేదు.
1: There is no God beyond love, other than love.
0: Premane mee nijamaina daivamu.
1: Love is God in truth.
0: Aa premane meeku anni vidhala margamu.
1: And the love is the proper path to God.
0: Aa premane meeku gamyamu.
1: And love is the goal.
0: Kanuka mee gamyamu, danyamu, sadhana annintu yandu ekatvanni teeskondi.
1: Sadhana, practice is love. Gamya, the goal is love.
0: Kani appudu meeku konni doubts kaliginappudu నన్ను అడగండి, నేను తప్పదు ఏం చెప్తాను.
1: ఇఫ్ యూ హ్యావ్ డౌట్స్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ భగవాన్, హీ విల్ క్లారిఫై యువర్ డౌట్స్.
0: తప్పుగా ఈ యొక్క సత్యాన్ని తెలపడానికి నేను ఎప్పుడు వెనుకంజ వేయను.
1: భగవాన్ ఈజ్ ఆల్వేస్ ప్రిపేర్డ్, ఆల్వేస్ రెడీ టు క్లారిఫై యువర్ డౌట్.
0: క్రమక్రమేణా మీ యొక్క భావంను కొంతవరకు తగ్గించుకుంటూ రావాలి.
1: వీ షుడ్ కట్ షార్ట్ అవర్ ఇమాజినేషన్.
0: బయటపడిపోతుండాలి మీ యొక్క భావములు.
1: అండ్ లెట్ సీ దట్ వీ ఎక్స్ప్రెస్ దీస్ థాట్స్.
0: ఈ భావన అంతా భ్రమగా మారిపోతున్నాయి.
1: అండ్ ఆల్ అవర్ ఫీలింగ్స్ సమ్ టైమ్స్ అమౌంట్ ఇమాజినేషన్.
0: భ్రమగా మారుతుంది.
1: అండ్ దిస్ భ్రమ షుడ్ బి టు టేక్ అస్ టు బ్రహ్మ ద రియాలిటీ.
0: కనుక ఈ బ్రహ్మ అనేటువంటి భ్రమనే తప్పక అన్ని విధాలు చెల్లిస్తూ ఉంటుంది.
1: అండ్ దిస్ బ్రహ్మ ఇస్ ద రియాలిటీ దట్ ఈస్ విత్ అస్ ఆల్ త్రూ.
0: అది నిజమైనటువంటి ప్రభ.
1: అండ్ దట్ ఈస్ ద రియల్ ప్రభ ఆర్ ఎఫల్జెన్స్ బ్రిలియన్స్.
0: సత్ అన్నట్టు ఏమిటి? అదే.
1: సత్ ఈస్ ఎగ్జిస్టెన్స్ డివినిటీ.
0: తత్ అనగా ఏమిటి? అదే.
1: తత్ ఈస్ డివైన్.
0: త్వం అనేటువంటిది ఏమిటి? అదే.
1: త్వం ఈజ్ ఈక్వలీ డివైన్.
0: తత్ త్వం అసి.
1: తత్ త్వం అసి.
0: ఈ తత్వం అసి అనేటువంటిది అహంకార రూపంలో బయలుదేరుతున్నది. అసి అనేటువంటిది అహంకారమే.
1: వెన్ వన్స్ ఐ సే అసి, ది కాంబినేషన్ ఆఫ్ తత్ అండ్ త్వం ఈజ్ జస్ట్ ఇన్ ఇండికేషన్ ఆఫ్ ఈగో.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వానికి ఈ అసి అనేటువంటిది బయలుదేరింది.
1: దిస్ అసి ఈజ్ ద యూనియన్ ఆఫ్ తత్ అండ్ త్వం, దట్ అండ్ దిస్.
0: ఈ తత్ త్వం ఈ రెండింటిని మీరు బద్ధంగా పెట్టుకోండి, తప్పక అసి ఎక్కడికి పోదు.
1: వెన్ వన్స్ వీఆర్ అవేర్ ఆఫ్ తత్ త్వం, దట్ అండ్ దిస్, దే అసి దే బికమ్ వన్.
0: ఈ విధమైన సులభ మార్గంలో పోయినప్పుడే మానవుడికి తన ఆకారాన్ని తాను బద్ధంగా పెట్టుకుంటాడు.
1: వెన్ వన్స్ వీ ప్రొసీడ్ అలాంగ్ దిస్ ఈజీ పాత్, వీ కెన్ నో అవర్ ట్రూ నేచర్.
0: ఏదో ఈ దేహము ఆ బ్రహ్మదేహాన్ని చూచినాడు అని మీరు భావించుకోవటము అది చాలా పొరపాటు.
1: ఇట్ ఇస్ ఎ మిస్టేక్ టు థింక్ దట్ విత్ దిస్ బాడీ యూ హ్యావ్ సీన్ బ్రహ్మ.
0: ఈ బాడీ అందే ఆ యొక్క బ్రహ్మ కూడా ఉంటుండాలి.
1: బ్రహ్మ గాడ్ ఈజ్ విత్ ఇన్ దిస్ బాడీ.
0: కాబట్టి బ్రహ్మ అహం రెండు కలిసి ఒక్కటే.
1: దేర్ ఫోర్ అహం యువర్ సెల్ఫ్ బ్రహ్మ గాడ్ ఆర్ వన్.
0: కనుక రెండింటి యొక్క ఏకత్వానికి మీరు సాధన చేయండి.
1: మేక్ ఎవ్రీ స్పిరిచువల్ పాత్ టేకింగ్ యూ
0: దైవత్వానికి తప్పక మార్గం అవుతుంది.
1: దెన్ విల్ సర్టన్లీ ఫైండ్ అవుట్ ఎ ట్రూ స్పిరిచువల్ పాత్ టు నో ది యూనిటీ ఆఫ్ ది టూ.
0: కనుక మీరు నిజంగా ధ్యానం చేయాలంటే ఈ ధ్యానంలో కూర్చొని దేని మీరు తలుచుకోకండి.
1: వెన్ యూ సిట్ ఇన్ మెడిటేషన్ డోంట్ హ్యావ్ సెపరేట్ స్పెసిఫిక్
0: వస్తు వాహనాలను ఏమాత్రమే మీరు తలుచుకోకండి.
1: నెవర్ థింక్ ఆఫ్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్స్.
0: మీ ఆకారాన్ని మీరు చేర్చుకోండి.
1: యూ నో యువర్ ఓన్ రియాలిటీ వై యూ సిట్ ఫర్ మెడిటేషన్.
0: కనుక మీ ఆకారాన్ని మీరు ధ్యానించుకోండి.
1: కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ ద ట్రూ సెల్ఫ్.
0: అందులోనే సర్వము ఇమిడి ఉంటున్నది.
1: ద సెల్ఫ్ కంటైన్స్ ఎవ్రీథింగ్.
0: అప్పుడే మీకు ఏకత్వం గుర్తెత్తుకోవడం వీలవుతుంది.
1: దెన్ యూ ఫైండ్ ద హార్మనీ, ద యూనిటీ, వన్నెస్.
0: యూనిటీ అనేటువంటి ప్యూరిటీ కలిగిస్తుంది.
1: దిస్ యూనిటీ వి టేక్ యూ టు ప్యూరిటీ.
0: ఈ ప్యూరిటీని మీకు సరైనటువంటి ఒక ఆకారం రూపొందుతుంది.
1: అండ్ దిస్ ప్యూరిటీ విల్ టేక్ యూ ద డెఫినెట్ ఫార్మ్ ఆఫ్ ద డివినిటీ. ఆకారం
0: ఆ ప్యూరిటీని నిజమైన డివినిటీ.
1: ద ప్యూరిటీ ఈజ్ ట్రూ డివినిటీ.
0: కనుక డివినిటీ అనేటువంటిది నీ ప్యూరిటీనే డివినిటీగా మారిపోతుంది.
1: దేర్ఫోర్ యువర్ ఓన్ ప్యూరిటీ విల్ టేక్ ద ఫార్మ్ ఆఫ్ ద డివినిటీ.
0: ఈ నిజమైనటువంటి యూనిటీ ఎట్ట వస్తుంది?
1: హౌ డు గెట్ దిస్ ట్రూ యూనిటీ?
0: నీకు యూనిటీగా మారినప్పుడే డివినిటీ వచ్చేస్తుంది.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ యూనిటీ విత్ ఇన్ యూ, యూ విల్ బి ఏబుల్ టు అచీవ్ యూనిటీ.
0: అది నేను రెండు ఒకటే.
1: దట్ అండ్ దిస్, దట్ ఐ ఆర్ వన్.
0: కనుక మీరు ఒకదానికి తీసుకోండి కానీ అనేక రకాలుగా పెంచుకుంటూ పోకండి.
1: గో బై దిస్ వన్నెస్ ఓన్లీ, నాట్ బై మల్టిప్లిసిటీ.
0: అందులో ఒకటి తీసుకుంటూ తీసుకుంటూ పోతే కట్టేటప్పటికి ఏమవుతుంది? జీరో వచ్చేస్తుంది.
1: ఇఫ్ యూ గో ఆన్ బై మల్టిప్లిసిటీ, వాట్ ఈస్ దిస్ దట్ యూ గెట్ యాడ్ ఆన్? యూ గెట్ ఓన్లీ జీరో.
0: ఈ జీరో అనేక రకంగా కూడినటువంటి అనేక అంకెలుగా వస్తుంది.
1: అండ్ వెన్ వన్స్ యూ జస్ట్ యాడ్ వన్ ఆఫ్టర్ వన్,
0: అంకెలు పెరగటం కానీ అంకెలు పెరగటం కానీ మన యొక్క భ్రమలే.
1: అండ్ ద చేంజ్ ఇన్ ద నంబర్ ఈజ్ ఓన్లీ అవర్ ఇమాజినేషన్.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రారంభాన్ని మీరు తప్పక మీరు స్థిరంగా మీరు తీసుకోండి.
1: వీ షుడ్ మేక్ ఎ బిగినింగ్ నౌ, మేక్ ఇట్ స్టడీ.
0: తత్వం అసి, ఇది ఒక వేదంలో ఉన్నటువంటి తత్వం అసి అనేది.
1: తత్వం అసి ఈజ్ వేదిక్ దిక్తం.
0: ప్రజ్ఞానం బ్రహ్మ,
1: ప్రజ్ఞానం బ్రహ్మ.
0: ఈ ప్రజ్ఞ బ్రహ్మ రెండు కలిసి ఒకటే.
1: ప్రజ్ఞ అవేర్నెస్ బ్రహ్మ ఆర్ వన్.
0: అహం బ్రహ్మాస్మి,
1: అహం బ్రహ్మాస్మి.
0: అహం బ్రహ్మ ఈ రెండు చేరి ఒకటే.
1: ఐ అండ్ బ్రహ్మ ఆర్ వన్.
0: కనుక ఇవన్నీ కూడా రెండుగా ఉన్నటువంటి ఒకటిగా మార్చాలి మనము.
1: ద డ్యుయాలిటీ షుడ్ టేక్ అస్ టు నాన్ డ్యుయాలిటీ.
0: ఈ విధంగా పోతున్నప్పుడు క్రమక్రమేణ ఏకత్వం అవుతుంది.
1: స్లోలీ గ్రాడ్యువల్లీ విల్ డెవలప్ ద నాన్ డ్యుయాలిజం.
0: ఏదో ఒక వర్డ్ కు స్పెల్లింగ్ నేర్చుకోవాలనుకుంటే ఎన్ని పర్యాయాలు నేను చెప్పుకుంటున్నారు.
1: టు లెర్న్ స్పెల్లింగ్ యూ గో ఆన్ రిపీటింగ్ ఇట్.
0: మిల్క్ అనేటువంటి దానిపై అమ్మాయిలకే మిల్క్, అమ్మాయిలకే మిల్క్, అమ్మాయి అమ్మాయిలకే మిల్క్ అన్నట్టుగా అయిపోతేస్తుంది.
1: ఇఫ్ యూ వాంట్ టు నో ద స్పెల్లింగ్ ఆర్ ద వర్డ్ మిల్క్ MILK, యూ గో ఆన్ రిపీటింగ్ దట్ అమ్మాయిలకే అమ్మాయిలకే, యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ అమ్మా మదర్ ఎలికే ద ర్యాట్, బట్ ఇట్స్
0: ఎలికే అని అనుకుంటూ వచ్చేస్తే అమ్మ కర్ర తీసుకుని వస్తుంది.
1: అండ్ ఇఫ్ యూ గో ఆన్ సేయింగ్ అమ్మాయిలకే, ద ర్యాట్ మదర్ విల్ కమ్ దేర్.
0: ఎక్కడ ఎలిక?
1: Then she'll ask you, where is Elka, the rat?
0: Kanuka manu cheppukovatam kodanu pavitranga unnatundi danni pavitramainatundi vidiga cheppovali.
1: Therefore our pronunciation diction should be correct and exact, accurate.
0: Ee vidhamainatundi vakyalu kontha varaku manam chakkaga telusukunnappude satyamainatundi nee nunchine meeku avibhavistundi.
1: When once you know the Vedic dicta clearly, you will find out your own latent truth.
0: ప్రేమముదిత మనసే కహు కామ రామ కామ రామ కామ రామ కామ రామ రామ కా.

0: వెతుకబోదురచటికి వెర్రి మనసా, వెతుకబోయెదురచటికి వెర్రి మనస, అతియో మీలో నేనున్నది వెతుకుమచట, ఇంతకన్నను వేరెద్ది ఎరుగపరతు, సాధు సద్గుణ గణ్యులవు సభ్యులారా. బ్రహ్మదర్శన భాగ్యంబు పడయగోరి, వెతుకబోయుదురచటికి వెర్రి మనస, అదియు మీలోన ఉన్నది వెతుకుమచట, ఇంతకన్నను భాగ్యంబు ఏది కలదు.
1: With the sole desire to see the manifestation of the divine, O foolish mind, where do you want to go in search of him? That the divine is within you, you inquire and search within. What else more to be communicated to this august assembly of noble souls?
0: Prema Swarupulara,
1: embodiments of love.
0: భగవత్ సృష్టి చాలా చిత్ర విచిత్రంగా ఉంటుంటుంది.
1: గాడ్స్ క్రియేషన్ ఇస్ వండర్ఫుల్ అండ్ మిస్టీరియస్.
0: బ్రహ్మభాగ్యాన్ని పొందగోరి అనేక విధములుగా కూడాను సాధకులు ప్రయత్నం చేస్తూ వచ్చారు.
1: పీపుల్ ఫాలో వేరియస్ స్పిరిచువల్ పాత్స్ టు ఎక్స్పీరియన్స్ the divine vision, the manifestation of God.
0: Indulo daivatvaniki chakkani avakasam andinchey vidhamanu nirupistu vachadu.
1: This also gives ample evidence to experience the same.
0: Prati padamanandu kudanu oka mantramu, prati mantramunaku కొన్ని పదములు, కొన్ని పదముల చేత ఈ మంత్రమును పవిత్రమైనటువంటి ఒక అంతరార్థంగా నిరూపిస్తూ వచ్చాడు.
1: ఎవ్రీ మంత్ర ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్ ఫుల్ ఆఫ్ ఫ్యాథమ్లెస్ డెప్త్ ఆఫ్ మీనింగ్.
0: ఈ మంత్రమునకు అర్థములు ఎన్నియో ఉన్నవి, అయినను మనకు అనుకూలమైన మంత్రాన్ని అర్థాన్ని మనం స్వీకరించాలి.
1: ఎవ్రీ మంత్ర హ్యాస్ మిరియడ్ మీనింగ్స్ బట్ యెట్ వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ దాట్ విచ్ వీ కెన్ కాంప్రిహెండ్ అండ్ అండర్స్టాండ్.
0: దక్షిణామూర్తి యొక్క తత్వమును లోకమునకు ప్రచరింపచేసుకోరి అనేక విధములైనటువంటి యొక్క మార్గమును అవలంబించి అంతరాత్మను ప్రబోధించి ఆనందమును కలిగిస్తూ వచ్చాడు సాధకులకు.
1: దక్షిణామూర్తి హ్యాస్ షోన్ సో మెనీ పాత్స్ అండ్ ప్రొసీజర్స్ టు బి అడాప్టెడ్ బై ద సీకర్ టు ఎక్స్పీరియన్స్ గాడ్.
0: అయితే ఈ మంత్రములు ఏ రీతిగా వచ్చాయి?
1: వాట్ ఈస్ ద ఆరిజిన్ ఆఫ్ ఆల్ దీస్ మంత్రస్?
0: సామాన్యమైనటువంటి ఒక లౌకిక జగత్తుకునకు సామాన్య పదములు మంత్రమే వినియోగం చేసి సామాన్యమైనటువంటి ఒక రీతిగా ఈ మంత్రమును అనుగ్రహించి వచ్చాడు.
1: ఆల్ దీస్ మంత్రస్ ఆర్ పాస్డ్ ఆన్ టు ది హ్యూమానిటీ ఇన్ అన్ ఆర్డినరీ వే ఫ్రమ్ ద వరల్డ్లీ పార్లన్స్ మేకింగ్ యూజ్ ఆఫ్ ది వర్డ్స్ విచ్ ఆర్ వెల్ నోన్.
0: మూడు పదములు మాత్రమే ముచ్చటగా వర్ణిస్తూ వచ్చాడు.
1: త్రీ వర్డ్స్ వర్ ఎంఫసైజ్డ్ హియర్.
0: భూత భవిష్యత్ వర్తమానములని మూడు కాలములను నియమించాడు.
1: దే రిప్రజెంట్ ది త్రీ పీరియడ్స్ ఆఫ్ ది టైమ్, పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్.
0: మూడు రూపములుగా వర్ణిస్తూ వచ్చాడు.
1: దే హావ్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ బ్యాక్ బై ఫార్మ్స్.
0: ఆత్మ, మనసు, ఈ రెండింటికి మధ్య లోపల జీవుడు అని పెట్టాడు.
1: దేర్ ఆర్ త్రీ హియర్. వన్ ఇస్ ఆత్మ, ద సెల్ఫ్, మనస్, ద మైండ్, ఇన్ బిట్వీన్ ద జీవ,
0: జీవుడు,
1: ఇండివిజువల్,
0: దేవుడు, మనస్సు.
1: ద టూ హియర్, జీవ ద ఇండివిజువల్, దేవ ద డివైన్, అండ్ ఇన్ బిట్వీన్ మనస్, ద మైండ్.
0: అయితే ఈ జీవునకు దేవునకు మధ్యన ఉన్నటువంటి మనస్సు ఏ పని చేస్తూ వచ్చింది?
1: What is the task assigned to the mind which stands between the individual and the divine?
0: జీవుడు జడము.
1: The individual is jada or inert.
0: దేవుడు చైతన్యము.
1: Divine, God is chaitanya.
0: ఈ చైతన్యములు రెండింటిని కలిపే నిమిత్తమై మనస్సు అనేటువంటిది మధ్యలో నియమిస్తూ వచ్చాడు.
1: Here lies the mind between that which is inert and the other side which is transcendental awareness.
0: Jeevudu, devudu, manasu.
1: Individual, God and the mind.
0: Idi kuda oka mantrame.
1: This also constitutes a mantra.
0: Jeeveshwara prakriti ani deeniki oka mantramu.
1: This is called prakriti, the nature comprising these two, jeeva, individual, ishwara, God.
0: Ee ishwaratvanu జీవత్వంతో కూర్చి దైవత్వంగా మార్చే నిమిత్తమై మనస్సును అక్కడ సాక్షిభూతంగా నిలుపుతూ వచ్చాడు.
1: మనస్ ఇస్ కెప్ట్ హియర్ యాజ్ ఎ విట్నెస్ టు ట్రాన్స్ఫార్మ్ ద హ్యూమన్ ఇంటూ ద డివైన్.
0: అయితే ఈ మనస్సు ఈ జీవుణ్ణి దైవంగా ఏ రీతిగా మారుస్తూ వచ్చింది?
1: హౌ డస్ ద మైండ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు ట్రాన్స్ఫార్మ్ ద మ్యాన్ ఇంటూ గాడ్?
0: కేవలము జీవుడు వ్యష్టి స్వరూపుడు.
1: The individual is a member in a community.
0: దేవుడు సమష్టి స్వరూపుడు.
1: God is the cosmic form.
0: కాని మనస్సు అనేటువంటిది సమష్టి వ్యష్టి స్వరూపమే.
1: Whereas mind is the combination of the community as well as the universe.
0: ఇంత పవిత్రమైన శక్తిని ఉండినదని నిరూపిస్తూ వచ్చాడు.
1: It has been very clearly stated the mighty power of the mind.
0: కాని ఈ మోడర్న్ ఏజ్ లోపల మనస్సు అంటే కేవలము ఒక విధమైనటువంటి ఒక మంకీ మైండ్ అంటారు.
1: ఇన్ ద మోడర్న్ ఏజ్ వి కన్సిడర్ ద మైండ్ సో లో అండ్ చీప్, కాలింగ్ ఇట్ ద మంకీ మైండ్.
0: ఇది పిచ్చుకోతి వంటిది అన్నారు.
1: వి సే ఇట్ ఇస్ ఎ మంకీ మైండ్.
0: కాదు కాదు.
1: నో,
0: ఇది పవిత్రమైనటువంటి మ్యాన్ కైండ్.
1: ఇట్ ఇస్ ఎ సీక్రెట్ మ్యాన్ కైండ్, నాట్ మంకీ మైండ్.
0: ఈ మ్యాన్ కైండ్ ను మ్యాన్ తోన దైవంతోన ఏకం గావించే నిమిత్తం వచ్చింది.
1: This mind is there to link the man with God.
0: కనుక మనస్సు అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిది.
1: And so mind is highly sacred.
0: మన ఏవ మనుష్యానాం కారణం బంధమోచయో అన్నాడు.
1: Mind is responsible for the bondage and liberation.
0: మనస్సు చాలా శక్తివంతమైనటువంటిది అన్నారు.
1: Mind is highly powerful.
0: మనసుకున్నటువంటి శక్తి మరి దేనికి కూడాను లేదు.
1: The power immanent in the mind is not noticed anywhere else.
0: కనుక ఇట్టి మనసునకు తగినటువంటి శక్తిని అందించుకుంటూ రావటం చేతనే ఈ దైవత్వం అనేటువంటిది క్రమక్రమేణా కొంచెం గౌరవం తగ్గుతూ వచ్చింది.
1: As the mind is dominating, it is not able to know in full, in depth, God.
0: ఉన్న గౌరవము ఎప్పటికీ ఉంటున్నది.
1: In fact, the honor and the grandeur lies there.
0: కాని మనసునకు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తులు అంతటి గౌరవం అందించలేదు.
1: But people have not attached the proper appropriate value to the mind.
0: లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైన ఈ యొక్క పదములకు సరైనటువంటి అర్థాన్ని గుర్తించుకోలేదు.
1: He is not able to understand the true meaning from the worldly sense nor in its depth.
0: కనుక జీవుని కంటే దేవుని కంటే మనసు చాలా మహా తీక్షణమైనటువంటిది.
1: Therefore more than individual and God, mind is so powerful and intense.
0: మనసుకు మరింత శక్తివంతమైనటువంటి ఖడ్గములు ఉంటున్నవి.
1: Mind has got very powerful sword with it.
0: ఇది సూరత్వంతో కూడినటువంటిది.
1: It is full of valor.
0: ధీరత్వంతో కూడినటువంటిది.
1: Courage.
0: పరాక్రమంతో కూడినటువంటిది.
1: And full of strength.
0: పవిత్రతతో కూడినటువంటిది.
1: No sanctity.
0: ఇలాంటి మనస్సు యొక్క తత్వమును గుర్తించుకునేటానికి ఎవరికి చేత కాకపోయింది.
1: It's not possible and given to everybody to know the nature and the power of the mind.
0: మనసే లేకపోతే జీవుడు దేవుడు అనేటువంటి ఒక విలువనే జగత్తుకు కానరాదు.
1: Without the mind, no one can know the value of the individual and also of God.
0: కన మనసే ఈ జీవునకు దేవునికి ఉండినటువంటి ఒక జగత్తరమైన శక్తిని నిరూపిస్తూ వచ్చింది.
1: Therefore is the power of the mind that proves clearly the strength of the individual and of the God.
0: కనుక మానవత్వంలో ఉండినటువంటి ఒక దివ్యత్వానికి, దివ్యత్వంలో ఉన్నటువంటి చైతన్యానికి, చైతన్యంలో ప్రకాశించేటువంటి ఒక మానస్తత్వానికి కొంత వ్యత్యాసాన్ని చూడాలి.
1: సో వీ హ్యావ్ టు నో క్లియర్లీ ద డిఫరెన్స్ బిట్వీన్ ద డివినిటీ ఇన్ మ్యాన్, ద డివినిటీ విచ్ ఇస్ ఆల్ అవేర్నెస్, విచ్ ఇస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ది యూనివర్స్.
0: దైవత్వం కంటే ఈ మనస్సుకు మహాశక్తివంతమైనటువంటి ఒక డివినిటీ అని, దివ్యత్వం అని నిరూపిస్తూ వచ్చింది.
1: సో ఇట్ హాస్ బీన్ క్లియర్లీ ఎస్టాబ్లిష్డ్ ద మైండ్ ఈజ్ సో పవర్ఫుల్ అండ్ వన్ పాయింటెడ్ ఈవెన్ అబౌవ్ ద లెవెల్ ఆఫ్
0: కనుకనే ఈ మనస్సునే విష్ణు స్వరూపము అన్నారు.
1: సో విష్ణు స్వరూప ద సస్టెనెన్స్ ప్రిన్సిపల్ ఈజ్ ద మైండ్.
0: నిన్నటి దినం చెప్పినట్టుగా మనస్సు విష్ణు స్వరూపమే.
1: As Bhagavan said yesterday, the mind is Vishnu.
0: Swasamu, swasamu kevalamu Brahma swarupame.
1: The breath is Brahma.
0: Ee Brahmam nundi aavirbhavinchinatundi oka Vishnuvuku daiva swarupamane nijamainatundi oka devamu Vishnuvu ani peru pettaru.
1: Therefore Brahma is the origin and Vishnu is God.
0: Aa swasa swarupamane nijamainatundi ishratam annaru.
1: Therefore the divinity is this principle of breath.
0: ఈ ఈశ్వరత్వమునకు, ఈ వాక్ స్వరూపమైనటువంటి ఒక బ్రహ్మత్వమునకు ఎంతటి వ్యత్యాసం ఉన్నది?
1: What gulf of difference lies between the principle of Brahma, the vak, and also ఈశ్వరత్వ, the
0: divinity. ఈ బ్రహ్మత్వం నుంచి వారి వివరించినటువంటిది వాక్కే.
1: Therefore the speech faculty or talk has originated out of Brahma.
0: వాక్కుకుండేటువంటి శక్తి మరి దేనికిని లేదు.
1: Vak or talk is highly powerful.
0: విశ్వస్తుడు, చక్రసూర్యుడు, మహావీరుడు,
1: ది మ్యాన్ ఆఫ్ వాలర్ అండ్ కరేజ్,
0: విశ్వస్తుడు,
1: విశ్వస్తుడు,
0: చక్రసూర్యుడు,
1: చక్రసూర్యుడు,
0: మహావీరుడు,
1: మహావీరుడు,
0: ఘోరాసచే
1: విత్ టూ మచ్ ఆఫ్ డిజైర్,
0: అశ్వత్థామ శిరోజములు తరిగి,
1: yes beheaded అశ్వత్థామ,
0: చూడాంతర్ మహారత్నమును,
1: and you want to carry the precious
0: శశ్వత్ కీర్తి ఎరింగ పుచ్చుకొని,
1: has been picked up
0: విశ్వాసమల్ నుంచి దొబ్బే శిభిరోర్ విభాగమని బాసిపోనన్నాడు. అనగా ఈ దివ్యత్వం అనేటువంటిది ఇంత శక్తివంతమైనటువంటిది.
1: The divinity is highly powerful.
0: ఆనాడు పద్మవ్యూహమునందు ఏర్పరిచినటువంటి ఒక మహాశక్తివంతమైన యంత్రాన్ని భేదించే నిమిత్తమై ఈ యొక్క అశ్వత్థామ చాలా పవర్ఫుల్గా వచ్చాడు.
1: It was only to break that device, a special device in archery, Padma Vyuha. It was the plan of Ashwatthama to come out of it successfully.
0: ఈ పద్మ వ్యూహమును కూడాను సామాన్యుడు దీన్ని నిర్మించలేదు.
1: This Padma Vyuha is not of the design of an ordinary
0: ఆచార్యుడు. అతను కూడాను ఆచార్యుడే.
1: It was designed by Dronacharya.
0: ద్రోణాచార్యుడు ఈ పద్మ వ్యూహమును పన్నాడు.
1: It was the Dronacharya whose design is this Padma Vyuha.
0: ఈ పద్మవ్యూహం సామాన్యమైనది కాదని,
1: దట్ పద్మవ్యూహ ఇస్ నాట్ సింపుల్,
0: తన కుమారుడు దీన్ని భేదించలేదని,
1: దట్ ఇస్ సన్ కెనాట్ గెట్ ఇన్ టు ఇట్,
0: కనుకనే ఆ యొక్క దీనికి ఆపివేసేసింది సుభద్ర.
1: దేర్ఫోర్ సుభద్ర బ్రాట్ ఎ టోటల్ హాల్ట్ యాజ్ అశ్వత్థామ కెనాట్ గెట్ ఇన్.
0: కనుకనే ఆనాటి నుండి ఈ శబ్దమునకు ఇంతటి ఉచ్చతమైన పవిత్రత ఏర్పడుతూ వచ్చింది.
1: సిన్స్ దట్ టైమ్ దీస్ సీక్రెట్ వర్డ్స్ హ్యావ్ బీన్ ప్రూవ్డ్ వెరీ పవర్ఫుల్.
0: ఈ శక్తి మాటల యందు మాత్రమే కాదు,
1: ద పవర్ ఇస్ నాట్ మియర్లీ నేచురల్,
0: క్రియాస్వరూపమునందు కూడాను ఈ శక్తిని నిరూపించుతూ వచ్చింది.
1: ద పవర్ ఇస్ ఆల్సో యాస్ వెల్ డెమోన్స్ట్రేటెడ్ ఇన్ యాక్షన్.
0: కనుకనే మూడు మూడు పదములు చేరి ఒక్కొక్క మంత్రంగా నిరూపించింది ఈ యొక్క గీత.
1: దేర్ఫోర్ త్రీ త్రీ వర్డ్స్ కాన్స్టిట్యూట్ ఎ మంత్ర.
0: ఈ వేదమునందును ఉపనిషత్తులు ఎందుకు కూడాను ఈ విధమైనటువంటి ఒక అంతరములే మంత్రములుగా మారుతూ వచ్చినాయి.
1: And we find such mantras in Veda and Upanishads.
0: ఈ ఉపనిషత్తుల యొక్క సారమును సరైన రీతిగా అర్థం చేసుకోవటం కష్టమవుతుంది.
1: It is very difficult to understand the essence of Upanishads.
0: కనుక ప్రతి మంత్రమునకును తత్ త్వం అన్నారు.
1: ఎవ్రీ మంత్ర స్పీక్స్ ఆఫ్ దీస్ టూ తత్ త్వం.
0: అయమాత్మ బ్రహ్మ అనింది.
1: ఇట్ ఆల్సో సెడ్ అయమాత్మ బ్రహ్మ.
0: సర్వం కల్విదం బ్రహ్మ అనింది.
1: సర్వం కల్విదం బ్రహ్మ.
0: కల్విదం బ్రహ్మ అనగా ఇది ఒక మంత్రమే.
1: కల్విదం బ్రహ్మ ఈజ్ ఎ మంత్ర.
0: తత్ త్వం అసి ఇది ఒక మంత్రమే.
1: తత్ త్వం అసి ఈజ్ ఎ మంత్ర.
0: ప్రజ్ఞానం బ్రహ్మ అది ఒక మంత్రమే.
1: ప్రజ్ఞానం బ్రహ్మ ఈజ్ ఆల్సో మంత్ర.
0: అయమాత్మ బ్రహ్మ.
1: సో ఆల్సో అయమాత్మ బ్రహ్మ.
0: బ్రహ్మవత్ బ్రహ్మ ఇవ భవతి.
1: బ్రహ్మవిత్ బ్రహ్మ ఇవ భవతి.
0: ఇవన్నీ కూడాను కేవలము ఉపనిషత్తులు ఎందు వచ్చినటువంటి ఒక పదములు. ఇవి కేవలం మంత్రస్వరూపములే.
1: దిస్ ఆర్ ఆల్ ద డిక్టా ఆఫ్ ది ఉపనిషత్స్ విచ్ ఆర్ మంత్రాస్.
0: కనుకనే ప్రతి పదం కూడాను ఏదో భగవంతుని యొక్క పేరుగా మీరు భావిస్తున్నారు. కాదు కాదు, అది మంత్రస్వరూపమే.
1: ఎవ్రీ వర్డ్ ఈస్ నాట్ దట్ సింపుల్ యాజ్ యు థింక్. ఇట్ ఈస్ మంత్ర.
0: ఈ మంత్రమునకు అనేక విధములైనటువంటి అర్థములు కూడా చేకూర్చారు.
1: ఎవ్రీ మంత్ర హ్యాస్ సో మెనీ ఇంటర్ప్రిటేషన్స్ అండ్ మీనింగ్స్.
0: ఇవి వేదములలోని నాలుగు పదములు అని చెప్పారు.
1: దీస్ ఆర్ ఆల్ ఫోర్ మెయిన్ స్టేట్మెంట్స్.
0: వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. కనుక ఈ నాలుగు మంత్రముల యొక్క తత్వము ఈ వేదము యొక్క పరిచర్యమంతో కూడినటువంటి పవిత్రమైనటువంటి మంత్రములు అన్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దీస్ మంత్రాస్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఆల్ దీస్ ఫోర్ ఆఫ్ వేదాస్. ఋగ్వేద, యజుర్వేద, సామవేద అండ్ అథర్వణ వేద.
0: ఈ నాలుగు వేదములు ఎందుకు కూడాను ఒక్కొక్క వేదములకు ఒక్కొక్క మంత్రమును తీసిపెట్టారు.
1: వన్ పర్టికులర్ శ్లోక ఈజ్ సెట్ అపార్ట్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ ద వేదస్.
0: కనుక మనం అన్నింటినీ మనం నేర్చుకోనక్కర్లేదు, అన్నింటినీ మనం తెలుసుకోనక్కర్లేదు, అన్నింటినీ మనం చెప్పనక్కర్లేదు.
1: ఇట్స్ నాట్ నెసెసరీ టు నో ఎవ్రీ వేద. ఇట్స్ నాట్ నెసెసరీ టు నో ఇట్స్ మీనింగ్.
0: అన్ని మంత్రముల యొక్క సారము ఒకదాని ఎందే ఉంటున్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ మంత్రాస్ ఇస్ ప్రెసెంట్ ఇన్ వన్.
0: తత్ త్వం అసి.
1: తత్ త్వం అసి.
0: అసి అనగా ఏమిటి? చేర్చటము.
1: అసి మీనింగ్ జాయినింగ్.
0: తత్ త్వం
1: జాయినింగ్ తత్.
0: దానితో నేను చేర్చటము.
1: ఇన్ ఫ్యాక్ట్ జాయినింగ్ దిస్ విత్ దాట్.
0: అహం బ్రహ్మాస్మి.
1: అహం బ్రహ్మాస్మి.
0: నేనే బ్రహ్మగా ఉంటున్నాను, బ్రహ్మతో చేరినాను.
1: ఐఎమ్ బ్రహ్మ, ఐ జాయిన్డ్ బ్రహ్మన్.
0: కనుక ఈ విధంగా విచారణ చేస్తే సర్వం కల్విదం బ్రహ్మ.
1: When we investigate like that, we will know sarvam kalvidam brahma.
0: ఈ మంత్రముల యొక్క అర్థములు అన్ని కూడాను కేవలము ఒక ఏకత్వాన్ని బోధించేటువంటిది.
1: In fact, all of them connote same meaning.
0: ఇటువంటి ఏకత్వాన్ని గుర్తించుకోవటమే మంత్రముల యొక్క నిజమైనటువంటి యొక్క సాధన.
1: The true spiritual practice wants us to know the oneness, the unity of all
0: brahma. Brahmavit brahmaiva bhavati. దాన్ని నేర్చుకున్నటువంటి వాడు, దాన్ని తెలుసుకున్నటువంటి వాడు తానే అవుతాడు.
1: బ్రహ్మవిత్ బ్రహ్మ ఇవ భవతి. ద నోవర్ బికమ్స్ ద నోన్.
0: ఇది ఉపనిషత్తుల యొక్క సరైనటువంటి అంతరార్థాలు.
1: దిస్ ఈస్ ది ట్రూ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఉపనిషత్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ముఖ్యంగా మీరు తెలుసుకున్నటువంటిది ఏంటి? నేనే దైవము అనేటువంటి దాన్ని తెలుసుకోవాలి.
1: మోస్ట్ ఇంపార్టెంట్లీ యు షుడ్ నో దట్ ఐఎమ్.
0: ఎవరికి వారే దైవ స్వరూపులు.
1: ఈచ్ వన్ ఇస్ డివైన్.
0: ఎవరికి వారే దైవ స్వరూపులైనప్పుడు ఇంకా దైవాన్ని ఎందుకు కొల్చాలి?
1: Then where is the need to worship God?
0: Aithe daivani kulcheetunte oka shakti samarthyamlu kaani daivamnu kulcheetunte oka shakti naalo unnadani kaani meeru gurtinchukodaniki veelledu.
1: However, it's not possible for you to estimate whether you have got the
0: eligibility to worship God or not. Meeru samanyamaina vyaktiga untundi samanyamaina jagat jeevathani jarputu
1: being so common moving in the world
0: sahajamainatunte oka jeevithani gadutu vacharu.
1: You are just leading a natural life.
0: అలాంటి సహజ జీవితాన్ని గడిచేటువంటి వారికి పురుష జీవితంతో ఎట్లా అర్థమవుతుంది?
1: లీడింగ్ అన్ ఆర్డినరీ సింపుల్ లైఫ్, హౌ డు ఎక్స్పెక్ట్ టు నో
0: ది విశిష్టమైనటువంటి యొక్క విస్తృత స్వరూపం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ఎనీ వే ద లైఫ్ వీ లీడ్ ఈస్ కాస్మిక్.
0: అది సమష్టి స్వరూపము.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ఆఫ్ యూనివర్సల్.
0: సామాన్యమైనటువంటి మానవులందరూ కూడా విస్తృత స్వరూపాలు.
1: All we are all individuals in the ordinary sense.
0: Vyashti samasti swarupani yerite gurtinchagaladu.
1: How do you expect the vyashti, the individual, to know the samasti, the cosmic form?
0: Karukuni enni prayatnalu chesinappudikini
1: being so common moving in the world
0: sahajamainatunte oka jeevithani gadutu vacharu.
1: You are just leading a natural life.
0: Alanti sahaja jeevithani gadichetunte

0: సృష్టి స్వరూపాన్ని ఏ రీతిగా గుర్తించగలడు?
1: హౌ డు ఎక్స్పెక్ట్ ది వ్యష్టి ఇండివిజువల్ టు నో ద సమిష్టి ద కాస్మిక్ ఫామ్?
0: కనుక నీ ఎన్ని ప్రయత్నములు చేసినప్పటికీ, ఎన్ని సాధనలు జరిపినప్పటికీ, ఎన్ని మంత్రములు ఉచ్చరించినప్పటికీ వ్యష్టి సమష్టి స్వరూపుడు కాడు.
1: Therefore, in spite of all spiritual attempts and all attempts and spiritual paths one would adopt,
0: nene samasta swarupunnaru aneetundi satyanni gurtinchukunnappude idi meeku samasta swarupudu avutadu.
1: When once you know that I am God, you'll be knowing the cosmic form.
0: I am God, I am God, I am God aneetundi aa satyanni meeru gurtinchali.
1: You have to know the basic truth that I am God.
0: Aithe meeru etta cheppagalaru I am God ani?
1: How can you declare that I am God?
0: ఆ నమ్మకమును పూర్తి అభివృద్ధి తెచ్చుకోవాలి.
1: And we have to foster strong faith in this.
0: మంత్రమునకు ముడివేసి,
1: we have to tie up mantras.
0: ఈ ముడియందు ఉన్నటువంటి ఒక దివ్యత్వాన్ని చేకూర్చి,
1: and we should understand the divinity in this.
0: తిరిగి ఆ ముడిని తిరిగి మంత్రంతోనే విప్పాలి.
1: And we have to untie the combination making use of mantra.
0: ముడి వేయటము, ముడి విప్పటము,
1: tying up and untying.
0: ఆదియందు అంత్యమునందు,
1: beginning and the end.
0: కనుకనే దానికి సరైనటువంటి అర్థాన్ని మీరు గుర్తించుకుని వర్తించాలి.
1: We have to know the exact meaning and conduct ourselves.
0: ఏది ప్రారంభంలో అయినదో వచ్చేదో,
1: that which comes in the beginning,
0: అదే ఈ యొక్క అంత్యంలో కూడా కలుగుతుంది.
1: Will also come towards the end.
0: ప్రారంభంలో వచ్చినటువంటి బిడ్డ,
1: the child born,
0: ఏ విధంగా తెలియనటువంటి స్థితిలో ఉంటుందో,
1: జస్ట్ బీయింగ్ నాట్ ఏబుల్ టు మూవ్,
0: అదే విధంగానే అంత్యంలో కలిగేటువంటి ఒక బిడ్డ కూడాను ఆ రకమైనటువంటి స్థితికే వస్తుంది.
1: సిమిలర్ పొజిషన్ వుడ్ బి మెట్ విత్ టువర్డ్స్ ద ఎండ్.
0: ఆది అంత్యములు ఎక్కడ పోయినప్పటికీ దేనికైనాను, ఏ వస్తువులకైనాను ఒక్కటే.
1: Therefore, the beginning and the end for any is uniform.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: a small example.
0: మనం ఎక్కడో ఒక చెరువుకు పోయినాము, ఇంత మట్టిని తీసుకుని త్రవ్వి తీసుకుని వచ్చాము.
1: We have gone to a river and brought some mud with us.
0: ఆ మట్టిని తెచ్చి నీ ఇంటి ముందు వేసుకున్నావు.
1: And you brought forward that mud and kept in front of your house.
0: కానీ మొదటి దినం చూసినప్పుడు ఆ మట్టి గుట్టగా ఉంటుండాలి.
1: But it has been growing like a mound there.
0: రెండవ దినము ఆ మట్టిలో నీరు కలిపి కొంచెం బంకగా కలిపినాడు.
1: అండ్ యూ హావ్ మిక్స్డ్ దట్ వాటర్ ఇన్ దట్ మడ్.
0: కానీ చక్రం పైన వేశాడు, ఒక కుండల మాదిరి చేశాడు.
1: అండ్ యూ ప్రాసెస్డ్ ఇట్ విత్ ది హెల్ప్ ఆఫ్ వీల్ అండ్ మేడ్ ఇట్ ఏ పాట్.
0: కానీ క్రమక్రమేణా దాన్ని ఖర్చు పెడుతూ రావటం వల్ల గుట్ట గుంతగా మారిపోయింది.
1: అండ్ యాజ్ యూ మేడ్ యూజ్ ఆఫ్ ఆల్ దిస్ మడ్ గ్యాదర్ ఓవర్ దేర్, అల్టిమేట్ యూ ఫైండ్ పిట్ దేర్.
0: కనుక గుంత గుట్ట మాదిరి మారిపోయింది, గుట్ట గుంత మాదిరి మారిపోయింది.
1: Therefore, the heap has come down to the level of pit now, which was once upon a time.
0: కానీ మట్టి కుండగా మారిపోయింది, కుండనే మట్టిగా మారిపోయింది.
1: The mud has taken the form of the pot, and the pot is nothing but of the mud.
0: అయితే ఆ కుండలో నీరు పోస్తే నిలిచిపోవటం లేదు.
1: But the water, if kept in that
0: pot, would not be there. పోతూ వస్తున్నాయి.
1: Its level comes down gradually.
0: దీనిని అగ్ని సంస్కారం చేయాలి.
1: This has to be processed in fire.
0: ఈ కుండను అగ్ని సంస్కారంలో కాల్చినప్పుడే ఇది గట్టిగా పడి అందులో పోసే నీరు నిలుస్తుంది.
1: When once this pot is kept in fire and processed, it would be able to retain water.
0: కనుకనే మనము మట్టి వంటి వారు.
1: So we say it's full of mud only.
0: ఈ మట్టిని దైవత్వం అనేటువంటి దివ్యత్వము ఒక కుండలుగా మారుస్తూ ఉంటుండాలి.
1: Therefore, it's the divinity that transforms the mud into the human.
0: అది ఏ విష్ణుత్వము?
1: That is sustenance,
0: vishnutva. ఆ విష్ణుత్వం అనేటువంటిది దీని కుండలుగా రూపకంగా మార్చడం చేత,
1: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ సస్టెనెన్స్ విష్ణుత్వ మేడ్ దిస్ పాట్.
0: దానిని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేసి పగలగొట్టుకుంటున్నారు.
1: As this pot is made use of, it is broken on the way.
0: కాదు కాదు, జ్ఞానము అనేటువంటి అగ్ని సంస్కారంలో దీన్ని కాల్చాలి.
1: ఇట్ మస్ట్ బి, ఇట్ షుడ్ బి ప్రాసెస్డ్, కెప్ట్, ఇట్ షుడ్ బి బర్న్డ్.
0: ఏమిటి ఈ జ్ఞానం?
1: వాట్ ఈస్ దిస్ జ్ఞాన?
0: అద్వైత దర్శనం జ్ఞానం.
1: The true jnana, wisdom, is experienced non-dualism. When once you experience that oneness, non-duality, it will be burnt in
0: fire. దీంట్లో వేసినటువంటి పదార్థం నిలిచిపోతుంది.
1: Then only all the material you keep there would be retained.
0: కనుకనే దీన్ని పగలగొట్టుకునకుండా చూసుకోవాలి.
1: సో వీ షుడ్ సీ దట్ పాట్ ఈస్ నాట్ బ్రోకన్.
0: చక్కగా కాల్చేంత వరకు కూడా శక్తి చూసుకోవాలి.
1: వీ హావ్ టు టేక్ కేర్ యాజ్ ఇట్ ఈస్.
0: అది సంస్కారం అన్నారు.
1: దట్ ఈస్ వాట్ వీ కాల్ ద ప్రాసెస్ ఆఫ్ రిఫైన్మెంట్.
0: కాల్చడం అనగా సంస్కారమే.
1: దిస్ బర్నింగ్ ప్రిన్సిపల్ ఇస్ రిఫైన్మెంట్.
0: కనుకనే ప్రతి ఒక్కటి కూడాను
1: ఎవ్రీథింగ్
0: సంస్కారం చేతనే సర్వ విధమైనటువంటి శక్తులు మారుతూ ఉన్నాయి.
1: బై రిఫైన్మెంట్ ఇట్ విల్ హ్యావ్ స్పెషల్ పవర్స్.
0: అగ్ని సంస్కారం చేత కుండలు ఏ విధంగా గట్టిపడిపోతుండదో,
1: జస్ట్ ఇస్ పాట్స్ ఆర్ స్ట్రాంగ్ బై బీయింగ్ కెప్ట్ ఇన్ ద ఫైర్.
0: దైవ అనుగ్రహం అనేటువంటి సంస్కారం చేత,
1: బై ద రిఫైన్

0: జీవుడు దేవుడిగా మారిపోతున్నాడు.
1: ద ఇండివిజువల్ బికమ్స్ గాడ్.
0: అయితే దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: ఫర్ దిస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ప్రతి మానవుడు కూడాను మాంసముక్తంతో చేరికూర్చి వచ్చినాడు.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఆఫ్ ఫ్లెష్.
0: ఇది ఒక మరణపు కొంప.
1: ఇట్ ఇస్ డర్టీ.
0: ఇది ఒక మాంసముద్దతో చేసినటువంటి బొమ్మ.
1: ఇట్స్ ఫుల్ ఆఫ్ ఫ్లెష్.
0: అయితే ఈ బొమ్మ ఏ విధంగా ఉపయోగపెట్టుకోగలుగుతున్నావు?
1: అండ్ దిస్ టాయ్ హౌ ఆర్ యూ మేకింగ్ యూజ్ ఆఫ్?
0: దీనికి ఏమి శక్తి కూడా లేదు.
1: ఇట్ హాస్ నో పవర్ ఇన్ ద ట్రూ
0: సెన్స్. క్రమక్రమేణా దీన్ని సంస్కారం చేసుకుంటూ రావటం చేత,
1: బికాజ్ ఇట్ హాస్ బీన్ రిఫైన్డ్ గ్రాడ్యువల్లీ,
0: దీనికి శక్తి కూడా పెరుగుతుంటాది.
1: ఇట్ పవర్ ఇంక్రీజ్.
0: దీనికి విలువ కూడా పెరుగుతుంటాది.
1: వాల్యూ ఆల్సో రైజెస్.
0: ఇప్పుడు మట్టిగా వచ్చినటువంటి కుండను,
1: the pot which is made up of mud,
0: మనం ఏ విధంగా కూడా ఉపయోగించుకోలేము.
1: We cannot use it.
0: అదే విధంగానే బంగారు, భగవంతుని ఎంతా కూడాను బంగారు బంగారు బంగారు అని పిలుస్తుంటాను.
1: భగవాన్ కాల్స్ ఎవ్రీవన్ బంగారు బంగారు.
0: బంగారు అనగా గోల్డ్ అని.
1: బంగారు మీనింగ్ గోల్డ్.
0: హిరణ్య గర్భుడే భగవంతుడు.
1: హిరణ్య గర్భ ఇస్ గాడ్.
0: కనుక ఈ బంగారు అనేటువంటి దాన్ని మీరు సంపాదించుకున్నారు.
1: You have earned this gold.
0: బంగారు సంపాదించుకున్నంత మాత్రం అలంకారం చేసుకోలేకపోయారు.
1: Merely acquiring gold, you cannot have jewels.
0: ఆ బంగారును కొన్ని అలంకారం చేసుకునేటువంటి నగలుగా మార్చుకోవడానికి ప్రయత్నించాలి.
1: The gold must be made into jewels.
0: ఆ నగలుగా మార్చుకునే సమయం లోపల,
1: as we make ornaments,
0: మనం ఎంత బంగారును చూసామో,
1: the gold we have,
0: అంత దానికి ఒక రాగో లేక పిత్తాడో కొంచెం వేరే లోహములు కలపాలి.
1: We have to mix some other metal like copper.
0: అప్పుడు ఆ లోహములు కలిపినప్పుడే,
1: when the other metal is mixed,
0: మంచి శక్తి వస్తుంది.
1: The gold we have all the strength.
0: శక్తే కాకుండా దీన్ని బరువుగా నిలుస్తుంది.
1: And the weight also increases.
0: Weight కూడా పెరుగుతుంది.
1: Weight increases.
0: అయితే దానిని త్రుంచడానికి వీలు కానటువంటి స్థితి వస్తుంది.
1: And it will be unbreakable, so strong.
0: కనుకనే మనము భగవ సంకల్పం అనగా ఏమిటి? ఒక విధమైనటువంటి ఒక వజ్ర సంకల్పము.
1: God's will is very strong.
0: హిరణ్యగర్భుడు భగవంతుడు.
1: God is Hiranyagarbha.
0: ఆ హిరణ్యగర్భుడు ఎక్కడ ఉన్నాడు?
1: Where is Hiranyagarbha?
0: మన యందే ఉన్నాడు.
1: God Hiranyagarbha.
0: అది మనమే తెలుసుకోవాల్సినటువంటిది.
1: Is in you, which you are supposed to know.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
1: A small example.
0: చాలా మంది పిల్లలంతా కూడా సైన్స్ చదువుకునేటువంటి వారు ఉన్నారు.
1: There are many students of science.
0: దీంట్లో ఆమ్లం అంటారు.
1: And we say acid, ఆమ్లం.
0: ఆమ్లం.
1: Acid, ఆమ్లం.
0: ఆమ్లం అనగా యాసిడే కాదు, అది ఒక విధమైనటువంటి శక్తితో కూడినటువంటిది అవుతుంది.
1: యాసిడ్ ఆల్సో హాస్ గాట్ ద పవర్.
0: క్రమక్రమేణా దాంట్లో ఒక సెల్స్ గా బయలుదేరుతాయి.
1: అండ్ వి ఫైండ్ సెల్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ దిస్.
0: అనగా ఆ సెల్స్ కొన్ని లక్షలుగా బయలుదేరిపోతాయి.
1: అండ్ దే మల్టిప్లికేట్ ఇంటూ లాక్స్ ఆఫ్.
0: ఈ లక్షలు లక్షలుగా చేరినప్పుడు ఇది క్రమక్రమేణా దేహాన్ని సృష్టింపజేస్తాయి.
1: అండ్ ద సెల్స్ దట్ గ్రో ఇన్ లాక్స్ ఇన్ నంబర్ బై మల్టిప్లికేషన్ మేక్ ఏ బాడీ.
0: కనుకొని ఈ ఆహారంలో మనం తినే ఆహారం లోపల,
1: the food that we partake,
0: ఇనుము పిత్తళి ఆమ్లమం అమ్మ బంగారు అన్ని కూడా చేరుతున్నాయి.
1: The food that we partake has got all this acid and metals.
0: కనుక ఈ యాసిడ్ అనేటువంటిది మనం చెప్పడం చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ ఇఫ్ వి సింప్లీ కాల్ ఇట్
0: యాసిడ్. కానే కాదు,
1: ఇట్స్ నాట్ యాసిడ్.
0: ఇది కూడా ఒక లోహమే.
1: ఇట్స్ ఆల్సో ఎ మెటల్ ఇన్ వన్ వే.
0: ఈ లోహం కూడా కొంతవరకు మార్పు చేయటం వల్ల మరొక లోహంగా మారిపోతుండాలి.
1: దిస్ మెటల్ ఈస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు అనదర్ టైప్ ఆఫ్ మెటల్.
0: ఇక్కడ మన యందు ఈ ఆమ్లం అనేటువంటి ఒక శక్తి చాలా చేరి ఉంటుండాలి.
1: అండ్ దిస్ పవర్ ఆఫ్ ది ఆమ్లా ఆర్ యాసిడ్ ఇస్ దేర్.
0: తినేటువంటి ఒక కూరగాయల లోపల ఆమ్లం అధికంగా అవుతుండాలి.
1: అండ్ ది వెజిటబుల్స్ దట్ వి కన్స్యూమ్ ఇస్ ఫుల్ ఆఫ్ సచ్ యాసిడ్.
0: మనము తినేటువంటి ఒక ఆకుకూరలో దీంట్లో దాంట్లో వరకు కూడా చాలా వరకు కూడా ఒక ఇనుము బయలుదేరుతుండాలి.
1: ద గ్రీన్ వెజిటబుల్స్ ద లీవ్స్ దట్ వి ఈట్ హస్ గాట్ సో మచ్ ఆఫ్ ఐరన్ కంటెంట్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: దీనికి ఒక పులుసు కూర అని చేస్తాం మనము చింతపండు పులుసుతో.
1: అండ్ వి ఆల్సో మేక్ ఎ సూప్ మేక్ యూజ్ ఆఫ్ టామరిండ్.
0: ఈ యొక్క చింతపులుసు చేస్తున్నాము,
1: టామరిండ్ సూప్,
0: దీంట్లో కూడా ఆమ్లం వస్తుంటుండాలి.
1: అండ్ దేర్ ఇస్ యాసిడ్ దేర్.
0: లేక ఒక నిమ్మకాయతో మనం చేస్తున్నాం రసము,
1: ఆర్ వి మేక్ రసము ఆఫ్ వి మేక్ యూజ్ ఆఫ్ లైమ్.
0: ఈ రకంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం చేస్తూ పోతుంటే ప్రతి పదార్థం నందు కూడా ఒక లోహముగా బయలుదేరుతుంటాయి.
1: అండ్ వి ఫైండ్ దిస్ మెటల్ దేర్ ఇన్ ఎవ్రీ మెటీరియల్ దట్ వి మేక్.
0: ఇవన్నీ కూడా క్రమక్రమేణ దేహం నందు ఉన్నటువంటి శక్తిని బలపరుస్తూ వచ్చాయి.
1: అండ్ దే స్ట్రెంగ్థెన్ ద బాడీ గ్రాడ్యువల్లీ.
0: కనుకనే మన యందు ఈ దైవశక్తి ఏ రీతిగా వస్తుండాలి అంటే ఆహారం నుంచినే వస్తున్నాయి.
1: దిస్ డివైన్ పవర్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద ఫుడ్ దట్ వి టేక్.
0: కనుక ఈ ఫుడ్ అనేటువంటిది మన హెడ్ ను సంపాదిస్తుంటుండాలి.
1: ద ఫుడ్ లీడ్స్ టు ద హెడ్.
0: ఈ హెడ్ ఏ గాడ్ గా మారిపోతుండాలి.
1: ద హెడ్ గెట్స్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు గాడ్.
0: కనుక మన ఆహారాన్ని సక్రమైనటువంటి రీతిగా మనం ఉపయోగపెట్టుకున్నప్పుడు దీని స్వరూపం మనకు అర్థం అవుతుంది.
1: దేర్ ఫోర్ వెన్ వీ థింక్ ఆఫ్ the proper food that we partake, we can understand the rest.
0: కనుక మీకు ఆమ్లం అని అంటే మీకు అర్థం కాకుండా పోతుండాలి.
1: దో ఐ సెడ్ ఇట్ ఈస్ యాసిడ్, ఇట్ ఇస్ నాట్ సో.
0: యాసిడ్ అని మీరు అనుకుంటున్నారు కానీ అది యాసిడ్ కాదు.
1: ఇట్ ఇస్ నాట్ సో.
0: మనం ఒక విధమైనటువంటి యొక్క పదార్థంగా వినియోగించుకోవడానికి వీలవుతుంది.
1: అండ్ ఇట్ వుడ్ బి క్వైట్ పాసిబుల్ ఫర్ అస్ టు మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఇస్ మ్యాటర్.
0: ఈ విధమైనటువంటి దీన్ని ఇంత సెల్స్ గా మారిపోతుంది.
1: అండ్ దే బికమ్ సెల్స్.
0: కట్టగట్టు మన శరీరం అంతా కూడా కొన్ని లక్షల సెల్స్ గా వచ్చేసేస్తుంది.
1: ద హ్యూమన్ బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ సెల్స్.
0: మన సెల్స్ అంతా ఒక్కొక్క సెల్ కూడా ఒక్కొక్క రక్తబిందువే.
1: In fact, every cell has got the drop of blood.
0: ఈ విధంగా సైన్స్ లో కానీ ఆధ్యాత్మికంలో కానీ ఈ విధమైన అంతరార్థాలు అనేకంగా ఉంటున్నాయి.
1: In science and spirituality, there are lots of inner meanings.
0: కానీ
1: బట్
0: ఇది కేవలం ఒక ఆధ్యాత్మిక లోపల ఇది మంత్రస్వరూపంగా రూపొందుతుండాలి.
1: ఇన్ స్పిరిచువల్ పార్లన్స్ వీ కాల్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మంత్ర.
0: ఈ మంత్రం ఎట్టిదిగా వస్తుంటుండాలి.
1: ఇన్ వాట్ వే ఇట్ ఈస్?
0: ఇది కేవలం ఒక పదముల యొక్క సమ్మిళితంగా స్వరూపాన్ని ధరిస్తుండాలి.
1: ఇట్ హెస్ టేకెన్ ద ఫార్మ్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్.
0: ఈ యొక్క మంత్రం చేతనే దైవత్వం కూడా ప్రాప్తిస్తుంటుండాలి.
1: దిస్ మంత్ర విల్ కన్ఫర్ ద డివినిటీ టు ఎవ్రీవన్ దట్
0: స్పెల్స్. అనేక విధమైనటువంటి యొక్క స్వప్నాలు కలుగుతుంటాయి.
1: అండ్ వీ నేచురల్లీ డ్రీమ్.
0: కానీ ఇది స్వప్నంలో కాదు.
1: దిస్ నాట్ ఎ డ్రీమ్.
0: ఆహారం యొక్క విహారంతో వచ్చినటువంటి యొక్క రియాక్షన్ లో.
1: ఇట్ ఇస్ ఆల్ ఎ రియాక్షన్ ఆఫ్ ద ఫుడ్ దట్ ఇస్ పార్టేకెన్.
0: ఈ ఆహారంతో కనిపించేటువంటి యొక్క స్వరూపాలు.
1: దేర్ ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ ఫుడ్.
0: కానీ ఇందులోనే దైవత్వం కూడా ప్రాప్తిస్తూ వస్తుంటాయి.
1: అండ్ దిస్ ఆల్సో హెల్ప్స్ అస్ టు ఎక్స్పీరియన్స్ గాడ్.
0: మనం పదార్థంగా ఉపయోగపెట్టుకుంటున్నాం కాబట్టి అది పదార్థంగానే వస్తుండాలి.
1: యాజ్ యూ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద మ్యాటర్
0: ప్రసరించుకొని వేదాంతమందు యద్ భావం తద్ భవతి అన్నారు.
1: యాజ్ ఈజ్ యువర్ ఫీలింగ్ సో విల్ బి ది ఎక్స్పీరియన్స్.
0: మన యొక్క భావాన్ని పురస్కరించుకుని ఆ పదార్థం మారిపోతూ ఉంటుంటుంది.
1: బేసింగ్ ఆన్ అవర్ ఐడియా అండ్ కాంప్రిహెన్షన్ ఇట్ చేంజెస్.
0: ఒక చిన్న ఉదాహరణ మీరు చూడండి.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఇప్పుడు అయస్కాంతం ఉంటుండాలి.
1: హియర్ వి హావ్ మ్యాగ్నెట్.
0: అయస్కాంతం లోపల
1: హియర్ ఇన్ మ్యాగ్నెట్
0: దీనికి ఎంత ఎట్ట వచ్చింది ఈ పవర్?
1: హౌ కుడ్ ఇట్ గెట్ పవర్?
0: కేవలం అయస్కాంతంలో లేదు.
1: ఇట్స్ నాట్ దేర్ మ్యాగ్నెట్.
0: ఈ క్రమక్రమేణ మన దేహంలోనే ఉంటుండాలి.
1: దట్ మ్యాగ్నెట్ ఈస్ విత్ ఇన్ అవర్ బాడీ.
0: మన దేహంలో కూడా కొన్ని పదార్థముల యొక్క చేరిక లేదనే అయస్కాంతంగా మారిపోతుండాలి.
1: అండ్ బికాస్ ద కాంబినేషన్ ఆఫ్ సర్టెన్ మెటీరియల్స్ విత్ ఇన్ ద బాడీ,
0: ఈ అయస్కాంతమే మన లోపల ఒక విధమైనటువంటి బ్యాటరీగా తయారవుతుండాలి.
1: అండ్ దిస్ మ్యాగ్నెట్ సర్వ్స్ ఎస్ బ్యాటరీ విత్ ఇన్ అస్.
0: ఈ బ్యాటరీని కొంచెం లైట్ గా మారుతుండాలి.
1: దిస్ బ్యాటరీ బికమ్స్ లైట్.
0: కనుక ఈ లైట్ అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుండది?
1: వేర్ ఫ్రమ్ యూ గెట్ ద
0: లైట్? మన దేహం అనేటువంటిది స్మాల్ జనరేటర్ గా ఉంటుంది.
1: అవర్ బాడీ ఈజ్ ఎ స్మాల్ జనరేటర్.
0: ఈ జనరేటర్ మాత్రమే కాకుండా ఇది ఒక విధమైనటువంటి ఒక అయస్కాంతంతో ఉన్నటువంటి చెప్పిన మాటలు వినడానికి ఒక ఫోన్ మాదిరి తయారవుతుంది.
1: అండ్ నాట్ ఓన్లీ సింప్లీ మ్యాగ్నెట్ ప్రిన్సిపల్, వీ ఫైండ్ ఆల్సో సౌండ్ వేవ్స్ బై విచ్ హెల్ప్స్ అస్ టు హియర్ వాట్ ఈస్ సెడ్.
0: ఈ సౌండ్ వేవ్స్ కూడా మన ఎందుకు ప్రారంభమవుతున్నాయి?
1: సౌండ్ వేవ్స్ ఆల్సో స్టార్ట్ ఫ్రమ్ అస్.
0: సౌండ్ వేవ్స్ మాత్రమే కాకుండా
1: నాట్ ఓన్లీ సౌండ్ వేవ్స్,
0: దీనికి తేజస్ అనేటువంటి ఒక ప్రకాశం కూడా లభిస్తుండాలి.
1: వీ ఆల్సో ఫైండ్ లైట్ వేవ్స్ ఆర్ రేడియన్స్.
0: ఏ విధంగా మనం తయారు చేసినటువంటి ఒక నగరము మనం తేజస్ చేసినప్పుడు కొంచెం షైనింగ్ గా వచ్చేస్తుంటుందో,
1: జస్ట్ ఎస్ జ్యువెల్స్ దట్ వీ మేక్ వెన్ వీ పాలిష్ ద షైన్,
0: అదే విధంగానే ప్రతి పదార్థమునకు కొన్ని తేజస్సులు వస్తుంటుంటాయి.
1: ఎవ్రీ మెటీరియల్ ఆల్సో హస్ గాట్ సమ్ స్పెషల్
0: తేజస్ నే చైతన్య శక్తి అన్నారు.
1: అండ్ దిస్ తేజస్ ఆర్ ఎఫల్జెన్స్.
0: అది ఆ తేజస్ని పురస్కరించుకుని ఆ తేజస్సు వస్తుంటుంది.
1: దిస్ బ్రిలియన్స్ ఇస్ అప్రోప్రియేట్ టు
0: ప్రతి మానవుడి ఎందుకు దైవత్వం అనేటువంటి సాక్షాత్ గుణములు ఎందుకు అని పదార్థములు ఎందుకు అని విచారణ చేస్తే సాక్షాత్ భగవంతుడు గోచరిస్తాడు.
1: God is present in every human being, in every material, in all of the attributes.
0: ఎట్టి పదార్థములైనా కానీ ఇది పదార్థంగా మనం భావించరాదు.
1: వీ కెనాట్ కన్సిడర్ సింప్లీ యాజ్ మ్యాటర్.
0: ఇదంతా పదార్థము అనాలి. పదార్థం అనగా దివ్యత్వము.
1: పదార్థ ఇస్ దివ్యత్వ.
0: కనుకనే ఈ దివ్యత్వంకు పదార్థం అనేటువంటి మెటీరియల్ కు ఎంత భేదం ఉంటుంటుంది?
1: దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ దివ్యత్వ స్పిరిచువాలిటీ అండ్ ఆర్డినరీ మ్యాటర్.
0: కనుకనే పదార్థం అనేటువంటిది ఈ భౌతికమైనటువంటి పదార్థము.
1: అండ్ దిస్ ఇస్ ఫిజికల్
0: లౌకికమైన పదార్థము.
1: ఇట్ ఇస్ వరల్డ్లీ మెటీరియల్.
0: ఈ ప్రాకృతమైనటువంటి పదార్థము.
1: ఇట్ ఇస్ ఫిజికల్ మెటీరియల్.
0: కానీ పదార్థం అంటే అది ప్రాకృతమైనటువంటిది కాదు.
1: ద స్పిరిచువల్ ఇస్ నాట్ ఫిజికల్.
0: దివ్యమైన, భవ్యమైన, నవ్యమైన, తేజస్తో కూడినటువంటి చైతన్య శక్తి.
1: That power of the awareness, Chaitanya, is spiritual, transcendental, novel, ever fresh.
0: Kaga itti pavitramainatundi oka padarthanni padarthanga teeskovatam cheta,
1: because we have taken that sacred
0: dani
1: viluvane lekunda chestunnamu, we are not able to know its
0: value. Ee naadu viluvu ichchedi maname.
1: వీ అటాచ్ వాల్యూ,
0: విలువ తెగించుకునేది మనమే.
1: అండ్ వీ రిడ్యూస్ ఇట్స్ వాల్యూ.
0: కారణం ఏమిటి?
1: వై?
0: అది మనసు యొక్క భావమే.
1: ఇట్ ఈస్ ఓన్లీ అవర్ ఓన్ ఫీలింగ్.
0: మనోప్రభావం ఈ రీతిగా మారుతూ ఉంటుంటది.
1: That's how the mind wavers, changes.
0: కొన్ని మంచి విలువైనటువంటి దాని విలువ లేకుండా చేసుకుంటున్నాము.
1: A very valuable thing is viewed as valueless.
0: విలువైనటువంటిది విలువగా ఉండేటట్టుగా మార్చుకుంటున్నాము.
1: That which has no value, we consider it highly valuable.
0: కనుకనే మనసు యొక్క ప్రభావాన్ని కూడా మనం ఎక్కువ పెంచుకోవాలి.
1: సో వీ షుడ్ ఆల్సో నో ద వెగరీస్ ఆఫ్ ది మైండ్.
0: ఈ మనసు యొక్క ప్రభావాన్ని పెంచుకున్నప్పుడే ఈ తేజస్సు యొక్క ప్రభావం కూడా పెరుగుతుంది.
1: వెన్ వన్స్ వీ నో ఇన్ రియాలిటీ ద నేచర్ ఆఫ్ ద మైండ్, వీ కెన్ ఆల్సో నో ద
0: స్పిరిట్. ఈ మనస్సు చేత కొన్ని కొన్ని పిచ్చి పిచ్చి సంకల్పాలంతా వస్తుంటాయి.
1: మైండ్ సమ్ టైమ్స్ థింగ్స్ ఆఫ్ మ్యాడ్ థాట్స్.
0: ఈ సంకల్పాల చేత మన శక్తిని దుర్వినియోగం చేసుకుంటున్నాము.
1: బై హ్యావింగ్ బ్యాడ్ థాట్స్ వీ లూజ్ అవర్ ఎనర్జీ.
0: కనుకనే మనము ఈ దుష్ట సంకల్పములు రాకుండా ఉండే నిమిత్తమై దైవ సంకల్పాన్ని పెంచుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు సీ దట్ విల్ నాట్ హ్యావ్ బ్యాడ్ థాట్స్ వీ షుడ్ ఎంటర్టైన్ డివైన్ థాట్స్.
0: కనుకనే ఆ డివైన్ థాట్స్ అంటే ఎలాంటివి?
1: వాట్ సార్ట్ ఆఫ్?
0: ప్రతి ఒక్కటి కూడాను నా దేహంలో ఉన్నటువంటి ప్రతి రక్త బొట్టు కూడాను దైవ స్వరూపమే.
1: వీ షుడ్ కన్సిడర్ దట్ ఎవ్రీ డ్రాప్ ఆఫ్ బ్లడ్ ఇన్ మై బాడీ.
0: ఈ రక్తం ఏ విధంగా తయారవుతుంది?
1: హౌ ఇస్ ఇట్ మేడ్?
0: ఇది కూడాను ఈ ఆహారం చేతనే.
1: ఇట్ ఈస్ ఆల్సో మేడ్ అవుట్ ఆఫ్ ఫుడ్.
0: ప్రతి శక్తి కూడా ఆహారం చేతనే.
1: ఆల్ పవర్స్ ఆఫ్ ఎనర్జీ ఆర్
0: పూర్తి దైవశక్తి వల్లనే మారుతుండాలి.
1: అండ్ దాట్ బికమ్స్ డివైన్ ఎనర్జీ.
0: కనుకనే దైవశక్తికి ఈ లోకశక్తికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం గుర్తించాలి.
1: వీ హావ్ టు నో ద డిఫరెన్స్ బిట్వీన్ ది డివైన్ పవర్ అండ్ ద వరల్డ్లీ ఎనర్జీ.
0: నీకు నిజంగా నీ విశ్వాసం దృఢంగా పెంచుకుని
1: if you have got strong faith,
0: na endunnatundi prathi sankalpam kudunu daiva sankalpame ani pattukondi,
1: and catch hold of this principle that every thought is divine.
0: kaani ee naati manavul lopala pichi sankalpamulu cheta idantha kudunu laukika sankalpamulu anukuntunnam.
1: because of bad thoughts we consider everything worldly.
0: ఇది బ్యాడ్ థాట్స్ ఏ కాదు.
1: అండ్ యూ కెనాట్ కాల్ ఇట్ బ్యాడ్.
0: ఇది లౌకికమైన థాట్స్ ఏ కాదు.
1: ఇట్స్ నాట్ ఓన్లీ థాట్.
0: అది దివ్యమైనటువంటి థాట్స్.
1: ఇన్ రియాలిటీ
0: అది భవ్యమైనటువంటి థాట్స్.
1: దర్ న్యూ థాట్స్.
0: అది దైవ యొక్క చింతలు.
1: అండ్ దట్ ఈస్ ది థాట్.
0: దైవ భావం చేర్చినప్పుడే ఇది పూర్తి పవిత్రంగా మారుతుంది.
1: వెన్ వన్స్ వీ మిక్స్ విత్ ది డివైన్ థాట్ డివైన్ ఫీలింగ్ ఇట్ బికమ్స్ పవర్ఫుల్.
0: కనుక ప్రతి పదార్థమును కూడాను ఇది పదార్థంగా మనం తీసుకోవాలి.
1: సో ఎవ్రీ పదార్థ మెటీరియల్ ఇస్ పదార్థ స్పిరిచువల్.
0: ఒక చిన్న విషయం చూడండి.
1: ఎ స్మాల్ పాయింట్.
0: ఒక మూటడు బియ్యం తెచ్చాం, ఒడ్డు తెచ్చాం మనం.
1: యు బ్రాట్ ఎ బ్యాగ్ ఫుల్ ఆఫ్ ప్యాడీ.
0: కానీ ఈ ప్యాడీ మూటకు ఎంత ఇస్తున్నాం మనము?
1: వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ దిస్ ప్యాడీ?
0: దీనికి ఒక 200 రూపాయలు ఇస్తాము.
1: ఇట్స్ ప్రైస్ ఇస్ 200 రూపీస్.
0: కానీ దాన్ని బాగా దంచి శుభ్రం చేసి బియ్యంగా మార్చి అది తిరిగి ఒక ఇదిగా తయారు చేసేటప్పటికి అది ఎంత విలువ ఎక్కుతుంది?
1: వెన్ వన్స్ ఇట్ ఈస్ గ్రైండెడ్ అండ్ ద హస్క్ రిమూవ్డ్ ద ప్రైస్ విల్ గో అప్.
0: ఈ హస్క్ రిమూవ్ చేయటం వల్ల,
1: బికాస్
0: కౌడు వేరు చేయటం వల్ల,
1: ఇట్ ఈస్ రిమూవ్డ్,
0: ఈ క్రమక్రమేణా దీని వేల పెరిగిపోతుంది.
1: ద ప్రైస్ విల్ గో అప్.
0: ఒడ్లుకి ఎంత వెల ఉండినాదో మూటకు, ఇప్పుడు బియ్యంకు అంత వస్తే డబుల్ అయిపోతూ ఉంటుంది అది.
1: ద ప్యాడీ వెన్ వన్స్ ఇట్స్ మేడ్ ఇన్ టు రైస్ ఇట్స్ ప్రైస్ విల్ బి డబుల్.
0: అనగా ఈ రైస్ మార్గానికి ఏది? అది ఏ సంస్కారము?
1: అండ్ దిస్ ప్రాసెస్ ఇన్వాల్వ్డ్ ఇన్
0: అది ఏ దంచటము?
1: ఇస్ రిఫైన్మెంట్.
0: అది ఏ తౌడు తీయటము?
1: గ్రైండింగ్
0: వేరు చేయటము?
1: సపరేటింగ్ ది హస్క్.
0: ఈ హస్క్ వేరు చేయటము, బియ్యం వేరు చేయటము.
1: యూ సపరేట్ ది హస్క్ అండ్ మేక్ ఇట్ ఇన్ టు ప్యాడీ.
0: బియ్యానికి ఎంత విలువ ఇస్తున్నాము?
1: వాట్ ఇస్ ది వాల్యూ?
0: అంత విలువ హస్కిస్తున్నామా? ఒడ్లకి ఇస్తున్నామా?
1: అండ్ యూ డోంట్ గివ్
0: ప్యాడీకి మనం అంత విలువ ఇవ్వటం లేదు.
1: ప్యాడీ ఇస్ నాట్ దట్ కాస్ట్లీ.
0: ప్యాడీ అనేటువంటి సంస్కరింపలేనటువంటి సమయం, దానికి ప్యాడీకి విలువ తక్కువ.
1: ప్యాడీ ఈజ్ యెట్ టు బి పాలిష్డ్ అండ్ సో ఇట్ ఇస్ నాట్.
0: సంస్కరింప చేసినప్పుడే ఆ ప్యాడీ బియ్యంగా మారినప్పుడు దానికి విలువ ఎక్కువ అవుతుంది.
1: వెన్ వన్స్ ద ప్యాడీ ఇస్ మేడ్ ఇన్ టు రైస్ ఆఫ్టర్ పాలిషింగ్
0: సపరేట్లీ, మనం దాన్ని భుజించడానికి
1: ప్రైస్ విల్ గో అప్, దెన్ ఇట్స్ పాసిబుల్ టు ఈట్.
0: ఒడ్డని భుజించడానికి వీలవుతుందా?
1: ఇస్ ఇట్ పాసిబుల్ టు కన్స్యూమ్ ప్యాడీ?
0: బియ్యాన్ని భుజించడానికి వీలవుతుంది.
1: యూ కెన్ ఓన్లీ ఈట్ ద రైస్.
0: కాబట్టి మనం భుజించడానికి తగినటువంటి అర్హతను దానికి కలిగించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ మేక్ ఇట్ ఎలిజిబుల్.
0: దానికి తగినటువంటి సంస్కారం మనం చేయాలి.
1: సో ఇట్ హ్యాస్ టు బి పాలిష్.
0: సంస్కారం చేయకుండా
1: వితౌట్ దాట్
0: నాకు అన్ని సులభంగా లభ్యం కావాలంటే,
1: ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ థింగ్స్ స్ట్రైట్ అవే,
0: కష్టం ఎంత పడతావో అంత ఫలితం కూడా నీకు దక్కుతుంది.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఇఫ్ యూ జస్ట్ పాస్ త్రూ
0: కష్టే ఫలి.
1: All difficulties will give you the fructification.
0: కనుక మనం కష్టం పడే కొద్దీ పడే కొద్దీ ఎంతనో మనకు ఫలిత పవిత్రను భావాలు వస్తుంటాయి.
1: If you work hard, you will have good thoughts.
0: కనుకనే మనం కష్టానికి గురి కావాలి.
1: సో వీ షుడ్ ప్రిపేర్ టు వర్క్
0: హార్డ్. ఆ సంస్కారంతో మనం సంస్కరింపబడాలి.
1: అండ్ వీ షుడ్ బి రిఫైన్ బై దిస్ డిఫికల్టీ.
0: ప్రతి ఒక్కటి కూడా సంస్కారం చేతనే పవిత్రమైపోతుండాలి.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఎ ప్రాసెస్ ఆఫ్ రిఫైన్మెంట్ దట్ మేక్స్ యు సేక్రెడ్.
0: మీరు విద్యార్థులుగా ఉంటున్నారు.
1: యు ఆర్ స్టూడెంట్స్ నౌ.
0: మీరు చదువు అనేటువంటిది ఎంత సంస్కారం చేసినప్పుడు ఎంతో చదువు మీకు వస్తుంటుంది.
1: దిస్ లెర్నింగ్ ఇస్ ఎ ప్రాసెస్ ఆఫ్ కల్చరింగ్ ఆర్ రిఫైన్మెంట్.
0: కనుక నేర్చుకోవటం కూడా ఒక సంస్కారమే.
1: లెర్నింగ్ ఇస్ రిఫైన్మెంట్.
0: తినటం ఒక సంస్కారమే.
1: ఆల్సో
0: నడచడం ఒక సంస్కారమే. కూర్చోవడం ఒక సంస్కారమే. పరిగెత్తడం ఒక సంస్కారమే. నవ్వటం ఒక సంస్కారమే. ఏడ్చడం ఒక సంస్కారం. అన్ని సంస్కారాల చేతనే లభ్యమవుతుంది.
1: దీస్ ఆర్ ఆల్ ద ప్రాసెసెస్ ఆఫ్ రిఫైన్మెంట్.
0: ఏడుపు వల్ల వచ్చేటువంటి సంస్కారం ఏమిటని,
1: వాట్ ఈస్ దట్ యూ గెట్ అవుట్ ఆఫ్ క్రైయింగ్.
0: ఏడుపు వల్ల కొన్ని విధమైనటువంటి సంస్కారాలు మార్పు చెందుతున్నాయి.
1: బై క్రైయింగ్ దేర్ ఆర్ సర్టన్ చేంజెస్.
0: ఎట్లా చేంజ్ అవుతుండాలి? ఈ ఏడుపు వల్ల కొన్ని విధమైనటువంటి చెడ్డ భావాలు దూరం అయిపోతున్నాయి.
1: బై క్రయింగ్ యూఆర్ డిస్టెన్సింగ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ బ్యాడ్ థాట్.
0: మన దేహంలో ఉండేటువంటి ఒక చెడ్డ నీరంతా కూడా పోతుండాలి.
1: ద బ్యాడ్ వాటర్ గోస్ అవుట్.
0: కానీ నీవు మంచి సంస్కారం చేసుకోవడం అది మంచి నీరంతా చేరిపోతుండాలి.
1: బికాస్ ఆఫ్ దిస్ రిఫైన్మెంట్ దేర్ బి గుడ్ వాటర్ విత్ ఇన్.
0: మనలో ఉన్నటువంటి ఒక చెడ్డ నీరే కార్బన్ డైఆక్సైడ్ అన్నారు.
1: ద కార్బన్ డైఆక్సైడ్ ఇస్ బ్యాడ్.
0: కానీ మంచి నీరే ఇది ఆక్సిజన్ అన్నారు.
1: ఆక్సిజన్ ఇస్ గుడ్.
0: ఈ ఆక్సిజన్ అనేటువంటి దాన్ని మనం నిలుపుకోవాలి.
1: అండ్ వీ హావ్ టు రిటైన్ ఆక్సిజన్.
0: ఈనాడు చూడండి, ప్రపంచంలో ఎక్కడ పోయినప్పటికీ గాలి లేకుండా ఉంటుండాలి.
1: అండ్ టుడే ఇన్ దిస్ వరల్డ్ ది ఎయిర్ ఇస్ పొల్యూటెడ్. దిస్
0: మన పూర్వీకులంతా కూడా ఏదైనా మ్యారేజ్ చేయాలంటే చిన్న చిన్న చప్రాలు వేసుకుని ఓ తోరణాలు కట్టుకుని ఏదో అరిటాకులు కట్టుకుని కొన్ని మామిడి తోరణాలు కట్టి ఎంతో సౌజన్యంగా ఆనందంగా మంగళకరంగా చేసుకుంటారు.
1: ఏన్షియన్స్ పర్ఫార్మ్డ్ ఆల్ ఆస్పిషియస్ ఫంక్షన్స్ బై హ్యావింగ్ బంటింగ్స్ మేడ్ అప్ అవుట్ ఆఫ్ దిస్ మ్యాంగో లీవ్స్ అండ్ ఆల్సో హ్యావింగ్ ప్లాంట్.
0: దానివల్ల అనేక మంది జనాలు చేరుతారు.
1: పీపుల్ కాంగ్రిగేట్.
0: చేరి వారి గారినంతా కూడా ఈ యొక్క పచ్చని ఆకులు క్రమక్రమేణా తాము స్వీకరిస్తాయి.
1: అండ్ ఆల్ ది బ్రెత్ దట్ ఎక్సేల్డ్ ఈజ్ రిసీవ్డ్ బై ది లీవ్స్ దేర్.
0: కనుకనే వాడు దానిలో ఉన్నటువంటి ఆక్సిజన్ బయట పంపుతుంది.
1: అండ్ ది లీవ్స్ రిలీజ్ ఆక్సిజన్.
0: ఈ ఆక్సిజన్ పవిత్రం చేస్తుంది.
1: ఆక్సిజన్ ఇస్ సేక్రెడ్.
0: కార్బన్ డైఆక్సైడ్ తాను తీసుకుంటుంది.
1: అండ్ ది లీవ్స్ రిసీవ్ కార్బన్ డైఆక్సైడ్.
0: ఇది మనిషికి ఎంత ఉపకారం చేస్తుంది.
1: హౌ మచ్ ఆఫ్ హెల్ప్ ఇట్ ఇస్ రెండర్డ్.
0: ఈ పచ్చని ధనం అనేటువంటిది ఎంత గొప్పది.
1: దిస్ గ్రీనరీ ఇస్ డూయింగ్ లాట్ ఆఫ్ గుడ్ థింగ్.
0: ఇప్పుడు దాని యొక్క భావాన్ని మర్చిపోతున్నాం మనం ఇప్పుడు.
1: అండ్ వి హావ్ ఫర్గాటెన్ దట్ ఐడియా టుడే.
0: ఏదైనా పెండింగ్ జరుగుతుందంటే మామిడి తోరణాలకు బదులు ప్లాస్టిక్ మామిడి తోరణాలు పెట్టుకుంటున్నాం.
1: టుడే ఇన్ ద మోడర్న్ వెడ్డింగ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ బంటింగ్స్ ఆఫ్ మ్యాంగో లీవ్స్ వి హావ్ ప్లాస్టిక్ లీవ్స్.
0: ద్వారాలకంతా కూడా ప్లాస్టిక్ బనానాలు కట్టుతున్నాము.
1: వి హావ్ గాట్ ద ప్లాస్టిక్ బనానాస్.
0: ప్లాస్టిక్ బనానా కట్టినప్పుడు ప్లాస్టిక్ ఫలితమే వస్తుంది.
1: అవుట్ ఆఫ్ దిస్ ప్లాస్టిక్ బనానాస్ యూ గెట్ ప్లాస్టిక్ రిజల్ట్.
0: రాదు. ఈనాడు అంతా కూడా సులభంగా శాశ్వతంగా ఉండాలని ఈ విధమైనటువంటి ఈజీ పాత్రను చూస్తున్నారు.
1: వీ జస్ట్ గో బై ది సింపుల్ ఆర్టిఫిషియల్ మెథడ్స్.
0: కనుక ఇది చాలా ప్రమాదకరమైనటువంటి,
1: హైలీ డేంజరస్.
0: ఇలాంటి ఆధునికమైనటువంటి మార్గంలో మనం ఎన్నో ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నాము.
1: బై అడాప్టింగ్ ది మోడర్న్ మెథడ్స్ వీ ఆర్ స్పాయిలింగ్ అవర్ హెల్త్.
0: మానవుడు భుజించేటువంటి ఆహారంలో ఎంతనో పవిత్రం ఉంటుండాలి.
1: ఇన్ఫాక్ట్ దిస్ లాట్ ఆఫ్ గుడ్ ఇన్ ఆఫ్ ద ఫుడ్.
0: దానివల్ల కొన్ని విధమైనటువంటి మోడర్న్ దీంట్ లోపల మనం ధనాన్ని కూడా అనేకంగా కోల్పోతున్నాం.
1: అండ్ వీఆర్ వేస్టింగ్ అవర్ మనీ ఇన్ దిస్ మోడర్న్ ఏజ్.
0: కొన్న కూర పావల.
1: ఆఫ్టర్ ఆల్ వీ పర్చేజ్ ది వెజిటబుల్ విత్ సో చీప్ పావల ఫోరెనర్.
0: కూలీ అర్ధ రూపాయి.
1: వేర్ యాజ్ యూ పే మోర్ డబుల్ ఫర్ లేబర్ టు క్యారీ.
0: దాన్ని తీసుకోవటానికి నీవు చేతు పట్టుకుని పోలేవా?
1: కాంట్ యూ క్యారీ ద వెజిటబుల్స్ దట్ యూ బాయ్?
0: ఈనాడు మనము మానవుడు సోమరిపోతుగా తయారవుతున్నాడు.
1: మ్యాన్ టుడే హెస్ బికమ్ లేజీ.
0: కొన్ని కూరగాయలు నువ్వు తీసుకుంటే బ్యాగులు వేసుకుని నువ్వు తీసుకుని పో.
1: యూ క్యారీ వెజిటబుల్స్.
0: తప్పేమిటి?
1: వాట్స్ రాంగ్?
0: ఆ కూరగాయలు రేపటి దినం నువ్వు తినేసేసి నీ పొట్టలో పెట్టుకుని నడుస్తున్నావు, అప్పుడు ఎక్కడ పోతున్నాయి?
1: ఓన్లీ టుమారో యూ కుక్ దెమ్ అండ్ ఈట్ దెమ్. వాట్ ఇస్ ఇట్ దట్ యు ఆర్ డూయింగ్?
0: ఈనాడు ప్రత్యక్షంగా దానిని మోయలేకపోతున్నావు.
1: టుడే యూ డోంట్ వాంట్ టు క్యారీ.
0: రేపటి దినం పరోక్షమైనటువంటి స్వరూపాన్ని ధరించినప్పుడు నువ్వు ఎంతైనా మోస్తున్నావు.
1: బట్ వెన్ దే టేక్ ద ఫార్మ్ ఆఫ్ ప్రిపరేషన్స్ ఆన్ ద ఫాలోయింగ్ డే యూ రిలీజ్.
0: విషయాన్ని కూడా నువ్వు చక్కగా మనం అర్థం చేసుకుని వర్తించినప్పుడు ఎంతనో సుఖాన్ని.
1: So when once we understand clearly everything, you can experience happiness.
0: Prema sarupulara,
1: embodiments of love.
0: ఈ విధంగానే మన ఆరోగ్యాలంతా పాడు చేసుకుంటున్నాము.
1: We are spoiling our health today.
0: మనం ఈనాడు తినేటువంటి ఆహారం యొక్క సంగతిని ఇది పదార్థంగా తీసుకోకుండా పదార్థంగా విశ్వసించండి.
1: We should not consider food as padartha material, but you should know the paratha.
0: కాబట్టి పదార్థం అనేటువంటిది పవిత్రమైనటువంటిదిగా ఉండాలి.
1: అండ్ ద ఫుడ్ దట్ వీ టేక్ షుడ్ బి సేక్రెడ్.
0: ఆ పదార్థం కూడా కొన్ని మార్పులు లేకుండా చెడిపోకుండా చూసుకోవాలి.
1: వీ షుడ్ సీ దట్ ఫుడ్ ఈస్ నాట్ స్పాయిల్డ్.
0: అది పాడైపోయిన తర్వాత అదే ఒక విధమైనటువంటి విషయంగా మారిపోతుంది.
1: దెన్ వన్స్ ద ఫుడ్ ఈస్ రాటన్ ఇట్ బికమ్స్ పాయిజన్.
0: కనుక ప్రతి పదార్థం నందు కూడాను దైవత్వం ఉంటుండాలి.
1: దేర్ఫోర్ దేర్ ఇస్ డివినిటీ ఇన్ ఎవ్రీ మెటీరియల్.
0: దైవత్వం లేనటువంటి పదార్థం జగత్తులో కనరాదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో గాడ్.
0: దైవత్వం లేనటువంటి చోటే మనకు చూడలేము.
1: దేర్ ఇస్ నో స్పాట్ వేర్ దేర్ ఇస్ నో గాడ్.
0: అన్నింటి నందు కూడా దైవత్వమే ఉంటుండాలి.
1: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: కనుకని అట్టి దైవత్వాన్ని మనం గుర్తించడానికి తగినటువంటి నిజమైన మార్గాలు మనం వెతకాలి.
1: వి షుడ్ ఫాలో ద కరెక్ట్ పాత్ టు ఎక్స్పీరియన్స్ గాడ్.
0: ప్రతి పదార్థం కూడా సంస్కరింప చేయటం వల్ల అదే పదార్థంగా మారిపోతుంది.
1: యాజ్ ఎవ్రీ మెటీరియల్ ఈజ్ రిఫైన్డ్ అండ్ ప్రాసెస్డ్ వీ కెన్ నో ది స్పిరిచువల్ కంటెంట్ ఇన్.
0: కనుకనే మనము లౌకికమైనటువంటి పదార్థం అంతా నిజమైన దైవ పదార్థంగా మారిపోవాలంటే ఎంతటి పవిత్రమైన కాముండాలి.
1: ద వరల్డ్లీ మెటీరియల్ ఈజ్ టు బి ఎక్స్పీరియన్స్డ్ ఫ్రమ్ ది స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూ బై ప్రాసెసింగ్ ది.
0: కనుకనే దీనికి వెల పెరిగిపోతుంది.
1: ద ప్రైస్ విల్ గో అప్ దెన్.
0: పవిత్రత కూడా మనం అభివృద్ధి అవుతుంది.
1: అండ్ యుల్ ఆల్సో డెవలప్ ద సీక్రెట్ క్వాలిటీ ఇన్ యూ.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు అన్ని చదువుతున్నారు.
1: యూ స్టడీ.
0: కానీ చదువుతున్నారే కానీ చదివిన ఆచారంలో పెట్టడం లేదు.
1: బట్ వాట్ యూ ఆల్ యూ స్టడీ యూ డోంట్ ప్రాక్టీస్.
0: ఏమిటి చదువుతున్నారు?
1: వాట్ ఈస్ ఇట్ యూ స్టడీ?
0: కానీ ఆక్సిజన్ హైడ్రోజన్ రెండు చేస్తే ఏమవుతుందంటే నీరు అవుతుంది అంటున్నారు.
1: వి సే వాట్ విల్ హ్యాపెన్ ఆక్సిజన్ హైడ్రోజన్, యూ సే ఇట్స్ వాటర్.
0: హైడ్రోజన్ ఆక్సిజన్ రెండు చేరినప్పుడు నీరు అవుతుంది మనం చూస్తున్నాము.
1: యు ఆల్సో సీ ది సేమ్ H2.
0: కానీ ఆ నీరు నువ్వు నీరుగా ఆహారంగా తీసుకుంటున్నావా?
1: బట్ డూ యూ టేక్ వాటర్ యాజ్ ఫుడ్?
0: లేదు.
1: నో.
0: ఏదో ఎక్స్పెరిమెంటల్ రూమ్ లోపల పోయి అక్కడ ఒక జనరేటర్ లోపల దాన్ని మాత్రం పరిశీలన చేస్తున్నావు.
1: దేర్ఫోర్ బట్ వాట్ యు డు దేర్ ఇన్ ద లెబొరేటరీ, యు ఫైండ్ ద కాంబినేషన్ ఆఫ్ వాటర్.
0: లెబొరేటరీ లో మాత్రం పరిశీలన చేస్తే మనకు వచ్చిన ఫలితం ఏంటి?
1: వాట్ ఈస్ ఇట్ దట్ యు గెట్ బై ఎక్స్పెరిమెంటింగ్?
0: ప్రాక్టికల్ లో పరిశీలన చేయాలి.
1: యు హావ్ టు ఎక్స్పీరియన్స్
0: ప్రాక్టికల్ గా మనం అనుభవించాలి.
1: యు ఎక్స్పీరియన్స్ ద ప్రాక్టికల్ లైఫ్.
0: ఈనాడు నీరు లేకుండా ఎంత అవస్థ పడుతున్నాము.
1: జస్ట్ యాజ్ వి సఫర్ ఫర్ వాంట్
0: ఆఫ్ వాటర్. లోపల ఆక్సిజన్ హైడ్రోజన్ రెండు చేర్చి నీరుగా తయారు చేయండి.
1: సో యూ షుడ్ మేక్ వాటర్ అవుట్ ఆఫ్ హైడ్రోజన్.
0: ఆ నీరుని ఎంత వేస్ట్ చేస్తున్నారు?
1: యూఆర్ వేస్టింగ్ వాటర్.
0: ఈనాడు లోకము లోపల ఎన్నో నదులు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ మెనీ రివర్స్ టుడే.
0: ఒక భారతదేశంలో ఎన్నో నదులు ఉంటున్నాయి.
1: ఇన్ భారత్
0: జీవ నదులు అంతా ఉంటున్నాయి. కానీ ఈ నదుల లోపల ఎన్నో నీరు ప్రవహిస్తున్నాయి.
1: అండ్ వాటర్ ఫ్లోస్ ఇన్సెసెంట్లీ.
0: కానీ కట్టగడపటికి ఎవరు ఓడుకోకుండా సముద్రంలో పోయి చేరిపోతున్నాయి.
1: సో మచ్ ఆఫ్ వాటర్ ఈస్ జస్ట్ getting into the
0: కానీ మాకు వాటర్ లేదే వాటర్ లేదని స్టేట్ టు స్టేట్ పోట్లాడుతున్నారు.
1: బట్ దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ ఫైట్ ఇన్ బిట్వీన్ ది స్టేట్స్ ఫర్ వాటర్.
0: ఆ వచ్చిన నీరు మీరు ఎందుకు సద్వినియోగం చేసుకోకూడదు?
1: వై డోంట్ యూ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ద వాటర్ అవైలబుల్?
0: అది సద్వినియోగం చేసుకునేటువంటి శక్తి లేనటువంటి బలహీనులే ఇది నాకు నీరు లేదని ఏడుస్తున్నారు.
1: ఓన్లీ వీక్ పీపుల్ హూ కెనాట్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ వాటర్ ఫైట్ ఫర్ వాటర్.
0: లోకంలో ఎన్ని నీరు సముద్రంలో వృధా అయిపోతున్నాయి.
1: ప్లెంటీ ఆఫ్ వాటర్ ఇస్ getting into the ocean.
0: నువ్వు దాని అంతా కాపాడుకో.
1: You just retrieve.
0: దాని సద్వినియోగం చేసుకో.
1: మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్.
0: ఎన్ని నదులు ఉంటున్నాయి మన భారతదేశం లోపల? భారతదేశం అనేటువంటిది ఒక గొప్ప కళ్యాణకరమైనటువంటి ఒక మంగళకరమైనటువంటి ఒక భూమి.
1: భారత్ ఇస్ ద సేక్రెడ్ ల్యాండ్. ఇట్స్ అన్ ఆస్పీషియస్ ల్యాండ్.
0: ఇది అన్నపూర్ణా దేశము.
1: ఇట్ ఈస్ వన్ ఆఫ్ అన్నపూర్ణ ప్లేస్.
0: ఇంట్లో అన్నమే లేకుండా అవస్థ పడుతున్నామంటే దీనికి కారణం ఏమిటి?
1: వెన్ వీ సఫర్ బికాస్ ఆఫ్ ఫ్యామిన్,
0: ప్రతి పదార్థాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాం.
1: వీఆర్ మిస్ యూజింగ్ ఆల్ ద మెటీరియల్.
0: సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయి.
1: వీ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు మేక్ ప్రాపర్ యూజ్.
0: నువ్వు అనుభవిస్తావు,
1: దెన్ యూ విల్ ఎక్స్పీరియన్స్.
0: నువ్వు అనుభవిస్తావు, నీ తోటి బంధువులకు కూడా ప్రజలకు కూడా అందించవచ్చును.
1: యూ కెన్ ఎంజాయ్ అండ్ షేర్ ది హ్యాపీనెస్ విత్ అదర్స్.
0: ప్రేమ స్వరూపులారా, ఏ పదార్థాన్ని కూడా మనం వేస్ట్ చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ వేస్ట్ ఎనీ మ్యాటర్.
0: చాలా మంది ఇప్పుడు చేతులు కడుక్కోవాలని ట్యాప్ తిప్పుతారు.
1: మెనీ పీపుల్ టు వాష్ ద హ్యాండ్స్
0: నీరు పోస్తున్నాయి. ఎంత నీరు వేస్ట్ చేస్తున్నారు?
1: సో మచ్ ఆఫ్ వాటర్ ఇస్ వేస్ట్.
0: నీరు వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు.
1: భగవాన్ డజంట్ అప్రూవ్.
0: నువ్వు ఎంత నీరు అంత తీసుకో.
1: మేక్ యూజ్ ద వాటర్ టు ది ఎక్స్టెంట్ నెసెసరీ.
0: బిగించేసేయి.
1: అండ్ ఇమిడియట్లీ క్లోజ్ ద ట్యాప్.
0: కాబట్టి ఎంత నీరు మీకు మిగులుతుంది?
1: దెన్ యూ విల్ బి ఏబుల్ టు సేవ్ వాటర్.
0: డోంట్ వేస్ట్ వాటర్.
1: డోంట్ వేస్ట్ వాటర్.
0: కనుక ఈ వాటర్ వేస్ట్ చేయటం వల్ల ఎంతనో అపవిత్రత కలుగుతుండాలి.
1: అండ్ మిస్యూజింగ్ ఆ వాటర్.
0: డోంట్ వేస్ట్ ఫుడ్.
1: డోంట్ వేస్ట్ ఫుడ్.
0: ఈ ఫుడ్ కూడా మనం ఎంత కావాలో అంత భుజించు.
1: అండ్ ఈట్ టు ది ఎక్స్టెంట్ నెసెసరీ.
0: ఎక్కువగా వేస్ట్ చేసి బయట పారేస్తున్నావు.
1: యు ఆర్ వేస్టింగ్ ఫుడ్ అండ్ థ్రోయింగ్ ఇట్ అవే.
0: వేదాంతం ఏమని చెప్తారు తెలుసినా? ఎందుకయ్యా నువ్వు వేరే పారేస్తున్నావు అంటే కుక్కలు తింటాయి, ఇంకేమైనా జీవులు తింటాయి, పారేయటం వల్ల తప్పేముంది అంటారు.
1: అండ్ యూ మే సే ది ఫుడ్ ఇస్ థ్రోన్ అవుట్, ఇట్ విల్ బి ఈటన్ అవే బై అదర్ అనిమల్స్ అండ్ ఇన్సెక్ట్స్.
0: అవి కూడా తినుకోకుండా పోతున్నాయి ఈనాటి ఫుడ్.
1: దిస్ ఫుడ్ దట్ యూ థ్రో ఇట్ అవే ఇస్ నాట్ యాక్సెప్టబుల్.
0: అంత పాడు చేసిన తర్వాత దానికి వేస్తే అవి మాత్రం పశువులు కాదా? అవి కాదు, వారికి ప్రాణం లేదా?
1: అండ్ దోస్ అనిమల్స్ ఫుల్ ఆఫ్ లైఫ్ డు నాట్ రిలీజ్ దిస్ రాటన్ ఫుడ్.
0: ఈనాడు కలియుగం లోపల అనిమల్స్ కూడా మోడర్న్ అనిమల్స్ గా ఉంటున్నాయి.
1: అండ్ ఇన్ దిస్ కలి ఏజ్ అనిమల్స్ ఆర్ ఆల్సో అల్ట్రా మోడర్న్.
0: వాసన ఇది సరిగా ఉంటే తింటాయి, లేకపోతే నువ్వే తీసుకుని పోమని వాడికి పడేస్తాయి.
1: దే విల్ స్మెల్ అండ్ ఇమీడియట్లీ ఐడెంటిఫై వెదర్ గుడ్ ఆర్ నాట్.
0: ఆ ఫుడ్ ను కూడా పవిత్రమైన శుద్ధంగా ఉంటుండాలి.
1: సో వీ షుడ్ కీప్ ద ఫుడ్ క్లీన్. క్లీన్ అండ్ ప్యూర్.
0: ఇంకా మిగతా అంతా కూడా ఎన్ని రకమైనటువంటి వేస్ట్ చేస్తున్నారు.
1: అండ్ వీఆర్ వేస్టింగ్ ఇన్ అదర్ వేస్.
0: కనుక మనం దేనిని కూడా వేస్ట్ చేయకూడదు. నీరుని వేస్ట్ చేయకూడదు, తిండిని వేస్ట్ చేయకూడదు, కాలాన్ని వేస్ట్ చేయకూడదు, ఎనర్జీని వేస్ట్ చేయకూడదు, మనీని వేస్ట్ చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ వేస్ట్ వాటర్, వీ షుడ్ నాట్ వేస్ట్ టైం, వీ షుడ్ నాట్ వేస్ట్ ఫుడ్, వీ షుడ్ నాట్ వేస్ట్ ఎనర్జీ.
0: టైం ఎక్కువ వేస్ట్ చేస్తున్నారు.
1: టుడే వీ ఆర్ వేస్టింగ్ లాట్ ఆఫ్ టైం.
0: ఈ టైం వేస్ట్ చేయటం వల్ల లైఫ్ వేస్ట్ అయిపోతుండాలి.
1: టైం వేస్ట్ ఇస్ లైఫ్ వేస్ట్.
0: డోంట్ వేస్ట్ వర్డ్.
1: Don't waste your words.
0: Kanuka waste chesthe ee anni waste ayipothundi.
1: If you waste your words, the rest will be wasted.
0: Kanuka prati manavudu kodanu ee padarthanni kuda manu waste cheyakoddu.
1: So no one should waste any matter.
0: Kani gattiga maatladakoddu.
1: You should not
0: shout. Waste.
1: If you shout, you are wasting your words.
0: Endukante neeku maatalu evariki vinalo variki maatrame vinali.
1: And in fact the words should be heard by the person for whom it is meant.
0: Roadlo maatladukuntu pothuntunte ekkado ontaruvulo undetundi ontavaadi kuda vinapadutuntayi.
1: If you walk, if you talk along the street, those in the kitchen can also hear you.
0: నీ గౌరవం కూడా పోతుంది.
1: You lose your respect.
0: ఏమిటి ఈయన ఎవరు ఇట్లా మాట్లాడుతున్నాడు పిచ్చోడు మాదిరి అనుకుంటారు.
1: And people will consider you mad if you shout.
0: మన గౌరవాన్ని కూడా మాటల్లో కూడా నిలుపుకోవాలి.
1: So you should show your respect as you speak.
0: మన మాటల లోపలే మన పవిత్రత కూడా పెంచుకోవాలి.
1: Our words should be respectful and
0: మన నడకలో కూడా పవిత్రత పెంచుకోవాలి.
1: Even walking style should be.
0: ప్రతి ఒక్కటి కూడా మన గౌరవాన్ని మనం పెంచుకోవాలి.
1: Everything should uphold our respectability.
0: గౌరవం పోయిన తర్వాత ప్రయోజనం ఏమిటి?
1: If you lose your respect, what is?
0: చాలా మంది చెప్తారు నేను తొందరగా నడచవచ్చును.
1: People, you may walk fast.
0: కానీ నేను నడచడానికి నాకు ఇష్టం లేదు.
1: Bhagavan doesn't want to walk so.
0: నిదానంగా నడిస్తే
1: when you walk slowly,
0: అందరూ చూస్తారు.
1: All can have darshan of Bhagavan.
0: అందరూ ఆనందిస్తారు.
1: All will be happy.
0: నేను సంతోషిస్తాను.
1: Swami will be happy.
0: కాబట్టి ఇతరులకు ఆనందం ఇవ్వాలని నేను స్లోగా వాక్ చేస్తాను.
1: To make everyone happy, Bhagavan walks slowly.
0: Now walking slow.
1: Bhagavan walks slowly.
0: కానీ ఇటు స్లో చేయటం వల్ల ఎంతమంది ఆనందిస్తున్నారు?
1: By walking slow, many people are delightful and happy.
0: నేను త్వరగా వెళ్ళినంటే ఏ స్వామి వచ్చాడు వెళ్ళిపోయినాడు నేను చూడలేదే అంటారు.
1: If Bhagavan walks very fast, many of us feel miserable. We could not see him.
0: వాళ్ళకు బాధ పెట్టినటువంటి వాడిని అవుతానే.
1: నేచురలీ భగవాన్ విల్ మేక్ అస్ సఫర్.
0: కాబట్టి హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: హెల్ప్
0: రెండింటినీ కూడా మీరు చూసుకోవాలి.
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ ఆర్ ది ట్విన్ ప్రిన్సిపల్.
0: ఇతరులకు సహాయం చేయాలి మనము.
1: వి షుడ్ హెల్ప్ అదర్స్.
0: కనుక మీరు ముఖ్యంగా ఈనాడు నేర్చుకోవాల్సింది వాటర్ వేస్ట్ చేయొద్దండి.
1: టుడే వాట్ యూ షుడ్ లెర్న్ ఇస్ టు వేస్ట్ వాటర్. డోంట్ వేస్ట్ ఫుడ్.
0: ఫుడ్ వేస్ట్ చేస్తే ఎంతమందో ఆకలితో మరణించేటువంటి వారు ఉన్నారు లోకంలో.
1: దేర్ ఆర్ మెనీ పీపుల్ ఆర్ డైయింగ్ ఫర్ వాంట్ ఆఫ్ ఫుడ్.
0: కాబట్టి వారికి కూడా కొంతవరకు మిగిలితే పెట్టవచ్చును.
1: యూ ఆల్సో కెన్ సర్వ్ దెమ్ హూ ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ ఫుడ్.
0: కనుక నీకు ఎక్కువైపోయిందని దాన్ని పారేయడానికి ప్రయత్నం చేయకూడదు.
1: బికాజ్ దేర్ ఇస్ టూ మచ్ ఆఫ్ ఫుడ్, డోంట్ త్రో ఇట్ అవే.
0: ఆ పారేయించినటువంటిది మట్టిలోనో చెత్తలోనో దేంట్లో చేరిపోతాయి.
1: అండ్ ఇట్ గెట్ మిక్స్ విత్ దిస్ మడ్.
0: కడపటికి నీ యొక్క అన్నము నీ ప్రసాదము కాకులు కూడా తినము.
1: Even the crows also won't touch the food that you throw.
0: అలాంటి ప్రసాదం ఇచ్చి ప్రయోజనం ఏమిటి?
1: Then what is the use by throwing it out?
0: చాలా పరిశుద్ధంగా ఉండాలి.
1: The food should be pure.
0: అలాంటి ప్యూర్ గా ఉంటున్నప్పుడే అన్నిటినీ ప్యూర్ గా మైండ్ కూడా వస్తుంది.
1: అండ్ వెన్ అవుట్ ఆఫ్ ప్యూరిటీ ఆఫ్ ది ఫుడ్,
0: ఎట్టి ఆహారమో అట్టి మనసుగా మారుతుంది.
1: యాజ్ ఇస్ ది ఫుడ్, సో ఇస్ ద మైండ్.
0: ఎట్టి మనసు అట్టి పవిత్రత వస్తుంది.
1: యాజ్ ఇస్ ది మైండ్, సో ఇస్ ది సంకల్ప.
0: ఎట్టి పవిత్రతో అట్టి దివ్యత్వాన్ని పొందుతాం.
1: అండ్ దట్ విల్ టేక్ యు టు ద డివినిటీ.
0: కనుక మనం దివ్యత్వం కావాలంటే పవిత్రతను పెంచుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు రీచ్ అటైన్ డివినిటీ, యు హావ్ టు
0: కావాలంటే పదార్థం పరిశుద్ధంగా ఉండాలి.
1: ఆల్ ద ఫుడ్ మస్ట్ బి ప్యూర్.
0: ఈ పదార్థం పరిశుద్ధంగా ఉండాలంటేనే మన ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలి.
1: దెన్ బై కన్స్యూమింగ్ ప్యూర్ ఫుడ్ అవర్ కాండక్ట్ విల్ బి గుడ్.
0: ప్రవర్తన నుంచి పరిశుద్ధం ఏర్పడుతుంది.
1: అండ్ దిస్ కాండక్ట్ ఇస్ బేస్డ్ ఆన్ ది ప్యూర్ ఫుడ్.
0: ఈ పరిశుద్ధం నుంచి పవిత్రత ఏర్పడుతుంది.
1: అవుట్ ఆఫ్ దిస్ ప్యూరిటీ లీడ్స్
0: పవిత్రత నుంచి ప్రాప్తిని మనకు పొందుతాము.
1: అండ్ దెన్ యూ విల్ హ్యావ్ ఆల్ ద డిజర్వ్డ్నెస్ ప్రాప్తి.
0: కనుక మనం ప్రతి పదార్థాన్ని కూడా పరిశుద్ధమైన రీతిగా భోజించాలి.
1: దేర్ఫోర్ ఎవ్రీ ఐటమ్ ఆఫ్ ద ఫుడ్ దట్ యూ టేక్ మస్ట్ బి ప్యూర్ అండ్ క్లీన్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు విద్యను అభ్యసిస్తున్నారు.
1: యూ లెర్న్.
0: గొప్ప ఉత్తమ స్థితిలో పాస్ చేస్తున్నారు.
1: యూ పాస్ ఇన్ హై గ్రేడ్.
0: ఉత్తమ క్లాస్ లోపల మీరు ఉత్తీర్ణులు అవుతున్నారు.
1: యూ గెట్ హై గ్రేడ్స్ ఇన్ ఎవ్రీ క్లాస్.
0: సంతోషమే,
1: ఇట్స్ గుడ్.
0: కానీ
1: బట్
0: ఆ ఉత్తమ స్థితిలో దీన్ని సాధించినటువంటి వారు ఉత్తమమైన మార్గంలో ప్రవేశపెట్టారు.
1: అండ్ యూ షుడ్ ఆల్సో ఫాలో ద నోబుల్ పాత్.
0: ఊరికి ఏదో చదివినాము, డిగ్రీ తీసుకున్నాము, మాకు వచ్చింది ప్రైజ్ అనుకుంటే ప్రయోజనం కాదు.
1: ఇట్స్ యూస్లెస్ ఇఫ్ యూఆర్ సాటిస్ఫైడ్ బై అక్వైరింగ్ డిగ్రీస్.
0: దాని సక్రమమైన దీంట్లో మనం తీసుకోవాలి.
1: వీ షుడ్ టేక్ ఇట్ ఇన్ ద రైట్ సెన్స్.
0: తనకు తాను కాన్షియస్ కు తృప్తిగా తీసుకోవాలి.
1: వన్ షుడ్ సాటిస్ఫై వన్స్ ఓన్ కాన్షియన్స్.
0: ఈ కాన్షియన్స్ కు తృప్తిగా తీసుకున్నప్పుడే
1: and conscience is satisfied.
0: మనం ప్రతి భక్తిని కూడా గౌరవించాలి.
1: We have to respect everybody.
0: మీకు అందరికీ తెలుసును.
1: You all know this.
0: అమెరికా లోపల,
1: in America,
0: లింకన్ చాలా బీద కుటుంబంలో పుట్టాడు.
1: And he was born in a poor family.
0: తినడానికి కూడా తిండి లేదు.
1: He didn't have enough of food.
0: చాలా చిన్న పిల్లవాడు.
1: He was so young.
0: వాడు డట్టి వస్తువులంతా వేసుకుని స్కూల్కి పోతుంటే ఈ రిచ్ పీపుల్ పిల్లలంతా కూడాను అతని గేలి చేసేటువంటి వారు.
1: When he was wearing the torn out clothes, attending the school, he was made fun of by friends.
0: ఒకనాడు స్కూల్ నుంచి వెనక్కి వచ్చాడు పిల్లవాడు.
1: One day he returned from the school.
0: తల్లి దగ్గరికి వచ్చి తొడపైన కూర్చొని ఏడ్చాడు.
1: And he cried sitting on the lap of the mother.
0: ఎందుకు నాయన ఏడుస్తున్నావు అని బుజ్జగించింది.
1: Mother said, why do you cry?
0: అమ్మా, నాకు మంచి వస్త్రాలు లేవని, నేను చాలా డట్టీగా ఉన్నానని, నేను చాలా బీదవాడినని వాళ్ళంతా నన్ను అవమానపరుస్తున్నారు అన్నాడు.
1: And he said, people have been making fun of me because I'm born in a poor family, that I'm wearing torn out clothes. Let them think as they lie.
0: నీవు అందరినీ గౌరవించు.
1: You respect everybody.
0: వాడిని నువ్వు ద్వేషించొద్దు.
1: Don't hate anybody.
0: మనకున్న స్థితి నీవు తెలుసుకో.
1: You know your position.
0: నీవు కూడా దాన్ని పవిత్రంగా ఉతుక్కొని ధరించు.
1: You wash your clothes and wear them.
0: వాళ్ళు ఏమైనా అనుకోండి,
1: లెట్ దెమ్ థింక్ యాజ్ దే
0: ప్లీజ్. మన స్థితిని మనం చూసుకోవాలి.
1: లెట్స్ కన్సిడర్ అవర్ పొజిషన్.
0: మన గౌరవాన్ని మనం పెంచుకోవాలి.
1: అండ్ వి షుడ్ హావ్ అవర్ రెస్పెక్ట్.
0: నాయన, నీవు నేటి నుంచి ఆత్మ గౌరవం కోసం నువ్వు పాటుపడు.
1: అండ్ రైట్ ఫ్రమ్ దిస్ డే యు వర్క్ హార్డ్ టు కీప్ ది సెల్ఫ్ రెస్పెక్ట్.
0: నీవు కేవలం అంబ్రి గంజి తాగినా తప్పులేదు.
1: డజంట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ యు టేక్ స్టార్చ్.
0: కొంచెం బీదరికమైనటువంటి వస్త్రాలు ధరించినా తప్పులేదు.
1: దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ వేరింగ్.
0: కానీ శుభ్రమైనటువంటిగా ఉండు.
1: But they should be
0: శుభ్రంగా పెట్టుకో. ఈ విధంగా చెప్తూ పోయింది పాపం.
1: You wash them, maintain them clean.
0: తల్లి చెప్పినటువంటి మాటను హృదయంలోకి తీసుకున్నాడు.
1: All these words have gotten into his heart.
0: ఆత్మ గౌరవాన్ని నేను పెంచుకోవాలి.
1: And I should have my respect.
0: అని ప్రతి ఒక్కరి కూడా ఎవరైనా వస్తే, సార్ నమస్కారం సార్.
1: And he paid his respects to everybody.
0: అందరికి రెస్పెక్ట్ ఇచ్చేటువంటి వాడు.
1: And he has shown respect. అందరిని
0: గౌరవించేటువంటి వాడు.
1: He was very courteous. అందరిని
0: గౌరవించి గౌరవించి గౌరవించి కట్టగట్టి అతనే అమెరికా ప్రెసిడెంట్ గా మారిపోయాడు.
1: Later he became president of America.
0: అంబిలి గంజి తినడానికి కూడా శక్తి లేనిటువంటి వాడు అందరిని గౌరవిస్తూ మర్యాద చేస్తూ రావటం చేత తాను ఎంతటి గొప్ప స్థితికి వచ్చాడు.
1: Initially he didn't have enough of food to eat. By showing respect to everybody,
0: కనుక మనము ఈ అలంకారం కోసమని, డబ్బును వేస్ట్ చేసే కోసమని మనం గొప్ప హోదాగా పోకూడదు.
1: You should not run after position because of your ego.
0: ఇది యథార్థంగా నేను చెప్తున్నాను, నా యొక్క విషయమే.
1: భగవాన్ మెన్షన్స్ హిజ్ ఓన్ బయోగ్రఫీ.
0: ఇప్పుడు కాదు, పూర్వం నేను చిన్నదిగా ఉంటున్నప్పుడు,
1: భగవాన్ వెన్ యూ వాస్ వెరీ యంగ్,
0: నేను మూడో తరగతి నాలుగో తరగతి చదివే సమయం లోపల,
1: వెన్ యూ స్టడింగ్ థర్డ్ క్లాస్ అండ్
0: ఫోర్త్, ఒక నిక్కరు ఒక చొక్కాలే,
1: హాడ్ ఓన్లీ వన్ నిక్కర్ అండ్ వన్ షర్ట్.
0: స్కూల్ నుంచి వస్తానే డబ్బాలు కట్టుకోవటము, నిక్కర్ని బాగా ఉతుక్కోవటము, చొక్కాను కప్పుకోవటము, చొక్కాను ఉతుక్కో, దాన్ని బాగా ఒక చెంబు లోపల అగ్ని వేసి దాన్ని బాగా తీడుకోవటం.
1: దెన్ ఆఫ్టర్ రిటర్న్ ఫ్రమ్ ద స్కూల్ హీ విల్ వేర్ ద టవల్ అండ్ వాష్ ది బోత్ ఆఫ్ హిస్ ద షర్ట్.
0: వాడికి స్త్రీకి వేసిందంటే వాడు ఒక నాణం రెండు నాణాలు అడుగుతాడు.
1: ఫర్ ఐరనింగ్ హీ హాస్ టు పే మనీ.
0: నాకు ఒక నా రెండు నాణాలు ఇచ్చేందుకు నా దగ్గర శక్తి లేదు.
1: వెల్ భగవాన్ వాస్ నాట్ హావింగ్.
0: నా చొక్కాను నేనే ఎందుకు ఉతుక్కోకూడదు?
1: Why can't I wash my clothes?
0: నా చొక్కాను నేనే ఎందుకు ఇస్త్రీ చేసుకోకూడదు?
1: Why can't I iron my clothes?
0: అంతకంటే పని నాకేముండాలి?
1: What else I have to
0: school నుంచి వస్తానే పోయేది దాన్ని బాగా ఉతుక్కునేది.
1: Immediately after returning from school he washed his
0: clothes. తర్వాత ఇంట్లో అగ్ని ఉంటుంటది.
1: And there's fire there.
0: ఆ పొయ్యిలో ఉన్నటువంటి అగ్ని ఒక చెంబులో వేసుకునేది.
1: And all that hot coal is kept in it.
0: ఆ చెంబుతో నేను నీళ్లు కాచి బాగా దాన్ని తుడుచుకునేది.
1: And it was used for ironing
0: purpose. నున్నగా తాడైపోతుంది.
1: And it will be quite soft and iron clothes can be.
0: ఆ విధంగా నేను చేస్తుండేటువంటి వాడిని.
1: That was done in those days.
0: ఒక సంవత్సరానికంతా చేరి రెండు నిక్కర్లు రెండు చొక్కాలే.
1: పర్ ఇయర్ భగవాన్ మేడ్ యూజ్ ఆఫ్ టూ నిక్కర్స్ అండ్ టూ షర్ట్స్ ఓన్లీ.
0: ఎప్పుడే గాని ఆయన వచ్చి పెద్ద వెంకమరాజు నీకు ఎన్ని కావాలరా అంటాడు. అడిగలేదు నేను.
1: వెన్ యువర్ పెద్ద వెంకమరాజు ఆస్క్డ్ హిమ్,
0: నాకెందుకు ఉన్నాయి, నాకేం కుట్టించవద్దు అనేది.
1: హి సెడ్ ఐ హావ్ ఎనఫ్ ఆఫ్ క్లోత్స్, ఐ డోంట్
0: నో. డబ్బును వేస్ట్ చేయకూడదు.
1: షుడ్ నాట్ వేస్ట్ మనీ.
0: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్.
1: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్.
0: అప్పుడేమిటి, ఒక అణా ఇస్తే రెండు గజాలు వచ్చేటువంటి గుడ్డ.
1: విత్ వన్ అణా వన్ కెన్ హ్యావ్ టూ యార్డ్స్ ఆఫ్.
0: ఒక అణాతో ఒక చొక్క, ఒకటిన్నర అణాతో ఒక నిక్కరు.
1: వన్ కెన్ హ్యావ్ వన్ షర్ట్ విత్ బై పేయింగ్ వన్ అణా అండ్ నిక్కర్ వన్ అండ్ హాఫ్ అణా.
0: ఇంత చీప్ గా ఉండేటువంటి ఆనాడు.
1: క్లోత్స్ వర్ సో చీప్.
0: అప్పటికి కూడా దీన్ని కొనేటువంటి వాడు కాదు.
1: భగవాన్ డిడ్ బై దోస్ థింగ్స్.
0: నేను ఎప్పుడు నా పని నేను చేసుకునేటువంటి వాడు.
1: భగవాన్ డిడ్ హిజ్ వర్క్.
0: ఈనాడు కూడా మీరు చూడండి, నా రూమ్ లో నేను ఎప్పుడు నా పని నేనే చేసుకుంటుంటాను.
1: భగవాన్ డస్ హిజ్ ఓన్ వర్క్.
0: కనుక మీరు అనుకుంటారు, ఓ స్వామికి ఎంతమంది పని చేస్తుంటారో, ఎంతమంది సేవకులు ఉంటారో, ఒక్కరు కూడా నాకు సేవ చేయనక్కర్లేదు.
1: యూ థింక్ దర్ మెనీ పీపుల్ దట్ సర్వ్ భగవాన్? నో.
0: ఎవరిని నేను సేవ చేయమని కోరటం లేదు.
1: భగవాన్ డజంట్ వాంట్ ఎనీ వన్ టు సర్వ్.
0: నా పని నేనే చేసుకుంటుంటాను.
1: భగవాన్ డస్ హిజ్ ఓన్ వర్క్.
0: కనుకనే ఆ విధంగా చేసుకోవటం చేతనే అందరినీ నేను గౌరవిస్తూ వచ్చాను.
1: And Bhagavan has been respecting everybody.
0: ఈనాడు ప్రపంచమే నన్ను గౌరవిస్తూ వస్తుంది.
1: Today the whole world respects Bhagavan.
0: అది మీకు నిన్న కూడా చెప్పాను.
1: God, Bhagavan said the other day.
0: నీవు అందరినీ ప్రేమించు.
1: You love all.
0: కానీ తోటి మానవులు నిన్ను ప్రేమిస్తారు.
1: And your fellow men will love you.
0: కానీ అన్ని జాతి మత కుల భేదం లేకుండా అందరినీ నువ్వు ప్రేమిస్తూ వస్తే నిన్ను భగవంతుడు ప్రేమిస్తాడు.
1: ఇఫ్ యు లవ్ ఎవ్రీబడి బియాండ్ ద కాస్ట్ క్రీడ్ అండ్ కమ్యూనిటీ గాడ్ విల్ లవ్ యూ.
0: ఎంత నీవు ఇతరులకంత త్యాగం చేస్తే అంత నీకు గొప్పతనం వచ్చేస్తుంది.
1: ద మోర్ అండ్ మోర్ యూ సాక్రిఫైస్ యూ బికమ్ గ్రేట్.
0: ఎంత నీవు కష్టపడి ఇతరులకు సేవ చేస్తే అంత గొప్పతనం నీకు వస్తుంది.
1: ద మోర్ యూ వర్క్ హార్డ్ అండ్ సర్వ్ అదర్స్ యూ విల్ బి గ్రేట్.
0: కాబట్టి మనం అందరినీ గౌరవిస్తే మనకు పోయే నష్టం ఏం లేదు.
1: ఆఫ్టర్ ఆల్ యూ డోంట్ హ్యావ్ ఎనీ లాస్ ఇఫ్ యూ రెస్పెక్ట్
0: అదర్స్. ఈనాడు ఎవరైనా చిన్న పిల్లలంత ఉంటారు.
1: That very young boys.
0: తండ్రి ఇంట్లో లేకుండా ఉంటాడు.
1: And father is not at home.
0: ఫ్రెండ్ వచ్చేసి నాయన మీ తండ్రి ఎక్కడా అని అడిగితే పో పో పో నాకు తెలియదు అంటారు.
1: If anyone asks where is your father, they speak.
0: ఈనాటి పిల్లలకు గౌరవం అని కాని మర్యాద అని కాని వినయం అని కాని ఏమాత్రము తెలియదు.
1: They speak in a disrespectful way, with no humility, with no obedience.
0: వినయంగా మాట్లాడాలి.
1: వన్ షుడ్ స్పీక్ ఇన్ ఆల్ హ్యూమిలిటీ,
0: మాట్లాడాలి
1: విత్ ఆల్ కర్టసీ,
0: ప్రేమతో మనం మాట్లాడాలి
1: విత్ లవ్.
0: అప్పుడే నీకు తగినట్టు కీర్తి వస్తుంది.
1: దెన్ యూ విల్ హ్యావ్ గుడ్ నేమ్.
0: కనుక మన స్కూల్ పిల్లలందరూ కూడాను,
1: ఆల్ అవర్ చిల్డ్రన్,
0: మన కాలేజీ పిల్లలందరూ కూడాను,
1: కాలేజ్ స్టూడెంట్,
0: మొట్టమొదటి అందరినీ గౌరవించడం నేర్చుకోండి.
1: ఫస్ట్ దే షుడ్ లెర్న్ హౌ టు రెస్పెక్ట్ ఆల్.
0: అందరినీ గౌరవించడమే కాకుండా
1: నాట్ ఓన్లీ దాట్,
0: అందరికి తగినటువంటి గౌరవాన్ని కూడా ఇవ్వాలి.
1: యూ షుడ్ ఆల్సో షో ద కర్టసీ,
0: ప్రేమను కూడా చూపాలి.
1: అండ్ యూ షుడ్ లవ్.
0: అప్పుడే నీకు అందరూ నిన్ను ప్రేమిస్తారు.
1: దెన్ ఎవ్రీవన్ విల్ లవ్ యూ.
0: కనుకనే నీవు మంచితనం రావాలంటే, మంచి కీర్తిని పోవాలంటే మంచి దీంట్లో నువ్వు వెలగాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఎ గుడ్ నేమ్ యూ షుడ్ ఫాలో గుడ్ పాత్.
0: ఈనాటికి నేను అందరితో ప్రపంచంతో గౌరవిస్తుంటే నేను అందరినీ గౌరవించాను కదా.
1: ద హోల్ వరల్డ్ రెస్పెక్ట్స్ భగవాన్.
0: అప్పుడే కాదు ఇప్పుడు కూడా అంతే, ఎవరైనా వస్తే నాయన కూర్చో కూర్చో కూర్చో బంగారు కూర్చో కూర్చో.
1: ఇఫ్ ఎనీవన్ కమ్స్ టు భగవాన్ యూ విల్ సే బంగారు యూ సిట్ డౌన్ సిట్ డౌన్.
0: ఇంత మంచి మాటలను మీరు ఎందుకు నేర్చుకోకూడదు?
1: వై డోంట్ యూ లెర్న్ దీస్ గుడ్ వర్డ్స్?
0: నీకు నోరిచ్చినందుకు ఈ కఠినమైన పదాలు రావటము.
1: వై డూ యూ స్పీక్ హార్ష్ వర్డ్స్?
0: వద్దు వద్దు,
1: యూ షుడ్
0: మృదుమధురమైన పదాలు నేర్చుకోండి.
1: స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ.
0: అప్పుడు నీవు కూడా మృదుమధురమైన గౌరవాన్ని పొందుకుంటావు.
1: దెన్ ఆల్సో యూ విల్ బి కెప్ట్ ఇన్ ఎస్టీమ్.
0: అంటే ఎంత గొప్పవాడైపోయినాడు, కట్టగలిపటి ప్రపంచానికే ఒక పెద్ద ప్రెసిడెంట్ గా మారిపోయాడు.
1: అండ్ లింకన్ బికెమ్ సో గ్రేట్ అండ్ బికెమ్ ద ప్రెసిడెంట్.
0: మొట్టమొదటి దాన్ని భుజించడానికి చేత కాకపోతే బజార్ లోపల లైట్లు అంతా ఉంటాయి చూడండి, స్ట్రీట్ లైట్, అక్కడ పోయి పాపం నేర్చుకునేటువంటి చదువుకునేటువంటి వాడు.
1: దెన్ హి డిడ్ హావ్ ఎనఫ్ ఫుడ్ టు ఈట్, హి స్టడీడ్ అండర్ ద స్ట్రీట్ లైట్.
0: ఇంతే కాదు, వాడు తల్లి ఎలాంటిది తెలిసినా,
1: యూ నో హిస్ మదర్,
0: ఆడవాడు పాత వస్త్రాలంతా తీసుకుని కుట్టేదిని, దాంతో కొంచెం కొంచెం వచ్చిన ధనంతో పిల్లవాడిని సాకేది.
1: షీ స్టిచ్డ్ ది క్లోత్స్ ఆఫ్ మెనీ ఆఫ్ ది విమెన్ అండ్ ఎర్న్ లిటిల్ పిటెన్స్.
0: ఇంత వినయంగా ఇంత విధేయతగా గౌరవాన్ని పెంచుకునే కోసం ఆనాడు స్త్రీలందరూ కూడా ప్రయత్నం చేశారు.
1: ఆల్ విమెన్ వర్క్డ్ టు మెయింటైన్ ది రెస్పెక్ట్ అండ్ ద కర్టసీ డీసెన్సీ.
0: ఈనాడు గౌరవమే లేదు.
1: టుడే దేర్ ఇస్ నో రెస్పెక్ట్.
0: ఎంత జలసా, ఇష్టం వచ్చినట్టుగా మరణించాం.
1: People want to lead an extravagant life.
0: కనుక అది మనకు మంచిది కాదు.
1: It's not good.
0: ఎంతవరకు అంతవరకు చూసుకుందాం.
1: It's necessary.
0: ఉన్న దాంట్లో మనం తృప్తి పడదాం.
1: Let's be satisfied with the Lord.
0: ఏం దానికోసం ఎందుకు మనం ప్రాకులాడాలి?
1: Why should we struggle for that we don't have?
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: అన్ని విధములు కూడా ఉపనిషత్తులు అంతా కూడా ఈ విధమైన వినయ విధేయతను నేర్పుతూ వచ్చినాయి.
1: Upanishads taught the principles.
0: మన మాటలు కూడా మృదుమధురంగా మాట్లాడమని చెప్పినాయి.
1: And Upanishads want us to speak soft and sweet.
0: కష్టపెట్టినటువంటి మాటలను ఉపయోగపెట్టుకోమన్నారు.
1: And use words that way as not to hurt anybody.
0: అలాంటి రీతిలో నీవు జీవితాన్ని గడుపుతూ ఉంటుంటే నీ జీవితం ఎంతో గౌరవాన్ని సంపాదించుకుంటుంది.
1: ఇఫ్ యూ లీడ్ యువర్ లైఫ్ లైక్ దాట్ యూ విల్ హ్యావ్ ఎ గుడ్ నేమ్.
0: నీకు ఆ మంచి పేరు తెచ్చుకో.
1: యూ షుడ్ గెట్ గుడ్ నేమ్.
0: గుడ్ నేమ్ మనకు మనకు వద్దు.
1: నాట్ ఈవెన్ గుడ్ నేమ్,
0: గ్రేట్ నేమ్.
1: యూ షుడ్ గెట్ గ్రేట్ నేమ్,
0: గొప్ప పేరు తెచ్చుకోవాలి.
1: గ్రేట్ నేమ్,
0: గొప్పు మంచి గుడ్ నేమ్ తెచ్చుకుంటే ప్రయోజనం ఏంటి?
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ గెట్ ఎ గుడ్ నేమ్.
0: గుడ్ నేమ్ లో మనకి ఏమీ రాదు.
1: నథింగ్ యూ గెట్ అవుట్ ఆఫ్ దాట్.
0: మనము బలమైన విలువైనటువంటి గౌరవాన్ని తెచ్చుకోవాలి.
1: గ్రేట్ నేమ్, విచ్ ఇస్ హైలీ వాల్యుబుల్.
0: గ్రేట్ నేమ్ కావాలి.
1: గ్రేట్ నేమ్ ఇస్ నెసెసరీ.
0: దీన్ని మనం సంపాదించాలి. గ్రేట్నెస్ అనే లేదు వాళ్ళకు.
1: దేర్ ఇస్ నో గ్రేట్నెస్ టుడే.
0: ఇంతే, అంత స్టంట్ చేస్తూ పోతుంటారు.
1: ఇట్ వాజ్ ఓన్లీ ఎ స్టంట్ టుడే.
0: ఇంట్లో తల్లిదండ్రులకు ఏ అవస్థలు అవుతున్నారో వాళ్ళు చూసుకోరు.
1: దే డోంట్ థింక్ ఆఫ్ ది.
0: వీడు మాత్రం జెల్సగా రెండు వేసుకుని తిరుగుతుంటాడు ప్యాంటు షర్టు.
1: దే డోంట్ కన్సిడర్ ది సిచ్యువేషన్ ఆఫ్ ద పేరెంట్స్ అట్ హోమ్. దే లీడ్ ఎ లగ్జూరియస్ లైఫ్.
0: నిన్ను బయట వారేమో చూసి గౌరవిస్తారు.
1: అవుట్ సైడర్స్ మై రెస్పెక్ట్ యూ.
0: కానీ నీ యొక్క గౌరవం నువ్వు సంపాదించుకోవాలి కదా.
1: బట్ హ్యావ్ యూ ఎర్న్ ద రెస్పెక్ట్ ఫర్ యువర్ సెల్ఫ్?
0: అయితే మనం ఎక్కడ చూసినా కానీ కొంచెం మంచి మర్యాదగానే ప్రవర్తించాలి.
1: బట్ వీ షుడ్ బి కర్టియస్ వేర్ యూ ఆర్.
0: భజన వినాశిత శాంతి నహి. హరి భజన.

0: డ్యూరింగ్ ది మంత్స్ ఆఫ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 1984, సత్యసాయి కృష్ణ డెలివర్డ్ ది ఎసెన్స్ ఆఫ్ హిస్ డివైన్ సాంగ్ భగవద్గీత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 34 డిస్కోర్సెస్. రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ద 31st డిస్కోర్స్ ఆన్ గీత భగవాన్ డెలివర్డ్ ఆన్ 13th సెప్టెంబర్. In this discourse, Bhagawan explains in detail the secret behind performing action without the expectation of its result. Sri Bhagawan Vacha.
1: Karmanyeva adhikaras maphaleshu kadacha Arjuna te niku కర్మణ్యేవ అధికారః నీకు కర్మ యందు అధికారం అస్తి కలదు.
2: అర్జున, యు హ్యావ్ ద రైట్ అండ్ ది అథారిటీ టు పర్ఫార్మ్ యాక్షన్.
1: కదాచన, ఎప్పుడైనా.
2: ఆల్వేస్.
1: అధికార ఫలేషు ఫలమునందు అధికారం మే మా వలదు.
2: ఆల్వేస్ యు షుడ్ నాట్ ఆస్పైర్ ఫార్ ద ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్.
1: అర్జున, నీకు కర్మ ఎందే అధికారం కలదు, ఫలమునందు వలదు అన్నాడు.
2: అర్జున, యు హ్యావ్ ఎ రైట్ ఫర్ యాక్షన్ బట్ డు నాట్ aspire for the fruits thereof.
1: ఇక్కడ ఫలమునందు అధికారం లేదు అని చెప్పలేదు. ఫలమునందు అధికారం ఉన్నది. ఉండినప్పటికీ దాని నీవు ఏమాత్రము అంగీకరించవద్దు అనేటువంటి ఒక అభిప్రాయం.
2: Here it is not said that there is no fruits of action. Fruits of action are there, but do not aspire for it. This is the injunction.
1: ఇక్కడ నఫలేషు అని చెప్పలేదు, మా ఫలేషు.
2: Here it is not said nafaleshu ma phaleshu, it is said
1: anaga phalamu ledu ani cheppaledu, phalam valadu annadu.
2: It is not said that there is no fruits, do not aspire for it.
1: Manam aacharinchetunte samasta karmala yendu phalamunu lakshyamunu dunchukonaka karmanu aacharinchatame mana kartavyamani gurtinchali.
2: The sum and substance of it is that we have to recognize whatever action we do, we'll have to do it without keeping in view the fruits of action.
1: Prati karmaku phalitam unnadi.
2: For every action there is a fruit.
1: Prati phalitamunaku maroka karma unnadi.
2: For every fruit there will be another subsequent action.
1: Idi kevalamu vittanamu mokka vittanamu mokka vittanamu mokka ee paristhitilo roopondutu untuntadi. కర్మ కర్మ ఫలం.
2: దిస్ యాక్షన్ అండ్ ఇట్స్ ఫ్రూట్ విల్ మేనిఫెస్ట్ ఇన్ ది దెమ్సెల్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సీడ్ అండ్ ట్రీ, ట్రీ అండ్ సీడ్, సీడ్ అండ్
1: విత్తనము లేక మొక్క రాదు.
2: వితౌట్ సీడ్ యు వుడ్ నాట్ గెట్ ఎ ప్లాంట్.
1: మొక్క వృక్షము కాక విత్తనము లభించదు.
2: వితౌట్ ప్లాంట్ బికమింగ్ ఎ ట్రీ యు వుడ్ నాట్ గెట్ సీడ్.
1: ఇది సహజమైనటువంటి స్వభావము.
2: దిస్ ఈస్ ఎ నేచురల్ స్టేట్.
1: దీని నిమిత్తమై నీవు ఫలితమును ఎందుకు నీవు లక్ష్యం అందించుకోవాలి?
2: That being so, why should you care for the fruits of action?
1: Karmanu acharinchatame nee pradhanamaina kartavyam.
2: Your primary responsibility and duty is to perform action.
1: Ee yuddhamunandu naa varu em avtaru, naa paristhiti egati padutundo aneetundi ee phalitamunu nee lakshyam nandunchukovaddu.
2: In this battle you should not keep in mind what would happen to your own people, what would befall you.
1: యోధులు ధరించవలసినటువంటిది కవచం.
2: హీరోస్ విల్ హ్యావ్ టు వేర్ ఆర్మర్ ఆర్ షీల్డ్.
1: అనగా శత్రుసేనలు వేసేటువంటి బాధలకు దానిని సహించుకునేటువంటి ఒక శక్తిని మనం కలిగి ఉంటుండాలి అని దీని అర్థం.
2: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ దట్ యు షుడ్ హ్యావ్ సఫిషియంట్ స్ట్రెంగ్త్ టు బేర్ the weapons which are left on you by your enemies.
1: శత్రుసేనలు ఏ విధమైనటువంటి యొక్క దీనినైనా కూడాను తమ పైన ప్రవేశపెట్టగలరు.
2: They may employ any type of weapon against you.
1: ఈ భయంకరమైనటువంటి అస్త్ర శస్త్రములకు గురి కాకుండా ఈ యోధుడు ఒక కవచమును ధరించాలి అన్నాడు.
2: If one wants to protect oneself against this harmful and dreadful weapons, one has to wear an armor or a shield.
1: లౌకికమైనా జగత్ సంబంధమైన ఈ యొక్క యుద్ధములకే మానవుడు కవచమును ధరిస్తున్నాడు.
2: For a worldly battle, a secular one as such, one is wearing an armor and a shield.
1: ఇంకా ఆధ్యాత్మిక మార్గములో మానవుడు నిరంతరము పోరాడేటువంటి యొక్క పోరాటములో వీడు కూడాను కొన్ని రకమైనటువంటి కవచమును ధరించవలసి వస్తుంది.
2: ఇన్ ద స్పిరిచువల్ ఫీల్డ్ వేర్ వన్ హ్యాస్ టు ఫైట్ ఎ కంటిన్యూస్ బ్యాటిల్ వన్ హ్యాస్ టు వేర్ సర్టన్ టైప్స్ ఆఫ్ ఆర్మర్ అండ్ షీల్డ్.
1: ఇది జ్ఞాన కవచము.
2: ఇట్ ఈస్ ది ఆర్మర్ ఆఫ్ విజ్డమ్.
1: ఆధ్యాత్మిక కవచము.
2: స్పిరిచువాలిటీ.
1: ఈ కవచముల యందు అనేక విధములైనటువంటి కవచములు కూడా ఉంటున్నాయి.
2: అమంగ్ ది ఆర్మర్స్ విచ్ ఆర్ వోర్న్ బై ది హీరోస్ దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్.
1: ఈ భక్తి కవచము అనేటువంటి దానిని మనము అనేక విధములుగా కూడాను విచారించవలసి వస్తుంది.
2: వీ హ్యావ్ టు ఎన్క్వైర్ ఇన్ టు ఇన్ డిఫరెంట్ వేస్ ది అబౌట్ దిస్ ఆర్మర్ ఆఫ్ డివోషన్.
1: లోకములో జరిగేటువంటి యొక్క సంగ్రామమునకు ఏదో ఒక కాలము నియమితం ఉంటుంటుంది.
2: ఇన్ ది బ్యాటిల్ అండ్ ద వార్ రిలేటింగ్ టు ద వరల్డ్ దెర్ విల్ బి ఎ ఫ్యూ షెడ్యూల్డ్ అవర్స్.
1: కొన్ని దినములకు, కొన్ని నెలలకు, కొన్ని సంవత్సరములకు ఈ యొక్క పోరాటము నిలిచిపోతుంది.
2: దిస్ వార్ ఆర్ బ్యాటిల్ మే లాస్ట్ ఓన్లీ ఫార్ ఎ ఫ్యూ డేస్, ఎ ఫ్యూ మంత్స్ ఆర్ ఎ ఫ్యూ ఇయర్స్ అండ్ కమ్ టు ఎన్ ఎండ్.
1: కానీ మానవుడు చేసేటువంటి పోరాటము ఏ అనాది కాలం నుంచినో వస్తున్నది.
2: బట్ ద ఫైట్ అండ్ ద బ్యాటిల్ దట్ హస్ బీన్ ఫాట్ బై మ్యాన్ ఈస్ రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్.
1: మంచి చెడ్డలతో
2: ఫైట్ ఈస్ విత్ గుడ్ అండ్ బ్యాడ్.
1: పాప పుణ్యములతో
2: విత్ సిన్ అండ్ వర్చ్యూ.
1: రాగద్వేషములతో
2: విత్ అటాచ్మెంట్ అండ్ డిటాచ్మెంట్.
1: అసూయాది భావములతో
2: విత్ జెలసీస్ అండ్ సచ్ అదర్ క్వాలిటీస్.
1: మమత్వము అహంకారములతో
2: విత్ ఫీలింగ్ ఆఫ్ ఐనెస్ అండ్ మైనస్.
1: మానవుడు అనాది కాలం నుండి పోరాటము సలుపుతూ వస్తున్నాడు.
2: మ్యాన్ హస్ బీన్ ఫైటింగ్ ఫ్రమ్ ది టైమ్ ఇమ్మెమోరియల్.
1: ముఖ్యంగా అహంకార మమకారముల చేత పోరాటము నిర్విరామంగా జరుపుతున్నాడు.
2: మ్యాన్ హస్ బీన్ ఫైటింగ్ ఎన్ ఎండ్లెస్ వార్ విత్ ఈగోయిజం అండ్ అటాచ్మెంట్.
1: ఇవి మహాభయంకరమైనటువంటివి.
2: దీస్ ఆర్ రియలీ డ్రెడ్ఫుల్.
1: ఈ శక్తులకు చాలా బలమైనటువంటి యొక్క శక్తి కలిగి ఉంటుండాలి.
2: దీస్ టూ హ్యావ్ వెరీ ఎక్స్ట్రాడినరీ స్ట్రెంగ్.
1: కానీ పోరాటం చేసేటువంటి మానవునకు జీవునకు మమత్వము అహంకారములతో
2: విత్ ఫీలింగ్ ఆఫ్ ఐనెస్ అండ్ మైనస్.
1: మానవుడు అనాది కాలం నుండి పోరాటము సలుపుతూ వస్తున్నాడు.
2: మ్యాన్ హస్ బీన్ ఫైటింగ్ ఫ్రమ్

0: టు హ్యావ్ వెరీ ఎక్స్ట్రాడినరీ స్ట్రెంగ్త్.
1: కానీ పోరాటం చేసేటువంటి మానవునకు జీవునకు శక్తిహీనుడై ఉన్నాడు.
0: But the man who is fighting is not so strong, he is weak.
1: ఇలాంటి బలహీనుడైనటువంటి జీవుడు బలమైనటువంటి గుణములతో పోరాటం సలిపేటువంటి సమయం లోపల ఒక జ్ఞాన కవచము, ఆధ్యాత్మిక కవచము, లేక మరే విధమైన వైరాగ్య కవచమును ధరించవలసి వస్తుంది.
0: When a weak person like man is fighting against such powerful enemies and qualities, one has to wear a shield and armor of wisdom, spirituality or some such very powerful one.
1: గొడుగును చేతిని అందు ఉంచుకున్నటువంటి వానికి ఎండ బాధ ఉండదు.
0: For one who has an umbrella in his hand, he may not be troubled by hot sun.
1: చెప్పులు ధరించినటువంటి వానికి ముండ్ల బాధ ఉండదు.
0: For a person who wears sandals or footwear, there may not be any trouble of the thorns.
1: కవచమును ధరించినటువంటి వానికి ఎదురు వారు వేసేటువంటి అస్త్రములను ఏమాత్రం కూడా బాధించవు.
0: For one who wears a shield against the weapons, they will not be able to bother him.
1: కనుకనే అర్జున, నీవు ఇందులో ఏదైనా ఒక కవచాన్ని నీవు ధరించాలి.
0: Therefore Arjuna, you must wear some type of shield or the other.
1: నీకు ఈ పరిస్థితి యందు జ్ఞాన కవచము అత్యవసరము.
0: Under these circumstances, it is better you wear the armor of wisdom.
1: కనుకనే సాంఖ్య యోగమునందు ఈ జ్ఞాన కవచాన్ని మొట్టమొదట అతనికి అందించాడు.
0: Therefore in the Sankhya Yoga he has offered Arjuna the armor of wisdom in the very first place.
1: నీ అభిమాన అహంకారములు నిన్న నేడు వచ్చినటువంటివి కాదు.
0: Your attachment and possessive instinct are not you have not acquired them yesterday or the day before.
1: Enni enni janmalu nindiyo ninnu ventaadutunnadi.
0: They have been coming with you for a number of births.
1: Veeni yokka baadha eppatiki nivarana avutundani kudanu neevu gurtinchalevu.
0: You cannot find out and recognize when you are going to get rid of the pain arising out of this.
1: Kanuka idi nivarana nimittamai neevu yochinchanakkaraledu.
0: Therefore you should not think about getting rid of
1: it. వాటి బారి నుండి తప్పించుకునేటువంటి ఉపాయం నీవు వెతుక్కోమన్నాడు.
0: You have to find out a means of overcoming the pain which is
1: రోగం వచ్చిన తర్వాత వైద్యుని నిమిత్తమై ఔషధముల నిమిత్తమై మనం ప్రాకులాడటం ఇది సహజం.
0: It is natural to search for a doctor when you are faced with a disease.
1: రోగమునే రానివ్వకుండా చూసుకునేటువంటి ప్రయత్నము ఇది ప్రథమ ప్రయత్నం.
0: It is a primarily important thing to see that you do not get the disease at all. Prevention is better.
1: Kanuka neevu ee ranarangamandu neevu poratamunaku siddhamuga untunnavu. Neevu laukikamainatundi kavachani dharinchavu kaani aadhyatmika kavachani kuda neevu dharinchali.
0: In the battle that you are going to fight now, you have already worn a worldly armor.
1: Shatruvul nundi nee dehanni rakshinchukovachunu.
0: You may be able to protect your body from the enemies.
1: కానీ దేహంలో ఉండినటువంటి ఒక వైరస్ని ఏ రీతిగా నీవు తప్పించుకోగలవు?
0: But how would you be able to protect yourself from the enemies who are inside your own self?
1: కనుక వారి బారి నుండి నీవు తప్పించుకునే నిమిత్తమే జ్ఞాన కవచాన్ని ధరించుకోమన్నాడు.
0: To save yourself from them, you have to wear the armor of wisdom.
1: బయట శత్రువులకు నీవు భయపడుతున్నావు.
0: You are afraid of the external enemies.
1: కానీ లోని శత్రువుల యొక్క విచారాన్ని నీవు చేయటం లేదు.
0: But you are not thinking of the inner enemies at all.
1: లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బయట రిపులు నెట్లు పట్టగలడు.
0: For one who has yielded to the inner enemies, how can he conquer the external enemies?
1: కనుక మొట్టమొదట లోని శత్రువులను నీవు జయించు.
0: You should conquer in the very first place the inner enemies.
1: నీకు అనాది నుండి నీవు వెంటాడుతున్నాయి ఈ అహంకారం అహంకారము.
0: Right from base long back this
1: అహంకార మమకారములు ఉండినంత వరకు కూడాను రాగద్వేషములు తప్పినవి కాదు.
0: So long as you are having egoism and attachment, you would not be able to free yourself from attachment and
1: ఈ రాగద్వేషములకు అహంకార మమకారములకును కర్మనే కారణం.
0: For all this it is the action which is responsible.
1: కనుక ఈ కర్మను నీవు ఆచరించు.
0: You perform action.
1: కర్మను సరైనటువంటి స్థితిలో నీవు అనుభవించు.
0: You enjoy the action also in the proper way.
1: మొట్టమొదట కర్మను నీవు అర్థం చేసుకో.
0: ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ అండర్స్టాండ్
1: యాక్షన్. భాగవతం నందు కూడాను కర్మమున పుట్టు జంతువు.
0: ద సేమ్ థింగ్ హస్ బీన్ టోల్డ్ ఇన్ భాగవత యాజ్ ఎవ్రీ పర్సన్ ఈస్ బోర్న్ ఇన్
1: కర్మమున వృద్ధి పొంది కర్మమున చను.
0: హీ డెవలప్స్ ఇన్ యాక్షన్ అండ్ హీ డైస్ ఇన్ యాక్షన్.
1: కర్మమి నరునకు దైవము.
0: Action is God for man.
1: కర్మమి సుఖదుఖములకు కారణమిలలో ఉన్నాడు.
0: ఇట్ ఈస్ యాక్షన్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫార్ గుడ్ ఆర్ బ్యాడ్ హ్యాపీనెస్ ఆర్ జాయ్.

0: దుఃఖమునకు,
1: ఫర్ యువర్ జాయ్ ఆర్ సారో,
0: నీ పాపమునకు పుణ్యమునకు,
1: ఫర్ యువర్ సిన్ ఆర్ ఫర్ వర్చ్యూ,
0: నీ ఆనందమునకు లేక ఆహ్లాదమునకు,
1: ఫర్ యువర్ జాయ్ అండ్ డిలైట్,
0: నీ లాభ నష్టములకు కూడాను కర్మనే కారణం.
1: ఫర్ ద ప్రాఫిట్ ఆఫ్ ద లాస్
0: అసలు నీ జన్మమునకే కర్మ కారణం అన్నారు.
1: ఫర్ యువర్ వెరీ బర్త్ యాక్షన్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: కనుక కర్మను ఏదో ఒక అలక్ష్యంగా నీవు చూడవద్దు.
1: దేర్ఫోర్ యు షుడ్ నాట్ లుక్ అపాన్ యాక్షన్ విత్ ఇండిఫరెన్స్.
0: నీ జీవితం అంతా కూడాను కర్మతోనే ఆధార ముడిపడి ఉంటున్నది.
1: యువర్ ఎంటైర్ లైఫ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ యాక్షన్.
0: కర్మను గుర్తించి కర్మను ఆచరించు.
1: రికగ్నైజ్ యాక్షన్ అండ్ పర్ఫార్మ్ యాక్షన్.
0: ఏదో ఇది చిన్నది కదా అని నీవు ఒక విధమైనటువంటి యొక్క అలక్ష్యం చేయకు.
1: యు షుడ్ నాట్ బి ఇండిఫరెంట్ థింకింగ్ దట్ యాక్షన్ ఇస్ ఆఫ్టర్ ఆల్ ఎ స్మాల్ థింగ్.
0: చిన్నదిగా ప్రారంభమై మహావృక్షంగా తయారు కావచ్చు.
1: It may start as a small sapling but may grow into a very big tree.
0: భూమిలో పాతినటువంటి విత్తనము తన దేహాన్ని సిద్ధము చేసుకున్నప్పుడే మహావృక్షంగా మారగలదు.
1: When a seed breaks itself out, when it is sown inside the mud or earth, it will be able to become a tree.
0: మహావృక్షంగా మారినప్పుడే ఫలమును నీకు అందించగలదు.
1: When it becomes a big tree, it will be able to offer you fruits.
0: కనుక నీ మొట్టమొదట నీ అహంకారం అనేటువంటి విత్తనమును సిద్ధం చేసుకున్నప్పుడే నీ జీవితం అనేటువంటి వృక్షము లోపల నాన ఫలమును నీవు అందుకోగలవు.
1: Only when you destroy the seed of egoism, you will be able to get the fruits of wisdom.
0: ఈ అహంకారమునకు స్థానం ఎక్కడిది?
1: What is the root cause of
0: దేనికి నీవు అహంకారపడుతున్నావు?
1: Why should you feel egoistic?
0: మానవత్వంలో ఉండినటువంటి అజ్ఞానం అదే మొట్టమొదటిది.
1: ది ఇగ్నోరెన్స్ విచ్ ఇస్ ఇన్హెరెంట్ ఇన్ మ్యాన్ ఈస్ దాట్.
0: ఈ అహంకారమునకు స్థానం ఎక్కడో, దీని పుట్టుకు స్థానం ఎక్కడో, ఇది అంత్యమయ్యేటువంటి స్థానం ఎక్కడో అనేటువంటి విషయాన్ని ప్రతి వ్యక్తి కూడాను విచారించాలి.
1: ఎవ్రీ పర్సన్ హ్యాస్ టు థింక్ వాట్ ఈస్ ది ప్లేస్ ఆఫ్ బర్త్ ఆఫ్ దిస్ ఈగోయిజం అండ్ వేర్ డస్ ఇట్ ఎండ్.
0: బస్సు గంటకు ఏ 40 మైళ్ళు ఈ 50 మైళ్ళు ప్రయాణం చేస్తుంది.
1: బస్ ట్రావెల్స్ అట్ ద రేట్ ఆఫ్ 40 or 50 miles an hour.
0: ఏరోప్లేన్ ఒక 300, 400, 500 ప్రయాణం చేస్తుంది.
1: An aeroplane may fly at the speed of 300, 400, 500 miles an hour.
0: అయితే జగత్తునందు కాంతి అనేటువంటిది ఒకటి ఉంటుండాలి.
1: బట్ ఇన్ ద వరల్డ్ దేర్ ఇస్ సంథింగ్ ఎఫల్జెన్స్.
0: దీని ఆధ్యాత్మిక మార్గంలో అశాంతిలోని ప్రకాంతి, ప్రకాంతిలోని పరంజ్యోతి అని, అశాంతిలోని ప్రశాంతి, ప్రశాంతిలోని పరంజ్యోతి, పరంజ్యోతి పరమాత్మ స్వరూపం. ఈ తత్వం లోపల అశాంతిలోనే ప్రశాంతి ఉంటుండాలి.
1: ఇన్ స్పిరిచువల్ వరల్డ్ ఇట్ హస్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ దట్ ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ పీస్ ఇట్ సెల్ఫ్ దెర్ ఇస్ పీస్.
0: ప్రశాంతిలోనే ప్రకాంతి ఉంటుండాలి.
1: ఇన్ పీస్ ఇట్ సెల్ఫ్ దెర్ ఇస్ స్ప్లెండర్.
0: ఆ ప్రకాంతియే పరంజ్యోతి అన్నారు.
1: దిస్ స్ప్లెండర్ ఇట్ సెల్ఫ్ ఈస్ పరంజ్యోతి.
0: ఈ లౌకికమైన జగత్తులో కాంతి అనేటువంటిది
1: in this worldly existence the light
0: gantaku
1: the light travels
0: 67 crore miles prayanam chestuntundadi
1: at the rate of 67 crore miles an hour.
0: ee vidhanga prayanam chestunte oka samvatsaramunaku light year antadini oka samvatsaramunaku inchu minchu 600,000 crore miles dooram prayanam chestundadi
1: at this rate the light travels for a year 6 lakh crores of miles.
0: Manaku kanipinchetunte suryudu manaku ati samipamulo undinattuga bhavistunnam.
1: The sun whom we can see, we consider him to be very near us.
0: Inchu minchu mana bhoomiki suryuniki 9 kotla chillara mile dooram untundali.
1: Approximately the distance between the earth and the sun is about 9 crore miles.
0: ఈ సూర్యుడే మనకి ఎంతో ప్రకాశంగాను, సూర్యుని యొక్క తేజస్సు ఎంతో మిరుమిట్లు కలుపుతూ ఉంటుండాలి.
1: ది స్ప్లెండర్ అండ్ ద లైట్ ఆఫ్ సన్ ఈజ్ సో మచ్ ఫర్
0: ఇది ఒక్క సూర్యుని యొక్క కాంతి మాత్రమే.
1: దిస్ ఇస్ ఓన్లీ ది లైట్ ఆఫ్ ఓన్లీ వన్ సన్.
0: అయితే నక్షత్రాలు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ స్టార్స్.
0: ఇవి 4 సంవత్సరముల కాంతి దూరంగా ఉంటుండాలి.
1: ది డిస్టెన్స్ ఈజ్ ఆల్మోస్ట్ 4 light years.
0: అనగా 23-24 lakh crore miles దూరంలో ఉంటున్నాయి నక్షత్రాలు.
1: ది డిస్టెన్స్ ఈజ్ సంథింగ్ లైక్ 23 or 24 lakh crore miles.
0: మనకు కనిపించేది ఒక చుక్క ఒక చుక్క ప్రక్క పక్కన ఉండినట్టుగా మనకు కనిపిస్తుండాలి.
1: ది స్టార్స్ లుక్ యాజ్ దో దే ఆర్ క్లోజ్ టు ఈచ్ అదర్.
0: కానీ ఒక్కొక్క నక్షత్రమునకు ఒక్కొక్క నక్షత్రమునకు 1,000,000 miles దూరం ఉంటుండాలి.
1: బట్ ది డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ 2 stars ఈజ్ సంథింగ్ కంపేరబుల్ టు క్రోర్స్ ఆఫ్ మైల్స్.
0: మనం ఈ భూమి నుంచి చూసేటప్పటికీ ఏదో పాలారబోసినట్టుగా కనిపిస్తున్నాయి.
1: ఇట్ లుక్స్ యాస్ దో దట్ మిల్క్ ఇస్ స్ప్రెడ్ ఆన్ ద స్కై.
0: మనకు కనిపించేటువంటి నక్షత్రములే కొన్ని కోట్లకు కోట్లకు కోట్లకుగా కనిపిస్తున్నాయి.
1: ది స్టార్స్ దట్ వి సీ ఆర్ సంథింగ్ నంబరింగ్
0: ఇంకా మనకు కనిపించినటువంటివి ఎన్నో ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ మెనీ మోర్ థింగ్స్ విచ్ వి హావ్ నాట్ బీన్ ఏబుల్ టు సీ.
0: ఇలాంటి కోట్లకు మైళ్ళ దూరము, కోట్ల విస్తీర్ణము, కోట్ల విధమైనటువంటి నక్షత్రములు కలిగినటువంటి ఈ యొక్క జగత్తు లోపల ఈ భూమండలము ఎంత మాత్రం.
1: వాట్ ఈస్ ది సైజ్ ఆఫ్ అర్త్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ఎ యూనివర్స్ వేర్ దేర్ ఆర్ క్రోర్స్ ఆఫ్ స్టార్స్ విత్ ద డిస్టెన్స్ ఆఫ్
0: సూర్యమండలములో ఈ యొక్క భూగోళం ఎంతది.
1: వాట్ ఈస్ ది ప్లేస్ ఆఫ్ అర్త్ ఇన్ ది సోలార్ సిస్టమ్
0: ఈ భూగోళము లోపల భారతదేశం ఎంత చిన్నది.
1: ఇన్ దిస్ అర్త్ వాట్ ఈస్ ది సైజ్ ఆఫ్ ఇండియా
0: ఈ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం ఎట్టిది.
1: వాట్ ఈస్ ది సైజ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్
0: ఈ ఆంధ్ర రాష్ట్రంలో అనంతపురం జిల్లా ఎంతది.
1: హౌ బిగ్ ఈస్ అనంతపురం డిస్ట్రిక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్
0: ఈ అనంతపురం జిల్లా లోపల మన గ్రామం ఎంత చిన్నది.
1: హౌ స్మాల్ ఈజ్ అవర్ విలేజ్ ఇన్ అనంతపురం
0: మన గ్రామంలో నీవెంతటి వాడు.
1: అండ్ హౌ స్మాల్ యు ఆర్
0: ఎవరిని చూచి నీవు గర్వపడుతున్నావు.
1: Whom are you seeing and
0: దేనిని చూసి నీకు అహంకారం వస్తుంటుండాలి.
1: Why are you getting this egoistic feeling?
0: ఈ విశాలమైన జగత్తును చూస్తే నీకు అహంకారం రావడానికి ఏమైనా అవకాశం ఉందా.
1: If only you take cognizance of the vastness of this world, can you get egoist?
0: కనుక విశ్వము యొక్క స్వరూపాన్ని కాని భూమండలం యొక్క విషయాన్ని కాని తెలుసుకోలేనటువంటి వ్యక్తి మాత్రమే ఈ అజ్ఞానముకు గురి అయి అహంకారం పెంచుకుంటున్నాడు.
1: ఓన్లీ ఎ పర్సన్ హు హాజ్ నాట్ రికగ్నైజ్డ్ ది గ్రేట్నెస్ ఆఫ్ ది యూనివర్స్ అండ్ ది వాల్యూమ్ ఆఫ్ ది ఎర్త్ వన్ వుడ్ బి చార్జ్డ్ విత్ ఈగో.
0: ఓన్లీ ఈ దేహమును ఏమైనా చూచి నీవు అహంకార పడుతున్నావా.
1: ఆల్ రైట్ ఆర్ యూ ప్రౌడ్ ఆఫ్ యువర్ ఓన్ బాడీ.
0: దేహము పాంచభౌతికము.
1: బాడీ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ 5 ఎలిమెంట్స్.
0: దేహము కూలక తప్పదు ఎప్పుడు.
1: వన్ డే ఆర్ ది అదర్ ఇట్ హాస్ టు పెరిష్.
0: దేహి నిరామయుండు.
1: ది ఇన్డ్వెలర్ ఇస్ పర్మనెంట్.
0: గణుతింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
1: ఇఫ్ ఓన్లీ యు లుక్ ఇన్ టు ది ఇన్డ్వెలర్ డస్ నాట్ హ్యావ్ బర్త్ డెత్ ఆర్
0: చివాడ మరినపు కొంప.
1: ఓ మ్యాడ్ పర్సన్ దిస్ పర్టికులర్ బాడీ.
0: రోగముల మ్రగ్గడు సేవక గంప.
1: ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ డిసీజెస్.
0: జాత సంచలనము పొందు దుంప.
1: ఇట్ అండర్గోస్ మెనీ చేంజెస్.
0: భవసాగర మీద లేని కంప.
1: ఇట్ హెస్ నాట్ బీన్ ఏబుల్ టు ట్రావెల్ ది ఓషన్ ఆఫ్ సంసార.
0: ఈ మే నుచ్చలమని నమ్మబోకు మనసా హరిపాదములు ఆశ్రయించవే.
1: ఓ మైండ్ డోంట్ కన్సిడర్ దిస్ యాజ్ పర్మనెంట్. టేక్ షెల్టర్ ఇన్ ద ఫీట్ ఆఫ్ ఇన్ ద లోటస్ ఫీట్ ఆఫ్ హరి.
0: కనుక దేహ సంబంధమైనటువంటి యొక్క దీనిని నీవు ఆధారంగా తీసుకుంటామంటే ఇది కేవలం జడమైనటువంటిది.
1: ఆన్ ద బేసిస్ ఆఫ్ ద బాడీ యు ఆర్ బీయింగ్ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. దిస్ ఇస్ ఓన్లీ ఇనర్ట్.
0: ఈ దేహం ఏ రీతిగా తయారవుతుంటుండాలి.
1: హౌ డస్ దిస్ బాడీ మేనిఫెస్ట్.
0: 7 బకెట్ల నీళ్లు.
1: దిస్ కన్సిస్ట్ ఆఫ్ 7 బకెట్
0: నీళ్లు. చున్నపు నీళ్లు.
1: దిస్ కన్సిస్ట్ ఆఫ్ వాటర్ ఆఫ్ చున.
0: రెండించెల ప్రమాణంతో కలిగినటువంటి 4 మూలికలు. నెయిల్స్.
1: 4 నెయిల్స్ విత్ ది సైజ్ ఆఫ్ అవర్ 2 inches.
0: 1100 మ్యాచి స్టిక్స్ లో ఉన్నటువంటి యొక్క ఆ ముందు ఉన్నటువంటి మందు.
1: ది వాల్యూమ్ ఆఫ్ 11,000 మ్యాచ్ స్టిక్స్. ది ఫాస్ఫరస్ ది టోటల్ ఫాస్ఫరస్ కంటైన్డ్ ఇన్ 11,000.
0: 4 పెన్సిల్స్ లో ఉండేటువంటి యొక్క ఇది సీసం.
1: ది లెడ్ విచ్ కన్సిస్ట్ విచ్ ఆర్ దేర్ ఇన్ 4 పెన్సిల్స్.
0: 2 lux సోపులు.
1: 2 lux సోప్స్.
0: ఇవన్నీ చేరితే ఒక దేహం తయారవుతుంది.
1: వెన్ యూ పుట్ ఆల్ దీస్ థింగ్స్ టుగెదర్ ఇట్ బికమ్స్ వన్ బాడీ.
0: మన చున్నమే ఈ రక్తంగా మారిపోతుంటుంది అది చున్నపు నీళ్లు.
1: ఇట్ ఈస్ ది చున్ ఆఫ్ వాటర్ విచ్ బికమ్స్ బ్లడ్.
0: ఇంట్లోనే ఐరన్ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఐరన్ ఇన్ దిస్.
0: ఈ విధంగా జడమైనటువంటి పదార్థంతో ఏర్పడినటువంటి ఈ దేహం జడం కాక చైతన్యమెట్ అవుతుంది.
1: ది బాడీ విచ్ కన్సిస్ట్ ఆఫ్ విచ్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ దీస్ ఇనర్.
0: కనుకనే ఇది దేహము అన్నారు.
1: That is why this has been described as a body which will be destroyed.
0: ఈ దేహి అనేటువంటి వాడు దేహంలో ఉండటం చేతనే ఇది నడుస్తూ ఉంటుండాలి.
1: This body is able to move about because there is indweller inside.
0: అదొక వాల్ క్లాక్.
1: There is a wall clock there.
0: అక్కడ 3 పిన్నులు ఉంటున్నాయి.
1: There are 3 hands there.
0: ఒకటి సెకండ్ది.
1: One stands for the seconds.
0: రెండోది మినిట్స్ది.
1: The second one is minutes hand.
0: మూడవది గంటలది.
1: The third one is hours hand.
0: కీ ఇచ్చేస్తే 3 తిరుగుతూనే ఉంటున్నాయి.
1: When you wind the watch, all these 3 hands will be moving.
0: ఎంతవరకు ఇవి తిరుగుతాయి?
1: For how long they keep moving.
0: Key undinanta varaku tirugutayi.
1: As long as the power of winding is there, they will be
0: key nilchipothane danni idi idinadi kalchukodu ekkada ekkade nilchipothayi.
1: The moment the total power is exhausted, they stand still wherever they are.
0: Mana hrudayam aneetundi oka wall.
1: Our heart may be compared to a wall.
0: Ee hrudayaniki body aneetundi wall clock tagilicharu.
1: To this we have hung the body as a wall clock.
0: అక్కడ శ్వాసమే కీ.
1: ది బ్రెత్ మే బి కంపేర్డ్
0: మన కర్మలే సెకండ్లు.
1: అవర్ యాక్షన్స్ మే బి కంపేర్డ్ టు సెకండ్స్
0: భావములే మినిట్స్.
1: అవర్ ఫీలింగ్స్ మే బి కంపేర్డ్ టు మినిట్స్ హ్యాండ్.
0: మన ఆనందమే ఇందులో అవర్స్.
1: అవర్ జాయ్ మే బి కంపేర్డ్ టు ది అవర్స్ హ్యాండ్.
0: అయితే కర్మలు ఎందుకు చూసి చేయాలి అని.
1: ఇన్ దట్ కాంటెక్స్ట్ వై షుడ్ యూ పర్ఫార్మ్ యాక్షన్.
0: సెకండ్స్ ముళ్ళు 60 క్విక్ గా తిరిగి తిరిగి తిరిగి తిరిగి వచ్చేసేస్తుంది.
1: ది సెకండ్ హ్యాండ్ Second hand moves very fast and covers 60
0: 60 ఇండు ఈ సెకండ్ ముళ్ళు తిరిగేటప్పటికి మినిట్స్ మిల్లు ఒక్క ఇంటికి వస్తుంది.
1: When the second hand move one round full, it moves only one house, 1/60th.
0: మినిట్స్ ముళ్ళు 60 ఇండు చుట్టేటప్పటికి గంట ఇల్లు ఒక్క ఇంటికి వచ్చేస్తుంది.
1: When the minutes hand moves 60 houses, the hours hand moves only by one house.
0: అయితే సెకండ్ ముళ్ళు మినిట్స్ ముళ్ళు తిరిగేది మనకు కనిపిస్తుండాలి.
1: But we see the movement of the seconds hand and the minutes hand.
0: Hours mullu tirigedi kanipinchatam ledu.
1: We would not be able to notice the
0: movement. Akkade manalo undinatvanti okka sukshmata.
1: This is an inner secret.
0: Aithe ee moodu kudanu gantaku oka thori moodu kalustunnayi.
1: Once in an hour all these three hands meet.
0: Ide jeeveshwara prakruti ani.
1: This has been described as Jeeveshwara Prakruti.
0: ఈ ప్రకృతి అనేటువంటిది కర్మకాండ.
1: The prakruti or nature may be described.
0: ప్రకృతి అనేది కర్మక్షేత్రము.
1: ప్రకృతి ఈస్
0: ఈ కర్మక్షేత్రంలో కర్మలు అనేటువంటివి ఒక 60 కర్మలు మనం మంచి కర్మలు చేసేటప్పటికీ.
1: ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ వెన్ వీ పర్ఫార్మ్ 60 గుడ్ యాక్షన్స్
0: ఒక్క సద్భావము అనేటువంటిది మినిట్స్ లో వచ్చి చేరిపోతాం.
1: వన్ గుడ్ ఫీలింగ్ విల్ బి ఎమనేటింగ్.
0: మనకు ఒక్క సద్భావం రావాలంటే 60 మంచి కర్మలు చేయాలి.
1: ఇఫ్ యు షుడ్ గెట్ ఏ గుడ్ ఫీలింగ్ వి హావ్ టు పర్ఫార్మ్ 60 గుడ్ యాక్షన్స్.
0: మనం 60 మంచి భావములు మనం తలచినామంటే ఒక్క అవర్స్ అనేటువంటి ఆత్మస్థాయికి చేరుతుంది.
1: ఇఫ్ వి వర్ టు జస్ట్ హ్యావ్ 60 గుడ్ ఫీలింగ్స్ లైక్ దాట్ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ హ్యావ్ వన్ మూమెంట్ ఇన్
0: ఆల్. కనుక నీవు అనేక సత్కర్మలు ఆచరించు అని చెప్పారు ఇక్కడ.
1: Therefore Arjuna was just asked to perform good action.
0: అనేక సత్కర్మలు ఆచరించినప్పుడే ఏదో ఒకటి రెండైన సద్భావాలు నీలో వచ్చి చేరుతాయి.
1: When you do innumerable good actions, you are likely to get one or two good feelings.
0: అనేక సద్భావములు నీవు అభివృద్ధి పరుచుకున్నప్పుడే నిత్య సత్యమైనటువంటి ఒక స్వస్వరూపంలో చేరిపోతావు.
1: ఓన్లీ వెన్ యూ డెవలప్ గుడ్ ఫీలింగ్స్ ఇన్ ఇన్యూమరబుల్ వే యుడ్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ ఇన్ టు ఆత్మతత్.
0: కనుకనే మనము అనేక సత్కర్మలు ఆచరించాలి.
1: దేర్ఫోర్ వీ హావ్ టు పర్ఫార్మ్ మెనీ గుడ్ యాక్షన్స్.
0: కర్మాచరణ నిమిత్తమే కాయం వచ్చింది.
1: బాడీ హాస్ బీన్ గివెన్ ఫర్ ది పర్పస్ ఆఫ్ పర్ఫార్మింగ్.
0: కర్మను చేయకుండా కాలం ఒక్క క్షణమైనా ఉండడానికి వీల్లేదు.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు స్పెండ్ ఈవెన్ అ మోమెంట్ వితౌట్ పర్ఫార్మింగ్.
0: కనుకనే వేదమునందు కర్మకాండకు అధిక ప్రధానం ఇచ్చారు.
1: దట్ ఈస్ ద రీజన్ వై కర్మకాండ హాస్ బీన్ గివెన్ అ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్.
0: కర్మకాండ అనగా కేవలము దానము యజ్ఞము ఈ జపము ఇలాంటిది మాత్రమే కాదు.
1: Karmakanda does not refer to only giving charity and performing penance.
0: Aithe ee karmalo nishkama karma okatu untundali.
1: Among the action there is an action which does not
0: ledi nishkama karma leka edi karma yogamu.
1: What is karma yoga or nishkama karma?
0: Ahankaram lekunda aasakti lekunda చేసేటువంటి కర్మలన్నీ కూడాను కర్మయోగములే.
1: వితౌట్ హ్యావింగ్ ఎనీ డిజైర్ అండ్ ఎ ఫీలింగ్ ఆఫ్ ఈగోయిజం ఆల్ ది యాక్షన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్ మే బి కంపేర్డ్ టు కర్మయోగం.
0: ఆసక్తితో చూడినటువంటి ఒక అహంకారం ఉండినప్పుడే ఇది కర్మగా మారిపోతుంది.
1: ఓన్లీ వెన్ యూ అసోసియేట్ విత్ ఫీలింగ్ ఆఫ్ ఈగోయిజం అండ్ అటాచ్
0: ఇది కర్మయోగం కూడా కాదు.
1: దిస్ డస్ నాట్ బికమ్ కర్మయోగ ఆల్సో.
0: ఇది యజ్ఞం కూడాను కాదు.
1: దిస్ నాట్ ఈవెన్ యజ్ఞ.
0: కనుక అహంకారమును దూరం చేసి
1: remove and drive away your egoism.
0: ఆసక్తిని అణగదొక్కి
1: suppress your own
0: కర్మలు ఆచరించడమే ఇది ఒక యజ్ఞ రూపాన్ని ధరిస్తుంది.
1: When you perform actions it becomes యజ్ఞ.
0: కనుక యజ్ఞమన్నను త్యాగమన్నను లేక యోగమన్నను ఇది ఒక్కటి.
1: Penance, sacrifice or yoga, all these three may convey the same.
0: మానవుడు చేసేటువంటి ప్రతి కర్మ కూడాను యజ్ఞముతో సమానమే.
1: ఎవ్రీ యాక్షన్ పర్ఫార్మ్ బై మ్యాన్ మే బి కంపేర్డ్ టు
0: యజ్ఞ భావమును హృదయమునందు ఉంచుకొని కర్మలు ఆచరించినప్పుడే అది సరైనటువంటి యోగంగా తయారవుతుంది.
1: ఓన్లీ వెన్ వన్ పర్ఫార్మ్స్ ది యాక్షన్ విత్ ఎ ఫీలింగ్ ఆఫ్ యజ్ఞ ఇన్సైడ్ ద హార్ట్,
0: అహంకారంతో కూడినటువంటి పనులు అన్ని కూడా కేవలం ఆడంబరమైనటువంటివి, ఇది అత్యల్పమైనటువంటివి.
1: ఆల్ యాక్షన్స్ అసోసియేటెడ్ విత్ ఈగోయిజం ఆర్ స్మాల్ అండ్ దే విల్ బి హార్మ్ఫుల్.
0: కనుకనే కర్మను ఆచరించు.
1: Therefore, perform action.
0: మన ఉచ్ఛ్వాస నిశ్వాసములు కూడా కర్మనే.
1: Inhaling and exhaling is also an action.
0: కర్మను ఆచరించక మానవుడు జగత్తులో క్షణమైన ఉండడానికి వీలు కాదు.
1: Without performing action, man cannot live even for a moment in the world.
0: కనుక కర్మలు ఎట్టివో ఫలము అట్టివిగా ఉంటాయి.
1: As the actions are, so the results would be.
0: భావములు ఎట్టివో కర్మలు అట్టివిగా ఉంటాయి.
1: Actions will depend upon the feelings also.
0: తలంపులు ఎట్టివో భావములు అట్టివిగా ఉంటాయి.
1: As thoughts are, so the feelings would be.
0: ఆహారం ఎట్టివో తలంపులు అట్టివిగా ఉంటాయి.
1: As food is, so the thoughts would be.
0: కనుకనే ఇందుకు సాత్విక ఆహారం కూడాను అత్యవసరం అన్నారు.
1: Therefore it is said in this context there is need for సాత్విక ఆహారం.
0: ఒక చిన్న ఉదాహరణము.
1: One small example.
0: మనం ఒక మంట వేసుకుంటాం.
1: We are just having a small fire.
0: మంట ఎట్టిదో పొగ అట్టిది.
1: The smoke depends upon the type of fire that is.
0: పొగ ఎట్టిదో మేఘం అటువంటిది.
1: The cloud depends upon the smoke.
0: మేఘం ఎటువంటిదో వర్షం అటువంటిది.
1: Rain depends upon the cloud.
0: వర్షం ఎటువంటిదో పంట అటువంటిది.
1: The crop depends upon the rain that.
0: పంట ఎటువంటిదో వంట అటువంటిది.
1: The food depends upon the crop that.
0: వంట ఎటువంటిదో మన ఒంటి అటువంటిది.
1: Our
0: దేహం అటువంటిది.
1: Our body is in the same way as the food.
0: కనుక ఆహారమును పట్టే మన దేహం ఉంటుండాలి.
1: అవర్ బాడీ డిపెండ్స్ అపాన్ ద ఫుడ్ దట్ యు టేక్.
0: కనుక మొట్టమొదటి కర్మలు సరి అయినటువంటి సత్కర్మలుగా ఆచరించినప్పుడు మన జన్మం సార్థకం అవుతుంది.
1: దేర్ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ వెన్ అవర్ యాక్షన్స్ ఆర్ ఆల్ రైట్ అవర్ బర్త్ వుడ్ బి ఓకే.
0: కనుకనే కర్మకాండ యందు ఈ కర్మ ఫలమును మాత్రము లక్ష్యం నందించుకొనక కర్మాచరణ మాత్రము లక్ష్యం నందించుకోమని చెప్పని, ఆ కర్మాచరణ కూడాను సరి అయినటువంటి రీతిగా నీవు ఆచరించమని చెప్పినప్పుడు బోధిస్తూ వచ్చాడు.
1: Therefore, Krishna has said that in the context of performing action, without keeping the fruits of action.
0: నీ అధికారమంతా కర్మ పైన ఉంచు కాని కర్మ ఫలం ఏమాత్రం కూడా నువ్వు లక్ష్యం చేయవద్దన్నాడు.
1: Keep all your rights in performing action. Do not care for the fruits thereof.
0: మనకు మంచి చెడ్డ లేక దుఃఖము ఆనందము ఉంటుండాలి.
1: We may be associated with good or bad. We may be suffering from.
0: ఈ దుఃఖాన్ని మనం ఏ రీతిగా మనం నివారణ చేసుకోవాలి?
1: హౌ టు గెట్ రీడ్ ఆఫ్ సారో.
0: దుఃఖం దేని వల్ల లభించింది?
1: వై ఆర్ యూ గెటింగ్, వాట్ ఇస్ ది రీజన్ ఫర్?
0: కర్మ వల్లనే దుఃఖం వచ్చింది.
1: యాక్షన్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: కర్మ వల్లనే పాపం వచ్చింది.
1: సిన్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: కాబట్టి ఈ దుఃఖమును పాపమును ఏ రీతిగా మనం నివారణ చేసుకోవాలి?
1: హౌ టు గెట్ రీడ్ ఆఫ్ సిన్ అండ్ సారో.
0: తిరిగి కర్మల ద్వారానే నివారణ చేసుకోవాలి.
1: త్రూ యాక్షన్ అలోన్ యు హావ్ టు గెట్ రీడ్ ఆఫ్ దెమ్.
0: వజ్రాన్ని కోయాలంటే తిరిగి వజ్రమే కావాలి. కర్మను అలక్ష్యం చేస్తే మన జన్మమే అలక్ష్యం అయిపోతుంది.
1: ఇఫ్ యు ఆర్ ఇండిఫరెంట్ టువర్డ్స్ యాక్షన్ యువర్ లైఫ్ ఇట్సెల్ఫ్ విల్ బి రన్నింగ్ ది రిస్క్.
0: కర్మను నిరర్థకం చేస్తే జన్మం కూడా వ్యర్థం అయిపోతుంది.
1: ఇఫ్ యు వేస్ట్ యువర్ యాక్షన్ యువర్ లైఫ్ ఇట్సెల్ఫ్ విల్ బికమ్ ఎ వేస్ట్.
0: కర్మను ఆదర్శవంతమైన రీతిగా నిరూపించే నిమిత్తమే మనకు జన్మం వచ్చింది.
1: Life has been given in order to prove action as an ideal.
0: అసలు కర్మ అంటే కేవలం మనం చేసేటువంటి పనులు కాదు, ఇది సరైనటువంటి అర్థం.
1: The real meaning of action does not mean the
0: దేహమునకే కర్మ అని ఒక పేరు.
1: One name of body itself is karma.
0: ఎందుకంటే కర్మల వల్లనే వచ్చినటువంటిది కనుక ఈ దేహము, దీనికే కర్మ స్వరూపం.
1: As the body is the result of action performed, if the one of the meanings of karma is body itself.
0: కనుక కర్మ దేహం ఇది.
1: This body is the consequence of action.
0: ఈ కర్మల ద్వారానే
1: through action alone
0: కాలమును
1: time
0: సార్థకం చేసుకోవాలి.
1: Time has to be sanctified.
0: కాలకర్మ కారణ కర్తవ్యములన్నీ కూడాను కాయముతోనే కూడి ఉంటున్నాయి.
1: Body is associated with the time, causation and circumstances.
0: అయితే ఇది జాగ్రత్త అవస్థకు మాత్రమే నిరూపిస్తూ వస్తుంది.
1: But this is restricted only for the waking state.
0: కానీ స్వప్నావస్థ లోపల కేవలం మనసు మాత్రమే ఉంది, కానీ సర్వకర్మలు కూడా నీలమైపోతాయి.
1: ఇన్ ద డ్రీమ్ స్టేట్ దే విల్ నాట్ బి ఎనీ యాక్షన్ అట్ ఆల్, బట్ విల్ బి హావింగ్ ఓన్లీ
0: మైండ్. సర్వేంద్రియములు కూడా స్తంభించిపోతాయి.
1: ఆల్ ది సెన్సెస్ విల్ బి స్టిల్.
0: సుషుప్తి స్థితి లోపల ఆ యొక్క మనసు కూడా లీనమైపోతుంది.
1: ఇన్ ద స్టేట్ ఆఫ్ డీప్ స్లీప్ దేర్ వుడ్ నాట్ బి ఈవెన్ మైండ్.
0: అదే కారణ స్వరూపం అన్నారు.
1: దట్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్
0: ఈ కారణమునకు అతీతమైనటువంటిదే మహాకారణం అని.
1: మహాకారణ ఈజ్ ద వన్ విచ్ ట్రాన్సెండ్ దిస్ కారణ.
0: ఈ మహాకారణ తత్వమే దైవత్వము.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ మహాకారణ ఇట్ సెల్ఫ్ ఈస్ డివినిటీ.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
0: జాగ్రత్త అవస్థ యందు,
1: ఇన్ ది వేకింగ్ స్టేట్,
0: 4:15
1: బై 4:15
0: నీ దేహము,
1: యువర్ బాడీ,
0: హాస్టల్ నుంచి
1: హెస్ కమ్ ఫ్రమ్ ద హాస్టల్,
0: నడుచుకొని బయలుదేరి వచ్చింది.
1: ఇట్ హెస్ కమ్ వాకింగ్ ఫ్రమ్ ద హాస్టల్.
0: 4:15 నీవు బయలుదేరావు.
1: By 4:15 you have started.
0: 4:30 ప్రశాంతిలయం చేరినావు.
1: You have reached ప్రశాంతిలయం by 4:30.
0: ఇక్కడ కాలము 15 నిమిషములు పట్టింది.
1: It has taken 15 minutes.
0: కాయము నడిచింది.
1: The body has moved.
0: కర్తవ్యము ఉపన్యాసం వినాలని.
1: The object is to listen to the discourse.
0: కాలము, కర్మ, కర్తవ్యము.
1: The time, the action and the duty.
0: కారణం,
1: reason,
0: జన్మ సార్థకం చేసుకోవాలి.
1: ఫర్ శాంక్టిఫైయింగ్ వన్స్ ఓన్ బర్త్.
0: ఈ భగవద్గీతను వినటం చేత నా జన్మం సార్థకం అవుతుంది.
1: బై లిసనింగ్ టు దిస్ భగవద్గీత ఐల్ బి
0: జాగ్రత్తలో. కాలము 30 నిమిషములు, కాయము నడిచి రావటము.
1: ఇన్ ది వేకింగ్ స్టేట్ ది టైమ్ ఈజ్ అబౌట్ హాఫ్ అన్ అవర్.
0: కర్తవ్యం భగవంతుని యొక్క ఇది, భగవద్గీత వినాలి.
1: ది డ్యూటీ ఈజ్ టు లిసన్ టు భగవద్గీత.
0: దీని యొక్క ఫలితము,
1: the fruits thereof is
0: karanam janma sarthakam,
1: to sanctify one's own life.
0: Varuku ikkada kala karma karana kartavyalu naalugu untunnayi manaku.
1: In this particular context we can just see kala karana kartavya karma.
0: Neevu ee upanyasamu bhajana aina tarvata hostel ku pothunnavu.
1: After this discourse is over you will be going back to the hostel.
0: భోజనం చేశావు, పరుపు పైన పండుకున్నావు.
1: యు హ్యాడ్ యువర్ డిన్నర్ అండ్ యు హావ్ రిలాక్స్డ్ ఆన్ ద బెడ్.
0: నిద్ర వచ్చింది.
1: యు హావ్ స్లెప్ట్ ఆఫ్.
0: నీకు ఒక కల వచ్చింది.
1: యు హ్యాడ్ ఎ డ్రీమ్.
0: ఎక్కడ ఉన్నావు?
1: వేర్ వర్ యు ఇన్ ద డ్రీమ్?
0: ఆ కల లోపల నీవు మెడ్రాస్ మౌంట్ రోడ్ లోపల తిరుగుతున్నావు.
1: ఇన్ ద డ్రీమ్ యు ఆర్ వాండరింగ్ ఇన్ మౌంట్ రోడ్ ఆఫ్ మెడ్రాస్.
0: అయితే నీవు హాస్టల్ నుంచి ఎప్పుడు బయలుదేరినావు?
1: వెన్ డిడ్ యు లీవ్ ఫ్రమ్ ద హాస్టల్?
0: కాలము లేదు.
1: There was no time there.
0: కార్లో పోయినావా, ప్లేన్ లో పోయినావా, బస్ లో పోయినావా, ఏది లేదు.
1: హ్యావ్ యూ ట్రావెల్డ్ బై కార్, బై బస్ ఆర్ బై ప్లేన్?
0: ఎందుకోసం నువ్వు మెడ్రాస్ పోయినావు? కారణం తెలియదు.
1: వై డిడ్ యు గో టు మెడ్రాస్? దేర్ ఇస్ నో.
0: అక్కడ అనిపించింది ఏమిటి? కర్తవ్యం లేదు.
1: వాట్ ఈస్ ఇట్ దట్ హ్యావ్ ఎంజాయ్డ్ దేర్? దేర్ ఇస్ నో డ్యూటీ దేర్.
0: అక్కడ స్వప్నము లోపల కాలము, కారణము, కర్తవ్యము, కర్మ నాలుగు లేవు.
1: ఇన్ ద డ్రీమ్ స్టేట్ the time, the cause, the enjoyment and the pleasure, nothing is there.
0: Mari tacham evaru vachi ninnu leparu.
1: Immediately someone woke you up there.
0: Lechi chustepudu 5 nimishamu kuda kaledu ee swapnam.
1: By the time you got up from the dream,
0: ee 5 nimisham lopale nee Madras poi Mount Road lo tiriyadaniki ee vidhanga avakasam chikkindi.
1: Within a course of the 5 minutes of your dream, how did you?
0: Idi kevalamu manasika sancharame.
1: How did you go to Madras and enjoy? It was only a mental experience.
0: ఈ కాయం చేత, ఇంద్రియముల చేత నీవు ఏమాత్రం కూడా ఆచరించలేదు.
1: You have not performed this action either with the body or with the sense organs.
0: కనుక అది సూక్ష్మ స్వరూపము.
1: That may be described as a subtle form.
0: కారణ కర్మ కర్తవ్యములతో కూడినటువంటిది ఈ స్థూలము.
1: The gross body is associated with the time, the action and the circumstances and the
0: kala karma karana kartavyamulu lekunda kevalamu manasika tattvam maatrame soochchamu.
1: Without having all these things, only this mental
0: experience.
1: None of these things exist in the
0: dream. Ee manokalpana cheta aneka swaroopanni srushtistundadu.
1: On account of the tricks of the mind, you have been able to create a new world there.
0: Enta janani Mount Road lopala enni buildinglu, enta janalu, enta traffic, idantha srushtinchindi ee manasu.
1: Mind has created so many people in the Mount Road and so much.
0: Manasuku inta shakti untundadi.
1: Mind has this extraordinary
0: power. Maha balavattaramainatundi manasu.
1: It is a very powerful one.
0: మహా శక్తివంతమైనటువంటి మనస్సు.
1: ఇట్ ఇస్ ఎన్ ఎక్స్ట్రాఆర్డినరీ కెపాసిటీ.
0: దేనినైనా సృష్టిస్తుంది.
1: ఇట్ కెన్ క్రియేట్ ఎనీథింగ్.
0: దేనినైనా హతం చేస్తుంది.
1: ఇట్ కెన్ డిస్ట్రాయ్ ఎనీథింగ్.
0: ఈ రెండింటి యొక్క సమత్వము ఈ మనసునందే ఉంటుండాలి.
1: దిస్ పర్టికులర్ ఈక్వాలిటీ.
0: కనుక ఇట్టి మనస్సును భగవత్ అర్పితం గావించినప్పుడు సర్వము లయమైపోతుంది.
1: When you offer such a powerful mind at the lotus feet, everything.
0: మన సమస్త కర్మలకును మూల కారణం మనసే.
1: ఫర్ ఆల్ యువర్ యాక్షన్ ఇట్ ఇస్ ది మైండ్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: కనుక ఈ మనసును భగవత్ అర్పితం చేసినప్పుడు సర్వం కూడాను అందులో లీనమైపోతుంది.
1: When you offer your mind to the Lord, then everything will be offered to him.
0: ఇది భగవంతుని చింతను ఈ మనసును ఇమిడ్చినప్పుడు సర్వం కూడాను నిష్కామకరంగా మారిపోతుంది.
1: When you use your mind in thinking of the Lord, everything would be sacred.
0: కర్మ, వకర్మ, అకర్మ అని మూడు రకములైనటువంటివిగా ఉంటున్నాయి.
1: There are three types of karma: karma, vikarma and akarma.
0: ఈ కర్మ అవికర్మ కర్మలంతా కూడాను ఏ రీతిగా ఉంటున్నాయి?
1: హౌ ఆర్ దీస్ త్రీ థింగ్స్ కర్మ, కర్మ అండ్ అకర్మ?
0: భద్రాచలంలో రామదాసు చెప్పేటువంటి వాడు పాపం.
1: ఇన్ భద్రాచలం రామదాసు యూజ్ టు సే,
0: సారమైనది చమురురా, సత్యమైనది వత్తిరా, వెలుగు తీరిపోయేటప్పుడు వెంట ఎవరు రారురా, రామ భజన చేయరా, రాజ్యమంతా వెలుగురా.
1: ది ఎంటైర్ వరల్డ్ విల్ బికమ్ లైట్ అండ్ ఇట్ విల్ బి ఆఫర్ టు ఏబుల్ టు గివ్ యూ ది లైట్ అండ్ ఎఫల్జెన్స్ ఇఫ్ యు కెన్ డూ రామ భజన టేకింగ్ ది ఆయిల్ యాజ్ దే టేకింగ్
0: సారమైనది చమురు.
1: ఎసెన్స్ మే బి కంపేర్డ్ టు ది ఆయిల్.
0: సత్యమైనది ఒత్తి.
1: The wick is truth.
0: ఈ రెండు చేరినప్పుడు వెలుగు వస్తుంది.
1: When you join these two together,
0: వెలుగు తీరిపోయేటప్పుడు వెంట ఎవ్వరు రారు, చమురు రాదు, ఒత్తి రాదు.
1: When this light goes, disappears, neither the oil comes nor the wick comes.
0: అదే విధంగానే ఇక్కడ సారము అయినది ఒత్తి, చమురు సత్యమైనది ఒత్తి, ఈ రెండింటికి ఒక ప్రమిదం ఉండాలి కదా.
1: For this oil of the essence and for this wick there should be some folder, isn't it?
0: Adi mana dehame pravida.
1: This body may be compared to that container.
0: Mana desire say ikkada oil.
1: Our desires may be compared to oil.
0: Mana yokka gnaname otti.
1: The wisdom may be compared to the wick.
0: Ee yokka aanandam aneetundide deeniloni velthuru.
1: The joy and the delight that you get, this is the effulgence and light coming out of this.
0: అయితే కేవలం ఒత్తి ఒకటి మాత్రమే అంటిస్తే ఒత్తి అంటుకుని బుర్ర నారిపోతుంది.
1: ఇఫ్ దేర్ ఇస్ ఓన్లీ విక్ అండ్ ఇఫ్ యు లైట్ ఇట్ ఇట్ విల్
0: ఆయిల్ ను అంటిస్తే అంటుకోదు.
1: ఇఫ్ యు వాంట్ టు లైట్ ఆయిల్ ఇట్ సెల్ఫ్ యు నాట్ ఆయిల్
0: ఒత్తి రెండు చేర్చినటువంటి దాన్ని అంటిస్తే బాగా శాంతంగా వెలుగుతుంది.
1: వెన్ ది విక్ ఆల్సో అసోసియేటెడ్ విత్ ఆయిల్ వెన్ యు లైట్ ఇట్ విల్ బి ఏబుల్ టు బర్న్.
0: ఇక్కడ కర్మ అనేటువంటిది కేవలము ఒక ఆయిల్ తో సమానమైనటువంటిది.
1: యాక్షన్ మే బి కంపేర్డ్ టు ఆయిల్.
0: ఇది మనస్సు అనేటువంటి దీనిలో చేరి కనక్రమేణ ఒత్తి అనేటువంటి విద్యతో చేరి ఉంటుండాలి.
1: దిస్ విల్ బి అసోసియేటెడ్ విత్ మైండ్ అండ్ ఆల్సో ఇంటెలిజెన్స్.
0: ఇవి రెండూ చేరేటప్పటికీ అకర్మగా మారిపోతుంది.
1: వెన్ దీస్ టూ కమ్ టుగెదర్ ఇట్ బికమ్స్ అకర్మ.
0: ఈ ప్రకాశం అనేటువంటిది వచ్చేటప్పటికి ఈ ప్రకాశమునకు అనేక గుణములు ఉంటున్నాయి.
1: ఫర్ దిస్ ఎఫల్జెన్స్ దేర్ ఆర్ ఎ నంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్.
0: అయితే ఇది ప్రకాశమునక ఒత్తిక.
1: But these attributes, do they belong to effulgence or the wick?
0: ఇది కేవలం జ్యోతికి మాత్రమే గుణములు అనేకం ఉంటున్నాయి గాని ప్రకాశానికి ఒకే గుణము.
1: There is only one attribute to the effulgence, but for the light there are different attributes.
0: ఈ జ్యోతి గాలి వస్తే అటు ఇటు ఆడుతుంది.
1: For this flame, it will flicker when there is a breeze.
0: నీళ్లు పడితే చిటపటమని శబ్దం ఇస్తుంది.
1: When the water comes there, it gives sound.
0: పొగ వస్తుంది.
1: It gives smoke.
0: వేలు పెడితే కాలుస్తుంది.
1: If you put your finger, it burns.
0: కానీ జ్యోతికి మాత్రము అందరికి వెలుతురును అందించడమే దానికి ఒక్క గుణం.
1: But this effulgence has only one attribute of giving light to all the people.
0: కనుక వెలుతురును మాత్రం అందరికి సమానంగా ఇస్తుంది.
1: The light will be given equally to all the people.
0: అదే నీకు ఆత్మజ్యోతి.
1: That may be compared to atma.
0: అది అందరి ఎందుకునూ సమానంగానే ఉంటుండాలి.
1: It is equal in all the people.
0: అయితే ఈ జీవన జ్యోతి అనేటువంటి దాంట్లో ఈ విధమైనటువంటి చిటపటలు, పొగలు, ఈ విధమైనటువంటి ఆడటం, పాడటం, చెంచలత్వం ఇవన్నీ దీంట్లో కూడి ఉంటున్నాయి.
1: బట్ ఇన్ ద ఫ్లేమ్ ఆఫ్ లైఫ్ ఆల్ దీస్ చేంజెస్, ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ విల్ బి కమింగ్.
0: స్టడీగా ఉండేటువంటి జ్యోతి మాత్రమే ఇది కర్మ.
1: ఏ స్టడీ లైట్ అండ్ ఫ్లేమ్ మే బి కంపేర్డ్ టు
0: ఆడేటువంటిది కర్మ.
1: When it moves about and flickers, it may be vikarma.
0: ఈ వెలుతురు అకర్మ.
1: The light may be compared to akarma.
0: అనగా దీనికి ఎట్టి విధమైనటువంటి ఇది లేదు.
1: There is no
0: ఫలము ఉండదు.
1: There is no fruit thereof.
0: అకర్మ అంటే కర్మను ఆచరించకుండా ఉండటం కాదు.
1: అకర్మ డస్ నాట్ మీన్ నాట్ పర్ఫార్మింగ్.
0: ఆచరించి ఫలమును కోరకుండా అందరినీ సమర్థంగా అందించేటువంటి ఒక స్వభావమే ఇది నిజమైనటువంటి అకర్మ.
1: వైల్ పర్ఫార్మింగ్ యాక్షన్ ట్రీటింగ్ ఆల్ ద పీపుల్ అలైక్ అండ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ది ఫ్రూట్ దేర్ ఆఫ్ ఈజ్ అకర్మ.
0: కనుక అకర్మ అనగా కర్మ చేసేయకూడదు, కర్మ చేయని వాడిగా తయారవుతాడు.
1: ఎ పర్సన్ హూ డస్ అకర్మ విల్ బి పర్ఫార్మింగ్ యాక్షన్ బట్ హీ విల్ నాట్
0: బి. ఆధ్యాత్మిక అర్థమునకు మాత్రమే సంబంధం అవుతుంది కానీ ఈ లౌకికమైనటువంటి దీనికి ఏమాత్రం మనం పోల్చుకోరాదు.
1: దిస్ హెస్ గాట్ ఎ స్పిరిచువల్ కనోటేషన్ అండ్ నాట్ ఇన్ అ వరల్డ్లీ సెన్స్.
0: కనుక ఈ కర్మ సిద్ధాంతమునందు మనం వాదోపవాదములు వేసుకోవటం కాని లేక ఒక విధమైనటువంటి యొక్క తర్కించటం కాని విమర్శించటం కాని మనకి ఏమాత్రం కూడా అధికారం లేదు.
1: వీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ ఇన్ ఎంటరింగ్ ఇన్ టు ఆర్గ్యుమెంట్స్ అండ్ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఇన్ ది డాక్ట్రిన్ ఆఫ్ కర్మ.
0: ఒక్కొక్కరి భావం ఒక్కొక్క రీతిగా ఉంటారు.
1: వన్స్ ఫీలింగ్ మే బి ఇన్ ఎ పర్టికులర్
0: ఏ కర్మల యందు కానీ మనకు ఒక విధమైనటువంటి స్వర్గ ప్రాప్తి వరకు మాత్రమే ప్రయాణం చేపిస్తుంది.
1: ఆల్ దీస్ యాక్షన్స్ కెన్ టేక్ యూ ఓన్లీ అప్ టు హెవెన్.
0: స్వర్గం తర్వాత మరొకటి లేదని మాత్రం భావించరాదు.
1: వీ షుడ్ నాట్ బి అండర్ ది ఇంప్రెషన్ దట్ బియాండ్ హెవెన్
0: ఎందుకనిగా తిరిగి అదే వేదమే చెప్పింది చీనే పుణ్యే మధ్య లోకం విశంతి. తిరిగి ఆ పుణ్యం తీరిపోతానే తిరిగి మరి భూలోకంలోకి రావాల్సి వస్తుంది.
1: ద సేమ్ వేద హస్ డిక్లర్డ్ దట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది మెరిట్స్ ఆఫ్ యువర్ యాక్షన్ విల్ బి బ్రాట్ డౌన్ టు
0: క్షీణిస్తూ వచ్చేటువంటిదే కానీ అభివృద్ధి అయ్యేటువంటిది కాదు.
1: దిస్ ఫ్రూట్స్ దేర్ ఆఫ్ విల్ నాట్ బి గ్రోయింగ్.
0: ఒక ఎమ్మెల్యే ఎలక్షన్ కోసం నిలిచినాడు.
1: ఏ పర్టికులర్ ఎమ్మెల్యే హస్ స్టూడ్ ఫర్
0: అందులో జయించాడు.
1: హి హస్ అచీవ్డ్ విక్టరీ ఇన్ దట్.
0: ఒక 5 సంవత్సరాలు అసెంబ్లీకి మాత్రం పోవచ్చు.
1: He could go to the assembly for 5 years.
0: ఒక్కొక్క సంవత్సరం తరిగే కొద్దీ అది కూడా తగ్గిపోతూ వస్తుంది.
1: As time lapses year after year.
0: 5వ సంవత్సరం వచ్చేటప్పుడు ఇది ఇంటి దగ్గర కూర్చోవాలి. తిరిగి మరి ఎలక్షన్ దగ్గర కూర్చోవాలి.
1: At the end of 5 years he'll have to return home.
0: అలాగా మనం సంపాదించినటువంటి పుణ్యం అంతా కూడాను ఊరికి అసెంబ్లీకి పోయి కూర్చొని తిరిగి మరి క్షీణించిపోతానే మరి ఇంటికి వచ్చేసినట్టుగా.
1: All the merits which you have earned through action may be compared to this kind of activity. You'll be there for 5 years. At the end you'll have to come back.
0: చేసినటువంటి పుణ్యం ఉండినంత వరకు స్వర్గంలో ఉంటాము.
1: As long as your merits lost, you will be in heaven.
0: అది తీరిపోతానే తిరిగి క్రిందికి వచ్చి పడిపోతాం.
1: Once that merits get exhausted, you will be falling down.
0: కనుకని ఈ కర్మ సిద్ధాంతం లోపల ఈ తాత్కాలికమైనటువంటి అనిత్యమైనటువంటి ఈ యొక్క స్వర్గమును కోరేదానికంటే దైవాన్ని కోరమని చెప్పనని చెప్పినాడు కృష్ణుడు.
1: Therefore, while describing the doctrine of karma, Krishna has just said, instead of aspiring for the temporary results of the action, you better...
0: ఎవరిని పొందితే తిరిగి రాకపోకలు లేకుండా ఉంటుందో వారిని పొందమని చెప్పాడు.
1: He has just commanded him to reach that particular person, after reaching whom, you would not be able to come back.
0: ఎప్పుడు రాకపోకలతోనే మన జీవితం గడిపోతుంటే ఇంకా మనం చెందేది ఎప్పుడు చేరేది ఎప్పుడు?
1: If your life is full of coming and going, when would you be able to reach the goal?
0: ఒక చిన్న కథ ఉంటుండేది, అది చెప్పి నేను ముగిస్తాను.
1: One story will be told by Swami and then she wants to bring the discourse to a close.
0: ఒకడు అనేక విధమైనటువంటి దొంగతనములు చేయటం చేత అతన్ని ఒక జైల్లో పెట్టారు.
1: A particular thief, on account of his doing a lot of stealing, he was put in prison.
0: ఈ దొంగను అక్కడ పెట్టి కడాతురికి ఏదో కోర్టు లోపల ఇతనికి 6 నెలలు శిక్ష అని విధించారు.
1: In the court, a decree was given that 6 months he must be put in the prison.
0: ఈ 6 నెలలు కాలం గడిచిపోయింది.
1: 6 months.
0: రేపటి దినము తిరిగి ఇతన్ని బయటికి పంపించాలి.
1: 6 months lapsed and the next day he was to go back.
0: ఆ జైలు అధికారి వచ్చేసేసి, నాయన రేపటి దినంతో నీ శిక్ష అంతా పూర్తి అయిపోతుంది, నీవు చట్టే బుట్ట తట్ట అంతా రెడీ చేసుకోమని చెప్పి చెప్పాడు.
1: The jailer came and he told the thief, well, at the end of, by tomorrow you'll be free from your punishment and your term, you can make preparations to go out.
0: నీ సామాన్లంతా కూడా మూట కట్టుకోమని చెప్పారు.
1: యూ కలెక్ట్ ఆల్ యువర్ ఆర్టికల్స్ అండ్ బి రెడీ.
0: వాడు ఏమాత్రం కూడా జంకలేదు లేక ఆనందపడలేదు.
1: హీ వాజ్ నైదర్ హ్యాపీ నార్ అన్హ్యాపీ.
0: బాబు ఇక్కడే ఉండండి అన్నాడు.
1: హీ సెడ్, వెల్ లెట్ మీ స్పెండ్ మై టైమ్ హియర్.
0: నీ శిక్ష అయిపోయింది ఇంటికి పోమని చెప్తే నీ సామాన్ అంతా ఇక్కడ పెడతావు అన్నాడు.
1: The thief said, let the articles be here, and then the jailer said, why should you not take
0: this? Yendu chesi photo teesraadu tirigi repo unnadu mari vastaru ikka tirigi ee jail ke vastanu kabatti ikkade undani annadu.
1: Then the thief said, why should I take these things for a day or two? I'll be coming back to the same jail within a day or two.
0: Anaga tirigi bayatiki poyina kuda dongataru mananu తిరిగి చేస్తాను, తిరిగి జైలుకు వస్తాను కాబట్టి ఈ సామాన్ తీసుకోవటం తీసుకురావటం ఎందుకన్నాడు.
1: వాట్ డస్ దిస్ మీన్? ఇట్ మీన్స్ దట్ దిస్ థీవ్ ఈస్ గోయింగ్ టు ఇండల్జ్ అగైన్ ఇన్ థీవింగ్ అండ్ స్టీలింగ్ అండ్ యుల్ బి గెటింగ్ పనిష్మెంట్ అండ్ యుల్ బి గెటింగ్ బ్యాక్ ద
0: విధంగానే మనం స్వర్గాన్ని కోరటం, తిరిగి రావటం, తిరిగిపోవటం, తిరిగి రావటం, ఈ విధమైనటువంటి ఆ దొంగ పని మాదిరి ఉండిపోతుంది. కనుక ఈ స్వర్గమున కంటే కూడాను దైవత్వాన్ని పొందటము ఉత్తమమైనటువంటిది అనేటువంటిదిగా కృష్ణుడు బోధిస్తూ వచ్చాడు.
1: అవర్ యాక్షన్ ఆల్సో మే బి కంపేర్డ్ టు దిస్ గోయింగ్ టు హెవెన్ అండ్ గెటింగ్ బ్యాక్ టు ఎర్త్. In this particular process of going up and coming down, this is no good. And Krishna said,
0: kaliku marpu chendinatvanti gnana tattvanni bodhichadu Krishnudu.
1: Therefore Krishna has taught a changeless
0: satya nityamainatvanti oka sthanamunu nirupinchadu Krishnudu.
1: Krishna has taught a place which is permanent and which is full of truth.
0: Divyamainatvanti bodhana chesadu Krishnudu.
1: Krishna has given sacred teaching.
2: That was the 31st in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which he delivered on 13th September 1984, Bhagavan explained the secret behind performing action without the expectation of its result.
3: You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram, and happy listening.

సదాజీవం. శివయేవ సదాజీవం.

0: స ఆత్మగ్నో నచేతర స ఆత్మగ్నో నచేతర. ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: శివునకు జీవునకు భేదము లేదనేటువంటి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తియే ఆత్మజ్ఞాని.
1: హీ నోస్ ద సెల్ఫ్ హూ డస్ నాట్ డిస్టింగ్విష్ బిట్వీన్ ది ఇండివిజువల్ అండ్ శివ.
0: వైజ్ఞానులు ఈనాడు సృష్టిని గురించి అనేక విధములుగా వివరిస్తున్నారు. ఆధ్యాత్మిక శాస్త్రము పలు పలు విధములుగా కూడాను ఈ సృష్టిని గురించి ప్రబోధిస్తూ ఉన్నది.
1: స్పిరిచువాలిటీ ఎక్స్ప్లెయిన్స్ ఇన్ వేరీడ్ వేస్.
0: ఎవరెన్ని బోధించినప్పటికీ మనకు గోచరమయ్యేటువంటిది అణువు.
1: వాట్ ఎవర్ మే బి టాట్ దట్ వాట్ వి సీ ఇస్ అన్ ఆటమ్.
0: ఈ అణువు లేక విశ్వం లేదు.
1: విదౌట్ ఎన్ ఆటమ్ దేర్ ఇస్ నో యూనివర్స్.
0: శిలామయమైన పర్వతములు, కాష్టమయమైనటువంటి అడవులు, జలమయమైనటువంటి సముద్రము, మృణ్మయమైనటువంటి భూమి, మాంసమయమైనటువంటి దేహము అన్నింటి యందు కూడాను అణువుల యొక్క చేరికే.
1: ద మౌంటైన్ ఇస్ మేడ్ ఆఫ్ స్టోన్ అండ్ ద ఓషన్ ఆఫ్ వాటర్ అండ్ దేర్ ఇస్ వుడ్ దేర్ ఇన్ ఎ ట్రీ అండ్ ద ఎర్త్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ మడ్ అండ్ ద హ్యూమన్ బీయింగ్ ఆఫ్ ఫ్లెష్.
0: అణువునే లేక ఏ పదార్థం కూడాను గోచరం కాదు.
1: విదౌట్ ఎన్ ఆటమ్ ఎనీథింగ్ కెనాట్ బి సీన్.
0: త్రాగే నీరు, తినే తిండి, చూచే చూపు, నడిచే నడక అన్నీ కూడాను అణువుల యొక్క చేరికే.
1: ద వాటర్ దట్ వి డ్రింక్ అండ్ ద ఫుడ్ దట్ వి పార్టేక్ ఇస్ ఫుల్ ఆఫ్ ఆటమ్స్ కాంబినేషన్.
0: కనుక ఈ పరమాణువుల యొక్క తత్వాన్ని మనం చక్కగా విచారణ చేసినప్పుడు ఈ పరమాణువు యొక్క స్వరూపమే ఈ ప్రపంచము.
1: సో ద హోల్ వరల్డ్ ఇస్ ది వెరీ ఫామ్ ఆఫ్ ఎన్ ఆటమ్.
0: అణు రణీయాన్ మహతో మహీయాన్ అన్నది వేదం. అణువులో అణువుగను ఘనములో ఘనముగను ఉన్నది.
1: ద వేద డిక్లేర్స్ He is immanent, smallest of the small and the biggest of the big.
0: Anu anaga emiti?
1: What is an atom?
0: Anu anaga kevalamu kantiki kanipinchinatuvanti yokka padartham ani bhavistunnaru. Adi chala porapatu.
1: You are mistaken if you think that atom is that which is seen.
0: Anu anaga rasi bhutamainatuvanti yokka sishikaramu. ఈ యొక్క కణముల యొక్క స్వరూపము కంటికి కానరాదు.
1: యు కెనాట్ సీ ది ట్రూ ఫామ్ ఆఫ్ ఎన్ ఆటమ్ విత్ ది నేకెడ్ ఐ.
0: ఈ కణము యొక్క స్వరూపమే దైవమని భావిస్తూ వచ్చారు పూర్వ ఋషులు.
1: ది ఏన్షియంట్ రిషీస్ థాట్ దట్ గాడ్ ఇస్ ఇన్ ది ఫామ్ ఆఫ్ ఎన్ ఆటమ్.
0: అణువు కంటే అతి సూక్ష్మ రూపుడవు, ఘనము కంటే

0: ఎనుభది నాలుగు లక్ష జీవముల అన ఎమ్మున నెడవాయ కుందువట అడుగురేణు తృఢకాష్టము మొదలుగా అఖండ రూపుడవై వెలయుదిబట ఇనుగనుగొన గలమా.
1: ఓ లార్డ్, యు ఆర్ స్మాలర్ దెన్ ఆఫ్టర్నూన్ అండ్ బిగ్గర్ దెన్ ద బిగ్గెస్ట్ స్ప్రెడ్ ఇన్ అమౌంగ్ ది 84 lakhs ఆఫ్ స్పీషీస్. కెన్ వీ ఎవర్ నో యూ?
0: ఈ అణుతత్వాన్ని గుర్తించటపై ఈ విజ్ఞానులు 1000 సంవత్సరములు పరిశోధనలు జరుపుతూ వచ్చారు.
1: Scientists have investigated for 1000 years to know the nature of an atom.
0: కానీ బాలుడైన ప్రహ్లాదుడు ఏనాడో ఈ అణుస్వరూపమే దైవత్వం అనేటువంటి యొక్క దీనిని గుర్తించుతూ ప్రబోధిస్తూ వచ్చాడు.
1: బట్ ప్రహ్లాద కుడ్ నో దట్ ది డివైన్ ఈజ్ ఇన్ అన్ ఆటమ్ అండ్ టాట్ ఇట్.
0: ఇందుకలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతకి చూచిన అందందే కలడు.
1: You cannot say that God is here, that he is not there. Wherever you search, you will certainly find him there.
0: Kanuka yantra shakti kante mantra shakti chala uttamainatundi, chala viluvainatundi, shaktivantamainatundi anetundi satyanni ee naadi yuvakulu gurtinchali.
1: The modern youth should know that the mantra is more mightier, is stronger than machinery.
0: Pranava hrutkalamlo kada ఉద్భేదముల్లో శక్తి శివ అనే తత్వములు ఇవ్వండి ఉంటున్నవి.
1: దేర్ ఇస్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ శక్తి ఇన్ ప్రణవ.
0: ఈ శక్తికి, ఈ శివత్వమునకు రసాయన శాస్త్రజ్ఞులు దీనిని ఎలక్ట్రానిక్ ప్రోటానిక్ అని పేరు పెట్టారు.
1: ది ప్రిన్సిపల్ ఆఫ్ శక్తి అండ్ శివ, ది కెమిస్ట్ కాల్డ్ ఇట్ ఎలక్ట్రాన్ అండ్ ప్రోటాన్.
0: అయితే ఈ ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ అనేటువంటిది శివశక్తిమయములు అనేటువంటిది ఇందులో బోధపడుతున్నది.
1: ఇట్ విల్ బి క్వైట్ ఎవిడెంట్ దట్ ఎలక్ట్రాన్ అండ్ ప్రోటాన్ ఆర్ శివ అండ్ శక్తి.
0: ప్రోటాన్ అనేటువంటి పరమాణువులు అణువులో కేంద్రంగా ఉంటున్నాయి.
1: ప్రోటాన్స్ ఆర్ ద సెంటర్స్ ఇన్ ఎవ్రీ ఆటమ్.
0: కానీ ఈ కేంద్రము చుట్టూ ఎలక్ట్రాన్ పరమాణువులు అతి వేగంగా చుట్టూ తిరుగుతూ ఉంటున్నవి.
1: However, electrons revolve at a high speed round the protons.
0: దీనిని వేదము అనేక విధములుగా వివరిస్తూ వచ్చింది.
1: This is explained by Veda in different ways.
0: శివ ఊర్ధము మయం శక్తి, శక్తి ఊర్ధమయం శివ అని, అనగా ఈ శక్తియే శివం, శివమే శక్తి. ఈ రెండింటి యందు కూడాను భేదము లేదు అనేటువంటిది వివరిస్తూ వచ్చింది.
1: ఇట్ ఈస్ ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ దట్ శివ ఇస్ శక్తి అండ్ శక్తి శివ, నాన్ డ్యూయల్.
0: ఎలక్ట్రాన్ కు ప్రోటాను ఆత్మ వంటిది అన్నారు.
1: దెన్ ఇట్ ఈస్ సెడ్ ఫర్ ఎన్ ఎలక్ట్రాన్ ప్రోటాన్ ఇస్ ద స్పిరిట్ ఆర్ ఆత్మ.
0: ఈ ఎలక్ట్రాన్ ప్రోటాన్ పుట్టక పూర్వమే కూడాను న్యూట్రాన్ పుట్టింది.
1: న్యూట్రాన్ వాస్ దేర్ ఈవెన్ బిఫోర్ ఎలక్ట్రాన్.
0: దీనిని వేదము సత్ అని చెప్తూ వచ్చింది.
1: వేద కాల్స్ ఇట్ సత్.
0: సత్ అనగా ఏమిటి?
1: వాట్ ఈజ్ సత్?
0: సత్ అనగా ప్రకాశవంతమైనటువంటిదని భావిస్తున్నారు. కాదు కాదు, చీకటి.
1: వి థింక్ సత్ ఈజ్ ఎఫల్జెన్స్, నౌ ఇట్ ఈస్ డార్క్నెస్.
0: ఈ చీకటి నుండి ఏ వెలుగు పుట్టుతూ వచ్చింది?
1: ది లైట్ కమ్స్ అవుట్ ఆఫ్ డార్క్నెస్.
0: అశాంతిలోని ప్రశాంతి, ప్రశాంతిలోని ప్రకాంతి, ప్రకాంతిలోని పరంజ్యోతి, పరంజ్యోతియే పరమాత్మ స్వరూపము అని. కనుక ఈ అశాంతి అనేటువంటి చీకటి నుండి ప్రశాంతి అనేటువంటి వెలుగు ఆవిర్భవిస్తూ వచ్చింది.
1: Therefore, out of this ashanti or restlessness, this darkness, the light comes out thereafter, prashanti.
0: దీనిని తహ మహ అన్నారు, అనగా తమహ అని.
1: దిస్ ఇస్ కాల్డ్ తమహ.
0: తహ అంటే అమృతము అని ఒక అర్థము, రెండవది గర్భము అని రెండవ అర్థం.
1: వన్ మీనింగ్ ఇస్ దిస్ అమృత అండ్ నెక్స్ట్ ద అదర్ వన్ ఇస్ ద వూంబ్.
0: ఈ గర్భమునే మనము స్పేస్ అని పిలుస్తూ వచ్చారు విజ్ఞానులు.
1: ద సైంటిస్ట్ కాల్ దిస్ వూమ్ యాజ్ ద స్పేస్.
0: ఇంకా రెండవది మహా అనేటువంటి యొక్క పదమునకు విషము కాలము అని అర్థం ఉంటుంది.
1: ద సెకండ్ వర్డ్ మహా కన్వేస్ టూ మీనింగ్స్, వన్ ఇస్ పాయిజన్, ద అదర్ ఇస్ టైం.
0: కనుకనే తమహా అనేటువంటిది స్పేస్ అండ్ టైం అంటుంది. ఈ రెండింటి యొక్క జీవితమే మానవత్వము అనేటువంటి దాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: సో తమహా కన్వేస్ ది టైమ్ అండ్ స్పేస్ విచ్ వీ ఫైండ్ ఇన్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: ఈ మానవత్వం ఏ రీతిగా జన్మిస్తూ వచ్చింది?
1: హౌ డు యూ ఫైండ్ ది హ్యూమన్ బీయింగ్ అపియరింగ్ ఆన్ ఎర్త్?
0: మొట్టమొదట గర్భము, గర్భం అనేటువంటి స్పేస్,
1: ఫస్ట్ స్పేస్ గర్భ.
0: ఇందులో ఏడవ దినము బుద్భుదముగా రూపొందుతుంది.
1: ఇట్ షేప్స్ ఇంటూ బుద్భుద ఆర్ ఎ బబుల్ ఆన్ సెవెంత్ డే.
0: 15వ దినము పిండముగా రూపొందుతుంది.
1: ఆన్ ద 15th డే ఇట్ విల్ బి ఎన్ ఎంబ్రియో.
0: 30వ దినము కఠినంగా మారిపోతుంది.
1: ఆన్ ది 30th డే ఇట్ బికమ్స్ స్ట్రాంగ్.
0: 60వ దినము శిరస్సు ప్రారంభమవుతుంది.
1: ఆన్ 60th డే ఎమర్జెస్ ద హెడ్.
0: 210వ దినము దీనికి ప్రాణం ప్రవేశిస్తుంది.
1: ద లైఫ్ ఎంటర్స్ ఆన్ ది 210th డే.
0: 240వ దినము రూపం పూర్తి ప్రారంభమవుతుంది.
1: ఫుల్ ఫామ్ ఇస్ ఫార్మ్డ్ ఆన్ 240th డే.
0: 270వ దినము ప్రపంచంలో ప్రవేశిస్తుంది.
1: అండ్ ఇస్ డెలివర్డ్ ఆన్ 270th డే.
0: ఇది మానవ జన్మమునకు కాలము, స్పేస్ ఈ రెండింటి యొక్క ప్రమాణము అత్యవసరమని నిరూపిస్తూ వచ్చింది వేదం.
1: వేద స్పీక్స్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
0: ఈ విధమైనటువంటి యొక్క జీవిత తత్వాన్ని మానవుడు గుర్తించడానికి తగిన కృషి చేయటం లేదు.
1: మ్యాన్ ఈజ్ నాట్ మేకింగ్ అటెంప్ట్ టు నో ద సీక్రెట్ ఆఫ్ లైఫ్.
0: లౌకికమైన, భౌతికమైన, ప్రాకృతమైన, అనిత్యమైన, అశాశ్వతమైనటువంటి లోక సంబంధమైన విషయాల యందు మానవుడు తన కాలమును, కాయమును, కర్మమును కూడా ఇమిడ్చి వ్యర్థము భావించుకుంటున్నాడు.
1: మ్యాన్ ఈజ్ స్పెండింగ్ ఆల్ హిస్ టైమ్ ఇన్ ఫ్లీటింగ్ ఫిజికల్ వరల్డ్లీ మ్యాటర్స్ అండ్ హెస్ ఫర్గాటన్ ది ఎసెన్షియల్.
0: కనుక వేద ప్రమాణమునకు, విజ్ఞాన ప్రమాణమునకు అనేక విధములైనటువంటి యొక్క భేదములు కనిపించినట్టుగా ఉంటుంది, కానీ భేదములు లేదు.
1: సో వేద అండ్ సైన్స్ అపియర్ టు బి డిఫరెంట్ బట్ దే ఆర్ నాట్ సో.
0: విజ్ఞానుడు గుర్తించినటువంటి విషయములు కూడాను వేదము గుర్తిస్తూ వచ్చింది.
1: వేద కుడ్ ఫైండ్ అవుట్ దాట్ విచ్ ఇస్ నాట్ నోన్ టు సైన్స్.
0: వేదము గుర్తించినటువంటి విజ్ఞానుడు ఈనాటి వరకు కూడాను ఏమీ గుర్తించలేదు.
1: The science has not yet recognized
0: ee naati vidyanam gurtinchinatvanti vishayam chaala takkuva.
1: The scientists have known very little.
0: Kanuka ee sarattamunaku undinatvanti oka divya shakti manavattamlo enta varaku unnadaneetvanti danni vicharinchali.
1: We should investigate the power of divinity present in man.
0: Jeevudu devudu veru kaadu.
1: The individual and God are not different.
0: Aithe jeevudu దేహాభిమాని అయి అనేక విధములుగా దేహములతో కట్టుబడి ఈ ప్రాప్తమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాడు.
1: ఇండివిజువల్ ఇస్ బౌండ్ బై బాడీ అండ్ క్యారీస్ అవుట్ ద లివింగ్.
0: ఏనాడు ఈ జీవుడు ఆత్మాభిమానమును పెంచుకును ఆనాడే జీవత్వము, శివత్వము రెండింటి యొక్క ఏకత్వమును గుర్తించిన వాడవుతాడు.
1: దట్ డే విన్ హీ అటాచెస్ హిమ్సెల్ఫ్ టు ద స్పిరిట్ అండ్ ఆత్మ హీ విల్ నో ద నాన్ డ్యువల్ ప్రిన్సిపల్.
0: ప్రపంచంలో వెలుపల ఏమాత్రం కూడా ఏ ఒక్క చిన్న విషయం కూడా లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ ఇన్ ది అవుట్ సైడ్ వరల్డ్.
0: ఏ చిన్న వస్తువు కూడా లేదు.
1: దేర్ ఇస్ నో స్మాల్ థింగ్.
0: అంతా కూడా అంతర్భాగమునందే ఉంటున్నది.
1: ఎవ్రీథింగ్ అరైజెస్ ఫ్రమ్ విదిన్.
0: ప్రతి ఒక్కటి కూడా మనం చూస్తున్నటువంటి ప్రతి దృశ్యము కూడా మన లోపలిదే కానీ బయటది కాదు.
1: ది సీన్ అవుట్ సైడ్ ఈజ్ యాక్చువల్లీ ప్రెజెంట్ విదిన్.
0: ఈ సత్యాన్ని మానవుడు చక్కగా గుర్తించాలి.
1: మ్యాన్ షుడ్ నో దిస్ ట్రూత్ క్లియర్లీ.
0: కనిపించేటువంటి ఇన్ని శిరస్సులంతా కూడా మన లోనున్నటువంటివి కానీ బయట వచ్చినటువంటివి కాదు.
1: ఆల్ ది హెడ్స్ హియర్ ఆర్ ప్రెజెంట్ విత్ హిమ్, నాట్ అవుట్
0: సైడ్. రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: ఏ పదార్థమైనా ఇది నాకు కావాలి అనుకుంటాడు.
1: యు ఎస్పైర్, యు వాంట్ ఎనీ ఆబ్జెక్ట్.
0: కానీ అది తనయందే ఉన్నదనేటువంటి సత్యాన్ని తాను గుర్తించుకోలేక అజ్ఞానం చేత ఆ వస్తువు కావాలని ఆశిస్తున్నాడు.
1: బట్ యు ఫర్గెట్ ద ఫ్యాక్ట్ దట్ ఇట్స్ ప్రెజెంట్ విత్ ఇన్ యు, బట్ యు వాంట్ ఇట్ అవుట్ సైడ్.
0: ఏ విధంగా?
1: హౌ?
0: ప్రతి ఒక్క వస్తువు కూడా లోపల నుండే వెలుపల వచ్చి, వెలుపల నుండే తిరిగి లోపలికి పోతున్నాయి.
1: ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ విదిన్ అండ్ దెన్ గెట్ ఇన్.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: వర్షం కురుస్తుండాలి.
1: దర్ ఇస్ రెయిన్ దేర్.
0: వేలాది నదులు సముద్రంలో ప్రవేశిస్తున్నాయి.
1: థౌజండ్స్ ఆఫ్ రివర్స్ మర్జ్ ఇన్ ఎన్ ఓషన్.
0: ఈ వేలాది నదులు సముద్రంలో ప్రవేశించినప్పటికీ సముద్రము పెరిగిపోలేదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ద మర్జర్ ఆఫ్ ద రివర్స్ ద సీ డస్ నాట్ ఇంక్రీజ్.
0: కారణం ఏమిటి?
1: వై
0: ఈ వేలాది నదులంతా కూడాను ఈనాడు ఇందులో చేరినటువంటివి ఏనాడు ఈ సముద్రం నుంచి బయటకు పోయినాయి?
1: ద థౌజండ్స్ ఆఫ్ రివర్స్ దట్ హావ్ మర్జ్డ్ ఇన్ ద ఓషన్ హావ్ అరిజన్ అవుట్ ఆఫ్
0: మేఘ రూపంలో బయటపోయి కొంతకాలం బయట సంచరించి తిరిగి ఆ సముద్రంలోనే ప్రవేశిస్తూ ఉంటున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ కమ్ అవుట్ ఆఫ్ ఓషన్ సెటిల్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ క్లౌడ్.
0: సముద్రం నుండి వెలుపల పోయినటువంటి ఒక జలము తిరిగి సముద్రానికి రావడానికి వీలు లేదు.
1: Therefore, that which doesn't come out of the ocean cannot come back.
0: సముద్రంలో చేరేటువంటి అన్ని కూడాను ఏనాడో ఒకనాడు సముద్రం నుంచి వెలుపల పోయినటువంటివి.
1: So all that merges in an ocean once came out of it.
0: కనుకనే మనకు ఈనాడు కనిపించేటువంటివన్నీ కూడాను మన నుండి ఏనాడో బయట పోయినటువంటివి అవి.
1: సో ఆల్ దట్ వి సీ అరౌండ్ ఇన్ ఫ్యాక్ట్ హావ్ కమ్ అవుట్
0: విషయములు కాని వ్యక్తులు కాని లేక పదార్థములు కాని
1: హావ్ అరిజన్ అవుట్
0: మేఘ రూపంలో బయటపోయి కొంతకాలం బయట సంచరించి తిరిగి ఆ సముద్రంలోనే ప్రవేశిస్తూ ఉంటున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ కమ్ అవుట్ ఆఫ్ ఓషన్స్.

0: All that we see around, in fact, have come out of us.
1: విషయములు కాని వ్యక్తులు కాని లేక పదార్థములు కాని ఇవన్నీ కూడా మన నుండి వెలుపల పోయినటువంటివి తిరిగి మనలో వచ్చి చేరిపోతున్నాయి.
0: సో మెటీరియల్ థింగ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ అండ్ ఇండివిజువల్స్ ఆర్ ప్రెసెంట్ విత్ ఇన్ అస్ ఎట్ వన్ టైం.
1: అదే విధంగానే దైవం నుండి అణోరణీయాన్ మహతో మహీయాన్.
0: సో గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎ మైక్రోకాజమ్ అండ్ ఎ మాక్రో.
1: అణువులో అణువుగాను ఘనములో ఘనముగాను ఉంటున్నాడు.
0: హీ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎన్ ఆటమ్ అండ్ ది ఎంటైర్ కాస్మోస్.
1: సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచు మేటి వస్తువునందున మేటి ఎగుచు అంతటను సర్వసాక్షి అయి అలరునట్టి అణువునే బ్రహ్మ బ్రహ్మనే అణువు ఎగును.
0: ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆటమ్, ఈస్ ప్రెసెంట్ ఇన్ మైటీ ఎంటైర్ కాస్మోస్ అండ్ ఈస్ ప్రెసెంట్ ఇస్ ఎటర్నల్ విట్నెస్. ఆటమ్ ఇస్ గాడ్ అండ్ గాడ్ ఇస్ అన్ ఆటమ్.
1: సముద్రం నుండి బయటపోయినటువంటి జలము సముద్రం యొక్క రూపము సముద్రం యొక్క రుచి మారిపోతుంది.
0: ద వాటర్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ఎన్ ఓషన్ ఇస్ డిఫరెంట్ ఇన్ ఇట్స్ ఫార్మ్ అండ్ టేస్ట్.
1: కానీ వెలుపల పోయిన తర్వాత అది పవిత్రమై మధురమైన రుచి లోపల తిరిగి ఇంకొక రూపాన్ని ధరించి సముద్రంలో ప్రవేశిస్తుంది.
0: హావింగ్ కమ్ అవుట్ ఆఫ్ ద ఓషన్ ఇట్ టేక్స్ ఎ డిఫరెంట్ ఫార్మ్ అండ్ డిఫరెంట్ టేస్ట్ అండ్ అల్టిమేట్లీ మర్జెస్ ఇన్ ఎన్ ఓషన్.
1: ఇక్కడ ఎన్ని అవస్థలను పడింది, ఎంత సంస్కారం పొందినది.
0: What sort of refinement it has been through.
1: Aviriga mari
0: becomes vapor.
1: Meghamulaga roopondi
0: settles as a cloud.
1: Varshamuga kurchi
0: comes down.
1: Vankalaga pravahinchi
0: flows as a
1: nadulaga indulo pravesistundadi.
0: Shapes into a river and merges into an ocean.
1: Ee aviriga maratame satyamu.
0: Transforming into vapor is satya.
1: Meghamulaga nichitame dharmamu.
0: Settlement as a cloud is dharma.
1: Rain drops anaga varsha bindulaga roopondatame ప్రేమ బిందువులు.
0: ద షవర్ ఆఫ్ రెయిన్ ఇస్ డ్రాప్స్ ఆఫ్ లవ్.
1: ఈ ప్రేమ బిందువుల యొక్క ఏకత్వమే ఆనందమనే ప్రవాహము.
0: ద డ్రాప్స్ ఆఫ్ లవ్ బికమ్ దిస్ ఫ్లో.
1: ఈ ఆనందమనే ప్రవాహము తిరిగి అనుగ్రహం అనే సాగరంలో లీనమైపోతుంది.
0: ద ఫ్లో ఆఫ్ బ్లిస్ మర్జెస్ ఇన్ ది ఓషన్ ఆఫ్ గ్రేస్.
1: కనుక ఏనాటికైనా కూడా తిరిగి గమ్యంలో చేరక తప్పదు.
0: వన్ డే అదా ఇట్ మస్ట్ రీచ్ ద గో.
1: ఎచ్చట పుట్టే నచ్చటికి నేకుట నైజము ప్రాణికోటికి.
0: ఇట్స్ క్వైట్ న్యాచురల్ ఫర్ ద లివింగ్ బీయింగ్స్ టు గో బ్యాక్ టు ద ప్లేస్ ఆఫ్ ఆరిజిన్.
1: కనుక మానవుడిగా పుట్టి జీవుడిగా జీవించి తిరిగి మాధవునిగా రూపొంది తిరిగి దివ్యత్వంలో లీనమైపోతుంది.
0: Therefore man starts his life and lives like an individual and merges in the divinity.
1: దైవం రూపరహితుడు కదా.
0: God is formless.
1: కనుక ఇతనికి ఏ రీతి మనం నిర్ణయించవచ్చు.
0: How can you decide then?
1: అన్ని కొన్ని రకములైనటువంటి యొక్క శాస్త్రములు దీన్ని తర్కిస్తూ వచ్చింది.
0: Certain schools of thought argue on this line.
1: రూపరహితమైనటువంటి జగత్తులో ఎక్కడా లేదు.
0: There is nothing in this world that is formless.
1: చిన్న పరమాణువు కూడాను ఒక రూపాన్ని ధరించింది.
0: In the smallest atom has a form.
1: తెలియని మూర్ఖులు దీనికి రూపం లేదని భావిస్తారు, కానీ ప్రతి చిన్న అణువు కూడాను రూపం ఉంది.
0: A fool thinks it has no form, but in fact it has.
1: కనుక రూపం లేదని చెప్పడానికి వీలు కాదు.
0: How can you deny its form?
1: అందుకొనే కోసమే ప్రాచీనపు మహర్షులు రూపాన్ని ఆరాధిస్తూ వచ్చారు.
0: So ancient saints worship various forms.
1: అనేక బిందువుల యొక్క ఏకత్వమే ఈ రూపమని.
0: That all drops have given this form.
1: అనేక అణువుల యొక్క స్వరూపమే ఈ రూపమని.
0: This form is a combination of atoms.
1: కనుక ఈ అనేక రూపంతో కూడినటువంటి ఈ అణువును ఆరాధించడం చేత ఆత్మతత్వం మనకు ఆవిర్భవిస్తుందని.
0: By worshiping an atom one can know the spirit.
1: ఆనాటి వారి విశ్వాసం.
0: That is the faith of those people then.
1: ఈ శివరాత్రి అనేటువంటి యొక్క పరమతత్వమునకు అనేక విధమైనటువంటి అర్థములు కూడా ఉంటున్నాయి.
0: శివరాత్రి హ్యాస్ వెరీ ఇన్నర్ మీనింగ్స్ ఇంటర్ప్రిటేషన్స్.
1: తమహ అనగా చీకటి.
0: తమహ మీన్స్ డార్క్నెస్.
1: అనగా ఈ రాత్రి అన్ని రాత్రుల వలే కాక చీకటి రాత్రి వలే కాక ఇది శివరాత్రిగా రూపొందింది.
0: ఇట్స్ నాట్ ఎన్ ఆర్డినరీ డార్క్ నైట్ లైక్ అదర్ నైట్స్ బట్ ఇట్స్ సీక్రెట్.
1: రాత్రి అనగా చీకటి.
0: నైట్ మీన్స్ డార్క్నెస్.
1: కానీ ఈనాటి రాత్రి కూడా చీకటే.
0: Even today is bound to be dark.
1: Kali mangalakaramainatundi yokka ratri.
0: But it is very auspicious.
1: Karanam emiti?
0: Why?
1: Aneka paramanulu yokka ekattamu ee naadu manaku prakatisthamavutundi.
0: Today we find the combination of atoms.
1: Chandrama manaso jatah chakshu suryo ajayata mukha indrasya adnischa. Idi vedam yokka pramanam. Chandrama manaso jatah chandrudaniga manasu yokka swaroopam ayindi.
0: Mind is the moon.
1: ఈ మనస్సుకు 16 కడలు ఉంటున్నాయి.
0: This mind has 16 digits.
1: చంద్రుడికి కూడా 16 కడలు ఉంటున్నాయి.
0: So also moon.
1: ఈ చతుర్దశి దినము

0: పదహైదు కళములు లయమైపోయి ఉంటాయి.
1: ఆన్ దిస్ డే 15 డిజిట్స్ ఆర్ గాన్.
0: ఒక్క కళ మాత్రమే ఉంటుండాలి.
1: ఓన్లీ వన్ ట్రేస్ ఇస్ లెఫ్ట్.
0: కనుక దివ్యత్వమునకు అత్యంత సమీపంలో ఉంటుండాలి ఇది.
1: ఇట్ మీన్స్ ఇట్స్ సో క్లోజ్ టు ది డివైన్. దిస్ నైట్ ఇస్ క్లోజ్ టు డివినిటీ.

0: that day when all devotees gather together and praise the Lord.
1: Sattvattulandaru bhagavantudayanchu chevulakimpuga smarana cheyudinamu.
0: That day when all devotees gather and sing the glory of the Lord.
1: Vidalagatalanni pitito neravechi annadammula maatkinunna dinamu.
0: That day when we alleviate the suffering of the poor people and mingle with them as brothers.
1: Daiva chintana cheyu dasa brundambulaku preeti mrushtanambu pettu dinamu.
0: That day when we serve delicious food to the servants of God.
1: Mahaniyulavaraina manakadake tenchi chelimi bhagavat kathalu cheppu dinamu.
0: That day when noble souls come to us and speak of spiritual matters.
1: Dinamu kaka aa diname dinam.
0: That's only the day.
1: Migilinavanninu taddinaru.
0: The rest is an obituary.
1: తత్ దినములు తద్దినములు.
0: దట్ ఈస్ అన్ ఆబిచ్యూరీ.
1: శ్రాద్ధములు కాదు.
0: ఇట్స్ నాట్ ద అదర్ వే అరౌండ్.
1: ఈనాడు ఈ పవిత్రమైనటువంటి యొక్క తత్వంలో 15 గుణములు లయమై ఉంటున్నాయి.
0: టుడే 15 డిజిట్స్ ఆర్ మర్జ్.
1: ప్లేటో కూడాను చెప్పేటువంటి వాడు.
0: ప్లేటో ఆల్సో సేడ్
1: ట్రూత్ గుడ్నెస్ అండ్ బ్యూటీ.
0: హి రిఫర్ టు ట్రూత్ గుడ్నెస్ అండ్ బ్యూటీ.
1: దీన్ని ఉపనిషత్తులు సత్యం శివం సుందరం.
0: Upanishads called it Satyam Sivam Sundaram.
1: Kanukane ee yokka Sivam aneetundi oka vidhamaina mangalakaramaina yokka tattvam.
0: Sivam means that which is auspicious.
1: Oka vaipana sundaramu oka vaipana satyamu renditti yokka ekatvamtho koodinatundi.
0: It is a combination of truth.
1: Ilanti dinamunu manamu pavitra dinamuga bhavistu vacharu prachinu.
0: The ancients considered this day very sacred and auspicious.
1: వారు సర్వమును గుర్తించి వర్తించినటువంటి ఆనందమును ఈ జగత్తుకు అందిస్తూ వచ్చారు.
0: They have recognized this blissful state and shared with everybody.
1: సమస్త ఆనంద పరిపూర్ణ కణములన్నీ కూడాను మన లోపల నుండి వెలువడుతున్నవి.
0: All that is blissful has emanated out of us within.
1: అయితే ఈ సత్యాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: But we are not making an attempt to know this truth.
1: ఎందుకోసం తెలుసుకోవడం ప్రయత్నించడం?
0: Why?
1: మనం ఈ భౌతిక జీవితమే సత్యమైన జీవితంగా ఎంచుకుంటున్నాం.
0: We consider this physical life as truth.
1: ఇది ఎంతకాలం సత్యం?
0: How long does it last?
1: ఇది మధ్యలో జరిగిపోయేటువంటి మేఘముల వంటివి.
0: It's something like a passing cloud.
1: కనుక ఈ బాల్యము యవ్వనము కౌమారము వార్ధక్యము ఇవన్నీ కూడా నువ్వు గతించిపోయేటువంటివి.
0: Therefore the childhood, the youth and the recluse.
1: ఒకదానిలో ఒకటి చేరినటువంటివి ఇవన్నీ.
0: One is present in the other.
1: కనుక ఏ విధంగా సముద్రం నుంచి బయలుదేరినటువంటి జలము మరో నదిగా రూపొంది ఈ సముద్రంలో ప్రవేశిస్తూ వచ్చినాయో అదే విధంగానే మానవత్వము ఒక్క బిందువుగా రూపొంది తదుపరి అదే అనేక రూపములు మార్చి తిరిగి అందులోనే లయమైపోతుంది.
0: జస్ట్ యాస్ అవుట్ ఆఫ్ ది ఓషన్ ద రివర్ హస్ టేకెన్ ఫామ్ అండ్ మర్జెస్ ఇన్ ది ఓషన్ బ్యాక్, సో ఆల్సో ది ఇండివిజువల్.
1: పిల్లలకి ఎన్ని పర్యాయంలో చెప్పాను, పుట్టిన తక్షణమే చేంజ్.
0: అట్ ది టైమ్ ఆఫ్ బర్త్ వన్ ఇస్ ఎ చైల్డ్.
1: 10 సంవత్సరంలోపు బాయ్.
0: అట్ ది ఏజ్ ఆఫ్ 10 బాయ్.
1: 30 సంవత్సరంలోపు మ్యాన్.
0: అట్ ది ఏజ్ ఆఫ్ 30 మ్యాన్.
1: 75 ఇయర్స్కు గ్రాండ్ ఫాదర్.
0: 75 గ్రాండ్ ఫాదర్.
1: ఈ చైల్డ్ బాయ్ మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ నాలుగు కూడా ఒకదాని వీడి ఉంటున్నాయి.
0: సో చైల్డ్ బాయ్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఆర్ ప్రెసెంట్ ఇన్ వన్ అండ్ ద సేమ్.
1: అదే విధంగానే మానవత్వం లోపల ఈ సర్వము కూడా ఇమిడి ఉంటుండాలి.
0: సో ఇన్ హ్యూమన్ లైఫ్ ఎవ్రీథింగ్ ఇస్ ప్రెసెంట్.
1: కానీ మనం దానిని గుర్తించుకోలేక బాల్యం బాల్యంగా యవ్వనం యవ్వనంగా వార్ధక్యం వార్ధక్యంగా మనం భావిస్తున్నాం.
0: బట్ వీ కన్సిడర్ దెమ్ సెపరేట్ అండ్ డిస్టింక్ట్ అండ్ డిఫరెంట్, ద చైల్డ్హుడ్ అండ్ ద యూత్.
1: దీనిని పురస్కరించుకుని శంకర్ల వారు

0: గర్వం, ఈ యవ్వనం లోపల ఎక్కడా లేనటువంటి గర్వం మనలో ఆవిర్భవిస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ ఇన్ ది స్టేజ్ ఆఫ్ యూత్ యుల్ బి హైలీ ఎగోయిస్టిక్.
0: తనకంటే అందరూ చిన్నవారుగా తాము భావిస్తుంటారు.
1: హీ కన్సిడర్స్ ఎవ్రీవన్ లో,
0: తానే గొప్ప వీరుడనని సూర్యుడని భావిస్తుంటాడు.
1: హీ కన్సిడర్స్ హింసెల్ఫ్ వాలియంట్ అండ్ బ్రేవ్.
0: ఎంతకాలము,
1: హౌ లాంగ్,
0: కదిలిపోయే మేఘముల వంటిది.
1: దే లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఈ దీనికి ఇంత మిడిమిట్లు ఎందుకు?
1: దెన్ వై షుడ్ యు ప్రైడ్ యువర్ సెల్ఫ్?
0: ఇవన్నీ కూడా కేవలం కల్పితములే.
1: దట్స్ ఆల్ ఆర్టిఫిషియల్.
0: కనుకనే కల్పితములను మనం అనుసరించడం చేతనే సత్యమైనటువంటి ఒక ఆనందానికి మనం దూరం అయిపోతున్నాం.
1: యాజ్ ది లైఫ్ హాస్ బికమ్ ఆర్టిఫిషియల్, వి ఆర్ అవే ఫ్రమ్ ట్రూత్.
0: మనం చదివిన చదువులు కానీ, చేసిన ఉద్యోగములు కానీ, సంపాదించిన ధనము కానీ, సర్వము కూడాను ఏదో ఒకనాటికి మనల్ని అవైనా వదులుతుంది, లేక వాటిని మనమైనా వదులుతాం.
1: ఆల్ ది లర్నింగ్ అండ్ ది జాబ్ అండ్ ది మనీ, యు ఆర్ బౌండ్ టు లీవ్ దెమ్ ఆర్ దే విల్ లీవ్ యు.
0: తప్పినది కాదు,
1: యు కెనాట్ ఎస్కేప్.
0: కనుక శివత్వమనేటువంటి మంగళత్వాన్ని మనము చక్కగా గుర్తించుతూ రావాలి.
1: సో వీ హావ్ అండర్స్టాండ్ దిస్ ఆస్పిషియస్ నేచర్ ఆఫ్ శివ.
0: అయితే ప్రతి అణువు కూడాను భగవత్ స్వరూపమే అయితే కొంతమంది ప్రశ్నించవచ్చును.
1: When every atom is divine, some may question.
0: ఈ పాపము, అన్యాయము, అక్రమము, అనాచారము, అసత్యము, ఇవన్నీ కూడాను భగవత్ స్వరూపం లేనా అని ప్రశ్నించవచ్చు.
1: You may question this untruth, the lies, the unrighteousness, injustice or the divine.
0: పరమ సత్యము,
1: ఇట్ సుప్రీం ట్రూత్,
0: ఇవి కూడాను భగవత్ స్వరూపములే.
1: దిస్ ఆల్సో డివైన్.
0: అయితే ఎప్పుడు?
1: When?
0: ఇవన్నీ కూడా నువ్వు భగవత్ స్వరూపం అని విశ్వసించినటువంటి వాడికి అవి భగవత్ స్వరూపం.
1: ద వన్ హూ హస్ గాట్ ఫుల్ ఫెయిత్ దట్ ఇస్ డివైన్, yes they are.
0: ఆ అన్యాయం కూడా నువ్వు న్యాయంగా రూపొందుతుంది.
1: ఈవెన్ ఇన్జస్టిస్ బికమ్స్ జస్టిస్.
0: అక్రమం కూడా నువ్వు ఆ ఆనందంగా రూపొందుతుంది.
1: డిసార్డర్ బికమ్స్ బ్లిస్ఫుల్.
0: క్రమమైన మార్గంలో ప్రవేశిస్తుంటాయి.
1: ఇట్ విల్ బి అలాంగ్ ప్రాపర్ లైన్.
0: కానీ మనం ఇది అన్యాయము అని, అన్యాయం పైన మనం నమ్మకం పెట్టుకుని ఇది భగవత్ స్వరూపమా అనేటువంటి సందేహిస్తున్నప్పుడు ఇది అన్యాయం, అన్యాయమే, భగవత్ స్వరూపం, భగవత్ స్వరూపం.
1: When you think that injustice is separate, you never find identity with the divinity.
0: అన్ని భగవత్ స్వరూపమే అనేటువంటి విశ్వాసం ఉన్నవానికి చెడ్డ అనేది కనిపించదు.
1: When one has faith in the divine, there is nothing like bad.
0: ఇది భగవద్గీత యందు కృష్ణుడు అర్జునుడికి బోధిస్తూ వచ్చాడు.
1: This is taught by Krishna to Arjuna in Bhagavad Gita.
0: Arjuna, ఎందుకు నీవు సందేహిస్తున్నావు?
1: Why do you doubt?
0: ఈ యుద్ధమునకు నేనే కారణము.
1: And the cause for the war.
0: మరణాలకు నేనే కారణము.
1: And the cause for the death.
0: కాబట్టి చావును, చంపించేవాడు, చచ్చేడు అంతా కూడా నేనే కారణం.
1: So the death and the killer are myself.
0: నిమిత్త మాత్రం భవసవ్య సాచి, నీవు నిమిత్తంగా ఉంటున్నావు.
1: You are only an instrument.
0: అన్ని జరిపేది నేనే.
1: I am the director.
0: అయితే అన్నింటి యందు నేనే.
1: I am in all.
0: దేనికి తగినటువంటి యాక్ట్ దానికి చేయాలి.
1: Act according to the role.
0: తానే డైరెక్టర్, తానే యాక్టర్.
1: He is the director and actor.
0: కనుకనే ఈ రెండింటి యొక్క సంబంధము తాను చూసుకున్నప్పుడు దేనితోనూ కూడా అతనికి బాధ ఉంటుంది.
1: When he knows the relationship between the two is not affected by pain or pleasure.
0: నేను పర్యాయం చెప్పాను.
1: భగవాన్ సెడ్ మెనీ
0: ఆగయ్య త్యాగయ్య వేషం వేశాడు.
1: ఆగయ్య హాస్ టేకెన్ ది రోల్ ఆఫ్ త్యాగయ్య.
0: అయితే త్యాగయ్యగా ఉన్నప్పుడు నేను నాగయ్య అని మాత్రం చింతించాడు.
1: ఇన్ ద రోల్ ఆఫ్ త్యాగయ్య హి విల్ నాట్ ఫీల్ దట్ హి
0: నాగయ్య కాకుండా త్యాగయ్య కాలేదు.
1: వితౌట్ బీయింగ్ నాగయ్య కెనాట్ బి త్యాగయ్య.
0: కానీ త్యాగయ్య వేషం వేసినప్పుడు త్యాగయ్య యాక్ట్ చేస్తున్నాడు.
1: బట్ ఇన్ ద రోల్ ఆఫ్ త్యాగయ్య హీ యాక్ట్స్ అకార్డింగ్లీ.
0: ఆ డ్రెస్ ను విప్పివేసిన తర్వాత నాగయ్య యాక్ట్ చేస్తున్నాడు.
1: దెన్ వన్స్ హీ చేంజెస్ ద డ్రెస్
0: నాగయ్య త్యాగయ్య రెండు కూడా ఒక్కటే.
1: నాగయ్య త్యాగయ్య ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: అదే రీతిగానే
1: లైక్ వైజ్
0: న్యాయాన్యాయములు రెండు కూడా ఒక్కటే.
1: జస్టిస్ అండ్ ఇన్జస్టిస్ ఆర్ వన్.
0: అన్యాయంగా ప్రవర్తించేటప్పుడు న్యాయం అందులో కనిపించదు.
1: When once along in justice line,
0: నిజముగా న్యాయాన్ని కనిపించినప్పుడు, సర్వం కూడా న్యాయమే అని విశ్వసించినప్పుడు ఏది అన్యాయమే మనకు కనిపించదు.
1: In fact, you find justice everywhere, you don't notice injustice.
0: త్యాగయ్యలో నాగయ్య నేనే ఉంటుంది యాక్ట్ చేస్తున్నానని అనుకునేవాడు నాగయ్య లేడే అని తాను ఏమాత్రం విచారించడు.
1: When నాగయ్య takes the role of త్యాగయ్య, he will not deny his existence. నాగయ్య
0: అదే విధంగానే
1: also
0: నేను చేసేటువంటి సర్వ కర్మలు కూడాను దైవ ప్రేరణ చేతనే చేస్తున్నాను, నేనే దైవము అనేటువంటి సత్యాన్ని గుర్తించిన వాడికి అన్యాయం అనేది అక్కడ కనిపించదు.
1: సో వెన్ యూ థింక్స్ దట్ ఆల్ మై యాక్షన్స్ ఆర్ ప్రాంప్టెడ్ బై గాడ్, దేర్ ఇస్ నో ట్రీజన్.
0: నేను జీవుడను అనేటువంటి ఒక భావం పైన తాను నమ్మకం పెట్టుకోవటం చేతనే ఈ విధమైన అక్రమ మార్గాన్ని ప్రవేశిస్తున్నాడు.
1: బికాస్ హీ హాస్ గాట్ ఎ ఫీలింగ్ దట్ ఎన్ ఇండివిజువల్ హీస్ ఇన్ ద రాంగ్ వే.
0: ఇది నీ భ్రమ మాత్రమే.
1: ఇట్స్ యువర్ ఇల్యూషన్.
0: కానీ ఈ భ్రమను వదిలేటువంటి వరకు బ్రహ్మ మాత్రం కనిపించదు.
1: అంటిల్ యూ గివ్ అప్ ఇల్యూజన్ యూ కెనాట్ సీ బ్రహ్మన్.
0: కనుకనే బ్రహ్మను కనిపించాలంటే భ్రమను వదలాలి.
1: సో ఇన్ ఆర్డర్ టు సీ బ్రహ్మ యూ షుడ్
0: గివ్ అప్ బ్రహ్మ వదలాలి. దేహ భ్రాంతి వదలాలి.
1: బాడీ అటాచ్మెంట్
0: అనగా దేహమే నీకు ఉండవలసిందే. దేహం చేతనే సర్వకర్మలు ఆచరిస్తున్నావు.
1: Yes, body is needed with which you act.
0: దేహం లేకపోతే ఏ కర్మలు మనం ఆచరించలేము.
1: Without body you cannot act.
0: అయితే ఈ యొక్క పనిముట్టుగా మనం తీసుకోవాలి.
1: Yet the body is an instrument.
0: ఈ యొక్క పనిముట్టుగా భావించి ఈ దేహంతో సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థమని భావించాలి.
1: Taking body as an instrument, perform various activities.
0: కనుక ఆస్తికుడైనా నాస్తికుడైనా యాస్తికుడైనా ఆస్తిక నాస్తికుడైనప్పటికీ దివ్యత్వమైనటువంటిది అందరి యందు ఒకటిగానే ఉంటుంది.
1: నో మ్యాటర్ ఇస్ ఎథిస్ట్ ఆర్ ఎథిస్ట్ ఆర్ ఎథిస్టిక్ థియస్ట్, దేర్ ఇస్ డివినిటీ ఇన్ ఆల్.
0: కాన మనము దైవస్వరూపులుగా మనం భావించి దైవ ఆజ్ఞ ప్రకారం మనం అనుసరించి దివ్యత్వంతో ఉన్నాననే విశ్వాసాన్ని బలపరుచుకుని ఈ జగత్తులో జీవితం అనిపాలి.
1: Therefore, we should follow the command of the divine, consider ourselves divine and lead our life. Many scientists deny God.
0: కానీ ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ ఉన్నాయంటారు.
1: బట్ దే సే ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ ఎగ్జిస్ట్.
0: ఈ న్యూట్రాన్స్ అనేది కూడా ఉంటుందంటారు.
1: దేర్ ఇస్ ఆల్సో న్యూట్రాన్.
0: పేర్లు మార్పే కానీ పదార్థములు ఒక్కటే.
1: ఇట్స్ ఓన్లీ డిఫరెన్స్ ఇన్ నేమ్స్ బట్ మెటీరియల్ ఇస్ సేమ్.
0: ఈ కప్పులో జలం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ వాటర్ ఇన్ దిస్ కప్.
0: దీన్ని నేను జలం అంటున్నాను.
1: భగవాన్ కాల్స్ ఇట్ వాటర్.
0: ఫారినర్స్ అంతా దీన్ని వాటర్ అంటారు.
1: ఫారినర్స్ కాల్ ఇట్.
0: తమిళ వాళ్ళు వస్తారు తన్ని అంటారు.
1: తమిళియన్స్ తన్ని.
0: హిందూ వాళ్ళు వస్తారు పాని అంటారు.
1: హిందూస్ కాల్ ఇట్ పాని.
0: సంస్కృత వారు వస్తారు వారి అంటారు.
1: సాంస్క్రిట్ పీపుల్ కాల్ ఇట్ వారి.
0: పేర్లు మారినాయి కానీ పదార్థాన్ని వాళ్ళు మార్చలేదు కదా.
1: దేర్ ఇస్ ఓన్లీ డిఫరెన్స్ ఇన్ ద నేమ్ బట్ నాట్ ఇన్ ద మెటీరియల్.
0: అదే విధంగానే
1: సో
0: ఈ జగత్తునందు ఏ దీనికి సంబంధించినటువంటి వారైనా కూడా దైవత్వం అనేటువంటిది పేరు లేకుండా ఉపయోగిస్తున్నారే కానీ దైవత్వం లేకుండా పోవటం లేదు.
1: సో వితౌట్ మేకింగ్ యూజ్ ఆఫ్ ద నేమ్ గాడ్ యట్ దే కాల్ ఇట్ ఇన్ డిఫరెంట్.
0: ఒకానొక సమయంలో బుద్ధుని దగ్గరికి వచ్చి దైవాన్ని గురించి ప్రశ్నిస్తూ వచ్చారు.
1: ఎట్ వన్ టైమ్ వన్ కేమ్ టు బుద్ధ అండ్ ఆస్క్ ఎ క్వశ్చన్.
0: ఎందుకు ఈ వాదోపవాదంతో కాలం వ్యర్థం చేస్తున్నారు మీరు?
1: వై డు యు వేస్ట్ యువర్ టైమ్ ఇన్ ఆర్గ్యూయింగ్.
0: దైవము అని చెప్పినా మీరు నమ్మరు.
1: యూ డోంట్ బిలీవ్ ఇఫ్ ఐ సే గాడ్.
0: అలాంటి పరిస్థితి నుండి మీకు చెప్పి ప్రయోజనం ఏమిటి? నా కాలం వ్యర్థం చేయకండి.
1: దెన్ వై షుడ్ ఐ టీచ్ యూ? డోంట్ వేస్ట్ మై టైమ్.
0: ఈ ప్రపంచమునకు మూలాధారమైనటువంటి సత్యము ధర్మము అహింస.
1: ద బేసిస్ ఫర్ ది ఎంటైర్ వరల్డ్ ఇస్ ట్రూత్ రైచియస్నెస్ అండ్ నాన్
0: వయలెన్స్. ట్రూత్ ఇస్ గాడ్.
1: ట్రూత్ ఇస్ గాడ్.
0: అది నీవు దాన్ని ఆధారం చేసుకో.
1: టేక్ ఇట్ యాజ్ ద బేసిస్.
0: ఆ సత్యాన్ని నీవు అనుసరించు.
1: ఫాలో ద ట్రూత్.
0: అన్ని కూడా నీకు సంసిద్ధమవుతాయి.
1: ఎవ్రీథింగ్ వుడ్ బి రెడీ.
0: దేవుడు అంటే ఎట్ట ఉన్నాడు, ఏ విధంగా ఉన్నాడు అనుకుంటారు.
1: యూ మే సే హౌ ఇస్ గాడ్.
0: రూపం లేదు కదా, దీన్ని ఎట్ట మేము ప్రమాణంగా అమ్మేది అనుకుంటాం.
1: గాడ్ హాజ్ నో ఫార్మ్, హౌ డు వీ గో బై దట్?
0: కేవలం మూర్ఖత్వమే.
1: ఇట్స్ ఆల్ ఫూలిష్నెస్.
0: ఇది చూడండి, ఇది పుష్పం.
1: దిస్ ఈజ్ ఎ ఫ్లవర్.
0: పుష్పమునకు రూపం ఉంది.
1: ఫ్లవర్ హాజ్ ఎ ఫార్మ్.
0: కానీ దీని వాసనకు రూపం లేదు.
1: But the smell has no form.
0: Kaani vaasanaku roopam ledani neevu nammakunda vadantava?
1: But would you deny because the smell has no form?
0: Vaasanaku roopam undi. Emta roopamu?
1: What is that?
0: Vaasanu andinchetundi poovu roopame vaasana.
1: The form of the fragrance is that of a flower.
0: Prema.
1: Love.
0: Premaku roopam emti?
1: What is the form of love?
0: Neevu nammalekapothunnavu.
1: You don't believe that.
0: Kaani adi evaru dosham?
1: Whose mistake is that?
0: Premaku roopam undi.
1: Love has a form.
0: Etla undi?
1: How?
0: ప్రేమించేటువంటి వారి ద్వారా ప్రేమ నమకు లభ్యమవుతుంది.
1: ది లవ్ విల్ టేక్ ది ఫార్మ్ ఆఫ్ ద లవ్.
0: ప్రేమించేవాడే లేకపోతే ప్రేమనే లేదు.
1: విదౌట్ లవర్ దేర్ ఇస్ నో లవ్.
0: అందించే పుష్పమే లేకపోతే దీనికి వాసనే లేదు.
1: విదౌట్ ఫ్లవర్ దేర్ ఇస్ నో ఫ్రాగ్రెన్స్.
0: కాబట్టి ఇవి రెండు కూడా అవినాభావ సంబంధము, అన్యోన్య ఆశ్రయం.
1: సో బోత్ ఆర్ ఇంటర్ రిలేటెడ్ అండ్ ఇంటర్ డిపెండెంట్.
0: కనుక రూపం లేకుండా ఉందనేది చాలా మూర్ఖత్వం అని చెప్పవచ్చు.
1: సో ఇట్స్ ఫూలిష్నెస్ ఇఫ్ యు సే దట్ దేర్ ఇస్ నో ఫార్మ్.
0: ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు.
1: హియర్ ఇస్ ఎ పర్సన్.
0: ఆ వ్యక్తికి రూపనామం చెప్పినప్పుడే నేను నమ్ముతానంటావు.
1: ఇఫ్ యు టెల్ ద నేమ్ అండ్ ఫార్మ్ ఐ విల్
0: ఎంత బ్లైండ్, ఎంత మూర్ఖత్వం.
1: వాట్ బ్లైండ్నెస్ ఇట్ ఈస్.
0: ఇదిగో ఒక వ్యక్తి ఉన్నాడు.
1: హియర్ ఇస్ ఎ పర్సన్.
0: 6 అడుగులు ఎత్తు,
1: 6 feet height,
0: 40 అడుగులు లావు,
1: 40 inches
0: లావు,
1: 40 inches width,
0: 70 kilos weight,
1: 70 kilos of weight.
0: కాబట్టి weight, height, fat, మూడు చెప్పినంత మాత్రం అతను నువ్వు గుర్తించినట్టు అయిపోయిందా?
1: బట్ కెన్ యూ ఐడెంటిఫై బై నోయింగ్ ద హైట్ అండ్ విడ్త్ అండ్
0: అతని లోపల నీకు కనిపించినటువంటి ఎంత సహనభావం ఉంటుందాది, ఎంత శాంతభావం ఉంటుండాలి, ఎంత సౌమ్యభావం ఉంటుండాలి, ఎంత ప్రేమభావం ఉంటుండాలి, ఎంత త్యాగభావం ఉంటాయి, అవన్నీ లేవా?
1: బట్ విత్ ఇన్ హెమ్ దర్ సో మెనీ క్వాలిటీస్ ఆఫ్ కంపాషన్, ద ఫర్ బ్యారెన్స్, సాక్రిఫైస్ అండ్
0: అవన్నీ ఉండినప్పుడే వీని విలువ వస్తుంది.
1: ద బాడీ విల్ హ్యావ్ వాల్యూ.
0: కేవలం హైట్, వాల్యూ, ఫ్యాట్ చూసినంత మాత్రమే కాదు.
1: Height, weight and fat are of no
0: ఈ
1: use.
0: రూపాన్ని నమ్మేటువంటి మూర్ఖులు ఈ రకంగా ఉంటారు.
1: ఓన్లీ ఫూలిష్ పీపుల్ గో బై ద ఫార్మ్.
0: రూపమే కాదు, దానికి రూపరహితమైనటువంటి యొక్క సద్గుణాలు కూడా అతని ఎందుంటున్నాయి.
1: ద ఫార్మ్లెస్ వర్చ్యూస్ ఆర్ దేర్ బిహైండ్.
0: కనుక గుణములను మాత్రమే మనం విశ్వసించినప్పుడే రూపం ఏ రీతిగా ఉంటున్నప్పటికీ మనం విశ్వసించనక్కర్లేదు.
1: When you have full faith in the virtue, you can take any form.
0: ఇది జనక మహారాజు ఆస్థానం నందు
1: This in the court of Janaka.
0: అష్టావక్రుడు వచ్చాడు.
1: అష్టావక్ర కే
0: అష్టావక్రుడుగా దేహము 8 వంపులు చేరినటువంటి.
1: The body has 8 bends.
0: అతన్ని చూచారు పండితులందరూ.
1: Scholars saw him.
0: పక్కున నవ్వారు.
1: They laughed.
0: కానీ అష్టావక్ర మాత్రం సామాన్యుడు కాదు.
1: అష్టావక్ర is not ordinary.
0: వారికంటే గట్టిగా నవ్వుతూ వచ్చాడు.
1: He laughed more.
0: ఆ పండితులకందరికీ ఆశ్చర్యం వేసింది.
1: The scholars were surprised.
0: నీ రూపం చూచి మేము నవ్వినాము. దీనికి కారణం ఉంటుందని. నీవు నవ్వడానికి ఏమి కారణం ఉంది?
1: We have one reason to laugh at you. Then why do you laugh?
0: అప్పుడు అతను దానికి జవాబు చెప్పాడు.
1: He gave a reply.
0: అందరూ గొప్ప పండితులు అని నేను భావించాను.
1: ఐ కన్సిడర్ దట్ ఆల్ ఆర్ స్కాలర్స్.
0: కానీ ఇంత మూర్ఖులు ఈ సభలో ఉంటున్నారని నేను భావించలేదు. కనుక ఈ మూర్ఖులు చూసి నేను నవ్వుతున్నాను.
1: ఐ నెవర్ థాట్ దట్ దేర్ బి ఫూల్స్ ఇన్ ది కాంగ్రిగేషన్. దెర్ఫోర్ ఐ లాఫ్.
0: మీరు పండితులు కాదు.
1: యు ఆర్ నాట్ స్కాలర్స్.
0: చర్మాకారులు దేహాన్నే చూస్తారు.
1: ఏ కాబ్లర్
0: పండిత సమదర్శన సమత్వమైనటువంటి ఒక ఆత్మతత్వాన్ని పండితులు చూస్తారు.
1: ఏ స్కాలర్ విల్ అండర్స్టాండ్ ది ఈక్వల్.
0: ఈ సమత్వము లేనటువంటి ఒక పండితులు చర్మకారులు చర్మం యొక్క మనిషి చెందిన వాళ్ళు తెలుస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ కాబ్లర్ హూ థింక్స్ ఆఫ్ ది స్కిన్.
0: కాబట్టి మీరు పండితులు కాదని ఈ మహారాజు ఇలాంటి వారిని ఎందుకు ఆహ్వానించాడని నాకు నవ్వు వచ్చిందన్న.
1: ఐ లాఫ్ బికాస్ వై కింగ్ ఇన్వైటెడ్ కాబ్లర్స్.
0: కనుక ఈనాడు ఆకారమునే విశ్వసించేటువంటి వారు ఇలాంటి మూర్ఖులు వంటి వారు.
1: టుడే హూ గో బై ద ఫామ్ ఆర్ సచ్ ఫూల్స్.
0: ఇంకా కొంతమంది బుద్ధుని దగ్గరకు వచ్చి చాలా వాదోపవాదం చేస్తూ వచ్చారు.
1: సమ్ అప్రోచ్ బుద్ధ అండ్ ఆర్గ్యూ.
0: అక్కడ ఒక చిన్న కథ ఉంటుంది.
1: దేర్ ఇస్ ఎ స్మాల్ స్టోరీ హియర్.
0: ఒక పండితుడు ప్రయాణం చేస్తూ వెళుతున్నాడు. అలసిపోయి ఒక ఛత్రంలో దిగాడు.
1: హి వాస్ టైర్డ్ అండ్ రెస్టెడ్ దేర్ ఇన్ ఎ చౌట్రీ.
0: ఆ ఛత్రం లోపల ఒక వృద్ధివాడు ఉంటున్నాడు.
1: దేర్ ఇస్ ఎ బ్లైండ్ మ్యాన్.
0: కూర్చొని ఎవరండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏమిటని విచారిస్తున్నాడు.
1: జస్ట్
0: ఈ లోపల ఒక పెద్ద కొంగల గుంపు శబ్దం చేసుకుంటూ పోయింది.
1: ఇన్ ది మీన్ టైమ్ మెనీ క్రేన్స్ కేమ్ దేర్ మేకింగ్ లౌడ్ సౌండ్.
0: ఆ శబ్దం విన్నాడు ఈ వృద్ధివాడు.
1: దిస్ బ్లైండ్ మ్యాన్ హర్డ్ ద సౌండ్.
0: ఏమిటండి ఆ శబ్దము అన్నాడు.
1: హి సెడ్ వాట్స్ దట్ సౌండ్.
0: అప్పుడు ఈ పండితుడు చెప్పాడు.
1: ద స్కాలర్
0: నాయన కొంగలు ఎప్పుడు సమూహంతో ఉంటుంటాయి.
1: యు నో ద క్రేన్స్ విల్ బి ఇన్ కాంబినేషన్.
0: దానిలో ఉన్నటువంటి యూనిటీ ఐకమత్యం మరొక దాంట్లో లేదు.
1: ది యూనిటీ అమంగ్ దెమ్ ఇస్ వెరీ గ్రేట్.
0: కొన్ని వందల కొంగలన్నీ కూడా ఒక తూరి ఎగిరిపోయినాయి. ఆ శబ్దమే వినిపించింది అని.
1: సో హండ్రెడ్స్ ఆఫ్ క్రేన్స్ వర్ పాసింగ్ బై. దట్స్ ద సౌండ్.
0: కొంగలంటే ఎట్టుంటాయండి అన్నాడు.
1: దెన్ బ్లైండ్ మ్యాన్ ఆస్క్డ్ హౌ డస్ ఇట్ లుక్.
0: తెల్లగా ఉంటాదండి.
1: ఇట్ ఈస్ వైట్ ఇన్ కలర్.
0: తెలుపంటే ఎట్టుంటాదండి.
1: వాట్ ఈస్ వైట్ కలర్?
0: పాల వలె ఉంటాదండి అన్నారు.
1: ఇట్ లుక్స్ లైక్ మిల్క్.
0: పాలంటే ఎట్ట ఉంటాదండి అన్నారు.
1: హౌ డస్ ద మిల్క్ లుక్?
0: ఈ గుడ్డి వాళ్ళతో వాదన వేసేదానికంటే పోవటం మంచిదని అక్కడ నుంచి లేచి వెళ్లిపోయాడు.
1: దెన్ ద
0: స్కాలర్ ఏమీ తెలియనటువంటి వాడికి ఎంత వర్ణించి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ ద పర్సన్ హు డజంట్ నో ఎనీథింగ్.
0: వివాహం కాని కన్యను నీకు కాబోయే భర్త ఎట్ట ఉంటాడని ప్రశ్నిస్తే ఏమి చెప్పగలదు?
1: యూ కెనాట్ ఆస్క్ ఎన్ అన్మ్యారీడ్ గర్ల్ హౌ హర్ వుడ్ బి హస్బెండ్ లుక్.
0: అదే దైవంతో సన్నిహిత సంబంధ బాంధవ్యమైనటువంటి వాడికి దైవం అంటే ఎట్టుంటాడంటే ఏ రీతిగా చెప్పగలడు?
1: వితౌట్ ఎస్టాబ్లిషింగ్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్ హౌ డు యూ స్పీక్ ఆఫ్ హిస్ ఫామ్?
0: కనుకనే దైవంతో సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని ఎవడు కల్పించుకున్నా వానికే దైవత్వం అర్థమవుతుంది.
1: దేర్ఫోర్ ద వన్ హూ హస్ గాట్ దిస్ ఇంటిమేట్ అసోసియేషన్ కెన్ నో గాడ్.
0: కనుక దైవత్వం అనేది ఎక్కడ ఉంటుందది?
1: వేర్ ఇస్ డివినిటీ?
0: మన యొక్క కాన్షియన్స్. మన యొక్క హృదయ సాక్షియే. దైవం హృదయం అందు ఉంటున్నాడు.
1: God is present in our heart.
0: అది ఏ పరమాణు యొక్క ఆత్మతత్వము.
1: That is the divinity in an atom.
0: అలాంటి దివ్యత్వంతో మనం సంబంధం పెట్టుకోవడానికి ఒక దివ్యమైన భావాలు మనలో ఆవిర్భవించాలి.
1: We should develop divine thoughts to have a relationship with the divinity.
0: ఆ దివ్య భావాలు మనలో రావాలంటే
1: for the divine thoughts
0: కొన్ని విధములైనటువంటి యొక్క సాధనలు మనం చేయాలి.
1: We should undertake spiritual practices.
0: ఇప్పుడు నీరు ఉంటుండాలి.
1: Here is water.
0: నీరుకు రూపం ఏమిటి?
1: What is the form of water?
0: ఏ రూపము లేదు.
1: No form.
0: ఎలాంటి పాత్రలో వేస్తే అలాంటి పాత్ర ఆకారాన్ని ధరిస్తుంటుంది.
1: యాజ్ ఇస్ ది షేప్ ఆఫ్ ఎ కంటైనర్ సో గాలికి ఏ రూపం
0: ఉంటుంది.
1: వాట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ఎయిర్?
0: గాలికి ఏ యొక్క దీంట్లో వేస్తే ఫుట్బాల్ లో వేస్తే ఫుట్బాల్ స్వరూపం వస్తుంది. బెలూన్ లో వేస్తే బెలూన్ స్వరూపం వస్తుంది.
1: ఇట్ టేక్స్ ది ఫార్మ్ ఆఫ్ ఎ టైర్. ఇట్ టేక్స్ ఫార్మ్ బెలూన్.
0: ఈ గాలికి ఏకమైనటువంటి రూపం లేదు.
1: ఎయిర్ హాస్ నో సెపరేట్ ఫార్మ్.
0: కనుకనే దైవమునికి ఏ రూపం మంచిది అంటే రామ కృష్ణ గోవింద నారాయణ మత్స్యం ఇవన్నీ ఎవరెవరి భావాన్ని పురస్కరించుకొని వారికి ఆ రూపం ఇస్తున్నట్టుంటారు.
1: ద వేరియస్ ఫార్మ్స్ అండ్ నేమ్స్ ఆఫ్ డివినిటీ ఆర్ బేస్డ్ ఆన్ అవర్ ఓన్ థాట్స్.
0: రామ అన్నటువంటి వారికి రామరూపమే ఇష్టము.
1: ఇఫ్ యు సే రామ దట్ ఫార్మ్ ఇస్
0: ఆ బెలూన్ చేరిపోయింది నమ్మకము. ఆ బెలూన్ యొక్క రూపమే.
1: ద ఎయిర్ ఆఫ్ ఫెయిత్ హస్ గాన్ ఇంటు ద బెలూన్.
0: కృష్ణ అన్నటువంటి వారికి ఆ బెలూన్ చేరిపోయింది ఈ నమ్మకము. అది ఆ రూపమే.
1: ఇఫ్ యు సే కృష్ణ ద ఎయిర్ ఆఫ్ ఫెయిత్ హస్ గాన్ ఇంటు ద బెలూన్.
0: భక్తుల యొక్క విశ్వాసం పురస్కరించుకుని భగవంతుని రూపాలు కనిపించుకుంటాయి.
1: బేసింగ్ ఆన్ ది ఫేత్ ఆఫ్ ది డివోటీ గాడ్ టేక్స్ దట్ ఫామ్.
0: అన్ని రూపములు తానే.
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
0: సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్.
1: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
0: భగవంతుడు ఎన్నో రూపములతో ఉన్నాడు.
1: గాడ్ హాస్ మెనీ ఫార్మ్స్.
0: కనుక అటువంటి భగవంతుని తత్వాన్ని మనం అర్థం చేసుకోకుండా కేవలం అణుస్వరూపకంగానే మనం భావిస్తాం.